0: The teaching of a child to the world that love does not know anything like why, where, when, and so on.
1: Prema prati manavuni hrudayam nundi motta modata prerepinchetvantidi.
0: It is the love that originates first in the heart.
1: ఈ ప్రేమ ప్రేరేపణ తర్వాతనే అన్ని సంకల్పములు కూడాను ఆవిర్భవిస్తుంటాయి.
0: And this love prompts the thought process thereafter.
1: మానవుని హృదయము నుండి ఆవిర్భవించేటువంటి మొట్టమొదటి శబ్దము ప్రేమ.
0: The first sound that comes out of the heart is this love.
1: మానవ జీవితమునకు జీవితమనే వృక్షమునకు ఈ ప్రేమనే వేరు.
0: ఫార్ దిస్ ట్రీ ఆఫ్ లైఫ్ లవ్ ఈజ్ ద రూట్.
1: జ్ఞానమే దీని ఫలము.
0: విజ్డమ్ ఈజ్ ద ఫ్రూట్
1: అని ఉపనిషత్తులు చాటుతూ వచ్చాయి.
0: దట్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ ఉపనిషత్స్.
1: కానీ నా ఉద్దేశము ఒకటి వేరు రెండవది ఫలము అని విభజించటము చాలా సరి అయినటువంటిది కాదు. మానవ జీవితమే ప్రేమమయం.
0: బట్ భగవాన్ ఒపైన్స్ దట్ వన్ కెనాట్ క్లాసిఫై డైవర్సిఫై లైక్ దట్ ద హోల్ ట్రీ ఆఫ్
1: జీవితమే ప్రేమ ప్రేమనే జీవితము.
0: లైఫ్ ఇస్ లవ్, లవ్ ఇస్ లైఫ్.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: ఒక భక్తుడు జీసస్ దగ్గరికి వచ్చి, ప్రభుజీ నన్ను నేను రక్షించుకోవడానికి ఏ పని చెయ్యాలి, ఏది నన్ను నన్ను రక్షించుకోవడానికి సహాయం చేస్తుంది అని ప్రశ్నించాడు.
0: A devotee approached Jesus Christ and has put this question, what is that I should do in order to protect myself?
1: పిచ్చివాడా, సర్వమును రక్షించేటువంటిది భగవంతుడే.
0: Oh, madcap, it's God who protects all.
1: అట్టి ప్రేమమయమైనటువంటి భగవంతుని నీవు ప్రేమిస్తూ పోతే ఆ ప్రేమనే నిన్ను రక్షిస్తుంది అన్నాడు.
0: If you love that loving God, the very love will protect you.
1: అదే విషయమును భగవద్గీత యందు కూడాను అర్జునుడు ప్రశ్నించాడు. కృష్ణ, నీకు ఎవరిపైన అభిమానం అధికము, ఎవరంటే నీకు ప్రీతి అని ప్రశ్నిస్తాడు.
0: The same thing you find there in Gita, where Arjuna puts a question to Krishna, who is dearest to you, Lord?
1: Yavaru nannu nischalamuga nisvarthamuga drudamaina vishwasamto preminturo vare na sannihitudu annadu.
0: He said, the one with steady, selfless, strong faith is so close to me.
1: Atti prema tattvanni drishti yandunchukoni అందరి ఎందు ఉండినటువంటి యొక్క ప్రేమతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించి సర్వులను ప్రేమిస్తూ ఉండేటువంటి వాడు నాకు అమితమైనటువంటి యొక్క అభిరుచి, అటువంటి వాడైనా ప్రియ శిష్యుడు అన్నాడు.
0: ఫర్దర్ హీ సెట్, వన్ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ద లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ యూనిఫామ్ ఇన్ ద సేమ్ ప్యాటర్న్ అండ్ లవ్స్ ఎవ్రీబడి ఈక్వలీ ఇస్ డియరెస్ట్ టు మీ.
1: ప్రేమ సాధించలేనటువంటిది జగత్తులో ఏదీనూ లేదు.
0: There's nothing that the love cannot accomplish in this world.
1: కఠినమైన క్రోధాన్ని కూడా నువ్వు ప్రేమ సాధిస్తుంది.
0: The love even can it can conquer anger, pacify.
1: అసూయ, దంభము, క్రోధము ఇత్యాది క్రూర భావములను కూడాను చల్లార్చేటువంటిది ఒక్క ప్రేమ మాత్రమే.
0: The wicked qualities like jealousy, pomp and anger are all pacified by love.
1: ప్రేమను అమృతమునకు ప్రక్కలో ఉంచినప్పుడు ఈ అమృతము ప్రేమ కంటే మధురమైనటువంటిదిగా కనిపించదు.
0: When you keep love and amrita, the nectar, side by side, the nectar is not sweeter than love.
1: బుద్ధుడు ప్రయాణం చేయుచున్న సమయమునందు ఒక రాక్షసుడు, అసూయాపరుడైనటువంటి రాక్షసుడు ఎదురొచ్చి, బుద్ధుడా, ఈనాడు నీవు నాకు ఆహారంగా నీవు సిద్ధంగా ఉండు అని కత్తినెత్తాడు.
0: As Buddha was passing by, he came across a jealous demon who said, Buddha, be prepared to be my food.

0: లిఫ్టెడ్ హిస్ స్వార్డ్
1: బుద్ధుడు పక్కున నవ్వి ఓ అసూయ రాక్షసి నిన్ను కూడాను నేను ప్రేమిస్తున్నాను అన్నాడు
0: బుద్ధ స్మైల్డ్ అండ్ సెడ్ ఓ ద డెమన్ ఫుల్ ఆఫ్ జెలసీ ఐ లవ్ యూ టూ
1: ఈ ప్రేమ అనేటువంటి పదము వినగానే ఆ అసూయ రాక్షసి కూడాను మార్పు చెంది శాంతికి చిహ్నంగా ఒక పావురము యొక్క ఆకారం ధరించి ఎగిరిపోయింది
0: లిజనింగ్ టు ది వెరీ వర్డ్ ఆఫ్ లవ్ ఈవెన్ ద డెమన్ ఆఫ్ జెలసీ ట్రాన్స్ఫార్మ్డ్ గాట్ పాసిఫైడ్ చేంజ్డ్ ఇంటూ పిజియన్ అండ్ లెఫ్ట్ ది ఏరియా
1: ప్రేమ పదమును వినగానే ఇన్ని మార్పులు కలుగుతున్నప్పుడు ప్రేమనే కలిగినప్పుడు ఇంకా ఎన్ని మార్పులు మనము కలిగించుకోవచ్చు
0: On listening to the very word of love, when there is such a transformation, what more will be there if you practice it and possess it?
1: Kanuka, ee jagattunandu, denini manamu sadhinchavalannannu, prema cheta, sulabhanga, mana vanchanu nerevechukovachchu.
0: So in this world, we can achieve anything, fulfill any desire with this love.
1: Daivanne sadhinchagalinatundi ee prema shaktiki, ee jagattunandu sadhinchalenatundi emiti unnadi.
0: We can even attain God with love. Then you can imagine what that cannot be achieved with it.
1: ఈ ప్రేమకు ఐదు పేర్లు ఉన్నవి.
0: Love has five names.
1: మొదటిది శాంతము.
0: The first peace, శాంతము.
1: రెండవది దాస్యము.
0: The second servitude, దాస్యము.
1: మూడవది వాత్సల్యము.
0: The third affection, వాత్సల్యము.
1: నాలుగవది సఖ్యము.
0: Fourth one, sakhya, friendship.
1: ఐదవది మాధుర్యము.
0: The fifth one is sweetness, మాధుర్యము.
1: ఇవన్నీ కూడాను ప్రేమకు పర్యాయ పదములే.
0: These are the synonyms of this word love.
1: శాంతము ప్రేమకు ఎట్లా పర్యాయ పదం అవుతుంది అని మనం విచారించవచ్చును.
0: We may question how peace can be a synonym to this word.
1: శాంతి అంటే ఏమిటి?
0: What do you mean by peace?
1: ఎవరన్న ఎన్ని అన్నప్పటికీ బదులు చెప్పక నోరెత్తక కేవలము మౌనంగా ఉండటం శాంతమని భావిస్తున్నారు. అది కాదు శాంతం.
0: We consider peace means remaining silent, keeping our mouth shut.
1: మానవుని ఎందున్నటువంటి దుర్గుణములు దురాలోచనలు దుశ్చర్యలు దుర్భావములు ఇలాంటి క్రూరమైనటువంటి భావములను ఏనాడు తన హృదయం నుండి వేరు చేయునో అట్టి స్థితికే శాంతము అంటారు.
0: పీస్ ఈజ్ ఎ స్టేట్ when we are free from all wicked thoughts, bad thinking and evil tendency and temperament.
1: Dvesham nirmoolamu gaavinchukunna tarvata undeetundi oka hrudaya bhavamunike shantamu antaru.
0: Peace is a state when this hatred is totally annihilated.
1: Samattamu samaikyata sabravutthamu kaliginatundi oka hrudayamunike శాంతము అంటారు.
0: పీస్ ఈజ్ ఎ స్టేట్ వేర్ యూ ఎంజాయ్ ఈక్వాలిటీ ఈక్వానిమిటీ ఫ్రెటర్నిటీ.
1: అనగా ఈ దుర్గుణమును మనం దూరం గావించుకున్నప్పుడు మిగిలేది ఒక్కటే.
0: ఇట్ ఓన్లీ మీన్స్ వెన్ వీ గివ్ అప్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీ
1: అది
0: ఓన్లీ వన్ రిమైన్స్
1: దివ్యత్వమైనటువంటి దైవత్వము.
0: దట్ ఈస్ ద డివినిటీ.
1: దీనిని వేదాంత పరిభాష యందు అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
0: This is described in varied ways in Vedantic parts.
1: మానవుడు ఈ జగత్తునందు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉంటున్నవి.
0: There are lots of things to know in this world.
1: కాని ఇన్నింటిని వదిలిపెట్టి వేదాంతము ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు ఇత్యాది మహా పవిత్రమైన గ్రంథములన్నీ కూడాను స్వమివర్శే వివేచ్ఛః స్వవిమర్శే మోక్షః అన్నాడు. తనను తాను గుర్తించుకున్నటువంటిదే మోక్షము అని బోధించింది.
0: Vedas, Upanishads and Brahma Sutra, sacred texts, left out all the material, so much of the things that we are supposed to know,
1: Swavimarsi.
0: But stress on the self-inquiry.
1: Swavimarsi. Tanan tanu vimarsinchukotamu.
0: We should proceed on the path of self-inquiry.
1: Emiti? Nenevaru. Nenevaru. నేనెవరు నేనెవరు అనేటువంటి యొక్క ఈ విమర్శన భావమే మొట్టమొదట మనం తెలుసుకో అదే మోక్షము అన్నాడు.
0: వాట్ వీ షుడ్ నో ఈస్ ఇన్ ద పాత్ ఆఫ్ సెల్ఫ్ ఎంక్వైరీ వీ హావ్ టు పుట్ ఎ క్వశ్చన్ లైక్ దిస్ హూ యామ్ ఐ దట్ గివ్స్ యు లిబరేషన్.
1: ప్రపంచంలో ఎన్నో పదార్థములు ఉన్నాయి తెలుసుకోవటానికి.
0: There are so many objects in the material.
1: ఎన్నో విషయములు ఉన్నాయి తెలుసుకోవటానికి.
0: There are lots of things to know.
1: ఇన్నింటిని వదలి నిత్య జీవితంలో ఉపయోగించి ఉండేటువంటి నేను అనేటువంటి పదం తెలుసుకోవటం ఏమంత గొప్పదా?
0: brushing aside all those many things, myriad things outside, what is it that you gain by knowing yourself?
1: యావత్ ప్రపంచమంతా కూడా బ్రహ్మాండమంతా వ్యాపించి ఉంటుంది.
0: దిస్ వర్డ్ ఐ ఈ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
1: ఐ ఒకే అక్షరమే.
0: ఐ ఈ సింగిల్ లెటర్డ్ వన్.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. దీనికంటే రెండవది ఇంకోటి లేదు బ్రహ్మ.
0: ఇట్స్ ఓన్లీ వన్, నాట్ టూ. దిస్ ఇస్ డివినిటీ, నథింగ్.
1: కనుకనే సర్వము ఈ నేను అనేటువంటి ఒక పదమునందు మాత్రమే ఈవిడి ఉంటున్నది.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విద్ ఇన్ ది సింగిల్ లెటర్డ్ ఐ.
1: భగవద్గీత యందు ప్రతి అడుగుడను మాం ఏకం అన్నాడు.
0: ఇన్ గీత ఇట్ ఇస్ రిపీటెడ్లీ సెడ్ ఐఎమ్ వన్.
1: ఆ ఏకత్వానికి శరణం, మామేకం శరణం వజ.
0: He told me, surrender yourself to that one.
1: Mocha ishyami ma sucha nenu annadu.
0: He said, I only confer you liberation.
1: Patti padamunandu kudanu nenu nenu nenu anetundi padamunu upayogistu vachadu.
0: At every stage, this single lettered I is repeatedly stressed.
1: Ee nenu anetundi padamu inta goppa shaktivantamainatundi.
0: So this single lettered word I is mighty.
1: కోటీశ్వరుని మొదలు కూటిపేద వరకు, పండితుని మొదలు పామరుని వరకు, అజ్ఞాని మొదలు ప్రజ్ఞాని వరకు కూడాను తనను తాను ప్రకటించుకునే సమయం లోపల, తనను తాను చెప్పుకునేటువంటి సమయం లోపల నేను అనేటువంటి పదం రాకుండా రెండో పదం వాడు ఉపయోగించుకోలేడు.
0: రైట్ ఫ్రమ్ ద టాప్ మిలేనియా డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఎ పాపర్, an illiterate, ignorant one, to the level of a scholar, everyone introduces one's own self with this word I.
1: Nenu vachanu.
0: He says, I have come.
1: Nenu potunnanu.
0: I am going.
1: Nenu chuchanu.
0: I have seen.
1: Nenu vinnanu.
0: I heard.
1: Nenu maatadutunnanu.
0: I speak.
1: ఈ అన్నింటి ఎందు కూడాను నేను అనేటువంటిది ఏకంగా ఉంటుండాలి.
0: ఇన్ ఆల్ దిస్ అటరెన్సెస్ దిస్ ఐ ఈస్ కామన్.
1: ఈ నేను అనేటువంటిది ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ దిస్ ఐ?
1: అది ఏ వేదాంతం నందు రెండే రెండు పదములు.
0: ఇన్ వేదాంత దర్ ఓన్లీ టూ వర్డ్స్.
1: ఇది, నేను, ఈ రెండే ముఖ్యమైనటువంటివి.
0: వన్ ఈస్ ఇది దిస్ అండ్ అదర్ నేను ఐ.
1: ఇది ఏమి? ఖర్చీఫ్.
0: What is this? This is kerchief.
1: Idi yemi tumbler.
0: What is this? This tumbler.
1: Idi yemi table.
0: What is this? This is a table.
1: Itan evaru oka manishi.
0: Who is he? He's a human being.
1: Idi yemiti oka bhavanamu.
0: What is this? A mansion.
1: Anta idi idi idi aneetundi lekunda ye oka padarthani kodanu manamu charchinchutakkani chututakkani vicharinchutakkani veelu kaadu.
0: It's not possible either to inquire or to see or visualize and say without using this word this.
1: ee drishyakalpitamaina jagat antai kodunu idi ante.
0: Therefore all this apparent world that you see,
1: maatalani pillavaadu kodunu amma tho cheyabattukoni velutunnappudu amma emiti idi emiti idi emiti idi ani idi idi ani upayogistuntadu.
0: The child who cannot even speak properly while holding the hand of the mother goes on questioning, what is this, what is this,
1: amma idi enduku,
0: mother what for is this, why?
1: అంతా ఇది.
0: ఎవ్రీథింగ్ ఇస్ దిస్.
1: ఇది అనగా దృశ్యకల్పితమైనటువంటి జగత్తుకు ఇది అని పేరు.
0: దిస్ జగత్ ద వరల్డ్ విచ్ ఇస్ అపారెంట్ ఈస్ కాల్డ్ దిస్ ఇది.
1: ఇది దృశ్యము.
0: దిస్ ఈస్ ద సీన్.
1: ఈ దృశ్యమును చూచేటువంటి నేనే ద్రష్ట.
0: దిస్ సీన్ ఈస్ సీన్ బై మీ ద
1: ఐ వాడు ద్రష్ట.
0: This I is the seer.
1: జగత్తంతా దృశ్యమే.
0: The whole world is the seer.
1: దేనినైనా నీవు చూడు.
0: You may see any.
1: దేనినైనా విను.
0: You may hear any.
1: దేనినైనా చదువు.
0: You read any.
1: దేనినైనా పట్టు.
0: You catch hold of anything.
1: దేనినైనా చెయ్యి.
0: You do any.
1: అంతా ఇదే.
0: All this is this only.
1: అయితే ఇక్కడ రెండు విధమైనటువంటి శాస్త్రములు ప్రబోధిస్తూ ఉన్నాయి.
0: However, there are two interpretations.
1: భౌతికమైనటువంటి శాస్త్రము.
0: One the physical.
1: ఏమి?
0: What?
1: ఆధ్యాత్మిక శాస్త్రము ఎందుకు?
0: The spiritual question is this, why?
1: అయితే వేదాంత శాస్త్రము రెండింటి యొక్క చేరికనే ఉంటుండాలి.
0: But the spiritual knowledge has got the combination of both.
1: ఎందుకు అనేటువంటి యొక్క ప్రశ్న కూడాను వేదాంతంలో వస్తుంది.
0: Here in Vedanta, we also
1: think of this question, why?
0: What refers to this
1: apparent world? What and why?
0: The worldly knowledge and the spiritual knowledge, both these deal these two questions, what and why.
1: కానీ ఈనాటి భౌతిక శాస్త్రము వాట్ వాట్ ఈ భూమి ఎందుకోసం తిరుగుతుండాలి.
0: ద వరల్డ్లీ నాలెడ్జ్ లిమిట్స్ టు వాట్ వై ది వరల్డ్ రివాల్వ్స్ ఎర్త్ రివాల్వ్స్
1: తిరుగుతున్నాదని మాత్రమే చెప్తున్నాడు, కానీ సైంటిస్ట్ దేనికోసం తిరుగుతుండాలి అని చెప్పలేడు.
0: ద సైంటిస్ట్ మియర్లీ సేస్ దట్ ద వరల్డ్ ద హోల్ ఎర్త్ రొటేట్స్ రివాల్వ్స్ బట్ ఇట్ డజంట్ సే వై ఈ సూర్యుడు
1: తిరుగుతుండాలి.
0: It revolves around the sun.
1: ఎందుకు తిరుగుతుండాలి?
0: Why?
1: No answer.
0: No answer.
1: రాత్రి వేళ చుక్కలు వెలుగుతున్నాయి.
0: We find the stars glittering in the night.
1: పగటి వేళ చుక్కలు వెలగటం లేదు.
0: In the daytime they do not.
1: చెప్పగలుగుతున్నా ఎందుకోసం వెలగటం లేదు?
0: Why not?
1: కనుకనే వై అనేటువంటిది ఎవ్వరు కూడా చెప్పడానికి వీలు కానటువంటి పరిస్థితి.
0: సో నో వన్ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ వై.
1: ఇది ఒక్క ఆధ్యాత్మిక మాత్రమే సులభంగా దీన్ని తీర్చగలదు.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది స్పిరిచువల్ నాలెడ్జ్ దట్ కెన్ గివ్ ది ఆన్సర్.
1: అయితే ఈ వాట్ నందును వై ఎందును కూడాను ఉన్నది ఒక్కటే.
0: హవెవర్ ఇన్ దీస్ టూ బేసిక్ క్వశ్చన్స్ వాట్ అండ్ వై దేర్ ఇస్ వన్ థింగ్
1: ఉదాహరణము.
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: రాములు అని పేరు కలిగినటువంటి వాడు రావణుడు అనేటువంటి వేషం వేసుకున్నాడు.
0: ఏ పర్సన్ బై నేమ్ రామ హస్ స్టార్టెడ్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ రావణ.
1: కానీ ఈ ధరించినటువంటి వేషంతో కూడినటువంటి రావణుడు వేదిక పైన రావణుడు వలె యాక్ట్ చేస్తున్నాడు.
0: దిస్ పర్సన్ ఇన్ ద రోల్ ఆఫ్ రావణ విత్ డ్రెస్ ఆఫ్ రావణ స్టార్టింగ్ ప్లేయింగ్ హిస్ రోల్.
1: కానీ రావణుడు వలె యాక్ట్ చేస్తున్నప్పటికీ రాముడు సాక్షిపూతుడిగానే ఉన్నాడు.
0: దో హీ వాస్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ రావణ ద రామ స్టూడ్ యాజ్ ద విట్నెస్.
1: యాక్ట్ చేసేదంతా కూడా రావణుడే.
0: All the acting refers to Ravana only.
1: Act chesinanta matrana Ramulu Ravanudu kaledu.
0: This action does not make Rama a Ravana.
1: Ravanudu endukudanu Ramulu unnadu kani Ramulu endu Ravanudu ledu.
0: In Ravana there is Rama but there is no Ravana in Rama.
1: Kanuka ee vishya jagattunandu ee vishya nataka rangamunandu jagattantakudanu oka vidhamainatundi veshamu dharinchi అనేక విధమైనటువంటి యాక్ట్ చరుస్తున్నది.
0: దేర్ఫోర్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఎ డ్రామా విచ్ ఇస్ గోయింగ్ ఆన్ ఎటర్నల్లీ.
1: ఈ అన్నింటి ఎందుకును ఆత్మ అనేటువంటిది సాక్షిభూతంగానే ఉంటుండాలి.
0: ఇన్ ఆల్ ద స్పిరిట్ రిమైన్స్ యాజ్ ద విట్నెస్.
1: ఈ రావణుడు చేసేటువంటి యొక్క చెడ్డ పనులకు కానీ లేక తపస్సంపన్నమైనటువంటి మంచి పనులకు కానీ ఇంకే విధమైనటువంటి పనులకు కానీ ఈ యొక్క రాముడు ఏమాత్రము సంబంధించినటువంటి వాడు కాదు.
0: While playing the role of Ravana, he does penance and indulges in certain wicked activities. Rama has got nothing to do.
1: ఒక నటన చేసేటువంటి యొక్క దృశ్యము.
0: All the life that we pass through is something like action.
1: మానవుడు ఒక నటన సూత్రధారి.
0: Man plays the role of an actor.
1: కానీ తానే భోక్త, తానే కర్త, తానే అన్ని అని భావిస్తున్నాడు.
0: He considers that he is the director, that he is the doer, that he is the action.
1: కానీ రాముడు నేను కర్త, నేను భోక్త అనేటువంటిది ఏమాత్రం అక్కడ ఉచ్చరించడు.
0: But here the Rama doesn't say.
1: తాను సాక్షిభూతుడే.
0: He stands as a witness.
1: అదే విధముగానే ఈనాడు జగత్తులో మనం చూస్తున్నటువంటి సర్వము కూడాను ధరించిన వేషములే.
0: Therefore, in this world, what all we see is a vesture that is
1: put on. ఇవన్నీ కేవలము ఆధారములే.
0: That's all the one that is.
1: దేనికి ఆధారములు? జగత్తుకు మాత్రమే ఆధారము.
0: It is only for the world.
1: కానీ జగత్తుకు ఏది ఆధారము?
0: But what is the basis foundation for this world?
1: అది ఆత్మ.
0: That is the spirit, the ఆత్మా.
1: ఈ జగత్తంతా కూడాను కేవలము ఒక భౌతికమైన శాస్త్రంతో కూడినటువంటిది.
0: The whole world pertains to material world.
1: దీనికి సాక్షిభూతుడైనటువంటి ఆత్మస్వరూపుడే దీనికి ఆధ్యాత్మిక తత్వంతో కూడినటువంటి వాడు.
0: దేర్ఫోర్ ద ఎటర్నల్ విట్నెస్ ఆత్మ ఈజ్ స్పిరిచువల్.
1: ఇది ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: వి హావ్ టు రికగ్నైజ్ వన్ ఫ్యాక్టర్ హియర్ క్లియర్లీ.
1: ఈ ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది 25 తత్వములతో కూడినటువంటిది.
0: ద స్పిరిచువల్ నాలెడ్జ్ హ్యాస్ 25 ఆస్పెక్ట్స్.
1: ఏమిటి ఇవి?
0: వాట్ ఆర్ దే?
1: 5 కర్మేంద్రియములు.
0: The five senses.
1: 5 జ్ఞానేంద్రియములు.
0: 5 senses.
1: 5 ప్రాణములు.
0: 5
1: కోశములు.
0: 5 లైఫ్ షీట్స్.
1: ఇది 20 అయిపోయినాయి.
0: They make a total of 25.
1: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి 4 అయినాయి.
0: The 4, the mind, the intellect.
1: 24 అయిపోయింది.
0: And they make
1: 24 ఎక్కడి నుంచి వచ్చాయి?
0: Where from you get this 24?
1: జీవుడు కల్పించుకున్నటువంటివే.
0: దే ఆర్ ఆల్ ద మేకింగ్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్.
1: మనసు కల్పించుకున్నటువంటివే.
0: ఇట్స్ ఆల్ ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్.
1: కనుకనే కల్పించుకున్నటువంటి జీవుడు 25వ వాడు.
0: Therefore, the individual soul, the creator, is the
1: 25th one. ఇది నేను కల్పించుకున్నటువంటివే. ఇది సత్యం కాదు అని గుర్తించుకొని ఏనాడు ఈ జీవుడు ఈ 24ను త్రోసివేస్తాడో అప్పుడే ఈ జీవుడు దేవునితో ఏకమైపోతాడు.
0: That day when the individual soul recognizes that all the 24 aspects of his own making, he stands apart as the only one.
1: ఆ 26వ వాడే దేవుడు.
0: The 26th one is divine.
1: ఇంద్రియములంతా కూడాను కేవలము 24.
0: ఆల్ ది సెన్సెస్
1: భోగములంతా కూడాను మనసే కల్పించుకుంటుండాలి.
0: ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ది మేకింగ్ ఆఫ్ ది మైండ్.
1: మనసే కల్పించుకుంటుంది.
0: ఇట్ ద క్రియేషన్ ఆఫ్ ది మైండ్.
1: నీవు రాత్రి వెళ్లి నీవు నిద్రపోతున్నావు.
0: నైట్ టైమ్ యూ స్లీప్.
1: ఈ నిద్రలో ఒక కల వచ్చింది.
0: దేర్ ఇన్ ది స్లీప్ యు డ్రీమ్.
1: ఆ కలలో నీవే ఉన్నావు.
0: యు ఆర్ దేర్ ఇన్ యువర్ డ్రీమ్.
1: నీ స్నేహితులంతా నీతో సినిమా చూస్తున్నారు.
0: Your friends also are watching cinema.
1: నీవు సినిమాతో కూడా పిల్లలతో కూడా చేరి నీవు ఒక పిక్నిక్ గా వెళ్ళావు.
0: You also went on a picnic along with friends.
1: కానీ ఈ స్వప్నం లోపల ఈ పిక్నిక్ ఏమిటి, ఈ స్నేహితులు ఏమిటి, ఈ యొక్క జడమేమిటి, ఇవన్నీ కూడా అనేక దృశ్యములంతా చూస్తుంటాడు.
0: There in a dream he enjoys the picnic, the friends and the water and the
1: cinema. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
0: Where from have they come?
1: మనస్సే సంకల్పించుకుంది, మనస్సే సృష్టించుకుంది.
0: It is all the creation of the mind.
1: తాను చచ్చినట్టు తానే చూస్తున్నాడు ఆ స్వప్నంలో.
0: దేర్ ఇన్ ద డ్రీమ్ హీ సీస్ హిజ్ ఓన్ డెడ్ బాడీ.
1: ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
1: ఇది కూడా తానే కల్పించుకున్నాడు.
0: ఇట్ ఆల్సో హిజ్ ఓన్ క్రియేషన్.
1: కనుకనే కల్పితములన్నీ కూడా దూరం చేసినప్పుడే,
0: సో వెన్ వన్స్ ఆల్ దిస్ క్రియేషన్ ఇస్ గాన్,
1: సాక్షిభూతుడైనటువంటి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
0: యూ విల్ హ్యావ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ హూ ఇస్ ద విట్నెస్.
1: కనుక ఈ కల్పించుకున్నటువంటి జీవతత్వము అది ఏ వైబ్రేషన్.
0: ఆల్ దాట్ విచ్ ఇస్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ ఈస్ ద ఇండివిజువల్.
1: ఈ వైబ్రేషన్ అనేటువంటిది ఈ మెటీరియలైజేషన్ తో ఏకమై ఉంటుండాలి.
0: దిస్ వైబ్రేషన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ కాంబినేషన్ విత్ మెటీరియలైజేషన్.
1: అది ఏ భూర్? ఇదే మెటీరియలైజేషన్.
0: దిస్ ఫస్ట్ వన్ భూర్ ఇస్ మెటీరియలైజేషన్.
1: భూవహ వైబ్రేషన్ ప్రాణము.
0: ద సెకండ్ భూవహ ఇస్ ద లైఫ్.
1: సువహ రేడియేషన్ జ్ఞానము.
0: సువహ ద విజ్డమ్ ఇస్ రేడియేషన్.
1: రేడియేషన్ అనేటువంటి జ్ఞానము సాక్షిభూతము.
0: దట్ రేడియేషన్ విజ్డమ్ ఇస్ ద విట్నెస్.
1: దీనిని వేదాంతము ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: This Vedanta declares as Brahman wisdom.
1: ఇది అద్వైతము.
0: This is non-dual.
1: ఏమిటి ఈ కల్పించుకున్నటువంటి దానంతా కూడా త్యజించి ఏది కల్పన కానటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి దానిని మనం నిరూపిస్తామో అది ఏ నిజమైన వేదాంతం.
0: That day when you give up everything of your own making and realize that eternal truth which is your own self, that is spirituality.
1: ఆనందం ఎక్కడ ఉంది?
0: Then where is bliss?
1: నీవే ఆనందము.
0: You are the embodiment of
1: truth. ఎక్కడ ఉంది?
0: Where is truth?
1: నీవే truth.
0: You are the truth.
1: You are the embodiment of truth.
0: You are the embodiment of truth.
1: Speak the truth.
0: You always speak the truth.
1: నీవు ఎంబాడిమెంట్ ట్రూత్. కాబట్టి నీవు ట్రూత్ లోనే ఉండాలి.
0: సిన్స్ యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ యు షుడ్
1: ఆల్వేస్ యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ బి లవ్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ బి ఇన్ లవ్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: నీవు ఎప్పుడు శాంతిగానే ఉంటుండు.
0: యు బి ఇన్ పీస్.
1: ఎందువల్ల?
0: వై?
1: నీవే శాంతి యొక్క స్వరూపము.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
1: పీస్. నీవే సత్యం యొక్క స్వరూపము.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
1: నీవే ప్రేమ యొక్క స్వరూపము.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: దీన్ని ప్రత్యేకంగా ఎక్కడ వెతకగలవు?
0: వై డు యు సెర్చ్ ఫర్ దెమ్?
1: తానే ప్రేమ అయి తాను వెతుకుతున్నాడంటే ఇది కేవలం మూర్ఖత్వము.
0: యు బీయింగ్ లవ్ యువర్ సెల్ఫ్ యు ఆర్ ఇన్ సెర్చ్ ఆఫ్ లవ్ అవుట్ సైడ్.
1: ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక వ్యక్తి ఒక గదిలో ప్రవేశించి ఏమిటి అంతా వెతుకుతున్నాడు పాపం.
0: A person entered into a room and he was searching for something.
1: Anni kanipistunnayi ee vyaktiki.
0: This person is able to see all.
1: Yenadu chudanatvanti vanni kudunu kanipistunnayi.
0: He saw many which he never
1: Kani
0: saw before.
1: Kani okkati kanipinchatam ledu.
0: But he is not able to see one.
1: Emiti adi?
0: What is that?
1: తనం తాను తెలుసుకోవటం లేదు, తనం తాను కనిపించటం లేదు, ఇంకా అన్ని కనిపిస్తున్నాయి ఆ రూమ్ లో.
0: దేర్ ఇన్ ద రూమ్ హీ సీస్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ హీ డస్ నాట్ సీ హిజ్ ఓన్ సెల్ఫ్.
1: తాను తప్ప అన్ని కనిపిస్తున్నాయి ఆ యొక్క రూమ్ లో.
0: దేర్ ఇన్ ద రూమ్ హీ ఫైండ్స్ ఎవ్రీథింగ్ ఎక్సెప్టింగ్ హిమ్.
1: అదే రీతిగా ఈనాటి మానవుడు ఈ విశాల ప్రపంచమునందు, ఈ దృశ్యకల్పితమైన ప్రపంచమునందు అన్నింటినీ వెతుకుతున్నాడు.
0: In this vast world, in this apparent physical world, man is such a beautiful thing. He finds everything that he seeks. But he doesn't find the seeker.
1: అదియే వేదాంతం యొక్క రహస్యం.
0: This is the secret in spirituality.
1: ఏది కావాలని వెతుకుతున్నాడో,
0: that for which he is searching.
1: సత్యాన్ని అన్వేషించుతున్నాడు.
0: He is in search of truth.
1: కానీ సత్యం ఉన్నది.
0: There is truth.
1: తానే సత్యము.
0: He is the embodiment of truth.
1: కానీ సత్యమును బయట వెతుకుతున్నాడు.
0: But he is in search of truth outside.
1: తనలో ఉండినటువంటి ఆనందాన్ని బయట వెతికితే మనకు లభ్యమవుతుందా?
0: When the bliss is within you, can you ever get it outside?
1: తన మెడలో హారం వేసుకుని నా హారం ఎక్కడ హారం ఎక్కడ అని బయట వెతికితే హారం చిక్కుతుందా?
0: యూ హ్యావ్ ద నెక్లెస్. When you search for it outside, can you ever get it?
1: తన ముక్కు పైన అద్దాలు పెట్టుకుని నా అద్దాలు ఎక్కడ అంటే ఎక్కడ వెతుకుతాయి?
0: You have put on your glasses already, sitting on the nose, but you search for them outside.
1: Anta taniyende untundi taanu bayata vetukutunnadu.
0: Everything is within you, but you are in search outside.
1: Kaaranam emiti?
0: What's the reason behind it?
1: Dehaatma buddhiye deeniki annitiki inta moola kaaranam.
0: It is only body identification that is the main cause.
1: Ee deham paina nene dehamu anetundi bhavam chetane ee oka jeevithanni garuputunnadu.
0: He spends his life with the total identification with the body.
1: సత్యమునకు దూరంగా ఉంటున్నాం మనం.
0: దేర్ఫోర్ వి ఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ట్రూత్.
1: అందువలననే శాంతమునకు అత్యంత దూరంగా ఉంటున్నాం.
0: దట్ రీజన్ వి ఆర్ డిస్టెంట్ ఫ్రమ్.
1: అందువలననే ప్రేమకు కూడాను మరింత దూరంగా ఉంటున్నాం.
0: దేర్ఫోర్ వి ఆర్ ఫార్ ఆఫ్ కట్ ఆఫ్ ఫ్రమ్ దిస్ లవ్.
1: నాకు ప్రేమ ఉంది.
0: ఐ హావ్ లవ్.
1: నా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాను.
0: ఐ లవ్ మై పేరెంట్స్.
1: నా అక్కతమ్ముళ్ళను ప్రేమిస్తున్నాను.
0: ఐ లవ్ మై సిస్టర్స్.
1: ఈ ప్రేమ ప్రేమ కాదు.
0: దిస్ ఇస్ నాట్ లవ్.
1: తల్లి తండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, అన్నాతమ్ముల ప్రేమ, అక్కా చెల్లెండ్రి ప్రేమ, ఇవన్నింటి ఎందుకు ఇంతో అంతో స్వార్థం అనేటువంటిది ఉంటుండాలి.
0: ద లవ్ ఇన్ పేరెంట్స్, ద లవ్ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేర్ ఈస్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: కానీ స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఆత్మ ప్రేమ.
0: ద సెల్ఫ్లెస్ లవ్
1: తనను తాను ప్రేమించుకునేటువంటి స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
0: ద లవ్ ఆఫ్ ద సెల్ఫ్ is really self.
1: తానంటే ఎవరు? దేహం కాదు.
0: The self doesn't mean the body.
1: తానే.
0: This I is I only.
1: దీనికి ఒక్క ఆకారం లేదు.
0: It has no specific form.
1: అది ఏ మధురమైనటువంటిది.
0: That is nectarine.
1: ఆ మధురమైనటువంటి యొక్క తత్వమునే ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
0: And this nectarine spirit is called love.
1: ఇందులో షడ్విధములైనటువంటి ప్రేమ యందు,
0: in all these forms of love,
1: శాంత భక్తి, సఖ్య భక్తి, దాస్య భక్తి, అనురాగ భక్తి, వాత్సల్య భక్తి, మధుర భక్తి, ఆరు. ఈ ఆరింటి యందు కట్టకడపడది మధుర భక్తి.
0: అమంగ్ ది సిక్స్ ఫార్మ్స్ ద లాస్ట్ ఫైనల్ ఈజ్ స్వీట్.
1: ఈ మధురమును గ్రోలే సమయం లోపల దేనికి కూడా తన శక్తినే తాను మర్చిపోతుంది.
0: యాజ్ హి ఎంజాయ్స్ పాసెస్ త్రూ ద సిక్స్ స్టేజ్
1: తుమ్మెద ఉంటుంది.
0: Here you find the bee.
1: Black bee.
0: Black bee.
1: అది కఠినమైనటువంటి వుడ్డును కూడాను బాగా రంధ్రం చేసి లోపల ప్రవేశించుకుంటుంది.
0: It can also can drill itself into the wood, strong wood.
1: ఇంత శక్తి ఉంటుండాలి ఈ బ్లాక్ బీ లోపల.
0: The black bee is so powerful.
1: కానీ అది పువ్వులో ఉన్నటువంటి తేనెను గ్రోలే నిమిత్తమై పువ్వు లోపల పోయి ప్రవేశిస్తుంది.
0: ఇన్ ఆర్డర్ టు డ్రా హనీ ఫ్రమ్ ఎ ఫ్లవర్, ఇట్ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్.
1: ఆ పువ్వు యొక్క రేఖలు చాలా పల్చగా ఉంటుంటాయి.
0: ద పెటల్స్ ఆఫ్ ద ఫ్లవర్ ఆర్ సో టెండర్.
1: కానీ సాయంకాలం అయ్యేటప్పటికి అది ముడుచుకుంటుంది ఆ రేఖలు.
0: ద పెటల్స్ క్లోజ్ బై ది ఈవినింగ్ టైమ్.
1: ఇంత కఠినమైనటువంటి చెక్కను కూడా తలుచుకుని లోపల పోయేటువంటి యొక్క ఈ శక్తి కలిగినటువంటి యొక్క తుమ్మెదకు చాలా పల్చనటువంటిది, మెత్తనైనటువంటిది, సులభమైనటువంటి ఈ రేఖలను మాత్రం తప్పించుకుని బయటకు రాలేకపోతుండాలి. దేనివల్ల?
0: దిస్ బ్లాక్ బీ విచ్ కెన్ బరో ఇన్ టు ద స్ట్రాంగ్ వుడ్ కెనాట్ గెట్ ఇన్ టు ద ఫ్లవర్ దో ఇట్ ఇస్ సరౌండెడ్ బై టెండర్ సాఫ్ట్ డెలికేట్.
1: తన శక్తిని తాను మర్చిపోయింది.
0: ఇట్ హెస్ ఫర్ గాటన్ ఇట్స్ ఓన్ పొటెన్షియాలిటీ ద స్ట్రెంగ్.
1: అందువల్లనే బంధిపబడిపోయింది.
0: దేర్ ఫోర్ ఇట్ ఇస్ బౌండ్.
1: ఈనాడు కూడాను ప్రతి మానవుడు కూడా అంతే.
0: దట్ ఈస్ ద సేమ్ ప్లైట్.
1: తానెవరు? ఆత్మస్వరూపుడను.
0: Who is he? Is the embodiment of
1: తన శక్తిని తాను మర్చిపోతున్నాడు.
0: He has forgotten his own truth.
1: తన స్వరూపాన్ని తాను మర్చిపోతున్నాడు.
0: He has forgotten his true.
1: అందువల్లనే జగత్తంతా దుఃఖమయంగా కనిపిస్తుండాలి.
0: Therefore we find misery all over.
1: జగమంతా కూడాను అశాంతిమయంగా కనిపిస్తుండాలి.
0: There is restlessness in this world.
1: జగత్తులో అశాంతి లేదు.
0: In fact there is nothing.
1: జగత్తులో దుఃఖము లేదు.
0: There is no sadness.
1: అన్ని నీ యందే ఉంటున్నాయి.
0: All these are within you.
1: నిన్ను నీవు మర్చిపోయి
0: forgetting your own self.
1: దేహమే నేను అనుకోవటం చేతనే
0: ఈ
1: కష్టములకు నష్టములకు దుఃఖములకు వాంఛలకు ఇన్ని విధమైనటువంటి దీనికి గురి అయిపోతున్నావు.
0: You forget your own self and you identify the body. Therefore you pass through this sadness and the misery and the grief.
1: దేహమే నేను అని భావిస్తున్నావు.
0: You consider yourself the body.
1: అది పెద్ద తప్పు.
0: It's a big mistake.
1: ఇది నా దేహం అని చెప్పు, తప్పు లేదు.
0: There's no mistake if you say this is my body.
1: కానీ దేహమే నేను మాత్రం చెప్పకూడదు. ఇది పరమ విరుద్ధమైనటువంటిది.
0: You can never say that I am the body.
1: కన్నులు మూసుకున్నప్పుడు
0: when you close your eyes,
1: మంచి పవర్ఫుల్ బల్బులు పెట్టుకున్నప్పటికీ చీకటిగానే ఉంటాయి.
0: There may be powerful bulbs around. When you close your eyes, it will be pitch dark.
1: సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు ఉదయిస్తున్నాడు.
0: The sun is shining.
1: కానీ కన్నులు మూసుకుని సూర్యుని వైపును చూస్తే ఏమాత్రము మనకు వెలుతురు కనిపించదు.
0: While closing your eyes and look at the sun, you cannot see the light.
1: కారణం ఏమిటి?
0: Why?
1: తన కన్నులు తాను మూసుకున్నాడు.
0: Because you have closed your eyes.
1: అదే విధంగానే జగత్తంతా ఇప్పుడు నువ్వు దైవత్వం అనేటువంటి ప్రకాశిస్తూ ఉంటుండాలి.
0: ద డివినిటీ షైనింగ్ ఆల్ ఓవర్ ది
1: మాధుర్యమైనటువంటి శాంతిని జగత్తుకంతా కూడా నువ్వు చాటుతూ ఉంటుండాలి.
0: అండ్ దిస్ పీస్ ఇస్ ప్రొపగేటెడ్ అండ్ పబ్లిసైజ్డ్.
1: కానీ దీనిని వీడు గుర్తించడం లేదు.
0: బట్ వి ఆర్ నాట్ రికగ్నైజింగ్ ఇట్.
1: కారణం,
0: వాట్స్ ద రీజన్?
1: దేహాభిమానం అనేటువంటిది కప్పుకున్నాడు.
0: బికాజ్ వి ఆర్ కవర్డ్ ఇన్ కంపాస్ట్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక క్యాండిల్ పెట్టండి.
0: హియర్ యు హావ్ ఎ క్యాండిల్.
1: ఈ క్యాండిల్ పెట్టి
0: with this candle
1: oka kundakanta kudunu 10 randramulu kotti aa candle paina moosi pettandi
0: and bring a pot make 10 holes and put it over this candle.
1: Candle okkate jyoti.
0: Candle is one light.
1: Kaani kundaku 10 randramulu untam cheta 10 jyotulu vale kanipistundadi.
0: As the pot has 10 holes, it appears as if there are 10 candles inside.
1: Dani paina dattamainatundi oka towel kappandi
0: and cover the pot with it. Thick
1: ye jyoti kanipinchadu.
0: You don't find any light.
1: Jyoti ledane manu bhavisthamu.
0: You think that there's no light at all.
1: Aa towel koncham teesinappudu
0: when you remove the towel
1: no 10 jyotulu unnaye ani bhavisthamu.
0: You will know that there are 10 candles.
1: Kaani 10 jyotulu kuda levu.
0: No, there are no 10.
1: Aa kundana pagalagottandi.
0: Break the pot.
1: Okay jyoti.
0: You find only one candle light.
1: Adi vidhamgane ekaatma bhavam aneetundi jyoti okkate untundadi.
0: There is only one light. That is the oneness unity.
1: వాటి రంధ్రములతో కూడినటువంటి ఈ దేహం అనేటువంటి ఒక కుండ కప్పినాము.
0: You cover it up, this single light, by means of a pot with 10 holes. The pot is the body.
1: ఈ దేహం అనేటువంటిది తోలుతిట్టిగా భావిస్తున్నాము, కుండవలే భావిస్తున్నాము.
0: You consider the body as the pot.
1: ఎన్ని విధములుగా దీనిని పరిశుద్ధం చేసి ఎంత స్నోపు సోపు ఇంకా అన్ని కదా వేసి పౌడరు ఇంకా అనేక విధమైనటువంటి సుగంధాలు చల్లినప్పటికీ 9 చిల్లుల తోలు తిత్తియే కాని కాంతి కలిగిన వజ్రఘటము కాదు.
0: యు మే మేక్ యూజ్ ద ఫాల్ కాస్మెటిక్స్ ద పౌడర్ అండ్ సెన్స్ వాట్ నాట్ but after all this body is like a pot with a 10 holes.
1: Nimishamulaku nichuloorune kaani punugu javvaajilu puttabovu.
0: Minute to minute emits a foul smell but never the fragrance or aroma.
1: Idiya manamu,
0: we cannot enter.
1: Idiya daivamu,
0: are you the body?
1: Idiya atma,
0: either this
1: idiya nenu kaadu kaadu.
0: This is not the true I. No,
1: ఇదంతా ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క వాంఛల చేత కప్పబడినటువంటివి.
0: ఆల్ దిస్ ఇస్ సంథింగ్ కవర్డ్ బై ద నెట్వర్క్ ఆఫ్ వరల్డ్లీ డిజైర్.
1: కనుకనే తమో గుణం అనేటువంటి దట్టమైన టవల్ ను మొట్టమొదటి తీసివేయి.
0: దేర్ఫోర్ రిమూవ్ దట్ స్ట్రాంగ్ థిక్ టవల్ ఆఫ్ బెస్టియల్ టెంపర్మెంట్.
1: తమో గుణం.
0: తమో గుణ.
1: రెండవది ఈ రజోగుణం అనేటువంటి కుండను మనం పగలగొట్టేసేయండి.
0: ద సెకండ్ థింగ్, వీ మస్ట్ బ్రేక్ ది పాట్ of emotion or rajas.
1: అప్పుడు భిన్నత్వం పై ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది. ఏకం సత్తే విప్రా బహుదా వదంతి, ఆత్మ ఒక్కటే అని కనిపిస్తుంది.
0: Then there will be no more of diversity or duplicity or multiplicity.
1: ఒకవైపున రజోగుణము ఒకవైపున తమో గుణము రెండింటినీ కప్పుకొని మనము ఏది జ్యోతి జ్యోతి ఎక్కడ జ్యోతి ఎక్కడ అని విచారిస్తున్నాము.
0: On one hand we are covered by the pot of rajas, by the towel of tamasic quality. How do you find the light?
1: కనుక
0: సో
1: తామసము విడుక తత్వము ఎటుగలుగు.
0: వితౌట్ గివింగ్ అప్ దిస్ డల్నెస్ తామసిక్ క్వాలిటీ,
1: రాజసము విడుక రాదు భక్తి.
0: వితౌట్ గివింగ్ అప్ దిస్ ఎమోషనల్ రాజసిక్, యు కెనాట్ హావ్ డివోషన్.
1: గొప్ప సాధనంబగునయ్యా,
0: దట్ పైయస్నెస్ సత్విక్ క్వాలిటీ ఇస్ ది హైయెస్ట్.
1: వీరుడు భారతీయ వీరసుతుడా.
0: ఓ సన్స్ ఆఫ్ వాలర్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
1: తత్వం కావాలి తత్వం కావాలని ఆశిస్తున్నావు, తామసము విడుక విడువక తత్వము ఎటుకుదురు.
0: యు వాంట్ స్పిరిచువల్ నాలెడ్జ్ వితౌట్ గివింగ్ అప్ దిస్ బెస్టియల్
1: రాజసము విడుక
0: నాలెడ్జ్
1: రాదు భక్తి.
0: without the giving up this emotional aspect, rajasic, you
1: can't have devotion. భక్తి రావాలి, భక్తి రావాలి అంటే వస్తుంది.
0: When you fill your heart with rajasic qualities like anger, the envy and jealousy, how do you expect devotion?
1: భక్తి పరమ మధురమైనటువంటిది భక్తి.
0: Devotion is so sweet.
1: పరమ సాత్వికమైనటువంటిది భక్తి.
0: Devotion is pious.
1: అతి మృదువైనటువంటిది భక్తి.
0: It is so soft.
1: ఇలాంటిది ఈ కఠినంలో ఎట్ట ప్రవేశిస్తుంది?
0: How do you expect it to be present in strong one?
1: గోవులంతా ఉండినటువంటి మంద లోపల పులివై ప్రవేశించిందంటే ఒక గోవై మిగులుతుందా?
0: When a tiger is to enter into a cow herd, there are cows around. Do you think the cows would stand there?
1: ఏమీ మిగలదు.
0: None would remain there.
1: ఈ సాత్వికమైనటువంటివన్నీ మనలో ఉండినప్పటికీ ఈ రాజసికమైనటువంటి పులి వంటి యొక్క క్రూర మృగం ఇందులో ప్రవేశిస్తే, క్రోధము, ద్వేషము, అసూయ, దమ్మము ఇలాంటి క్రూర మృగం ప్రవేశిస్తే ఈ సాత్వికమైన గోవులు ఏమైపోతాయి?
0: When there are so many tigers, each signifying the anger, the jealousy, and the avarice and the hatred, how do you expect the sattvic quality, the cow, to enter?
1: దైవాన్ని పొందాలని గాఢమైన విశ్వాసము ఒక శ్రద్ధ ఉంటుంటే ప్రేమను పెంచుకో.
0: In order to attain God, in order to have this confidence, develop love.
1: పెంచుకొనటకు వీలు కాదు.
0: It's not possible to foster.
1: ప్రేమ ఉంది.
0: There is love.
1: ఆ ప్రేమనే నీ యొక్క ప్రాణము.
0: And this love
1: ఆ ప్రేమనే నీ యొక్క జీవితము.
0: And love is your life.
1: యొక్క దైవము.
0: And this love is God.
1: ఆ ప్రేమను మనము తెలుసుకోవాలి.
0: We have to know this love.
1: ఎట్లా?
0: How?
1: ఆధ్యాత్మిక తత్వం ద్వారా తెలుసుకోవాలి.
0: వీ కెన్ నో దట్ ఓన్లీ త్రూ
1: మనసు. దేనిని కల్పించుకుంటున్నాడో ఆ కల్పించుకునేటువంటి దాన్ని దూరం చేయాలి.
0: వీ హావ్ టు గివ్ అప్ ఎవ్రీథింగ్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ బై ద మైండ్ ఇన్ పర్టికులర్.
1: ఇప్పుడు చూడండి, బక్కబడినటువంటి ఆవును అనేక విధములుగా దానికి తగినటువంటి భూసాగి సంత అందిస్తుంటే కొంతకాలంలో బాగా పుష్టిగా వస్తుంది.
0: ఎ వీక్ కౌ ఇఫ్ యూ ఫీడ్ ఇట్ కంటిన్యూస్లీ ఫర్ లాంగ్ ఇట్ విల్ గో స్ట్రాంగ్.
1: ఆ యొక్క గోవుకు మనము నిత్యము అందించవలసినటువంటి ఆహారం ఏమైనా మనం అందించకుండాగినపోతే అది బక్కబడిపోయి కింద పడిపోతుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ డోంట్ ఫీడ్ ది కౌ విత్ ద ఫోడర్ ఇట్ బికమ్స్ వీక్.
1: అదే విధంగానే ఈ మనస్సు అనేటువంటిది అన్ని విధములుగా కూడాను మానవుణ్ణి ముంచి వేస్తుండాలి.
0: ఇట్స్ ద మైండ్ దట్ డ్రౌన్స్ దట్ రూయిన్స్ ఎవ్రీబడి.
1: ఈ మనసుకు మనం ఎక్కువ ఘనతను అందిస్తున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ అటాచ్ ఆల్ వాల్యూ టు దిస్ మైండ్.
1: ఈ మనసును ఎక్కువగా గౌరవిస్తున్నాము మనము.
0: వీ రెస్పెక్ట్ దిస్ మైండ్ ఎ లాట్.
1: ఈ మనసుకు కావలసినటువంటి యొక్క సదుపాయాలు చేస్తున్నాము.
0: వీ ప్రొవైడ్ ఆల్ కన్వీనియన్సెస్ టు ద మైండ్.
1: ఈ మనసేమనే దైవమని భావించి దాని ఒక పెద్ద హృదయ సింహాసన పైన ప్రతిష్ఠించుకుంటున్నాము.
0: వీ కన్సిడర్ మైండ్ ఇస్ ద డివైన్ అండ్
1: పెరిగిపోతుండాలి.
0: దేర్ఫోర్ మైండ్ హాస్ గ్రోన్ సో స్ట్రాంగ్.
1: బాగా బలిచిపోతుండాలి.
0: ఇట్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్.
1: దాన్ని అదుపులో పెట్టడానికి ఎవరికి సాధ్యం కాదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు కంట్రోల్ సచ్ ఎ మైండ్.
1: ఇంకా మనం అలంకారం చేసి ఉంటుంది.
0: ఇస్ దట్ ఫర్ దట్ రీజన్ వీఆర్ హియర్?
1: కోతికి జలతారు కుళ్ళాయి ఏటికి విరజాజి పూదండ విధవకేల. కోతికి జలతారు కుళ్ళాయి ఏటికి టోపీ.
0: Why a monkey needs a cap of pearls?
1: ఈ యొక్క కోతిని తీసుకుని పోయి సింహాసనం పైన కూర్చోబెడితే అది ఊరుకుంటుందా?
0: If you keep the monkey and ask it to be there on the throne, will it keep quiet?
1: బుద్ధిలో పుట్టినిల్లు పెట్టని పేరు.
0: This monkey is known for its wavering nature.
1: సింహాసనాన్ని కూడా పాడు చేస్తుంది.
0: It will spoil the very throne.
1: అందుకోసమనే తెలుగులో ఒక చిన్న సామెత ఉంటుండాలి.
0: So there is a proverb in Telugu language.
1: కులికే వాణ్ణి తీసుకుని పోయి ఒలుకుల్లో పెడితే ఒలుకులంతా చెడగులికినాడట. అనగా కులికేటువంటి వాడు ఒలుకుల్లో పోయినా గానీ కులకడం మానడు. డ్యాన్స్ చేస్తాం. ఈ విధంగా మంకీ, మ్యాడ్ మంకీ ఈ మైండ్.
0: మైండ్ ఈజ్ ద మ్యాడ్ మంకీ.
1: నిరంతరం కూడా మైండ్ మైండ్ మైండ్ మైండ్ అని దీన్ని చింతించడం చేత ఇది మరింత బలిచిపోతుంటుండాలి.
0: బై కాన్స్టెంట్లీ పాండరింగ్ ఓవర్ థింకింగ్ ఆఫ్ ద మైండ్ ఇట్ గ్రోస్.
1: మనసునే మనం చింతించకూడదు.
0: వీ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ద మైండ్.
1: నీవు కావాల్సింటే దైవాన్ని చింతించు.
0: ఇఫ్ నెసరీ థింక్ ఆఫ్ గాడ్.
1: లేకపోతే డిస్క్రిమినేషన్ బుద్ధిని చింతించు.
0: ఆర్ ఎక్సర్సైజ్ డిస్క్రిమినేట్
1: మైండ్. ఏ మాత్రం కూడా మనం చింతించకూడదు.
0: నెవర్ థింక్ ఆఫ్ యువర్ మైండ్.
1: దానిని చింతించడానికి దానికి అధికారిగా అధికారమే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద మైండ్ హాస్ నో రైట్.
1: అధికారమైనటువంటి వారిని చింతించిన ఒక ఫలితం ఉంది, కానీ ఇది ఏముంది మనసుకు అధికారము?
0: యు విల్ బి రివార్డెడ్ ఇఫ్ యు థింక్ ఆఫ్ యువర్ పర్సన్ ఇన్ అథారిటీ.
1: మైండ్
0: ద మైండ్ ఇస్ సో
1: మీన్. హీనమైనటువంటి మైండ్
0: ఇస్ సో మీన్ అండ్ లో.
1: కోరికలతో కూడినటువంటిది మైండ్.
0: మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిజైర్.
1: వాంఛనతో చేరినటువంటిది మైండ్.
0: ఫుల్ ఆఫ్ డిజైర్.
1: ఎప్పుడు కూడా పెడమార్గం పట్టించేటువంటిది మైండ్.
0: ఇట్ ఆల్వేస్ డైరెక్ట్స్ యు అలాంగ్ ద రాంగ్ పాత్.
1: మిస్లీడ్ చేస్తుంది.
0: ఇట్ ఆల్వేస్ మిస్లీడ్.
1: బ్యాడ్ ఇంత కూడా క్యారెక్టర్ డెవలప్ చేస్తుంది.
0: అండ్ ఇట్ డెవలప్స్ బ్యాడ్ క్యారెక్టర్.
1: కనుక మనస్సును మనం ఏమాత్రం కూడాను గౌరవించకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ రెస్పెక్ట్ ద మైండ్.
1: కనుక మైండ్ రెస్పెక్ట్ కూడదు అంటే ఏ విధంగా చేయాలి?
0: హౌ షుడ్ వి ఫాలో దిస్ పాత్?
1: అది లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
0: లెస్ లగేజ్ మోర్.
1: కోరికలు తగ్గించుకోవాలి, సంకల్పాలు తగ్గించుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ పుట్ ఎ ఫుల్ స్టాప్.
1: సంకల్పాలు తగ్గించుకుంటే మనసు యొక్క స్వరూపమే పోతుంది.
0: ఇఫ్ యూ రిడ్యూస్ యువర్ డిజైర్స్ ద మైండ్ విల్ లూజ్ ఇట్స్ ఫామ్.
1: చూడండి, ఇది బట్ట.
0: సీ దిస్ ఎ క్లాత్.
1: ఇది బట్ట, దారముల యొక్క చేరిక.
0: ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఈ దారముల యొక్క చేరిక చేత ఇది బట్టగా మనకు కనిపిస్తుంది.
0: బికాస్ ఆఫ్ ద యాన్ క్లోజ్లీ ఇంటర్వోవెన్ యూ ఫైండ్ ద క్లాత్.
1: బట్ట మనకు ఒక్క అక్కర లేదనుకున్నప్పుడు,
0: వెన్ యూ డోంట్ వాంట్ దిస్ క్లాత్,
1: దీన్ని ఎక్కడో తీసుకుని పోయి కాల్చేది అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు బర్న్ ఇట్ ఎనీవేర్.
1: ఒక్కొక్క త్రాడు ఒక్కొక్క త్రాడు ఒక్కొక్క త్రాడు తీసివేసేయి.
0: Remove the threads, yarn separately.
1: Sulabhanga batta adrushyamaipothundi.
0: Easily this cloth would vanish.
1: Kalukune bundle of desires is mind.
0: Mind is a bundle of desires.
1: Ee desires okote okote teeseste ee mind e undadu.
0: If you remove the desire one after the other, there would be no mind.
1: Deenine vedantic paribhashayandu vairagyamu ani chepparu.
0: This in vedantic parlance is called renunciation.
1: వైరాగ్యం అనగా ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై రెనన్సియేషన్?
1: ఆస్తి ఆలి వీడి అడవికే గుట కాదు.
0: ఇట్స్ నాట్ రన్నింగ్ టు ద ఫారెస్ట్ లీవింగ్ యువర్ ఫ్యామిలీ అండ్ ప్రాపర్టీ.
1: భావమందు దుష్ట భావము వీడితే త్యాగమగును, అది యోగమగును.
0: సాక్రిఫైసింగ్ ద బ్యాడ్ క్వాలిటీస్, గివింగ్ అప్ వికెట్ టెంపరమెంట్ ఈజ్ రియల్ సాక్రిఫైస్.
1: కనుకనే మనసు లేకుండా మనం చేసుకోవాలనుకుంటే, మనసును గౌరవించకుండా చూసుకోవాలనుకుంటే కోరికలు తగ్గించుకోవాలి. ఇది అనేటువంటిది అంతా కూడా జగత్ సంబంధమైనటువంటిది.
0: దెర్ఫోర్ వాట్ ఆల్ వి రిఫర్ టు దిస్ ఇది ఇస్ ద వరల్డ్. దిస్ ఇస్ ద సీన్.
1: మన దేహం కూడా మనకు ఒక దృశ్యమే.
0: దిస్ బాడీ ఇస్ ఆల్సో ఎ సీన్.
1: ఈ దేహాన్ని నువ్వు చూసుకుంటున్నావు.
0: యు సీ యువర్ ఓన్ బాడీ.
1: కాబట్టి చూసేది ఎవరు?
0: హు ఇస్ ద సీయర్?
1: చూసేటువంటి వాడే ద్రష్ట.
0: ద సీయర్ ఇస్ ద వన్.
1: చూడబడేటువంటి అంతా దృశ్యమే.
0: ఆల్ దట్ ఈ సీన్ ఇస్ ఎ సీన్ ఓన్లీ.
1: ఈ రూపనామంతో కూడినటువంటి యొక్క ఈ జగత్ అంతా కూడా దృశ్యమే.
0: ద హోల్ వరల్డ్ ఫుల్ ఆఫ్ నేమ్ అండ్ ఫామ్ ఈస్ ద సీన్.
1: కనుక ద్రష్ట అనేటువంటిది అది ఆత్మతత్వము.
0: సో ది సియర్ ఈస్ ద స్పిరిట్ ఆర్
1: అది సాక్షిభూతము.
0: దట్ ఈస్ ద విట్నెస్.
1: అన్నింటి కూడా విట్నెస్ గా ఉంటుంది.
0: ఇట్ ఇస్ ద విట్నెస్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఎట్లా? రావణుడు ఎంత నాటకం ఆడుతున్నప్పటికీ నీ డ్రామా పైన.
0: Though there may be a lot of acting going on the stage in a drama.
1: Ramulu andulone unnadu.
0: There is Rama there.
1: Kani sakshibhutudiga unnadu.
0: But he remains there as a witness.
1: Ichcharu kaadu mari veeru.
0: There are not two.
1: Okkade.
0: Only one.
1: Ravanudu Ramulu iddaru okkate.
0: Ravana and Rama are one and the same.
1: Ramulu Ravanudu vesham vesiyadante.
0: Rama is playing the role of Ravana.
1: Aatma జీవాత్మ రెండు ఒక్కటే.
0: ఇండివిజువల్ సోల్ అండ్ సూపర్ సోల్ ఆర్ వన్.
1: ఆత్మనే జీవాత్మ వేషం వేసుకుని దృశ్యంగా కనిపిస్తుంది.
0: అండ్ ఇట్ ఈస్ ది సూపర్ సోల్ దట్ టేక్స్ ది రోల్ ఆఫ్ ఇండివిజువల్ సోల్ అండ్ అపియర్స్ ఎస్ ఎ సెపరేట్ ఎంటిటీ.
1: కనుక ఈ జగన్నాటక రంగం నందు ఈ జీవుడు ఈ వేషమును వేసి అనేక విధములుగా కూడాను నటన సరుపుతున్నాడు.
0: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ద స్టేజ్ ఇన్ ద డ్రామా, ది ఇండివిజువల్ ఇస్ ప్లేయింగ్ ఎ రోల్ హియర్.
1: ఎన్ని విధంగా నటన జరిపినప్పటికీ
0: హి మే యాక్ట్ వెల్.
1: రాముడు సాక్షిభూతంగానే ఉన్నాడు.
0: బట్ రామా రిమైన్స్ ఎస్ ఎ విట్నెస్.
1: కారణమేమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్?
1: రాములు ధరించినటువంటి వేషమే ఈ రావణుడి వేషము.
0: దిస్ రావణ ఇస్ ద డ్రెస్ ఆర్ ద రోల్ టేకెన్ అప్ బై రామా హింసెల్ఫ్.
1: ఈ డ్రెస్ ను ఏనాడైనా మనం మొదలు పెట్టాల్సిందే.
0: వి ఆర్ బౌండ్ టు గివ్ అప్ దిస్ డ్రెస్ వన్ డే ఆర్ అదర్.
1: కానీ రాముడు రాముడుగానే ఉంటాడు.
0: బట్ రామా రిమైన్స్ ఎస్ రామా త్రూ అవుట్.
1: ఈ రావణుడిగా ఉన్నప్పుడు కానీ రాముడిగా ఉండినప్పుడు కానీ రాముడు ఏమాత్రమూ మారడు.
0: ఐదర్ ఇన్ ద రోల్ ఆఫ్ రావణ ఆర్ రామా హీ డస్ నాట్ చేంజ్.
1: వేషములు మాత్రం మారుతుంటాయి.
0: ఇట్స్ ఓన్లీ ది డ్రెస్ దట్ చేంజెస్.
1: ఇందుకలడు అందులేడన్న సందేహం వలదు.
0: నెవర్ డౌట్ దట్ ఈస్ హియర్ అండ్ దట్ ఈస్ నాట్ దేర్.
1: కనుకనే దైవత్వం అనేటువంటిది ఒక్కటే.
0: డివినిటీ ఈస్ వన్.
1: అది ఏకం సత్.
0: దట్స్ ఓన్లీ వన్.
1: ఉన్నది ఒక్కటే.
0: ఓన్లీ వన్ థింగ్ దట్ ఎక్స్.
1: కనిపించేది అనేకము.
0: బట్ యు ఫైండ్ ఇట్ మెనీ.
1: ఈ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: వి హావ్ టు నో దిస్ యూనిట్ ఇన్ డైవర్సిటీ.
1: ఇది సర్వము చేస్తున్నటువంటి పని.
0: ఇట్ ఇస్ దిస్ దట్ డస్ ఎవ్రీథింగ్.
1: కనుకనే
0: సో
1: ఎందుకు అనేటువంటిది ఆన్సర్ చెప్పాలంటే ఆత్మనే ఎందుకు ఆన్సర్ అని చెప్తుంది.
0: సో ఇట్ ఇస్ ద సోల్ ద ఆత్మ దట్ రెస్పాండ్స్ టు దిస్ క్వశ్చన్.
1: ఏమిటి ఆన్సర్ చెప్పాలంటే భౌతికమైన శాస్త్రమే ఆన్సర్ చెప్తుంది.
0: ఇట్ ఇస్ ది వరల్డ్లీ నాలెడ్జ్ దట్ ఆన్సర్స్ దిస్ క్వశ్చన్. వాట్?
1: ఇది మైక్.
0: దిస్ ఇస్ ద మైక్.
1: ఇది ఎట్ట చేశారు?
0: హౌ ఇస్ ఇట్ మేడ్?
1: ఏ విధంగా చేశారు?
0: హౌ ఇస్ ఇట్
1: అని చెప్పగలడు.
0: వన్ కెన్ సే.
1: అయితే
0: హౌ ఎవర్
1: ఈ మైక్ కు ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఒకటి ఉంటుంది.
0: యు ఫైండ్ స్టెయిన్లెస్ స్టీల్ దేర్ మెటీరియల్.
1: ఈ స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఏ విధంగా చేశారు?
0: హౌ ఇస్ ఇట్ మేడ్?
1: దీనికి మూలాధారం అనేటువంటిది ఒకటి ఉంటుంది.
0: ఇట్ హాస్ గాట్ ఎ ప్రైమల్ బేసిస్.
1: మూలాధారం చేయకుండా ఈ జగత్తు ముందు ఏ సైంటిస్ట్ అయినా కూడాను ఏ పదార్థాన్ని కూడా నిర్మించలేడు.
0: వితౌట్ ది ప్రైమర్ బేసిస్ నో సైంటిస్ట్ కెన్ ఎవర్ మేక్ ఎనీథింగ్.
1: ఇప్పుడు చూడండి, ఆక్సిజన్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఆక్సిజన్.
1: హైడ్రోజన్ ఉంటుండాలి.
0: హైడ్రోజన్ దేర్.
1: ఏ సైంటిస్ట్ సృష్టించాడు?
0: విచ్ సైంటిస్ట్ క్రియేటెడ్ దిస్?
1: ఇది దైవం యొక్క సృష్టి.
0: ఇట్స్ ఆల్ గాడ్స్ క్రియేషన్.
1: ఈ వెలుతురునంతా కూడా ప్రకాశాన్ని దైవమే సృష్టించాడు.
0: ఆల్ ది లైట్,
1: సూర్య చంద్రాలను దైవమే సృష్టించాడు.
0: ద సన్ అండ్ ద మూన్ ఆర్ క్రియేటెడ్ బై గాడ్.
1: ఈ గాలి వానలు దైవమే సృష్టించాడు.
0: ఇట్స్ ఆల్ ద విండ్ అండ్ ద రెయిన్ ఆఫ్
1: జలము ఆకాశము దైవమే సృష్టించాడు.
0: అండ్ ద స్పేస్ అండ్ ఎర్త్
1: ఫ్రీగా అందించినటువంటిది.
0: అండ్ దే ఆర్ ఆల్ గిఫ్టెడ్ టు us ఫ్రీలీ.
1: ఈ మాత్రం కూడా దైవం ఒక కాస్ట్ తీసుకోవటం లేదు.
0: గాడ్ డజంట్ కలెక్ట్ ఎనీ మనీ ఫ్రమ్ us.
1: కానీ దీని ద్వారా కల్పించుకున్నటువంటి పదార్థములకు మనం కొనుక్కోవలసి వస్తాం.
0: విత్ దీస్ థింగ్స్ వి మేక్ సర్టన్ అదర్స్ విచ్ వి బై.
1: ఇది టంబ్లర్.
0: దిస్ ఇస్ ద టంబ్లర్.
1: ఏమిటి టంబ్లర్ ఇది?
0: వాట్ సార్ట్ ఆఫ్ టంబ్లర్?
1: ఏంటి టంబ్లర్?
0: దిస్ సిల్వర్ టంబ్లర్.
1: టంబ్లర్ ను ఒకరు చేసినాడు, కానీ
0: దిస్ వన్ దట్ మేడ్ దిస్.
1: వెండిని ఎవడు చేయలేదు.
0: బట్ నోబడి మేడ్ సిల్వర్.
1: ప్లేట్ ను ఒకరు చేశాడు, కానీ
0: ప్లేట్ ఈస్ మేడ్ బై వన్.
1: ఈ ప్లేట్ లో ఉన్నటువంటి వెండి ఆధారమైన పూతమే.
0: బట్ ద సిల్వర్ ఆఫ్ ద ప్లేట్ ఇస్ సెపరేట్.
1: పిల్లలకందరికీ చక్కగా అర్థమవుతుంది.
0: ఆల్ స్టూడెంట్స్ కెన్ అండర్స్టాండ్.
1: ల్యాబొరేటరీలో పోతారు. ల్యాబొరేటరీలో
0: యు గో టు ద ల్యాబొరేటరీ.
1: ల్యాబొరేటరీలో పోయినప్పుడు
0: దేర్
1: ఆక్సిజన్ తీసుకుంటారు.
0: యు కలెక్ట్ ఆక్సిజన్.
1: హైడ్రోజన్ తీసుకుంటారు.
0: ఆల్సో కలెక్ట్.
1: రెండింటిని చేరుస్తారు.
0: యు కంబైన్.
1: వాటర్ గా చేస్తారు.
0: అండ్ యు మేక్ వాటర్.
1: నేను వాటర్ చేశాను అనుకుంటున్నాడు.
0: హి థింక్స్ దట్ ఐ హావ్ మ్యానుఫ్యాక్చర్డ్ వాటర్.
1: నీ మొహం, నువ్వేమిటి వాటర్ చేయటము?
0: వాట్ ఎ ఫూల్ యు ఆర్. యు ఆర్ మేకింగ్ వాటర్.
1: ఈ ఉన్నటువంటి మూలాధారమైనటువంటి హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపినావే, కానీ వాటర్ నువ్వు చేయలేదు.
0: యు హావ్ ఓన్లీ కంబైన్డ్ ద హైడ్రోజన్ ఆక్సిజన్ విచ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్.
1: ఈ ఆధేయాన్ని నువ్వు చూపుతున్నావే, కానీ ఆధారం ఎక్కడ?
0: యు ఆర్ ఓన్లీ షోయింగ్ దాట్ విచ్ యు మేడ్, బట్ యు ఆర్ నాట్.
1: అదే విధంగానే సర్వమునకు ఆధారము ఆత్మతత్వమే.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఆత్మ అండ్ ది స్పిరిట్ విచ్ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్.
1: ఉన్నది రెండే రెండు ఈ జగత్తునందు మనకు కనిపిస్తుండే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ ఓన్లీ
1: దృశ్యము దృక్కు.
0: One is the seen, other is the look.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే.
0: The unity of these two
1: సాధన యొక్క ఫలితము.
0: Is the result of spiritual practice.
1: దృశ్యము దిక్కులో చేరిపోతుంది.
0: And the seen joins in that vision.
1: కానీ దృశ్యము దిక్కులో చేరుతుంది.
0: The seen also joins.
1: దృశ్యము దిక్కులో చేరినా దిక్కు దృశ్యంలో చేరినా ఒక్కటే.
0: The scene may join in the looks or the vision may join in the scenario.
1: కారణం ఏమిటి?
0: What the reason?
1: రెండుగా కనిపించేటువంటిది ఒక్కటే.
0: It's only one that appears as two.
1: ఒక విత్తనం ఉంది.
0: Here is the seed.
1: విత్తనమునకు రెండు బద్దలు ఉన్నాయి.
0: It has two cotyledons.
1: ఈ రెండు బద్దలు చేరినప్పుడే,
0: when both the cotyledons are there,
1: అది భూమిలో పెట్టినప్పుడు మొక్కగా వస్తుంది.
0: When you just plant it,
1: ఈ రెండు బద్దలను వేరు చేసి నీ భూమిలో పెట్టి మొక్క రాదు.
0: When you separate out, they will never germinate.
1: ఇదే నెగిటివ్ అండ్ పాజిటివ్. రెండు చేరినప్పుడే లైట్ మనకు ప్రాప్తిస్తుంది.
0: దీస్ టూ కాటలెడన్స్ స్టాండ్ ఫర్ నెగిటివ్ అండ్ పాజిటివ్.
1: అయితే
0: హౌఎవర్,
1: నెగిటివ్ ముఖ్యమా పాజిటివ్ ముఖ్యమా?
0: ఈజ్ ఇట్ దట్ నెగిటివ్ ఇంపార్టెంట్ ఆర్ ద పాజిటివ్?
1: పాజిటివ్ ఉంటేనే నెగిటివ్ ని మనం ప్రయత్నపూర్వకంగా సృష్టించుకుంటున్నాం.
0: విత్ ది ప్రెసెన్స్ ఆఫ్ ద పాజిటివ్.
1: కరెంట్ లేకపోతే ఈ బల్బులు ఎవడు సృష్టించాడు?
0: వితౌట్ ద కరెంట్ హూ ఇస్ గోయింగ్ టు?
1: కరెంటే లేకపోతే ఫ్యాన్ ఎవడు సృష్టించాడు?
0: విత్ ద కరెంట్ హూ విల్
1: జనరేట్ ది మైక్? ఎవడు సృష్టిస్తాడు?
0: వితౌట్ ద కరెంట్ హూ విల్ మ్యానుఫ్యాక్చర్?
1: కాబట్టి అన్నిటికీ ఆధారం కరెంటే. కరెంట్ ఉండటం వల్లే ఈ యొక్క ఆధేయములన్నీ కూడా సృష్టించబడుతున్నాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద కరెంట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ద బల్బ్స్ అండ్ ద మైక్ అండ్ ద ఫ్యాన్.
1: కనుక
0: సో
1: ఆధారమైన యొక్క ఆత్మతత్వం ఉండంగానే ఈ అధేయమైనటువంటి దృష్టి కల్పితమైన జగత్తంతా కూడా సృష్టింపబడుతుండాలి.
0: సో విత్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ఆత్మ ద స్పిరిట్ యు ఫైండ్ ఆల్ ద రెస్ట్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఆధారాన్ని మనం మొట్టమొదట తీసుకోవాలి.
0: యు కన్సిడర్ దట్ ఫండమెంటల్ బేసిస్ ఫస్ట్.
1: ఈ యొక్క ఆధారం అనేటువంటిది మూలాధారం లేకపోతే దేనిని కూడా మనం సృష్టించలేము.
0: వితౌట్ దిస్ ఫండమెంటల్ బేసిస్ యూ కెన్నాట్ మేక్ ఎనీథింగ్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఆధారాన్ని విస్మరిస్తున్నాము.
0: బట్ టుడే వి ఆర్ ఫర్గెటింగ్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
1: ఆధేయాన్ని అత్యంత ముఖ్యంగా భావిస్తున్నాము.
0: బట్ వి కన్సిడర్ థింగ్స్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
1: ఇది ఏ మూర్ఖత్వము!
0: దిస్ ఇస్ ఫూలిష్.
1: ఇది ఏ అజ్ఞానము!
0: దిస్ ఇగ్నోరెన్స్.
1: చూచారా? కనుక ఈ ప్రపంచం యొక్క దీని ఎంతో జీవిత సత్యంబు తెలిపిది ఎందరో.
0: మెనీ పీపుల్ హ్యావ్ ఎక్స్ప్రెస్ ద మిస్టరీ ద ట్రూత్ ఆఫ్ లైఫ్.
1: ఎందుకు వింటం లేదు ఈ మానవుడు?
0: Why don't we hear, pay heed to their words?
1: వినలేకున్నావు ఎందుకోసమోయి?
0: Why are you not able to pay heed to their teaching?
1: ఇది మరణమని ఎందరో బోధిస్తున్నారు.
0: Many teach that the body is dirty and polluted.
1: దీని దగ్గరికి పోవద్దురా అని బోధిస్తున్నారు.
0: They also tell you not to.
1: ఎందుకు పోతున్నాడు?
0: Then why do you bother yourself of the body?
1: అజ్ఞానమిది అని, ప్రజ్ఞానమది అని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు వెర్రివాడా.
0: ఓ ఫూలిష్ మ్యాన్, యూ నెవర్ హర్డ్ దట్, యూ నెవర్ బాదర్ టు హియర్ వెన్ ఇట్ ఈస్ సెడ్ దిస్ ఈస్ ఫిజికల్ అండ్ ఎఫీమరల్, దట్ ఈస్ పర్మనెంట్ నాలెడ్జ్ ఆఫ్ ద స్పిరిట్.
1: భావమంత సంసార సాగరమని బోధించుచున్నారు.
0: దిస్ లైఫ్ ఈజ్ ఎన్ ఓషన్, దట్స్ దేర్ టీచింగ్.
1: వినిపించుకోలేదు వెర్రివాడా.
0: ఓ ఫూలిష్ మ్యాన్, యూ నెవర్ హర్డ్ దట్.
1: ఎందుకు మీరు వినటం లేదు?
0: వై డోంట్ యూ హియర్?
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: కానీ ఇది సత్యము అనేటువంటి యొక్క దీన్ని తెలియకుండా పోవటం చేతనే వినిపించుకోవటం లేదు.
0: బికాస్ హీ డస్ నాట్ నో దట్ దిస్ ఇస్ ద ట్రూత్, హీ డజంట్ కేర్ టు లిసన్.
1: కనుక ప్రతి విషయాన్ని కూడా నువ్వు మనం చక్కగా గుర్తించాలి.
0: దేర్ఫోర్ హట్ రికగ్నైజ్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఆధ్యాత్మిక తత్వమునందు చక్కని పరివర్తన రావాలంటే మంచి అభ్యాసం రావాలి.
0: ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్, ఇఫ్ దేర్ ఇస్ టు బి ట్రాన్స్ఫర్మేషన్, వీ షుడ్ హావ్ గుడ్ హ్యాబిట్స్.
1: దురభ్యాసమును దూరం చేయాలి.
0: వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: ఈ దురభ్యాసముల చేతనే మానవత్వము దానవత్వంగాను పశుత్వంగాను మార్చుకుంటున్నాం.
0: It's only because of the bad habits we become demonic and bestial in our nature.
1: కనుక మనం పశువులు కాదు.
0: We're not animals.
1: మనం రాక్షసులు కాదు.
0: We're not demons.
1: మనుష్య జన్మమెత్తినటువంటి యొక్క దైవత్వమే.
0: We're born as humans, fully divine.
1: అట్టి దైవత్వాన్ని ఇంత అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టటమా?
0: Why should we make this divinity latent within us unsacred?
1: నరసింహన్ చెప్పాడు.
0: The Narasimhan said.
1: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని.
0: You can get the wisdom only with sincerity.
1: ఆ శ్రద్ధను మన సంజయ్ సహా అని చెప్పాడు. చేయిస్తన్నాడు.
0: సంజయ్ సహాని సెడ్ ది శ్రద్ధ మెన్స్
1: శ్రద్ధ ఫెయిత్ కాదు, ఫెయిత్ శ్రద్ధ కాదు.
0: శ్రద్ధ ఈజ్ నాట్ ఫెయిత్ అండ్ ఫెయిత్ ఈజ్ నాట్
1: ఫెయిత్ అనగా నమ్మకము.
0: ఫెయిత్ ఫెయిత్ ఈజ్ బిలీఫ్.
1: శ్రద్ధ అనగా ఒక విధమైనటువంటి యొక్క ఉత్సాహము.
0: శ్రద్ధ మీన్స్
1: శ్రద్ధ.
0: శ్రద్ధ మీన్స్ సిన్సెరిటీ, ఎర్నెస్నెస్.
1: కనుక శ్రద్ధ శ్రద్ధ అనేటువంటి దానికి ఒక విధమైన విశ్వాసం అన్నారు.
0: సో ఇట్ ఈస్ సెడ్ దట్ శ్రద్ధ ఎర్నెస్నెస్
1: విశ్వాసం అనేటువంటిది నమ్మకము.
0: ఫెయిత్ ఈజ్ ఫెయిత్.
1: శ్రద్ధ అనేటువంటిది ఇంట్రెస్ట్.
0: ది శ్రద్ధ మీన్స్ ఎర్నెస్నెస్ ఇంట్రెస్ట్.
1: కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది.
0: నో ఇంట్రెస్ట్ టుడే.
1: విశ్వాసము పోయింది.
0: నో ఫెయిత్
1: ఇన్ రెస్ట్.
0: బట్
1: తమో గుణంగా మనము కేవలం ఒక విధమైన పశువుల కంటే హీనమైపోతున్నాము.
0: హీ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ డల్నెస్. తమో గుణ వర్స్ దెన్ అనిమల్స్.
1: కాదు కాదు, మానవుడైనందుకు
0: being a human
1: మనం ఇతరులకు ఆదర్శవంతమైనటువంటి నడకను నేర్పించాలి.
0: వీ షుడ్ కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ సచ్ ఎ వే యాస్ టు సెట్ ఎన్ ఐడియల్ టు
1: అదర్స్. లేకపోతే మన దురభ్యాసమును చూచి అందరు కూడా ఒక దూషిస్తారు, పరిహసిస్తారు.
0: వాచింగ్ ది బ్యాడ్ హ్యాబిట్స్ విత్ ఇన్ us, everybody will make fun of you.
1: మానవుల్లో వానికి ఏమాత్రం కూడా చోటు లేకుండా బయటికి నెట్టి వేస్తారు.
0: హీ విల్ హ్యావ్ నో ప్లేస్ ఇన్ సొసైటీ, హీ విల్ బి ఆస్క్డ్ టు గెట్ అవుట్.
1: సొసైటీకి విరుద్ధమైనటువంటి చర్యలు మనం చేసుకోవటం చేత, దేహమునకు విరుద్ధమైనటువంటి చర్యల్లో మనం ప్రవేశింపజేసుకోవటం చేత మానవత్వం అనేటువంటిది మాలిన్యమైపోతుంది.
0: యాజ్ వీ యాక్ట్ అగెన్స్ ద నార్మ్స్ ఆఫ్ సొసైటీ, యాజ్ వీ యాక్ట్ అగెన్స్ ద నార్మ్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, వీ ఫైండ్ నో ప్లేస్ ఎనీవేర్.
1: మాలిన్యం అనేటువంటి దాన్ని మనం దూరం గావించుకోవాలంటే మానవత్వం అనేటువంటి చింతన మనం చేయాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు బి అవే ఫ్రమ్ దిస్ మాలిన్య ఆర్ పొల్యూషన్, వీ షుడ్ వర్షిప్ మాధవ ద డివినిటీ.
1: ఈ 25 తత్వములు కూడా మనం దూరం గావించుకున్నప్పుడే 26వది మనమే సాక్షాత్కరిస్తాడు.
0: వెన్ వీఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ దీస్ 25 ఆస్పెక్ట్స్, వీ నో ది 26th ప్రిన్సిపల్స్
1: చెప్పాడు.
0: సో రామదాస్ సెడ్,
1: మాయాకులో నాయ, మాయాకు నీ నాయ, మాయా 25 మర్మము నాయ, మాయా 25 మర్మము తెలిసితే మాయా మాయా మాయా మరి బయలాయ.
0: ది హోల్ థింగ్ ఇస్
1: రామదాస.
0: It is the one composition of Ramadasa who said that there are 25 aspects of illusion. When once you know the illusion will vanish on its own.
1: Maya, maya, maya, 25 mantramalu.
0: We say this illusion has got 25.
1: 25 tattvamulu kuda nu mayane.
0: All these 25 are illusive.
1: ఇలాంటి మాయతో కూడినటువంటి దాన్ని మనం ఎందుకు ఫాలో చేయాలి, ఎందుకు అనుసరించాలి?
0: వై షుడ్ వి ఫాలో దిస్ ఇల్యూషన్?
1: ఈనాడు అట్లా అనుసరిస్తున్నాము.
0: వి డూ దట్ టుడే.
1: అందువల్లనే అజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ఎక్కువగా కప్పుకుంటున్నాం.
0: దేర్ఫోర్ వి ఆర్ కవర్డ్ బై ఇగ్నోరెన్స్.
1: తెలుసును ప్రతి మానవునికి నేను చేసేది ఇది తప్పు అని తెలుసు.
0: ఎవ్రీవన్ నోస్ వాట్
1: ఐ నీ కాన్షియన్స్ నీ తెలిసి కూడా నువ్వు చేయకుండా పోవటం వల్ల నీవు రాక్షసుడి కంటే హీనమే.
0: వెన్ యూ డోంట్ ఫాలో ద డిక్టేషన్ ఆఫ్ యువర్ కాన్షియన్స్ యువర్ ఈక్వల్ టు
1: నీ కాన్షియన్స్ ని నీవు విరుద్ధంగా చేసినప్పుడు ఇంకా బయట వారి గౌరవం నీకు ఎక్కడ ఉంది?
0: వెన్ యూ యాక్ట్ అగెన్స్ట్ యువర్ ఓన్ కాన్షియన్స్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు బి రెస్పెక్టెడ్ బై
1: బయట వారు నిన్ను గౌరవించినప్పుడు నీవు జీవించే ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లివింగ్ హియర్ ఆన్ ఎర్త్ వెన్ యూ ఆర్ నాట్ రెస్పెక్టెడ్ బై పీపుల్?
1: కాదు, మనం సమాజంలో పుట్టాము,
0: వర్ బోర్న్ ఇన్ సొసైటీ,
1: సమాజంలో పెరుగుతున్నాము,
0: గ్రోయింగ్
1: సమాజం యొక్క గౌరవాన్ని మనం కాపాడుకోవాలి.
0: వి షుడ్ అప్హోల్డ్ అవర్ ఓన్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ.
1: కేవలం సెల్ఫిష్.
0: వి ఆర్ మెయిర్లీ సెల్ఫిష్ అండ్ అటర్లీ సెల్ఫిష్.
1: ఈ స్వార్థం అనేటువంటిది మహాపిచాచంగా మారిపోతుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది సెల్ఫిష్నెస్ దట్ రాప్స్ లైక్ ఎ డెమన్.
1: కొంతవరకు త్యాగం మనలో బయలుదేరాలి.
0: వి షుడ్ కల్టివేట్ ది సాక్రిఫైస్.
1: దీనిని మనం చేయాలంటే అదే సత్యము.
0: అండ్ కల్టివేషన్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
1: సత్యం అనగా ఏంటి? స్నేహం కావాలి.
0: ఫ్రెండ్షిప్ ఈజ్ నీడెడ్
1: ఎవరి స్నేహము?
0: విత్ హోమ్
1: ఏదో వాడి స్నేహమో వీడి స్నేహమో ఈమె స్నేహమో ఇవి కాదు స్నేహాలు.
0: దీస్ ఆర్ నాట్ ఫ్రెండ్షిప్స్ జాయినింగ్ హ్యాండ్స్ విత్ అదర్స్.
1: అదే ఒక్కటి దైవంతో స్నేహం కావాలి.
0: వీ షుడ్ బి ఫ్రెండ్ గాడ్ ఈజ్ ది ఓన్లీ ఫ్రెండ్.
1: అది ఏ సత్యము?
0: దాట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్.
1: ఆ సత్యం అనేటువంటి దాన్ని మనం సాధిస్తున్నా సౌఖ్యానంతా సాధించిన వారం అయిపోతాం.
0: వెన్ వన్స్ యూ అకంప్లిష్ ది సఖ్య ద
1: ఫ్రెండ్షిప్
0: అండ్ వీ షుడ్ హ్యావ్ ద
1: సర్వ సౌఖ్యములు కూడా సఖ్యం నుంచినే మనకు వస్తుండాలి.
0: ఆల్ సౌఖ్య ద ప్లెజర్ ఇస్ అవుట్ ఆఫ్ సఖ్య ఫ్రెండ్షిప్.
1: సఖ్యం లోపల నిజంగా సౌఖ్యం లేదు.
0: ఇన్ ది వరల్డ్లీ ఫ్రెండ్షిప్ దేర్ ఇస్ నో ప్లెజర్ ఆర్ కంఫర్ట్.
1: చూచావా, మీకు తెలుసును.
0: యు నో దిస్.
1: కుచేలుడు కృష్ణునితో సఖ్యం చేశాడు బాల్యమునందు.
0: కుచేల వాజ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ.
1: కానీ ఇతనికి అనేక మంది బిడ్డలు కలగటం చేత సంసారంలో మునిగి అనేక బాధలకు గురి అవుతూ వచ్చాడు.
0: కుచేల సఫర్డ్ బికాస్ హి హాడ్ మెనీ చిల్డ్రన్.
1: అయ్యో, ఈ పరిస్థితి యందు నన్ను గట్టుకు చేర్చేవారెవరు? నన్ను ఆదరించేవారెవరు? నా కష్టాలు తీర్చేవారెవరని చాలా విచారపడుతూ ఉన్నాడు.
0: హి ఫీల్స్ సో బ్యాడ్ అండ్ సో సాడ్ బికాస్ హి ఇస్ వెరీ మచ్ వరీడ్ యాస్ హూ వుడ్ కమ్ టు హిస్ రెస్క్యూ.
1: బాల్యమునందు కృష్ణుని యొక్క స్నేహము గురుకులములో అతని యొక్క స్నేహం చేశాడు.
0: ఇన్ చైల్డ్హుడ్ హి వాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ దేర్ ఇన్ గురుకుల.
1: చేయటం చేత భార్య జ్ఞాపకం చేసింది.
0: ఇస్ ఎ వైఫ్ హూ రిమైండెడ్ హిమ్ ఆఫ్ ఏ ఏజ్ ఓల్డ్ ఫ్రెండ్షిప్.
1: కృష్ణుడు భగవంతుడు కదా.
0: కృష్ణ ఇస్ గాడ్.
1: మీకు స్నేహితుడు కూడా కదా.
0: ఈజ్ యువర్ ఫ్రెండ్.
1: కనుక అతన్ని ఆశ్రయించకూడదా?
0: వై డోంట్ యూ అప్రోచ్ హిమ్?
1: నీ కష్టములంతా పరిహారం అవుతుంది అన్నాడు.
0: హి విల్ సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్.
1: కానీ ఈ కుచేలునికి డౌట్. సంశయాత్మ వినశ్యతి. సంశయం, అతను నన్ను పలకరిస్తాడో లేడు, అతను నన్ను చూస్తాడో లేడు అనేటువంటి డౌట్ ఉంటాయి. ఈ డౌట్ ఉన్నటువంటి వానికి సందేహమే, సందేహం ఉన్నటువంటి వానికి అన్ని హీనమే జరుగుతుంటాయి.
0: Kuchela was full of doubts. He is very much bothered whether Krishna would talk to him, would see him. A doubting Thomas is bound to die, perish.
1: Anni vidhara kudanu vinasmayipothadu.
0: And he will face the failure at every instance, at every step. We should not doubt.
1: Kaadu, kaadu. Daivamu. ఏదో సామాన్యమైన మానవులు ఎవరైనా మర్చిపోవచ్చును, దైవం మరవడు అనేటువంటి అభిశ్వాసము, అదే శ్రద్ధ బాంధవతేజ్ఞ. ఆ శ్రద్ధ ఉండాలి.
0: వన్ షుడ్ హ్యావ్ దట్
1: విశ్వాసం ఉండాలి.
0: వన్ షుడ్ హ్యావ్ దట్ ఎర్నెస్నెస్ దట్ ఫెయిత్ దట్ గాడ్ విల్ నెవర్ ఫర్గెట్. ది ఆర్డినరీ పీపుల్ మే ఫర్గెట్.
1: విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు.
0: స్ట్రెంగ్థెన్ దట్ ఫెయిత్.
1: వెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి.
0: హి అప్రోచ్డ్ కృష్ణ.
1: ఎవరైనా మరుస్తారు.
0: అదర్ పీపుల్ మే ఫర్గెట్.
1: ఈ యొక్క బిచ్చగానే వలె పోయినటువంటి కుచేలుని ఎవరు ఆదరిస్తారు?
0: Who will certainly come to his
1: rescue?
0: Nobody will allow him to the doorstep.
1: Kani.
0: But
1: కుచేరుడు వచ్చి ద్వారం దగ్గర నిలిచాడని వార్త విన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ హర్డ్ ద అరైవల్ ఆఫ్ కుచేరు.
1: పరుగెత్తిపోయాడు కృష్ణుడు.
0: కృష్ణ ర్యాన్ ఆల్ ద లాంగ్ డిస్టెన్స్.
1: కుచేరుని కౌగలించుకున్నాడు.
0: హి హగ్డ్ హిమ్.
1: ఓ మిత్రుడా, ఎంత కాలమైంది నిన్ను చూచి.
0: ఓ ఫ్రెండ్, ఇట్స్ లాంగ్
1: బ్యాక్. ఎక్కడ ఉన్నావు, ఏ విధంగా ఉన్నావని పలుకరించడానికి ఒక కారణం రావాలి కదా.
0: హి ఫౌండ్ ఎ ప్లీ టు టాక్ టు హిమ్ వాట్ హ్యాపెన్ టు యు ఆల్ దీస్ డేస్.
1: కనుకనే ఈ దైవత్వం అనేటువంటి జ్ఞాపకం వస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ విల్ థింక్ ఆఫ్ గాడ్.
1: దీనికి ఒక చిన్న దృష్టాంతరము.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఇల్లస్ట్రేషన్స్.
1: 13 సంవత్సరములను కూడా అరణ్యవాసం జరిగిన తర్వాత పాండవులు ఇంటికి వచ్చారు.
0: కంప్లీటింగ్ ది 13 ఇయర్స్ పీరియడ్ ఆఫ్ పాండవస్ రిటర్న్.
1: ఆనందంతో కుంతీదేవి కృష్ణునికి పోయి నమస్కారం చేసింది.
0: కుంతి పెయిడ్ హర్ రెస్పెక్ట్స్ టు కృష్ణ బికాస్ హర్ సన్స్ కుడ్ కంప్లీట్ దట్ పీరియడ్ ఆఫ్ 13 ఇయర్స్ ఆఫ్ ఎగ్జైల్.
1: నీకు ఆనందమేనా, ఇంకా ఏం కావాలి కోరుకో నేను ఇస్తాను అన్నాడు కృష్ణుడు.
0: అండ్ కృష్ణ సెడ్, ఆర్ యూ హ్యాపీ? వాట్ ఎవర్ యూ వాంట్ ఐఎమ్ రెడీ టు గ్రాంట్ యువర్ బోన్స్.
1: కృష్ణ, నాకేమీ అక్కర్లేదు.
0: షీ సెడ్, కృష్ణ, ఐ డోంట్ వాంట్ ఎనీ.
1: నీ యొక్క అండదండలు, నీ యొక్క ఆప్యాయత, నీ యొక్క ఆదర్శము, నీ యొక్క సమీపత్వము నాకు కావాలనుకుంటే నీవు నాకు నిరంతరము కష్టములనే ప్రసాదించమని.
0: ఇఫ్ ఐ యామ్ టు హ్యావ్ యువర్ ప్రాక్సిమిటీ, ఇఫ్ ఐ యామ్ టు ఎంజాయ్ యువర్ సపోర్ట్, లెట్ మీ ఫేస్ ఆల్ ది ట్రయల్స్ అండ్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్.
1: అడవిలో కూడా పడరాని బాధలు పట్టడం చేతనే, తినరాని తిండిని తినిచేట చేతనే, కందమూరాదులు పూజించటం చేతనే అనేక కష్టములు గురి అయ్యారు. ఆ కష్టముల్లో నీవు నిరంతరం కూడాను వారికి వెంట జంట ఇంట ఉండి కాపాడుతూ వచ్చావు.
0: Krishna, you supported us. You are always with us. You came to our rescue many a time. At a time when we suffered so many troubles and turmoils, difficulties,
1: there in the fall. If I
0: am to enjoy this proximity, I am ready to face the problems and difficulties.
1: Satya Sai yokka charitra yendu oka chakkari ghattam evariki teliyadu.
0: This had happened in the life of Bhagavan. No one knows this.
1: సమ్మర్ క్లాసులు జరుగుతుండేటువంటి ప్రతి సంవత్సరము,
0: ఎవ్రీ ఇయర్ వీ హావ్ సమ్మర్ క్లాసెస్.
1: బెంగళూరు లోపల కొత్తగా హాస్టల్ కల్పించాలి, పిల్లలు అధికమైపోతున్నారు, వాళ్లకు ఆధునికంగా తగినటువంటి అనుకూలాలు చేయాలని హాస్టల్ కట్టడానికి ప్రారంభించాము.
0: ఇట్ వాస్ డిసైడెడ్ టు కన్స్ట్రక్ట్ ఎ హాస్టల్ టు అకామిడేట్ ఇంక్రీజింగ్ స్ట్రెంగ్త్.
1: ఆ సంవత్సరం లోపల పిల్లలందరినీ తీసుకుని నేను ఊటీకి వెళ్లాను సమ్మర్ క్లాస్ జరపడానికి.
0: దట్ ఇయర్ భగవాన్ our students and he went to Ooty to conduct summer classes.
1: Summer classes in Ooty lo chakkaga anni vidhala saukaryanga sadupayanga jariginayi.
0: There summer classes were held successfully there in Ooty.
1: Inka rendo dinamu anta Bengaluruki raavali
0: and they had to return to Bangalore on the following day.
1: Pillalu nenu
0: Bhagavan told boys,
1: pillalu ఎట్టైనా మీరు మీరు ఊటీకి వచ్చారు,
0: యూ కమ్ టు ఊటీ ఎనీవే,
1: చూడటానికి ఒక విధమైనటువంటి కన్నులు కూడా ఉన్నాయి కదా,
0: అండ్ యూ హావ్ ఐస్ టు సీ,
1: సైట్ సీన్స్ అంతా కూడా మీరు చూడవలసి వస్తుంది.
0: You may have to go around for sightseeing.
1: Bhagavan yokka srushti lopala ee yokka srushti enta vichitranga kanipistundo oka thuru meeru choochirandi ani pampincharu.
0: The creation, all the scenario around is so beautiful. Better you go for sightseeing.
1: Anni chusukoni nenu Ooty ki vellanu summer class jarapataniki.
0: That year Bhagavan asked students and he went to Ooty to conduct summer classes.
1: Summer class lo Ooty lo chakkaga anni vidhala saukaryanga sadupayanga jarigindi.

0: in all the scenario around is so beautiful, better you go for sightseeing.
1: మాకు అక్కర్లే స్వామి కూడా రావాలన్నారు. మా పిల్లలు చాలా మొండి పిల్లలు.
0: Our students are so determined that they wanted Brahma to follow them.
1: స్వామి మీరు కూడా రావాలి అన్నారు.
0: Because of intense love they said, Swami, you should follow us.
1: వారికి నచ్చ చెప్పాను, నాయన నేను వచ్చిందంటే క్రౌడ్ అంతా వచ్చి చేరిపోతుంది, అక్కడ మీకు ఏమాత్రం కూడా సదుపాయం కూడా ఉండదు, దృశ్యాలు చూడటానికి కూడా వీలు కాదు, మీరే వెళ్లి రాండి అన్నారు.
0: భగవాన్ ట్రై టు కన్విన్స్ దెమ్, ఇఫ్ ఐ ఆల్సో ఫాలో యూ దేర్ విల్ బి హ్యూజ్ క్రౌడ్, యు విల్ నాట్ బి ఏబుల్ టు సీ ఎనీథింగ్.
1: పిల్లలకు ఒక విధమైనటువంటి స్వార్థం అనేటువంటిది ఉంటుంది.
0: బట్ ది మోడర్న్ బాయ్స్ దే హావ్ సెల్ఫిష్నెస్.
1: స్వామి కూడా రావాలి లేకపోతే మేము పోమని కూర్చున్నారు.
0: దే సెడ్ వి ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు గో వితౌట్ యూ స్వామి, దే సెడ్.
1: సరే వెళ్ళండి అని బస్సులు అంతా అరేంజ్మెంట్ చేసి దొడ్డబెట్ట అనేటువంటిది ఒకటి ఉండాలి ఊటీ లోపల.
0: భగవాన్ అరేంజ్ బస్సెస్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ దేర్స్ ఎ ప్లేస్ బై నేమ్ దొడ్డబెట్ట. దే
1: 8000 అడుగులు ఎత్తుగా ఉంటుంది.
0: ఇట్ ఈస్ సో హై 8000
1: ఫీట్. ఊటీ లోపల చాలా ఎత్తైన ప్రదేశము.
0: ఇట్ ఇస్ ద హైయెస్ట్ ఆల్టిట్యూడ్.
1: కాబట్టి దొడ్డబెట్టకంత మీరు వెళ్లి రండి అన్నాను.
0: భగవాన్ సెడ్ బెటర్ యు గో టు దొడ్డబెట్ట.
1: సరే స్వామి రావాలి, అక్కడంతా ఫోటోలు తీసుకోవాలి, అవి ఇవి చాలా ఈ కాలం పిల్లల యొక్క అభిరుచులట్టు ఉంటాయి.
0: ద టేస్ట్ ఆఫ్ స్టూడెంట్స్, మోడర్న్ స్టూడెంట్స్, దే వాంట్ హావ్ ఇండివిజువల్ ఫోటోగ్రాఫ్స్ విత్ భగవాన్.
1: మీరు అందరూ పోండి, మీరు బస్సులు అంతా దిగి అక్కడ ఫోటోస్ రెడీ అయ్యే లోపల నేను వస్తాను అన్నాను.
0: భగవాన్ సెడ్ ఆల్ బస్ ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్, యు బీ దేర్ రెడీ, ఐల్ కమ్ దేర్.
1: వారంతా పోయిన తర్వాత ఒక అరగంటకు నేను నందనవనం వచ్చి దొడ్డబెట్టకు పోతున్నాను.
0: ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ భగవాన్ స్టార్టెడ్ దేర్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ నందన.
1: ఎవరో ఇద్దరు పాపం యువకులు,
0: టూ యంగ్స్టర్స్,
1: నందనవనంకు పోయి స్వామిని చూడాలని పోయారు.
0: దే కేమ్ టు నందనవన టు సీ స్వామి.
1: అక్కడ నందనవనంలో లేడు, దొట్టబెట్టకు పోయాడు స్వామి అన్నారు.
0: దేర్ ది టూ యంగ్స్టర్స్ కేమ్ టు నో దట్ భగవాన్ లెఫ్ట్.
1: మోటార్ సైకిల్ పైన ఒకే స్పీడ్ గా వస్తున్న స్వామిని చూడాలి, స్వామిని చూడాలి, స్వామిని చూడాలి.
0: దే స్టార్టెడ్ ప్రొసీడింగ్ ఆన్ మోటార్ వెహికల్స్ టు సీ స్వామి.
1: ఈ విధంగా స్పీడ్ గా వస్తున్నారు
0: వెనక, హై స్పీడ్.
1: ఎవరు ఈ విధంగా వస్తున్నారు ఈ పిల్లలు?
0: హూ ఆర్ దీస్ బాయ్స్ ఫాలోయింగ్ మీ
1: అనుకునేటప్పటికీ కొంతమంది చెప్పారు, కాదు ఎవరో రౌడీ పిల్లలు ఉన్నారు.
0: Somebody said after all that some rowdies.
1: కాదు కాదు, తెలియకుండా అట్లా చెప్పకూడదు, వారు స్వామి దర్శనం కోసం వస్తున్నారు అన్నాను.
0: డోంట్ సే లైక్ దట్ వితౌట్ నోయింగ్ ది ట్రూత్, దే ఆర్ కమింగ్ టు సీ మీ.
1: ఒక టర్నింగ్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ వాళ్ళు నా కారు సైడ్ కి వచ్చి నన్ను చూడాలని చెప్పిన ఆశచేత స్పీడ్ గా దగ్గరకు వచ్చేసారు.
0: There is one turning point. These two boys on motorcycles, they came there at high speed.
1: Motorcycle padipoyindi.
0: When they just approached the turning point, the motorcycles fell.
1: ఇద్దరు పిల్లలు కూడా మోటార్సైకిల్ పై నుంచి పడిపోయారు.
0: The two boys fell down.
1: తక్షణమే నేను కారు ఆపి,
0: భగవాన్ స్టాప్ హిస్ కార్.
1: నేను వారి దగ్గరికి పోయి,
0: భగవాన్ వెంట్ క్లోజ్
1: వారికి అయినటువంటి మట్టినంతా తుడిచి,
0: ఈ వైప్డ్ అవుట్ ఆల్ ద
1: డస్ట్. నాయన ఏమైనా దెబ్బ తగిలిందా, ఎందుకోసం ఇంత స్పీడ్ గా వచ్చారు, ఈ విధంగా రాకూడదు, చూడాలనుకుంటే నీవు నందనవనం రావచ్చును కానీ అని వాళ్ళకి చెప్పవలసిన బోధనంతా చెప్పి వారితో సమాధానం చేసి నా కారులో ఉన్నటువంటి రెండు కమలా పండ్లు వాళ్ళకి ఒలిచి వాళ్ళకి ఇచ్చి దాహం తీర్చుకోండి అని చెప్పాను.
0: Bhagwan came there softly and wiped out all the dust over there. Told them, it's not the way to follow me like this at a high speed. You should not have done it, he said.
1: అప్పుడు ఆ పిల్లలు ఇద్దరు చెప్తున్నారు,
0: అండ్ ఆఫర్ దెమ్ టు కాలేజీ పిల్లలు, ది టూ బాయ్స్ ఆర్ కాలేజ్
1: స్వామి, స్వామి దర్శనం కావాలని మేము వచ్చాము.
0: భగవాన్, హూ హావ్ కమ్ హియర్ టు సీ యూ.
1: నిజంగా ఈ కష్టం జరగటం చేతనే, మోటార్ సైకిల్ నుంచి పడిపోవడం చేతనే దర్శనమే కాదు, సంభాషణమే కాదు, స్పర్శనే కాదు, ప్రసాదం కూడా మాకు లభించిపోయింది.
0: The boys immediately said, Bhagavan, because of this difficulty, because of this accident, because we fell down from the motorcycles, we could see you, we could touch you, we could speak to you, we could receive prasadam.
1: మా దగ్గరికి వచ్చి మా తలని నిమిరి, మా వీపులంతా నిమిరి, ఎక్కడ దెబ్బ తగిలింది ఏమిటని ఇంత ఆప్యాయంగా పలకరించే వారు ఎవరున్నారు లోకంలో?
0: Without this, had not this accident happened, you would not have caressed and fondled us.
1: కనుక స్వామి, మీ దర్శనాన్ని మేము ఆశించాము, శ్రద్ధతో మేము వచ్చాము.
0: We wanted to see you. We came in all earnest.
1: Darshana sparsha sambhashana moodu jarigipoyinayi maaku.
0: We could see you, we could touch you, we could converse with you.
1: Kanaka ee moodu labhyamayyetundi ee rakamaina kashtamulu maaku ichina santoshame moodu maaku anugrahinchandi
0: anna. If we are to have this triple benefit, we are ready for any accident, for any difficulty.
1: Ee kunti korinatvantivi.
0: This is the prayer of Kunti.
1: Ee kashtallo bhagavantudu anta aapyayanga chuchenta sukhallo chudadu.
0: Naturally you'll think of God and God will think of you with all affection in times of
1: difficulty. కానీ సుఖములో కూడా చూచేటువంటి అవకాశాలు ఉంటున్నాయి.
0: Of course there's scope in times of pleasure.
1: కనుక భగవంతుని యొక్క చూపులకు కష్టమే సుఖమే అనేటువంటిది కాదు.
0: From the God stand point of view there's nothing like pleasure and pain.
1: ఆ కుచేలుడు పోయాడు.
0: కుచేల went there.
1: ఆ యొక్క భవనంలో చేరాడు.
0: There he entered.

0: అడగనేలేదు.
1: He has not asked what he really wanted.
0: మనసరిగిన మానవునకు అడగవలసిన అక్కర్లేదు.
1: The one who knows your mind, you don't need to ask him.
0: తిరిగి అంతా భోజనం మీదనం అంతా పెట్టి విశ్రాంతి అయిన తర్వాత కుచేలా నీవు ఇంక నీ ఇంటికి వెళ్ళు అని ఒక విధమైనటువంటి పల్లకీనిచ్చి పంపించాడు.
1: The food is served and he was asked to take rest for some time and then he was asked to go in a palanquin.
0: కొంత దూరం వచ్చిన తర్వాత అయ్యో ఎంతని మూర్ఖుణ్ణి నేను, నా పిల్లలు ఏ విధమైనటువంటి ఆహారం లేకుండా అవస్థలు పడుతున్నారు, నేనేనో పంచపక్ష ప్రమాణాలంతా భుజించాను, కృష్ణుణ్ణి అడగలేకపోయానే అని పాపం చింతించాడు.
1: As he was returning, traveling to some distance, on his return journey, he started feeling like this. What happened to my children? What is they are facing all problems?
0: గొప్ప భవనం ఏర్పడిపోయింది.
1: By the time he reached the spot, he could
0: see a man. సర్వాలంకార సూత్రురాలైపోయి అన్ని ఆభరణాలు ధరించింది.
1: He saw his wife full of jewels.
0: పెద్ద రాణి వలె వచ్చింది ఇతని సన్మానించడానికి.
1: Wife came there to receive him like a queen.
0: చూచాడు ఈమె ఎవరో, శ్రీలక్ష్మినో లేకపోతే నా భార్యనా అని సందేహించాడు.
1: And Kuchela doubted, is she the queen or my wife?
0: ఆమె దగ్గరకు వచ్చి,
1: and she came close to him,
0: నాథ కృష్ణుడు ఏమన్నాడు?
1: She went on asking, what did Krishna say?
0: ఇతనికి ఏమీ తోచలేదు.
1: Well, he couldn't say anything.
0: సతీ

0: Having come to know of my arrival, he has sent his attendants to receive me there. The moment he came to know my arrival, having come to know my arrival, he sent his gateman to receive me.
1: ಕುನ ಗದ್ದೆದಿಗಿ ನಗು ಮೋಮು ತೋಡ ನಾನು ಅಂಡಜಿಯಚ್ಚೇ.
0: ದ ಮೂಮೆಂಟ್ ಈ ಸ್ವಾಮಿ ಹಿ ಗಾಟ್ ಡೌನ್ ಫ್ರಮ್ ಇಸ್ ಥ್ರೋನ್ ಅಂಡ್ ಹಿ ಹಗ್ಡ್ ಮೀ.
1: ಮೋನರಿಂಚಿ ಮೋಮು ವಾಚಿನಟ್ಟು ಎಗ ದಿಗ ಸೂಚಿ ಕೌಟನ್ ಬಿಗುಚುಕೊನಿಯೇ.
0: ಹಿ ಸ್ಟಾರ್ಟೆಡ್ ಸ್ಟೇರಿಂಗ್ ಎಟ್ ಮೀ ಫ್ರಮ್ ಟಾಪ್ ಟು ಟೋ.
1: ದೇವಿ ಏ ಮಂದು ಆತನಿ ದೀನ ಪರತ.
0: What am I to say about his compassion?
1: Premaye tanu tane prema.
0: He is love. He is personified love.
1: Veda kucheruni atukulutini pitikadutini bahula bhagyambu no sangu varu kalare.
0: Is there anyone in this world who give you all the plenty and prosperity
1: apart from
0: taking fistful of wheat and rice?
1: Kuchikedu అటుకులు తినేసి ఇంత భాగ్యాన్ని ఇస్తున్నాడా భగవంతుడు? ఆహా, ఇటువంటి భగవంతుని యొక్క శక్తిని ఎంత నేను గుర్తించుకోలేకపోయాను, ఎంత మూర్ఖుడను, ఎన్ని విధమైన అజ్ఞాని నేను అని తనను తాను నిందించుకొని ఆ గృహమునంతా చూచి కృష్ణ ఇది ఎంత నీ ప్రసాదమే అనుకున్నాడు.
0: కుచేలా స్టార్టెడ్ బ్లేమింగ్ హింసెల్ఫ్. ఇస్ దేర్ ఎనీబడి హూ విల్ గివ్ యూ సో మచ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ ఆల్ ది రిచెస్ ఇన్ దిస్ వరల్డ్?
1: పూర్వకంగా భగవంతుని ప్రేమించినటువంటి వానికి ఎట్టి కొరత కూడా ఉండదు.
0: ఇఫ్ యు హావ్ దట్ ఇంటెన్స్ లవ్ హోల్ హార్టెడ్లీ దేర్ విల్ బి నో డెత్ ఆర్ షార్టేజ్ ఇన్ దిస్ వరల్డ్.
1: నమ్మక చెడిన వారలున్నారు కానీ నమ్మి చెడినట్టి వారు ఒకన లేరు లేరు లేరు.
0: There are people who have ruined themselves for the lack of love. Having full faith, there are
1: many
0: who suffer.
1: But unfortunately, many ruined
0: themselves
1: because they have no faith.
0: Because they have no faith, they fall down from the mountain
1: top.
0: They ruin themselves totally.
1: కానీ నమ్మినటువంటి వారు పాతాళ లోకం నుంచి కూడా వైకుంఠానికి తీసుకుని పోతున్నాడు.
0: Those with full faith, right from the bottom, they rise to the very heaven itself.
1: Kanukane nammakam chala pradhanamu.
0: Therefore faith is very essential.
1: Vishwasam, faith.
0: Faith alone is very important.
1: కనుక దీనిని ఒక ప్రేమతోనే మనం సాధించాలి.
0: దిస్ యు కెన్ అచీవ్ త్రూ లవ్.
1: దృశ్యమంతా దృక్కైపోతుంది.
0: ఆల్ ద సీన్ విల్ బికమ్ ద విజన్.
1: కనుక ఈ దృశ్యమంతా కూడా దృక్కు నుంచి వచ్చినటువంటిది.
0: అండ్ ఆల్ ది సినారియో యు ఫైండ్ బికాజ్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ విజన్.
1: కనుక ఆ ప్రేమ చేతనే సాధించండి.
0: అండ్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్ త్రూ లవ్.
1: గడిచిన 4 దినములు కూడాను పల్లెల ప్రజలు వచ్చి ఆంధ్రపల్లెలు వచ్చి ఇదంతా కూడా ఒక విధమైనటువంటి ఒక వైకుంఠంగా అనుభవించుకుంటూ పోయారు.
0: Villages from all over the state of Andhra Pradesh came to this center and enjoyed this place for the last 4 days and called it a heaven. The villagers are innocent.
1: వారంతకుడిని పవిత్రమైన హృదయం కలవారు.
0: They are sacred hearted.
1: ఒక దృఢమైనటువంటి విశ్వాసం కలవారు.
0: They have strong faith.
1: భారతీయ సంస్కృతి అనేటువంటి ఇంకా పల్లెలు ఎందే అంతో ఇంతో ఉంటుండాలి.
0: The culture of Bharat is preserved there in villages.
1: నిజంగా వారు పడినటువంటి ఆనందము ఎంత ఆనందము ఇట్టిది అట్టిదని ఎవరు వర్ణించలేరు.
0: Their joy in the state of bliss is beyond all
1: known భక్తి
0: measure. That is true devotion.
1: ఈ ఆంధ్రలో నుంచి వచ్చినటువంటి యొక్క ఈ ప్రజల యొక్క ఆనందము అందరి హృదయాలు కూడా కరిగించి కదిలించి మెదిరించిపోయినాయి.
0: The bliss enjoyed by the people of Andhra Pradesh melted the hearts of everybody.
1: Kanukane varu nirantaramunu sukshemanga aanandanga divyamainatundi margam lopala daivatvani anubhavistarani nenu aashistu aashirvadistu nenu viramistunnanu.
0: Bhagavan blesses all those that have come to this place from villages. Let they be happy. Let they be blissful. Let they be spiritual throughout their lifetime. Blessing you all, Bhagavan brings his discourse to a close.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the third discourse on Gita Bhagavan delivered on 4th August 1984. In this discourse, Bhagavan gifts us the essence of Bhakti Yoga, the 12th chapter on devotion. What could be a greater fortune than to hear from the Lord Himself how to love Him? Sri Bhagavan Uvacha.
1: Bhaktiman me priyo naraha idi Bhagavat Vani. Bhaktiman bhakti kaligina vadu me naku priyo naraha atti vade naku ishtu anaga bhakti kaliginatundi vade నాకు ఇష్టుడు అని దీని యొక్క అంతరార్థం.
2: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ భక్తిమాన్ మే ప్రియో నరహ ఈజ్ ద వన్ హూ హ్యావ్ డివోషన్ ఫర్ మీ ఈజ్ డియర్ టు మీ.
1: ప్రపంచంలో మానవుడు అనేక విధములైనటువంటి ఫలములను స్వీకరిస్తున్నాడు.
2: In the world, man has been reaping different types of fruits.
1: Dana, kanaka, vastu vahanadulanu arjistunnadu.
2: He is earning wealth, gold and properties.
1: Gaurava pratishtha padavulanu kudanu pondagalugutunnadu.
2: He has been honored position and prestige.
1: ఇవన్నీ కూడాను క్షణభంగురములు అనేటువంటి సత్యాన్ని 12వ అధ్యాయమైన భక్తి యోగమునందు నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత.
2: భగవద్గీత హెస్ బీన్ ప్రూవింగ్ ఇన్ భక్తి యోగా ద 12th చాప్టర్ దట్ ఆల్ దీస్ థింగ్స్ వరల్డ్లీ అటైన్మెంట్ వెల్త్ ఎట్సెట్రా ఆర్ ట్రాన్సియంట్.
1: ప్రపంచంలో మనము పొందవలసినటువంటిది మహోజ్జలమైనటువంటి సాహిత్యమైనటువంటి సారసహితమైనటువంటి అమూల్యమైనటువంటి వజ్రము భగవత్ ప్రీతి. అయితే ఇట్టి ప్రేమ మనకు ఏ మార్గమునందు లభిస్తుంది అనుసరించాలి అని యోచించాలి.
2: How to acquire this love of God? What is the path to be taken? What way to be followed to achieve this love of God?
1: Chetramanu parishuddhamu cheyaka vittulu natinappudu pantalu pandavu.
2: Without cleansing the field and preparing the field, if you sow the seed, you will not get crop.
1: Adhe vidhamugane హృదయ క్షేత్రమునందు అహంకారం అనేటువంటి ఈ దుష్ట సంబంధమైన విషయములను దూరము గావించినప్పుడే ఆత్మానందం అనేటువంటి పంట మనకు లభిస్తుంది. దీనిని భగవద్గీత యందు దేహాభిమానమును దూరము గావించుకోవాలి అని బోధిస్తూ వచ్చింది భక్తి యోగం.
2: ది సేమ్ థింగ్ ఈజ్ టాట్ ఇన్ భగవద్గీత ఇన్ ది చాప్టర్ భక్తి యోగ దట్ the attachment to the body will have to be removed.
1: Manavudu bhagavantunni preminchinattuga bhavinchunnadu kani tatvara labhinchetundi phalitamu shunyam.
2: Man has been imagining that he is loving God, but with mere thoughts like that the results would be nil.
1: Bhagavantudu nannu preminchunnada leda anetundi vishayamu pradhanamaina lakshyam.
2: The most important thing to be kept in view is to find out whether God is loving me or not.
1: నీవు భగవంతుని ప్రేమించినను భగవంతుడు నిన్ను ప్రేమించకుండినా ఫలితం శూన్యం.
2: Even if you love God, if God does not love you, the result is nil.
1: అయితే భగవంతుని ప్రేమను పొందేటువంటి మార్గం ఏమిటి?
2: ఇన్ దట్ కేస్ వాట్ ఇస్ ది వే టు ఎర్న్ ద లవ్ ఆఫ్ గాడ్?
1: సంతుష్టః సతతం అని చెప్పింది భక్తి యోగం.
2: భక్తి యోగం హ్యాస్ డిస్క్రైబ్డ్ యాజ్ కంటెంట్మెంట్ అండ్ టు బి ఆల్వేస్ ఇన్ యోగా ఆర్ యూనియన్ విత్ గాడ్.
1: దృఢ నిశ్చయ అని కూడా బోధించింది.
2: ఇట్ ఇస్ ఆల్సో టాట్ స్టెడీనెస్, a steady resolve.
1: Santushtaha satatam, nirantaramu kudanu truptudai untundali, santruptudai untundali.
2: Santushtaha satatam means that one should be always contented.
1: Trupti veru, santrupti veru.
2: There is a little difference between trupti and santrupti.
1: Sangeetamu samyak kirtanam, kirtanam అనేటువంటి యొక్క తత్వంలో కొంత వ్యత్యాసం మనకు గోచరిస్తుంది. కీర్తనం సంకీర్తనం, సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం అని. అనగా కీర్తనం పాడటంలో కేవలము పెదవుల నుండి, గొంతు నుండి ఈ యొక్క వాక్యములు వెలువడవచ్చు.
2: టు అండర్స్టాండ్ దిస్ వీ కెన్ టేక్ ది ఇల్లస్ట్రేషన్ ఆఫ్ సంగీత అండ్ గీతం. కీర్తనం, సంకీర్తనం అండ్ కీర్తనం. కీర్తనం ఆర్ మ్యూజిక్ comes only from the lips, whereas sankirtanam is an integral music coming from the core of the heart.
1: Sankirtanam anetvantadi hrudayam nundi karigi gadadi sechchito aanandamuto bhayaprantam lekunda gavinchinatvanti dinine sankirtanam ani cheptu vacharu.
2: Sankirtanam may be described as that music which comes from the core of the heart without any sense of fear, spontaneously, freely, and with a lot of joy.
1: Adhe vidhamugane, trupti, samtrupti. Trupti anetuntadi, satkarikamainatuvanti, laukika vyavaharamunaku sambandhinchinatuvanti trupti.
2: In the same way, the difference between trupti and samtrupti.
1: Idi vyavaharika sambandhamainatuvanti jagatunaku sambandhinchinatuvanti.
2: Trupti refers to the satisfaction derived from the world.
1: Idi prapanchika sambandhamaina kriti yokka pravrutti.
2: This is with reference to the world, apparent world as such.
1: Sankirtanam annittiga ye vidhanga cheptaru ade vidhamune santrupti kudanu idi kevalam hrudaya sthayi nundi shashvatamaina kriti ganu satyamaina kriti ganu పరమైనటువంటిది గాను నివృత్తికి సంబంధించినటువంటిది గాను గోచరిస్తుంది సంతృప్తి.
2: ఇన్ ది సేమ్ వే లైక్ సంకీర్తన, సంతృప్తి ఆల్సో కమ్స్ ఫ్రమ్ ద హార్ట్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ట్రూత్, ఇట్ ఈస్ పర్మనెంట్, ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు నివృత్తి అండ్ డిటాచ్మెంట్.
1: సంతృప్తికి మార్పు లేదు.
2: ఫర్ ది సంతృప్తి దెర్ ఇస్ నో చేంజ్,
1: లేక కూర్పు లేదు.
2: There is nothing by way of addition to it.
1: Marpu kurpu ledekunti yokka nityatvam tho kudinatundi santrupti.
2: Santrupti is one which does not undergo a change, but to which there is no addition and subtraction.
1: Kanuka bhaktudainatundi vaadu laukika sambandhamainatundi yokka phalamunaku kaani leka phala viruddhamunaku kaani emaatramu chintinchaka sthirathamainatundi yokka manasattvamunu abhivruddhi parchukovalani dini yokka antarartham.
2: The inner meaning of this is that a devotee should not be carried away or attach any importance to the worldly things, but he has to steady his mind and develop steadiness of the mind.
1: Jayapajayamulaku longaka, manabhimanamulaku gongaka, sukadukkamulaku gongaka, ee manavattamaneetundi samattamto bhavinchukuneetundi yokka tattvamulaki santrupti aneetundi yokka padamunaku arthamu.
2: Santrupti refers to the equanimity of the mind, equal-mindedness, which is the same whether there is victory or defeat, whether there is profit or loss, whether there is joy or sorrow.
1: Kanukane, bhakti anaga, yetti maarpunu chendanatuvantadi, yetti koorpunu kalaganatuvantadi. Adi nischalamai, nirmalamai undinatuvanti yokka prema tattvamulake santrupti ani kudanu bhavinchavachu.
2: Therefore, devotion or santrupti refers to steady feeling of love and satisfaction rather than things which change, which will be undergoing with some addition.
1: Bhagavantudu yedi anugrahinchina, ఏది ప్రసాదించినా తన యొక్క ప్రేమ ప్రసాదంగానే భావించుకుని తృప్తి నొందాలి.
2: A devotee has to accept whatever is given by God with a lot of satisfaction, thinking that it is a gift of love given for his own good.
1: ఇది ఇట్టి సమసావములు కలిగి ఇట్టి సమస్తము చేత ప్రవర్తింపజేసేటువంటి ఒక చిత్తమునకే సంతృప్తి అని కూడా చెప్పవచ్చు.
2: దట్ పర్టికులర్ హార్ట్ విచ్ ఇట్ రీడ్స్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్ ఆల్ దీస్ థింగ్స్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ హావింగ్ సంతృప్తి.
1: దృఢ నిశ్చయ, ఇది ఒక విధమైనటువంటి దృఢమైనటువంటి స్థిరమైనటువంటిది గాను నిశ్చలమైనటువంటిది గాను ఉంటుండాలి.
2: దృఢ నిశ్చయ ఇట్ రిఫర్స్ టు ఫర్మ్ రిజాల్వ్.
1: ధైర్య సాహసములు దృఢశక్తులు మానవులకు సహజంగానే ఉంటుంటాయి.
2: ఇట్ ఈస్ నేచురల్ ఫర్ ఎ మ్యాన్ టు హ్యావ్ స్టెడీనెస్ అండ్ ఫర్మ్నెస్ కరేజ్.
1: ఈ దృఢత్వమును ఈ ధైర్య సాహసమును అనేక విధములైనటువంటి మార్గములలో దీనిని అనుభవిస్తుంటాడు జీవుడు.
2: ఏ లివింగ్ బీయింగ్ విల్ బి ఎంజాయింగ్ ది స్టెడీనెస్ ఫర్మ్నెస్ అండ్ రిజాల్వ్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఇన్ ద లైఫ్.
1: ఇట్టి దృఢమైనటువంటి ధైర్య సాహసమును కొంతమంది మేరు పర్వతం ఎక్కేటువంటి విషయంలో మహాధీరుడై ఉంటుంటారు.
2: సమ్ పీపుల్ విల్ బి యూజింగ్ దిస్ ఫర్మ్నెస్ రిజాల్వ్ అండ్ స్టెడీనెస్ ఇన్ క్లైంబింగ్ ది మౌంటైన్.
1: ఇట్టి ధైర్య సాహసములు దృఢశక్తి కూడాను అనంతమైనటువంటి సముద్రంలో దాటేటువంటి ఇదేటువంటి విషయంలో కూడాను స్థిరచిత్తులై ఉంటారు.
2: ద సేమ్ కరేజ్ అండ్ అడ్వెంచర్ మే బి యూజ్ బై సమ్ పీపుల్ ఇన్ క్రాసింగ్ ద ఓషన్.
1: మరికొందరు భయంకరమైనటువంటి భీకరారణ్యములో ప్రయాణం చేసేటువంటి ధీరులై ఉంటారు.
2: సమ్ పీపుల్ విల్ బి యూజింగ్ దిస్ కరేజ్ ఇన్ ట్రావెలింగ్ ఇన్ ది వైల్డ్ ఫారెస్ట్.
1: దయా దాక్షిణ్యము లేకుండా ఇతరులు హింసించి ధనమును ప్రోగు చేసుకునేటువంటి విషయంలో దైత్య సాహస దృఢశక్తులు కలిగి కొంతమంది ప్రవర్తిస్తుంటారు.
2: సమ్ పీపుల్ విల్ బి యూజింగ్ దీస్ థింగ్స్ అండ్ బిహేవింగ్ ఇన్ ఆల్మోస్ట్ ఎ మెస్లెస్ ఫ్యాషన్ ఇన్ అర్నింగ్ ప్రాపర్టీస్ అండ్ ఇన్ అర్నింగ్ వెల్త్ అండ్ మేకింగ్ ప్రాఫిట్.
1: మానవత్వముని మరచి దైవత్వమును విస్తరించి కేవలము ఒక దానవత్వంగా ప్రవర్తించి క్రూరత్వంలో ప్రవర్తించేటువంటి ఒక ధీరత్వం కలిగినటువంటి వారు మరికొందరు ఉంటారు.
2: సమ్ పీపుల్ విల్ బి కరేజియస్ ఇన్ బీయింగ్ ఆల్మోస్ట్ మెర్సిలెస్ లివింగ్ క్వాలిటీస్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ డివినిటీ అండ్ ఆల్మోస్ట్ అక్వైరింగ్ ది ఫీచర్స్ ఆఫ్
1: ధీరత్వమును దృఢత్వమును మంచిగానూ ఉపయోగించుకోవచ్చును చెడ్డగానూ ఉపయోగించుకోవచ్చు.
2: ది ఫర్మ్నెస్ అండ్ రిజాల్వ్ మే బి యూజ్ ఎయిదర్ ఫర్ గుడ్ ఆర్ ఫర్ బ్యాడ్.
1: వాల్మీకి పత్రకారుడుగా ఉండినప్పుడు తన యొక్క దైత్య సాహస దృఢశక్తులన్నింటి కూడాను దుర్మార్గములో ప్రవేశపెట్టాడు.
2: వెన్ వాల్మీకి వాజ్ రత్నాకర హీ వాజ్ యూజింగ్ ఆల్ హిస్ పవర్ ప్రవర్ కరేజ్ ఎట్సెట్రా ఇన్ ఎ బ్యాడ్ వే.
1: సప్తఋషుల యొక్క సంపర్కము చేత వారి ప్రబోధన చేత తన యొక్క ధైర్యమును సాహసమును దృఢశక్తిని కూడాను పవిత్రమైనటువంటి రామనామములో ప్రవేశపెట్టాడు.
2: బై ది అసోసియేషన్ ఆఫ్ సప్తర్షిస్ అండ్ బై లిసనింగ్ టు దర్ టీచింగ్ హీ హాస్ బీన్ ఏబుల్ టు చేంజ్ హిస్ రిజాల్వ్ ఎట్సెట్రా టువర్డ్స్ గుడ్ అండ్ యూజింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ రిపీటింగ్.
1: అనుకునే వాల్మీకి రామాయణమునకు దాతగాను ఒక విధమైనటువంటి యొక్క కర్తగాను రూపొందుతూ వచ్చాడు.
2: దట్ ఈస్ హౌ వాల్మీకి బికమ్ ది ఆథర్ ఆఫ్ రామాయణ.
1: కనుకనే మానవుని యొక్క దృఢశక్తి అనేటువంటిది కేవలం లౌకికమైనటువంటి ప్రాపంచిక సంబంధమైనటువంటి వ్యావహారిక సంబంధమైనటువంటి విషయం నందు ప్రవేశపెట్టుట కంటే ఇంద్రియ నిగ్రహమునందు కూడాను దైవాపేక్ష ఎందు కూడాను దివ్యమైనటువంటి యొక్క ప్రపత్తి మార్గమునందు కూడాను ఈ ధైర్య సాహస ధీరత్వమును ప్రవేశపెట్టడం సార్థకమవుతుంది.
2: మ్యాన్ షుడ్ నాట్ యూజ్ హిస్ స్టెడీనెస్ అండ్ ఫర్మ్నెస్ ఇన్ డూయింగ్ బ్యాడ్ థింగ్స్ ఆర్ ఇన్ వర్ల్డ్లీ థింగ్స్ బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ యూ షుడ్ యూజ్ దెమ్ ఇన్ అక్వైరింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
1: ఇందులో మానవత్వమునందు ఒక విధమైనటువంటి విశిష్టత రూపొందింపజేస్తుంది.
2: దిస్ ప్రిన్సిపల్ ఏ సర్టన్ యునిక్నెస్ ఇన్ మ్యాన్.
1: కనుకనే సగుణోపాసన నిర్గుణోపాసన గురించి ఈ యొక్క భక్తి యోగం అధికంగా బోధిస్తూ వివరిస్తూ వచ్చింది.
2: దేర్ఫోర్ దిస్ భక్తి యోగ హ్యాస్ డిస్క్రైబ్డ్ అట్ లెంగ్త్ సగుణోపాసన అండ్ నిర్గుణోపాసన, వర్షిప్ విత్ అట్రిబ్యూట్స్ అండ్ అట్రిబ్యూట్స్.
1: ఈ సగుణ నిర్గుణోపాసములు కాని, సాకార నిరూపారములు కాని, నిరాకారములు కాని, ఏది ఉత్తమమైనటువంటిది, ఏది సాధకులకు అక్కడ కానటువంటిది అనేటువంటి విషయాన్ని భగవద్గీతనే బోధిస్తూ వచ్చింది.
2: భగవద్గీత హెస్ టాట్ బిట్వీన్ సగుణోపాసన నిర్గుణోపాసన అండ్ సాకార నిరాకార, విచ్ ఈస్ బెటర్ అండ్ విచ్ ఈస్ ఈజీ, విచ్ ఈస్ సేఫ్ ఫార్ ది డివోటీస్.
1: సగుణ నిర్గుణములే లేక, సగుణ సాకారములే లేక, నిర్గుణ నిరాకారములు మనం పొందలేము.
2: వితౌట్ గోయింగ్ త్రూ ది అట్రిబ్యూట్ ఫార్మ్ ఫార్ విత్ అట్రిబ్యూట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు గో టు నిర్గుణ అండ్ నిరాకారం.
1: దేహాభిమానం ఉండినంత వరకు, దేహభ్రాంతి ఉండినంత వరకు, దేహాతీతమైనటువంటి నిర్గుణత్వాన్ని కాని, నిరాకార తత్వాన్ని కాని మానవుడు ఏమాత్రం కూడా అనుభవించలేడు.
2: సో లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ అటాచ్మెంట్ టు ది బాడీ అండ్ బాడీ కాన్షియస్నెస్, హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ గో టు నిర్గుణ అండ్
1: సాధకునకు దేహాభిమానము, లోకాభిమానము, ఈ అభిమానములు సంపూర్ణంగా తొలగించినప్పుడే, తొలగినప్పుడే ఈ నిర్గుణ నిరాకార బ్రహ్మతత్వాన్ని కొంతవరకు నువ్వు సాధించడానికి అర్హుడవుతాడు.
2: మ్యాన్ వుడ్ గెట్ ది నెసరీ క్వాలిఫికేషన్ టు రీచ్ ఆర్ టు వర్షిప్ నిర్గుణ నిరాకార ఓన్లీ ఆఫ్టర్ హీ హాస్ ఓవర్కమ్ అటాచ్మెంట్ టు ద బాడీ అండ్ అటాచ్మెంట్ టు ద వరల్డ్ అండ్ ఆల్ అదర్ అటాచ్మెంట్.
1: నేను దేహము, నాకు దేహం ఒకటి కలదు, నేను మానవాకారుణ్ణి అనేటువంటి భావం ఉండినంత వరకు కూడా మనకు నిరాకారం అనేటువంటిది ఏమాత్రం కూడా సాధించడానికి ఎట్టి వారికైనా సాధ్యం కాదు.
2: సో ఐ హావ్ వన్ ఐడెంటిఫైస్ వన్ సెల్ఫ్ ద బాడీ అండ్ వన్ థింగ్స్ దట్ హీ హాస్ గాట్ ఎ పర్టికులర్ ఫారం, హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఫాలో నిర్గుణ నిరోగ.
1: కనుకనే దేహమాం అన్నాడు కృష్ణుడు, దేహాభిమానం ఉండినంత వరకు, నేను దేహము అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకు ఈ నిరాకార తత్వాన్ని సాధించటం సాధ్యం కాదు.
2: Therefore, Krishna has said that so long as one identifies himself with the body, he would not be able to follow the path of nirakara tattva.
1: Kanuka bhaktulainatunti vaadu, sadhakudainatunti vaadu, saguna sakaraanni prathamamlo aaradhanaku prarambhinchali.
2: A sadhaka or a devotee, therefore, in the very first instance, has to follow saguna and sakara.
1: Ee kontha kaalam varaku saagina tarvata, kramakramena ఈ సాకారముని ఆధారం చేసుకుని నిరాకార తత్వంలో ప్రవేశిస్తుంది.
2: ఫర్ సమ్ టైమ్ ఇఫ్ యూ ఫాలో దిస్ పర్టికులర్ వే గ్రాడ్యువలీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ విల్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు నిర్గుణ అండ్ నిరాకార.
1: విశ్వ స్వరూపాన్ని కూడా ఆరాధన చేయవచ్చు అని కూడా భావిస్తూ వచ్చారు, కానీ విశ్వ స్వరూపం కూడా ఒక సాకారమే కదా.
2: పీపుల్ హావ్ బీన్ థింకింగ్ దాట్ ఇట్ ఇస్ పాసిబుల్ టు వర్షిప్ విశ్వరూప ఆకారం, ఈవెన్ దాట్ ఈస్ వర్షిప్ ఆఫ్ ఎ ఫారం.
1: విశ్వస్వరూపం అనేటువంటిది భూతాకాశం.
2: విశ్వస్వరూపం ది వరల్డ్ ఫారం హెవ్ డిస్క్రైబ్ యాజ్
1: విశ్వ విరాట స్వరూపం అనేటువంటిది ఇది కేవలం చిత్తాకాశం.
2: విశ్వ విరాట స్వరూపం హెవ్ డిస్క్రైబ్ యాజ్ చిత్ ఆకాశం.
1: ఈ రెండింటికి అతీతమైనటువంటి యొక్క మనో ఇంద్రియములకు అతీతమైనటువంటి యొక్క స్థాయిని చిదాకాశం.
2: ద వన్ విచ్ ట్రాన్సెండ్ దీస్ టు మే బి డిస్క్రైబ్ యాజ్ చిదాకాశం.
1: మనం జాగ్రత్త అవస్థ ఎందు అనుభవించినటువంటి అన్ని కూడాను కొన్ని కాకపోయినను కొన్ని మనకు స్వప్నావస్థ ఎందుకు గోచరిస్తూ ఉంటాయి.
2: ద థింగ్స్ విచ్ వుడ్ ఎంజాయ్ ఇన్ ది వేకింగ్ వరల్డ్ వన్ ఆర్ అట్లీస్ట్ ఎ ఫ్యూ ఆఫ్ దెమ్ వుడ్ బి ఎంజాయింగ్ ఈవెన్ ఇన్
1: జాగ్రత్త అవస్థ ఎందు మనో ఇంద్రియముల యొక్క ప్రభావము అధికంగా ఉంటుంటాయి.
2: డ్యూరింగ్ వేకింగ్ స్టేట్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది మైండ్ అండ్ ది సెన్సెస్ వుడ్ బి వెరీ మచ్
1: కానీ స్వప్నావస్థ ఎందు ఇంద్రియ ప్రభావం లేకపోయినప్పటికీ మనో ప్రభావం ఉంటుంటాయి.
2: During dream state, there may not be the effect and the influence of the sense organs, but there will be effect.
1: అనే కారణమైనటువంటి సుషుప్తి అవస్థ యందు మనస్సు కూడా లీనమైపోతుంది.
2: In the causal state of sushupti, the mind also gets dissolved.
1: చిత్తకల్పితమైనటువంటి ఇంద్రియ సంబంధమైనటువంటి యొక్క ప్రభావమే భూతాకాశం.
2: The one which is associated with sense organs is భూతాకాశం.
1: మానసు సంబంధమైనటువంటి ప్రభావం యొక్క ప్రవృత్తిలే ఇది చిత్తాకాశం.
2: చిత్తాకాశ రెఫర్స్ టు ద స్టేట్ ఆఫ్ ద మైండ్.
1: మనో ఇంద్రియముల యొక్క సమ్మిళితమైనటువంటి ఏకత్వ స్వరూపమే ఇది చిదాకాశం.
2: చిదాకాశం రెఫర్స్ టు ఎ కాంబినేషన్ ఆఫ్ మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్.
1: కనుక సుషిప్తి అవస్థ ఎందు మాత్రమే ఇది నిర్గుణ నిరాకార తత్వాన్ని భావించడం సాధ్యమవుతుందో ఏమో.
2: ఓన్లీ ఇన్ సుషుప్తి స్టేట్ ప్రాబబ్లీ ఇట్ బి పాసిబుల్ టు జస్ట్ హ్యావ్ నిర్గుణ అండ్ నిరూప.
1: నిరంతరము సాకారమే ఆధారం చేసుకున్నటకు వీలు లేదు.
2: వీ కెనాట్ గో బేసింగ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఆన్ సాకార అలోన్.
1: సాకార నిరాకారములు రెండు కూడా సాధకులకు అత్యవసరం.
2: సాకార నిరాకార బోత్ ఎసెన్షియల్ ఫర్ సాధక.
1: పక్షికి రెండు రెక్కలు ఉండినట్టుగా,
2: లైక్ హ్యావింగ్ టూ వింగ్స్ ఫర్ ఎ బర్డ్,
1: పండికి రెండు చక్రములు ఉండినట్టుగా,
2: ఇన్ ద వే దాట్ దేర్ ఆర్ టూ,
1: మనిషికి రెండు కాళ్ళు ఉండినట్టుగా,
2: లైక్ ఎ మ్యాన్ హ్యావింగ్ టూ లెగ్.
1: సాకార నిరాకారములు భక్తి ప్రభావము చే ప్రయాణం చేసేటువంటి సాధకులకు అత్యవసరం.
2: సాకార నిరాకార ఇన్ ది సేమ్ వే ఆర్ లైక్ ది టూ వింగ్స్ ఆఫ్ ఎ బర్డ్ ఎట్సెట్రా ఫర్ వన్.
1: ఒకటి ముందు ఒకటి వెనుకు, ఒకటి ముందు ఒకటి వెనుకు, ఈ విధంగా సాకార నిరాకారంతో ప్రయాణం చేసినప్పుడే సాన్నిధ్యము అనేటువంటి యొక్క గమ్యమును మనం చేరడానికి వీలవుతుంది.
2: ది గోల్ ఆఫ్ సాన్నిధ్య కెన్ బి రీచ్డ్ విత్ ది టూ లెగ్స్ ఆఫ్ సాకార నిరాకార, వన్ పుటింగ్ ది అదర్ ఇన్ ఫ్యాక్ట్ అండ్ దెన్ టేకింగ్ సపోర్ట్ ఆఫ్ ది అదర్.
1: అయితే సాకారము క్షణకాలం.
2: బట్ ది ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సాకార ఇస్ ఓన్లీ ట్రాన్సియంట్,
1: నిరాకారము శాశ్వతం.
2: నిరాకార ఇస్ పర్మనెంట్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: మీరు ఈ ప్రశాంతి నిలయ మందిరం లోపల ఒక వేల మంది కూర్చున్నారు.
2: ఇన్ ప్రశాంతి నిలయ మందిరం ఏ థౌసండ్ పీపుల్ ఆర్ బీయింగ్ సీటెడ్.
1: ఇది ఒక గంట లేక ఒకటిన్నర గంట కాల నియమం.
2: దిస్ ఈజ్ విత్ రెఫరెన్స్ టు ఎక్స్పీరియన్స్ ఆఫ్ వన్ అవర్ ఆర్ వన్ అండ్ అవర్.
1: దీనితో పాటు ఈ ప్రశాంతి నిలయం నందు నేను కూడా ఉంటున్నాను.
2: ఇన్ దిస్ వరల్డ్ అలాంగ్ విత్ దిస్ థౌసండ్ పీపుల్ దెర్ ఇస్ స్వామి ఆల్సో.
1: అందరూ ఈ హాల్కు లోపల భాగంలో కూర్చున్నారు.
2: ఆల్ ది పీపుల్ ఆర్ బీయింగ్ సీటెడ్ విత్ ఇన్ ది ప్రశాంతిలయం హాల్.
1: ఇది కాల పరిమితితో కూడినటువంటిది.
2: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది లిమిట్ ఆఫ్ ద టైం లిమిట్.
1: ఇది కర్మ నిమిత్తంతో కూడినటువంటిది.
2: ఇస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ యాక్షన్.
1: అయితే ఈ భావాన్ని మీ గ్రామాలకు మీరు వెళ్లిన తర్వాత ఒక్కతూరి మీరు చిత్తాకాశములను స్మరించినారంటే, ఈ ప్రశాంతి నిలయము, ఇన్ని వేల వ్యక్తులు, స్వామి మీ హృదయంలో నిలిచిపోయాడు.
2: బట్ ది సేమ్ థింగ్ కెన్ బి జస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ యూ గో హోమ్. ఇఫ్ యూ వర్ టు జస్ట్ థింక్ అవే ఇన్ చిత్తాకాశ ఆల్ ది థౌసండ్ పీపుల్, స్వామి, ప్రశాంతి నిలయం అండ్ హాల్, ఆల్ ఆఫ్ దెమ్ యూ కెన్ గెట్ ఇన్ యువర్ చిత్తా.
1: కేవలము ఇది బాహ్యమైన దృష్టిలో జాగ్రత్త అవస్థలో చూసినప్పుడు మీరందరూ కూడా ప్రశాంతి నిలయం హాలులో జీవిస్తున్నారు, నివసిస్తున్నారు.
2: ఇన్ ది ఎక్స్టర్నల్ విజన్ అండ్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద వేకింగ్ స్టేట్ యూ కెన్ జస్ట్ సీ దట్ ఆల్ ఆఫ్ యువర్ నౌ రిసైడింగ్ ఇన్ ది హాల్ ఆఫ్ ప్రశాంతి మందిరం.
1: కానీ మీరు మీ గ్రామంలోకి వెళ్లి మీరు చింతించినప్పుడు మీరు ఈ ప్రశాంతి నిలయము నివసిస్తూ ఉంటుంటారు.
2: బట్ వాట్ హ్యాపన్ ఇఫ్ యూ గో టు యువర్ విలేజ్ ఆర్ యువర్ ప్లేస్ అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ దిస్ ప్రశాంతి నిలయం విల్ బి ఇన్ సైడ్ యువర్ హార్ట్.
1: ఈ ప్రశాంతి నియమంలో ఉండినటువంటిది మీరు ఒక గంట అయినప్పటికీ ఈ ప్రశాంతి నియమం మీలో నిలుచుకోవటము శాశ్వతంగా జీవితం అంతా నిలిచిపోయింది. మీరు ఎప్పుడు చింతించినా కూడా ఈ యొక్క దృశ్యం మీలో శాశ్వతంగా చేరిపోయింది.
2: యూ హ్యావ్ బీన్ హియరింగ్ ప్రశాంతి నియమం ఫర్ వన్ అవర్, బట్ దిస్ కెన్ బికమ్ ఎ పర్మనెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూ ఫర్ ఎవర్ వన్స్ యూ గో అండ్ యూ థింక్ ఆఫ్ ఇట్ ఇన్ చిత్ ఆకాశ.
1: కనుక జాగ్రత్త అవస్థలో మనం అనుభవించడం చేత కదా ఈ యొక్క చిత్తాకాశం అనేటువంటి యొక్క నిరాకార తత్వం మనలో శాశ్వతంగా నిలిచిపోయింది.
2: ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ ఇన్ ది వేకింగ్ స్టేట్ ఇన్ ది దిస్ బికమ్స్ ఎ పర్మనెంట్ రికార్డ్ ఇన్ యువర్ చిత్ ఆకాశ.
1: ఈ సాకార తత్వమే మనం అనుభవించుకుంటున్న నిరాకారమైనటువంటి దృశ్యం మన చిత్తంలో నిలిచిపోదు.
2: వితౌట్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ సాకార తత్వం ఇన్ ద హార్ట్ దిస్ వుడ్ నాట్ హావ్ బికమ్ ఎ పర్మనెంట్ ఇంప్రెషన్ ఆన్ ది హార్ట్.
1: కనుకనే దేనినైనా కూడాను సాకార సగుణోపాసన ప్రారంభించిన తరువాతనే నిర్గుణ నిరాకారమైనటువంటి ఒక తత్వము హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతుంది.
2: దేర్ఫోర్ ఇన్ ద సేమ్ వే వాట్ ఎవర్ యు వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇన్ సాకార సగుణ నిర్గుణ నిరాకార ఇన్ ఏబుల్ జస్ట్ ఎక్స్పీరియన్స్ లేటర్.
1: ఒక పిల్లవాడికి కుర్చీ అనేటువంటి యొక్క పేరు నేర్పుతున్నాం మనం.
2: టు ఎ స్మాల్ చైల్డ్ యు ఆర్ టీచింగ్ హెయిర్, ఎ వర్డ్ హెయిర్.
1: కానీ కుర్చీ అనేటువంటిది తెలిపినప్పుడు దీనికి ఆకారం ఏమిటో ఆ పిల్లవాడికి ఏం అర్థం కాదు.
2: వెన్ యూ అట్ ద వర్డ్ చైర్ ఇట్ డజంట్ బికమ్ క్లియర్ టు హిమ్ వాట్ ఇట్ ఫార్ మీ.
1: ఈ విధంగా ఒక ఆకారాన్ని చూపించి చిట్టించి దీనికి క్రింద దీనికి కుర్చీ అని రాసినప్పుడే ఈ కుర్చీ అనేటువంటి పదములకు ఇది ఆకారము అని గుర్తించి తర్వాత ఈ ఆకారము లేకపోయినప్పటికీ కుర్చీ అనేటువంటిది వాడు ఎక్కడ ఉండినప్పుడు చెప్పగలడు.
2: దిస్ కెన్ బి అండర్స్టూడ్ బై ఇల్లస్ట్రేషన్. సపోజ్ యూ షో హిమ్ ఏ చైర్ లైక్ దిస్ అండ్ దెన్ మేక్ హిమ్ సీ దట్ పర్టికులర్ థింగ్ అండ్ బిలో దట్ యూ రైట్ చైర్ అండ్ లేటర్ ఆన్ వెనెవర్ దిస్ వర్డ్ ఈస్ అట్టర్డ్ చైర్ హీ బికమ్స్ వెరీ క్లియర్ టు హిమ్ రిగార్డింగ్ ది ఫార్మ్ ఆఫ్ ది చైర్.
1: ఈ కుర్చీ అనేటువంటి అక్షరము నేర్చుకునేంత వరకు కూడాను ఈ క్షరం అనేటువంటి ఆకారం ఉండే తీరాలి.
2: Until one understands the letter, the permanent one, chair, unless he sees that particular form, he would not be able to just learn it.
1: Kanuka idi charamu adi acharam.
2: The chair, this form, is impermanent.
1: Kani acharanni charame nirupinchindi.
2: The permanent one is proved by the impermanent form.
1: Kanukane daivattamaneetundi కేవలము అక్షర స్వరూపమైన అయినప్పటికీ దీనికి ఆకారం అనేటువంటిది ఆధారంగా మనం చేర్చుకోవాలి.
2: దేర్ఫోర్ ది డివినిటీ ఈజ్ నిరాకారం బట్ వీ హ్యావ్ టు జస్ట్ అసోసియేటెడ్ విత్ ఎ పర్టికులర్ ఫారం టు అండర్స్టాండ్.
1: ఇక్కడ భగవంతుడు ఉన్నాడా లేదా అదే దృఢనిశ్చయ అనగా అందరికీ అంత దృఢం అనేటువంటిదిగా ఉంటుండదు.
2: Here, one has to just see whether all people have a firm faith in the fact whether there is God
1: or no. Atu itu bhagavantudu unnada leda unte ekkada unnadu kantiki kanipinchatam ledi idi satyama asatyama idi kevalam bhramtiya lekapothe na uha ganama aneekunti bhavalato taanu tikamakalapadutuntadu.
2: Mind will be oscillating and a person will be questioning quite a few times whether there is God, whether there is no God, what exactly is truth, I have not seen God.
1: కనుక ఈ విధమైనటువంటి సంక్షిప్తావస్థలో నిల్చుకోకుండా ఒక దృఢ నిశ్చయం అనగా విశ్వాసమును అభివృద్ధి పరచుకోవడానికి కొన్ని విధమైనటువంటి ఆకారమును మనం ఆధారం చేసుకోవాలి.
2: ఫ్రమ్ ట్రావెలింగ్ ఫ్రమ్ దిస్ అన్స్టడీ మైండ్ టు ద స్టడీ ఫెయిత్ వీ హ్యావ్ టు జస్ట్ గో త్రూ ది ఫారం.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
2: A small example for this.
1: దేవుడు ఉన్నాడా లేదా అని ఒక ప్రశ్న.
2: There is a question put whether there is God.
1: దీనికి సరైనటువంటి జవాబు ఈ దేవుడు అనేటువంటి పదమే.
2: The proper reply for this is the word God itself.
1: దేవుడు అనేటువంటి యొక్క ఆకారమే లేకపోతే వస్తువు అనేటువంటిదే లేకపోతే ఈ దేవుడు అనే పదం ఎక్కడ నుంచి వచ్చింది?
2: If there is nothing like God, no form like God, the word God cannot come. From where can it come?
1: లేని వస్తువుకు పేరు ఏమాత్రం ఉండదు.
2: There cannot be any name for a thing which does not
1: పేరు ఉండనా వస్తువు ఉన్నది.
2: If there is a name, the thing does exist.
1: కనుక దేవుడు అనేటువంటి పదమే ఉన్నాము అనేటువంటి దానికి సరైనటువంటి యొక్క స్థిరత్వాన్ని బోధిస్తుండాలి.
2: Therefore, the existence of the word God is the proof that there is God.
1: ఇది ఒక టంబ్లర్.
2: This is a tumbler.
1: ఈ టంబ్లర్ అనేటువంటిది ఒక పదం.
2: దిస్ ఇస్ ద వర్డ్ వర్డ్ టంబ్లర్ ఇస్ ద వర్డ్.
1: ఈ పదములకు అర్థమే ఈ ఆకారం.
2: ది మీనింగ్ అండ్ ది ప్రూఫ్ ఆఫ్ దిస్ వర్డ్ టంబ్లర్ ఈజ్ దట్ పర్టికులర్ ఫార్మ్ ఇట్ సెల్ఫ్.
1: పదములకు అర్థమే అవుట చేత దీనికి పదార్థము అని పేరు వచ్చింది.
2: ది వర్డ్ డిరైవ్ పదార్థం ఈజ్ డిరైవ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ ది దేర్ ఈజ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్.
1: కనుక జగత్తునందుంటే ప్రతి పదార్థము కూడా పదములకు అర్థమే.
2: Every object that exists in the world is only proof of the word which is used to describe it.
1: Kurchi aneetundi padamulaku ee aakarame artham.
2: For the word chair, this particular form itself is the proof.
1: Padamulaku arthamunu bodhinchetundi ee shabdam.
2: The sound or shabdam is to the word which proves the object.
1: Kanaka padamu shabdamu rendintu yokka ekatvame padartham.
2: The word and the sound, these two together become the object.
1: Kanuka devude lekapothe devudu aneyunte padam aneyunte raadu.
2: If there is no God, the word God can never come.
1: Aithe konni konni padamulu artham lekunte padamulu kuda untunnayani meer yuhinchavachchu.
2: But you may imagine and say that there are some words which do not have meaning.
1: Gagana kusumamu anaga aakasha pushpamu ani oka peru untundadi.
2: There is a word which says in Telugu that there is a flower of the sky.
1: Akashamulo pushpam ekkundi perundi kada gagana pushpam ani.
2: How can there be a flower in sky?
1: Idi padamu kaadu samasam.
2: This is not a word, this is a phrase.
1: Rendu padamulu yokka cherika idi.
2: This is a combination of two words.
1: Akashamu pushpamu renduga cherindi kabatti ivu rendu kuda untunnayi.
2: there is sky and there is flower, but a combination of these two words, they do not exist.
1: అదే విధముగానే ప్రతి పదమును కూడా ఈ సృష్టి కల్పితమైన జగత్తునందు ఆకారం లేకుండా ఉండడానికి సాధ్యం లేదు. వీలు కాదు.
2: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఇమాజిన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అ వరల్డ్ విచ్ ఇస్ నాట్ ప్రపోర్షన్ టు ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్.
1: మీరు చదువుకున్న విద్యార్థులు అధ్యాపకులుగా ఉంటుంటారు. ఒక డిక్షనరీ తీసుకుందాం.
2: దేర్ ఆర్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ దే ఆర్ హియర్.
1: ఈ డిక్షనరీ లోపల అన్ని పదములు కూడా ఉన్నవా కాదా?
2: You take a dictionary and go through the world and find out the world.
1: Akashamu, pushpamu, rendu ga cherindi. Kabatti, ivi rendu kuda untunnayi.
2: There is sky and there is flower, but a combination of these two words, they do not exist.
1: Adhe

0: work harder. You take a dictionary and go to the world and find out whether there are objects for all
1: the world. For all the words used
0: in the dictionary, whether there is a form or not, you check.
1: ఈ యొక్క డిక్షనరీ లో కూడా మనము జీఓడి గాడ్ అనేటువంటి ఒక పదం ఉంది.
0: ఇన్ దిస్ డిక్షనరీ ఆల్సో దేర్ ఇస్ అ వర్డ్ బై ది స్పెల్లింగ్ జీఓడి.
1: ఇది ఏది దేవుడు అయితే ఈ డిక్షనరీలో ఈ పదం ఎందుకు పెట్టాలి?
0: ఇఫ్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్ హౌ వుడ్ దిస్ వర్డ్ జీఓడి కమింగ్ టు దిస్ డిక్షనరీ?
1: కనుక మీరు చూచినా చూడకపోయినా అనుభవించినా అనుభవించకపోయినా పదమే ఈ యొక్క ఆకారములకు స్వరూపము. ఇది ఏ సాక్షాత్కారం?
0: Whether you are able to see or you are not able to see. Whether you are able to experience or you are not able to
1: see. What is the aakaramu? Rendavadi padam.
0: There is the very existence of the world shows that there is the object.
1: Idi cheregine lekapothe ee aakarame lekapothe din cherani padame raadu.
0: If there does not exist, there cannot be a world like chair.
1: Kanuka saakaramu modalu nirakaram tarvata.
0: Therefore ఫస్ట్ కమ్ సాకార అండ్ ఆఫ్వర్డ్
1: నిరాకారాన్ని విడిచిపెట్టి విదిలి నిరాకారంలో ప్రవేశించడానికి సాధ్యం కాదు.
0: వితౌట్ గోయింగ్ త్రూ ది సాకార ఫారం ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు ఎంటర్.
1: ఇది ఒక మరొక ఉదాహరణ.
0: హియర్ ఈస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఇది ఒక దిండు.
0: దిస్ ఈస్ ఎ పిలో.
1: దీనికి పైన ఉన్నటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ కవర్స్ దిస్?
1: ఇది గుడ్డ బట్ట అంటారు.
0: దిస్ ఈస్ క్లాత్.
1: లోపల ఉన్నది ఏమిటి? ప్రత్తి.
0: What is the content? Cotton.
1: కానీ పైనది బట్ట, లోపలిది ప్రత్తి అని మీరంటారు.
0: ఎక్స్టర్నల్ దేర్ ఇస్ క్లాత్ అండ్ ఇంటర్నల్ దేర్ ఇస్ కాటన్. దట్స్ వాట్ యు సే.
1: నేను చెప్తాను రెండు ఒక ప్రత్తి అని అంటారు.
0: Swami says that this both together is cotton only.
1: అనగా ఈ నిరాకారమైనటువంటి ప్రత్తియే ఆకారమైన దారంగా తయారై ఈ ఆకారమైన దారమే ఒక స్వరూపమైనటువంటి ఒక పుట్టగా తయారైంది.
0: The formless cotton has taken the form of thread and this thread has become cloth and this cloth is covering.
1: Pattani sakaram annaru, pattani nirakaram annaru.
0: Cloth is sakara and cotton is nirakara.
1: Kani ee nirakaram nunchi sakaram, sakaram nunchi nirakaram. Ee rendittu yokka ekatvamainatundi yokka divyatvamune daivatvamu ani cheptaru.
0: From form to formless, formless to form, and this particular transformation is divinity.
1: అయితే మన వినియోగం కోసమని కత్తిని మనం ఇంటి దగ్గర పెట్టుకుని దీన్ని ఆనుకొని కూర్చోలేము.
0: బట్ ఫర్ అవర్ యూస్ వీ కెనాట్ యూస్ కాటన్.
1: ఈ కత్తిని ఒక ఆకారంగా తీసుకుని మనము కొన్ని విధమైనటువంటి వినియోగార్థమై ఈ విధమైనటువంటి స్వరూపాలుగా మనం ఉపయోగపెడుతున్నాం.
0: ఫర్ అవర్ యూస్ వీఆర్ కన్వర్టింగ్ కాటన్ ఇంటు క్లోత్ అండ్ క్లోత్ ఈజ్ యూస్ ఫర్ మేకింగ్
1: మన దేహాభిమానం ఉంటుందంత వరకును ఈ ఉపయోగములు మనకు తప్పినది కాదు.
0: So long as we have attachment for the body, we will have to make use of these things.
1: కనుక నేను దేహము దేహమనేటువంటి దేహాభిమానం ఉండినంత వరకు కూడా సాకారం అనేటువంటి వదలడానికి సాధ్యం కాదు.
0: So long as one has the feeling that he is the body, it is impossible to give up this sakara or
1: sakara puja. ఎందుకు కూడాను అనేక విధమైనటువంటి పూజలు మనం చేస్తున్నాము. షోడశోపచారం చేస్తున్నాము, పుష్పములు తెస్తున్నాము, జలముతో అభిషేకం గావిస్తున్నాము, అనేక విధమైనటువంటి యొక్క అర్చనలు చేస్తున్నాము, ధూపదీప నైవేద్యాలు కూడా.
0: In the worship of the formful God, we are doing in 16 types of worship.
1: ఇది కొన్ని విధములుగా సాకారమైనటువంటి యొక్క తృప్తి.
0: దిస్ ఈస్ ఏ టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఈ క్రమక్రమేణ నిరాకారతత్వమైనటువంటి హృదయంలో ప్రతిష్ట అయిన తర్వాత, దేహ ప్రాప్తి విసర్జించిన తర్వాత దీనిని అనేక విధమైనటువంటి భావ పుష్పములతో పూజిస్తాం.
0: Now, externally you are worshipping this forum. And once you establish this particular forum inside your heart, and through the flowers of imagination and feeling, you can worship the formless which is within our heart.
1: Manam sakaranga aradhana chese entavaraku jati pushpamu, malle pushpamu, banti pushpamu, inka chamanti pushpamu, ilanti anek pushpamulato manamu bhagavantuni aradhana chestam.
0: So long as you are worshipping a sorrowful God, you will use different types of flowers like jati.
1: Chese dehamu kani, చేయబడేటువంటి పుష్పములు కానీ అనిత్యములైనటువంటి.
0: ది బాడీ విచ్ ఇస్ వర్షిపింగ్, ద ఫ్లవర్స్ విచ్ ఆర్ యూజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వర్షిప్, దే ఆర్ ఆల్ ఇంపర్మనెంట్.
1: అయితే నిరాకారతత్వంలో ఆరాధన సర్వమైనటువంటి పుష్పములు వేరుగా ఉంటుంటాయి.
0: బట్ ఇఫ్ యు వాంట్ టు వర్షిప్ ద ఫార్మ్లెస్ గాడ్ హూ ఇస్ ఇన్ ద హార్ట్, ద ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్.
1: అహింసా ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, క్షమాపుష్పం, శాంతి పుష్పం, దయాపుష్పం, సత్యపుష్పం, తపపుష్పం, ఇలాంటివంతా నిరాకార పుష్పములకు చేరినటువంటివి.
0: The eight types of flowers are non-violent, truth, patience.

0: perseverance, love, compassion, mercy, truth,
1: sacrifice.
0: And all these eight types of flowers are used for worshiping the
1: Father. కనుకనే మనము ఈ ఉన్నత స్థాయికి పోయేంత వరకు కూడాను ఈ యొక్క నివృత్తి మార్గంలో ప్రవేశించేంత వరకును ఈ యొక్క ప్రవృత్తిని మాత్రం వెళ్ళడానికి వీలు కాదు.
0: Until we get ourselves elevated to the worship of the nirakara formless, we'll have to
1: ఆధారము చేసుకుని 12వ అధ్యాయమునందు భక్తి యోగములో భక్తుని యొక్క గుణగణములను మాత్రమే ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలి అనేటువంటిదే గీతాచార్యులు బోధించారు.
0: Gitacharya has taught in 12th chapter, based upon this Sakara worship, what are the characteristics of Bhakta or a devotee, which one has to develop if he wants to be loved by God.
1: Mukhyanga Bhaktudaina Kattivadu Satatam Shanti Tattvam nu bodhinchukovali, Shantini vahinchali.
0: Primarily, any person who wants to be a devotee has to teach himself
1: the Rudanishchayudu Kavali,
0: peace and firm resolve.
1: సంతృష్టి ఉంటుండాలి.
0: హీ మస్ట్ బి కంటెంటెడ్.
1: ఎట్టి బాధలకు కాని ఎట్టి విచారములకు కాని హృదయమునందు అవకాశములు ఇవ్వరాదు.
0: హీ షుడ్ నాట్ గివ్ రూమ్ ఫార్ ఎనీ టైప్ ఆఫ్ వరీ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ ద హార్ట్.
1: కనుకనే ప్రహ్లాదుణ్ణి ఈ భక్తి ప్రపత్తులకు ఒక ఆదర్శ వ్యక్తిగా నిరూపిస్తూ వచ్చింది వేదాంతు ఒక భాగవతం.
0: భాగవతం హ్యాస్ హెల్డ్ అవుట్ ప్రహ్లాద్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫార్ a person who is having all the qualities of a devotee because he has these qualities.
1: Tannu nidakaru poduva.
0: When the demons were giving trouble to Prahlada through
1: Daitya Kumarudu,
0: the son of the lord of demons,
1: maati maatikin,
0: every time
1: Om Pannaga Chayi, Om Danuja Vanjana, ఓ మహాసన్య అని వరించగాని స్మరించగాని తా కన్నును నీరు తీరు భయకంత సమేతుడు కాడు. భూవరా అనగా ఏమిటి? ఎలాంటి బాధల సమయం నుండి కాని ఎలాంటి కష్ట సమయం నుండి కాని నిరంతరం కూడాను ఏ నారాయణ ఓ అమన శరణ్య అనేటువంటి యొక్క దైవ నామముని దైవ చిత్తాన్ని స్మరిస్తూ వచ్చారు కాని కంటి నీరు పెట్టుకోలేదు. బాధలకు ఏమాత్రము అవకాశం ఇవ్వలేదు. ఇవి బాధలే అని ఊహించలేదు.
0: Whatever troubles were given, whatever was the pain that he was experiencing, he never gave room for that particular thing in his heart. He was only repeating the name of Narayana as the one who protects, the one who takes shelter in him. And he never shed any tears in the midst of all these troubles.
1: Kanukane Prahladuni Satatam Yoginaha.
0: Therefore, Prahlada has been described as the one who is in yoga.
1: ఈ లౌకికమైనటువంటి యొక్క వాంఛలలో తాను ఉండినప్పటికీ తనలో ఎట్టి వాంఛలు కూడా ప్రవేశించలేదు.
0: ఆల్దో హీ హ్యాడ్ ఎ ఫామ్, హీ వాజ్ లివింగ్ ఇన్ ద వరల్డ్, స్టిల్ హీ డిడ్ నాట్ అలౌ ఎనీ వన్ ఆఫ్ దీస్ డిజైర్స్ అండ్ అటాచ్మెంట్స్.
1: కనుకనే భక్తునికి ఈ కోప, తాప, ఈర్ష్య, అసూయ, ఛాడీలు ఇలాంటి దుర్గుణము ఏమాత్రం కూడా హృదయంలో ప్రవేశించరాదు.
0: Therefore, for a devotee, there should not be any evil traits of jealousy, hatred, anger, and carrying.
1: భక్తుడికి ప్రధానమైనటువంటి యొక్క శత్రువులు నలుగురు ఉంటున్నారు.
0: There are four important primary enemies for any devotee.
1: కోపము,
0: యాంగర్,
1: అసూయ,
0: జలసి,
1: ద్వేషము,
0: హేట్రెడ్,
1: ఇంకా అనేక విధమైనటువంటి వాంఛలు.
0: అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అదర్.
1: ఇవన్నీ కూడాను ఒక విధమైనటువంటి భక్తి ప్రవేశమునకు చాలా అడ్డు తగులుతుంటాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అబ్స్టికల్స్ ఫర్ ది డివోషన్ టు ఎంటర్ ఇన్ వన్ సిస్టమ్.
1: అందరి ఎందుకు సమభావాన్ని భావించాలి.
0: వన్ షుడ్ డెవలప్.
1: ఎవరినో ఒకరిని మనం ద్వేషించినామంటే నీవు ఆరాధన చేసే దైవాన్ని నువ్వు ద్వేషించినావు.
0: ఇఫ్ యూఆర్ హేటింగ్ ఎనీబడి, యూఆర్ హేటింగ్ ద లార్డ్ హూమ్ యువర్ వర్షిప్.
1: ఒక అహంకారం చేత ఇతరులపై ఏమైనా కూడా మనం చర్య తీసుకున్నామంటే నీవు నీ దైవంపై నువ్వు చర్య తీసుకున్నావు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ యువర్ ఈగో అండ్ యువర్ పఫ్డ్ అప్ పవర్ ఇఫ్ యూ టేక్ ఎనీ యాక్షన్ అగైన్స్ట్.
1: కనుకనే మనము అద్వేష్ట సర్వభూతానాం అని ఈ యొక్క భగవద్గీతలో ప్రధానమైనటువంటి హెచ్చరిక.
0: Therefore, Adnesta Sarvabhutanam is the primary warning given in Bhagavad Gita.
1: ఏ విధంగా క్షేత్రమును పరిశుద్ధం చేయక విత్తులు నాటితే ఈ పంట పండదు. అదే విధంగానే ఈ దుర్గుణములైనటువంటి చిత్తం నుంచి దూరం చేయక మనం ఎన్ని విధములైన సాధన చేసినప్పటికీ ఈ ఆత్మానందం కానీ దైవ ప్రీతి కానీ మనకి ఏమాత్రం కూడా లభించదు.
0: will not bring about growth. In the same way, without removing the weeds of bad
1: ఇతరులను దైవ సమానంగా భావించుకొని కేవలం దైవాన్ని ఆరాధన చేసినంత మాత్రం నా ప్రయోజనం లేదు, జీవులను కూడా నువ్వు గౌరవించాలి, జీవులను కూడా నువ్వు ప్రేమించాలి.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దేర్ ఫర్ వన్ విల్ హావ్ టు లెర్న్ ఫ్రమ్ భక్తి యోగ ఇస్ దట్ వన్ విల్ హావ్ టు నాట్ ఓన్లీ లవ్ గాడ్ బట్ ఆల్ బీయింగ్ అండ్ ట్రీట్ ఎవ్రీ వన్ యాజ్ గాడ్.
1: దేవుణ్ణి పూజించడం, జీవుల్ని హింసించడం, ఇది భక్తికి లక్షణం అవుతుందా?
0: వర్షిపింగ్ గాడ్ అండ్ హార్మింగ్ ఎన్ ఇండివిజువల్ అండ్ డూయింగ్ వైలెన్స్ ఎన్ ఇండివిజువల్,
1: ఇది కేవలము అజ్ఞానం యొక్క పరస్వరూపమే.
0: Can this prove devotion? It is only a manifestation of ignorance.
1: ఇలాంటి వ్యక్తులు భక్తి యొక్క స్థానంలో ప్రవేశించడానికి వీలు ఉండదు.
0: Such people can never enter into the area of devotion.
1: కనుక భక్తి యోగంలో ఇంకనూ మనం నేర్చుకోవాల్సినటువంటివి, భక్తులు అనుసరించవలసినటువంటివి, ఈ కాలాన్ని ఏ విధంగా పవిత్రం చేయాలనేటువంటిది, కర్మలు ఏ విధంగా సార్థకం గావించుకోవాలని, కాయములు ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటిది ముందు జరుగుతుంది.
0: In the days to come, we'll have to just learn how one devotee has to sanctify his time and his action and make his life worthy.
2: That was the third discourse in a series of 34 discourses on Gita, Bhagavan delivered in 1984. In this discourse, which was delivered on 4th August 1984, Bhagavan gifted us the essence of Bhakti Yoga, the 12th chapter on devotion. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువునందున మేటియగుచు అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే అణువులగు ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే అణువులగును.
1: స్మాలర్ దాన్ ఎన్ ఆటమ్, స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్, దట్ ఈస్ ది ఎటర్నల్ విట్నెస్, వాట్ వీ కాల్ బ్రహ్మన్. దిస్ బ్రహ్మన్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద సోల్ ఆత్మ, అండ్ ద వెరీ బ్రహ్మన్ రిప్రజెంట్స్ ది ఆటమ్ టు.
0: అణోరణీయాన్ మాతో మహీయా, ఈ జగత్తునందు పంచభూతములు ప్రత్యేకంగా మనం చూచుతూ అనుభవిస్తూ ఉండినప్పటికీ పంచభూతముల యొక్క స్వరూపమే మానవుని యొక్క దేహము.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ నోటీస్ ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ వీ వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్, బట్ ద మ్యాన్ ఇస్ ద వెరీ పర్సానిఫికేషన్, ది ఎంబాడిమెంట్ కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతములు యందు పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, వీటినే శబ్ద స్పర్శ రూప రస గంధములని పిలుతురు.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద ఎర్త్, ద వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ ఈథర్ రిప్రజెంట్ ద ఫైవ్ ద సెన్సెస్, ద సెన్స్ ఆఫ్ పర్సెప్షన్, ద సెన్స్ ఆఫ్ కాగ్నిషన్, ద సెన్స్ ఆఫ్ టచ్, ద హియరింగ్.
0: పృథ్వీపుత్రుడైనటువంటి వాడు కనుకనే అర్జునికి పార్థ అని పిలిచాడు కృష్ణుడు.
1: కృష్ణ అడ్రెస్డ్ అర్జున యాజ్ పార్థ బికాస్ ద వెరీ సన్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: అనగా ప్రతి మానవ శరీరం కూడాను పార్థ స్వరూపమే.
1: ఇట్ మెంట్ ఎవ్రీ వన్ రిప్రజెంట్స్ పార్థ.
0: ప్రతి మానవుడు కూడాను పార్థుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ పార్థ.
0: పృథ్వీపుత్రుడు ఒకటి చేత ఇతనికి పార్థ అని పేరు వచ్చింది.
1: యాజ్ ఈస్ ద సన్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద మదర్ ఎర్త్ హీస్ కాల్డ్ పార్థ.
0: ఈ పృథ్వీ అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాదులు లీనమై ఉన్నవి.
1: హియర్ ఇన్ దిస్ ఎర్త్ వీ ఫైండ్ ద సౌండ్, ద సెన్స్ ఆఫ్ టచ్, ద ఫ్రాగ్రెన్స్ అండ్ ద టేస్ట్.
0: చూచుటకు ఏకాత్మ మమాత్మ అని చెప్తూ వస్తుంది.
1: Externally, it is said, the entire unity is the divinity.
0: ఈ పంచభూత స్వరూపమైనటువంటి యొక్క ఈ ప్రకృతి చాలా శక్తివంతమైనటువంటిది.
1: The nature that has got the five elements is highly powerful.
0: దీనికి కదిలేటువంటి శక్తి ఉన్నది.
1: It has got the motility, the power.
0: తిరిగేటువంటి శక్తి ఉన్నది.
1: It can also revolve.
0: కానీ ఒక స్థానం నుంచి మరొక స్థానానికి మాత్రం పోయేటువంటి శక్తి లేదు.
1: ఇట్ హాస్ నో కెపాసిటీ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్.
0: ఒక స్థానం నుండే తాను చక్కగా ప్రయాణం సలిపి తిరుగుతుంది.
1: ఇట్ రొటేట్స్ ఇన్ ది ఇట్స్ ఎగ్జిస్టింగ్ ప్లేస్.
0: దీనిలోనే సర్వ గుణములు కూడాను ఇమిడి ఉంటున్నవి.
1: దేర్ లైస్ ఆల్ ఫ్యాకల్టీస్.
0: ఈ పృథ్వీ యందు పర్వతములంతా ఉన్నవి.
1: మదర్ ఎర్త్ క్యారీస్ ద
0: అడవులు ఉన్నవి,
1: ఫారెస్ట్
0: పట్టణములు ఉన్నవి,
1: సిటీస్
0: పల్లెలు ఉన్నవి,
1: విలేజెస్
0: సముద్రం ఉన్నది,
1: సీ
0: నదులు ఉన్నవి,
1: రివర్స్
0: సర్వమును కూడా ఈ యొక్క పృథ్వీనే మోయుచున్నది.
1: అండ్ ఇట్స్ మదర్ ఎర్త్ దట్ క్యారీస్ ద వెయిట్ ఆఫ్ ఆల్.
0: కానీ విజ్ఞాన శాస్త్రం తెలియనటువంటి మానవుడు ఈ పృథ్వీ పైన ఇన్ని పర్వతములు, ఇన్ని నదులు, ఇన్ని అడవులు ఉండినప్పుడు ఈ పృథ్వీ తిరుగుతున్నది కనుకనే ఈ ఉకుడను తిరుగుతుంటాయా అని ఒక సందేహం కలుగుతుంది.
1: ద వన్ హూ డస్ నాట్ నో ద సైన్స్ బిగిన్స్ టు డౌట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ వైల్డ్ ఎర్త్ రివాల్వ్స్ Well, do forests and mountains, do they also move?
0: ఈ పృథ్వీ ఇంత వేగంగా తిరుగుతున్నప్పుడు ఈ పృథ్వీపై నిలిచినటువంటి ఒక పదార్థముల గతి ఏమిటి?
1: When earth revolves at a very fast rate, what would happen of those that are located on that?
0: ఈ పృథ్వీ కేవలము స్వతంత్రమైనటువంటిది కాదు.
1: Earth is not independent.
0: పరాధీనమైనటువంటిది ఈ పృథ్వీ.
1: This earth is dependent.
0: దీని యందు భగవత్ శక్తి అనేటువంటిది అంతర్భూతంగా ఇమిడి ఉంటుంది.
1: The earth carries with it the latent divine power.
0: ఆ శక్తియే ఇన్నింటిని కూడాను బ్యాలెన్స్ గా మోస్తూ ఉన్నది.
1: It is the divine power that maintains balance.
0: కనుక ఈ పదార్థములు కూడాను భూమి వలె తిరుగుటకు వీలు కాకుండా ఈ భగవంతుడే చూసుకుంటున్నాడు.
1: It is the divine power that takes care of all those that are located on Mother Earth safe and secure, though the earth revolves.
0: లైన్ పైన పరిగెత్తేటువంటి ట్రైన్ పరిగెత్తినట్టుగా లైన్ కూడాను పరిగెత్తితే ప్రయాణికుల యొక్క గతి ఏమిటి?
1: As the train runs fast, the wheels also don't move. If they start moving, what will happen?
0: పృథ్వీ తిరుగుతున్నది కానీ పృథ్వీపై ఉన్నటువంటి యొక్క ఈ పంచభూతములు కూడా తిరగటం లేదు.
1: Though the earth rotates, those located over that, they do not move.
0: దీనికి ఆకర్షణ శక్తి అధికంగా ఉండటం చేతనే పైనున్న పర్వతములు కానీ వృక్షములు కానీ నదులు కానీ సముద్రం కానీ ఏమాత్రము కదలకుండా ఉంటున్నవి.
1: As earth carries with it the gravitational force, the mountains, the trees, they do not move at all.
0: కనుకనే పృథ్వీ యొక్క తత్వము చాలా విచిత్రమైనటువంటిది.
1: The nature of earth is very peculiar.
0: ఇది భగవంతుని యొక్క అంగము.
1: It is the limb of God.
0: మన దేహంలో చేతులు, కాళ్ళు, ముక్కు, చెవులు, నోరు అన్ని ఉన్నవి.
1: The human body has got the legs, the hands, the ears, the nose, and the eyes.
0: ఈ ఇంద్రియములంత దేనికి అంగము?
1: Limbs, what do they stand for? ఈ
0: సర్వ ఇంద్రియములు కూడాను దేహానికి అంగములు.
1: And in fact they are the limbs of the body.
0: దేహము దేనికి అంగము?
1: The body is the limb of.
0: సమాజమునకు అంగము.
1: Of society.
0: సమాజమునకు ఏది అంగము?
1: Society is the limb of.
0: మానవత్వం అంగము.
1: Of humanity.
0: మానవత్వమునకు ఏది అంగము?
1: What is the limb of the humanity?
0: పృథ్వీ అంగము.
1: The earth.
0: పృథ్వీకి ఏది అంగము?
1: What is the limb of
0: earth? పృథ్వీకి పరమాత్మే అంగము.
1: God is the limb of this earth.
0: కనుక పృథ్వీ అంతా కూడాను పరమాత్మని యొక్క అంగమే.
1: Therefore the entire earth is the limb of God himself.
0: సర్వాంగములు కూడాను పృథ్వీతో కూడినటువంటివి.
1: And the earth has got so many limbs.
0: కనుకనే భగవంతుని కూడాను అత్యంత సూక్ష్మ స్వరూపుడు అన్నాడు.
1: Therefore God is subtlest of all.
0: ఎప్పుడు సూక్ష్మ స్వరూపుడు అవుతాడు?
1: When do you expect him to be?
0: సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క ఈ భూమికి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుడు కూడాను అత్యంత సూక్ష్ముడేగా ఉంటాడు.
1: As earth is present everywhere, we also notice God everywhere.
0: అనగా గుణములు ఉండినంత వరకు కూడాను తాను స్వతంత్రుడిగా ఉండడు.
1: It only means so long there are attributes, no one is independent.
0: క్రమక్రమేణా ఈ గుణములు తగ్గిన తరువాత తాను సర్వవ్యాపిగా మారుతుంటాడు.
1: As attributes come down, diminish, he gets this faculty of all pervasive.
0: Shabdas, sparsha, roopa, rasa, gandhadru. ఈ ఐదు గుణములు కూడాను భూమి యందు ఉంటున్నవి.
1: All these five senses of cognition are present in earth.
0: కనుకనే భూమిని ఇటు తీసి అటు పెట్టడానికి, అటు తీసి ఇటు పెట్టడానికి వీలు కాదు.
1: So it's not possible to shift earth from one place to another.
0: క్రమక్రమేణ దానికి రెండవ అంగమైనటువంటిది, రెండవ భూతమైనటువంటిది జలము.
1: The second one is the fire, is water.
0: ఈ జలము లేని స్థానం లేదు.
1: There's no place where there's no water.
0: నీకు కనిపించినా కనిపించకపోయినప్పటికీ సర్వత్రా భూమి యందు ఉంటున్నది.
1: You may see it or not, water is present everywhere.
0: కనుక జలము సర్వమయము.
1: So water is all pervasive again.
0: ఆ జలములో ఒక గుణము తగ్గిపోయింది.
1: Water has lost one attribute.
0: ఏ గుణం తగ్గిపోయింది?
1: What is it?
0: శబ్ద, స్పర్శ, రూప, రసము. ఈ నాలుగు ఉంటున్నాయి కానీ గంధము లేదు దాంట్లో.
1: Water has got four of the aspects, but it has no smell or fragrance.
0: కనుకనే ఈ వాటర్ కొంతవరకు కదలడానికి ప్రారంభిస్తూ వచ్చింది.
1: That makes the water possible to move to some extent.
0: Light అయిపోయింది.
1: So it becomes light.
0: ఇంకా మూడవది అగ్ని.
1: ద థర్డ్ వన్ ఇస్ ఫైర్.
0: ఈ అగ్ని అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది.
1: ఫైర్ ఇస్ హైలీ పవర్ఫుల్.
0: దీని రెండు గుణములు తగ్గిపోతూ వచ్చాయి.
1: ఇట్ లూజెస్ టూ ఆఫ్ ది అట్రిబ్యూట్స్.
0: శబ్ద స్పర్శ రూపం మాత్రమే ఉంది.
1: It has got only
0: రసగంధాదులు లేవు దాంట్లో.
1: ఇట్ హాస్ నో రస, ద టేస్ట్, గంధ, ద ఫ్రాగ్రెన్స్.
0: కనుకనే ఈ అగ్ని సర్వత్రా వ్యాపిస్తూ వచ్చింది.
1: So fire is able to expand everywhere.
0: ఈ అగ్ని ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: Fire is present in every man.
0: జఠరాగ్ని అదే అగ్ని.
1: Fire in man is called జఠరాగ్ని.
0: జలమునందు కూడా బడబాగ్ని అది జలమునందు కూడా ఉంటుండాలి.
1: The fire is present in water called బడబాగ్ని.
0: వృక్షమునందు కూడాను అగ్ని ఉంటుండాలి.
1: There is fire in a tree.
0: ఒక చెట్టుకు రాసుకున్నప్పుడు అగ్ని అందులో ప్రారంభమవుతుంది.
1: When two trees are brought, when dash against each other, the fire emanates.
0: రాయి ఉంటుండాలి, రాతిలో కూడాను అగ్ని ఉంటుండాలి.
1: Fire is latent in a stone.
0: ఒక రాతికి కొట్టినప్పుడు అగ్ని ప్రారంభమవుతుంది.
1: When you strike two of the stones against each other, the fire starts.
0: కనుక ఈ మూడవ భూతమైనటువంటి అగ్ని అందు కూడాను సర్వము ఇమిడి ఉంటున్నది.
1: So the third element, fire, has all.
0: కానీ గుణములు రెండు తగ్గిపోతూ వచ్చాయంటారు. ఇది క్రమక్రమేణ పైకి కూడా లేస్తూ వచ్చింది.
1: As it has lost two of the attributes, it is able to rise up.
0: ఇంకా మూడవది.
1: Then the third one.
0: మూడవది వాయువు.
1: Then that is the air.
0: ఈ వాయువు ఏ విధంగా ఉంటుండాలి?
1: How is it?
0: వాయువు లేని స్థానమే లేదు.
1: There is no place where there is no air.
0: కొత్త కుండగా ఉంటే కుండలో కూడా గాలి ఉంటుండాలి.
1: The earthen pot, brand new, also has got space.
0: ఎక్కడ చూసినా ప్రదార్థం యందు గాలి ఉంటుండాలి.
1: You find air everywhere.
0: గాలి లేని స్థానమే కనిపించదు.
1: There is no place where you do not notice.
0: ఈ గాలియే సర్వ విధములైనటువంటి శక్తులకు మూల కారణము.
1: And air is the main cause for all capacity.
0: మానవుని యొక్క ప్రాణమునకు మూల కారణము అగ్ని, ఈ వాయువే.
1: And air is the life principle.
0: ఈ వాయువు లోపల మరి మూడు గుణములు తగ్గిపోయినాయి.
1: And this air loses three of
0: them. శబ్ద స్పర్శ రెండు మాత్రమే ఉన్నావు కానీ రూప రసగంధాదులు లేవు.
1: And this air has got only the sound and touch. It has no three attributes.
0: నాలుగోదైనది ఆకాశం.
1: The final one is the space.
0: ఆకాశం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినట్టుగా కనిపిస్తుంది.
1: The space, you will notice, is
0: కానీ మనం చూసేదంతా కూడా క్లౌడ్స్ కాదు, అది కాదు ఆకాశము.
1: Is not the ground that you find.
0: ఆకాశం యొక్క గుణం ఏమిటి?
1: What are the attribute of ether?
0: శబ్దమే ఆకాశం యొక్క గుణము.
1: Sound is attribute of.
0: చాలా మంది అమాయకులు ఆకాశం ఎక్కడ ఉందంటే పైకి చూపుతారు.
1: Many of the innocent people point out the sky.
0: ఆకాశము.
1: No, it's not there.
0: ఇక్కడ కూడా ఉంది ఆకాశం.
1: You find it.
0: ఇక్కడ కూడా ఉంది ఆకాశం. ఎక్కడ శబ్దమో అక్కడంతా ఆకాశం ఉంటుంది.
1: Where there is sound, you find the space.
0: ఆకాశం యొక్క గుణము శబ్దమే.
1: The attribute of the space is the sound.
0: ఆకాశం గగనం శూన్యం అన్నారు. అది కనిపించినటువంటిది.
1: It's empty, you do not notice it.
0: కనుక ఈ ఆకాశమునందు శబ్దం ఒక్కటి మాత్రమే ఉంటుండాలి.
1: So ether has got one quality of sound.
0: రూపరసగంధాదులు ఏమాత్రము లేదు.
1: ఇట్ హాస్ లాస్ట్ త్రీ అదర్ అట్రిబ్యూట్స్.
0: శబ్ద స్పర్శ రూపరసగంధాదులు నాలుగు లేదు.
1: ఇట్ హాస్ నో ఫోర్ ఆఫ్ ది క్వాలిటీస్.
0: నాలుగు లేకపోవడం చేత ఆకాశం సర్వత్రా ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: సిన్స్ ఫోర్ ఆర్ మిస్సింగ్, యు ఫైండ్ ది ఈథర్ స్ప్రెడింగ్
0: ఎవరీవేర్. అయినటువంటిదే పరమాత్మ.
1: అండ్ దట్ గాడ్ హాస్ నన్ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్.
0: ఆ పరమాత్మ యందు ఆ శబ్దం కూడాను లేదు.
1: The sound is also noticed in the divinity.
0: కనుకొని పరమాత్ముడు సర్వత్రా వ్యాపించి ఉంటున్నాడు.
1: Therefore the divine spreads all over everywhere.
0: చాలా లైట్ అయిపోతున్నాడు.
1: Because it becomes so light.
0: సర్వత పాణిపాదం త సర్వతో శిరోముఖం అన్నట్టు సర్వ మూలముని యందుకును శిరస్సు గాను పాదములు గాను కనిపిస్తూ ఉంటాడు.
1: In fact in every form you find God symbolized by way of the head and the feet and the hands.
0: ఆకాశమున కంటే అతి సూక్ష్మమైనటువంటి వాడు పరమాత్ముడు.
1: God is subtler than the space.
0: అటువంటి పరమాత్ముడు పంచభూతముల యందుకును ఏక స్వరూపుడుగా ఉంటున్నాడు.
1: God is present in one form in all the five elements.
0: కాన ప్రతి దానికును ఒక అంశం ఉంటుండాలి. మమ ఈ వంశో జీవలోకే జీవభూత సనాతన. భూమి ఒక భగవంతుని యొక్క అంశమే.
1: దేర్ఫోర్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ది స్పార్క్.
0: జలము భగవంతుని యొక్క అంశమే.
1: వాటర్ ఇస్ ది స్పార్క్.
0: వాయువు భగవంతుని యొక్క అంశమే.
1: సో ఆల్సో ఎయిర్.
0: గాలి భగవంతుని యొక్క అంశమే.
1: అండ్ ఎయిర్ ఇస్ ది స్పార్క్.
0: ఆకాశం భగవంతుని యొక్క అంశమే.
1: సో ఆల్సో ది స్పేస్.
0: సర్వము భగవంతుని యొక్క అంశమే.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ స్పార్క్స్ ఆఫ్ ది డివైన్.
0: కనుకనే వీటినన్నింటిని దైవ స్వరూపంగా ఆరాధిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: And hence ancients worshipped all these elements.
0: భూదేవి,
1: మదర్ ఎర్త్,
0: గంగాదేవి
1: అండ్ గాడెస్
0: వాయుదేవుడు
1: అండ్ విండ్
0: అగ్నిదేవుడు
1: ఫైర్ గాడ్
0: ఆకాశదేవుడు
1: అండ్ ఆల్సో
0: అందరినీ దేవుడుగా భావించి పూజిస్తూ వచ్చారు.
1: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్డ్ డివైన్.
0: మొట్టమొదట భారతీయులు పృథ్వీని పూజిస్తూ వచ్చారు.
1: ఇన్ ఎర్లియస్ టైమ్స్ భారతీయస్ వర్షిప్ ఎర్త్.
0: ఆ పృథ్వీయే ప్రతి ప్రాణికి కూడాను ఆహార సదుపాయం అందిస్తూ వచ్చింది.
1: అండ్ ఇస్ ఎర్త్ దట్ సప్లైస్ ఫుడ్ టు ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రియేచర్.
0: ఓ భూదేవి, నీ పంటనే మేము పూజిస్తున్నాము.
1: ఓ మదర్ ఎర్త్, ఐ ఓన్లీ పార్ట్ ఆఫ్ ది ఫుడ్
0: నీ వంటనే మేము పుష్టిగా అనుభవిస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ సో హ్యాపీ ఆఫ్ ఆల్ ది క్రియేచర్. భూమి
0: లేకపోతే పంటలే లేదు.
1: Without earth you cannot have any grain.
0: కాబట్టి సర్వమును రక్షించేటువంటి భూమాత కనుకొని భూమాతను మొట్టమొట్ట ఆరాధన సల్పుతూ వచ్చారు ప్రాచీనులు.
1: In fact all are held and protected by mother earth and so it was worshiped in earlier days.
0: కాని విజ్ఞానవేత్తలు దీన్ని హాస్యాస్పదంగా భావిస్తూ వచ్చారు.
1: But scientists started making fun of this practice.
0: ఏమిటి భూదేవిని భూమిని దేవుడిగా భావిస్తున్నారే?
1: How is that you consider
0: ఎంత మూర్ఖులు ఈ భారతీయులు.
1: Bharatiyas are fools.
0: వీరు మూర్ఖులు కాదు.
1: They are not fools.
0: ఈ భూమిని పూజిస్తున్నారని చెప్పి చెప్పేటువంటి వాడు వాడు మూర్ఖులు.
1: The one who says that you are fools for worshiping the earth are
0: వాడికి అంతరార్థం ఏమీ తెలియదు.
1: They have no understanding.
0: కేవలం పదార్థ శాస్త్రాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకుంటున్నాడు.
1: They go by the material knowledge, the physical knowledge.
0: కానీ దీంతో తిరిగి ఈ రియాక్షన్ కూడా ఉంటుందనే సత్యం వాడికి తెలియకుండా పోతుంది.
1: They are not aware of the reaction, the principle contained.
0: నేను టేబుల్ను గట్టిగా కొట్టాను అని చెప్తున్నాను.
1: And you have thumped the desk.
0: కానీ నీవే కాదు, టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
1: ద టేబుల్ ఆల్సో హస్ గివెన్ ఇట్ బ్యాక్.
0: దీనికి పదార్థం యొక్క రియాక్షన్ ఉంటుంది. అది
1: దేర్ లైస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్.
0: కనుక నేను కొట్టిన తర్వాత చేయి మంటగా ఉందని నువ్వు అదురుకుంటున్నావు.
1: అండ్ దేర్ఫోర్ యు ఫైండ్ ఇట్ దట్ ఇట్ హర్ట్స్ ఓవర్ దేర్.
0: ఏ పదార్థాన్ని నీవు గట్టిగా కొట్టావో ఆ పదార్థం కూడా నిన్ను అంత గట్టిగా కొట్టింది.
1: ఇఫ్ యు స్టార్ట్ హిట్టింగ్ వన్ యు విల్ ఫీల్ ద పెయిన్.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: In everyone, you find these three principles, reaction, reflection, and resolve.
0: కనుకనే ప్రకృతి ఎందు పుట్టినటువంటి ప్రతి మానవునికి ఎందుకు ఈ రియాక్షన్ ఉంటుంది.
1: Man born in this nature has got these three, reaction, reflection, and resolve.
0: నీవు ఎక్కడైనా కొండ దగ్గరికి పోయి ఓ అని కూతవై,
1: you go near a mountain and start repeating,
0: ఇది రీసౌండ్ వస్తుంది, ఓ అని కూత వస్తుంది.
1: There you find the resound, as is the sound, so is the resound.
0: కనుకనే ప్రతి దాని ఎందు పరమాత్మ తత్వము అంతర్భూతంగా ఉంటుండాలి.
1: సో ద డివైన్ ప్రిన్సిపల్ ఇస్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: లోకములో
1: ఇన్ దిస్ వరల్డ్
0: దైవత్వాన్ని గుర్తించడం చాలా కష్టం.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రికగ్నైజ్ ద డివైన్.
0: ఏది దైవత్వము ఏది కాదు అనేటువంటిది నిర్ణయం చేయటం ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు డిసైడ్ వాట్ ఈస్ డివైన్ అండ్ వాట్ ఈస్ నాట్.
0: సూర్యుడు ఉండినప్పుడే కిరణాలు వస్తుంటాయి.
1: And because of the sun, you find sun rays.
0: భగవంతు ఉన్నప్పుడే ప్రకృతి మనకు ఆవిర్భవిస్తుంటుంది.
1: Because of creator, you have creation.
0: ఒక్క క్రియేషన్ చేసినటువంటి పంచభూతములు ఏంటి ఇంత శక్తి ఉండినప్పుడు క్రియేటర్ లో ఇంకెంత శక్తి ఉండాలి.
1: When creation with all the five elements are so powerful, how about the creator?
0: భగవంతుడు సృష్టించిన అగ్నిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
1: The fire is so powerful, created by God.
0: భగవంతుడు సృష్టించేటువంటి గాలిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
1: The air is very powerful, created by God.
0: ఎంత శక్తి ఉంటున్నప్పుడు సృష్టికర్త ఇంకెంత శక్తి ఉంటుంది.
1: When the creation is so powerful, the creator must have been more powerful.
0: ఈ సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించుకోలేడు.
1: Every man is not given to this understanding.
0: బాంబు చేసినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడో వాడి పేరు చెప్పినా కూడా ఎవరు వినరు.
1: We do not know who discovered, invented
0: bomb. ఎవరు భయపడరు.
1: No one is afraid of.
0: కానీ వాడు చేసినటువంటి బాంబు పేరు చెప్తే భయం వస్తుంది.
1: But the very mention of the name bomb will make you frightened.
0: చేసిన పదార్థమును చూస్తే భయం వేస్తుంది, కానీ చేసిన వాడిని చూస్తే భయం కాదు.
1: In fact, you are not afraid of the inventor of the bomb.
0: అదే విధంగాని పంచభూతములు సృష్టించినటువంటి పరమాత్మను చూస్తే భయం లేదు.
1: You are not afraid of the creator who created
0: it. పంచభూతములు సృష్టింపబడినటువంటి పంచభూతములను చూసినప్పటికి చాలా భయం వేస్తుంది.
1: But you are afraid of the five elements, the creation.
0: ఇది చిత్రంబులు.
1: This is peculiar.
0: త్రైలోక్య పవిత్రంబులు.
1: Sacred in all worlds.
0: వల్లాల వత్తంబులు. సన్మిత్రంబులు.
1: That's so close.
0: మునిజనవన పౌత్రములు.
1: వర్షిప్ బై ఆల్ సెయింట్స్.
0: విష్ణుదేవు చరిత్రములు.
1: దాట్ ఈస్ ద గ్లోరీ అండ్ ద స్టోరీ ఆఫ్ విష్ణు గాడ్.
0: భగవత్ యొక్క తత్వాన్ని ఏ విధంగా వర్ణించడం అనేటువంటిది ఎవరికీ చేత కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: ఎంత వర్ణించినా కానీ అది చాలా తక్కువే.
1: ఆల్ యువర్ నరేషన్ ఈస్ జస్ట్ ద లీస్ట్.
0: కానీ అతి తక్కువైనటువంటి ఒక వర్ణన్ నువ్వు వర్ణించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ డిస్క్రైబింగ్ స్టిల్.
0: మొట్టమొదట భూమి యొక్క తత్వాన్ని చక్కగా మనం తెలుసుకోవాలి.
1: లెట్స్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఎర్త్ ఫస్ట్.
0: ఎంత భారాన్ని మోస్తుంది అది భూమి.
1: వాట్ హెవీ బర్డెన్ ఇట్ క్యారీస్.
0: స్వామి, నేను బ్రతికి నీకు చాలా భారంగా ఉంటున్నాను, నన్ను చంపేసేయండి అంటారు చాలా మంది.
1: సమ్ సే ద స్వామి, వి ఆర్ బర్డెన్, ప్లీజ్ అలౌ కిల్ us.
0: చంపితే మాత్రం భారం తగ్గుతుందా?
1: even if it is killed, well,
0: the
1: burden cannot be lessened.
0: ఎప్పుడు భారం భారంగానే ఉంటుంది.
1: The burden remains as it is.
0: నీలోని భారాన్ని నీవు తగ్గించుకున్నప్పుడు భూమికి కూడా భారం తగ్గుతుంది.
1: And when once you lessen your own burden, so also the
0: burden
1: will lessen the burden. What is the heaviness?
0: కోరికలే నీ భారాలు.
1: The heaviness burden in you
0: ఈ కోరికలను తగ్గించుకుంటే నీవు భగవంతునికి చాలా లైట్ గా కనిపిస్తావు.
1: If there is stealing on desire, naturally you will be light.
0: కనుకనే less luggage, more comfort, make travel a pleasure.
1: భగవాన్ says, less luggage, more comfort, make travel a pleasure.
0: కనుక మన భారాన్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: Therefore we have to reduce our burden, luggage.
0: అప్పుడే భగవంతుని కూడాను భారంగా ఉండదు.
1: And then it doesn't add to the burden.
0: మన భారాలు అధికమయ్యే కొలది కూడాను భగవంతుని కూడా భారమే.
1: As you have extra luggage, it adds to the heaviness of the
0: అయితే ఆ భారాన్ని భగవంతుడు మోయటం లేదు.
1: In fact, he is not carrying the burden.
0: తాను చాలా సూక్ష్మ స్వరూపుడు.
1: God is subtlest.
0: అన్నింటికంటే కూడా గుప్తమైనటువంటిది తన భారాన్ని తనపైనే వేస్తుంటాడు.
1: And in fact, he will...
0: ఎవరి భారాన్ని వారి తరపైనే వేస్తుంటాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ మేక్ ఎవ్రీ వన్ టు క్యారీ వన్స్ ఓన్ బర్డన్.
0: తాను మోసినట్టుగా కూడా నటన చేస్తాడు.
1: హీ ప్రిటెండ్స్ యాక్ట్స్ యాజ్ ఇఫ్ హిస్ క్యారీయింగ్ ద బర్డన్.
0: కాబట్టి పంచభూతములు ఎందుకు కూడాను తాను ఉండినప్పటికీ పంచభూతములు తన స్వాధీనంలో ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: Though the five elements are in him, it appears they are under the control of God.
0: అదే ఒకానొక సమయంలో గోపికలు కూడా చెప్పారు.
1: The same thing is stated by Gopikas at one time.
0: నిను గను గొనగలమా?
1: Can we know you?
0: Krishna, ninu ganu gonagalamma.
1: Krishna, can we know you?
0: Anuvu kante ati sutva roopudavu.
1: You are subtler than atom.
0: Ganamu kante ati gananeyudavu.
1: You are the biggest of the big.
0: Enivadinalu laksha jeevamula anayambunannu nabayikunduvata.
1: You are always in the company of the 84 lakhs of species.
0: Anuvrenu shulakashtamu madalu akandaru pudavai velajirvata.
1: You are the magnificent form, right from the atom to the largest. How is it possible to know? It's impossible for anyone.
0: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించింది.
1: అరవింద్ ఆల్సో సెడ్ దట్ వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతములు లేనటువంటి స్థానం లేని కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ యూ డు నాట్.
0: సర్వత్రా పంచభూతములే ఉంటున్నాయి.
1: దే ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈ పంచభూతముల యొక్క అంగమే ఈ దేహం కనుకనే దీనికి కూడా పంచభూతముల యొక్క స్వరూపమే.
1: దేర్ఫోర్ ద బాడీ, హ్యూమన్ బాడీ, హస్ గాట్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: భౌతిక స్వరూపము అన్నారు.
1: సో ఇట్ ఈస్ సెడ్ దట్ ఇట్ హస్ గాట్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఒక పంచాంగాన్ని చదువుతూ ఉన్నప్పుడు
1: హావ్ యూ go through almanac,
0: andulo kunu shabda sparsharu prasagadadu untunnai.
1: There you find all the five elements.
0: Aa panchabhutamulu yokka angame kanukane daniki panchaangamu ani peru pettaru.
1: Panchaanga, the almanac has got five angas, pancha anga.
0: Ekkada choochinappudiki nee panchaangamulu untunnai.
1: Everywhere you find this panchaanga five.
0: కనుక ఈ అంగముల యొక్క స్వరూపాన్ని మనం చక్కగా గుర్తించుకుని వర్తించాలి.
1: సో వీ హావ్ టు నో ఇన్ డీటెయిల్ ద నేచర్ ఆఫ్ ది ఎలిమెంట్
0: మొట్టమొదటి ఆకాశములకు.
1: ద ఫస్ట్ సౌండ్,
0: ఆ శబ్దము మనకి ఎట్ట కనిపిస్తుండాలి, ఎట్ట వినిపిస్తుండాలి?
1: దెన్ వేర్ డు యూ హియర్ ద సౌండ్?
0: కేవలము చెవులతో వింటున్నాం.
1: ఇట్ ఇస్ ది ఇయర్ దట్ హియర్.
0: ఆ శబ్దము ఏ రీతిగా వస్తుండాలి?
1: హౌ డస్ ఇట్ కమ్?
0: వేరే పిచ్చి పిచ్చి శబ్దాలతో రావటం లేదు.
1: నాట్ ఎనీ సిలీ సౌండ్స్. The primal sound, Omkar.
0: కాబట్టి నీ వినవలసింది ఓంకార స్వరూపమే.
1: సో వాట్ యుర్ సపోజ్ టు హియర్ ఇస్ ఓంకార.
0: అది కూడా స్పెల్లింగ్ తో చేరి వస్తుంటుండాలి.
1: అండ్ ఆల్సో యూ హావ్ టు డు
0: అకార ఉకార మకారముల యొక్క స్వరూపమే ఓంకారము.
1: ఓంకార ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ త్రీ, అకార ఉకార మకార. ఆ
0: కనుకనే అకారం ఎక్కడ ప్రారంభమవుతుంది? ఎక్కడో ప్రారంభమవుతుంది.
1: ఆ స్టార్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ సమ్వేర్.
0: ప్లేన్ ఎక్కడో ప్రారంభమైంది.
1: ప్లేన్ స్టార్ట్
0: కానీ క్రమక్రమేణా మన దగ్గరకు వచ్చేటప్పటికి శబ్దం ఎక్కువ కనిపిస్తుంది.
1: యాజ్ ఇట్ కమ్స్ నియర్ యూ ఫైండ్ listening to the sound.
0: Kalkane aum ee moodinti oka shabdamlo tarangame manavuni oka swarupamu.
1: Omkara with all these three aum is the very personification present in the human body.
0: కనుకనే ఈ మనం వినవలసింది ఓంకార నాదమే.
1: వాట్ వీఆర్ సపోజ్ టు లిసన్ ఇస్ ఓంకార.
0: అది ఏ ఆకాశ స్వరూపము.
1: దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ది ఈథర్.
0: ఇంకా వాయువు.
1: Then the air.
0: ఈ వాయువు ఒక స్వరూపం ఏమిటి?
1: వాట్ ఈస్ ది నేచర్? ద ఫార్మ్
0: కేవలము ఒక విధమైనటువంటి ప్రాణమును తెచ్చి ఇచ్చటమే.
1: అండ్ ఇట్ సస్టైన్స్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: వాయువు లేని స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ ఎయిర్.
0: వాయువే లేకపోతే మనమే జీవించలేము.
1: యూ కెనాట్ live, continue to live without air.
0: కరక మనం తీసుకోవాల్సింది ఏమిటి?
1: What is that you should take?
0: సో హం తీసుకోవాల్సింది సో వదలవలసింది హం.
1: So what is to be taken in inhalation is so. What is to be breathed out? Hum.
0: ఈ సో అనేటువంటి ఆక్సిజన్.
1: This so stands for oxygen.
0: Hum అనేటువంటి కార్బన్ డైఆక్సైడ్.
1: Hum represents carbon dioxide.
0: డైఆక్సైడ్ వదలపెట్టాలి.
1: So you should exhale carbon dioxide.
0: కానీ ఆక్సిజన్ తీసుకోవాలి.
1: And you should inhale oxygen.
0: చెడ్డను వదలపెట్టాలి.
1: Give up the bad.
0: మంచిని స్వీకరించాలి.
1: And receive the good.
0: ఇది ఏ గాలి బోధించేటువంటి ఉపదేశం.
1: This is the lesson of air.
0: చెడ్డదాన్ని నీవు స్వీకరించవద్దు.
1: Never accept bad.
0: చెడ్డదాన్ని విసర్జించు.
1: You should give it up.
0: మంచిని స్వీకరించు.
1: Accept good.
0: నీవు ఫలమును స్వీకరించు, మనమును విసర్జించు.
1: And accept, consume the fruit and leave out the excreta.
0: కనుకనే ఈ అంగములంతా ఎందుకోసం ఇచ్చాడంటే మంచిని పొందడానికి ఇచ్చాడు.
1: Why these limbs are gifted? Only to see.
0: అంతరాత్మను ఎవరు కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: No one is making an effort to know the inner
0: significance. గుర్తించినా కూడా కేర్ చేయటం లేదు.
1: And though it is said, you are negligent.
0: కనుక మనం వదలపెట్టవలసింది ఏమిటి? చెడ్డ పదార్థాన్ని వదలాలి.
1: What is to be given up is bad.
0: వృక్షాలు చూడండి,
1: ట్రీస్
0: ప్రాణం ఉండేటట్టుగా మనకు కనిపించదు.
1: You don't feel that they have life.
0: కానీ ఆ వృక్షాలంతా కూడా ఆక్సిజన్ అందరికి అందిస్తుండాలి.
1: But trees supply oxygen to all.
0: అందరూ వలసిని వదిలినటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ తాను స్వీకరిస్తుంది.
1: And the trees receive carbon dioxide that we exhale.
0: తాను మంచిని ఇచ్చి చెడ్డను తాను స్వీకరిస్తుండాలి.
1: And trees give you good and accept bad.
0: ఈ వృక్షాలకు ఉన్నటువంటి తెలివితేటలు మనుషులకు ఏమైనా ఉందా?
1: And do you think the man is that much intelligent?
0: మానవుడై పుట్టి,
1: and we're born a human.
0: కానీ ఆ మంచి దాన్ని మాత్రం తీసుకోలేకుండా పోతున్నాం.
1: We are not able to accept good.
0: కనుక ప్రాణంతో కూడినటువంటి మానవుడు,
1: man with life,
0: అన్ని విద్యలు నేర్చినటువంటి మానవుడు,
1: man with all
0: అన్ని శక్తులకు ఆధారభూతమైన మానవుడు,
1: man highly powerful,
0: తాను చెడ్డను విసర్జించాలి, మంచిని స్వీకరించాలి.
1: Give up all that is bad and accept good.
0: ఇది వాయువు అందించేటువంటి ఒక బోధ.
1: This is the teaching of air.
0: ఇంకా అగ్ని,
1: then fire.
0: ఈ అగ్ని కూడా అంతే, అన్నింటినీ భస్మం చేస్తుంది.
1: Fire burns all.
0: సుఖ దుఃఖే సమేకృత్వ లాభో లాభజయ సుఖ దుఃఖం రెండింటి కూడా భస్మం చేస్తుంది.
1: It burns both pleasure and pain.
0: మంచి చెడ్డలు కూడా భస్మం చేస్తుంది.
1: It burns good and bad equally.
0: దాని దగ్గర ఏమాత్రం కూడా భేదం లేదు.
1: It has no discretion.
0: భేదరహితమైనటువంటిది అగ్ని.
1: That is beyond these differences.
0: కనుక దుర్వాసన కూడా దూరం చేస్తుంది.
1: And it also throw away the wicked quality.
0: ఇలాంటి పవిత్రమైన అగ్ని తత్వాన్ని మనం జ్ఞాన అగ్నిగా తీసుకోవాలి.
1: We should take fire that represents wisdom.
0: మన యందు ఉన్నది బడబాగ్ని.
1: And that which is present.
0: చెడ్డాగ్ని ఉంటుండాలి.
1: We find the fire within.
0: కానీ ఈ ప్రాణాగ్ని అనేటువంటి దాన్ని మనం బోధించడం లేదు.
1: And we are not knowing any lesson.
0: మానవుని యందు సర్వ సద్గుణములు ఉండవచ్చును.
1: Man has got all forms of knowledge.
0: కానీ అన్ని గుణములు ఉంటున్నాయి.
1: All qualities are there.
0: కానీ ఆత్మగుణం లేదు.
1: But he has no awareness.
0: ఆత్మతత్వమే నిజమైనటువంటి బోధ.
1: The self-knowledge is true teaching.
0: ఆత్మజ్ఞానం అత్యవసరము.
1: Self-knowledge is very essential.
0: లౌకిక జ్ఞానము, భౌతిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము అన్నీ ఉంటున్నాయి.
1: You have got the secular knowledge, the worldly knowledge, the material knowledge.
0: కానీ ఆత్మజ్ఞానం లేదు.
1: But you do not have self-knowledge.
0: ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించేటువంటిది అగ్ని.
1: The knowledge of the self is taught by fire.
0: Sarvatra prakashimpajesetumide agni.
1: It shines forth everywhere.
0: Tamasoma jyotirgamaya. Jyoti ekkada untado akkada tamasu undadu.
1: Lead us from darkness to light like the lamp.
0: Kanukane agni manaku tamasam dooram chestundadi.
1: So fire teaches the lesson to dispel.
0: Chettani bhasmam chestundadi.
1: And it burns.
0: ఇందులోనే రామనామం కూడాను చక్కగా ఇమిడి ఉంటుంది.
1: అండ్ లార్డ్ రామాస్ నేమ్ ఆల్సో రిప్రజెంట్
0: రా ఆ మా. ఈ మూడు అక్షరాలతో చేరింది రామ.
1: రామా నేమ్ హ్యాస్ దీస్ త్రీ లెటర్స్ రా ఆ మా.
0: రా ఆ మా.
1: రా ఆ మా.
0: రా
1: రా
0: అగ్ని.
1: రా స్టాండ్స్ ఫర్ ఫైర్.
0: ఆ చంద్రుడు.
1: ఆ రిప్రజెంట్స్ మూన్.
0: మా సూర్యుడు.
1: మా రిప్రజెంట్స్ సన్.
0: రా ఆ మా.
1: రా ఆ మా.
0: సూర్యుడు ఏం చేస్తున్నాడు?
1: What is that
0: sun? ప్రకాశాన్ని అందిస్తున్నాడు.
1: Sun sheds light.
0: చీకటిని దూరం చేస్తున్నాడు.
1: Dispels darkness.
0: అన్ని విధాలా ప్రాణ సమగానాన్ని అందిస్తున్నాడు.
1: Sustains the life.
0: ప్రాణాన్ని కూడా అందిస్తున్నాడు.
1: And gives you life too.
0: కనుకనే మా
1: మా.
0: ఇంకా చంద్రుడు
1: మూన్.
0: తాపాన్ని చల్లారుస్తున్నాడు.
1: Pacifies emotion.
0: మన బాధలను చల్లారుస్తున్నాడు.
1: Pacifies difficulty.
0: హృదయాన్ని చల్లబరుస్తున్నాడు.
1: And cools your heart.
0: కనుకనే ఇది రా ఆ.
1: So రా
0: ఆ అనేటువంటిది
1: రా
0: అగ్ని.
1: ఇస్ ఫైర్ ప్రిన్సిపల్.
0: ఈ అగ్నిగా ఉండేటువంటిది
1: దట్ ఫైర్.
0: పాపాన్ని భస్మం చేస్తుండాలి.
1: బర్న్స్ ది సిన్.
0: దుఃఖాన్ని భస్మం చేస్తుండాలి.
1: బర్న్స్ మిసరీ.
0: ఆనందాన్ని అందిస్తుండాలి.
1: గివ్స్ యు
0: పుణ్యాన్ని చేకూరుస్తుండాలి.
1: అండ్ మేక్
0: కాబట్టి రా ఆ మా అనగా ఏమిటి? పాపమును నశింపజేయటము, చీకటిని పోగొట్టటము.
1: సో burning all the sin, dispelling the darkness,
0: prakashanni andinchatam,
1: shedding the light.
0: Kaduka ra amana,
1: three letters ra ama,
0: taapani challarustundi akaramu,
1: and here it pacifies all the emotions.
0: Ee prakashanni andinchi chikitini pogortundi surya tattvamu,
1: and the nature of the sun dispels
0: ra adnyane prati paapani bhasmam chestundi.
1: Fire burns
0: prati paapani bhasmam cheyatamu, తాపాన్ని చల్లార్చడము, చీకటిని పోగొట్టడం, ఈ మూడు గుణములు ఈ రామనామంలో ఉంటున్నాయి.
1: డిస్పెలింగ్ ది డార్క్నెస్, దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆర్ దేర్ ఇన్ ద వెరీ నేమ్ ఆఫ్ రామ.
0: కనుకనే గాడ్గుడు రామాని పేరు పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇదే.
1: దట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ నేమింగ్ రామ దిస్ వే.
0: కనుక మూడవది అగ్నిగా ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఉపకారం చేస్తుండాలి.
1: అండ్ దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఫైర్.
0: నాలుగవది,
1: నెక్స్ట్ ఫోర్త్ వన్,
0: జలము.
1: The water.
0: ఈ జలం అనేటువంటిది చాలా పవిత్రమైన ప్రాణాన్ని చేకూరుస్తుంది.
1: వాటర్ ఇస్ సో సేక్రెడ్.
0: ఎవరైనా మూర్చబడిపోతే వాళ్ళపై నీళ్లు చల్లుతారు.
1: ఇఫ్ ఎనీవన్ సూమ్స్ ఆర్ ఫెయింట్స్,
0: నీళ్లలో ప్రాణశక్తి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లైఫ్ దేర్ ఇన్ వాటర్.
0: అందుకోసమనే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. నీవు భుజించిన తర్వాత ఎవరున్నారు ఇక్కడ లోపల? ఏదో ప్రార్థన చేస్తున్నారే అహం వైశ్వానరో భూత్వ ఎవరున్నారని అంటే లోపల నుంచి పోతుండాలి.
1: హూ ఇస్ దేర్ ఇన్సైడ్ యూ?
0: అహం వైశ్వానరో భూత్వ, ఓ భూతుడా నేను అహంకారంగా ఉన్నాను.
1: నో అండర్స్టాండ్ దట్ ఐఎమ్ దేర్ యాజ్ వైశ్వానర ఇన్ యూ.
0: వైశ్వానర రూపంలో ఉంటున్నాను నీలో.
1: అండర్స్టాండ్ దట్ ఐఎమ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ వైశ్వానర.
0: ఆహారం అంతా కూడా నేను భస్మం చేస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ద కాజ్ ఫర్ ద డైజెషన్.
0: నీకు శక్తిని పుష్టిని అందిస్తున్నాను.
1: ఐ గివ్ ద స్ట్రెంగ్త్.
0: కాబట్టి నాలో ఉన్నటువంటి తత్వము జలతత్వమే.
1: అండర్స్టాండ్ ద నేచర్ ద పవర్ ఆఫ్ వాటర్ ఇన్ మీ.
0: ఈ జలం ఇంత ఉపకారం చేస్తుండాలి.
1: వాటర్ హెల్ప్స్ యూ సో.
0: ఇంకా పృథ్వీ సర్వ విధములు కూడా చేకూరుస్తుండాలి.
1: ఇట్ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: మిత్తులు కట్టిస్తుండాలి,
1: ఇటుకలు
0: కట్టిస్తుండాలి, ఇటుకలు పోస్తుంటుండాలి. ఇటుకలు చెట్టును పెంచుతుండాది, ఆహారాన్ని అందిస్తుండాది,
1: ఒడ్డను
0: పండిస్తుండాది. సర్వ విధములైనటువంటి యొక్క శక్తిని మనకు బోధిస్తుండాలి.
1: అండ్ అర్త్ గివ్స్ యూ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
0: భూమి ఇవ్వనటువంటి ఫలం ఒక్కటి లేదు. సర్వ ఫలములు కూడా భూమి అందిస్తుండాలి.
1: అండ్ అర్త్ గివ్స్ యూ ఆల్ గుడ్ థింగ్స్.
0: కానీ ఈనాడు మానవుడు అందించవలసినటువంటి గుణములు అందించలేకపోవటం చేతనే,
1: ఇన్ఫాక్ట్ మ్యాన్ ఈస్ నాట్ హ్యావింగ్ హిజ్ వాల్యూ.
0: ఒకనొక సమయంలో అన్ని యుగముల కంటే కూడాను కలియుగం తరించుటకు చాలా సులభమైన మార్గం అన్నారు.
1: ఆఫ్ ఆల్ ది ఏజెస్ ది కలి ఏజ్ ఈస్ ది సేఫెస్ట్ అండ్ ది ఈజియెస్ట్ వే టు లిబరేషన్.
0: తెలివితేటలా కావాల్సినంత ఉంటుంది అది మనిషికి.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి మ్యాన్ ఈస్ హైలీ ఇంటెలిజెంట్.
0: పోనీ విద్య గడపటం అంటే కావలసిన స్కూల్స్ అంతా ఉంటున్నాయి. బజార్ బజార్ లోనో ఒక్కొక్క స్కూల్ పెట్టారు. నువ్వు ఎక్కడైనా పోయి విద్య గడపవచ్చు.
1: ఎడ్యుకేషన్ అవైలబుల్ ఎవ్రీవేర్, నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ వే సైడ్.
0: ఇంకా ధన సంపాదనక ఓ కోటి మార్గాలున్నాయి.
1: అర్నింగ్ మెనీ
0: ఏ మార్గంలో పోయినా ధనాన్ని సంపాదించవచ్చు.
1: ఎనీ పాత్ విల్ హెల్ప్ యూ టు ఎర్న్ మనీ.
0: సులభంగా కూడా సంపాదించవచ్చు.
1: ఈజీ మెథడ్స్ ఆఫ్ ఎర్నింగ్.
0: ఒకనొక పిచ్చివాడు ఒక పెద్ద పేపర్ లో పెద్ద అడ్వర్టైజ్ వేశాడు.
1: A madcap has given a big advertisement in newspaper.
0: ఏమిటి దీనికి జవాబుకు సుంకము?
1: వాట్ ఈస్ ఇట్?
0: ఏమి లేదు, ఒక రూపాయి చాలు.
1: 1 rupee is enough.
0: దీనికి మీకు ఉపాయం అనేటువంటిది మీ ఇంటి లోపల దోమలు లేకుండా చేస్తాను.
1: This madcap gave an advertisement. He said, I will see that there will be no mosquitoes in our house.
0: సులభమైన మార్గం ఇదంతా.
1: What an easy way it is.
0: ఒక రూపాయి చాలు.
1: 1 rupee is enough.
0: మీ ఇంట్లో దోమలు లేకుండా చేస్తానన్నాడు.
1: With 1 rupee I will see there will be no mosquitoes.
0: అందరూ మునియాడు చేశారు, రూపాయి రూపాయి రూపాయి రూపాయి.
1: Everybody started sending rupees.
0: వాడికి కొన్ని లక్షలు వచ్చి చేరిపోయింది.
1: This fellow could have lakhs of money.
0: తర్వాత పేపర్లు ఇస్తున్నాడు జవాబు.
1: Then he started giving reply. What is it?
0: ఒక పెంకు తీసుకుని పోయి ఎక్కడ దోమ ఉంటుందో దాన్ని అదుము చచ్చిపోతుంది అన్నాడు.
1: Wherever you find the mosquito, press it there, it will die.
0: ఇంత సులభం ఆ మార్గము?
1: ఇస్ దట్ సింపుల్?
0: ఈ విధంగా ధనం సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి.
1: దేర్ సో మెనీ ఈజీ టెక్నిక్స్ టు
0: ఎర్న్ మనీ. మార్గాలు ఉండి కూడాను
1: విత్ ఆల్ ద టెక్నిక్
0: మానవుడు సుఖానికి నోచుకోలేదు.
1: మ్యాన్ ఇస్ నాట్ యెట్ హ్యాపీ.
0: దుఃఖాన్ని నివారణ గావించుకోలేకపోతున్నాడు. దీనికి కారణం ఏమిటి?
1: వై?
0: ప్రవర్తన సరిలేకుండా పోవటమే.
1: His conduct is not proper.
0: ఈ ప్రవర్తనకు గుణమే మూలాధారము.
1: And for good conduct virtues are necessary.
0: గుణము ఉండినప్పుడు దేనైనా మనం సాధించవచ్చును.
1: Being virtuous you can accomplish.
0: గుణము లేని స్తుతుడు గురి లేని విద్యయు ఏమి ప్రయోజనము.
1: The son without virtues and the knowledge which is not goal oriented.
0: గుణము లేని ఇది ఏం ప్రయోజనం లైఫ్.
1: What is the fun of life without virtues?
0: కాబట్టి స్తుతుడు అంటే గుణంతో కూడినటువంటి వాడిగా ఉండాలి.
1: సన్ షుడ్ బి వర్చు.
0: మన ప్రవర్తన లోపల సరైనటువంటి గుణం ఉంటుండాలి.
1: వి షుడ్ హావ్ గుడ్ కాండక్ట్.
0: గుణ సహితమైనటువంటి యొక్క ప్రవర్తనే మానవునికి జీవితము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గుడ్ కాండక్ట్ ఇస్ ది ట్రూ లైఫ్.
0: గుణరహితమైనటువంటి ప్రవర్తనలో ఉంటున్నాడు ఈనాడు మానవుడు.
1: మ్యాన్ హాస్ నో గుడ్ కాండక్ట్.
0: కనుకనే వాడికి శాంతి సుఖములు ఏమాత్రం వాడికి దగ్గర రావటం లేదు.
1: సో హీ హాస్ నైదర్ పీస్ నార్ బ్లెస్.
0: ఎంతో దూరంగా ఉంటున్నాయి.
1: And he's distanced from them.
0: గాలి కూడాను వాడి వైపు సోకటం లేదు.
1: And in fact he's not enjoying.
0: ఎలా వస్తుంది?
1: How do you expect it?
0: ప్రపంచంలో అన్ని పదార్థములు కూడాను పొల్యూషన్ అయిపోయింది.
1: And in fact every element is polluted.
0: దీనికంత మూల కారణము మానవుని యొక్క ప్రవర్తన యొక్క దోషమే.
1: For the pollution man's conduct behavior is responsible.
0: దీని తిండి లోపల పొల్యూషన్.
1: ఫుడ్ ఇస్ పొల్యూటెడ్.
0: త్రాగే నీటిలో పొల్యూషన్.
1: వాటర్ పొల్యూషన్.
0: ఇచ్చే గాలిలో పొల్యూషన్.
1: ఎయిర్ పొల్యూషన్.
0: ఏ ఒక్క అంశం చూచినా కానీ పంచభూతములంతా కూడా పొల్యూషన్.
1: ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ పొల్యూటెడ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మానవుని యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి దోషమే.
1: హ్యూమన్ బిహేవియర్ ఇస్ నాట్ ప్రాపర్.
0: మానవుని బిహేవియర్ సరైనటువంటి పద్ధతిలో ఉంటే ఈ పొల్యూషన్ ఉండడానికి వీలేదే.
1: వెన్ హ్యూమన్ బిహేవియర్ ఇస్ ప్రాపర్ దేర్ కెనాట్ బి పొల్యూషన్ అట్ ఆల్.
0: అన్ని చెడ్డ చెడ్డ భావాలే.
1: మ్యాన్ హాస్
0: అన్ని చెడ్డ చెడ్డ నడతలే.
1: బ్యాడ్ బిహేవియర్
0: అన్ని చెడ్డ చెడ్డ చేస్తలే.
1: అండ్ ఆల్ బ్యాడ్ యాక్షన్
0: ఇలాంటివంతా ఉంటున్నాయి.
1: యూ ఫైండ్ దెమ్ హియర్.
0: మానవుని యందు దయా ప్రేమలు అరిగిపోవటం చేతనే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ the kindness compassion or
0: భూమిలో ఉన్నటువంటి నీరు అడుగున పడిపోతుండాలి.
1: అండ్ దేర్ఫోర్ వర్చ్యూస్ హావ్ డిక్లైన్డ్.
0: అవి కూడా భయపడుతుండాలి ఈ దుర్మార్గం దగ్గర.
1: అండ్ దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ వికెడ్ మ్యాన్.
0: వీని దగ్గర నేను పోవటమా నేను పోకూడదని.
1: దట్ వర్చ్యూస్ ఆర్ నాట్ రెడీ టు అప్రోచ్ యు.
0: పంచభూతములు కూడాను మానవుని యొక్క ప్రవర్తన చూసి భయపడిపోతుంది.
1: ది ఎలిమెంట్స్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ మ్యాన్ టుడే.
0: కనుక ఈ పొల్యూషన్ కంత మూల కారణం మన ప్రవర్తనే.
1: Our conduct behavior is the main cause for pollution.
0: ఈ పంచభూతములు ఉన్నటువంటి ఒక తత్వములు అన్ని పరిశుద్ధమైనటువంటివి.
1: And five elements are in fact are pure.
0: మన యొక్క ప్రవర్తన చేతనే అది పొల్యూషన్ గా మారిపోతుంది.
1: Because of conduct, our conduct are polluted.
0: ఒక చిన్న చూడండి, చదువు గాని డబ్బు కాని ఇవంతా కూడా చెడ్డవి మంచివి అని వర్ణిస్తుంటారు కొందరు.
1: ఎడ్యుకేషన్ ఆర్ మనీ, వి కన్సిడర్ దెం గుడ్ ఆర్ బ్యాడ్.
0: చెడ్డవి దాంట్లో లేనే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ బ్యాడ్ దేర్.
0: తన చెడ్డనే దాన్ని చెడ్డగా మారుస్తుంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ఓన్లీ యువర్ బ్యాడ్నెస్.
0: జలం ఉంటుండాలి.
1: హియర్ వాట్?
0: గంగా జలం పరిశుద్ధమైన జలం తెచ్చావు నీవు.
1: గ్యాంజెస్ వాటర్ ఇస్ ప్యూర్.
0: రెడ్ బాటిల్ లో వేస్తే రెడ్ గా కనిపిస్తుంటాయి.
1: గ్యాంజెస్ వాటర్ ఇస్ దేర్ ఇన్ రెడ్ బాటిల్.
0: బ్లాక్ బాటిల్ లో వేస్తే బ్లాక్ గా కనిపిస్తుంటాయి.
1: అండ్ వెన్ ఇట్ ఇస్ దేర్ ఇన్
0: యెల్లో బాటిల్ లో వేస్తే యెల్లో గా కనిపిస్తుంటాయి.
1: ఇన్ యెల్లో బాటిల్
0: ఆ జలం
1: యెల్లో ఇన్ కలర్.
0: ఆ జలం శుద్ధమా? ఆ జలం ఎర్ర రెడ్ కాదు.
1: ద గ్యాంజెస్ వాటర్ ఇస్ నైదర్ రెడ్ నార్ యెల్లో ఆర్ బ్లాక్.
0: అన్ని పరిశుద్ధమైన
1: గ్యాంజెస్ వాటర్
0: బాటిల్ రంగులు ఉంటున్నాయి.
1: ఇట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద బాటిల్ దట్ మేక్స్ ది వాటర్ లుక్ లైక్ దాట్.
0: కనుకనే మానవుని యొక్క దేహం అనేటువంటి ఒక బాటిల్.
1: హ్యూమన్ బాడీ ఇస్ ఎ బాటిల్.
0: దీంట్లో దుర్గుణం అనేటువంటి వాటర్ వేసేటప్పటికి అవి కూడా దుర్గుణంగా కనిపిస్తుంది.
1: బికాస్ ద బ్యాడ్ క్వాలిటీ ఇస్ దేర్ ఇన్ దిస్ బాటిల్ ఆఫ్ ద బాడీ.
0: బాడీ దోషం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ది బాడీ.
0: వేసిన దోషం.
1: And the material there.
0: దుర్భావములు దాన్ని పోస్తున్నాము.
1: Bad feelings.
0: దురభ్యాసములు పోస్తున్నాము.
1: Bad habits.
0: దుష్టంగాన్ని చేరుతున్నాము.
1: Bad company.
0: దుశ్చర్యలు నడుస్తున్నాము.
1: Bad action.
0: కనుక ఈ చర్యల వల్లనే మనం ఇంత పాడైపోతున్నామని సత్యాన్ని గుర్తించాలి.
1: We are spoiled because of bad actions. We should know this fundamental truth.
0: కలియుగం చాలా సులభమైనటువంటిదే.
1: It is so simple.
0: కలియుగం చాలా సూక్ష్మమైనటువంటిదే.
1: It is very subtle.
0: కానీ ఈ కలియుగం లోపల కలహయుగంగా మారిపోతుందని.
1: Because of the effects of Kali, it has ended in conflict.
0: మానవుడు పరిశుద్ధమైన భావాలు పెంచుకోవాలి.
1: Man should have pure thoughts.
0: ఈనాటి విద్యార్థులందరూ కూడాను
1: మోడర్న్ స్టూడెంట్
0: పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి.
1: షుడ్ హ్యావ్ సీక్రెట్ క్వాలిటీ.
0: భగవంతుడు ఇచ్చినటువంటి పంచభూతములు కూడాను సాక్షాత్కారం చేసుకుని దానికి సార్థకం చేసుకోవాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ప్రతి గుణములు కూడాను సద్వినియోగపరచుకోవాలి.
1: యూ షుడ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ఆల్.
0: ఇప్పుడు భజన ఎందుకోసం చేస్తున్నాం?
1: వై డూ యూ డూ భజన్?
0: చక్కగా విచారణ చేయండి.
1: ఎంక్వైర్ క్లియర్లీ.
0: ఎందుకనగా భగవత్ నామాన్ని చక్కగా స్మరిస్తున్నాం.
1: యూ రిపీట్ గాడ్స్ నేమ్. నైస్.
0: ఈ నామము తరంగాల్లో గాలి తరంగాల్లో చేరిపోతుండాలి.
1: గాడ్స్ నేమ్ విల్ గెట్ మిక్స్డ్ అప్ విత్ ది సాంగ్.
0: ఈ తరంగాల్లో చేరిపోయి అందులో ఉన్నటువంటి దుర్మార్గము దుష్టభావాలంతా భస్మం చేస్తుండాలి.
1: ద సౌండ్ వేవ్స్ విత్ ద నేమ్ ఆఫ్ గాడ్ విల్ రిమూవ్ ఆల్ ద పొల్యూషన్ దేర్.
0: కనుకనే ఆ యొక్క చెడ్డనంతా మంచి చేయడానికి కోసమని భగవత్ భజన.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ బ్యాడ్ turn into good, we have to do bhajans.
0: Vidyarthulara,
1: students,
0: మనం ఎట్టి మంట వేస్తున్నామో
1: యాజ్ ఇస్ ద ఫ్లేమ్
0: అట్టి పొగ వస్తుంది.
1: సో ఇస్ ద స్మోక్
0: ఎట్టి పొగ వస్తుందో
1: యాజ్ ఇస్ ద స్మోక్
0: అట్టి మేఘం కలుగుతుంది.
1: సో ఈస్ ద క్లౌడ్
0: ఎట్టి మేఘమో
1: యాజ్ ఇస్ ద క్లౌడ్
0: అట్టి వర్షము.
1: సో ఇస్ ద రైన్
0: ఎట్టి వర్షమో
1: యాజ్ ఇస్ ద రైన్
0: అట్టి పంట.
1: సో ఇస్ ద క్రాప్
0: ఎట్టి పంటనో అట్టి వంట.
1: యాజ్ ఇస్ ద క్రాప్ ద పంట ఇస్ ద ప్రిపరేషన్.
0: మంట మంచి మంటగా వేస్తాం
1: అండ్ ఇట్స్ ఎ గుడ్ ఫ్లేమ్.
0: చెడ్డ పదార్థాలంతా తెచ్చి దాంట్లో వేసి ఆ మంటను వేసేటప్పటికి అది చెడ్డ స్మోకింగ్ గా పోతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు యాడ్ ఆల్ బ్యాడ్ మెటీరియల్ యు గెట్
0: చెడ్డ క్లౌడ్ గా మారిపోతుంది.
1: ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ టు బ్యాడ్.
0: చెడ్డ క్లౌడ్ గా మారిపోయినప్పుడు చెడ్డ వర్షమే వస్తుంది.
1: అండ్ యు హావ్ బ్యాడ్ రెయిన్.
0: చెడ్డ వర్షం వచ్చినప్పుడు చెడ్డ పంటలే పండుతాయి.
1: అండ్ యు హావ్ బ్యాడ్ క్రాప్స్.
0: చెడ్డ పంటలు పండినప్పుడు చెడ్డ వంటనే మనం తింటాము.
1: నేచురల్లీ యు హావ్ టు ఈట్ బ్యాడ్.
0: చెడ్డ వంటలు తింటప్పుడు చెడ్డ రోగాలే వస్తుంటాయి.
1: బికాజ్ వి ఈట్ ఆల్ బ్యాడ్ స్టఫ్ వి ఫాల్ సిక్.
0: కనుకనే మన వంటలో ఉంటున్నది సర్వము దోషము.
1: సో ఆల్ మిస్టేక్ లైస్ ఇన్ అవర్ కుకింగ్ ప్రిపరేషన్.
0: సముద్రం నుంచి ఆవిరిగా మారుస్తున్నాడు సూర్యుడు.
1: ఇట్స్ సన్ హూ మేక్స్ ద వాటర్ ఆఫ్ ద సీ టు వేపర్.
0: సముద్రం జలాన్ని ఆవిరిగా మార్చినప్పుడు
1: వెన్ సన్ కన్వర్ట్స్
0: ఈ సముద్రం జలం ఏ రుచి ఉప్పగా ఉంటుంది.
1: ది టేస్ట్ ఆఫ్ సెలైన్ వాటర్.
0: కానీ ఆవిరిగా మార్చుకునేటప్పుడు తాను తీయగా మారిపోతుంది.
1: యాజ్ ఇట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు వేపర్ ద టేస్ట్ ఇస్
0: కానీ ఆ తీయ జలాన్ని మేఘంగా రూపొందింపజేస్తున్నాడు.
1: అండ్ ఇట్ సెటిల్స్ యాజ్ ఎ క్లౌడ్.
0: ఆ మేఘములో తీయని జలాలుగానే రూపొందుతున్నాడు.
1: అండ్ ద క్లౌడ్ హ్యాస్ గాట్ స్వీట్ వాటర్.
0: తిరిగి వర్షంగా కురిపిస్తున్నాడు.
1: ఇట్ కమ్స్ డౌన్ యాజ్ రెయిన్.
0: మంచి వర్షంగా ప్రేమ వర్షంగా కురుస్తుంది.
1: అండ్ ఇట్స్ ద రెయిన్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమ వర్షమే
1: ద రెయిన్ ఆఫ్ లవ్.
0: గంగా జలంగా మారుతుండాలి.
1: ఈస్ ద గ్యాంజెస్.
0: కనుక మన దుర్భావం అనేటువంటి దానిని మన బుద్ధి అనేటువంటి సూర్యుడు పోయి చక్కగా దాన్ని ఆవిరిగా మార్చుకోవాలి.
1: దేర్ఫోర్ ది ఇంటలెక్ట్ ద సన్ షుడ్ కన్వర్ట్ ద బ్యాడ్ క్వాలిటీ.
0: అప్పుడే సద్గుణములు అనేటువంటి ఆవిరి మనలో ప్రారంభమవుతుంది.
1: అండ్ ద వేపర్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ విల్
0: ఈ సద్గుణములు ఆవిరి చాలా అభివృద్ధి అయినప్పుడు అక్కడ ప్రేమ జలమే కురుస్తుంది.
1: విత్ ఆల్ ది వేపర్ ద క్లౌడ్ ఆఫ్ గుడ్ క్వాలిటీ
0: కురిసే వర్షము.
1: దేర్ఫోర్ వాట్ యూ షుడ్ హ్యావ్ ద లవ్.
0: ఆవిరిగా మారినటువంటి ట్రూత్ క్లౌడ్.
1: అండ్ ది క్లౌడ్ ఇస్ ద ట్రూత్.
0: ట్రూత్ క్లౌడ్ నుంచి ప్రేమ జలం వచ్చేస్తుంది.
1: అండ్ ఇట్ రెయిన్స్ డౌన్.
0: లవ్ డ్రాప్స్ అంతా చేరిపోయి అనుగ్రహ సాగరంలో చేరిపోతుంది.
1: అండ్ ఆల్ ద లవ్ డ్రాప్స్ ద రెయిన్ డ్రాప్స్
0: మన ప్రయత్నములంతా కూడా పవిత్రమైన ప్రయత్నం కావాలి.
1: ఆల్ ఎఫర్ట్ షుడ్ బి సేక్రెడ్.
0: నిరంతరం కూడా దైవనామే చింతిస్తుంటే
1: వెన్ యూ థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్
0: గాలి అంతా కూడా పరిశుద్ధమైపోతుంది.
1: దేర్ విల్ బి నో ఎయిర్ పొల్యూషన్ అట్ ఆల్.
0: ఈ శబ్ద తరంగములతోనే ఈ గాలంతా ఏకమై ఉంటుండాలి.
1: అండ్ యూ ఫైండ్ ద సౌండ్ ఇస్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్.
0: ఇదంతా ప్రపంచమంతా సంచరిస్తూ ఉంటుండాలి.
1: దే మూవ్ అబౌట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ఢిల్లీ లోపల ఏదైనా ఒక రేడియో లోపల పాడుతున్నారంటే ఒక్క నిమిషంలో ఇక్కడ కూడా వినిపిస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ మ్యూజిక్ దేర్ ఇన్ ఢిల్లీ యూ కెన్ హియర్ మన దగ్గర రేడియో హియర్.
0: ఈ శబ్ద తరంగములతో కూడి వస్తుండాలి.
1: ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ద సౌండ్.
0: అట్టనే చెడ్డది కూడా కూడిపోతుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ గెట్స్ మిక్స్డ్ అప్ విత్ ద బ్యాడ్.
0: మంచి తరంగములు మంచి శబ్దాలను అభివృద్ధి పరచు.
1: I develop good sound waves.
0: దాంతో మంచి గాలి వస్తుంది.
1: There you get good air.
0: మంచి గాలిలో నుంచి మంచి ఆవహనే మనం అనుభవిస్తాం.
1: And then the good air.
0: ఆ గాలిని మనం పీల్చుకుంటున్నాం.
1: And you are inhaling this.
0: ఆ తరంగం లోపల పోయి లోపల ఉన్నటువంటి చెడ్డ భావాన్ని కూడా పరిశుద్ధపరుస్తుంది.
1: And as you inhale good air, it just entertains good ideas in you.
0: మీరంతా ప్రేమ జీవితంగా మీరు గడపాలి.
1: Lead the life of love.
0: ఈ ప్రేమ జీవితాన్ని మనం గడిపినప్పుడే ప్రేమమయంగా మారుతుంది జగత్ అంతా.
1: When you lead the life of love, the whole world gets it transformed into love.
0: దానికి నేనే మీకు సాక్షి.
1: భగవాన్
0: మనం ఎప్పుడు ప్రేమనే ఉంటుంటాయి.
1: భగవాన్ స్టాండ్స్ ఫర్ లవ్.
0: ఇంక ఏ ఇంకొకటి పదార్థం చేరడానికి
1: నథింగ్ వాట్ సో ఎవర్.
0: అయితే అప్పుడప్పుడు కొంచెం బుస్ అంటాను.
1: At times it's cool.
0: కానీ అది కూడా నువ్వు ప్రేమనే.
1: It's also love.
0: వర్షం కురుస్తుండాలి.
1: ఇట్ రైన్.
0: వర్షం కురిచేటప్పుడు వడగండ్లు కూడా పడతాయి.
1: అండ్ యూ ఫైండ్ హెయిల్ స్టోన్.
0: ఆ వడగండ్లు దెబ్బలు కూడా తగ్గుతాయి.
1: హెయిల్ స్టోన్
0: అది కూడా నీరే.
1: దట్స్ ఆల్సో వాటర్.
0: కాబట్టి నేను బుస్ అనేది కూడా ఒక వడగండ్ల వర్షం వంటిదే.
1: భగవాన్ స్కోల్డింగ్స్ ఆల్సో లైక్ హెయిల్ స్టోన్.
0: అది కూడా ఒక జలం వంటిదే.
1: దట్స్ ఆల్సో వాటర్.
0: కాబట్టి ఏది కూడా మీ మంచి కోసమే కానీ నా కోసం కాదు.
1: ఇట్ ఇస్ ఫర్ యువర్ గుడ్.
0: నా అదంతా నెకసెక పర్యంతము ప్రేమమయమే.
1: భగవాన్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టాప్ టు టో.
0: ఆ ప్రేమ తత్వాన్ని మీరు అనుసరించండి.
1: ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: పంచభూతములు కూడా ప్రేమమయం గావించండి.
1: యు బి యువర్ ఫ్లా.
0: తప్ప నీ సత్కర్మలు నీవు ఆచరించు.
1: అండ్ అండర్టేక్ గుడ్ యాక్షన్.
0: నీ కర్తవ్యం నీవు ఉద్ధరించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: ఉద్ధరేత్ ఆత్మ ఆత్మానం. నీ దాన్ని ఆత్మని నీవు ఉద్ధరించుకో.
1: వన్ హ్యాస్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ ఎమాన్సిపేషన్.
0: ఈ విధమైన యొక్క వేదాంత సారాన్ని మీరు తప్పక దెబ్బలు కూడా తగులుతాయి.
1: హెయిల్ స్టోన్
0: అది కూడా నీరే.
1: దట్స్ ఆల్సో వాటర్.
0: కాబట్టి నేను బుస్ అనేది కూడా ఒక వడగంట వర్షం వంటిదే.
1: భగవాన్ స్కోల్డింగ్స్ ఆల్సో లైక్ హెయిల్.
0: అది కూడా ఒక జలం వంటిదే.
1: దట్స్ ఆల్సో వాటర్.

0: ఆత్మానాం. నీ దాన్ని ఆత్మని నీవు ఉద్ధరించుకో.
1: వన్ హ్యాస్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ ఎమాన్సిపేషన్.
0: ఈ విధమైన యొక్క వేదాంత సారాన్ని మీరు తప్పక అనుగ్రహించుకోవాలి.
1: అండ్ అండర్స్టాండ్ దిస్ ఫిలాసఫీ
0: అనేటువంటి దీని నుంచి పుట్టినటువంటి వేదం.
1: అండ్ వేద స్పీక్స్ ఆఫ్ విత్ ది ఒరిజినల్ డెరివేటివ్.
0: అదే విద్య కూడాను.
1: అండ్ దట్ ఈస్ విద్య.
0: కనుకనే ప్రతి విద్య కూడాను ఆ విత్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటిది.
1: విద్య ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ దట్ ఒరిజినల్ విత్.
0: అది అనేక మంది మహర్షుల యొక్క,
1: ఇట్ ఈస్ సెయింట్స్,
0: ప్రబోధన యొక్క చేష్టల చేతను,
1: ఇట్స్ బికాస్ ఆఫ్ ద టీచింగ్స్,
0: ప్రచారం యొక్క చర్యల చేతను,
1: అండ్ బికాస్ ఆఫ్ ప్రొపగేషన్,
0: ప్రవర్తన యొక్క మార్గము చేతను,
1: ఆఫ్ దేర్ కాండక్ట్,
0: అంత వేద రూపకంగా రూపొందింది.
1: అండ్ ఇట్ హస్ అల్టిమేట్లీ రిజల్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేద.
0: ఇలాంటి వేదము ముల్లోకాలకు కూడాను సుఖశాంతులను అందిస్తూ వచ్చింది.
1: వేద కన్ఫర్మ్.
0: వేదం ఏ మార్గం నందు కూడాను చెడ్డను బోధించలేదు.
1: వేద నెవర్ టీచెస్ ఎనీథింగ్ బ్యాడ్.
0: అన్ని కూడాను మంచిదే బోధిస్తూ వచ్చింది.
1: టీచెస్ ఎవ్రీథింగ్ గుడ్.
0: కనుక వేదతత్వాన్ని చక్కగా మనం గుర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తే అంతా మంచిదే ఉంటుంది.
1: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ వేద, యూ విల్ అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్.
0: పరమాత్ముడు ఏ విధంగా ఉంటున్నాడు, పీచే గాలి లోపల.
1: అండ్ హౌ ఇస్ గాడ్ ఇన్ దిస్ ఎయిర్.
0: పాలకంలో చక్కెర వలె చేరి ఉంటున్నాడు.
1: అండ్ హీఈస్ ప్రెసెంట్ లైక్ షుగర్ ఇన్ ద సిరప్.
0: కనుక ఆ సిరప్ లోపల ఉండేటువంటిది చక్కెరే.
1: అండ్ దేర్ యూ ఫైండ్ షుగర్ ఇన్ ద సిరప్.
0: కానీ చక్కెరగా కనిపించదు మనకు.
1: యూ డోంట్ ఫైండ్ ద షుగర్ యాజ్ ఇట్
0: కనిపిస్తుంది.
1: ఇట్ గెట్స్ మిక్స్డ్ దేర్, డిజాల్వ్.
0: అదే విధంగా గాలిలో పరమాత్ముడు తీయగా ఉంటున్నాడు.
1: అండ్ యూ ఫైండ్ గాడ్
0: శబ్దంలో పరమాత్ముడు తీయంగా ఉంటున్నాడు.
1: అండ్ యూ ఫైండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వీట్నెస్.
0: మన దృష్టికి తీయంగా కనిపిస్తున్నాడు.
1: అండ్ హీ లుక్ సో స్వీట్.
0: సర్వేంద్రియములకు తీయదనమే మనకు గోచరం.
1: ఎవ్రీథింగ్ ఇస్ నెక్టరైన్.
0: ఇలాంటి తీపుదనాన్ని మనము హృదయంలో పెట్టుకుంటే అంతా తీపుగానే వస్తుంది.
1: వెన్ వన్స్ వి ఎంజాయ్ ది స్వీట్నెస్, వీ కెన్ షేర్ ది సేమ్ స్వీట్నెస్ విత్ అదర్స్.
0: తీపులో మనం కల్పన అక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ నీడ్ టు డూ.
0: తల్లిపాలు త్రాగుతున్నారు బిడ్డ.
1: ఇన్ ఫ్యాక్ట్
0: తల్లిపాల పైన బిడ్డకు హక్కు ఉంటుండాలి.
1: ద చైల్డ్ హాస్ గాట్ ఎవ్రీ అథారిటీ.
0: కానీ ఆ తల్లిపాల లోపల తల్లి ఏమైనా షుగర్ కలుపుతుందా?
1: మదర్ ఇస్ నాట్ మిక్సింగ్ అప్ ఎనీ షుగర్.
0: యొక్క నైజం
1: ఇట్స్ క్వాలిటీ ఆఫ్ ది నేచర్.
0: తల్లిపాలను బిడ్డ తాగినట్టుగా,
1: మదర్స్ మిల్క్
0: పూలో ఉన్నటువంటి మకరందాన్ని తుమ్మిద తీసుకున్నట్టుగా,
1: జస్ట్ యాజ్ ది హనీ బీ సచ్ దట్
0: మనుషుల్లో ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని మనుషులే దీన్ని స్వీకరించాలి.
1: అండ్ మ్యాన్ షుడ్ బి ఏబుల్ టు రిసీవ్ ద లవ్ విద్ ఇన్ మ్యాన్.
0: పూలో ఉన్నటువంటి మకరందాన్ని ఏ యొక్క దీన్ని పిలుస్తుండదా? పిలిచటం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ఫ్లవర్ ఇస్ నాట్ టాల్. తుమ్మిదనే
0: పోయి అందులో ఉన్నటువంటి మకరందాన్ని కోల్తుంది.
1: ది హనీ బీ గోస్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ సచ్ ద నెక్టర్.
0: మంచి వారి దగ్గరికి పోయి సత్సంగంలో చేరి వారందరూ ఉన్నటువంటి మంచితనం అంతా మనం స్వీకరించాలి.
1: జాయిన్ ద గుడ్ కంపెనీ, రిసీవ్ ఆల్ ద గుడ్ దట్ ఇస్ పాసిబుల్.
0: కనుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
1: Therefore, it is a good company that gives you a sort of detachment and that ultimately gives you liberation.
0: Satsangani manam cherali.
1: Join the good company.
0: Teja dujjana samsargam.
1: Give up, run away from the bad company.
0: Teja dujjana samsargam.
1: Run away from the bad company.
0: Baja sadhu samagamam.
1: Join the good company.
0: Kuru punya mahavaratram.
1: Day and day out, do good action.
0: Yappudu chusna nivu manchi chetsu avali.
1: Do good always.
0: ఈ విధమైనటువంటి మానవ జీవితమును ఎంత సార్థకం గావించుకోవాలి.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ సో సీక్రెట్.
0: ఇలాంటి సద్ద అవకాశాలు ఉండి కూడాను మనం వ్యర్థం చేసుకుంటున్నాం.
1: విత్ ఆల్ ద స్కోప్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ.
0: ఎప్పుడు చెడ్డ తలంపులే, చెడ్డ తలంపులే, చెడ్డ తలంపులే.
1: వి ఆర్ ఎంటర్టైనింగ్ బ్యాడ్ థాట్స్.
0: ఈ చెడ్డ తలంపులు ఎందుకు మీరు కొనుక్కొని తెస్తారు?
1: వై డు ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్? వై?
0: మంచిని తీసుకోండి.
1: Take good.
0: Sulabanga, freega ichetundi manchini meer enduku teeskovatam ledhu?
1: Why don't you receive that which is given?
0: Dabbu pettukodunu chettanu meer korukuntunnaru.
1: And you want to purchase things.
0: Idi chaala parapaatu.
1: You are mistaken.
0: Manchi chettanu teriyinatundi murkuduga unnappudu vaade ilanti chettanu kontunnaru.
1: In fact, he is a fool who does not know what is good, what is bad.
0: Prema swaroopulara.
1: Embodiments of love.
0: Mee ninduku premane undali.
1: And you should be of love.
0: Premaku oka roopam ledhu.
1: Love has no form.
0: Prema oka dani koradu.
1: It doesn't desire.
0: దానికి వడ్డీకి ఇవ్వదు.
1: అండ్ ఇట్ డజన్ గివ్
0: అప్పు ఇవ్వదు, అప్పు పుచ్చుకోదు.
1: అండ్ ఇట్ డజన్ గివ్ యూ లోన్.
0: ప్రేమ ప్రేమనే.
1: లవ్ ఇస్ లవ్.
0: ఆ ప్రేమను ప్రేమతోనే మనం తీసుకోవాలి.
1: అండ్ యూ షుడ్ యాక్సెప్ట్ లవ్ ఓన్లీ బై లవ్.
0: కనుక ప్రేమ స్వరూపులైనటువంటి మీరు అందరినీ ప్రేమ స్వరూపులుగా చూసుకోవాలి.
1: బీయింగ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, కన్సిడర్ ఎవ్రీవన్ యాజ్ ఎంబాడిమెంట్.
0: పంచభూతములు కూడాను ప్రతి మానవుని యందు ఉంటున్నవి.
1: ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెజెంట్ ఎవ్రీ మ్యాన్.
0: ఈ పంచభూతములు కూడాను పవిత్రమైనటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి.
1: అండ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ సీక్రెట్.
0: చెడ్డను ఎక్కడే గాని అందించదు.
1: నథింగ్ బ్యాడ్ వాట్స్ ఎవర్.
0: కానీ మీరు దాన్ని చెడ్డగా మారుస్తున్నారు.
1: బట్ యు ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు బ్యాడ్.
0: ఒకానొక సమయంలో మీరు వేరుగా భావించొద్దండి. చెడ్డ విషయాలు కూడా చెప్పవలసి వస్తుంది మీకు.
1: Don't mistake that way. Even certain things have got to be said.
0: Not

0: విష్ణు సందర్శన కోసం వెళ్ళాడు.
1: నారద వెంట్ టు లార్డ్ విష్ణు.
0: అప్పుడు విష్ణువు నవ్వుతూ, నారద ఎక్కడి నుంచి వస్తున్నారన్నాడు.
1: స్మైలింగ్లీ విష్ణు క్వశ్చన్ నారద, వేర్ డు యూ కమ్ ఫ్రమ్?
0: స్వామి, నాకేం ఇల్లా వాకలా భార్యా బిడ్డలా, ఎక్కడ చూసినా తిరుగుతూ ఉంటాను.
1: నారద సెడ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ, ఐ
0: ప్రపంచమంతా సంచరిస్తుంటాను.
1: ఐ గో అరౌండ్ ది ఎంటైర్ యూనివర్స్.
0: సంచరిస్తున్నావా, మంచిది.
1: ఓ యు నో అబౌట్ ఫైన్.
0: రహస్యాన్ని ఏమైనా గుర్తించావా?
1: హ్యావ్ యూ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ మై క్రియేషన్?
0: స్వామి, మీ చరిత్ర నేను గుర్తించుకోలేనా? తప్ప గుర్తించానన్నాడు.
1: ఐ హావ్ అండర్స్టూడ్ ద మిస్టరీ ఆఫ్
0: యువర్ క్రియేషన్. ప్రతి ఒక్కటి కూడా నేను మంచికే సృష్టిస్తున్నాను అన్నాడు.
1: And Vishnu said, I have created.
0: నా సృష్టిలో ఏమైనా చెడ్డ నీవు చూచొచ్చావా?
1: Have you noticed anything bad in my creation?
0: నారదు యోచించాడు.
1: నారద థాట్ ఓవర్.
0: స్వామి, క్షమించండి, ఒక్కదాన్ని చూచాను అన్నాడు.
1: Pardon me, I have noticed something bad in my creation.
0: నేను సృష్టించినటువంటిది చెడ్డదుందా?
1: In my creation anything bad? No, nothing whatsoever.
0: ఉంది స్వామి, ఒక్కటి అన్నాడు.
1: నారద said, yes, there is one that is bad. What is it?
0: మలము అన్నాడు.
1: He said, fecal matter. నారద సెట్, ఫీకల్ మ్యాటర్.
0: స్వామి, దగ్గర కూడా పోవడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గో ఎనీవేర్ నియర్ ఎక్స్క్రీటా.
0: పొట్టలోనే పెట్టుకుని పోషిస్తుంటాం మేము.
1: అండ్ ఇట్ ఇస్ దేర్ విత్ ఇన్ ది స్టమక్, నో డౌట్.
0: కానీ చూస్తున్నా సహించలేము.
1: ద మూమెంట్ యూ వాచ్ యూ కెనాట్ బేర్ ద సైట్ ఆఫ్.
0: చెడ్డది ఎందుకు మీరు సృష్టించారన్నాడు.
1: ఐ హావ్ క్రియేట్ దిస్ బ్యాడ్ ఎక్స్క్రీటా.
0: అది చెడ్డదే కాదు.
1: ఇట్స్ నాట్ బ్యాడ్ ఎనీవే.
0: ఒక తూరు పై దాన్ని అడుక్కొని రామని చెప్పాడు.
1: హీ సెడ్, యూ గో అండ్ ఆస్క్ టుమారో.
0: తిరిగి ఏంటన్నా దగ్గర పోను స్వామి అన్నాడు. నా ఆజ్ఞ ప్రకారం నేను
1: నడుచుకోమండింగ్లీ గో.
0: సరే, ఇంక విష్ణు ఆజ్ఞ ఏం చేసేది? వెళ్ళాడు.
1: హిస్ లార్డ్స్ కమాండ్ హీ వెంట్.
0: దగ్గర పోతూ ఉండకనే ఆ బలం చెప్పింది, చీ నారద, నీవు దూరం ఉండి ఉండింది.
1: వెన్ యూ వాజ్ అప్రోచింగ్ ఫీస్ స్టార్టెడ్ ఆస్కింగ్ గెట్ అవుట్, డోంట్ బి ఎనీవేర్ నియర్.
0: నువ్వు నా దగ్గర రావద్దు, నీవు దూరం ఉండి,
1: యూ డోంట్ బి ఎనీవేర్ నియర్, గో.
0: ఏమిటి చెప్తున్నది?
1: And what is it?
0: ఎందుకు నేను దగ్గర రాకూడదు?
1: Why not?
0: నేను ఎంతో పవిత్రమైన దాన్ని.
1: I'm so sacred.
0: నిన్నటి దినము,
1: yesterday,
0: మంచి వంటగా ఉన్నాను.
1: I was
0: మంచి పాలగా ఉన్నాను.
1: I was a very good
0: మంచి పాయసంగా ఉన్నాను.
1: I was a
0: మంచి పరంగా ఉన్నాను. మంచి పెరుగుగా ఉండినాను.
1: I was a form of
0: curd. పవిత్రంగా ఉండినాను. భగవంతునికి అర్పితంగా ఆవించేటువంటి వస్తువులుగా ఉండినాను.
1: Yesterday I was the curd, I was the milk, the rice pudding, what not, offering to God.
0: ఒక్కతూరి ఈ మానవ సంఘం చేర్చిన నా గతి ఈ గతి.
1: The moment I join your company, this is my plight.
0: రెండవ తూరు తిరిగి నిన్ను చేర్చి ఇంకే గతి పడుతుందో? మీ దగ్గర రావద్దండి.
1: ఇఫ్ ఐఎమ్ టు బి ఇన్ యువర్ కంపెనీ ఫర్ ద సెకండ్ టైమ్, వాట్ ఈస్ ఇట్ దట్ ఇస్ వెయిటింగ్ ఫర్ మీ?
0: కనుక మానవ యొక్క సంఘదోషంతో చెడ్డగా మారిపోతుంటది, కానీ లేకపోతే ఏది చెడ్డది లోకంలో?
1: మిస్టేక్ లైస్ ఇన్ ద కంపెనీ, దేర్ నథింగ్ బ్యాడ్ యాజ్ సచ్.
0: కానీ దాన్ని సరిగా గుర్తించుకోవటం లేదు ప్రజలు.
1: వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద సీక్రెట్.
0: ఒకనొక సమయం లోపల ఏకైక కుమారుడు ఉంటున్నాడు ఒక తండ్రికి.
1: And a father has got only son.
0: ఆ కొడుకు ఎక్కడో తేలు కుట్టింది పాపం.
1: And he was bitten by a
0: scorpion. నాన్న, తేలు కుట్టింది అని ఏడ్చుకుంటూ వచ్చాడు.
1: The son started crying because of the scorpion bite.
0: తండ్రి పరిగెత్తాడు డాక్టర్ దగ్గరికి.
1: And the father ran to the doctor.
0: అమితమైన ప్రేమ.
1: Oh, he has got intense love.
0: కొడుకు యొక్క కంటిదారాలు చూడకూడదు.
1: Well, he cannot bear the pain.
0: డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు.
1: He went to the doctor.
0: నా కొడుకు ఏడుస్తున్నాడు, ఈ తేలుకు ఏమైనా మందు ఇచ్చేసేయమని.
1: And he reported to the doctor that the son is crying because of the scorpion bite.
0: చెప్పాడు, నాయన, ఈ ఆయింట్మెంట్ తీసుకుని పోయి కుట్టిన దగ్గర పోయి బాగా తిక్కుమన్నాడు.
1: అండ్ ద డాక్టర్ గేవ్ హిమ్ ఆయింట్మెంట్ అండ్ ఆస్ ద ఫాదర్ టు అప్లై ది ఆయింట్మెంట్ వేర్ ది స్కార్పియన్ హస్ బిటన్.
0: తెచ్చాడు పాపం.
1: ఫాదర్ బ్రాట్ ది.
0: ఎక్కడ నిన్ను తేలు కుట్టింది?
1: యాస్ వేర్.
0: ఆ మూల అన్నాడు. మూల పోయి తిక్కాడు.
1: And they said, in that corner I was bitten a scorpion. There he applied.
0: అర్థం చేసుకోలేనిటువంటి వ్యర్థం.
1: This is the way how
0: దేహం పైన ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కమని చెప్తే తేలు ఎక్కడ కుట్టింది? మూల కుట్టింది. ఆ మూల పోయి తిక్కాడు, కానీ నొప్పి పోలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి అప్లైడ్ దిస్ ఆయింట్మెంట్ దేర్ ఇన్ ద కార్నర్ ద గ్రౌండ్.
0: ఈనాటి సాధకులు కూడా అట్టే చేస్తున్నారు.
1: దట్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ టుడే.
0: ఎక్కడ ఈ దుర్గుణాలు ప్రారంభమైనాయో,
1: ద ప్లేస్ వేర్ బ్యాడ్ క్వాలిటీ స్టార్టెడ్,
0: అక్కడ నీవు చక్కగా జాగ్రత్తగా ఉండమని చెప్పి.
1: దేర్ యూ హావ్ టు రెక్టిఫై అండ్ బి ఎక్స్ట్రా కేర్ఫుల్.
0: వీళ్ళ సంఘంతో వచ్చింది, వాళ్ళ సంఘంతో వచ్చింది, ఇతరులకు నెప్పం పెడుతున్నారు.
1: యూ బ్లేమ్ అదర్స్.
0: ఇతరులను ఎవరిని కూడా మనం దూషించకూడదు.
1: నెవర్ బ్లేమ్ ఎనీబడీ.
0: ఇతరులు ఎట్టి దోషమూ లేదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్.
0: నీలో ఉన్న దోషమే నీకు బాధ పెడుతుంది.
1: ఇట్స్ ఓన్లీ యువర్ మిస్టేక్ దట్ పెయిన్స్ యూ.
0: కనుక నీ బాధ నీవు పరిహారం చేసుకో.
1: యూ వర్క్ ఫర్ యువర్ ఓన్ రిలీఫ్.
0: నీకు బాధను నీవు పరిహారం చేసుకోవడానికి నీ యొక్క భావంలో నీకు సరైనటువంటి మార్గము.
1: యు సాల్వ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్, యువర్ ఫీలింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ హియర్.
0: ఈ పంచభూతములు ఎందు ఉండేటువంటి యొక్క పరతత్వాన్ని చక్కగా అర్థం చేసుకో.
1: అండర్స్టాండ్ ది స్పిరిచువల్ ప్రిన్సిపల్ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచ ప్రాణముల యొక్క తత్వాన్ని కూడా చక్కగా అర్థం చేసుకో.
1: ఆల్సో అండర్స్టాండ్ ది ఫైవ్ లైఫ్.
0: అవి నీకు సర్వ దుఃఖములకు పరిహారం చేస్తాయి.
1: అండ్ దట్ సాల్వ్స్ ఆల్ ప్రాబ్లమ్.
0: సర్వ దుఃఖ పరిహారాన్ని పంచభూతములే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ మిజరీ క్యాన్ బి టేకెన్ అవుట్ బై
0: స్పర్శ రూపరసగంధాదులు.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ రూపరసగంధాదులు ఎంత గొప్పవి.
1: అండ్ దీస్ ఆర్ సో సీక్రెట్ గ్రేట్.
0: కనుక వాటిని మనం చక్కగా అనుభవించాలి.
1: అండ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రైట్ వే.
0: సరైన భావంతో మనం అనుభవించాలి.
1: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద రైట్
0: వే. మనకు దుఃఖములు పరిహారం అవుతాయి.
1: అండ్ దెన్ యూ విల్ నెవర్ బి మిజరీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి ఒక్కటి మన ఎందున్నటువంటి భావదోషములే తప్ప
1: ఎవ్రీథింగ్ లైస్ ఇన్ యూ. ద మిస్టేక్ ఇస్ ఇన్ యూ.
0: పదార్థ దోషాలు ఏవీ లేవు.
1: నథింగ్ రాంగ్ విత్ ద మెటీరియల్.
0: అన్ని మంచివే.
1: ఆల్ ఆర్ గుడ్ ఫర్
0: మనలో ఉన్నటువంటి చెడ్డ భావాలే మనకు చెడ్డను బోధిస్తుంటారు.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ విత్ ఇన్ యూ, యూ కన్సిడర్ ఎవ్రీథింగ్ బ్యాడ్.
0: కనుక మనలో మంచి భావాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ గుడ్ ఫీలింగ్స్.
0: దైవ భావాన్ని మీరు చింతించండి.
1: ఎంటర్టైన్ డివైన్ థాట్.
0: దైవనామాన్ని స్మరించండి.
1: థింక్ ఆఫ్ గాడ్. చాంట్ హిస్ నేమ్.
0: అది నీకు దుర్గుణాలు దుర్భస్తులంతా దూరం చేస్తుంది.
1: దట్ సాల్వ్స్ ఆల్ ద ప్రాబ్లమ్స్.
0: కనుక మీరు చెడ్డ చెడ్డవి పలకకూడదు.
1: నెవర్ అండర్ టేక్ ఎనీ బ్యాడ్ యాక్షన్.
0: ఎవరిని దూషించేటువంటి పలుకులు గట్టిగా పలకకూడదు.
1: డోంట్ బ్లేమ్.
0: అవి కూడా గాలిలో చేరిపోతున్నాయి.
1: అండ్ యూ స్టార్ట్ అక్యూజింగ్ ఎనీబడీ.
0: గాలిలో చేరిపోయి ఎవరో ఒక గాలి లోపల వాళ్ళ లోపల ప్రవేశిస్తున్నాయి.
1: గెట్ మిక్స్డ్ అప్ ఇన్ ది ఎయిర్. ఇట్ విల్ గెట్ ఇన్ టు సమ్వన్ ఎల్స్.
0: వాళ్ళకు కూడా ఆవేశం వస్తుంది. అది
1: దే టు విల్ హావ్ సిమిలర్ థాట్.
0: కాబట్టి ఎక్కడే గాని దుర్మార్గం అనేటువంటిది, దుర్భావం అనేటువంటిది, దుశ్చింత అనేటువంటిది ఉన్న చోట మీరు చేరకండి.
1: Never be in the company of anybody who are bad, who have got bad thoughts, bad feelings.
0: Manam kudunu chedda chedda padavulu upayogapettakoodadu.
1: And we too should not act in a bad way.
0: Chedda chedda choopulanta manam choodakoodadu.
1: We should not have bad looks.
0: Chedda choopulu choochi emi prayojanam.
1: Why bad looks?
0: Keechakudu chedda choopu choochadu.
1: Keechaka had bad looks.
0: Bhimunto talabagalu kottukunnadu.
1: And ultimately died at the hands of Bhima.
0: Chedda matalanta vinindi.
1: And all bad looks heard.
0: దశరథ మహారాజు ప్రేమయ్య భార్య
1: విత్ వైఫ్ సో డియర్ టు దశరథ.
0: కైక
1: కైక
0: మందర చెప్పినటువంటి దుర్బోధన అంతా వినింది.
1: అండ్ హీ పేడ్ హీట్ టు ఆల్ ద వర్డ్స్ ఆఫ్ మందర.
0: వినేటప్పటికి ఆమెకు చెడ్డ పేరు వచ్చేసి.
1: అండ్ షీ గాట్ ఎ బ్యాడ్ నేమ్.
0: ఈనాడు సమాజంలో ఎవరైనా గానీ కైక అమ్మ అని పేరు పెట్టుకుంటున్నారు.
1: ఇస్ దేర్ ఎనీవన్ విత్ ద నేమ్ కైక హియర్.
0: కైక పేరే ఎవరు వచ్చింది.
1: నో వన్ థింక్స్ ఆఫ్ కైకాస్ నేమ్ టుడే.
0: కారణం ఏమిటి? చెడ్డ పలుకులు విన్నటువంటిది కాదు.
1: బికాజ్ షీ సింబలైజెస్ బ్యాడ్ లిసనింగ్.
0: కనుకనే కైక మంచిది కాదు.
1: సో కైక ఇస్ నాట్ గుడ్.
0: చెడ్డ చూపులు చూసినటువంటి కీచకుడు మంచి వాడు.
1: కీచక విత్ బ్యాడ్ లుక్స్.
0: చెడ్డ శ్రవణం
1: అండ్ బ్యాడ్ లిసనింగ్.
0: మంచి శ్రవణం చెయ్యాలి.
1: ఆల్వేస్
0: చెడ్డ శ్రవణం చేస్తే ఎప్పుడు చూసినా కానీ దుర్యోధన దుశ్శాసనాదులు పాండవులు చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడటం.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దుర్యోధన దుశ్శాసన
0: ధర్మమూర్తులైనటువంటి పాండవులు
1: ఆల్ బ్యాడ్ వర్డ్స్
0: చేయటం.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ హర్ట్ పాండవాస్.
0: కట్టగడపడికి దుర్యోధన దుశ్శాసనాదులు కట్టగడపడికి వంశమే నాశనం చేస్తారు.
1: అల్టిమేట్లీ వాట్ హ్యాపెండ్ దుర్యోధన దుశ్శాసన.
0: చెడ్డ మాటలు వినకూడదు.
1: నెవర్ లిసన్ టు బ్యాడ్.
0: ఒక చిన్న ఉద్దేశం మీకు పిల్లలకు చెప్తున్నాను.
1: ఇంపార్టెంట్ పాయింట్ స్వామి వాంట్స్ టెల్ యు.
0: ఎవరైనా వచ్చి ఇట్టు చెప్పారు అట్టు చెప్పారని కొంచెం చెడ్డ మాటలు చెప్తారు.
1: సంబడీ మే కమ్ అండ్ స్టార్ట్ టెల్లింగ్.
0: అది మీ మనసుకు చాలా కష్టం వేస్తుంది.
1: యూ ఫీల్ సో హర్ట్.
0: నీ మనసుకే కష్టం చేసేటువంటి మాటలు నీ ఇంకోరు చెప్పి వాడి మనసుకు కూడా నీవు కష్టపెట్టాలి.
1: బై లిసనింగ్ టు బ్యాడ్ వర్డ్స్ యు ఆర్ హర్ట్. వై డు యూ దెన్ అగైన్ రిపీట్ షేర్
0: మీ అమ్మ నాన్న ఎవరో తిట్టారనుకుంటారు.
1: ఈ సంబడి అక్యూజ్ యువర్ పేరెంట్స్.
0: అది కూడా పోయి నీకు తల్లిదండ్రులకు చెప్తావు.
1: అండ్ యూ రిపోర్ట్ ద మ్యాటర్ యువర్ పేరెంట్స్.
0: వాళ్ళు కూడా చాలా బాధపడతారు.
1: దే టు ఫీల్ సాడ్.
0: కాబట్టి నీవు తల్లిదండ్రులు కూడా బాధ పెట్టిన వాడు అవుతావు.
1: అండ్ యువర్ రెస్పాన్సిబుల్.
0: చెడ్డ మాటలు వింటే దాన్ని ఇంకొకరు చెప్పకూడదు.
1: అండ్ ఇఫ్ యూ హర్డ్ ఎనీథింగ్ బ్యాడ్
0: ఎవరికి
1: చెప్పకూడదు. ఎనీబడి.
0: అలాంటి మొట్టమొదటి మీరు భద్రం చేస్తారు.
1: ఫస్ట్ థింగ్ దట్ యూ షుడ్ నో దాట్.
0: ఏదో కొన్ని యాక్సిడెంట్ గా వింటారు.
1: యాక్సిడెంటల్ యూ మే
0: లిసన్. నాకున్నాను వాటిని ఏమాత్రం మనసులో చేర్చుకోకూడదు.
1: బట్ నెవర్ టేక్ ఇట్ ఇన్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: నీ స్నేహితులు చెప్పి వాడి మనసు కూడా కష్టపెట్టద్దు.
1: అండ్ డోంట్ రిపోర్ట్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్.
0: కనుక చెడ్డ మాటలు వినకుండా, చెడ్డ మాటలు చేయకుండా, చెడ్డ పనులు చేయకుండా, చెడ్డ చూపు మనం పవిత్రమైన భావాలు.
1: డోంట్ హ్యావ్ బ్యాడ్ లుక్స్. డోంట్ యూస్ బ్యాడ్ వర్డ్స్. డోంట్ హ్యావ్ బ్యాడ్ థాట్స్.
0: స్వామిని చూడని కనులేలరా.
1: వాట్ ఫర్ ఐస్? యు కెనాట్ సీ గాడ్.
0: కనులను ఇచ్చిన ఎందుకు తెలుసా?
1: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్?
0: చందులు గొందులు చూచుటక.
1: ఇస్ ఇట్ ఓన్లీ టు సీ ద
0: కైలాస వాసుని కన్నులారా కాంచేందుకురా?
1: ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు సీ ద బ్యూటీ ఆఫ్ గాడ్.
0: ఎందుకు మనం వారిని విని చూడటానికి?
1: నో, నాట్ స్టేరింగ్
0: అట్ పీపుల్. దానికోసం ఇవ్వలేదు మన కన్నులు.
1: నో, నాట్ ఫర్ దట్ పర్పస్.
0: కనుక పవిత్రమైనటువంటి కన్నులు పవిత్రమైన పనుల్లో పెట్టాలి.
1: ఐస్ ఆర్ సో సీక్రెట్, విజన్ ఇస్ సీక్రెట్.
0: ఈ విధంగా పంచభూతములు కూడాను
1: ఫైవ్ ఎలిమెంట్స్,
0: ఇందులో ప్రపంచము ప్రకృతి అనేటువంటి చాలా ఉత్తమమైనటువంటిది.
1: ది క్రియేషన్ యాజ్ ఎ హోల్ ఇస్ సో నోబుల్.
0: ఈ ప్రకృతిలో మనం పుట్టాము.
1: వి ఆర్ బోర్న్ ఇన్ దిస్
0: ప్రకృతి. పరమాత్మ యొక్క అంగము.
1: అండ్ దిస్ నేచర్ ఇస్ ది లింబ్ ఆఫ్ గాడ్.
0: కాబట్టి ప్రకృతిలో పుట్టిన మనం అందరూ కూడాను భగవంతుని యొక్క అంశంలో చేరిపోవాలి.
1: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్ విచ్ ఇస్ ది లింబ్ ఆఫ్ క్రియేటర్, వి షుడ్ మర్జ్ ఇన్ గాడ్.
0: ఆ విధంగా ఉండినప్పుడే మీరు దైవత్వాన్ని తప్పక పొందుతారు.
1: సర్టెన్లీ యు ఆర్ ఎటింగ్ డివినిటీ.
0: ప్రపంచంలో ఏది చెడ్డది లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: మన భావాలే చెడ్డది.
1: అవర్ ఫీలింగ్స్ ఆర్ బ్యాడ్.
0: సృష్టి ఎక్కడ ఉంది చెడ్డది.
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ క్రియేషన్.
0: నారదుడు కూడా చూచింది చెడ్డది చూచాడు, కానీ నారదు చూచింది కూడా తప్పు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద నారదస్ అబ్జర్వేషన్ టు
0: విష్ణు చెప్పింది చెడ్డ అనేటువంటి లోకంలో లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఆ చెడ్డనే బయటికి పోకపోతే నీ యొక్క ఆరోగ్యం పాడైపోతుంది.
1: ఇఫ్ ది బ్యాడ్ మ్యాటర్ ఇస్ నాట్ ఎక్స్క్రీటెడ్, ప్రపంచంలో
0: భగవంతుడు మంచి కోసమే చేస్తున్నాడు.
1: సో ఈవెన్ దట్ ఇస్ డన్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఎందులో కూడా చెడ్డదే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ వాట్స్ ఎవర్ బ్యాడ్.
0: కాబట్టి అన్నిటినీ మంచిగా తీసుకోండి.
1: కన్సిడర్ ఎవ్రీథింగ్.
0: నీకు ఏదైనా బాధ కలిగింది, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ అనుకో.
1: ఈవెన్ ఇఫ్ యు సఫర్, కన్సిడర్ దట్ ఇస్ గుడ్ ఫర్ యూ.
0: దూషణ భూషణ తిరస్కార పురస్కారం అన్ని కూడా మంచిగానే భావించుకో.
1: ప్రైజ్ అండ్ బ్లేమ్ కన్సిడర్ దెమ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: అన్ని ఆనందంగా నీవు తీసుకో.
1: టేక్ దెమ్ బ్లిస్.
0: నీకు మించినటువంటి యోగి మరొకటి లేడు.
1: అండ్ దేర్ ఇస్ నో వన్ కెన్.
0: నీకు మించిన త్యాగి మరొకటి లేడు.
1: అండ్ దేర్ ఇస్ నో వన్ దట్ యు కెన్ హూ కెన్ ఎక్సెల్.
0: మరొకటి లేడు.
1: అండ్ యువర్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: కనుక అలాంటి యోగాన్ని నీవు పొందాలి.
1: అండ్ దట్ స్టేట్ యూ షుడ్ అటైన్.
0: అలాంటి త్యాగాన్ని నీవు పొందాలి.
1: యూ షుడ్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: అలాంటి పరిశుద్ధమైన హృదయాన్ని నీవు నింపుకోవాలి.
1: అండ్ యూ షుడ్ హ్యావ్ సీక్రెట్ హార్ట్.
0: ఈ విధంగా పంచభూతం యొక్క తత్వాన్ని చక్కగా విచారించి
1: యూ షుడ్ ఇన్వెస్టిగేట్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతం నాయందు కూడా ఉంటున్నాయి.
1: దే ఆర్ విదిన్ మీ.
0: ఆ పంచభూతములు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: అండ్ ఐ షుడ్ మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ దెమ్. నా విశ్వాస
0: సాగాలు కూడాను భగవత్ నామములో ప్రవేశపెట్టాలి.
1: యాజ్ ఐ బ్రీత్ ఐ షుడ్ సింగ్ హిస్ గ్లోరీ
0: అని భగవత్ నామాన్ని చింతించు.
1: సో వన్ షుడ్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: భజన బినా సుఖ

0: వసుదయందు నిత్య సత్యము బ్రహ్మముందు వాక్కున కలవి కాదు.
1: బ్రాహ్మన్ ఈజ్ నాట్ దిస్, బ్రాహ్మన్ ఈజ్ నాట్ దట్, సమ్వన్ కెన్ సే ఇన్ సచ్ నెగటివ్ టర్మ్స్, బట్ ద బ్రాహ్మన్ ఈజ్ దిస్ నో వన్ కెన్ సే. పర్మనెంట్ ట్రూత్ విజ్డమ్ కాన్స్టిట్యూట్ బ్రాహ్మన్. బ్రాహ్మన్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ వర్డ్, విచ్ ఇస్ ఇండిస్క్రైబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్ ఇన్ దిస్ ఎర్త్.
0: ప్రేమ స్వరూపులారు, అగ్ని నుండి విష్ణులింగములు భిన్నములు కాని అభిన్నములు కాని ఏ రీతిగా కావో అదే విధముగానే జీవుడు బ్రహ్మ నుండి భిన్నుడు కాని అభిన్నుడు కాని కానేరడు.
1: జస్ట్ యాజ్ ది విష్ణులింగస్ ఆర్ నైదర్ డిఫరెంట్ నార్ ది సేమ్ యాజ్ విష్ణు హింసెల్ఫ్, సో ఆల్సో ది జీవ ఈజ్ నైదర్ ది సేమ్ యాజ్ బ్రహ్మన్ నార్ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రహ్మన్.
0: జననములనే నిజగరుడని జన్మించిన వారందరూ, జననములనే నిజజనులై జన్మించిన వారందరూ,
1: లైక్ ట్రూ హ్యూమన్ బీయింగ్స్ ఆల్ ది పీపుల్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్,
0: జన్మించిన తర్వాత మనుషులైన వారందరూ,
1: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ లైక్ దట్ హౌ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ అటైన్డ్ ది ఎండ్.
0: ధర్మ కర్మ మర్మ మెరిగి జీవించిన వారందరూ,
1: హౌ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ అండర్స్టూడ్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ధర్మ, ఆఫ్ ది వర్డ్ కర్మ అండ్ ది సీక్రెట్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ హ్యావ్ లెడ్ దేర్ లైఫ్.
0: జన్మమునని నరుడైతే వారు వానరుడన మరి ఎవ్వరు, జన్మమునని నరుడైతే వానరుడన మరి ఎవ్వరు.
1: ఇఫ్ బై బర్త్ దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్, హౌ హూ ఆర్ ది పీపుల్ హూ ఆర్ కాల్డ్ వానరాస్.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఆకారము చేతనే నిరూపించేటువంటిది కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: హియర్ ఇట్ బికమ్స్ నెససరీ టు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ విల్ నాట్ బి కాల్డ్ ఎ హ్యూమన్ బీయింగ్ మియర్లీ బై ది ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: పూరగకాయను చూచి మామిడి అని భ్రమసినట్టు,
1: జస్ట్ యాజ్ వన్ గెట్స్ ది ఇల్యూషన్ that a booraga fruit is a mango fruit by appearance,
0: berri charaku ruchini chuchi charakanita namalinattu,
1: just as by such an illusion one mistakes a substitute for a sugar cane as a real sugar cane and
0: bigarai roopu chuchi kalakandani chuchinattu,
1: looking at the white clear stone thinking that it is sweet sugar cane.
0: రూపు చూచి మోసపోకు,
1: డూ నాట్ బి డిసీవ్డ్ బై ది అపియరెన్స్.
0: రూపు కాదు మానవత్వము,
1: ఇట్ ఇస్ నాట్ ది ఫార్మ్ దట్ ఇస్ హ్యూమన్.
0: దివ్యమైనటువంటి భావతత్వమే మనుష్యత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: ఇట్ ఈస్ ది డివైన్ ఆస్పెక్ట్ దట్ ఈస్ రియల్లీ ది హ్యూమన్ నేచర్ ఇస్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఎ ట్రూత్.
0: జీవుడు దేహమందు,
1: ది జీవ రిసైడ్స్ ఇన్ ది బాడీ.
0: హృదయమందు దేవుడుండు,
1: ఇన్ ది హార్ట్ రిసైడ్ గాడ్.
0: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుతుండ్రు,
1: ది టూ టుగెదర్ ప్లే ది గేమ్ అండ్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ డ్యూ కోర్స్.
0: బొమ్మలాటలు ఆడించే సూత్రధారి ఒకడు కలడు,
1: బట్ దేర్ ఇస్ వన్ ది మెయిన్ రీజన్ హూ మేక్స్ దీస్ పీపుల్ ప్లే ది డ్రామా.
0: మంచి చెడ్డ బొమ్మలుండు, ఒకటిలోనే రెండు ఉండు.
1: There will be good and bad as forms in one and the same.
0: Ide jeeva brahmamulu yokka sambandha bandhavyam.
1: This is the describes the connection and the relationship between the jeeva and the brahman.
0: Jeeva brahmamulu yokka sambandhamu idi ekattvamu kaaneradu.
1: The connection, relation between the jeeva and the brahman cannot become the identity.
0: Moksha paryantamu koodanu idi bhinnamugane roopondutoo untuntadi.
1: Till one gets liberated, this will appear as if it's a duality.
0: Samudramu cherunanta varaku nadi nadigane roopanamamu తరించి ఉంటుంటాది.
1: ది రివర్ టిల్ ఇట్ మెర్జెస్ ఇన్ టు ది ఓషన్ విల్ రిమైన్ విత్ ది నేమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ ది రివర్.
0: సముద్రమును చేరిన తరువాత రూపనామ రుచులను కోల్పోయి ఏకత్వమును చెందుతుంది.
1: Once it merges into the ocean, it will lose its name and form and it will become identical with the ocean.
0: అదే విధముగా జీవతత్వము దేహ మనస్సు ఇంద్రియ అంతఃకరణములతో కూడినంత వరకు కూడాను దైవత్వమునకు ఏమాత్రము కూడాను సంబంధము లేక భిన్నంగా రూపొందుతూ ఉంటుంటాది.
1: సో ఆల్సో ది ఆస్పెక్ట్ ఆఫ్ జీవ so long as it is associated with the body, the mind, the organs and the inner senses, it will remain distinct and separate from divinity.
0: Atma tattvamu nirantaramu kudanu tanakai taanu untuntadi.
1: On the other hand, the aspect of atma at all times exists for itself and its own sake.
0: Padartha sambandhamainatundi yokka prapanchamu parula nimittamai untundadi.
1: On the other hand, the world, which is material, exists for others' sake.
0: Itti padartha swaroopamainatundi yokka prapanchamunandu anekattamunu dharinchi అనేకత్వములో ఏకత్వం అనేటువంటి యొక్క సత్యత్వాన్ని ఇమర్చుకొని తద్వారా దివ్యత్వమును ప్రకటిస్తూ వస్తుంటాయి.
1: ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది మెటీరియల్ వరల్డ్ ఇన్ డైవర్స్ ఫార్మ్స్ అండ్ ది రికగ్నిషన్ ఆఫ్ ది యూనిటీ ఇన్ దట్ డైవర్సిటీ, దిస్ ఇస్ ది ట్రూత్. దిస్ ట్రూత్ విల్ బి కంటిన్యూలీ బీయింగ్ ప్రొక్లెయిమ్డ్ టు అస్.
0: ఈ ఏకత్వం యొక్క తత్వాన్ని ప్రతి మానవులకును గుర్తించటము అత్యవసరమైనటువంటి ఒక సత్యాన్ని కూడా తెలుసుకోవాలి.
1: దట్ ది రికగ్నిషన్ ఆఫ్ దిస్ యూనిటీ ఇన్ దిస్ డైవర్స్ మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ ఆల్సో ఎ నెసెసిటీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ ట్రూత్ విచ్ దే షుడ్ రికగ్నైజ్.
0: జగతిని జీవించేవాడు మనుజుడు కావాలి మొదట.
1: వన్ హూ లివ్స్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ ఫస్ట్ బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: దళితుల దుష్కృతమెల్లా పొగడుచుండు వాడే చెవట.
1: వన్ హూ ఆల్వేస్ ప్రైజెస్ బ్యాడ్ పీపుల్ ఫర్ ది సేక్ ఆఫ్ ప్రైజ్ హీఈస్ ది ఫూలిష్ ఫెలో.
0: బ్రహ్మ విద్య నేర్చి ఇచట ఆధ్యాత్మను కనుగొంటారు.
1: టు లర్న్ ది విజ్డమ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ టు అండర్స్టాండ్ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్.
0: రాజయోగమునకు బాట ఇదియే శృతులు చెప్పు మాట.
1: ది పాత్ ఆఫ్ రాజయోగ, ది రాయల్ పాత్ టు రాజయోగ ఈజ్ దిస్ వర్డ్ ఆఫ్ ట్రూత్.
0: నిజముగా ఆత్మతత్వము వస్తువులను ప్రకాశింపచేసేటువంటిదే కాని మరొక చైతన్యము చేత తాను ప్రకాశింపబడేటువంటిది కాదు.
1: ట్రూలీ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఇస్ వన్ విచ్ ఎనేబుల్స్ థింగ్స్ టు షైన్ బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు షైన్ బై అదర్స్ బ్రిలియన్స్.
0: ఇది సమస్తమునకు ద్రష్ట స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
1: దిస్ ఇస్ సంథింగ్ విచ్ హ్యాస్ ది ఫార్మ్ ఫర్ ఆల్ క్రియేషన్ యాజ్ ది వెరీ బేసిక్ మెటీరియల్.
0: వస్తు స్వరూపము చూసినటువంటి సమయమునందు సమస్త జగత్తంతా కూడా దృశ్యంగా రూపొందుతుంది.
1: వన్ హూ లుక్స్ ఎట్ మ్యాటర్ టు హిమ్ ది ఎంటైర్ క్రియేషన్ విల్ అపియర్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ విజన్.
0: చూసినప్పుడు జగత్తంతా కూడా దృశ్యము కన్ను ద్రష్ట.
1: వెన్ వి లుక్ ఎట్ దిస్ ఆల్ ది వరల్డ్ ఈజ్ వాట్ ఈస్ బీయింగ్ సీన్ ది ఐస్ ఆర్ దోస్ దట్ సీ.
0: ఏదైనా విచారణ చేస్తున్నటువంటి సమయమునందు కన్ను కూడాను దృశ్యమై మనస్సు ద్రష్టగా ఏర్పడుతుంది.
1: వెన్ వీఆర్ ఎంగేజ్డ్ ఇన్ సమ్ థాట్ దెన్ ది ఐస్ ఆల్సో బికమ్ దోస్ దట్ ఆర్ సీన్.
0: కన్ను ఉండి కూడాను ఆలోచన నిమగ్నుడు కావటం చేత ఎవరు ఎదురు ఉన్నారో ఏమి చెప్తున్నారో వినటమునకు కాని చూడటానికి కాని ఏమాత్రం కూడా సంబంధం ఉండదు.
1: ఆల్దో వన్ హ్యాస్ హిస్ ఐస్ బికాస్ హీస్ డీప్లీ ఇమర్స్డ్ ఇన్ థాట్ the eyes will not be able to see who there is, where he is.
0: కారణం ఏమనగా కన్ను కూడాను ఒక దృశ్యమే.
1: The reason for this is, in that context, the eyes also become something which is seen.
0: ఈ సమస్త ప్రపంచమునందున్నటువంటి యొక్క పదార్థములయందు కన్ను కూడాను ఒక పదార్థమే.
1: We conclude that amongst all the things that exist in this world, the eyes are also an item.
0: మరొక స్థితి యందు మనస్సు కూడాను దృశ్యంగా రూపొందుతుంది.
1: హియర్ ది మైండ్ ఈస్ ది సీయర్ బట్ ఇన్ అనదర్ ఇన్స్టెన్స్ ది మైండ్ ఆల్సో విల్ బికమ్ వాట్ ఇస్
0: మనస్సు కూడాను ఒక విధమైనటువంటి దృశ్యమే.
1: ది మైండ్ ఈజ్ ఆల్సో సంథింగ్ విచ్ ఇస్ బీయింగ్ సీన్.
0: ఈ మనస్సు సంకల్ప వికల్పముల యొక్క చేరికనే.
1: దిస్ మైండ్ ఈజ్ మేర్లీ కంగ్లోమరేషన్ ఆఫ్ థాట్స్ అండ్ ది రిమూవల్ ఆఫ్ థాట్స్.
0: సంకల్ప వికల్పాత్మకం మనః అని శృతులు బోధిస్తూ వచ్చాయి.
1: ది మైండ్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ యాజ్ ది కంగ్లోమరేషన్ ఇన్ ది శృతీస్ ఆఫ్ ది థాట్స్ అండ్
0: చారముల యొక్క చేరిక వస్త్రము ఏ రీతిగా ఉన్నదో సంకల్పముల యొక్క చేరికని మనస్సు యొక్క స్వరూపము ధరిస్తూ ఉంటుండాలి.
1: జస్ట్ యాజ్ ఎ పీస్ ఆఫ్ క్లాత్ ఈజ్ ఓన్లీ అ కంగ్లోమరేషన్ ఆఫ్ ది పీసెస్ ఆఫ్ థ్రెడ్, సో ఆల్సో ది మైండ్ ఇస్ ద కంగ్లోమరేషన్ ఆఫ్ అవర్ థాట్స్.
0: కనుక బుద్ధి కూడాను ఈ మనస్సును అనుసరించి ఉండేటువంటిది.
1: ఇంటెలిజెన్స్ ఆల్సో ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఫాలోయింగ్ దిస్ మైండ్.
0: దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణ, ఏతావాత దేహ ఇంద్రియములు అన్నీ కూడాను ఆత్మ యొక్క ఉపాధులే.
1: ది బాడీ, ది మైండ్, ది ఇంటెలిజెన్స్, ది అవేర్నెస్ అండ్ ది ఇన్నర్ ఆర్గన్స్, దీస్ ఆర్ ఆల్ మియర్లీ ది ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మతత్వమునకు ఎట్టి మార్పును కూడాను ఉంటుండవు, అది శుద్ధ చైతన్యము.
1: దేర్ ఆర్ నో చేంజెస్ వాట్స్ ఎవర్ ఫర్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ. దట్ ఇస్
0: దేహమునకే పుట్టు చావులు.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ది బాడీ వీ హ్యావ్ బర్త్ అండ్
0: పరిణామ క్షీణములు.
1: ది గ్రోత్ అండ్ ది డికే ఆర్ ఫర్ ది బాడీ.
0: అభివృద్ధి, అసంతృప్తులు,
1: సాటిస్ఫాక్షన్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్ ఆర్ ఫర్ ది బాడీ.
0: ఆత్మకు ఇట్టి విధములైనటువంటి పరిణామములు కాని క్షీణ దశలు కాని తారు పుట్టుకలు కాని ఏమాత్రము కూడాను ఉంటుండవు.
1: Neither all these aspects, nor birth and death, nor growth and decay can be attributed to
0: Atma. Kalukane savu puttukalenatti shashvitundu.
1: That is why he has been described as the permanent one which has neither
0: adi madhyantarahitu anadivadu.
1: That which has no end, no beginning and no middle.
0: Savu chavaka puttaka champabadaka.
1: He does not die, he is not born, he is not killed.
0: Annitanu sarva sakshi ay atma velugu ani.
1: Atma will shine as a witness in everything brilliantly.
0: Kanuka sarvamunaku dasayinatvanti yokka brahma tattvanni ee vyakti gurtinchadaniki prayatninchino atani yokka janmame nijamaina manavattvamu.
1: So the aspect of Brahman, which is the seer of everything for man who is wanting to recognize and have a vision of this originator of everything else, his life is fulfilled.
0: Kani ee naati manavattvamundu oka visishtamainatvanti yokka parivartana kani leka pravartana anukondi leka visishtata anukondi inke vidhamainatvanti yokka yukti anukovachu.
1: In the life, human life of today, you may look for a transformation or a distinctiveness or a feature which is unlike anything else.
0: ఇవన్నీ కూడాను అజ్ఞానం యొక్క చిహ్నములే.
1: All these are symptoms of ignorance.
0: ఆది శంకరులు మూడు విధములైనటువంటి ప్రార్థనలను తలుపుతూ వచ్చాడు.
1: ఆది శంకర was engaging himself in three types of prayers.
0: ఈశ్వర తలంపులకు అతీతమని తెలిసి కూడాను నిన్ను ధ్యానించుటకు పూనుకున్నాను.
1: ది ఫస్ట్ ఈజ్ ఈశ్వర, నోయింగ్ వెరీ వెల్ దట్ యు కెనాట్ బి గ్రాస్ప్డ్ బై వన్స్ ఓన్ మైండ్, ఐ హావ్ అండర్టేకెన్ టు ప్రే అండ్ మెడిటేట్ ఆన్ యూ.
0: ఇంకా వాక్కులకు అతీతమని కూడాను నేను గుర్తించకూడను నిన్ను వర్ణించుటకు ప్రయత్నిస్తున్నాను.
1: ది సెకండ్, even realizing that we are beyond words, I am trying to describe you in words.
0: Sarvavyapakudavani pracharam sarputu kudanu yatrarthinai nenu kasiki vacchanu.
1: Third, even after teaching that you are omnipresent and could be seen everywhere, I have come all the way on pilgrimage to Banaras. Nenu
0: chepputa okati cheyuta marokati.
1: Here my statement is one thing and my action is a different thing.
0: Kanukane మానవత్వములో తలచుట ఒకటి అనుభవించుట మరొకటి జరుగుతూ ఉన్నది.
1: దట్ ఈస్ వై ఇన్ హ్యూమన్ లైఫ్ వాంటింగ్ టు డూ సంథింగ్ ఈజ్ వన్ థింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇస్ అ డిఫరెంట్ థింగ్.
0: జీవిత సైకతలపై మానవుడు నిర్మించుకునేటువంటి భ్రాంతి అనేటువంటి పిచ్చిక గూళ్లను నిర్దాక్షిణ్యముగా నేలగూల్చేటువంటి పనిభూతములు ఎక్కడి నుండియో వస్తున్నవి.
1: ఆన్ ది స్టెప్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ది మ్యాన్షన్స్ అండ్ ది అంబిషన్స్ విచ్ ఎ హ్యూమన్ బీయింగ్ క్రియేట్స్ ఫర్ హిమ్సెల్ఫ్ ది డెమన్స్ కమ్ ఫ్రమ్ సమ్వేర్ అండ్ ది డిస్ట్రాయ్ ఆల్ ది మ్యాన్షన్స్.
0: రేఖలను విప్పిన లేత బొగ్గలను నేల కూల్పేటువంటి యొక్క పెనుగాల్గులు వీచుతున్నది.
1: The buds and flowers which open out their petals in the very beginning, huge winds and storms come.
0: ee penubhutamulu yokka tattamunu ee penugaatpula yokka tattamunu manavudu artham chesukoneleka tana yokka vaanchaneyandu maatrame taanu nimagnudai ajnanamulo munigipovutunnadu.
1: Man not understanding the purpose of such destructive elements by ignorance, he simply immerses himself in his own ambitions and
0: desires. Talukane talanchina talakunaku palinchetunti palatamunaku binnamuga unnadi.
1: That is the reason why what you want to achieve, being very different from the actual fruit, is the situation.
0: Talanchinadi taanu anubhavinchinappudu leka aacharinchinappude palamu kudanu daaniki sariyina reetiga dakkutundi.
1: It's only when one he experiences or when he puts into action what he wants to achieve, then the fruit is the right one.
0: Kanukane sruti yatho vacha nivartante aprasya manasa saha manasunakvani vaakunakvani atitamainatunte daivattamaneatunte satyanni pracharam chalaptu vachinadi.
1: It is in this context that the Sruti has been teaching that the divinity is something which is above your mind, the divinity is something which is beyond your words.
0: ఇక్కడ వేదమునందు రెండు విధములైనటువంటి యొక్క ప్రధాన పదములను ఉచ్చరించినది.
1: ఇన్ ది వేద ఇన్ దిస్ కాంటెక్స్ట్ టూ ఇంపార్టెంట్ వర్డ్స్ హావ్ బీన్
0: అట్టర్డ్. నిత్యము ఒక్కటి.
1: ది ఫస్ట్ వన్ ఇస్ పర్మనెన్సీ
0: స్వగత అనే రెండవది.
1: ది సెకండ్ వన్ ఇస్ స్వగత
0: స్వగత
1: స్వగత.
0: నిత్యము అనగా భూత భవిష్యత్తు వర్తమాన కాలమునందు కూడాను మార్పు చెందక ఉండేటువంటి యొక్క స్థితికే నిత్యత్వము అని చెప్పబడుతుంది.
1: నిత్యము పర్మనెన్సీ విల్ బి కరెక్ట్లీ డిస్క్రైబ్ ఇఫ్ ది థింగ్ డస్ నాట్ చేంజ్ ఇన్ ది పాస్ట్ ఇన్ ది ప్రజెంట్ అండ్ ఇన్ ది ఫ్యూచర్.
0: స్వగత అనగా ఒక్క ప్రదేశమునందు ఉంటూ ఉండి తన యొక్క జ్ఞాన ప్రకాశమును సర్వత్ర కూడాను వ్యాపింపచేయటం అనేటువంటి పరిస్థితికే స్వగత అని ప్రబోధిస్తూ వచ్చింది.
1: The meaning of the word swagata, the second word, is that being in one place, to be able to disperse the brilliance and the shining to all other places, this is the capacity described by the word swagata.
0: Okka suryudu okka sthanamulandutunnadu.
1: As an example, one sun is present in one place.
0: Thanu unnadi okkade okke sthanamulandi.
1: What exists is one sun, and where he exists
0: tani prakasham sarvatra kudanu vyapimpachestunnadu,
1: but his brilliance is being spread all over.
0: Deepamu okkate okka pradeshamandu untadi.
1: The light is present only one and in one place.
0: Dani yokka prakashamu illanta kudanu prasaristu vastuntadi,
1: but the brilliance of this light is spread in the entire home.
0: Adhe vidhamugane ఆత్మ ఒక్కటే అయినప్పటికీ తన యొక్క జ్ఞాన ప్రసాదమనేటువంటి యొక్క ప్రకాశమును సర్వత్రా కూడాను ప్రసరిస్తూ వస్తుండాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ వైల్ ఆత్మ ఈజ్ ఓన్లీ వన్ ది బ్రిలియన్స్ ఆఫ్ ఇట్స్ విజ్డమ్ ఈజ్ బీయింగ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: సూర్యునకు రెండు గుణములు.
1: ది సన్ హ్యాస్ టూ క్వాలిటీస్.
0: ప్రకాశము వేడి.
1: One is to shine, the other is to heat.
0: Ade vidhamugane atma tattvamunaku prakashamu pratiptamu aneetunte rendu shaktulu.
1: In the same manner, the aspect of atma has got two powers. One is
0: jeevine swabhavamu swaroopamu ani kudanu smrutulu nirupistu vachinayi.
1: These two qualities, one is to shine and the other is to make other things shine, these have been described by the Srutis as the swabhava and swarupa.
0: Swarupamunaku dharmi bhuta jnanamu ani cheptu vachindi.
1: For Swarupa, that is the original form, it has been described, the wisdom has been described as its natural form.
0: Dharmi Bhuta.
1: It has been described by the word Dharmi Bhuta.
0: Dharmiga, Dharmi Bhuta.
1: Dharmi Bhuta.
0: Svabhavamanaku Dharma Bhuta. Jnanamu anni.
1: Svabhava will be described by the word Dharma Bhuta.
0: Swarupamanaku Dharmi Bhuta. Jnanamani. స్వభావమునకు ధర్మభూత జ్ఞానమని రెండు విధములుగా విభజిస్తూ వచ్చింది.
1: ఫర్ దీస్ టూ క్వాలిటీస్ స్వభావ అండ్ స్వరూప ఈక్వలెంట్ వర్డ్స్ ఆర్ ధర్మభూత ధర్మిభూత.
0: ధర్మిభూతమనగా అణుత్వముతో కూడినటువంటిది. ధర్మి అనగా రూపము.
1: ధర్మిభూత సంథింగ్ కనెక్టెడ్ విత్ ఫామ్. ధర్మి మీన్స్ ఫామ్.
0: ఇది అణుస్వరూపంలో ఉంటున్నటువంటిది.
1: దిస్ ఫామ్ is in a miniature form. It is like the small particles, anus.
0: Idi paramanuvuto untuntundavi.
1: These are very, very indefinitely small particles.
0: Inka dharma bhuta jnanamanaga idi prakashavantamainatundi.
1: Dharma bhuta jnana means this is something which is
0: idi vibhu ani palukuto vachindi.
1: This also has been called vibhu.
0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుతూ
1: బికమింగ్ ది సటిలెస్ట్ పార్టికల్ అమంగ్స్ ది సటిల్ థింగ్
0: నేటి వస్తువునందున నేటియగుచూ
1: ఇన్ ది బిగ్ థింగ్స్ బికమింగ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ దోస్
0: అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి
1: బికమింగ్ ఎ విట్నెస్ ఎవ్రీవేర్ అండ్ ఎట్ ఆల్ టైమ్
0: ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే ఆత్మయగును
1: ఆత్మ ఈజ్ బ్రహ్మ బ్రహ్మ ఈజ్ ఆత్మ
0: ఈ అనుస్వరూపం అనేటువంటి యొక్క తత్వమును చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
1: దిస్ సటిల్ ఫామ్ ఆఫ్ ది స్మాలెస్ట్ పార్టికల్ షుడ్ బి అండర్స్టాండ్.
0: అదే స్వరూపము.
1: దట్ ఈస్ ది ఫామ్.
0: ఆ స్వరూపం నుంచే ఈ స్వభావము అనేటువంటిది జగత్తంతా వ్యాపించి ఉంటుండాలి.
1: ఫ్రమ్ దిస్ ఫామ్ దిస్ స్వభావ వాట్ వీ సీ ఇన్ ది క్రియేషన్ ఇన్ ది వరల్డ్ ఈ స్ప్రౌటింగ్.
0: అణువు సర్వ పదార్థముని ఎందు కూడాను చేరిపోతుంటుండాలి.
1: This anuvu, the smallest particle, is present in all matter.
0: Ee anuvu nandu marokkati inkoti cheradaniki veelu ledu.
1: In this small particle, nothing else can come and join
0: the ide indulo undinatvanti marmamu.
1: This is the secret that is contained in this.
0: Atma tattvam anetundi kani, brahmatvam anetundi kani, sarva padarthamulu endu kodunu cherutunnadi kani, tana endu yetti padartham kodunu cheradaniki veelu kadu.
1: Either the aspect of Atma or the aspect of Brahman enters and is present in everything else, but nothing else can enter either the Atma or the Brahman.
0: Aite ye anuvanandu ee yokka dharmi bhuta jnanamu cheri untundado aa padarthamu ee aatmaku swaroopakanga nirupistu vachindi.
1: But in the matter where this dharmi bhuta jnana enters as the smallest infinite form, that gets also the shining
0: yetavata sarva padarthamulu endukudanu ee anusakti vyapinchatam cheta sarva padarthamulu kudanu aatma yokka swaroopam aneetundide manaku swastham avutu vachindi.
1: Be that as it may, since this strength, the dharmi bhuta, the particle nature of this atma is present in all matter,
0: karanam emanaga ee anusakti lenatvanti yokka padarthamu jagattunandu kanaradu.
1: Because in this, we do not see anything in the world in which this anusakti, the strength of the anu, is not present.
0: Kanuka, prati padarthamunandu kudanu, ee dharmi bhuta jnanam aneetundi yokka anuswarupamu cheritam chetane, idi gana swarupakanga roopanni dharistu vastundali.
1: Because in all basic matter, since this dharmi bhuta jnana is present as an anusakti, that becomes bigger and material substance in larger measure.
0: Ee swarupamu dharma bhuta jnanamu.
1: This swarupa is the jnana which we have called the dharma bhuta jnana.
0: Ee dharmi bhuta jnanam anetundi darini dharma bhuta jnanam kinda mana dehamga marchukunnam.
1: This subtle dharmi bhuta, through the process of becoming dharma bhuta, we have changed.
0: Kanuka mana dehamunandu ee dharmi bhutam anetundi yokka anusakti సర్వత్రా వ్యాపించి ఉండటం చేత ఆత్మ స్వరూపమే మన యొక్క మానవత్వం అనేటువంటి సత్యాన్ని మనము గుర్తించుకోవాలి.
1: since in our human body, this subtle particle strength of Dharmi Bhuta is present everywhere, we should recognize that our human body derives its strength from the strength of
0: Padarthamulu enni marinappatikini indulo undinatuvanti yokka anusakti maradaniki veelledu.
1: Whatever changes may come to the external matter, but the interior strength called the anusakti cannot change.
0: Idi oka vendi tumbler.
1: This is a silver tumbler.
0: Idi dharma bhuta jnanam.
1: This can be described as dharma bhuta jnana.
0: Idi karya swarupam.
1: This is the form of the result of
0: the world. Idi karanamu vendi.
1: The reason for this is silver.
0: Karanamu lekunda karyamu kavataniki veelu ledu.
1: Without a cause, there can be no effect.
0: Swarupa swabhavamulu karana karya sambandhamainatuntivi.
1: Swarupa and swabhava have a relation which a cause and effect have between them.
0: Ee swarupamulu nivu enni vidhamuluga marchinappatikini indulo undinatuvanti venna oka vendini matramu marchadaniki veelu ledu.
1: Whatever changes you may bring about in the swarupa, in the form of this tumbler, you cannot change the nature of the silver, which is the base of this tumbler.
0: Adhe vidhamugane, ye padarthamaina teeskondi meeru. Ippudu idi oka padarthanga undi. Indulo kudanu anuswarupamainatuvanti yokka dharmi bhuta jnanam untundali.
1: In the same manner, you take any material, take this material which I am holding in my hand. In this is the anushakti, the dharmi bhuta jnana, which is present as the base.
0: Idi roopamunu manamu marchinappatikini, idi kalchi, bhasmam chesinappatikini, indulo bhasmamaneetuvanti anuswarupamai untuntadi.
1: Even if we change this form, even if we set fire to it and convert it into ashes, in that remnant form.
0: Roopamunu marinave kaani, ఈ ఆత్మతత్వం అనేటువంటి అణుతత్వము ఏ నాటికి కూడా మారేటువంటిది కాదు.
1: ఓన్లీ ది ఫార్మ్ కెన్ చేంజ్ బట్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ధర్మీభూత ది ఆత్మ ఆస్పెక్ట్ కెన్ నెవర్.
0: కనుకనే దీనికి నిత్యము సత్యము అని పలుకుతూ వచ్చింది వేదం.
1: దట్ ఈస్ వై ది వేద హెస్ డిస్క్రైబ్ దిస్ యాజ్ పర్మనెంట్ అండ్ పర్మనెంట్ ట్రూత్.
0: ఈ దేశం అనేటువంటిది కూడాను అనేక విధములైనటువంటి యొక్క పదార్థములతో కూడి ఉంటుండాలి.
1: This body too is composed of
0: prati okkari dehamu kudanu aneka vidhamaina padarthamulato cheri untundadi.
1: The individual body of everyone consists of many different types of matter.
0: Enni padarthamulato cheri enni vidhamainatuvanti okka angamulato kudinappatikini deenni okka vidhamainatuvanti mattito chesinappatiko leka agnilo vesinappatiko ini bhasmanga roopondi aa bhasmulo kudanu anuswarupani kalisthi untundadi.
1: Although the body consists of many types of different matter, when it is buried and mixed with
0: roopa namamulu marinave kaani anu tattvam aneetuvanti yokka dharmi bhuta jnanam aneetuvanti maraledu.
1: The name and the form will change, but the interior dharmi bhuta jnana, that will not change.
0: Kanukane prati manavuni yendu kudanu balyamu yavanamu vardhakyam aneetuvanti yokka రూపనామములు మారుతున్నది కానీ దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వము ధర్మీభూత జ్ఞాన స్వరూపాన్ని ధరించి బ్రహ్మతత్వముతో సర్వుడు ఎందుకు ప్రకాశిస్తూనే ఉంటుండాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇన్ ఎనీ ఇండివిజువల్ ది చైల్డ్హుడ్ ది యూత్ అండ్ ది ఓల్డ్ ఏజ్ ది నేమ్స్ అండ్ ది ఫార్మ్స్ ఆర్ చేంజింగ్ బట్ ది డివైన్ ఆస్పెక్ట్ ది ఆత్మ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ హిమ్.
0: ప్రేమ స్వరూపులారా, పదార్థము ప్రధానము కాదు, ప్రతి పదార్థమును కూడాను పరార్థముగా మార్చుకునేటువంటి యథార్థాన్ని మనం గుర్తించడమే మానవత్వం యొక్క విశిష్టత విలక్షణం కూడా.
1: ప్రేమ స్వరూపస్ మెటీరియల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ బట్ టు బి ఏబుల్ టు చేంజ్ ది మెటీరియల్ ఇన్ టు ఎ స్పిరిచువల్ ఆస్పెక్ట్ దాట్ ఈస్ ది డిస్టింక్టివ్ ఫీచర్ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: బంగారు ఒక్కటిగా ఉండవచ్చు,
1: ది గోల్డ్ మే బి ది సేమ్ థింగ్,
0: నగలు అనేక రూపములు ధరిస్తూ ఉంటాది.
1: ది ఆర్నమెంట్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: నగల రూపనామములు వేరువేరుగా ఉండొచ్చును కానీ కరిగించినప్పుడు బంగారం ఒక్కటే కదా.
1: ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ది ఆర్నమెంట్స్ మే బి డిఫరెంట్ బట్ వెన్ దే ఆర్ మెల్టెడ్ ది గోల్డ్ ఇస్ ది సేమ్.
0: అదే విధముగాని మానవ స్వరూప స్వభావములు భిన్న భిన్నములుగా ఉండవచ్చును కానీ అన్నింటి ఎందు ఉండేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆత్మతత్వం అనేటువంటి బ్రహ్మత్వం ఒక్కటనేటువంటి సత్యం మనకు గోచరమవుతుంది.
1: ఇన్ ది సేమ్ మేనర్ ది ఫార్మ్స్ ఆఫ్ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్ మే బి వెరీ డిఫరెంట్ But when we understand kind.
0: బంగారు ఒక్కటిగా ఉండవచ్చు.
1: The gold may be the same thing.
0: నగలు అనేక రూపములు ధరిస్తూ ఉంటాయి.
1: The ornaments will have different

0: The same manner, the forms of different human beings may be very different. But when we understand the oneness, the Atma that is
1: present,
0: all are equal.
1: మధ్య కాలం నుండి మాత్రమే ఈ తారతమ్యము ఏర్పడుతున్నావు కాని పుట్టుక మరణము ఇద్దరికి కూడాను దేహాలకు కూడాను సమానమే.
0: It's only in the times in between that differences arise, but the birth and death is the same for all the
1: ఏ చక్రవర్తి మొదలు చందారుడి వరకు కూడాను పుట్టే సమయంలో ఇంత బట్టైనా పట్టుకుని రాడు.
0: From the king downwards to the poor paraya, no one will carry even a piece of cloth when he is born.
1: ఏ సమయం లోపల కించిత్తైనా అడ్రస్ అయినా చెప్పిపోడు.
0: When he goes, he will not give even his address to a small extent.
1: ఈ రెండింటి యందు సర్వుని యొక్క తత్వము దేహము యొక్క సమానత్వమే ఈ రకంగా ఉంటున్నప్పుడు ఆత్మతత్వము సమానత్వం అని చెప్పడంలో ఏమాత్రము సందేహం ఉండదు.
0: In these two trivial matters, when the aspect of every human being is the same, in the matter of Atma, how can there be any doubt?
1: Yavariki yavar.
0: Who is for whom?
1: Yentakalam ee sambandha bandhavyam.
0: How long will these relations
1: last? Aithe unnanta varaku mana kartavya karmalanu nirvartinchadamu mana yokka manavattam yokka pradhana dharmam.
0: But so long as we remain here, to fulfill our duties and responsibilities is the nature of human
1: beings. Okkokka vyaktiki ఒక్కొక్క కర్తవ్యం అనేటువంటి నిర్ణయం చేసుకున్న తర్వాత ఆ కర్తవ్యం సక్రమంగా మనం పాటించాలి.
0: When each individual decides that so and so is his duty, he should perform that duty well.
1: ఇహమున సుఖీంప హేమతారక విద్య పరమున సుఖీంప బ్రహ్మ విద్య.
0: In order to live well and comfortably in this world, you have to have worldly education. In order to live well and comfortably in the spiritual world, you should have spiritual
1: education. లోకములో సర్వము బ్రహ్మం నుండినే పుట్టుతున్నది కాని ప్రపంచమంతా కూడాను బ్రహ్మం పైనే ఆధారపడి ఉండినప్పటికీ ఈ ప్రపంచం కూడాను బ్రహ్మముతోనే ఉండినప్పటికీ బ్రహ్మమును కించిత్తైనా కూడాను బాధించదు.
0: ట్రూలీ ఆల్దో ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఒరిజినేటింగ్ ఇన్ బ్రహ్మన్ ఈజ్ బీయింగ్ క్రియేటెడ్ ఫ్రమ్ బ్రహ్మన్ వాట్ ఎవర్ ఎగ్జిస్ట్ హియర్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి అటాచ్డ్ ఆర్ ట్రబుల్ బ్రహ్మన్ వాట్ సో ఎవర్.
1: పాము నోటి ఎందే విషం ఉంటుండాలి.
0: There is poison in the mouth of a snake.
1: ఆ దంతముల చేతనే అనేక పదార్థములు తింటుండాలి.
0: With the same teeth, the snake is eating many things.
1: కానీ తన విషము తనను బాధించుతున్నదా?
0: But is the poison of the snake troubling the snake?
1: తేను తన యొక్క తోకయందే విషమును ధరించి ఉంటుండాలి.
0: The scorpion has poison in its tail.
1: అయితే తన యొక్క విషము తనను బాధించుతున్నదా?
0: But is that poison giving any trouble?
1: అదే దైవత్వమునందు ప్రకృతి తన యొక్క స్వరూపమైనప్పటికీ ఈ ప్రకృతి యొక్క బాధలు దైవత్వమునకు ఏమాత్రం కూడా సంబంధం లేకుండా ఉంటుంటాయి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్దో ది ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ఎ ప్రొజెక్షన్ ఆఫ్ డివినిటీ గెట్ ఆల్ ది ట్రబుల్
1: విజయ వాసనలు కలిగి భ్రాంతితో నిండి ఈ సంబంధ బాంధవ్యములతో కట్టుబడినటువంటి యొక్క మానవునికే ఈ బాధలు కాని ఎట్టి సంబంధము లేక సర్వము తానే అనేటువంటి యొక్క ఏకత్వంతో ఉండేటువంటి యొక్క భగవంతునకు ఈ బాధలు ఎందుకు ఉంటాయి?
0: మ్యాన్ హూ ఇస్ ఇమ్మర్స్డ్ ఇన్ మెటీరియల్ థాట్ అండ్ ది ఇల్యూజన్స్ ఆఫ్ ది వరల్డ్ ఆల్ ది ట్రబుల్స్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ టు ది మ్యాన్ బట్ ఫర్ డివినిటీ హూ ఇస్ నాట్ ఇన్ ఎనీ వే
1: గతి చుట్టూ 100 అద్దములు పెట్టుకుంటే 100 అద్దములు ఎందుకు కూడాను మన ప్రతిబింబమే కనిపిస్తుంటాయి.
0: When we have 100 mirrors around us in our room, in all the 100 mirrors we see our own reflection.
1: ఈ 100 ప్రతిబింబములను కూడా చూచి నీవేమైనా భయభ్రాంతులకు గురి అవుతావా?
0: Looking at these 100 reflections, are you afraid?
1: నాదేను అని ఆనందిస్తావు.
0: You will feel and happy that all the
1: అదే ఈ దేహముల అన్ని కూడాను భగవంతునికి తాను ధరించిన అద్దముల వంటివి.
0: In the same manner, to God, all these human bodies are simply...
1: ఈ దేహములు ఎందున్నటువంటి యొక్క ప్రతిబింబము తాను ఒక్కడే.
0: The reflection that is present in all these bodies is...
1: దీనివల్ల ఎట్టి మార్పును కూడాను ఉంటుండదు.
0: There will be no change of any kind at any time.
1: దేహాత్మ, జీవాత్మ, పరమాత్మ అని మూడు విభాగములు చేస్తూ వచ్చారు ఈ స్మృతులు.
0: The Shrutis have been dividing this into three types, Dehatma, Jeevatma and Paramatma.
1: ఈ మూడింటి యొక్క సంబంధం ఏమిటి?
0: What is the connection between these three?
1: సముద్రం ఉంటున్నది.
0: There is the ocean.
1: దీనినే కూటస్థుడు అని కూడా పిలుస్తూ వచ్చారు ఋషులు.
0: Rishis have also been calling this the Kutastha.
1: జలము నుండి అలలు బయలుదేరుతున్నాయి.
0: From water come

0: waves. ఈ అలల నుంచి నురుగు వస్తుండాలి. From the waves comes foam.
1: అలలను వదలి నురుగు ఉండటం లేదు.
0: Without the waves, you do not have the foam.
1: జలమును వదలి అలలు ఉండటం లేదు.
0: Without water, you don't have waves.
1: ఈ మూడు ఒకదానికొకటి సన్నిహిత సంబంధమే.
0: The water, the waves and the foam are...
1: అయితే నురుగును అలలు అని పిలువరు.
0: But we don't call the foam.
1: అలలను సముద్రము అని పిలువరు.
0: We don't call the waves the water of the ocean.
1: అదే విధముగానే ఈ దేహాత్మ అనేటువంటిది ఒక నురుగు వంటిది.
0: In the same manner, what we call dehatma is like the foam.
1: ఈ పాంచభౌతికమైనటువంటి యొక్క కాయము బుడగ వంటిది.
0: This body, which is made up of the five basic materials, is like a bubble.
1: పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు ఎప్పుడూ విడచేది ఎరుక లేదు అన్నాడు వేమన.
0: This weak human body, which is made up of the five material elements, we do not know when it will drop.
1: శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనగున.
0: They have prescribed a limit of 100 years for this.
1: బాల్యమందు
0: believe this limit of 100 years. Maybe in your childhood, maybe in your youth.
1: ఊరను అడవిలో ఉదక మధ్యమును.
0: Maybe in a village, maybe under water.
1: ఎక్కడ ఏ సమయములో ఏ ప్రదేశమునందు ఏ విధమైన స్థితిలో ఈ దేహం ఓడిపోతుందో ఇది నీటి బుడగ వంటివి.
0: When and where and under what circumstances will this body drop and disappear? No one can say.
1: కనుకనే దీనికి ఈ దేహమునందు కూడాను అనుస్వరూపాన్ని ధరించి ఉండటం చేతనే దీనికి దేహాత్మ అన్నారు. దేహమునందు కూడాను ఆత్మ ఉన్నది కనుకనే దేహాత్మ అని పిలుస్తూ వచ్చారు.
0: While in this deha, the body, there is also the dharmibhuta, the anuswarupa, it has been called the dehatma.
1: జీవాత్మ అనగా ఇది కేవలము ఒక కార్యస్వరూపాన్ని ధరించినటువంటి ఒక చైతన్యం కనుక ఈ చైతన్య తత్వము కార్యములకు ఒక ప్రధానమైనటువంటి స్వరూపం.
0: What we call jivatma, since it is also the divine strength which has taken a form for the purpose of action, this is called jivatma.
1: సర్వ చైతన్యములు కూడాను సమస్త పదార్థములు కూడాను కదిలింప చేస్తుంది కాని ఆత్మతత్వము దగ్గరికి వచ్చేటప్పటికే అణిగి మరిగి ఉంటుంటుంది.
0: This particular divine force is capable of moving everything else, but when it comes to the Atma, it cannot have any such influence.
1: ఈ ఆత్మ చైతన్యములకు విషయము కాదు.
0: This Atma is not something which is subservient to the divine
1: force. అయితే చైతన్యములను కూడాను ఈ ఆత్మ అనేటువంటి ఈ అనుస్వరూపము ధరించి ఉంటుండాలి.
0: But Atma is contained in this Jivatma as well in the form of an anuswarupa.
1: ఈ ధర్మీభూత జ్ఞానం అనేటువంటిది వ్యాపించి ఉంటుండాలి.
0: This ధర్మీభూత జ్ఞాన is present in this.
1: కనుకని అక్కడ కూడాను జీవ ఆత్మ అని కూడా ఆత్మను అక్కడ కూడాను చేర్చుకున్నారు.
0: That is why not calling it simply Jiva, we are calling it Jivatma. Atma is present there as well.
1: ఇంకా పరమాత్మ,
0: the third stage, పరమాత్మ.
1: ఇక్కడ మీరు చిన్న విషయంగా మీరు యోచించుకోండి.
0: Here you should give a little thought to
1: దేహము, జీవుడు, పరము ఈ మూడు కూడాను భిన్నంగా మనకు రూపొందుతున్నాయి.
0: Here we have three distinctive names, deha, jiva and param.
1: Jiva, ఆత్మ, రాయండి.
0: You write jiva, ఆత్మ.
1: దేహ, ఆత్మ.
0: దేహ, ఆత్మ.
1: పర, ఆత్మ.
0: పరం, ఆత్మ.
1: జీవ, దేహ, పరం మూడు వేరువేరుగా ఉన్నాయి. ఆత్మ, ఆత్మ, ఆత్మ ఒక్కటిగానే ఉంటుండాలి.
0: ఆన్ ద లెఫ్ట్ సైడ్ దేర్ ఇస్ డిస్టింక్టివ్ త్రీ డిఫరెంట్ థింగ్స్, దేహ, జీవ, పరమ. ఆన్ ద రైట్ సైడ్ ఇట్ ఇస్ కామన్, ఆత్మ, ఆత్మ.
1: ప్రేమ స్వరూపులారా, ఇంతవరకు మీకు పోనక్కర్లేదు. చిన్న చిన్న విషయాల లోపల కూడాను మనం విచారణ చేస్తే దీర్ఘంగా సత్యమైనటువంటిది మనకు సులభంగా అర్థమవుతూ వస్తుంది.
0: You do not have to go very deep. If only you can give some thought to what is truth, truth will become easily
1: understood. Anika mandi na daggariki vastuntaru, Swami, I want peace antuntaru.
0: Many people come to me and say, Swami, I want peace.
1: Naaku kavali shanti antuntaru. Naaku kavali shanti.
0: Naaku kavali shanti. I want peace.
1: Ikkada enni padamulu?
0: How many words are
1: there? I want peace.
0: There are three words. I want peace.
1: I want peace. Mooda padamulu.
0: there are three words. I want peace.
1: చక్కగా విచారణ చేసుకుంటే ఐ ఈగో.
0: If you give good thought to this, I is ego.
1: తీసేసేయి.
0: Remove it.
1: Want, desire, దాన్ని తీసేసేయి.
0: Want signifies desire.
1: ఇది ఏది తీసే ఉంటుంది.
0: What remains is peace.
1: నీకు ఈగో, డిజైర్ ఈ రెండు పక్కన పెట్టుకొని పీస్ పీస్ పీస్ అంటే పీస్ వస్తే అవుతుంది అది. పీస్ కాదు.
0: Having ego and desire alongside your peace, if you want peace, how can you get peace?
1: కనుక మనము సులభంగా కూడా ఆధ్యాత్మిక విషయంలో మనము సరైనటువంటి రీతిగా మనం లోతులకు దిగి ఈ ఏకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వంతో అద్వైత భావంతో మనం విచారణ చేస్తే ఎంత సులభమైనటువంటిదో, ఎంత సున్నితమైనటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత మధురమైనటువంటిదో సులభంగా అర్థమవుతుంది.
0: If only you can go in depth in a simple manner to understand the meaning of spirituality with the view that atma
1: is ee prapanchamulo kuliginatvanti yokka pravrutti bhavamulo kaliginatvanti manavulaku ee nivrutti tattvamulo artham kaadu.
0: But for man who is totally immersed in material and worldly affairs,
1: deeniki okka chinna udaharanam.
0: There is one simple example for this.
1: Palamuloni madura ratam తరువు తాను ఎరుగునా.
0: ది స్వీట్ జ్యూస్ దట్ ఇస్ కంటైన్డ్ ఇన్ ది ఫ్రూట్ డస్ ది ట్రీ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్.
1: పువ్వులోని పరిమళము తీగలు అనుభవించునా.
0: ది ఫ్రాగ్రెన్స్ దట్ ఇస్ కంటైన్డ్ ఇన్ ఎ ఫ్లవర్ విల్ ది ట్రీ ఆన్ విచ్ ది ఫ్లవర్.
1: కాయాలోని మధుర రసము గ్రంథం అనుభవించునా. చెట్టు నిండుకు కాయలు కాస్తున్నాయి.
0: There are fruits all round the tree.
1: కాని ఆ ఫలము యొక్క మధుర రసము చెట్టుకు ఏమాత్రము తెలియదు.
0: But the sweet juice of the fruit is not known by the tree.
1: పుష్పములో ఉండినటువంటి యొక్క పవిత్రమైనటువంటి పరిమళము ఆ యొక్క తీగకు ఏమాత్రము తెలియదు.
0: The fragrance that is contained in the flower is not experienced by the tree.
1: అదే విధముగానే దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వము ప్రతి మానవుని ఎందు కూడాను తనకు వెంట దంట ఇంట కంట ఉంటుండినప్పటికీ తన యొక్క మానవత్వంలో మనస్సు యొక్క తత్వానికి అర్థం కావటం లేదు.
0: ఇన్ ది సేమ్ మేనర్ వైల్ ది డివైన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ విత్ హిమ్ అండ్ అరౌండ్ హిమ్ మ్యాన్ డస్ నాట్ అండర్స్టాండ్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ.
1: కనుక మనము ఆత్మతత్వ నిమిత్తమై అన్య ప్రదేశములకు పోనక్కర్లేదు, అన్యులను ఆశ్రయించనక్కరలేదు. అయితే ఈ యొక్క విషయాన్ని గుర్తించే నిమిత్తమై తెలుసుకునే నిమిత్తమై తెలిసినటువంటి మహనీయుల దగ్గరికి వెళ్లి కొంతవరకు నువ్వు తెలుసుకోవటానికి ప్రయత్నించి తద్వారా నీకు నీవే సాధన కలుపుకోవాలి, విచారణ చేయాలి.
0: సో ఫర్ అండర్స్టాండింగ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ వీ డు నాట్ హావ్ టు గో ఎల్స్వేర్, వీ డు నాట్ సీక్ ది అసిస్టెన్స్ ఆఫ్ అదర్ పీపుల్, బట్ టు సమ్ ఎక్స్టెంట్ వీ షుడ్ రీచ్ పర్సన్స్ హూ నో అండ్ హూ అండర్స్టాండ్ దిస్.
1: గురువు అయినప్పటికీ తాను చెప్పగలనే కాని చేయవలసినటువంటి నీవే.
0: ఈవెన్ ఎ గురు కెన్ టెల్ యూ వాట్ టు డూ బట్ యూ హ్యావ్ టు డూ వాట్ హ్యాస్ టు బి డన్.
1: బిడ్డ అంటే తల్లికి ప్రాణం.
0: ఎ చైల్డ్ ఈజ్ లైఫ్ టు ఇట్స్ మదర్.
1: కానీ బిడ్డకు మాటలు నేర్పించాలంటే తల్లి మాట్లాడి తర్వాత బిడ్డతో పలికించడానికి ప్రయత్నిస్తుందే కాని తల్లి నోరు బిడ్డ నోట్లో పెట్టి పలకడానికి వీలు కాదు.
0: If the mother wants to teach the child to talk, the mother will first speak and then make the child speak. But the mother's mouth cannot be put into the baby's mouth.
1: Mana granthamulu kodanu veda shastra purana itihasamulu kodanu ee brahma sutramulu kodanu pavitramaina vishayamulanu prabodhistu vachayi kaani granthamulu bodhinchinanta matramana manaku ee matram kodanu prayojanam ledu avarane aacharanalo pettali.
0: Our texts like the Vedas, the Puranas and the Brahma Sutras have been teaching us great things, but reading the books is not the necessary.
1: Mottamota mana indriyamu yokka udregatanu manamu tampali.
0: The first thing is to remove and destroy the excitement of our organs.
1: Aneka mandi indriya udregatanu tampe nimittamai kontha varaku aaharanni control chestuntaru.
0: Many people with a view to control the excitement of their senses.
1: Idi kevalam vedritanam.
0: They control their food.
1: ఇది అజ్ఞానం యొక్క లక్షణం.
0: దిస్ ఇస్ ది సింప్టమ్ ఆఫ్ ఇగ్నరెన్స్.
1: ఇది కాదు ప్రధానం.
0: this is not important.
1: సత్యాన్ని గుర్తించుకుంటే తమకు తామే నిలిచిపోతుంటాయి.
0: ఇఫ్ వి రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ దర్ ఓన్ అకౌంట్ ది సెన్సెస్ విల్ కమ్ అండర్ కంట్రోల్.
1: పుట్టపైన మర్తించిన పాము మరణ ముందున
0: ఇఫ్ యూ టేక్ యువర్ స్టిక్ అండ్ బీట్ ఆన్ ది యాంకిల్ విల్ ది స్నేక్ ఇన్ సైడ్.
1: తనువును తా దండించిన విషయభోగములు అనుగున
0: ఇఫ్ యూ పనిష్ యువర్ సెల్ఫ్ యువర్ డిజైర్ ఫర్ మెటీరియల్
1: ఆకలి తప్పును మానినంత ఆత్మజ్ఞాని తానగున
0: if you give up your hunger and thirst will
1: taan evaro teliyakunna tattvanam vetukuduru
0: if he does not know who he is how can he understand spiritual aspect
1: motta motta taan evaro telchukotaniki prayatnam cheyakunda anya vichimana paina manam sabal chestunte ee kevalamu ajnanam kante ajnanam ani cheppavachu
0: without attempting to know firstly who you are if you want to know everything else other than yourself this is the primary step in ignorance
1: prema swarupulara మానవత్వము అజ్ఞాన తిగురాంధకారంలో మునగటం చేత ఒక బిందుత్వంగా ఉంటుండాలి. నీటి బిందువు వలె ఉంటుండాలి.
0: ప్రేమ స్వరూప సిన్స్ హ్యూమన్ నేచర్ ఈజ్ ఇమర్స్డ్ ఇన్ ది డ్రాప్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఇట్ ఇస్ లైక్ ఎ డ్రాప్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఇట్ టేక్స్ ది ఫామ్.
1: తన యొక్క ప్రేమ కూడాను కేవలము స్వార్థమై సంకుచితమై కేవలం అనుప్రమాణంగా ఉంటుండాలి.
0: His love too becomes selfish, becomes narrow, and appears like a small child.
1: Tanu talavaru tappa annilanu preminchetuvanti yokka idi tamalo emaatramu undadu.
0: There is no strength in one to look beyond himself and his people and love others.
1: Kani daivam yokka prema vishalamaina samudram vantidi.
0: But God's love is like a broad ocean.
1: Ee samudramu daggariki velli అణుబిందువైనటువంటి యొక్క నీటి బిందువు సముద్రానికి పోల్చుకోవటానికి కాని సముద్రాన్ని అర్థం చేసుకోవటానికి కాని ప్రయత్నించడం ఏమాత్రమైనా సాధ్యమవుతుందా?
0: బట్ టు గో నియర్ సచ్ ఎ బ్రాడ్ ఓషన్ వన్ బీయింగ్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ టు బి వాంటింగ్ టు అండర్స్టాండ్
1: ఈ ప్రయత్నము కేవలము చీమ సముద్రము లోతును వెతకడానికి పోయినట్టుగా ఉంటుంది.
0: దిస్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ది ఓషన్ ఆఫ్ డివినిటీ ఈజ్ లైక్ ఎన్ యాంట్ గోయింగ్ టు స్విమ్.
1: దీనివల్ల నీవు ఏమాత్రము కూడా నువ్వు సత్యత్వాన్ని పొందలేవు.
0: త్రూ దిస్ ప్రాసెస్ యూ కెన్ నెవర్ అండర్స్టాండ్.
1: అయితే నీవు సముద్రము యొక్క పోలికను పొందాలనుకుంటే మరొక మార్గాన్ని అనుసరించు.
0: బట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ది షేప్ ఆఫ్ ది ఓషన్
1: నీవు ఉన్నది బిందు స్వరూపమైనప్పటికీ ఆ బిందువును సముద్రంలో చేర్చు. బ్రహ్మవిత్వమైవ భవతి రెండు సముద్రమైపోతాయి.
0: Although you are of the form of a small drop, make the drop merge into the ocean, then you will become the ocean.
1: బిందువును వేరుగా ఉంచుకొని సముద్రమును వేరుగా ఉంచుకొని సముద్రమును వర్ణించడానికి ప్రయత్నం చేస్తే బిందువుకు ఏమాత్రమూ సాధ్యం కాదు. భగవంతుని తెలుసుకోవటానికి ఎవరికీ తరము కాదు.
0: ఇఫ్ యూ కీప్ యువర్ సెల్ఫ్ ఎస్ ఎ డ్రాప్ అండ్ సెపరేట్ ఫ్రమ్ ది ఓషన్ యూ విల్ నెవర్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఓషన్ సో లాంగ్ ఎస్ యు ఆర్ డిఫరెంట్. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ వన్ ఎనీ హ్యూమన్ బీయింగ్ టు అండర్స్టాండ్ గాడ్.
1: నీ యొక్క తత్వం భగవంతుని యందు ఐక్యం గావించు. అప్పుడు రెండు కూడా ఏకత్వం అయిపోతాయి.
0: మెర్జ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు గాడ్ దెన్ ది టూ విల్ బికమ్ వన్.
1: ఈ విధమైన ఐక్యతకు తగినటువంటి ప్రయత్నము చేయటంలో మానవత్వం సార్థకమవుతుంది. కానీ నేను నేనే నీవు నీవే అనుకుంటుంటే ఇది ఏనాటికి కూడాను సమత్వం అనేటువంటిది కానీ ఆనందం అనేటువంటిది కానీ మనకు లభించటం కల్లా కల్లా కల్లా.
0: విత్ దిస్ ఐడియా ఆఫ్ వన్నెస్ యూ కెన్ అచీవ్ సంథింగ్ బట్ ఇఫ్ యూ ఫీల్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్ సెపరేట్ అండ్ గాడ్ ఇస్ సెపరేట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఇట్ విల్ నెవర్ హ్యాపన్.
1: అయితే ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి మరొక ఆత్మ కావాలా అని కొంతవరకు సందేహంగా ఉండవచ్చు.
0: బట్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఈస్ దేర్ నెసెసిటీ ఫర్ అనదర్ ఆత్మ.
1: ఇది కూడా ఒక అజ్ఞానమే.
0: యూ మే గెట్ ఎ డౌట్ బట్ దట్ టూ ఇస్ ఇగ్నోరెన్స్.
1: దీపం ఎక్కడుందో చూడటానికి ఇంకొక దీపం తీసుకోవాల.
0: టు ఫైండ్ అవుట్ వేర్ ఎ ల్యాంప్ ఇస్ హ్యావ్ యూ టు టేక్ అనదర్ ల్యాంప్.
1: దీపమే వెలుగుతుంటే దాన్ని చూడటానికి ఇంకొక దీపం ఎందుకు కావాలి?
0: When you are searching for a lamp, do you need another lamp to find that?
1: అదే విధముగానే ఆత్మతత్వము ప్రకాశంగా స్వప్రకాశమై వెలుగుతూ ఉంటుండాలి.
0: In the same manner, the aspect of ఆత్మ is self-luminous.
1: ప్రకాశించేటువంటి యొక్క చంద్రుని చూడాలనుకుంటే ఒక టార్చ్ లైట్ పెట్రోమాస్ లైట్ హరికెన్ ల్యాంప్ను తీసుకుని పోవటము ఇది ఎంత వెర్రితనం.
0: With a view to see the moon who is shining, taking an hurricane lantern or a torch light for that purpose, how foolish is it?
1: చంద్రుని యొక్క వెలుతురు ఆధారంతోనే చంద్రుని చూడాలి.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ ది బ్రైట్నెస్ ఆఫ్ ది మూన్ వీ షుడ్ బి ఏబుల్ టు సీ ది మూన్.
1: కనుక ప్రేమ స్వరూపుడు ప్రకాశిస్తూ ఉంటున్నాడు.
2: the form of prema is shining.
1: ఆ ప్రకాశం యొక్క ఆధారం చేతనే ఆ యొక్క ప్రకాశాన్ని ప్రేమ స్వరూపుణ్ణి పొందాలి.
2: విత్ ది హెల్ప్ ఆఫ్ ది బ్రైట్నెస్ ఆఫ్ దట్ ప్రేమ యూ షుడ్ బి ఏబుల్ టు సీ ది ప్రేమ.
1: వేరు మార్గమును మనం అనుసరిస్తున్నా ఈ యొక్క స్థానం కానీ ఈ యొక్క స్వరూపమును కానీ మనం అందుకొనలేము.
2: ఇఫ్ యూ ఫాలో అనదర్ పాత్ వీ కెన్ నెవర్ రీచ్ ఐదర్ దిస్ పొజిషన్ ఆర్ దిస్ ఫామ్.
1: కనుక ఆత్మ అనేటువంటిది అనుస్వరూపమై తాను సర్వ పదార్థములు ఎందుకు చేరటం చేత సర్వ పదార్థములు కూడా ఆత్మకు స్వరూపంగా రూపొందుతూ వస్తున్నాయి.
2: సిన్స్ ఆత్మ ఈజ్ అనుస్వరూప అండ్ ఇన్ దట్ ఫార్మ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ మ్యాటర్ కంటైన్స్ ది ఫార్మ్ ఆఫ్.
1: కనుకనే వేదమునందు ఈశ్వర సర్వభూతానాం
2: this has been described in the Veda by
1: Ika Vasyam Idam Sarvam.
2: Ishvara is present in all the bhutas and Ishvara is enveloping all the bhutas.
1: Sarvatra kudanu daivatvame untundane satyanni gurtinchukunnam kaani idi gurtinchukoni vakyamulato cheppinanta matramna prayojanam ledu guruvu cheppinatundi mantramunu uchcharinchinanta matramna prayojanam ledu daalini అనుభవించడానికి ఆచరించడానికి తగిన కృషి చెయ్యాలి.
2: వి హావ్ రికగ్నైజ్డ్ ది ట్రూత్ ఆఫ్ ది ఆమ్నిప్రెసెన్స్ ఆఫ్ దిస్ డివినిటీ బట్ మేర్ రికగ్నిషన్ ఆర్ అటరింగ్ ఇట్ ఇన్ వర్డ్స్ ఇస్ నాట్ సఫిషియెంట్. వాట్ ఎవర్ యూ హావ్ రికగ్నైజ్డ్ యూ షుడ్ బి ఏబుల్ టు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: తాదాత్మ్య భావాలను పొందిపోవాలి.
2: యూ షుడ్ అటైన్ ది స్టేట్ వేర్ యూ ఆర్
1: ఏదో ఒక గురువు వచ్చి ఒక శిష్యునికి తివోహం తివోహం తివోహం తివోహం తివోహం అనేటువంటి ఒక మంత్రాన్ని ఉపదేశించాడట.
2: A guru taught a disciple the mantra Sivoham Sivoham.
1: Sare atari eppudu chusina Sivoham Sivoham Sivoham Sivoham Sivoham antuntu vachadu.
2: This disciple at every time has been saying Sivoham Sivoham.
1: Atana daggariki oka mitrudu vachi emutayya eppudu chusina Sivoham Sivoham antundavu deeni artham emiti ani adigaadu.
2: A friend came to him and asked him, whenever I see you, you always say Sivoham Sivoham. What is the meaning of this?
1: Sivoham Sivoham ante nene Shivudu nene Shivudu nene Shivudu ani cheppan cheppaleta.
2: Sivoham means I am Shiva, I am Shiva.
1: Sare cheppadu ee vishwasam dudanga undali kada.
2: So he said, but this faith must be firm in him.
1: నేనే శివుడు నేనే శివుడు అన్నప్పుడు ఆ ఇంకొక వచ్చినటువంటి మిత్రుడు అన్నాడట, పార్వతీదేవి మీకేం కావాలి అన్నాడట.
2: ది ఫ్రెండ్ హూ కేమ్ ఆస్క్ ది క్వశ్చన్ వెన్ యూ సే యు ఆర్ శివ వాట్ ఈస్ పార్వతీ టు యూ.
1: అపరాధం అపరాధం అపరాధం అన్నాడట.
2: హి సెడ్ నో నో దట్ ఈస్ అ ఫాల్స్ ప్లీజ్ ఐ వుడ్ నాట్ కమిట్ దట్ మిస్టేక్.
1: నిజంగా తాను శివుడైతే పార్వతి కూడా ఉంటాను అర్థానికి కావాలంటే ఇక్కడ ఎందుకు ధైర్యంగా చెప్పకూడదు.
2: Truly, if he is identical with Shiva, why should he not have...
1: Padamana matram uttarinchi, arthamana matram telupukuntu, danini, tadatma bhavamulo pondakunda undinappudu, tanu shivatvanni abhyasinchi prayojanam emi.
2: Here, he is uttering the word, he knows the meaning.
1: Ee vidhanga ade kudanu, mana bharatiyulu, kevalamu, oka moodacharanga poyi, కొన్ని విధములైన ఆశాస్పదములకు ఆలవాలమైపోతున్నారు.
2: ఇన్ దిస్ మేనర్ సిటిజన్స్ ఆఫ్ భారత్ ఆర్ అడాప్టింగ్ సచ్ సమ్ మీనింగ్లెస్ రిచువల్స్ అండ్ ఆర్ లూజింగ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దోస్ రిచువల్స్.
1: కనుక మనము ఆ విధమైనటువంటి విశ్వాసాన్ని మనం దృఢపరచుకోవాలి. విశ్వాసమే లేకపోతే మనం ఏమాత్రం కూడా ముందుకు పోలేము.
2: వీ షుడ్ దేర్ఫోర్ స్ట్రెంగ్తెన్ సచ్ ఫెయిత్. వితౌట్ ఫెయిత్ వీ కెనాట్ మూవ్ ఫార్వర్డ్ ఈవెన్ వన్ స్టెప్.
1: మన జన్మకు మూల కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ద రీజన్ మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ బర్త్?
1: కర్మనే మూల కారణం.
2: వాట్ ఈస్ ది మెయిన్ రీజన్?
1: కర్మకు మూల కారణం ఏమిటి? రాగద్వేషమే మూల కారణము.
2: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ యాక్షన్?
1: రాగద్వేషములకు మూల కారణం ఏమిటి?
2: యువర్ లైక్స్ అండ్ డిస్లైక్స్. వాట్ ఈస్ ద రీజన్?
1: పరిస్థితుల యొక్క ప్రభావమే మూల కారణం.
2: స్ట్రెంగ్త్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైక్ అండ్ డిస్లైక్.
1: ఈ ప్రభావములకు మూల కారణం ఏమిటి?
2: And what is the main reason for
1: bhramti? Ye moola karanam.
2: Your illusion is the
1: main. Ee bhramti ki moola dharam emiti?
2: What's the reason for your illusion?
1: Dvaitame.
2: The duality in your mind.
1: Dvaitamunaku moola dharam emiti?
2: What's the reason for duality?
1: Ajnanami. Ajnanam.
2: Ignorance is the reason for this dual behavior.
1: Ee ajnanam chetane manaku dukkham praaptistundadi.
2: Out of
1: ee ajnanam chetane జన్మ మూలక లభిస్తుంటుందా?
2: అవుట్ ఆఫ్ దిస్ ఇగ్నోరెన్స్ కమ్స్ అవర్
1: సాఫ్. ఈ అజ్ఞానము నిర్మూలన కావాలంటే జ్ఞానాదేవత కైవల్యం. మనము కొన్ని విధములైనటువంటి యొక్క జ్ఞానతత్వాన్ని మనం పొందాలి.
2: If you want to destroy this ignorance, you should become wise. You will have to acquire some wisdom.
3: Prema swarupulara, amitanga kalam teesukoni meeku ekku gamanistunnanu. Vinna vishayalu, meeru telusukunna vishayalu, konnintini aina kudanu meeru aacharanayandu unchi, tadwara meeru aadarshaprayulai భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి సంస్కృతిని తిరిగి ప్రచార ప్రబోధములు చేసి ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధములు కలిపి తద్వారా భారతీయ సంస్కృతిని పునరుద్ధరింపచేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: By talking too long, I am giving you some trouble. I will therefore cut short the discourse, hoping that what you have listened and what you have understood, to some extent at least, you will put it into practice in your daily life and become ideals and will be able to resuscitate the culture and the traditions of Bharat, and that you will see that these are done in practice. I will bring this discourse to a close.
3: దైవమునకు జన్మదినం అనేటువంటిది ఒక్కటి ప్రత్యేకంగా లేదు కనుక ఏనాడు మీ హృదయాల్లో పవిత్రమైన భావములు అభివృద్ధి పరుచుకుందరు, ఏ నిర్మలమైన ప్రేమను మీరు ప్రతిష్ఠ చేసుకుందరు, ఆనాడే భగవంతుడు మీలో పుట్టిన దినంగా మీరు భావించుకొని ఆనాటి నుంచి కూడాను జన్మదినంగా మీరు చేసుకోవటానికి ప్రయత్నించండి.
2: సిన్స్ దేర్ ఇస్ నో పర్టికులర్ డే విచ్ ఇస్ ఎ బర్త్ డే ఫర్ గాడ్, ది డే ఆన్ విచ్ యూ విల్ బి ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ఫర్మ్లీ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్, that day you should regard as the birthday of God.

0: Modern education promotes worldly knowledge, but rarely encourages cultivation and practice of noble virtues like mutual respect, soft speech, simple living, and so on. In today's discourse, Bhagwan Baba emphatically declares that true education is that which brings about transformation in the heart. Let us now immerse ourselves in a divine shower of grace delivered by Bhagwan Baba on 12th January 2004 in Prashantinilayam during the holy festival of Sankranti.
1: Dinakarudu Shantudai Toche Dinamulinta Kuruchalayanu Chaligali Churuku Heche పొలములం రేడి గ్రుడ్డి వెన్నెలలోన కుప్పలం నూర్చు కాపులు గొంతులెత్తి పదములం పాడతొడగిరి బంచి పువ్వుల మొగం లలంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదల నిల్పి సరసురాలైన పుష్యమాసంబు వచ్చే సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చే
2: ద డేస్ ఆర్ షార్ట్ ద కూల్డ్ విండ్స్ బ్లోయింగ్ ద ఫీల్డ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ద హార్వెస్ట్ అండ్ ద గ్రెయిన్ ఇన్ హీప్స్ The farmers dancing in joy because of the crop, and the daffodils of the chrysanthemums dancing. The Pushyamasa approached. The festival of Sankranti is in observance now.
1: Prema Sarupulara.
2: Embodiments of love.
1: Anni pandugula kante. సంక్రాంతి పండుగ చాలా ఉత్తమమైనటువంటిది.
2: ఆఫ్ ఆల్ ది ఫెస్టివల్స్ సంక్రాంతి ఈజ్ నో బ్లెస్డ్.
1: రైతులకు కడుపును నింపి, బీదలకు అన్నదానము ప్రసాదించి, అనేక మందిని అనేక ఆనందరీతులుగా జీవితం గడిపింపజేస్తుంది సంక్రాంతి.
2: ది సంక్రాంతి ఫెస్టివల్ సింబలైజెస్ The farmers and the agriculturists being totally satisfied with their earnings and is also an occasion to feed the poor and to observe the festival with all the festivity and gaiety.
1: గృహస్థులైనటువంటి వారికి ఈ సంక్రాంతి పండుగ ఎంతో వైభవాన్ని కూడా అందిస్తుంది.
2: The householders find this occasion joyful and blissful.
1: సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చి
2: ద ఫెస్టివల్ ఆఫ్ సంక్రాంతి ఈజ్ సో ఇంపార్టెంట్ సో సీక్రెట్ ఇట్ ఈస్ అప్రోచ్డ్ నౌ
1: అన్ని పండుగల కంటే అతి ముఖ్యమైనటువంటిది సంక్రాంతి.
2: సంక్రాంతి ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ ఆల్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ సంక్రాంతి అనేక విధములుగా మానవులకు ఉత్సాహం అందించి ఉల్లాసంతో చేకూర్చి కాటికను సూచిస్తుంది.
2: సంక్రాంతి ఫెస్టివల్ సెండ్స్ ఫోర్త్ ద మెసేజ్ ఆఫ్ ఎంథూజియాజం, ద డైనమిజం అండ్ జాయ్.
1: ఈనాటి పండుగ చల్లని గాలితో మానవులకు హృదయాన్ని ఉల్లాసపరుస్తూ గొంతును విప్పి ఆనందంగా వేద పఠన గావిస్తూ ఉంపచేస్తుంది.
2: దిస్ ఈజ్ ద పర్టికులర్ సీజన్ దట్ వీ ఫేస్ ద కూల్ బ్రీజ్ అండ్ ద వింటర్ ద కోల్డ్ అండ్ మేకింగ్ అవర్ హార్ట్స్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ థ్రిల్ ఎక్స్టసీ హెల్పింగ్ ఆల్ ఆఫ్ అస్ టు చాంట్ వేద ఫుల్ థ్రోటెడ్.
1: విప్రులైనటువంటి వారు ఈ సంక్రాంతి పండుగకు తెల్లవారి బ్రహ్మ ముహూర్త కాలం నందే లేచి వారు వేదమును పఠిస్తూ ఉంటారు.
2: Priests get up in the early hours of the morning, Brahma Muhurta, and start Veda chanting. That's what he said. The objective and the object purpose, ultimate reality of Vedanta.
1: Brahma Muhurta Kalamanandu, Brahmanulu Lechi, Vedamanu Abhyasistu, Vedapadana Gavistu, Hrudayanni Vikasimpajestundi.
2: It is an occasion that people get up in the early hours of the morning, start learning, chanting Veda, and making every life redeemed.
1: Raitulaku, Pantala Pandinchi, Aneka Vidhamuruga, Kadupuluku Yematram Kudunu Tagakunda, Ullasa Parastu, Utsahamundu, Uruta Logutuntadi.
2: This is the time when farmers are extremely happy because of the crop, because of the harvest which they could grow after tireless effort.
1: Anni pandugala kante mukhyamidi kana attavarintike egumo kotta pendu koduka ani pilustuntaru.
2: Sankranti is the festival when the bridegrooms, the new sons-in-law, are invited to spend their time with their in-laws.
1: Akkada muddu maradalu neetoda muchchataadu vadina neetoda maatiki varasalagudu uri varam ninnu ati gaalavamunna Manan Salpaturvayidu Mamakuda. Anaga, ee panduku, kotta pendu kodukulanu, attavarintiki pamputu untaru.
2: This is an occasion the new bridegroom is invited to spend time with in-laws.
1: Attamamalu, kotta battalu techi, alankarimpa chesi, aneka vidhamuga ullasa parustu untaru.
2: This is an occasion when the new clothes are presented and to make him happy.
1: Intiye kadu gangareddina varu kudanu pasuvulu kudanu pempondimpa chesi pasuvulaku matalu nerpinchinattuga pendu chestuntaru pasuvulaku.
2: This is also an occasion when the bulls are brought fully decorated.
1: Okadi ramulu ganu మరొక దానిని సీతగాను పోల్చుకుని వారిద్దరికీ పెండి చేస్తుంటారు కోడెలకు ఆవులకు.
2: దిస్ ఇస్ ఎన్ ఒకేషన్ దట్ వన్ ఈస్ నేమ్డ్ యాజ్ రామ, ద అదర్ ఈస్ డెసిగ్నేటెడ్ సీత, అండ్ ద వెడ్డింగ్ ఈస్ అరేంజ్డ్.
1: ఇట్టి ఉల్లాసపరుస్తూ ఉన్నటువంటి యొక్క పిల్లలు మొదలుకొని రైతులు మొదలుకొని బ్రాహ్మణుల వరకు కూడాను ఉల్లాసాన్ని చేకూర్చేటువంటిది ఈ యొక్క సంక్రాంతి పండుగ.
2: Sankranti is the festival when all would find this joyful occasion, the farmers, the householders, and the priests as well.
1: Muddumardalu neetoda muchchataadu.
2: The members of the family, like sister-in-law, goes on joking, spending time in conversing.
1: Vadina neetoda maatiki varasalaadu.
2: The sister-in-law also converses with all love.
1: Uri vaaram ninnu ati gaalavamuna manan salpathulu idi mama kuda.
2: The neighborhood would all come and visit you, being the newborn, the new son-in-law to the family, and entertain you with a sweet conversation.
1: Intiye kaakunda aavulnu aadinchukuneetvanti yokka gangireddu vaaru kudanu ee rendinti yokka madhyalopala aneka rakamulainatvanti aanandanni uppangimpa chestuntaru.
2: This is also the time when the cow and the bull are taken along the streets and made to dance to the delight of everybody.
1: Intiye kaakunda ఆ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యములు కూడాను మనుషులకు పోల్చినట్టుగా పశువులకు కూడాను పోలుస్తుంటారు.
2: The same kind of intimate relationship as would exist in mankind is also attributed to the cows and animals.
1: పశువులు మొదలుకొని పక్షుల మొదలుకొని మానవుల వరకు కూడాను ఆనందాన్ని అందించేటువంటిది ఈ యొక్క సంక్రాంతి.
2: Sankranti is the festival that spreads joy and the bliss to the mankind, the birds and the animals.
1: పక్షులు ఎంతో ఆనందంగా సాయంకాలం వచ్చేటప్పటికీ చక్కగా వారి భాషలతో పాటలు పాడుకుంటూ తమ గూట్టుకు పోయి చేరుతుంటారు.
2: By the evening time, farmers return from their fields, exact time when the birds rest in their nests singing.
1: పశువులు మందల నుంచి ఇంటికి వచ్చే సమయం లోపల తమ బిడ్డలను చూచి ఆనందించే నిమిత్తమై బిడ్డల కోసం అరుస్తూ ఇంటికి వచ్చి చేరుతాయి. బిడ్డలు కూడాను ఆ తల్లిని ఆశిస్తూ అమ్మా అమ్మా అని అరుస్తూ దగ్గర చేరుతూ ఉంటాయి.
2: Cows return from the fields as the calves approach with all their love, craving for the company of the mother, calling for Amma, the mother.
1: Kanuka, Pasipachimurgadan Madagori, Manavada Varakudanu, is Sankranti, Utsahani, Anandani, and this state went to thee.
2: Therefore, Sankranti gives joy and excitement to everybody, to the birds, beasts, and society.
1: ఈ విధంగా ఉంటుండగా అనేక మంది అనేక రకములుగా సంక్రాంతి చాలా ప్రీతిగా వస్తుండదని భావిస్తుంటారు.
2: పీపుల్ ఇన్వైట్ సంక్రాంతి ఇన్ దిస్ వే.
1: ఈ సంక్రాంతి పండుగ అంతయకుడును మధురమైనటువంటి యొక్క మాధుర్యమును చేకూర్చేటువంటిది.
2: సంక్రాంతి ఫెస్టివల్ ఇస్ సో స్వీట్, సో ఎండియరింగ్.
1: తెల్లవారు లేచేటప్పటికీ చలిచలితో తీర్చును చల్లటి గాలినిస్తూ ఆ మెల్లని రాగములు తీస్తూ ఈ సంక్రాంతి మేల్కొప్పుతుంటారు ప్రజల్లో.
2: సంక్రాంతి ఫెస్టివల్ వుడ్ వేకప్ ది ఎంటైర్ హ్యుమానిటీ విత్ ద కూల్ బ్రీజ్ బ్లోయింగ్ విత్ ద సింగింగ్ ఆఫ్ ద బర్డ్స్.
1: కానీ ఈ రహస్యమును ఎవరూ గుర్తించుకోలేక సంక్రాంతి చల్లటి గాలితో వీస్తుంటారు. ఈ యొక్క సంక్రాంతి చాలా బీదం, దీన్ని బయటకు కూడా పోనివదు అని కలుస్తుంటారు.
2: బట్ సమ్ హ్యావ్ ద మిస్టేకెన్ ఐడియా దట్ దిస్ సంక్రాంతి డస్ నాట్ స్ప్రెడ్ యాజ్ మచ్ ఆఫ్ హ్యాపీనెస్ యాజ్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
1: అది చాలా పొరపాటు.
2: ఇట్ ఈస్ ఎ రాంగ్ వ్యూ.
1: అన్ని పండుగల కంటే భారతీయులకు సంక్రాంతి చాలా ఉత్తమమైనటువంటిది.
2: ఆఫ్ ఆల్ ది ఫెస్టివల్స్ for Bharatiyas, Sankranti is noblest.
1: ఈ సంక్రాంతి పండుగకు అనేక పంటలంతా కూడాను ఇంటికి వచ్చి చేరుతుంటాయి.
2: This is the time when crop is collected and brought home.
1: చెరుకు పంటలు పండి అనేక రకములుగా మాధుర్యాన్ని అందించి
2: people also get the sugar cane and also it gives sweetness everywhere.
1: ప్రతి బీదవారి మొదలుకొని సాహుకారి వరకు కూడాను తమ తమ ఏదో లోపల ఈనాడు స్వీట్ను అనగా పాయసాన్ను లేక పరమాన్నమును లేక భక్ష్యములనో చేసి అందరూ భుజిస్తూ ఉంటారు.
2: దిస్ ఎన్ అకేషన్ వెన్ స్వీట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్, పుడింగ్స్ ఆర్ మేడ్ అండ్ ఆల్ డెలికేట్ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్ అండ్ దెన్ డిస్ట్రిబ్యూటెడ్ ది హౌస్ హోల్డర్స్ ఇన్ ది నైబర్హుడ్ యాజ్ వెల్.
1: కనుక ఈ యొక్క సంక్రాంతి ఉత్సాహం అందించేటువంటి యొక్క పండుగనే కాని నిరుత్సాహంతో కుంభకు చేర్చేటువంటి పండుగ కాదు.
2: Therefore, సంక్రాంతి stands for all ecstasy and excitement, giving no scope for frustration or disappointment.
1: ఈ సంక్రాంతి చల్లటి గాలులతో మానవులందరినీ కూడాను మెత్తపరిచి మన మనస్సును కఠిన్యపరచకుండా మధురమధురంగా కూడాను దాన్ని అందిస్తూ వస్తుంటుంది.
2: The cool breeze of this season would make your heart so soft, tender and delicate.
1: ఇటువంటి మధురమైనటువంటి ఒక సంక్రాంతిని మనం ఏ రీతిగా గడుపుతున్నాము?
2: Such an important festival, Sankranti, how are we celebrating it?
1: తెల్లవారు లేచగానే మానవులందరూ కూడాను వారి వారి ఇష్టదేవతాన్ని పూజిస్తూ రాగములు పాడుకుంటూ సంగీతములు చేస్తుంటారు.
2: Right from the dawn, people worship their deities, spend their time in singing glory of God and dance.
1: కానీ ఈనాటి ప్రజల లోపల ఈ ఉత్సాహము చాలా చల్లబడిపోయినది.
2: Today, among people, that enthusiasm is lacking.
1: ఒకరికొకరు ద్వేషాల చేతను, ఈర్ష్య చేతను ఈ ఆనందమును ముందించి, ఆనందమును దూరపు చేసి ఈ కలహమును పెంచుకుంటున్నారు.
2: We are away from this joy, happiness, because of infight, conflict, differences, hatred and envy.
1: ఈ సంక్రాంతి చాలా మధురమైనటువంటి సంక్రాంతి.
2: This Sankranti is such an important festival, nectarine.
1: కొండల యందు కూడాను చల్లదనమును పెంచి ఐసు కరిగించి ప్రవాహములుగా ప్రవహింపజేస్తుంటుంది.
2: Also find the ice melting and flowing incessantly in the form of a sweet water.
1: సెలయేరు చిరుకొండలు హిమశిలలు చిత్రాతి చిత్రప్రదోతులు తాతుత్కరమప్ప నభ్రతరమును జుంబించి వైద్యము వచ్చిరా. ఎంతేను ఈ విశృతిని పొలిచి ప్రత్యేక ప్రపంచమునందు ఈ చెలు ఒప్పారు సంక్రాంతి ఎంత పుణ్యం చేసి పోయి. సెలయేరు చిరుకొండలు హిమశిలలు చిత్రాతి చిత్ర ప్రవచనలు.
2: We find the hills and the hillocks. We also find the rivers, the tributaries running continuously.
1: దాతుత్కరమప్ప నభ్రతలమును జుంబించు దైర్ఘ్యం వచ్చిన ఎంతేను విస్తృతిని పోల్చి ప్రత్యేక ప్రపంచమునందు నా చెలు ఒప్పారు ఓ హిమాది రాజమా.
2: This is the time of charity. This is the time of beauty and grandeur. There we find the mountain, the Himalayas, standing with all the majesty and the dignity.
1: పల్లెలు మొదలుకొని పట్టణముల వరకు కూడాను బీదలు మొదలుకొని ఉత్తముల వరకు కూడాను ఒకే ఆనందంతో దైవాన్ని అనేక రీతులుగా కొలుస్తూ ఉంటారు.
2: సంక్రాంతి ఇస్ ఎన్ ఒకేషన్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఎవ్రీబడీ, ద పూర్ అండ్ ద రిచ్, ద లిటరేట్ అండ్ ది ఇల్లిటరేట్, ఎవ్రీబడీ స్పెండ్ ఎ జాయ్ఫుల్ ఒకేషన్.
1: అనేక మంది ఈశ్వర భక్తులంతా కూడాను తమ తమ ఈశ్వర యొక్క స్వరూపాన్ని ధరింపజేసి గణపతిని సుబ్రహ్మణ్యసుని దగ్గర పెట్టుకుని ఆనందంగా ఆటలాడుకుంటూ ఉంటారు.
2: This is the time when all devotees of Ishwara would be worshipping Ganapati and Subramanya and start playing.
1: తలని నిండు కూడాను వెంట్రుకలు జడలు పోసుకొని
2: they take their head bath and dry their hair.
1: ఇంకా జడలలో ప్రవహించు చెదరేటి మిగుతోడ డబ్బైన పాలనేత్రంబుతోడ
2: విత్ ఎ బ్రాడ్ ఫోర్ హెడ్
1: మౌళి కురుకుల చంద్ర మఖండ కలతోడ
2: అండ్ దేర్ వి ఫైండ్ ద ప్రిన్స్ సర్పెంట్ రౌండ్ ది బ్లూ నెక్
1: పెడదారు గుంపెడ జడతోడ
2: విత్ ఆల్ ద ఫోర్ లాక్స్ సో క్లోజ్లీ ఇంటర్ట్వైన్డ్
1: నల్ల కొలవులు దున్మాడి కొల్లలాడు
2: విత్ ఆల్ ది ఐస్ దట్ లుక్ లైక్ ద లోటస్ ఫ్లవర్ సో బ్యూటిఫుల్
1: నల్ల కొలవులు దున్మాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయ తోడ
2: And is the complexion that's blue and so beautiful.
1: మోడి గురుకుల చంద్ర మఖండ కలతోడ
2: విత్ ఆల్ ద షైనింగ్ దట్ ఆఫ్ ద మూన్ లైట్
1: బెడదారు గుంపెడు జడలతోడ
2: విత్ ద ఫోర్ లాక్స్ సో క్లోజ్
1: జడల్లో ప్రవహించు చెదరేటి జిగుతోడ
2: అండ్ వీ ఫైండ్ ది వాటర్స్ రన్నింగ్ త్రూ
1: ఈ విధంగా ఈశ్వరుని యొక్క తత్వము వర్ణింప చేసుకుంటూ వారిలో వారు తను ఆనందాన్ని అనుభవిస్తుంటారు.
2: దట్ హౌ ఇట్ గోస్ ద నరేషన్ ఆఫ్ లార్డ్ శివా పీపుల్ డిలైట్ దెమ్సెల్వ్స్ డిస్క్రైబింగ్ నరేటింగ్ ద బ్యూటీ ఆఫ్ లార్డ్ శివా.
1: ఇట్టి దైవతత్వానికి ప్రారంభం చేసేటిదే ఈ యొక్క సంక్రాంతి.
2: సంక్రాంతి సింబలైజెస్ ద కమెన్స్మెంట్ ద బిగినింగ్ ఆఫ్ దట్ సీజన్.
1: ఈ సంక్రాంతి సీజన్ లోపలనే చిన్న చిన్న పిల్లలకు 5వ సంవత్సరం రాగానే అక్షర స్వీకారం చేస్తుంటారు.
2: దిస్ ఇస్ ది ఆస్పీషియస్ ఒకేషన్ వెన్ చిల్డ్రన్ ఏజ్ 5 వుడ్ స్టార్ట్ దేర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్.
1: ఈ అక్షర స్వీకారంతో వేద పఠనం కూడాను ప్రారంభిస్తుంటారు.
2: అలాంగ్ విత్ ది లెర్నింగ్ ప్రాసెస్ దే ఆల్సో లెర్న్ చాంటింగ్ ఆఫ్ ది వేద.
1: మొట్టమొదటనే చెప్తారు వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అన్నారు.
2: In the beginning itself it is stated that it is beyond the darkness there shines with all the brilliance and the radiance.
1: మౌళి గురుకుల చంద్ర మఖండ కలతోడ
2: And it is all the brilliant radiance of that of the moon.
1: ఈ వేదాన్ని చాలా వర్ణిస్తూ ఉంటుంటారు.
2: The Veda is extolled.
1: అందులో రుద్వేగము చాలా ప్రధానమైనటువంటిది.
2: Of all Rigveda is most important.
1: ఈ రుద్వేగము లోపల మంత్రస్వయం
2: There was a mantra.
1: భగవంతుని యొక్క ఆనంద ప్రభావమును
2: And it's also the teachings of God.
1: Ananda Sarupamulu.
2: And the blissful form of God.
1: Nimpi.
2: They're full of these.
1: ప్రజలకు చాలా ఆకర్షణీయమైనటువంటి ఒక ఆధ్యాత్మిక చిత్తాన్ని కూడా కలిగింపజేస్తుంది.
2: అండ్ ఆల్సో అన్ అకేషన్ టు షేర్ ది స్పిరిచువల్ టీచింగ్స్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ హిస్ స్ప్లెండర్ అండ్ బ్యూటీ హ్యాస్ టు మేక్ దెమ్ స్పిరిచువల్.
1: గంగరెద్దులకు కూడాను ఒక రాములు అని పేరు పెట్టి పిలుస్తుంటారు.
2: Even the bull also given a name of Rama and called.
1: కాని మన భారతదేశమునందు ఇదంత మొరటుతనమని భావిస్తుంటారు.
2: But people do not consider in such a way.
1: కాదు కాదు ఇది అంతర్భావముల యొక్క మాధుర్యమైనటువంటి యొక్క భావములు.
2: That is all the reflection of the sacred inner feeling.
1: రాములు అని పేరు పెడతారు ఒక్కొక్క పశువుకు.
2: Sometimes even the bull is called Rama.
1: Sita, Gauri, Lakshmi అని కూడా నువ్వు పేరుతో పిలుస్తుంటారు ఆవులకు.
2: And cows are also given names, Sita, Lakshmi, Gauri and so on.
1: ఈ విధంగా పశువులు ఎక్కువ దీనికి తత్వాన్ని కూడా మనుషుల రీతిగా మారుస్తుంటారు.
2: Likewise, animals are also treated in the human way.
1: ఆ పశువులపైన చీరలు పంచలు కూడా వేసి ఎంతనో అలంకారంగా బజారుకు తీసుకెళ్తుంటారు.
2: They decorate all cows with all the clothes spread over them, decoration.
1: ఈ కనుక ఈ సంక్రాంతి పశుపక్షి మృగాదులకు కూడా చేరినటువంటిది, మానవులు అందుకూడా ఒకటిగా ఉన్నది.
2: Therefore, this is an occasion when the human society and the animals also spend together in close association.
1: కానీ ఈనాటి పశుపక్షి మృగాదులు కూడా ఎంతో తమ పేర్లతో తమ నాట్యంతో ఎంతో కలకలలాడుతుంటాయి.
2: But even this day we find the birds and beasts joyful.
1: ఈనాటి మానవుడు ఈ ఆనందానికి నోచుకోలేకపోతున్నాడు.
2: But most unfortunately, man is not able to experience
1: the joy. ఆధునిక విద్యలు పెరిగిపోవటం చేత,
2: బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ మోడర్న్ ఎడ్యుకేషన్,
1: ఇదంతా అమానుష్యంగా భావించుకుని
2: పీపుల్ హ్యావ్ బికమ్ ఇన్హ్యూమన్.
1: ఇది కేవలము మనుషులు పశువుల వలె ప్రవర్తిస్తుంటారు.
2: అండ్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ లైక్ అనిమల్.
1: అనిమల్ కూడాను మనుషుల వలె ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
2: బట్ డ్యూరింగ్ దిస్ సీజన్ యూ ఫైండ్ ద అనిమల్ ఇస్ మోర్ జాయ్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్.
1: ఈనాడు కాలంలో పోల్చుచగా అనిమలే మనగా పశువులే మీరు చాలా మేలుగా కనిపిస్తున్నాయి.
2: ఇఫ్ యూ జస్ట్ అబ్జర్వ్ విల్ కమ్ టు కన్క్లూజన్ దట్ ఎనిమల్ ఇస్ మచ్ బెటర్ దెన్ మ్యాన్.
1: పశుపక్షి మృగాదులు తమ స్థానమును వదలక,
2: బర్డ్స్ అండ్ బీస్ డోంట్ లీవ్ దేర్ ప్లేస్,
1: తమ సంబంధ బాంధవ్యములు ఏమాత్రమో వీడక,
2: దే డోంట్ గెట్ అవే ఫ్రమ్ దేర్ అసోసియేషన్,
1: కాలమును ఈ కాలకృత్యముల రీతిగా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
2: దే జస్ట్ ఎంజాయ్ ద టైమ్ ఇన్ ఎ బ్లిస్ఫుల్ వే.
1: కానీ ఈనాటి మానవుడు,
2: మ్యాన్ టుడే,
1: కేవలము ఆధునిక విద్యను నేర్చి,
2: హ్యావింగ్ ఎక్వైర్డ్ ద మోడర్న్ నాలెడ్జ్,
1: తమ యొక్క డ్రెస్సులు కూడా మార్చుకుని,
2: చేంజ్ దేర్ డ్రెస్సెస్,
1: పశువులలో ప్రవర్తిస్తున్నారు,
2: బిహేవ్ లైక్ ఎనిమల్స్.
1: ఇది ఆ సంక్రాంతి యొక్క ప్రభావము.
2: ఇస్ దిస్ ది ఎఫెక్ట్ ఆఫ్ సంక్రాంతి?
1: కాదు కాదు.
2: నో,
1: ఇట్టి ప్రభావము ఎంతనో ఏనాటి కాలం నుంచి జరుగుతూ వస్తుండాలి.
2: ఇన్ఫాక్ట్ ది ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సంక్రాంతి హ్యాస్ బీన్ ఏజ్ ఓల్డ్.
1: ఈనాడు మనుషులు పశువుల మాదిరి మారుతున్నారు, పశువులంతా మనుషుల మాదిరి మారుతున్నాయి.
2: ఇన్ ద మోడర్న్ టైమ్స్ వీ ఫైండ్ ద మ్యాన్ బిహేవ్ లైక్ అనిమల్ అండ్ అనిమల్ బిహేవ్స్ లైక్ మ్యాన్.
1: నీతి నిజాయితీలు కోల్పోయి,
2: ఆనెస్ట్ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ గాన్,
1: పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
2: అండ్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ మచ్ వర్స్ దెన్ అనిమల్.
1: పశువులు తమ యొక్క జాతి నీతుల యొక్క కాలమును ప్రవర్తించుకుని ఎంతనో ఆనందంగా కాలము గడుపుతున్నాయి.
2: Animals have different reason and season and they are blissful and happy.
1: Kani idana idanu manavunaku ee neeti kudanu ledu.
2: But man has no conduct at all.
1: Ee nijayiti kudanu ledu.
2: There is no integrity.
1: Manushulanta pashulu vale maarutunnaru.
2: And men are behaving like animals.
1: Ee moolaku vellina, ee daariki vellina, ee gurtaku vellina, ee gompaku vellina, ekkada chusina kudanu dhanamu dhanamu dhanamu dhanamu.
2: You visit any resident, any home, any street, any place where money is the center of discussion and attraction.
1: Dhanam nimittamai manavulu enniyo aatalu aadutunnaru.
2: For money, man is struggling hard.
1: Manamu gauravanni aanandamunu kodunu bazaarlo ammukuntunnaru.
2: Man is ready to sacrifice his own comfort, his own respect for the sake of money.
1: Kaani pashuvulu aa reetiga kaadu.
2: But animals are not like that.
1: ఎంతనో అంత తృప్తి పొందుతున్నాయి.
2: దే హావ్ కంటెంట్మెంట్.
1: మానవుడు పెరుగుకొలది ఈ తృప్తి ఏది దూరం అయిపోతున్నది.
2: బట్ మ్యాన్ హ్యాస్ లాస్ట్ దిస్ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
1: పశువులు కడుపు నిండిన తక్షణమే పచ్చని గడ్డి కూడా వదులుతున్నాయి.
2: ద కౌ సూన్ ఆఫ్టర్ ఇట్ గ్రేజెస్ ద గ్రాస్ స్టాప్ డిస్కషన్ అండ్ అట్రాక్షన్.
1: ధనము నిమిత్తమై మానవులు ఎన్నో ఆటలు ఆడుతున్నారు.
2: For money, man is struggling hard.
1: Manamu gauravanni aanandamunu.

0: తక్షణమే పచ్చటి గడ్డి కూడా వదులుతున్నాయి.
1: ద కౌ సూన్ ఆఫ్టర్ ఇట్ గ్రేజెస్ ద గ్రాస్ స్టాప్స్ ఈటింగ్ దేర్ బై అండ్ టేక్స్ రెస్ట్.
0: మానవుడు అట్ట కాదు, ఇంకా తినే కొలది ఇంకా కావాలి ఇంకా కావాలని కడుపును పెంచుకుంటున్నాడు.
1: మ్యాన్ గోస్ ఆన్ ఈటింగ్ ఈటింగ్ ఈటింగ్ కంటిన్యూస్లీ.
0: మీరు ఎక్కడైనా పక్షులు చూడండి, కుక్కలు చూడండి, పెంచుకునేటువంటి కుక్కలు.
1: యూ జస్ట్ వాచ్ డాగ్స్ ద పెట్స్.
0: ఆ కుక్కలకి ఏమైనా జ్వరం వచ్చిందంటే నోరు తెచ్చి పోసినా కూడాను పాలు త్రాగదు.
1: ద డాగ్ ఈజ్ సిక్, ఈవెన్ ఇఫ్ యూ ఫీడ్ ఇట్ రిఫ్యూజెస్ టు టేక్.
0: ఆ జ్వరం వచ్చిందని కుక్కలు కూడాను గమనిస్తాయి.
1: ఈవెన్ డాగ్ ఈజ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ది సిక్నెస్.
0: ఈ ఆహారం చాలా దూరం పెట్టేస్తాయి.
1: అండ్ ఇట్ విల్ నాట్ ఈట్.
0: పస్తును పండుతాయి.
1: ఇట్ విల్ ఫాస్ట్.
0: మనుషులు చూస్తావా అంటే,
1: వేరేస్ మ్యాన్,
0: ఒక 101 డిగ్రీ జ్వరం వచ్చిందంటే
1: ఈవెన్ అట్ ది 101 టెంపరేచర్
0: తాను ముసుగు పెట్టుకుని పండుకుంటాడు.
1: అండ్ హీ టేక్స్ రెస్ట్.
0: ఇంకా తినరాని వస్తువునంత తినాలని ఆశిస్తాడు.
1: యట్ హీ వాంట్స్ టు ఈట్ మోర్ అట్ హై టెంపరేచర్.
0: కానీ మీరు నాయన ఆహారం పచ్చంగా ఉండాలి అని భోజించినప్పటికీ మైసూర్ పాకు, గులాబ్ జాము, బర్ఫీలు అన్ని ఇష్టం వచ్చినట్టు తిని తిని తిని తిని కడుపును పెంచుకుంటుంటారు.
1: Though man is advised to observe dietary regulation, but yet he is after sweets, Mysore pak, gulab jam, what not, all sweets.
0: ఈ పత్యాన్ని కూడా పాటించటం లేదు.
1: He doesn't observe any diet.
0: పశువులు పత్యాన్ని పాటిస్తున్నాయి.
1: Whereas cows have got regulation.
0: ఇంటికి వెళ్ళి మీరు సాకేటువంటి కుక్కను చూడండి.
1: You watch your pet dogs.
0: దానికి ఎంత జ్వరం వచ్చిందంటే అసలు ఏమి పెట్టినా తినలేవు.
1: If it has fever, it won't eat anything that you serve.
0: దానికి మందు ఇవ్వటమే కాకుండా పత్యములు కూడా పాటిస్తున్నాయి అవి.
1: Not only they take medicine, they also observe diet.
0: ఇటువంటి పశువుల యొక్క పద్ధతి మనుషులకు మారిపోయింది, మనుషుల యొక్క పద్ధతి పశువుల వైపు మారిపోయింది.
1: Therefore, the code of man has become the code of an animal, and that of the animal has become of that of man.
0: ఎక్కడైనా మనిషి యొక్క ప్రవర్తన చూస్తుంటుంటే ఏం రాని పశువు మాదిరి ప్రవర్తిస్తున్నావే అని కూడా పెద్దలు తిడుతూ ఉంటారు.
1: If there is any misbehavior on the part of the man, people will say, what is that you are behaving like animal?
0: ఇలాంటి మానవుని యొక్క ప్రవర్తన దినదినమునకు మారిపోతూ ఉంటుండాలి.
1: Human behavior has been fast changing day after day.
0: ఇవంతా కూడా కేవలము ఆధునిక విద్యల వల్లనే లభ్యమవుతున్నాయి.
1: This is all the result of the modern education.
0: మేము పెద్దలుగా పెంచుకున్నాం, మేము గొప్ప గొప్ప బీఏలు ఎంఏలు చదివామనుకుంటారు.
1: But we are proud of our accomplishments with high degrees.
0: ఏమి పెంచుకొని ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all the degrees?
0: బీఏ పెంచుకుంటున్నారు.
1: You have the degree BA.
0: దానికి డి చేరుస్తున్నారు.
1: And you add the letter D.
0: Bad.
1: BAD bad.
0: ఈ విధంగా బ్యాడ్ కు ఇదే గుర్తు.
1: And this is the sign of all that is bad.
0: దీ దట్టి గుణములంతా పెంచుకుంటున్నారు.
1: Therefore we have got all dirty qualities.
0: కనుక అవి కాదు మనుషులకు రావాల్సింది.
1: ఇట్ ఇస్ నాట్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: సున్నితమైనటువంటి
1: ద సాఫ్ట్
0: సద్గుణములు, దురాచారములు, సత్ప్రవర్తనలు, సచ్చింతనలు మానవుల్లో అభివృద్ధి కావాలి.
1: బట్ మ్యాన్ షుడ్ ఫాస్టర్ అండ్ డెవలప్ గుడ్ బిహేవియర్, గుడ్ థాట్స్, గుడ్ సెంటిమెంట్స్ అండ్ గుడ్ కాండక్ట్.
0: ఇతనికి ఆరోగ్యం సరిపోయింది లేనప్పుడు మంచి తనకు ఇష్టమైనటువంటి వస్తువులు తెచ్చి పెట్టినా కానీ తక్కువ నెట్టేస్తాడు.
1: When his health is not good, he should not partake any food.
0: కానీ తనకు స్వీటే కావాలి.
1: బట్ హీ డిజైర్స్
0: ఏమిటి ఈ స్వీటు?
1: వాట్ ఇస్ ది స్వీట్?
0: ధనమే స్వీట్.
1: ద వెల్త్ మనీ గివ్స్ హిమ్ ఆల్ ద స్వీట్.
0: ఏమిటి ఈ మనీ రావటం చేత? మనీ కమ్స్ అండ్ గోస్. మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: మనీ కమ్స్ అండ్ గోస్. మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
0: ఈ మొరాలిటీని ఈనాడు మార్కెట్ లో పెట్టి అమ్మేసేస్తున్నారు.
1: బట్ టుడే ద మొరాలిటీ ఇస్ ద మార్కెట్ ప్లేస్.
0: నీతి నిజాయితీలంతా కోల్పోతున్నారు.
1: దేర్ ఇస్ నో ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ.
0: పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
1: అండ్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ మచ్ వర్స్ దెన్ దట్ ఆఫ్ ఎన్ యానిమల్.
0: కనుక ఈనాడు మానవుని యొక్క గుణములు ఈ సంక్రాంతి నుంచి సద్గుణములుగా మార్చుకోవాలి.
1: Therefore, human behavior needs to be transformed so that you would cultivate and develop your
0: character. భారతీయుల పర్వదినములు అన్ని కూడాను ఎంతయో ఉత్తమమైనటువంటి నీతులను బోధించే నిమిత్తమై ఏర్పడినవి కానీ కేవలం పాయసం పరమానం చేసుకుని తినడం కోసమని ఈ పర్వదినములు ఏర్పడలేదు.
1: All festivals in this Bharat are observed and performed with high aspirations so that we'll develop the human values and grow thereafter, not merely to eat and celebrate.
0: కనుక మానవుల యందు ప్రవర్తన ఈనాడు మారాలి.
1: Therefore human behavior needs to be changed.
0: నడతలు వారికి మారాలి.
1: And the conduct should change.

0: నడతలు మార్చే నిమిత్తమై పర్వదినములు అంతా కూడా ఏర్పడినవి.
1: The festivals are meant to remind man the need to transform.
0: కాని అది దానికి విరుద్ధంగా మారిపోతున్నాయి ఈనాడు.
1: But we are behaving just against the expected standards.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మానవుని యొక్క ప్రవర్తన మనం ఈనాడు మార్చుకోవాలి.
1: The human behavior needs transformation.
0: ఒక కుటుంబానికి ఐకమత్యమైనటువంటిది ఏనాడో కోల్పోయింది.
1: దేర్ ఇస్ నో యూనిటీ ఇన్ ఎ ఫ్యామిలీ టు బిగిన్ విత్.
0: ప్రాచీన కాలం నందు అత్త మామలు తల్లి తండ్రులు బావ మరుదులు అందరూ ఒక ఇంటిలో ఉండినప్పటికీ,
1: ఇన్ ఏన్షియంట్ డేస్ దేర్ ఇస్ జాయింట్ ఫ్యామిలీస్, ది ఇన్ లాస్ అండ్ ద పేరెంట్స్ ఆల్ స్టే టుగెదర్.
0: ఒకరికొకరు ఏమైనా కూడా కలహములు కలిగినా ఆ ముమ్మిడి కలహము లోపల మార్చుకునేటువంటి వారు.
1: దో దేర్ వాస్ సమ్ స్మాల్ లిటిల్ డిఫరెన్స్ ఒపీనియన్ దే వుడ్ లైక్ దే డిసైడెడ్ రిజాల్వ్ దెం.
0: అత్త మామల యొక్క ఆజ్ఞలు శిరసావహించేటువంటి వారు.
1: పీపుల్ ఒబే ద కమాండ్ ఆఫ్ ది ఇన్లాస్.
0: వాళ్ళు ఏమైనా అరిచినప్పుడు ఆయన నోరు మూసుకో అని చెప్తే నోరు మూసుకునేవారు.
1: వెన్ దే ఆస్క్ దెం టు కూల్ డౌన్ టు కామ్ డౌన్ దే స్ట్రిక్ట్లీ ఫాలో.
0: కలహమునే ఇంటిలో ఉండేటువంటివి కాదు.
1: దేర్ వాస్ నో ఇన్ ఫైట్స్ ఇన్ ద ఫ్యామిలీ సర్కిల్స్.
0: ఈనాడు ఇద్దరు ఏర్పడినారంటే,
1: టుడే వెన్ దేర్ ఆర్ టూ ఇన్ ఎ ఫ్యామిలీ,
0: ఈనాడు ఒక కొడుకు పెళ్లి చేసినామంటే కోడలు ఇంటికి వచ్చేస్తుంది.
1: వెన్ యూ గెట్ యువర్ సన్ మ్యారీడ్ ది డాటర్ లా ఆల్సో వుడ్ కమ్ హోమ్.
0: ఈనాడు ఇంటికి వచ్చిందంటే రేపటి దిన ఆ కోడలు ఆ ఇంటికి రెండు దోవాకెండ్ గా పెరుగుతుంది.
1: అండ్ ద మూమెంట్ ది డాటర్ లా గెట్స్ ఇన్ ద ఫ్యామిలీ, షీ వాంట్స్ ద ఫ్యామిలీ టు బి డివైడెడ్. The joint family to be split.
0: డివైడ్ కావటం చేతనే కలహములు మరింత పెరిగిపోతున్నాయి.
1: బికాస్ ఆఫ్ దిస్ డివిజివ్ టెంపర్మెంట్ దేర్ ఇస్ మోర్ ఆఫ్ ఫైటింగ్.
0: ఇది కలియుగంలో అందు కలహయుగం అని పేరు వచ్చింది.
1: Therefore this age of Kali is called Kalaha, the fighting, conflict.
0: కలియుగం లోపల ఎంతో కల్మషయుగంగా మారిపోయింది.
1: అండ్ దిస్ కలి ఏజ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కల్మష పొల్యూషన్.
0: ఎవరి నోటి నుంచి పలుకులు వచ్చినప్పటికీ మధురమైనటువంటి పలుకులే లేదు.
1: No one is talking softly and sweetly.
0: కఠినమైనటువంటి పలుకులు వస్తున్నాయి.
1: పీపుల్ స్పీక్ హార్ష్లీ.
0: ఎవరైనా వస్తే, నాయన ఎప్పుడొచ్చారు, నాయన ఎప్పుడొచ్చారు, ఏం భోంచేశారు, రండి మా ఇంట్లో భోంచేయండి అని మధురంగా అన్నం పెట్టకపోయినప్పటికీ పలుకుతోనైనా వారికి కడుపులు నింపేటువంటి వారు.
1: Earlier days when anyone comes they used to question, put some question full of courtesy and etiquette. Where did you come? Where do you come from? What is that you have had? Why don't you visit us? Have food with us? That was kind of inquiries they made in the past.
0: Yinaadu pandugulu vachindatante okarinti povadaniki veelledu.
1: Today even on the festival days no one visits anybody.
0: Motta motta friend evaraina vastunnaru ante talavulu musukuntaru.
1: If any friend is to visit you they close their doors.
0: Inte kaakunda evandi bonchesina vachara kada sari santosham kurchondi.
1: What they say in the beginning is this: yes, you had your food, better you be seated here now.
0: విడిగడి అన్నమైనా పెట్టి వారిని సంతృప్తి పరిచేటువంటి యొక్క భావాలు ఈనాటి మానవుడి ఎందుకు కరువైపోయేవి.
1: Man today is not that fortunate as to offer food to the guest and entertain him.
0: ఇట్టి కలియుగములందు మానవుల యొక్క మనసును ఏ రీతిగా మారుతుంటాయి.
1: How do you expect the hearts to be transformed in these days?
0: చిన్న పిల్లలు కూడాను ఈ వికారమైన భావములు పెంచుతున్నారు తల్లిదండ్రులు.
1: ఈవెన్ చిల్డ్రన్ ఆల్సో హ్యావ్ ఆల్ పర్వర్టెడ్ ఐడియాస్ అండ్ నోషన్స్ బికాస్ ఆఫ్ దర్ పేరెంట్.
0: చదువుల కోసమని పెంచుతున్నారు అంటారు.
1: దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్
0: చదువులు. ఈ చదువులు పిచ్చి చదువులు.
1: వాట్ ఈస్ దిస్ మ్యాడ్నెస్?
0: ఏదో చదువులు చదవటం వల్ల గొప్పగా వారి జీతంలో వస్తున్నాయని అనుకుంటారు.
1: యూ థింక్ దట్ యుల్ హ్యావ్ వెరీ హై పే ప్యాకెట్ బికాస్ ఆఫ్ యర్ ఎడ్యుకేషన్?
0: 5 సంవత్సరాల పిల్లవాడు అయినప్పటికీ 5th ఎక్కడికో దూరంగా ఒక కాన్వెంట్ కి పంపుతుంటారు.
1: Though the boy is just aged 5, we are ready to send him to a long distance to educate.
0: తల్లిదండ్రులు ప్రేమకే దూరమైపోతున్నారు.
1: The children are away from the love of their parents.
0: ఎప్పుడు కూడా ఒక ఆయాని పెట్టి పెంచుతున్నారు.
1: And the children are brought up by ఆయాస్ servant maids.
0: ఆయా చచ్చిపోయినా కానీ ఏడుస్తాడు కానీ ఆ పిల్లవాడు, అమ్మ చచ్చిపోతే ఏడ్చడు.
1: The situation is so bad that the child cries when ayah dies and never cries when mother dies.
0: కనుక తల్లి ప్రేమను దూరం చేసుకుంటున్నారు.
1: Therefore child is cut off from the love of the mother.
0: ఎప్పుడు కూడా పిల్లవాడు తల్లి దగ్గర పెరగాలి.
1: Therefore the child should grow.
0: తల్లి యొక్క ప్రేమ వాక్యములను వినాలి.
1: And the child should listen to the teachings of the mother.
0: కనుక ఇలాంటి కాల పరిస్థితి యందు మానవులు ఉద్ధారపడుతున్నారంటే ఎట్ట ఉద్ధారం అవుతారు?
1: How do you expect the humanity to be lifted, to progress in the present circumstances?
0: ఈ చదువుల వల్ల మనకు ఏమాత్రము సరైనటువంటి కుటుంబంలో కావాల్సి ఉండేది.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ డస్ నాట్ హెల్ప్ అస్ టు గ్రో హ్యూమన్ వాల్యూస్.
0: ఎంఏ బిఏను పాస్ అయ్యి వచ్చి పేరుగాచిన పెద్దవారులైనా,
1: యు మే బి గ్రేట్ పీపుల్ విత్ హై డిగ్రీస్ లైక్ బిఏ అండ్ ఎంఏ,
0: సంపదలన్నీ సద్దానపరులైనా పరమకీర్తిని గన్న పుణ్యులైనా,
1: యు మే బి మెరిటోరియస్ పీపుల్ రిచ్ పీపుల్ అండ్ అఫ్లూయెంట్ అండ్ ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ ఆఫ్ చారిటీ,
0: ఆరోగ్యములు అనవతమ్ముండి పరిపూర్ణ బలులకు వారైనా,
1: యు మే బి క్వైట్ స్ట్రాంగ్ ఎనఫ్ విత్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ లాంగ్ లైఫ్,
0: సకలము జపములు తపములు చేయొచ్చు వేదములను నేర్పు విప్పులైనా,
1: యు మే బి ప్రీస్ రిసైటింగ్ వేద ఆల్ త్రూ స్పెండింగ్ టైమ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద స్టూడెంట్స్
0: విద్యావంతులు.
1: And in fact, you cannot call them educated by any standard.
0: What is education?
1: What is this education?
0: And the education పెంచుతున్నారు.
1: The education is leading to agitation today.
0: ఇలాంటి ఎడ్యుకేషన్ ఏమిటిందో చెప్పండి.
1: What is there in depth?
0: డిగ్రీలు పెంచుకుంటున్నారే కానీ,
1: యు హ్యావ్ మోర్ అండ్ మోర్ డిగ్రీస్,
0: వాడి యొక్క హృదయాన్ని పెంచుకోవటం లేదు.
1: But there's no transformation in the heart.
0: హృదయాన్ని పెంచుకునేటువంటి గుణమే నిజమైన గుణము.
1: In fact, that virtue,
0: హృదయ విశాలతను గావించుకోవాలి.
1: దేర్ షుడ్ బి ఎక్స్‌పాన్షన్ ఆఫ్ లవ్.
0: ఈనాడు చదువులు చదివే కొద్దీ నేరో మైండ్ అయిపోతుంది.
1: విత్ హై ఎడ్యుకేషన్ టుడే వి ఆర్ నేరో మైండెడ్.
0: ఎందుకంటే తాను గొప్ప చదువుని,
1: బికాజ్ హీ థింక్స్ దట్ హీస్ హైలీ ఎడ్యుకేటెడ్,
0: ఈ చదువుల వల్ల ఇది మనకు పిలిచేది.
1: ఇస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ హై
0: పవిత్రమైన భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి ఎన్నియో విధములుగా కూడాను నీతిని రీతిని అనేక రకములుగా పెంచుతూ వచ్చింది.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ది కల్చర్ ఆఫ్ భారత్ హ్యాస్ ఫాస్టర్డ్ ఎంకరేజ్డ్ ఇంటెగ్రిటీ ది ఆనెస్టీ అండ్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈనాడు ఆ యొక్క నీతి అనేటువంటి ఎక్కడ ఏం కనిపించడం లేదు.
1: టుడే దేర్ ఇస్ నో ఆనెస్టీ అట్ ఆల్.
0: ఆనెస్టీ పోనీ అది పోయిపోయినా కొంచెం ఆనందమైనా ఉందా లేదు.
1: There is no honesty, no happiness, not even a trace.
0: ఇలాంటి గుణముల చేత ఈ చదువులు మనకు ఉద్ధారం చేస్తాయా?
1: Do you expect that you certainly grow and prosper by merely acquiring education?
0: తక్షణమే పాస్ అయిన తక్షణమే అమెరికానో జపానో జపానో జర్మనీనో బయలుదేరిపోతున్నారు.
1: The moment you get the degree, you want to run away to foreign countries like America, Japan. అట్టి
0: గ్రామాలకు ఎక్కడైనా తల్లి తండ్రులు వెళితే హోటల్లో పోయి దిగండి అంటారు.
1: And then his parents visit you, you'll ask them to dine in a restaurant.
0: తల్లిదండ్రులకు ప్రీతితో ఒక పిచ్చైన కూడా అన్నం పెట్టేటువంటి సద్గురుములు ఈనాడు చదువుల్లో శూన్యమైపోయింది.
1: The modern educated man is not that fortunate as to serve food to his own parents.
0: కనిపించేటువంటి తల్లిదండ్రులను ఇంత ఘోరంగా చూస్తున్నారు ఈనాటి పిల్లలు.
1: In fact, we subject parents to all kinds of cruel treatment.
0: కాదు కాదు, ఇది చాలా పవిత్రమైనది కాదు.
1: దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ గుడ్ బై ఇన్ ఎనీ వే.
0: మహాపాపకరమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: కనుక తల్లిదండ్రులను పోషించాలి.
1: యు షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులను దగ్గర చేర్చుకోవాలి.
1: యూ షుడ్ స్పెండ్ టైమ్ ఇన్ దేర్ కంపెనీ.
0: వాళ్ళ వయసునంతా వచ్చే కొద్దీ వారు ఎంతో భద్రంగా కాపాడుకోవాలి.
1: యాజ్ దర్ ఏజ్ యాజ్ ద అడ్వాన్స్ ఇన్ దర్ ఏజ్ దే నీడ్ యువర్ సర్వీసెస్.
0: తల్లిదండ్రులు పెద్దవారు అయిపోగానే మా భాగం మాకు ఇచ్చేసేయమని వాళ్ళ నుంచి భాగం పెంచుకుంటున్నారు.
1: యూ షుడ్ నాట్ క్లెయిమ్ ఫ్రమ్ యువర్ ఫర్ యువర్ ప్రాపర్టీ అండ్ డిమాండ్ యువర్ ఓన్ షేర్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్.
0: కానీ ప్రాపర్టీని పంచుకుంటున్నారు కానీ ప్రాపర్ మైండ్ ని పంచుకోవటం లేదు.
1: యు ఆర్ రెడీ టు షేర్ యువర్ ప్రాపర్టీ బట్ యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ మైండ్.
0: ఆ ప్రాపర్ మైండ్ రావాలి.
1: We need today proper mind.
0: అది సుప్రీం గుడ్
1: అండ్ దాట్ విల్ టేక్ యూ టు ద సుప్రీం స్టేట్.
0: అతి సుప్రీం పేజీ మనం పెంచుకోవాలి.
1: అండ్ వీ షుడ్ ఎయిమ్ టు రీచ్ దట్ సుప్రీం స్టేట్.
0: చదువులు పెరిగే కొలది గుణములు కూడా పెరగాలి.
1: ద మోర్ అండ్ మోర్ వీ ఆర్ ఎడ్యుకేటెడ్ వీ షుడ్ ఆల్సో కల్టివేట్ వాల్యూస్.
0: ఇప్పుడు ఒక అమెరికా అబ్బాయిని పిలిచాను నేను, చూచాను, మీరు చూచుంటారు.
1: యు ఆల్ మస్ట్ హావ్ వాచ్ భగవాన్ కాలింగ్ ఎ బాయ్ ఫ్రమ్ అమెరికా.
0: ఆ పిల్లవాడు తన చదువును చదువుకుంటున్నాడు.
1: హీ ఆల్సో లెర్న్స్ ఇన్ ద స్కూల్.
0: కానీ ఈ వేద విద్యను కూడా నేర్చుకున్నాడు.
1: హీ ఈజ్ ఆల్సో లెర్నింగ్ ది వేద చాంటింగ్.
0: ఏ పందంలో అడిగినా కానీ ఆయన చక్కని చెప్పేసేస్తున్నాడు.
1: హీ ఈజ్ రెడీ టు రిసైట్ ఎనీ వర్డ్స్.
0: ఈనాడు అది లేదు.
1: టుడే వీ డోంట్ ఫైండ్ ఎనీవేర్.
0: అన్ని పోతున్నాయి.
1: ఆల్ థింగ్స్ ఆర్
0: తన సొంత కుటుంబనే తాను పాడు చేసుకుంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ రూయినింగ్ హిజ్ ఓన్ లైఫ్.
0: కానీ ఇలాంటి అదృష్టవంతులైన కుమారులు పుట్టడం చాలా తల్లిదండ్రుల యొక్క భాగ్యమే.
1: ఇట్స్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ద గుడ్ లక్ అండ్ ఫార్చూన్ ఆఫ్ ది పేరెంట్స్ టు హ్యావ్ సచ్ చిల్డ్రన్.
0: అటువంటి పేరెంట్స్ వల్లనే పిల్లలు ఇంత మంచి సద్గుణానికి వస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ సచ్ గుడ్ నోబుల్ పేరెంట్స్ ద చిల్డ్రన్ కమ్అప్ ఇన్ దేర్ లైఫ్.
0: ఎక్కడో అమెరికాలో ఉంటున్నటువంటి వారు వారి చదువులు వారిని దూరం చేసి
1: They come from America. They are away from their education.
0: India lo apara sadbuddhulu sadgunamulu sadabhyasamulu nirupinchalani aa pillalni techi India lo cheristunnaru.
1: And they bring their children, educate them here in India so that they develop all the kinds of values.
0: Atvanti pillalu kodanu India ne premistunnaru kaani America ne premichatam ledu.
1: These children love India, not America.
0: సర్వ సదుపాయములు ఉన్నాయి.
1: We have all kinds of conveniences.
0: సదభ్యాసములు ఉన్నాయి.
1: And we have all good habits.
0: కానీ అవి వారు ఆశించడం లేదు.
1: But they don't want American life.
0: కానీ ఇండియా లైఫ్ చాలా ప్రేమిస్తున్నారు.
1: They love Indian way of life.
0: ఎందుకంటే ఆ ఇండియా లోపల ప్రేమతో కూడినటువంటి ఒక వినయ విద్యలంతా నేర్చుకుంటున్నారు.
1: Because Indian life insists on the learning based on love.
0: తల్లిదండ్రులు చూసిన తక్షణమే స్కూల్ నుంచి పరిగెత్తిపోయి వారి పాదాలంటి నమస్కారం చేస్తున్నారు.
1: ద మూమెంట్ దే రిటర్న్ ఫ్రమ్ ది స్కూల్ యాజ్ దే ఫైండ్ దర్ పేరెంట్స్ దే బౌ డౌన్ దేర్ హెడ్స్ అట్ ది ఫీట్ ఆఫ్ దేర్ పేరెంట్స్.
0: భారతదేశంలో ఒక
1: ఇన్ భారత్
0: హిందీ పండితుడు ఒకడు ఉండేటువంటి
1: దేర్ వాజ్ ది గ్రేట్ హిందీ పండిట్.
0: అతను పిల్లల్ని ఎంతనో సదుభ్యాసం కింద చేర్చేవాడు.
1: అండ్ హీ యూస్ టు సీ దట్ దే విల్ హ్యావ్ గుడ్ హ్యాబిట్స్.
0: ఒకనాడు తనకి ఇద్దరు కొడుకులు పుట్టారు.
1: హీ హ్యాడ్ టూ సన్స్.
0: టూ సన్స్ లోపల వారిని ఇద్దరిని అలహాబాద్ లో చేర్చారు.
1: అండ్ బోత్ ఆఫ్ దెమ్ వర్ అడ్మిటెడ్ స్కూల్ దేర్ ఇన్ అలహాబాద్.
0: వారు చదువుకుంటూ ఉన్నారు.
1: దే వర్ స్టడీయింగ్ దేర్.
0: అది ఏం చదువులు? ఈ మోడర్న్ చదువులు.
1: వాట్ ఎడ్యుకేషన్? దే హ్యాడ్ ద మోడర్న్ ఎడ్యుకేషన్.
0: తల్లిదండ్రులు నైనిటాల్ పోవాలని ప్రయాణమై వచ్చిస్తున్నారు.
1: ద పేరెంట్స్ వర్ ఆన్ దేర్ వే టు నైనిటాల్.
0: నైనిటాల్ పోతుంటే స్టేషన్ లో వచ్చి కుమారులు ఇద్దరిని చూడాలని ఆశించారు.
1: దే వాంటెడ్ టు మీట్ దేర్ టూ ఆఫ్ దేర్ సన్స్ ఆన్ దేర్ వే టు నైనిటాల్.
0: పెద్ద అబ్బాయి వచ్చాడు, నాన్న నమస్కారము అన్నాడు.
1: ది ఎల్డెస్ట్ సన్ కేమ్ అండ్ సెడ్ ఫాదర్ నమస్కారం టు యు.
0: ఈ చిన్నవాడు వచ్చి గుడ్ బై ఫాదర్ అన్నాడు.
1: ది యంగ్ ఫెలో కేమ్ అండ్ జస్ట్ వేవ్డ్ హిస్ హ్యాండ్ అండ్ సెడ్ గుడ్ బై ఫాదర్.
0: అప్పుడు తల్లికి చాలా కష్టం కలిగింది.
1: మదర్ ఫెల్ట్ వెరీ సాడ్.
0: వీళ్ళని అనేక రకములుగా కని పెంచి వారి రోతలంతా కూడా పరిశుద్ధపరిచి వారిని ఎంతో ప్రేమించి పెంచినందుకు ఇది ఆ వారి ఇచ్చే నాకు అనుగ్రహం.
1: The mother felt so sad because of the misbehavior, bad conduct of the son, because he didn't express any gratitude.
0: కానీ తల్లి తలకింది కొంచుకుంది.
1: So she had to bend down her head in shame.
0: తర్వాత తండ్రి పోయాడు, భార్యను ఓదార్చాడు.
1: And father went and tried to pacify her.
0: ఏదో చిన్న పిల్లవాడు తెలియకుండా చెప్పు చేశాడు, నువ్వు క్షమించాలి క్షమించాలి అన్నాడు.
1: And wanted the mother to pardon the son because his son was so young.
0: ఇంకా అక్కడ ఉండేకూడదు, ఆయన ఏం చదువుతున్నారు, ఎట్టు చదువుతున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారని వారి క్షేమ సమాచారాలను తల్లిదండ్రులు విచారించారు.
1: ద పేరెంట్స్ వెంట్ ఆన్ ఇంక్వైరింగ్ వాట్ క్లాస్ దే వర్ స్టడీయింగ్, వాట్ సబ్జెక్ట్స్ దే వర్ స్టడీయింగ్ అండ్ సో ఆన్. కుమారుడు
0: తల్లిదండ్రుల దగ్గరకు చేరి
1: అండ్ అట్ ద ఎండ్ దే కేమ్ వెరీ క్లోజ్ టు పేరెంట్స్.
0: తల్లిదండ్రులు ద్వారా మేము చాలా చక్కగానే ఉంటున్నాము, మీరు మా యొక్క వియోగంతో మీరు చాలా బాధపడిపోతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, మీరు మేము బాగుంటే మాకెంతైనా ఆనందమేను అన్నాడు.
1: And they said, why do you worry that we are away from you? We are studying very well. Don't worry about us.
0: కానీ చిన్నవాడు వచ్చేసి తల్లిదండ్రుల యొక్క వరిని ఏమాత్రం జ్ఞాపకం చేయలేదు.
1: The younger son was not bothered to talk to parents
0: at all. ఇంకా డబ్బు కావాలి డబ్బు కావాలి అని డబ్బుల గురించి అర్చిస్తున్నాడు.
1: And he went on demanding for more and more of money.
0: కానీ చదువులంతా కూడా భంగం చేస్తున్నాడు.
1: And he was not studying properly.
0: సరే ఇంక తల్లి బెల్లు కొట్టింది రైల్వేలో.
1: And the railway bell was given. Time to leave the platform.
0: నా టైం వచ్చేసింది, మేము ఇక వెళ్ళిపోతున్నాము, నైన్టాల్ పోతున్నాము, నైన్టాల్ వచ్చే సమయంలో మరి మిమ్మల్ని చూస్తాము అన్నారు.
1: The parents said, we are leaving. On our return, we'll meet you.
0: చెప్పి బయలుదేరారు. తల్లిదండ్రులు కిటికీలోంచి చూస్తూ ఉన్నారు ఈ పిల్లలను.
1: ద పేరెంట్స్ వాచింగ్ దేర్ చిల్డ్రన్ త్రూ ద విండో.
0: పెద్ద కుమారుడు ఈ ట్రైన్ కదిలేంత వరకు నమస్కారం చేస్తూ నిలుచుకున్నాడు.
1: ది ఎల్డెస్ట్ సన్ స్టూడ్ దేర్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ అంటిల్ ద ట్రైన్ లెఫ్ట్.
0: ఈనాటి ఫ్యాషన్ మొదలుకొని పాకెట్ లో జోబీలు పెట్టుకుని పాకెట్ లో చేతులు పెట్టుకుని చాలా జంబంగా చూస్తున్నాడు చిన్నవాడు.
1: వేరే యంగ్ ఫెలో హ్యాస్ పుట్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ ఇన్ ద పాకెట్స్ అండ్ స్టూడ్ విత్ ఆల్ ది ఈగో అండ్ ఎరగన్స్.
0: తల్లిని చాలా బాధ పెట్టాడు.
1: And he made his mother suffer.
0: తల్లి చాలా భర్తను కూడా అరిచింది.
1: And in fact, his mother shouted at his father.
0: మీరు ఈ పిచ్చి తదుకుని నిమిత్తమై మన నుంచి దూరం చేసి వాళ్ళని పశువుల మాదిరి చేస్తున్నారే.
1: Have you sent them for this purpose as to behave like animal?
0: కాదు కాదు, చిన్నపిల్లవాడికి ఏదో ఇంకా కొంచెం కాలం తెలియలే అన్నారు.
1: And the father said, he's the other boy, second boy, so young.
0: ఇంకా తెలిసేది వాడికి ఇప్పుడే, వాడు డిగ్రీలో చదువుతున్నాడు, వాడికి ఇంకా తెలిసేది ఎప్పుడు?
1: The mother said, he's already in the undergraduate course. When would he learn?
0: పూర్తి చెడిపోయినాడు అని తల్లి చాలా ఏడ్చింది.
1: The mother cried, saying that fellow is totally spoiled.
0: తల్లి తుడుచుకుంది, కదిలి కదిలిపోయింది రైలు.
1: She wiped out tears and the train proceeded ahead.
0: కొన్ని దినములు అయిన తర్వాత,
1: after a couple of days,
0: పిల్లలకు చదువు ముగించిపోయింది.
1: The boys completed their education.
0: ఇద్దరికి అక్కడే ఉద్యోగాలు చిక్కాయి.
1: And they got appointment at their native place.
0: పెద్ద అబ్బాయికి ప్రొఫెసర్ పని వచ్చేసేసింది.
1: The eldest fellow got the job of a professor.
0: ఇంకా రెండో వాడికి క్లార్క్ పని చిక్కింది.
1: The second boy got the job of a clerk.
0: ఎంత ప్రయత్నం చేసినా లెక్చరర్ పని రాలేదు.
1: He could not get a high job in spite of effort.
0: ఎందుకలా వాడి ప్రవర్తనే దీనికి ఇంతకు మూల కారణము.
1: The reason is his behavior.
0: తల్లిదండ్రులనే గౌరవించినటువంటి వాడు ఇంకెవరినేం గౌరవిస్తాడు?
1: The one who cannot respect the parents can never respect anyone.
0: అలాంటి వాడిని ప్రొఫెసర్ గా చేస్తే పిల్లలు కూడా పాడైపోతారని ఒకరు ఎవరు కూడా వాడికి ఉద్యోగం ఇవ్వలేదు.
1: If he says, a fellow who does not respect the parents is to be made a professor, he will spoil all students under his care.
0: కనుక కాలేజీలో కూడా ఎవరు కూడా గౌరవం ఇవ్వలేదు.
1: సో హీ వాజ్ నాట్ రెస్పెక్టెడ్ ఎనీవేర్.
0: మరి కొన్ని దినాలు అయిన తర్వాత తల్లిదండ్రులు వెనుకపోతున్నారు.
1: అండ్ ఆఫ్ కపుల్ ఆఫ్ డేస్ ది పేరెంట్స్ వర్ రిటర్నింగ్.
0: తిరిగి జాబ్ రాశారు.
1: అండ్ దే రోట్ ఎ లెటర్. దిస్
0: మమ్మల్ని స్టేషన్ లో వచ్చి చూడండి నాయన అన్నారు.
1: దే సెడ్ వుడ్ లైక్ టు మీట్ యు అట్ ది స్టేషన్.
0: అప్పుడు పెద్దవాడు వచ్చి తల్లిదండ్రులకు నమస్కారం చేసి,
1: ది ఎల్డెస్ట్ సన్ కేమ్ టచ్ ది ఫీట్ ఆఫ్ హిస్ పేరెంట్స్ ఇన్ రివరెన్స్. ది ఎల్డెస్ట్ ఫెలో సెడ్, ఐ కుడ్ గెట్ వెరీ హై పోస్ట్ because of your blessing only.
0: Rendo vaadu daggara kuda raledu.
1: The second fellow was not there in the vicinity.
0: Vaadu ekkada poyinaadu ante cinema ku poyinaadu
1: unnadu. That fellow went to cinema theater.
0: Naa jaavulu cherinappudikini vaadu em jaavulu lekka cheyaledu.
1: Though he received the letter from the parents, he was unmindful.
0: Kaani lekka cheyakunda aa vidhanga cherinappudiki mari kontha kaalam ayin tarvata vaadi udyogam kuda oodipoyindi.
1: Because of his carelessness and total negligence, he lost that job of a clerk also.
0: కానీ ఈ పెద్దవాడికి గొప్ప ప్రొఫెసర్ గా ప్రమోషన్ వచ్చింది.
1: ద ఫస్ట్ సన్ బికేమ్ ఎ బిగ్ ప్రొఫెసర్.
0: ఆ ప్రొఫెసర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత అలహాబాద్ వచ్చాడు.
1: అండ్ దెన్ హీ కేమ్ టు అలహాబాద్.
0: తల్లిదండ్రులకు నమస్కారం చేశాడు.
1: అండ్ హీ పేడ్ రెస్పెక్ట్స్ టు పేరెంట్స్.
0: నాన్న, మీ యొక్క ప్రేమ వల్లనే నాకు ఈ పెద్ద ప్రమోషన్ వచ్చింది అన్నాడు.
1: బికాస్ ఆఫ్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్ ఐ కుడ్ కమ్ టు దిస్ హై పొజిషన్.
0: ఈ రెండో వాడు చూస్తామంటే,
1: ది సెకండ్ ఫెలో,
0: వాడికి ఎవరూ గౌరవించేవారే లేరు.
1: నోబడీ రెస్పెక్టెడ్ హిమ్.
0: అప్పుడు నీకేమిస్తున్నారా ప్రజల లోపల గౌరవాన్ని అని అడిగాడు తండ్రి.
1: అండ్ ద ఫాదర్ ఆస్క్డ్, వాట్ ఇస్ యువర్ పొజిషన్ ఇన్ సొసైటీ, హౌ ఆర్ యూ రెస్పెక్టెడ్.
0: పెద్దవాడికి ప్రొఫెసర్ అయిపోవడం వల్ల స్టూడెంట్స్ ఫాదర్ మదర్స్ అందరూ వచ్చేసి నమస్కారం అండి నమస్కారం అండి అని పెద్దవాడికి నమస్కరిస్తున్నారు.
1: ద ఫస్ట్ సన్ హోల్డింగ్ ది పోస్ట్ ఆఫ్ ఎ ప్రొఫెసర్ రిసీవ్డ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఎవ్రీబడీ, ది స్టూడెంట్.
0: ఏ చిన్న క్లర్క్ వచ్చినప్పటికీ చిన్నవాడు అందరికీ నమస్కారం చేస్తున్నాడు.
1: వెరస్ సెకండ్ ఫెలో బీయింగ్ ఎ క్లర్క్ హ్యాస్ టు సాల్యూట్ ఎవ్రీబడీ దట్ కమ్స్ టు హిమ్.
0: క్లర్క్ వచ్చిన వాడికి నమస్కారం చేస్తున్నాడు.
1: హీ హ్యాస్ టు డు నమస్కారం విత్ ఎ కలీగ్ క్లర్క్.
0: తల్లిదండ్రులకు నమస్కారం చేయనటువంటి యొక్క బిడ్డ క్లర్కులు కూడా నమస్కారం చేస్తున్నాడు.
1: Therefore, the one who never paid respect, namaskar to parents,
0: క్లర్క్స్ కూడాను ఎవరు అతన్ని కేర్ చేయటం లేదు.
1: నో వన్ ఈస్ కేరింగ్ హిమ్.
0: కానీ పెద్ద కుమారునికి,
1: వేరే
0: తల్లిదండ్రులు గౌరవించి పెంచినటువంటి వాడు కాబట్టి,
1: బికాస్ హీ వాస్ ద రెసిపియెంట్ ఆఫ్ ద బ్లెస్సింగ్ అండ్ ద లవ్ ఆఫ్ ద పేరెంట్స్,
0: ప్రతి ఒక్కరూ వచ్చి నమస్కరిస్తున్నారు అతనికి.
1: హీ వాస్ రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడీ.
0: కనుకనే యద్ భావం తద్ భవతి అన్నారు.
1: యాజ్ ఇస్ ది బిహేవియర్, యాజ్ ఇస్ ద థాట్, సో ఇస్ ద సీక్వెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే మన యొక్క భవిష్యత్ పట్ల మన యొక్క పవిత్రతనే క్రియాబలంతోనే మనం అభివృద్ధి పొందుతున్నాం.
1: Therefore, future depends upon our present conduct and behavior.
0: ఇదే విధంగానే పాశ్చాత్య దేశంలో కూడాను అనేక మంది గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని తీసుకుంటున్నారు.
1: లైక్ వైజ్ ఇన్ ఫారిన్ కంట్రీస్ ఆల్సో మెనీ రెస్పెక్టెడ్ అదర్స్ అండ్ వర్ రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
0: కానీ మనం గౌరవాన్ని ఎవరికి తల్లిదండ్రులకి ఇవ్వనప్పుడు ఎవరు మనకు కుక్కలు కూడా నమస్కారం చేయవు.
1: వెన్ వీ డోంట్ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్, ఈవెన్ డాగ్స్ ఆల్సో విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ అస్.
0: ఈ విధంగా చెడిపోతున్నారు భారతీయ ప్రజలు.
1: అండ్ భారతీయర్స్ ఆర్ రూయినింగ్ దేర్ లైఫ్ టుడే.
0: ఏ దేశం పోయినప్పటికీ,
1: they may go anywhere,
0: ఏ స్థానంలో ఉన్నప్పటికీ,
1: they may be in any position,
0: తల్లిదండ్రులను మర్చకూడదు.
1: You should never forget your parents.
0: మన వేదవాక్యం అందుకూడను మాతృదేవో భవ.
1: The Veda says mother is God.
0: పితృదేవో భవ.
1: Father is God.
0: ఆచార్య దేవో భవ.
1: Teacher is God.
0: అతిథి దేవో భవ.
1: Guest is God.
0: ఈ విధమైన సద్గుణములను పెంచుతూ వచ్చాయి.
1: These are the virtues one has to cultivate.
0: కనుకనే మన భారతదేశము ఎంత పవిత్రమైనటువంటి యొక్క గుణమున్నో మనకు పెంచింది.
1: ద భారత్ హ్యాస్ ఫాస్టర్డ్ ద నోబుల్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: కానీ బయట దేశం యొక్క దీనికి పోతే మన యొక్క తల్లిదండ్రులు కూడా మరిపింపజేస్తున్నాయి.
1: బట్ వెన్ వన్స్ వీ గో అబ్రాడ్ వీ ఫర్గెట్ ఈవెన్ అవర్ పేరెంట్స్.
0: ఇటువంటి చదువులు చదివిన మన ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్?
0: ఎవడైనా సరే తల్లిదండ్రులను గౌరవించి,
1: ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్,
0: తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసా వహించి
1: ఫాలో యువర్ పేరెంట్స్
0: జీవించినటువంటి వాడు ఎంతనో ఉత్తమ స్థానానికి పొందుతాడు.
1: ద వన్ హూ లీడ్స్ లైఫ్ ఇన్ దిస్ వే రెస్పెక్టింగ్ లవింగ్ పేరెంట్స్ విల్ ఆక్యుపై హై.
0: ఇలాంటి గుణములు ఈనాడు సంక్రాంతి దినం నేర్పేటువంటిది.
1: సంక్రాంతి ఇస్ అన్ ఒకేషన్ టు లెర్న్
0: సంక్రాంతి. సంక్రాంతి క్రాంతి అనేది మార్పు చెందింపజేసేది.
1: సంక్రాంతి క్రాంతి మీన్స్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఇది మానవుని ఎంతనో ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంటారు.
1: సంక్రాంతి బ్రింగ్స్ బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: కానీ మన వారు అట్లా చేయటం లేదు, ట్రాన్స్లేషన్ చేస్తున్నారు.
1: బట్ వీఆర్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ సెల్స్, వీఆర్ నాట్ ట్రాన్స్లేటింగ్ ఇట్ టు యాక్షన్.
0: ట్రాన్స్ఫార్మ్ కావాలి.
1: వీ షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్స్.
0: మన విద్య వల్ల మన చెడ్డ గుణములంతా మారిపోవాలి.
1: Our education should help us to give up all bad habits.
0: చెడ్డ అభ్యాసం అంతా దూరం కావాలి.
1: We should not have any bad habits any longer.
0: సదభ్యాసం అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop good habits.
0: సద్గుణములను పెంచుకోవాలి.
1: Develop noble qualities.
0: ఇది మన భారతదేశం యొక్క పండుగలు మనకు నేర్పేటువంటివి.
1: This is the significance, the message of the observance of all festivals.
0: ఇలాంటి పర్వదినములు ఈనాడు మనం లెక్క చేయటం లేదు.
1: We are not bothered with such sacred festivals today.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: తల్లిదండ్రులకు ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ
1: బట్ గెట్ దిస్
0: వారు ప్రస్తుతానికి కూడాను పిల్లలు బాగా గౌరవించాలి.
1: రియల్లీ దే వాంట్ యూ టు కమ్ అప్ ఇన్ లైఫ్.
0: వాళ్ళకి అన్ని విధములైన పెట్టి కష్టములు వచ్చినప్పటికీ కూలినాలైనా చేసి మీకు మంచి గుడ్లు అందిస్తున్నారు.
1: దే ఫేస్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ హార్డ్షిప్స్ టు సీ దట్ యు ఆర్ కంఫర్టబుల్.
0: అలాంటి తల్లిదండ్రులను ఈనాడు గౌరవించకపోతే,
1: if you don't respect your parents today,
0: mimmalni inki lokam em gauravistundi?
1: How do you expect the world to respect you?
0: America lo president ayinattundaru Lincoln.
1: The president of America is Abraham Lincoln.
0: Aa Lincoln ayinattundi vaadu chaala beeda kutumbamlo puttadu.
1: Lincoln is from a very poor family.
0: Talli chaala vayasainappudiki paata guddalanta kutti dantlo dabbu teeskoni aa dabbunu pillavaliki ichi అన్నం పెట్టించింది.
1: మదర్ ఇన్ స్పైట్ ఆఫ్ హర్ ఓల్డ్ ఏజ్ స్టిచ్ క్లోత్స్ అండ్ ఎర్న్ హర్ డైలీ లివింగ్ అండ్ కుడ్ ఎడ్యుకేట్ హర్ సన్.
0: ఒకనాడు మంచి శ్రీమంతుడైనటువంటి స్నేహితులతో కాలేజీకి పోతున్నాడు ఈ పిల్లవాడు.
1: దిస్ బాయ్ వాస్ గోయింగ్ టు స్కూల్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎ రిచ్ బాయ్.
0: అప్పుడు అందరూ కూడా చి వీడు బీదవాడు, వీడు పూర్ బాయ్, పూర్ బాయ్ అని అందరు నెట్టేస్తూ వచ్చారు.
1: ఎవ్రీబడి ఇన్సల్టెడ్ హిమ్, కెప్ట్ హిమ్ అవే ఫ్రమ్ దెమ్ బికాస్ హీస్ ఫ్రమ్ ఎ పూర్ ఫ్యామిలీ.
0: ఆ పిల్లవాడు కొంచెం దూరం పోయిన తర్వాత ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు.
1: ద బాయ్ రిటర్న్ హోమ్ క్రయింగ్ ఆల్ అలాంగ్.
0: అమ్మా నాకు ఈ చదువద్దు.
1: మదర్ ఐ డోంట్ వాంట్ టు గో టు స్కూల్.
0: నేను ఈ పిల్లలతో నేను చదువుకు పోలేను.
1: ఐ డోంట్ వాంట్ టు బి ఇన్ ది కంపెనీ ఆఫ్ మై క్లాస్ మేట్స్.
0: నేను ఏడుస్తున్నావు, ఏడ్చొద్దు.
1: మదర్ సెడ్ వై డూ క్రై, డోంట్ క్రై ఎనీ లాంగర్.
0: ఎందుకు నాయన ఏడుస్తున్నావు?
1: వై డూ యూ క్రై?
0: అమ్మా నా పాత గుడ్డలట, నేను చాలా పూర్ మ్యాన్ అట, నన్ను వాడు చేరడట, నా ఫ్రెండ్షిప్ వాడికి అక్కర్లేదట.
1: మై క్లాస్మేట్స్ ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ దట్ దే డోంట్ వాంట్ మీ టు బీ దేర్ ఫ్రెండ్ బికాస్ ఐఎమ్ వేరింగ్ ఓల్డ్ టోర్న్ అవుట్ క్లోత్స్.
0: దగ్గర చేర్చి తల్లి.
1: ద మదర్ కాల్ హిమ్ క్లోజ్ బై నియర్.
0: ఎంతో ప్రేమతో.
1: విత్ ఆల్ ద
0: నాయన మీరు బాగుపడితే నాకంతే చాలు.
1: హి సెడ్ ఐ విల్ బి హ్యాపీ ఇఫ్ యు ఆర్.
0: మేము ఎంతో కష్టాలు అనుభవిస్తున్నాము.
1: In fact, we struggle hard.
0: కూలీనాలు చేసి మీ పొట్టలు నింపుతున్నాము.
1: I do the daily labor and earn.
0: ఈ యొక్క తత్వాన్ని నువ్వు చక్కగా గుర్తుపెట్టుకో.
1: You understand our family condition.
0: కానీ మనకు ఎవరు అగౌరవపరిచినా మనం అందరినీ గౌరవించాలి.
1: Others may disrespect you, but yet you should respect others.
0: నీవు అందరినీ గౌరవిస్తే తప్పక నీకు గౌరవం అందుతుంది.
1: If you respect everyone, you will be respected.
0: ఎవరు నన్ను గౌరవించలేదని నీవు ఏమీ బాధపడవద్దు.
1: Don't feel sad for the simple reason that others don't respect you.
0: Alli atti talli bodhana entaanu chesindi.
1: And that was the teaching of the mother.
0: Aa yokka teachings e manasulo pettukunnadu.
1: And the teachings were there.
0: Ekkada poyina evaru enta avamanam chesina gaani naaku gauravam, aatma gauravame naa yokka pradhanamainatundi lakshanamu.
1: In spite of the insult and humiliation everywhere, he considered self respect most important.
0: Self respect kavali naaku.
1: Self respect ayini
0: evaraina emanu chesukovali
1: let anyone do act.
0: Ani aa dhairyanni penchukuntu vachadu.
1: He had that kind of courage.
0: Appudu ఒక దినంలో పూర్తి పాస్ అయిన తర్వాత
1: ఆఫ్టర్ కంప్లీటింగ్ హిస్ స్టడీస్
0: అతని మిత్రులందరూ చేరి
1: ఆల్ హిస్ ఫ్రెండ్స్
0: నీవు కొంచెం ఎలక్షన్స్ నిలుచుకో అన్నారు.
1: ఆల్ హిస్ ఫ్రెండ్స్ వాంటెడ్ హిమ్ టు కంటెస్ట్ ఇన్ ది ఎలక్షన్.
0: ఆ ఎలక్షన్ లో నిలుచుకుంటే నేనేమైపోతానో, నేను సంపాదించిన ధనం అంతా కూడా పోతుందేమో.
1: What would happen if I were to contest in the election? I may lose the money on hand.
0: Ante andaru chaala protsahaparcharu,
1: but everybody encouraged him.
0: Aa vidhanga chestappudiki thaanu pass ayinaadu, vote dandiga vachinaa athaniki,
1: and he won the election with absolute majority.
0: Appudu inta bidavaani ainappudiki naa talli bodhana valla nenu respect cheyatam vallandarni naaku inta gauravamaina sthanam chikkindi annadu aanandinchadu.
1: And he just declared that he could occupy the highest position in America because of the respect that he had for his parents.
0: Nijanga chuste atandaki chethilo kaasu ledu.
1: In fact, he didn't have any money at that time.
0: Gunam maatram untundali.
1: It is only the character that brought him.
0: Evvaru chusina gaani bichchagaani chuste gaani గౌరవించేటువంటి వాడు.
1: ది పూర్ ఎస్ట్ ద పూర్ యట్ హీ లవ్ దెమ్.
0: తలుచుకునేటువంటి వాడు.
1: దట్స్ వాట్ హిస్ ఫీలింగ్.
0: అయ్యో నాకు భవనం లేదు.
1: ఐ డోంట్ హావ్ బిగ్ బిల్డింగ్.
0: పెద్ద పెద్ద వాళ్ళతో పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు.
1: ఆల్ రిచ్ పీపుల్ లివ్ ఇన్ మ్యాన్షన్స్.
0: అని అలాంటి దుర్భావం అతనిలో రాలేదు.
1: హీ డిడ్ హావ్ సచ్ కంపారిజన్స్.
0: నాకు భవనం లేకపోయినా పర్వాలేదు, నాకు వనం ఉంది.
1: I may not have a big mansion, but I have got a dwelling place.
0: నాకు గొప్ప గొప్ప కార్లు నాకు లేవు.
1: I don't have big cars.
0: కారు లేకపోయినా భగవంతుడు నాకు కాళ్ళు ఇచ్చాడు.
1: I may not have big car, but I have కాళ్ళు, the legs to walk.
0: అని ఈ విధంగా తనకు గొప్పదనాన్ని తాను చెప్పుకుంటూ పోయినాడు.
1: That has been his sacred feeling, the high level of thought.
0: కట్టగలిపడికి అతనే చాలా గొప్పవాడయ్యాడు.
1: And he became the topper.
0: ప్రతి స్థాయి కూడాను అతన్ని ఎన్నుకుంటూ రాచారు.
1: అండ్ హీ వాస్ ఎలెక్టెడ్ టు దట్ పొజిషన్.
0: అప్పుడు అందరికీ చాలా సహాయం చేస్తూ వచ్చాడు.
1: అండ్ హీ వాస్ హెల్పింగ్ ఎవ్రీబడి.
0: నీగ్రోస్ పక్కన దూరం పెట్టేశారు వాళ్ళందరూ.
1: యూ నో ద బ్లాక్స్ నీగ్రోస్ వర్ కెప్ట్ అవే ఫ్రమ్ సొసైటీ.
0: కానీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క లింకన్ ను చాలా గౌరవించి పెంచినారు.
1: బట్ ఆల్ ఆఫ్ దెమ్ రెస్పెక్టెడ్ లింకన్.
0: లింకన్ ను పెంచి గొప్పవాడిగా చేసుకుని నీ యొక్క రెస్పెక్ట్ మాకు ఇంత గౌరవాన్ని ఇస్తుండాలి సార్ అన్నారు.
1: అండ్ ఆల్ నీగ్రోస్ సేడ్ బికాస్ ఆఫ్ ద రెస్పెక్ట్ యు హావ్ షోన్ టు us, యు ఆర్ రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడి ఇన్ దిస్ కంట్రీ.
0: దీని వల్ల నీగ్రోస్ ను చాలా గౌరవిస్తూ వచ్చారు.
1: అండ్ ద నీగ్రోస్ రిసీవ్డ్ ఆల్ రెస్పెక్ట్ అండ్ లవ్ ఇన్ సొసైటీ బికాస్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ లింకన్.
0: కనుక మానవుని గౌరవించేసేది, మానవుని ఉన్నత స్థాయికి తీసుకుపోయేది మన యొక్క రెస్పెక్ట్.
1: Therefore, that takes you to exalted position, very high position in society.
0: మన ఆత్మ గౌరవమే మనకు రక్షిస్తుంది.
1: ద సెల్ఫ్ రెస్పెక్ట్ విల్ ప్రొటెక్ట్ యూ.
0: నీవు బీదవాడు కావచ్చు,
1: యూ మే బి పూర్,
0: దానివల్ల నీవేం వగచవద్దు.
1: యూ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ఇట్.
0: బీదవాడిని నువ్వు ఆనందించు.
1: యూ బి హ్యాపీ ఫర్
0: బీదవాడిని గౌరవించుతూ
1: యూ రెస్పెక్ట్ ఆల్ పీపుల్.
0: తప్పక నీకు ఆ గౌరవం చిక్కుతుంది అన్నారు.
1: అండ్ యూ విల్ బి రివర్డ్ అండ్ రెస్పెక్టెడ్.
0: ఇట్లా పూర్వకాలం నందు ఈ విధమైనటువంటి గౌరవాన్ని అందించడం చేతనే అందరూ గొప్ప గొప్ప వారయ్యారు.
1: Because of the courtesy and etiquette of the past, people occupied high positions.
0: ఇప్పుడు ఎవరైనా కొంచెం బీదవాడు చేయకపోతే చాలా హీనున్న చూస్తే చి గెట్అవుట్ అంటారు.
1: Today we don't want any poor people to come close to us. We neglect them.
0: కాదు కాదు, వారిని దగ్గరికి తెచ్చుకోవాలి.
1: It should not be. We should spend time with them.
0: వారిని మనం గౌరవించాలి.
1: We should respect them.
0: వాళ్ళకు వచ్చే గౌరవం పూర్వం మనకే వస్తుంది.
1: We should honor them.
0: ఈ గౌరవం కోసం వారిని గౌరవించవద్దు.
1: Not for simple honor sake.
0: ఈ నేచర్ కోసం వాటిని గౌరవించు.
1: This respect should be your nature.
0: ఆ నేచర్ నువ్వు పెంచుకోమని చెప్పింది.
1: And this respectful nature you should develop more and more.
0: ఆ నాటి నుంచి లింకన్ తల్లిని పూజిస్తూ వచ్చాడు.
1: You know that Lincoln has been worshipping his mother, adoring her.
0: తల్లియే నాకు నిజమైన దైవము.
1: Mother is God.
0: నా సద్గుణములంతా సద్బుద్ధులంతా నేర్పింది ఆమె.
1: In fact, I was taught by my mother all the virtues.
0: కాబట్టి ఎవరు మంచి బుద్ధులు నేర్పుతారో వాళ్లే మనకు దైవము.
1: And therefore, anyone who teaches you the noble qualities, they are gods.
0: కనుకని గాడ్ అంటే ఎక్కడో లేదు.
1: God is not elsewhere.
0: గాడ్ నీ రెస్పెక్ట్ లోనే ఉంటుంది.
1: God is there in your self-respect.
0: ఆ self-respect నువ్వు పెంచుకుంటే,
1: if you develop that self-respect,
0: గాడ్ అందులోనే ప్రత్యక్షం అవుతాడు.
1: And naturally, you will grow and develop.
0: పిల్లలారా,
1: స్టూడెంట్స్,
0: తల్లిదండ్రులు ఎటువంటి పరిస్థితిలో ఉండినప్పటికీ వారిని మీరు గౌరవించాలి.
1: Parents may be in any position, anywhere.
0: వాళ్ళ మాటలను మీరు గౌరవించి లెక్క చేసేయాలి.
1: You should follow them, you should love them, serve them.
0: వారు ఏం చెప్పినా సరే తల ముంచుకొని పో.
1: Whatever they say, you should listen to them.
0: అప్పుడే నీకు చక్కని గౌరవం వస్తుంది.
1: Then only you will be honored in society.
0: అని చెప్పి
1: so said.
0: ఆనాటి గొప్ప గొప్ప వారందరూ కూడాను ఈ విధమైనటువంటి రెస్పెక్ట్ తో మేము గొప్ప స్థానాన్ని సంపాదించామని ప్రపంచానికి బోధిస్తూ వచ్చారు.
1: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ ఆల్ గ్రేట్ పీపుల్ ఇన్ ద పాస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బై అబ్జర్వింగ్ బై హ్యావింగ్ ది సెల్ఫ్ రెస్పెక్ట్ దే కుడ్ కమ్ అప్ ఇన్ దేర్ లైఫ్.
0: తల్లిదండ్రులను చూసిన తక్షణమే తల వంచాలి.
1: The moment you are in front of your parents, you should bend your head in respect.
0: మన ప్రాచీన హిందువుల యొక్క పద్ధతులు ఎట్లా ఉంటుందో తెలుసిన,
1: యూ నో ది ఏన్షియంట్ ట్రెడిషన్,
0: గొప్ప గొప్ప భవనాలు కడతారు,
1: యూ సీ టుడే బిగ్ బిల్డింగ్స్,
0: కానీ చిన్న తలుపులు పెడతారు,
1: అండ్ యూ హావ్ ది స్మాల్ షార్ట్ డోర్స్.
0: ఈ డోర్ ఎందుకు వచ్చి అట్లా పెట్టారు?
1: యూ నో వై ది డోర్స్ ఆర్ సో షార్ట్?
0: అయ్యో దొంగలు పరిగెత్తిపోకూడదని చిన్న డోర్ పెట్టారులే అని మనం చెడ్డ భావన పొందుతాం.
1: అండ్ వీ థింక్ దట్ ది డోర్స్ ఆర్ సో స్మాల్ అండ్ షార్ట్ సో దట్ థీవ్స్ వుడ్ నాట్ గో సో ఈజీ.
0: కాదు కాదు, అది కాదు వారు దీనికి కారణం.
1: Purpose.
0: ఎటువంటి వారైనా రాని మన ఇంటికి వచ్చేటప్పటికి మన యొక్క గెస్ట్,
1: ఎనీ గెస్ట్ దట్ మైట్ విజిట్ యువర్ రెసిడెన్స్,
0: మన ఇంటికి వచ్చినప్పుడు తల వంచుకొని రావాలి.
1: విల్ హ్యావ్ టు నెసెసర్లీ బెండ్ డౌన్ దేర్ హెడ్ టు గెట్ ఇన్.
0: ఇట్టి గౌరవాన్ని ఆనాడు తలుపులతో పాటు విండోస్ తో పాటు మనం పెట్టి ప్రజలను పోషిస్తూ వచ్చాము.
1: ఈవెన్ ద విండోస్ అండ్ ద డోర్స్ ఆఫ్ ఎవ్రీ హోమ్ టీచ్ ద లెసన్ ఆఫ్ రెస్పెక్ట్.
0: అటువంటి పద్ధతిని ఈనాడు భారతీయులు ఎక్కడ మర్చిపోయినారు?
1: దట్ ఏన్షియంట్ ట్రెడిషన్ ఇట్ ఇస్ ఫర్గాటెన్.
0: ఈనాడు కడపలు కూడా పెట్టడం లేదు ఇంటికి.
1: అండ్ వీ డోంట్ హ్యావ్ ఇన్ ది డోర్ స్టెప్ ఆల్సో దేర్.
0: ఎందుకంటే కడపలు పెడితే దాన్ని దాటుకుని పోవాల చాలా కష్టమైపోతుంది.
1: బికాస్ యూ హ్యావ్ టు జస్ట్ గో హెడ్ క్రాసింగ్ దిస్ డోర్ స్టెప్.
0: అది కాదు, మన పూర్వీకులు కడపలు పెద్దదిగా పెట్టేటువంటి.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ దే హ్యాడ్ బిగ్ బ్రాడ్ డోర్ స్టెప్స్.
0: పెద్ద డోర్ పెట్టేసరికి అయ్యో దొంగలు పరిగెత్తుకోకూడదని పెట్టారులే ఈ పిచ్చివాళ్ళు. ఈనాటి పిల్లలు
1: the modern people think that they're all madcaps because they wanted to prevent the thieves from getting in and running away.
0: కాదు కాదు,
1: it's not so.
0: మనం ఇతరుల ఇంటికి వెళ్ళినా మనం తల వంచుకొని కిందికి పోవాలి.
1: Even if you visit anybody, you have to bend your head and give up.
0: ఇతరులు మన ఇంటికి వచ్చేస్తే వాళ్ళు కూడా తల వంచుకొనే మన ఇంటికి రావాలి.
1: Yes, from the neighborhood also have to bend their heads and get in.
0: అంతేగాని దొంగలు తీసుకోకపోకుండా ఉండే కోసమని పెట్టలేదు తలుపులు పెద్దవి.
1: It's not simply to prevent thieves from getting in.
0: కనుక మన భారతీయులు ప్రతి ఆచారమును కూడాను చాలా వినయ భయ విశ్వాసాలతో పెంచుకుంటూ వచ్చారు.
1: ద హోల్ ట్రెడిషన్ ఆఫ్ భారత్ ఈజ్ ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీ, ఒబీడియన్స్ అండ్ శాంక్టిటీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరందరూ ఇలాంటి గుణములు నేర్చుకుని,
1: యూ హ్యావ్ టు లెర్న్ దీస్ హ్యాబిట్స్,
0: ఇలాంటి పద్ధతులు మీరు పెంచుకుని,
1: గ్రో ఇన్ ట్రెడిషన్,
0: మీరు భవిష్యత్ లోపల
1: అండ్ ఇన్ ఫ్యూచర్
0: కీర్తి గౌరవాన్ని పెంచుకోండి.
1: See that you are honored, respected.
0: తల్లిదండ్రులకు ఆనందం ఇవ్వండి.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: నా కుమారుడు నేను చెప్పినట్టు వింటున్నాడని వాళ్ళు ఆనందించాలి.
1: లెట్ పేరెంట్స్ సే దట్ మై చిల్డ్రన్ ఆర్ ఫాలోయింగ్ మై వర్డ్స్, లెట్ దెం బి హ్యాపీ.
0: ఆ ఒక్క పేరును మీరు పొందితే అంతే చాలు.
1: ఇఫ్ యూ గెట్ దట్ గుడ్ నేమ్, దట్ ఈస్ ఎనఫ్.
0: దైవానికి అనుగ్రహం కావాలంటే పూజలు చూపు పురస్కారములు చేస్తే కాదు వచ్చేది.
1: To be the recipient of God's grace, you don't need to worship and meditate.
0: ఈ పిల్లవాడు ఇంటి లోపల తల్లిదండ్రులకు ఎంత గౌరవిస్తున్నారు?
1: To what extent he is following the command of his parents at home?
0: ఎంత చదువులు చదివినప్పటికీ,
1: in spite of high education,
0: చదువులు పెంచవు.
1: It's not education.
0: చదువు అహంకారాన్ని పెంచుతుంది.
1: In fact, education makes you egoist.
0: కానీ వినయ భయ విశ్వాసాన్ని పెంచదు.
1: It doesn't help you to be humble.
0: కనుక వినయ భయ విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి.
1: Therefore, the humility, devotion,
0: అప్పుడే మీరు గొప్పవారు అవుతారు దేశానికి.
1: దెన్ ఓన్లీ యుల్ బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: మీరు గొప్పవారు కానక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బి గ్రేట్,
0: మంచివారు కాండి.
1: యూ నీడ్ టు బి గుడ్, నాట్ నెసెసర్లీ గ్రేట్.
0: గొప్ప పేరు ఈ పొద్దు వస్తుంది రేపు పోతుంది.
1: గ్రేట్ నేమ్, బిగ్ నేమ్ యూ మే గెట్ టుడే అండ్ లూజ్ టుమారో.
0: కానీ మంచి నేమ్ శాశ్వతమంతా వస్తుంది.
1: బట్ ద గుడ్ నేమ్ దట్ యూ గెట్ విల్ రిమైన్ విత్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
0: గుడ్ పేరు తెచ్చుకోండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: అంతేగాని ఎంత రెస్పెక్ట్ పేరు నేను తెచ్చుకోకండి.
1: డోంట్ స్ట్రైవ్ టు బి గ్రేట్.
0: మరి గ్రేట్ గ్రేట్ గ్రేట్ అంటే గేటే అయిపోతుంది.
1: అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ గ్రేట్ గ్రేట్ ఇట్ బికమ్స్ ఏ గేట్ టు గెట్ అవుట్.
0: కానీ మనం గ్రేస్ సంపాదించుకోవాలి.
1: గ్రేస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
0: ఈనాడు గ్రేస్ కంటే గ్రాసును పెంచుతున్నారు.
1: More than to earn grace, but we are running after grass.
0: ఈ గ్రాస్ అంటే పశువులు తినేటువంటి
1: గ్రాస్. యు నో ఇట్స్ ది కౌ దట్ ఈట్స్ ది గ్రాస్.
0: కనుక నేను గ్రాస్ మెచ్చుకోవటం వల్లే పశువులుగా తయారైపోతున్నాను.
1: బికాస్ వి రన్ ఆఫ్టర్ ది గ్రాస్ వి ఆర్ లైక్ అనిమల్స్.
0: మనం గ్రేస్ ని పెంచుకోవాలి.
1: వి షుడ్ ఎర్న్ గాడ్స్ గ్రేస్.
0: ఆ గాడ్స్ గ్రేస్ ని పెంచుకుంటే
1: ఇఫ్ యు ఆర్ గాడ్స్ గ్రేస్
0: ఎంతటి మంచివారైనా అవుతారు.
1: యు బి సర్టెన్లీ గుడ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క సంక్రాంతి,
1: సంక్రాంతి,
0: ఈ సంక్రాంతి దినం పెంచుకోవాల్సింది. మనం ఇతరులను గౌరవించి మనం గౌరవాన్ని అందించాలి.
1: వాట్ వీ షుడ్ డూ టుడే ఇస్ టు ఆనర్ ఎవ్రీబడి, రెస్పెక్ట్ ఎవ్రీబడి.
0: వాడి రెస్పెక్ట్ మీరు తీసుకోవాలి.
1: అండ్ ఆల్సో బి ద రెసిపియంట్స్ ఆఫ్ దేర్ రెస్పెక్ట్.
0: కనుక మీరు రెస్పెక్ట్ చేసేటువంటి గుణం నేర్చుకోండి.
1: దిస్ ఇస్ ద క్వాలిటీ దట్ యూ హ్యావ్ టు డెవలప్ అండ్ లర్న్.
0: ఇప్పుడు చిన్న విషయం మీకు ఎదురుగానే చెప్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ టు టెల్ యూ రైట్ నౌ.
0: చిన్న పిల్లవాడు,
1: స్మాల్ బాయ్,
0: ఈ అమెరికా నుంచి వచ్చినటువంటి పిల్లవాడు,
1: దిస్ బాయ్ ఫ్రమ్ అమెరికా,
0: అన్ని క్లాసుల్లోనూ ఫస్ట్ రావటమే కాకుండా వేదంలో కూడా ఫస్ట్ వస్తున్నాడు.
1: హీ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ అండ్ హీ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ వేదా చాంటింగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క గౌరవాన్ని పెంచుకోవటం చేత తల్లిదండ్రులు కూడా అతన్ని ఎంతగానో గౌరవిస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ ద పేరెంట్స్ రెస్పెక్ట్ హిమ్, లవ్ హిమ్.
0: ఇంతమంది జనుల లోపల వీడికి ఇంత గొప్ప పేరు వచ్చింది కదా అని తండ్రి ఎంతో ఆనందించాడు.
1: ద ఫాదర్ ఈస్ బ్లెస్ఫుల్ బికాస్ హిస్ సన్ ఈస్ అప్రిషియేటెడ్ బై ఎవ్రీబడి హియర్.
0: ఇట్లా తల్లిదండ్రులు కూడా ఎంతో గౌరవిస్తారు.
1: Parents are also extremely happy. They love you more.
0: పిల్లవాడి యొక్క గౌరవ మర్యాదల వల్ల తల్లిదండ్రులు కూడా ఎంతో గొప్ప పేరును పొందుతున్నారు.
1: Because of the good name of this boy, the parents also have earned good name.
0: కనుకనే మనం తల్లిదండ్రులు కూడా మంచి గౌరవాన్ని తెప్పించాలి.
1: Therefore, we should see the parents get good name.
0: ఈ విధంగా ఉండినప్పుడే అప్పుడే కుమారుడు గొప్పవాడని తెలుస్తుంది.
1: That is the objective in begetting a son who will get a good name.
0: పేరును మనం సంపాదించుకోవాలి.
1: We should get a good name.
0: గొప్ప ధనములు సంపాదించి మేడలు మిద్దెల వల్ల మనకు పేరు రావు.
1: Nothing great in acquiring possessions, mansions, buildings, properties.
0: అవంతా ఈనాడు వచ్చినవి రేపు పోతుంటాయి.
1: Today you may have them, you are bound to lose tomorrow.
0: కానీ గౌరవం అనేటువంటిది ఒకతూరు వచ్చినటువంటిది ఎంతకాలమైనా నిలిచిపోతుంది.
1: The good name you get, once you get it, it will be with you forever and ever.
0: ఎప్పటికీ అది మాసిపోయేది కాదు, మాసిపోయేటువంటిది కాదు.
1: It will never leave you, it will never fade.
0: కనుక అట్టి గొప్ప పేరును మీరు సంపాదించుకోండి.
1: Such a good name you should get it.
0: అప్పుడే మీరు గొప్ప సత్యసాయి విద్యార్థులు చాలా గొప్పవారని పేరు పొందుతారు.
1: Then only you will get a good name that you are the students of Sri Satya Sai Educational Institution.
0: Meeku telusu.
1: You know this.
0: Vidyarthula valla oka naya paisa kuda nenu andukotam ledhu.
1: You all know the students do not pay even single naya paisa to the institutions.
0: ఇంకా వాళ్ళకి ఏమైనా లేకపోతే నేనే ఇంకా పుస్తకాలు కొనిస్తుంటాను, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏమి పుచ్చుకోవటం లేదు.
1: ఫర్దర్ మోర్ భగవాన్ గివ్స్ యూ బుక్స్, ప్రొవైడ్స్ యూ ఆల్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
0: కనుకనే అందువల్లనే ఆ ప్రేమ వారికి నా పైన, నా ప్రేమ వారికి వారి పైన ఇంత అభివృద్ధి అవుతుండాలి.
1: That's the reason why boys love Bhagavan and Bhagavan loves boys.
0: తల్లిదండ్రులు ఇచ్చిపెట్టి వాళ్ళ దేశానికి పోతున్నా కూడాను గుడ్ బై గుడ్ బై అని ఆనందిస్తారు, కానీ బాధపడరు.
1: Then even while leaving parents, they say goodbye and they are quite happy to leave their parents.
0: నేను బృందావనం వచ్చి లేక బెంగళూరుకు వచ్చి వాళ్ళ కాలేజీలో చూచి ఒక దినం తిరిగి పుట్టపర్తికి వాపసు పోతుంటే ఏడుస్తారు పిల్లలు.
1: When Bhagavan starts returning from Vrindavan back to Puttaparthi, boys gather there and shed tears, they cry.
0: ఈ ప్రేమకు వారు ఎక్కడి నుంచి వచ్చింది?
1: How could they have that love?
0: స్వామి యొక్క ప్రేమనే వారి ప్రేమకు నాకు సాటి.
1: It is Bhagavan's love and their love for Bhagavan.
0: నేను అందరికీ అందించేది నేను ఒక్కటే.
1: It is only the love, the message and the teaching of Bhagavan.
0: నా ప్రాపర్టీ మిద్దెలు మేడలు కావు.
1: Bhagavan's property does not comprise properties or mansions.
0: Biggest property, love, love, love.
1: Bhagavan's biggest property is love and love only.
0: ఆ ప్రేమ ఇస్తున్నాను, వారి ప్రేమను పుచ్చుకుంటున్నాను.
1: Bhagavan loves you and receives your love.
0: నేను ఎప్పుడు పిల్లల్ని కోరేటువంటి నాయన, మీ ప్రేమను నాకు ఇవ్వండి.
1: What Swami wants you is to give you
0: మీకు ఏది కావాల్సినా నేను ఇస్తాను.
1: And if you just give your love, I will give you whatever you want.
0: అందువల్లనే పిల్లలకు అంత ప్రేమ వస్తుంటుంటాయి.
1: That's why boys loves Bhagavan.
0: కనుక మీరు ఆ ప్రేమను పెంచుకోండి.
1: Develop this love more.
0: తల్లిదండ్రులకు ప్రేమను పెంచుకోండి.
1: Love your parents.
0: తల్లిదండ్రులను ప్రేమించండి.
1: Love your parents.
0: తల్లిదండ్రుల ఆజ్ఞను నడుచుకోండి.
1: Follow their command.
0: తప్పక మీరు ఉద్ధారణ అయిపోతారు.
1: You are bound to be great, achieve everything in life.
0: Bhajana Vinasita Shantina Vinasita.

Good night.

0: హరి భజన నిరంతరము ఇప్పుడు కూడా నువ్వు మనసులో అయినా తలుచుకుంటున్నాండి. ఎక్కడ ఉండినప్పటికీ అడవులు ఎందున్నా, ఆకాశంలోనున్నా, పల్లెలున్నా, పట్టణంలోనున్నా, కుట్ట మీదనున్నా, నట్టేట పడి ఉన్నా, దిక్కు లేని వాడి దేవుడోము ప్రేమ ఒక్కటే.
1: The mountain top or down the valley in the deep sea. See, you may be anywhere, but if you love God, God is only the refuge or the forlorn.
0: Aa prema okkate mimmalno venta janta inta undi kannitiga kaapaadutundi.
1: That love will be with you always, with you all, in you always. That will protect
0: with you, in you,
1: safeguard.
0: Around you.
1: It is in you, above you, below you, around you.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 12th January 2004 in Prashantinilayam during the Sankranti celebrations. Bhagavan says our virtues are more important than our education. He urges us to respect our parents and to always be good. This will confer on us success in all walks of life.

0: Sairam, dear listeners, there is nothing that love cannot achieve in this world. It can even melt the hardest of rocks. When the principle of love in every human being is unified, it becomes Vishwa Prema, the cosmic love. What is the effect and net result of such love? Let us now listen to a divine discourse delivered by Bhagavan Baba on the occasion of Guru Purnima at Prashanti Nilayam on the 28th of July
1: 1999. Yajna Samudayamugani దానముగాని యజ్ఞ సముదాయముగాని తపంబుగాని విజ్ఞానముగాని తపంబుగాని విజ్ఞానముగాని తేజిత సనాతన ధర్మము గాని సత్య సంధానము కాని పావన నిదానము గాని మరి ఏది అయినను గాని ప్రేమతో

0: either acts of charity or all spiritual sacred rituals, either penance nor the knowledge, the wisdom, adherence to ancient culture and truth, nor the broad-mindedness, anything whatsoever, would never equal love. If you inquire, you'll come to that conclusion.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Swarupajnaname manavuniki pradhanamainatuvanti lakshyam.
0: The main aim of human life is to have this self-discovery.
1: దీనిని పొందే విధానమే పురుషార్థము.
0: The main objective of life is to acquire the knowledge of the self.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవుని యొక్క చారిత్రాత్మకం.
0: In fact, we'll be fulfilling the human life if we understand these two.
1: నిత్యానిత్యము సమదబాధ సంపత్తి ముముచ్చత్వము విషయలోచన ఈ చాతుర్విధ వర్ణములను చాతుర్విధ విధానములన్నీ కూడాను భక్తిపై ఆధారపడి ఉన్నవి.
0: దీస్ ఫోర్ డిపెండ్ ఆన్ డివోషన్ ద డిస్టింక్షన్ బిట్వీన్ దాట్ విచ్ ఇస్ ఎఫిమరల్ అండ్ పర్మనెంట్ ద కంట్రోల్ ఆఫ్ ఇన్నర్ అండ్ ఔటర్ సెన్సెస్ అండ్ యర్నింగ్ ఫర్ లిబరేషన్ అండ్ ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ దే డిపెండ్ ఆన్ డివోషన్.
1: భక్తి అనే పదము భజ్ అనేటువంటి ధాతువు నుంచి పుట్టినది.
0: ద వర్డ్ భక్తి డివోషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ భజ్,
1: అనగా భగవంతుని పైన గల నిర్మలమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, భక్తిమైన ప్రేమ.
0: భజ్ మెంట్ ద ప్యూర్ అన్సలీడ్ సెల్ఫ్లెస్ లవ్ ఫర్ గాడ్.
1: ప్రేమకు మించిన సుగుణము లేదు ఈ జగత్తునందు.
0: In this world, no other virtue beyond love.
1: Premane dhanamu, premane dharmamu, premane satyamu.
0: Love is righteousness. Love is wealth. Love is truth.
1: Ee drishya kalpitamaina jagattunandu ee jagattu kudanu prema nundiye aavirbhavinchinadi.
0: All this ephemeral world that you find outside has had its origin in love.
1: ప్రేమ చేతనే పోషింపబడుతున్నది.
0: ఇట్ సస్టైన్ బై లవ్,
1: కడపటికి ప్రేమలోనే లయమవుతున్నది.
0: అల్టిమేట్లీ ఇట్ మర్జెస్ ఇన్ లవ్.
1: ప్రతి అణువు కూడాను ప్రేమ నుండియే ఆవిర్భవించుతున్నది.
0: ఎవ్రీ ఆటమ్ హాస్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ లవ్.
1: ఈ జగత్తునకు ఎన్నో శక్తులున్నవి.
0: దిస్ వరల్డ్ హాస్ సో మెనీ కెపాసిటీస్ అండ్ పవర్.
1: ఈ అణుశక్తి అందు కూడాను
0: in the atomic power
1: anantamainatunti ke aavirbhavinchinadi.
0: All this ephemeral world that you find outside has had its origin in love.
1: Prema chetane poshimpabadutunnadi.
0: It's sustained by love.

0: ఈ అణుశక్తి యందు కూడాను
1: ఇన్ ది అటామిక్ పవర్
0: అనంతమైనటువంటి అమోఘమైనటువంటి యొక్క అట్రాక్షన్ పవర్ అనగా మ్యాగ్నెట్ పవర్ ఉంటున్నది భూమి యందు.
1: దేర్ యు హ్యావ్ ద స్ప్లెండిడ్ ఎక్సలెంట్ డివైన్ పవర్ ఆఫ్ అట్రాక్షన్, ద మ్యాగ్నెటిక్ పవర్.
0: అరుడమైనటువంటి ఒక రేడియో పవర్ ఉంటున్నది.
1: దేర్ లైస్ ద హిడెన్ రేడియో పవర్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క తరంగముల యొక్క చర్యనే.
1: దీస్ ఆర్ ఆల్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ ద వేవ్స్.
0: అన్ని శక్తుల కంటే కూడాను ఈ జగత్తునందు అతీతమైన శక్తి ప్రేమ ఒక్కటి మాత్రమే.
1: ఆఫ్ ఆల్ ది పవర్స్ ఇన్ ద పొటెన్షియాలిటీస్ ఇన్ ద వరల్డ్ ద ట్రాన్సెండెంటల్ పవర్ ఇస్ లవ్ అలోన్.
0: విశ్వాసము ప్రేమ లేని జీవితము కేవలము చెత్త వంటిది.
1: Life bereft of faith and love is a rotten stuff.
0: ఇది నిరుపయోగమైనటువంటి జీవితమే.
1: It's a useless life.
0: నిజముగా విచారణ చేసిన ఈ జీవితము చావుతో సమానము.
1: If you inquire that life without faith and love is just death.
0: ప్రేమనే మానవునికి ప్రాణము, ప్రేమనే జగత్తునకు సర్వము.
1: Love is life and it's everything for this world.
0: పంచభూతముల యొక్క ప్రభావం కూడాను ప్రేమ నుండి ఆవిర్భవించుచున్నది.
1: You find the effects of the five elements around that have had their origin out of love.
0: ప్రతి మానవ నుండి కూడాను ప్రేమనే అన్ని విధములుగా కూడాను ప్రకాశిస్తున్నది.
1: It's love that comes forth and shines brilliantly in everyone.
0: కానీ ఈ ప్రేమ ప్రభావమును మానవుడు చక్కగా గుర్తించుకొనలేక తమ తమ సంబంధ బాంధవ్యమును గురించి దీనిని అనేక రకములుగా పేరు పెట్టుకుంటున్నారు.
1: But the human race is not able to understand the significance of love and just attribute to other associations and relationships.
0: Kanna biddanu chusi talli premistundi kaani aa premanu vaatchalyam ani cheptun pilustunnaru.
1: Mother loves her children and this love is affection.
0: Kattukunna bharyanu chusi bharta premistunnadu kaani deenni moham ani peru pettukuntunnadu.
1: Husband loves his wife and that is attachment.
0: బంధువుల్లో మిత్రులపైన నిరూపించేటువంటి ప్రేమ తత్వాన్ని అనురాగం అని పిలుచుకుంటున్నాడు.
1: అండ్ దట్ లవ్ టువర్డ్స్ ద రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్ ఇస్ ఫ్రెండ్షిప్.
0: పదార్థములకు ప్రసరించేటువంటి యొక్క ప్రేమను ఇచ్ఛాశక్తి అని పిలుస్తున్నాడు.
1: అండ్ ద లవ్ టువర్డ్స్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఇస్ ద వన్ ఆఫ్ డిజైర్.
0: కానీ ఈ పరిపూర్ణమైనటువంటి ప్రేమ తత్వమును ఏకత్వంగా విశ్వసించి దైవం పైన ప్రసరింపచేసినప్పుడు దీనినే భక్తి అని పిలుస్తున్నారు.
1: But that total love if diverted direct towards God, it is called bhakti or devotion.
0: Sarvatra prapanchamulandu prasarinchetvanti pravahinchetvanti shakti okka prema maatrame.
1: It's only love that percolates, that flows, which is all pervasive, the entire world.
0: Pashupakshi mrugadulu endukani krimikeetukadulu endukani manavulu endukani prema lekunda okka kshanamena jeevinchadaniki veelu kaadu.
1: Either birds or beasts or insects or animals for that matter cannot live without love for a moment.
0: ee premane paramatma swaroopam unnaru.
1: Love is God.
0: Karaka premanu manamu chulakanga manam bhavincharadu.
1: We should now consider love cheap.
0: Laukikanga bhautikanga prakritikanga dinni bhavinchi ee pavitramainatundi prema tattvani manamu durupriyogam chesukuntunnamu.
1: We consider love worldly, ephemeral, physical and misuse it.
0: ప్రాచీన మహర్షులు ఏకాంత వాసంతో కారణములు యందు సంచరిస్తూ క్రూరమృగముల యందు మధ్య సంచరిస్తూ ఆ క్రూరమృగములు కూడాను ప్రేమ చేత సన్నిహితంగా భావించుకుని జీవిస్తూ వచ్చారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ స్పెంట్ ఇన్ సాలిట్యూడ్ ఇన్ ఫారెస్ట్ బట్ దే కుడ్ మూవ్ ఇన్ క్లోజ్ అసోసియేషన్ విత్ వైల్డ్ యానిమల్స్ దేర్.
0: క్రూర మృగములు కూడాను ప్రేమ చేత స్నేహంగా మార్చుకుంటూ వచ్చారు.
1: They could have intimate, friendly relationship with the wild animals because of their innate love.
0: ప్రేమ చేత మారినటువంటిది జగత్తులో మరొకటి లేదు.
1: There's nothing that cannot be transformed by love.
0: కఠినమైన శిలకుడను కరిగి ప్రవహించేటువంటి ప్రేమగా మారుతుంది ఈ ప్రేమ చేత.
1: Even hard stone can be transformed by love.
0: ప్రతి మానవుని యందు ఉండినటువంటి ప్రేమ తత్వాన్ని ఏకత్వంగా విశ్వసించినప్పుడు విశ్వప్రేమగా మారుతుంది.
1: Love latent in everyone, if it is used collectively in cosmic form, it is divine.
0: Meeru prema kavalani aashisthunnara?
1: Do you want love?
0: Anugraham anetundi aa

0: మీరు అభివృద్ధి పరచుకోండి.
1: హ్యావ్ దిస్ థర్స్ట్ యర్నింగ్ ఫర్ గ్రేస్ మోర్ అండ్ మోర్.
0: మీ యొక్క దాహం ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్
0: ఆరాధన? ఏ మీ యొక్క దాహము? ఆరాధన.
1: దిస్ వర్షిప్ ఇస్ థర్స్ట్.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మీరు భుజించి దాహమును తీర్చుకుని ఆనందాన్ని అనుభవించవనండి. ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు క్వెంచ్ యువర్ థర్స్ట్ ఎంజాయ్ బ్లెస్ డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: ఎంత ప్రేమ అభివృద్ధి అవును అంతటి ఆనందం కూడాను మన యందు అభివృద్ధి అవుతుంది.
1: యాజ్ యూ డెవలప్ మోర్ అండ్ మోర్ ఆఫ్ లవ్ యూ విల్ ఎంజాయ్ బ్లెస్.
0: ప్రేమ లేకుండా ఆనందం అనేటువంటి మనకు ఏమాత్రము ప్రాప్తించదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు బి బ్లిస్ఫుల్ విదౌట్ లవ్.
0: ప్రేమయే ఆనంద స్వరూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్ దట్ అపియర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్లెస్.
0: క్రూరుడైనటువంటి యొక్క హిరణ్యకశిపుడు కన్న కుమారుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి ఈ భగవత్ ప్రేమ నుంచి దూరం చేయాలని అనేక విధములైనటువంటి ప్రయత్నములు చేశాడు.
1: హిరణ్యకశిపు మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు టేక్ ప్రహ్లాద అవే ఫ్రమ్ గాడ్.
0: కానీ సర్వకాల సర్వావస్థలయందుకును ప్రహ్లాదుడు దైవ ప్రేమ చేత నారాయణ నారాయణ అనేటువంటి నామస్మరణ చేస్తూ వచ్చాడు.
1: అట్ ఆల్ టైమ్స్ ఇన్ ఆల్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ప్రహ్లాద వెంట్ ఆన్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ నారాయణ.
0: ఒకనొక సమయంలో నారదుడు ప్రశ్నించి, నాయన నీ కుమారుడు ఏం చదివాడో ఒకతూరి విచారించన్నాడు హిరణ్యకశిపుతో.
1: అట్ వన్ టైమ్ నారద ఆస్క్డ్ హిరణ్యకశిపు, ఫైండ్ అవుట్ ఫ్రమ్ యువర్ సన్ వాట్ హీ హాస్ లెర్న్డ్.
0: కుమారుడిని రప్పించి, నాయన నీవు చదివినటువంటి చదువు యొక్క సారం ఏమిటి అన్నాడు.
1: He summoned his son, asked, "What is that you have learned?"
0: Narayana.

0: நாராயண பரம் தப சர்வம் நாராயண சமாம். தன்றி நாராயண யொக்க நாமமே நான் தபஸ்ஸு.
1: ஃபாதர், ரிபீட்டிங் காட்ஸ் நேம் இஸ் மை பெனன்ஸ்.
0: நாராயண யொக்க ஸ்மரணனே நான் பரபிரம்ம ஸ்வரூபமு.
1: சாண்டிங் இஸ் க்ளோரி இஸ் த டிவைன் ஃபார்ம்.
0: நாராயண யொக்க பிரேமனே நான் அனந்த ஸ்வரூபமேன்ட்டு யொக்க தெய்வ சத்துவமு.
1: That the divine name is that infinite cosmic form of the divine.
0: నించినటువంటిది మరొకటి లేదు ఈ జగత్తునందు.
1: Nothing excels in this world.
0: ప్రేమనే సర్వస్వరూపం అన్నాడు.
1: Love is everything.
0: ఈ విధముగా ప్రహ్లాదుని వలె మీరు నిరంతరం కూడాను నామస్మరణ సర్పాలి.
1: Like Prahlada, chant God's name repeatedly.
0: జయదేవుడు, గౌరాంగదుడు, తుకారాము, రామకృష్ణ పరమహంస ఈ విధమైనటువంటి మహాసాధువులు సంతోషులు కూడాను నిరంతరం కూడాను భగవంతు యొక్క ప్రేమను ఆశిస్తూ వచ్చారు.
1: జయదేవ, గౌరాంగ, తుకారాం, రామకృష్ణ పరమహంస ప్రే టు గాడ్ ఫర్వెంట్లీ.
0: కానుక సక్కుబాయ్, మీరావలే వియోగమును భరించుకునలేక వెక్కివెక్కి ఏడ్చండి.
1: సక్కుబాయ్, మీరాబాయ్ క్రైడ్ ఫర్ గాడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్.
0: అట్టి దుఃఖము చేతనే దైవం సాక్షాత్కరించి వారికి అనుగ్రహ ప్రాప్తిని అందించాడు.
1: బికాస్ ఆఫ్ దట్ అగోని దే కుడ్ ఎంజాయ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్.
0: కానీ ఈనాటి కలి ప్రభావము చేత ఎట్టి సాధనను చేయక, కాలు కడప దాటక, కాసు ఖర్చు కాక దైవం యొక్క అనుగ్రహము ఉట్టి ఒడిలో పడాలని ఆశిస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది కలి ఏజ్ టుడే నో వన్ వాంట్స్ టు ఎంటర్ ఎనీ స్పిరిచువల్ పాత్. They don't want to spend money, they don't want to strain, yet they want to have all the benefits.
0: ee naati prema prabhavam anetundi manavuni yandu cheeninchi povatam chetane ekkada chuchina kudunu durmargamu himsalu dukkamulu ee vidhanga taalav maadutunnayi.
1: As there is no love today, we find agitation, disturbances, violence everywhere.
0: Nee yandu krodham aavibhavinchina daanini kudunu nee premaga maarchuko.
1: If there is anger in you, convert it into love.
0: అసూయ నీ యందు ఆవిర్భవించినా దానిని కూడా నువ్వు ప్రేమగా మార్చుకో.
1: If it were to be jealousy in you, just make it love.
0: జగత్తులో ఏది జరిగినప్పటికీ నీ ప్రేమమయంగా నీవు విశ్వసించు.
1: Whatever that happens in this world, take it as an act of love.
0: ఈ జగత్తునకు సర్వ విధములైనటువంటి యొక్క కర్త ఒక్కడే.
1: There's only one creator for this entire world.
0: అతనే కర్మాధీనుడైనటువంటి దైవత్వము.
1: In fact, he is the master of everything that goes on here.
0: కర్మాధ్యక్షుడు దైవము.
1: God is the presiding deity of all actions.
0: ఒక బల్ల కావాలి.
1: You need a table.
0: దీన్ని ఎవరైనా చేసేవారు ఉండాలి కదా.
1: You need a carpenter.
0: ఒక ఇల్లు కావాలి, దాన్ని కట్టేటువంటి వ్యక్తి ఒకడు ఉండాలి కదా.
1: You have a house, you need a builder.
0: అదే విధంగానే ప్రతి పదార్థమునందు కూడాను దానిని ఆవిర్భవం చేసేటువంటి శక్తి ఒకటి ఉంది.
1: Therefore, there's one creator, the maker for everything.
0: ఈ చర అచరములంతా కూడాను కావించినటువంటి ఒక సృష్టికర్త భగవంతుడే.
1: God is the creator of all that we find as mobile and immobile.
0: కనుకనే అతనికి కర్మాధ్యక్షః అని పేరు పెట్టారు.
1: So God is called కర్మాధ్యక్షః.
0: అన్ని కర్మలయందు కూడాను తానే అధ్యక్షుడై ఉంటున్నాడు.
1: In fact, he presides every human activity.
0: ఏది చేయవలనన్నా, ఏది చూడవలనన్నా, ఏది అనుభవించవలనన్నా, ఏది తినవలనన్నా, ఏది త్రాగవలనన్నా అంతా ప్రేమమయంగానే ఉంటుంది.
1: Whatever that is done, whatever that you see, whatever you partake, whatever you drink, it's full of love only.
0: ఈనాటి మానవుడు, ఈనాటి సాధకుడు అనేక విధములైన సాధనలు చేస్తున్నాడు.
1: The modern seeker proceeds along many spiritual paths.
0: ధ్యానం చేస్తున్నాడు, జపం చేస్తున్నాడు, తపం చేస్తున్నాడు, యోగం చేస్తున్నాడు. ఇవన్నింటి ఎందుకును ప్రేమ అంతర్ప్రవాహమే కాకుండా ఇవి చేయడానికి వీలే కాదు.
1: He does penance, he meditates, he undertakes so many spiritual endeavors. Without love they are all useless.
0: ఈ యొక్క మెడిటేషన్ ధ్యానం నందు కూడాను ప్రేమ అంతర్వాహినిగా ఉంటుండాలి.
1: In the process of meditation, love is the undercurrent.
0: Japam kudanu deeniki antarvahiniga prema untundadi.
1: Japa repetition of God's name requires the love, the undercurrent.
0: Veda janamanandu kudanu prema antarvahiniga untundadi.
1: While chanting Veda, love should be the undercurrent.
0: Kevalam oka mantram cheppinanta matram anaku chaladu.
1: Not merely chanting mantra.
0: Na karmana na prajaya dharena tyage neki amrutatvamanasu. Amrutatvam anaga prema yokka swaroopame.
1: Immortality is nothing but the embodiment of love.
0: ఈ ప్రేమ అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
1: Love is nectarine.
0: ఆనందమయమైనది.
1: It's blissful.
0: అనంతమైనది.
1: Love is infinite.
0: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మనము ఏ విధంగా కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not making an attempt to understand love.
0: శాపమును కాని పాపమును కాని శాపమును తరిగించటము పాపమును కరిగించటము ప్రేమ యొక్క శక్తియే.
1: It is the power of love that atones all our sins, that seeks a kind of relief from all curses.
0: తీపును పెంచడము ప్రేమ యొక్క శక్తియే.
1: ఇట్ ఇస్ ద పవర్ ఆఫ్ ద లవ్ దట్స్ నెక్స్టైన్ అండ్ సో స్వీట్ అండ్ డెలీషియస్.
0: ప్రతి మానవుడు కూడాను కేవలము లోకహితుడే కాని అహితుడు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీవన్ ఇస్ యాక్సెప్టబుల్ టు ద వరల్డ్.
0: ఏక మిత్రుడే ఈ యొక్క జగత్తునకు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ ఇస్ అ ఫ్రెండ్.
0: కానీ ఈనాటి మిత్రులు ఎందు ప్రేమ తత్వము దినదినమున కూడాను అడుగంటి పోతున్నది.
1: ద మోడర్న్ ఫ్రెండ్స్ ద లవ్ ఇస్ డిక్లైనింగ్ డే బై డే.
0: మిత్రులు ఎందు ప్రేమ నశించిపోతున్నది.
1: అండ్ లవ్ ఇస్ టోటలీ గాన్.
0: బంధువుల ఎందు సంబంధ బాంధవ్యములు అత్యంత దూరం అయిపోతున్నవి.
1: ద ఇంటిమేట్ రిలేషన్షిప్స్ అమంగ్ రిలేషన్స్ ఆర్ ఫార్ ఆఫ్.
0: చేదు పుష్పమునందు తీయని మకరందానికి ఉండేటువంటి తుమ్మతి యొక్క అదృష్టం ఎంత అదృష్టము.
1: హౌ లక్కీ ద హనీ బీ దట్ కుడ్ సక్ ద నెక్టర్ అవుట్ ఆఫ్ ద ఫ్లవర్.
0: చెడ్డ ఎందు కూడాను మనం మంచిని చూడాలి.
1: We should be in a position to see good in bad.
0: అది ఏ నిజమైనటువంటి ప్రేమ యొక్క స్వరూపము.
1: That is the true form of love.
0: దుఃఖములనేటువంటి భావి నుండి ఆనందమనేటువంటి నీరుని చేదుకోండి.
1: Bring out the bliss of water out of the difficulty.
0: The pleasure is an interval between two pains. అని సృష్టి అంటే రెండు రకములైనటువంటి సృష్టిని సృష్టించాడు భగవంతుడు.
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ వీ హ్యావ్ దీస్ ట్విన్స్ ద ప్లెజర్ అండ్
0: పెయిన్. ఒక్కతూరి మీ మీ స్వరూపాన్ని మీరు గుర్తించుకోండి.
1: నో యువర్ ట్రూ సెల్ఫ్ వన్.
0: అందముగాను ఆనందముగాను ఉండినటువంటి కడరక్తంగా ఉండినటువంటి ఒక దివ్యమైనటువంటి ముఖమును ముందు పెట్టాడు భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ కెప్ట్ ద ఫేస్ ఇన్ ఫ్రంట్ విచ్ ఇస్ బ్లిస్ఫుల్ అండ్ ఫుల్ ఆఫ్.
0: ఇది ఆకర్షణీయంగా ఉంటుంది అది ముఖము.
1: The face should be highly attractive.
0: దాని దీని వెనుకల నల్లటి అంధకారాన్ని పుష్టించాడు.
1: Behind you find pitch darkness.
0: ఆ నల్లటి అంధకారమైనటువంటి కురులు ఉండటం చేతనే తెల్లని యొక్క నీ ముఖమునకు ఆనందాన్ని అందాన్ని చేకూరుస్తుండాలి.
1: Because of the hair that is dark, your face shines brilliantly.
0: కనుకనే ప్రతి దాని ఎందుకు మంచి చెడ్డలైనటువంటిది ఇమిడి ఉంటున్నది.
1: So in everything we find this mixture of good and bad.
0: కానీ ఈనాటి మానవుడు చెడ్డనే చూస్తున్నాడు కానీ మంచిని ఏమాత్రము ఆకర్షించడం లేదు.
1: బట్ మ్యాన్ టుడే వాచెస్ ఓన్లీ బ్యాడ్ అన్మైండ్ఫుల్ ఆఫ్ గుడ్ దేర్.
0: ప్రతి కర్మ కూడాను దైవాధీనమైనటువంటిది.
1: ఎవ్రీ హ్యూమన్ యాక్టివిటీ ఇస్ అండర్ డివైన్.
0: భూమి ఒక్క సెకండ్ కు 18.5 మైళ్ళు స్పీడ్ గా తిరుగుతూ ఉంటుండాలి.
1: ఎర్త్ రివాల్వ్స్ అట్ ద రేట్ ఆఫ్ 18.5 మైల్స్ పర్ సెకండ్.
0: ఒక్క సెకండ్ కు 18.5 మైళ్ళు ప్రయాణం చేస్తుండాలి ఈ భూమి.
1: This earth revolves at the rate of 18.5. It revolves around itself.
0: ఈ భూమియే సూర్యుని చుట్టూ తిరగడానికి ఒక్క సంవత్సరం పడుతుంది.
1: And for the earth to revolve around the sun, it needs 1 year.
0: ఈ సూర్యకాంతులైనటువంటి నక్షత్ర కాంతులంతా కూడా అత్యంత వేగముగా ప్రవహిస్తుంటున్నాయి.
1: The sunlight and the stars move very fast.
0: ఈ కాంతి యొక్క వేగం ఏ విధంగా ఉంటుండాలి?
1: What is the speed of this light ray?
0: ఒక్క సెకండ్ కు
1: పర్ సెకండ్
0: 186,284 మైళ్ళు తిరుగుతుంటుండాలి. 186,284 మైళ్ళు
1: 24 మైల్స్
0: ఒక్క సెకండ్
1: పర్ సెకండ్.
0: ఈ విధమైనటువంటి దీంతో భగవంతుని మనం ప్రార్థించాలని భగవంతుని మనం ప్రదర్శించాలని ఆశించేటువంటి వ్యక్తులు ఈ కాంతితో నీవు సమానంగా తిరుగు.
1: At this rate, if you want to worship, you should also keep pace with it.
0: Inta vegamaina kaanti tho tirutunnatundi ee kaanti vishwamanta pradarshinchi cheyalanukunte 22000 crore samvatsaralu padutundi.
1: For this light to spread all around the universe, it takes 22000 crores.
0: Yes. Inta kaalam patteetundi okka ఇది విశ్వస్వరూపుడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ద వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ దిస్ యూనివర్స్.
0: విశ్వం విష్ణు స్వరూపాయ అని తెలిపింది విష్ణు సహస్రనామం.
1: విష్ణు సహస్రనామ సేస్ దట్ ది హోల్ ఎంటైర్ కాస్మోస్.
0: కాబట్టి విష్ణు యొక్క స్వరూపమే.
1: ద హోల్ థింగ్ ఈస్ ది
0: ఈ విష్ణు యొక్క ప్రదర్శన మనం చేయాలనుకుంటే
1: ఇఫ్ యూ వాంట్ టు గో అరౌండ్
0: 22,000 కోట్ల సంవత్సరంలో మనం జీవించాలి.
1: యూ హ్యావ్ గాట్ టు లివ్ ఫార్ 22,000 crores of years.
0: ఇంతకాలం నివసించేటువంటి శక్తి ఎవరికి
1: ఉన్నది?
0: ఒక 100 సంవత్సరాలు బ్రతకాలంటే కూడా సాధ్యం కావటం లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్ ఇన్ ఫర్ 100 ఇయర్స్.
0: ఈ కలి ప్రభావం చేత ఆయు ప్రమాణం దినదినములకు అంతమంది పోతుండది.
1: అండ్ ద లైఫ్ స్పాన్ ఇస్ డిక్రీజింగ్ డే బై డే టుడే.
0: కానీ ఈ విశ్వస్వరూపుణ్ణి నువ్వు ప్రదర్శించాలనుకుంటే ఒక క్షణం కూడా నువ్వు చాలు.
1: అండ్ టు గో రౌండ్ గాడ్ జస్ట్ ఎ మోమెంట్ ఈజ్ ఎనఫ్.
0: ఇంత విశాలమైనటువంటి ఈ జగత్తునంతా, ఇంత పవిత్రమైనటువంటి జగత్తును ప్రదక్షిణ చేయడానికి ఒక్క క్షణములో చాలు. అది ఏ ప్రేమ యొక్క వేగము!
1: అండ్ ది స్పీడ్ ఆఫ్ లవ్ ఇస్ సచ్ దట్ యు కెన్ సర్కంబులేట్ ద హోల్ వరల్డ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఒక చుక్కల యొక్క కాంతి యొక్క వేగమునైనా మనం నిర్ణయించవచ్చు, కానీ ప్రేమ యొక్క వేగమును మనం ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: యు కెన్ ఎస్టిమేట్ ద స్పీడ్ ఆఫ్ ద స్టార్ విత్ విచ్ ఇట్ రన్స్, బట్ నాట్ ది స్పీడ్ ఆఫ్ లవ్.
0: అతీతమైన అగణితమైన వేగంతో సంచరిస్తుండది ఈ ప్రేమ.
1: లవ్ మూవ్స్ అబౌట్ బియాండ్ ఆల్ ఎస్టిమేటెడ్ మెజర్.
0: ఇంత వేగంగా పోయేటువంటి ప్రేమతత్వాన్ని మనము ఈనాడు అరికట్టి దానిని కేవలం అల్పమైన మార్గంలో ప్రవేశపెడుతున్నాము.
1: లవ్ దట్ ఫ్లో దట్ రన్స్ వెరీ ఫాస్ట్ ఈస్ వ్యూడ్ అండర్ సర్టన్ లిమిటేషన్.
0: అందుకోసం అల్లకల్లోలంగా కూడా రూపొందిపోతుండది.
1: దేర్ ఫోర్ వీ ఫైండ్ డిస్టర్బెన్సెస్ అండ్ కాన్ఫ్లిక్ట్.
0: శాంతి భద్రతలే దూరమైపోతున్నవి.
1: దేర్ ఇస్ నో పీస్ అండ్ సెక్యూరిటీ.
0: దీనికి కారణం ఏమిటి?
1: వై
0: అనేక మంది అనేక కారణాలు చెప్పుతుంటారు.
1: మెనీ మెన్షన్ మెనీ రీజన్.
0: కానీ ఈ కారణాలంతా సరైనటువంటి కారణాలు కాదు.
1: దీస్ రీజన్స్ ఆర్ నాట్ ప్రాపర్.
0: మానవుని యందున్నటువంటి ప్రేమతత్వాన్ని తాను అభివృద్ధి పరచుకోలేకపోవటమే దీనికి ప్రధానమైన కారణం.
1: ద మెయిన్ రీజన్ ఇస్ దట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు డెవలప్ అండ్ ఇంక్రీజ్ లవ్ విత్ హిమ్.
0: తన యందు అనంతమైనటువంటి ప్రేమ ఉంటుండాలి.
1: మ్యాన్ హాస్ గాట్ దట్ ఇన్ఫినిట్.
0: అఖండమైనటువంటి ప్రేమ ఉంటుండాలి.
1: దట్ ఇస్ ఇన్ఫినిట్.
0: అమృతమైన ప్రేమ ఉంటుండాలి.
1: నెక్టరైన్.
0: అట్టి ప్రేమను ఈనాడు మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: వి ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో దట్ ఇన్ఫినిట్ నెక్టరైన్ లవ్.
0: నీ మాటలు ప్రేమతో ఉపయోగించు.
1: అండ్ మేక్ ఇట్ ఇన్ ద ప్రాపర్ వే.
0: నీ చేస్తున్న ప్రేమతో సంబంధించు.
1: లెట్ యువర్ యాక్షన్స్ బి ఫిల్డ్ విత్ లవ్.
0: నీ జీవితం అంతా కూడా నువ్వు ప్రేమమయంగా మార్చుకో.
1: లెట్ యువర్ లైఫ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: ఇంతకంటే దైవత్వం ఇంక సాక్షాత్కారం ఎక్కడ కావాలి?
1: నథింగ్ మోర్ దెన్ దిస్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఆ ప్రేమ స్వరూపుడే నీవు తయారుగా కావాలి.
1: God is love. Be the embodiment of love for yourself.
0: అట్టి ప్రేమనే భగవంతుని యొక్క స్వరూపము.
1: Love is the form of God.
0: కనుక ఆ ప్రేమను నీవు దినదిన అభివృద్ధి గావించుకున్నప్పుడు నీ యందే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: When once you increase love within, you will find the manifestation of the divinity.
0: ఈ ప్రేమకు మానవుని హృదయంలో కించిత్తైనా కూడా స్థానం లేదు.
1: In fact, there's no place for love within the human heart.
0: హృదయం అంతా కూడా కోరికలతో నిండి ఉంటుండాలి.
1: The human heart is full of desires.
0: ఈ కోరికలు నిండిపోవడం చేతనే ప్రేమకు ఏమాత్రం కూడా అవకాశం లభించడం లేదు.
1: As the heart is full of desires, there's no place for love in human heart.
0: కనుకనే విశ్వాసం మనం పెంచుకోవాలి.
1: Therefore we have to develop faith.
0: ఏమిటి ఈ విశ్వాసం?
1: What's this?
0: నిన్ను ఎవరు అడిగారు స్వామి విశ్వాసాన్ని ఏ రీతిగా పెంచుకోవాలి?
1: Someone asked Bhagavan how to develop faith.
0: ఈ విశ్వాసం నీ యొక్క వే ఆఫ్ లైఫ్, నీ యొక్క సహజమైన స్వరూపమే.
1: Faith is natural, it's your way of life.
0: ఎక్కడ ఉంది ఈ ప్రేమ?
1: Where is this
0: విశ్వాసం
1: love?
0: ఎక్కడ ఉంటుంది?
1: Where is faith?
0: I am. ఐఆమ్ అనేటువంటిది, ఐఆమ్ అనేటువంటిది విశ్వాసము.
1: ఎవ్రీవన్ సేస్ ఐఆమ్, దిస్ ఐఆమ్ ఇస్ ఫెయిత్.
0: ఐ అని పెట్టుకుని ఐఆమ్ అనేటువంటిది లేకపోతే ఇంక తాను ఏ విధంగా జీవించగలడు?
1: అండ్ ఇఫ్ యు సే ఐ అండ్ ఒమిట్ ఐఆమ్, హౌ డు
0: యు ఐఆమ్ అనగా నేను ఉన్నాను.
1: ఐఆమ్ మీన్స్ ఐ ఎగ్జిస్ట్.
0: నేను ఉన్నాను అనేటువంటిది పెద్ద విశ్వాసము.
1: దిస్ వెరీ ఫ్యాక్ట్ దట్ యు హావ్ గాట్ దిస్ ఎగ్జిస్టెన్స్.
0: నీకు ఆ విశ్వాసమే లేకపోతే క్షణమైన ఈ జగత్తులో నీవు నిల్వలేవు.
1: యు హావ్ నో faith in your existence, you cannot
0: get. విశ్వాసాన్ని మనం ఎక్కువగా బలపరుచుకున్నప్పుడే మనకు అక్కడ నిజమైనటువంటి ఒక శాంతి మనకు లభ్యమవుతుంది.
1: Therefore when once you strengthen your faith, you will attain peace.
0: అక్కడనే మనకు ప్రేమ కూడాను ఆవిర్భవిస్తుంది.
1: There originates love.
0: తర్వాత అక్కడనే సత్యం కూడాను ప్రవేశిస్తుంది.
1: There also truth sets in.
0: ఈ సత్యం ఉన్న చోటే దైవ స్వరూపం సాక్షాత్కరిస్తుంది.
1: Where there is truth, God manifests.
0: కనుక మానవుడు అంటే ఏమిటి?
1: Who is man?
0: తన హృదయం నుంచి దయ, సత్యము, త్యాగము ఈ మూడింటి యొక్క స్వభావాన్ని మానవత్వం ప్రకటించాలి.
1: Therefore human life has got to be protected and sustained by these three sacred qualities.
0: మానవుని యొక్క దయనే నీతి, ధర్మమే నీతి.
1: In fact dharma, righteousness is morality.
0: మానవుని యొక్క సత్యమే రీతి.
1: Satya the truth is procedure, reeti.
0: మానవుని యొక్క త్యాగమే ఖ్యాతి.
1: త్యాగా ద సాక్రిఫైస్ ఇస్ ఖ్యాతి, రెప్యుటేషన్.
0: నీతి, రీతి, ఖ్యాతి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటిదే మానవ జాతి.
1: హ్యూమన్ లైఫ్, హ్యూమన్ రేస్, జాతి ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ నీతి, రీతి అండ్ ఖ్యాతి.
0: మానవ జాతి అంటే ఏమిటి?
1: What do you mean by human
0: society? కేవలం ఆకారాన్ని బట్టి మానవత్వమా? కాదు కాదు.
1: Can you call yourself a human being because of the form?
0: నీ యందు ధర్మం అనేటువంటి నీతిని నీవు అభివృద్ధి పరచుకోవాలి.
1: Develop the morality of righteousness.
0: నీ యందు సత్యం అనేటువంటి రీతిని పోషించుకోవాలి.
1: Sustain that truth which is the procedure of life.
0: త్యాగం అనేటువంటి ఖ్యాతిని నీవు సాధించాలి.
1: And have that reputation of sacrifice.
0: ఈ నీతి రీతి ఖ్యాతి ఈ మూడింటి యొక్క స్వరూపమే మానవ జాతి.
1: మానవ జాతి హ్యూమన్ రేస్ ఇస్ ద కాంబినేషన్ మిక్సన్ ఆఫ్ నీతి
0: మొరాలిటీ. ఈ మూడింటి యొక్క ఏకత్వం మానవుడు ఎక్కడైనా కనిపిస్తున్నాడా?
1: డు యూ ఫైండ్ ఎ మ్యాన్ విత్ దీస్ త్రీ క్వాలిటీస్ ఎనీవేర్?
0: ఉండవచ్చును.
1: దేర్ మే బి.
0: కానీ
1: బట్
0: గోచరం కాదు.
1: యు డోంట్ ఫైండ్ దెం ఎవరీవేర్.
0: ఇది కేవలం అంతర్భూతమైన యొక్క దివ్య శక్తి.
1: దీస్ ఆర్ ఇన్నేట్ ఇన్బోర్న్ పవర్.
0: ఈ దివ్య శక్తిని మనం కొంతవరకు భావించాలి.
1: అండ్ కన్సిడర్ ది డివైన్ పవర్ లేక
0: సకల భూతములందు ఏకభావము కల్గి సదయ హృదయము తిరుగున మెలగండయ్యా.
1: విత్ ద ఫీలింగ్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్ టువర్డ్స్ ఆల్ లివింగ్ బీయింగ్స్ లివ్ లీడ్ దిస్ లైఫ్ విత్ కంపాషన్.
0: సకల భూతములందు ఏకభావము కల్గి సదయ హృదయముతోన మెలగండయ్యా.
1: With the feeling of oneness towards all of the living creatures, living beings in this world, lead your life with compassion.
0: లోకనాథుని పేరు ఒకసారి మదిలోన తలవండయ్య.
1: At least to think of God's name once a day.
0: ఈ విధంగా చేసినప్పుడు ఇంతకంటే ఇంక సాక్షాత్కారం ఎక్కడ కావాలి?
1: When you do this, follow the procedure, what more you
0: want? ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా.
1: There is God. There is God.
0: కన్నులకు కనిపించకున్నాడయ్యా.
1: You don't see God with the naked eye.
0: ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా.
1: God is there. God exists.
0: ఎప్పుడు కనిపిస్తాడు?
1: When do you see him?
0: లోకమంతా కూడాను ఒక బాహ్యమైనటువంటి యొక్క భ్రాంతులతో నిండి ఉంటున్నది.
1: The whole world is full of external illusions, imaginations.
0: కలిమి కలిగిన నాడు కలిమి కలిగితే కప్ప గంతులు వేస్తారయ్యా.
1: When once one is rich enough, they go on jumping like a frog.
0: కలిమి తరిగితే చింత పడతారయ్యా.
1: When once money is lost, they get worried.
0: గొప్పలకు పోతారు గోవింద కొడతారు.
1: They go on for show and lose everything else.
0: డబ్బులు డంబాలు మానందయ్యా.
1: Give up all that pomp, show and exhibitionism.
0: Unnadaya devudu unnadaya.
1: There is God. God exists.
0: Kannulaku kanipinchakunnadaya.
1: God is present, hidden, non-apparent.
0: Dhanamu kosamu daiva dhyanalu bonalu koti pannagalu panneraya.
1: It is only for money you have got all the knacks and the devices plan in life.
0: Bhumi suryunu chuttu prajalu dhanamu chuttu giragira girage tiruguchuntarayya.
1: Earth revolves around the sun, man revolves around money, money.
0: భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంటే ప్రజలు ధనము చుట్టూ తిరుగుతున్నారు.
1: As earth rotates around the sun, man rotates around money.
0: భూమి పుట్టినటువంటి మానవుని యొక్క గతి ఇదియా?
1: Is it the plight of man today?
0: దైవానుగ్రహమే ఉంటుంటే ధనాగ్రహం ఎంతవరకు?
1: If you are the recipient of God's grace,
0: దాన్ని మనం సాధించవచ్చు.
1: You can get any money you want.
0: ధనము కాదు ముఖ్యము.
1: Money is not that important.
0: గుణమే ముఖ్యము.
1: Virtue is important.
0: ఈ యొక్క ధనం కోసం మనం ప్రాకులాడుతూ జీవితాన్నంతా కూడా వ్యర్థం గావించుకుంటున్నాము.
1: వి స్ట్రగుల్ ఫర్ మనీ అండ్
0: ధనం కూడా ఉండాలి.
1: మనీ ఇస్ నెసెసరీ నో డౌట్.
0: కానీ ఎంతవరకు దానికి ఒక పరిమితం ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్స్.
0: కానీ మిగిలినటువంటి కాలం ఎంతలో ఉంటుండాలి మనకు?
1: బట్ వి హావ్ ఎ లాట్.
0: ఈ కాలం అంతా కూడా పరోపకార సంబంధమైన కార్యంలో ప్రవేశపెట్టాలి.
1: లెట్స్ మేక్ యూజ్ ఆఫ్ టైమ్ ఇన్ రెండరింగ్ సర్వీస్ టు ఎవ్రీబడి.
0: సహాయపడేటువంటి ఒక జీవితాన్ని మనం పెంచుకోవాలి.
1: లెట్స్ స్పెండ్ అవర్ లైఫ్ ఫుల్ ఆఫ్ సర్వీస్.
0: తోటి మానవులను మనం అమితంగా ప్రేమించాలి.
1: లెట్స్ లవ్ ఎవ్రీబడి.
0: అన్ని ప్రేమను దైవం పైన అర్పితం చేయాలి.
1: లెట్స్ ఆఫర్ సరెండర్ అవర్ లవ్ టు గాడ్.
0: ఈ భగవంతుని యొక్క ప్రేమకు మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ ది డివైన్ లవ్.
0: విశ్వం కూడాను భగవంతుని యందే లీనమై ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఇన్ గాడ్.
0: అది ఏ అంతర్ బహిష్ఠత సర్వవ్యాప్య నారాయణ స్థిత అనింది వేదము.
1: వేద సేస్ గాడ్ ఇస్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: ఎక్కడ చూసినా కానీ దైవత్వమే.
1: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: కనుక దైవత్వాన్ని మించినటువంటిది మరొక రూపం ఈ జగత్తులో కానరాదు.
1: దేర్ ఇస్ నో ఫార్మ్ అదర్ దాన్ గాడ్.
0: రూపములు భిన్న భిన్నంగా రుచించినప్పటికీ,
1: ఫార్మ్స్ మే వేరీ,
0: పేర్లు అనేక రకంగా ఉండినప్పటికీ,
1: నేమ్స్ మే బి డిఫరెంట్,
0: ఆత్మతత్వం ఒక్కటే.
1: ద స్పిరిట్ ఆర్ ద సౌల్ ఈజ్ వన్.
0: సర్వ జీవుల యందు స్వభావమును చూచి చెలిమి కలిమితో పూజించండి అయ్యా.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ వర్షిప్ గాడ్ ఇన్ అసోసియేషన్ ఏకత్వాన్ని
0: మనం భావించాలి.
1: హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
0: అది ఏ నిజమైనటువంటి మానవత్వము.
1: దట్ ఈస్ ట్రూ హ్యూమన్ లవ్.
0: ఏ విశ్వ ప్రేమ.
1: దిస్ యూనివర్సల్ లవ్.
0: జగత్తంతా కూడా ఒక గృహము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్
0: మానవులందరూ ఒక కులము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది హ్యూమన్ రేస్ బిలాంగ్స్ టు వన్ కాస్ట్.
0: కాబట్టి ఈ ఒక్క గృహం లోపల అందరూ ఒక కులం వారైనప్పుడు ఒకరికొకరు ఎంత సన్నిహిత బాంధవ్యాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ ది యూనివర్స్ వెన్ ది హ్యూమన్ రేస్ బిలాంగ్స్ టు వన్ కాస్ట్
0: ప్రేమ అసోసియేషన్. ఈనాడు గురు పూర్ణిమ అన్నారు.
1: టుడే ఇస్ గురు పూర్ణిమ.
0: ఏమిటి గురు పూర్ణిమ?
1: వాట్ ఇస్ దిస్ గురు పూర్ణిమ?
0: గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ, బ్రహ్మ కూడాను మన యందే ఉంటున్నాడు.
1: బ్రహ్మ ది క్రియేటర్ ఇస్
0: నారాయణ పరబ్రహ్మ అన్నాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద సేస్ నారాయణ ఇస్ పరబ్రహ్మ.
0: నారాయణ పరతపః, నారాయణం పరం విష్ణు, అంత దైవత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: మన హృదయమునందు ఉన్నటువంటిది నారాయణుడే.
1: The one in our heart is God.
0: మన దృష్టి ఎందున్నటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపుడే.
1: అండ్ ఇస్ ది సుప్రీం కాస్మిక్ ఫామ్.
0: మన జ్ఞానమునందు ప్రవేశించినటువంటి వాడు ఈశ్వర స్వరూపుడే.
1: ఇస్ ఈశ్వర హూ ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ విజ్డమ్ విద్ ఇన్ us.
0: కనుకనే యూ ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ అని బోధిస్తున్నాడు.
1: Therefore, Bhagavan says you are not one person but three.
0: దీన్నే గాయత్రి అందు భూర్భువస్వః అన్నారు.
1: This in Gayatri is mentioned as Bhur Bhuvasvaha. Om Bhur Bhuvasvaha.
0: Bhuvanaga భూలోకమే.
1: ద ఫస్ట్ వన్
0: ఈ భూలోకం అంటే ఏమిటి? దీని యొక్క స్వరూపము.
1: వాట్ డూ మీన్ బై దిస్ ఎర్త్ ప్లానెట్?
0: మెటీరియల్స్ తో చేరినటువంటి దేహమే భూలోకము.
1: ద బాడీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ మెటీరియల్ ఇస్ భూలోక.
0: అంతా మెటీరియల్ తో కూడినటువంటిది.
1: ఎవ్రీథింగ్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ మెటీరియల్.
0: కాబట్టి దీనినే భూర్ అన్నాడు.
1: దిస్ ఇస్ కాల్డ్ భూ.
0: భూవహ. దీంతో ఒక విధమైనటువంటి కదలిక శక్తి, వైబ్రేషన్ శక్తి ఉంటుంది.
1: హియర్ ఇన్ దిస్ మెటీరియల్ దేర్ యూ ఫైండ్ వైబ్రేషన్
0: మానసిక స్వరూపము.
1: And that is psychological, mental.
0: కాదు అదిగి ఈ యొక్క భూవర్లోకం, సువర్లోకం.
1: దిస్ ఇస్ భూవర్లోక, ఇది సువర్లోక.
0: సువర్లోకం అనగా
1: సువర్లోక
0: మన యొక్క జ్ఞాన శక్తి ఏ సువర్లోకము.
1: ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: అది ఏ రేడియేషన్.
1: దట్ ఈస్ రేడియేషన్.
0: ఆ రేడియేషన్ ఉచ్ఛ్వాస నిశ్వాసము ఒక శ్వాసతో కూడినటువంటి యొక్క శ్వాసదేశము.
1: Radiation is related to our breathing process, inhalation and exhalation.
0: ఈ మెటీరియలైజేషన్ అనేటువంటి దేహము.
1: And the body signifies materialization.
0: ఈ దేహము మెటీరియలైజేషన్. మనసు వైబ్రేషన్, బుద్ధి రేడియేషన్.
1: Body symbolizes materialization. The mind stands for vibration.
0: దీన్నే వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉచ్చరించింది.
1: This Veda calls it as
0: ప్రజ్ఞానం. ఎక్కడనో లేదు.
1: ప్రజ్ఞాన
0: సర్వము మన యొక్క మనసునందే ఉంటుంది.
1: ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ ద మైండ్.
0: కాబట్టి మనసు, దేహము, ఈ యొక్క జ్ఞానము మూడు కూడా కూడినటువంటి వాడే మానవుడు.
1: దేర్ఫోర్ ఇస్ ఎ ట్రూ మ్యాన్ ఇఫ్ యు ఫైండ్ ఇన్ హిమ్ ద మిక్స్.
0: దైవాన్ని వెతకడానికి ఏ ప్రదేశానికి మనం ప్రయాణం కానక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: నీ యొక్క దృష్టిని అంతర్ముఖంగా మార్చుకో.
1: టర్న్ విత్ ఇన్, హ్యావ్ ఇన్ వర్డ్ లుక్.
0: తప్పక అక్కడ నీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: దేర్ యూ ఫైండ్ ద డివినిటీ.
0: రైట్ తో నీవు పోరాటానికి అవకాశం ఉంటుంది. అది ప్రేమ చేత.
1: బికాస్ ఆఫ్ లవ్ యూ కెన్ ఫైట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్.
0: ప్రేమ లేనటువంటి వాడు దేనిని కూడా సాధించలేడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ విదౌట్ లవ్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే ప్రేమనే ప్రధానమైనటువంటిది.
1: సో లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: కనుక పూర్ణిమ,
1: పూర్ణిమ,
0: పూర్ణిమ అనగా ఏమిటి?
1: ఫుల్ మూన్.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. పూర్ణ చంద్రుడు.
1: ఫుల్ మూన్
0: అనగా చంద్రమా మనసోజాత చక్షో సూర్యోజాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ. మన ముఖమంతా ఇంద్రుడే.
1: అవర్ ఫేస్ స్టాండ్స్ ఫర్ ఇంద్ర.
0: అనగా ఏమిటి? శబ్ద స్పర్శ రూప రసగంధాదులని పంచేంద్రియములతో కూడినటువంటి మన ముఖమే ఇంద్రుడు.
1: ద ఫేస్ విత్ ఆల్ ఫైవ్ సెన్సెస్ ద క్వాలిటీస్
0: స్టాండ్ ఫర్ ఇంద్ర. ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి వాడే మనసు.
1: అండ్ ద మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఇంద్రియ.
0: కాబట్టి ఈ మనసు ఏ విధంగా ఉండాలి? పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతో ఉండినప్పుడే ఇది పూర్ణమ అంటారు.
1: మైండ్ షుడ్ బి ఫిల్డ్ విత్ ప్యూర్ లవ్.
0: ఈ పూర్ణిమ దినము ఏమాత్రము చంద్రుడి యందు మచ్చ కనిపించదు.
1: యూ డోంట్ ఫైండ్ ఎనీ స్పార్క్ ఆన్ దిస్ డే ఆన్ ద మూన్.
0: పూర్ణమైన పరిశుద్ధంగా ఉంటాడు.
1: మూన్ ఇస్ టోటల్ అండ్ ప్యూర్.
0: కనుకనే మన మనసును ఈనాడు పవిత్రమైనటువంటి మచ్చలేనటువంటి యొక్క చంద్రుడి వలె మనం ప్రకాశింపచేసుకోవాలి.
1: సో వీ షుడ్ మేక్ అవర్ మైండ్ షైన్ బ్రిలియంట్లీ.
0: అది ఎట్లా ప్రకాశింపగలుగుతుంది?
1: How is it possible?
0: పవిత్రమైన ప్రేమను మనలో నింపుకోవాలి.
1: You should fill your hearts with sacred love.
0: ఈ ప్రేమ చేత మనం నిండినప్పుడే మన యొక్క ముఖం కూడాను చంద్రుని వలె ప్రకాశిస్తుంది.
1: When once there is love within you, your face is bound to shine brilliantly like moon.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అందరియందును ప్రేమ అనేటువంటి దైవ స్వరూపం ఉన్నది.
1: God is in the form of love in
0: everyone. ప్రేమ లేనిటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
1: In this world you don't find anyone.
0: జీవాణియందుకును ప్రేమ ఉంటున్నది.
1: A mad person has love.
0: అలాంటి ప్రేమ స్వరూపం అనేటువంటి సర్వభూతాంతరాత్మగా ఉన్నటువంటిది కనుకనే విశ్వ ప్రేమను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: As love is under current in everyone, see that it becomes cosmic form and universal.
0: ఈ ప్రేమను కేవలం మనము ఒక అల్పంగా కానీ లేక వెల తక్కువైనటువంటి కానీ మనం భావించరాదు.
1: నెవర్ కన్సిడర్ లవ్ లో ఆర్ మీన్ ఆర్
0: దీని విలువ ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: నో వన్ కెన్ ఎస్టిమేట్ ఇట్స్ వాల్యూ.
0: ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను తమ ఆస్తిపాస్తులంతా కూడాను ఒక విధమైనటువంటి బ్యాంకుల దగ్గర ఎక్కడో ఒక డిపాజిట్ చేస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వి డిపాజిట్ ఆల్ అవర్ మనీ ఇన్ ఎ బ్యాంక్.
0: ఇది కాదు నీవు డిపాజిట్ చేయవలసింది.
1: నాట్ ద మనీ దట్
0: నీ ఇంద్రియ శక్తి, నీ మనోశక్తి, నీ జ్ఞానశక్తి అన్ని కూడాను భగవంతుని దగ్గర నీవు ఖాతాగా పెట్టు.
1: డిపాజిట్ ద పవర్ ఆఫ్ యువర్ సెన్సెస్, ద పవర్ ఆఫ్ ద మైండ్ అండ్ ద పవర్ ఆఫ్ ఇంటెలెక్ట్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ గాడ్.
0: కనుకనే అతని యొక్క స్వాధీనం పరచు.
1: సరెండర్ టు హిమ్.
0: అతను ఏ నిమిషమైనా కూడాను ఎప్పుడైనా కూడాను నీకు తిరిగి దాన్ని అందించగలడు.
1: ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్ ఈస్ ప్రిపేర్డ్ టు గివ్ యు దట్.
0: ఏ మాత్రము క్షీణించడానికి అవకాశం లేదు.
1: ఇట్ విల్ నెవర్ డిమినిష్.
0: నశించడానికి అవకాశం లేదు.
1: ఇట్ కెనాట్ వానిష్.
0: నాశనం కావడానికి అవకాశం లేదు.
1: ఇట్ కెనాట్ బి డిస్ట్రాయ్డ్. ఎప్పుడూ
0: పరిపూర్ణమైన రీతిగా పెరుగుతూ ఉంటుంటాది.
1: ఇట్ ఇస్ టోటల్ అండ్ ఫుల్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనము బాగా పవిత్రంగా కాపాడుకోవాలి.
1: వి హావ్ టు సస్టైన్ అండ్ ప్రొటెక్ట్ దిస్ సీక్రెట్ లా.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను ప్రేమకి ఏమాత్రం కూడాను ద్వేషాన్ని చేర్చకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ ఎంటర్టైన్ హేట్.
0: ఏదైనా దేహం అక్కడ ప్రవేశించిందా దాన్ని కూడా నువ్వు ప్రేమగా మార్చుకో.
1: ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఎనీథింగ్ షుడ్ స్టెప్ ఇన్ కన్వర్ట్ ఇన్ టు లవ్.
0: కనుక ఎక్కడ కానీ కష్టం వచ్చినప్పుడే సుఖం కూడా ఉంటుంటుంది.
1: వెన్ దేర్ ఆర్ డిఫికల్టీస్ దేర్ లైస్ హ్యాపీనెస్ టు.
0: అనేక విధమైన బాధలు కలిగినప్పుడే ఆనందం కూడా భరిస్తుంది.
1: వెన్ దేర్ ఆర్ ట్రబుల్స్ యువర్ ఫ్యూచర్ హ్యాపీనెస్.
0: పేపర్లో చూస్తుంటారు.
1: యుల్ బి వాచింగ్ దిస్.
0: పాకిస్తాన్ వారంతా వచ్చి వార్ చేస్తున్నారు, చాలా మంది చనిపోయారు అని అనుకుంటున్నారు.
1: యు ఆల్సో మస్ట్ హావ్ కమ్ టు నో దట్ ఇస్ పాకిస్తాన్ వార్.
0: చాలా మంచిది జరిగింది భారతదేశానికి.
1: వాట్ హ్యాడ్ హ్యాపెన్డ్ పాకిస్తాన్ వార్ ఇస్ ఫర్ గుడ్ ఆఫ్ భారత్.
0: ఈ యొక్క చిన్నది పాకిస్తాన్ వారు కాదు వచ్చిండేది.
1: ఇదే సింపుల్ పాకిస్తాన్ వార్.
0: కేవలం మధ్య నుంచి భారతదేశం నుంచి పోయినటువంటి వారిని పాకిస్తాన్ వారు తిండి లేక వెనుకకు పంపుతూ వచ్చారు.
1: As many of our own immigrants have been over there, the Pakistan people had to send them back as they could not
0: be. పోట్లాడుకుంటూ వచ్చారు.
1: And it's only in fighting among themselves.
0: కట్టకడపటికి ఏమైపోయింది?
1: What happened finally?
0: ఇవంతా నశించింది.
1: Everything gone.
0: Chinese.
1: Chinese,
0: Americans,
1: Americans,
0: Russians, భారతదేశానికి ఫ్రెండ్స్ గా తయారైపోయినారు.
1: They all have become friends of Bharat today.
0: ఈ బాధ మన భారతదేశానికి గొప్ప పేరు సాధించింది.
1: This suffering, this war has given us very good name in the world.
0: పాకిస్తాన్ వారు చేసింది మంచిది కాదు అని అందరూ అతన్ని విమర్శిస్తూ వచ్చారు.
1: We go on criticizing, attacking Pakistan.
0: భారతదేశం యొక్క శాంతియే దీని యొక్క గుణములకు సరైన మూల కారణం.
1: It is the peace of Bharat which is the real virtue.
0: ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి.
1: Every man should uphold the sacred quality.
0: ఒకానొక సమయం లోపల,
1: at one time,
0: బొంబాయి లోపల,
1: in Bombay,
0: Munshi అనేటువంటి వైస్ ఛాన్సలర్ ఉండేవాడు.
1: There is one person, Munshi, the vice chancellor.
0: భారతీయ విద్యాభవన్ యొక్క అధిపతి.
1: He is the head of Bharati Vidyabhavan.
0: అతను గొప్ప మేధావులంతా కూడా ఒక చేర్చాడు.
1: He convened a conference of intellectuals.
0: ఆనాడు స్వామి యొక్క ఉపన్యాసం పెట్టాడు.
1: That day Bhagwan was to address.
0: ఒక వ్యక్తి లేచాడు.
1: One person got up.
0: స్వామి,
1: స్వామి,
0: మన భారతదేశం లోపల,
1: in our Bharat,
0: అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా క్షీణించిపోయినాయి.
1: We don't have any weapons any longer.
0: కానీ అమెరికా, రష్యా వీరందరూ కూడా చాలా ఆయుధాలు పెంచుకుంటూ వచ్చారు.
1: అమెరికా అండ్ రష్యా ఆర్ ఇన్ పొజిషన్ ఆఫ్
0: వెపన్స్. మన భారతదేశం ఏం చేస్తా ఉంది?
1: వాట్ ఈస్ దట్ భారత్ ఇస్
0: డూయింగ్? భారతదేశం అస్త్రశస్త్ర విద్యలంతా నేర్చుకోకూడదు.
1: వై నాట్ వి మ్యానుఫ్యాక్చర్?
0: ఎందుకు మనం పోషించకూడదు?
1: వై డోంట్ వి డెవలప్?
0: నేను అప్పుడు చెప్పాను,
1: భగవాన్ సార్,
0: నాయన, భారతదేశం పోషించుకోవాల్సింది ఇవి అస్త్రశస్త్ర విద్యలు కాదు.
1: భారత్ ఈస్ నాట్ ఫార్ దీస్ వెపన్స్ అండ్ ఆర్మమెంట్స్.
0: భారత మనకు ఎవరు ప్రధానులు?
1: మహాభారతంలో
0: పంచ పాండవులే ప్రధానమైనటువంటి వారు.
1: ఫైవ్ పాండవాస్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ మహాభారత.
0: పెద్దవాడు ధర్మజుడు, రెండవ వాడు భీముడు,
1: నెక్స్ట్ భీమా,
0: మూడవ వాడు అర్జునుడు,
1: థర్డ్ అర్జునుడు,
0: నాలుగో వాడు నకులుడు,
1: ఫోర్త్ నకులుడు,
0: ఐదో వాడు సహదేవుడు,
1: ఫిఫ్త్ సహదేవుడు.
0: భీమ, అర్జున, నకులు, సహదేవులకు ధర్మజుడు అధిపతిగా ఉన్నాడు.
1: ధర్మజ ఇస్ హెడ్ ఆఫ్ ది రిమైనింగ్ ఫోర్ బ్రదర్స్.
0: కాబట్టి ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది ధర్మాన్ని పెంచుకోవాలి.
1: వాట్ వి హావ్ గాట్ టు డెవలప్ టుడే ఇస్
0: ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం పెంచుకుంటే అది మనల్ని రక్షిస్తుంది.
1: ఇఫ్ యు ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ధర్మ యు విల్ బి ప్రొటెక్టెడ్.
0: ఈ ఆయుధాల కోసం అయిపోయి ధర్మనంతా వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ మనీ టు మ్యానుఫ్యాక్చర్ బాంబ్స్ ఆర్ న్యూక్లియర్ బాంబ్స్.
0: ఈనాడు పాకిస్తాన్ అదే గతి పట్టింది.
1: వచ్చిన
0: ధనాన్నంతా ఆయుధాల కోసం పెట్టి తినడానికి తిండి లేకుండా అవస్థ పడుతున్నారు.
1: పాకిస్తాన్ స్పెండ్ ఆల్ ద మనీ ఫర్ దిస్ వెపన్స్ అండ్ దే ఆర్ సఫరింగ్.
0: ఈ ఆయుధాల మనం రక్షించేది
1: వెపన్స్ విల్ నాట్ ప్రొటెక్ట్ యు.
0: దైవ ప్రేమనే దైవ అనుగ్రహమే మనుషుల్ని రక్షిస్తుంది.
1: డివైన్ లవ్ ద డివైన్ గ్రేస్ ప్రొటెక్ట్స్ యు.
0: మానవుని యొక్క బుద్ధి యొక్క శక్తులంతా కూడాను దైవం పైన ఆధారపడినటువంటివే కానీ ఈ ధనధాన్యములపైన ఆధారపడినటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ ఇంటెలెక్ట్ అండ్ ద లేటెంట్ పవర్ డిపెండ్ ఆన్ గాడ్ నాట్ ఆన్ దిస్ వెపన్స్.
0: కనుకనే ధర్మాన్ని మనం పోషించుకోండి.
1: దేర్ఫోర్ యు హావ్ టు అప్హోల్డ్ ధర్మ.
0: ఈనాడు చూడండి ఆనాడు పరిస్థితిని నేను చెప్తున్నాను.
1: రష్యా
0: గొప్ప ట్యాంక్స్ అంతా కట్టుకున్నది, గొప్ప ఆయుధాలంతా పెంచుకుంది.
1: రష్యా మ్యానుఫ్యాక్చర్ ట్యాంక్స్ అండ్ అటమ్ బాంబ్స్.
0: అమెరికా చూస్తే
1: అమెరికా
0: అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా అభివృద్ధి చేసింది.
1: ఇట్ హాస్ డెవలప్డ్ స్టార్ వార్స్ కూడా
0: సిద్ధమైపోయింది.
1: ఇట్ లెడ్ టు స్టార్ వార్.
0: ఇన్ని ఆయుధాలు పెంచుకుంది.
1: సో మెనీ దే హావ్.
0: కానీ పెంచుకుని ఏమి ప్రయోజనం?
1: వాట్ ఫార్ ఇస్ ఆల్ దట్?
0: అన్ని పెంచుకున్నారు.
1: ఎస్ దే డెవలప్.
0: కానీ ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటి ధర్మాస్త్రాన్ని పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ దిస్ వెపన్ ఆఫ్ ధర్మ.
0: ఈ ధర్మం అనేటువంటి దాన్ని మనం జవదాటకుండా పోయినప్పుడు అనుసరించినప్పుడు ఎంతైనా మనకు అందరు కూడా దీనికి పాదక్రాంతులు అవుతారు.
1: ఇఫ్ యు ఫాలో ధర్మ, ఇఫ్ యు డు నాట్ ట్రాన్సెండ్ ధర్మ, ఎవ్రీబడి విల్ ఫాలో యూ.
0: ధర్మజునికి నీవు పాదక్రాంతుడైతే ఈ రష్యా అనేటువంటి భీముడు, అమెరికా అనేటువంటి అర్జునుడు కూడాను ధర్మజునికి పాదక్రాంతుడు అయిపోతారు.
1: ఇఫ్ యు ఫాలో ధర్మ ద భారత్ భీమా సింబలైజింగ్ రష్యా,
0: అమెరికా అర్జునుడు వంటి వాడు
1: అర్జున విల్ సరెండర్ టు ధర్మ.
0: ఎందుకంటే సకలాస్త్రములు కూడా సాధించినటువంటి వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ గాట్ ఆల్ వెపన్స్ అండర్ హిస్ కంట్రోల్.
0: అందుకోసమే అతని బిరుదు అర్జున పాల్గొన పార్థివ కిరీటి చేతువాహన భీమశ్చర్య జయకృష్ణ సవ్యసాచి ధనుంజయ. అర్జునికి ఇన్ని అస్త్రములు ఉంటున్నాయి.
1: అర్జున హ్యాస్ సో మెనీ టైటిల్స్.
0: ఇన్ని టైటిల్స్ కలిగినటువంటి అమెరికా వాడు కట్టగలిపటికి ఏమైపోయాడు?
1: వాట్ హ్యాపెన్ టు అమెరికా అర్జున సో మెనీ టైటిల్స్.
0: ఇంకా రష్యన్స్ కావాల్సినంత అస్త్రాలు పెట్టుకున్నారు.
1: రష్యన్స్ దే హావ్ సో మచ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్.
0: ఇవంతా కూడా కటకటిపై ఏమైపోయినాయి?
1: వాట్ హ్యాపెన్ ఫైనలీ?
0: తమకు తామే అపకారం చేసుకున్నారు.
1: దే హావ్ హార్మ్డ్ దెమ్సెల్వ్స్.
0: కనుకనే మన ప్రపంచంలో భారతదేశం నందు భీముడు అనేటువంటి యొక్క బలవంతులు అందరూ కూడా ధర్మానికి అతీతులైపోయండి, ధర్మ్యాతులకి శరణం వచ్చండి.
1: దేర్ ఫార్ ఆల్ స్ట్రాంగ్ పీపుల్ రిప్రజెంటింగ్ భీమా షుడ్ సరెండర్ టు ధర్మ.
0: ధర్మజునికి ఈ యొక్క అర్జున భీముడు కూడాను సరెండర్ అయితే నకుల సహదేవులు కూడా సరెండర్ అయిపోతారు.
1: వెన్ వన్స్ భీమా అండ్ అర్జున సరెండర్ టు ధర్మ నేచురల్లీ.
0: కనుక ఈనాడు మనం సాధించవలసింది భారతదేశం వారి ఏమిటి?
1: అండ్ వాట్ ఈస్ దట్ నీడ్?
0: ధర్మాస్త్రాన్ని సత్యాస్త్రాన్ని మనం సాధించాలి.
1: సో వాట్ ఈస్ నీడెడ్ ఇన్ భారత్ టుడే? ధర్మాస్త్ర ద వెపన్ ఆఫ్ ధర్మ.
0: ఇవి రెండు కూడాను ఒక ప్రేమలో ఇమిడి ఉన్నటువంటివి.
1: బౌత్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ విదిన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఒక గుడ్డు లోపల చిన్న పిట్ట వస్తుంది.
1: యు ఫైండ్ ఎగ్ ద
0: పిట్టనే పెద్ద కోడిగా తయారవుతుంది.
1: ఇట్ బికమ్స్ క్వైట్ ఇండిపెండెంట్.
0: గుడ్డు లోపల చిన్న మొక్కగా పుడుతుంది.
1: అండ్ సీడ్ జర్మినేట్.
0: ఆ మొక్కనే పెద్ద వృక్షంగా తయారవుతుంది.
1: ఇట్ గ్రోస్ ఇన్ ద జైజాంటిక్ ట్రీ.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను ప్రేమ అనేటువంటి చిన్న గుడ్డునందే ఈ జగత్తంతా కూడాను విశాలమైన బ్రహ్మమంతా కూడాను ఇందులో ఆవిర్భవిస్తుంది.
1: Therefore in this tiny little egg there is contained that infinite love.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమ చేత సాధించలేనటువంటిది లోకంలో ఒక్కటి కూడాను లేదు.
1: In this world there is nothing that you cannot achieve with love.
0: దీనికి దేనికి ఎగ్జాంపుల్ అనుకుంటారా? దానికి నేనే ఎగ్జాంపుల్. నాకు ప్రేమ అనేటువంటిది పెద్ద ప్రాపర్టీ.
1: భగవాన్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. Whose property is love?
0: అందరినీ ప్రేమతో చూస్తుంటాను.
1: భగవాన్ లవ్స్ ఆల్.
0: దేనిని కూడా నేను ఆశించడం లేదు.
1: భగవాన్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: ఎందుకంటే ప్రేమ అనేది దీన్నంతని పెరుక్కుని వస్తుంది.
1: బికాస్ ఇట్స్ లవ్ దట్ బ్రింగ్స్ యూ ఆల్ హియర్.
0: కనుక నీ ప్రేమ చేత మనం దేన్నైనా సాధించవచ్చును.
1: విత్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: భూమిని ఆకాశంగా మార్చవచ్చు, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చు.
1: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూట్ ఇన్ టు స్కై అండ్
0: ఇది అంతా కూడా సర్వశక్తి కూడా ప్రేమ ఎందే ఉంటున్నది.
1: ఆల్ ఫ్యాకల్టీస్ ఆర్ దేర్ ఇన్ లవ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నేను పూర్వం అనుకున్నాను
1: భగవాన్ సాక్షంతమే గౌ.
0: ఈ విద్యార్థులు అనేక విద్యలు నేర్చుకుంటున్నారు.
1: స్టూడెంట్స్ లెర్న్.
0: కేవలం ఈ విద్యలన్నీ కూడాను కేవలం ప్రపంచానికి ఏమాత్రం ఉపయోగం లేదు.
1: ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ యూస్లెస్.
0: బాటనీ, సైన్స్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడాను ఏదో ఒక ఉద్యోగానికి పనికి వస్తాయి, కానీ మానవుని హృదయాన్ని పెక్కింపజేసేటువంటి దీనికి పనికి రావు.
1: బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ దే ఓన్లీ హెల్ప్ యూ టు ఈక్ అవుట్ యువర్ లివింగ్, బట్ దే విల్ నాట్ సాటిస్ఫై యువర్ హార్ట్. అండ్ ఆఫ్టర్ ఆల్ దే ఆర్ అవుట్వర్డ్.
0: కానీ దీని అన్నిటి కూడాను ఒక విధమైనటువంటి ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక శక్తిని మనం అభివృద్ధి పరచాలి.
1: వి హావ్ టు డెవలప్ దట్ పవర్ ఆఫ్ అట్రాక్షన్.
0: అది అయస్కాంతము.
1: That is power of attraction, magnetic power.
0: Ayaskantam anta bhoomi yokka swaroopame ayaskantamu.
1: And the earth stands for magnetic power.
0: Vey main duramlo unnatundi dani kodunu bhoomi aakarshistundi.
1: Any object miles away from it is drawn by earth, magnetic power.
0: Kanuka ee yokka ayaskantamulku unnatundi shakti deniki ledu.
1: No other power excels the magnetic power.
0: Ee ayaskantam anta premalo anu swaroopame.
1: And this magnetic power is just atomic in front of love.
0: Kanuka ee deeni deeni valla manamu jagattunu aakarshinchatamu.
1: How do you attract this love?
0: భగవంతుని కూడా ఆకర్షించేటువంటిది గానము.
1: God is attracted by music, gana.
0: ఎత్ర యోగిశ్వర కృష్ణ ఎత్ర పాత్రో దనుగ్రహ, ఆ రెండింటి యొక్క ఏకత్వం కలిసినప్పుడే విజయం సంభవిస్తుంది.
1: And in fact, when these two they are in proper combination, it leads to success.
0: ఒకానొక సమయంలో నారదుడు విష్ణువు ప్రశ్నించాడు.
1: At one time Narada questioned Vishnu.
0: స్వామి, ఏదైనా మీకు చెప్పాలనుకుంటే మీరు ఎక్కడ ఉంటారో ఏమిటో, మీ బ్రాంచెస్ అడ్రస్ అంతా చాలా దూరంగా ఉంటుంటాయి, హెడ్ ఆఫీస్ ఎక్కడ అన్నాడు.
1: Narada asked Narayana, Swami, you have got so many branch addresses, but I want to know your head office address.
0: Okkaru Kailasam antaru, okkaru Swargam antaru, ee branch office lku naaku teliyadu address.
1: We don't have the branch addresses like Kailasa, like Vaikuntha. Okkaru
0: Narayana cheppadu, class ko address, na address.
1: And Narayana said, just take down my address.
0: Matvatta yatra gayanti tatta tishthami Narada. Aa office nu vadalu, nenu ekkada polenu. ఎక్కడ నా భక్తులు ఎక్కడ స్మరిస్తుంటారు వాడు హృదయంలో నేను ప్రతిష్ట అయి ఉంటాను అన్నాడు.
1: లార్డ్ సెడ్ మై ఆఫీస్ ఈస్ దిస్, ఐ విల్ నెవర్ గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్. వాట్ ఈస్ దట్ ఆఫీస్ అడ్రస్? వేర్ ఎవర్ మై గ్లోరీ సన్.
0: భగవంతుని గానప్రియుడు అన్నారు, గానలోనుడు అన్నారు.
1: బై మ్యూజిక్.
0: కనుకనే ఈ మ్యూజిక్ అనేటువంటి దాంతో హృదయానంతా కరిగిస్తుంది, కదిలిస్తుంది, మెదిలిస్తుంది.
1: ఇట్స్ మ్యూజిక్ దట్ మెల్ట్స్ ద హ్యూమన్ హార్ట్ అండ్ లిటరల్లీ మూవ్ ఎవ్రీబడి.
0: ఇది కూడా నువ్వు ఒకటి పెట్టాలి మన కాలేజ్ లో అనుకున్నాను.
1: అండ్ మ్యూజిక్ షుడ్ బి స్టార్టెడ్ ఇన్ అవర్ కాలేజెస్.
0: నేను ఎవరికి చెప్పలేదు.
1: భగవాన్ డిడ్ంట్ టెల్ ఎనీబడి.
0: నేను కూడా ఎవరికి చెప్పను.
1: భగవాన్ డజంట్ టెల్ ఎనీబడి.
0: అది సంకల్పం తప్పక అది నెరవేరుతుంది.
1: ఇట్ ఇస్ ద విల్ దట్ ఫ్రక్టిఫైస్.
0: తక్షణమే ఒక వ్యక్తి వచ్చాడు ఇండోనేషియా నుంచి.
1: From Indonesia, a person came, a devotee came.
0: Poyina varam vachi, Swami, mana college lopala music college anitlu prayatninchali, dinni meeru prarambhinchandi, nenu 10 crore isthanu annadu.
1: The devotee came and prayed to Bhagavan, Bhagavan, we should have a music college, I am prepared to spend 10 crores.
0: Kalu eenadu 10 crore ichadu, repadi dinam ga prarambhistunnam mem.
1: Bhagavan And he gave 10 crores and music college is going to be commenced, started soon.
0: Kanukane ippudu manamu prashanthi nilayamlo kudanu ee music ane dani valla ye vidhanga undi bharatiya samskruti anta kudanu music lo untundadi.
1: The entire culture of Bharat is contained within this music.
0: ఈ మ్యూజిక్ అనేటువంటిది కేవలము ఈనాటి మ్యూజిక్ కాదు, ఈనాటి మ్యూజిక్ కూడా అత్యవసరమే.
1: మోడర్న్ మ్యూజిక్ ఇస్ ఆల్సో నెసెసరీ.
0: ప్రాచీన సంస్కృతికి సంబంధించినటువంటి యొక్క వీధి నాటకాలు, బయలు నాటకాలు, ఈ గానాలు, హరికథలు ఇట్లా దీంట్లో కూడా ఈ గానాన్ని చాలా అభివృద్ధి పరచాలి.
1: ద మ్యూజిక్ హాస్ గాట్ టు బి డెవలప్డ్ బికాజ్ టు ఎంకరేజ్ ది ఎన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్.
0: భారతీయ సంస్కృతిని మనం పునరుద్ధరించాలంటే ఈ యొక్క గానం కూడా చాలా అవసరము.
1: Bhagavan wants to improve and foster the Indian culture.
0: Prapanchamanta kunnu lalita kalanto koodinatvantadi.
1: And in fact the culture has got all the fine arts.
0: Kanukani ee college kudanu ee okka maasam daatane prarambhistunnam shravana maasam lopada.
1: Music college will start.
0: Idi ashada maasam attu pettanu.
1: This present month is ashada maasa.
0: Indulo ye maatramu nootana gruhamulu praveshinchakoduni kattakoodadani kudanu oka peddala yokka saachanam.
1: It's usual custom and a tradition not to embark new projects in the present month.
0: Kanuka ee naadu
1: today
0: kama itana puri ani, not potato.
1: His name is Puri,
0: not potato. Ina 10 crore music college ki ichadu ippudu.
1: He gave 10 crores for starting music college.
0: Poyina nela nenu Bengaluru lo undinanu.
1: Bhagavan was there in Bangalore.
0: ఈ చీఫ్ మినిస్టర్ పటేల్ అని చేసేసి
1: చీఫ్ మినిస్టర్ పాటిల్
0: స్వామి పుట్టపర్తిలో పల్లె లోపల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టారు.
1: స్వామి, You have started super speciality hospital there in
0: Pallalu varikanta prayojanam avutundi.
1: It is highly useful to rural
0: Pattana vasulukanta kodunu ye maatramu upayogam lekunda untuntayi ikkada.
1: The city people there in Bangalore are not benefited.
0: Rogam bidavariki vastundi shavukariki vastundi rogam evariki tappindi kadu.
1: Sick and poor also suffer from diseases.
0: Kanaka idi Bengaluru lopala okati super speciality hospital kattal annadu.
1: And chief minister prayed to Bhagavan, we need a super speciality hospital in Bangalore.
0: Anaga heart ku
1: heart
0: lungs ku
1: lungs
0: tanaku
1: and the head
0: kidney ki murintiki taginatvanti pettalanna.
1: Three specialities are going to be started there in Bangalore.
0: Sare nenu navinanu urukutunanu.
1: Swami simply smiled.
0: Rendo varame
1: next week
0: our chief minister, the finance minister, సెక్రటరీస్, ఇంకా మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్స్, అందరూ మినిస్టర్స్ ఒక 10 మంది చేరేసేసి సిగ్నేచర్ చేసి 70 ఎకరాలు భూమిని మాకు రిజిస్టర్ చేసుకుని మాకు తెచ్చిచ్చారు.
1: నెక్స్ట్ వీక్ వాట్ హ్యాపన్, చీఫ్ మినిస్టర్ అకాంపనీడ్ బై ఫైనాన్స్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్, 10 మెంబర్స్ ఆఫ్ హిస్ క్యాబినెట్,
0: అందరూ
1: ఆఫర్డ్ 70 ఎకర్స్
0: స్వామికి అర్పితం చేశారు.
1: దే సరెండర్ టు గాడ్ భగవాన్.
0: ఇప్పుడు అక్కడ ఒక్కొక్క ఎకరా 1.5 కోట్ అవుతుంది.
1: ఈచ్ ఏకర్ కాస్ట్ 1.5 crores.
0: అనగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పక్కలోనే మాకు చాలా మంచిది. 4 వైపులా కూడా రోడ్స్ ఉన్నాయి. కావేరు నుంచి నీరు తెచ్చిచ్చారు మాకు, రోడ్స్ అంతా వేశారు, కరెంట్ అంతా ఇచ్చారు.
1: ద లొకేషన్ ఇస్ వెరీ క్లోజ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్క్ దేర్ ఇన్ బెంగళూర్.
0: మంచి కార్యం చేసేటువంటి వ్యక్తి మనకు కనిపించడం లేదు, కానీ మంచి కార్యానికే ముందొస్తే మన దేశమంతా ఎంతైనా సహాయం చేస్తుంది.
1: In fact, if you are prepared to undertake good job, good task,
0: భారతదేశము దయగల హృదయమైనటువంటిది భారతదేశము.
1: In fact, Bharat symbolizes the compassion.
0: ధర్మ హృదయముతో కూడినటువంటి భారతదేశము.
1: One of righteousness.
0: దయా హృదయమైనటువంటి భారతదేశము.
1: And Bharat is full of
0: love. త్యాగ హృదయమైనటువంటి భారతదేశము.
1: It's the land of sacrifice.
0: ప్రేమ హృదయమైనటువంటి భారతదేశము.
1: And full of love.
0: కనుకనే మనము స్వార్థులు కాదు, పరార్థులము మనము.
1: We are not swartha, selfish, we are parartha, spiritual.
0: దైవమునకు జీవమునకు ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: What is the difference between individual and God?
0: ఎవడు జీవుడు, ఎవరు దేవుడు?
1: Who is jiva individual, who is deva God?
0: సమస్తి దేవుడు.
1: Individual and the cosmic universal.
0: కాబట్టి మీరందరూ సమస్తిగా ఉన్నారు, కాబట్టి మీరంతా దేవతలే.
1: In fact, you are all together are the deities, devata.
0: చేసేటువంటి వారు చిక్కితే ఇచ్చేటువంటి వారు తక్కువ లేరు.
1: In fact, if you are prepared to do, there are many people that support you.
0: హాస్పిటల్ నేను చేస్తాను అన్నాడు. అది తెలుసుకుని ఒక అమెరికా మనిషి,
1: వన్ అమెరికన్ కేమ్ ఫార్వర్డ్ దట్ హీ విల్ అండర్టేక్ ద జాబ్.
0: అతనే సింక్లర్ కమాన్.
1: హీ ఈజ్ సింక్లర్.
0: దానికి ఇతను సంసిద్ధంగా ఉంటున్నాడు. పోయిన తూరి కూడాను మన పుట్టపత్తి లోపల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినప్పుడు అక్కడ కూడా కొన్ని లక్షలు, కొన్ని కోట్లు తాను ఇచ్చాడు. ఇప్పుడు దీనికి కూడా తాను ఇస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ సింక్లర్ కేమ్ ఫార్వర్డ్ and spend crores of money for his super hospital in Puttaparthi.
0: కొన్ని నెలలకు ముందుగా కూడాను ఇక్కడ గోల్డ్ అంతా వేస్తుంటే అందరిపైన గోల్డ్ వర్షం కురిచింది.
1: We had rain of gold here in this hall.
0: అనగా ఏంటి? నేను అందరినీ బంగారు బంగారు బంగారు అని అడ్రస్ చేశాను.
1: స్వామి కాల్స్ ఎవ్రీబడి బంగారు గోల్డ్ గోల్డ్.
0: కనుక అందరూ బంగారులే.
1: ఆల్ ఆర్ గోల్డ్.
0: చరించినటువంటి హృదయం అంతా కూడా బంగారు హృదయమే.
1: అండ్ ద హార్ట్ దట్ డస్ నాట్ వేవర్, ద మైండ్ డస్ నాట్ వేవర్.
0: త్యాగులు, ఇలాంటి యోగులు, ఇలాంటి పవిత్రమైనటువంటి హృదయులు లోకంలో ఎంతో మంది ఉంటున్నారు.
1: దేర్ మెనీ మెనీ ఆన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: నేను అడగలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ నాట్ ఆస్క్డ్ ఎనీబడీ.
0: అడిగితేనంటే వర్షం కురిచినట్టు కురుస్తుంది.
1: ఇఫ్ స్వామి ఆస్క్ దేర్ బి రెయిన్ ఆఫ్ మనీ.
0: కానీ అది నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజంట్ అప్రూవ్ ఇట్.
0: అది చీప్ అయిపోతుంది.
1: యూ బికమ్ చీప్.
0: నేను అట్లా కాకూడదు.
1: Swami will never endorse
0: that. నీవు తగినటువంటి యొక్క దీంతో మనం సంకల్ప సద్ధితో మనం ఉండాలి.
1: ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ భగవాన్ దట్ వుడ్ మెటీరియలైజ్.
0: కనుక మనం సంకల్పించుకున్నటువంటి సత్కార్యములు నెరవేర్తాయో లేదో అనే సందేహం అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ డౌట్ వెదర్ యువర్ గుడ్ టాస్క్ ఆర్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్ ఆర్ నాట్.
0: ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఈ ప్రపంచంలో ఇంకా ఎన్నెన్నో జరగబోతున్నాయి.
1: మెనీ మెనీ మోర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్.
0: కనుక మనం ఏమాత్రం కూడా విచారించనక్కర్లేదు.
1: డోంట్ వరీ.
0: ప్రతి వ్యక్తి కూడాను భగవత్ స్వరూపుడే.
1: ఎవ్రీవన్ ఇస్ ఎంబోడిమెంట్ ఆఫ్ గాడ్.
0: మీరందరూ ప్రేమమయులుగా తయారు కాండి.
1: యూ షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: ప్రేమను మీ హృదయంతో నింపుకోండి.
1: ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
0: ప్రేమ కంటే మించిన దైవం మరొకటి లేదు.
1: నో గాడ్ ఇస్ బియాండ్.
0: ప్రేమ కంటే మించిన ధనం మరొకటి లేదు.
1: నో వెల్త్ హైయర్.
0: ప్రేమ కంటే మించిన ధర్మం మరొకటి లేదు.
1: అండ్ దేర్ ఇస్ నో ధర్మ
0: అబౌట్. ప్రేమ కంటే మించిన ఇది జ్ఞానం మరొకటి లేదు.
1: అండ్ మెడిటేషన్
0: సర్వము ప్రేమమయమే.
1: మెడిటేషన్ ఇస్ లెస్ దెన్ లవ్. సో ఎవ్రీథింగ్ ఇస్ లవ్ అలోన్.
0: ప్రేమనే దైవ స్వరూపము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక మీరు ప్రేమమయులు వేయండి. భారతదేశంలో ఎట్టి కలతలు కల్లోలములు లేకుండా అన్నదమ్ములు వలె అక్కచెల్లెండ్రు వలె ఐకమత్యంగా జీవించాలని నేను ఆశిస్తున్నాను.
1: Be the embodiment of love. Bhagavan wants you to live intimately in close association relationship.
0: ఈ నాడు ఆ ప్రేమ నీ శూన్యమై పోవడం చేతనే కేవలము కఠిన హృదయుడైపోయి రాక్షసుడిగా ప్రవహిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: Man is behaving like a demon because love is lost.
0: ప్రేమమయుడిగా అన్నప్పుడు నీవే దైవ స్వరూపుడిగా అవుతావు.
1: If you are embodiment of love, you are God.
0: బ్రహ్మైవ భవతి.
1: The knower of Brahman becomes Brahman.
0: దానిని నీవు గుర్తించుకుంటే నీవే బ్రహ్మవు.
1: If you understand that you are Brahma, God.
0: కనుక ఈనాటి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అందరూ ప్రేమమయుడుగా ఉండాలి.
1: ఎవ్రీవన్ షుడ్ బి ఎంబోడిమెంట్.
0: ఎలాంటి పరిస్థితులు ఏందనుకోను ప్రేమను మాత్రం మీరు మార్చుకోకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ గివ్ అప్ లవ్.
0: ఎలాంటి దుష్టగుణములు మనలో ప్రవేశించినప్పటికి దానికి కూడా ప్రేమ అడ్రస్ గా మనం మార్చాలి.
1: Evil qualities may enter, step in, convert them into love.
0: ఆ విధమైనటువంటి సాధన ఈనాడు విద్యార్థి కూడా అత్యవసరంగా చేయాలి.
1: Take to such a spiritual path and pursuit which
0: ఎందుకంటే వీళ్ళు లాంగ్ జర్నీ చేసేటువంటి వాళ్ళు.
1: Because students today they undertake long journey.
0: వయసైనటువంటి వాళ్ళంతా నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోయేటువంటి వాళ్ళు.
1: All elders are bound to get down in the next station.
0: కనుక దీర్ఘ ప్రయాణం సల్పేటువంటి విద్యార్థులు కనుక మీ యందు ఈ విధమైన పవిత్రమైన ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
1: Students are long journey passengers. Therefore you have to grow
0: love. సంస్థలో ప్రధానమైనటువంటి విద్య ప్రేమ విద్యనే.
1: ద మెయిన్ ఎడ్యుకేషన్ ఆఫర్డ్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్
0: ఆ విధంగా చేసుకోవటం కాదు, ప్రేమతో మనం అందరినీ హృదయాన్ని కట్టుకోవాలి.
1: డోంట్ బి మెకానికల్ ఇన్ గ్రీటింగ్ ఈచ్ అదర్ హలో హలో.
0: లౌకికమైన వాంఛనతో కాదు,
1: లవ్ షుడ్ నాట్
0: భౌతికమైన వాంఛనతో కాదు, స్వార్థమైన వాంఛనతో కాదు,
1: సెల్ఫిష్
0: పరార్థమైనటువంటి భ్రమల చేత పరమాత్మ యొక్క తత్వాన్ని ప్రేమించాలి.
1: యూ షుడ్ లవ్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్.
0: కనుక ఈనాటి ప్రధానమైనటువంటి యొక్క సారం ఏమిటి, ప్రతి మానవుడు కూడా ప్రేమరూపుడుగా తయారు కావాలి.
1: ద మెయిన్ మెసేజ్ టుడే ఇస్ దట్ ఎవ్రీవన్ షుడ్ బికమ్ ఎ ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
0: కానీ వాటినంతా కూడా ప్రేమ వాంఛనగా మార్చుకోండి.
1: లెట్ ఆల్ డిజైర్స్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ లవ్.
0: ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది. ఆనాటి గోపికలంతా కృష్ణుడు చెప్పారు, కృష్ణ నీ ప్రేమ గానమును ఒక తూరి వాయించమన్నారు.
1: గోపిక ప్రే టు కృష్ణ, లెట్స్ ఆల్ లిసన్ టు ద మెలడీ ఆఫ్ యువర్ మ్యూజిక్.
0: ప్రేమ రహిత మరుభూములలో
1: and the land is barren bereft of love.
0: Premankuramulu pempunda
1: for the seeds of love to sprout.
0: Premaveshamutu
1: with all the feelings of love.
0: Premasudha varshamu varshimpaga premanadullu pravahimpaga murali ganamu seyagadi.
1: With the rain of love as the rivers of love flow continuously in
0: alanti ganamto meerantha jagatunu mohimpu cheyali, jagatunta bhramimpu cheyali, jagatunta aanandimpu cheyali.
1: The whole world should be carried away by the divine melody.
0: మీకందరికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను.
1: భగవాన్ ఈజ్ ఆఫరింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్
0: ఇస్తున్నాను.
1: ఫ్రీ ఎడ్యుకేషన్
0: నాకు ఇవ్వాల్సినటువంటి ఒక్కటే ఏమిటి, మీరందరూ ప్రేమమయులుగా ఉండండి, మీకు ప్రేమను పెంచుకోండి.
1: భగవాన్ వాంట్స్ ఓన్లీ వన్ థింగ్ ఫ్రమ్ యూ, బీ ది ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: అదొక్కటి నాకు చాలు.
1: దట్స్ ఎనఫ్ ఫర్ భగవాన్.
0: ఆ విధంగా ఉండాలని మీరు హృదయంలో ప్రతిజ్ఞ చేసుకుని మున్ముందు జరగబోయేటువంటి కార్యక్రమంలో పాల్గొని తద్వారా జగత్తునంతా వ్యాపింప చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు టేక్ ఎ వౌ ఎన్ ఓత్ టుడే దట్ యు లీడ్ ది లైఫ్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. సో సేయింగ్ భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు తరించే నిమిత్తమై అనేక విధములైన మార్గములందు సాధనలు సలుపుతున్నాడు.
1: మ్యాన్ ఫాలోస్ సో మెనీ స్పిరిచువల్ ఎండీవర్స్ అండ్ పర్సూట్స్ వర్కింగ్ ఫర్ రిడెంప్షన్.
0: న తపాంసి న తీర్థానాం, తపస్సు చేయటం ఎవరికోసం? తపస్సు వల్ల కలిగేటువంటి ఫలితము తన కోసమే కాని పరులకు కాదు, పరమాత్మకు కాదు.
1: వన్ అండర్టేక్స్ పెనెన్స్ నాట్ ఫర్ గాడ్, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: న శాస్త్రాన జపానహి, జపం చేయటము తన ఆనంద నిమిత్తమే తాను చేస్తున్నాడు కాని పరుల నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వన్ రిపీట్స్ ద హోలీ నేమ్ ఆఫ్ గాడ్ టు డిరైవ్ బ్లెస్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్, నాట్ ఫర్ గాడ్.

0: మనము నిత్య జీవితం నుంచి తరించవలనన్నా ఏం చేయాలి? జపం కాదు, తపం కాదు, యోగము కాదు, యజ్ఞము కాదు, యాగము కాదు.
1: ఫర్ లిబరేషన్ వాట్ ఇస్ ఇట్ దట్ వీ షుడ్ డూ? ఇట్స్ నాట్ పెనెన్స్, ఇట్స్ నాట్ రిపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ ఆర్ సీక్రెట్ రిచువల్స్ ఫర్ దట్ మ్యాటర్.
0: తోటి మానవుల యొక్క సేవను చేయాలి.
1: వీ షుడ్ వర్క్ ఫర్ ద ఫెలో మ్యాన్.
0: సేవనే ప్రధానమైనటువంటి పూజ, సేవనే ప్రధానమైన తపస్సు, సేవనే ప్రధానమైనటువంటి జపము.
1: సర్వీస్ ఇస్ పెనెన్స్, సర్వీస్ ఇస్ ట్రూ వర్షిప్, అండ్ సర్వీస్ అమౌంట్స్ టు ద రిపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: ధనమును కోల్పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ ఇట్ కెన్ బి ఎర్న్ బ్యాక్.
0: మిత్రులను కోల్పోయినా తిరిగి మిత్రులను సంపాదించుకోవచ్చు.
1: ఇఫ్ యు లూజ్ ఫ్రెండ్స్ యు కెన్ హావ్ దెం అగైన్ లేటర్.
0: పత్నిని కోల్పోయినా తిరిగి రెండవ వివాహం ఆడి పత్నిని కూడాను సంపాదించుకోవచ్చు.
1: ఇఫ్ వైఫ్ ఇస్ లాస్ట్ వన్ కెన్ గెట్ మ్యారీడ్ ఫర్ ద సెకండ్ టైమ్ అండ్ హావ్ అనదర్ వైఫ్.
0: కానీ దేహమును కోల్పోయినా తిరిగి ఆ దేహాన్ని మనం సంపాదించుకోలేము.
1: వెన్ వన్స్ ద బాడీ ఇస్ లాస్ట్ యు కెనాట్ హావ్ ఇట్ అగైన్.
0: కనుక దేహము చాలా పవిత్రమైనటువంటిది.
1: దేర్ఫోర్ బాడీ ఇస్ సీక్రెట్.
0: ఈ పవిత్రమైన దేహమును మనం దేని నిమిత్తమై కాపాడుకోవాలి?
1: ఫర్ వాట్ పర్పస్ షుడ్ వై ప్రొటెక్ట్ ఇట్ అండ్ సేఫ్ గార్డ్ ఇట్?
0: శరీర మాధ్యం కలుధర్మ సాధకం. ధర్మాచరణ నిమిత్తమై, సేవాచరణ నిమిత్తమై ఈ దేహమును మనం కాపాడుకోవాలి.
1: వన్ హ్యాస్ టు మెయింటైన్ ద బాడీ టు అండర్టేక్ రైచస్ యాక్షన్ అండ్ ఫర్ సర్వీస్.
0: మనుష్య జన్మ చాలా దుర్లభమైనటువంటిది.
1: Human life is very rare.
0: Chala pavitramainatundi.
1: It is highly sacred.
0: Satchilamainatundi.
1: It is one of character.
0: Itti manavatvanni manamu dharinchukodanu. Deeni manavattu yokka rahasyanni manu gurtinchukolalekapoyina manavattam vachi prayojanam emiti?
1: Having been born as a human being, if we do not understand the mystery of the human life, what is the use?
0: Aithe ఈ మానవుడు మననశీలి.
1: మ్యాన్ ఈజ్ కేపబుల్ ఆఫ్ రికాలింగ్, రికాపిచులేషన్.
0: ఇతనికి

0: ఆలోచన సహజము.
1: థింకింగ్ ఫ్యాకల్టీ ఇస్ అ నేచురల్ ట్రెయిట్.
0: అన్వేషణ ఇది అత్యద్భుతము.
1: సర్చ్ ఇస్ వండర్ఫుల్ ఇన్ హిమ్.
0: మానవుని యొక్క అన్వేషణ ద్వారానే అంతర్భావమైనటువంటి యొక్క తరంగముల నుండి అనేక శాస్త్రములు, ఉపనిషత్తులు, చిత్ర శిల్పి నృత్యాది కళలంతా కూడాను ఏర్పడుతున్నాయి.
1: ఇట్ ఇస్ ఎ కాన్స్టెంట్ సర్చ్ ఆఫ్ మ్యాన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ టు వేవ్స్ ఆఫ్ క్రియేటివిటీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్ అండ్ స్కల్ప్చర్ దట్ హావ్ బీన్ ఒరిజినేటెడ్ ఓవర్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
0: కానీ మానవుడు తన బుద్ధి యొక్క ప్రవర్తనను గుర్తించుకునలేక, సత్యమును సరైన మార్గంలో అన్వేషణ సలపలేక, ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క మార్గంలో సత్యాన్వేషణ సలుపుతున్నారు.
1: Man is not able to investigate his intellect in the way he has been investigating. So truth is not understood in the true sense.
0: ఒకరు ఒక వృక్షమును చూస్తారు.
1: One sees a tree.
0: అతను కనిపించేటువంటి శాఖలను మాత్రమే చూస్తున్నాడు, కానీ కనిపించినటువంటి వేర్లను చూడటం లేదు.
1: He sees only the branches that are apparent and not the hidden roots.
0: కానీ మరొకరు వేర్లను మాత్రమే చూతురు, కానీ శాఖలను మాత్రం చూడలేరు.
1: Well, one might see the roots, but they can't see the branches that way.
0: ఇది సత్యాన్వేషణకు సహజమైనటువంటి ఒక తత్వం కాదు.
1: It is not the natural tendency for one who is in search of truth.
0: సత్యాన్వేషణ అనగా శాఖలను, వేర్లను, ఆ యొక్క చెట్టు యొక్క సంపూర్ణమైనటువంటి స్థితిని గుర్తించినటువంటిమే సత్యాన్వేషణ.
1: The fructification of search for truth amounts to visualization of the branches, roots and the entire tree as a whole.
0: శాఖలను చూచువాడు సైంటిస్ట్.
1: Scientist watches only the branches.
0: కానీ వేర్లను చూచువాడు వేదాంతి.
1: He's a philosopher, spiritualist who watches the roots.
0: వేదాంతి కానీ లేక సైంటిస్ట్ కానీ ఎవరైనా సరియే శాఖలను, వేర్లను, దాని కొమ్మలను, రెమ్మలను అన్నింటినీ కూడాను గుర్తించడమే సరి అయినటువంటి సత్యాన్వేషణ.
1: True search for truth, no matter a philosopher or a scientist, should be able to see the roots, the branches, the leaves and everything that belongs to a tree.
0: దీనికి ఒక చిన్న ఆదర్శము.
1: An ideal for this.
0: దేవతలు, రాక్షసులు ఇరువురు చేరి
1: the deities, gods and the demons,
0: కాల సముద్రమును మదనం చేశారు.
1: They churned that ocean of milk.
0: కానీ అందులో ఆలాహలము ఆవిర్భవించింది.
1: But there came the poison.
0: అంతటితో వారు నిరాశకు చోటివ్వక, నిస్పృహకు ఏమాత్రం కూడా గురికాక తిరిగి మదనం చేస్తూ వచ్చారు.
1: They were not disappointed and frustrated at the juncture. They continued to churn further.
0: అప్పుడు లక్ష్మి,
1: there came the goddess of wealth, Lakshmi.
0: అనేక విధములైనటువంటి యొక్క శోభలు,
1: సో మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్
0: అమృతము, ఐరావతము ఇత్యాది పవిత్రమైనటువంటి సంపదలంతా కూడా వారికి లభ్యమైనాయి.
1: మెనీ సీక్రెట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ అపియర్డ్ దెన్.
0: దేని వలన లభ్యమైంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దే కుడ్ హ్యావ్ దెమ్?
0: కలిగినటువంటి అభ్యంతరమునకు ఏమాత్రం కూడా తాము జంకక, కూకక, తమ సాధనను సక్రమంగా సరిపటం చేతనే విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
1: The only reason is they were not afraid of the obstacles that appeared on their way. They continued their path.
0: ఈనాటి మానవుడు మానవుని హృదయాన్ని సత్యాన్వేషణ చల్పాలి.
1: Man should make use of his heart for the search of truth.
0: మానవుని యొక్క హృదయమే క్షీరసాగరము.
1: Human heart is the ocean of milk.
0: మానవుని యొక్క హృదయమే పాల సముద్రము.
1: Human heart is the ocean of milk.
0: ఈ సముద్రంలో జ్ఞానం అనేటువంటి కవమును వేచి
1: one should put that the one of wisdom to churn.
0: మదనము సల్పగా
1: as churning goes on
0: కొంత నిరాశ, నిస్పృహ మనకు ఆవిర్భవిస్తుంది.
1: There might be some chances of disappointment.
0: దీనిని లెక్క చేయక తిరిగి మదనమును సాధిస్తూ వచ్చినప్పుడు
1: one should not be mindful. They should continue to proceed further.
0: ధర్మము, న్యాయము, సత్యము పవిత్రమైనటువంటి గుణములు మనకు ప్రాప్తిస్తుంటాయి.
1: Then we will be able to acquire sacred qualities like right action, justice and truth.
0: సహనము, సానుభూతి, కరుణా, దయ కూడాను ఇందులో ఆవిర్భవిస్తుంటాయి.
1: There arises the compassion, the tolerance and the forbearance.
0: కనుక మానవుడు దయ చేతను, ధర్మము చేతను, ప్రేమ చేతను, న్యాయము చేతను, సహనము చేతను, సానుభూతి చేతను జీవించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: సో మ్యాన్ షుడ్ వర్క్ టు లివ్ విత్ ఆల్ దీస్ క్వాలిటీస్ లైక్ కంపాషన్, రైట్ యాక్షన్, లవ్, జస్టిస్, ట్రూత్, సింపతి అండ్ ఫర్బేరెన్స్.
0: ఈ అన్వేషణలో జరిగేటువంటి యొక్క సత్యప్రాప్తికి ఏమాత్రం కూడా మనము చోటు ఇవ్వటం లేదు.
1: వీఆర్ నాట్ గివింగ్ ఎనీ స్కోప్ సో యాజ్ టు రిసీవ్ ట్రూత్ ఇన్ అవర్ సెర్చ్.
0: బాహ్యమైన, లౌకికమైన, ప్రాకృతమైన, పవిత్రం కానటువంటి యొక్క అస్థిరమైనటువంటి యొక్క వస్తువులకై మనము సత్యాన్వేషణ సలుపుతున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ సెర్చ్ ఫర్ ట్రూత్ ఇన్ ద ఆర్డినరీ సెన్స్ మెంట్ సెర్చ్ ఫర్ ద ఎఫీమరల్ వరల్డ్లీ టెంపోరల్ ఆఫ్.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రాప్తికి ప్రతి మానవుడు కూడాను తన యొక్క జీవిత కళను అర్పితం గావించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవరీ మ్యాన్ షుడ్ డెడికేట్ హిమ్సెల్ఫ్ టు వర్క్ ఫర్ దట్ ఎటర్నల్ ట్రూత్.
0: సమస్త కళలు కూడాను, లలిత కళలు అన్ని కూడాను సత్యాన్వేషణలో ఆవిర్భవించినటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఫైన్ ఆర్ట్స్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ సెర్చ్ ఫర్ ట్రూత్.
0: కనుక ఈ సత్యాన్వేషణలో దైవత్వాన్ని మనం గుర్తించుకోలేకపోయినప్పటికీ దైవత్వాన్ని గుర్తింపజేసేటువంటి యొక్క కొన్ని చిహ్నములు మనకు ఆవిర్భవిస్తాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ సెర్చ్ ఫర్ ట్రూత్ వి మే నాట్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ డివినిటీ, గెట్ విల్ ఫైండ్ సమ్ సైన్స్ ఇన్ దిస్ పాత్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: ఆ వృక్షం కొమ్మపై ఉన్నటువంటి ఒక నక్షత్రమే ధ్రువ నక్షత్రము అని మనం చెప్తాం.
1: వీ సే దట్ స్టార్ ఓవర్ ద బ్రాంచ్ ఆఫ్ ద ట్రీ ఈస్ ద స్టార్ నేమ్డ్ ధ్రువ.
0: కానీ చెట్టు కొమ్మకు ధ్రువ నక్షత్రానికి ఏమాత్రము సంబంధం లేదు.
1: Yes, there is no relationship between this branch and the star over there.
0: Kani aa chettu komma nakshatram yokka unikini manaku bodhisthu untadi.
1: But the very same branch will tell you the direction where the star is located.
0: Adhe vidhamugane
1: likewise
0: manam chesetundi sarva karmalu,
1: all our actions,
0: manam paliketundi prati paluku,
1: all our words,
0: nadcheetundi prati nadaka,
1: and every
0: chusetundi prati choopu,
1: every look,
0: ఇవన్నీ కూడా సత్యాన్వేషణలోని భాగములే.
1: దేర్ ఆర్ పార్ట్స్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ సెర్చ్ ఫర్ ట్రూత్.
0: ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ఉనికికి ప్రత్యక్ష ప్రమాణములే.
1: దే డెమోన్స్ట్రేట్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద డివినిటీ.
0: సముద్రాన్ని చూస్తాం,
1: వి సీ ద ఓషన్,
0: మనకి ఎంతో ఆనందం కూడాను అలంతో ప్రారంభమవుతుంది.
1: యు ఫీల్ వెరీ హ్యాపీ వాచింగ్ ది వేవ్స్ దేర్.
0: ఎత్తైన పర్వతాలను చూస్తాము,
1: you see yourself there,
0: manaku ento utsaham kalugutundi,
1: you are very happy.
0: Dattamaina aranyanni manam chustamu,
1: you see thick forest,
0: aa aranyam yokka pachadananni chusi mana hrudayam uppongutundi.
1: Seeing all the greenery around, you are ecstatic.
0: Ivanni kudunu satyanveshamloni uniki yokka parvatamale.
1: They all speak of the that ever existence in this process of search for truth.
0: Idi bhagavantuni chupukapoyinappudikini భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములను ఈ విధమైనటువంటి దృశ్యముల చేత మనకు గుర్తింపు చేస్తుండాలి.
1: దే మే నాట్ షో యు గాడ్ డైరెక్ట్లీ, బట్ యు విల్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ అండ్ ఇట్స్ కెపాసిటీ అండ్ కేపబిలిటీ.
0: ఒక విత్తనం నుంచి గొప్ప వృక్షం ప్రారంభమవుతుంది.
1: ఎ సీడ్ జర్మినేట్స్ ఇంటూ ఎ మైటీ జిగాంటిక్ ట్రీ.
0: ఒక గుడ్డు నుంచి పిట్ట పుడుతుంది.
1: ఇట్స్ ఎన్ ఎగ్ దట్ గ్రోస్ ఇంటూ ఎ బర్డ్.
0: ఒక ప్రాణం నుంచి మరొక ప్రాణం వస్తుంది.
1: వి ఫైండ్ ఎ బీయింగ్ బోర్న్ టు అనదర్ బీయింగ్.
0: ఒక పుష్పము నుంచి మంచి సుగంధం వస్తుంది.
1: ఇట్స్ ద ఫ్లవర్ దట్ గివ్స్ ఫ్రాగ్రెన్స్.
0: పాల నుంచి వెన్న ప్రారంభమవుతుంది.
1: అండ్ యు గెట్ ద బటర్ అవుట్ ఆఫ్ ద మిల్క్.
0: ఇవన్నీ కూడా సత్యాన్వేషణలోని యొక్క సారములే.
1: దట్స్ ఆల్ స్టాండ్స్ ఫర్ ది ఎసెన్స్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ సెర్చ్ ఫర్ ట్రూత్.
0: ఈ ప్రపంచమంతా కూడాను
1: ద హోల్ వరల్డ్
0: మూడు విధములైనటువంటి కర్మల చేత నడుస్తూ ఉండాలి.
1: ఆపరేట్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ three types of activity.
0: ఇది మన నిత్య జీవితంలో మనం ప్రత్యక్షంగా చూసేటువంటి దృశ్యములే.
1: We see them in our day to day routine life.
0: ఒకటి సృష్టి యొక్క నిర్మాణము.
1: One that of creation.
0: రెండవది సృష్టి యొక్క పోషణ.
1: Second aspect sustenance.
0: మూడవది సృష్టి యొక్క నిర్మూలము.
1: Third aspect annihilation.
0: ఈ సృష్టి స్థితిలయమని పూడుకుడను మనకు ప్రత్యక్ష ప్రమాణములే.
1: We find all these three: creation, sustenance and annihilation.
0: నిత్య జీవితములో నిత్యము మనము చూచేటువంటి దృశ్యములే.
1: We see them every day.
0: ఇవన్నీ కూడాను కేవలము సత్య స్వరూపుని యొక్క ప్రమాణ ఉనికిని.
1: That's all the manifestation and the existence of the divinity.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి తగిన కృషి చేయకుండా దైవం ఎక్కడ, దైవం ఎక్కడ అని దైవాన్ని కొన్ని విధమైనటువంటి విమర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాం.
1: We don't make proper inquiry in this path of search for truth, but we go on questioning, where is God? Where is God?
0: దైవాన్ని విమర్శించటము చాలా సులభమే.
1: It's quite easy to comment.
0: కానీ దైవాన్ని అన్వేషించటము చాలా కష్టము.
1: But to search for God is a very difficult job.
0: ఎట్లా?
1: How?
0: భగవంతుడు సత్యములో సత్యంగా ఉంటున్నాడు.
1: God is the truth of truths.
0: అసత్యములో సత్యంగా ఉంటున్నాడు.
1: Even in falsehood is truth.
0: చెడ్డలో చెడ్డగా ఉంటున్నాడు.
1: And he's bad in the bad.
0: మంచిలో మంచిగా ఉంటున్నాడు.
1: And he's the best among the best.
0: పుణ్యములో పుణ్యముగా ఉన్నాడు, పాపములో పాపముగా ఉన్నాడు.
1: He's a merit among the meritorious and the sin among the sinners.
0: దీనిని పురస్కరించుకుని ఏ గీతా ప్రమాణము,
1: basing on this Gita says,
0: రసో వై సహ అన్నాడు, అనగా నేను రసస్వరూపుడై ఉన్నాను.
1: God is the very essence of life.
0: అనగా పానకములోని పంచదార వలె ఉంటున్నాడు భగవంతుడు.
1: God is like sugar in a syrup.
0: పంచదార లేని పానకం ఉండదు కదా.
1: You can't have syrup without sugar.
0: అదే విధముగానే
1: likewise
0: భగవంతుడు ప్రతి విషయమునందు కూడాను భగవంతుడు అంతర్భూతమై ఉంటున్నాడు.
1: God is an inner current in every aspect of life.
0: పాలలో కేవలం వెన్న వలె ఉంటున్నాడు.
1: ఇస్ లైక్ ది బటర్ ఇన్ ద మిల్క్.
0: పుష్పములో వాసన వలె ఉంటున్నాడు.
1: లైక్ ది అరోమా ఓడర్.
0: సర్వత్రా మనిషిలో మనిషి భావమును కలిగి ఉంటున్నాడు.
1: అండ్ ఈజ్ ఎ హ్యూమన్ అమంగ్ హ్యూమన్ బీయింగ్.
0: ఇది ఏ రసో వై సహ.
1: దిస్ వాట్స్ మెన్ బై సేయింగ్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్.
0: కనుక పానకములోని పంచదార వంటి వాడు భగవంతుడు.
1: సో గాడ్ ఈజ్ లైక్ ద షుగర్ ఇన్ సిరప్.
0: ప్రపంచమంతా రసస్వరూపమే.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ ది
0: ఇందులో ప్రతి బిందువునందు కూడాను భగవంతుడు పంచదారగా ఉంటున్నాడు.
1: ఇన్ ఎవ్రీ డ్రాప్ ఇన్ దిస్ క్రియేషన్ యు ఫైండ్ ద డివినిటీ దేర్.
0: చూచితే తెలిసేటువంటిది కాదు, అనుభవించినప్పుడే దాని యొక్క రుచి మనకు అర్థమవుతుంది.
1: యు కెనాట్ ఫైండ్ ఇట్ బై సింప్లీ వాచింగ్, యు హావ్ టు ఎక్స్‌పీరియన్స్ దట్.
0: ఈ సృష్టి స్థితిదయములు మూడు కూడాను తన యొక్క కర్మల ద్వారానే జరుగుతూ ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎనిహిలేషన్ ఆర్ ది త్రీ టైప్స్ ఆఫ్ యాక్టివిటీ.
0: ఈ మూడు శక్తులకు అధికారి అయినటువంటి వాడు భగవంతుడు అని వేదములు బోధిస్తూ వచ్చాయి.
1: వేద టీచర్స్ దట్ ది గాడ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ దీస్ త్రీ ఎస్.
0: కేవలం వేదములే కాదు, ఉపనిషత్తులు,
1: నాట్ మియర్లీ వేదాస్, ఉపనిషత్స్ టూ,
0: ఖురాను,
1: ఖురాన్,
0: బైబుల్,
1: బైబిల్,
0: గ్రంథసాపు, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ఉనికిని ఈ విధమైనటువంటి యొక్క గుర్తుల చేత చూపింపగలుగుతున్నారు.
1: ఆల్ ది సేక్రెడ్ టెక్స్ట్ స్పీక్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద డివినిటీ.
0: ఈ మూడు లేనటువంటిది ఎక్కడ కూడా గోచరం కాదు.
1: యూ డోంట్ ఫైండ్ ఎ ప్లేస్ వేర్ దీస్ త్రీ ఆర్ మిస్సింగ్.
0: ఎవరైనా కూడా దీనికి అంగీకరించక తప్పదు.
1: ఎవ్రీవన్ మస్ట్ నెసెసరీ అగ్రీ టు దిస్.
0: ఏ వేదాంతి కానీ, ఏ సైంటిస్ట్ కానీ, ఏ ఇంజనీర్ కానీ, ఎవరైనా ఏ కాలం వారైనా కానీ, ఏ దేశం వారైనా కానీ సృష్టి స్థితిలయములను అంగీకరించక తప్పదు.
1: ఎ ఫిలాసఫర్, ఎ సైంటిస్ట్, ఎన్ ఇంజనీర్ ఆర్ ఎనీ పర్సన్ ఆఫ్ ఎనీ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్ ఎనీ కంట్రీ మస్ట్ నెసెసరీ అగ్రీ టు దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
0: ఆంగ్ల భాష యందు గాడ్ అన్నారు.
1: ఇన్ ఇంగ్లీష్ వి సే గాడ్.
0: జిఓడి గాడ్.
1: వి సే ఇన్ ఇంగ్లీష్ జిఓడి.
0: జి అనగా
1: జి మీన్స్
0: ఏమని మనం భావిస్తున్నాం, సృష్టికి అర్థంగా తీరుస్తుంది అది జి.
1: జి స్టాండ్స్ ఫర్ క్రియేషన్, సృష్టి.
0: ఈ సృష్టి యొక్క అర్థాన్ని మనం జీఓడిలో మనం గుర్తించవచ్చును.
1: వి కెన్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఇన్ దిస్ జీఓడి.
0: జి అనగా జనరేషన్.
1: జి ఇస్ జనరేషన్.
0: ఓ అనగా
1: ఓ మీన్స్
0: ఆర్గనైజేషన్,
1: ఆర్గనైజేషన్.
0: డి అనగా డిస్ట్రిక్ట్.
1: డి మీన్స్ డిస్ట్రక్షన్.
0: ఈ డి మూడింటి యొక్క అర్థమే సృష్టి స్థితి లయములుగా గోచరిస్తూ వచ్చినాయి.
1: జిఓడి స్టాండ్స్ ఫర్ ద డివినిటీ, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎనిహిలేషన్.
0: ఇట్టి సత్యాన్ని ప్రతి ఒక్క పదమునందు కూడా మనము విచారణ చేసి సత్యాన్వేషణ తలిపినప్పుడు గుర్తించడానికి వీలవుతుంది.
1: వి కెన్ అండర్స్టాండ్ ద ట్రూత్ ఇన్ ఎవ్రీ సిలబుల్, ఇన్ ఎవ్రీ లెటర్, ఇన్ అవర్ పర్సూట్.
0: జనరేషన్ తన యొక్క సంకల్పమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ విల్.
0: ఆర్గనైజేషన్ అతని యొక్క సంకల్పమే.
1: ఆర్గనైజేషన్ ఇస్ హిస్ విల్.
0: ఆర్గనైజేషన్ కాదు, ఆర్గనైజేషన్.
1: ఆర్గనైజేషన్ ఇస్ హిస్ విల్.
0: డిస్ట్రక్షన్,
1: డిస్ట్రక్షన్
0: ఇది కూడాను తన యొక్క నిర్ణయమే.
1: ఇస్ ఆల్సో హిస్ విల్.
0: ఈ సృష్టి స్థితిలో మూడును లేకుండా జగత్తు ఉండుటకు వీలు కాదు.
1: ద వరల్డ్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, క్రియేషన్, ఆర్గనైజేషన్.
0: ఈ మూడు కర్మల చేతనే ఈ జగత్తు జరుగుతూ ఉంటున్నది.
1: ద వరల్డ్ గోస్ ఆన్ బికాస్ ఆఫ్ దీస్ త్రీ.
0: ఇలాంటి తత్వాన్ని మనము అర్థం చేసుకోవాలంటే ఏ విధమైన మార్గాన్ని అనుసరించాలి?
1: టు నో ది నేచర్ ఆఫ్ ది డివినిటీ, వాట్ పాత్ షుడ్ వి.
0: మానవుని యొక్క సమస్త సంకల్పములు కూడాను హృదయం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
1: ద ఆల్ హ్యూమన్ థాట్స్ అరైజ్ ఫ్రమ్ ద హార్ట్.
0: హృదయాన్ని మధురంగా మనం ఉంచుకున్నప్పుడు మన పలుకులు, మన చేష్టలు, మన కర్మలు సర్వం కూడాను మధురంగానే ఉంటాయి.
1: When we make our heart pure and nectarine, all the words, all our actions are bound to be sweet and acceptable.
0: మన హృదయాన్ని సాత్వికమైనటువంటి యొక్క కర్మలుగా భావించుకొని సాత్వికమైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించినప్పుడు మన యొక్క కర్మలన్నీ కూడా సాత్వికమైన కర్మలుగా రూపొందుతాయి.
1: When we make our heart pure and perfect, all our actions and thoughts are bound to be ideal and fruitful.
0: మన మంచి చెడ్డలు రెండు కూడాను హృదయం నుండి ఆవిర్భవించేటువంటి ఫలితములే.
1: Good and bad are the results because of the heart behind.
0: చెడ్డని ఎక్కడి నుంచినో రావటం లేదు.
1: You don't get bad supply.
0: మంచి ఎక్కడి నుంచినో రావటం లేదు.
1: Good is not transported.
0: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
1: The difficulties and happiness, they go together.
0: దీని విడదీయ ఎవ్వని వశము కాదు.
1: It is impossible for anyone to separate.
0: సుఖము ప్రత్యేకముగ ఎందు చూడబోము.
1: You don't find joy separate existing.
0: కష్టము ఫలించనేని సుఖం బటందురు.
1: The fructification of the hardship is happiness.
0: అంత ఒక్కటే.
1: Everything is one.
0: ఏకం సత్తి ప్రాభూదావదంతి. ఉన్నది ఒక్కటే.
1: Truth is one.
0: అట్టి ఏక సత్యాన్ని మనం గుర్తించడానికి మన యొక్క మానవత్వము చాలా సులభమైన మార్గం బోధిస్తూ ఉండాలి.
1: సో ఇట్ ఈస్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ we can learn this principle, the truth is one.
0: Jantunam naradanma dullabham.
1: Of all the beings, human life is very rare.
0: Emiti ee durvam?
1: What is this rarity?
0: Madatma sarvabhutatma ide deeni sareyinatundi aadarshamu. Na aatmane sarvulayinatundi kudanu aa aatma gane untundali.
1: It is this atman, the spirit, that is present in everyone around.
0: Intiye kaadu.
1: Not only this,
0: manavuni yokka shariramu aidu kosamulato untundali.
1: The human body has got five sheaths.
0: Annamaya kosamu,
1: the one of food,
0: pranamaya kosamu,
1: life,
0: manomaya kosamu,
1: mind,
0: vijnanamaya kosamu,
1: wisdom,
0: aanandamaya kosamu,
1: and the bliss.
0: Ee aidu kosamulu yendu kudanu undinatvanti okka vijnanam anetvantidi okka manavuniki tappa marok praniki teliyataniki veelledu.
1: Of all the five life sheaths, wisdom is gifted to mankind alone.
0: కనుక ఇట్టి విజ్ఞానంతో ప్రజ్ఞానంతో కూడినటువంటి యొక్క మానవత్వాన్ని మనం అల్పత్వమని ఏ విధంగా భావించవచ్చు?
1: This wisdom, the spiritual awareness, is gifted to mankind and human race.
0: కాదు,
1: you cannot take it cheap.
0: మానవత్వాన్ని చాలా అల్పంగా భావించుకొని దాన్ని సరైన మార్గంలో మనం ఉపయోగించుకోకుండా చాలా వ్యర్థం భావించుకుంటున్నాం.
1: You don't make use of the human life in the proper way, consider it so low and mean, and forget the very purpose for which it is intended.
0: సకల సద్గుణ సంపన్నుడైనటువంటి మానవుడు,
1: man with all the virtues,
0: సకల సద్గుణంతో కూడినటువంటి మానవుడు,
1: man with all the meritorious traits,
0: సకల సదాచారంతో కూడినటువంటి మానవుడు,
1: man of tradition and culture,
0: సత్శీలంతో కూడినటువంటి మానవుడు,
1: man with character,
0: ఇతను ఏ విధంగా అల్పుడిగా భావించడానికి వీలవుతుంది?
1: హౌ కెన్ హీ బి కన్సిడర్డ్ సో లో అండ్
0: మీన్? అది మానవుని యొక్క బలహీనత.
1: దట్ ఇస్ యువర్ వీక్నెస్.
0: తన తత్వాన్ని తాను గుర్తించుకోలేక
1: ఇస్ నాట్ ఏబుల్ టు నో హిస్ నేచర్.
0: కేవలం తన యొక్క బలహీనత, దేహ బలహీనతను మాత్రమే గుర్తించుకొని
1: హి గోస్ బై ద వీక్నెస్ ఆఫ్ ది ఐడెంటిఫికేషన్
0: అన్నమయ కోశమును మాత్రమే ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాడు.
1: హి ఇస్ బేస్డ్ ఆన్ ది షీత్ ఆఫ్ ఫుడ్ అండ్ క్యారీస్ ఆన్ హిస్ లైఫ్.
0: కనుక అన్నమయ కోశము కాదు మనకు ప్రధానమైనటువంటిది.
1: సో ఇట్ ఈస్ నాట్ ది షీట్.
0: ఈ అన్నమయ కోశమును ఆధారం చేసుకున్నంత కాలం కూడా మనకు అశాంతియే కానీ శాంతి మనకు లభ్యం కాదు.
1: సో లాంగ్ వీ కన్సిడర్ ది షీట్ ఆఫ్ ఫుడ్ అన్న యాజ్ మోస్ట్ ఇంపార్టెంట్, యు విల్ బి ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్, యు నెవర్ అటైన్ పీస్.
0: 64 విద్యలు అరుదారిగా ఏర్చినట్టి ఆ నారదుడే.
1: నారద, హూ ఇస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ది 64 ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్,
0: శాంతి అనేటువంటిది లభించకుండా అనేక అవస్థలకు గురి అవుతూ వచ్చాడు.
1: హ్యాడ్ టు సఫర్ ఎ లాట్ బికాస్ హీ కుడ్ నాట్ అటైన్ పీస్.
0: కట్ట కట్టపటికి సనత్ కుమార్ దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తున్నాడు.
1: అల్టిమేట్లీ హీ వెంట్ టు సనత్ కుమార్ అండ్ ప్రేడ్,
0: స్వామి నా అజ్ఞానం దూరం చేసి నాకు శాంతిని ప్రసాదించేటువంటి విద్యను బోధించమన్నాడు.
1: హీ ఆస్క్డ్ ది ప్రిసెప్టర్ సనత్ కుమార్ అండ్ సెడ్, స్వామి టెల్ మీ ద పాత్ టు డిస్పెల్ దిస్ ఇగ్నోరెన్స్ సో దట్ ఐ వుడ్ హావ్ ది పీస్.
0: నారదా,
1: నారదా,
0: నీకు తెలియని విద్యలు లేవు.
1: యూ నో ఎవ్రీథింగ్.
0: సమస్త శాస్త్రములు, సర్వోపనిషత్తులు, సర్వ వేదములు, సర్వ గమ్యములైనటువంటి యొక్క మార్గములు నీకు తెలుసు.
1: నారదా, యు ఆర్ ఎన్ ఎక్స్పర్ట్, యు నో ఫుల్ వెల్ ఆల్ దట్ ఇస్ కంటైన్డ్ ఇన్
0: ఈ విద్యల వల్ల మీకు లభించేటువంటి ఆనందం ఏమాత్రమూ లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు డోంట్ ఎక్స్పీరియన్స్ దట్ బ్లిస్, నాట్ ఈవెన్ ఎ ట్రేస్.
0: ఇవంత ప్రాకృతమైనటువంటి విద్యలు,
1: దట్స్ ఆల్ వరల్డ్లీ నాలెడ్జ్.
0: ఇవన్నీ భౌతికమైనటువంటి విద్యలు,
1: దట్స్ ఆల్ ఫిజికల్ సెక్యులర్ నాలెడ్జ్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి అనిత్యమైన విద్యలు,
1: దట్స్ ఆల్ టెంపరరీ ఇన్ఫర్మేషన్.
0: ఈ అనిత్యమైన విద్యలు పోయేంత వరకు కూడాను నీకు శాంతిని నీకు లభించదు అన్నాడు.
1: అంటిల్ దిస్ టెంపోరల్ సెక్యులర్ నాలెడ్జ్ ఇస్ గివెన్ అప్ యు కెన్ నాట్ హావ్ దట్ ఎటర్నల్ బ్లిస్.
0: దీనినే సైంటిస్ట్ కూడా చెప్తూ వచ్చారు.
1: దిస్ వాట్ ఇస్ సెడ్ బై ఎ సైంటిస్ట్.
0: ఏమిటి, ఏనాడు, ఎక్కడ, ఎప్పుడు, ఈ సైన్స్ అంత్యమవుతుందో అక్కడ ఈ ఆధ్యాత్మికం ప్రారంభమవుతుంది.
1: The scientist said the place where, when, at what time
0: the science ends,
1: spirituality begins.
0: ఇది ముఖ్యమైనటువంటి. సైన్స్ అంటే ఏమిటి? ఈ ప్రాకృతమైనటువంటి చర్యలన్నీ కూడా సైన్స్ కు సంబంధించినటువంటివి.
1: ఆల్ ద వరల్డ్ యాక్టివిటీ బిలాంగ్స్ టు సైన్స్.
0: అనగా ఈ భౌతికమైనటువంటి దేహములకు అవసరమైనటువంటివి.
1: ద ఫిజికల్ బాడీ ఇస్ నెసెసరీ.
0: భౌతికమైన దేహమును కాపాడుకోవలసింది.
1: యు హావ్ టు మెయింటైన్ ఇట్.
0: కానీ ఇది సత్యము నిత్యమని భావించి దానికి సర్వమును అర్పితం కావించకూడదు.
1: యు కెనాట్ కన్సిడర్ ఇట్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ అండ్ డెడికేట్ యువర్ లైఫ్.
0: సమస్త కర్మల చేతను సాధించగలిగేటువంటిది ఈ దేహమే.
1: It is the body that helps you to realize the objective
0: of life. దేహము చేతనే దైవాన్ని కూడాను సాధించవచ్చును.
1: With this body you can attain divinity.
0: ఈ దేహము నేను కాదు.
1: I am not the body.
0: దేహము దైవాన్ని సాధించబడేటువంటి ఒక పనిముట్టుగా భావించాలి.
1: Body is an instrument given to realize God.
0: ఇది నా దేహము.
1: This is my body.
0: ఇది నా బుద్ధి.
1: My intellect.
0: ఇది నా చిత్తము.
1: My mind.
0: ఇది నా ఇంద్రియము.
1: My intellect.
0: ఇది నా అంతఃకరణ. నీవెవరు?
1: Then who are you?
0: ఈ క్వశ్చన్ ఎవరు వేసుకోవటం లేదు.
1: No one is putting such a
0: question. ఈ కర్చీఫ్ నాదంటే కర్చీఫ్ వేరు, నేను వేరు.
1: When I say this is my kerchief, I am separate from my kerchief.
0: అదే విధంగానే నా దేహం అంటే దేహం వేరు, నీవు వేరు.
1: Similarly, when you say my body, you are separate from the body. Then who are you?
0: ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి వెనుకంజ వేస్తూ చూసేటువంటి దృశ్యములు మాత్రమే సత్యంగా భావించుకుని విశ్వసిస్తున్నాము.
1: We don't put a question of that sort to ourselves, but we carried away by the scenario around.
0: ఈ దేహము సత్యాన్ని నిరూపించేటువంటి యొక్క పనిముట్టు.
1: Body is an instrument that shows you the path and the truth.
0: Aithe ee dehamulandu divyattamainatundi oka paramatma tattvamu imidi untunnadi.
1: The body has got the divinity latent in it.
0: Ivanni padarthamule,
1: all that is
0: ivanni negative se,
1: all the material world is negative, you are the positive.
0: Kaaka ivanta kunu positive ga nivu bhavinchukoni nivu anubhavinchali.
1: And you have to consider everything positive and experience there.
0: Negative nu manasuleke raanikunda chuchukovali.
1: Don't give scope for negativity.
0: Ee negatives anta kuda negatives ni andistundi.
1: Negative gives you negative value.
0: Ee naati prapancham yokka ashantiki moola kaaranamu negatives paina aadharapadatame.
1: The main cause for the restlessness in the world because we have this negativity.
0: Idantha matter.
1: All this is matter.
0: You master.
1: But you are the master.
0: Kaga ni master the mind, be a master mind.
1: Master the mind, be a master.
0: You master ga tayar kavali.
1: You be a master.
0: Adi nijamainatundi vidya.
1: That is true education.
0: Ante kaani bookish knowledge vidya kadu.
1: Bookish knowledge is not true.
0: Ni prakrutamaina anikchamainatundi jeevithaliki oka aadarthanni nirupistundi.
1: Oh, it only tells you the ideals for this temporal world.
0: Kanuka మనం సాధించవలసినవి ఎన్నో ఉంటున్నాయి.
1: లాట్స్ ఆఫ్ థింగ్స్ దట్
0: ఈ అన్నింటి కూడాను ప్రేమ త్యాగమే చాలా ప్రధానమైనటువంటిది.
1: ఫర్ ఆల్ దిస్ థింగ్స్ లవ్ అండ్ సాక్రిఫైస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఒకానొక కాలం లోపల
1: ఎట్ వన్ టైం
0: విక్టోరియా రాణి రాజ్యం నేలుతూ వచ్చింది.
1: క్వీన్ విక్టోరియా వాజ్ ద రూలర్ ఎట్ ద టైం.
0: ఆమె దగ్గర ప్రైమ్ మినిస్టర్ ఉండేటువంటి వాడు,
1: దేర్ వాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ దేర్,
0: విలియం అని పేరు.
1: William was the prime minister.
0: అతను గొప్ప తెలివితేటలు గలవాడు.
1: He's highly intelligent.
0: గొప్ప విద్యావంతుడు.
1: Highly educated.
0: కానీ గొప్ప రాజకీయవేత్త.
1: And a great politician.
0: అలాంటి వాడు,
1: such a man,
0: ప్రేమ చేతను,
1: through love,
0: త్యాగము చేతను,
1: sacrifice,
0: దైవత్వాన్ని నిరూపించి,
1: has proved divinity,
0: తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ వచ్చాడు.
1: Started discharging his duty.
0: ఎవరితో మాట్లాడినప్పటికీ ప్రీతితో మాట్లాడటం.
1: You may converse with anybody. You are such
0: ఎవరికి ఏ పని చెప్పినప్పటికీ ప్రీతితో చెప్పటం.
1: యు కెన్ అసైన్ వర్క్ ఇన్ ఏ ప్లీజింగ్ వే.
0: అశాంతి అనేటువంటిది అతనిలో ఏమాత్రము కనిపించలేదు.
1: దేర్ వాస్ నో ట్రేస్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ ఇన్ హిమ్.
0: లార్డ్ బ్రైస్ అనేటువంటి వాడు అతని చరిత్రను రాస్తూ కూడాను దీన్ని మెన్షన్ చేస్తూ వచ్చాడు.
1: లార్డ్ బ్రైస్ మెన్షన్ ఆల్ దీస్ పాయింట్స్ ఇన్ ద బయోగ్రఫీ.
0: ఆ యొక్క రాజకీయవేత్త విలియమ్స్ చాలా గొప్ప దైవ స్వరూపుడు అన్నాడు.
1: That statesman described Williams the politician as a very great noble soul.
0: ఏ విధంగా ఉంటాది? దైవానికి పవిత్రమైనటువంటి గుణములే ప్రమాణములు.
1: The noble qualities demonstrate the divinity.
0: ఎక్కడ స్వార్థరహితమైన ప్రేమ,
1: the selfless love,
0: ఎక్కడ స్వార్థరహితమైనటువంటి త్యాగము,
1: selfless sacrifice,
0: ఎక్కడ స్వార్థరహితమైనటువంటి ఒక ఆనందము,
1: where do you find the bliss which is equal,
0: అక్కడనే భగవంతుడు ఉంటాడు అన్నారు.
1: There you find God.
0: కనుకనే మానవుడు భగవత్స్వరూపుడే.
1: మ్యాన్ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
0: మానవుని నిత్య పవిత్రమైనటువంటి గుణములు ఉంటున్నాయి.
1: మ్యాన్ హాస్ గాట్ లేటెంట్ సీక్రెట్ క్వాలిటీ.
0: కానీ ఆ గుణములు సరైనటువంటి రీతిలో తాను ప్రవిత్తపూర్వకంగా ప్రాక్టికల్ లో పెట్టడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద వాల్యూస్ దట్ హీ హాస్ ఇన్ హిమ్ ఆర్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ప్రతి మానవుని యందు కూడా దైవత్వం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అట్టి డివినిటీ అనేటువంటి దాన్ని గుర్తించుకోలేకుండా
1: విదౌట్ రికగ్నైజింగ్ ద
0: డివినిటీ, కేవలం దేహమునకు ప్రాణమునకు మనసుకు సంబంధించినటువంటి ఒక వ్యవహారంలో పడి
1: man has drowned himself in matters relating to the body and the life.
0: విలువైనటువంటి ఒక జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: And he is wasting his valuable life.
0: మానవుడు అంటే ఎలాంటి వాడు?
1: What sort of a creature the man is?
0: డైమండ్ కు విలువిస్తున్నాడు.
1: He attaches value to the diamond.
0: బంగారుకు విలువిస్తున్నాడు.
1: He values gold.
0: భూమికి విలువిస్తున్నాడు.
1: He values to
0: కానీ భూమిని విలగా మనం భావిస్తున్నాము.
1: బట్ వి కన్సిడర్ దెం వాల్యూ.
0: డైమండ్ గొప్ప వస్తువుగా మనం విశ్వసిస్తున్నాము.
1: వి కన్సిడర్ డైమండ్ హైలీ.
0: బంగారం విలువైనటువంటిదిగా మనం విశ్వసిస్తున్నాము.
1: గోల్డ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఈ డైమండ్ కి ఇచ్చేది విలువ ఎవరు?
1: హూ ఇస్ ద వన్ దట్ అటాచ్డ్ వాల్యూ టు ద డైమండ్?
0: ఈ బంగారానికి విలువ ఇచ్చేది ఎవరు?
1: హూ వాల్యూస్
0: భూమికి విలువ ఇచ్చేది ఎవరు?
1: హూ వాల్యూస్
0: అంత మనిషే.
1: ఓన్లీ ద మ్యాన్.
0: మనిషే లేకపోతే దీనికి విలువే లేదు.
1: విదౌట్ మ్యాన్ కనుకనే
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్ అన్నారు.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
0: మానవుడు ఈ ప్రపంచంలో ఉండేటువంటి పదార్థములు అన్నింటికంటే కూడా చాలా విలువైనటువంటి వాడు.
1: మ్యాన్ ఇస్ మోస్ట్ ప్రెషస్, హైలీ వాల్యుబుల్.
0: సౌజన్యము సౌశీల్యము మానవుడి యొక్క ప్రధానమైనటువంటి గుణములు.
1: మ్యాన్ హాస్ గాట్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ లైక్
0: ప్రేమనేతిని ప్రాణము. ప్రేమనే ఇతని ప్రాణము.
1: అండ్ ద లవ్ ఇస్ హిస్.
0: ప్రేమనే లేకపోతే మానవుడే లేడు.
1: వెన్ దేర్ ఇస్ నో లవ్ దేర్ ఇస్ నో మ్యాన్.
0: కనుకనే లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఆ ప్రేమతత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ దట్ లవ్.
0: విశాలమైనటువంటి ప్రేమనుగా మనం అభివృద్ధి పరచాలి.
1: ఇట్ షుడ్ బి ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్.
0: ఈ విశాల ప్రపంచమనందు
1: దిస్ వాస్
0: మన ప్రేమ విశాలంగా ఉండాలి.
1: అవర్ లవ్ ఆల్సో షుడ్ బి.
0: ఈ విశాలమైన ప్రపంచమనందు మన దయ విశాలంగా ఉంటుండాలి.
1: కంపాషన్ షుడ్ బి ఆల్సో బి బ్రాట్.
0: ఇంత విశాలమైన ప్రపంచం నందు నీవింత చిన్న సంకుచితమైనటువంటి ప్రేమను పెట్టుకుంటే ఇది సరైనటువంటి మానవత్వం కాదు.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ యూ కెనాట్ అఫోర్డ్ టు హ్యావ్ లవ్ ఇన్ ఎ లిమిటెడ్ సెన్స్, ఎ ఫ్రాక్షన్.
0: అంతా విశాలమైపోవాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి బ్రాడెన్ అండ్ వైడెన్.
0: అప్పుడే నిజమైనటువంటి మానవత్వాన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు నో ద ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: ఈ దేహానికి ఈ మనసుకు ఎన్నో కష్టములు నష్టములు దుఃఖములు సంభవిస్తుంటాయి.
1: ద బాడీ అండ్ ద మైండ్ ఫేసెస్ సో మెనీ ఆబ్స్టకల్స్, సో మెనీ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఇవన్నీ కూడా కదిలిపోయే మేఘమే కానీ శాశ్వతమైనవి కాదు.
1: దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్, నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
0: కనుక వస్తుంటాయి పోతుంటాయి.
1: దే కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: కానీ మన యొక్క గుణములు చాలా ప్రధానమైనటువంటివి.
1: బట్ అవర్ వాల్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: ఆ వాల్యూస్ మనం పోషించుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు డెవలప్.
0: ప్రపంచంలో కూడా ఒక విధమైనటువంటి యొక్క ఆశయాలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ఐడియల్స్ ఇన్ ద వరల్డ్ ఎట్ ఎవ్రీ పీరియడ్.
0: ప్రతి దేశంలో కూడా కొన్ని విధమైన సామూహికమైనటువంటి ధర్మములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ prescribed the ways of conduct in society.
0: ఈ యొక్క పద్ధతులను మనం ఏనాడు మనం వదులుతున్నామో ఆనాడే మనం అధోగతి పోతున్నాము.
1: The day we give up the tradition and the prescribed procedures, we ruin ourselves.
0: భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైనటువంటిది.
1: The culture of Bharat is highly.
0: ఎన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ ఇది కదలక మెదలక శాశ్వతంగా నిలిచి ఉంటుంది.
1: In spite of the passage of time, it continued eternal and steady.
0: ఒక విశాలమైన వృక్షం ఉంటుందది.
1: Here you find a gigantic
0: tree. ఈ వృక్షం యొక్క వేర్లు అడుగు భాగంలో పాతాళలోకంలో ఉన్న నీరు వరకు దిగినప్పుడే ఆ వృక్షం భద్రంగా ఉంటుంటాది.
1: ద జైజాంటిక్ ట్రీ హాస్ గాట్ ఇట్ రూట్స్ దట్ హావ్ గాన్ టు ద డెప్త్ అండ్ సకింగ్ ద డ్రాయింగ్ ద వాటర్.
0: ఈ పాతాళలోకం వరకు దీని వేర్లు పోకుండినా ఇది కేవలం ఏ చిన్న గాలికో పడిపోతుంటాది.
1: ద రూట్స్ డు నాట్ గ్రో టు దట్ ఎక్స్టెంట్ ఇట్ ఇస్ బౌండ్
0: మిగతా దేశంలో ఎందు ఉన్నటువంటి కల్చర్ అనగా సంస్కృతులు అన్ని కూడా ఏనాడో వెళ్లిపోయినాయి.
1: ద కల్చర్ ఆఫ్ ద రిమైనింగ్ కంట్రీస్
0: ఒక్క భారతదేశం యొక్క సంస్కృతి మాత్రమే నేటికి నాటికి ఏనాటికైనా శాశ్వతంగా నిలిచి ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ది ఓన్లీ ది కల్చర్ ఆఫ్ భారత్ దట్ హాస్ రిమైన్డ్ ఈస్ వన్ ఆఫ్ కంటిన్యూటీ టు ఎటర్నిటీ.
0: కారణం ఏమిటి?
1: వై
0: దివ్యత్వం అనేటువంటి యొక్క పాతాళ వరకు కూడా దిగిపోయిన దీని వేర్లు.
1: బికాస్ ద కల్చర్ ఆఫ్ భారత్ హాస్ గాట్ ఇట్స్ రూట్స్ దివ్యత్వమనేటువంటి
0: జలమే ఈ యొక్క వృక్షమునకు ఈ యొక్క సంస్కృతికి పోషిస్తూ ఉంటుంది.
1: అండ్ ఇట్ ఇస్ ద వాటర్ అవైలబుల్ ఎట్ ద బాటమ్ దట్ హాస్ బీన్ సప్లై టు ద రూట్స్.
0: కనుక భారతీయ సంస్కృతి అనగా కేవలము ఏదో ఒక కొన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి దానికి కాదు.
1: కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ నాట్ మియర్లీ ఐడియల్.
0: భారతీయ ఆదర్శం అనేటువంటి శాశ్వతమైనటువంటి ఆదర్శము.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ఎ పర్మనెంట్ ఐడియల్.
0: ఏది మారినప్పటికీ ఇది మారేటువంటిది కాదు.
1: ఎనీథింగ్ మే చేంజ్ బట్ దిస్ ఇస్ చేంజ్ లెస్.
0: ఇది చేంజ్ లెస్. ఇలాంటి దాన్ని మనము సరిగా గుర్తించుకోలేకపోతున్నాము.
1: ద చేంజ్లెస్ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ నాట్ నోన్ ఫుల్లీ వెల్.
0: ఈనాటి విజ్ఞానము మితిమీరిపోయింది.
1: వి ఫైండ్ ద సైన్స్ మోర్ అండ్ మోర్ ఇంక్రీజింగ్.
0: కావలసినంత సుఖాన్ని అందిస్తుందాది.
1: Gives you a lot of comfort.
0: కాని సుఖముండి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all this comfort?
0: శాంతి లేకపోతుందాది.
1: No peace anyway.
0: శాంతి లేనటువంటి సుఖము అదొక సుఖమా?
1: When there is no peace, do you consider that you are happy?
0: శాంతి కావాలి మానవునికి.
1: Man needs peace.
0: ఎన్నో విధమైనటువంటి అభివృద్ధిని పొందుతుందాది.
1: Man has progressed in every way.
0: దీన్ని ఒకానొక సమయం లోపల చర్చిల్ చెప్పాడు.
1: చర్చిల్ said the same thing at once.
0: మానవుడు అన్నింటినీ సాధిస్తున్నాడు.
1: Man achieved everything.
0: అన్నింటినీ అనుభవిస్తున్నాడు.
1: He experienced.
0: కానీ తనను తాను సాధించుకోలేకపోయినాడు.
1: But he could not know himself. He could not conquer himself.
0: Man has conquered all.
1: Man has conquered all.
0: But he has not conquered himself.
1: But he has not conquered himself. That's what he said.
0: తనం తాను సాధించుకునేటువంటి వాడు ఎన్ని సాధించి ప్రయోజనం ఏంటి?
1: ఇఫ్ యు కెనాట్ కాంకర్ యువర్ సెల్ఫ్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ కాంకరింగ్.
0: దీనిని ఆనాటి బాలుడైనటువంటి ప్రహ్లాదు కూడా చెప్పాడు.
1: ద సేమ్ థింగ్ వాస్ స్టేటెడ్ దట్ బాయ్ ప్రహ్లాద దెన్.
0: తండ్రికి బుద్ధి నేర్పుతూ వచ్చాడు.
1: హి స్టార్టెడ్ టీచింగ్ ఎ లెసన్ టు హిస్ ఫాదర్.
0: నాన్న,
1: ఫాదర్,
0: పంచభూతములను హస్తగతం గావించుకుని ఆడుకుంటున్నావు.
1: యు కుడ్ క్యాప్చర్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ప్లే విత్ దెం.
0: కానీ నిన్ను నీవు జయించుకోలేకపోతున్నావు.
1: బట్ యు కుడ్ నాట్ కాంకర్ యువర్ సెల్ఫ్.
0: ప్రపంచాన్నంతా సాధిస్తున్నావు కానీ నిన్ను నీవు సాధించుకోలేనిటువంటి ప్రపంచమును సాధించి ప్రయోజనం ఏమిటి?
1: ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ కాంకర్డ్ ద హోల్ వరల్డ్ ఇన్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: లోకమునన్నయును గడియలోన జయించిన వాడవు.
1: ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్ యు కాంకర్డ్ ద వరల్డ్.
0: నాన్న, ఇంద్రియాలోకము ఏమాత్రమో జయించలేకపోతున్నావు.
1: యు కుడ్ నాట్ విన్ ఓవర్ ద సెన్సెస్.
0: అన్నింటినీ సాధిస్తున్నాం.
1: యు అచీవ్డ్ ఎవ్రీథింగ్.
0: కానీ తన ఇంద్రియాన్ని తాను అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు.
1: బట్ యు కుడ్ నాట్ హావ్ కంట్రోల్ ఓవర్
0: తన మనసును తాను స్వాధీనం చేసుకోలేకపోతున్నాడు.
1: యు హావ్ నో కంట్రోల్ ఆన్ యువర్ మైండ్.
0: అది లేనప్పుడు ఎన్ని సాధించి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ దిస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్
0: మొట్టమొదట మనసును స్వాధీనం చేసుకోవాలి.
1: ఫస్ట్ కంట్రోల్ యువర్ మైండ్.
0: ఈ మనస్వాధీనం ఒక్క ఆధ్యాత్మిక మార్గంలో తప్ప అన్య మార్గంలో ఇది స్వాధీనం కాదు.
1: యూ కెన్ కంట్రోల్ ద మైండ్ ఇన్ ద స్పిరిచువల్ పాత్ ఓన్లీ.
0: కనుక ఈ గురు పౌర్ణమి అనేటువంటి దానికి మూల కారణం ఏమిటి?
1: What is the significance of Guru Purnami?
0: Guru anaga kevalamu edo oka vidyanu nerpinatundi vaadini guruvu ga bhavistunnam.
1: Guru is not merely a teacher who teaches all the material information.
0: Kaani andaru guruvulu kaadu.
1: All are not gurus.
0: Andaru adhyapakulu.
1: All are teachers only.
0: Kaani guru okkade.
1: But there is only one guru.
0: Atane daivamu.
1: There is only one guru, God himself.
0: Anek mandi guruvulu guruvulu guruvulu ani potchi
1: we said many people
0: ee guru parnam dinamo guru poojalu guru dakshanalu ee vidhamaina vyaparaniki prarambhisthunnaru.
1: On this day of guru parnami at many places people start offering gifts to their gurus and worship them.
0: Gukaro gunatitaha rukaro roopavarjitaha ee roopavarjitudu entadu gunatitudu entadu bhagavantudu okkade.
1: Gu stands for attributeless. Ru stands for formless.
0: Gu aneetundi ajnanamu.
1: Gu stands for ignorance.
0: Ru anaga dan nirmoolamu.
1: Ru means
0: ajnanam nirmoolam chesetundi vaade guruvu.
1: Guru is the one who dispels the darkness of ignorance.
0: Inka asalu pentunnara kaani ajnanam povatam ledu guruvulu kudanu.
1: We find so many gurus who are still in darkness of ignorance.
0: Idantha kudunu kevalamu manavuni pedamargam pattinchetundi guruvulu ga tayaravutunnaru.
1: Most of the gurus, as you know, they take you in the opposite direction.
0: Prapanchika sambandhamainatundi yokka vidyalu yandu guruvulu anekanga untunnaru.
1: In the worldly sense there are many gurus.
0: Naitika, bhautika, dharmika anni margamulu yandu guruvulu untunnaru.
1: There are many gurus in various fields of life. And there lies the business there.
0: Ee naadu kaliyugam nandu
1: in this kali age
0: ఆధ్యాత్మికం కూడా ఒక వ్యాపారంగా రూపొందింది.
1: స్పిరిచువాలిటీ హాస్ బికమ్ ఎ బిజినెస్ నౌ.
0: ఈనాడు ఈ యొక్క వ్యాపారంలో పడిపోయింది ఈ ఆధ్యాత్మికం. ఇది ఆధ్యాత్మికమే కాదు.
1: ద డే దట్ స్పిరిచువాలిటీ కమ్స్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ బిజినెస్ ఇస్ నో లాంగర్
0: ఆధ్యాత్మికంలో ఏమాత్రం కూడా వ్యాపారం ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ ట్రేస్ ఆఫ్
0: లౌకిక ప్రేమకు ఆధ్యాత్మిక ప్రేమకు ఉండేటువంటి వ్యత్యాసాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వన్ హ్యాస్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ వరల్డ్లీ లవ్ అండ్ స్పిరిచువల్ లవ్.
0: ప్రాపంచిక ప్రేమ కేవలం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటాయి.
1: ద వరల్డ్లీ లవ్ ఓన్లీ రిసీవ్స్.
0: కానీ ఆధ్యాత్మిక ప్రేమ దైవ ప్రేమ ఇచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటాయి.
1: డివైన్ లవ్ స్పిరిచువల్ లవ్
0: ఎప్పుడు ఇచ్చుకునేది ఇచ్చుకునేది ఇచ్చుకునేది.
1: గాడ్స్ లవ్ గోస్ ఆన్ గివింగ్ అండ్ గివింగ్.
0: ఇది నిజమైనటువంటి యొక్క దైవత్వము.
1: దిస్ ఇస్ ట్రూ డివినిటీ.
0: ఇది నిజమైనటువంటి యొక్క పవిత్రము.
1: దిస్ ఇస్ సాంక్టిటీ.
0: ఇది నిజమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి దానికి విరుద్ధమైన మార్గము.
1: Spirituality runs in this direction, opposite to the worldly way.
0: ఈ ప్రాప్తమైన మార్గములో మనం ప్రవేశించి
1: we tread along the worldly direction.
0: అన్ని విధాలా కూడా మన జీవితాన్ని వ్యర్థం గావించుకుంటుంది.
1: వేస్ట్ అవర్ లైఫ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్
0: వే. ఇది కేవలం ప్రవృత్తి మార్గమే.
1: దిస్ ఇస్ ఎక్స్టర్నల్ పాత్.
0: మనం నివృత్తి మార్గంలో ప్రవేశించాలి.
1: వి షుడ్ ప్రొసీడ్ ఇన్ ది ఇన్వర్డ్ పాత్.
0: లౌకికమైనటువంటి కార్యములు అన్ని కూడా మనం చేసుకోవచ్చు, తప్పలేదు.
1: వి కెన్ డూ ది వరల్డ్లీ యాక్టివిటీస్.
0: ఏ కర్మలు ఆచరించినప్పటికీ
1: వాట్ ఎవర్ వి మైట్ డూ,
0: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అనేటువంటి ఒక పదంతో మనం ప్రారంభించాలి.
1: వి షుడ్ ఆఫర్ ఆల్ అవర్ యాక్షన్స్ టు ప్లీజ్ గాడ్.
0: ఉద్యోగం చేసుకో.
1: You do your job.
0: Chaduvuku.
1: Study.
0: Goppa padavini poru.
1: Occupy exalted position. Yen
0: chesinappudiki idantha daiva prasadanga bhavinchukovali.
1: Receive them all as the gifts of God.
0: Appudu nijamaina manavatvanni anubhavinchinatunte vaadu avutadu.
1: Then you can really enjoy and experience the true human life.
0: Manavudanaga emiti?
1: Who is manava, human being?
0: Satyavartana.
1: Good conduct.
0: Sadalochana.
1: Good thinking.
0: Satseelamu.
1: Good character.
0: Ee moodinti yokka ekatvame nijamaina manavattam.
1: The unity of these three, combination of these three, is human life.
0: కనుక సత్యాన్ని మనం వదలకూడదు.
1: We should never give up truth.
0: ప్రేమను నిరంతరం కూడా ప్రవహింప చేయాలి.
1: We should see that love flows ever and ever.
0: కానీ ఇది ఏ నిజమైనటువంటి జీవనది మన యందు.
1: This is the true river of life within us.
0: మొన్న ఒకనాడు బెంగళూరు లోపల ఏదో సంభాషణ ప్రారంభమైనప్పుడు,
1: the other day when there was some conversation there in Bangalore,
0: ఆయన చెప్పాడు,
1: నేను
0: నిరంతరం కూడాను ఈ బెంగళూరు నుంచి ప్రవహించేటువంటి యొక్క జీవనదిలో నేను స్నానం చేస్తున్నానన్నాడు.
1: He said that he takes bath in this river of life there in Bangalore.
0: బెంగళూరు దగ్గర ఈ శాశ్వతమైన రివర్ ఎక్కడుంది?
1: Where is this permanent?
0: జీవనది ఎక్కడ కనిపించడం లేదే.
1: There are no rivers in Bangalore anywhere.
0: అంటే ఆయన చెప్పాడు.
1: Then he said,
0: ఈ సిటీ డ్రైనేజ్ వాటర్ అంతా డ్రైనేజ్ ఒక జీవనదిగా భావించుకున్నాడు.
1: He considered city drainage water as this true river of life.
0: ఎప్పుడు ప్రవహిస్తుంటాదా నది?
1: This drainage water
0: ఎండిపోయేటువంటిది కానే కాదు.
1: It never gets dry.
0: కాబట్టి బెంగళూరులో ఉన్నటువంటి జీవనది ఏమిటంటే ఒక డ్రైనేజ్ వాటరే జీవనదిగా భావించాడు.
1: సో ద రివర్ దేర్ ఇన్ బెంగళూరు ఇస్ దిస్ డ్రైనేజ్ వాటర్.
0: జీవనది లోపల కాలంలో గడపటం చేతనే అన్ని విధమైనటువంటి రోగంతో కుళ్లిపోతున్నారు.
1: బికాస్ ఆఫ్ దిస్ లైఫ్ ఆల్ అరౌండ్ ద డ్రైనేజ్ వాటర్ సఫర్స్.
0: ఈనాటి మానవుడు ఆరోగ్యాన్ని కోల్పోవడానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ద మెయిన్ రీజన్ దట్ మ్యాన్ హాస్ లాస్ట్ హిస్ హెల్త్?
0: అశుద్ధమైన జలము, అశుద్ధమైన పదార్థములు, అశుద్ధమైన గాలి, అంతా అశుద్ధమే.
1: మ్యాన్ ఇస్ సిక్ టుడే బికాస్ ఆఫ్ పొల్యూటెడ్ వాటర్, పొల్యూటెడ్ ఎయిర్, పొల్యూటెడ్ ఫుడ్.
0: ఫుడ్ వాటరే కాదు, మనసే పొల్యూషన్ అయిపోయింది.
1: మైండ్ ఇస్ ఆల్సో పొల్యూటెడ్ మైండ్ ఇస్ ఆల్సో
0: ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క అశాంతి చేతనే, మానసిక సంబంధమైన అనారోగ్యం చేతనే మానవుడు క్షీణించిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ రెస్ట్లెస్నెస్ ఇన్ ద మైండ్ మ్యాన్ ఇస్ రియలీ.
0: ఈనాటి మానవులకు రోగములంతా కూడాను ఏదో కొన్ని విధమైన అంటువ్యాధులుగా వస్తున్నాయి అనుకుంటున్నారు. చాలా పొరపాటు.
1: వి థింక్ దట్ మెనీ ఆఫ్ ది డిసీజెస్ ఆర్ కంటేజియస్.
0: మానవునికి రోగమే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో డిసీజ్ దట్ కెన్
0: ఎఫెక్ట్. కానీ సైకలాజికల్ గా తాను రోగం ఉన్నట్టుగా భ్రమించుకొని ఒక రోగంగా రూపొందుతున్నాడు.
1: మోస్ట్ ఆఫ్ దీస్ డిసీజెస్ ఆర్ సైకలాజికల్ అండ్ హి కన్సిడర్స్
0: 90% ఆఫ్ మానవునికి రోగములు సైకలాజికల్ గా వస్తున్నాయి.
1: 90% ఆఫ్ ది డిసీజెస్ ఆర్ సైకలాజికల్.
0: మానసిక సంబంధమైనటువంటి రోగములే అధికంగా మారుతున్నాయి.
1: దే ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ సైకాలజీ.
0: నిరంతరం కూడా చింతించి చింతించి అదే రోగానికి గురి అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ థింకింగ్ అండ్ యాంగ్జైటీ వారే.
0: గాల్డిన్ అనేటువంటి వాడు ఒక హార్ట్ డాక్టర్.
1: గాల్డిన్ ఈజ్ ద హార్ట్ స్పెషలిస్ట్.
0: అతను నిరంతరం కూడాను ఇతరుల యొక్క హార్ట్ అంతా చూసేది, తన హార్ట్ ఎట్టిందో ఏమో, తన హార్ట్ ఎట్టిందో ఏమో తను కూడా యోచన చేసుకునేటువంటి వాడు.
1: దిస్ హార్ట్ స్పెషలిస్ట్ చెక్స్ ది హార్ట్స్ ఆఫ్ ఎవ్రీబడీ బట్ హిస్ వరీడ్ ఆఫ్ హిస్ ఓన్ హార్ట్.
0: కట్టకడపటికి అతను హార్ట్ జబ్బుతోనే మరణించాడు.
1: అల్టిమేట్లీ దిస్ హార్ట్ స్పెషలిస్ట్ డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్.
0: మనసు ప్రభావం చాలా అమితంగా ఉంటుండాలి.
1: సో ది ఎఫెక్ట్ ఆన్ ది మైండ్ ఇస్ ఎ లాట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: కనుకనే మన ఏమో మనుష్యానాం కారణం బంధమో చేయు అన్నారు. మనసే రెండింటికి మూల కారణం అన్నారు.
1: మైండ్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద లిబరేషన్ అండ్ ద బాండేజ్.
0: ఈ మనసును పవిత్రమైన మార్గంలో ప్రవేశపెడితే అంతా పవిత్రంగానే రూపొందుతాడు మానవుడు.
1: ద మైండ్ ప్రొసీడ్స్ ఇన్
0: చేసే పనులు, చూచే దృష్టి, వినే శ్రవణము అంతా మంచిదిగానే అవుతుంది.
1: వాట్ ఎవర్ యూ హియర్, వాట్ ఎవర్ యూ స్పీక్, వాట్ ఎవర్ యూ డూ, దే ఆర్ బౌండ్ టు బి సేక్రెడ్.
0: ఇది ఒక లాక్.
1: దిస్ ఇస్ ఎ లాక్.
0: ఇది ఒక కీ.
1: దిస్ ఇస్ ఎ కీ.
0: దీన్ని లాక్ లో పెట్టి టర్న్ లెఫ్ట్ సైడ్,
1: టర్న్ లెఫ్ట్ సైడ్
0: ఓపెన్ అవుతుంది.
1: ఇట్ ఓపెన్స్.
0: టర్న్ రైట్ సైడ్,
1: టర్న్ రైట్ సైడ్
0: లాక్ అవుతుంది.
1: ఇట్ లాక్స్.
0: ఈ లాక్ కావడానికి, ఓపెన్ కావడానికి సేమ్ లాక్ సేమ్ కీ.
1: ఇట్ గెట్స్ లాక్డ్ అండ్ అన్లాక్డ్. సేమ్ లాక్ అండ్ సేమ్ కీ.
0: కానీ టర్నింగ్ డిఫరెన్స్.
1: ది డిఫరెన్స్ లైస్ ఇన్ ద టర్నింగ్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: హృదయమే లాక్.
1: హ్యూమన్ హార్ట్ ఇస్ లాక్.
0: మైండ్ ఏ కీ.
1: మైండ్ ఇస్ ద కీ.
0: టర్న్ టర్న్ గాడ్ సైడ్,
1: టర్న్ గాడ్ సైడ్.
0: అదే డిటాచ్మెంట్.
1: దట్ ఈస్ ది డిటాచ్మెంట్.
0: టర్న్వర్డ్ సైడ్ అది అటాచ్మెంట్.
1: టర్న్వర్డ్ సైడ్ దట్ ఈస్ అటాచ్మెంట్.
0: ఈ బంధన మోక్షమునకు ఈ రెండింటికి మనసే కారణం.
1: ఫర్ అటాచ్మెంట్ డిటాచ్మెంట్
0: ఈనాడు మన మనసునంతా కూడా ప్రాకృతమైన యొక్క భావం చేత కొన్ని లౌకికమైన భావం చేత ప్రపంచంలోకి ప్రవేశపెట్టకూడదు.
1: We should not allow our mind to be filled with worldly thoughts and ephemeral thoughts.
0: సర్వం కలివిదం బ్రహ్మ అంతా బ్రహ్మగానే భావించుకో.
1: Consider that everything is divine.
0: ఏది చూసినా బ్రహ్మగానే ఉండాలి.
1: Everything should be ఆత్మిక or బ్రహ్మన్.
0: ఇదే రామకృష్ణ దగ్గరికి వెళ్లి అనేక మంది ప్రశ్నలు వేశారు.
1: Many went to Ramakrishna and asked him.
0: వివేకానంద కూడా వెళ్ళాడు.
1: Vivekananda also went.
0: స్వామీజీ,
1: స్వామి
0: మీరు దేవుణ్ణి చూచారా అన్నాడు.
1: స్వామి, హ్యావ్ యూ సీన్ గాడ్?
0: అవును చూచాను అన్నాడు.
1: Yes, I
0: saw. ఎట్ట చూచారు అన్నాడు.
1: Where have you seen?
0: నిన్ను నేను ఎట్ట చూస్తున్నాను, నన్ను నీవు ఎట్ట చూస్తున్నావు, నేను అట్లా చూచాను దేవుణ్ణి అన్నాడు.
1: Just as you see me, just as I see you, yes, I have seen God.
0: మరి నాకెందుకు చూపకూడదు అన్నాడు.
1: Then why can't you show him to me?
0: నీవు చూడవచ్చు అన్నాడు.
1: You too can see.
0: అయితే నాకు కనిపించడం లేదు అన్నాడు.
1: పశ్చన్న
0: పిచాన పశ్చతి మూఢో మూఢో మూఢో అన్నాడు. పిచ్చివాడా, నీవు దేవుణ్ణి చూస్తూ కూడాను నేను చూడలేదనుకుంటున్నావు, నీకంటే మూఢుడు మరొకరు లేడు అన్నాడు.
1: ఓ మ్యాడ్ క్యాప్, యు సీ గాడ్ బట్ స్టిల్ యు సే దట్ యు హావ్ నాట్ సీన్ హిమ్, దేర్ కెనాట్ బి గ్రేటర్ ఫూల్ దన్ యు.
0: ప్రాపంచిక దృష్టితో నీవు ప్రపంచాన్ని చూస్తున్నావు.
1: యు సీ ద వరల్డ్ విత్ ద వరల్డ్లీ విజన్.
0: నేను ప్రపంచాన్ని అంతా దైవ దృష్టితో చూస్తున్నాను.
1: బట్ ఐ సీ ద వరల్డ్ త్రూ ద డివైన్ ఫీలింగ్.
0: కాబట్టి మన ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్.
1: సో ఫీలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: అయితే ఒక్కటి,
1: బట్ వన్ థింగ్ హియర్,
0: ఈ లోకంలోని మానవులు,
1: you are the man in the world,
0: bidala kosam yedustunnaru,
1: cry for children,
0: baaril kosam yedustunnaru,
1: cry for wife,
0: dhanam kosam yedustunnaru,
1: cry for money,
0: dhanyam kosam yedustunnaru,
1: grain,
0: kaani daivam kosam yedchetunte vaadu okkadaina kanipinchaledi.
1: Is there any one man who cries for God? Not even one.
0: Daivam kosam yedchinappudu daivam kanapadtadu.
1: If you cry for God, yes, you will see him.
0: Yedchedanta kudunu lokam kosam.
1: You cry for the world.
0: కనిపించాలి, దైవం కనిపించాలి.
1: But you want to see God.
0: ఎట్ట కనపడతాడు?
1: How is it possible?
0: It is impossible.
1: It is impossible.
0: దేనికోసం ఏడుస్తావో అది నీకు కనిపిస్తుంది.
1: If you cry for that, that you will be able to see.
0: కనుక నేను దైవం కోసం ఏడ్చు.
1: Cry for God.
0: అని బోధ చేశాడు వివేకానందకు.
1: That was the teaching of Ramakrishna to Vivekananda.
0: నాయన, నీవు దేనికోసమో ఏడుస్తున్నావు.
1: Child, you are crying for many things.
0: కంటిదారులు దైవం కోసమే వర్చ బదులాలి, కానీ లౌకికమైన ప్రాకృతమైనటువంటి విద్యల కోసం నీవు ఏడ్చకూడదు.
1: You should shed tears for God and not for the world.
0: కనుక నీవు దైవం కోసం ఏడ్చు.
1: Cry for
0: God. తప్పక దైవం నీకు కనిపిస్తాడు అన్నాడు.
1: God is sure to manifest himself to you.
0: ప్రతి ఒక్కటి మన మనసులో ఉంటుంది, కానీ బయట నుంచి రావటం లేదు.
1: Everything is within the mind, not outside.
0: కాన మనము దైవాన్ని చూడాలనుకున్నప్పుడు, దైవం కావాలనుకున్నప్పుడు దైవం కోసం మనం అంకితం కావాలి.
1: Therefore, if you want to see and experience God, dedicate yourselves for God.
0: Kanuka manam dharadhanya bhoga yashasulu kosam manam paatu padutunnam.
1: We struggle for the wealth, the prosperity, the name and fame.
0: Kevalam bandhu mitrulu kosam manam paatu padutunnam.
1: We make all efforts for our friends and relations.
0: Kaani inka peru pratishthulu kosam paatu padutunnam.
1: We want the name and fame.
0: Kaadu aa yokka padetunte baadalanni kudunu okka chanam ga neevu daimu kosam padu.
1: Of all this stress and strain, if you
0: spend yachinta bhumi putra mitra bharana vyapara sambhashane,
1: that stress and strain that you exert for money, the wealth and
0: yachinta bhumi nandanandana padadvandara vindechane,
1: if you just concentrate a moment on the lotus feet of God,
0: okka chalamu nee aa bhagavantuni paina nilpu,
1: concentrate a moment on the feet of God,
0: gantala gantalanta kuda nee prapanchika sambandhamaina vishayala paina nilputunnavu,
1: instead of spending hours and hours on the worldly
0: affairs, okka chalamaina daivam paina nilpadaniki nee prayatnam cheyadam ledhu.
1: You are not making an effort to concentrate
0: daivam yetta nilputunnavu.
1: Then how is it possible?
0: Yamaraja bhima sadadvara prayane prabhu annadu.
1: And you say that you
0: bhayankaramaina dwaramulu kuda nu teravabadutundi.
1: Even those gates of heaven will be open to you if you think of God. When
0: daiva chintan chesinappudu aa yokka bhayankaramaina dwaramulu kuda nu terchukuntai.
1: When you think of God, even those gates, they will be open
0: to you. Adi hrudaya kavatamo,
1: that is the door of our human heart.
0: Danni terchukovalante prema ane deeniki sairainatti key.
1: Love is the proper key to open the door of our heart.
0: Aa prema aneetunte yokka deenni manam చాలా భద్రంగా పెట్టుకోవాలి.
1: We have to safeguard and keep in custody.
0: ప్రేమనే లేకపోతే దేనిని కూడా మనం సాధించలేము.
1: Without love you cannot accomplish anything.
0: ప్రపంచంలో సర్వం కూడాను ప్రేమ ద్వారానే సాధిస్తున్నాము.
1: Everything can be achieved through love only.
0: ఆ ప్రేమను దైవం వైపున మరల్చాలి.
1: Direct this love towards God.
0: త్వమేవ మాతాచ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సకత్వమేవ త్వమేవ బంధు త్వమేవ సర్వం సర్వం మమ దేవ దేవ.
1: You are the mother, you are the father, you are the teacher, you are the relation, you are the wealth.
0: Talini preminchu.
1: Love your mother.
0: Matrudevo bhava.
1: Love your mother.
0: Pitrudevo bhava. Tandrini preminchu.
1: Love your father.
0: Gurudevo bhava. Guruvunu preminchu.
1: Love your teacher.
0: Ee muggarini kuda gauravinchu.
1: Respect them.
0: Tagineatundi seva salpu.
1: You serve them.
0: కానీ
1: వీరందరూ
0: దైవ సమానులే కానీ దైవము కాదు అని మరి చెప్పారు.
1: బట్ దట్ ఈక్వల్ టు గాడ్ బట్ నాట్ గాడ్.
0: బయట దృష్టిని నీవు చూస్తున్నావు బాబు.
1: యు జస్ట్ లుక్ ఎట్ దెమ్ విత్ ద డివైన్ లుక్.
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ. అంతా నీవే అనుకుంటున్నాము.
1: ఐ కన్సిడర్ దట్ యు
0: ఆర్. అయితే వాళ్ళు ఎక్కడ జీవిస్తున్నారు?
1: తల్లి
0: దైవమే, మాతృదేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్.
0: నిన్ను పెంచి పెద్ద చేసి ఈ స్థితికి తెప్పించింది తల్లియే.
1: హావింగ్ గివెన్ బర్త్ షీ హస్
0: టేకెన్ తల్లి దైవ సమానమే.
1: Mother is God.
0: తల్లి వలని దైవంగా ప్రేమించు.
1: Yes, love her with
0: అంతే కాని.
1: Only that.
0: తల్లి నివసించేది ఎక్కడ?
1: Where does she live?
0: ఒక ఇంటిలో నివసిస్తుంది.
1: Mother resides in a residence.
0: కాబట్టి ఆ ఇంటికి ఆమె దైవమే.
1: So she is God into that.
0: పితృదేవో భవ.
1: Father is God.
0: తండ్రి ఎక్కడ జీవిస్తున్నాడు?
1: Where does he stay?
0: అతను ఒక ఇంటిలో నివాసం చేస్తున్నాడు.
1: He also stays in a house.
0: అతను కూడా ఒక ఇంటి దేవుడే.
1: He is also the deity of that family.
0: గురుదేవో భవ. గురువు ఎక్కడ జీవిస్తున్నాడు?
1: Teacher, where does he stay?
0: ఒక ఆశ్రమంలో జీవిస్తున్నాడు.
1: He stays in a hermitage.
0: కాబట్టి అతన్ని కూడా గౌరవించి ప్రేమించు.
1: You also love and respect.
0: కానీ దైవము ఎక్కడ జీవిస్తున్నాడు?
1: But God. God, where does he live?
0: ఇంటిలో కాదు, ఆశ్రమంలో కాదు, హృదయములో ఉంటున్నాడు.
1: He resides in the altar of
0: హృదయవాసి దైవము.
1: God dwells in the altar of your
0: కాబట్టి నీ హృదయమునందే ఉండినటువంటి దైవాన్ని నీవు ప్రేమించు.
1: Therefore, love God who is present in you, in your heart.
0: ఇవన్నీ కూడా అనిత్యము అశాశ్వతమైనటువంటి గృహాల్లో ఉండేటువంటి వారు.
1: All the rest are momentary and passing.
0: పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: Body is full of the senses, is weak when it is going to fall.
0: శతవర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
1: Though 100 years are stipulated, you cannot go by.
0: బాల్యమందు లేక ప్రాయమందు లేక ముసలి ఎందు లేక ముదిమి ఎందు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: When you are going to die, you don't know.
0: మరణమే నిశ్చయము.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తాను తెలియవలేదు.
1: If you are intelligent enough, know yourself in this lifetime.
0: ఈ దేహము,
1: what is this body?
0: మరణపు కొంప.
1: It is full of dirt.
0: రోగముల బ్రగ్గడి సేవక గంప.
1: Afflicted with disease.
0: జాత సంచలనం పొందు దుంప.
1: Takes life after
0: life. భవసాగరమే ఈదగలేని గంప.
1: It cannot cross this life.
0: అమ్ముల మదిలంబు మన బెంపు దలంప.
1: It's full of bones.
0: మీ నుశ్చలమని నమ్మబోకు మనసా.
1: Oh mind, don't confess.
0: పాదములు ఆశ్రయించవి.
1: Think, chant the glory of Hari.
0: ఇది ఏ వేదాంత బోధించినటువంటి బోధనలు.
1: This is the teaching of Vedanta.
0: పుస్తకములు పఠించి తిని.
1: I have gone through books.
0: పుస్తిక చూచి సర్వశాస్త్రములు.
1: I have read all.
0: నిశ్చలమైన విద్యలను నేర్చుకున్నంతటి గర్వమేలా.
1: Why do you pride yourself because of your scholarship and expertise in every field?
0: నీ హస్తయుగము మోర్చి.
1: Join both hands.
0: పరమాత్మని భక్తితో కొలతలేని ఈ ప్రస్తుత జీవితం ఎందుకు?
1: If you can't join both hands and worship God, what
0: for? ఈ ప్రస్తుత విద్యలంతా ఎందుకు?
1: Why this education then?
0: ప్రయోజనం లేదు.
1: No use at all.
0: పుట్టినప్పటి నుంచి కూడా మనం అన్ని నేర్చుకుంటున్నాం.
1: రైట్ ఫ్రమ్ బర్త్ వి స్టార్ట్ లెర్నింగ్.
0: దేనికోసం నేర్చుకుంటున్నాం? ఈనాడు లోకంలో ఏ సాధనలు చేసినప్పటికీ ఏ సాధకుడైన కూడా భగవంతుని నిమిత్తమై ఎవరు చేయటం లేదు.
1: ఎనీ సీకర్, ఎనీ ఆస్పిరెంట్ టుడే ఇన్ ద వరల్డ్, దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీ
0: తపం చేయి, ధ్యానం చేయి, యోగం చేయి, యజ్ఞం చేయి, యాగం చేయి, అన్ని కూడా తమ నిమిత్తమే తాను చేసుకుంటున్నారు కానీ భగవంతుని నిమిత్తం కాదు.
1: మెడిటేషన్, ద పెనెన్స్, సీక్రెట్ రిచువల్ ఆర్ ఆల్ డన్ ఆన్ సెల్ఫిష్ గ్రౌండ్.
0: ఎవరి స్వార్థం కోసం వాళ్ళు చేస్తున్నారు?
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్ యాక్టివిటీ.
0: ఎవరు కూడా దైవం కోసం చేయటం లేదు.
1: నో వన్ డస్ ఫర్ గాడ్.
0: ఎవరు దైవం కోసం చేస్తున్నాడో వాడు దైవమే మారిపోతాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డూ ఇట్ ఫర్ గాడ్, యూ బికమ్ గాడ్.
0: అతనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మ హిమ్సెల్ఫ్.
0: నేను గంట సేపు ధ్యానం చేస్తున్నానంటారు.
1: You say, I meditate for now.
0: ఎవరి కోసం చేస్తున్నావు ఈ ధ్యానం?
1: For whose sake you are doing?
0: నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు.
1: Do it for yourself.
0: జపం చేస్తున్నాను.
1: You do japa.
0: ఎవరి కోసం చేస్తున్నావు?
1: For whom?
0: నీ కోసం నువ్వు చేస్తున్నావు.
1: Yes, you help yourself.
0: అంత పూజలు చేస్తున్నావు.
1: All worship.
0: ఇవన్నీ నీ కోసం నువ్వు చేస్తున్నావు.
1: You do it for your own.
0: తన కోసం తాను చేసుకోవటము, దైవం మాత్రం చేస్తున్నాను అనుకోవటం చాలా పొరపాటు.
1: You do it fully on selfish grounds, but you declare that you do it for God.
0: అయితే నా కోసం నేను చేసుకుంటున్నాను అప్పుడు నీవే దైవంగా భావించుకో.
1: Then if you feel that I am doing it for myself, consider yourself God.
0: I am not man.
1: I am not man.
0: I am God.
1: I am God.
0: I am God.
1: I am God.
0: I am God.
1: I am God.
0: I am God.
1: I am God.
0: ఆ విధంగా నీవు సాధించుకో.
1: Do it again and again with the feeling I am God.
0: జ్ఞానము.
1: This is the true meditation. నిన్ను
0: నీవు దైవంగా విశ్వసించు.
1: Consider yourself divine.
0: ఈనాటి గురువు ఉపదేశము.
1: This is the teaching of Guru.
0: ఎందుకంటే తనంతా దైవంగా భావించుకున్నటువంటి వాడే నిజమైనటువంటి దైవం.
1: So consider yourself divine.
0: నీవు మనిషిగా నీవు భావించవద్దు.
1: డోంట్ కన్సిడర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: నీవు మనిషిగా భావించుకోవటం హాఫ్ ట్రూత్.
1: ఇఫ్ యూ థింక్ దట్ యు ఆర్ ఎ మ్యాన్ ఇట్స్ హాఫ్ ట్రూత్.
0: ఐ యామ్ మ్యాన్ ఐ యామ్ మ్యాన్ ఐ యామ్ మ్యాన్ హాఫ్ ట్రూత్.
1: ఇఫ్ యూ సే ఐ యామ్ మ్యాన్ ఇట్స్ హాఫ్ ట్రూత్.
0: ఐ యామ్ నాట్ అనిమల్ ఐ యామ్ నాట్ అనిమల్ అది హాఫ్ ట్రూత్.
1: ఐ యామ్ నాట్ అనిమల్ ఐ యామ్ నాట్ అనిమల్
0: ఐ యామ్ మ్యాన్ నాట్ అనిమల్ ఐ యామ్ మ్యాన్ నాట్ అనిమల్ ఐ యామ్ మ్యాన్ నాట్ అప్పుడు ఫుల్ మ్యాన్ గా తయారవుతాడు.
1: ఐ యామ్ మ్యాన్ హాఫ్ ట్రూత్ ఐ యామ్ నాట్ అనిమల్ హాఫ్ ట్రూత్ దెన్ ఇట్ బికమ్స్ ఫుల్.
0: ఈ మనిషి దైవ స్వరూపంగా
1: మారిపోయి మ్యాన్ బికమ్స్ గాడ్.
0: దైవం మానుష రూపేణ
1: హ్యూమన్ ఫామ్.
0: కనుక మానవుడిగా భావించుకోకుండా నేను దైవం అనేటువంటి భావాన్ని పెంచుకోవాలి.
1: సో మ్యాన్ షుడ్ కన్సిడర్ దట్ ఈస్ గాడ్, దట్ ఈస్ డివైన్.
0: మనం తెల్లవారు లేచినప్పటి నుంచి రాత్రి పరుండినంత వరకు 24 అవర్స్ లోపల 21,600 times సోహం సోహం సోహం అని మనం ఉచ్చరిస్తున్నాం.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు దస్ 21,600 times వీ రిపీట్ ది సోహం సోహం.
0: ఈ సోహం అంటే ఏమిటి దీని అర్థం?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ది సోహం?
0: ఐ ఆమ్ గాడ్ ఐ ఆమ్ గాడ్ ఐ ఆమ్ గాడ్.
1: సోహం మీన్స్ ఐ ఆమ్ గాడ్.
0: సో దట్ గాడ్ నేను.
1: ఐ ఆమ్ గాడ్.
0: హమ్ అనే దేవుడు.
1: హమ్ ఇస్ గాడ్.
0: కాబట్టి ఐ ఆమ్ గాడ్ అనుకున్నప్పుడు నీవే దైవము.
1: ఐఎమ్ గాడ్.
0: నీవు ఎందుకు మానవుడిగా నీవు విశ్వసించాలి?
1: Then why don't you?
0: దేహం మానవ దేహం.
1: It is a human body.
0: కానీ దైవం నివాసము.
1: But God
0: body is the temple of God.
1: Body is the temple of God.
0: ఈ దేహం ఒక మందిరంగా మనం విశ్వసించాలి.
1: The body is just a temple.
0: క్షేత్రజ్ఞ చాపిమాన్ విద్ధి అన్నాడు. ఇది క్షేత్రము.
1: This is the body.
0: తాను క్షేత్రజ్ఞుడు.
1: And he is the knower.
0: క్షేత్రజ్ఞుడు ఉండటం చేతనే దీనికి క్షేత్రము అని పేరు వచ్చింది.
1: Because of knower and the known you call it క్షేత్రజ్ఞ.
0: క్షేత్రమే క్షేత్రజ్ఞుడే లేకపోతే ఇది క్షేత్రమే కాదు.
1: When there is no knower క్షేత్రజ్ఞ there is no క్షేత్ర the field the body.
0: కనుక క్షేత్రజ్ఞుడు ప్రతివాని ఎందుకు కూడా ఉంటున్నాడు.
1: సో క్షేత్రజ్ఞ the knower is present in
0: అతి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: That faith we should.
0: అప్పుడే మనకు దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతలు దూరమైపోతాయి.
1: That day when we know this క్షేత్రజ్ఞ the knower you will not have any bad
0: habits. ఇవాళ పెద్ద తీరనటువంటి వ్యాధి ప్రతి ఒక్కరిని ఉంటుండాలి.
1: We find a very big disease today prevalent in
0: everyone. ఏ జబ్బులకైనా నివారణ చేసే మందులు ఉన్నది కానీ ఈ జబ్బు నివారణ చేసే మందే లేదు.
1: There is a cure for all kinds of diseases but what is the cure?
0: అహంకారం.
1: That is the disease of ego.
0: చిన్నవాడికి చిన్న అహంకారం, పెద్దవాడికి పెద్ద అహంకారం.
1: An young fellow will have ego of that standard
0: and a big man of that level.
1: And we find ego in everyone.
0: కంటైనర్ బట్టి నీళ్లు నింపుతుంటారు.
1: As is the container, so is the amount of water. కానీ
0: క్వాంటిటీ డిఫరెన్స్ ఏ కానీ క్వాలిటీ ఒక్కటే.
1: There lies the difference in the quantity but the quality.
0: అహంకారమే మనం నిర్మూలన చేయాలి.
1: Kill the ego totally.
0: ఈ మమకారం నా దేహం అనుకోవటము ఇదే ఒక మమకారము.
1: బాడీ ఐడెంటిఫికేషన్ ఇస్ అటాచ్మెంట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అహంకార మమకారములే సమస్త దుర్గుణములకు మూల కారణము.
1: ఈగో అండ్ అటాచ్మెంట్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఫర్ ఆల్ వైసెస్ అండ్
0: సమస్త దుర్గుణములు కూడా ఈ రెండింటి ద్వారానే మనకు లభిస్తుంటాయి.
1: ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ బికాస్ ఆఫ్ దీస్ టూ.
0: ఈ రెండింటిని ఏనాడు మనం దూరం చేస్తామో అప్పుడే నీవు దైవ స్వరూపుడు అవుతావు.
1: ద డే విన్ వీ గివ్ అప్ దీస్ టు ఈగో అండ్ అటాచ్మెంట్ యూ బికమ్ డివైన్.
0: కనుకనే విలియం అనేటువంటి వాడు ప్రేమ చేత అందరినీ పలుకరించేటువంటి వాడు. కనుకనే అతను దైవ స్వరూపునిగా విశ్వసిస్తూ వచ్చాడు. బ్రెయిన్ లార్డ్ బ్రెయిన్
1: విలియం కన్వర్స్ విత్ ఎవ్రీబడి విత్ లవ్.
0: లార్డ్ బ్రెయిన్ ఇతన్ని దైవంగా విశ్వసిస్తూ వచ్చాడు.
1: లార్డ్ బ్రెయిన్ కన్సిడర్డ్ హిమ్ యాస్ డివైన్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్
0: మీన్? మనం ప్రేమతో మాట్లాడాలి.
1: We should talk with love.
0: సత్యముతో జీవించాలి.
1: Lead the life full of truth.
0: శాంతంతో బ్రతకాలి.
1: Remain in peace.
0: అప్పుడే మనం దైవ స్వరూపులుగా మారుతాం.
1: Then you transform yourself.
0: You cannot always oblige.
1: You cannot always oblige.
0: But you can speak always obligingly.
1: But you can always speak obligingly.
0: ఈ విధమైనటువంటి మనిషితో మానవత్వాన్ని మనం పెంచుకోవాలంటే దైవత్వంగానే రూపొందుతుంది.
1: With this mentality, the human life can be transformed into the divine life.
0: కనుక మానవుడు ఆకార మానవుడే కాని నిజంగా మాధవుడే.
1: In fact, though he is a human being in form, in reality he is divine.
0: రసోవై సహా పానకంలోని పంచదార వలె ఉంటున్నాడు భగవంతుడు.
1: God is present like sugar in
0: him. మానవుడు పానకము.
1: And the human being is
0: పంచదార అతని హృదయమే.
1: And the sugar is very hard.
0: అది లేకపోతే ఇతని మానవుడు అనేటువంటి పాత్రమే కాదు.
1: Without this you cannot call the human being the sir.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను దైవ స్వరూపుడే.
1: ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డివైన్.
0: దైవం ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అనేటువంటి భేదములు పెట్టుకోకండి.
1: డోంట్ అబ్జర్వ్ డిఫరెన్స్.
0: ఎవరు చూసినా దైవ సమానంగా నీవు భావించుకో.
1: కన్సిడరింగ్ ఎవ్రీవన్ ఇస్ డివైన్.
0: సర్వం సర్వం సర్వవిధం బ్రహ్మ.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ మానిఫెస్ట్ ఇన్ ఎవ్రీ వే.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: గాడ్ ఇస్ ప్రెజెంట్
0: ఆల్ ఈశా వాస్తవమిదం సర్వం.
1: గాడ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: ఎక్కడ చూసినా దైవమే ఉండేది.
1: గాడ్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
0: అది ఏ విధంగా రూపొందుతుంది? మనలో ప్రేమను పెంచుకోవాలి.
2: డెవలప్ లవ్ విత్ ఇన్ యూ.
0: మన కంటికి నల్లద్దాలు వేసుకుంటే అంతా నలుపుగానే కనిపిస్తుంది.
2: ఇఫ్ యు గాట్ ద కలర్డ్ గ్లాసెస్ ఎవ్రీథింగ్ విల్ బి కలర్ఫుల్ ఆల్ అరౌండ్.
0: మన కంటికి ఎర్రద్దాలు వేసుకుంటే అంతా ఎరుపుగానే కనిపిస్తుంది.
2: ఇఫ్ యు పుట్ ఆన్ ద రెడ్ గ్లాసెస్ ఎవ్రీథింగ్ లుక్స్ రెడ్ ఇన్ కలర్.
0: నీ కంటికి ప్రేమ అద్దాలు వేసుకో అంతా ప్రేమగానే కనిపిస్తుంది.
2: సో వేర్ ద గ్లాసెస్ ఆఫ్ లవ్ సో దట్ ఎవ్రీథింగ్ విల్ బి లవ్లీ.
0: అయితే అద్దాలు ఒకటి కన్నులు వేరుగా పెట్టుకున్నప్పుడు ఇది చాలా పొరపాటు అయిపోతుంది.
2: బట్ ది గ్లాసెస్ ఆఫ్ వన్ సార్ట్ అండ్ ఐస్ ఆఫ్ అనదర్ సార్ట్ యు విల్ ల్యాండ్ అప్ ఇన్ ఎ ట్రబుల్.
0: మన దృష్టికి అడ్డంగా ఉండినట్టుగా ఉంటుంది అద్దాలు.
2: ది గ్లాసెస్ స్టాండ్ ఇస్ ఎన్ ఆబ్స్టకల్ ఫర్ యువర్ సైట్.
0: అనిల్ కుమార్ ఉన్నాడు.
2: హియర్ ఇస్ అనిల్ కుమార్.
0: ఆయన కంటికి అద్దాలు వేసుకున్నాడు.
2: హి హస్ గ్లాసెస్.
0: అద్దాలు కంటికి అడ్డంగా ఉంది కానీ దృష్టికి మాత్రం హెల్ప్ చేస్తుంది అది.
2: దో దేర్ ఆర్ గ్లాసెస్ ఆర్ ఆబ్స్టకల్స్ బట్ ఇట్ హెల్ప్స్ హిస్ సైట్ ఆర్ విజన్.
0: కనుకనే తన యొక్క దృష్టిని హెల్ప్ చేసేటువంటి అద్దాలుగా మనం వేసుకోవాలి.
2: సో యూ షుడ్ పుట్ ఆన్ ద గ్లాసెస్ దట్ వుడ్ హెల్ప్ యువర్ విజన్.
0: ఏమిటి మన దృష్టి? ప్రేమ దృష్టి.
2: వాట్ ఇస్ దట్ విజన్? ద విజన్
0: దైవ భావము. ఆ దైవ భావముకు తగినటువంటి అద్దాలే మనం వేసుకోవాలి.
2: యు షుడ్ హావ్ ద డివైన్ ఫీలింగ్ అండ్ వేర్ ద గ్లాసెస్.
0: దానికి విరుద్ధమైనటువంటి అద్దాలు వేసు. అద్దాలు ఒకటి కన్నులు వేరుగా పెట్టుకున్నప్పుడు ఇది చాలా పొరపాటు అయిపోతుంది.
2: బట్ ద గ్లాసెస్ ఆఫ్ వన్ సార్ట్ అండ్ ఐస్ ఆఫ్ అనదర్ సార్ట్ యు విల్ ల్యాండ్ అప్ ఇన్ ఎ ట్రబుల్.
0: మన దృష్టికి అడ్డంగా ఉండినట్టుగా ఉంటుంది.

0: దైవభావము, ఆ దైవభావముకు తగినటువంటి అద్దాలే మనం వేసుకోవాలి.
1: యు షుడ్ హావ్ ది డివైన్ ఫీలింగ్ అండ్ వేర్ ద గ్లాసెస్.
0: దానికి విరుద్ధమైనటువంటి అద్దాలు వేసుకుంటే ఈ ఉన్న దృష్టి కూడా పోతుంది.
1: బట్ ఇఫ్ యు వేర్ ద రాంగ్ గ్లాసెస్ యు విల్ లూజ్ ద ఎగ్జిస్టింగ్ సైట్.
0: కనుక ప్రేమకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
1: సో దేర్ ఇస్ నో అదర్ హైయర్ పాత్ దన్ ద పాత్.
0: ఈ ప్రేమ వల్లనే దయ, సహనము, సానుభూతి ఇలాంటి సద్గుణములు అభివృద్ధి పొందుతాయి.
1: ఇట్స్ బికాస్ ఆఫ్ ద లవ్ యు విల్ డెవలప్ అదర్ వర్చ్యూస్ లైక్ కంపాషన్, ద టాలరెన్స్ ఫర్ బేరెన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అనేక విధమైన సాధనలు కలుపుతున్నారు మీరు.
1: యు డూ సో మెనీ స్పిరిచువల్.
0: భగవంతుడు మీ సాధనలు ఎప్పుడు కోరడు.
1: గాడ్ డజంట్ వాంట్ దెం.
0: భగవంతుడు మీ యొక్క భక్తిని ఏమాత్రము కోరడు.
1: గాడ్ ఈజ్ నాట్ ఇన్ నీడ్ ఆఫ్ యువర్ డివోషన్.
0: ప్రేమను మాత్రమే కోరుతుంటాడు.
1: గాడ్ ఎక్స్పెక్ట్స్ యువర్ లవ్.
0: కొన్ని గంటలకు ముందుగా మా సెంట్రల్ ట్రస్ట్ మెంబర్ ప్రసాద్, కేఆర్ ప్రసాద్ వచ్చాడు.
1: సెంట్రల్ ట్రస్ట్ మెంబర్ కేఆర్ ప్రసాద్ కేమ్.
0: ఆయన వచ్చి ఏదో మాట సందర్భం లోపల, స్వామి, భక్తునికి దాసునికి ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి అన్నాడు.
1: ఇన్ ది కోర్స్ ఆఫ్ కాన్వర్సేషన్ హీ సెడ్, స్వామి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ డివోటీ అండ్ ఎ దాస, ద సర్వెంట్.
0: అప్పుడు చెప్పాను నేను.
1: దెన్ భగవాన్ సెడ్,
0: నాయన, దాసుడు అనగా దేహమే ఆధారం చేసుకుని భగవంతుని యొక్క ప్రీతి కోసం పాటుపడేటువంటి వాడు దాసుడు.
1: దాస, ద సర్వెంట్ ఇస్ ద వన్ who serves basing on his body with the body identity.
0: భక్తులనగ కేవలం ఎక్కడ ఉండినప్పటికీ దైవాన్ని చింతించేటువంటి వాడు భక్తుడు.
1: Devotee is the one who thinks of God.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం భక్తుడు.
1: Everywhere, at all times, in every period, every time, he thinks of God. He is a devotee.
0: నిరంతరం కొను దైవం సేవగానే భావించుకొని ఆశ్రయించినటువంటి వాడు దాసుడు.
1: Whereas the servant dasa is the one who serves continuously.
0: శంకరాచార్యునికి 5 మంది శిష్యులు ఉండేటువంటి వారు.
1: శంకరాచార్య has 5 disciples.
0: ఒకడు చాలా పరిశుద్ధమైన హృదయం కలవాడు.
1: వన్ ఇస్ ప్యూర్ హార్ట్.
0: మిగిలిన వారందరూ కూడా శాస్త్రమును, ఉపనిషత్తును, వేదమును, బ్రహ్మసూత్రమును ఈ యొక్క దీన్ని బోధించుకోవడం కోసం వచ్చారు.
1: They all came there to receive the knowledge from sacred book.
0: ఈ తర్క వ్యాకరణాన్నంతా కూడా చదువుతూ వచ్చారు.
1: They were going through the logic and grammar.
0: ఒకనాడు శంకరాచార్యుల వారు నదీ గట్టున పైన కూర్చొని వీళ్ళకి ఏదో తర్కం బోధిస్తున్నాడు.
1: One day శంకరాచార్య was teaching this logic.
0: ఒక శిష్యుడు మాత్రము గురువు యొక్క సేవ చేయాలి, అతనే దాసుడు. అతను గురువు యొక్క దీన్ని ఆధారంగా తీసుకున్నాడు.
1: వన్ డిసైపుల్ వాంటెడ్ టు అటెండ్ ఆన్ ద పర్సనల్ నీడ్స్ ఆఫ్ గురు.
0: తెల్లవారి స్నానం చేసిన తర్వాత ఆ గురువు వస్త్రాలు తీసుకుపోవటం, గంగలో పిండుకోవటం, తిరిగి సాయంకాలానికి తీసుకుని రావటం.
1: వాట్ హి డస్ ఇస్ హి వుడ్ కలెక్ట్ ఆల్ ద క్లోత్స్ ఆఫ్ ద గురు, టేక్ టు ది
0: గురువు. శారీరకమైన సేవల కింద నిమగ్నమైనాడు ఈ శిష్యుడు.
1: దిస్ డిసైపుల్ గాట్ హింసెల్ఫ్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ అటెండ్ టు ద పర్సనల్ నీడ్స్ ఆఫ్ గురు.
0: గురువు యొక్క నామాన్ని చింతిస్తూ ఆ వస్త్రములు పవిత్రం చేస్తూ వచ్చాడు.
1: థింకింగ్, చాంటింగ్, రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ ద గురు, హీ స్టార్టెడ్ వాషింగ్.
0: అతనికి తెలియదు నీరు ఉప్పొంగిపోతుందని గంగ.
1: అండ్ హీ ఫైండ్స్ దేర్ ద రైజింగ్ వాటర్స్ ఆఫ్ గంగెస్.
0: తన యొక్క తొడ వరకు వచ్చింది, మెడ వరకు వచ్చింది ఈ నది పొంగిపోతుందని.
1: రైజింగ్ వాటర్ ఆఫ్ గంగెస్ ఫుల్ ఆఫ్ ఫ్లడ్.
0: తల ఎత్తి చూచాడు.
1: దెన్ హీ గాట్ అప్ అండ్ సా.
0: నేను ఏం కొట్టుకుని పోతానేమో, నేను చచ్చిపోతానేమో అని బాధ లేదు అతనికి.
1: హీ వాజ్ నాట్ ఫియర్ స్ట్రికెన్ బికాజ్ దట్ హీ వుడ్ బి డ్రౌన్డ్ ఆర్ డై.
0: చేయలేకపోతానే.
1: Well, I may not be able to serve.
0: సాయంకాలం లోపల నా యొక్క గురువు వస్త్రాలు తిరిగి గురువుకు అందించలేకపోతానేమో.
1: By the evening time, it may not be possible for me to hand out the clothes to my guru.
0: గురువుకి ఈ వస్త్రాలు అందించాలి.
1: I should hand out this.
0: నా ప్రాణం పోయినా మంచిది, పర్వాలేదు.
1: Doesn't matter even if I am to die.
0: అన్నాడు గురుజీ, గురుజీ, గురుజీ అనుకుని ఆ వస్త్రాలు తలపైన పెట్టుకుని ఒక్కొక్క అడుగు వేస్తూ వచ్చాడు.
1: He kept the bundle of clothes on his head. Repeating his guru's name, he went on proceeding step by step.
0: పవిత్రమైన భావమే ఒక్కొక్క అడుగు పెట్టినప్పుడంతా కూడా ఒక రాతి పద్మంగా తయారయ్యింది.
1: Wherever he kept his footstep over there arose a
0: అతని పేరే పద్మపాదుడు.
1: లోటస్ ఫ్లవర్, ద పద్మపాద.
0: అతన్ని పిలిపించేసి ఒక్కతో ఆశీర్వదించాడు.
1: And he was summoned and he was blessed.
0: గురు సేవనే గొప్పది.
1: Service to guru is greatest.
0: గురువే దైవంగా భావించుకున్నావు.
1: Guru is God.
0: దైవం వేరే కాదు.
1: God is
0: గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః.
1: గురు ఇస్ బ్రహ్మ, గురు ఇస్ విష్ణు, గురు ఇస్ మహేశ్వర.
0: అనగా ఈనాటి కాలంలో గురువే బ్రహ్మ, గురువే విష్ణు అంటే చాలా మోసం అవుతుంది.
1: Don't be carried away by today's interpretation.
0: దైవమే గురువు.
1: God is guru.
0: దైవమే విష్ణువు.
1: God is Vishnu.
0: అంతా ఏమి సృష్టి త్రయములు మూడు కూడా దైవమే.
1: The creation sustains annihilation of divine quality.
0: దైవాన్ని నీవు గురువుగా తీసుకో.
1: Consider God as your guru.
0: ఇంకొక వ్యక్తులను నీవు గురువుగా తీసుకోవద్దు.
1: Don't take individuals as your gurus. That was the teaching.
0: ఈ పద్మపాదునికి ఆశీర్వదించాడు.
1: And he blessed పద్మపాద.
0: అంతకుపూర్వం ఈ నాలుగు శిష్యులు కూడాను ఈ పద్మపాదుని హేళన చేసేటువంటి వారు.
1: The other four disciples used to make fun of this పద్మపాదా.
0: అప్పుడు ఒక్కతూరి తాము నేర్చినటువంటి విద్యలన్నీ కూడా ఒక్కతూరి కంఠస్థంగా చెప్పాడు.
1: At a moment of time,

0: could repeat what all that he studied.
1: చాలా గొప్పగా చదివిన వారి కంటే కూడా గొప్పగా తాను బోధిస్తూ వచ్చాడు.
0: In fact, he was better than all those people that read every day.
1: నాయన నీవు ఎవరిని బోధిస్తున్నావు, ఎవరికి బోధిస్తున్నావు, ఏ విధంగా చింతిస్తున్నావు అన్నాడు శంకరులు వారు.
0: శంకర ఆస్క్డ్, హౌ ఆర్ యూ రీడింగ్, హౌ ఆర్ యూ టీచింగ్,
1: ఈశ గిరీశ నరేశ పరేశ దేశే భూషణ భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ శరణయువం అన్నాడు. ఈశ గిరీశ నరేశ పరేశ బిరేశ భూషణ భో సర్వము నా యొక్క ఇవి నీ శంకరులు కాకు వారికి నేను సర్వము అర్పితమై చెప్పినాను.
0: యు ఆర్ ఎవ్రీథింగ్ ఐ సరెండర్ మై సెల్ఫ్ టు యూ.
1: శంకరుడు అనగా ఎవరు?
0: హూ శంకర?
1: శంకర లేని వాడే శంకరుడు.
0: శంకర ద డౌట్, ద వన్ వితౌట్ డౌట్ శంకర, ఈ శంకర.
1: శంకరుడికి ఏమాత్రము డౌట్ లేదు.
0: శంకర హ్యాస్ నో డౌట్.
1: అలాంటి వాడిని నేను ఆశ్రయించాను.
0: ఐ సరెండర్
1: మై దైవం పైన ఎవరికి ఏ విధమైన డౌట్స్ పెట్టుకోకూడదు.
0: నో వన్ షుడ్ హావ్ ఎనీ డౌట్ ఆన్ గాడ్.
1: ఈ డౌట్ ఉంటే నీవు సాధించలేవు.
0: ఇఫ్ యు హావ్ డౌట్ యు కెన్ అచీవ్.
1: పూర్ణ విశ్వాసం చేత,
0: టోటల్ ఫెయిత్,
1: పూర్ణ ప్రేమ చేత,
0: టోటల్ లవ్,
1: ఏమైనా నీవు ప్రార్థించి అన్ని సఫలమైపోతాయి.
0: అండ్ యూ మే ప్రే ఇన్ ఎనీ వే, యు ఆర్ బౌండ్ టు బి
1: అన్ని విజయాన్ని సాధించగలవు.
0: యు విల్ బి సక్సెస్ఫుల్, యు విల్ విన్.
1: కనుక సంగీతము, సాహిత్యము, నృత్యము ఇవన్నీ కూడా సర్వశాస్త్రములు కూడాను దైవానుగ్రహం చేత లభించేటువంటివి.
0: మ్యూజిక్, లిటరేచర్, డాన్స్, ఫైన్ ఆర్ట్స్ ఆర్ గిఫ్ట్స్ ఆఫ్
1: గాడ్. ఇవన్నీ గాడ్స్ గిఫ్ట్,
0: గాడ్స్ గిఫ్ట్.
1: ఈ లలిత కళ అన్ని కూడా నువ్వు గాడ్స్ గిఫ్ట్.
0: ఆల్ ఫైన్ ఆర్ట్స్
1: నీవే, నీవు తెచ్చుకున్నది ఒక్కటి కూడా లేదు.
0: ఇట్స్ నాట్ దట్ యు హావ్ లెర్న్డ్ ఆల్ బై యోర్సెల్ఫ్.
1: అంతా దైవానుగ్రహం చేత లభించినటువంటివి.
0: ఎవ్రీథింగ్ ఇస్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఇన్ఫినిట్.
1: కనుకనే దైవానుగ్రహమును ఆశ్రయించినటువంటి వానికి ఎట్టి లోభము రాదు.
0: సో ద రిసిపియెంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్
1: విల్
0: నెవర్ సఫర్.
1: ఎట్టి దోషములు చేయలేడు.
0: దేర్ విల్ బి నో మిస్టేక్.
1: ఎందుకంటే దైవాన్ని ఆశ్రయించాడు.
0: బికాస్ హి సరెండర్డ్ టు గాడ్.
1: దైవమే సర్వస్వంగా భావించుకున్నటువంటి వానికి సర్వము తానుగా మారిపోతాడు.
0: హి హస్ కన్సిడర్డ్ గాడ్ హస్ వెరీ లైఫ్, దేర్ఫోర్ గాడ్ బికమ్స్ వన్ విత్ హిమ్.
1: కనుక మనసును దైవం పైన మలచండి.
0: డైరెక్ట్ యువర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
1: భజన బినా సుఖ సా

0: Radio Sai brings for you next the Divine Discourse delivered by Bhagwan Baba on the evening of the 9th of March 2005 on the occasion of Mahashivaratri.
1: கட்டடையினையட்டி நிஜ கர்மமு சுட்டுச்சு வச்சி ஏகத்தின் பெட்டுனோ பெட்டினட்டனுபவிம்பக திரது. கட்டடையினையட்டி நிஜ கர்மமு சுட்டுச்சு வச்சி ஏகத்தின் பெட்டுனோ பெட்டினட்டனுபவிம்பக திரது. தல கிந்துக கட்டிரே எவரைனா ఆ చెట్టున గబిడంబులకు చేరిన కర్మము కాదే. ఆ చెట్టున గబిడంబులకు చేరిన కర్మము కాదే.
2: Undertaking the action that is stipulated, having done it, one has to face the consequences of one's own action. It is impossible to escape. We cannot turn it upside down. What is the cause behind that which turns upside down closer to the tree?
1: బయట తిరిగేటువంటి యొక్క పక్షులను ఎవరైనా పట్టి తెచ్చి ఆ చెట్టు కట్టివేసిరా? లేదు.
2: Have anybody tied up the trees, the birds to the tree?
1: అది దాని యొక్క నైజము దాన్ని పాటిస్తూ ఉంటుండాలి.
2: ఇట్ ఫాలోస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ లైఫ్ లైక్ ద బ్యాట్ దట్ మూవ్స్ అప్ సైడ్ డౌన్.
1: అట్లనే ప్రతి మానవుని కూడాను, ప్రతి ప్రాణి కూడాను, ప్రతి జంతువు కూడాను ఇట్టి కర్మను సహజంగా అనుభవిస్తూ వస్తున్నవి.
2: Therefore, similarly the situation with every living creature, be that a human being or any other tiny creature, the bird or the beast or an animal.
1: Kani lokamulo prati manavudu kudanu emiti idi chittamu nen emi cheyaledi cheyakapoyinappudiki ee kashtam anipinchutadani anubhavinchatam vachindi ani anukuntunnaru.
2: Everyone begins to wonder, what is it that he is facing? How is that he is facing all that in life? Because he is not aware of the past actions.
1: కనుక ప్రతి ప్రాణి కూడాను తాము అనుభవించేటువంటి యొక్క కష్టసుఖములు రెండు కూడాను తాము చేసుకున్నటువంటి యొక్క కర్మల ఫలమే.
2: Therefore the pleasure and pain are the consequences of one's own actions.
1: ప్రతి మానవుడు కూడాను కర్మను ఆచరిస్తున్నాడు, అనుభవిస్తున్నాడు.
2: Every man gets into one action and also faces the rewards or consequences of action.
1: కానీ ఇప్పటికీ కూడాను ఇది ఎక్కడి నుంచి వచ్చినది? ఈ కర్మ నేను చేసిస్తే వస్తున్నదా, లేక సహజంగా లభించినటువంటిదా అనేటువంటి సందేహము ఇంకా తీరటం లేదు మానవులకు.
2: As he passes through the life and the various incidents, he begins to wonder, how is that these things are happening to me?
1: ఒక మానవుడే కాదు, క్రిమికీట పక్షాతులు కూడాను తమ తమ కర్మలు తాము అనుభవిస్తూనే ఉన్నవి.
2: Not only mankind, the old birds and beasts, insects, they have to necessarily pass through this destiny.
1: ee satyanni gurtinchukune nimittamai manavattamu dharinchi ee jagattulo manushya samajamlo kurchani annintini gamanistu untunnadu manavudu.
2: Man is trying to know the secret behind this destiny and watching all the happenings around him.
1: ఇట్లా అనుభవించకూడను, గుర్తించకూడను, తాను ఇంకనూ తెలుసుకొని లేకపోతున్నాడు.
2: దో హీఈస్ ఎక్స్పీరియన్సింగ్, యట్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద రీజన్ బిహైండ్ ఇట్.
1: ఒక చిన్న ఉదాహరణము, ప్రతి ఒక్కటి కూడాను కర్మల యొక్క ఫలితమే అని భావించవచ్చును.
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్, వన్ హ్యాస్ టు కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ దట్ ఎవ్రీ యాక్షన్ ఈల్డ్స్ ఇట్స్ ఓన్ రిజల్ట్స్.
1: నేను ఈనాటి వరకు కూడాను ఈ విషయాన్ని నేను బోధించలేదు ఎవరికి.
2: భగవాన్ టిల్ దిస్ డేట్ హ్యాస్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ దీస్ డీటెయిల్స్.
1: ఈనాడు కర్మఫల నిమిత్తమై ఏర్పడినటువంటి యొక్క జన్మలను గురించి బోధించే నిమిత్తమై నేను ఈనాడు జ్ఞప్తికి తెస్తున్నాను.
2: భగవాన్ వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్ టు ఆల్ ఆఫ్ అస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్ బర్త్ అండ్ దిస్ డెస్టినీ అండ్ టు రిమైండ్ అస్ ద ట్రూత్.
1: పుట్టపర్తిలో కరణము సుబ్బమ్మ అని ఒక భక్తురాలు ఉండేటువంటి ఆమె, ఆమె గొప్ప శ్రీమంతురాలు, ఆమెకు బిడ్డలు లేరు. ఎంత ఉండినప్పటికీ తాను సర్వుల కూడా దారబోస్తూ ఇదంతా భగవంతుని యొక్క భిక్ష, అతను పెట్టినటువంటి భిక్షనే నేను వీరికి అందిస్తున్నాను అనేటువంటి సమచిత్తాన్ని భావించుకుని కాలం గడుపుతూ ఉండేటువంటిది.
2: ఇన్ పుట్టపర్తి దేర్ లివ్డ్ ఎన్ ఆర్డినరీ డివోటీ, ఏ గ్రేట్ పర్సన్ బై నేమ్ కరణం సుబ్బమ్మ, ఎ వెరీ రిచ్ లేడీ. షీ హ్యాస్ నో చిల్డ్రన్ బట్ యట్ షీ కన్సిడర్డ్ ఆల్ ద వెల్త్ యాజ్ గాడ్స్ గిఫ్ట్.
1: కానీ ఆమెకు ఒక్క కోరిక మాత్రం ఉండేటువంటిది.
2: బట్ షీ హ్యాడ్ వన్ డిజైర్,
1: స్వామి నా అంత్య సమయం లోపల తమ హస్తముల ద్వారా నా నోటిలో నీరు పోయాలి అని కోరేటువంటిది.
2: He desired in prayer to Swami that Bhagavan should be there by her side when the last moment approaches, and that he should make her sip water.
1: Tappaka nenu aanadu maata ichchanu.
2: Bhagavan promised.
1: Ee maata ichchina tarvata 6 samvatsaramulu tarvata nenu Madras ku vellanu.
2: 6 years passed. Bhagavan had been to Madras.
1: ఆమెకి ఎట్టి జబ్బును లేకుండా క్షేమంగానే ఉంటుండాలి.
2: హి వాస్ వెరీ హెల్దీ విత్ నో ఎయిల్మెంట్స్ వాట్స్ ఎవర్.
1: ఆమె ఈ చింతను కూడా మర్చిపోయినది.
2: హీ హ్యాడ్ నో థాట్స్ ఆఫ్ దిస్ నేచర్.
1: అప్పుడు వార్ టైం.
2: ఇట్ వాస్ వార్ టైం.
1: ఆ మెడ్రాసులో అన్ని ఇండ్లు కూడాను మూతలు మూసిపోయినాయి.
2: ఇట్ వాస్ ది టైం వెన్ ఆల్మోస్ట్ ఆల్ ద రెసిడెన్సెస్ వర్ క్లోజ్డ్ బికాస్ ఆఫ్ ది వార్.
1: పునామల్లి హైరోడ్ లోపల 16 నంబర్ ఇంటి లోపల ఒక భక్తుడు నా కోసం కాచుకొని ఉంటున్నాడు.
2: అలాంగ్ ది పూనమల్లి హైవే రోడ్, రెసిడెన్స్ 16 నంబర్, ఎ డివోటీ వాజ్ వెయిటింగ్ ఫర్ భగవాన్.
1: ఆ ఇంటి ఎందుకు కూడా ఉన్నటువంటి యొక్క ప్రజలందరినీ కూడా ఎక్కడికో పంపించాడు.
2: అండ్ హీ మేడ్ ఎవ్రీబడి ఆల్ ద రెసిడెంట్స్ లీవ్ ది రెసిడెన్స్.
1: ఆయన ఒక్కడే మాత్రమే ఉన్నాడు.
2: The devotee was staying there all alone.
1: Sare appudu nannu aa intilo dimpukunnadu.
2: And he received Bhagavan.
1: Chala garavanga oka vantavanni pettaru naaku vaddistu vachadu.
2: And he employed a cook to make all the preparations for Bhagavan.
1: Nenu 3 dinamulu akkada unna tarvata nenu tirigi vachesanu.
2: Bhagavan stayed there for 3 days and returned.
1: Vachi కారులో వచ్చాను.
2: హీ రిటర్న్ ఇన్ హిస్ కార్.
1: కారులో వచ్చి బుక్కపట్నంలో దిగి నేను అక్కడి నుంచి నేరుగా పుట్టపర్తికి వస్తున్నాను.
2: భగవాన్ గాట్ డౌన్ దేర్ నియర్ బుక్కపట్నం అండ్ వాజ్ రీచింగ్ పుట్టపర్తి స్ట్రైట్ అవే ఫ్రమ్ దేర్.
1: కానీ ఆ రోడ్డు లోపల జనం చాలా చింతగా ఉంటున్నారు.
2: బట్ సమ్ పీపుల్ హూ ఆర్ నోటీస్డ్ ఆన్ ద వే సైడ్ హూ ఆర్ ఫీలింగ్ వెరీ సాడ్.
1: నేను అప్పుడు ఆ రోడ్ లోపలనే జట్కా బండిలో కూర్చొని వస్తున్నాను.
2: భగవాన్ వాజ్ ట్రావెలింగ్ బై జట్కా ప్రెసెంట్ ఇన్ దోస్ డేస్ అండ్ వాజ్ రీచింగ్ పుట్టపర్తి.
1: అప్పుడు కార్లు కూడా పుట్టపర్తికి వచ్చేటువంటివి కాదు.
2: ఇన్ దోస్ డేస్ ఈవెన్ కార్స్ డిడ్ హ్యావ్ యాక్సెస్ టు దిస్ ప్లేస్.
1: అప్పుడు బండిలో వస్తుంటే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఆ బండి తోడేటువంటి ఒక వ్యక్తి, స్వామి మీకు తెలియదా అన్నాడు.
2: While Bhagavan was on his way to Puttaparthi, the Jatkawala told, Bhagavan, don't you know this?
1: ఏమిటి అని నేను ప్రశ్నించాను.
2: స్వామి asked, what is it?
1: కను సుబ్బమ్మ ఇప్పుడు ఎక్కడున్నది అన్నాను.
2: And Bhagavan asked, where is Subbamma?
1: వారి తల్లిగారింట్లో నేను వరండాలో పెట్టారు స్వామి, డెడ్ బాడీని అన్నారు.
2: And the answer that man gave was this, the body was there resting at the residence of her mother in the veranda.
1: నేను గట్టిగా నవ్వాను.
2: స్వామి laughed loudly.
1: నేను ఆమెకి ఇచ్చిన మాటను నేను మరువలేదు, తాను మరువలేదు, కనుక తానింకా ప్రాణం పోలేదు అని నేను నాలో నేను తలుచుకుంటున్నాను.
2: Swami has not forgotten the promise given to her, and she too also is quite mindful of the promise received from Bhagavan. So it is clear that she has not died. And Swami went straight to the residence of Subbamma.
1: కడపటి వరకు తమను తలుచుకుంటూనే వెళ్ళింది సుబ్బమ్మ అన్నారు.
2: They all said in one voice that Subbamma left her body thinking of Swami till the last moment.
1: ఎక్కడ పోయింది అన్నా నేను తెలియనట్టుగా.
2: Swami innocently has put this question, where has she gone?
1: అది ఎక్కడ పోయిందో మాకు తెలియదు, ఆమెలో ప్రాణం లేదు.
2: They said, where she has gone, we do not know, but she is not alive.
1: డాక్టర్స్ అందరూ చూచారు.
2: Doctors examined.
1: ఆనాడు బ్రాహ్మణు కనుక వాడు ఎవరిని దగ్గర చేర్చలేదు.
2: Brahmins in those days didn't allow anybody to come close to them.
1: ఒళ్ళంతా చీమలు పట్టినాయి.
2: And the body is full of ants all around.
1: కప్పినటువంటి ఒక దుప్పటి తీసి పారవేశారు.
2: And the blanket covering the body was removed.
1: ఒళ్ళంతా చీమలు.
2: And the body is full of ants all around.
1: అప్పుడు నేను దగ్గరికి వెళ్లి సుబ్బమ్మ సుబ్బమ్మ అని పిలిచాను.
2: భగవాన్ వెన్ క్లోజ్ టు ద బాడీ అండ్ సెడ్ సుబ్బమ్మ సుబ్బమ్మ.
1: కనులు తెరిచింది.
2: షీ ఓపెన్డ్ హర్ ఐస్.
1: స్వామి ఎప్పుడు వచ్చారు అని ప్రశ్నించింది.
2: షీ ఆస్క్డ్ స్వామి వెన్ డిడ్ యు కమ్.
1: ఇప్పుడే వచ్చాను సుబ్బమ్మ అన్నా.
2: అండ్ భగవాన్ సెడ్ సుబ్బమ్మ ఐ హావ్ కమ్ జస్ట్.
1: ఆమె కన్నులు తెరిచి స్వామి వైపు చూస్తూ మాట్లాడుతూ ఉండేటప్పటికి తన సోదరులు తన సిస్టర్స్ తన తల్లి గబగబా ఇంటి లోపల చూడారు.
2: As she was conversing with Swami, in the meantime, all her brothers and sisters came closer.
1: ఎందుకంటే స్వామికి వంటలు చేయాలని.
2: Because they were all there to make preparations for Swami.
1: నాకు వంటలతో పని లేదమ్మా.
2: Swami said, I am not bothered about it.
1: సుబ్బమ్మను చూడటానికి వచ్చాను.
2: I have come here to see Subbamma.
1: ఆమెను చూచాను.
2: I have seen her.
1: నేను ఇక నేరుగా పుట్టపర్తికి పోవచ్చు.
2: And I can go straight to Puttaparthi now.
1: తెరిచి చేయి పట్టుకొని సుబ్బమ్మ ఏం తలుచుకుంటున్నావు అని ప్రశ్నించాను.
2: స్వామి కాట్ హోల్డ్ ఆఫ్ హ్యాండ్ అండ్ సెడ్ సుబ్బమ్మ వాట్ ఈస్ ఇట్ యువర్ థింకింగ్ అబౌట్.
1: సాయిరాం సాయిరాం సాయిరాం అనుకుంటున్నాను స్వామి అనింది.
2: అండ్ సుబ్బమ్మ రిప్లైడ్, స్వామి ఐఎమ్ ఓన్లీ సేయింగ్ సాయిరాం సాయిరాం సాయిరాం.
1: నా దగ్గర ఉన్నటువంటి ఒక కర్చీఫ్ తీసి ఆమె కంటి దారాలు తుడిచారు.
2: అండ్ స్వామి విత్ హిస్ కర్చీఫ్ వైప్డ్ అవుట్ హర్ టియర్స్.
1: తుడిచినప్పటికీ ఆమె ఇంకను నవ్వుతూ వచ్చేసింది.
2: అండ్ షీ వాజ్ స్మైలింగ్.
1: స్వామి ఇప్పటికైనా తాము చెప్పినటువంటి మాట నప్తి అని ఉంది కదా అంది.
2: భగవాన్ యు స్టిల్ రిమెంబర్ ద ప్రామిస్ యు మేడ్ టు మీ.
1: అప్పుడు వారి తల్లి తమ్ముళ్ళు అందరూ కూడా వచ్చేశారు. డాక్టర్స్ అందరూ కూడా వచ్చేశారు.
2: ఇన్ ద మీన్ టైమ్ ద బ్రదర్స్ సిస్టర్స్ మదర్ డాక్టర్స్ ఆల్ హావ్ అసెంబ్ల్డ్ దేర్.
1: వచ్చి ఇంతసేపు ఆ సుబ్బమ్మ పలకలేదే, రాత్రి నుండి కూడాను శ్వాసనే లేదే, ఏమిటి ఇది విచిత్రము, ఇది సాయిబాబా శక్తి ఏమో అనుకున్నారు.
2: దే వర్ ఆల్ వెరీ మచ్ సర్ప్రైజ్ బికాస్ షీ వాజ్ నాట్ హ్యావింగ్ ఎనీ లైఫ్ నో బ్రీతింగ్ సిన్స్ లాస్ట్ నైట్. షీ వాజ్ నాట్ టాకింగ్ టు ఎనీబడి. హౌ ఇస్ దట్ షీ ఈస్ టాకింగ్ నౌ? మేబీ ద పవర్ ఆఫ్ భగవాన్ బాబా.
1: ఆమె చేయి తీసి నా చేయి పట్టుకుంది.
2: అండ్ దెన్ షీ కాట్ హోల్డ్ ఆఫ్ స్వామీస్ హ్యాండ్.
1: స్వామి ఎంతటి మరుపు లేదు మీకు, ఈ ఎరుకంతా కూడాను మీకు ఎక్కడి నుంచి వచ్చింది?
2: స్వామి యు నెవర్ ఫర్గెట్. హౌ ఇస్ దట్ యు హావ్ గాట్ దట్ రిమెంబరెన్స్?
1: చెప్పిన మాట తప్పేటువంటి వాడు కాదు సత్యసాయి.
2: సత్యసాయి విల్ నెవర్ బ్రేక్ ద ప్రామిస్ గివెన్.
1: తన పేరే సత్యం.
2: హిస్ నేమ్ వెరీలీ ఇస్ సత్య.
1: చెప్పినంతా కూడా సత్యమే కాని అసత్యంగా మారదు.
2: వాట్ ఎవర్ దట్ ఈస్ డిక్లేర్డ్ ఇస్ ట్రూత్, నథింగ్ బట్ ట్రూత్.
1: చెయ్యి తీసుకుంది, తన నొసట బ్రాస వేసుకుంది.
2: అండ్ షీ కెప్ట్ ద పామ్ ఆఫ్ భగవాన్ ఆన్ హర్ ఫోర్ హెడ్.
1: నేను అప్పుడు విభూతి తీశాను, ఆమెకు నొసట వ్రాసాను.
2: భగవాన్ మెటీరియలైజ్ విభూతి ఫర్ అండ్ స్మియర్డ్ ఇట్ ఆన్ హర్ ఫోర్ హెడ్.
1: ఇంకా సుబ్బమ్మ నువ్వు క్షేమంగా కన్ను మూసుకో.
2: అండ్ భగవాన్ సెడ్, సుబ్బమ్మ యూ కెన్ బి సో పీస్ఫుల్.
1: నీకు ఇంతవరకు ఏ చింత ఉండినాదో ఆ చింత ఇప్పుడు తీరింది.
2: ఆల్ దట్ యు హావ్ బీన్ వరీయింగ్ అండ్ థింకింగ్ అబౌట్ దట్ ప్రామిస్ ఇట్ ఇస్ ఫుల్ఫిల్డ్.
1: స్వామి లేడే, స్వామి లేడే అనేటువంటి చింత నీకు ఎక్కువ బాధ పెడుతూ ఉండినది. స్వామిని చూచావు, స్వామి మాటలు విన్నావు, స్వామి చేయి పట్టావు.
2: You are very much worried that you have to leave at a time when Swami is not here, that you could not talk to him, that you could not have sip of water as promise given earlier. Now you could have all of them.
1: Yena appu subhamata cheppanu, subhamma nenu ikka puttaparthiki vellostanu annanu.
2: Then Bhagavan said, subhamma, I will now go to puttaparthi.
1: Manchidi swami, manchidi.
2: He said, yes swami, yes.
1: Nannu kuda ekkada pampalo akkada pampinchesi meeru puttaparthi cherandi anindi.
2: She said, Bhagavan, send me to that place where I have got to be sent and then you leave this place.
1: Naaka maata cheppindi, kannu mooskundi.
2: So saying, she closed her eyes.
1: Inka appudu munchi inka vaalli karmalanta vaaru chestunto vacharu.
2: And all the rites, obituary ceremonies that has to be followed, it was done.
1: Nenu velli puttavati chitravatanadi varaku vellanu.
2: Bhagavan went closer to Chitravati river.
1: ఆ చిత్రావతి నదిలో దాటుకొని పోవాలి, నడుచుకొని పోవాలి.
2: వన్ హ్యాస్ టు వాక్ అక్రాస్ ది చిత్రావతి రివర్.
1: నా కోసమని రెండు ఎడ్ల బండిని తయారు చేసి పెట్టింది సుబ్బమ్మ పూర్వమే.
2: సుబ్బమ్మ గాట్ ద బుల్లక్ కార్ట్ ఆల్రెడీ రెడీ ఫర్ స్వామి.
1: ఆ ఎడ్ల బండిలో కూర్చున్నాను, పుట్టపర్తి మందిరం చేరాను.
2: స్వామి రీచ్ పుట్టపర్తి ఇన్ దట్ బుల్లక్ కార్ట్.
1: అప్పటికి ఈమెకు తీసుకుని వచ్చారు శ్మశానానికి.
2: By that time, the body was brought to the cremation ground.
1: Poga vastundadi.
2: And smoke was observed.
1: Nen cheppanu. Appudu Sumbamma maranichindi. Aameku agni samskaram kuda jarigindi. Adi ee poga ani cheppanu.
2: Bhagavan said, this smoke is because of the body that was lit now, the pyre, out of the pyre.
1: Ee bandi lopala Grihamammai tammudu unnadu.
2: There in the same bullock cart happened to be the brother of Grihamammai, Isharamma.
1: Undi Swami, inta sepu undinatundi varu aamenu chusukoni vachindakoduda annadu Chandramouli.
2: Chandramouli said, how is it that she could wait so long? Could she not continue for some more time?
1: Chandramouli, nenu maata tappevaanni kaadu, ichina maatanu dakkinchukunnanu. నేను వచ్చినాను, ఆమెకు నోట్లో నీళ్లు పోశాను, తప్పక శాంతిగా బయలుదేరిపోమ్మని చెప్పి నేను వచ్చేశాను.
2: భగవాన్ సార్, చంద్రమౌళి, ఐ విల్ నెవర్ బ్రేక్ మై ప్రామిస్. యాజ్ పర్ మై ప్రామిస్ వెల్ ఐ కేమ్ హియర్ టు సీ హర్ లాస్ట్ మూమెంట్.
1: అప్పుడు చంద్రమౌళి కూడాను చాలా ఆనందించాడు.
2: చంద్రమౌళి వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ.
1: గ్రామంలోకంతా పెద్ద సుబ్బమ్మ.
2: అండ్ సుబ్బమ్మ ఇస్ ఎల్డర్ టేర్.
1: ఆ గ్రామం యొక్క ప్రాపర్టీ అంతా కూడాను సుబ్బమ్మ పేరుతోనే ఉంది.
2: ద హోల్ ప్రాపర్టీ ఇన్ దట్ విలేజ్ బిలాంగ్స్ టు హర్.
1: అలాంటి ఆ పెద్ద ఆమెను అందరు కూడాను గౌరవించేటువంటి వారే.
2: ఆల్ రెస్పెక్టెడ్ సుబ్బమ్మ.
1: కానీ స్వామి వచ్చి చేరించిన తర్వాత ఎవరి ముఖము చూచలేదు ఆమె.
2: బట్ ఎవర్ సిన్స్ షీ మెట్ స్వామి షీ డిడ్ంట్ కేర్ ఎనీ.
1: తెల్లవారు లేచిన మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను స్వామి పనులే, స్వామి పనులే, స్వామి పనులే.
2: Right from dawn to dusk, she attended all jobs, works associated with Swami.
1: నేను అప్పుడప్పుడు చెప్పకుండా ఇక్కడ బయటికి పోయినప్పుడు కొండలంతా తిరిగేటువంటిది పాపం ఆమె.
2: Then Bhagavan left this place without telling anybody. She used to search for Bhagavan.
1: ఒక బ్యాగ్ లోపల,
2: in a bag,
1: ఒక టిఫిన్ క్యారీ పెట్టుకుని,
2: with a టిఫిన్ క్యారియర్ inside,
1: ఉప్మా, దోశ, వడ, ఇడ్లీ ఇవన్నీ చేర్చుకొని పెట్టుకునేటువంటిది పాపం.
2: విత్ దట్ క్యారియర్, ఉప్మా, వడ, ఇడ్లీ, షీ వాజ్ క్యారింగ్ దట్
1: దోశ కుడలు పెట్టుకునేటువంటిది,
2: ఇంక్లూడింగ్ దోశ.
1: అక్కడ పోతానే స్వామి ఏం తెచ్చావు అని అడిగితే నేనేమి చెప్పాలి, స్వామి మీకు ఏది ఇష్టమో అది తెచ్చాను.
2: Supposing Swami asks, what is that you brought for me? Well, she should be in a position to say, Swami, whatever you relish.
1: నాకు దోశ ఇచ్చేసేయి అన్నాను.
2: Swami said, give me dosa.
1: దాన్ని ఒక తట్టలో పెట్టి నాకు అందించింది.
2: She served it in a plate and gave it to Bhagavan.
1: Subbamma, ఈ దోశ నాకు బాగలేదు.
2: Swami said, Subbamma, this dosa is not nice.
1: నాకు ఇడ్లీ పెట్టు అన్నాను.
2: I want idli.
1: ఇడ్లీ కూడా వడ్డించింది.
2: She served idli also.
1: నాకు ఈ ఇడ్లీ కూడా అక్కర్లేదు అన్నాను.
2: Swami said, I don't want idli now.
1: ఉప్మా పెట్టు అన్నాను.
2: Then I want ఉప్మా.
1: ఉప్మా కూడా పెట్టింది.
2: She served ఉప్మా.
1: తెల్లవారు లేచినప్పటి నుంచి ఈ రకరకాల పిండి వంటలంతా చేసి నా కోసం కాచుకొని ఉండేటువంటి సుబ్బమ్మ.
2: In fact, she prepares all these things right from the morning and waiting for Bhagavan.
1: ఇంకా ఏమడుగుతాడో ఏమో అని భయం పాపం సుబ్బమ్మకు.
2: Because she was not sure what Swami would ask.
1: Subbamma, neevem bhayapadanakkaledu.
2: And Bhagavan said, Subbamma, don't fear.
1: Nee yokka bhakti prapattulu bhavishyattulo itharuku cheppalani uddeshantone nee ninni prashnalu vesanu.
2: I asked this question. I have put these questions because in future the world should know your sincerity of devotion.
1: Appudu tarvata Swami meeru teesukunnaru కానీ నాకు కొంచెం వడ్డించండి అనింది పాపం.
2: భగవాన్, యూ యాక్సెప్టెడ్ బట్ కైండ్లీ సర్వ్ లిటిల్ టు మీ.
1: అప్పుడు నేనే ఇడ్లీని ఓ చట్నీతో అద్ది కొంతవరకు ఆమె నోట్లో పెట్టాను.
2: అండ్ స్వామి సర్వ్డ్ హర్ ఇడ్లీ అలాంగ్ విత్ చట్నీ.
1: ఈ విధంగా ఆమె అంత్య సమయం అంతా కూడాను చాలా ఆనందంగా గడుపుకుంది పాపం.
2: హి హస్ స్పెంట్ ఆల్ దీస్ డేస్ ఇంక్లూడింగ్ ద లాస్ట్ మూమెంట్ బ్లిస్ఫుల్లీ.
1: ఇద్దరు బండిలో కూర్చున్నాము, చంద్రబాబుడు తోలుతున్నాడు, స్వామి మీకు భక్తులపైన ఎంత దయ.
2: అండ్ చంద్రబాబు సెడ్ స్వామి హౌ కంపాషనేట్ యు ఆర్ టు
1: మీ దయను మేము ఇంత అని వర్ణించడానికి మాకు భాష లేదు.
2: వీ కెనాట్ ఎస్టిమేట్ అండ్ డిస్క్రైబ్ యువర్ కంపాషన్ ఫర్ డివోటీస్.
1: ఆ భాష కూడా మాకు లేదు.
2: వీ డోంట్ హ్యావ్ దట్ లాంగ్వేజ్.
1: సుబ్బమ్మ పైన ఉన్నటువంటి ఒక దయాకరుణ ఇంత అంత అని కాదు.
2: And your love and compassion for Subbamma is beyond all our estimate.
1: Subbammaku swami paina unnatundi oka bhakti prapattudu ittivi attivi ani cheppadaku veelu kaadu.
2: So also the faith and devotion of Subbamma towards Swami also
1: itti
2: great.
1: Karanam Subbamma yokka gatini Prahladudiki devote ekkuga kanipinchindi vaadaku. Subbamma yokka bhakti Prahladudu vane kanipinchindi.
2: Subbamma devotion is comparable to the devotion of Prahlada.
1: అప్పుడు ఆ బండిలోనే మేమిద్దరు కూర్చున్నాము.
2: Both of them sat in the cart.
1: తిరిగి వెనక్కి వస్తున్నాము.
2: And they were returning.
1: వెనక్కి వచ్చిన తర్వాత ఆమె భవనం ముందు బండి నిలిచింది.
2: And the cart stopped in front of the house.
1: అప్పుడు ఇద్దరు లోపలికి వెళ్లి స్నానం చేసి తర్వాత నేను బయటికి వచ్చాను.
2: Both of them got in after some time. Swami came out.
1: ఈనాటి నుంచి ఆనాటి వరకు కూడాను సుబ్బమ్మ యొక్క భక్తి భక్తి భక్తి అనేటువంటిది ప్రపంచం అంతా కూడా ప్రాకిపోయింది.
2: ద డివోషన్ ఆఫ్ సుబ్బమ్మ ఈజ్ వెరీ వెల్ నోన్ టు ద హోల్ వరల్డ్ నౌ టుడే.
1: రెండవ దినమే బెంగళూరు నుంచి ఒకదానిపైన ఒకటి కార్లు అన్ని వచ్చినాయి.
2: రైట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డే మోటార్ కేడ్ నమ్ మెనీ కార్స్ రీచ్ దిస్ ప్లేస్.
1: సుబ్బమ్మ బ్రతికిందట, సుబ్బమ్మ పిక్నిక్ తీసుకెళ్లాడట సాయిబాబా మాట్లాడుతూ వచ్చారు.
2: పీపుల్ వెంట్ ఆన్ స్పీకింగ్ ఆఫ్ దిస్ మిస్టరీ ఆఫ్ దిస్ ఎక్స్పీరియన్స్ దట్ బాబా బ్రాట్ సుబ్బమ్మ బ్యాక్ టు లైఫ్ దట్ షీ వాజ్ రిజరెక్టెడ్.
1: ఇవంతా మేము మాట్లాడుకుంటుండగానే సుబ్బమ్మ ఇల్లంతా నిండిపోయింది జనాలు.
2: ఇన్ ద మెయిన్ టైమ్ ద హోల్ హౌస్ ఆఫ్ సుబ్బమ్మ వాస్ ఫుల్ ఆఫ్ డివోటీస్.
1: ఎంత అదృష్టవంతురాలవు తల్లి నీవు.
2: Everyone started complimenting her, how lucky you are.
1: ఇతరులకు ఇచ్చినటువంటి మాటలు ఎట్టుండినప్పటికీ తమకు ఇచ్చినటువంటి మాటను స్వామి నెరవేర్చుకున్నాడు.
2: వాట్ ఆర్ అదర్స్ మే సే బట్ భగవాన్ విల్ సర్టన్లీ ఫుల్ఫిల్ ద ప్రామిస్ మేడ్.
1: ఇదంతా గమనిస్తూ ఉండినాడు కొండమరాజు.
2: ఆల్ దిస్ ఈస్ నోటీస్డ్ బై కొండమరాజు.
1: ఈ కొండమరాజు అంతా గమనించేసి కట్టకడపటికి ఆయనకు ఈ కోరిక వచ్చింది.
2: కొండమరాజు ఆల్సో హ్యాడ్ సిమిలర్ డిజైర్.
1: స్వామి మా కులంలో పుట్టారు.
2: యు ఆర్ బోర్న్ ఇన్ అవర్ ఫ్యామిలీ.
1: మా వంశంలో పుట్టారు.
2: యు ఆర్ ఇన్ అవర్ క్లాన్.
1: మా వంశములకు తగినటువంటి ఒక కీర్తిని సంపాదించారు.
2: ఇన్ ఫ్యాక్ట్ యు బ్రాట్ ది నేమ్ టు ది హోల్ క్లాన్.
1: అయితే నాకు ఈ జన్మ తరించాలి.
2: ఐ వాంట్ లిబరేషన్.
1: నా నోట్లో నీరు పోయాలి అంత సమయంలో.
2: ఐ ప్రే టు యూ దట్ యూ షుడ్ బి నియర్ మీ యాజ్ ది ఎండ్ అప్రోచెస్ అండ్ మేక్.
1: తప్పక దానిని అనుకోవాల్సినటువంటి విషయం లేదు.
2: In fact, there is nothing more to ask.
1: నేను తప్పక పోస్తాను అని చెప్పాను.
2: And Swami said, yes, I'll certainly be with you.
1: స్వామి చెప్పిన తర్వాత ఇంకా తప్పడు అని ఒకే ఆనందం ఆయనకు.
2: And he was so happy because Swami will certainly stick to his promise.
1: సరే ఒకనాడు రాత్రి ఆయన ఇంటికి నేను వెళ్ళాను, నడుచుకొని పోయాను.
2: One day night Swami went there walking along.
1: అప్పుడు కొత్త మందిరం నుంచి ఊర్లోకి నడుచుకునే పోవాలి.
2: That was the only way to reach. One has to walk the distance.
1: పోయేటప్పటికి చూచాడు.
2: And he noticed
1: కొండమరాజు.
2: కొండమరాజు saw Swami.
1: ఈశ్వరమ్మ అని పిలిచాడు.
2: He said, ఈశ్వరమ్మ.
1: అనగా ఈ దేహానికి తల్లి.
2: The mother of Bhagavan.
1: అప్పుడు ఏం మామా అని వచ్చింది.
2: And ఈశ్వరమ్మ started reaching that place saying, what is it you want?
1: ఈ పొద్దు ఇంకా నేను ఉండను.
2: He said, I am not going to live any longer.
1: కొంచెము పూర్ణం చేసి పెట్టు.
2: And got the some rice pudding be ready.
1: పూర్ణంలో ఇది పెట్టి కొంత ఒక చిన్నది ఒక ఓడిగా చేసి పెట్టు.
2: And also make certain other preparations also.
1: ఎవ్వరికి తెలియదు ఆమెనే చేసి పెట్టింది.
2: She alone made these preparations.
1: ఆమె చేసి పెట్టిన తర్వాత తను ఎక్కడో పోయినట్టుగా మైట్ బయటకు పోయినట్టుగా పోయాడు.
2: అండ్ కొండమరాజు లెఫ్ట్ దట్ ప్లేస్ యాజ్ ఇఫ్ హి హస్ గాట్ సమ్ జాబ్ టు లుక్ ఇన్.
1: ఆ లోపల తట్టలో పెట్టించాడు ఈ యొక్క ఓడిగను.
2: అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సర్వ్డ్ ఇన్ ఎ ప్లేట్.
1: పెట్టి ఆయన వచ్చేటప్పటికి నేను తీసుకెళ్లి తట్టను పెట్టాను.
2: అండ్ స్వామి కెప్ట్ దిస్ ప్లేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: స్వామి ఏమి మీ శక్తి సామర్థ్యములు మాకేమీ అర్థం కావటం లేదే.
2: కొండమరాజు సెడ్ స్వామి హౌ powerful you are, how mysterious you are, we are not able to comprehend.
1: Pudu petti danni konchi kalipi ayana note lo pettanu.
2: Swami mixed and made him eat.
1: Appudu ayanaku 102va samvatsaram.
2: He was age 102 at the time.
1: Atti vaadainappudiki nadchukoni kotta mandi ayanaku vacheetundi vaadu.
2: At that age also he could walk well.
1: Enduku nee vittu vastavu, pasuvulanta tirugaadutuntayi, ఏమైనా నెట్టితే కూడాను నువ్వు కింద పడిపోతే చాలా ప్రమాదం కదా అని నేను చెప్పేవాడిని.
2: భగవాన్ యూజ్ టు కాషన్ హిమ్, వై డు యూ వాక్ దట్ లాంగ్ డిస్టెన్స్, యూ మే స్లీప్ ఆన్ ద వే.
1: స్వామి నీవే మా అండదండలుగా ఉంటున్నప్పుడు ఏ యొక్క పసి వచ్చి నన్ను నొట్టుతుంది అని చాలా ధైర్యంగా చెప్పేటువంటి వాడు.
2: అండ్ హిస్ రెస్పాన్స్ వాస్ దిస్, వెన్ స్వామి వెన్ యు ఆర్ బై మై సైడ్ యాజ్ ఎ సపోర్ట్ నో అదర్ థింగ్ కెన్ కమ్ ఇన్ అవర్ వే.
1: ఇంకా కొండమరాజు ఇంటి దగ్గరికి వెళ్ళాను.
2: And Swami went to the residence of Kondamaraju.
1: Atta poyi cheppi tatta iskonu vachindi Ishwaramma.
2: Ishwaramma brought the plate.
1: Idigo tata ee rotte meer tinandi, ee vodiga meer bhujinchandi.
2: And Bhagwan said, grandfather, you eat these preparations.
1: Noru techadu.
2: And he opened his mouth.
1: Nene tunchi konchi konchi konchi konchi notla pettu vachanu.
2: Swami made him eat bit by bit.
1: Ba enta maduranga untundali Ishwaramma. నీవు ఏనాడు కూడా నువ్వు ఇలాంటి ఓడిగ చేయలేదు కదా, ఈనాడు ఎందుకు ఇంత గొప్ప ఓడిగా ఉంటుండాలి అని చాలా మెచ్చుకున్నాడు.
2: అండ్ కొండమరాజు ప్రైజ్ ఈశ్వరమ్మ, యూ నెవర్ ప్రిపేర్డ్ లైక్ దిస్, ప్రిపరేషన్స్ ఆర్ ఎక్సలెంట్, హీ సెడ్.
1: స్వామి నేను కోరి కోరి చేస్తుంటే అన్ని తప్పులే జరిగేటువంటిది, ఈనాడు ఏ విధంగానూ నేను కోరలేదు, తమరు చెప్పారు స్వామి ఇచ్చాడు అని నేను చేస్తున్నాను.
2: When I do it purposefully, things are not in the way as they are today.
1: నా శక్తి సామర్థ్యం ఏమీ కాదు మామా అనింది.
2: These are not my skills and capacities, no.
1: అప్పటికి పెద్ద వెంకమరాజు చిన్న వెంకమరాజు అతని కుమారులు వాళ్ళిద్దరు కూడా వచ్చారు.
2: ఇన్ ద మీన్ టైమ్ పెద్ద వెంకమరాజు చిన్న వెంకమరాజు సన్స్ రీచ్డ్ దేర్.
1: వచ్చేటప్పటికి వారికి కూడా కొంచెం పెట్టాడు.
2: అండ్ స్వామి సర్వ్డ్ దెమ్ ఆల్సో.
1: అంతా తిన్న తర్వాత నీళ్లు త్రాగాడు. అమ్మా నాకు నిద్ర వస్తా ఉంది అని పండుకున్నాడు.
2: దెన్ హీ డ్రాంక్ వాటర్ అండ్ సెడ్ ఐఎమ్ స్లీపీ అండ్ రెస్టెడ్.
1: ఆమె చెప్పింది, ఈశ్వరమ్మ ఇది నిద్ర కాదు.
2: ఈశ్వరమ్మ సెడ్ దిస్ నాట్ స్లీప్,
1: ఇది స్వామి యొక్క సంకల్పమే.
2: దిస్ ఇస్ స్వామీస్ విల్
1: అని చెప్పింది. ఇంకందరూ పోండి అని చెప్పారు.
2: అండ్ స్వామి సెడ్ లెట్ ఆల్ ఆఫ్ యూ గో.
1: నేను చెప్పాను పెద్ద వెంకటరాజుకు చిన్న వెంకటరాజుకు కట్టెలు గిట్టెలంతా తయారు చేసి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పాను.
2: Swami instructed Pedavenkamaraju, Chinnavenkamaraju to make all the preparations ready. All could know this.
1: దానివల్ల చెప్పిన మాటను దక్కించుకునేటువంటి వాడు సత్యసాయి బాబా అనేటువంటి పేరును ఆ కొండవరాజు ఒక్కతూరి పబ్లిష్ చేశాడు.
2: అండ్ కొండవరాజు పబ్లిష్డ్ అట్ వన్స్ సత్యసాయి విల్ సర్టన్లీ హోల్డ్ ఆన్ టు హిస్ ప్రామిస్.
1: అతని పేరే సత్యము.
2: హిస్ వెరీ నేమ్ ఇస్ సత్య.
1: సత్య సత్య సత్య అని పిలిచేటువంటి వాడు.
2: హిస్ నేమ్ ఇస్ సత్య. కొండవరాజు యూస్ టు కాల్ స్వామి సత్య సత్య.
1: అందరు కూడాను ఏదేదో ఇంకొక పేరుతో పిలుస్తుంటే ఈయన మాత్రం ఆ పేర్లు ఉపయోగపెట్టలేదు.
2: అదర్స్ మే కాల్ హిమ్ ఇన్ ఎ డిఫరెంట్ వే బట్ కొండమరాజ్ ఆల్వేస్ అడ్రెస్ హిమ్ ఎస్ సత్య
1: సత్య సత్య సత్య.
2: హి ఆల్వేస్ కాల్డ్ హిమ్ సత్య.
1: కానీ గృహమమ్మాయి కూడాను ఇంకొక పేరు పోయలేదు, సత్యం సత్యం సత్యం అనేటువంటిది.
2: బట్ ద మదర్ ఆల్సో అడ్రెస్ హిమ్ సత్యం సత్యం ట్రూత్.
1: ఈ ఇద్దరు తప్ప మిగిలినటువంటి వారందరూ కూడాను ఏదేదో పేరు పెట్టుకునేది, నారాయణ సత్యనారాయణ ఇట్లా ఇట్లా పిలిచి పేరు పిలిచేటువంటి వాడు.
2: బట్ అదర్స్ హ్యాడ్ దేర్ ఓన్ వే ఆఫ్ కాలింగ్ భగవాన్ సత్యనారాయణ అండ్ సో ఆన్.
1: ఈ విధంగా జరుపుకుంటూ ఈ ఇరువురి జన్మలు సార్థకమైపోయినాయి.
2: థింగ్స్ వెంట్ ఆన్ బీ దట్ యాజ్ ఇట్ మే దోస్ టు ఆర్ లిబరేటెడ్.
1: ఈ విధంగా చెప్పిన మాటను దక్కించుకోవటం కోసం నేను ఎన్ని ఆటలైనా ఆడుతుంటాను.
2: భగవాన్ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్ గివెన్ యూ గో టు ఎనీ.
1: కానీ చాలా మంది భక్తులు మాటలు ఇస్తారు కానీ నా మాట వారికి తగ్గించుకోరు.
2: బట్ మెనీ పీపుల్ మేక్ ప్రామిస్ బట్ దే డోంట్ స్టిక్ టు దేర్ ప్రామిస్.
1: నాయన నిజంగా నేను వెంటనే ఉంటుంటాను, నువ్వేం యోచన పెట్టుకోవద్దు అని చెప్తే అప్పటికప్పుడు మాత్రము సరే అని అనేటువంటి వాళ్ళు మరి తర్వాత మర్చిపోయేటువంటి వారు.
2: వెన్ భగవాన్ సేస్ ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, బట్ వీ అపియర్ టు హ్యావ్ బిలీవ్డ్ దట్ అట్ దట్ మోమెంట్ అండ్ ఫర్గెట్ లేటర్.
1: కనుక ఈ విధంగా తప్పించుకుని పోయేటువంటి వారు.
2: That's how the people are. They don't believe.
1: నాకు ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలను చాలా దగ్గర తీసుకుని వాళ్ళ దగ్గర పోషించాలని నాకు చాలా ఆశ.
2: స్వామి రియల్లీ ఇంటెన్స్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఆర్ఫన్స్, దోస్ హు ఆర్ లెఫ్ట్ విత్ నన్, భగవాన్ ఈజ్ దేర్ రిఫ్యూజ్.
1: ఇప్పుడు అదే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలను అక్కడ మీరు చూచింటారు పుట్టపర్తికి దగ్గర లోపలనే.
2: వెరీ క్లోజ్ టు పుట్టపర్తి.
1: వారికి ఒక ఇండ్లు కట్టించి
2: స్వామి కన్స్ట్రక్టెడ్ రెసిడెన్సెస్ ఫర్ దెమ్.
1: వాళ్లకు వంటలంతా చేపించి
2: అండ్ ఆల్ ఫుడ్ ఇస్ సర్వ్డ్ టు దెమ్.
1: వాళ్ళంతా కూడా చక్కగా పోషిస్తూ వచ్చాను.
2: అండ్ భగవాన్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ఫన్స్.
1: వాళ్ళు ఇప్పుడు ఎట్ట ఉన్నారంటే,
2: హౌ ఆర్ దే టుడే,
1: చిన్న చిన్న పిల్లలు,
2: స్మాల్ చిల్డ్రన్.
1: వాళ్ళు ఫస్ట్ క్లాస్ కూడా పాస్ చేయలేదు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే డింట్ గెట్ త్రూ ఫస్ట్ క్లాస్. ఈవెన్
1: ఫస్ట్ క్లాస్ కాకపోయినప్పటికీ ఆ పిల్లలు 10th క్లాస్ లో పాస్ అయినారు.
2: అండ్ టుడే దే కుడ్ పాస్ 10th క్లాస్.
1: వాళ్లే ఇంగ్లీష్ నేర్చుకోవటం, వాళ్లే తెలుగు నేర్చుకోవటం, వాళ్లే అన్ని విధాల పాటలు పాడుకోవటం, అన్ని విధాల వాళ్లే ఇప్పుడు 10th క్లాస్ పాస్ చేశారు.
2: దే హ్యావ్ లెర్న్ ఆల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలుగు. దే స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ మ్యూజిక్ అండ్ దే పాస్ సక్సెస్ఫుల్లీ ద 10th క్లాస్.
1: ఈ విధంగా ఎక్కడ పోయినప్పుడు నేను నా యొక్క పని ఇదే విధంగానే చేయాలి. దిక్కులేనటువంటి వారికి దేవుడే దిక్కు అని.
2: భగవాన్ ఈజ్ ద రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్ లార్న్. వేర్ ఎవర్ హీ గోస్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి దట్ నీడ్ హిమ్.
1: కనుక నేను ఒక్కటే అని కాదు, చెప్పడానికి పోనుకుంటే ఎన్నైనా కానీ చెప్పచ్చు.
2: దెర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ దట్ కుడ్ బి షేర్డ్ విత్ యూ.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మీరు కూడా నాకెంతో ప్రేమ.
2: స్వామి లవ్స్ యూ వెరీ మచ్.
1: కనుకనే మీరందరూ కూడా మంచి అభివృద్ధికి వచ్చి మంచి పేరు తెచ్చుకోండి.
2: యూ షుడ్ ప్రోగ్రెస్ అడ్వాన్స్ ఇన్ లైఫ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: ఆ పేరు తెచ్చుకున్నటువంటి వారికి నేను ఎంతైనా కృతజ్ఞతగా ఉంటాను.
2: అండ్ స్వామి విల్ అప్రిషియేట్ యూ ఇఫ్ యూ కమ్ అప్ ఇన్ లైఫ్.
1: మీకు ఏదడినా కూడా నేను ఇస్తాను.
2: భగవాన్ ఈజ్ రెడీ టు గివ్ యూ వాట్ ఎవర్ యూ వాంట్.
1: నన్ను నేనే మీకు ఇచ్చుకుంటున్నాను.
2: భగవాన్ ఈజ్ రెడీ టు ఆఫర్ హిజ్ ఓన్ సెల్ఫ్ టు యూ.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మీ ప్రేమతత్వము నా యొక్క అనురాగతత్వమునకు అంటుకొని రెండు విధాలు కూడాను ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటుండయి.
2: ఇట్ ఈస్ పర్ఫెక్ట్ యూనిజన్ అండ్ హార్మనీ heart to heart, love to love between Swami and his students.
1: అనేక రకములుగా కూడాను వాళ్ళు వాళ్ళకి తగినటువంటి యొక్క శిక్షలు రక్షణ రెండు కూడా కల్పించుకుంటూ వచ్చారు.
2: Many people had శిక్షణ, training, రక్షణ, protection from the divine hands.
1: నేను ఎవరిని కూడా ఏ విధంగా కూడా దండించలేదు.
2: స్వామి నెవర్ పనిష్డ్ ఎనీబడీ.
1: ఎవరైనా పిల్లలు కూడా తప్పు చేస్తే, నాయన నువ్వు ఈ పని చేసావా, మంచిది, ఇక పని చేయదు అని చెప్పేటువంటి వాడిని.
2: If any boy commits any mistake, he just warns him, don't do that, don't repeat it.
1: Kanuka naaku koopam anedi ekkada ledu.
2: Swami has no trace of anger at all.
1: Kaani kontha mandi ee koopam veyakunda untaru sai baba antaru.
2: Some say, how is it that he has no anger? How is it possible?
1: Vaari kosamai kontha varaku nu gattiga cheppavalsi vachedi.
2: At least for the circumstances he had to pick up anger and speak harshly.
1: ఇవన్నీ కూడా ఏవి నా నుంచి వచ్చినవి కాదు.
2: ఇన్ ఫ్యాక్ట్ దే వర్ నాట్ ట్రూలీ దేర్ విదిన్.
1: నోటి నాలుగు నుంచి వాళ్ళు ఏదో సరిచేసేయాలని వచ్చేటువంటి పెద్దవాడు.
2: ఇట్ ఈస్ ఓన్లీ టు కరెక్ట్ పీపుల్ వెర్బల్ ఓకల్ ఓరల్ ఎక్స్ప్రెషన్.
1: నేను ఎవరి అందరిపైన నాకు ప్రేమనే.
2: స్వామి లవ్స్ ఆల్.
1: ఈ ప్రేమ ఎవరికి కానరాదు.
2: అండ్ దిస్ లవ్ ఇస్ నాన్ అపేరెంట్.
1: ఎన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నా కూడా ఆ ప్రేమ అక్కడికి పరిగెత్తి.
2: This love will be with you. You may be thousands and thousands of miles away from here.
1: Kanuka meer na paina ye uddesham meer pettukovaddandi. Swamiki ma paina kopam emo, swamiki ma paina arishtam emo ani meer ye matram tarachandi.
2: Never think that Swami is angry with you. Never think that Swami dislikes you. No, he loves everybody all the time.
0: You were listening to the Divine Discourse delivered by Bhagwan Baba on the evening of the 9th of March 2005 on the occasion of Mahashivaratri.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ఈనాటి చదువు విషయమై నేను చెప్పలేదు.
1: భగవాన్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషన్ కు అంత్యం అనేటువంటిది ఒకటి ఉన్నది.
1: దేర్ ఇస్ ఎన్ ఎండ్ ఫార్ దిస్ పర్సూట్ ఆఫ్ లర్నింగ్ ఎడ్యుకేషన్.
0: అది సత్యము,
1: దట్ ఈస్ ట్రూత్.
0: ఆ సత్యము తప్ప అన్ని నేర్చుకున్నటువంటి వారి యొక్క చదువు సరి అయిన చదువు కాదు, ప్రాకృతమైన చదువు.
1: బియాండ్ ట్రూత్ నథింగ్ ఎల్స్ ఈస్ టు బి సాట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. Without this truth, it is no education at all.
0: జగత్తులో ఇన్ని కోట్ల మంది ఉన్నారు విద్యావంతులు.
1: In this world, there are crores and crores of educated people.
0: కానీ వీరంతా చేసేటువంటి పని ఏమిటి?
1: What is it they are doing?
0: పరోపకారం అనేటువంటిది ఎక్కడ కూడా నాకు కలిగించలేదు.
1: There is no iota or trace of the temperament to help anybody.
0: Kani jaligipothundi.
1: Beyond truth, nothing else is to be sought in the process of education. Without this truth, it is no education at all.

0: or traits of the temperament to help anybody.
1: Kani jaligipothundadi chaduvu.
0: However, the process of education is going on.
1: Idi bhautika chaduve gaani aadhyatmika chaduvu kaadu.
0: This is only the secular education and not in any way spiritual education.
1: Nijamga education ante spiritual education kavali.
0: The true education is spiritual education, which is essential.
1: అదొక్కటే దైవాన్ని నిరూపించేటువంటిది.
0: The spiritual education only proves the divinity.
1: ఈ భౌతిక ఎడ్యుకేషన్ అన్ని కూడాను ఈ లౌకిక ఎడ్యుకేషన్ అన్నీ పొట్టకూటి కోసం, బ్రతికేందుకోసం, కుటుంబాన్ని అభివృద్ధి పరచుకునే కోసం.
0: The physical, the ephemeral worldly education is only to eke out our living, to maintain our families.
1: The end of the education is character.
0: The end of education is character.
1: అది లేకుండా ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేదు.
0: Without character you may have anything, that's all useless.
1: ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క దీనిని పదమును దూరం పెట్టారు.
0: Today we have distanced ourselves from such a sacred goal.
1: అనగా మనం ఈనాడు ఎడ్యుకేషన్ తో చదువుతున్నారు కానీ అదంత ఎడ్యుకేషన్ చేస్తున్నారు.
0: వీఆర్ అక్వైరింగ్ నో ఎడ్యుకేషన్ నో డౌట్ బట్ యెట్ ఇట్ ఈస్ నాట్ ఈల్డింగ్ ద ప్రాపర్ ఆబ్జెక్టివ్ ద పర్పస్ ఫర్ విచ్ ఇట్ ఈస్ ఇంటెండెడ్.
1: ఇట్ చదువు మనం చదివి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ అక్వైరింగ్ సచ్ ఎడ్యుకేషన్?
1: అది ప్రపంచాన్ని కొంతవరకు వశం చేసుకుంటుంది.
0: You may be able to have some kind of position in this world.
1: Kani physical tagineetvanti yokka ivi adi kaadu. Antarmukhamainaatvanti yokka bhavamu bahirmukhamainaatvanti yokka seja rendu kudanu okatiga undali.
0: It is not enough if you have physical development, the outward progress, but it is important to have inner and outer advancement.
1: The end of education is character. Now
0: Bhagavan says the end of education is character.
1: Kani atti guname lekapothe ivanni kudanu motti nishprayojanam ayinatvanti.
0: Without this fundamental character which we acquire out of education, without that all the rest would be in vain.
1: Anni kudanu oka bhaktiki sambandhinchinatvantiga undali.
0: Our association to education, our commitment to the family should all be one in perfect unison and harmony.
1: Ivanni యూనిటీ అయినప్పుడే డివినిటీ మనకు లభిస్తుంది.
0: వెన్ వన్స్ వీ ఫైండ్ యూనిటీ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ డివినిటీ.
1: ఈనాటి ఎడ్యుకేషన్ అంతా కూడా స్వార్థం స్వార్థం స్వార్థం.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ సెల్ఫిష్నెస్ అలోన్.
1: కానీ నిజమైన ఎడ్యుకేషన్ సెల్ఫ్లెస్.
0: బట్ ద ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ టు బి సెల్ఫ్లెస్.
1: అది తన యొక్క స్వార్థమని మాని తాను పరాధీనమైనటువంటి యొక్క పరుల యొక్క మేలు ఆశిస్తుంటారు.
0: ద ట్రూ ఎడ్యుకేషన్ విల్ నెవర్ కన్ఫైన్ యూ, విల్ నెవర్ లిమిట్ యూ టు యువర్ ఓన్ సెల్ఫ్. ఆన్ అదర్ హ్యాండ్ ఇట్ విల్ మేక్ యూ టు కన్సిడర్ అండ్ టు ఇన్వాల్వ్ అండ్ టు థింక్ ఆఫ్ అదర్స్.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరప్రయోజనం.
0: మెరిట్ మీన్స్ హెల్పింగ్ అదర్స్. ఇట్ ఇస్ ద సిన్ టు హార్మ్ ఎనీబడి.
1: ఎక్కడికి వెళ్ళినా కూడాను తనకు ఏదైనా ఒక స్వార్థం ఉన్నదా అని విశ్వసిస్తున్నారు.
0: టుడే వేర్ ఎవర్ వీ గో అవర్ థాట్ వుడ్ బి సెల్ఫ్ సెంటర్డ్ ఆర్ సెల్ఫిష్.
1: కానీ నిజమైనటువంటి సెల్ఫ్ తన యొక్క ఆత్మని.
0: ట్రూలీ స్పీకింగ్ ద ట్రూ సెల్ఫ్ ఈజ్ వన్స్ ఓన్ స్పిరిట్ ఆర్ ఆత్మ.
1: దానిని చైతన్య శక్తి అంటారు.
0: దట్స్ వాట్ ఈజ్ చైతన్య ఆర్ కాన్షియస్నెస్.
1: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఆ చైతన్యం ఉండేటట్టు చేతని ఈశ్వర సర్వభూతానాం అని పేరు పెట్టింది.
0: దిస్ కాన్షియస్నెస్ ఈజ్ ఇమ్మనెంట్ ఇన్ ఎవ్రీబడి అండ్ దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్.
1: ప్రతి మానవుడి ఎందుకు ఆ విధమైనటువంటి ఆత్మతత్వం ఉంటుండాలి.
0: దిస్ సెల్ఫ్ ఆత్మ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: ఆత్మ సర్వభూతానాం.
0: ద సేమ్ సెల్ఫ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్ ద క్రీచర్స్.
1: కనుక నీవు ఆ స్వార్థాన్ని నువ్వు వదిలిపెట్టి నిజమైనటువంటి యొక్క పదార్థము ఆత్మతత్వమే భావించ

0: Therefore, we have to give up this selfishness. Then once you think of others and the rest of the people in a spirit of service, you will be able to understand the spiritual content of education. The modern education is making everyone selfish. You will have the true education if only you give up this selfishness.
1: అది పోయిన తర్వాతనే నీ హృదయము పవిత్రమవుతుంది, పరిశుద్ధమవుతుంది.
0: When once you get rid of this selfishness, your heart will be sacred.
1: అందుకోసమనే మొదలు self.
0: Therefore, to begin with, the self.
1: రెండవది help.
0: Next stage, help.
1: మూడవది త్యాగం.
0: The third one, sacrifice.
1: ఈ మూడింటి వల్లనే నిజమైనటువంటి మానవుడిగా తయారవుతాడు గాని కేవలం ఎడ్యుకేషన్ వల్ల మానవుడిగా తయారు కాడు.
0: ద సెల్ఫ్ హెల్ప్ అండ్ సాక్రిఫైస్ విల్ షేప్ యూ యాజ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ అండ్ యూ కెన్నాట్ బి ట్రూ మన్ హ్యూమన్ బీయింగ్ వితౌట్ దీస్ త్రీ.
1: పశుపక్షి మృగాదుల ఎందుకు కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క ఆత్మతత్వం లేదు.
0: అండ్ ద సాంక్టిటీ ఆఫ్ ద సెల్ఫ్ ఈజ్ రియలైజ్డ్ బై మ్యాన్ నాట్ బై బర్డ్స్ బీస్ట్ అండ్ ఎనిమల్స్.
1: కానీ ఒక్క మనిషి ఎందు మాత్రమే ఇట్టి నిస్వార్థమైనటువంటి యొక్క గుణము ప్రకటిస్తుండాలి.
0: ది సెల్ఫ్లెస్ యాటిట్యూడ్ ఈజ్ ప్రివలెంట్ ఇన్ మ్యాన్ కైండ్.
1: కనుక మానవునికి నిజమైనటువంటి యొక్క ప్రాణము, నిజమైనటువంటి యొక్క హెల్ప్ ఏవిది అని విచారిస్తే,
0: ఇఫ్ యూ జస్ట్ ఇన్వెస్టిగేట్ వాట్ ఈజ్ అవర్ లైఫ్, వాట్ ఈజ్ ద ట్రూ హెల్ప్.
1: కానీ పశుపక్షి మృగాదులు ఎందు ఎక్కడ వెతికినను ఒక్కటి కూడా మనకు చిక్కదు.
0: These things you do not find among birds, animals and bees.
1: కాని ఒక్క క్యారెక్టర్ ఎందు మాత్రమే మనిషికి విలువ ఉంటుండాలి.
0: Man has a value if only he has character.
1: అది లేకుండా ఉండినా వాడు మనిషే కాదు.
0: Without character, you cannot call him a human being.
1: కనుక మనము దాన్ని కాపాడుకోవడానికి తగినటువంటి చదువులు మనం చదవాలి.
0: Therefore, we should acquire knowledge and education to maintain and uphold our character.
1: Man enni chadulu chadina kani jobil nimpukovatam kosam kadu.
0: We should not study only to fill our pockets with money.
1: Kanuka money manike em chestundi?
0: What is it that money is going to do?
1: Bhavanalu kattinchochu.
0: You may have big mansions.
1: Inga goppa peru tetchukovachu.
0: You may get a good name.
1: Kani andulo character zero.
0: But in all these things that you get out of money, the character content is zero.
1: అట్టి వారిని ఈనాడు లోకం కూడా ప్రేమిస్తుండాలి.
0: The world really appreciates, respects those people without character today.
1: Character లేనటువంటి వాడు మనిషే కాదు.
0: He is not at all a human being bereft of character.
1: పశువులే చెప్పొచ్చు.
0: We can say that he is just an animal.
1: కనుక animal అయినా మేడం దానికి ఒక సీజన్ అండ్ రీజన్ ఉండదు.
0: Animal at least much better because animal has a reason and a season.
1: Kani ee manishiki no reason, no season.
0: Man, human being has no reason, has no season.
1: Ekkada poyina kodunu swartham swartham swartham.
0: Everywhere, wherever he moves about, he is totally selfish.
1: Ee swartham vachinappude manam anta kodunu oka pedda manushulu ga tayaraduthunnam.
0: When once the selfishness steps into our life, we become totally different from the life of a human being.
1: అందరి ఎంత కూడా ఈ క్యారెక్టర్ చాలా ముఖ్యమైనటువంటిది.
0: Therefore, the character is most important.
1: ఈ క్యారెక్టర్ కు సత్య ధర్మములే ప్రధానమైనటువంటి పునాదులు.
0: For this character, satya the truth, dharma the righteousness are the foundation.
1: ఈ రెండు కూడా ఒకటైపోతాయి మరి.
0: Both of them, however, get unified.
1: సత్యం నాస్తి పరో ధర్మ.
0: There is no dharma beyond satya.
1: సత్యం అనే పునాది ప్రణయం.
0: Basing on the foundation of truth,
1: dharmam ane bhavanamu nilchi undi.
0: The building of dharma righteousness stands.
1: Satyame kulipothe dharmam ane pere kuda undadu.
0: When once the foundation satya is gone, the building dharma cannot continue to exist any longer.
1: Kaluka ee satya dharmam rendu kudanu manavunaku pradhanamainatvatti yokka angamulu.
0: Therefore, the satya and dharma are most essential for the entire humanity.
1: Satya dharma premam ee rendu chernapude prema vaiyadirtundi.
0: When one satya and dharma are together, there is a place for prema or love.
1: Padavulani na palam sunna
0: Without such a dharma and prema, what for? By occupying exalted high positions in society.
1: Satya dharma prema chantu lekunna.
0: Without truth, dharma, love and peace.
1: ఈ మూడు లేకుండా వెళ్ళిపోతే అసలు శాంతియే మనకు ఉండదు.
0: యూ విల్ నాట్ హ్యావ్ ద ట్రూ పీస్ ఇన్ ఇన్ ట్రూ స్పిరిట్ ఆఫ్ ద టర్మ్.
1: ఎవరినైనా అడగండి, నాకు అన్ని ఉన్నాయి కానీ నాకు పీస్ ఆఫ్ మైండ్ లేదు.
0: యూ ఆస్క్ ఎనీబడి, ఎవ్రీవన్ స్టార్ట్స్ రెస్పాండింగ్ దిస్ వే, ఐ హ్యావ్ ఆల్ బట్ ఐ డోంట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
1: ఆ పీస్ ఆఫ్ మైండ్ లేనటువంటి వాడికే ఇన్ని రకములైనటువంటి గుణములు.
0: The person without peace of mind will have all these evil qualities.
1: నిజముగా ఆ పీస్ ఒకటి ఉంటుంటే ఎంతైనా మనం సుఖపడవచ్చు లోకంలో.
0: When once you are in peace, when once you are peaceful, you can be happy, prosperous.
1: మనకు కష్టములే లేవు.
0: There will be no difficulties.
1: మానవుడు ఎంత పుణ్యాత్ముడు.
0: Man is really meritorious.
1: అనేక పుణ్యములు చేసి అనేక సత్యధర్మములను ప్రకటించి తాను అంతటి వాడు అయిపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ పాస్ట్ మెరిట్స్, బికాస్ ఆఫ్ అబ్జర్వెన్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్, హీఈస్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ టుడే.
1: ఆ రెండు లేకపోతే వాడు మానవుడే కాదు.
0: వితౌట్ దీస్ టూ హీ లూజెస్ ద వెరీ హ్యూమన్ క్వాలిటీ.
1: లేక దానవుడైనా కావచ్చును, లేక అనిమలైనా కావచ్చు.
0: ఎయిదర్ హీ బికమ్స్ ఎ డెమన్ ఆర్ లీడ్స్ ది లైఫ్ ఆఫ్ ఎన్ అనిమల్.
1: ఈ రెండు ఉండేటువంటి వాడే నిజమైన మానవుడు.
0: Therefore, you can be a true human being if you have satya and dharma.
1: Manava.
0: There are three letters. Manava.
1: Ma anaga prapancha vyamohamu.
0: Ma means attachment to the world.
1: Na anaga lekunda.
0: Na means without attachment.
1: Who means unnadu.
0: Va here means the one who lives without attachment to the world.
1: Attachment lekunda undinatuvanti vade nijamainatuvanti manavudu.
0: A true human being, manava, is the one who has no attachment.
1: Manavudiga unnadu kani attachment ante emiti? Meeru edo pelli chesukovatam, pillalu undatam, kutumbanni penchukovatam, ivanni kuda attachment antaru.
0: He is a human being, no doubt, but what is it that we understand by this term attachment? Getting married, having children, taking care of them, bringing them up in life.
1: Ayaka manushyanetuvaru ఇలాంటి అటాచ్మెంట్ చేతనే అశాంతిని పొందుతున్నాడు.
0: మ్యాన్ ఇస్ రెస్ట్లెస్ టుడే బికాస్ ఆఫ్ అటాచ్మెంట్.
1: తినుటకు తక్కువ లేదు.
0: హెస్ ఎనఫ్ ఆఫ్ ఫుడ్ టు ఈట్.
1: ఎంజాయ్ పడుటకు తక్కువ లేదు.
0: హీ హెస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్.
1: అన్ని పదార్థములు పుచ్చుకోవచ్చు.
0: హీ కెన్ అక్వైర్ ఎనీథింగ్ హీ డిజైర్.
1: ఎక్కడైనా తాను స్వేచ్ఛగా వెళ్ళవచ్చు.
0: హీ కెన్ మూవ్ అబౌట్ ఫ్రీలీ ఎనీవేర్.
1: కానీ శాంతి అనేటువంటి దాన్ని ఎక్కడా తెచ్చుకునేదానికి వీలు లేదు.
0: Yet it is not possible for man to get peace from anywhere.
1: ఆ పీస్ రావాలనుకుంటుంటే,
0: in order to acquire this peace,
1: ఈ కనిపించుకున్నటువంటి పీసెస్ అంతా కూడా పారవేయాలి.
0: We should throw out all these pieces that you find outside.
1: నీకు సుఖం లేదు.
0: You are not happy.
1: నీకు పీసులు కూడా సుఖం లేదు.
0: And then in fact there is no peace within you, nor the people around you.
1: కనుక మనము నిజముగా ఏకాత్మలైపోయి అన్నిటి ఎందు కూడా స్వేచ్ఛగా సంచరించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ దట్ వన్ పాయింటెడ్నెస్ దట్ గాడ్ ఈస్ ప్రెజెంట్ ఎవ్రీవన్ అండ్ మూవ్ అబౌట్ ఫ్రీలీ.
1: ఆ ఫ్రీడమ్ లేనప్పుడే మానవుడు బంధితుడవుతాడు.
0: వెన్ వన్స్ దిస్ ఫ్రీడమ్ ఆఫ్ వన్నెస్ ఈజ్ లాస్ట్, మ్యాన్ ఈజ్ ఇన్ బాండేజ్.
1: ఆ లస్ట్ వచ్చినప్పుడే లవ్ దూరం అయిపోతుంది.
0: అండ్ వన్స్ దేర్ ఇస్ లస్ట్ ఈజ్ ఫార్ ఫ్రమ్ లవ్.
1: గులాబీ మొగ్గలో ఒక గులాబీ పుష్పం ఉంటుంది.
0: And here in a bud, rose flower, a bud has got flower within.
1: Flower is love.
0: It is the flower of love.
1: Anaga chakkari gunamunu chakkari nadavadikalu chakkari margamunu chuputundi.
0: The flower symbolizes love, the righteous conduct, the good behavior, good manners, good thoughts and sentiments.
1: Ee good thoughts, good behavior unnatam chethane vaadu manchi vaadu avutadu.
0: You will be naturally good if you have got the good thoughts and good behavior together.
1: ఇవన్నీ కట్టుకునేటప్పటికి ఇవంత అటాచ్మెంట్ అవుతుంది.
0: బికాస్ వితౌట్ దీస్ థింగ్స్ యు ఆర్ అటాచ్డ్.
1: డిటాచ్మెంట్ ఈజ్ సుఖం.
0: యూ విల్ హ్యావ్ ఆల్ హ్యాపీనెస్ ఇఫ్ యు ఆర్ డిటాచ్డ్.
1: కనుక డిటాచ్ అంటే వాటిని లేకుండా చేసుకోవటం కాదు.
0: డిటాచ్మెంట్ డస్ నాట్ మీన్ డినయల్.
1: నీవు సర్వులకు సహాయం చేయి.
0: హెల్ప్ ఎవ్రీబడి.
1: కానీ బీదను చూస్తే జాలిపడదు.
0: హ్యావ్ కంపాషన్ టువర్డ్స్ ద పూర్ అండ్ నీడీ.
1: ఇలాంటి కంపాషన్ అనగా ప్రేమ ఉండినప్పుడే మానవుడు మానవుడుగా అవుతాడు.
0: ఇఫ్ యు హావ్ లవ్ అండ్ కంపాషన్ యు విల్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్. శంకరాచార్య
1: అన్నిటినీ జయించుతూ వచ్చాడు.
0: హీ కుడ్ విన్ ఓవర్ ఎవ్రీబడీ.
1: కానీ ఉత్తర దేశం వెళ్ళినప్పుడు
0: వెన్ యూ విజిటెడ్ ద నార్త్ ఇండియా
1: అక్కడ ఒక డాక్టర్ చూశాడు.
0: హీ మెట్ ఏ డాక్టర్.
1: ఆ డాక్టర్ కు ఫ్యామిలీతో ఉన్నాడు.
0: అండ్ ద డాక్టర్ హ్యాస్ గాట్ హిస్ ఫ్యామిలీ.
1: అప్పుడు తాను శంకర్తో వాదం చేయాలని దిగాడు.
0: అండ్ దే వర్ ప్రిపేర్డ్ టు ఆర్గ్యూ విత్ శంకర.
1: కానీ ఆర్గ్యూ చేసినప్పటికీ దానికి ఎవరైనా ఒక సాక్షి ఉండాలి కదా, ఎవరు జయించారని.
0: బట్ దేర్ షుడ్ బి వన్ పర్సన్ హూ హాస్ టు జడ్జ్ ద విన్నర్.
1: అదే మండల మిశ్రుడి భార్య.
0: అండ్ ది జడ్జ్ హ్యాపెన్స్ టు బి ది వైఫ్ ఆఫ్ మండల మిశ్ర.
1: మండల మిశ్రుడు శంకర్తో చెగడబాడినప్పుడు
0: వెన్ మండల మిశ్ర వాజ్ రెడీ టు ఫేస్ శంకర.
1: ఎవరు జయించారు, ఎవరు జయించలేదు, ఎవరు క్వశ్చన్ సరైన ఆన్సర్ ఇచ్చారు, ఎవరు ఇవ్వలేదు అనేటువంటి నిర్ణయించడానికి ఉభయ భారతి ఉన్నారు.
0: ఉభయ భారతి వాజ్ ద జడ్జ్ టు డిసైడ్ ద వినర్ అండ్ టు డిసైడ్ ద వన్ హూ గివ్స్ అక్యురేట్ కరెక్ట్ ఆన్సర్స్ టు ద క్వశ్చన్స్ పుట్.
1: ఇప్పుడున్నటువంటి జడ్జెస్ ఎవరు కూడా పనికే రారు.
0: ద మోడర్న్ జడ్జెస్ దట్ యు ఫైండ్ టుడే దే స్టాండ్ నో వేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఉభయ భారత్.
1: వాళ్ళకు సత్యం అంటే ఏమిటో దేవుడు తెలియదు.
0: దే డు నాట్ నో వాట్ ట్రూత్ ఈజ్.
1: కానీ ట్రూత్ ఈజ్ గాడ్.
0: బట్ ట్రూత్ ఈజ్ గాడ్.
1: ఆ దాన్ని తన మనసులో పెట్టుకుని ఉభయ భారతిని నీవు సాక్ష్యం అంటే మనం చెప్పాడు.
0: ఉభయ భారతి హ్యావింగ్ కెప్ట్ ఇన్ హర్ వ్యూ ద ట్రూత్ షీ హాస్ డిసైడెడ్ టు డిసైడ్.
1: శంకర్ వారే అడిగారు మండల మిశ్రుడి.
0: శంకర హింసెల్ఫ్ రిక్వెస్టెడ్ మండల మిశ్ర.
1: మీ భార్య నీకు సాక్షిగా ఉండవచ్చునా అన్నాడు.
0: కెన్ యువర్ వైఫ్ బి ఎ జడ్జ్.
1: సత్యానికి ఎవరైతే ఏమి భార్య అయినా తల్లి అయినా బిడ్డ అయినా ఎవరైనా నాకు సర్వం ఒక్కటేను అన్నాడు.
0: టు జడ్జ్ వాట్ ఈస్ ట్రూత్ డజంట్ మ్యాటర్ ఇఫ్ వన్ ఇస్ ద వైఫ్ ఆర్ ఫాదర్ ఆర్ హస్బెండ్ హూ సో ఎవర్.
1: కనుక తప్పక ఉండవచ్చు అన్నాడు.
0: హి సెడ్ సర్టన్లీ షీ క్యాన్ బి ద జడ్జ్.
1: ఆమె ఇద్దరికి మధ్యలో నిలుచుకుంది.
0: She stood in between the two contestants.
1: Iddaru vese questions answers rendu untuntayi.
0: And each one started questioning the other and replying.
1: Kattagalapatiki
0: ultimately
1: av Shankarude jayamu annaru.
0: She decided that Shankara won.
1: Mandal Mishra fair ayipoyadu.
0: Mandal Mishra lost in this process.
1: Aa promise lo per mottamota ani cheppindi. నా మండల మిశ్రుడే గానీ అయితే నా మండల మిశ్రుడిని జగత్ కంటే కూడా ఒక శంకరుడు వారు చేస్తాను.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ మండల మిశ్ర వాస్ టు విన్ హీ విల్ హ్యావ్ ఆల్ ద పాపులారిటీ లైక్ శంకర హింసెల్ఫ్.
1: మండల మిశ్రుడే గానీ ఓడిపోతే నేను సన్యాసం తీసుకుంటాను.
0: అండ్ షీ ఫర్దర్ సెడ్ ఇఫ్ మండల మిశ్ర లూజెస్ దట్ షీ వుడ్ రిమైన్ యాజ్ అ సెలిబ్రేట్ ఆర్ అ సన్యాసి రినన్షియంట్
1: వినింది.
0: అండ్ షీ వాస్ ప్రిపేర్ టు అండర్టేక్.
1: కరెక్ట్ కాబట్టి జయము శంకరుడు లేదు అండి.
0: అల్టిమేట్లీ శంకర వన్.
1: అప్పుడు ఆయన సన్యాసిత్వం తీసుకుంది.
0: అండ్ షీ స్టార్టెడ్ హర్ లైఫ్ యాజ్ అ రినన్షియంట్ సిన్స్ దెన్.
1: సన్యాసం అనగా సర్వ ఆశలు వదులుకోవటమే సన్యాసం.
0: సన్యాస రినన్సియేషన్ మీనింగ్ గివింగ్ అప్ ఆల్ డిజైర్స్ అంబిషన్స్.
1: కనుక ఈ డిజైర్స్ ఉన్నంత వరకు వాడు సంసారి అవుతాడు.
0: So long one has a desire, he is a samsari or a householder.
1: Samsari ayinappudu aneka mandi sambandham yerpadutundi.
0: When once one is a householder, he will have contact with many people.
1: Oka sannu kodu kadigalante
0: if he has a son,
1: aa sannuku kodalu vastundi.
0: And then your son naturally will have the daughter-in-law.
1: Tarvata sannuku kodalaku pillalu avutaru.
0: And then your son and your daughter-in-law will have children in turn.
1: ఆ చిల్డ్రన్ కూడా ఎంతవరకు అవుతారు, ఎంతవరకు అయినా కావచ్చు.
0: ద చిల్డ్రన్ న్యాచురల్ కెన్ గ్రో ఫర్దర్ అండ్ ఫర్దర్.
1: కనుక అది నాకు అక్కర్లేదు అన్నారు.
0: అండ్ దట్ ఐ డోంట్ వాంట్ షీ సెడ్.
1: అందువల్లనే సన్యాసం తీసుకున్నాను.
0: దేర్ఫోర్ దిస్ స్టెప్ ఆఫ్ రినన్సియేషన్ ఈజ్ యాక్సెప్టెడ్.
1: ఆ సన్యాసం తీసుకుని ఒక నదికి గంగా నదికి వెళ్తున్నది ఆమె శిష్యులతో స్నానం చేయడానికి.
0: అండ్ వన్ డే బీయింగ్ ఎ రినన్షియంట్ హీ వాజ్ వెరీ క్లోజ్ టువర్డ్స్ దట్ రివర్ గ్యాంజెస్ టు హ్యావ్ హిస్ బాత్.
1: పోతూ ఉంటే ఇసుకపైన ఒక సన్యాసి ఇంత పెద్ద ముంత పెట్టుకుని అనగా కుండ పిచ్చిమి తీసుకునేటువంటి కుండ తల కింద పెట్టుకుని పండుకున్నాడు.
0: ఆన్ ద వే హీ సా అనదర్ రినన్షియంట్ resting his head on a pot which he uses to beg every day. And she told all the associate disciples. He calls himself the supreme renunciant.
1: అప్పుడు ఈమె చెప్పింది పరమ సన్యాస పరమ సంసారి.
0: And Ubhaya Bharati said, are you supreme renunciant or supreme householder?
1: చెప్పేటప్పటికే తాను ఏం జవాబు చెప్పకుండా పడుకున్నాడు.
0: Without any reply, he was sleeping.
1: శిష్యులారా, ఇదానికి ఒక ఆశ మాత్రమే కాదు, రెండు ఉన్నాయి.
0: And she said, disciples, look here. Not only one desire, there are two desires here.
1: అని చెప్పేటప్పుడు అది విన్నాడు.
0: And that man heard it.
1: సరే, వీరు స్నానం చేసి వచ్చేటప్పటికి
0: by time they finished their bath and were returning,
1: కుండ కొట్టేసేసేసారు.
0: And he took away that pot and broke it.
1: తర్వాత పారేసేసారు ముక్కను.
0: And he threw the pieces.
1: తెలుసుకున్నాడని ఈమె వచ్చేటప్పటికి తాను చక్కగా నిలుచుకొని, అమ్మా, మీరెవరో మహనీయుడిగా ఉంటున్నారు, నా దోషం తగ్గు కనిపెట్టారు, కాబట్టి నాకు ఆశ నిరాశ రెండు కూడా ఉంటుండకు.
0: And then as they were returning, he could find out Ubhaya Bharati standing in front of him and said, I am very grateful to you. You taught me a lesson. I don't have any desire further.
1: అని చెప్పి ప్రామిస్ చేశాడు.
0: And he promised to continue to be desireless.
1: అప్పుడు Ubhaya Bharati చాలా సంతోషించింది.
0: Then Ubhaya Bharati was extremely happy.
1: ఆ Ubhaya Bharatiki ఇతను ఎవరు? పూర్వ గురు.
0: And in fact, he was the guru of Ubhaya Bharati before.
1: అప్పుడు Ubhaya Bharati, నీవెంతటి గొప్పదానమ్మా.
0: The master was extremely happy to find the heights attained by Ubhaya Bharati.
1: ఎట్టి ఆశలు ఉండకూడదు సన్యాసికి.
0: In fact, a true renunciant should not have any ambition or desire.
1: కనుక ఇతనికి ఉన్నాయి కాబట్టి ఆశలు, కనుక ఇతను సన్యాసానికి అర్హుడు కాదు.
0: Therefore, you cannot be renunciant if you have desires.
1: అప్పుడు ఆయన, అమ్మా, నీవు నా శిష్యురాలు అయినప్పటికీ నీకు నేను నమస్కారం చేస్తాను.
0: Having been understood this way, and he said, though you are my disciple, I salute in all appreciation.
1: అప్పటి నుంచి వాడు సన్యాసం పూనుకున్నాడు.
0: And then he decided to be totally renunciant.
1: సన్యాసి గారి, సంసారి గారి, పూజ్యుడు గారి, పూజ్యనీయుడు గారి, ఎవరైనా సరే ఇలాంటి దోషములు చేయకూడదు.
0: Therefore, let him be a celibate or a renunciant or a householder or a recluse. One should not indulge in these activities.
1: కానీ ఈనాడు అన్ని వదిలినట్టుగా కనిపిస్తారు.
0: But today, people appear as though they have given up all.
1: అన్ని విడిచినటువంటి వాడే అన్నింటినీ తీసుకుంటాడు.
0: The one who has given up all wants to acquire all.
1: కనుక డిజైర్ చదువు పైన ఉన్నప్పుడు డిజైర్ ఒక్కటి మాత్రమే ఉండాలి.
0: You should have only one desire as you study.
1: ఆ డిజైర్ ఏమిటిది?
0: What is the desire?
1: బ్రహ్మచర్యం.
0: And the desire of celibacy.
1: అట్టివాడే నిజమైనటువంటి యొక్క సన్యాసి.
0: And that state of celibacy speaks of renunciation.
1: స్వామి దగ్గర వచ్చినప్పుడు, స్వామి, మాకు ఇండ్లు సంబంధాలు ఏమి మాకు వద్దు, మేము భక్తికి చూస్తున్నాము, మాకు ఏదైనా ముక్తి వచ్చే మార్గాన్ని చూపండి అంటారు.
0: People tell Bhagavan, Swami, we don't want family. We don't have any contacts. We don't want any money. We want only devotion. Teach us some liberation. They pray to Bhagavan.
1: కానీ కంపౌండ్ దాటుతాయి, బయలుదేరుతాయని గుంపులు.
0: The moment they leave this compound campus, desires will follow them in sequence.
1: కనుక ఈనాడు మానవుడి యందు స్థానబలము, ధనబలము, పశుబలము, దైవబలము, నాలుగు బలములు ఉంటున్నాయి.
0: Therefore, man has got all four forms of strength. The sthana bala, representing the place where you live. Dhana bala, the strength of money. And also strength of your physical body, the strength of your mind.
1: Kanuka, manamu sthana balamu kuda chusukovali.
0: So we should also think of the place where we live.
1: Rama Lakshmana iddaru kuda aranyamlo tirutunnaru.
0: Rama Lakshmana were moving about in the forest.
1: Oka chettu kinda poi kucchunnadu Lakshmanudu.
0: Lakshmana sat under a tree.
1: అక్కడి నుంచి వచ్చాడు, చి, నాకు ఈ స్థలమే నాకు ఎక్కడ లేదు అన్న, మనం వెళ్దాం అయోధ్యకు అన్నారు.
0: Immediately he got up and said, "Oh brother, we don't want to continue to be here any longer. Let me go," he said.
1: అన్నిటికీ విరోధమైపోయినాడు. రాముడు చెప్పినటువంటి మాట కూడా విరోధంగా మాట్లాడుతున్నాడు.
0: లక్ష్మణ స్టార్టెడ్ నెగేటింగ్ వాట్ ఎవర్ రామా సెడ్, సేయింగ్ నో టు హిమ్.
1: రామా నీ ఆజ్ఞను నేను వదిలేటువంటి వాడిని కాదు అని అక్కడ ప్రామిస్ చేసి తెలుగు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద బిగినింగ్ హీ మేడ్ ఎ ప్రామిస్ దట్ యూ స్ట్రిక్ట్లీ అడ్హియర్ టు ద కమాండ్ ఆఫ్ రామా.
1: ఏమి నువ్వు కమాండ్ చేసినా నేను దాన్ని జవదాటను అన్నాడు.
0: హీ మేడ్ ఎ ప్రామిస్ దట్ యూ విల్ నెవర్ డిజోబే ఎనీ ఆఫ్ ద కమాండ్మెంట్స్ గివెన్ టు హిమ్.
1: అప్పుడు సీత చెప్పింది.
0: దెన్ సీత సైడ్,
1: ఏమి లక్ష్మణుడు ఈ విధంగా మారిపోయాడే, ఎందుకోసము, నీకేమైనా చెప్పాడా అని సీతను ప్రశ్నించాడు రాముడు.
0: సీత వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ బికాస్ లక్ష్మణ స్టార్టెడ్ డినైయింగ్ సేయింగ్ నో టు రామా అండ్ దెన్ అండ్ షీ వెంట్ ఆన్ ఆస్కింగ్ రామా వాట్ హ్యాపెన్ టు హిమ్, వై ఈజ్ హీ సేయింగ్ నో టు యూ నౌ.
1: రాముడు దీర్ఘ ఆలోచన చేశాడు.
0: రామా థాట్ ఓవర్ ద మ్యాటర్,
1: యోచన చేసి ఇదంతా కూడాను కేవలము తిరిగినటువంటి రాజ్యం.
0: అండ్ రామా సెడ్, దిస్ నెగేషన్ దిస్ డినయల్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ ప్లేస్ బికాస్ దిస్ ప్లేస్ వాజ్ విజిటెడ్ బై
1: రాక్షసి
0: డెమన్,
1: రాక్షసులు సంచరించినటువంటి ప్రదేశం ఇది.
0: దిస్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ డెమన్స్ ఫ్రీలీ మూవ్డ్,
1: కనుక ఆ స్థలం లేకపోయేటప్పటికి రాక్షస బుద్ధులు వచ్చాయి అతనికి.
0: బికాస్ యాజ్ లక్ష్మణ వాజ్ దేర్ ఆన్ ద స్పాట్ వన్స్ అపాన్ మూవ్డ్ బై demons, he could have these thoughts of denial, rejection.
1: తక్షణమే రాముని పోయి,
0: immediately Rama went,
1: తమ్ముడైనప్పటికీ నమస్కారం చేసి,
0: though he's a brother, younger brother, he saluted him.
1: Brother, మనం ఇక్కడ వెళ్దాము, ఇక్కడ ఉండనక్కర్లేదు.
0: He said, brother, let's go, let's not stay any longer here.
1: ఇక్కడ లేకపోతే ఇంకొక కడవకు పోదాం.
0: If not here, we'll go somewhere else.
1: అంతేకాని ఈ అయోధ్య అనేటువంటి మాట నీవు పలకద్దు.
0: And don't speak of the past Ayodhya any longer.
1: Past is past.
0: Past is past.
1: Forget the past.
0: Forget the past.
1: Future is future.
0: Future is future uncertain.
1: Manam present lo unnam ippudu.
0: Live in the present.
1: Present is love it.
0: And present is present and you love it.
1: Kanuka manam podam pondu.
0: So let's go now.
1: Vellinaru. Velli inkoka adavi lopala oka chettu kinda kurchunnadu Lakshmanudu.
0: And Lakshmana sat under the tree at a different place in a forest.
1: సీత రాముడు ఒక చోట ఉన్నారు.
0: సీత రామ సాట్ అట్ అనదర్ ప్లేస్.
1: తిరిగి పరిగెత్తిపోయి శ్రీ రాముడు యొక్క పాదముల పైన పెట్టాడు.
0: అండ్ లక్ష్మణ ర్యాన్ అండ్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
1: అన్న, నాకు తెలియకుండా ఏయో రాక్షస కూడా నాలో ప్రవేశించి నిన్ను ఇన్ని విధములుగా కూడా దూషించింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ హ్యాడ్ టు సే నో టు యూ ఇన్ ది పాస్ట్ బికాస్ ద డెమోనిక్ క్వాలిటీస్ అండ్ టెంపర్మెంట్ దట్ హావ్ క్రెప్ట్ ఇన్ టు మై మైండ్
1: అని చెప్పి క్షమించండి అని చెప్పి కోరాడు.
0: అండ్ హీ సాట్ హిస్ పార్డన్.
1: అప్పుడు రాముడు చాలా సంతోషించి,
0: దెన్ రామ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్లీజ్,
1: సీత నీకు ఏ విధంగా తెలిసింది ఈ యొక్క విషయము అన్నాడు.
0: అండ్ దెన్ సెడ్ సీత, హౌ కుడ్ యు నో ద రీజన్ ఫర్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ లక్ష్మణ.
1: ఈ యొక్క దీంట్లోనే ఉన్నాను, నీ వెంట తిరిగేటువంటి వాడిని ఎలాంటి వాడు ఏమిటో కనుక్కోవాలని ఉన్నాను.
0: సీత సెడ్, సిన్స్ ఐఎమ్ విత్ యూ ఐ బి వాచ్ఫుల్, ఐ నో the attitude of the person Lakshmana who is following you.
1: Manam enaadaina kuda manam iddaru kalisi undali.
0: Any day we should be together.
1: Kabatti mana kalayakanu chedagottutundali rakshasugudamulu.
0: Therefore the demons are interfering in the friendship, in the togetherness of brothers.
1: Friendship ga undinappudiki vaarini chedinchali annindi.
0: Therefore you have to give up the demonic temperament however close you may be.
1: Appudu ramulu aanadi nunchi చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు.
0: అండ్ సిన్స్ దెన్ రామ వాజ్ ఎక్స్ట్రీమ్లీ కాన్షియస్ అబౌట్ ద ప్లేస్ వేర్ దే స్టే,
1: కనుక ఎవరి స్నేహమో వారి యొక్క గుణములే వీరిలో వస్తుంటాయి.
0: యాజ్ ఇస్ ద ఫ్రెండ్షిప్ సో విల్ బి ద క్వాలిటీస్ దట్ యూ డెవలప్.
1: ఒక రాజు తన కుమారుని ప్రశ్నించాడు.
0: వన్ కింగ్ క్వశ్చన్ హిస్ సన్,
1: నాయన నీకేది ఇష్టము అన్నాడు.
0: యా సన్, వాట్ డు యూ వాంట్, వాట్ డు యూ లైక్.
1: నాకు ఇట్టి రాజ్యములు ఎన్నైనా కావాలా అన్నాడు.
0: The son replied, I want many kingdoms of this sort.
1: Chi pommannadi aa talli.
0: And then said, what a shame it is, better you go.
1: Ilanti kumarudu naaku putte dalakante kumarudu lekunda undatame chaala manchidi.
0: And he felt, instead of having a son who is over ambitious, better I don't have a son at all.
1: Maaku kumarudu kavali, kumarudu kavali ani andaru aashistuntaru.
0: Everyone wants to have a son.
1: Son, son, son, son.
0: Everyone wants to have a son, beget a son.
1: కానీ సన్ అనేటువంటి వాడు ఎట్టుండలా?
0: సన్, హౌ షుడ్ హీ బీ?
1: తండ్రి యొక్క మంచి గుణములు బిడ్డలో ప్రవేశించాలి.
0: And the son should acquire all the noble qualities of the father.
1: కానీ ఇక్కడ నోబుల్ క్వాలిటీస్ ఎక్కడ లేదు.
0: Here there are no noble qualities at all here.
1: అలాంటి వాడిని సన్నుగా పుట్టించుకొని ఏమి ప్రయోజనము?
0: What is the use in begetting having a son of that type?
1: కనుక వీడు చెడ్డ సహసారం చేస్తాడు.
0: Because he was in bad friendship.
1: ఈ ఫ్రెండ్షిప్ ఎలాంటిదో నీవు అలాంటి వాడివే.
0: As is the friendship, so you will be.
1: కనుక నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడివే.
0: You will be naturally be in accordance with the friends you move among.
1: కనుక మంచి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి.
0: సో జాయిన్ ద గుడ్ కంపెనీ.
1: అందరితోనూ మనం ఫ్రెండ్షిప్ గా ఉండొచ్చు.
0: యూ కెన్ బి ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి.
1: కానీ చెడ్డ గుణములు వచ్చినప్పుడు మనం దూరం కావాలి.
0: బట్ వెన్ వన్స్ యూ ఐడెంటిఫై బ్యాడ్ క్వాలిటీస్ యూ బీ అవే ఫ్రమ్ దెమ్.
1: ఈ విధంగా ఉండాలని రామాయణం లోపల ఎన్నో కథలు రాశారు.
0: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ రామాయణ ఇన్ డిఫరెంట్ వేస్ త్రూ అవుట్.
1: భార్య ఏ విధంగా చెప్పింది, భర్త ఏ విధంగా చెప్పాడు, తమ్ముడు ఏ విధంగా చెప్పాడు, ఎలాంటి బుద్ధులు బోధించాడు అని ఇలాంటి క్వశ్చన్స్ అంతా తాను తాను వేసుకొని దానికి తన జవాబు అంతా కూడా సీతనే అందించింది.
0: వాట్ ఈస్ ది కమాండ్ ఆఫ్ ది హస్బెండ్, వాట్ ఈస్ ద టెంపర్మెంట్ ఆఫ్ ద బ్రదర్, వాట్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆల్ దీస్ ఆన్సర్స్ ఆర్ వెరీ వెల్ నోన్ టు సీత.
1: సీత అన్ని రకాల చెప్పింది.
0: సీత కుడ్ ఆన్సర్ రెస్పాండ్ ఇన్ ఎవ్రీ వే.
1: తండ్రి అయినా సరియే.
0: Let him be father.
1: తల్లి అయినా సరియే.
0: Let him be the mother.
1: బ్యాడ్ ఫ్రెండ్షిప్ లో తిరుగుతుంటుంటే క్షణం కూడా నమ్మవద్దు.
0: నెవర్ హ్యావ్ ఫెయిత్ ఇన్ దట్ పర్సన్ హూ ఈజ్ ఇన్ ఎ బ్యాడ్ కంపెనీ.
1: అప్పుడు రాము చాలా తప్ప సత్సంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్తే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిర్మితం, నిర్మలతత్వమే జీవన్ ముక్తి అన్నారు.
0: Therefore it is said out of good company you will have this detachment. Out of this detachment you will have purity of love that would take you to liberation.
1: అని చెప్పేటప్పటికి ఆనాటి నుంచి కూడా రాములు ఎట్టి వారి ఫ్రెండ్షిప్ చేయటం లేదు.
0: Right from that time Rama was not in the company of anybody.
1: సత్సంగం అనేటువంటిది భగవంతుడే ఫాలో చేస్తూ వచ్చాడు.
0: Good company was sought after by God himself.
1: అటువంటి సత్సంగాన్ని ఈనాడు మనం సత్సంగాన్ని మొదలుపెడుతున్నాము.
0: టుడే వీఆర్ నాట్ ఇన్ ది కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్ సత్సంగ.
1: బ్యాడ్ సంఘంతో మనం చేరిపోతున్నాము.
0: వీఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ బ్యాడ్ పీపుల్.
1: అందుకోసమే కలియుగము కలహయుగము అన్నారు.
0: దేర్ ఫోర్ కలి ఏజ్, దిస్ ఏజ్ ఆఫ్ కలి ఈస్ కాల్డ్ కలహ, ద ఏజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్.
1: కనుక మన సంఘము చేతనే మనం చేరిపోతున్నాం, కానీ మనలో ఎట్టి దోషములు లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో మిస్టేక్ ఆర్ ఫాల్ట్ Within anybody for that matter, it is because of the company.
1: తనలోని దోషములు తాను తెలుసుకున్నటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు.
0: You will be true devotee if you know, seek out your own faults.
1: అందువల్లనే ఆనాటి నుంచి కూడాను దుర్గుణములను దుస్సంగములను దూరం చేస్తూ వచ్చారు.
0: Therefore people got rid of all the bad company and bad thoughts.
1: ఈనాడు బ్యాడ్ బుక్స్ ఎక్కువైపోయినాయి.
0: And today we find many, many bad books.
1: మన దోషాన్ని పెంచేటువంటి వైపునే కానీ దోషాన్ని నిర్మూలన చేసేటువంటివి లేవు.
0: ఆల్ ద బ్యాడ్ బుక్స్ విచ్ ఆర్ ప్రజెంట్ అవైలబుల్ టుడే విల్ ఇంక్రీజ్ అవర్ బ్యాడ్ క్వాలిటీస్.
1: మీరు చూచారో లేదో,
0: వెదర్ యూ హావ్ నోటీస్డ్ ఆర్ నాట్,
1: మన పిల్లలకు సండే వచ్చినా ఇంకేమైనా హాలిడేస్ వచ్చినా మొట్టమొదట ఎక్కడ పోతారు? లైబ్రరీకి పోతారు.
0: అవర్ స్టూడెంట్స్ ఎదర్ సండే ఆర్ ఎదర్ హాలిడే ఫస్ట్ దే గో టు ద లైబ్రరీ స్ట్రైట్.
1: లైబ్రరీకి పోతారు, ఇట్లాంటి బ్యాడ్ బుక్స్ ఎక్కడున్నాయని చక్కగా వెతుకుతారు.
0: వాట్ డు దే డూ? దే విల్ బి సర్చింగ్ ఫర్ బ్యాడ్ బుక్స్ వేర్ దే ఆర్
1: బ్యాడ్ నావెల్స్.
0: బ్యాడ్ నావెల్స్
1: చూచి చూచి ఏమిటా వీడు గొప్ప ఏదో పుస్తకాలంతా వెతుకుతున్నాడు, ఏం వెతుకుతున్నాడు అని చూస్తే కట్టగడపటికి ఏదో పిచ్చి పుస్తకాలు.
0: వెన్ వన్ స్టార్ట్స్ వండరింగ్ వాట్ ఈస్ దట్ ఈ సర్చింగ్ ఫార్, ultimately he will come to know that he is in search of some cheap literature.
1: Itla ee naati sadavarulanta kudanu alanti bad books anta chalutunnaru.
0: Today you find educated people going through bad books.
1: Aa bad books chaala advertised ga untuntadi.
0: And this bad books, bad literature has got most of the advertisement.
1: Ante kaani vaaku nijanga ee kathalu manchive kaani ee pillalaku andinchukoddu aneetuvanti vicharane undadu.
0: People do not think of this factor that such things should not be passed on to the youth of this country.
1: Kanuka manaku youth valla mana friendship valla manam chestunname kaani manam evaru ye devudu kodaru చెప్పడానికి వీలు కాదు.
0: We are spoiling ourselves because of the bad company and the bad literature, the cheap books available around.
1: నీవు నీ ఆత్మవిచారం చేయకుండా ఉండేంత వరకు ఇలాంటి బ్యాడ్ సంఘం అనుకుంటుంటుంది.
0: So long you don't get into this field of self-inquiry, you are bound to be in bad company.
1: వాళ్ళు మాట చూస్తే చాలా స్వీట్గా ఉంటాయి.
0: Their words are so sweet apparently.
1: కానీ వాళ్ళ యొక్క నడత చూస్తే చాలా బ్యాడ్గా ఉంటుంది.
0: బట్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ కాండక్ట్ ఈస్ జస్ట్ ఆన్ ద కాంట్రరీ.
1: కనుక కాండక్ట్ చాలా ముఖ్యంగా ఉండండి.
0: సో కాండక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: అది మంచిగా ఉంటున్నప్పుడు నీవు మంచి మార్గంలోనే బయలుదేరుతావు.
0: వెన్ వన్స్ ది కాండక్ట్ ఈస్ గుడ్, యువర్ పాత్ ఆఫ్ లైఫ్ ఈస్ బౌండ్ టు బి గుడ్.
1: కనుక మనం మంచి సంఘాన్ని చేరాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
1: నీవు జీతాలు వస్తాయని చెప్పని పెద్ద పెద్ద క్లాసెస్ కట్ట కట్టుకుని పాస్ చేసేటప్పుడు ప్రయోజనం లేదు.
0: There is no use in acquiring high degrees expecting high pay packet.
1: కానీ ఇలాంటి డబ్బు ఎంతకాలం మనకు పనికొస్తుంది?
0: Such sort of money, how long will it be of help to you?
1: ఈ బ్యాడ్ సంపాదించినటువంటి యొక్క డబ్బు బ్యాడ్ మార్గాన్ని చూస్తుంది.
0: The money that you get by bad means will be used for bad purposes only.
1: యత్ భావం తత్ భవతి.
0: As is the feeling, so will be the experience.
1: కనుక మనం మంచి పుస్తకాలు మన హృదయానికి నచ్చినటువంటి తీసుకోవాలి.
0: Therefore we should accept it that which is acceptable, which is respectable.
1: కానీ మీరు చూస్తారు వాడు లైబ్రరీ నుంచి వచ్చినప్పుడు ఏం తెచ్చాడు అని చెప్పి చూస్తారు.
0: As you watch, what is it bringing back from the library?
1: అలాంటి బ్యాడ్ వాళ్ళు ఏ మాత్రము ఏ పుస్తకాలని కూడా చెప్పరు.
0: Such bad person will not speak any good word.
1: కానీ ఆ బ్యాడ్ పుస్తకం లోపల పెట్టుకుని పైన మాత్రం కవర్ వేస్తారు.
0: And he will keep these bad books in secrecy, maintain them secretly.
1: లోపల తీసి చూస్తే అంత బ్యాడ్ ఫోటోస్.
0: When once you open the book, you will see
1: bad matters.
0: All bad material.
1: కనుక చాలా పిల్లలతో చాలా ఈనాడు చాలా ఒక పోట్లాడినట్లుగా పోట్లాడాలి.
0: Therefore today you have to be cautioned against such bad habits.
1: ఏ పిల్లవాడిని కూడా నమ్మడానికి వీల్లేదు.
0: We are not able to go by any student.
1: వాడు మన దగ్గర స్వీట్గా మాట్లాడతారు.
0: They talk to you very sweetly.
1: కానీ చేసేదంతా కూడా పాయిజన్ గా చేస్తారు.
0: But all their actions are poisonous.
1: కనుక యాక్షన్ మనకు కావాలి.
0: సో యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్.
1: పూర్వము గురువుల దగ్గర శిష్యులు ఉండేటువంటి వారు.
0: ఇన్ ద ఎర్లియర్ డేస్ దేర్ వర్ డిసైపుల్స్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద ప్రిసెప్టర్.
1: కానీ డిసైపుల్ ను మంచిగా మార్చాలని గురువులు ఎంత మంచి ధర్మంతో ఉండినప్పటికీ వాడు చెడ్డవాళ్ళుగానే తయారు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ స్ట్రెంగ్యూస్ ఎఫర్ట్స్ బై ద ప్రిసెప్టర్ ద డిసైపుల్ కంటిన్యూస్ టు రిమైన్ వాట్ హీ హాజ్ బీన్ ఆల్ త్రూ.
1: గురువులను కాంతో అంటారు.
0: They will just kick their teachers.
1: అన్నం పెట్టిన వారిని దోషం పెడతారు.
0: They betray the person who is responsible for your maintenance of life.
1: నీ కూడి పెట్టిన వారిని కూరదోస్తాడు.
0: They become a cheater, a cheat, hypocrite.
1: ఇలాంటి గుణాలు నేర్చుకున్నారు కానీ మరి టీచర్ అంటే ఎవరు? నా గురువే కదా. గురువు అంటే ఏ విధంగా ఉంటుంటుంది? మనకు విద్యను బోధించి అక్షరాన్ని స్వీకరించి అనేక రకములుగా మనల్ని ఉద్ధారం చేసినటువంటి వాడు గురువు.
0: Who is a teacher? The teacher is the one who taught you right from the beginning alphabets, the process of learning, the acquisition of the knowledge, the good and everything that's noble of this world.
1: Sadgunambulu,
0: virtues,
1: sadbuddhi,
0: good intellect,
1: satyanirti,
0: the truth,
1: bhakti,
0: devotion,
1: kaligina vaade,
0: the one with these qualities,
1: vidyarthi,
0: he is a student indeed.
1: Alanti gunamulu untundala.
0: Such qualities should be there among students.
1: అప్పుడే అతను స్టూడెంట్ అని చెప్పేక అవుతుంది.
0: దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ హిమ్ ఎ ట్రూ స్టూడెంట్.
1: కానీ చెప్పి దానికి విరుద్ధమైనటువంటి పనులు చేసినప్పుడు వాడు స్టూపిడ్ అంటారు.
0: బట్ ఈ వన్ బిహేవ్స్ జస్ట్ ద ఆపోజిట్ డైరెక్షన్, హీ బిహేవ్ హిజ్ యాక్షన్స్ ఆర్ కాంట్రరీ టు వాట్ ఈ సెడ్, హీఈస్ నాట్ ఎ స్టూడెంట్ బట్ ఎ స్టూపిడ్.
1: కనుక ఇలాంటి స్టూపిడ్స్ తో మనం చేరకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ జాయిన్ ది కంపెనీ ఆఫ్ సచ్ స్టూపిడ్స్.
1: పోని వారి స్టూపిడ్ అని కూడా నువ్వు చెప్పకూడదు.
0: But you should not call him a stupid, though he is.
1: వాళ్ళతో మంచి వద్దు చెడ్డ వద్దు.
0: Don't bother about his qualities.
1: కనుక వారిని వారిగానే పెట్టి నీవు నీవుగానే మెలగు.
0: Leave them alone and you live for yourself.
1: అప్పుడు నీవు చాలా బాగుపడతావు.
0: Then only you will progress.
1: నీ యొక్క గుణములు అందరు కూడా జగత్తంతా మెచ్చుకుంటుంది.
0: And all your noble qualities will win the appreciation of everybody.
1: కనుక అందరినీ మనం ప్రేమించాలి.
0: We should love all.
1: ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క చదువు.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఈజ్ ట్రూ ఎడ్యుకేషన్.
1: నిజంగా మానవులకి ఆ ప్రేమను పెంచేటువంటి యొక్క విధానమును బోధించినటువంటి వాడే నిజమైన గురువు.
0: హీఈస్ ఎ ట్రూ టీచర్ ఇఫ్ హీ టీచర్స్ లవ్ ద ప్రాసెస్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ లవ్.
1: ఇలాంటి టీచర్స్ ఈనాడు ఎంతో మంది ఉన్నారు. పూర్వం
0: ఇన్ ద ఎర్లియర్ టైమ్స్ దేర్ వర్ మెనీ మెనీ టీచర్స్ ఆఫ్ దిస్ సార్ట్.
1: నాలుగేండ్లు భిక్ష పెట్టి తెచ్చేసి ఆ పిల్లవాడికి పెట్టి తాను బోధించే అడుకునేటువంటి వాడు.
0: దే విల్ ఫీడ్ దేర్ స్టూడెంట్స్, దే విల్ బెగ్ ఫర్ దెమ్, దే మెయింటైన్ దేర్ లైఫ్ అండ్ టీచ్ దెమ్.
1: అప్పుడు రెండు విధాలు కూడా ఆత్మతత్వం ఉన్నదనేటువంటి సత్యము మనకు చక్కగా అర్థమవుతుంది.
0: ఇన్ బోత్ ది వేస్ దే నో ద స్పిరిట్ ఆత్మ.
1: ఆత్మ అన్ని మంచి చేస్తుంది కానీ చెడ్డ చేయదు.
0: ది ఆత్మ ఆర్ ద స్పిరిట్ యాక్ట్స్ ఇన్ ద డీసెంట్ వే, ఇట్ సింబలైజెస్ గుడ్నెస్.
1: కనుక అట్టి పవిత్రమైనటువంటి ఆత్మను ఆత్మవిశ్వాసం లేకుండా చేసుకుంటున్నారు.
0: అండ్ వీ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఆత్మవిశ్వాస ఆన్ ఆత్మ ద స్పిరిట్.
1: ఈనాడు మంచి పిల్లలు కావాలి.
0: టుడే వీ నీడ్ గుడ్ స్టూడెంట్స్.
1: అందుకోసమని నేను ఈ విద్యాలయములంతా స్థాపించాను.
0: ఫర్ దిస్ రీజన్ టు హ్యావ్ గుడ్ స్టూడెంట్స్ భగవాన్ స్టార్టెడ్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్.
1: మా లైబ్రరీలో చూస్తే ఏ ఒక్కటి కూడా చెడ్డ పుస్తకాలు ఉండవు.
0: ఇఫ్ యూ విజిట్ అవర్ లైబ్రరీ ఆఫ్ అవర్ యూనివర్సిటీ యూ డోంట్ ఫైండ్ సింగిల్ బ్యాడ్ బుక్.
1: టీచర్స్ చెప్పినా కూడా పిల్లలు వినరు.
0: ఈవెన్ ఇఫ్ దే ఆర్ టోల్డ్ బై టీచర్స్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ప్రిపేర్ టు హియర్.
1: అలాంటి బ్యాడ్ పాత్ర పోవడానికి ఇష్టం ఉండదు.
0: స్టూడెంట్స్ విల్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్.
1: ఎక్కడైనా లీవుల్లో తల్లిదండ్రులకి ఇంటికి పోతే అక్కడ కొంతకాలం కూడా ఉండరు.
0: When they go home, they don't stay there at least for some time.
1: తల్లి చెప్తుంటారు.
0: The mother starts telling him,
1: Naina, నీవు ఒక సంవత్సరం అంతా కూడా నువ్వు బృందావనంలో ఉన్నావు, నీవు ఒక సంవత్సరం అంతా కూడా పుట్టుమతిలో ఉంటున్నావు, ఏమి కొంతమైన ఈ కూరగాయలు కూడా కొంచెం మార్చవే నువ్వు అంటుంటారు.
0: The mother starts telling his son, my dear son, you have been staying there in Puttaparthi, you have been staying there in Brindavan for the last 1 year. How is that you don't relish other varieties of preparations I make here at home?
1: అప్పుడు నిలబడి తానే చెప్తుంటాడు తల్లి, మీరు కూడా తినకూడదు.
0: The boy will get up and say, mother, it's not proper for you and your part to eat.
1: రజో కూడా సంబంధమైనటువంటివి.
0: All that you eat will make you passionate or rajasic.
1: తిండి ఎట్టిగాదో దానికి టిప్పలు అలాంటివి.
0: As is the food, so is the head and the problem to follow.
1: ఈ ఫుడ్ హెడ్ రెండు చేరేటప్పటికే గాడ్ మర్చిపోతాడు.
0: And once the food and head go in this wrong direction, you forget God.
1: కనుక ఏ విధమైనటువంటి ఫుడ్ ని కూడా మీరు మార్చకండి.
0: Therefore, never change your food dietary habits.
1: ఆకుకూరలు తినండి బాగా మంచిగా.
0: And eat vegetables, green leaves.
1: కూరగాయలు తినండి.
0: Eat these vegetables, green leaves.
1: అంతేగాని ఈ పిచ్చి పిచ్చి ఆహారం అంతా భుజించకూడదు.
0: Don't eat the other stuff, the bad food.
1: కనుక ఈ విధంగా మీరు పెరిగినప్పుడే మీరు మంచి వారు అవుతారు.
0: And once you have these good food habits, naturally it will be good.
1: ఇప్పుడు బయట తట్టిపోతే అయ్యో సత్యసాయి హాస్టల్ లోపల చేరిన పిల్లలు చాలా మంచివారప్ప అని ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు.
0: When once you go, you will be noticing everybody praising you because you are students of Sri Satyasai Hostel.
1: వారు ఏమైనా ఇలాంటి తప్పు మార్గం ఏమైనా పట్టిందంటే వారే బుద్ధి చెప్తారు.
0: Supposing if they act in a perverted way, they will teach him a lesson.
1: అయ్యా నువ్వు సత్యసాయి హాస్టల్లో ఉంటున్నావు, నువ్వు ఇలాంటి తినవచ్చునా?
0: You are from Sri Satyasai Hostel. Can you eat this stuff? They will ask him.
1: మంచిది కాదు.
0: It's not proper. Not good.
1: వదలండి.
0: Give up that habit.
1: అని బుద్ధి చెప్తారు.
0: They will teach him a lesson then there itself.
1: కాబట్టి ఇతరులతో బుద్ధి చెప్పించుకునేటువంటి యొక్క గుణం మనలో ఉండాలి కానీ బుద్ధి చెప్పేటువంటి విషయము మనలో ఉండకూడదు.
0: Therefore, teach others. Never give scope to be taught.
1: కానీ చాలా వరకు ఇంతకుముందు మంచి భక్తిగా శ్రద్ధగా వచ్చేటువంటి వారు కూడాను.
0: Many people with devotion and forbearance.
1: బయటికి పోయిన తర్వాత చాలా బ్యాడ్ గా ప్రవర్తిస్తున్నారు.
0: When once they go, they transform into bad people.
1: అందువల్ల కొద్ది మంది మాత్రమే ఎట్టుకుంటారు, మిగతా వారంతా మంచి పిల్లలు.
0: ఓన్లీ సచ్ పీపుల్ ఆర్ వెరీ ఫ్యూ, బట్ మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ ఆర్ వెరీ వెరీ గుడ్ పీపుల్.
1: కానీ ఈనాడు మన యొక్క హాస్టల్లో చేరిన వాళ్ళు కానీ కాలేజీలో చేరిన వాళ్ళు కానీ మంచి పిల్లలు.
0: స్టూడెంట్స్ ఇన్ అవర్ కాలేజ్, స్టూడెంట్స్ ఇన్ అవర్ హాస్టల్ ఆర్ వెరీ గుడ్ స్టూడెంట్స్.
1: ఇలాంటి స్టూడెంట్స్ ఇంతకు పూర్వం మాకు చిక్కలేదు.
0: And such students are not found earlier.
1: కనుక ఈనాటి నుండి మా స్టూడెంట్స్ మంచి గుణములు కలిగి ఇతరులకు బోధించేటట్లుగా తయారు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్ బై విషింగ్ దట్ స్టూడెంట్స్ ఆఫ్ శ్రీ సత్య సాయి కాలేజెస్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ సత్య సాయి యూనివర్సిటీ by strict observance of the rules and proper conduct in life, that they will be ideal to the rest of the community in this world.
2: You were listening to excerpts from the benedictory address delivered by the Divine Chancellor Bhagwan Baba on 22nd November 2005 in Prashanthi Nilayam. Swami exhorted everyone to develop association with pious and noble people and cultivate good qualities. Thank you from Radio Sai. Sai Ram.

0: palambu gonune nimbamunu gonune chuta palambu nati anni roopulu anni matamulu ninne choopulu anni murtulu neetu roopule ambarenduna neeve yundu.
1: After committing a bad act, can you hope to acquire some good results out of that? After doing something good, you need not be afraid that you will get bad results out of that. If you put the seed of a lemon, how can you get fruits other than what you have put in? You will always get such fruits as you would have laid the seed for. All shapes, all forms, all religions relate to Him. All idols and all figures which we worship represent Him. In everyone He is present.
0: Pavitratma Swarupulaina Vidyarthulara, Ananta Jagattunandu, Akhila Koti Jeevarasulayandu, అన్ని మార్గములు ఎందు కూడాను మానవుడు అగ్రగణ్యుడనేటువంటి యొక్క విషయమును ఆత్మజ్ఞుల యొక్క నుడి.
1: పవిత్రాత్మ స్వరూప స్టూడెంట్స్, దట్ ఇన్ దిస్ ఇన్ఫినిట్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ మానిఫోల్డ్ జీవస్ అండ్ ఇన్ ఆల్ ది పాత్స్ అండ్ అమంగ్స్ట్ ఆల్ ఆఫ్ దెమ్ దట్ మ్యాన్ రెయిన్స్ సుప్రీమ్ ఈజ్ ఎ స్టేట్మెంట్ made by everyone and is understood by all of us.
0: Dharmo hitesham adiko visheshaha. Jnanam hitesham adiko visheshaha. Manavulaku migilinatundi pashupakshi mrugadulaku ahara nidra bhaya maidunadulu yendu samanyamainatundi yokka vruttulu ainappatikini manavulaki మిగిలినటువంటి జీవరాశులకు ధర్మము జ్ఞానము ప్రత్యేకమైనటువంటి యొక్క విశిష్టత మానవుని యందు ఇముచ్చబడినటువంటిది.
1: వైల్ ఆర్డినరీ థింగ్స్ ఆర్ కామన్ టు మ్యాన్ అండ్ ఆల్ అదర్ బీయింగ్స్ ఇన్ ది క్రియేషన్, మ్యాన్ ఇస్ డిస్టింగ్విష్డ్ బై టూ స్పెషల్ ఫీచర్స్. దే ఆర్ వన్ ఇస్ ధర్మ, ది అదర్ ఇస్ జ్ఞాన ఆర్ విజ్డమ్.
0: అయితే ఈ ధర్మము జ్ఞానము ఈ మానవుని యందు లేకుండినా మానవుడు కూడాను మిగిలినటువంటి ప్రాణకోటిలో చేరినటువంటి వారుగానే గుర్తించడానికి వీలవుతుంది.
1: ఇఫ్ దీస్ టూ క్వాలిటీస్ ధర్మ అండ్ జ్ఞాన ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ మ్యాన్, దట్ పర్టిక్యులర్ మ్యాన్ విల్ ఆల్సో హ్యావ్ టు బి పుట్ అలాంగ్ విత్ ఆల్ అదర్ బీయింగ్స్.
0: ఈ ధర్మం అనగా ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మొట్టమొదట మనం గుర్తించాలి.
1: We should recognize in the very first instance what this word dharma means.
0: Dharana dharma ityasamu annaru anaga darinchinatvanti deni prana kotulaku oka vidamainatvanti nibandhanalanu niminchi tadwara varini kaapadeatvanti deni kudanu dharmamunuku oka vyakhyanamu.
1: What you wear is dharma. It means the kind of protection which you can give to all the many living beings, that would be called dharma. It is a comment on dharma.
0: Inka manavuni aneka rakamulainatundi konni niyamanishtalanu tanaku bodhinchi tana yokka kartavyanni kudanu gurtimpa cheyatundi yokka vyaktitvanni kudanu tanaku andimpa cheyatundi kudanu dharma ani peru.
1: Also in many ways man is taught the various restrictions and the rules under which he has to function. That kind of restriction and rule which puts man along his proper path can also be called dharma.
0: Dharmo dhara yate prajaha annaru anaga prajalaku ee dharmamunu ye vidhamainatundi yokka margamunandu avalambinchalani konni rakamulainatundi paddhatulanu niyamamulanu variki anugrahinchi తద్వారా వారి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమును కూడాను ప్రబోధింపజేసేటువంటి నిమిత్తం ఏర్పడినటువంటిదే ధర్మం అని కూడాను మరొకటి.
1: వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ మీనింగ్ ఫర్ ధర్మ ఈజ్ what lays down the restrictions and the rules which people in general have to follow in order that they may have an appreciation of the divine Atma in them. This is also another comment on the meaning of dharma.
0: Inka kevalamu rakshinchadamu manavulanu taginatvanti yokka margamulanu nadipinchadamu vaari yokka bhavishyattuku taginatvanti paddhatulanu andinchadame kaakunda inka dharma anu కొంతవరకును క్షీణింపచేసేటువంటి వారిని కూడాను ధర్మము క్షీణించడానికి కూడాను కొంతవరకును క్షీణింపచేయటానికి కూడాను పూనుకుంటుంది. ధర్మ ఏవ హతోహంతి అన్నారు. ధర్మమును హతమార్చడానికి ఎవరు పూనుకుంటారో వారిని హతమార్చేటువంటిదే ధర్మం అని కూడాను ధర్మో రక్షతి రక్షిత అన్నారు. తిరిగి ధర్మమును ఎవరు రక్షిస్తున్నారో అట్టి వారిని రక్షించడమే ధర్మం యొక్క కర్తవ్యమని కూడాను ఈ ధర్మం యొక్క విశిష్టతను తెలుపవలసి వచ్చింది.
1: ఇన్ అడిషన్ టు ది ఫీచర్స్ విచ్ హావ్ బీన్ మెన్షన్డ్ సచ్ యాజ్ ప్రొటెక్టింగ్ హ్యూమన్ బీయింగ్స్ సచ్ యాజ్ పుట్టింగ్ దెమ్ అలాంగ్ ది రైట్ పాత్ సచ్ యాజ్ ఇంట్రడ్యూసింగ్ సర్టన్ కరెక్టివ్స్ విత్ రిగార్డ్ టు దర్ ఫ్యూచర్ లైఫ్ దేర్ ఇస్ ఆల్సో అనదర్ సిగ్నిఫికెంట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ధర్మ. ధర్మ విల్ హర్ట్ సచ్ పీపుల్ హూ టేక్ అపాన్ దెమ్ సెల్వ్స్ టు కాజ్ డిక్లైన్ ఇన్ ధర్మ. సిమిలర్లీ dharma will help such people who will take upon themselves the protection of dharma.
0: Yedo dharma tado vijayani manaku ekkada dharma undo akkada vijayam aneetundi tappaka siddhistundi aneetundi kodanu ee dharmam yokka pavitrata.
1: It is also another sacred quality of dharma that wherever there is dharma there will be victory as well.
0: Kanuka itti pavitramainatundi dharma shabdamunaku aneka mandi peddalu అనేక రకములైనటువంటి అర్థములను వ్యక్తీకరింపచేసి తద్వారా మన భారతదేశమును ధర్మసూత్రం అనేటువంటి యొక్క త్రాటుతోనే కట్టబడినటువంటిదిగా కూడాను యావత్ ప్రపంచమునకు కూడాను ప్రచార ప్రబోధములు సరిపినటువంటి విశిష్టమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వము ఈ ధర్మము.
1: దిస్ సేక్రెడ్ టర్మ్ ధర్మ It has been explained and commented upon in many different ways as just now expressed by elders in this country. Not only that, this country has been tied round and has been bound up by the rope of dharma. Therefore, it acquires a distinctive feature and shows as an example to other countries of the world what dharma is.
0: అఖండమైనటువంటి అర్థములతో కూడినటువంటి పవిత్ర ధర్మమునకు ఈనాడు ఆధునిక యుగమునందు ఈ ధర్మమునే ఒక డ్యూటీ అనేటువంటి యొక్క పేరుతో ఉపయోగపరుస్తూ వస్తున్నారు.
1: దిస్ వర్డ్ ధర్మ విచ్ ఇస్ రియల్లీ బౌండ్ అప్ విత్ అన్ ఇన్ఫినిట్ వెరైటీ ఆఫ్ నేమ్స్ అండ్ విచ్ ఇస్ ఇన్ డీడ్ సీక్రెట్ టు ఎ వెరీ లార్జ్ ఎక్స్టెంట్ టుడే ఇన్ ది మోడర్న్ ఏజ్ ధర్మ ఇస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ బై వన్ వర్డ్ డ్యూటీ.
0: డ్యూటీ అనగా ఒక వ్యక్తికి ఒక కాలమునకు ఒక దేశమునకు ఒక పరిస్థితికి ఒక కారణమునకు కూడాను బంధింపబడినటువంటిదే ఈ డ్యూటీ యొక్క అర్థము.
1: డ్యూటీ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ సమ్ వన్ ఇండివిజువల్ ఆర్ ఇట్ మే బి కనెక్టెడ్ విత్ అ పర్టికులర్ టైమ్ ఆర్ ఇట్ మే బి కనెక్టెడ్ విత్ అ కంట్రీ ఇట్ మే ఈవెన్ బి కనెక్టెడ్ విత్ అన్ ఎన్వైరన్మెంట్
0: వస్తున్నారు.
1: This word dharma, which is really bound up with an infinite variety of names and which is indeed sacred to a very large

0: connected with a particular time, or it may be connected with a country, it may even be connected with an environment. This is the significance of the word duty.
1: Kani dharmamu trikala triloka trigunamulu yendu kudanu marpu chendinatvanti yokka divyatvamunu andimpa chesetvantide ee antaratma yokka swabhavam antaratma yokka swasvaroopanni antaratma yokka swabhavamunu taanu prakatimpa cheyinatvantide dharmam anadaniki oka avakasam untuntadi.
0: On the other hand, dharma is something which is connected with all the three times, past, present and future, with all the three worlds and with all the three attributes. This is something which will make evident the significance of the inner Atma, and it expresses the divine nature of the Atma.
1: Antakaranamunaku, inka manasika vruttulaku, sthula dehamunaku, ఏ విధమైనటువంటి యొక్క భేదములను కూడాను తాను పెట్టుకొనక మూడింటిని సమన్వయపరిచేటువంటి యొక్క తత్వము ధర్మము యొక్క శక్తి తత్వం.
0: ఇట్ ఈస్ నాట్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ది నేచర్ ఆఫ్ యువర్ ఇన్నర్ వాయిస్, బిట్వీన్ ది నేచర్ ఆఫ్ యువర్ మైండ్, బిట్వీన్ ది నేచర్ ఆఫ్ యువర్ అపారెంట్ ఎక్స్టర్నల్ గ్రాస్ బాడీ, బట్ ధర్మ హ్యాస్ ది కెపాసిటీ టు సింథసైజ్ ఆల్ దీస్ త్రీ అండ్ రిగార్డ్ దెమ్ యాజ్ వన్ వితౌట్ డిస్టింగ్విషింగ్ బిట్వీన్ వన్ ఆర్ ది అదర్.
1: ఈ ధర్మం యొక్క పుట్టుక స్థానము మనకు హృదయమే. ఇట్టి హృదయ స్థానము నుంచి వెలువడినటువంటి యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క భావములతో ఆచరింపచేసేటువంటి యొక్క క్రియకే ధర్మం అని కూడా చెప్పవచ్చు.
0: ది ప్లేస్ ఆఫ్ బర్త్ ఫర్ దిస్ ధర్మ ఈజ్ ది ప్లేస్ ఆఫ్ అవర్ హార్ట్. వాట్ ఎమనేట్స్ యాజ్ ప్యూర్ ఐడియాస్ ఫ్రమ్ దిస్ సేక్రెడ్ ప్లేస్ ఆఫ్ హార్ట్ వెన్ కన్వర్టెడ్ ఇన్ టు ది షేప్ ఆఫ్ వర్క్ దాట్ విల్ బి కాల్డ్ ధర్మ.
1: దీనిని హృదయ స్థానమునే యుగ స్థానం అని కూడా చెప్పడానికి వీలు ఉంటుంది. హృదయ స్థానమునే యుగ స్థానం అని కూడాను.
0: ది ప్లేస్ ఆఫ్ ది హార్ట్ మే ఆల్సో బి రిఫర్డ్ టు యాజ్ ది ప్లేస్ ఆఫ్ ది యుగ.
1: హృదయములు మార్పే యుగ మార్పులని కూడాను చెప్పవచ్చు.
0: ది చేంజెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది హార్ట్ మే ఆల్సో బి రిఫర్డ్ టు యాజ్ ది చేంజెస్ ఇన్ ఎ యుగ.
1: కనుక మన హృదయములు నిత్య సత్యమైనటువంటివి గాను నిర్మలమైనటువంటివి గాను స్వార్థరహితమైనటువంటివి గాను ఉండినప్పుడే ఈ ధర్మం అనేటువంటి దానికి తగినటువంటి యొక్క కడను మనం అందించడానికి వీలవుతుంది.
0: So it is only when we have our heart as a pure and truthful one, it's only when we have it as clean and when we have it as a selfless heart, we will be able to give the proper meaning to this word dharma.
1: Meeku sulabhanga artham ayye reetiga cheppal anukunnappudu evaru manamallo baadhinchatam cheta mana hrudayamu konta kalata jendutundo alanti baadhalanu మనం ఇతరులకు అందించకుండా చూసుకోవటమే ఒక విధమైనటువంటి ధర్మం అని కూడా చెప్పవచ్చు.
0: ఇఫ్ యూ హ్యావ్ టు బి టోల్డ్ ఇన్ అన్ ఈజీ మేనర్ దట్ యూ మే అండర్స్టాండ్ ఇట్, వన్ క్యాన్ డిస్క్రైబ్ ధర్మ బై సేయింగ్ దట్ హూఎవర్ ఎల్స్ డస్ థింగ్స్ విచ్ విల్ ట్రబుల్ యువర్ హార్ట్, యూ ఇన్ రిటర్న్ షుడ్ నాట్ డూ సచ్ థింగ్స్ విచ్ విల్ ట్రబుల్ దేర్ హార్ట్స్. దట్ ఈస్ కైండ్ ఆఫ్ ధర్మ.
1: ఎవరు ఏది చేసితే ఇది మంచిదని మనం ఆనందిస్తామో అట్టి ఆనందమును ఇతరులకు మనము చేయడానికి పూనుకోవాలి.
0: వాట్ ఎవర్ ఎనీ వన్ ఎల్స్ డస్ ఇఫ్ దాట్ కాజెస్ హ్యాపీనెస్ టు యూ దెన్ యూ ఇన్ యువర్ టర్న్ షుడ్ మేకప్ యువర్ మైండ్ టు డూ సచ్ థింగ్స్ యాజ్ విల్ కాజ్ హ్యాపీనెస్ టు అదర్స్.
1: కానీ ఇతరులు చేయటం అనేటువంటిది తప్పని మనము చెప్పటము అట్టి తప్పును మనమే చేయడానికి పూనుకున్నప్పుడు ఇదే అధర్మం అని చెప్పవచ్చు.
0: But to say that what others have done is wrong, and at the same time we undertake to do the very same things which we have found fault in others, this would be called adharma.
1: Itarlu manaku edi chesthe manamu baadha padtaam ani cheppindi gurtistamo atti baadhane manam itarlaku pettadam cheta adhe adharma ani cheppavachchu.
0: When we recognize what others do, certain things will cause us difficulties. And if we, in our turn, do exactly the same things and cause difficulties for others, that would be adharma.
1: Aithe, ee rendintiki madhyalo manam inkoka vishayanni kuda nu vicharinchaka tappadu.
0: Between these two, we also have to find out and enquire about one other issue.
1: Okkokka samayamunu puraskarinchukoni, okkokka karyamunu puraskarinchukoni, ఒక్కొక్క వయసును పురస్కరించుకుని ఒక్కొక్క స్థానమును పురస్కరించుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క తప్పును కూడాను వారికి కఠినమైనటువంటి పదములతో చెప్పవలసినటువంటి ఇది సమయం ఏర్పడుతుంటారు.

0: sometimes and under some circumstances and at some age and in some place, depending upon these things, sometimes a wrong that is committed by some individual, he has to be told in very harsh words that that is a mistake.
1: ఒక్కొక్కతోరి వారు బాధపడతారే అనేటువంటి విషయం తెలిసి కూడాను కఠినమైనటువంటి పదములు కూడాను ఉపయోగించవలసి వస్తుంటది.
0: Sometimes, even if we know that that individual will feel hurt, we will have to use harsh words to explain to him.
1: అయితే ఇట్టి కఠిన పదములు కాని ఇట్టి వారు హింసపడతారనేటువంటి విషయం తెలిసి కూడాను ఉపయోగపెట్టడం లోపల ఒక మేలుగానే ఉంటున్నది. అనగా వారి మంచిని కోరి వారి తప్పును నిరూపించేటువంటి నిమిత్తమై వారి యొక్క భవిష్యత్తుకు ఉత్తమమైనటువంటి జీవితమును అందించేటువంటి నిమిత్తమై అటువంటి సమయమునందు అలాంటి పదములు కూడా ఉపయోగించవలసి వస్తుంది. అది అధర్మం అని చెప్పడానికి వీలు కాదు.
0: Sometimes, even if we have to use harsh words, in spite of the fact that we know that the individual will feel hurt, if that is in the interests of his future, if that is going to do good to him, and if it is going to show him his own faults, that cannot be called adharma.
1: కత్తితో పొడిచినటువంటి వారి యొక్క వ్యక్తిత్వము మహాక్రూరత్వం అని చెప్పడానికి వీలు కాదు. అయితే ఒక్కొక్క సమయం లోపల డాక్టర్ కూడా కత్తితో తన పొట్టను కోసి పొడిచి అనేక రకములుగా చేస్తుంటాడు. ఇది ఒక క్రూరత్వమా లేక వారి యొక్క ఉపకార తత్వమా అనేటువంటి దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
0: సింప్లీ బికాస్ వన్ యూజెస్ ఎ స్వోర్డ్ అండ్ కట్స్ విత్ దట్ నైఫ్, వన్ కెనాట్ కన్క్లూడ్ దట్ దట్ ఇండివిజువల్ ఈజ్ ఎ క్రూయల్ పర్సన్. For example, sometimes a doctor uses a knife and cuts with that knife. Will we call it cruelty or will we call it an act of helping?
1: Kanuka idi desakala patrana karanamunu kudano puraskarinchukoni okkokka padamulu kani okkokka vishayamunu kani కొంత కఠినమైనటువంటి దీంట్లో ఉపయోగపరచవలసి ఉంటుంది. కనుక మనసునందు మంచిని తలంచి వారి యొక్క ఉత్తమమైనటువంటి భవిష్యత్తును ఆశించి చెప్పేటువంటివి చేసేటువంటి యొక్క కర్మల ఎందు కూడాను కొన్ని రకములుగా కఠినమైనటువంటి శిక్షను విధించడం చేత అది ధర్మం కిందనే తేలుతుంది కాని అధర్మం అని చెప్పడానికి వీలు కాదు.
0: Depending upon the time, upon the circumstances, and upon the individual, even if you have to use a harsh word, even if you have to do something harmful, provided your mind is good, provided you have in your mind the future safety of the person concerned, even if you do a harsh thing or say a harsh word, that cannot be called adharma, that may have to be called dharma.
1: అసత్యములో ప్రవేశింపచేసినప్పుడు అది ఒక విధమైనటువంటి ధర్మ విరుద్ధమే కావచ్చు, కానీ అది ప్రేమతో చేసేటువంటి యొక్క విషయం నందు అది అధర్మం మనకు ఏమాత్రం కూడా సంబంధించినటువంటిదిగా ఉండదు. లవ్ ఇన్ లా ఇన్ లవ్ అని మన యొక్క ధర్మం అంతా కూడాను లవ్ తో చూసుకోవాలి. ఒక చిన్న పిల్లవాడు ఉంటుంటాడు, ఆ పిల్లవాడు ఏదో చేయరానేటువంటి పని చేసినప్పుడు తల్లి రెండు కొట్టి అతన్ని చక్కని మార్గానికి తిప్పుతుంది. అయితే కొట్టినంత మాత్రం ఆ పిల్లవాడి పైన ప్రేమ లేదని కాదు ఇందులో అర్థం.
0: If you do something which has a relation to untruth, then it could be called adharma. But whatever actions you do, if they are connected with prema, you cannot call them adharma. Law is love. The entire system of law is laid down on the basis of love. For instance, if a boy commits some mistake and if the mother beats the boy, would you call it adharma? Would you call it cruelty?
1: అదే విధముగానే ధర్మము లోక ధర్మము సామాజిక ధర్మము వ్యక్తి ధర్మము హృదయ ధర్మము సనాతన ధర్మము అని అనేక రకములైనటువంటి పేర్లతో ఇది లోకమునందు ప్రకటిస్తూ కొంత ప్రచారం జరుపుతూ వస్తూ ఉంటుండాలి.
0: In this context, dharma has acquired many different aspects. There is dharma relating to the world. There is dharma relating to the society. There is dharma relating to an individual. There is dharma relating to one's own heart. There is sanatana dharma. These are varieties of dharma which have come about in the present time.
1: ఈ సర్వ ధర్మముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే సనాతన ధర్మం.
0: The combined form of all these dharmas, the essence of all these dharmas is sanatana dharma.
1: దానిని పురస్కరించుకొనియే అన్ని మతములు నిన్నే చూపును, అన్ని మూర్తులు నీదు రూపులే అని చెప్పడానికి కొంతవరకు పూనుకున్నాను.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ వీ కెన్ సే that all religions are your own, all forms are your own.
1: ఏ ధర్మమైనా కాని తల్లిదండ్రులను ధిక్కరించమని, గురువులకు పంగనామములు పెట్టమని, అసత్యములు ఆడమని, ఒక కఠినమైనటువంటి దీంట్లో ఒక ప్రాణములు తివ్వమని ఏ ధర్మం కూడాను మనకు బోధించడం లేదు.
0: వాట్ ఎవర్ ధర్మ ఇట్ మే బి, ఇట్ నెవర్ టీచెస్ యూ టు షో డిస్రెస్పెక్ట్ టు యువర్ మదర్ అండ్ ఫాదర్. ఇట్ నెవర్ షో టీచెస్ యూ టు బి డిస్రెస్పెక్ట్ఫుల్ టు యువర్ గురు. ఇట్ నెవర్ టెల్స్ యూ టు స్పీక్ అన్ట్రూత్. ఇట్ విల్ నెవర్ టెల్ యూ టు టేక్ ఎ లైఫ్ విత్ క్రూయల్టీ.
1: కనుక ఏ విధమైనటువంటి యొక్క అన్ని మతములు ఎందుకును సమత్వమైనటువంటి విషయములు ఏవి చెప్పినవో, ఆ చెప్పిన వాటిని మనం ఈనాడు విసర్జించి చెప్పనటువంటి వాటిపైన విస్మరించి కొంతవరకును ఆ చెప్పనటువంటి దానికే మనం చేయడానికి పూనుకోవటం లోపలనే ఈనాడు అధర్మం యొక్క అభివృద్ది ఎంతవరకు పెరిగినటువంటి చెప్పడానికి వీలు కానటువంటి పరిస్థితిలో ఉంది.
0: ఆల్ రిలిజియన్స్ హావ్ హ్యాడ్ సంథింగ్ కామన్ అండ్ సంథింగ్ గుడ్. What we have been doing is to neglect what has been said by all religions as a common factor. On the other hand, what has not been said by these religions is attracting our attention. And we have been following what has not been stated as dharma by any one of the religions. That is the reason why we have today taken to the path of adharma.
1: Yavari matamulu varu vishwasinchi, yavari matamulu yokka vakyamulu varu chakkaga acharana yendu unchinappudu, ఈ విధమైనటువంటి యొక్క ఉడుదుడుక్కలకు కాని లేక భేదాభిప్రాయములకు కాని కొన్ని రకములైనటువంటి యొక్క అసందర్భమైనటువంటి యొక్క ప్రలాపములకు కాని అవకాశం అనేటువంటి దానికి ఉండడానికి వీలుండదు.
0: ఇఫ్ ఈచ్ వన్ డెవలప్స్ ఫెయిత్ ఇన్ హిజ్ ఓన్ రిలిజియన్, ఇఫ్ ఈచ్ వన్ పుట్స్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ సెడ్ ఇన్ హిజ్ ఓన్ రిలిజియన్, దెన్ దేర్ విల్ బి నో రూమ్ ఫర్ ది కైండ్ ఆఫ్ థింగ్ విచ్ వీ సీ దీస్ డేస్, ఫర్ ది డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ విచ్ ఆర్ ఫ్లరిషింగ్ దీస్ డేస్, అండ్ ఫర్ ఆల్సో ది అన్కల్చర్డ్ వే ఇన్ విచ్ వీ హావ్ బీన్ టాకింగ్ అకేషనలీ.
1: మతం పైన విశ్వాసం కలదని చెప్పుచూ, ఆ మతమును విశ్వసించినటువంటి వారిలో నేను ఒక వ్యక్తినని చెప్పుకొనుచు, తిరిగి ఆ మతం యొక్క ప్రబోధలకు విరుద్ధమైనటువంటి కార్యములు ఆచరిస్తున్నామంటే నిజంగా ఆ మతం పైన మనకి ఎంత విశ్వాసం ఉంటుందో స్పష్టమవుతుంది.
0: వైల్ సేయింగ్ దట్ యు హావ్ ఫెయిత్ ఇన్ యువర్ రిలిజియన్, వైల్ సేయింగ్ దట్ యు ఆర్ వన్ ఆఫ్ దోస్ హూ హావ్ డెవలప్డ్ ఫెయిత్ ఇన్ దట్ రిలిజియన్, ఇఫ్ యు యాక్ట్ ఇన్ యువర్ డైలీ లైఫ్ ఇన్ ఎ కాంట్రరీ మేనర్, డూ థింగ్స్ విచ్ ఆర్ అగేన్స్ట్ వాట్ హాస్ బీన్ టోల్డ్ ఇన్ దట్ రిలిజియన్, వన్ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ ఫెయిత్ వి రియల్లీ హావ్ ఇన్ అవర్ రిలిజియన్.
1: నిజముగా ఆ మతం పైన విశ్వాసమే ఉంటే, నిజముగా ఆ మతం యొక్క సత్య సూక్తులంతా కూడా విశ్వసించి ఉంటే దీనికి విరుద్ధమైనటువంటి మార్గంలో నడచడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
0: ఇఫ్ యూ హ్యావ్ ట్రూ ఫెయిత్ ఇన్ ది రిలిజియన్ విచ్ యూ ప్రొఫెస్, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ది సేయింగ్స్ ఆఫ్ దట్ రిలిజియన్ ట్రూలీ, దెన్ దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ యువర్ బిహేవింగ్ ఇన్ ఎ మేనర్ కాంట్రరీ టు ది కంటెంట్స్ ఆఫ్ దట్ రిలిజియన్.
1: ఈనాడు మన విశ్వాసములు అన్ని కూడాను కేవలము ఒక బురకా వలె కనిపించుతున్నది. విశ్వాసం అనేటువంటి బురకా వేసుకోవటము తిరిగి ఆ యొక్క స్వరూపమును తిరిగి అంతరాత్మ లోపల విరుద్ధమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించుకోవటము, ఇది అదే అధర్మం అని చెప్పడానికి కూడా ఒక ఆధారంగా ఉంటుండాలి.
0: టుడే ఆల్ ది ఫెయిత్ వి ప్రొఫెస్ సీమ్స్ లైక్ ఎన్ ఎక్స్టర్నల్ క్లోక్ విచ్ వీఆర్ పుటింగ్ ఆన్. On the other hand, the inside, the inner personality is something quite different from the external cloak which you are wearing. This in itself is the greatest adharma.
1: Mana yokka bhakti shraddhalu prapattulu yokka lakshanamulu kudanu ee naadu atti pradarshanamga kanipistundayi kaani nidarshanamainatundi sthitilo manaku kanipinchatam ledu.
0: All our devotion, all our faith and all these things are only appearing today as a sort of appearances and exhibitionism. They are not truly in you.
1: ఏ క్షేత్రములకు వెళ్ళినప్పుడు, ఏ పవిత్రమైనటువంటి తీర్థములకు వెళ్ళినప్పుడు, ఏ పెద్దల యొక్క దర్శన స్పర్శనములు సంభాషణలు ఆచరించేటువంటి సమయమునందు మనము భక్తి శ్రద్ధలు చక్కగా ప్రకటిస్తూ ప్రదర్శిస్తూ ఉంటుంటాము. తిరిగి ఆ స్థానం వదల్తే మన భక్తి శ్రద్ధలు ఆ స్థానంతోనే అంతర్ధానం అయిపోతుంటాయి.
0: If we go to any place of pilgrimage, or if we go to a place of worship, or when we go to some elders and talk to them in their presence, then we show a great deal of devotion and faith. The moment we leave that place of pilgrimage, or we come away from such elders, all our devotion and faith are left behind us in that very place.
1: దీనిని పురస్కరించుకొని ఏ భగవద్గీత కూడాను సతతం యోగినః అన్నారు. అనగా నిరంతరము నీవు యోగి కావాలి, నిరంతరము నీవు భక్తుడిగా ఉంటుండాలి, నిరంతరము నీవు జ్ఞానిగా ఉంటుండాలి, అంతేకాని ఒక సమయంలో ఒకటి మరొక సమయంలో మరొకటిగా మారడానికి వీలు కాదన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ది భగవద్గీత హెస్ సెడ్ సతతం యోగినః. దిస్ మీన్స్ యూ మస్ట్ బి ఎ యోగి ఆల్వేస్ అండ్ ఎట్ ఆల్ టైమ్స్, యూ మస్ట్ బి ఎ డివోటీ ఆల్వేస్ అండ్ ఎట్ ఆల్ టైమ్స్. ఇట్ వోంట్ డూ ఇఫ్ సమ్ టైమ్స్ యూ ఆర్ ఎ యోగి, అట్ అదర్ టైమ్స్ యూ గివ్ ఇట్ అప్. యూ షో డివోషన్ ఎట్ సమ్ టైమ్స్ అండ్ యూ గివ్ ఇట్ అప్ ఎట్ అదర్ టైమ్స్.
1: మన శాంతములు, మన సహనములు, మన యొక్క సద్గుణములు కూడాను కేవలము పూజ రూమునందు మాత్రమే లేక ధ్యాన సమయమునందు మాత్రమే వాటికి తగినటువంటి విలువనిస్తున్నాము. ధ్యానము తదుపరి, పూజ రూము దాటి వచ్చిన తక్షణమే దానికి మనం శ్రద్ధ చెప్పి తిరిగి విరుద్ధమైనటువంటి గుణములను మనం అభివృద్ధి పరుచుకుంటున్నాం.
0: అవర్ పీస్, అవర్ ఫర్బేరెన్స్ అండ్ అవర్ గుడ్ క్వాలిటీస్ వీఆర్ గివింగ్ సమ్ ప్రామినెన్స్ ఫర్ దెమ్ ఓన్లీ వెన్ వీఆర్ ఇన్ అవర్ పూజ ఆర్ వెన్ వీఆర్ ఇన్ అవర్ మెడిటేషన్. The moment we come out of our puja or out of our meditation, we simply give up all these good qualities and our forbearance and act in a manner quite different from them.
1: ఈ విధమైనటువంటి సద్గుణములు కాని శాంత స్వభావములు కాని ఒక కాలములకు మాత్రమే ఒక నియమింపబడినటువంటివి కానేరదు, లేక ఒక హద్దులో మాత్రమే ఉంచదగినటువంటివి కానేరదు. జీవిత పర్యంత్రము కూడాను వాటిని ఆచరణ యందు ఉంచేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోవటం ఇది పవిత్రమైనటువంటి మార్గం అని చెప్పడానికి ఎట్టి సందేహము లేదు.
0: సచ్ గుడ్ క్వాలిటీస్, సచ్ పీస్ఫుల్ బిహేవియర్, దీస్ థింగ్స్ ఆర్ నాట్ బౌండ్ డౌన్ అండ్ లిమిటెడ్ టు ఎనీ పర్టికులర్ టైమ్. దే షుడ్ బి ఆఫ్ ఏ లిమిట్లెస్ నేచర్ అండ్ దే షుడ్ బి అబ్జర్వ్ ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్ అండ్ విదౌట్ ఎనీ పర్టికులర్ కండిషన్ ఆర్ లిమిట్. దిస్ మస్ట్ బి పుట్ ఇన్ టు ప్రాక్టీస్, దట్ విల్ బి సేక్రెడ్ ప్రాక్టీస్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఒక వ్యక్తి రాత్రి సమయం లోపల ఏదో తనకు అవసరమనేటువంటిది ఏర్పడి 10 మైళ్లు ఒక దట్టమైనటువంటి అరణ్యము లోపల ప్రయాణం సలపడానికి పూనుకున్నాడు.
0: One individual, on account of some necessity, one night, he had started off on a journey of 10 miles through a forest.
1: కాని అతని చేతియందు ఒక టార్చ్ తీసుకున్నాడు.
0: He took a torch light in his hand.
1: ఆ టార్చ్ లైట్ వేసి చూచినప్పుడు ఏదో ఒక 10 గజములు మాత్రమే దాని వెలుతురు ప్రసరించింది.
0: When he put on the torch light, he is able to see only 10 yards lighted up.
1: లేక ఒక అరికెన్ ల్యాంటర్న్ తీసుకున్నాడు. ఆ అరికెన్ ల్యాంటర్న్ యొక్క వెలుతురు ఏదో ఒక 4 గజములు 5 గజములు మాత్రమే దాని యొక్క వెలుతురు ప్రసరించింది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ హి హస్ ఎన్ అరికెన్ ల్యాంటర్న్ ఇన్ హిస్ హ్యాండ్, ది లైట్ ఆఫ్ దట్ ల్యాంటర్న్ విల్ బి ఏబుల్ టు షైన్ ఓన్లీ ఫర్ అబౌట్ 4 or 5 yards.
1: సరే, ఆ అరణ్యం లోపల చేరినాడు. అప్పుడు ఆ యొక్క అరికెన్ ల్యాంటర్న్ ముట్టించాడు. ముట్టించి చూసేటప్పటికి దాని వెలుతురు ఏదో ఒక 5-6 గజములు చుట్టూ మాత్రమే ఉంటున్నది.
0: He entered the forest, he lighted this lantern and he found that the light of this lantern was shining only for about 4 or 5 yards.
1: ee samayam lopala edo inkoka vyakti oka sanyasi aa margam lopalne bayal deri vastunnadu.
0: At this time another person, a sanyasi, was also coming the same way.
1: అప్పుడు నాయన నీవు ఎక్కడికి వెళుతున్నావు, ఎందుకు ఇంత విచారపడుతున్నావు అని ప్రశ్నించాడు ఆ సన్యాసి.
0: సన్యాసి ఆస్క్డ్ దిస్ మ్యాన్, వేర్ ఆర్ యూ గోయింగ్, వై ఆర్ యూ ఫీలింగ్ సో సారీ, వాట్ ఈస్ ది మ్యాటర్.
1: స్వామి, నేను 10 మైళ్ల దూరం ప్రయాణం చేయాలి, కానీ నా యొక్క దీనిలో లైట్ యొక్క వెలుతురు 4-5 గజములు మాత్రమే ఉంటుండాలి, నేను ఎట్ల ఈ 10 మైళ్లు ప్రయాణం చేయగలను, అదే నాకు చాలా విచారంగా ఉంటుండాలి అన్నాడు.
0: This man said, Swami, I have to travel 10 miles. On the other hand, the light I have in my hand is showing only 4 or 5 yards. How can I travel such a long distance? This is what is troubling me.
1: Ore pichivada, aa yokka velturu 4-5 gajamulu maatrame dooram prasarinchinappatiki nee paravaledu, neeto paatu aa light ni kuda nu prayanam salipinchu, enta dooram nee vellagalavo aa light kuda nu neeto anta dooram raagaladu annadu.
0: He said, you ignorant man, you have to travel long distance, but take the light with you and make the light also travel the same distance as you are traveling, then the light will come all the way with you.
1: Adhe vidhamugane manamu oka uttamainatundi bhavamulanu, oka pavitramainatundi yokka sadgunamulanu, oka divyamainatundi yokka shantamunu mana ventane pettukoni mana jeevita prayanam salipinappudu మనం ఎక్కడికి వెళ్లినప్పటికి ఆ యొక్క ప్రశాంతత, ఆ యొక్క పవిత్రత, ఆ యొక్క నిర్మలత్వము, ఆ యొక్క సద్గుణముల యొక్క ప్రభావం కూడాను మన వెంటనే వస్తుంటుంటాయి.
0: In the same manner, if we have a sacred idea or a good quality or the divine quality of peace in us and keep them with us, wherever we go, wherever we may travel, all these good qualities will also be traveling with us.
1: పరమాత్ముడు సర్వవ్యాపకుడు. అలాంటి సర్వత్రా ఉండినటువంటి యొక్క పరమాత్మ తత్వానికి ఒక్క పూజ రూము లేక ఒక్క ధ్యానము గది అని మాత్రమే ఉంచుకొని దాని చుట్టూ ఉన్నంతసేపు మాత్రమే ఈ పవిత్రమైనటువంటి గుణములను మనం ప్రవేశపెట్టుకుని తదుపరి పరమాత్ముడు లేడనేటువంటి యొక్క అనుమానంతోనే మనం ఇతరత్రా కూడా దుర్గుణములతో సంచరిస్తూ ఉంటున్నాం.
0: గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్. On the other hand, if we think that he is only present in the puja room or in the meditation place and we exhibit these good qualities and peace of mind only in the puja room, when we come out we think God is not there, we have a doubt and we give up all these good qualities.
1: కనుక పరమాత్మనే సర్వవ్యాపక తత్వాన్ని నీవు సంశయించినప్పుడు ఇంకా నీ యొక్క భక్తి శ్రద్ధలు ఎంత మాత్రం అభివృద్ధి కాగలవు.
0: If you have a doubt about the omnipresence of God, if you make a doubt in regard to that matter, what is the strength of your own faith and of your good qualities?
1: కోని సర్వవ్యాపకత్వాన్ని నీవు సంశయించినప్పుడు దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన అని ఈ దేహమే తన యొక్క దేవాలయంగా నీవు భావించుకుని హృదయమే తన యొక్క పీఠముగా నీ విశ్వసించుకుని ఆ జీవుడే దేవుడిగా నీవు భావించుకున్నప్పుడు ఈ జీవుడు కూడా నువ్వు దేహంతో పాటు సర్వత్రా సంచరిస్తున్నాడు కదా. కనుక దేహం ఎక్కడో జీవుడు అక్కడ, కనుక జీవుడు ఎక్కడో దేవుడు అక్కడ, కనుక దేవుడు ఎక్కడో అదే మన యొక్క మెడిటేషన్ రూమ్. కనుక సర్వత్రా మన మెడిటేషన్ రూమే, సర్వత్రా మన యొక్క పూజ రూమే. కనుక సర్వత్రా మనము సద్భావములను అభివృద్ధి పరచుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటం ఉత్తమమైనటువంటి సాధన.
0: You may doubt the omnipresence of God. You may think that God is not present everywhere. But if you realize that your own body is the temple of God, your own heart is the seat of God, and the jiva in you is simply the reflection of God, then you will realize that the meditation room or your puja room is your body itself, and God is present wherever you go, within you, the temple of your body.
1: Kanuka, sarva karmani yendu kudanu, సర్వ ప్రదేశముల యందు కూడాను సర్వ వ్యక్తుల యందు కూడాను పవిత్రమైనటువంటి భావమును పవిత్రమైనటువంటి యొక్క చింతనను మనము చేయటము అది సరి అయినటువంటి యొక్క మార్గము.
0: దేర్ఫోర్ ఇన్ ఆల్ ది డీడ్స్ విచ్ యూ పెర్ఫార్మ్, ఇన్ ఆల్ ది ప్లేసెస్ వేర్ యూ గో, ఇన్ ఆల్ ది ఇండివిజువల్స్ హూమ్ యూ మీట్, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు సీ ది డివైన్ అండ్ యాక్ట్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్లీ.
1: అయితే అట్టి పవిత్రమైనటువంటి విశ్వాసం మనకు కలగాలనుకున్నప్పుడు మనము అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క ప్రబోధనలు, పెద్దలైనటువంటి వారి యొక్క మార్గమును అనుసరించి మనం పవిత్రమైనటువంటి యొక్క భారత భాగవత రామాయణ ఇతిహాస పురాణములు బైబిల్ ఖురాను భగవద్గీత ఇత్యాది సద్గ్రంథములను కొంతవరకునైనా మనం పఠించి తద్వారా మన యొక్క సత్యాన్ని కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నం చెల్పాలి.
0: You must develop, in order that you may have these qualities, sacred faith and follow the experienced people, what they tell you. Also see the paths indicated by the elders. You should read and get to your mind texts like Bhagavata, Bharata, Bible, Quran, Bhagavad Gita and so on. This is the way by which you can strengthen your faith.
1: Itti satsanganiki manamu taginanta kalamunu andinchali.
0: We must devote sufficient time for such good company.
1: Manaku unnatundi kaalamu lopala mukkalu bhagamu manamu vrutha gadaputunnamu migilinatundi kaalu bhagamu mana swarthamunakai upayoga pettunnamu kaani paraartham chinta marchipothunnamu.
0: The time that is available to us, 3/4 of it is being wasted by us. The other 1/4 we are spending in terms of selfishness. But we are not spending any time at all with regard to matters which are spiritual.
1: Kanuka manamu paropakarathamainatundi yokka karmala yendaina kudanu manamu ee kayamunu imichi tadwara paramaatma sevaniga viswasinchi manamu saarthakam pondeetundi prayatnaniki kudanu yuvakulu samsiddhuluga untundali.
0: Therefore, we must at least devote this body and use this body in performing duties and actions which will be helpful to others. This is what young people should do and how they should spend their time.
1: ఈ వయసు లోపల మనము ఇతరులకు సేవ చేసేటువంటి దీని లోపల మనము సిద్ధంగా ఉంటుండాలి, కానీ ఇతరులతో మనం చేయించుకోవటానికి సిద్ధంగా ఉండకూడదు. అది సోమరత్వము. ఇతరులకు సేవ చేయటము సోహం తత్వం.
0: In this age, we should be ready to do service to others. We should not allow ourselves to be served by others. To be served by others is idleness. To serve others is the aspect of soham.
1: కనుక మనం యువకులైనటువంటి మీరు మీ సోమరత్వాన్ని కొంతవరకు నువ్వు పక్కకు నెట్టి భగవత్ విశ్వాసం మీ హృదయం నందు అభివృద్ధి పరచుకుని సర్వజీవుల యందు కూడా నువ్వు సర్వేశ్వరత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని మీరు కొంతవరకు విశ్వసించి మీ యొక్క సేవను సార్థకమనవించుకోవటానికి పవిత్రమైనటువంటి చరిత్రంలో అర్థం చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయండి.
0: యంగ్ పీపుల్ షుడ్ పుష్ అసైడ్ ది ఫీలింగ్ ఆఫ్ ఐడిల్నెస్. దే షుడ్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్. And you should regard all living beings as equal, and you must do service and sacred service.
1: దీనికి మన చరిత్ర లోపల అనేక రకములైనటువంటి అంతరార్థాలు కూడా ఉండటం కద్దు.
0: There is an inner meaning in all our stories and in all our itihasas.
1: దీనికి కొన్ని రకములైనటువంటి ప్రయత్నాలు కూడా మనం చేయాలి.
0: We must also make some effort in this direction.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: It's one small example.
1: ఈశ్వరుడు అనగా కేవలము మనము జటాజూటధారి అయి త్రిశూలధారి అయి త్రినేత్రధారి అయి కొంతవరకును గజ చర్మమును గట్టుకుని తదుపరి విభూతిని పూసుకొని అని అనేక రకములైనటువంటి స్వరూపములతో ఉండటము అనేటువంటిది మనకు ఈ లోకరీతిగా ఒక విధమైనటువంటి అనుభూతి.
0: If we think of Ishvara in the context of the present day world, we at once picture someone who has tied up his hair, who has got a trishula in his hand, who has got three eyes, and who has got a leopard skin on him, and so on. This is the kind of feeling we get in this present day world.
1: దీనిని మనం చక్కగా వర్ణించాలనుకున్నప్పుడు మౌళిగులకెడు చంద్ర మర్కండ కలతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రమ్ముతోడ నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ గరమును నాగ కంకణముతోడ నడుమును చుట్టిన నాగచర్మముతోడ మైనిండ నలది భస్మముతోడ కుదురుదిచ్చిన దొడ్డ కుంకుమొట్టుతో తాంబూల రాఘాధరమ్ముతోడ తటహేమమయ వద్ద తాటంకములతోడ విక్షాస్త్రవద్దయ వృచ్చుతోడ నల్ల గొలవల దురుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయ మేరుతోడ శైలి రాజేంద్రతనుడు ప్రత్యక్షమాయన్నన్నాడు. అనగా ఈశ్వరుని యొక్క తత్వానికి మనం ఇన్ని రకములైనటువంటి యొక్క వర్ణనలు మన భారతదేశం నందు భక్తిపూర్వకమైనటువంటి ప్రపత్తి మార్గం నందు అనుభవిస్తూ ఉండటం కూడాను కద్దు.
0: ది సేమ్ పిక్చర్ విచ్ వీ హ్యావ్ ఆఫ్ ఈశ్వర కెన్ ఆల్సో బి డిస్క్రైబ్డ్ ఇన్ ఎ బ్యూటిఫుల్ పోయమ్ ఇన్ ఎ డివోషనల్ మేనర్ బై గివింగ్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ హీఈస్ వేరింగ్ ఆఫ్ వాట్ హీఈస్ హ్యావింగ్ రౌండ్ హిమ్ ఆఫ్ ది కలర్ విచ్ హీ ఎగ్జిబిట్స్ ఆఫ్ హిస్ మ్యాటెడ్ హెయిర్ అండ్ సో ఆన్. దిస్ కెన్ బి ఎ బ్యూటిఫుల్ పోయెటిక్ డిస్క్రిప్షన్ of the same picture of Ishvara.
1: Aithe Ishvaratvam anaga sakala aishwaryamunu kalagaadaneetundi Ishvaratvaniki sariyainatundi artham.
0: The real meaning for Ishvara is one who has got all kinds of prosperity and wealth.
1: Aithe itti Ishvaratvamlo shreshthamainatundi vaadu Maheshwarudu ani.
0: In this aspect of Ishvara, the one who is at the highest is Maheshwara.
1: Atti Maheshwarini yokka sankalpamu chetane ee srishti sthiti layamulaneetundi kudanu kalugutunnavaneetundi kudanu mana yokka samskruti yokka artham.
0: It is by the very thought, by the sankalpa of such Maheshwara, we believe that all this creation, this maintenance and this destruction is going on.
1: Itti Maheshwarini yokka vayu bhagamune ఒక విష్ణువని దక్షిణ భాగమునే శివుడని ఈ రెండింటికి మధ్య భాగమునే రుద్రుడని కూడాను చెప్పటం కద్దు.
0: ఇట్ ఈస్ ఆల్సో కస్టమరీ ఫర్ అస్ టు డిస్క్రైబ్ మహేశ్వర యాజ్ వన్ పార్ట్ ఆఫ్ హిమ్ యాజ్ విష్ణు అనదర్ పార్ట్ యాజ్ శివ అండ్ సెంట్రల్ పార్ట్ యాజ్ రుద్ర.
1: అయితే శివుడనగా మనకు సుఖమును కలిగించేటువంటి వాడు మంగళమును అందించేటువంటి వాడు కనుకనే అతనికి శివుడని కూడాను ఒక పేరు.
0: ది నేమ్ శివ సిగ్నిఫైస్ దట్ హీఈస్ వన్ హూ గివ్స్ అస్ ప్రాస్పెరిటీ హూ గివ్స్ అస్ హ్యాపీనెస్ దట్ ఈస్ వై హీ గెట్స్ ది నేమ్ శివ.
1: మనకు అనేక రకములైనటువంటి మార్గదర్శకుడుగా నిలిచి సకలైశ్వర్యములు కూడాను మనకు అందించి ఇహమునకు పరమునకు మార్గమును నిరూపించి జ్ఞానైశ్వర్యము ధనాశ్చర్యము గుణాశ్చర్యము బలైశ్వర్యము ఇవన్నీ కూడా ఐశ్వర్యములకే సంబంధించినటువంటివి కనుక సకలైశ్వర్యములు కూడాను మనకు అందించేటువంటి వాడు కనుకనే అతనిని శంకరుడు అని కూడాను పిలుస్తూ వచ్చారు.
0: on the other hand, one who gives us all the, who shows us all the ideal paths, who gives us all kinds of wealth, wealth like money, wealth relating to wisdom, wealth relating to attributes and qualities, all kinds of wealth, he who gives to us, he has also been described as Shiva or Shankara.
1: Sem karudu, kara, anaga emti, niku, sem anaga sukamunu andinchetuvanti vadu. అనగా చిదానందమును అందించేటువంటి వాడు, సచ్చిదానందమును అందించేటువంటి వాడు.
0: శం కర, దట్ ఈస్ కర ఇస్ వన్ హూ డస్, హూ హ్యాండ్స్ ఇన్. శం ఈస్ ప్రాస్పెరిటీ, ఆల్ కైండ్స్ ఆఫ్ ఆనంద, చిదానంద ఆర్ సచ్చిదానంద ఈస్ కాజ్డ్ బై శంకర.
1: సాధువుల యొక్క హృదయ స్థాయి అయినటువంటి వాడు కనుకనే, అతని యొక్క హృదయములందు తాను శయనించువాడు కనుకనే శివుడని కూడాను మరి చెప్తూ వచ్చారు.
0: There is also a meaning for Shiva because he is one who resides in the hearts of sadhus and therefore he is called Shiva.
1: Itti pavitramainatundi arthamulnu puraskarinchukoni ninnati dinamu pragnalu mooduga cheppanu, jeeva pragna, eeshwara pragna, aatma pragna ani.
0: It is in the context of these sacred meanings and having these sacred meanings in my mind, yesterday I told you that there are three kinds of prajna, the jiva prajna, the ishvara prajna and the atma prajna.
1: Jiva prajna tanam tanu bandhinchunani, ishvara prajna paralanu bandhinchunani, atma prajna bandha vimochana jarputundani telipanu.
0: It was mentioned to you yesterday that jiva prajna binds himself, binds oneself. Whereas Ishvara Prajna can bind others, but the Atma Prajna does not bind anyone, it liberates and frees you.
1: Aithe kontamandiki Ishvara Prajna aneetvantidi itarulu etla bandinchunu aneetvanti okka sandehamu bayalderindi.
0: Some people have got a doubt in their mind how Ishvara Prajna can bind even others.
1: Anaga aishwaryamula cheta parulanu bandinchadaniki taginatvanti prayatnam salapavachu.
0: That means, by using wealth, one can make an attempt to bind others.
1: Anaga, yetti aishwaryam anaga, dhanamuto bandhinchavachu, balamuto bandhinchavachu, janamuto bandhinchavachu, buddhito bandhinchavachu, gunamuto bandhinchavachu, premato bandhinchavachu. Ivanni kudanu aishwaryam kindane lekka.
0: What kind of wealth? Wealth has got a very wide meaning. We can bind others with wealth when it takes the shape of money. We can bind others with wealth when it takes the shape of strength or power. We can also bind others when it takes the shape of intelligence. We can bind others with love. With all these are different forms of aishwarya or wealth.
1: Inti kadu jnanamu cheta kudanu bandhinchavachu andukosamane bhaktudu bhakta paradhinudu annadu. Bhakti cheta bhagavantunni bandhinchadam cheta bhaktuniki swadhinudu ayipoyadu bhagavantudu.
0: Not only this, we can bind others by jnana or by wisdom. That is why God is called Bhakta Paradhina. The devotee can bind God to himself by his devotion.
1: Kanuka, manam aishwaryamuto, ishwarattamuto, bandhimpabadatam anetuvantidi, oka vidhamainatuvanti, sada asattu lopala undetuvanti oka tattvaniki, idi samanvayam aipothuntadi.
0: Therefore, this idea that Aishwarya or the nature of Ishvara in so many different forms can be used to bind one. This is something which is in the nature of neither truth nor untruth. This is between truth and untruth.
1: Yavaru jnanamunu pondi jnayata jnaya swarupamunu dharinchinappudu aa padamu yokka aanandamu lopala taanu tanmayattudai untuntadu. Attivanini తదేవత్వం అనేటువంటి రీతి కింద చెప్తూ వచ్చారు.
0: ది వన్ హూ హ్యాస్ అక్వైర్డ్ ది అల్టిమేట్ విజ్డమ్ అండ్ బికమ్స్ ఐడెంటికల్ విత్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హిస్ విజ్డమ్, దెన్ హీ బికమ్స్ వెరీ హ్యాపీ అండ్ హీఈస్ రిఫర్డ్ టు యాజ్ తదేవత్వం.
1: తదేవత్వం అనగా ఇతను ఒక విధమైనటువంటి యొక్క ఆనందము లోపల ఉండి జ్ఞానమును పూర్తి పొంది తాను జ్ఞేయ స్వరూపునిగా ఉంటున్నాడు.
0: This means that this person is in great bliss and he has reached the ultimate wisdom, and in that bliss he is like, he is one with the object of his wisdom, the Jnaya Swarupa.
1: Aite Jnata Jnayamunu chustu Anandamu lopala కొంతవరకు కూడాను తత్ అనేటువంటి దాన్ని విచారణ సలుపుతూ ఉంటాడు. ఇటువంటి వారిని తమేవ తత్ అన్నారు.
0: బట్ దిస్ జ్ఞాత, ది పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ది విజ్డమ్, వైల్ లుకింగ్ ఎట్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హిస్ విజ్డమ్ ఇన్ హిస్ గ్రేట్ బ్లిస్, హీ సమ్టైమ్స్ ఫైండ్స్ గ్రేట్ హ్యాపీనెస్. దిస్ ఈస్ రిఫర్డ్ టు యాజ్ త్వమేవ తత్వం.
1: తత్యేవ తత్వం, తత్యేవ తత్వం, త్వమేవత్వం అనేటువంటి రెండింటి ఎందుకు ఉన్నటువంటి వ్యత్యాసమును మనం విచారణ చేసినప్పుడు ఒక స్థానము గురువుది, రెండవ స్థానము శిష్యుంది.
0: ఇన్ దీస్ టూ స్టేట్మెంట్స్ తత్ ఏవ త్వం, త్వం ఏవ త్వం, వెన్ యూ లుక్ ఎట్ త్వం ఏవ తత్, వెన్ యూ లుక్ ఎట్ దీస్ టూ థింగ్స్ యూ విల్ ఫైండ్ దట్ వన్ ప్లేస్ బిలాంగ్స్ టు ది గురు అండ్ ది అదర్ ప్లేస్ బిలాంగ్స్ టు ది డిసైపుల్.
1: అనగా తత్వస్థానములను కూర్చొని త్వమ్మును సరిగా బోధించేటువంటి వాడు ఒక గురువు.
0: దిస్ మీన్స్ దట్ వన్ హూ సిట్స్ ఇన్ ది ప్లేస్ డెసిగ్నేటెడ్ అస్ తత్ అండ్ హూ ఎక్స్ప్లెయిన్స్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ త్వమ్, హీఈస్ ది గురు.
1: త్వం స్థానమునందు తాను కూర్చొని తత్ స్థానమును విచారించేటువంటి వాడు శిష్యుడు.
0: The one who sits in the place of Tvam and makes an inquiry about the nature of Tat, he is the disciple or the student.
1: Kanuka guru aneetvanti vaadu sat aneetvanti yokka sthanam lopala nilchinetvanti vaadu.
0: Guru stands in the place of Tat.
1: Sat
0: anaga
1: aa sattuku samipamlone nivasincheetvanti vaadu shishyudu.
0: The disciple or the student also lives in close proximity to this sat.
1: Kanuka samipamunde sancharinchetvanti shishyuniki sat bhavamule raavali. Aa sat bhavamulanu abhiruddhi parichukunnappudu tirigi guruvu taanu iddaru kudunu ekamayyetvanti paristhiti kinda vachi tadvara nivrutti lopala kudunu leenam avataniki avakasam untuntadi.
0: This student who is living in the close proximity of sat, he has the opportunity of himself getting sadbhava, the good idea about sat.
1: When deeniki samipamlo manam untamo dani yokka swabhavam manaku alavadali appude daniki samipamlo unnandu sariyainatundi artham.
0: When you are in proximity of something, then you must get yourself the nature of that something, then only you will be described as being in its proximity. Once you get that opportunity, the student then becomes one with the guru and he has an opportunity of getting into the nivrutti state.
1: Inka rendo vishayanga meeku chakkaga artham cheppalanukunnappudu mana Bharatadeshamlo kontha bhagavatti yokka aaradhana salaputu upavasamulu salapatamu upasanalu cheyatamu ilanti vanta kodanu jarugutu undatam kodanu sahajam.
0: If I have to explain to you easily and more clearly, one has to state that it is the practice in our country that while worshipping God, we undertake fasts sometimes.
1: Idi upasana aneetvanti daniki upavasamu aneetvanti daniki manam chakkaga artham teeskovali. Vasam anaga nivasinchatamu, upa anaga samipamu, samipamulo nivasinchatamu upavasamu, upa asana samipamulo kurchotamu upasanam.
0: To get at the significance of this, we have to understand the correct meaning of the two words upavasana and upasana. Upavasana is to live close by. Upasana is to sit close by.
1: Aithe ee daggara kurchotam cheta manaku kaligeetundi vacheetundi phalitam emiti?
0: What is it? What is the benefit that we will get by sitting in close proximity?
1: మనం ఉడుకుగా ఉండినప్పుడు, ఎక్కువ వేడిగా ఉండినప్పుడు మనం ఎయిర్ కండిషన్లు వేసుకోవటమో లేక చల్లదనమైనటువంటి యొక్క ప్రదేశంలోకి వెళ్లటమో జరుగుతూ ఉంటుంది.
0: When we feel very warm, we either put on the air conditioner or we go to a place which is cool.
1: అయితే ఎయిర్ కండిషన్ కు సమీపంలో మనం కూర్చోవటం వల్ల మనకు వచ్చినటువంటి ఫలితం ఏమిటంటే మనను బాధించుతున్నటువంటి వేడి దూరం అయ్యి ఆ యొక్క మనకు సుఖమినిచ్చేటువంటి యొక్క చల్లదనమును మనం అందుకోగలుగుతున్నాం.
0: వాట్ ఈస్ ది బెనిఫిట్ దట్ వీ గెట్ బై సిట్టింగ్ నియర్ ఎన్ ఎయిర్ కండిషనర్? ది బెనిఫిట్ ఈస్ వాట్ ది హీట్ దట్ ఈస్ ట్రబులింగ్ అస్ గోస్ అవే ఫ్రమ్ అస్ అండ్ ది కూల్నెస్ దట్ ఈస్ అవైలబుల్ ఫ్రమ్ ది ఎయిర్ కండిషనర్ కమ్స్ టు అస్ అండ్ గివ్స్ అస్ సమ్ కంఫర్ట్.
1: ఇంకా చలికాలం లోపల మనము నిప్పులు వేసుకుని దానికి చుట్టూ కూర్చోవటమో లేక హీటర్ ను పెట్టుకోవటమో జరుగుతుంటది. దానికి దగ్గర కూర్చోవటం వల్ల ఏమైపోయింది, మనలో బాధిస్తున్నటువంటి చలి దూరం అయిపోయింది, మనకు ఆయన ఇచ్చేటువంటి యొక్క వేడి మనము సంతోషపడుతున్నది.
0: On the other hand, in a cold season, we sit round a fire or we have a heater near us. How do we get the benefit? The benefit is the cold that is troubling us goes away from us and the heat that will give comfort will come to us.
1: Aithe ee naadu manamu upasanalu upavasamlu deni nimittamai chestunnam ante bhagavat nimittamai manam upavasam chestunnam anaga bhagavantuniki samipamulo kurchotamu భగవంతుని యొక్క దీనికి సమీపానికి పోవటము జరుగుతూ ఉంటుంటది.
0: సో టుడే వై ఆర్ వీ అండర్టేకింగ్ ఉపాసన ఆర్ ఉపవాసన? దిస్ ఇస్ బికాస్ వీ వాంట్ టు గో క్లోజ్ టు గాడ్ ఆర్ వీ వాంట్ టు గో అండ్ లివ్ నియర్ టు గాడ్.
1: అయితే భగవంతునికి సమీపంలో కూర్చోవటం వల్ల భగవంతునికి సమీపంలో పోవటం చేత మనకొచ్చినటువంటి ఫలితం ఏమిటంటే భగవంతుని యొక్క సచ్చిదానందం మనకొస్తుంది, మనలో ఉన్న దుర్గుణములు మనకు దూరం అయిపోతుంది.
0: What is the benefit of going close to God or of being near Him? The benefit is that the Sachidananda which is with God will come to us and all the bad qualities which are troubling us and which are in us will go away from us.
1: కనుక భగవంతునికి సమీపంలో పోయేటువంటి యొక్క ప్రయత్నం లోపల దీనిని మనం ఉపవాసమని కాని ఉపాసనని కాని మనం కొంతవరకు ఉపయోగించుకోవటంలో ఒక అర్థం ఉంది, కానీ అట్టు కాకుండా ఈనాడు భగవంతుని కోసం ఉపవాసం చేస్తున్నాం అనేది ఉపాసన ఉపాసన ఉపాసన అనేది ఒక అర్ధ డజన్ చపాతీలు డజన్ ప్లాంటన్స్ చేరి మిల్క్ తాగేది ఉపవాసం ఉపవాసం అనేది, ఇది ఉపవాసం కింద సంబంధమా?
0: సో దర్ ఇస్ సమ్ మీనింగ్ ఇన్ అవర్ అండర్స్టాండింగ్ ఉపాసన ఆర్ ఉపవాసన ఇన్ అవర్ అటెంప్ట్ టు గో క్లోజర్ టు గాడ్ అండ్ టు బీ నియర్ హిమ్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు హిమ్. But by talking about upasana and upavasana, if we want to fast and on that day of fast we eat one dozen chapatis, one dozen bananas and one fare of milk, is there any meaning in this upavasana?
1: Kanuka manamu pavitramainatundi bharatiya samskruti yandu andinchinatundi adarshamulaku sariyainatundi arthamulu manam teeskonaka మన యొక్క ప్రార్థనలు కాని మన యొక్క సాధనలు కాని కొంతవరకు మనం వ్యర్థపరచుకుని నిరాశకు గురి అయిపోతుంటున్నాము.
0: Therefore, in the sacred culture of our country, the ideas that have been handed over to us are not being understood correctly by us. We are taking wrong meanings for these ideas that have been handed over to us, and to some extent we are being disappointed at the results of our sadhanas or our practices.
1: Prema swaroopulaina vidyarthulara, itti యథార్థమైనటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవడానికి నిమిత్తమై ఈ ఒక్క నెల ఈ యొక్క సమ్మర్ క్లాసులో మీరు చేరారు. ఈ క్లాసు లోపల మీరు పవిత్రమైనటువంటి విషయాన్ని మీరు చక్కగా హృదయంతో చేర్చుకుని ఇంకా మున్ముందు దీనిని సక్రమమైనటువంటి మార్గంలో అవలంబించి దానిని ప్రవేశపెట్టి తద్వారా మీ యొక్క మిత్రులైనటువంటి వారికి ఇంకా భవిష్యత్తునకు మన భారతదేశమునకు తగినటువంటి యొక్క మార్గమును మీరు చేపడతారని దానికి తీర్చిదిద్దుతారని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: పవిత్రాత్మ స్వరూప స్టూడెంట్స్, యూ హ్యావ్ కమ్ హియర్ ఫర్ దిస్ సమ్మర్ క్లాస్ అండ్ యూ ఆర్ స్టేయింగ్ హియర్ ఫర్ ఎ మంత్ విత్ ఎ స్పెసిఫిక్ వ్యూ టు అండర్స్టాండ్ ది ట్రూత్ అబౌట్ దీస్ థింగ్స్. యూ మస్ట్ టేక్ ది ట్రూత్ అబౌట్ దీస్ థింగ్స్ ఇన్ టు యువర్ హార్ట్ and put it along the right path. Not only that, when you go back, thereby you must give these sacred ideas to your friends. You must enable the future of your country to be glorious. And I hope and I am blessing you that you will be able to do this and I will bring this discourse to a close.
1: Madhu.

మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర మురళి మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర

0: Radio Sai presents next a divine discourse delivered by Bhagwan Baba on 21st of April 2002 on the occasion of Sri Ramanavami.
1: Chakra kanti tipi Chakra kanti tipi Dadi saramu kantenu ruchyamavunu పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము

0: పి దధి సారము కంటెను రుచ్యమౌను పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము నోటను పల్క పల్కగా అమృతమే అనిపించును కాన నిత్యమీ చక్కని దాని మీరు మనసా స్మరింపు రామనామము.
1: స్వీటర్ దెన్ ద షుగర్, టేస్టియర్ దెన్ ద కర్డ్, sweeter than the very honey. As one repeats God's name, Rama's name, it is verily the very nectar. So, O mind, chant his name, sing his name repeatedly.
0: Prema Swarupulara,
1: embodiments of love.
0: Kosala Deshamanaku Mukhya Pattanamu Ayodhya.
1: Ayodhya is the capital city of the kingdom by name Kosala.
0: Yetti shatruvulu kudanu indulo praveshinchutaku veelundadu.
1: There is no possibility for any enemy to get into that.
0: Kanukane deenini Ayodhya ani peru pettaru.
1: And hence the name, the capital, happens to be Ayodhya.
0: మను చక్రవర్తి నిర్మించినటువంటి యొక్క గ్రామమే ఈ అయోధ్య గ్రామం.
1: ఇట్ ఈస్ ద వన్ బిల్ట్ బై ది ఎంపరర్ మను.
0: వైకుంఠములో సంకల్పించుకున్నటువంటి యొక్క బ్రహ్మ సంకల్పమే జగత్తునకు ఒక ప్రవాహంగా రూపొందినది.
1: ఇట్ వాజ్ ద విల్ ఆఫ్ బ్రహ్మన్ ఇన్ పారడైజ్ దట్ హ్యాస్ మేనిఫెస్టెడ్ in the form, the thought that is taken in the form of creation.
0: Atti sankalpame
1: so happens to be Ayodhya.
0: Manu chakravarti nirminchinatvanti okka gramame ee Ayodhya gramam.
1: It is the one built by the emperor.

0: thought that is taken in the form of creation.
1: Atti sankalpame manas sarovaram nundi aavirbhavinchinatvanti kanukane ee yokka pravahamunaku manas sarovaramu ani peru vachindi.
0: As this happens to be the manifestation of the will of God that flows incessantly, it is given the name Manasa Sarovara.
1: Andulo oka bhagamu Ayodhyaku samipamulo pravahistu unnadi.
0: Part of this Manasa Sarovara flows across this city, Ayodhya.
1: Dinini Sarayu Nadi and Pilcharu.
0: That is called by name Sarayu River.
1: ఇట్టి పవిత్రమైన అయోధ్యను పరిపాలించేటువంటి చక్రవర్తి దశరథ మహారాజు.
0: ది కింగ్ ఆఫ్ దట్ ల్యాండ్ హ్యాపెన్స్ టు బి దశరథ.
1: సర్వ సౌఖ్యములు, సర్వ సదుపాయములు, సర్వానందములు ఉండి కూడను అతనికి పుత్రులు లేనటువంటి యొక్క విచారము అతన్ని చాలా బాధిస్తూ వచ్చింది.
0: In spite of all comforts, conveniences, plenty and prosperity and the pleasure from the worldly parlance, Dasharatha was feeling so sad and as he had no children.
1: Gunasiludu, pavitra hrudayudu, nirmala nisvartha parudu, ayinatvanti sumantudu, okanadu Dasharathuni daggara cheri, Prabhu, mee vicharamunaku naa yokka chinna sankalpamunu విన్నవించుకుంటున్నాను అన్నాడు.
0: సుమంత, హూ హ్యాపన్స్ టు బి క్వైట్ క్లోజ్ టు దట్ కింగ్ దశరథ, ద వర్చువస్ వన్, ద సీక్రెట్ సోల్ అండ్ సెల్ఫ్లెస్, అప్రోచ్డ్ స్లోలీ ద కింగ్ దశరథ అండ్ సెడ్, ఐ హావ్ గాట్ ఎ ప్లాన్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్.
1: రాజ్యమునకు అశ్వమేధ యాగము అత్యవసరం.
0: ఫర్ ది కింగ్డమ్ టు బి సేఫ్ అండ్ సెక్యూర్, ఎ సీక్రెట్ రిచువల్ బై నేమ్ అశ్వమేధ యాగం,
1: వ్యక్తిగతమైనటువంటి మీ జీవితమునకు పుత్రకామేష్టి కూడాను అత్యవసరం.
0: అండ్ టు హ్యావ్ చిల్డ్రన్, అనదర్ సీక్రెట్ రిచువల్ బై నేమ్ పుత్రకామేష్టి మస్ట్ బి పర్ఫార్మ్.
1: కనుక ఈ పుత్రకామేష్టి యాగమును జరిపి పుత్రులు ఆవిర్భవించిన తర్వాత అనేక విధమైనటువంటి ఆనందములు దేశమునకు అందించవచ్చు.
0: ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ది సీక్రెట్ రిచువల్ పుత్రకామేష్టి యాగ, వన్ కెన్ బిగెట్ చిల్డ్రన్ అండ్ మేక్ ది హోల్ కంట్రీ హ్యాపీ.
1: అయితే దీనికి తగినటువంటి యొక్క ఏర్పాటును శీఘ్రంగా ఆవించమని దశరథుడు ఆజ్ఞాపించాడు.
0: దశరథ కమాండెడ్ ద వేరియస్ అరేంజ్మెంట్స్ టు బి మేడ్ టు కండక్ట్ దిస్ పుత్రకామేష్టి యాగ.
1: స్వామి, దీనికి ప్రధానమైనటువంటి ఋత్విక్కు ఒకడు ఉండాలి.
0: వన్ చీఫ్ ప్రీస్ట్ ఇస్ రిక్వైర్డ్ టు పర్ఫార్మ్.
1: అనేక మంది యజ్ఞ యాగాధికృతులకు ఋత్విక్కిష్టులు ఎన్నుకుంటున్నారు, కానీ ఈ పుత్రకామేష్టి యాగమునకు ఒక ప్రధానమైనటువంటి యొక్క మూలాధారమైనటువంటి యొక్క సూత్రధారి ఒకడున్నాడు.
0: దెర్ ఆర్ సో మెనీ ప్రీస్ట్ హూ వుడ్ అండర్టేక్ దిస్ పర్ఫార్మింగ్ దిస్ పుత్రకామేష్టి యాగ, బట్ ఎ చీఫ్ ప్రీస్ట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్.
1: అతనే ఋష్యశృంగుడు.
0: హీ హ్యాపెన్స్ టు బి ఋష్యశృంగ.
1: ఆ ఋష్యశృంగుని పిలిపించి ఈ పుత్రకామేష్టి యాగమును జరిపింపమని ప్రార్థించాడు శ్రీ సుమంతుడు.
0: Sumanta wanted Rishyasringa to be the chief priest to conduct this Putrakameshti Yaga.
1: Ide vidhamgane angadesamni palincheetvanti okka Rishyasringudu kudanu anga padmapadudu kudanu lokamulo chaamam yerpadindi.
0: It was the time of the famine where Rishyasringa and Padmapada happened to stay.
1: Aa padmapadudu kudanu ఋషిశృంగుని పిలిపించి తన దేశమునందు ఆవిర్భవించినటువంటి యొక్క ఈ యొక్క అశాంతిని రూపుమాపించాలని సంకల్పించుకుంటున్నాడు.
0: ఇట్ వాజ్ ద డిజైర్ ఆఫ్ పద్మపాద దట్ ఋషిశృంగ షుడ్ పర్ఫార్మ్ ఎ సీక్రెట్ రిచువల్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ ద పీపుల్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ సఫరింగ్. ఋషిశృంగుడు,
1: సుమంతుడు, దశరథుడు ముగ్గురు చేరి ఆ ఋషిశృంగుడు ఉన్నటువంటి యొక్క స్థానమునకు ప్రయాణమై వెళ్లారు.
0: సుమంత అండ్ దశరథ వెంట్ దేర్ టు మీట్ ఋష్యశృంగ. దేర్
1: ప్రార్థించి ఋష్యశృంగుని తీసుకుని వచ్చి అశ్వమేధ యాగము, పుత్రకామేష్టి యాగము జరిపించాడు దశరథుడు.
0: దశరథ ప్రేయర్ ఋష్యశృంగ టు ప్రిసైడ్ ఓవర్ దిస్

0: పుత్రకామేష్ఠయాగ
1: యాగము జరుగుచుండగా ఆ మంటల మధ్య ఒక తేజోవంతుడైనటువంటి ఒక మూర్తి ఒక పాత్రను ధరించి ఆ మంటల నుంచి బయట వచ్చాడు.
0: As the sacred ritual was going on, amidst the fury of all the flames, there emerged a person with a very big container.
1: ఆ పాత్రే పాయసం పాత్ర.
0: That is the container of the rice pudding payasa.
1: ఆ తేజోవంతుడైనటువంటి ఒక మూర్తి ఆ పాత్రను తీసుకుని వచ్చి వశిష్ఠ వారికి అందించాడు.
0: That man of brilliance and effulgence passed on this container with the rice pudding to King Dasaratha.
1: దీని విషయమై దశరథునికి చక్కగా వివరించి ముగ్గురు భార్యలకు కూడాను సమంగా పంచమని చెప్పాడు.
0: The purpose behind this payasa was very well explained to Dasaratha, so that it would be distributed among the three of the consorts.
1: కానీ ఈ పాయసమును పంచేటువంటి విధానంలో కమ్మరామాయణం ఒక రకంగాను, తులసి రామాయణం మరొక రకంగాను, వాల్మీకి రామాయణం మరొక రకంగాను, ఈ విధంగా అనేక రామాయణములు రావటం చేతనే అనేక మార్గములు అవలంబిస్తూ వచ్చాయి.
0: The ratio or the proportion in which this rice pudding payasa was distributed among the three queens was interpreted in different ways in different Ramayanas composed by Kamba, Tulasi and Valmiki.
1: కానీ ఇవి ఏవి కూడాను సరైనటువంటి యొక్క సమాధానములు కావు.
0: None of them gives the exact proportion.
1: సహజంగా మానవుని యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి యొక్క స్థితిని పురస్కరించుకొని ఏ విధమైనటువంటి సంకల్పములు ఆవిర్భవిస్తాయో దానిని పురస్కరించుకుని ఏ చెయ్యాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద విల్ హ్యాస్ టు మేనిఫెస్ట్ డిపెండింగ్ అపాన్ ద పొజిషన్ ద లైఫ్ అండ్ ద సర్కమ్స్టాన్సెస్ అరౌండ్.
1: వశిష్ఠులు వారు దశరథ మహారాజుకు అందించినప్పుడు దశరథుడు వచ్చి ఈ మూవురు భార్యలకు కూడాను మూడు కప్పుల్లో పోశాడు.
0: వశిష్ఠ distributed this payasa to three of the three queens in the presence of
1: samanamgane ichadu.
0: In fact it was distributed equal
1: endukante aa kaalam kaani ee kaalam kaani samatvanni panchesamay lopala samadrushtini penchukovali.
0: Then and now the main principle that has to be followed, that was followed earlier, was this principle of equality.
1: Abhinga sthanamunu acharinchi vachi rishi shringini daggara meer ee payasamunu భుజించాలి అని చెప్పాడు.
0: The queens were asked to take the holy bath that morning and had to partake this payasa.
1: కౌసల్య ఆనందించింది.
0: కౌసల్య was ecstatic.
1: కైక ఆనందించింది.
0: కైక was blissful.
1: కానీ సుమిత్రిక ఆనందం లేదు.
0: సుమిత్ర was not happy in it.
1: పతియాజ్ఞ మీరటానికి ఇష్టం లేదు.
0: She was not prepared to disobey her
1: husband. కృష్ణుడు అందించినటువంటి ఈ ప్రసాదమును భుజించకుండా వదులుటకు తనకేమాత్రము మనసు అంగీకరించలేదు.
0: షీ కుడ్ నాట్ సాటిస్ఫై హర్ సెల్ఫ్ బికాస్ షీ హ్యాస్ టు నెసెసర్లీ పార్టేక్.
1: అభ్యంగ స్నానం చేసింది. అభ్యంగ స్నానం చేసింది.
0: ఆఫ్టర్ హ్యావింగ్ హోలీ బాత్
1: ప్యాలెస్ టాప్ పైన అనగా పైభాగమునందు ఎండ కాస్తుంటే తన కురులను ఆర్చుకుంటూ కూర్చుంది.
0: షీ క్లైంబ్ అప్ ది స్టేర్ కేస్ అండ్ వాస్ డ్రైయింగ్ హర్ హెయిర్ స్టాండింగ్ ఆన్ ద టెర్రస్ ఆఫ్ ద ప్యాలెస్.
1: ఆ కప్పును ఒక దగ్గర పెట్టి
0: she kept the cup on one side.
1: భుజించి ప్రయోజనం ఏమిటి?
0: What is the fun of eating this food, sacrificial food?
1: జ్యేష్ఠ పుత్రునకు రాజ్యము దక్కుతుంది.
0: The eldest is eligible to rule.
1: పట్టప్రాణి కుమారునకు రాజ్యము చిక్కుతుంది.
0: In fact the queen's son would be the legal heir.
1: కేకేయ రాజ్యమునకు ప్రమాణం ఇచ్చినట్టుగా ఈ యొక్క కోసల దేశమునందు ఈ యొక్క కైకకు కలిగినటువంటి వానికి రాజ్యము దక్కుతుంది.
0: As per the promise given to the king of Kekaya, her son Kaika has to be the king.
1: నాకు ఎట్టి ఆధారములు లేవు.
0: I don't have any evidence to show.
1: అలాంటి సుమిత్రకు పుత్రులు పుట్టి,
0: if Sumitra is to have a son,
1: ప్రయోజనం ఏమిటి?
0: Why, what for?
1: అని తాను నిరాశగా నిస్పృహ చేత కంటిదారాలు కార్చుకుంటూ ఆ కప్పును అక్కడ పెట్టి కురుళ్ళు దూవుకుంటుండాలి.
0: Sumitra kept the cup with the sacrificial food on one side, feeling the state of
1: పనికత్తెను పరిగెత్తి వచ్చి
0: frustration.
1: దశరథుడు పిలుస్తున్నాడని రమ్మని చెప్పాడు.
0: There was a message that Sumitra was to report to Dasharatha.
1: ఆ కొప్పును కట్టి ఆ కప్పును తీసుకోవడానికి పోయే లోపలనే ఒక గద్దె వచ్చి ఆ కప్పును ఎత్తుకుని పోయింది.
0: She tied up her plant at that time, and in the meantime it so happened eagle came over there and collected this container.
1: పూర్వమున్న బాధ కంటే ఈ బాధ వేయింతలు అధికంగా కలిగింది.
0: And she was feeling more sad this time.
1: దశరథుడు ఏమి కోపగిస్తాడో,
0: and how Dasharatha
1: శిశుని శాపానికి ఏమి గురి అవుతానో,
0: she would be put to curse.
1: వశిష్ఠుడి వారు ఏమి దండిస్తారో,
0: Vasishtha would punish.
1: ఇవన్నీ ఒకదానిపైన ఒకటి కలిసి మెలిసి ఆమె మరింత బాధ కలిగింపజేసింది.
0: She was full of anxiety and worries repeatedly.
1: పరిగెత్తిపోయింది.
0: She ran.
1: కౌసల్యకు కైకకు ఇది బోధించింది.
0: She told everything what all that had transpired.
1: అక్క, నేను చేసినటువంటి పొరపాటు ఇది.
0: This is my mistake, she admitted.
1: నేను కొంచెం అలక్ష్యంగా ఉండటం చేత గ్రద్ద వచ్చి ఆ కప్పును తీసుకుని పోయింది.
0: It is out of negligence I lost this container.
1: నేను ఉద్దేశపూర్వకంగా దీనిని ఏమాత్రము సంకల్పించలేదు.
0: I have not done it wantonly.
1: ఆనాటి సౌతులు కూడాను చాలా అన్యోన్యంగా ఉండేటువంటి వారు.
0: In those times the steps sisters also moved.
1: వీరందరూ ఒక తల్లి బిడ్డలుగా
0: intimately
1: గమనించుకునేటువంటి వారు.
0: And they used to observe the comfort of each other.
1: చెల్లి బాధపడవద్దు,
0: సిస్టర్ డోంట్ ఫీల్
1: అని బయటికి లోపల వెళ్ళింది. అలాంటి కప్పునే ఒకటి తీసుకుని వచ్చింది.
0: షీ హాస్ గాన్ ఇన్ అండ్ బ్రాట్
1: కౌసల్య తన పాయసంలో అర్ధ భాగంలో అందులో పోసింది.
0: కౌసల్య హాస్ షేర్డ్ పార్ట్ ఆఫ్ హర్.
1: కైక కూడాను తన భాగంలో అర్ధం పోసింది.
0: సో ఆల్సో కైక ఫాలో ద సూట్.
1: ముగ్గురు సమానమైనటువంటి స్థితి లోపల ఈ కప్పును తీసుకుని పోయారు పూజా మందిరములకు.
0: ఆల్ ద త్రీ క్వీన్స్ రిటర్న్ కంటైన్ విత్ ఆల్ ది కంటైనర్స్.
1: దీనితో సుమిత్ర కొంత సంతోషించింది.
0: సుమిత్ర వాస్ హ్యాపీ విత్ దిస్ జెస్చర్.
1: నా సౌతులు నన్ను ఈ విధంగా ఆదరించారు, సహకరించారు, ఎంత అదృష్టవంతురాలను, ఎంత అదృష్టవంతుడు ఈ సోదరుడు అని చాలా ఆనందించింది.
0: షీ వాస్ సో హ్యాపీ దట్ హర్ సిస్టర్స్ వర్ సో కన్సిడరేట్ విత్ సో మచ్ ఆఫ్ కన్సర్న్ టువర్డ్స్.
1: ఇవన్నీ సహజంగా జరగవలసినటువంటివి.
0: It has to be happened in a natural way.
1: కల్పితమైనటువంటి రీతిగా ఈ పాయసం ఇంత భాగము, ఈ పాయసం ఇంత భాగం, ఇవంతా కేవలం మ్యాథమెటిక్స్ లెక్చర్.
0: Whereas some of the authors composed on mathematical basis the proportion.
1: Bhujincharu mugguru.
0: They all had partaken this prasada.
1: Bhujinchina tarvata.
0: After that.
1: 9 nalla ayindi.
0: 9 months passed.
1: Kani Kausalyaku kumarudu puttadu.
0: Kausalya gave birth to a son.
1: కానీ ఎట్టి సమయం లోపల,
0: పంచభూతము
1: సమస్థితంలో ఉంటుండి ప్రవహించేటువంటి ఒక సమయంలో పుట్టాడు.
0: ఎట్ ఎ టైమ్ వెన్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ స్టేట్ ఆఫ్ బ్యాలెన్స్ రామ వాజ్ బోర్న్.
1: ఆ బిడ్డకు చాలా ఆనందాన్ని అందించే నిమిత్తమే తల్లి చాలా కుతూహలపడుతూ ఉండాలి.
0: ద మదర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఎక్స్ప్రెసింగ్ హర్ ఫీలింగ్.
1: ఈ వార్త ఇంకా సుమిత్ర కైకేయులకు తెలుపక పూర్వమే అందరికీ కూడాను ఈ నొప్పులు బయలుదేరాయి.
0: As the message was conveyed to Sumitra Kaikeyi, all of them, the other two queens also had labor pains.
1: Sumitraku kumarudu puttadu.
0: Sumitra gave birth to a son.
1: Lakshmanudu puttadu.
0: Lakshmana was born.
1: Mari konni nimisham lopale Shatrughna vachadu.
0: And after a couple of moments Shatrughna was born.
1: ఈ యొక్క ఇరువురు కుమారులతో ఆనందిస్తూ ఉండగానే కైకకు మరొక కుమారుడు పుట్టాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ కైక గేవ్ బర్త్ టు అనదర్ సన్.
1: అతనే భరతుడు.
0: అండ్ హీ ఇస్ భరత.
1: నలుగురు పుత్రులు కూడాను దశరథునకు 4 వేదములుగా పుట్టాయి.
0: ఆల్ ద 4 సన్స్ సింబలైజ్ ద 4 వేదాస్.
1: చతుర్వేదములే చతుర్విధమైనటువంటి పుత్రులుగా జన్మించినారు.
0: ద 4 సన్స్ రిప్రజెంట్ ద 4 వేదాస్.
1: వారందరికీ తెలిపించి 10వ దినమునందు వీరి నలుగురికి కూడాను నామకరణం చేయించారు.
0: ఆన్ ద 10th డే ద 4 సన్స్ వర్ నేమ్డ్.
1: సర్వ విధములు కూడాను జనులను ఆకర్షించి వాళ్ళను భద్రపరిచి వారికి ఆనందాన్ని అందించేటువంటి ఒక కుమారుడు, రమించేటువంటి కుమారుడు కాబట్టి రామా అన్నాడు.
0: ద వన్ హూ ఇస్ సో డిలైట్ఫుల్, ద వన్ సో హూ ఇస్ సో బ్లిస్ఫుల్ అండ్ ద వన్ హూ డ్రాస్ అండ్ అట్రాక్ట్స్ ఎవ్రీబడి ఈజ్ నేమ్డ్ యాజ్ రామా.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: అతను అనేక విధములుగా ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను అద్దమునందు ప్రతిబింబాన్ని చూచినట్టుగా ప్రతి హృదయమునందు కూడాను ఆత్మను దర్శించేటువంటి వాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ గాట్ ద కెపాసిటీ టు ఎక్స్పీరియన్స్ టు విజువలైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వన్ లైక్ ది రిఫ్లెక్షన్ ఇన్ ఎ మిర్రర్.
1: కనుకనే అతనికి ఒక విధమైనటువంటి ఒక తేజస్సు సర్వులందుకును కనిపించేటువంటిది.
0: దేర్ఫోర్ ఎవ్రీబడీ కుడ్ విజువలైజ్ దట్ ఎఫల్జెన్స్ బ్రిలియన్స్ అరౌండ్ హిమ్.
1: ఆ యొక్క జ్యోతిని ఏ విధంగా కనిపించేటువంటివి?
0: హౌ వాస్ ద లైట్?
1: సర్వుల హృదయమునందుకును చంద్రాకారంతో కనిపించేటువంటివి.
0: ద లైట్ వాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మూన్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీబడీ.
1: ఎక్కడ చూసినా చంద్రుడిని చూసినట్టుగా తాను అనిపించేటువంటిది.
0: ఇట్ లుక్స్ యాజ్ దో ద మూన్ ఇస్ షైనింగ్ ఆల్ త్రూ.
1: అందువల్ల అతనికి రామ చంద్రుడు అని పేరు పెట్టారు.
0: అండ్ సో హీస్ క్రిజెంట్ దిస్ వే రామచంద్ర.
1: వారు నలుగురు పాడుకుంటూ అనేక విధములుగా కూడా కాలమును సంతోషంగా గడుపుతూ వస్తున్నారు.
0: ద ఫోర్ బ్రదర్స్ వర్ స్పెండింగ్ టైమ్ సింగింగ్ టుగెదర్ ప్లేయింగ్ ఆల్ ద టైమ్.
1: కానీ సుమిత్ర బిడ్డలు ఏమాత్రము నిద్రించటం లేదు, పాలు తీసుకోవటం లేదు, ఏ విధమైన ఆహారం కూడా వారికి చేరటం లేదు.
0: ద టూ సన్స్
1: పుట్టిన క్షణం నుంచి కూడాను ఇరువురు కూడా ఏడుస్తూ ఉన్నారు.
0: ద టూ సన్స్ ఆఫ్ సుమిత్ర, దే వర్ నాట్ డ్రింకింగ్ మిల్క్, దే వర్ నాట్ స్లీపింగ్, దే వర్ హైలీ రెస్ట్లెస్ క్రైయింగ్.
1: వారితో పాటు సుమిత్ర కూడా ఏడుస్తూ ఉండాలి.
0: సుమిత్ర ద మదర్ ఆల్సో స్టార్టెడ్ క్రైయింగ్.
1: నా దురదృష్టవశాత్తు నేను మొదలై ఏడుస్తూ ఉన్నాను.
0: Because of the bad luck, I am crying.
1: జన్మించినటువంటి ఈ కుమారులు కూడాను ఏడుస్తూనే జన్మించారు.
0: The two sons born, they too
1: start
0: crying.
1: నా దురదృష్టము.
0: I am very unlucky.
1: అని చాలా బాధపడుతూ ఉండేటువంటి.
0: She was feeling extremely sad.
1: ఎవరూ లేని సమయం చూచి.
0: At a time when there was no one around.
1: వారి దగ్గరికి వెళ్లి.
0: She approached my sister.
1: గురుజీ, ఈ బిడ్డలు నాకేమీ ఇవ్వనక్కర్లేదు, సుఖశాంతితో జీవిస్తే చాలు.
0: She said, Guruji, I don't expect anything from my two sons. It is enough if they
1: sleep well.
0: Why they are not sleeping?
1: They
0: have no suffer, no complaint.
1: They
0: don't have any pain whatsoever. Why is it that they have been restless, crying?
1: Vasishtha
0: closes
1: his eyes.
0: Sat in meditation.
1: అమ్మా సుమిత్ర, నీవు అదృష్టవంతురాలు.
0: యూఆర్ రియలీ లక్కీ వన్.
1: అందరి అందు కూడాను సమత్వంగా మిత్రంగా చూచేటువంటి దాని నీ పేరు సుమిత్ర.
0: యూఆర్ సుమిత్ర, యువర్ నేమ్ సో బికాస్ యూఆర్ క్లోజ్ అండ్ ఇంటిమేట్.
1: నీవు ఏడ్చనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు క్రై.
1: ఒక్క చిన్న పని చేయి.
0: జస్ట్ డూ అకార్డింగ్లీ.
1: కౌసల్య దగ్గరికి, కైక దగ్గరికి వెళ్లి వారిని ఒక పర్మిషన్ కోరుకో.
0: గో టు Kausalya, go to Kaika and seek their permission.
1: Lakshmani, Ramatu uyyalalo kunda pandabetti, Shatrughni Bharatunu uyyalalo pandabetti, vaaru iddaru kudunu aa vidhanga unde chettigani cheyi. Bhujistaru, nidristaru, sarvavidhamaina aanandanni anubhavistaru.
0: Make Lakshmana lie by the side of Rama in the same cradle. Likewise, make Shatrughna lie by the side of Bharata.
1: Sumitra
0: then they start
1: chala
0: eating and they start sleeping. Sumitra was happy.
1: కౌసల్య, కైకేయి చాలా ఆనందించారు.
0: కౌసల్య అండ్ కైక, దే వెరీ హ్యాపీ.
1: అక్క తీసుకుని రా.
0: Yes, you
1: బాబు నా బిడ్డలే, మీరు నా బిడ్డలే, అందరు కూడా కలిసిమెలిసి ఉండటం మనందరికీ ఆనందమే.
0: దే వర్ సో హ్యాపీ టు నో దిస్ ప్రపోజల్ అండ్ ఇన్వైటెడ్ ద చిల్డ్రన్.
1: రాముని తీసుకెళ్లింది, లక్ష్మణ్ తీసుకెళ్లింది,
0: లక్ష్మణ
1: రాముని పండుకునే ఉయ్యాలలో పెట్టింది.
0: వాస్ కెప్ట్ జస్ట్ బై ది సైడ్ ఆఫ్ రామ.
1: శత్రుడిని తీసుకెళ్లింది, భరతుడు పండుకుంటున్నట్టు ఉయ్యాలలో పండబెట్టింది.
0: శత్రుఘ్న వాజ్ మేడ్ టు లై బై ది సైడ్ ఆఫ్ భరత్ ఇన్ ద సేమ్ క్రేడల్.
1: క్షణం నుంచి కూడాను ఇరువురు కూడా ఏడ్చటం లేదు.
0: రైట్ ఫ్రమ్ ద సెకండ్ దే డిడ్ంట్ క్రై.
1: ఆడుకుంటూ పాడుకుంటూ కాళ్ళు కాళ్ళు చేతులు కదిలించుకుంటూ ఎంతో ఉల్లాసంగా ఉంటున్నారు.
0: ద చిల్డ్రన్ వర్ వెరీ యాక్టివ్ మూవింగ్ ద హ్యాండ్స్ అండ్ ద లెగ్స్.
1: ఈ దృశ్యాన్ని చూసి సుమిత్ర,
0: this had happened.
1: నేను ఎంత అదృష్టవంతురాలను.
0: ఐ యామ్ వెరీ లక్కీ.
1: నా కుమారుడు ఏమి చేయకపోయినప్పటికీ సుఖంగా ఆనందంగా ఆడుకుంటున్నారు.
0: Though nothing has been done, I am so happy to find my children playing.
1: Inte chalani thanu ento aanandani kalutu vachindi.
0: She was so happy watching children going to sleep.
1: Okanaka samayam lopala,
0: at one time
1: Vasishtha varu ekakga kanipinchinappudu,
0: when Vasishtha was found all alone,
1: swami veeriruvuru akkadiki cheradaniki kaaranam emiti?
0: Why is it that the children were in the company of
1: Lakshmanu Ramunito cheradaniki, శత్రుడు భరతునితో చేరడానికి ఏమి కారణము?
0: వాట్ ఇస్ ద రీజన్ దట్ లక్ష్మణ హ్యాడ్ టు జాయిన్ రామ? సో ఆల్సో శత్రుఘ్న వాస్ టు జాయిన్ భరత.
1: నీవు సద్హృదయురాలు, సదాచార సంపన్నురాలు, సద్గుణవంతురాలు, ఏ యొక్క కపటము ఎరుగునటువంటి దానవు. నీ మనసు నిర్మలమైనది, నిశ్చలమైనది, నిస్వార్థమైనటువంటిది నీకు తెలియంది కాదు.
0: And he said, look here, you're noble one, pure-hearted, without any kind of pretentious nature.
1: నీ పాయసము కప్పు తీసుకొని పోయినప్పుడు
0: when that cup was taken away by the brother,
1: మీ ఇరువురు కూడాను సహకరించి
0: both of you have cooperated.
1: కౌసల్య భాగములోది కొంచెము
0: and part of కౌసల్య
1: కైక భాగములోది కొంచెము పోయటం చేత కైక భాగములో ఉన్నటువంటి అంశమే ఈ శత్రుఘ్నుడు భరతునితో చేరిపోయాడు.
0: And the Shatrughna was in the company of Bharata because he was born out of the sacrificial food collected from the share.
1: కౌసల్య యొక్క భాగములో ఉన్నటువంటి ఒక పాయసం యొక్క అంశమే లక్ష్మణుడు రాములతో చేరిపోయాడు.
0: And Lakshmana was born because of part of the Kausalya. I had to be in the company of Rama.
1: ఏ అంశము ఆయా అంశంతో చేరిపోతూ ఉంటాయి.
0: Therefore each one was in the company of the other.
1: భగవద్గీత యందు కూడాను మమైవ అంశం జీవలోకి జీవభూత సనాతన, అందరూ నా అంశములే.
0: The same thing has been stated in the sacred text Bhagavad Gita that you are all the sparks of the divine.
1: అదే విధముగానే
0: likewise
1: రామాంశం రాములతో భరతాంశం భరతునితో చేరిపోయినాయి.
0: So happened that the spark of Rama was in the company of Rama, so also of Bharata.
1: ఆనాటి నుంచి ఆడుకుంటూ పాడుకుంటూ కాలం గడుపుతున్నారు.
0: Since then they were spending time.
1: యుక్త వయస్సు వచ్చింది.
0: At an engage
1: దశరథుడు వీరికి వివాహం చేయాలని సంకల్పించుకున్నాడు.
0: దశరథ thought that it's time to get them married.
1: కానీ ఈ సమయాన్ని సరిగా ఒక దూత వచ్చి స్వామి విశ్వామిత్రుల వారు యాచించినారు అని ప్రార్థించాడు.
0: In the meantime a messenger came and said and reported the arrival of sage Vishwamitra.
1: ఆ కాలములకు అన్ని కూడా సరిపోతుంటాయి.
0: Things were in right state.
1: సమయ సందర్భానుసారంగా భగవంతుడు అన్ని కూడా సమకూరుస్తూ ఉంటారు.
0: God has got a master plan to provide the situation for the fulfillment of his mission.
1: తానే లేచి దశరథుడు ద్వారం దగ్గరికి వెళ్లి వచ్చినటువంటి విశ్వామిత్రుని లోపలికి తీసుకుని వచ్చాడు.
0: దశరథ got up and ushered in the sage Vishwamitra personally.
1: స్వామి నా అదృష్టం పండింది.
0: I'm so lucky.
1: ఈనాడే భార్యకు వివాహం చేయాలని నేను సంకల్పించుకున్నాను.
0: Is my view to get my sons married.
1: మీ ఆశీర్వాదం చిక్కింది.
0: We are blessed by your visit.
1: మీరు ఇక్కడ ఆదేశించడం నాకు చాలా ఆనందమైంది.
0: I'm so happy that you have come here.
1: మీరు వచ్చిన కారణం ఏమిటని ప్రశ్నించాడు.
0: I want to know why you are here.
1: ఎక్కువ దీనికి తిరిగి పోకూడదు. నేను వచ్చిన కారణము నా యజ్ఞ సంరక్షణ నిమిత్తమై రాముని తీసుకుని పోవాలి అన్నాడు.
0: I have not come here to state anything lengthy. I want Rama to protect the performing of sacred rituals there in the forest.
1: ఈ దశరథుని హృదయంలో పెద్ద ఆటం బాంబ్ పడినట్టు అయిపోయింది.
0: It is something like bomb blast in the heart of Dasaratha.
1: ఎంత కాలమునకో నేను ఈ విధమైనటువంటి యజ్ఞ యాగాదులు చేసి నేను పొందినటువంటి ఈ కుమారులను ఈ యజ్ఞములకు తీసుకుని పోతున్నాడే, ఏ కన్నెరుగునటువంటి యొక్క ఈ రాములకు ఏమి చేయగలడు?
0: What is it that you want to take away Rama from me? He is born because of the sacred ritual after a very, very long time. What is it he is going to do being so young?
1: ఏనాడు కూడాను అరణ్యాలకు పోలేదు.
0: He never visited God.
1: రాక్షసులను చూడలేదు.
0: He never saw demons.
1: పోరాటం జరగలేదు.
0: And no
1: hate. ఎవరితోనూ ద్వేషం లేదు.
0: He has no hate.
1: సహనస్థితుడు.
0: And
1: సౌభాగ్య హృదయుడు. ఇలాంటి వాడిని ఈ కఠినమైన అరణ్యానికి నేను ఏ విధంగా పంపాలి?
0: And he is so kind and compassionate. How am I to send him to the forest?
1: అని బాధపడుతూ
0: so feeling sad.
1: ఋషివర్య నా కుమారులు బాలురు.
0: యుక్త
1: వయస్సు కూడా కాలేదు.
0: మై చిల్డ్రన్ ఆర్ సో యంగ్ బాయ్.
1: అలాంటి పిల్లలను నేను ఏ విధంగా పంపాలి?
0: హౌ కెన్ ఐ సెండ్ సచ్ యంగ్ బాయ్?
1: ఆయన ఒకే మాట.
0: అండ్ ఇట్ వాస్ ఓన్లీ వన్ వర్డ్ హీ సెడ్.
1: నీ మాటను నిలబెట్టుకుంటావా లేక నా కుమారుడు నా వెంట పంపుతావా?
0: ఆర్ యూ గోయింగ్ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్ గివెన్ ఆర్ ఆర్ యూ గోయింగ్ టు సెండ్ యువర్ చిల్డ్రన్ విత్ మీ?
1: ఇచ్చాకుల వంశములందు ఆడిన మాట తప్పిన వారు ఇంతవరకు ఒక్కరు కూడా కనిపించలేదు.
0: ఇన్ ది ఇక్ష్వాకు క్లాన్ ఎవ్రీవన్ స్టూడ్ బై ది ప్రామిస్.
1: దశరథ నీవు ఆడిన మాట తప్పుతున్నావు.
0: దశరథ యు ఆర్ జస్ట్ టేకింగ్ బ్యాక్ యువర్ వర్డ్.
1: నీ కీర్తికి అపకీర్తిని సంపాదిస్తుంది.
0: యు ఆర్ బ్రింగింగ్ డిస్రిప్యూట్ టు ది ఎంటైర్ ఫ్యామిలీ.
1: కానీ దశరథ కూడా చాలా యోచించాడు.
0: దశరథ ఆల్సో థాట్ ఓవర్.
1: ఏమి చేసి గురువుల వారిని పిలిపించాడు.
0: అండ్ హిస్ వాంటెడ్ ది గురు టు
1: కమ్. వశిష్ఠుల వారు వచ్చారు.
0: వశిష్ఠ కేమ్.
1: వశిష్ఠులు వచ్చి చెప్పాడు, ఈ విధంగా విశ్వామిత్రుడు కోరుతున్నాడు, నా గతి ఏమిటి అన్నాడు.
0: దిస్ హాస్ బీన్ ది రిక్వెస్ట్ ఆఫ్ సేజ్ విశ్వామిత్ర, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు మీ?
1: దశరథ నీకు సహజ పుత్రులు కాదు వీరు.
0: దశరథ
1: దైవ సంకల్ప విశాత్తు నీకు ప్రాప్తించినటువంటి యొక్క వరప్రసాదాలు.
0: యు ఆర్ ది గిఫ్ట్స్ ప్రసాద ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: అగ్ని నుండి ఆవిర్భవించినటువంటి యొక్క జ్ఞానసూర్యులు.
0: They are born out of fire, the very personification of wisdom.
1: వీరికి ఎట్టి ఆపదలు సంభవించవు.
0: They will not have any trouble
1: whatsoever. ఎట్టి ప్రమాదములు జరగవు.
0: They will never face any danger.
1: కనుక నీవు మాట ఇచ్చిన ప్రకారం పంపించమన్నాడు.
0: As per the promise, better you send your sons along with me.
1: కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తించాలి.
0: హియర్ ఎ పాయింట్ మస్ట్ బి నోటీస్డ్.
1: విశ్వామిత్రుడు రాములు ఒక్కరిని మాత్రమే కోరాడు.
0: విశ్వామిత్ర వాంటెడ్ రామ ఓన్లీ టు ఫాలో హిమ్.
1: రాముడు ప్రిపేర్ అయినాడు.
0: రామ వాజ్ రెడీ.
1: విశ్వామిత్రుని జతలో పోతున్నాడు.
0: అండ్ హి వాజ్ జాయినింగ్ ద కంపెనీ.
1: లక్ష్మణ్ ఎవరు పిలవలేదు, తల్లిదండ్రులు ఆజ్ఞాపించలేదు, వశిష్ఠుడు వారు రమ్మని కోరలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ లక్ష్మణ వాజ్ నాట్ సపోజ్ టు బి దేర్. హి వాజ్ నాట్ కమాండెడ్ హి వాజ్ నాట్
1: రాముని వెంట లక్ష్మణుడు కూడా బయలుదేరాడు.
0: లక్ష్మణ ఫాలోడ్ రామ ఆటోమేటికలీ.
1: హంసము
0: బికాజ్ హి వాజ్ స్పార్క్.
1: బింబం వెంట ప్రతిబింబం పోయినట్టుగా ఆ ప్రతిబింబం కూడా వెళ్లిపోతుండాలి.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ ద షాడో. లక్ష్మణ ఫాలోడ్ రామ
1: అనుకున్నాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర థాట్
1: ఈ సంకల్పానుసారము దైవ ఆజ్ఞ జరుగుతూ ఉంటాయి.
0: Things happen as per the will and command of God.
1: Aithe velle munduga dashrathuniki matramu oka vaagdanam chesadu.
0: But prior to their departure he made a promise to Dasharatha.
1: Dasharatha naalo leni shaktulu levu.
0: Dasharatha has got all capacities.
1: Naalo samasta shaktulu kuda untunnayi.
0: Has got all the power.
1: Naitika bhautika dharmika aadhyatmika laukika అన్ని జ్ఞాన శక్తులు కూడా ఉంటున్నాయి.
0: ఐ గాట్ ఆల్ పవర్స్ ది ఎథీరియల్ ది ఫిజికల్ ది వరల్డ్లీ అండ్ ది స్పిరిచువల్.
1: కానీ యజ్ఞమునకు నేను కూర్చున్న తర్వాత యజ్ఞ దీక్షను వహించుకున్నటువంటి వాడు ఏ విధమైనటువంటి హింసలు ఎవరికి పెట్టేయకూడదు.
0: బట్ వెన్ వన్స్ ఐ ప్రిసైడ్ ఓవర్ ది పర్ఫార్మింగ్ ఆఫ్ ది సీక్రెట్ రిచువల్
1: ఏ రాక్షసుని నేను చంపకూడదు.
0: ఐ యామ్ నాట్ సపోజ్ టు కిల్ ఎనీబడీ.
1: అది నా యజ్ఞ దీక్షలో ఉన్నటువంటి ఒక నియమము.
0: ఇట్ ఈస్ ది డిసిప్లిన్ దట్ హాస్ గాట్ టు బి ఫాలోడ్.
1: లేకపోతే నీ కుమారుని నేను ఎందుకు ఆశించాలి?
0: ఆర్ ఎల్స్ వై డు ఐ వాంట్ యువర్ చిల్డ్రన్.
1: నాకు అవసరం లేదన్నా.
0: ఐ డోంట్ నీడ్ దెమ్.
1: వెళ్ళి యజ్ఞ సంరక్షణ జరిగింది.
0: అండ్ ది హోల్ రిచువల్ వాజ్ వెల్ ప్రొటెక్టెడ్.
1: వెళ్లే సమయం లోపల
0: as this was happening
1: సరయూ నది తీరానికి వెళ్ళాడు.
0: They were very close to Sarayu river.
1: విశ్వామిత్రుడు రామునే పిలుస్తున్నాడు కానీ లక్ష్మణ్ని పిలిచటం లేదు.
0: విశ్వామిత్ర వాజ్ టాకింగ్ టు రామ ఓన్లీ ఆల్ అలాంగ్.
1: రామ ఇటు రా అన్నాడు.
0: సెడ్ రామ కమ్ ఓవర్ హియర్.
1: రాముడు దగ్గర పోయి కూర్చున్నాడు.
0: హి మేడ్ హిమ్ సిట్ క్లోజ్ బై.
1: విశ్వామిత్రుడు పిలవకపోయినప్పటికీ లక్ష్మణుడు కూడా పోయి దగ్గర కూర్చున్నాడు.
0: దో లక్ష్మణ వాజ్ నాట్ కాల్డ్ yet he followed and sat by side of Rama.
1: చెప్పాడు నాయన.
0: హి సెడ్
1: ఇది అరణ్యంలో జరిగేటువంటి ఆ యజ్ఞము.
0: దిస్ ఇస్ రిచువల్ ఫారెస్ట్
1: సిద్ధాశ్రమం.
0: దిస్ ఇస్ సిద్ధాశ్రమం.
1: ఇక్కడ ఏ విధమైనటువంటి వంటలు వాడలు చేయడానికి వీలు కాదు.
0: దేర్ విల్ బి నో ఫార్మల్ కుకింగ్ వాట్స్ ఎవర్.
1: అంత ఋషులు ఋషిపతులు శిష్యులే ఉంటున్నారు.
0: అండ్ హియర్ వీ ఫైండ్ సేజెస్ స్టేయింగ్ విత్ దేర్ ఫ్యామిలీస్.
1: కనుక నాయన మీరు రాజపుత్రులు.
0: You are princes.
1: సుఖభోజనం చేసేటువంటి వారు.
0: You are used to comfort.
1: సౌఖ్యమైన జీవితాన్ని గడిపేటువంటి వారు.
0: You lead the life of luxury.
1: కనుక మీరు యజ్ఞ సంరక్షణకై వస్తున్నారు.
0: You are here to save God.
1: మీకు మంత్రోపదేశం ఒకటి చేస్తాను అన్నాడు.
0: He said that I will teach you a mantra.
1: ఇంత సంరక్షణ చేసేటువంటి రామలక్ష్మణులకు మంత్రోపదేశం ఎందుకు?
0: రామ హూ ఇస్ కేపబుల్ ఆఫ్ సేఫ్ గార్డింగ్ ది రిచువల్ డస్ హీ నీడ్ మంత్ర.
1: అనగా ఇవన్నీ కూడాను లౌకికమైనటువంటి యొక్క బాహ్యమైనటువంటి గుర్తులకై ఈ విధంగా చెప్పాడు.
0: దీస్ ఆర్ ఓన్లీ ఎక్స్టర్నల్ అవుట్ వర్డ్ డీడ్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్.
1: బల అతి బల ఈ మంత్రాన్ని నేను చెప్తున్నాను.
0: ద టూ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ బల అతి బల వర్ టాట్ టు హిమ్.
1: ఇవి నిద్రాహారము లేకుండా చేస్తాయి.
0: దే విల్ సీ టు ఇట్ దట్ యు don't need to have
1: ఎన్ని దినములు ఈ యజ్ఞం సంరక్షించాలో ఏమిటో.
0: The what way you are going to save God.
1: నిద్ర రాకూడదు.
0: You are not supposed to sleep.
1: ఆహారములకై పరితపించకూడదు.
0: You should never be hungry.
1: ఇవి రెండింటిని త్యజించాలి.
0: You have to sacrifice both food and drink.
1: ఈ మంత్రాన్ని స్మరించండి. నిద్ర ఆహారం లేకుండా ఉండవచ్చు.
0: As you repeat the two mantras, you will never feel thirsty nor hungry.
1: వారు మంత్రములు జపిస్తూ
0: as they were chanting
1: ఎట్టి ఆకలి ఎక్కడి నిద్ర లేకుండా కాలములు గడుపుతూ వచ్చారు.
0: దే నెవర్ హ్యాడ్ ఎనీ హంగర్ ఆర్ థర్స్ట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: యుద్ధము సంభవించింది.
0: అండ్ ఇట్ హ్యాడ్ హ్యాపన్.
1: మారీచుడు వచ్చాడు.
0: మారీచకే
1: అతన్ని ఒక్క నిమిషం లోపల ఒక బాణంతో కొట్టివేశాడు.
0: హి వాజ్ షాట్ డెడ్ బై వన్ యారో.
1: ఎక్కడో పోయి పడిపోయాడు ఈ యొక్క మారీచుడు.
0: అండ్ మారీచ ఫెల్ ఎట్ అ లాంగ్ డిస్టెన్స్.
1: ఇది జరిగిన తక్షణమే
0: ఇమీడియట్లీ
1: శూర్పణఖ వచ్చింది.
0: శూర్పణఖకే
1: పెద్ద శబ్దం చేస్తూ వచ్చింది.
0: హేమిడ్ ఎ బిగ్ సౌండ్.
1: స్వామి ఏమిటి ఈ శబ్దము? పర్వతాలు కూలినట్టుగా ఉంటున్నాయే.
0: వాట్ ఈస్ దిస్
1: అన్నాడు రాములు.
0: రామ సెడ్ వాట్ ఈస్ ది మిస్టరీ ఆఫ్ దిస్ బిగ్ సౌండ్.
1: పర్వతాలు కాదు నాయన, ఆమె కంఠమే ఆ విధమైనటువంటి ఒక స్వరం.
0: నథింగ్ టు డూ విత్ ఎనీ మౌంటైన్ బిగ్ సౌండ్ వాట్స్ ఎవర్ హర్ వెరీ వాయిస్ ఇస్
1: లైక్ ఆమె యొక్క కంఠస్వరం చేతనే సర్వులు కూడాను భయపడిపోతుంటారు.
0: ఎవ్రీవన్ వుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ హర్ టోన్ ఆఫ్ హర్ వాయిస్.
1: కాబట్టి వస్తుండాలి శూర్పణఖ.
0: శూర్పణఖ వాజ్ అబౌట్ టు కమ్.
1: రామ సిద్ధము అన్నాడు.
0: రామ బి రెడీ.
1: రాములు సందేహిస్తూ వచ్చాడు.
0: రామ వాజ్ డౌటింగ్.
1: స్వామి శ్రీవధ చేయకూడదు కదా.
0: ఐఎమ్ నాట్ సపోజ్ టు కిల్ ద వుమన్.
1: ఇది స్త్రీ.
0: స్త్రీని
1: ఏ రీతిగా నేను సంహరించాలి?
0: వాట్ వే కెన్ ఐ కిల్?
1: క్షత్రియ ధర్మం ఇది కాదు.
0: అండ్ ఇట్స్ నాట్ జస్టిఫైబుల్.
1: కానీ నా తండ్రి కూడా ఆజ్ఞాపించలేదు.
0: బట్ ఐ హావ్ నాట్ బీన్ కమాండెడ్.
1: మీరు మాత్రమే ఆజ్ఞాపిస్తున్నారు.
0: అండ్ యు ఆర్ ఓన్లీ కమాండింగ్ టు డూ సో.
1: నేను ఏ విధంగా దీన్ని పొందుకోవాలి?
0: హౌ కెన్ ఐ కిల్? తాతకి
1: చెప్పాడప్పుడు విశ్వామిత్రుడు.
0: అండ్ విశ్వామిత్రుడు సేడ్
1: యజ్ఞ సంరక్షణ సమయం నందు
0: while protecting yajna
1: ee purusha bhedame ledu
0: you don't have to observe the
1: purusha man ichcha ramo bhavati tapto bhavati matto bhavati atma ramo bhavati amta atma ramule
0: everything is just the personification of the supreme self
1: meer ketti chintalu levu
0: you don't need to worry
1: kabatti deento stree purushulu yokka bhedamunu e maatramu neevu vicharinchakoddu
0: the difference on grounds of gender does not arise
1: sare guru vaagne kada ani pettadu చంపినాడు.
0: అండ్ ఇట్ వాస్ ద కమాండ్ ఆఫ్ ద గురు.
1: క్రమంలో చచ్చినటువంటిది కాదు, ఎంతో యుద్ధం జరిగింది, దాని అంతా మనం ఇప్పుడు తీసుకోనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు నో ది ఎంటైర్ నరేషన్ ద స్టోరీ పార్ట్ ఆఫ్ ఇట్.
1: చంపిన తర్వాత
0: ఆఫ్టర్
1: ప్రశాంతంగా సిద్ధాశ్రమము ఆనందంగా నవ్వులతో ఉంటుండాలి.
0: ద సిద్ధాశ్రమ was a place of peace.
1: దేవతలు పుష్పవర్షంను కురిపించారు.
0: అండ్ దర్ వాస్ ఎ రెయిన్ ఆఫ్ ఫ్లవర్స్ బై డైటీస్ ఓవర్ దేర్.
1: ఇది ఇట్టు ఉండగా
0: యాజ్ ఇట్ వాస్ హ్యాపెనింగ్
1: అయోధ్య నుంచి అనగా ద్వారా భరతుడి నుంచి ఒక లెటర్ తీసుకుని వచ్చాడు ఒక బంటు.
0: అండ్ ఇన్ ది మీన్ టైమ్ ఎ మెసేజ్ వాస్ సెంట్.
1: అందులో ఏముంది?
0: వాట్ ఈస్ ఇట్?
1: శివధనస్సును విరిచేటువంటి యజ్ఞం ప్రారంభించావు.
0: ఇట్ వాస్ ది కమెన్స్మెంట్ ఆఫ్ బ్రేకింగ్ ద
1: మీరు రావాలి అని ఆహ్వానించాడు జనకుడు.
0: ఇట్ వాస్ జస్ట్ ఇన్విటేషన్ సెండ్ బై కింగ్ జనక.
1: బయలుదేరాడు
0: దే స్టార్ట్
1: విశ్వామిత్రుడు.
0: అండ్
1: వీళ్ళకి ఏమి సన్యాసులు తాడు పేడు ఏమీ లేదు, ఏమి సర్దుకోనక్కర్లేదు.
0: యాజ్ దే వర్ అన్మ్యారీడ్ దే డోంట్ నీడ్ టు క్యారీ హెవీ లగేజ్ విత్ దెం.
1: తీసుకున్నాడు ఒక బట్ట వేసుకున్నాడు.
0: దే వర్ జస్ట్ గోయింగ్.
1: రామలక్ష్మణ మీరు కూడా వస్తున్నారా అన్నాడు.
0: విశ్వామిత్రుడు సెడ్ రామలక్ష్మణ ఆర్ యూ రెడీ టు ఫాలో మీ?
1: దేనికి? మీ యజ్ఞ సంరక్షణ కోసం నా తండ్రి పంపించాడు. ఈ యజ్ఞం ఏమిటో నాకు తెలియదు.
0: వాట్ ఫార్? మై ఫాదర్ వాంటెడ్ అస్ టు ఫాలో యూ టు ప్రొటెక్ట్ యజ్ఞ.
1: జనక మహారాజ్ చేసేటువంటి యజ్ఞం ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
0: ఐ డోంట్ నో వాట్ యజ్ఞ ఇస్ గోయింగ్ టు పర్ఫార్మ్ బై జనక.
1: చాలా గొప్ప యజ్ఞము.
0: ఇట్స్ ఎ వెరీ బిగ్ వన్.
1: పిల్లలకు ఉత్సాహాన్ని కలిగించే నిమిత్తమై విశ్వామిత్రుడు ఈ విధమైనటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తూ వచ్చాడు.
0: విశ్వామిత్ర స్టార్టెడ్ స్పీకింగ్ లైక్ దట్ టు ఎంకరేజ్ ది చిల్డ్రన్ టు ఫాలో.
1: శివధనస్సు.
0: ఇట్ వాస్ శివధనస్.
1: ఎవరు ముట్టడానికి కూడా శక్తి లేదు.
0: నో వన్ హస్ గాట్ ఎనీ పవర్.
1: కదిలించడానికి ఎవరికి చేత కాదు.
0: నోబడీ కెన్ మూవ్ ఇట్.
1: అలాంటి దీనిని తన కుమార్తె అయిన సీత దాన్ని ఎత్తింది.
0: And the daughter of King Janaka could lift it.
1: Anaatu nunchi Janaka Maharaju ee yokka Shivadhanasuni ettinatundi vaaniki nenu naa biddu ichi pendi chestanani taanu sankalpinchukunnadu.
0: And Janaka has taken a vow, the one who would break this Shivadhanas would be given in marriage to his daughter.
1: Kanaka ee naadu aa dhanasuni etti vishayamai prarambhincharu yagnam.
0: And therefore this yagna is undertaken to fulfill the vow.
1: Ee Midhulapura janulanta vacharu.
0: The meantime all people
1: like rajulanta vacharu.
0: Everybody, all kings
1: attended. అందులో ఈ యజ్ఞం లోపల రావణుడు కూడా వచ్చాడు.
0: రావణ ఆల్సో వాజ్ వన్ అమంగ్ ది ఇన్వైటెడ్.
1: వచ్చారు
0: ఆల్ అటెండెడ్.
1: ఆకాయభూషుడు ఈ రావణుడు.
0: రావణ ఈజ్ మైటీ వన్.
1: పెద్ద గొప్ప శరీరం కలిగినటువంటి వాడు.
0: హి హస్ గాట్ హెఫ్టీ వెల్ బిల్ట్ పర్సనాలిటీ.
1: మొట్టమొదట తానే ఎత్తడానికి నుంచి వచ్చాడు.
0: హి వాస్ ద ఫస్ట్ వన్ టు ప్రొసీడ్ టు బ్రేక్ ద శివ.
1: అతను చేతులు కాదులు కలిస్తుంటుంటే చూచినటువంటి రాజులంతా కూడా చాలా ఆశ్చర్యపడ్డారు.
0: హి వాస్ ప్రొసీడింగ్ విత్ ఆల్ ద మెజెస్టీ ద హెఫ్టీ పర్సనాలిటీ ఎవరీవన్ వర్ సర్ప్రైజ్డ్.
1: ఈ యొక్క అసభ్యమైనటువంటి వ్యక్తికి ఆ సుకుమారమైనటువంటి సీతను ఈ రీతికి అందించగలడు జనకుడు.
0: King Janaka, how is he going to offer his daughter so tender and delicate to this person? They were not able to
1: understand.
0: The personality itself was the size of a mountain.
1: Sorry, emaina kaani anukoni evarlo vaaru tandukunnaru.
0: Okay, they just pacified themselves thinking that things happen as per divine will.
1: Yadam cheyi pattadu.
0: And he can't hold the left hand.
1: Kadalledu.
0: And the Shivadhanas
1: rendu chethulu pattadu. కదలలేదు.
0: అండ్ రావణ యూజ్ బోధ్ హిస్
1: బలమునంతా ఉపయోగపెట్టాడు.
0: అండ్ హీ యూజ్ ఆల్ హిస్ స్ట్రెంగ్త్.
1: కదలలేదు.
0: దుర్యోధన్
1: కట్టకడపడి క్రింద పడిపోయాడు.
0: హీ ఫెల్ డౌన్ అల్టిమేట్లీ.
1: ఈ దృశ్యాన్ని చూచి చాలా అవమానంగా తాను భరించుకోలేకపోయాడు.
0: హీ వాస్ పుట్ టు షేమ్ అండ్ హ్యూమిలియేషన్.
1: అహంకారానికి కలిగి ఎప్పుడు కూడాను సభల లోపల అవమానమే జరుగుతూ ఉంటాయి.
0: ఎ మ్యాన్ విత్ ఈగో విల్ బి
1: అహంకారం అత పతనము అన్నారు.
0: అండ్ ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్.
1: ఇంత అహంకారంగా ఉన్నటువంటి మానవునికి జనుడే దీనికి పతనం గావిస్తారు.
0: అండ్ మ్యాన్ విత్ ప్రైడ్ విల్ బి పుట్ టు ఇన్సల్ట్ బై సొసైటీ.
1: వీరికి గౌరవ మర్యాదలు ఎక్కడ కూడాను దక్కవు చిక్కవు.
0: హీ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ reverence or respect from anybody.
1: అహంకారమునకు అవమానమే దీనికి తగినటువంటి ఫలితం.
0: అండ్ ఈగో విల్ సర్టన్లీ రూయిన్ యూ.
1: పడిపోయాడు పాపం.
0: అండ్ రావణ ఫెల్ డౌన్.
1: ఈ రావణుడు చూసినటువంటి యొక్క ప్రయత్నములకు అందరూ ఆశ్చర్యపడిపోయారు.
0: ఆల్ వర్ టేకెన్ సర్ప్రైజ్ టేకెన్ అబ్యాక్.
1: ఎవరి చేత కాదు ఇంకా.
0: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి.
1: అని ఎవరి పాటికి వారి మనసులో చెప్పుకొని ఎవరు లేయడానికి భయపడిపోయారు.
0: నో వన్ అటెంప్టెడ్ టు గెట్ అప్.
1: చూచాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర వాచ్డ్ ద సీన్.
1: రామా
0: రామా
1: కనుసైగు చేశాడు.
0: హీ జస్ట్ గేవ్ హిమ్ సిగ్నల్ సైన్స్.
1: రాముడు లేచాడు.
0: రామా గాట్ అప్.
1: చాలా చిన్న పిల్లవాడు.
0: హి వాస్ వెరీ యంగ్.
1: 15 సంవత్సరం.
0: ఏజ్డ్ 15.
1: ఆ బాలుడు నడుచుకుంటూ వస్తుంటే
0: యాజ్ ద బాయ్ వాస్ ప్రొసీడింగ్
1: ఆ నడక ఎందే ఎంతో ఆనందం కనిపించింది.
0: ద వెరీ జెస్చర్ ద స్టైల్ ఆఫ్ వాక్
1: ఆ తేజస్సునందే ఎంతో తీక్షణమైన
0: శక్తి కనిపించింది. ఆల్ ద స్ప్లెండర్ ద గెయిటీ
1: సర్వశక్తులు అతనికి షాడోగా వస్తున్నట్టుగా కనిపించింది.
0: ఆల్ పవర్స్ నెసెసర్లీ ఫాలోడ్ హిమ్ ద కెపాసిటీస్ వర్ విత్ హిమ్.
1: శాంతంగా నడుచుకుంటూ వస్తున్నాడు.
0: హి వాస్ వాకింగ్ విత్ ఆల్ ది మెజెస్టీ.
1: వచ్చిన ప్రజలందరూ కూడాను రాజులు కూడాను అందరూ ఆ అబ్బాయి తేజస్సును మాత్రమే చూస్తున్నారు కానీ ఏం చేస్తాడో ఏమిటో అని ఈ సందేహాలు ఎక్కడ కూడా కలగలేదు.
0: ఆల్ కింగ్స్ ఆర్ వాచింగ్ ద బ్యూటిఫుల్ ఫేస్ ఆఫ్ రామ అండ్ దే వర్ నాట్ థింకింగ్ ఆఫ్ థింగ్స్ టు హ్యాపెన్. హి కేమ్
1: చిరునవ్వు నవ్వుకుంటూ
0: స్మైలింగ్లీ
1: అంగవస్త్రం సర్దుకొని
0: అండ్ హి వాస్ జస్ట్
1: ఎడమ చేత్తో దాన్ని పట్టాడు.
0: అండ్ హి కాట్ హోల్డ్ ఆఫ్ శివధనుస్సు.
1: పట్టిన తక్షణమే అది లేచింది.
0: ద మూమెంట్ హి కుడ్ లిఫ్ట్ ఇట్ అప్
1: కానీ దాని దారాన్ని కట్టాలి.
0: బట్ యెట్ ఇట్ హాస్ గాట్ టు బి
1: దాన్ని వంచాలి.
0: ఇట్ హాస్ టు బి బెండ్.
1: ఎత్తడమే అంత పెద్ద కష్టమైతే వంచడం మరింత కష్టం.
0: టు లిఫ్ట్ శివధనుస్ ఈజ్ ఎ బిగ్ డీల్.
1: దాన్ని వంచాడు ఎడమ చేత్తో.
0: అండ్ హీ మేడ్ ఇట్ బెండ్.
1: కుడి చేత్తో ఆ నారని కట్టాడు.
0: అండ్ హీ టైడ్ అప్.
1: ఆ వంచడానికి పోయినప్పుడు విరిగిపోయింది ఆ శివధనుస్.
0: యాజ్ హీ వాస్ బెండింగ్ శివధనుస్ ఇట్ బ్రోక్ ఇమ్మీడియట్లీ.
1: ఆ శివధనుస్సు విరిగేటప్పటికి
0: యాజ్ ఇట్ బ్రోక్
1: బ్రహ్మాండమైన ఒక శబ్దం వినిపించింది.
0: ఇట్స్ ఎ బిగ్ బ్యాంగ్ బిగ్ సౌండ్.
1: అందరూ ఉలిక్కిపడ్డారు.
0: ఆల్ వర్ సర్ప్రైజ్.
1: ఏమిటి ఈ విచిత్రము?
0: వాట్ ఇస్ దిస్?
1: ఏమిటి ఈ రామశక్తి?
0: వాట్ ఇస్ ద పవర్ ఆఫ్ రామ?
1: యోచించుకుంటూ కూర్చున్నారు.
0: దే వర్ థింకింగ్ ఆఫ్ ది గ్రేట్నెస్ ఆఫ్ రామ.
1: తక్షణమే
0: ఇమ్మీడియట్లీ
1: సీతను మాల తీసుకుని వచ్చేసేసింది చెలికత్తెలు.
0: సీత కేమ్ దేర్ ది గార్లండ్.
1: విశ్వామిత్రుడు చెప్పాడు.
0: విశ్వామిత్ర సార్
1: రామా
0: రామా
1: నువ్వు సిద్ధమేనా?
0: ఆర్ యు రెడీ?
1: స్వామి నన్ను నా తండ్రి నీ యజ్ఞమును సంరక్షించాలని పంపించాడు.
0: స్వామి
1: సిద్ధాశ్రమంలోని యజ్ఞము సంరక్షించాను. ఈ యజ్ఞమునకు తండ్రి యొక్క పర్మిషన్ లేదు.
0: స్వామి ఐఎమ్ సెంట్ టు ది సిద్ధాశ్రమ ఫాలోయింగ్ యూ బై మై ఫాదర్ టు ప్రొటెక్ట్ యజ్ఞాదయ.
1: నా తండ్రి ఆజ్ఞ అయ్యేంత వరకు కూడా నేను దీనికి సిద్ధం కాను అన్నాడు.
0: అంటిల్ ఐ గెట్ పర్మిషన్ కమాండ్ ఫ్రమ్ మై ఫాదర్.
1: విశ్వామిత్రుడు పోయి జనకుని చెవిలో చెప్పాడు.
0: అండ్ దెన్ హీ విస్పర్డ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ జనక.
1: జనకుడు రాజనీతి కలిగినటువంటి వాడు కనుక అంగీకరించాడు.
0: జనక ఈస్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ది ఎథిక్స్ అండ్ మారల్ ప్రిన్సిపల్స్.
1: అయోధ్యకు పంపించాడు సిపాయిలను.
0: అండ్ మెసేజ్ వాస్ సెంట్ టు అయోధ్య.
1: జరిగిన విషయం అంతా తెలపమని చెప్పి వారందరూ కూడా సమూహంగా రావాలని.
0: ద హోల్ థింగ్ వాస్ రిపోర్టెడ్ to Dasharatha there in Ayodhya. They were all asked to come here.
1: 3 dinamulu pattindi.
0: It took 3 days time for them to reach.
1: 3 dinamulu kudanu రామలక్ష్మణులు ఒక రూమ్ నందు కూర్చున్నారు.
0: రామ లక్ష్మణ వర్ స్టేయింగ్ ఇన్ ఏ రూమ్ దేర్ ఆల్ దీస్ 3 డేస్.
1: చిన్న తమాషా.
0: హియర్ సంథింగ్.
1: రాములు కాలుపైన కాలు వేసుకొని
0: రామ సిట్టింగ్ క్రాస్ లెగ్డ్
1: ఒక కాలును మెత్తగా ఒత్తుకుంటున్నాడు తనకు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హిస్ ప్రెసింగ్ వన్ ఆఫ్ హిస్
1: మసాజ్ చేసుకుంటూ.
0: హీ వాజ్ జస్ట్ మసాజింగ్ వన్ ఆఫ్ హిస్ ఫీట్.
1: చూచారు.
0: హీ డస్ నోటీస్డ్.
1: నారదుడు వెళ్ళాడు.
0: నారద వెంట్ దేర్.
1: చిన్న సందులో చూచాడు.
0: హీ జస్ట్ వాచ్డ్ హిమ్.
1: పాపం రాజకుమారులు. హీ ఇస్ అ ప్రిన్స్.
0: హీ ఇస్ అ ప్రిన్స్.
1: ఇంత దూరం నడుచుకుని వచ్చారు.
0: దే కేమ్ బై
1: ఏనాడు కూడా వారు ఇంత శ్రమ పడి ఉండరు.
0: దే నెవర్ స్ట్రెయిన్డ్
1: పాదాలు నొప్పిగా ఉన్నాయేమో.
0: పర్హాప్స్ దే మే బి ఫీలింగ్ ద పెయిన్ ఇన్ ద లెగ్.
1: తన నొప్పును తానే ఒత్తుకుంటున్నాడు.
0: సో హీ ఇస్ మసాజింగ్ హిస్ ఓన్ ఫీట్
1: అని ఆశ్చర్యపడ్డాడు.
0: హీ వాస్ సర్ప్రైజ్డ్.
1: లక్ష్మణుని పిలిపించాడు.
0: అండ్ హీ కాల్డ్ లక్ష్మణ.
1: లక్ష్మణుడు తలుపు తెరిచి చూచాడు.
0: లక్ష్మణ ఓపెన్
1: అన్నదగ్గరికి పోవడానికి ఎట్టి అభ్యంతరము లేదు ఎవరు కూడా.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ నోబడీ కమ్ ఇన్ ద వే యాజ్ వన్ బ్రదర్ వాంట్స్.
1: లక్ష్మణుడు పాదం దగ్గర కూర్చొని ఒత్తుతూ ఉన్నాడు.
0: లక్ష్మణ వాస్ జస్ట్ ప్రెసింగ్ ద ఫీట్ ఆఫ్ రామ.
1: లక్ష్మణ నాకు నొప్పులు కాదు.
0: లక్ష్మణ దేర్ ఇస్ నో పెయిన్ ఇన్ ద లెగ్ హియర్.
1: నేను ప్రజలకు ఈ విధమైనటువంటి యొక్క దీన్ని దృశ్యాన్ని చూపించాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నటువంటి యొక్క నాటకము.
0: దిస్ ఈజ్ ఓన్లీ ఎ డ్రామా ఎనాక్టెడ్ బై మీ టు షో టు ద వరల్డ్ వాట్ ఐ యామ్ డూయింగ్.
1: లక్ష్మణ కూడా తెలుసును.
0: లక్ష్మణ ఆల్సో నోస్.
1: రామునికి ఎట్టి బాధలు లేవని.
0: రామ హ్యాస్ నో పెయిన్ వాట్సెవర్.
1: ఎట్టి బాధలు రావని.
0: నథింగ్ విల్ ఎవర్ కమ్ టు హిమ్.
1: కానీ
0: బట్
1: మూడు దినములు గడిచిపోయింది.
0: త్రీ డేస్ పాస్.
1: గొప్ప సైన్యంతో వస్తున్నాడు దశరథ మహారాజు.
0: దశరథ వాస్ కమింగ్ విత్ బెటాలియన్ ఆఫ్ ఆర్మీ.
1: కేవలం వీరిద్దరు మాత్రమే కాదు.
0: నాట్ ఓన్లీ దిస్ టూ.
1: భరత శత్రుఘ్నులు కూడా వస్తున్నారు.
0: భరత శత్రుఘ్నులు కూడా ఆల్సో
1: కమింగ్. వాళ్ళ మిత్రులంతా వస్తున్నారు.
0: ఆల్ పీపుల్ కంపెనీ.
1: అందరూ వేలాది ప్రజలంతా వస్తున్నారు.
0: థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఫాలోడ్.
1: వచ్చారు దిగారు.
0: దే కేమ్ ఇన్ గాట్ డౌన్.
1: ఒకరికొకరు చేర్చుకున్నారు. చాలా ఆనందించారు.
0: దే వర్ జస్ట్ ఎంజాయింగ్ ద ఫన్ టుగెదర్.
1: ఒకరి శిరస్సును ఒకరు ముద్దాడారు.
0: అండ్ దే వర్ సో హ్యాపీ వాచింగ్ ఈచ్ అదర్.
1: భరత శత్రుఘ్నులు రామలక్ష్మణులు నలుగురు చేరారు ఒక రూమ్ లో.
0: అండ్ ఆల్ ఫోర్ బ్రదర్స్ అసెంబ్ల్డ్. రామలక్ష్మణ భరత శత్రుఘ్న.
1: అంతా జరిగింది. నాలుగవ దినం కళ్యాణం.
0: And the fourth day, the holy wedding.
1: ఈ కళ్యాణం కూడా జరిగింది. మీకు అన్ని ఎన్నో పర్యాయం చెప్పాను.
0: భగవాన్ డిస్క్రైబ్ దిస్ హోల్ హోలీ సెలెస్టియల్ వెడ్డింగ్.
1: మొట్టమొదట ప్రథమ పుత్రునికి కన్యాదానం చేయాలి.
0: ఫస్ట్ ది ఎల్డెస్ట్ మస్ట్ బి మ్యారీడ్.
1: జనకుని యొక్క మొదటి పుత్రిక ఉంటుండాలి. ఈమె గాలిసాడిలో వచ్చినటువంటిది, అనగా దున్నేటువంటి దాంట్లో చిక్కినటువంటిది సీత.
0: సీత ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: ఊర్మిళ జనకుని ప్రథమ పుత్రి.
0: ఊర్మిళ ఇస్ ది ఎల్డెస్ట్ డాటర్.
1: ఈ ఇరువురిని కూడా తెచ్చి పెట్టారు.
0: బోత్ ఆఫ్ దెమ్ హాస్ టు బి దేర్.
1: ఎందుకంటే రామలక్ష్మణులు వచ్చారు కదా ఇద్దరు.
0: బికాజ్ రామలక్ష్మణ బోత్ ఆఫ్ దెమ్ వర్ దేర్.
1: రెండవ దినము భరత శత్రుఘ్నులు కూడా వచ్చారు.
0: అండ్ ది ఫాలోయింగ్ డే భరత శత్రుఘ్న కేమ్.
1: ఈ నలుగురిని చూచారు.
0: అండ్ ఆల్ ది ఫోర్.
1: ఎంత అదృష్టవంతుండే నేను.
0: హౌ లక్కీ.
1: అది దశరథుడు తనలో తాను ఉప్పొంగిపోతూ వచ్చాడు.
0: దశరథ వాస్ హ్యాపీ థింకింగ్ ఆఫ్ దిస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: కుశద్వితిని బిడ్డలు ఈ యొక్క ఇద్దరు బిడ్డలు. మాండవి శృతకీర్తి.
0: మాండవి శృతకీర్తి
1: అనగా జనక మహారాజు యొక్క తమ్ముడు బిడ్డలు.
0: దే ఆర్ ది డాటర్స్ ఆఫ్ ద బ్రదర్ ఆఫ్ జనక.
1: సరిగా సరిపోయింది.
0: ఇట్ ఇస్ దే సూటెడ్.
1: ఈ నలుగురి బిడ్డలకు నలుగురి బిడ్డలు సరిపోయినారు.
0: ఇట్స్ ఎ పర్ఫెక్ట్ మ్యాచ్.
1: నిల్చుకున్నారు.
0: దే స్టూడ్.
1: ఇంకా మాలలు వేసుకోవాలి.
0: దే వర్ అబౌట్ టు బి గార్ల్డ్.
1: ఆ మాలలు వేసుకునే సమయం లోపల
0: అట్ దట్ మూమెంట్ ఆఫ్ గార్లింగ్
1: రామేమో చాలా అజానుబాహుడు.
0: ఓ దే హడ్ వెల్ బిల్ట్ పర్సన్.
1: నిల్చుకున్నాడు. మాల వేశాడు. కానీ సీత కొంచెం పొట్టిది.
0: సీత వాజ్ షార్ట్.
1: ఆమె ఈ అజానుబాహునికి తగినంత శక్తి కలిగినటువంటిది కాదు.
0: హౌ కెన్ షీ గార్లెండ్ రామ హూ ఇస్ సో టాల్ ఇన్ హైట్.
1: అప్పుడు ఎంతసేపు అయినా కూడాను నేను శివధనస్సు విరిచినటువంటి వాణ్ణి, ఇంతమంది వీరుల లోపల నేను తలవంచటము చాలా అవమానం.
0: Rama felt this way, I broke that Sevadhanus, I can't bend on my...
1: Purusha Lakshanam akkada kuda nirupinchindi.
0: That the masculine, superior male domination was there even at that time.
1: Shirasu vanchatamu raju yokka dharmam kaadu.
0: It is not the quality of man,
1: andulo
0: but the king.
1: Prajalu vanchi lopala oka stree nimittamai nenu shirasu vanchatamu chaala avamanam.
0: That too in the midst of thousands of people for the sake of a woman he was not prepared to bend down his head.
1: Chakkaga nilchukunnadu Ramulu.
0: Rama stood.
1: ఈమె చాలా ప్రయత్నం చేస్తుండాలి.
0: షీ వాజ్ మేకింగ్ ఎవరీ ఎఫర్ట్.
1: ఎక్కడ ఉందో శిరస్సు, ఎక్కడ ఉందో ఏమిదో, ఎక్కడికి వెయ్యాలో తెలియటం లేదు ఆయన.
0: రామ వాజ్ సో టాల్ షీ కుడ్ నాట్ వాచ్ హర్ వాచ్ ది హెడ్ ఆఫ్ రామ. హౌ టు గాల్ అండ్ వాజ్ ద ప్రాబ్లం.
1: చూచేటువంటి వారు కాదు.
0: అండ్ రామ విల్ నెవర్ బెండ్ హిస్ హెడ్.
1: కిందికి వంచుకొని వేస్తూ ఉంటుండాలి.
0: అండ్ సీత వాజ్ అబౌట్ టు గాల్ అండ్ హిమ్ విత్ హర్ హెడ్ బెంట్.
1: కానీ అతని శిరస్సే తగలటం లేదు.
0: బట్ ఇట్ వాజ్ ఇన్ నో వే అరౌండ్ ది హెడ్ ఆఫ్ రామ.
1: మెత్తగా తల వంచి లక్ష్మణుకి సైగ చేశాడు రాముడు.
0: రామ సాఫ్ట్లీ ఇన్ ఎ టెండర్ వే సీక్రెట్లీ
1: అన్నాడు. అంతా అన్ని చేశాడు. భూమిని ఎత్తితే అందరూ అందరూ ఎత్తైపోతారు.
0: ఇఫ్ దట్
1: చీట ఒకటి మాత్రమే పెరగదు.
0: ఇఫ్ దట్ అర్త్ ఈస్ టు బి లిఫ్టెడ్ ఎవ్రీబడి లెవెల్ వుడ్ బి
1: చూచి చూచి జనులంతా కూడా చాలా విసుగెత్తిపోతున్నారు.
0: ఆల్ పీపుల్ ఆర్
1: ఎందుకు తల వంచడం లేదు, ఈమె అతని మెడలో మాల వేయటం లేదు, దీనికి కారణం ఏమిటి?
0: Why is it Rama doesn't bend his head? Why is it that Sita is not garlanding him? What's the reason behind it?
1: ఈ చిత్ర విచిత్రములుగా కనిపెట్టినటువంటి లక్ష్మణుడు పరిగెత్తి వచ్చి రాముని పాదాల పైన పడ్డాడు.
0: వాచింగ్ ద హోల్ థింగ్ లక్ష్మణ కేమ్ రన్నింగ్ ఆల్ ద వే ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
1: రాముని పాదాల పైన పడినవాడు లేవలేదు.
0: అండ్ హీ ఫెల్ అట్ హిస్ ఫీట్ అండ్ హీ డిడ్ంట్ గెట్ అప్.
1: ఎంతసేపు అయినా చూచాడు రాముడు.
0: రామ వెయిటెడ్ లాంగ్.
1: లక్ష్మణ లెమ్ము అని వంగినాడు ఇట్టాడు.
0: So Rama had to bend Lakshmana, it's time for you to get up.
1: ఈ సమయ సందర్భానుసారంగా సీత కనిపెట్టి తక్షణమే ఆ మెడ
0: watching the right appropriate time, noticing this, Sita immediately garland Rama.
1: ఇది లక్ష్మణ యొక్క యుక్తి.
0: This is the intelligence of Lakshmana.
1: త్యాగరాజ్ కూడా చెప్పాడు.
0: త్యాగరాజ్ ఆల్సో సే
1: కపివారది దాటున
0: విల్ ది మంకీ బి ఏబుల్ టు క్రాస్ దిస్ ఓషన్.
1: లక్ష్మీదేవి కొలచున
0: కాన్సెప్ట్ లక్ష్మీ
1: బుద్ధి గల భరతుడు చూచి చూచి బ్రొక్కున
0: సచ్ ఇంటెలిజెంట్ భర్త ఆఫ్ ఆల్ ద పీపుల్
1: ఎంతో గొప్ప.
0: ద పవర్ ఆఫ్ రామ ఇస్ సో మైటీ సో గ్రేట్.
1: ఈ పరమ భక్తి యొక్క శక్తి ఎవరు కనిపెట్టలేరు.
0: That is the power of intense devotion. No one can measure.
1: Pendi ayindi, anta ayipoyindi.
0: The wedding happened.
1: Sarive inka goppa vaibhavanga andaru kuda ayodhyaku vacharu.
0: It was all celebrated.
1: Madhyalo kochi kalahalu kuda jariginayi. Madhyalo kalahalu kuda sambhavinchayi.
0: But there happened some conflict.
1: See, pleasure is an interval between two pains ani. Rendu sukhamla madhya lopala oka kashtam kuda vastuntadi.
0: There was infighting conflict, no doubt. The pleasure is an interval between two pains.
1: Appudu edo jayinchadu. అయోధ్యకు వచ్చి చేరాడు.
0: దే రీచ్ అయోధ్య.
1: చేరిన తర్వాత
0: ఆఫ్టర్ దాట్
1: కొన్ని దినములు జరిగిన తర్వాత
0: ఆఫ్టర్ ఫ్యూ డేస్ పాస్డ్
1: దశరథునికు ఒక విధమైనటువంటి యొక్క అర్లీ మార్నింగ్ 3 గంటల సమయం లోపల ఒక స్వప్నం వచ్చింది.
0: దశరథ హ్యాడ్ ఏ డ్రీమ్ ఇన్ ది అర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్.
1: ఈ 3 గంటల సమయంలో వచ్చినటువంటి స్వప్నము పరమ సత్యం అవుతుంది అని దశరథుని యొక్క విశ్వాసం.
0: ఇట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ దశరథ వాట్ all that he dreams in the early hours of the morning will come true.
1: Em vachindi?
0: What was the dream?
1: Taanu vruddudainattu
0: as if
1: chethru kaallu unukutu unnattu
0: as if his age the hands and feet were shivering
1: apashaknalanta kuda jariginattu
0: well he was facing all kinds of bad omens.
1: Chaala baadapadutu lechadu
0: and feeling so sad he got up.
1: Nenu ikku kaalam undalenu.
0: I don't think I would live long.
1: Ramulu patta abhishekam cheyali.
0: Rama must be
1: karuna. Ee sankalpichukunnadu appadikappude.
0: That was his determination.
1: Raju talisthe deeniki em kodu untuntadi.
0: When king decided everything will necessarily happen.
1: Ee erpaatu girpaatu emi avasaram ledu.
0: Arrangements are not necessary.
1: Kabatti cheyalannadu.
0: So he was prepared for to coronate Rama.
1: Vasishtulu varini pilipinchadu.
0: He summoned Vasishtha.
1: Atan daggara kodina aadya teesukunnadu.
0: And he took his permission.
1: Kaani Ramulu.
0: But Rama
1: సమత్వము అనేటువంటి దాన్ని సోషల్ అనేటువంటి దాన్ని ఆనాడే ప్రారంభించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ ఈక్వల్ మైండెడ్నెస్ సోషల్ ఆబ్లిగేషన్ వాజ్ వెరీ వెల్ రియలైజ్డ్ బై రామ.
1: అందరూ సమత్వంగా ఉండాలి.
0: ఆల్ షుడ్ బి ఈక్వల్.
1: ఈ హెచ్చు పల్లములు ఏమాత్రం ఉండకూడదు.
0: దేర్ నథింగ్ లైక్ అప్స్ అండ్ డౌన్.
1: వేదములకు అవకాశమే అందించకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి
1: సర్వులు సమానత్వమైన జీవితాన్ని గడపాలి.
0: ఆల్ షుడ్ లీడ్ లైఫ్ ఇన్ ఈక్వల్ వే.
1: జీవులందరూ ఒక్కటే.
0: ఆల్ బీయింగ్స్ ఆర్ వన్.
1: దేవుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: కాబట్టి దేవుడు ఒక్కడు జీవులు అనేకత్వము.
0: గాడ్ ఈజ్ వన్ బట్
1: అనేకత్వాన్ని ఏకత్వంగా కూర్చడమే రాముని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అనుకున్నాను.
0: ఇట్ వాస్ ది ఫీచర్ ఆఫ్ రామ టు ఫైండ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: వశిష్ఠులు వారు అంగీకరించారు.
0: వశిష్ఠ అక్సెప్టెడ్.
1: రాములు దగ్గర పిలిచాడు.
0: అండ్ హీ కాల్డ్ రామ టు కమ్ క్లోజ్ టు హిమ్.
1: రామ నీకు యువరాజ పట్టం కట్టాలని సంకల్పించుకున్నాను.
0: ఇట్స్ మై ఐడియా టు
1: రేపటి దినమే సిద్ధంగా ఉంటుందన్నాడు.
0: బీ రెడీ, యూఆర్ గోయింగ్ టు బి కారునేటెడ్ టుమారో మార్నింగ్.
1: రాముడు సర్వజ్ఞుడు.
0: రామ ఇస్ ఓమ్నిసెంట్.
1: సర్వశక్తిమయుడు.
0: హి ఇస్ ఆల్ పవర్.
1: సర్వవ్యాపకుడు.
0: హి ఇస్ ఆల్ పవర్.
1: సర్వచింతామయుడు.
0: అండ్ హి నోస్ ఎవ్రీథింగ్.
1: సూచించాడు.
0: అండ్ హి థాట్.
1: ఒకరు చెప్పనక్కర్లేదు.
0: ఐ డోంట్ నీడ్ టు బి టోల్డ్ బై ఎనీవన్.
1: తండ్రికి జవాబు చెప్పటము మంచిది కాదని కొంచెం యోచిస్తూ కూర్చున్నాడు.
0: అండ్ హి వాస్ థింకింగ్ దిస్ వే దట్ ఇస్ నాట్ అప్రోప్రియేట్ టు ఆన్సర్ ద ఫాదర్స్ కమాండ్.
1: నాన్న.
0: హి సెడ్ ఫాదర్.
1: భరత్ ఇక్కడ లేడు కదా.
0: భరత ఇస్ నాట్ హియర్.
1: శత్రుఘ్న ఇక్కడ లేడు కదా.
0: శత్రుఘ్న ఇస్ నాట్ ప్రెసెంట్.
1: కాబట్టి వాడు రావాలి కదా అన్నాడు.
0: షుడ్ దే నాట్ బి ప్రెసెంట్ ఫర్ ద కరోనేషన్.
1: నీకు అనవసరము.
0: ఇట్స్ నాట్ నెసెసరీ. డోంట్
1: నా ఆజ్ఞ నీవు శిరసా వహించమన్నాడు.
0: యూ ఫాలో మై కమాండ్ హీ సెడ్.
1: మంచిది.
0: హీ సెడ్.
1: కానీ
0: ఎట్
1: మేము నలుగురు ఒక రక్షకంలో పుట్టాము.
0: In fact, all four brothers are born in the same spot.
1: ఒకరు ఒక యజ్ఞ హోమం పాయసం నుంచి పుట్టాము.
0: One is born because of the sacrificial food.
1: మాకు నలుగురికి అక్షరాభ్యాసం ఒక సమానంగానే చేశారు.
0: All the four started learning alphabet
1: on the same day. నాకు అందరికీ సమానంగానే చేశారు.
0: In fact, all were trained in the same way.
1: ఉపనయనం అందరికీ సమానంగానే చేశారు.
0: The sacred ceremony was performed on the
1: same day. వివాహం కూడా అందరికీ సమానంగానే చేశారు.
0: And the marriage also were performed.
1: కానీ పట్టాభిషేకం నాకు మాత్రమే ఎందుకు కట్టాలి?
0: Why is it I alone should be coronated? Why?
1: నలుగురికి ఒకే తొలి పట్టాభిషేకం కట్టాలి.
0: That all the four be coronated at the same moment.
1: అప్పుడు దశరథుడికి చాలా ఇదే ఇస్తుంది.
0: Then Dasharatha was.
1: ఆయన రాజ్యం ఒక్కటి.
0: In fact, there's only one.
1: రాజు ఒక్కడే.
0: One king. That's all.
1: కాబట్టి నలుగురికి చేయడానికి వీలు కాదన్నాడు.
0: And it's not possible to coronate all the four.
1: నాలుగుగా విభజించు, నలుగురికి నాలుగు భాగం అందించు.
0: And he said, let this kingdom be split into four.
1: కాబట్టి మా నలుగురికి ఒకే పర్యాయం పట్టాభిషేకం జరగాలి.
0: Let all the four of us be declared as
1: కింగ్స్. జరగడానికి వీలు లేదు అన్నాడు.
0: There should not be any kind of differences among us.
1: దశరథుడు తల తిరిగిపోయింది.
0: Dasharatha felt the reeling sensation.
1: రామ నువ్వు కొంతసేపు పోయి రామని చెప్పాడు.
0: He said, Ram, better you leave, spend some time.
1: రాముని పంపించాడు.
0: And he sent away.
1: వశిష్ఠుడు వారిని పిలిచి ఆలోచిస్తూ వచ్చాడు.
0: And he called Vasishtha, started consulting him.
1: వశిష్ఠుల వారికి రాముకు నేను నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాను అన్నాడు.
0: వశిష్ఠ సెడ్ దట్ యు విల్
1: మన తరతరముల నుంచి కూడాను మన రాజ్యము ఒకే రాజుగా వచ్చేటువంటిది.
0: సిన్స్ మెనీ ఆఫ్ ద జనరేషన్స్ ది ఎంటైర్ కింగ్డమ్.
1: కానీ ఇప్పుడు రాముని యొక్క సంకల్పానుసారంగా అనేక విధములైనటువంటి ఒక రాజ్యమును విభజించాల్సి.
0: అండ్ టుడే రామా వాంట్స్ ద కింగ్డమ్ టు బి స్ప్లిట్.
1: విభజించటం కాదు, ఒక్కొక్క రామం ఒక్కొక్కరికి.
0: No, that in fact a part should be given to one, each of them.
1: ఈ విధంగా తాను విభజించడానికి వీలైనప్పుడు రాములు అంగీకరించలేదు.
0: అండ్ దిస్ హ్యాస్ నాట్ బీన్ అక్సెప్టబుల్.
1: ఇంతేకాకుండా ఈ దశరథునికి వృద్ధుడైపోయాడు.
0: Dasharatha was aged.
1: వయసు వచ్చిన తర్వాత బుద్ధి అస్తవ్యస్తమైపోతుంటుంది.
0: Quite old in age, he is suffering from this.
1: చింతలంతా అతనికి సరైనటువంటి అర్థం కలగదు.
0: And he could not understand the reality.
1: కనుక అతనికి అర్థమయ్యే రీతిగా భర్త శత్రుఘ్నులు రావాలి అన్నాడు.
0: And to make him understand, he said that Bharata Shatrughna should be present.
1: వాడు రావడానికి 15 దినములు పడుతుంది.
0: And it will take 15 days for them to be here.
1: కాబట్టి దీనివల్ల ఎంతైనా యోచన చేసుకోవచ్చు అన్నాడు. కాలం గడుపుతూ వచ్చాడు.
0: In the meantime, they can.
1: రాముని యొక్క శక్తి సామర్థ్యములు, రాముని యొక్క యుక్తి ప్రయుక్తులు చాలా విచిత్రమైనటువంటివి, చిత్రమైనటువంటివి.
0: ద పవర్ అండ్ ద కెపాసిటీ అండ్ ద పొటెన్షియల్ ఆఫ్ రామ వాస్ సో మిస్టీరియస్.
1: అందరూ సమర్థంగా ఉండాలి.
0: ఎవ్రీబడీ షుడ్ బి.
1: అది ఏ భారతీయ సంస్కృతి యొక్క ప్రథమ సత్యము.
0: దట్ ఈస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: సర్వ లోక సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి.
0: దట్ ఎవ్రీబడీ ఇన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ బి హ్యాపీ అండ్ కంఫర్టబుల్.
1: ఇలాంటి ప్రాచీనమైన యొక్క సంస్కృతిని తాను పాటిస్తూ వచ్చున్నాడు.
0: దిస్ హాస్ బీన్ ది టీచింగ్ ఆఫ్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్.
1: కాబట్టి ఈ పట్టాభిషేకం అప్పటికి నిలిచిపోయింది.
0: సో కరోనేషన్ హ్యాడ్ టు బి స్టాప్డ్.
1: తరువాత భర్త శక్తుని పిలిపించారు.
0: ఇన్ ద మెయిన్ టైం భర్త శక్తుడు నాకే.
1: ఇందులో కూడాను ఎలాంటి పవిత్రమైనటువంటి యొక్క దృశ్యాలు. ఎవరు కూడా రామాయణాన్ని చదువుతున్నారు.
0: పీపుల్ గో త్రూ రామాయణ.
1: పెద్ద పెద్ద తలదిండు మాదిరి ఉండేటువంటి పుస్తకాలంతా తెచ్చిపెట్టుకుంటున్నారు.
0: దే గాట్ ది బుక్స్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ పిల్లో.
1: ఏమి ప్రయోజనము?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: కంఠస్థం చేస్తుంటారు.
0: దే గెట్ ఇట్ బై హార్ట్.
1: కానీ సారాన్ని ఇంతైన కూడా దాన్ని గ్రహించలేరు.
0: దే గెట్ ఇట్ బై హార్ట్, రీడ్ ఇట్ రిపీటెడ్లీ, బట్ దే డోంట్ క్యారీ ఎనీ ఎసెన్స్.
1: అందరూ ఎంతో రామాయణం గురించి ఆశ్చర్యపడిపోతుంటారు.
0: ఆల్ పీపుల్ ఆర్ మిస్టిఫైడ్.
1: కౌసల్య చాలా గుణవంతురాలు, ఆమె పట్టపురాణి, ఆమె చాలా సద్గుణవంతురాలు, ఆమె యొక్క ఆజ్ఞను అందరూ శిరసా వహించాలి అని చెప్పుతూ వచ్చారు.
0: People start speaking that Kausalya is the queen and everyone will have to necessarily follow her. She is one of nobility.
1: Kadapati bharya Kaikeyi.
0: And
1: ame aadnuku ye matram kuda addu ledu.
0: And Kaika was the youngest of all. No one can interfere.
1: Kurchonte kurchola leyamante leyali.
0: If you say sit down, one has to do so.
1: ఈ విధమైన యొక్క చేతిలో పెట్టుకుని నాటకం ఆడుతుండాలి కైక.
0: సో ఎవ్రీథింగ్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కైక.
1: ఈ విధంగా జరుగుతూ ఉంటే
0: యాజ్ థింగ్స్ హావ్ హ్యాపెనింగ్,
1: సుమిత్రని ఎవరూ మాట్లాడించేవారు లేరు.
0: నో వన్ వాజ్ టాకింగ్ టు సుమిత్ర.
1: సుమిత్ర యొక్క గుణము,
0: ద క్యారెక్టర్ ఆఫ్ సుమిత్ర.
1: శత్రుఘ్ని యొక్క గుణము,
0: ది క్యారెక్టర్ ఆఫ్ శత్రుఘ్న.
1: ఎటువంటిది, ఎటువంటిది, అలాంటి దీన్ని వర్ణించడానికి ఎవరికి చేత కాదు.
0: అండ్ ది కెనాట్ బి నరేటెడ్ ఇన్ ఫుల్ బై ఎనీబడీ.
1: ఒకానొక సమయంలో రాముల అరణ్యానికి వెళ్లిపోతున్నాడు.
0: ఈ
1: పట్టాభిషేకం జరగలేదు.
0: కరోనేషన్ డిడ్ నాట్ టేక్ ప్లేస్.
1: కైక కోరింది 14 సంవత్సరం అరణ్యానికి పంపమని.
0: కైక వాంటెడ్ దట్ రామా షుడ్ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ ఎక్సైల్.
1: ఈయన వెళ్లిపోతున్నాడు.
0: హి వాస్ ప్రొసీడింగ్.
1: కౌసల్యకు నమస్కారం చేయడానికని వెళ్లాడు.
0: అండ్ హి వాస్ అబౌట్ టు ప్రాస్ట్రేట్
1: ఏడుస్తూ ఉంటుండాది.
0: షీ వాస్ క్రైయింగ్.
1: అంతఃపురం అంతా కూడాను ఏడుపులే.
0: ఎవ్రీవన్ ఇన్ ద
1: ప్యాలెస్. ఎక్కడే గాని ఏ ఆనందము జరగలేదు.
0: దేర్ వాస్ నో ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్ ఎనీవేర్.
1: తర్వాత లక్ష్మణుడు కూడాను ఎవరికి నేను చెప్పలేదు. కానీ సుమిత్ర దగ్గర పోయి నమస్కారం చేయడానికి వెళ్ళాడు.
0: లక్ష్మణ ప్రాస్ట్రేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సుమిత్ర.
1: ఆమె ఒకటే ఒకటి చెప్పింది.
0: షీ సెడ్ వన్ థింగ్.
1: నాయన లక్ష్మణ,
0: లుక్ హియర్ మై సన్ లక్ష్మణ,
1: నీవు అరణ్యానికి వెళుతున్నానని నీవు బాధపడద్దు.
0: డోంట్ ఫీల్ సాడ్ ఫర్ గోయింగ్ టు ద ఫారెస్ట్.
1: అది అరణ్యం కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ఎ ఫారెస్ట్.
1: రాముడు లక్ష్మణుడు లేనటువంటి ఒక అయోధ్యనే అరణ్యము.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ అయోధ్య ఇస్ ద ఫారెస్ట్ విదౌట్
1: రామ లక్ష్మణుడు జీవించేటువంటి ఒక అరణ్యమే అయోధ్య.
0: ద ఫారెస్ట్ వేర్ రామ లక్ష్మణ లివ్ ఇస్ అయోధ్య.
1: కాబట్టి నీవు అరణ్యంలో ఉండినా గానీ అయోధ్యలో ఉండినట్టుగా భావించు.
0: దేర్ఫోర్ కన్సిడర్ దట్ ఫారెస్ట్ ఇస్ అయోధ్య అండ్ స్పెండ్ యువర్ టైం.
1: రామునే నీ తండ్రి, సీతనే నీ తల్లి.
0: రామ ఈజ్ యువర్ ఫాదర్, సీత ఈజ్ యువర్
1: వారి సేవలకు ఎట్టి అభ్యంతరం కాకుండా నువ్వు చూసుకోమని చెప్పి.
0: లెట్ దేర్ నాట్ బి ఎనీ ఆబ్స్టికల్ యాజ్ యు సర్వ్ బోత్ ఆఫ్ దెమ్.
1: ఏ తల్లి అయినా చెప్తుంది అట్లా?
0: Will any mother talk like that?
1: ఏదో వాడు వరాలు ఇచ్చాడు, రాముని అరణ్యానికి పంపవచ్చును.
0: నీవు
1: పోనక్కరేమి.
0: యాజ్ పర్ ద బూన్ గ్రాంటెడ్ టు
1: పోనక్కర్లేదని నిలబెట్టి వేస్తారు.
0: రామ కెన్ గో టు ఫారెస్ట్, యూ డోంట్ హ్యావ్ టు గో.
1: కానీ ఏ తల్లి కూడా ఆ విధంగా చెప్పలేదు.
0: నో మదర్.
1: మాతృమూర్తులు ఎందుకున్నటువంటి యొక్క సుగుణములు సుమిత్ర ఎందుకు కనిపిస్తూ వచ్చాయి.
0: ద వర్చ్యూస్ ఆఫ్ ఎ చేస్ట్ ఉమెన్ ఆర్ వెరీ మచ్ నోటీస్డ్ ఇన్ సుమిత్ర.
1: తర్వాత 14 సంవత్సరం రావడానికి వీలుండదు కదా.
0: To make it possible for
1: him to cheppi podamu annadu papu.
0: And he wanted a thing to be conveyed to
1: Urmila. Janaka Maharaju ku modati bidda.
0: Urmila is the first daughter of Janaka.
1: Ame goppa gunavanturalu.
0: She is noble.
1: Ame tyagamu, ame avudhayamu evariki ledu.
0: That sacrifice and the spirit of generosity.
1: Ame paint veskuntu kurchundi.
0: And she was painting at that day.
1: Emiti paint?
0: What was the painting?
1: Repati dinam jarigeetundi pattabhishekamu Sri Ramachandrunuku సీతకు ఉండినటువంటి ఒక సన్నిహిత సంబంధం అంతా పెయింట్ వేసి తన తండ్రి అయినటువంటి జనకుడికి పంపాలని సంకల్పించుకుంది.
0: షీ వాజ్ పెయింటింగ్ ది కరోనేషన్ సెరమనీ ఆఫ్ రామ అండ్ సీత అండ్ హ్యాస్ ది హోల్ పెయింటింగ్ హ్యాస్ టు బి సెంట్ టు హర్ ఫాదర్ కింగ్ జనక.
1: అది వేస్తూ ఉండినది పాపం.
0: షీ వాజ్ పెయింటింగ్.
1: ఊర్మిళ అన్నాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ సెడ్ ఎట్ వన్ ఇన్స్టెన్స్ ఊర్మిళ
1: ఒక్కతూరి ఉలిక్కి పడి లేచినట్టుగా లేచింది.
0: షీ జస్ట్ గాట్ అప్.
1: లేచేటప్పటికి ఆ పెయింట్, ఆ ఫోటో అన్ని చెల్లిపోయినాయి, దానిపైన పడిపోయినాయి. ఆ వేసిన పెయింట్ అంతా కూడా చెదిరిపోయింది.
0: ఇన్ ద మీన్ టైమ్ వాట్ హ్యాపెండ్ వాజ్ ద పెయింట్ స్పిల్ట్ ఓవర్ ద పెయింటింగ్ అండ్ ద హోల్ పెయింట్ వాజ్ ఇరేజ్.
1: అయ్యో, నేను దీన్నంతా చెడగొట్టుకున్నానే అని బాధపడుతుండాలి.
0: షీ వాజ్ ఫీలింగ్ సాడ్ బికాజ్ ద పెయింటింగ్ వాజ్ స్పాయిల్డ్.
1: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, విచారించవద్దు.
0: లక్ష్మణ సెడ్ డోంట్ బాదర్.
1: రాముల యొక్క నిజ పట్టాభిషేకము
0: కరోనేషన్
1: కౌశల్ని చెడగొట్టింది.
0: కరోనేషన్
1: పట్టాభిషేకము నీ భర్త లక్ష్మణే చెడగొట్టాడు.
0: అండ్ లక్ష్మణ ఆల్సో స్పాయిల్డ్ ది కరోనేషన్.
1: కాబట్టి దీనికి విచారించనక్కర్లేదు.
0: సో డోంట్ వారీ.
1: నేను వెళుతున్నాను.
0: ఎక్కడికి? వేర్ ఆర్ యు గోయింగ్?
1: రామసేవకు ఉన్నాడు.
0: ఐఎమ్ ప్రొసీడింగ్ టు సర్వ్ రామ.
1: ఆమె ఆనందంగా అంగీకరించింది.
0: అండ్ షీ వాజ్ సో హ్యాపీ.
1: నేను వస్తానని కానీ నువ్వు పోతున్నావే, నేను కూడా నన్ను కూడా తీసుకెళ్ళమని కానీ అవి ఏమి ఒత్తిడి పెట్టలేదు.
0: అండ్ ఊర్మిళ నెవర్ సెడ్ యు ఆర్ గోయింగ్ దట్ యూ షుడ్ నెసెసర్లీ టేక్ మీ, ఐ విల్ ఫాలో యూ, నథింగ్ ఆఫ్ దట్ సార్ట్.
1: నాథ, నిన్ను, నీ సోదరుని, నా అత్తగారు ఈ సోదరుల యొక్క సేవ నిమిత్తమే కన్నది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బాన్ టు సర్వ్ యువర్ బ్రదర్స్, దట్ ఇస్ వెరీ పర్పస్ బిహైండ్ యువర్ బర్త్.
1: శత్రుఘ్నుడు భర్త సేవ కోసమై,
0: శత్రుఘ్న ఇస్ దేర్ టు సర్వ్ భరత్.
1: లక్ష్మణుడు రామ సేవ కోసమై,
0: లక్ష్మణ ఇస్ బాన్ టు సర్వ్ రామ.
1: కాబట్టి మీ సేవను మీరు చేసుకోండి.
0: సో లెట్ యు
1: మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి.
0: లెట్ యు డూ యువర్ డ్యూటీ
1: అని చెప్పి,
0: సో సేయింగ్,
1: ఒక్క మాట మాత్రం చెప్పింది.
0: షీ సెడ్ వన్స్,
1: ఏ సమయంలోనైనా కూడా 14 సంవత్సరం లోపల ఒక్క క్షణం కూడా నన్ను తలంచవద్దు.
0: During the 14 years of exile, never think of me.
1: Evaru ena cheptunda itla?
0: Will any wife talk like that?
1: Evaru chepparu.
0: No.
1: Sankalpincharu.
0: నన్ను
1: క్షణమైనా కూడా మీరు చలించకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ మీ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: రామా సీతల యొక్క సేవకు అభ్యంతరం కలుగుతుంది.
0: బికాజ్ ఇట్ మే కమ్ ఇన్ ద వే ఆఫ్ సర్వీస్.
1: సీతారాముల యొక్క నిన్నే చింతిస్తూ,
0: అండ్ యూ షుడ్ థింక్ ఆఫ్ మదర్ సీత.
1: వారిని ఏ విధమైన ఆటంకం లేకుండా కాపాడుతుంటారు.
0: వితౌట్ ఎనీ అబ్స్టికల్ ఇన్ ద వే.
1: నన్ను మాత్రం మర్చిపోండి 14 సంవత్సరాలు.
0: అండ్ లెట్ యూ ఫర్గెట్ మీ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆఫ్ 14 ఇయర్స్.
1: ఆ విశాలమైనటువంటి భావమునకు లక్ష్మణుడే కంటిదారులు కార్చాడు.
0: అండ్ లక్ష్మణ వాజ్ షెడ్డింగ్ టియర్స్ వాచింగ్ ద బ్రాడ్ మైండెడ్నెస్ ఆఫ్ ఊర్మిళ.
1: నీకు ఇంత గొప్ప విశాల బుద్ధి ఉంటున్నదని నేను తలుచుకోలేదు.
0: ఐ నెవర్ థాట్ దట్ యు ఆర్ సో బ్రాడ్ మైండెడ్. said Lakshmana.
1: Kanuka, nee vishala hrudayamne nenu emathram hrudayam nandinchukuntanu.
0: And I keep what you said because you are broad minded.
1: Appudu chella vachi urmeli cheppindi ee vishala hrudayanni kuda nee talinchavaddu.
0: You don't think of this temperament, broad minded.
1: Sita yokka vishala hrudayanni nee smaristura.
0: And you think of the heart of
1: Ramuni yokka pratimagnanu nu nalavechukuntura.
0: And you see that you follow the command of Rama.
1: Ani Sita Ramuni yokka sevayandu etti abhyantaramu kaakunda unde nimittanga ee yokka సాధించింది.
0: She said that nothing should interfere as he serves Rama. ఊర్మిళ
1: యొక్క గుణవంతురాలు,
0: ఊర్మిళ ద వర్చువస్ వన్, ఊర్మిళ
1: సుమిత్ర వంటి మాతృమూర్తులు,
0: అండ్ ద మదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్
1: ఈ లోకంలో కాదు ఏ లోకంలో కూడా ఎక్కడ కనిపించారు.
0: నాట్ ఓన్లీ దిస్ వరల్డ్, యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్.
1: వీళ్ళందరినీ పంపించినారు, అయిపోయింది ఇంకా.
0: దే వర్ ఆల్ సెంట్, ద స్టోరీ వెంట్ ఆన్.
1: యుద్ధం లోపల
0: దేర్ ఇన్ ద వార్
1: లక్ష్మణుడు మూర్చబడ్డాడు.
0: లక్ష్మణ ఫెయింటెడ్.
1: మూర్చబడినటువంటి లక్ష్మణ్ని చూచి రాముడు చాలా పరితపిస్తూ ఉన్నాడు.
0: లక్ష్మణ,
1: ఈ ప్రపంచంలో వెతికితే సీత వంటి భార్య అయినా చిక్కుతుంది, కానీ లక్ష్మణుడు వంటి సోదరుడు నాకు చిక్కడు. చిక్కడు చిక్కడు, నేను లక్ష్మణ్ని కోల్పోయినానే, ఇంక నేను ఎందుకు బ్రతికుండాలి అని చాలా బాధపడుతున్నాడు.
0: రామ వాస్ ఫీలింగ్ సో సాడ్ బికాజ్ ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు గెట్ ఎ వైఫ్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సీత, ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు గెట్ ద బ్రదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ లక్ష్మణ. హి వాస్ ఫీలింగ్ సో సాడ్.
1: అక్కడ ఉన్నటువంటి వైద్యుల లోపల సంప్రదించి సంజీవ పర్వతాన్ని తీసుకుని రండి అన్నారు.
0: అండ్ ద సంజీవ మౌంటైన్ వాస్ టు బి బ్రాట్.
1: వచ్చాడు హనుమంతుడు.
0: హనుమాన్ కేమ్.
1: ఎగిరాడు ఒక దుంకు.
0: హి ఫ్లూ ఆల్ ద వే.
1: సంజీవ పర్వతాన్ని తాను ఎక్కడుందో ఆ చెట్టు ఏమిటిందో ఎవరికి తెలియదు, పర్వతాన్ని తీసుకుని పోయాడు.
0: వేర్ దట్ యాక్చువల్ మెడిసినల్ ప్లాంట్ వాస్ అవైలబుల్ యాజ్ హి కుడ్ నాట్ ట్రేస్ ఇట్ అవుట్, ద హోల్ మౌంటైన్ నంది
1: గ్రామం పైన బయలుదేరి వస్తున్నాడు పాపం.
0: అండ్ హి వాస్ ప్రొసీడింగ్ అక్రాస్ దిస్ విలేజ్ నంది.
1: నంది గ్రామం లోపల భరతుడు ఉన్నాడు.
0: భరత స్టేట్ దగ్గర నంది
1: చూచాడు. ఎవడో రాక్షసుడు ఈ పర్వతాన్ని తీసుకుని పోతున్నాడని ఒక్క తూరి అంబు విచ్చాడు.
0: అండ్ భరత షాట్ అన్ ఏరో థింకింగ్ దాట్ ఇట్ వాస్ ఎ డెమన్.
1: పర్వతంతో పాటు లక్ష్మణుడికి హనుమంతుడు కింద పడ్డాడు.
0: అలాంగ్ ద మౌంటైన్ హనుమాన్ ఆల్సో ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: కింద పడినటువంటి హనుమంతుడు నమస్కరిస్తూ అందరూ చేరారు. ప్రజలంతా కూడా,
0: ఆల్ పీపుల్ అసెంబుల్.
1: నంది గ్రామ ప్రజలు, అయోధ్య ప్రజలు అందరూ పరుగులు ఎత్తుకుంటూ వచ్చారు.
0: ఆల్ ఇన్హాబిటెంట్స్ అండ్ సిటిజన్స్ ఆఫ్ నంది గ్రామ అండ్ అయోధ్య కేమ్ రన్నింగ్.
1: నంది గ్రామం పైన బయలుదేరి వస్తున్నాడు పాపం.
0: అండ్ హి వాస్ ప్రొసీడింగ్ అక్రాస్ దిస్ విలేజ్ నంది.
1: నంది గ్రామం లోపల భరతుడు ఉన్నాడు.

0: వచ్చారు.
1: ఆల్ ఇన్హాబిటెంట్స్ అండ్ సిటిజన్స్ ఆఫ్ నందిగ్రామ్ అండ్ అయోధ్య కేమ్ రన్నింగ్.
0: చూచారు.
1: దే సా దిస్.
0: చూచేటప్పటికి అందరికీ ఒక నమస్కారం చేశాడు హనుమంతుడు.
1: అండ్ హనుమాన్ డిడ్ నమస్కార్ టు ఆల్.
0: భరత,
1: భరత,
0: మీ సోదరుడైనటువంటి లక్ష్మణ్ణి మూర్చెందినాడు.
1: అండ్ లక్ష్మణ
0: అతన్ని బ్రతికించే నిమిత్తమై
1: టు సీ
0: లంకాపురి డాక్టర్స్ అంతా కూడాను ఈ సంజీవ పర్వతాన్ని తీసుకుని రామన్నారు.
1: టు సీ దాట్ హీస్ కాన్షియస్ అగైన్.
0: అందులో ఒక వృక్షం ఉండాలి, సంజీవి వృక్షము అని.
1: దేర్ లైస్ ఎ ప్లాంట్ బై నేమ్ సంజీవ్.
0: ఆ వృక్షం నాకు తెలియదు గనుక దాన్ని తీసుకుని పోతున్నాను అన్నాడు.
1: సిన్స్ ఐ డు నాట్ నో వేర్ ది సంజీవ ప్లాంట్ ఈస్ ఐ బ్రాట్ ద హోల్ మౌంటైన్.
0: దేనికోసం లక్ష్మణ్ మూర్చబడిపోయాడు.
1: లక్ష్మణ్
0: లక్ష్మణ్ మూర్చ వినేటప్పటికి
1: యాజ్ హీ హెర్డ్ ద న్యూస్
0: అందరూ కంటిదారులు కాచారు.
1: Everybody feeling sad.
0: లక్ష్మణుడు ఈ విధంగా ఉన్నాడా, అతన్ని చూసి రాముడు బాధపడుతున్నాడా?
1: ఇస్ దిస్ ది ప్లైట్ ఆఫ్ లక్ష్మణ?
0: ఈ కారణంలో ఇంత అవస్థలు పడటానికి కారణం ఏమిటి? అందరూ చాలా బాధపడుతున్నారు, ఇంకా ఆడవాడు చెప్పనక్కర్లేదు.
1: దే వర్ జస్ట్ ఎంక్వైరింగ్ ద రీజన్ ఫర్ ద సాడ్నెస్ ఆఫ్ రామ అండ్ లక్ష్మణ. దే ప్లైట్ అట్ దట్ మూమెంట్ విమెన్ ఫెల్ట్ మోర్ సాడ్ అండ్ సారీ ఫర్ ద సిచ్యువేషన్.
0: చూచాడు ఒక్కతూరి హనుమంతుడు.
1: హనుమాన్ వాచ్ ద హోల్ సీన్.
0: అందరి కంటల నుంచి నీరు కారుతుండాలి.
1: ఆల్ వర్ షెడ్డింగ్ టియర్స్.
0: కానీ ఒక్క స్త్రీ మాత్రం అక్కడ కాచలేదు.
1: బట్ దేర్ ఇస్ వన్ లేడీ హూ డిడ్ంట్ షెడ్.
0: ఎవరు?
1: హూ ఇస్ షీ?
0: ఆమె సుమిత్ర.
1: షీ ఇస్ సుమిత్ర.
0: ఆమె కంటిదారుల కారలేదు.
1: షీ డిడ్ంట్ షెడ్ ఎ టియర్.
0: ఎందుకు దీనికి పోడాల?
1: వై?
0: రాములకు ఎట్టి బాధలు కలగవు.
1: నథింగ్ వాట్స్ ఎవర్ విల్ హ్యాపెన్ టు రామ.
0: రామనామాన్ని స్మరించేటువంటి నా కుమారుడు అయినటువంటి లక్ష్మణికి అతనికి ఎట్టి బాధలు సంభవించవు.
1: మై సన్ లక్ష్మణ హూ ఇస్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ రామ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం.
0: నిరంతరము రామ రామ రామ రామ రామ రామ అని రామనామాన్ని స్మరించేటువంటి నా లక్ష్మణికి అణువణువు కణు కణు కూడాను రామనామమే నిండి ఉంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మై సన్ లక్ష్మణ థింక్స్ ఆఫ్ రామ అండ్ సింగ్స్ హిస్ గ్లోరీ.
0: కాబట్టి నా కుమారుడికి రామునికి ఎట్టి బాధలు ఉండవు.
1: సో నథింగ్ నో ప్రాబ్లం నో వరీ.
0: ధైర్యంగా ఆమె ఉంటుండాలి.
1: అండ్ యూ సో హ్యాపీ అండ్ స్టాండింగ్.
0: ఈ ధైర్యాన్ని చూచి
1: షీ వాజ్ సో కరేజియస్.
0: భరతుడు,
1: భరత,
0: ఈ హనుమంతుణ్ణి ఊర్మిళ దగ్గరికి తీసుకెళ్లాడు.
1: అండ్ టుక్ హనుమాన్ టు ఊర్మిళ.
0: అనగా లక్ష్మణ్ యొక్క భార్య.
1: అండ్ షీ ఇస్ ది వైఫ్ ఆఫ్ లక్ష్మణ్.
0: ఆమె ఎక్కడికి బయటకు రాలేదు.
1: అండ్ షీ డిడ్ంట్ స్టెప్ అవుట్ ఆఫ్ హర్ హౌస్.
0: ఏ మాట ఇచ్చిందో లక్ష్మణ్ పోయే సమయంలో ఏ రూమ్ లో నేను ఉంటానని చెప్పిందో అదే రూమ్ లో లక్ష్మణ్ తిరిగి వచ్చేంత వరకు అదే రూమ్ లో వదలకుండా ఉంటుంది.
1: ఊర్మిళ ద వైఫ్ ఆఫ్ లక్ష్మణ్ స్టేడ్ ఇన్ ద సేమ్ రూమ్.
0: అలాంటి ప్రతిజ్ఞ పట్టింది ఆ యొక్క ఊర్మిళ.
1: దట్ వాస్ ది వౌ ది డిటర్మినేషన్ ఆఫ్ ఊర్మిళ.
0: భరతుడు వెళ్లి,
1: భరత వెన్
0: వదిన
1: సెడ్,
0: ఇదిగో ఇతను హనుమంతుడు.
1: Hear lies Hanuman.
0: Talakindi konchukundi anni ukortu undadi.
1: And she was listening what all that has been said to her.
0: Ekkada nunchi vachadu?
1: Where you come from, Shia?
0: Rama Ravana yuddham sambhavinchindi.
1: It was the time of the war.
0: Andro Lakshmana murcha undadu.
1: And Lakshmana stood.
0: Rama baadha padutunnadu.
1: And Rama was feeling sad.
0: Lakshmana, Lakshmana, Lakshmana.
1: And you
0: see, you gain now ki bratiki enduku?
1: Rama was shouting the name of Lakshmana.
0: Ramulu chaala baadha padutunnadu.
1: Rama was not prepared to live.
0: లక్ష్మణ్ కాపాడే నిమిత్తమై నేను ఈ యొక్క సంజీవ పర్వతాన్ని తీసుకుపోతున్నాను.
1: టు ప్రొటెక్ట్ లక్ష్మణ్ ఐఎమ్ క్యారింగ్ ది సంజీవ మౌంటైన్.
0: ఒక్కతూరి ఊర్మిళ కూడా పక్కు నవ్వింది.
1: ఊర్మిళ లాఫ్డ్ ఎట్ వన్స్.
0: హనుమాన్ నీవు వాయుపుత్రుడు.
1: హనుమాన్ యువర్ సన్ ఆఫ్ విన్ గాడ్.
0: నీవు సంకల్ప సర్వ సంకల్పబలుడు.
1: యూ నో ఎవ్రీథింగ్.
0: నీకు కూడా అంత మాత్రం తెలీదా?
1: డోంట్ యు నో దిస్?
0: లక్ష్మణ్ పిలిచే గాలి, తీసుకునే గాలి, ఉచ్ఛ్వాస నిశ్వాసం ఎందుకు కూడాను రామనామం ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ బ్రెత్ ఆఫ్ లక్ష్మణ విల్ క్యారీ ద
0: నామం. ఎట్టి ప్రమాదం జరుగుతుందా?
1: Will that nama, the name of the Lord, will ever face any problem?
0: Jaraniki veeledu.
1: Nothing can happen.
0: Kabadi Lakshmaniki ematramu pramadam ledu.
1: Lakshmana will never.
0: Oka prashna adigindi.
1: That was the situation.
0: Aa samayalo Ramulu em chestunnadu, Lakshmana em chestunnadu anedi.
1: What is that Rama was doing at that moment?
0: Ramulu baadapadutunnadu.
1: Rama was feeling.
0: Kantidaralu karustunnadu.
1: He was shedding tears.
0: Lakshmanu kannu musukoni prashantanga unnadu.
1: Lakshmana was just lying down with his eyes closed.
0: అప్పుడు చెప్పింది ఊర్మిళ.
1: దెన్ ఊర్మిళ సెడ్,
0: నా భర్తకి ఎట్టి బాధలు లేవు కనుకనే ప్రశాంతంగా కన్నులు మూసుకుని ఉండండి.
1: యాజ్ మై హస్బెండ్ హ్యాడ్ నో ప్రాబ్లమ్ ఆర్ ఎనీ పెయిన్ వాట్స్ ఎవర్ హి వాస్ టేకింగ్
0: రాముడు రాముడు యొక్క రాక్షసులు వేసినటువంటి వీళ్ళంతా కూడా రాములకు తగులుతున్నా కాబట్టి రాములు బాధపడుతున్నాడు.
1: అండ్ రామ వాస్ ఫీలింగ్ సాడ్ బికాస్ ఆల్ ది వర్ ఆరో షాట్ అట్ లక్ష్మణ ఫెల్ ఆన్ రామ.
0: కనుకనే ఈ విధంగా కూడాను ఊర్మిళ యొక్క సుమిత్ర భక్తి ప్రపత్తుల యొక్క లక్షణాలంతా కూడాను రామాయణం ఎక్కడ కూడా చూపలేదు.
1: ఆల్ ది రామాయణ ఇస్ కంపోజ్డ్ బై మెనీ పీపుల్ డు నాట్ కంటెయిన్ ది మిస్టరీ అండ్ ది సీక్రెట్.
0: ఇలాంటి పవిత్రమైన
1: ఊర్మిళ అండ్ సుమిత్ర
0: ఆనాటి ఉండటం చేతనే
1: బికాస్ ఆఫ్ సచ్ సీక్రెట్ నో
0: ధర్మమూర్తి అయినటువంటి మాతృమూర్తి
1: అండ్ దట్ వెరీ
0: ధర్మమూర్తి అయినటువంటి యొక్క సతీమూర్తి
1: అండ్ షీ ఇస్ వన్ ఆఫ్ ట్రూత్
0: ఊర్మిళ సుమిత్ర.
1: ఊర్మిళ అండ్ సుమిత్ర సింబలైజ్ ద మదర్
0: ఈ జగత్తునంతా కూడా అన్ని విధాలుగా కాపాడుతూ వచ్చారు.
1: అండ్ దే వెరీ

0: కానీ అందరి కూడా నువ్వు మిత్రులుగా ఉండాలి.
1: సో సుమిత్ర లెట్ యు బి
0: ఫ్రెండ్లీ. ఆయన పేరు మిత్రులుగా ఉంటుండే, మీరంతా కూడా రూపంలో మీరు మిత్రులుగా ఉండాలి.
1: అండ్ యూ షుడ్ బి ఫ్రెండ్లీ టు ఎవ్రీ,
0: అందరూ సుమిత్రులే కావాలి.
1: ఎవ్రీబడి షుడ్ బి సుమిత్ర,
0: అందరూ సుపుత్రులే కావాలి.
1: ఆల్ షుడ్ బి సుపుత్ర గుడ్ సన్.
0: అది ఏ దేశం కోరేటువంటిది ఈనాడు.
1: దాట్స్ వాట్ ది కంట్రీ నీడ్స్ టుడే.
0: పూర్వకాలం నందు భారతదేశం నందు రామాయణం యొక్క చరిత్రను ఎవరు కూడా వినటువంటి వారు ఉండరు.
1: In fact, most of you must have necessarily heard Ramayana.
0: కొన్ని వేల సంవత్సరం జరిగినప్పటికీ నేటికి కూడా రామాయణ చరిత్ర ఏమాత్రము తెరదరిగిపోలేదు.
1: Though thousands of years passed, yet Ramayana is read and gone through.
0: ఎప్పటికప్పటికీ నూతనమైనటువంటి రామాయణంగా అభివృద్ధి అవుతుంది.
1: Ramayana is ever new, ever brilliant, ever fresh.
0: రామనామం తలచినటువంటి వారికి,
1: the one who chants name,
0: రామరూపాన్ని దర్శించినటువంటి వారికి,
1: the one who sees Rama form, they don't have any kind of holy desire.
0: ప్రపంచం లోపల రామశక్తిని, రామనామమును ఎంతవరకు వర్ణిస్తుంటూ వచ్చింటాడు వాల్మీకి. చాలా గొప్పగా వర్ణించాడు
1: వాల్మీకి. డిస్క్రైబ్డ్ ఇన్ ఫుల్ ద గ్రేట్నెస్ అండ్ ద డెప్త్ ఆఫ్ రామాస్ నేమ్ అండ్ హిస్ ఫామ్.

0: ప్రేమ స్వరూపులారా, రామనామంను మించినటువంటి అమృతం మరొకటి లేదు.
1: Nothing sweeter, nothing is greater than Rama's name.
0: ఈనాడు ప్రజల లోపల నామచింతను మర్చిపోతున్నారు.
1: And today people have forgotten to chant.
0: ఏదో సినిమా నామాలను చెప్పుకుంటూ ఉంటున్నారు.
1: They are only repeating film songs.
0: కాదు కాదు, దాని వల్లనే దేశం ఈ గతి పట్టిపోయింది.
1: That is responsible for the present state of the country.
0: ఎక్కడే గాని ఏ వ్యక్తి కాని ఏ గొప్పవాడైనా కాని రామకృష్ణాన్ని కూడా తలుచుకోవటం లేదు.
1: No great man of any stature is thinking of
0: goppa chadavarlu, goppa scientistlu, goppa goppa medhavulu kudanu ee naadu vividhi pettukotam ku marchipothunnaru.
1: The great people, the intellectuals, they are forgetting to apply vibhuti on their forehead.
0: Intlo pettukuntaru, bayataku vastane turchi vestaru.
1: They will have it at home and erase it the moment they come out of the house.
0: ఈ విధమైనటువంటి ఫ్యాషన్ గా బయలుదేరింది.
1: దిస్ హాస్ బీన్ ద మోడర్న్ ఫ్యాషన్.
0: ఈ ఫ్యాషన్ మానవుని హతం చేస్తూ ఉంటుంది.
1: అండ్ ద మోడర్న్ ఫ్యాషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద టోటల్.
0: కనుక మనం ఎవరైనా ఏమని అనుకోని,
1: లెట్ ఎనీబడీ థింక్ వాట్స్ ఎవర్,
0: ఏ విధమైనటువంటి భయపడనక్కర్లేదు.
1: లెట్స్ నాట్ బి అఫ్రైడ్.
0: దైవనామాన్ని చెప్పుకోవడానికి ఎందుకు భయం?
1: వై షుడ్ బి అఫ్రైడ్ టు రిపీట్ గాడ్స్ నేమ్?
0: కాబట్టి ప్రపంచంలో మూల మూల వీధి వీధి వాడవాడ కూడా రామనామాన్ని చెప్తూ రావాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ చాంట్ రామాస్ నేమ్.
0: రామ కృష్ణ గోవింద నారాయణ శివ విష్ణు అనే ఈ శివనామం కాని విష్ణునామం కాని రామనామం కాని ఏదో ఒక నామాన్ని స్మరిస్తూ ఉండాలి.
1: అండ్ వి షుడ్ రిపీట్ గాడ్స్ నేమ్, ఎనీ నేమ్ ఆఫ్ యువర్ చాయిస్.
0: ఈనాడు ఆ స్మరణ అనేటువంటి తప్పిపోయింది.
1: అండ్ టుడే వి హావ్ ఫర్గాటెన్ నామస్మరణ.
0: భగవత్ నామస్మరణ లేకపోవడం చేతనే ఇంటింటి ఎందుకు కూడా చిక్కులు బయలుదేరుతున్నాయి.
1: అండ్ దర్ ప్రాబ్లమ్స్ అండ్ వరీస్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ బికాజ్ పీపుల్ ఆర్ నాట్
0: ఒక్కొక్క అన్నదమ్ములు కూడా కలహాలు బయలుదేరుతున్నాయి.
1: దేర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ అమంగ్ బ్రదర్స్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ పవిత్రత లోపల లేకపోవడం చేతనే ఈ అపవిత్రత వచ్చి
1: దేర్ ఇస్ నో సీక్రెట్ క్వాలిటీ విదిన్, దేర్ ఫోర్ ఆల్ అన్సీక్రెట్ థింగ్స్.
0: ఈనాడంతా కూడా ధనము ధనము ధనము ధనము ధనము ధనము.
1: అండ్ టుడే మనీ మనీ ఇస్ ద మెయిన్ థింగ్.
0: పదవి పదవి పదవి పదవి పదవి పదవి. ఏమిటి ఈ పదవులు?
1: వి వాంట్ మనీ అండ్ పొజిషన్.
0: ఏమిటి ఈ ధనము?
1: వాట్ ఫర్?
0: ఇవి మనం రక్షించేటువంటిది.
1: దట్ ప్రొటెక్ట్స్ యు.
0: ఎంతమంది ధనవంతులు లేరు ప్రపంచంలో?
1: దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ రిచ్.
0: ఎంతమంది అధికారులు లేరు ఈ ప్రపంచంలో? వారు సుఖశాంతిని పొందుతున్నారా?
1: డు యు థింక్ దే ఆర్ హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్? నో.
0: మనకు సుఖాన్ని ఆనందాన్ని శాంతిని అందించేటువంటిది భగవత్ నామము భగవత్ స్మరణే.
1: దట్ విచ్ కన్ఫర్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పీస్ అండ్ హ్యాపీనెస్ ఈజ్ ఓన్లీ గాడ్స్ నేమ్, నథింగ్ వాట్సెవర్.
0: దీన్ని అలక్ష్యం చేసేటువంటి వారికి అవి అదో గతే పడుతుంది.
1: ది పీపుల్ హూ నెగ్లెక్ట్ గాడ్స్ నేమ్ విల్ రూయిన్ దెంసెల్వ్స్.
0: కనుక మనం అలక్ష్యం ఏనాడు కూడా చేయకూడదు.
1: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ గాడ్స్ నేమ్.
0: ప్రతి నామాన్ని కూడా మనం చింతిస్తూ రావాలి.
1: వీ షుడ్ సింగ్ ఎవ్రీ నేమ్ ఆఫ్ గాడ్.
0: శివుడు పంచాక్షరి స్వరూపుడు.
1: అండ్ శివాస్ నేమ్ హాస్ గాట్ ఫైవ్ లెటర్.
0: నమో నారాయణ అష్టాక్షర స్వరూపము.
1: నమో నారాయణ ఎయిట్ లెటర్.
0: ఈ పంచాక్షర స్వరూపము అష్టాక్షర స్వరూపంలో ఉన్నటువంటి ప్రాణములే మన యొక్క నామములు.
1: అండ్ దేర్ఫోర్ దట్స్ ద నేమ్ దట్ వీ హావ్ టు ఫాలో, అడ్హియర్ అండ్ రిపీట్.
0: కనుకనే భగవంతుడు చెప్పాడు,
1: గాడ్ సేడ్,
0: పంచాక్షరంలో ఉన్నటువంటి యొక్క మకారము
1: ద లెటర్ మా,
0: ఈ అష్టాక్షరంలో ఉన్నటువంటి యొక్క లక్షణము,
1: అండ్ దిస్ ఎయిట్ లెటర్
0: రకారము
1: రా,
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే
1: ద కాంబినేషన్ ఆఫ్ రా అండ్
0: రామ అని
1: ఈజ్ రామ.
0: పంచాక్షరంలో ఉంటుండది.
1: అండ్ దే వి ఫైండ్
0: పంచాక్షరం ఓం నమో నమ శివాయ,
1: నమ శివాయ ఫైవ్ లెటర్,
0: నమ శివాయ,
1: నమ శివాయ.
0: మకారమేగిన లేకుండా పోతే అందులో
1: వితౌట్ దిస్ లెటర్ మా
0: నశివాయ అంతా మంగళమేమి.
1: నశివాయ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ఆస్పిషియస్.
0: మకారమే చేరినా అంతా మంగళమే.
1: వన్స్ దేర్ ఇస్
0: నమ శివాయ,
1: నమ శివాయ,
0: నమ మకారం తీసేస్తే నశివాయ శివం కాదు ఇది.
1: దెన్ మా ఇస్ డిలీటెడ్ well there's nothing of peace.
0: Namo narayanaya,
1: namo narayanaya
0: anaga akkada makaram undala.
1: And there the ra is necessary.
0: ఆ మకారం అనేటువంటిది
1: వితౌట్ దిస్
0: లేకపోతే అక్కడ కూడా అమంగళమే.
1: వితౌట్ దిస్ ఇట్స్ మీనింగ్లెస్.
0: ఈ శివాక్షరంలో ఉన్నటువంటి రకారము
1: అండ్ దిస్ లెటర్ హియర్ ఇన్ శివ,
0: అష్టాక్షరంలో ఉన్నటువంటి మకారము
1: రెండు
0: చేరే రామ అని
1: బోత్ టుగెదర్ కన్స్టిట్యూట్ రామ.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రజలారా,
1: ఎల్డర్స్,
0: భక్తులారా,
1: డివోటీ,
0: కానీ భగవత్ నామస్మరణ కంటే మనకు రక్షించేటువంటిది మరొకటి లేదు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్స్ నేమ్ దట్ కమ్స్ టు రెస్క్యూ.
0: ఎటువంటి పదవులైనా రాని,
1: ఈనాడు
0: వస్తాయి రేపు పోతుంటాయి.
1: పొజిషన్స్
0: అంత పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్.
1: పొజిషన్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: మనం దీనికోసం మనం పాటు పడకూడదు.
1: వీ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్.
0: ఎలాంటి వారికైనా గాని ఒక అధికార బలం రావచ్చు.
1: యు మే హావ్ పొజిషన్.
0: దేనివల్ల?
1: వై?
0: పాలిటిక్స్ వల్ల.
1: పాలిటిక్స్,
0: ఈ పాలిటిక్స్ వల్ల వచ్చినటువంటి అధికారం ఎంతవరకు ఉంటుంది?
1: ద పొజిషన్ దట్ యు ఆక్యుపై బికాజ్ పాలిటిక్స్.
0: ఊపితే పోతుంది.
1: దే జస్ట్ వానిష్.
0: కనుకనే మనకు ఈ పాలిటిక్స్ వల్ల వచ్చేటువంటి భావానికి మనం ఏమాత్రము ప్రాకులాడకూడదు.
1: లెట్స్ నాట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ పొలిటికల్ పొజిషన్.
0: హృదయం నుంచి రావాలి.
1: ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్.
0: హృదయం నుంచి ఎవరి హృదయంలో భగవత్ నామం ఉంటుండదో వాడు ధన్యుడు పుణ్యుడు.
1: వేర్ దేర్ ఇస్ గాడ్స్ నేమ్, వేర్ గాడ్స్ నేమ్ ఇస్ ప్రిజర్వ్డ్ సస్టైన్డ్ ఇన్ హ్యూమన్ హార్ట్, దట్స్ ఓన్ ఇస్
0: వారికి ఇష్టం లేనిటువంటి వారు వద్దని చెప్పవచ్చు.
1: అండ్ దోస్ పీపుల్ డు నాట్ రిలీజ్.
0: నీకు వద్దు, నాకు కావాలి.
1: You may deny, but I need God.
0: నీ క్రియేడు రాముడు నాకున్నాడు.
1: You may deny your God, but
0: నా రాముడు లేడంటే నీవెవరు?
1: What right have you?
0: Who are you?
1: Who are you? The question we have to put.
0: నా రాముడు నాకున్నాడు.
1: I have my.
0: నా శివుడు నాకున్నాడు.
1: I have my.
0: నీవు లేదని చెప్పడానికి నీకు లేదేమో కానీ నాకున్నాడు.
1: What right have you to deny my God?
0: ఎవరికి ఏ విధమైనటువంటి లేదని చెప్పడానికి రైటే లేదు.
1: No one has any right whatsoever.
0: కాబట్టి ఈ రైట్ తో మనం ఫైట్ చేసుకుంటూ
1: వచ్చాము. This right in divinity we have to fight.
0: కనుక నీ భగవంతుని యొక్క నామస్మరణను ఏనాడు కూడా నువ్వు ఎక్కడ గాని ఎక్కడ కూడా వదలకూడదు. సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరి చింతనం.
1: వి షుడ్ ఎవ్రీవేర్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం వి షుడ్ చాంట్ హిస్ గ్లోరీ, సింగ్ హిస్ గ్లోరీ.
0: రామ రామ రామ సీతారామ రామ.

0: ప్రేమ స్వరూపులారా, ఈనాటి యొక్క భావాన్ని హృదయం లోపల ఏమాత్రం కూడాను కదలకుండా మెదలకుండా ప్రతిష్ట చేసుకోవడానికి తగినటువంటి కృషి చేయండి.
1: You should make every attempt to install these feelings in your heart in a steady way, in unshakable way.
0: ప్రసాదాలు స్వీకరించి
1: రామప్రసాదం
0: అనుకోండి.
1: You are going to receive Rama Prasadam this morning.
0: Ramana Mamanu Prasadam Idigo Randi Bhaktulara.

0: The path of action is the one that one has to walk the distance like a pedestrian.
1: Bhakti margamu suluvaina bandi bata.
0: The path of devotion is easy as you can travel in a cart.
1: Bullock cart.
0: In a bullock cart.
1: Jnana margam jnana manam vimana yanam kade.
0: The path of wisdom is a voyage, is a trip by flight, aeroplane.
1: Vidyarthulara.
0: Students.
1: Prachina kalamunundi karmopasana jnanamula yokka vishayamai aneka mandi అనేక విధములైనటువంటి యొక్క వాదోపవాదములు జరుపుతూ ఇది గొప్పది ఇది చిన్నది అనేటువంటి నిర్ణయములకు రాలేక అయోమయ స్థితిలో కాలంని వ్యర్థం గావిస్తూ వచ్చారు.
0: In ancient times, people have been deliberating, arguing amongst themselves, which of the three paths is great, the path of action, the path of devotion, and the path of wisdom. They could not decide.
1: కానీ విశాల హృదయులైనటువంటి వారు విచారణ చేసి చూసినప్పుడు ఈ మూడింటి యొక్క గమ్యము ఒక్కటే.
0: ఇన్ఫాక్ట్ ద బ్రాడ్ మైండెడ్ పీపుల్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్ దే విల్ ఫైండ్ ద గోల్ ఇస్ వన్ దో దేర్ ఆర్ త్రీ పాత్స్.
1: మూడింటి యొక్క రూపనామములు భిన్నముగా కనిపించినప్పటికీ గమ్యము ఒక్కటే.
0: దో దీస్ త్రీ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ but the destination is one and the same.
1: Karmopasana jnanamulu moodu unti kudanu Triveni sangham ani bhavistu vacharu prachinulu.
0: The ancients considered the path of action, devotion and wisdom as the trinity, Triveni sangama.
1: Bhakti anaga Yamuna nadi.
0: Devotion is river Yamuna.
1: Idi nirmala nischala nisvarthamainatundi okka tattvam.
0: Is pure, unsullied and selfless.
1: కర్మ అనగా గంగానది.
0: యాక్షన్ ఇస్ గ్యాంజస్.
1: శరీరమాద్యం కరుధర్మ సాధకం. నిరంతరము ఈ శరీరంతో గావించేటువంటి సర్వ కర్మలు కూడాను పవిత్రమైనవిగా ఉండాలి.
0: ఆల్ ది యాక్షన్స్ దట్ వి అండర్టేక్ విత్ దిస్ బాడీ షుడ్ బి సేక్రెడ్.
1: కానీ ఈ కర్మలన్నీ కూడాను కేవలము ఒక జ్ఞానమును బోధించేటువంటివి.
0: This path of action will certainly take you to wisdom.
1: Kanuka ee Yamuna Ganga aneetundi karma upasanalu rendu kudanu bahyanga kanipistuntai.
0: Yamuna and Ganga, standing for action and devotion, they are apparent, visible.
1: Karma bhakti prabhavamulu rendu kudanu manavuni yokka aachara vicharamula cheta మనకు స్పష్టమవుతూ ఉంటాయి.
0: యాక్షన్ అండ్ డివోషన్ ఆర్ వెరీ వెల్ సీన్ బికాస్ ఆఫ్ ది ప్రాక్టీసెస్ అండ్ పాత్స్ అడాప్టెడ్.
1: కానీ జ్ఞానం అనేటువంటిది అంతర్వాహిని అయిన సరస్వతి వంటిది.
0: బట్ ది విజ్డమ్ ఈజ్ అన్ ఇన్నర్ కరెంట్ లైక్ దట్ ఆఫ్ ది రివర్ సరస్వతి.
1: సరస్వతి కనిపించదు.
0: సరస్వతి ఈజ్ నాట్ సీన్.
1: జ్ఞానమునకు ఒక రూపము లేదు.
0: విజ్డమ్ హ్యాస్ నో ఫామ్.
1: జ్ఞానము కేవలము ఆచార సాంప్రదాయముల చేత అవ్యక్తమై ఉంటుంటాయి.
0: It is contained, ingrained within the tradition and the practices adopted.
1: ఇది కేవలము ఆవిర్భవించేటువంటిదే కాని ప్రకటించేటువంటిది కాదు.
0: It's the one that originates, emanates, but does not express.
1: సర్వకర్మల యొక్క ప్రభావము ఈ జ్ఞానంపైనే ప్రసరింపచేస్తుంది.
0: All actions proceed towards this wisdom.
1: దీనిని కర్మ అనేటువంటిది పుష్పం వంటిదనియు
0: action is like a flower.
1: Upasana anetundi pindi kaya antiyu naniyu.
0: Worship is a tender fruit.
1: Jnanamu phalam antidaniyu.
0: Wisdom is a ripe fruit.
1: Pushpam leka kai kaledu kai leka phalam kaledu.
0: Without flower there cannot be tender fruit, much less a ripe fruit.
1: Moodu parinamamulu veru veru ainappatikini deeni oka gamyam okkate.
0: Though these three transformation steps, stages are there, the transformation is one, truth is one.
1: దీని యొక్క లక్ష్యం కూడాను ఒకటి.
0: ఇట్స్ పర్పస్ ఇస్ ఆల్సో వన్ అండ్ ద సేమ్.
1: కనుక కర్మ లేక ఉపాసన కాని, ఉపాసన లేక జ్ఞానము కాని లభ్యము కాదు.
0: Therefore, there cannot be action without devotion, and there cannot be wisdom without devotion either.
1: ఈ కర్మలన్నీ కూడాను చిత్తస్య శుద్ధయే కర్మః, చిత్తశుద్ధి నిమిత్తమై ఈ కర్మలు ఆచరించటం.
0: Action is undertaken so as to purify heart.
1: శరీరమాద్యం కలు ధర్మ సాధకం, శరీరంతో గావించేటువంటి ఇవన్నీ కర్మలనియు మనస్సు యొక్క శుద్ధమైనటువంటి యొక్క మనస్సుతో విచారించేటువంటి భక్తి అనియు, ఈ శుద్ధమైనటువంటి భక్తియే సిద్ధమైన జ్ఞానాన్ని లభింపజేస్తుందని, ఈ మూడింటి యొక్క ఏకత్వము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చింది వేదాంతం.
0: The Vedanta teaches this simple fact that all the actions undertaken with this body amounts to the path of action, and the devotion is in the mental realm with all that is pure that gives us wisdom.
1: దీనిని త్రికరణ శుద్ధి అని కూడాను చెప్తూ వచ్చారు.
0: This is called Trinity or Trikarana Shuddhi.
1: అట్టి త్రికరణ శుద్ధి కలిగినటువంటి వాడే మానవుడు.
0: Is the true human if he has got this purity of the
1: three. The proper study of mankind is man. Thoughts, words, action. ఈ మూడింటి యొక్క ఏకత్వమే, యాక్షనే కర్మ మార్గము.
0: Therefore, this kind of harmony of thought, word and deed is the proper study of mankind is man.
1: ఉచ్చరించటమే ఉపాసనా మార్గము.
0: The declaration, what we say, is
1: సంకల్పించటమే ఇది జ్ఞాన మార్గము.
0: The ultimate being the one of wisdom.
1: సంకల్పమును పురస్కరించుకునే వాక్కు, వాక్కును పురస్కరించుకునే కర్మ.
0: Therefore, basing on thought we say, later we resort to action.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించడమే నిజమైనటువంటి మానవత్వము.
0: True human quality lies in understanding the spirit behind the three.
1: ఈనాడు ఇట్టి మానవత్వాన్ని గుర్తించుకొనలేక కేవలము కర్మోపాసన జ్ఞానములన్నింటి కూడాను వేరువేరుగా భావించి అనేక విధమైనటువంటి వాదోపవాదముల చేత కాలమును వ్యర్థం గావిస్తున్నారు ప్రజలు.
0: People are merely wasting time as they could not investigate and inquire properly the path of action, worship and wisdom.

0: Because of this ignorance, or what you call innocence, that we do not have the fear of sin. And the reason also being that the absence of love for God, it is for that reason the human quality is totally lost. This is the mystery as Sai declares.
1: Eenati manavudu emi uchcharinchutunnado ye palukulu palukutunnado tanake teliyadu.
0: What modern man speaks, he doesn't know himself.
1: Idi papa bhitiya leka daiva pritiya leka sanga neetiya aneetvanti oka nindagaani telusukolekapothunnadu.
0: He could not decide whether it amounts to love for God or fear of sin or morality in society.
1: Prati paluku kudanu oka satyamainatunti palukuga undali.
0: Every word that one utters should be full of truth.
1: జిహ్వే రసగ్ని మధుర ప్రియత్వం సత్యం హితం త్వం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి. హే జిహ్వే నాలుక, నీవు సత్యం పలికేటువంటి నాలుక, నీవు మృదుమధురమైనటువంటి నాలుక, నీవు శాంత స్వభావమైనటువంటి నాలుకవు. ఈ నాలుగు చేతనే నరుడు దివ్యత్వాన్ని అందుకోగలుగుతున్నాడు.
0: ఓ టంగ్, యుర్ ద వన్ ఆఫ్ ట్రూత్, యూ కెన్ టాక్ సో స్వీట్లీ, యుర్ ద వన్ ఆఫ్ పీస్, బికాస్ ఆఫ్ యూ ఓన్లీ వన్ రియలైజెస్ డివినిటీ.
1: దీనిని భగవద్గీత ఎదుగుకోవడం

0: మనం పలికేటువంటి ప్రతి పలుకు కూడాను ఉద్వేగంగా ఉండకూడదు.
1: వి షుడ్ నాట్ స్పీక్ ఎనీ వర్డ్ విత్ ఫుల్ ఆఫ్ ఎజిటేషన్ ఆర్ ఎమోషన్.
0: సత్యమైనటువంటి పలుకుగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ ట్రూత్.
0: ఇది హితమును అందించేటువంటి పలుకుగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి ప్లీజింగ్ అన్ టు అదర్స్.
0: ఎదుట వ్యక్తికి అహితమును చేకూర్చకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్.
0: అసంతృప్తిని కలిగించకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ డిస్సాటిస్ఫై ఎనీబడీ.
0: అది ఏ సత్యము.
1: దాట్ ఈస్ ట్రూత్.
0: సత్యం బ్రూజాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూజాత్ సత్యం అప్రియం. సత్యమునే పలకాలి.
1: స్పీక్ ట్రూత్.
0: ఈ సత్యం అతనికి ప్రియం కాదు కదా అని అసత్యమును మాత్రం చెప్పకూడదు.
1: బికాజ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి యాక్సెప్టెడ్, నెవర్ అటర్ ఎ లై.
0: ఈ సత్యాసత్యములు రెండింటిని కూడా నువ్వు విసర్జించి ఒక విధమైనటువంటి ఒక మౌనం దాల్చిన కూడా నువ్వు మంచిదే కాని అసత్యమును మాత్రం మనం వెల్లడి చేయకూడదు.
1: ఇట్స్ రాదర్ బెటర్ టు అబ్జర్వ్ సైలెన్స్ దెన్ వీ కెనాట్ స్పీక్ ట్రూత్ వెన్ వెన్ కెనాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ట్రూత్.
0: కనుక కర్మోపాసన జ్ఞానముల మూడింటి యొక్క లక్ష్యము ఒక్కటే.
1: Therefore, the aim of these three parts is
0: అది ఏ దివ్యత్వమునకు పవిత్రతకు సరి అయినట్టు సోపానం.
1: That's only the ladder with the different steps for discrimination.
0: ఈ కర్మ చేతనే మనము ఎన్నో విధములైనటువంటి యొక్క ధర్మములు ఆచరిస్తూ వస్తున్నాం.
1: It's only through the action we undertake so many activities along the path of righteousness.
0: గమ్యమును మాత్రం మనం విచారించడానికి పూనుకోవటం లేదు.
1: But we are not understanding the destination, the aim.
0: ఇప్పుడు కాదు కాని పూర్వము రైల్వే డిపార్ట్మెంట్ లో పలకడను ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని కంపార్ట్మెంట్స్ ఉండేటువంటివి.
1: In the olden days, there is this categorization in railway department, compartments, first class, second class and third class.
0: అయితే ఈ దేహమునికి ఇప్పటికి 70 వర్షములు అయినప్పటికీ నేను ఇంకా రైలు ఎక్కినటువంటి అనుభవం నేను ఎప్పుడు నాకు కనిపించలేదు.
1: Though age of Bhagavan, the body age is 70, but he has no experience in its railway travel.
0: అనేక మంది రైల్లో కూర్చుంటే అటు ఇటు ఊగుతుంది అని చెప్తుంటారు. అది చూడాలని నాకు ఆశ.
1: Bhagavan wants to experience traveling by train, how it tosses, how it jumps like that on the railway track.
0: కాని దానికి ఒక కాలం వస్తుంది.
1: Because the time is ahead anyway.
0: ఈ డిపార్ట్మెంట్స్ లోపల థర్డ్ క్లాస్ అనేటువంటిది ఉంటుంది.
1: దేర్ ఇస్ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్.
0: ఈ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ లోపల అనేక కష్టములకు, కొన్ని నష్టములకు, కొన్ని బాధలకు గురి కావాల్సి వస్తుంది.
1: వి ఆర్ పుట్ టు లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ అండ్ సఫరింగ్ వెన్ వి సిట్ ఇన్ థర్డ్ క్లాస్.
0: ప్రజలు క్రిక్కిరిసి ఉంటారు.
1: యు ఫైండ్ సో మెనీ పీపుల్ దేర్.
0: అంత కంఫర్టబుల్ గా ఉంటుండదు. అంత అనుకూలమైన ప్రయాణం కాదు.
1: ట్రావెల్ ఇన్ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ ఇస్ నాట్ దట్ కంఫర్టబుల్.
0: కష్టకరమైనటువంటి యొక్క ప్రయాణము.
1: It's very difficult to travel.
0: ఇంకా సెకండ్ క్లాస్ లో అనేటువంటి దాంట్లో చక్కగా విశాలంగా కూర్చోవచ్చును కానీ పండుకొని నిద్రించడానికి వీలు కాదు.
1: యూ విల్ హ్యావ్ ఎ సిట్టింగ్ ప్లేస్ ఇన్ సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్ బట్ యూ కెనాట్ స్లీప్.
0: ఇంకా ఫస్ట్ క్లాస్ అనేటువంటి దాంట్లో నీ ఇష్టం వచ్చినట్టు పొరలాడవచ్చు.
1: ఫస్ట్ క్లాస్ యూ కెన్ రోల్ యాజ్ యూ ఫీల్.
0: అయితే ఈ మూడు పెట్టెలు కూడాను ఒకే స్టేషన్ కే పోయి చేరుతుంటాయి.
1: హౌఎవర్ ఆల్ దీస్ త్రీ కంపార్ట్మెంట్స్ గో టు ద సేమ్ స్టేషన్.
0: ఇంతేకాకుండా దీనికి మరొక కొన్ని ఉపమానములు.
1: దర్ అదర్ ఎగ్జాంపుల్స్ టు
0: ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అంటుంటారు. అనగా సామాన్యమైనటువంటి ఒక ట్రైన్ లో ప్రయాణం చేయడము ఒకటి.
1: ట్రావెలింగ్ బై ఆర్డినరీ ట్రైన్ పాసెంజర్ ట్రైన్ ఇస్ వన్ టైప్.
0: నీవు ధర్మంలో ఎక్కితే హైదరాబాద్ చేరాలని ఉంటుంటారు.
1: When you just get into the train there, Dharmavaram, you want to reach Hyderabad.
0: Kani ee Dharmavaram lo ekkinatundi train Dronacharam lo maravalsi vastundi inko train ku.
1: However, you may have to change there at that junction Dronacharam.
0: Idi kontha varaku nu ordinary train travel ani oka daggara ekki maroka daggara digi samanam tirigi nippukoni తిరిగి ఇంకొక ట్రైన్ క్యాచ్ చేసుకోవటము ఇది కొంచెం కష్టంగా ఉండేటువంటిది.
1: దిస్ ట్రావెల్ బై పాసెంజర్ ట్రైన్ ఆర్ ఎన్ ఆర్డినరీ ట్రైన్ వేర్ యూ హ్యావ్ టు చేంజ్ షిఫ్ట్ అనదర్ ట్రైన్ దేర్.
0: రెండవ రకమైనటువంటిది త్రూ క్యారేజ్.
1: సెకండ్ టైప్ త్రూ క్యారేజ్.
0: ఈ క్యారేజ్ లో నీవు కూర్చుంటే నీవు మారనక్కర్లేదు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ క్యారేజ్ తీసుకుని ఆ క్యారేజ్ కి అతికిస్తుంటారు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సిట్ దేర్ ఇన్ ఎ త్రూ క్యారేజ్ ద రైల్వే డిపార్ట్మెంట్ విల్ కనెక్ట్ దిస్ క్యారేజ్ టు ఎనీ అదర్ ట్రైన్.
0: ఇంకా మొదటి తరగతికి ఇది ఎట్టుంటారంటే త్రూ ట్రైన్.
1: బట్ హౌఎవర్ ఇస్ ద త్రూ ట్రైన్ డైరెక్ట్.
0: త్రూ ట్రైన్ జ్ఞానము.
1: ద ట్రైన్ దట్ టేక్స్ యూ డైరెక్ట్లీ టు డెస్టినేషన్ ఇస్ విజ్డమ్.
0: త్రూ కంపార్ట్మెంట్ ఒక భక్తి.
1: త్రూ క్యారేజ్ ఇస్ డివోషన్.
0: ఆర్డినరీ ట్రైన్ ట్రావెలింగ్ ఒక విధమైనటువంటి కర్మ ఉపాసన.
1: ట్రావెల్ బై ప్యాసింజర్ ట్రైన్,
0: కనుక కర్మ మార్గంలో కొన్ని కష్టములు అడ్డు వస్తుంటాయి.
1: ఇన్ ద పాత్ ఆఫ్ యాక్షన్ దేర్ ఆర్ సర్టన్ ఆబ్స్టకల్స్.
0: ఉపాసన మార్గంలో కొన్ని సుఖములు ఉంటుంటాయి, మరి కొన్ని కష్టములు కూడా ఉంటుంటాయి.
1: ఇన్ ద పాత్ ఆఫ్ వర్షిప్ దేర్ ఇస్ కంఫర్ట్ అండ్ ఇన్కన్వీనియన్స్.
0: జ్ఞాన మార్గం అనేటువంటి దాంట్లో ఎట్టి బాధలు ఉండవు.
1: ఇన్ ద పాత్ ఆఫ్ విజ్డమ్ దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అది ఒక్కటే తత్వము.
1: బికాజ్ ఇట్స్ ఓన్లీ వన్.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: ఏక
0: దర్శనంతో ఉండేటువంటిదే జ్ఞానము.
1: విజ్డమ్ ఇస్ నాన్ డ్యూయల్.
0: అనేకత్వంతో కూడినటువంటిదే ఉపాసన.
1: దట్ విచ్ ఇస్ డ్యూయల్ ఇస్ డివోషన్.
0: భిన్నత్వంతో కూడినటువంటిదే కర్మ ఉపాసన.
1: ద డైవర్సిటీ ఇస్ ద పాత్ ఆఫ్ యాక్షన్.
0: అనేకత్వంలోని ఏకత్వమే జ్ఞానము.
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇస్ విజ్డమ్.
0: ఏకత్వంలోని అనేకత్వమే భక్తి.
1: మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ ఇస్ డివోషన్.
0: కానీ ఏకత్వము అనేకత్వము భిన్నంగా చూసేటువంటిదే కర్మ.
1: యూనిటీ and diversity are viewed different. That is a path of action.
0: Kanukane karma anetundi prapradhanamainatundi.
1: Therefore action is most important.
0: Ee karma chetane manu upasamnu sadhinchavachchu.
1: Through action only you can accomplish devotion.
0: Ee anninti yandunu karma chala pradhanamainatundi.
1: Of the three, action is most important.
0: Karma cheyaka etti upasamnu manam cheyalemu.
1: Without action you cannot worship.
0: ఈ ఉపాసన లేక ఎట్టి జ్ఞానమును మనం పొందలేము.
1: విదౌట్ డివోషన్ యు కెనాట్ అటైన్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: ద యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: కనుక మనము కర్మ వేరని, ఉపాసన వేరని, జ్ఞానం వేరని భావించి అనేక విధములైనటువంటి మార్పులు కూర్పులు చేసుకుని మనము సందేహాస్పదాలకు అవకాశం అందించకూడదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ డివోషన్, action, wisdom separate and make certain changes to our convenience and get confused.
0: కర్మం అనేటువంటి దేహానుబంధం, దేహంతో బంధింపబడినటువంటి కర్మ.
1: The body is bound by action.
0: జన్మకు మూల కారణమే కర్మ.
1: Is the action that is the main cause for birth.
0: కర్మ చేతనే జన్మం మనకు ప్రాప్తిస్తుండాలి.
1: You have this human birth because of this karma action.
0: కనుకనే ఈ కర్మకు మొట్టమొట మనం నమస్కరించాలి.
1: First we should pay our respect to
0: ఈ ఉపనిషత్తు యొక్క ప్రబోధలు.
1: This is the teaching of Upanishad.
0: తస్మై నమః కర్మణే.
1: I offer my obeisance.
0: ఓ కర్మ, నీకు మొట్టమొదటి నమస్కారం అన్నాడు.
1: ఓ యాక్షన్, ఐ పే మై ఒబిసాన్స్.
0: ఎందుకోసమని?
1: వై?
0: నా చేత, ఈ దేహము చేత, ఈ కరచరణాది అవయముల చేత సత్కర్మలు ఆచరింపచేయి, అందుకోసం నీకు నమస్కారం అన్నాడు.
1: ఐ పే మై రెస్పెక్ట్స్ టు యూ బికాస్ యూ షుడ్ మేక్ దిస్ బాడీ start or get into good activity and good action.
0: ఈ దేహము రావటమే కర్మానుబంధీని మనుష్య లోకే. ఈ మనుష్య లోకమంతా కూడాను కర్మ చేతనే చుట్టబడినటువంటిది, కట్టబడినటువంటిది.
1: ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ, హ్యూమన్ రేస్ ఈ చైన్డ్ బౌండ్ బై యాక్షన్.
0: కర్మ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ యాక్షన్?
0: ఏదో మనం చేతులతో చేసేటువంటి కర్మగా భావిస్తున్నాము.
1: నాట్ దట్ వాట్ యు డూ విత్ అవర్
0: హ్యాండ్స్. కాదు,
1: నో.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసం కూడాను కర్మనే.
1: ద బ్రీతింగ్ ప్రాసెస్ ఇస్ యాక్షన్.
0: దీనికి ఎట్టి ప్రయత్నము లేకుండా జరిగిపోతుంటుండది.
1: యు డూ ఇట్ ఎఫర్ట్లెస్.
0: నీవు నిద్రిస్తూ ఉంటుండు, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరిగిపోతుంటాయి.
1: యు మే స్లీప్ బట్ యు కంటిన్యూ టు బ్రీత్.
0: నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములకు నీకేవే ప్రయత్నము చేయనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు పుట్ ఇన్ ఎనీ ఎఫర్ట్ టు బ్రీత్.
0: గుండె కొట్టుకుంటుండాలి.
1: హార్ట్ బీట్.
0: ఈ గుండె కొట్టుకోవడానికి నీవేమైనా ప్రయత్నం చేస్తున్నావా?
1: ఆర్ యు పుట్టింగ్ ఇన్ ఎనీ ఎఫర్ట్?
0: లేదు.
1: నో.
0: ఆ గుండె కొట్టుకోవటము సహజమే.
1: హార్ట్ బీట్స్ ఇన్ ఎ నేచురల్.
0: ఎట్టి ప్రయత్నములు లేకుండా, పురుష ప్రయత్నములు లేకుండా, సహజమైనటువంటి ఒక రీతి లోపల ఆ గుండె ఆడుతుంటుండాలి.
1: వితౌట్ ఎనీ హ్యూమన్ ఎఫర్ట్ వాట్స్ ఎవర్ హార్ట్ బీట్స్ ఇన్ ఎ నేచురల్.
0: రక్తము ప్రసరిస్తుంటుండాలి దేహంలో.
1: బ్లడ్ సర్క్యులేట్స్ ఇన్ ద
0: బాడీ. దీనికి నీవు ఏ ప్రయత్నం చేస్తున్నావు?
1: వాట్ ఎఫర్ట్ యు ఆర్ మేకింగ్ ఫర్ దాట్?
0: ఏ ప్రయత్నము అక్కరలేదు.
1: నథింగ్ ఈజ్ నీడెడ్.
0: కనుకనే ప్రయత్నం లేకుండా జరిగేటువంటివన్నీ కూడా కర్మోపాసనలే.
1: ఆల్ దట్ ఈస్ డన్ వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఇస్ కర్మ ఆర్ యాక్షన్.
0: గాలి లేకపోతే క్షణమైనా నీవు జీవించలేవు.
1: యు కెనాట్ లివ్ ఫర్ ఎ మూమెంట్ వితౌట్.
0: గుండె కొట్టుకోకపోతే క్షణమైనా కూడా నీవు బ్రతకలేవు.
1: వితౌట్ హార్ట్ బీట్ యు కెనాట్ లివ్ ఫర్.
0: రక్తం ప్రసరించకపోతే నీ దేహాన్ని ఏ విధంగా కూడా కాపాడుకోలేవు.
1: బ్లడ్ డజన్ సర్క్యులేట్ యు కెనాట్ ప్రొటెక్ట్ యువర్
0: బాడీ. కనుకనే సర్వం కూడా నువ్వు కర్మ చేతనే మనకు పోషింపబడుతున్నాము.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ సస్టైన్డ్ బికాజ్
0: కర్మనే మనకు రక్షింపబడుతుంటుంది.
1: ఇట్స్ వన్ దట్ ప్రొటెక్ట్స్ యు.
0: కనుకనే కర్మకు మన ప్రధానమైనటువంటి సోపానం ఇవ్వాలి.
1: Therefore we should keep in view as the first step.
0: కనుకనే కర్మ చాలా చిన్నదిగా మనం భావించరాదు.
1: డోంట్ కన్సిడర్ ఇట్ లిటిల్ ఆర్ లో.
0: కర్మను చాలా అల్పంగా మనం విచారించకూడదు.
1: నెవర్ టేక్ ఇట్ మీన్ ఐదర్.
0: కర్మ చాలా అధికమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఎన్ ఎగ్జాల్టెడ్
0: ఉత్తమమైనటువంటిది.
1: ఇట్స్ నోబుల్.
0: అన్నింటికీ మూల కారణమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్.
0: మూలాధారమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ద ప్రైమల్ బేసిస్.
0: మూలాధారం నుంచి సహస్రార పద్మం వరకు కూడాను ఈ కర్మణ్యేవ అధికారస్య, ఈ కర్మాధికారమే నీకు జరుగుతుంటుండాలి.
1: యు గాట్ ద రైట్ ఆన్ యాక్షన్ రైట్ ఫ్రమ్ ద ప్రైమల్ బేసిస్ టు ద సహస్రార, ద టాప్.
0: కనుకనే ఈ సహస్రార పద్మం నుండి ఆవిర్భవించినటువంటిది ప్రజ్ఞానం.
1: దేర్ఫోర్ దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద సహస్రార, ద టెర్మినల్ పాయింట్ ఈస్ ప్రజ్ఞాన, ద స్పిరిచువల్ విజ్డమ్.
0: నో, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్,
0: అదే ప్రజ్ఞానం.
1: దట్ ఈస్ ప్రజ్ఞానం.
0: ఈ ప్రజ్ఞానం అనేటువంటి దాని వల్లనే సర్వము కూడా జరుగుతూ ఉంటుంది.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్.
0: దానిని ప్రజ్ఞానం బ్రహ్మ, అది ఏ వేదం చెప్పింది.
1: దిస్ ఈస్ బ్రహ్మన్ యాజ్ డిక్లేర్డ్ బై వేద.
0: ఏది బ్రహ్మ?
1: వాట్ ఈస్ బ్రహ్మ?
0: ఎవరి చేత కూడా సృష్టింపబడినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ క్రియేటెడ్ బై ఎనీవన్.
0: ఎవరి చేతను నడిపించేటువంటిది కాదు.
1: నో వన్ కండక్ట్స్ ఇట్.
0: సహజంగా తమంతకు తామే జరిపేటువంటిది.
1: ఇట్స్ ద వన్ దట్ హ్యాపెన్స్ ఇన్ నేచురల్ వే.
0: ఇది ఎవరి అడ్డును చేయడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ పుట్ ఎనీ అబ్జెక్షన్ ఆన్ ద వే.
0: ఇది సహజమైనటువంటిది.
1: ఇట్స్ క్వైట్ నేచురల్.
0: స్వాభావికమైనటువంటిది. నిత్యమైనటువంటిది. సత్యమైనటువంటిది. నిరుపమాదమైనటువంటిది.
1: నో కంపారిజన్.
0: ఇలాంటి తత్వమైనటువంటి తత్వంకి ప్రజ్ఞానం అన్నారు.
1: ద నేచర్ ఆఫ్ దిస్ బ్రహ్మన్ ఇస్ ప్రజ్ఞాన, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: కనుకనే ఈనాడు ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ చూస్తున్నాము, గాని కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ చూడటం లేదు.
1: టుడే వీ థింక్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ బట్ నాట్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఈనాడు ఎంబీఏ పిల్లలంతా కూడా ఇంటిగ్రేటెడ్ రూరల్ ఏరియా అనేటువంటిది చూసుకుంటున్నారు.
1: ఎంబీఏ బాయ్స్ ఆర్ థింకింగ్ టుడే ఆఫ్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్.
0: రూరల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ రూరల్ డెవలప్మెంట్?
0: పల్లెల యొక్క అభివృద్ధి.
1: The development in rural areas.
0: ఏది పల్లె?
1: What is a village?
0: ఎక్కడో కొన్ని ఇండ్లు కట్టినటువంటిది మాత్రమే పల్లె కాదు.
1: Not the assembly of
0: houses. ఒక్కొక్క దేహము కూడాను ఒక్కొక్క పల్లె.
1: Every body is a village.
0: ఈ దేహం అనేటువంటి పల్లె లోపల కాళ్ళు ఒక గృహాలు, చేతులు ఒక గృహాలు, ముక్కు ఒక గృహము, నోరు ఒక గృహము, చెవులు ఒక గృహము, ఇవన్నీ కూడా కొన్ని కొన్ని కట్టడాలే.
1: Body is a rural center. The legs and the hands and the nostril, they are all the houses there.
0: అన్నింటి యొక్క సమతత్వాన్ని గుర్తింపజేసేటువంటిది ఈ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్.
1: That which makes you aware of this equality is constant.
0: మనసు తలచినప్పుడు కాళ్ళు కదిలిపోతున్నాయి.
1: The moment mind decides things, legs start
0: walking. మనసు సంకల్పించినప్పుడు చేతులు పనిచేస్తున్నాయి.
1: When mind decides, hands work.
0: మనసు ఇష్టపడినప్పుడు కన్నులు చూడగలుగుతున్నాయి.
1: When mind wants to see, eyes would see.
0: మనసు ఆశించినప్పుడు చెవులు వినగలుగుతున్నాయి.
1: When mind desires, ears.
0: కనుకనే ఈ మనసే ఈ అన్ని ఇంద్రియములకు సరైన మాస్టర్.
1: దేర్ఫోర్ మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ సెన్సెస్.
0: కనుకనే దేహం క్రిందది.
1: దేర్ఫోర్ బాడీస్ ఎట్ ద బాటమ్.
0: దానిపైన సెన్సెస్.
1: అబౌ ద సెన్సెస్.
0: దానిపైన మైండ్.
1: ఓవర్ ద మైండ్.
0: దానిపైన బుద్ధి.
1: ఓవర్ ద
0: బుద్ధి పైన ఆత్మ.
1: ఆన్ ద టాప్ ఆత్మ.
0: కనుకనే ఆత్మకు అత్యంత సమీపంలో ఉండేటువంటిది కనుకనే బుద్ధి. బుద్ధి గ్రాహ్యమతి ఇంద్రియం అన్నారు.
1: ది ఇంటెలెక్ట్ ఇస్ సో క్లోజ్ టు ద స్పిరిట్ ఆర్ ఆత్మ, దేర్ఫోర్ ఇట్స్ బియాండ్ ద సెన్సెస్.
0: మనయేమ మనుష్యానాం కారణం బంధమోక్షో. మనస్సే అన్నిటికీ మూల కారణము.
1: ద మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ఎవ్రీథింగ్ బాండేజ్ అండ్ లిబరేషన్.
0: దేహంతో కర్మలు ఆచరింపజేసేది మనసే.
1: దేర్ఫోర్ ఇస్ ద మైండ్ దట్ మేక్స్ ద బాడీ టు టేక్ యాక్టివిటీ.
0: సత్కర్మ చేత ఆనందాన్ని అనుభవించేది మనసే.
1: ఇస్ ద మైండ్ దట్ డిలైట్స్ బై టేకింగ్ గుడ్ యాక్టివిటీ.
0: దుష్కర్మ చేత దుఃఖించేది మనసే.
1: ఇస్ ద మైండ్ దట్ ఫీల్స్ సాడ్ బికాజ్ ఆఫ్ బ్యాడ్ యాక్టివిటీ. కానీ
0: జీవికి దీనికి ఎట్టి సంబంధము లేదు.
1: దేర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ దీస్ టు.
0: ఈ దేహంతో చేసేటువంటి కర్మోపాసన జ్ఞానములన్నీ కూడా దేహమును మాత్రమే సంబంధించినటువంటిది.
1: దేర్ఫోర్ విత్ దిస్ బాడీ వాట్ ఎవర్ యూ డూ, the action or devotion or wisdom,
0: karma anityam.
1: Action is not permanent.
0: Bhakti anityam.
1: Devotion is not permanent.
0: Karma anityam. Kani emiti valla deham anityam.
1: The body is temporary.
0: Kanukane anityam sukham, anityam asukham lokam, anityam asukham lokam.
1: Therefore the whole world is temporary and there is no happiness, misery.
0: Mimam prapya bhajasvamam. కనుకనే నీవు నిత్య సత్యమైనటువంటి దాని నిమిత్తమై నీవు భజించు.
1: దేర్ఫోర్ యు వర్షిప్ ఇన్ ఆర్డర్ టు నో దట్ ఇటర్నల్ ట్రూత్.
0: కాన కర్మ అనేటువంటిది మొట్టమొదటిది మనకు మార్గాన్ని చూపించేటువంటిది.
1: సో ఇట్స్ యాక్షన్ దట్ డైరెక్ట్స్ యు.
0: ఆ కర్మను ఆధారం చేసుకుని ఉపాసన అభివృద్ధి అవుతుండాలి.
1: బేసింగ్ ఆన్ యాక్షన్ దేర్ డెవలప్స్ డివోషన్.
0: ఉపాసన అభివృద్ధి కావటం చేతనే జ్ఞానం అనేది రూపొందుతూ ఉంటుండాలి.
1: యాజ్ డివోషన్ గ్రోస్ మోర్ అండ్ మోర్ విజ్డమ్ అన్ఫోల్డ్స్.
0: చిన్న పసిబిడ్డ చైల్డ్.
1: At the time of birth, one is a child.
0: 10 years ago, he is a boy.
1: At the age of 10, he is a boy.
0: 30 years ago, he is a man.
1: At the age of 30, he is a man.
0: 75 years ago, he is grandfather.
1: At the age of 75, he is grandfather.
0: Child, boy, man and grandfather. నలుగురు ఒక్కడే కాని వివిధ రూపంలో వివిధ నామంలే. ఇవి భిన్నమైనటువంటివి కాదు.
1: Therefore, child, boy, man and grandfather are one and the same.
0: కనుకనే నేను పూర్వం చెప్పాను.
1: భగవాన్ సెడ్
0: ఆత్మ నుండి అహం పుట్టింది.
1: అవుట్ ఆఫ్ ద స్పిరిట్ కేమ్ ద అహం ఆర్ ఈగో.
0: ఈ అహం నుండి మనసు పుట్టింది.
1: అవుట్ ఆఫ్ దిస్ ఈగో మైండ్ ఇస్ బోర్న్.
0: మనసు నుండి వాక్ పుట్టింది.
1: అవుట్ ఆఫ్ దిస్ మైండ్ ద వర్డ్.
0: కాబట్టి ఆత్మ నుండి పుట్టినటువంటి మనస్సు అహం అనేటువంటిది ఆత్మకు కొడుకు.
1: అండ్ దేర్ ఫోర్ దిస్ ఈగో ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్.
0: నాట్ ఈగో.
1: అహం ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
0: ఈగో ఈజ్ సపరేట్.
1: అహం
0: ఆత్మ నుండి పుట్టినటువంటిది అహం. నేను నేను నేను.
1: దిస్ అహం ఐ ఐ ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
0: అనగా ఈ నేను అనేటువంటిది మొట్టమొదటి పేరు భగవంతునకు.
1: దేర్ఫోర్ దిస్ ఐనెస్ దిస్ ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: ఇంతకంటే మరొక పేరు లేదు.
1: దేర్ నో ద నేమ్ బియాండ్.
0: ఓం అనేటువంటి పేరు కంటే కూడా మొదటి పేరు ఈ అహం.
1: దిస్ ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ అండ్ నాట్ ఓం.
0: ఆత్మ నుండి మొట్టమొదటి అహం పుట్టింది.
1: Therefore, this I
0: Kalkani
1: is born.
0: Aham anetundi atma yokka koduku.
1: Therefore, this I-ness is the
0: atma
1: son of Atma.
0: Nundi, aham nunchi tirigi mind puttindi.
1: Out of this I-ness,
0: Kalkani
1: mind
0: is born. Mind atmaku grandson.
1: So, mind is the grandson of the spirit, Atma.
0: Mind nunchi vaku puttindi.
1: And out of the mind
0: Kalkani
1: came the word.
0: Kalkani vaku atmaku great grandson.
1: Therefore, this word is the great
0: vaku,
1: grandson of the spirit.
0: Mind, aham, ivanni kudanu. కేవలము ఒక ఆత్మ నుండి పుట్టినటువంటివి.
1: దేర్ఫోర్
0: ఇదంతా ఆత్మ కుటుంబమే.
1: దే ఆల్ బిలాంగ్ టు ఫ్యామిలీ.
0: మైండ్ ఎందుకు కూడా ఆత్మభావం ఆవిర్భవించాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ ఆత్మిక్ ఫీలింగ్ ఇన్ ద మైండ్.
0: అంతేకాదు వాక్కునందు కూడా ఈ యొక్క ఆత్మభావము ఉచ్చరించాలి.
1: యూ షుడ్ ఆల్సో స్పెల్ అవుట్ స్పీక్ అవుట్ విత్ ఆత్మిక్ ఫీలింగ్.
0: అహం అనేటువంటి యొక్క తత్వం నుండి కూడాను ఆత్మ ఆవిర్భవించాలి.
1: ఇన్ ది స్పిరిట్ ఆఫ్ ఐనెస్ ఇట్ ఈస్ ది స్పిరిట్
0: దట్ ఆత్మ అనేటువంటిది ఈ మూడింటి యొక్క కుటుంబం యొక్క సంబంధమే.
1: సో ది స్పిరిట్ ఆత్మ హ్యాస్ గాట్ ది రిలేషన్షిప్ విత్ దీస్ త్రీ.
0: కాబట్టి ఒకే ఫ్యామిలీ.
1: దే ఆల్ బిలాంగ్ టు సేమ్ ఫ్యామిలీ.
0: ఇలాంటి ఫ్యామిలీలను మనం భిన్నంగా భావించుకోవటం ఇదంత విరుద్ధమైనటువంటి మార్గం.
1: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ ఫ్యామిలీ. ఇట్ ఈస్ అ కాంట్రడిక్టరీ అప్రోచ్.
0: ఇది మోడర్న్ ఏజ్ ఆధునిక యుగం యొక్క ప్రభావం ఈ రీతిగా ఉంటున్నాయి.
1: దిస్ ది ఎఫెక్ట్ ఇన్ దిస్ మోడర్న్.
0: ఉమ్మిడి కుటుంబంలో ఎంత ఐకమత్యం ఉంటుంటారు.
1: వాట్ సార్ట్ ఆఫ్ యూనిటీ ఇస్ దేర్ అమంగ్ ది మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: ఈ కుటుంబం చిన్న భిన్నమైనప్పుడు ఎంత బలం తగ్గిపోతుంది.
1: వెన్ వన్స్ ఇట్ ఇస్ స్ప్లిట్ ఇంటూ పీసెస్ నేచురల్లీ దే లూజ్ ద స్ట్రెంగ్త్.
0: అనేక దారములు చేరి ఉన్నాయి.
1: హియర్ దేర్ సో మెనీ థ్రెడ్స్ ఇంటర్వోవెన్.
0: దీనిని ఒక్కరు కూడా తెంచడానికి వీలు కాదు.
1: సో నో వన్ కట్ ఇట్.
0: ఇది చాలా గట్టిగా ఉంటుండాలి.
1: సో స్ట్రాంగ్.
0: కానీ దీనిలో ఒక్కొక్కటి థ్రెడ్స్ వేరు వేరు చేస్తే వేళ్లతో తుంచి వేసే.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ యూ కెన్ కట్ ఇట్ ఆఫ్ విత్ ద ఫింగర్.
0: కనుకనే ఉమ్మిడి కుటుంబమును మనం భిన్న భిన్నంగా చేసుకోవటం చేతనే మనం ఈ విధమైనటువంటి దురవస్థలకు గురి అవుతున్నాం.
1: ద జాయింట్ ఫ్యామిలీ స్ప్లిట్ టుడే ఇంటూ సెపరేట్ ఫ్యామిలీస్. దేర్ ఫోర్ వీ ఆర్ వీక్.
0: ఆత్మ అహం మైండ్ వాక్కు ఇవంతా కూడా కుటుంబమే.
1: Therefore, the Atma, the I-ness, the mind and the word.
0: కానీ నలుగింటికి కూడాను ఒకే ప్రాపర్టీ, కామన్ ప్రాపర్టీ.
1: బట్ దే ఆల్ హ్యావ్ జాయింట్ కామన్ ప్రాపర్టీ.
0: ఆ కామన్ ప్రాపర్టీ యావది?
1: వాట్ ఇస్ దట్ కామన్ ప్రాపర్టీ?
0: అది ఏ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: దిస్ కామన్ ప్రాపర్టీ
0: మైండ్ లో ఉంది, ఆత్మలో ఉంటుండాది, వాక్కులో ఉంటుండాది, ఇంకా అహంలో ఉంటుంది.
1: The common property of all the four members of the family is constant
0: integrated
1: awareness.
0: అహం బ్రహ్మాస్మి.
1: సో ఇట్ ఈస్ సెడ్ ఐఎమ్ బ్రహ్మ.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: అవేర్నెస్ ఇస్ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ. ఐఆమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: ఐఎమ్ ఆత్మ బ్రహ్మ. ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
0: కనుకనే ఇవన్నింటి ఎందుకును ఏకతత్వాన్ని ఇప్పుడు నువ్వు ప్రబోధిస్తూ వచ్చి.
1: ఆల్ ఆఫ్ దెమ్ టీచ్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: కనుకనే ఈనాడు
1: టుడే
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి దాన్ని కూడా మనం విశ్వసించరాదు.
1: We cannot believe what is said today when they say that
0: Andar
1: brotherhood of man.
0: Brotherhood, brotherhood. Andaru kudunu sodara bhavam anukuntaru.
1: We say that there's
0: sodara bhavamlo kalisinatundi ettunte varanta entha mandi supreme court varaku poi jagadalu veyatam ledu.
1: Though they say brotherhood of man, they go to Supreme Court.
0: ఈ బ్రదర్స్ లోపల కూడా ఎంత భేదాభిప్రాయం కలిగి ద్వేషాలు పూనుకుంటున్నారు.
1: Among the brothers there is hatred and difference of opinion.
0: కనుక బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి దానికంటే ఏకాత్మ భావం అనేటువంటిది ఏక భావము ఏక భ్రాతృత్వము అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
1: బియాండ్ దిస్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్.
0: కనుక అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే.
1: ఇట్స్ ఓన్లీ సేమ్ ఆత్మ.
0: ఈ భావం మనలో ఆవిర్భవించినప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు.
1: వెన్ వన్స్ దిస్ ఫీలింగ్ ఇస్ దేర్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ హేట్రెడ్.
0: కనుక మనము అన్నింటి యందు కూడాను ఒక విధమైనటువంటి ఒక మాయలో పడిపోయి ఇది మాయా మాయా మాయా అని తన మాయను మాత్రమే నెట్టుకుంటున్నారే కానీ అది మాయ కాదు నీ భ్రమనే.
1: ఇన్ ఫ్యాక్ట్ వర్ డెల్యూటెడ్ వర్ ఇల్యూషన్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ నో ఇల్యూషన్ అట్ ఆల్.
0: నీ సత్యాన్ని నీవు విశ్వసించలేకపోతున్నావు.
1: యు డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ ట్రూత్.
0: నిన్ను నీవు విశ్వసించలేకపోతున్నావు.
1: యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: ఇది కారణం ఏమిటి?
1: వై?
0: ఆత్మవిశ్వాసం కోల్పోవటం చేతనే ఈ అవిశ్వాసం అనేది అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: యూ హ్యావ్ లాస్ట్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దేర్ ఫోర్ యూ హ్యావ్ దిస్ డిస్బిలీవ్.
0: ఇంతే కాకుండా ఉపాధి యొక్క సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ పోతున్నాం.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ వీఆర్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ సో ఫార్ ఎస్
0: నా తండ్రి నా సిస్టరు నా బ్రదరు అనేటువంటి ఈ దేహాభిమానం చేత మనము కట్టుబడిపోతున్నాం.
1: వీ హ్యావ్ దిస్ బాడీ అటాచ్మెంట్ వర్ బౌండ్ బై దాట్ వీ సే మై ఫ్యామిలీ మై ఫాదర్ మై మదర్ అండ్ సో ఆన్.
0: శిష్యుడు మన్ను తిన్నావా నాయనా అని నోరు తెచ్చమని చెప్పింది పాపం యశోద.
1: మదర్ యశోద కేమ్ టు కృష్ణ అండ్ సెడ్ యు హావ్ ఈటెన్ మట్ ఓపెన్ యువర్ మౌత్.
0: కానీ నోరు తెరిచాడు.
1: హి ఓపెన్డ్ హిస్
0: మౌత్. 14 లోకములు కూడా కనిపించింది.
1: ఆల్ ది 14 వరల్డ్స్ అపియర్డ్ దేర్.
0: కానీ నమ్మలేదు ఈ యొక్క మూర్ఖపురాలు.
1: దిస్ ఫూలిష్ మదర్ డిడ్ బిలీవ్ దాట్.

0: యశోదాదేవికను పరస్థలము. తనకు తానే భ్రమించుకుని పోతుండాలి.
1: He went on imagining, thinking like this: is it a dream or is the mystery of the divinity? Am I Yashoda or not? Or is it a different place either?
0: తనకు తానే నమ్మలేకపోతుండాలి.
1: She couldn't have any
0: belief. తనను తాను నమ్మలేనటువంటి మానవుడు ఇతరుని ఏ రీతిగా నమ్మగలడు? దైవాన్ని ఇంకే రీతిగా విశ్వసించగలడు?
1: When you have no faith in yourself, how do you believe others? How do you develop faith in
0: God? కనుకనే మొట్టమొదట faith, confidence రావాలి, self confidence.
1: Therefore we should develop self confidence.
0: ఆ self confidence ని డెవలప్ చేసేటువంటిదే కర్మ.
1: Therefore it is action that helps us to develop self confidence.
0: ప్రతి యాక్షన్ కూడాను ఒక రియాక్షన్ ఉంటుండాలి.
1: Self confidence, there is a reaction.
0: ప్రతి సౌండ్ కూడాను ఒక రీసౌండ్ ఉంటుండాలి.
1: For every sound there is a sound.
0: కనుకనే రీసౌండ్, రియాక్షన్, రిఫ్లెక్షన్ అన్నిటి కూడాను రియాలిటీ యొక్క ప్రిన్సిపల్ నే.
1: Therefore reaction, reflection, resound belong to this spirit.
0: Reality
1: of the reality.
0: కనుక ఇవన్నీ కూడా నువ్వు రియాలిటీ లేనప్పుడు రిఫ్లెక్షన్ ఎక్కడ వచ్చింది?
1: When there's no reality, where do you get the reflection?
0: రియాలిటీ లేనప్పుడు రీసౌండ్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: Without reality, where is
0: రీసౌండ్? సౌండ్ చేస్తే కదా రీసౌండ్ వస్తుంది.
1: Unless I make sound, you don't get
0: reality. కాబట్టి రియాలిటీని మార్చడానికి వీలు కాదు.
1: So you can never change the reality.
0: కనుక అది ఏ నిజమైనటువంటి ఒక దైవతత్వం?
1: That is true divinity.
0: అది ప్రజ్ఞానము.
1: That is constant integrated awareness.
0: అట్టి ప్రజ్ఞానం అనేటువంటిది ఉపాసన ద్వారానే మనకు ప్రాప్తిస్తుంది.
1: That you can attain it through the path of devotion.
0: Upasana anaga emiti?
1: What is upasana?
0: Ee upasana aneka margamlo cheptu vachindi.
1: There are various paths.
0: Shravanam,
1: listening.
0: Kirtanam,
1: singing.
0: Vishnu smaranam,
1: chanting.
0: Pada sevanam,
1: service.
0: Vandanam,
1: salutation.
0: Atyanam,
1: worship.
0: దాస్యం,
1: సర్విచ్చు,
0: స్నేహం, ఆత్మ నివేదన,
1: ఫ్రెండ్షిప్ అండ్ సరెండర్.
0: ఎన్ని దాంట్లోనూ మనం ఉపాసన చేయవచ్చు.
1: వీ కెన్ వర్షిప్ ఇన్ మెనీ వేస్.
0: అన్నింటికంటే ప్రధానమైనటువంటిది, అన్నింటికంటే మూలాధారమైనటువంటిది స్నేహం.
1: మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ద ఫండమెంటల్ బేసిస్ ఈస్ ఫ్రెండ్షిప్.
0: రియల్ ఫ్రెండ్,
1: రియల్
0: సెల్ఫ్లెస్ ఫ్రెండ్,
1: సెల్ఫ్లెస్ ఫ్రెండ్
0: గాడ్ ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ ద రియల్ ఫ్రెండ్.
0: తల్లైనా కొంతవరకు స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తుంది.
1: మదర్ లవ్స్ విత్ సెల్ఫ్.
0: తండ్రి అయినా ఒక స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తాడు.
1: ఫాదర్ లవ్స్ విత్ సెల్ఫిష్.
0: వైఫ్ అయినా ఒక స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తుంది.
1: వైఫ్ ఆల్సో లవ్స్ విత్ సెల్ఫిష్నెస్.
0: దైవమునికి ఎట్టి స్వార్థము లేదు.
1: బట్ గాడ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: ఎట్టి స్వప్రయోజనము లేదు.
1: నో సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: నిరంతరం కూడాను అర్పితము, అర్పితము, అర్పితమే.
1: ఆల్ ది టైమ్ హీ గివ్స్ అండ్ గివ్స్ అండ్ గివ్స్.
0: కనుకనే స్వార్థరహితుడైనటువంటి యొక్క రియల్ ఫ్రెండ్ గాడ్ ఒక్కడే.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ.
0: కనుకనే పరమాత్మ చేత మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
1: సో వీ షుడ్ డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: ఆ ఫ్రెండ్షిప్ అయిన తర్వాతనే ఆత్మ నివేదనం.
1: This friendship will be followed by self surrender. She is only the real friend.
0: Tallaina kontarku swartha saprayojanal kosam premistundi.
1: Mother loves with some.
0: Tandreina oka swartha saprayojanal kosam prepistadu.
1: Father loves with selfish.
0: Wife aina oka swartha saprayojanal kosam premistadu.

0: విత్ గాడ్.
1: ఆ ఫ్రెండ్షిప్ అయిన తర్వాతనే ఆత్మ నివేదనం.
0: దిస్ ఫ్రెండ్షిప్ విల్ బి ఫాలోడ్ బై సెల్ఫ్ సరెండర్.
1: అది సరెండర్ కు ముందుగా ఈ యొక్క స్నేహం కావాలి.
0: ప్రయర్ టు ద సరెండర్ దేర్ షుడ్ బి ఫ్రెండ్షిప్.
1: రామును సుగ్రీవుడు స్నేహమైన తర్వాతనే ఒకరినొకరు పూర్తిగా విశ్వసించుకుని అంత కార్యాన్ని సాఫల్యం చేసుకున్నారు.
0: రామ అండ్ సుగ్రీవ డెవలప్డ్ ఎ థిక్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ దెమ్సెల్వ్స్ దట్ లెడ్ టు ది అచీవ్మెంట్ ఆఫ్ ది టాస్క్ లేటర్.
1: ఫ్రెండ్షిప్ బలం లేకుండానే పోయింది. ఈ యొక్క సుగ్రీవుడు ఇంత పనిలో పూనుకునేటువంటి వాడు కాదు.
0: ఇఫ్ ది ఫ్రెండ్షిప్ ఇస్ నాట్ దట్ స్ట్రాంగ్ సుగ్రీవ వుడ్ నాట్ హావ్ టేకెన్ ది టాస్క్.
1: కార్యం పూర్తి జరిగిన తర్వాత రాముడు చెప్పాడు, మేము నలుగురే అన్నదమ్ములు అనుకున్నాము. కాదు కాదు సుగ్రీవ, ఆరు మంది అన్నదమ్ములం మేము అన్నారు.
0: ఆర్ ది ఎంటైర్ వర్క్ ఇస్ డన్ రామా సెడ్ వి థాట్ వి ఆర్ ఓన్లీ ఫోర్ బ్రదర్స్ నో వి ఆర్ సిక్స్.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, మేము అయోధ్య నుంచి వచ్చినటువంటి వాళ్ళమే.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న
1: కిష్కింధ నుంచి వచ్చినటువంటి ఒక తమ్ముడు ఉన్నాడు.
0: అనదర్ బ్రదర్ ఫ్రమ్
1: సుగ్రీవుడు. లంక నుంచి వచ్చినటువంటి మరొక తమ్ముడు ఉన్నాడు, అతనే విభీషణుడు.
0: అందరూ
1: చేరి ఆరు మంది అన్నదమ్ములము అన్నారు.
0: వన్ బ్రదర్ ఫ్రమ్ కిష్కింధ సుగ్రీవ, అనదర్ బ్రదర్ ఫ్రమ్ లంక విభీషణ, టోటల్ సిక్స్ బ్రదర్స్.
1: కనుకనే మేము పంచప్రాణములుగా అనుకున్నాము.
0: We thought we are only...
1: కాదు కాదు, ఆరు ప్రాణములుగా మేము జీవిస్తున్నాం.
0: We are six life principles.
1: సుగ్రీవుడే లేకపోతే సీత జాడనే తెలియదు.
0: Without Sugriva, we wouldn't have known.
1: విభీషణుడే లేకపోతే రావణి వద్ద సంహారం.
0: Without Vibhishana, it would not have been possible.
1: కనుకని అన్నింటి ఎందు కూడా అన్ని విధమైన శక్తి చేరి ఉంటుండాలి.
0: There is mighty power in every factor.
1: ఈ సర్వ శక్తులు కూడాను దైవ శక్తులే.
0: All this power is divine.
1: కనుకనే ఒక పళ్ళు పుచ్చుకోవడానికి ఒక పుల్లైనా కూడా పనికి వస్తుంది.
0: You need some toothstick that is useful at least.
1: ప్రాణం ఉన్న మనిషి లోకంలో పనికి రాడా?
0: Don't you think that man who is alive?
1: ఎవరిని మనం దేశించకూడదు.
0: So don't hate anybody.
1: అత్వేష్ట సర్వభూతానాం.
0: Don't hate anybody.
1: ఎవరిని మనం వేరు వేరు చేయకూడదు.
0: We should not differentiate people.
1: అందరినీ ఏకం చేయాలి.
0: We should make them united.
1: ఈ ఏకత్వంలో ఉండేటువంటి ఒక తత్వము ఎంత పవిత్రమైనటువంటిది.
0: There lies in unity all the strength and sanctity.
1: అది నేను అప్పుడప్పుడు పిల్లలకు చెప్తుంటాను. Unity in diversity.
0: What Bhagwan tells us, unity in diversity.
1: Beings are many.
0: Beings are many.
1: But breath is one.
0: But breath is one.
1: Nations are many.
0: Nations are many.
1: Earth is one.
0: Earth is one.
1: Jewels are many.
0: Jewels are many.
1: Gold is one.
0: Gold is one.
1: Stars are many.
0: Stars are many.
1: Sky
0: is one.
1: కనుకనే మనము అందరు కూడాను మానవత్వంలో ఏకత్వం అనేటువంటి ఉన్నప్పటికీ దైవత్వం అనేది అందరి యందు ఒక్కటిగానే ఉంటుండాలి.
0: When the humanity stands one, they will know the divinity as one principle.
1: అట్టి దైవత్వాన్ని మనం గుర్తించాలంటే ఈ కర్మోపాసన మార్గములు మూడింటిని మనం గుర్తించాలి.
0: Therefore, to know such divinity, we have to follow these three paths.
1: ఈనాటి భజన, ఈనాటి ధ్యానము, ఈనాటి జపము, ఇవన్నీ కూడాను కేవలము భక్తికి చిహ్నంలో మాత్రమే.
0: The bhajans that we do and the meditation we have, they are only the signs of devotion.
1: అయితే మనం అనుకున్నటువంటి దానిని సాధించలేకపోతున్నాం. దీనికి కారణం ఏమిటి?
0: Yet we are not able to achieve our target. Why?
1: కానీ భక్తి యొక్క ప్రభావంతో ఆవిర్భవించినటువంటి యొక్క పలుకుల యొక్క ఆచరణ మనలో లేకపోవటమే మూల కారణం.
0: Because what all we say out of devotion, we don't practice.
1: రామభక్తులము రామభక్తులం అని అనుకుంటున్నాము.
0: We think we are devotees of Rama.
1: కానీ రాముడి యొక్క ఆచరించినటువంటి ఆచరణలు మనం ఆచరిస్తున్నామా?
0: బట్ ఆర్ వి ప్రాక్టీసింగ్ ఆల్ దట్ ఇస్ ప్రాక్టీస్డ్ బై రామ?
1: రాముడు పితృవాక్య పరిపాలన గావించాడు, అది మనం చేస్తున్నామా?
0: రామ ఫాలోడ్ ది కమాండ్ ఆఫ్ హిస్ ఫాదర్, డు వి డు దట్?
1: భ్రాతృత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించుతూ వచ్చాడు, ఈ అన్నదమ్ముల్లో ఉన్నటువంటి ఏకత్వం దాన్ని మనం చేస్తున్నామా?
0: హి హస్ డెమోన్స్ట్రేటెడ్ యూనిటీ అమంగ్ ఆల్ ఫోర్ బ్రదర్స్, ఆర్ వి?
1: ఆడిన మాట తప్పకుండా తనకు దక్కినటువంటి రాజ్యాన్ని కూడా త్యజించి అరణ్యంలో నివాసం చేస్తూ వచ్చాడు, దాన్ని మనం ఆచరిస్తున్నామా?
0: హి కెప్ట్ టు ది ప్రామిస్. He left the kingdom and go
1: మన సత్యాన్ని మనం పాటిస్తున్నామా?
0: Do we observe truth?
1: మన వాగ్దానాన్ని మనం అనుసరిస్తున్నామా?
0: Do we keep our promise?
1: లేదు. రామ భక్తులు అంటే ఇంకేం భక్తులు?
0: Then how do you say that we are devotees of Rama?
1: పేరుకు రామ భక్తులు కానీ పెన్నిది అందు పార్ట్నర్షిప్ లేదు.
0: We are only devotees of Rama for name's sake.
1: No partnership.
0: But there is no partnership.
1: ఆ రాముల లోపల మనకు పార్ట్నర్షిప్ లేదు.
0: బట్ వీ డోంట్ హావ్ పార్ట్నర్షిప్ విత్ రామ.
1: ఎప్పుడు వస్తుంది అది?
0: వెన్ యూ గెట్ ఇట్?
1: అతను ఆచరించినటువంటిది, అతను ఆజ్ఞాపించినటువంటిది నడుచుకున్నప్పుడే మనకు ఆ యొక్క అధికారం వస్తుంది.
0: వెన్ వీ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్ దిస్ కమాండ్, వీల్ హావ్ అథారిటీ ద రైట్ టు హావ్ పార్ట్నర్షిప్.
1: మనం అంటున్నాము కృష్ణ భక్తులు అని అంటున్నాము.
0: వీ సే వర్ డివోటీస్ ఆఫ్ కృష్ణ.
1: కానీ కృష్ణుని యొక్క చేష్టలు, కృష్ణుని యొక్క ఆజ్ఞలు, కృష్ణుని యొక్క తలంపులు మనం

0: తెలుస్తున్నామా?
1: బట్ డూ వీ థింక్ ఆఫ్ కృష్ణ? డూ వీ కండక్ట్ అవర్ సెల్ఫ్ అకార్డింగ్ టు హిస్ కమాండ్?
0: ఆచరించటం లేదు.
1: నో,
0: మీ కృష్ణ భక్తులు ఎట్ అవుతాం?
1: హౌ డు యూ సే యువర్ డివోషన్?
0: సాయి భక్తులు మనం అనుకుంటున్నాము.
1: సాయి
0: ఆజ్ఞను ఎవరు పాటిస్తున్నారు?
1: హూ ఈస్ ఫాలోయింగ్?
0: ఎన్ని సంవత్సరం నుంచి ఉంటున్నారు ఇక్కడే?
1: Have been here over here.
0: ఎన్ని ఉపన్యాసంలో వింటున్నారు ఇక్కడే?
1: They listen to so many.
0: ఇక్కడే పర్మనెంట్ కాపురాలంతా చేస్తున్నారు ఇక్కడే.
1: They are permanent.
0: ఏం ఆచరిస్తున్నారు?
1: What is their practice?
0: 1/4 లో 1/4 అయినా కూడా ఆచరించటం.
1: Not even 1/4.
0: ఎంత సాయి అనుగ్రహానికి పాత్రలు అవుతారు?
1: Then how do you call yourself that you would be recipient?
0: వినటం కాదు ప్రధానము.
1: Listening is not important.
0: కేవలం చెప్పడం కాదు ప్రధానము.
1: Is not speaking.
0: సంకల్పించడం కాదు ప్రధానము.
1: It's not that.
0: ఆచరించడం ప్రధానము.
1: Practice is most important.
0: కనుకనే అంధకారం వెళ్ళ హతమారునే చూడ వసుదలో దీపపు వార్త వలన.
1: విల్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్ బై ది న్యూస్ ఆఫ్ లైట్?
0: లైట్ ను ముట్టించకుండా అజ్ఞానం పోవాలంటే ఎట్టపోతుంది?
1: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్ హౌ డు యూ డ్రైవ్ అవుట్ ద డార్క్నెస్?
0: నిరుపేదవాణి పేదిరికంబు పోవునా విత్త ప్రభావంబు విన్నయంత.
1: విల్ ఎవర్ ఎ పూర్ మ్యాన్ బి ఫ్రీ ఫ్రమ్ ద పావర్టీ బై లిసనింగ్ టు ది ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్?
0: ఆగున్నవాణి ఆకలి తీరున పంచభక్షంబుల పాకము విన.
1: విల్ ఎవర్ ఎ పర్సన్ హూ ఇస్
0: హంగ్రీ పంచభక్ష ప్రమాణములను పేరు చెప్తే పొట్ట నింపుతా ఉందా?
1: ఇఫ్ ఎ హంగ్రీ పర్సన్ జస్ట్ watches the menu card,
0: rogambu teeruna
1: will sickness be relieved or cured?
0: aushadha mahimambu anta vinna
1: by just knowing the mystery of the medicine.
0: attane manamu ramayanalu patistunnamu, bhagavatalu patistunnamu, bhagavadgeetalu vallistunnamu, inka paranalu chestunnamu, enni chesi prayojanam emiti?
1: Likewise we go through the sacred texts like Ramayana, Bhagavata, Gita. What is the use?
0: Innam kudanu Bhagavata parayanam chestune untaru, Bhagavad Gita parayanam chestune untaru.
1: They go on reading.
0: Sahasra namalanta kuda uchcharistuntaru.
1: They also chant Sahasra nama.
0: Ivanni kudanu kevalamu grantha parichayalu maatrame.
1: It's only textual information knowledge.
0: కానీ నీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది రావాలి.
1: బట్ యూ నీడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ దీంట్లో ఒక్కటైనా కూడా నువ్వు చేస్తే చాలు.
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్?
0: కనుకనే ఈ విధంగా మనం విచారించి చూస్తే మేము భక్తులము అని చెప్పుకోవడమే చాలా అవమానంగా ఉంటుంటాడు.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు కాల్ అవర్ సెల్స్ డివోటీస్.
0: ఏదో ఉన్నారు సమీపం లోపల.
1: వీఆర్ సో క్లోజ్. ఎనీవే
0: పుష్పాల పైన కప్పలు ఉండినట్టుగా ఉంటుండారు.
1: వీఆర్ దేర్ లైక్ ఫ్రాగ్స్.
0: కానీ దూరం నుంచి వస్తున్న తిమ్మెదలు ఆ పుష్పంలోని మకరందాన్ని తాగిపోతున్నాయి.
1: బట్ హనీబీస్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్ అండ్ డ్రా ద నెక్టార్.
0: ఇక్కడ నియర్ అండ్ డియర్ చాలా ఇంపార్టెంట్.
1: హియర్ ది నియర్ అండ్
0: డియర్. నియర్ ఉండదు కానీ డియర్ లేదు.
1: You are near but you are not dear.
0: ఈ తుమ్మెదలకు డియర్ ఉంది కానీ నియర్ లేదు.
1: That those honey bees are dear.
0: కానీ మనం అనుభవించాలంటే డియర్ అండ్ నియర్ రెండు కూడా ఉండాలి.
1: బట్ బోత్ డియర్ అండ్ నియర్ ఆర్ ఎసెన్షియల్.
0: ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: Make a effort to practice one at least.
0: ఆచరణలో లేనప్పుడు
1: when it's not practice.
0: ఎన్ని విన్నప్పటికీ ఇది కేవలం ఒక టేప్ రికార్డ్ మాదిరిని.
1: You may listen to any number of discourses. It's like a tape recorder.
0: ఈ టేప్ రికార్డర్ చూస్తుంటే దాంట్లో ఏమీ నీకు వినిపించవు.
1: When you watch the tape recorder, you don't hear anything.
0: రికార్డ్ టేప్ ను కట్ ముక్కలు ముక్కలుగా కత్తిరించు, దాంట్లో ఏమీ మనకు కనిపించవు పదాలు.
1: Even if you cut the tape into number of pieces, you don't hear.
0: ఆ టేప్ ను రికార్డ్ లో వేసి కరెంట్ కి వెతికించు, ఆ సెల్స్ వేసి అప్పుడు అవన్నీ పదములంతా ఉచ్చరిస్తుంటుంది.
1: బట్ వెన్ యూ కనెక్ట్ ఇట్ విత్ ది కరెంట్ ఫ్లో యూ కెన్ లిసన్ టు ద సౌండ్.
0: కనుక నేను హృదయంలో చేరినటువంటి భావాలంతా కూడాను ప్రేమతో భగవంతునితో కనెక్షన్ చేయాలి.
1: దేర్ఫోర్ ఆల్ ద ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్ హావ్ గాట్ టు బి కనెక్టెడ్ టు ద గాడ్.
0: అప్పుడే ఈ హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ఇదంతా కూడాను బయట వస్తుంటాడు. నీవు కనెక్షన్ చేసుకున్నటువంటి మ్యాటర్ అంతా కూడాను భగవంతునితో కనెక్షన్ చేయాలి.
1: All the collection of matter must lead to connection with God.
0: Appude neevu dani select chesukunnatundi vaadu avtavu.
1: Then it leads to selection. You will be selected.
0: Aa selection ne nee yokka ishtamu.
1: That selection is what you like.
0: Adi ichha shakti.
1: That is ichha shakti.
0: Aa ichha shakti e kriya shakti ga maarutundi.
1: That is the will.
0: Ee kriya shakti e gnana shakti ga roopondutundi.
1: Therefore the desire will lead to action and wisdom.
0: Gnana shakti ee moodinti yokka swaroopamle karma upasana gnanamulu.
1: Therefore, ichha shakti, the one that you desire, leads to kriya shakti, action, that gives the jnana shakti, wisdom finally.
0: కనుక ప్రతి కర్మ కూడాను చిత్త శుద్ధిగా మనం చేయాలి.
1: So we should do every activity with
0: ఏది చేసినప్పటికీ ఇది భగవత్ కర్మగా మనం విశ్వసించాలి.
1: వాట్ ఎవర్ వీ డూ వీ షుడ్ టేక్ ఇట్ డివైన్.
0: సర్వకర్మం భగవత్ ప్రీత్యార్థం, చాలా సులభమైన మార్గము.
1: ఈజీ పాత్ ఇస్ టు ఆఫర్ ఆల్ యాక్షన్స్ టు గాడ్.
0: అది తప్పక భగవంతునికి చెందిపోతుంది.
1: సర్టన్లీ దే విల్ రీచ్ గాడ్.
0: కనుక కర్మ ఉపాసన జ్ఞానము ఒకదానికంటే ఒకటి గొప్పది గాని చిన్నది గాని భావించరాదు.
1: Therefore, action, devotion, wisdom are not separate.
0: అన్ని కూడా ఒక ఏక స్వరూపాన్ని పొందినటువంటివి.
1: All the three are one and the same.
0: కనుక దీంట్లో భిన్నత్వం అనేది ఏ మాత్రము లేదు.
1: There's no difference.
0: రూపనామములు వేరువేరుగా ఉండవచ్చు.
1: The names and forms may be different.
0: కానీ ఆత్మతత్వం ఒక్కటే.
1: But the principle of Atma is same.
0: ఈ విధమైనటువంటి ఏకాత్మ భావాన్ని విశ్వసించి
1: in full faith in this Atma which is
0: దివ్య మార్గంలో ప్రవేశించి
1: we should enter in the pathway.
0: దైవత్వాన్ని అనుభవించటము ప్రతి మానవునికి నీ ప్రధానమైనటువంటి అర్హత, అది అధికారము.
1: ఇట్ ఇస్ ద రైట్, ఇట్ ఇస్ అవర్ అథారిటీ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ బై ట్రేడింగ్ అలాంగ్ దిస్ పాత్.

0: నువ్వుల మధ్య నూనె ఉండినట్టుగా.
1: As you find the oil contained within the till seeds.
0: పాలయందు నెయ్యి దాగినట్టుగా.
1: As ghee is hidden in the milk.
0: పువ్వుల యందు సుగంధం వెదిలినట్టుగా.
1: As you find the fragrance in a flower.
0: ఫలమునందు మాధుర్యమైనటువంటి రసం ఉండినట్టుగా.
1: As fruit contains the sweet juice.
0: కట్టెల యందు అగ్ని నిమిలి ఉండినట్టుగా.
1: The firewood containing the fire inside.
0: యావత్ చరాచర ప్రపంచమంతయు కూడాను దైవము సర్వసాక్షి అయి ఉంటున్నాడు.
1: God stands as a witness in this entire universe, mobile and immobile object.
0: అట్టి దైవత్వాన్ని ఇట్టిది అట్టిది అని వర్ణింపనెవ్వరి తరము కాదు.
1: It is impossible for anyone to narrate the nature of the divinity in full.
0: కానబడుచున్నట్టి

0: వెలుగొందు చైతన్యమే ఆత్మరూపు. మనులయందున సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు, విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు.
1: ఇన్ దిస్ అపారెంట్ వరల్డ్ యు డు నాట్ సీ ద డివినిటీ యాజ్ సచ్, బట్ యెట్ యు ఫైండ్ ద డివినిటీ విదిన్. ఇట్ ఈస్ దిస్ అవేర్నెస్, ది స్పిరిట్, ద ఆత్మ దట్ పర్వేడ్స్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్. జస్ట్ యాజ్ యు ఫైండ్ ద థ్రెడ్ దట్ బ్రింగ్స్ టుగెదర్ ఆల్ ద ప్రెషస్ జెమ్స్, యు ఫైండ్ ద బ్రహ్మన్ pervading all over the universe.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Manava jeevitam ante emiti?
1: What is meant by human life?
0: Deeni gamyam emiti?
1: What is its goal?
0: Deeni lakshyam emiti?
1: What is its aim?
0: Deeni yokka visishtata emiti?
1: What is its significance?
0: Aneetvanti vishayanni ee manavudu kodanu manaspurthiga gurtinchadaniki prayatninchadam ledu.
1: No man is ever making a sincere effort to know the object and the purpose and the aim of life.
0: Ahara nidralu bhoga bhagyamule ee manavuni yokka pradhanamaina lakshyamani bhavinchi nitya satyamaina tundi yokka divyatvanni vismaristunnadu.
1: Man considers his food and habits, the pleasures and the comforts as most important, forgetting the essential, the eternal truth behind it.
0: Kaadu kaadu,
1: it's not so.
0: మానవత్వమునందు ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించి సమాజమునకు బోధించి స్వయంగా అనుభవించి ఆనందించటమే దీని యొక్క కర్తవ్యం.
1: The chief aim of human life lies in realizing the latent divinity within, to experience, to propagate in society thereafter.
0: అన్నింటికీ భావము అత్యవసరము.
1: It is the feeling which is most important.
0: భావమే సర్వమునకు మూల కారణం.
1: అండ్ ఇట్ ఇస్ ద ఫీలింగ్ విచ్ ఇస్ ద ప్రైమ్ కాజ్.
0: ఒక చిన్న లెటర్ రాయాలంటే,
1: యు వాంట్ టు రైట్ ఎ స్మాల్ లెటర్,
0: ఏమి రాయాలి?
1: వాట్ ఇస్ టు బి రిటన్?
0: ఎవరికి రాయాలి?
1: టు హూమ్?
0: ఎట్ల రాయాలి?
1: హౌ?
0: ఏ విషయం రాయాలి?
1: వాట్ ఇస్ టు బి రిటన్
0: అని మొదలు తన యందు చింతించుకొని తదుపరి ఈ యొక్క పేపర్ నందు లిఖింప చేస్తున్నాడు.
1: He starts writing the letter after deeply thinking what is to be written, to whom it is to be written, and the way it is to be written.
0: Bhavam modalu acharana taruvata.
1: So it is the thought first and the practice next.
0: Kanukane motta modata manavattvam emito aneetuvanti vishayanni bhavamto gurtinchadaniki prayatninchali.
1: Therefore one has to understand what this human life is first.
0: కనుక మొట్టమొదట దివ్యత్వాన్ని మనము భావన రూపాన్ని చింతించుకోవాలి.
1: Therefore, we have to know the divinity, the realm of thought.
0: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నది వేదాంతము.
1: The Vedanta says, the knower of the Brahman becomes Brahman.
0: దేనిని మనము చింతించుమో ఆ స్వరూపమే మన యందు రూపాన్ని ధరిస్తుంది.
1: As you think, so you become. You assume the same form as you think.
0: దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు ఏ విధమైనటువంటి యొక్క దివ్యత్వమును తాను గుర్తించలేకపోయినప్పటికీ మహర్షుల యొక్క బోధన చేత నిరంతరము రామనామాను స్మరిస్తూ వచ్చాడు.
1: The robber Ratnakara, though he has no idea of the divinity, because he paid heed to the teaching of the saints, he could become noble later.
0: కాని ఆ రామనామాను స్మరిస్తూ స్మరిస్తూ రామ రూపాన్ని కూడా చింతిస్తూ వచ్చాడు.
1: As he was chanting the name of the Lord Rama, he started feeling his form also.
0: Rama bhavamu, Rama tejasu, ee ratnakarudu yandu utti padinayi.
1: Ratnakara has in him the absolute feeling and the brilliance of Rama.
0: Ee yokka valmiki yokka mukhamunandu Ramulu yokka tejasu aavirbhavistu vachindi.
1: The face of Valmiki in fact has reflected the brilliance of Rama.
0: బాలుడైనటువంటి ప్రహ్లాదుడు నిరంతరము నారాయణ చింతన చేయటం చేతనే నారాయణ యొక్క తేజస్సు ఆ బాలు యొక్క ముఖపద్మం పైన ప్రకటిస్తూ వచ్చింది.
1: ప్రహ్లాద టైని థాట్ హూ థాట్ ఆఫ్ నారాయణ కంటిన్యూస్లీ ఆల్సో క్యారీడ్ ఇన్ హిమ్ ఆన్ హిస్ ఫేస్ దట్ ఎఫల్జెన్స్ ఆఫ్ నారాయణ.
0: ఒకనొక సమయం లోపల డార్విన్ అనేటువంటి వాడు విద్యార్థిగా ఉండినప్పుడు
1: At one time when Darwin was the student,
0: అతని గురువు అయినటువంటి హెన్స్లో నిరంతరం కూడా పవిత్రమైన భావంతో నిండినటువంటి వాడు.
1: His teacher Henslow was full of sacred thoughts.
0: ఒకనాడు ఈ విద్యార్థి చింతించాడు.
1: One day the student thought,
0: నా గురువు వలె నేను కూడా ఉన్నత స్థాయిని పొందాలి అని ఆలోచించాడు.
1: The student wanted to become as great as his teacher.
0: ఆ ఆలోచన సంభవించిన సమయం నుండి నిరంతరం కూడా హెన్స్లోను అనుసరిస్తూ వచ్చాడు.
1: Since then he started following Henslow.
0: క్రమక్రమేణ కూడాను డార్విన్ అండ్ హెన్స్లో ఇరువురు కూడాను ఒకే తేజస్సుతో కనిపిస్తూ వచ్చారు.
1: Gradually it so happened Darwin and Henslow looked alike.
0: కనుక దేనిని మనం స్మరిస్తామో, దేనిని మనం చింతిస్తామో, దేనిని మనం ఆలోచిస్తామో, దేనిని మనం విచారిస్తామో ఆ స్వరూపాన్ని మనము తప్పక పొందుతాం.
1: As you think, you become. As you do, you become. As you act, you become.
0: కనుకని మంచిని విచారించి, మంచిని చింతించి, మంచిని ఆలోచించి, మంచి దీనిని పొందినప్పుడే నీవు మానవుడిని రూపొందుతావు.
1: Therefore, you become a true human if only you think good, if only you act good, if only inquire good things.
0: కనుకని వేదాంతమునందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. ఓ మానవుడా, నీవు ఏదో ఏ పంచభూతముల యొక్క స్వరూపం కాదు, నీవు ఏ యొక్క మానవ అంశము కాదు, నీవు కేవలం నా అంశమే. మమైవాంసో దైవాంశమే నీవు.
1: Therefore, in Vedantic parlance, it is clearly said, O man, you are not the product of the five elements. You are not the spark of the human being. No. Verily, you are the spark of the divinity.
0: Kanuka, neevu naa amshamainappudu, naa bhavamulu neekudunu, neelo aavirbhavinchali.
1: Since you are the spark of the divine, you should have divine thoughts.
0: Itti satyamunu gurtinchinatundi aneka mandi sadhuvulu kudanu, meemu baadhalaku guri avutunnamu. మేము కష్టముల్లో కుమిలిపోతున్నాము, కష్టాలు పాలవుతున్నాము అని విచారిస్తూ ఉంటారు.
1: The many pious people who know this truth but yet they feel that they are suffering, passing through so many difficulties and problems.
0: నీకు కష్టములు ఉన్నామని నీవు విశ్వసించినప్పుడు నీవు పరమాత్మని అంశము కాదు.
1: When you think that you are passing through difficulties, then you can feel that you are
0: పరమాత్మకు ఏ కష్టములు లేవు.
1: In fact, God has no problems.
0: భగవంతునికి ఏ విచారములు లేవు.
1: God has no anxiety.
0: ఏ బాధలు లేవు.
1: No difficulties.
0: కాబట్టి బాధలు, విచారములు, కష్టములను నీవు చింతించినప్పుడు నీవు భగవత్ అంశము కాదు.
1: Therefore, when you think, brood over the difficulties, problems and anxieties, you cannot be the spark of the divine.
0: కనుక భగవత్ అంశము కానటువంటి వాళ్లకు ఇది ఏ స్వరూపము?
1: Then if you are not the spark of the divine, what then are you?
0: ఏ పశుత్వము, ఏ రాక్షసత్వము, ఏ చంచలత్వము ఇందులో ప్రవేశించి ఈ కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి అవుతున్నారు.
1: Perhaps it must have been the animality or the demonic quality or the wavering nature that make you feel that you are
0: మానవుడు కూడాను మమైవాంసో, అందరూ కూడాను దైవాంశ స్వరూపులే.
1: So all are the sparks of the divine.
0: అయితే ఈ సత్యాన్ని గుర్తించిన వారు ఎంతమంది?
1: How many have realized this?
0: ఏ కొద్ది మంది మాత్రమే గుర్తించినటువంటి వారు.
1: Very few have known this.
0: కానీ ఇది సరైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావము కాదు.
1: దిస్ ఇస్ ఎనీవే నాట్ ఎ డివైన్.
0: ప్రతి మానవుడు కూడాను నేను దైవాంశమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ రికగ్నైజ్ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ద డివినిటీ.
0: అయితే ఈ దైవాంశంను గుర్తించినటువంటి వారే నిజమైన మానవుడు.
1: He's only a true human if he knows the latent divinity.
0: అయితే మిగిలిన వారంతా కూడాను బ్రతుకుతున్నారు కదా, వారెవరు?
1: Then we may ask, who are the rest of the people who are living?
0: బ్రతుకుతున్నారు నిజమే.
1: They live, no doubt.
0: కానీ ఏ విధంగా బ్రతుకుతున్నారు?
1: What sort of a life they live?
0: దైవ చింతన చేయనటువంటి వారు పశువుల వలె బ్రతుకుతున్నారు.
1: Those that lead their life without thinking.
0: పశుగుడముల వలె ప్రవర్తిస్తున్నారు.
1: They behave like animals.
0: పశువు యొక్క భావమును తాము చింతిస్తున్నారు.
1: Entertain animal thoughts.
0: పశువు యొక్క ఫలితమును అనుభవిస్తున్నారు.
1: And they pass through the consequences same as animals.
0: కానీ దైవాంశంతో ఉండినటువంటి మానవుడు దైవానందమని అనుభవిస్తాడు.
1: The man who is the spark of the divine will enjoy the divine bliss.
0: నిత్యానందమనే పొందుతాడు.
1: He will have eternal bliss.
0: పరమ సుఖమునే ఆనందిస్తాడు.
1: He will have supreme happiness.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను మమైవాంసో, మమైవాంసో జీవభూత సనాతన. ప్రతి మానవుడు కూడాను దైవ అంశంతో కూడినటువంటి వాడే.
1: Therefore every human being is the spark of the divine.
0: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని యొక్క భావము హృదయములో ఆవిర్భవించాలి.
1: దేర్ఫోర్ ద డివైన్ థాట్ షుడ్ ఒరిజినేట్ ఇన్ హ్యూమన్ హార్ట్.
0: అర్జునుడు కృష్ణుని రథం పైన కూర్చొని పెట్టుకుని నుగలయందు కూర్చొని నడుపుతున్నాడు కృష్ణుడు.
1: కృష్ణ యాక్టెడ్ యాజ్ ద చారిటర్ మేకింగ్ అర్జున సిట్ దేర్ ఆన్ ద థ్రోన్ ఇన్ దట్ చారియట్.
0: కేవలం ఆ సమయంను పురస్కరించుకుని కృష్ణుణ్ణి కొన్ని ప్రశ్నలు వేస్తూ వచ్చాడు అర్జునుడు.
1: అట్ దట్ మోమెంట్ అర్జున స్టార్టెడ్ పుట్టింగ్ సమ్ క్వశ్చన్స్ టు కృష్ణ.
0: కృష్ణ, నిరంతరము నీ స్మరణనే చేస్తున్నాను.
1: కృష్ణ, ఐ థింక్ ఆఫ్ యూ ఆల్వేస్.
0: కానీ నాకు ఈ కష్టములు ఎందుకు?
1: Then why should I have these difficulties?
0: Bandhuvulanu mitruvulanu sarvulanu kudunu kolpoyi nenu elaitumenti rajyam emiti?
1: Having lost all the friends and relations, what kind of kingdom would I have?
0: Evari kosam ee rajyam naaku?
1: For whose sake should I have this kingdom?
0: Naaku akkaraledu.
1: I don't want this.
0: Veluku tirigi intiki podam pammenu.
1: He wanted to turn back.
0: Appudu krishnudu cheptunnadu.
1: Then krishna started telling
0: Arjuna,
1: Arjuna,
0: స్మరణ చేసినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు జస్ట్ థింక్.
0: అనుస్మరణ కూడా నువ్వు చెయ్యాలి అన్నాడు.
1: యు షుడ్ ఆల్సో రిపీట్ అండ్ యు థింక్ అగైన్ అండ్ అగైన్ అనుస్మరణ.
0: స్మరణ అనగా ఏమిటి? ఒక కాలమును, ఒక కర్తవ్యాన్ని, ఒక స్థానమును పురస్కరించుకుని చేయటం.
1: స్మరణ ఇస్ ద ప్రాసెస్ విచ్ ఇస్ డన్ అట్ ఎ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ అట్ ఎ పర్టికులర్ ప్లేస్.
0: కానీ అనుస్మరణ అనగా సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా నువ్వు స్మరించటమే.
1: అనుస్మరణ మీన్స్ థింకింగ్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ టైమ్ ఎవ్రీవేర్.
0: అర్జున, నీ ఒక కాలమును, ఒక నియమమును పురస్కరించుకుని నీ స్మరిస్తున్నావు, కానీ ఇది సరైన స్మరణ కాదు.
1: అర్జున, యు థింక్ ఆఫ్ గాడ్ లిమిటెడ్ బై స్పేస్ అండ్ టైమ్.
0: అనుస్మరణ చేసేటంలో నేను ఎప్పటికీ నువ్వు ఉంటాను.
1: బట్ ఇఫ్ యు థింక్ కంటిన్యూస్లీ అనుస్మరణ, యూ విల్
0: ఎంజాయ్. అందువలనే మామను అనుస్మరయజ్జత, అనుస్మరణ.
1: అనుస్మర, థింక్ ఆఫ్ మీ.
0: యుద్ధం చేస్తూ కూడా నువ్వు నన్ను స్మరిస్తూ ఉండు.
1: ఈవెన్ ఇన్ ది రెగ్యులర్ వార్ఫేర్
0: మామను స్మరయుజ్జచ. యుద్ధంలో కూడా నువ్వు నన్ను స్మరించు.
1: ఈవెన్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ థింక్ ఆఫ్ మీ.
0: అది నీ యొక్క కర్తవ్యం.
1: దాట్స్ యువర్ డ్యూటీ.
0: అది నీకు సర్వ సహాయమును చేకూర్చున్నటువంటి సూత్రము.
1: దాట్ ఈస్ ద ప్రిన్సిపల్ దట్ విల్ కమ్ టు యువర్ హెల్ప్.
0: కానీ ఇందులో మరొక విషయం కూడా నువ్వు గుర్తించాలి.
1: దర్ ఇస్ అనదర్ పాయింట్ టు బి నోన్ హియర్.
0: మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని అందరూ గుర్తించుకోలేకపోతున్నారు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడీ టు నో ద డివినిటీ విద్ ఇన్.
0: ఒక ప్రిన్సిపల్ ఉంటుంటాడు ఒక కళాశాలలో.
1: ఏ కాలేజ్ హ్యాజ్ ఎ ప్రిన్సిపల్.
0: అతను ఆ కళాశాల ప్రిన్సిపల్ గా ఉండినంత వరకు కూడాను ఆ యొక్క కాలేజీ యందు ఉన్నటువంటి యొక్క సమస్త పదార్థములు యందు కూడాను తన బాధ్యత ఉంటుంటాయి.
1: ద ప్రిన్సిపల్ హోల్డ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ ప్రెసెంట్ దేర్ ఇన్ ద కాలేజ్.
0: అవన్నీ కూడాను తనవిగానే భావించి తాను సంరక్షిస్తూ వస్తుంటాడు.
1: హి కన్సిడర్స్ ఆల్ ద బిలాంగింగ్స్ ఆఫ్ ద కాలేజ్ యాజ్ హిస్ ఓన్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్.
0: ఇది మారకము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ మారకము.
0: అయితే ఈ త్రాణకం అనేటువంటిది ఎట్ట ఉంటుంది? దీనిని అనుభవిస్తూ ఉంటాడు.
1: పీపుల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: ఈ ప్రిన్సిపల్ కు ఒక ట్రాన్స్ఫర్ వచ్చేసేసింది.
1: ద ప్రిన్సిపల్ ఇస్ ట్రాన్స్ఫర్డ్.
0: ట్రాన్స్ఫర్ వచ్చేటప్పటికీ ఏమాత్రం కూడా నువ్వు విచారించక టవల్ భుజం పైన వేసుకుని తనకు ఎక్కడ పోస్ట్ చేశారో అక్కడికి వెళుతుంటాడు.
1: ద మూమెంట్ ద ప్రిన్సిపల్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ హి విల్ కలెక్ట్ హిస్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అండ్ లీవ్ ద క్యాంపస్ పోర్ట్వేర్.
0: ఈ చైర్స్ ఎక్కడ వదిలిపెట్టిపోయేది, ఈ డెస్క్స్ అంతా ఎక్కడ వదిలిపెట్టిపోయేది, ఈ యొక్క ఎక్విప్మెంట్స్ అంతా ఏ రీతిగా వదిలేది అని ఏ మాత్రము విచారించడు.
1: హి విల్ నాట్ బి బాదర్డ్ వాట్ వుడ్ హ్యాపెన్ టు ద రెస్ట్ ఆఫ్ ది చైర్స్ అండ్ ఆల్ ద ఫర్నిచర్ అండ్ ఎక్విప్మెంట్ దేర్ ఇన్ ద క్యాంపస్.
0: ఏది కారణము?
1: What is the cause?
0: ఇది మారకమే. ఇది నాది కాదు. ఇదంతా ఏ సొసైటీదో, ఏ గవర్నమెంట్ వో, ఇవన్నీ కూడాను నావి కాదు అనేటువంటి ఒక అలక్ష్యభావమే దీనికి మూల కారణం.
1: సో దిస్ ఇస్ మారకం ఆర్ జస్ట్ ఎ ట్రాన్స్ఫర్. దిస్ బిలాంగ్ టు సొసైటీ అండ్ ద గవర్నమెంట్. ఇట్ డజంట్ బిలాంగ్ టు మీ ఎనీవే.
0: తనవి కాదు.
1: దే డోంట్ బిలాంగ్ టు హిమ్.
0: తానొక గార్డియన్ గా ఉంటున్నాడంతే.
1: ద ప్రిన్సిపల్ ఇస్ మియర్లీ ఎ గార్డియన్.
0: దాన్ని సంరక్షించుకుంటూ వచ్చాడు.
1: హి హస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్.
0: ఇవి నావి అనేటువంటి ఒక భావం లేదు.
1: He doesn't think that they belong to him actually.
0: దీనిని మారకము అన్నారు.
1: This is called మారకము.
0: ఇంకా తారకము అంటే ఏమిటి?
1: Then what is meant by తారకము?
0: అదే ప్రిన్సిపల్.
1: The very same principle.
0: ఇంకొక గ్రామానికి మార్పు అయినప్పుడు,
1: when he transferred to some other place,
0: ఆ ఉన్నటువంటి ఇల్లు వదిలే సమయం లోపల,
1: as he leaves his home,
0: ఆ ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామాగ్రి కూడాను ప్యాక్ చేసి ఒక లారీలో వేస్తాడు.
1: He will collect all his belongings and put them in a lorry.
0: ఓల్డ్ చెప్పులు కూడా లారీలో పడేస్తాడు.
1: హీ విల్ కలెక్ట్ ఓల్డ్ చెప్పల్స్ ఆల్సో పుట్ దెమ్ ఇన్ ది లారీ.
0: పరకు కూడా దాని యొక్క దీంట్లో పడేస్తాడు.
1: ఈవెన్ ద బ్రూమ్ స్టిక్ ఆల్సో ఇస్ కెప్ట్ దేర్.
0: కారణం ఏమిటి? నాది అనేటువంటి యొక్క మమత్వం చేతనే ఈ యొక్క సామగ్రిని అంతా కూడా కూర్చొని ఉంటున్నాడు.
1: ద రీజన్ బిహైండ్ ఆల్ దిస్ కలెక్షన్ పుట్టింగ్ దెమ్ ఇన్ ద లారీ ఇస్ దిస్ ఫీలింగ్ ఆఫ్ మైండ్ దట్ దే ఆల్ బిలాంగ్ టు మీ.
0: తారకము,
1: దిస్ ఇస్ కాల్డ్ తారకము.
0: అనగా సర్వము నాదే అనుకోవటం తారకము.
1: The tarakam is the feeling that everything belongs to me.
0: ఏది నాది కాదు అనుకోవటమే మారకము.
1: మారకము ఇస్ ద ఫీలింగ్ దట్ నథింగ్ బిలాంగ్.
0: ఈ తారకము మారకముల యొక్క మధ్యలో ఉండే మానవత్వము జీవిస్తూ వస్తుండాలి.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ క్యారీడ్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్, తారకము అండ్ మారకము.
0: అన్నింటినీ మనం అనుభవించవచ్చును.
1: We can experience all.
0: కానీ ఇవన్నీ నాది కాదు.
1: But none belongs to
0: us. దైవం యొక్క ఇదే.
1: It's all God's only.
0: ఏది నా సంతతి కాదు.
1: Nothing belongs to me.
0: ఏది నా వస్తువు కాదు.
1: Nothing belongs to
0: me. ఇదంతా దైవం అనుగ్రహించినటువంటి ప్రసాదమే.
1: This is all the gift of God for that matter.
0: అంతా గవర్నమెంట్ దాని ఏ రీతిగా ప్రిన్సిపల్ వదిలిపోతున్నాడో అట్టనే మనం కూడా ఇదంతా భగవంతుడే.
1: Just as principal leaves all the property to the government when he transfers, we should also leave.
0: బాధ్యత ఉండినంత వరకు నేను చేస్తూ వచ్చాను.
1: I carry on this so long, the responsibility is
0: అదే కర్తవ్యం యోగముచ్చతే. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తూ వచ్చాను.
1: Discharging one's own duty is yoga.
0: కనుక ఈ ప్రపంచంలో ఉండినంత వరకు ఇది నా బిడ్డలు, నా భార్యలు, నా కుటుంబము, నా ఆస్తి, నా భూములు అని అన్నింటినీ మనం చూసుకుంటున్నాం. కానీ చూసుకోవాల్సిన బాధ్యత నిజమే.
1: So long in this world we consider this my property, my family, my wife, my children. Yes, no doubt you have to take care of them.
0: ఇది భగవంతుడిచ్చినటువంటి డ్యూటీ.
1: But this is all the duty entrusted to you by God. భగవంతుడు
0: అనుగ్రహించినటువంటి ప్రసాదమే.
1: It's all the gift of God.
0: ఇది ఒక బాధ్యతగా మనం తీసుకోవాలి. కానీ నాది అనేటువంటి ఒక మమత్వాన్ని దీన్ని ఎందుకు ఉంచుకోకూడదు.
1: You have to take it as part of your duty, but you cannot identify yourself with that.
0: ఇదియే జీవితానికి మూలాధారం అని భావిస్తున్నారు.
1: We consider all this as the basis of life.
0: ఎంతవరకు నీ సత్యం ఇది?
1: How long does it last?
0: ఇది ఏది సత్యం కాదు.
1: Nothing is true.
0: ఎప్పుడు దీన్ని వదులుతాము?
1: When you are going to give it up.
0: ఎవరికి తెలియదు.
1: No one would know.
0: కనుకనే
1: so
0: మానవత్వములో జీవించేటువంటి ప్రతి మానవుడు కూడాను తాము ఉండినంత వరకు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: సో లాంగ్ వి ఆర్ అలైవ్ వి హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: ఇదంతా కూడా దైవం వరప్రసాదం అనే భావించాలి.
1: వి హావ్ టు కన్సిడర్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: అయితే మధ్య మధ్య ఈ మానవత్వంలో కొన్ని సందేహములు కలుగుతుంటాయి.
1: హౌఎవర్ ఇన్ హ్యూమన్ లైఫ్ డెఫినెట్లీ వి డౌట్.
0: హే అర్జున,
1: ఓ అర్జున,
0: నీ నొగల పైన నన్ను కూర్చోబెట్టావు.
1: యూ మేడ్ మీ సిట్ ఆన్ ది సీట్ ఆఫ్ దిస్ చారియట్.
0: కాదు కాదు,
1: నో,
0: నీ హృదయం అనేటువంటి నొగల పైన నన్ను కూర్చోబెట్టు.
1: యూ హావ్ టు మేక్ మీ seated on the altar of your heart.
0: Yantramu neevu.
1: You're the machine yantra.
0: Mantramu nenu.
1: I am mantra.
0: Yantramu baitadi, mantramu lopaladi.
1: Machine yantra is outside, mantra is within.
0: Kani nannu baita kurchobettavu kani lopala kurchobettukoledu.
1: But you made me seated outside, but you never asked me to sit within.
0: Idiye nijamainatuvanti okka mantram anukuntunnavu.
1: You consider this true mantra.
0: అనుస్మరణ కావాలి, అనుస్మరణ కావాలి.
1: ఇట్ షుడ్ బి అనుస్మరణ కంటిన్యూస్.
0: బయట ఉండాలి, లోపల ఉండాలి.
1: ఇట్ షుడ్ బి విదిన్ అండ్ అవుట్సైడ్.
0: లోపల ఉండినటువంటి యొక్క మంత్రం యొక్క ప్రభావమే బయట ప్రతిబింబించాలి.
1: ది ఎఫెక్ట్ ఆఫ్ మంత్ర చాంటెడ్ విదిన్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ అవుట్సైడ్.
0: నీకు బయట కనిపించేదంతా కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఆల్ దట్ యు సీ అవుట్సైడ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: కనుక కృష్ణ, నీవు చెప్పేదంతా నిజమే, కానీ నేను మానవుణ్ణి, సామాన్యమైన మానవుణ్ణి.
1: Krishna, what all you say is true, but I am an ordinary human being.
0: Intati unna sthayiki nenu ee reethiga cheragalanu.
1: How can I reach that exalted altitudes?
0: Arjuna, neevu chaala porabadutunnavu.
1: Arjuna, you are mistaken.
0: Nenu edo aaru adugula vyaktiga neevu bhavistunnavu.
1: You consider that I am just
0: aaru adugula vyaktini kaadu nenu.
1: I am not just that.
0: నా తత్వం నీకు గుర్తించాలంటే ఇంకా కొంతకాలం పట్టాలి.
1: In order to know my nature, you have to take some more time.
0: గోకులములో చిన్న పిల్లవాడు, 6 సంవత్సరాల పిల్లవాడు గోపాలుడు.
1: గోపాల వాజ్ జస్ట్ 6 ఇయర్ ఓల్డ్ ఇన్ గోకులం.
0: ఆడుకుంటూ ఉన్నాడు.
1: ద బాయ్ వాజ్ ప్లేయింగ్.
0: కానీ ఒకనాడు కుంభవర్షం కురిచింది.
1: ఇట్ వాజ్ ఎ హెవీ రెయిన్ ఆన్ వన్ డే.
0: ఎవరు భరించుకోలేకపోయారు.
1: నోబడీ కుడ్ బేర్ దట్ రెయిన్ ఫాల్.
0: ఎక్కడి నుంచి కూడా రక్షణ జరగలేకుండా పోయింది.
1: దేర్ వాజ్ నో షెల్టర్ ఎనీవే అరౌండ్.
0: అప్పుడు గోపాలుడు అందరినీ పిలిచాడు.
1: Gopala summoned everybody.
0: నేను ఈ పర్వతాన్ని ఎత్తుతాను, దీని క్రింద అందరూ కూడా తలదాచుకోండి అన్నాడు.
1: He said, I lift this mountain, let all of you come under that.
0: కృష్ణుని వాక్యముల పైన విశ్వసించినటువంటి వారందరూ కూడా అక్కడికి వెళ్లారు.
1: All those that had full faith in Krishna assembled there.
0: ఎట్టి సందేహము లేదు.
1: They had no doubt.
0: భగవంతుడు చెప్పినది తప్పక చేయగలడు.
1: What God says will happen.
0: దీనికి ఏమాత్రము సందేహం అక్కర్లేదని వెళ్లారు.
1: They never doubted, they went.
0: కొంతమంది సందేహిస్తూ వచ్చారు.
1: Some started doubting.
0: బాలుండీతడు.
1: Is after all a boy.
0: Konda doddadi.
1: It's a big mountain.
0: Mahabharambu itandu moyanga jalada.
1: Can he bear the weight of that heavy mountain?
0: Sandehistunnaru.
1: They started.
0: Inta pedda parvathanni ee reethiga moyagaladu.
1: Such a big mountain, how can he lift it up?
0: Sandehinchina varu sandehamlone kumilipoyaru.
1: All those doubted, they were frustrated and totally depressed.
0: ఇదే యొక్క విషయాన్ని బలరాముడు కూడాను తల్లికి సత్యాన్ని గుర్తించడానికి కొన్ని ఉదాహరణలు చెప్తూ వచ్చాడు.
1: బలరామ ఆల్సో టాట్ హిస్ మదర్ టు మేక్ హర్ నో ది రియాలిటీ, ది ట్రూత్.
0: అమ్మా,
1: మదర్,
0: కృష్ణుడు మను తిన్నాడమ్మా.
1: యు సే దట్ కృష్ణ హాస్ ఈటన్ ద మన్.
0: ఎందుకంటే కృష్ణుడి యొక్క దివ్యత్వాన్ని తల్లి యొక్క రూపానికి గుర్తింపజేసిన నిమిత్తమై ఈ బలరాముడు చేసినటువంటి ఒక యుక్తి.
1: దిస్ ఓన్లీ ద నాక్ అండ్ ద ప్లాన్ ఆఫ్ బలరామ టు మేక్ ద మదర్ నో ది ట్రూత్, ద రియాలిటీ.
0: యశోద చేయి పట్టుకుంది.
1: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ ద హ్యాండ్.
0: కృష్ణ,
1: కృష్ణ,
0: ఎందుకు నీవు మను తిన్నావు?
1: వై హావ్ యు ఈటన్ ద మట్?
0: మన ఇంటిలో వెన్న లేదా?
1: డోంట్ యూ ఫైండ్ బటర్ ఇన్ సైడ్?
0: కావలసిన పదార్థములు లేవా?
1: ద లాట్ ఆఫ్ ఈటబుల్.
0: ఎందుకు నీవు మను తిన్నావు?
1: వై హావ్ యు ఈటన్ ద మట్?
0: అప్పుడు చెప్తున్నాడు.
1: దెన్ హి స్టార్ట్
0: తల్లి కూడు నువ్వు దివ్యత్వాన్ని చక్కగా బోధించే నిమిత్తమై
1: to teach divinity clearly he started
0: saying,
1: mother,
0: nangane sisuna,
1: am I a child to eat the mud like that?
0: Akuntina,
1: am I hungry?
0: Erina,
1: am I hungry or am I mad?
0: Nannu balunu madri nu chustunnavu. Nenu balunna kaadu kaadu.
1: You consider me as a child? No, I'm not a child.
0: Nenem verivanna kaadu kaadu.
1: Am I a fool, mad? No.
0: Chudunna noru.
1: You see me now.
0: Chuchindi.
1: He saw.
0: అన్ని లోకములు కనిపిస్తూ వచ్చాయి.
1: ఆల్ ద వరల్డ్స్ ఆర్ ప్రెజెంట్ దేర్.
0: అప్పుడు ఆమె భయపడిపోయింది.
1: దెన్ షీ వాస్ ఫియర్స్.

0: Is it all the dream or own of creation of the creator? Is it true?
1: ఇదంతా నాకు కలన లేక వైష్ణవమాయ లేక ఇంకే విధమైనటువంటి యొక్క పరస్థలమా? ఎందుకు ఈ విధంగా కనిపిస్తుంది? సందేహం పడుతూ వచ్చింది.
0: షీ స్టార్టెడ్ డౌటింగ్ లైక్ దిస్. ఇస్ దిస్ ఆల్ ఎ డ్రీమ్? ఇస్ ఇట్ ఇల్యూషన్? వాట్ ఈస్ ఇట్? షీ స్టార్టెడ్ వండరింగ్.
1: ఆ విధముగా దేహాభిమానం ఉండినంత వరకు ఈ విధమైనటువంటి సందేహములు మానవుని యందు ఉట్టి పడుతుంటాయి.
0: సో లాంగ్ దేర్ ఇస్ బాడీ అటాచ్మెంట్ విల్ హ్యావ్ డౌట్స్ మోర్ అండ్ మోర్.
1: కనుక దేహాభిమానం అనేటువంటిది బాహ్యమైనటువంటిదే కానీ భావ సంబంధమైనటువంటిది కాదు.
0: సో బాడీ అటాచ్మెంట్ ఈస్ ఎక్స్టర్నల్. It nothing to do
1: body
0: with
1: is the temple of God.
0: Body is the temple of God.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి మందిరం వంటిది మాత్రమే.
0: Body is merely a temple.
1: ఈ మందిరాన్ని ఆధారం చేసుకుని మాధవుణ్ణి విస్మరిస్తున్నారు.
0: Relying on the temple, we have forgotten the deity presiding there.
1: కారు ఉన్నది కదా అని మనం పోమంటే కారు పోదు, దాంట్లో డ్రైవర్ ఉండాలి.
0: For the simple fact you have a car, it will never run on its own. It needs the driver.
1: కనుకనే ఆ దైవమే దీనికి నడిపేటువంటి ఒక డ్రైవర్.
0: God is the driver.
1: కనుక అట్టి దైవత్వాన్ని విస్మరించి దేహమే ప్రధానమని భావించినప్పుడు నీవు దేనిని చేయగలవు?
0: If we forget such divinity, go by the body feeling, where do you go?
1: కనుక నీవు దేహాభిమానం ఉంచుకున్నప్పటికీ దేహం కూడా దైవం యొక్క అనుగ్రహ ప్రసాదమనే భావించాలి.
0: Though you have the body, consider it as the gift of God.
1: ఏకాత్మ భావాన్ని మనం విశ్వసించాలి.
0: That feeling of oneness one should have.
1: అందరూ కూడా ఇట్టి పవిత్రమైన స్థితిని పోలేరు.
0: All cannot reach that height.
1: ఒక్క గోపికలు మాత్రమే ఈ ఏకాత్మ భావాన్ని అనుసరిస్తూ వచ్చారు.
0: Only gopikas could enjoy that spirit of oneness.
1: ఈ గోపికల యొక్క వియోగ భారం భరించుకోలేక
0: gopikas could not bear the separation.
1: కృష్ణుడు ఒక సందేశాన్ని పంపాడు ఉద్ధవుని ద్వారా.
0: Krishna sent a message through Uddhava.
1: ఉద్ధవుడు వచ్చి గోపికలారా కృష్ణుని యొక్క సందేశం మీరు వినండి రండి అన్నాడు.
0: Uddhava came and said, oh gopikas, come here, listen to the message of Lord Krishna.
1: Gopikalu chepparu.
0: Gopika said,
1: Uddhava,
0: Uddhava,
1: maa hrudayam nindukudanu Krishna yokka prema bhavamule nindi untunnayi.
0: Our heart is full of love of Lord Krishna.
1: Maa naaluku paina Krishna yokka naamaani naatyam aadistunnamu.
0: The Lord's name dances on our tongue.
1: Bhagavantuni yokka ముఖ చిత్రాన్ని మా కన్నులు చూస్తున్నాయి.
0: అండ్ అవర్ ఐస్ కాన్స్టెంట్లీ వాచ్ ద డివైన్ ఫామ్.
1: మా భావములన్నీ కూడా కృష్ణులో లీనమై ఉంటున్నాయి.
0: ఆల్ అవర్ థాట్స్ ఆర్ కాన్సంట్రేటెడ్ ఆన్
1: ఈ సందేశాన్ని వినడానికి మాకు ఇంకొక భావం లేదు.
0: వీ కెనాట్ లిసన్ టు యువర్ మెసేజ్.
1: మాకున్నది ఒకే భావమే.
0: వీ హావ్ ఓన్లీ వన్ మైండ్.
1: ఒకే చింతనే.
0: ఓన్లీ వన్ థాట్.
1: ఒకే ప్రేమనే.
0: వన్ లవ్.
1: దీని అనేక రకం లేని రూపాన్ని మార్చుకోవడానికి వీలు కాదు.
0: వీ కెనాట్ డైవర్సిఫై, వీ కెనాట్ మోడిఫై.
1: నీ వచ్చిన దారి పట్టుకుని తిరిగి కృష్ణుడి దగ్గరికి వెళ్ళమన్నారు.
0: బెటర్ యూ గో బ్యాక్ ఇన్ ద సేమ్ రూట్ అండ్ గో టు కృష్ణ.
1: ఏకాత్మ భావము,
0: దాట్ ఈస్ వన్నెస్.
1: సర్వులు ఎందుకు ఉండినటువంటిది దైవ భావం అనే వారు గుర్తిస్తూ వచ్చారు.
0: దే కుడ్ నో ది సేమ్ గాడ్ హూ పర్వేడ్స్, హూ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: బృందావనంలో సంచరిస్తూ కృష్ణుడితో ఆడుకుంటున్న సమయం లోపల ఉండినట్టు ఉండి కృష్ణుడు అంతర్ధానమయ్యాడు.
0: And there in Vrindavan, while they are playing and singing with Lord Krishna, Krishna vanished all of a sudden.
1: Krishnudu ledi sthanam ledu.
0: There is no place where there is no Krishna.
1: Krishnudu kaani roopam ledu.
0: There is no form where there is no Krishna.
1: Sarva padamulu kudunu mantrame.
0: All words are
1: sarva vrutchamulu kudunu oka vidhamaitpatti mandule.
0: And all trees are one form.
1: Sarva manavudu kudunu daiva swaroopame.
0: Every human being is divine.
1: Annintiyandu undinatvanti daivam okkade.
0: The same God is present in all.
1: అనేటువంటి సత్యాన్ని వారు గాఢంగా విశ్వసిస్తూ వచ్చారు.
0: స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
1: పరిగెత్తారు గోపికలు.
0: గోపికాస్ ర్యాన్.
1: పువ్వులు పువ్వుల దగ్గరికి వెళ్లారు.
0: దే అప్రోచ్డ్ ఎవ్రీ ఫ్లవర్.
1: మొక్క మొక్కల దగ్గరికి వెళ్లారు.
0: దే వెంట్
1: ప్రతి వృక్షం దగ్గరికి వెళ్లారు.
0: దే వెంట్ వెరీ క్లోజ్ టు ఆల్
1: ట్రీస్. ప్రతి పొదల దగ్గరికి వెళ్లారు.
0: ఆల్ బుషెస్.
1: ఏమిటో అడుగుతున్నారు.
0: దే స్టార్టెడ్ ఆస్కింగ్ సంథింగ్ అదర్.
1: కానీ వీటికన్నిటికీ ఏ విధంగా మార్పు వచ్చింది?
0: వాట్ కైండ్ ఆఫ్ చేంజ్ దే.
1: ప్రతి వృక్షం కూడా ఒక మనసు ఉంది.
0: ఎవ్రీ ట్రీ హాస్ ఎ.
1: ప్రతి వృక్షం నందు కూడా ఒక ప్రేమ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లవ్ ఇన్ ఎవ్రీ ట్రీ.
1: ప్రతి వృక్షమును కూడా ఒక ప్రాణం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లైఫ్.
1: ప్రతి వృక్షము కూడా దీనికి జవాబు చెప్పగలదు.
0: ఎవ్రీ ట్రీ కెన్ రెస్పాండ్.
1: ప్రతి పుష్పము కూడా దీనికి ఆనందాన్ని అందించగలదు.
0: ఎవ్రీ ఫ్లవర్ కెన్ గివ్ ది జాయ్.
1: ఈ సత్యాన్ని గోపికలు మాత్రమే గుర్తించారు.
0: దిస్ ట్రూత్ ఈస్ నోన్ టు గోపికాస్ ఓన్లీ.
1: గుర్తించినటువంటి గోపికలు మొక్క మొక్క దగ్గరికి వెళుతున్నారు.
0: గోపికాస్ హూ న్యూ దిస్ ట్రూత్ వెంట్ టు ఎవ్రీ బుష్ దేర్.
1: నల్లని వాడు,
0: ద వన్ విత్ డార్క్ కాంప్లెక్షన్,
1: పద్మ నయనముల వాడు,
0: ది ఐస్ ఆఫ్ దట్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
1: కృపారసంబు పై చల్లెడువాడు,
0: ద వన్ హూ షవర్స్ కంపాషన్,
1: మౌళి పరితర్పిత పించము వాడు,
0: అండ్ హీ హస్ గాట్ ది పీకాక్ ఫెదర్స్,
1: ప్రేమ రంజిల్లెడువాడు,
0: And the one full of love,
1: ఒకడు,
0: one only,
1: మా సర్వము తోచుక వచ్చే,
0: yes, captivated, he has robbed all
1: our
0: hearts.
1: ఓ మల్లియలారా,
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్,
1: ఆ నల్లని వాడు మా సర్వము దోచుక వచ్చే, ఓ మల్లియలారా, మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే.
0: Gopikas went on asking all the bushes over there, oh jasmine flowers, has Krishna has hidden behind you? Krishna is here who robbed all of
1: us. Amanalu maatadtaayane em telusna,
0: do they ever feel that jasmine flowers can talk to them? Yes, they know.
1: Nirantaram kudunu krishna sancharam jarigeetvanti yokka ee brindavanamlo krishnunu teriyanaatvanti vaadu okkati kuda ledu.
0: In fact, there are none actually there who are not aware.
1: Mallaku telusunu, kommalaku telusunu, emmalaku telusunu, పొదలకు తెలుసును, మొగ్గలకు తెలుసును, సర్వముకు తెలుసును కృష్ణ యొక్క లీలలు.
0: ద బుషెస్ ఓవర్ దేర్, ద బ్రాంచెస్ అండ్ ద ఫ్లవర్స్ అండ్ ద బడ్స్, దే ఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ కృష్ణ.
1: కనుకనే ఈ గోపికలు ఓ మల్లియనారా,
0: సో గోపిక స్పోక్ టు
1: మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే.
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్, బై ఎనీ ఛాన్స్ హస్ కృష్ణ హిడెన్ బిహైండ్ యూ?
1: ఇట్టి ఏకాత్మ భావం కలిగినటువంటి ఆ గోపికలు ఎందు నిరంతరం కూడా దైవత్వమే ప్రకటిస్తూ వచ్చారు.
0: దిస్ స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ డివినిటీ ఇస్ ఎక్స్ప్రెస్డ్ బై గోపికాస్.
1: అది గోపికల యొక్క హృదయాన్ని మాత్రమే ఆకర్షించినటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ డ్రాన్ ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్.
1: గోపికల హృదయము వెన్న వంటిది.
0: ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్ ఇస్ లైక్
1: వెన్ననగా ఏమిటి, చాలా మెత్తని వెన్నము.
0: ది బట్టర్ ఇస్ సో సాఫ్ట్,
1: పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, మధురమైనటువంటిది, ఆనందమైనటువంటిది.
0: ఇట్ గివ్స్ యు జాయ్.
1: కనుకనే వారి యొక్క హృదయం అనేటువంటి దాన్ని అపహరిస్తూ వచ్చాడు.
0: దేర్ఫోర్ కృష్ణ స్టార్టెడ్ స్టీలింగ్ ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్.
1: యశోద కూడా చెప్పింది.
0: యశోద ఆల్సో సెడ్,
1: కృష్ణ
0: కృష్ణ,
1: పెట్టినది తినవు,
0: యు డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్,
1: నే పెట్టినది తినవు,
0: యు డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్,
1: పుట్టలకు పోయి వెన్న గుట్టున తినదవు.
0: యు విజిట్ ది హౌసెస్ ఆఫ్ ద నైబర్హుడ్ అండ్ దెన్ యు స్టార్ట్ స్టీలింగ్ ద బటర్ ఫ్రమ్ దేర్.
1: పుట్టెను రట్టెల్ల కృష్ణ,
0: దిస్ లెడ్ టు ఆల్ ప్రాబ్లమ్స్.
1: ఏమిటి ఇది, నీ పెడితే వెన్న తినవు,
0: యు డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్,
1: కానీ గోపికల ఇళ్లకంతా పోయి నీ వెళ్ళ తినేసిస్తున్నావు.
0: బట్ యూ గో టు ద హౌసెస్ ఆఫ్ ఆల్ గోపిక.
1: దీనివల్ల అనేక రకమైనటువంటి కలహములంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: అండ్ దిస్ లీడ్స్ టు సో మెనీ ప్రాబ్లమ్స్ అండ్ ఫైట్స్.
1: ఇంటి వెన్న నీకు ఇష్టం లేదా,
0: డోంట్ యూ రిలీజ్ ది బటర్?
1: మరి ఇంటి వెన్న నీకెంత రుచినా,
0: డూ లైక్ ది బటర్ ఆఫ్ ద నైబర్హుడ్?
1: అది ఏమిటి, గోపికల యొక్క హృదయము నిర్మలమైనటువంటిది, దేహాభిమానము లేనటువంటిది, పవిత్రమైనటువంటిది, స్వచ్ఛమైనటువంటిది. నీక దేహాభిమానం ఉంది, వీడు నా కొడుకు, నేను కృష్ణుని తల్లిని అనేటువంటి అహంకారం కూడా ఉంటుండాలి.
0: హియర్ బటర్ స్టాండ్స్ ఫార్ ది హార్ట్ ఆఫ్ ది గోపికస్ విచ్ హావ్ నో బాడీ అటాచ్మెంట్ విచ్ ఇస్ సెక్రెట్ అండ్ ప్యూర్ వేర్ యాజ్ మదర్ యూ హావ్ గాట్ దట్ ఫీలింగ్.
1: గోపికలకు అట్టి ఏమాత్రం కూడా సంబంధాలు లేదు.
0: గోపికస్ హ్యాడ్ నో ట్రేస్ ఆఫ్ సచ్ ఫీలింగ్స్ ఆఫ్ బాడీ
1: అటాచ్మెంట్. అత్తలు
0: mothers in law may object.
1: Mari battalu kattulu nooruchunna,
0: husbands may be ready to fight,
1: noorettaru,
0: they don't open their mouth,
1: kopagincharu,
0: they are not angry,
1: yetakegaru,
0: they don't go anywhere,
1: beetila boru,
0: they are not afraid.
1: Gopikal pottamulandu chittaruvu bommala reetiga nunde varilo krishnudu.
0: Gopikas don't run away anywhere because Krishna's form is imprinted on the hearts of Gopikas.
1: Kaliku vaari hrudayal lopala print ayipoyindi Krishna yokka swaroopam.
0: Krishna's form is imprinted on the hearts of Gopikas.
1: Kani kanna talli ainatundi Yashoda kudanu naa koduku nenu Krishnudi tallini aneetundi abhimanam kachukundi.
0: In fact, the physical mother has got this sort of attachment.
1: Ee abhimana mamakaramulu ahankaranga roopondutai.
0: So this attachment and possessiveness leads to
1: ahankarame sarvamunu atapatram chestundi.
0: It's ego that ruins you.
1: మానవులకు అహంకారమే మహాశత్రువు.
0: దిస్ ఈగో ఈజ్ ఎ ట్రెచరస్ ఎనిమీ టు మ్యాన్ కైండ్.
1: కనుక అహంకారములకు అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ గివ్ స్కోప్ టు
1: ఈగో. మమకారమును పెంచుకోకూడదు.
0: డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ ఇట్.
1: అభిమానమును అభివృద్ధి గావించుకోకూడదు.
0: డోంట్ గ్రో యువర్ అటాచ్మెంట్.
1: దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని విశ్వసిస్తూ రావాలి.
0: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివైన్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: కనుకనే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము సర్వుల యందు ఉంటున్నది.
0: దిస్ డివైన్ ఆత్మ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: అది లేని ప్రాణే లేదు.
0: There's no living creature without this.
1: Kani manavudu inta lotunuku digatam ledu.
0: But man doesn't go to that depth.
1: Kevalamu bahyamaina prakrutamaina ee laukikamaina jagattini visheshinchatam chetane manavudu inni rakamaina abhimanamunaku కూలిపోతున్నాడు.
0: మ్యాన్ రూయిన్స్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ యాజ్ హిస్ వరల్డ్ క్యారీడ్ ఆన్ బై దిస్ ఎఫిమరల్ ఎక్స్టర్నల్ వరల్డ్.
1: కనుకనే మానవత్వం లోపల అనేక విధమైనటువంటి దుఃఖములు ఆవిర్భవిస్తూ వస్తుంది.
0: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ గ్రీఫ్ స్ట్రికెన్ టోటలీ.
1: మమైవాంసే అనేటువంటి విషయాన్ని నమ్మేటప్పుడు నీవు దుఃఖానికి ఏమాత్రం అవకాశం ఇవ్వవు.
0: వెన్ వన్స్ యూ హావ్ గాట్ ఎ స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ యువర్ స్పార్క్ ఆఫ్ ద డివైన్ యూ విల్ నెవర్ ఫీల్ సాడ్.
1: భగవంతుడు పరిపూర్ణుడు అనేటువంటి ఒక సత్యాన్ని మనం ఖండితంగా విశ్వసించాలి.
0: వి షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ టోటల్ అండ్ హోలిస్టిక్.
1: ఇటలీ దేశము లోపల
0: దేర్ ఇన్ ఇటలీ
1: అంతోనీ అనేటువంటి ఒక మహాభక్తుడు ఉండేటువంటి వాడు,
0: గ్రేట్ డివోటీ బై నేమ్ అంతోనీ.
1: అతను వయలిన్ అంటే అంతోనీ వయలిన్ అంటే ఎక్కడ చూసినా గొప్ప ప్రసిద్ధిగాంచినటువంటిది.
0: ద వయలిన్ మేడ్ బై అంతోనీ వాస్ హైలీ పాపులర్ ఇన్ దోస్ డేస్.
1: ఒక వయలిన్ ను ఒక సంవత్సరం అంతా చేస్తూ వచ్చాడు.
0: ఇట్ టేక్స్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్.
1: మిత్రుడు వచ్చి అతన్ని కోపించుకున్నాడు.
0: ఫ్రెండ్స్ కేమ్ అండ్ వెరీ యాంగ్రీ.
1: ఏ అంతోనీ, ఒక వయలిన్ ఒక సంవత్సరం అంతా చేస్తే నీ కుటుంబాన్ని ఏ రీతిగా నీవు పోషించగలవు?
0: అంతోనీ, ఇఫ్ యూ టేక్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్, హౌ డు క్యారీ ఆన్ యువర్ లివింగ్?
1: ఇతను ఏమాత్రం బాధపడక
0: he never felt sad.
1: My dear friend,
0: he said, my dear friend,
1: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
0: God is total and whole.
1: నేను చేసే ప్రతి పని కూడాను పూర్ణంగా ఉంటుండాలి.
0: So whatever I do must be perfect and total.
1: అప్పుడే పూర్ణ స్వరూపుడైన భగవంతునికి తృప్తి కలుగుతుంది.
0: Then only God who is whole would be satisfied.
1: మనం ఏ పని చేసినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever I do must be perfect.
1: ఏ మాట చెప్పినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever we say should be perfect.
1: ఏ పని చేసినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Every work activity.
1: ఏది ఇచ్చినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever may be given.
1: ఏది తీసుకున్నా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever that might be received.
1: అంతా పరిపూర్ణమయమే, పరిపూర్ణమయమే.
0: Everything is perfection. Total only.
1: కనుకనే పరిపూర్ణుడైనటువంటి పరమాత్మని సంతృప్తి పరచాలంటే పరిపూర్ణమైనటువంటి అర్పణ కావాలి.
0: Therefore, in order to satisfy that God who is totality, he should have total love.
1: కనుక నేను వైలన్ ను పరిపూర్ణమైనటువంటి రాతిగా చేయాలి.
0: Therefore, I should make this mark.
1: అప్పుడే భగవంతునికి తృప్తి కలుగుతుంది.
0: Then God will be pleased.
1: భగవంతునికి తృప్తి కలిగినప్పుడే నాకు కూడా తృప్తి కలుగుతుంది.
0: Once God is pleased, I will be satisfied.
1: ఈ తృప్తి కోసమని నేను పాటుపడుతున్నాను.
0: I am struggling to please God.
1: నాకు తృప్తియే ప్రధానము.
0: దిస్ ఇస్
1: భగవంతుని ఆనందమే నాకు అత్యవసరము.
0: గాడ్స్ ప్లెజర్ ఇస్
1: ఈ ప్రాప్తమైన ఆనందములు ఎంతకాలం ఉండగలదు.
0: నాట్ దిస్ వరల్డ్లీ ప్లెజర్.
1: ప్రతి మానవుడు కూడాను భగవంతుని పూజించడం అంటే ఏమిటి, నాకు అది కావాలి ఇది కావాలని కాదు పూజించడం.
0: వాట్ డు యు మీన్ బై వర్షిపింగ్ గాడ్ నాట్ విత్ ఎ డిజైర్.
1: భగవంతుని ఏ కోరికతోనూ మనం ఆరాధించరాదు.
0: You should never worship God with a desire.
1: లేకపోతే ఏ జబ్బైన చేసి ఇది నివారణ కావాలని కూడా మనం ప్రార్థించరాదు.
0: You should never pray for a cure of any disease for the
1: ఎందుకంటే జబ్బులు ప్రపంచమంతా నిండి ఉంటున్నాయి.
0: Because diseases are so common.
1: అందరి దగ్గర ఉన్న జబ్బు నా దగ్గరగా ఉంది.
0: And all diseases are
1: ప్రపంచమంతా ధనంతో కూడి ఉంటుంది.
0: The whole world is of wealth.
1: ఈ ప్రపంచంలో ధనమంతా ఉంటుంది.
0: Lot of money.
1: ఈ ప్రపంచంలో భవనములంతా ఉంటున్నాయి.
0: Mansions.
1: ఈ ప్రపంచంలో సర్వ సౌఖ్యములు ఉంటున్నాయి.
0: All comforts.
1: ఇన్ని మరి నేను ఎందుకు కోరాలి?
0: Then why should I desire them?
1: నా దగ్గర లేని దాన్ని నేను కోరాలి.
0: I should ask that which is not in me.
1: నా దగ్గర ఏది లేదు.
0: What is that missing?
1: నా దగ్గర శాంతి లేదు.
0: I don't have peace.
1: ఈ శాంతి దైవం దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: This peace is with God.
1: శాంతాకారం భుజగశయనం పద్మనాభం. భగవంతుడు శాంత స్వరూపుడు.
0: God is embodiment of peace.
1: కాబట్టి ఆ శాంతం కోసం నేను ప్రార్థిస్తున్నాను భగవంతుడిని.
0: I pray to God.
1: నా దగ్గర లేదు, లేని దాన్ని నేను కోరాలి.
0: This peace is missing, therefore I should pray for it.
1: దీన్ని ఎవరు ఇచ్చేటువంటిది కాదు.
0: Nobody can give.
1: ఇది ఎవరి దగ్గర లేదు.
0: No one.
1: ఒక్క దైవం దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: No one is in possession of this peace.
1: కనుకనే ఆ శాంతి కోసం దైవాన్ని నేను ప్రార్థిస్తున్నాను.
0: Therefore I pray to God to be peaceful.
1: ఇంకా రెండవది ఏమిటి?
0: What is the second thing?
1: సుఖము.
0: హ్యాపీనెస్.
1: ఈ సుఖం ఎవరి దగ్గర లేదు.
0: ఇస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్.
1: ఏదో ప్రాకృతమైనటువంటి సుఖము, క్షణభంగురమైనటువంటి సుఖము.
0: ద వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ మొమెంట్.
1: కానీ శాశ్వత సుఖము భగవంతుని దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: పర్మనెంట్ హ్యాపీనెస్ బ్లిస్ ఇస్ విత్
1: శాశ్వతమైన ఆనందం అనేటువంటిది భగవంతుని దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: పర్మనెంట్ బ్లిస్ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: కనుక అట్టి ఆనందాన్ని నేను ప్రార్థిస్తున్నాను.
0: సో ఐ ప్రే టు బి బ్లెస్.
1: ఇది ఇంకొకరు ఇచ్చేటువంటిది కాదు.
0: నో వన్ కెన్ గివ్. ఇది
1: భగవంతుడు కోరాలి.
0: This peace is missing, therefore I should pray for it.
1: దీన్ని ఎవరు ఇచ్చేటువంటిది కాదు.
0: Nobody can give.
1: ఇది ఎవరి దగ్గర లేదు.
0: No one.
1: ఒక్క దైవం దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: No one is in possession of this peace.
1: కనుక

0: అట్టి ఆనందాన్ని నేను ప్రార్థిస్తున్నాను.
1: సో ఐ ప్రే టు బి బ్లెస్డ్.
0: ఇది ఇంకొకరు ఇచ్చేటువంటిది కాదు.
1: నో వన్ కెన్ గివ్ యు.
0: భగవంతుడే ఇవ్వాలి.
1: ఓన్లీ గాడ్ కెన్ గివ్ యు.
0: ఈ ఆనందమునకు భగవంతుడే అధిపతి.
1: God is the master of this.
0: శాంతి ఆనందమును ప్రార్థిస్తున్నాను కానీ నేను లౌకికమైన దానికి ప్రార్థించడం.
1: Therefore I pray for peace and bliss, not for worldly
0: అతని పరిపూర్ణమైనటువంటి భక్తుడు ఆంటోనీ.
1: ఆంటోనీ was such a sort of devotee.
0: ఈ విధమైనటువంటి భగవంతుని పరిపూర్ణత్వాన్ని గుర్తించినటువంటి వారు చాలా తక్కువ మందే ఉంటుంటారు.
1: There are very few who know the divinity in him.
0: మీకు అందరికీ తెలుసును.
1: You all know well.
0: త్యాగరాజు పరమ భక్తుడు రామునకు.
1: No, త్యాగరాజు is an ardent devotee.
0: ఎట్టి పరిస్థితులు ఎందైనా కూడాను రామయ్య నామంను వర్చి ఉండేటువంటి వాడు కాదు.
1: ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ హీ నెవర్ లెఫ్ట్ రామాస్ నేమ్.
0: కానీ ఒకనాడు
1: వన్ డే
0: పరీక్షించే నిమిత్తమై రాములే ఈ విధమైనటువంటి యొక్క భావంను కల్పిస్తూ వచ్చాడు.
1: రామ ఇన్ ఆర్డర్ టు టెస్ట్ హిమ్ హీ క్రియేటెడ్ సమ్ థాట్స్ ఇన్ హిమ్.
0: ఒకనాడు భరించుకోలేక చి నా జీవితం ఎందుకు.
1: హీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్. వై షుడ్ ఐ.
0: నాలో భక్తి లేదా లేక రాముల్లో శక్తి లేదా.
1: ఇస్ దేర్ నో డివోషన్ ఇన్ మీ ఆర్ గాడ్ హ్యాస్ నో పవర్.
0: విచారించాడు.
1: ఎంక్వైర్.
0: నేనెప్పుడు రామచింతన తప్ప మరొక చింతన చేయను.
1: ఐ ఆల్వేస్ థింక్ ఆఫ్ రామ.
0: కాబట్టి నాలో భక్తి ఉంది.
1: సో దేర్ ఇస్ డివోషన్.
0: రామ నీలో శక్తి లేదు అని నిర్ణయించుకున్నాడు.
1: అండ్ దెన్ హి డిసైడ్ రామ యు హావ్ నో పవర్. దట్ వాస్ హిస్ డిసిషన్.
0: నాలో భక్తి ఉంది.
1: దేర్ ఇస్ డివోషన్.
0: నీలోనే శక్తి లేదు.
1: దేర్ ఇస్ నో పవర్ ఇన్ యూ.
0: నీవు నన్ను కాపాడటం లేదన్నాడు.
1: యు ఆర్ నాట్ ప్రొటెక్టింగ్ హిమ్ హి సెడ్.
0: తరువాత యోచించాడు.
1: లేటర్ హి థాట్.
0: చీ చీ చీ నేను చాలా పొరపడుతున్నాను.
1: వాట్ ఏ షేమ్ ఇట్ ఇస్ ఐ మిస్టేకెన్.
0: రాముల్లో శక్తి లేదా.
1: దేర్ ఇస్ పవర్ ఇన్ రామ.
0: కాదు కాదు ఉన్నది.
1: Yes, there is.
0: నాలోనే భక్తి లేదు.
1: There's no devotion in me.
0: నా భక్తి చంచలమైనదిగా ఉంటుండాలి.
1: My devotion is wavering.
0: నీలో శక్తి లేకపోతే రామ.
1: రామ, if there's no power in you.
0: కపివారది దాటున.
1: Will that monkey cross the bridge?
0: కలికి రోటగట్టున.
1: Is it possible to bind to the mortar?
0: లక్ష్మీ దేవి వలచున.
1: Will Lakshmi love you?
0: లక్ష్మణుండు కొలచున.
1: Will Lakshmana serve you?

0: That intelligent Bharata, will he ever serve you? The power of Rama is so great.
1: Nee shakti cheppadaniki veelu kaadu Rama.
0: Rama, it's not possible to estimate
1: your power. Lakshmi devi vachi nee paadalu ottutunda?
0: If you have no power, will Lakshmi come and press your feet like that?
1: Sukshamuddhi gala Bharatudu ninnu aneka vidhamuga aaradhana chesi kadabadiki nee paadamulle gateni వర్ధిస్తున్నాడే.
0: విల్ దట్ భరత సర్వ్ యూ? విల్ హి ప్రెస్ యూ ఫీట్?
1: లక్ష్మణుడు ఎలాంటి వాడు? ఆదిశేషుడే.
0: లక్ష్మణ ఇస్ ఆదిశేష హింస.
1: అతను నిరంతరము నిద్రాహారములు మాని నిన్ను సేవిస్తూ ఉన్నాడే.
0: యా సాక్రిఫైస్ హిస్ ఫుడ్ అండ్ డ్రింక్.
1: శక్తి లేకపోతే ఆ కోటి హనుమంతుడు ఇంత పెద్ద లంకను కాల్చేశాడు, ఇంత పెద్ద సముద్రాన్ని దాటాడు.
0: హనుమాన్ హాస్ క్రాస్డ్ దిస్ లంక అండ్ హి వాంట్స్ టు పుట్ ఇట్ ఆన్ ఫైర్.
1: నీ నామమునందే ఇంత మహత్యం ఉండినప్పుడు ఇంకా నీ ఎందెంత ఉండవచ్చు?
0: దట్ ఇస్ ఆల్ ది మిస్టరీ ఇన్ ది పవర్ ఆఫ్ యువర్ నేమ్. దెన్ యూ మస్ట్ హావ్
1: ఒక్క నామములో వల్ల ఇంత శక్తి ఉండినప్పుడు దేహంలో మరింత శక్తి ఉండవచ్చు.
0: సో వెన్ దేర్ సచ్ మైటీ పవర్ ఇన్ ద నేమ్, ద బాడీ మస్ట్ బి హావింగ్ మోర్. రామా, నన్ను
1: క్షమించు అని కోరాడు రామ.
0: అండ్ దెన్ త్యాగరాజ ప్రేడ్ ఫర్ ది ఫాదర్.
1: ఈ విధంగా ప్రతి ఒక్క భక్తుని కూడాను ఒక్కొక్క విధమైనటువంటి యొక్క విశ్వాసం కలిగినప్పుడు తక్షణమే దానికి ఒక షాడో వలె అవిశ్వాసములు కూడా వెంట తగులుతుంటాయి.
0: వెన్ ఎవ్రీ డివోటీ హస్ గాట్ సచ్ ఎ ఫీలింగ్ అండ్ దట్ ద డిస్బిలీఫ్ విల్ ఫాలో లైక్ ఎ షాడో.
1: భగవంతుడిని పూర్తి విశ్వసిస్తారు,
0: దే హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్,
1: కానీ కొన్ని నిమిషాల లోపల దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు.
0: బట్ సర్టన్ టైమ్స్ దే యాక్ట్ ఇన్ ఎ కాంట్రడిక్టరీ వే.
1: కానీ ఎప్పటికీ ఎట్టి విరుద్ధమైన పరిస్థితులు సంభవించినప్పటికీ స్థిరమైనటువంటి రీతిగా నిలిచేటువంటి వాళ్ళు ఏ కొంతమంది ఉంటుంటారు.
0: ఈవెన్ ఇన్ అడ్వర్స్ సిచ్యువేషన్ దర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ థింక్ ఆఫ్ గాడ్.
1: కనుక అట్టి స్థిర భక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వన్ షుడ్ డెవలప్ ద స్టడీ ఫెయిత్,
1: స్థిరమైన బుద్ధిని మనం పెంచుకోవాలి.
0: వన్ షుడ్ డెవలప్ ద స్టడీ మైండ్.
1: అప్పుడే దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వము మనకు చక్కగా అర్థమవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది డివినిటీ క్లియర్లీ.
1: ఈ కృష్ణతత్వం నందు అనంతమైనటువంటి అమోఘమైనటువంటి యొక్క మహిమలతో పాటు విషయములతో పాటు దివ్యత్వాన్ని కూడా నువ్వు ప్రకటిస్తూ వచ్చాడు.
0: ఇన్ ద నేచర్ ఆఫ్ కృష్ణ యు మస్ట్ బి ఫైండింగ్ లార్డ్ ఆఫ్ మిరకల్స్ అండ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ డివినిటీ.
1: ఎక్కడ చూసినా కృష్ణుడే.
0: కృష్ణ ఇస్ ఎవ్రీవేర్.
1: కానీ వారి భావములు పురస్కరించుకుని భగవంతుడు ఆయా తత్వాన్ని అనుభవిస్తూ చేశాడు.
0: గాడ్ ఆల్సో రెస్పాండ్స్ బేసింగ్ ఆన్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్.
1: దైవములో కాదున్నది
0: నథింగ్.
1: దైవ భక్తులు ఎందు ఈ యొక్క పవిత్రమైన భావం ఉండాలి.
0: యాక్చువల్లీ స్పీకింగ్ ద సీక్రెట్ ఫీలింగ్స్ షుడ్ బి దేర్ ఇన్ ద డివోషన్.
1: గంగా నది ఎంత జలమునో ప్రవహింపజేస్తుండాలి.
0: ద రివర్ గ్యాంజెస్ హస్ గాట్ కంటిన్యూస్ ఫ్లో.
1: కానీ ఎవరు ఎంత పాత్ర తీసుకుని పోతారో అంత పాత్రకే ఆ నీరు తీసుకోవచ్చు.
0: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ద కంటైనర్ సో ఇస్ ద లాట్ ఆఫ్ వాటర్ యూ వుడ్ కలెక్ట్.
1: నీవు చిన్నది తీసుకుని పోతే చిన్న వాటర్ జలమే వస్తుంది.

0: If you carry with you a small tumbler, you'll have that much.
1: పాత్ర తీసుకొని పోతే పెద్ద పాత్ర ఇంటికి నీ జలం వస్తుంది.
0: If you take with you a big vessel, you can collect the water in
1: full. ఈ నాడు మనం హృదయం అనేటువంటి పాత్రను విశాలంగా ఉంచుకోవాలి.
0: Therefore we have to widen our hearts, the vessels.
1: దైవత్వం అనేటువంటి ఒక పూజల వల్ల, కేవలం వ్రతముల వల్ల, ఒక విధమైన ఆరాధన వల్ల జరిగేటువంటిది కాదు.
0: Divinity you cannot comprehend by merely worshipping or undertaking rituals.
1: ఇవన్నీ ధ్యానములు, జపములు, యోగములు, తపములు, ఇవన్నీ కూడాను గుడ్ వర్క్స్, మంచి పనులు.
0: The meditation, the penance and the worship, they are all good actions.
1: ఈ పనులకు తగినటువంటి ఫలితం మనకు చిక్కుతుంది.
0: You do get results.
1: కానీ ఇవన్నీ ఆధ్యాత్మికం కాదు.
0: But they have nothing to do with the spirituality.
1: ఏది ఆధ్యాత్మికము?
0: What is spirituality?
1: ఆత్మతో సంబంధమే నిజమైన ఆధ్యాత్మికం.
0: It is only connection, ఆత్మ టు ఆత్మ is the true spirituality.
1: దానిని వదిలిపెట్టి ఏ జపమో, ఏ ధ్యానమో, యోగము చేస్తే ఇవన్నీ తాత్కాలికమైన దానికి తాత్కాలిక ఫలితములే వస్తుంటాయి.
0: Forgetting this main principle of unity, if you undertake certain acts like worship and meditation,
1: ఆత్మ ఒక్కటే సత్యనిత్యమైనటువంటిది.
0: ఆత్మ is only one.
1: సత్యనిత్యమైన ఆత్మను స్మరించినప్పుడే మనకు సత్యనిత్యమైన ఫలితం కూడా చిక్కుతాయి.
0: సో ఆత్మ ఇస్ ది ఓన్లీ వన్ ఎటర్నల్ ట్రూత్ అండ్ యుల్ హావ్ ఎటర్నల్ బ్లిస్ ఇఫ్ యు థింక్ ఆఫ్ ఇట్.
1: కనుకనే సావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు,
0: ఇస్ పర్మనెంట్ వితౌట్ ఎనీ బర్త్ అండ్ డెత్,
1: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు,
0: హిస్ నో బిగినింగ్ అండ్ ఎండ్, హిస్ ఎటర్నల్.
1: తాను చావక పుట్టక చంపబడక,
0: హి డజంట్ కిల్ అండ్ యు కెనాట్ కిల్ హిమ్.
1: సర్వమందును సాక్షి అయి వెలయునందు,
0: హి స్టాండ్స్ యాజ్ అన్ ఎటర్నల్ విట్నెస్ ఇన్ ఆల్.
1: అది అన్నింటి ఎందుకు సాక్షిభూతంగా ఉంటుంటారు.
0: హి స్టాండ్స్ యాజ్ అ విట్నెస్ ఇన్ ఎవ్రీవన్.
1: అది ఏ ఆత్మ?
0: దట్ ఈస్ ఆత్మ.
1: అట్టి ఆత్మతత్వాన్ని, శాశ్వతమైన తత్వాన్ని మనం చింతిస్తూ రావాలి.
0: వి షుడ్ థింక్ ఆఫ్ దట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: అట్టి దానిని విసర్జించి,
0: వి గివ్ అప్ దట్
1: క్షణభంగురమైనటువంటి దానిని మనం ఆశ్రయించి,
0: but we are after momentary
1: కాలమును కూడాను వ్యర్థము గావించుకొని,
0: and we waste time,
1: కాయాన్ని నిరర్థకం చేసుకుంటున్నాం,
0: and we waste our body.
1: ఈ కాయం అనేటువంటిది దేని నిమిత్తమై మనకు వచ్చింది? దివ్యత్వాన్ని పొందే కోసమే వచ్చింది.
0: Human life is given to realize the divinity.
1: అంతేకాని తిరిగి రివర్స్, పశుత్వానికి పోకూడదు.
0: నాట్ టు రిట్రీట్, నాట్ టు గో బ్యాక్ టు దట్ యానిమాలిటీ.
1: ఇప్పుడు చూడండి, భజన చేస్తున్నారు.
0: Now you see, we do bhajans.
1: భజనలు ఎన్ని ట్యూన్స్ తో మారుస్తున్నారు.
0: We change tunes.
1: కానీ భావాన్ని ఏమైనా మార్చుకుంటున్నారా?
0: బట్ ఆర్ యూ చేంజింగ్ యువర్ ఫీలింగ్?
1: భావం మార్చినటువంటి భజన ఎందుకోసం?
0: వితౌట్ ఎ ఫీలింగ్ వై షుడ్ యు డు భజన్?
1: లోపల చూస్తే పశుత్వాలు,
0: యానిమల్ ఫీలింగ్.
1: లోపల చూస్తే మృగగుణాలు,
0: ఇట్స్ ఆల్ యానిమల్ ఫీచర్స్.
1: లోపల చూస్తే దుష్టభావములు
0: ఆర్ బ్యాడ్ థాట్స్.
1: కానీ బయట చూస్తే నామస్మరణలు.
0: బట్ ఎక్స్టర్నల్లీ వి చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: కనుకనే లోపల ఉండినటువంటి భావములు ఏకించిత్తైనా మారటం లేదు.
0: ది ఇన్నర్ ఫీలింగ్ హ్యాస్ నాట్ బీన్ చేంజ్డ్ ఈవెన్ ఇట్ వేస్.
1: భావములు మారినప్పుడే భజన చేసినందుకు సార్థకము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద పర్పస్ ఆఫ్ భజన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ వెన్ వీ చేంజ్ ది.
1: మనుషులు మారితే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ నో యూజ్ ఇఫ్ హ్యుమానిటీ చేంజెస్.
1: మనసులు మారాలి.
0: ద మైండ్ షుడ్ చేంజ్.
1: మనసులు మారినప్పుడే మాధవత్వం అనేటువంటి మనలో ఆవిర్భవిస్తుంది.
0: వెన్ వన్స్ ద మైండ్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ యు కెన్ నో మాధవత్వ డివినిటీ.
1: కనుకనే మనం భజన చేస్తున్నాము.
0: సో వీ డు భజన్.
1: ఈ భజన్ అన్ని కూడా కేవలము బాహ్యమైనటువంటి రాగతాళ భావంతో కూర్చున్నామే కానీ నిజమైనటువంటి హృదయంతో చేరటం లేదు.
0: భజన్ ఆర్ ఎక్స్టర్నల్ యాక్టివిటీస్. వీ గో బై ద ట్యూన్.
1: ఈ విధమైనటువంటి భజనలు ఎన్ని సంవత్సరం చేసినప్పటికీ అది టేప్ రికార్డ్ మాదిరిగా పోతుంటుంది.
0: వీ మే డూ భజన్స్ ఇయర్స్ అండ్ ఇయర్స్.
1: హృదయాన్ని మార్పు గావించాలి.
0: ద హార్ట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
1: ఆ హృదయంలో పవిత్రమైన భావములు రావాలి.
0: దేర్ షుడ్ బి సీక్రెట్ థాట్స్ ఇన్ ద హార్ట్.
1: దుష్ట భావములు, దుష్ట చింతనలు దుర్భావం చేత మనసు నింపుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ వికెడ్ థాట్స్, వికెడ్ ఫీలింగ్స్.
1: భావము ఎంత మంచిదంటే అంత పవిత్రమైనటువంటి భావములు రావాలి.
0: వి షుడ్ హావ్ సీక్రెట్ థాట్స్ దేర్.
1: ఆ భావము నీలో ఉంటే రాగములు ఆటోమేటిక్ గా జరిగిపోతుంది.
0: వన్స్ దేర్ సీక్రెట్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్, నేచురల్లీ యుల్ గెట్ ద ట్యూన్ ఆటోమేటిక్.
1: భజనలు చేసేటువంటి వారు భావాలను మార్చుకోండి.
0: దేర్ఫోర్ దోస్ దట్ డు భజన్స్ మస్ట్ చేంజ్.
1: భావం మార్చకుండా భజన చేస్తుంటే అంత ఆర్టిఫిషియల్ గానే కనిపిస్తుంటారు.
0: వితౌట్ ట్రాన్స్ఫర్మేషన్ భజన్స్ బికమ్ జస్ట్ ఆర్టిఫిషియల్.
1: వరే, ఎంతమంది ఉన్నారు ఇక్కడ?
0: So many are here.
1: ఇన్ని వేల మంది ఉంటున్నప్పుడు,
0: థౌజండ్స్ ఆర్ హియర్.
1: నా పాట యొక్క ప్రభావము ఇంత వేల మంది లోపల ఎవరినైనా ఒక హృదయాన్ని ఆనందపరుస్తుందా?
0: విల్ మై సాంగ్ మేక్ ఎనీబడి ఫీల్ హ్యాపీ
1: అనేటువంటి విషయాలను ఎవరు చేయటం లేదు.
0: నో వన్ ఇస్ థింకింగ్ దట్ వే.
1: తన భావమే, తన యొక్క సంకల్పమే, తన రాగమే తాను చూసుకుంటున్నాడు. ఎవరి కోసం పాడుతున్నావు ఇక్కడ?
0: హీ కాన్సన్ట్రేట్స్ ఆన్ హిజ్ ఓన్ ఫీలింగ్, ఆన్ హిజ్ ఓన్ థాట్, ఆన్ హిజ్ ఓన్ ట్యూన్. దెన్ ఫర్ హూ?
1: అందరూ వినడానికి చెవులు ఉంటున్నాయి.
0: ఆల్ ఆర్ హియర్ టు లిసన్.
1: కనుక అందరి కోసము తగినటువంటి పాటను మనం పాడాలి.
0: సో యూ షుడ్ సింగ్ సో దట్ ఎవ్రీబడీ
1: అందరి హృదయాన్ని ఊపాలి.
0: యూ షుడ్ మెల్ట్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీబడీ.
1: అట్టి లేకుండా నాకు తెలిసినటువంటి పాటని నేను చెప్పాలనుకుంటే ఇది సాధ్యమా? ఇలాంటి పాటలు ఎందుకు చెప్పాలి?
0: ఇఫ్ యూ డిసైడ్ టు సింగ్ ద సాంగ్ నోన్ టు యూ దెన్ వై షుడ్ యూ సింగ్ ఇట్ ఆల్?
1: ఇది స్వార్థము స్వార్థము స్వార్థము.
0: ఇట్ ఇస్ అటర్ సెల్ఫిష్.
1: ఈ స్వార్థం కోసం నువ్వు పాడేటువంటి నీ రూమ్ లో నువ్వు కూర్చొని పాడుకో.
0: ఇఫ్ యూ ఆర్ సో సెల్ఫిష్ బెటర్ యూ సింగ్ ఇన్ యువర్ రూమ్.
1: కనుక నీ పబ్లిక్ లో వచ్చినప్పుడు పది మందికి కూడా అవసరమైనటువంటిది ఈ యొక్క భజన ద్వారా పది మంది హృదయాన్ని కూడా ఆనందపరిచేటువంటి భావాలతో మనం పాడాలి.
0: సో యాజ్ వీ సింగ్ ఇన్ పబ్లిక్ we should make the hearts of all those the entire
1: gathering. ఈ భజన అనేటువంటిది గురు నానక్ ప్రారంభించాడు.
0: The community singing is started by Guru Nanak.
1: అందరూ చేరి ఒక్క విధమైనటువంటి ఒక భావంతో కూడి పాడాలి.
0: ఆల్ జాయిన్ ఇన్ కోరస్ విత్ వన్ ఫీలింగ్.
1: అలాంటిది లేదు ఇక్కడ ఇప్పుడు.
0: దట్ సార్ట్ ఆఫ్ థింగ్ ఇస్ మిస్సింగ్ టుడే.
1: ఎవరి పాటికి వారు పాడుకుంటూ పోతే
0: ఇఫ్ ఈచ్ వన్ సింగ్స్ ఇన్ హిస్
1: ఓన్ ఎవరి కోసం పాడావు నీవు?
0: దెన్ వై
1: ఆర్ యు కోసమే పాడావు?
0: యు ఆర్ సింగింగ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: 10 మంది కోసం కాదు ఇది.
0: నాట్ ఫర్ ద పబ్లిక్.
1: కనుకనే ఈ యొక్క సమావేశాన్ని పురస్కరించుకొని సమయ సందర్భాన్ని పురస్కరించుకుని మన భజనలు కూడాను అంత ఉల్లాసాన్ని అందించేటువంటి పాటలుగా మనం పాడాలి.
0: బేసింగ్ ఆన్ ది కాంగ్రిగేషన్ అసెంబ్లీ ద గ్యాదరింగ్ అండ్ అకేషన్ వీ షుడ్ సింగ్ అప్రోప్రియేట్ సాంగ్.
1: కనుకనే ప్రతి సత్కర్మల యందు కూడాను ఒక విధమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి శక్తి ఉంటున్నది.
0: దట్ ఫర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ క్యారీస్ విత్ ఇట్ ద లైఫ్ సస్టైనింగ్ ప్రిన్సిపల్.
1: అట్టి ప్రాణ సమానమైనటువంటి యొక్క బిజీ లేనప్పుడు పాడి ప్రయోజనమేమి?
0: వితౌట్ దట్ లైఫ్ సస్టైనింగ్
1: చేసి ప్రయోజనం ఏమిటి? సూచి ప్రయోజనం ఏమిటి? చెప్పి ప్రయోజనం ఏమిటి? అన్నింటి ఎందుకు పరిపూర్ణత్వం అనేటువంటి దాన్ని మనం పెంచుకోవాలి.
0: దట్ ఫర్ వీ షుడ్ గ్రో మోర్ అండ్ మోర్ ఇన్ పర్ఫెక్షన్.
1: భగవంతుడు నా హృదయం అనేదే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ మై హార్ట్.
1: కబీర్ దాస్ చెప్పాడు.
0: కబీర్ దాస్ సెడ్,
1: రామా
0: రామా,
1: నేను ధ్యానం చేయలేను.
0: ఐ కాంట్ మెడిటేట్.
1: నేను జపము చేయలేను.
0: ఐ కాంట్ డూ జప.
1: యోగము ఆచరించలేను.
0: ఐ కాంట్ ప్రాక్టీస్ యోగ.
1: కానీ దీంతో నిన్ను నేను పట్టలేను.
0: సో ఐ కాంట్ క్యాచ్ హోల్డర్.
1: కానీ ఒక్కటి మాత్రం నా దగ్గర ఉంటుండాలి.
0: బట్ వన్ ఐ హావ్.
1: ఆ సూత్రం చేత నిన్ను కట్టివేయగలను.
0: విత్ దట్ ప్రిన్సిపల్ ఐ కెన్ బైండ్ యూ.
1: ఏమిటి ఆ సూత్రము?
0: వాట్ ఇస్ దట్ ప్రిన్సిపల్?
1: అది నా ప్రేమ సూత్రము.
0: దట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమ చేతనే నిన్ను కట్టివేయగలను.
0: ఐ కెన్ బైండ్ యూ విత్ దట్ లవ్.
1: ప్రేమకు వశమైనట్టుగా భగవంతుడు దేనికి వశం కాడు.
0: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద లవ్ ఓన్లీ.
1: ప్రేమకే భగవంతుడు వశమవుతాడు.
0: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్
1: టు ద లవ్. ప్రేమ లేకుండా ఎన్ని గానములు చేసి ప్రయోజనమే?
0: వితౌట్ లవ్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ సింగింగ్?
1: ఎన్ని భజనలు చేసి ప్రయోజనమే?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ భజన్?
1: ఎన్ని పూజలు చేసి ప్రయోజనమే?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ వర్షిప్?
1: అన్నింటికీ ప్రేమ అనేటువంటి ఒక ప్రాణము.
0: లవ్ ఇస్ లైఫ్.
1: కనుకనే ఆ ప్రాణ సమానమైనటువంటి యొక్క ప్రేమను మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ లవ్ విచ్ ఇస్ అవర్ లైఫ్.
1: అందుకోసమనే గోపికలు చెప్తూ వచ్చారు.
0: సో గోపిక సెడ్,
1: ఓ కృష్ణ
0: ఓ కృష్ణ,
1: నా యొక్క హృదయం అనేటువంటిది మరుభూమిగా తయారైపోయింది.
0: మై హార్ట్ హాస్ బికమ్ ఎ బారన్.

0: sing in such a way that all the words flow with a full of nectar.
1: Matalaadu maamukunda manasu teeragam.
0: O Lord Krishna, talk to us so sweetly so that our heart would be full of
1: Veda
0: love.
1: Saramanta jesi.
0: Collecting the essence of Veda.
1: Nada brahmamuganu maachi.
0: Transforming into sound.
1: Venu vandu tirugamosi.
0: Feeling the whole murali, the flute.
1: Gana roopamuganu maachi.
0: And changing into the form of
1: your Vata paadu ma Krishna.
0: Oh Krishna, sing for us.
1: Niyokka వేద సారమే గానముగా మార్చి ఈ వేణువునందు అటు ఇటు తిరిగిపోసి ఆనందాన్ని ఒలికించేటట్టుగా నీవు పాట పాడు కృష్ణ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఎసెన్స్ ఆఫ్ వేద దట్ ఈస్ జస్ట్ పర్కులేటింగ్ త్రూఅవుట్ దిస్ ఫ్లూట్ అండ్ మురళి అండ్ యూ సింగ్ రిఫ్లెక్టింగ్ ది ఎసెన్స్.
1: ఏది ఈ మురళి?
0: వాట్ ఈస్ దట్ మురళి?
1: మురళికి ఎన్ని రంధ్రములు?
0: హౌ మెనీ ఓపెనింగ్స్?
1: నవరంధ్రములు. నవరంధ్రము.
0: ఇట్ హస్ గాట్ 9 ఓపెనింగ్స్.
1: మన దేహమే మురళి.
0: అవర్ వెరీ బాడీ ఇస్ మురళి.
1: ఇది నవరంధ్రములతో కూడినటువంటిది.
0: ఇట్ హస్ గాట్ 9 పోర్ట్స్ ఓపెనింగ్స్.
1: అయితే
0: దెన్
1: ఈ వేణువునందు మధ్యలో ఏ మాత్రం కూడా ఏది అడ్డు రాకూడదు.
0: బట్ దిస్ ఫ్లూట్ ఇట్ ఇస్ నో ఆబ్స్టకల్ దేర్ ఇన్ సైడ్.
1: ఇది ఏ మాత్రం ఏ పదార్థం అడ్డు వచ్చినా ఇది సుస్వరంగా ఉంటుండదు.
0: దేర్ ఇస్ నో మ్యాటర్ ఇన్ సైడ్ ఎ ఫ్లూట్.
1: కనుక నా యొక్క దేహమనేటువంటి మురళి లోపల ఏ వాంఛలు అనేటువంటివి అడ్డు లేకుండా దీన్ని నీవు మురళిగా భావించుకుని వాయించమని చెప్పింది.
0: ఓ గాడ్, మేక్ దిస్ బాడీ ద యువర్ ఫ్లూట్ విదౌట్ ఎనీ డిజైర్ ఇన్ సైడ్.
1: కనుక మా హృదయాలు పవిత్రము గావించమని కోరినటువంటి వారు గోపికలు.
0: గోపికాస్ ప్రేడ్ లార్డ్ టు సాంక్టిఫై దర్ హార్ట్స్.
1: కానీ కలి ప్రభావము చేత నేడుకును అనేక మంది భక్తి శ్రద్ధంత కలిగిన వారు కలరు.
0: దో ఇన్ స్పైట్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి,
1: ఈ భక్తి ప్రపంచం అన్ని కూడాను దివ్యమైన భావముతో రూపొందాలి.
0: ద డివోషన్ అండ్ సిన్సరిటీ షుడ్ బి డివైన్ టోటలీ.
1: ఏదైనా పర్వకాలం వచ్చినప్పుడు మాత్రము ఈ పవిత్రమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
0: బట్ ఆన్ ఫెస్టివల్స్ వీ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
1: రెండవ దినమే ఈ భావాలు మారుగైపోతాయి.
0: ఆన్ ది ఫాలోయింగ్ డే దే ఆర్ గాన్.
1: ప్రతి క్షణము కూడాను దివ్యమైన క్షణమే.
0: ఎవ్రీ మూమెంట్ ఇస్ సీక్రెట్ ఫర్ దట్
1: మ్యాటర్. ప్రతి దినము కూడాను పవిత్రమైన దినమే.
0: ఎవ్రీ డే ఇస్ సీక్రెట్.
1: క్షణ క్షణం కూడా పవిత్రమైనటువంటిది.
0: మూమెంట్ టు మూమెంట్ దే ఆర్ సీక్రెట్.
1: అట్టి పవిత్రమైన భావం చేతనే మనం పవిత్రమైన దివ్యత్వాన్ని పొందాలి.
0: విత్ ద సీక్రెట్ థాట్స్ వీ కెన్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
1: దైవం సర్వత్రా ఉంటుండాడు.
0: గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావృతి.
0: God is present all over, all heads.
1: ఎక్కడ చూసినా భగవంతుడే ఉన్నది.
0: And you find God everywhere.
1: భగవంతుడు లేని స్థానం లేదు.
0: దేర్ నో ప్లేస్ వేర్
1: ఐతే నీవు దానిని చూడటం లేదు.
0: బట్ యెట్ యు ఆర్ నాట్ ఫైండింగ్.
1: ఏమి చూస్తున్నావయ్యా? నేను మనుషులు చూస్తున్నాను.
0: యు సీ దట్ యు వాచ్ ఎ మ్యాన్ దేర్.
1: ఆ మనుషుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు.
0: బట్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ హస్ గాట్
1: ఇన్ హిమ్. నీవు మనిషి రూపాన్ని చూస్తున్నావు కానీ ఆ మనిషిలో ఉన్నటువంటి మాధవుణ్ణి చూడటం లేదు కదా.
0: యు సీ ది ఫామ్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ బట్ యు డోంట్ సీ ద ఫీలింగ్.
1: ఆ మాధవత్వమే లేకపోతే మనిషి ఎట్లా నిలిచగలిగాడు?
0: వితౌట్ ది డివినిటీ హౌ డు యు ఫైండ్ ద మ్యాన్ ఎగ్జిస్టింగ్?
1: నీ చుట్టూ గాలి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎయిర్ అరౌండ్ యు.
1: కానీ నీ కంటికి కనిపించదు.
0: బట్ యు డోంట్ సీ దట్.
1: నీ చేతికి చిక్కదు.
0: యు కాంట్ క్యాచ్.
1: కానీ గాలి లేదంటావా?
0: బట్ కెన్ యు డినై?
1: గాలి లేకపోతే నీవు ఎట్లా ఉండగలిగావు?
0: వితౌట్ ఎయిర్ హౌ డు యు లివ్?
1: గాలి ఉంది.
0: దేర్ ఇస్.
1: నీకు కనిపించదు.
0: యు డోంట్ సీ.
1: నీ చేతికి చిక్కదు.
0: యు కాంట్ క్యాచ్.
1: అట్లనే దైవం నీ చుట్టూ ఉన్నాడు.
0: లైక్ వైజ్ గాడ్ ఇస్ అరౌండ్ యు.
1: కంటికి కనిపించదు.
0: You don't see him.
1: చేతికి చిక్కడు. ఎప్పుడు నీకు దక్కుతాడు?
0: When you let him.
1: నిర్మలమైనటువంటి హృదయం కలిగినప్పుడు నీ లోపలనే ప్రవేశిస్తాడు.
0: And once you have pure heart, God will step in.
1: కనుకనే పవిత్రమైనటువంటి యొక్క హృదయాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: So we should develop sacred heart.
1: ఏది పవిత్రమైనది?
0: What is that sacred?
1: అందరి ఎందు కూడాను దైవత్వం ఉన్నదనేటువంటి ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
0: The feeling of oneness that God is present in all, that is the real.
1: ఎవరిని దూషించినా ఇది భగవంతుని దూషించినట్టుగా ఉండాలి.
0: Whomsoever you accuse,
1: ఎవరిని ప్రేమించినా ఇది భగవంతుని ప్రేమించినట్టుగా ఉండాలి.
0: Whomsoever you love, it amounts to love of God.
1: ఇది నిజమైనటువంటి సాధుత్వము అన్నారు.
0: This is real piousness.
1: పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
0: To protect the pious people.
1: సాధువులు అంటే ఏమిటి? కాషాయవస్త్రం వేసుకున్నవాడు ఆ సాధువు?
0: Do you think a pious man is the one with ochre robes?
1: అతని కాదు సాధువు.
0: No.
1: సాధుత్వం కలిగినటువంటి వాడు సాధువు.
0: ద వన్ విత్ పయస్ క్వాలిటీ ఇస్ పయస్ మ్యాన్. సాధువు
1: పవిత్రమైన హృదయం కలిగేవాడే సాధువు.
0: ద వన్ విత్ సీక్రెట్ హార్ట్ ఇస్ సాధువు.
1: గుడ్డను మార్చుకున్నాడు కానీ గుణమును మార్చుకోలేదు.
0: హి హస్ చేంజ్డ్ ఓన్లీ ద డ్రెస్ బట్ నాట్ ద క్వాలిటీ.
1: కనుకనే మనము హృదయాన్ని మార్చుకోవాలి.
0: వి షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ హార్ట్.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క తత్వము.
0: దట్ ఇస్ ది ట్రూ థింగ్.
1: మనం చేసే సర్వ కర్మలు కూడాను దైవత్వానికి సమీపించేటువంటివి.
0: All our activities take us near God.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు మనం ఏ మాత్రం కూడా చెడులో ప్రవేశించము.
0: When once we know the truth, we'll never resort to bad activity.
1: కృష్ణుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: కృష్ణ ఇస్ ఆల్ ప్రెజెంట్.
1: కృష్ణ అంటే ఏమి అర్థం?
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కృష్ణ?
1: దీనికి మూడు అర్థములు ఉంటున్నాయి.
0: ద వర్డ్ కృష్ణ హస్ త్రీ మీనింగ్.
1: కృషితి ఇది కృష్ణ అన్నాడు.
0: ద ఫస్ట్ కృషితి ఇది కృష్ణ.
1: కృషి అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ కృషి?
1: భూములు దున్ని దుక్కు చేయటమే కృషి.
0: దట్ ఇస్ టిల్లింగ్ ద ల్యాండ్ ఇస్ కృషి.
1: అన్నా ఏమిటి? హృదయమే ఒక క్షేత్రము.
0: ద హార్ట్ ఈస్ ద ఫీల్డ్.
1: ఈ హృదయం అనేటువంటి క్షేత్రము లోపల అనవసరమైన మొక్కలంతా కూడా తీసి పారవేయాలి.
0: ద హార్ట్ విచ్ ఇస్ ద ఫీల్డ్ హ్యాస్ గాట్ సో మెనీ వీడ్స్ అన్నెసరీ.
1: అనేక దుష్టభావములైనటువంటి పొదలంతా కూడా ఇందులో ప్రవేశించాయి.
0: దర్ వీడ్స్ అండ్ షబ్స్ ఆఫ్ వికెట్ థాట్స్ దేర్.
1: ఈ బుషెస్ అంతా మనం తీసి పారవేయాలి.
0: ఆల్ ది బుషెస్
1: మస్ట్ బి ప్రేమతో నింపాలి.
0: ఫిల్డ్ విత్ లవ్.
1: ఈ భగవత్ నామం అనేటువంటి విత్తనం నాటాలి.
0: అండ్ వి షుడ్ సో ది సీడ్స్ ఆఫ్ లవ్.
1: కృషితి ఇతి కృష్ణ.
0: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ కృషి.
1: తర్వాత కర్షతి ఇతి కృష్ణ.
0: సెకండ్ కర్షతి ఇతి కృష్ణ.
1: కర్ష అనగా ఏంటి? ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ ఇస్ ద వన్ హూ అట్రాక్ట్.
1: మాటలతో, పాటలతో, ఆటలతో, అన్ని రకములుగా కూడాను సర్వులను ఆకర్షిస్తూ వచ్చాడు.
0: కృష్ణ అట్రాక్ట్ ఎవ్రీబడి బై హిస్ వర్డ్, బై హిస్ ప్లే, బై హిస్ మ్యూజిక్.
1: కనుకని ఆకర్షించేటువంటి శక్తి సర్వులు ఎందు ఉంటుండాలి.
0: దట్ మ్యాగ్నెటిక్ పవర్ అట్రాక్షన్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్.
1: అందరూ కృష్ణ స్వరూపులే.
0: సో ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ కృష్ణ.
1: ఇంకా కుష్టీతి కృష్ణ.
0: నెక్స్ట్ కుష్టీతి కృష్ణ
1: అనగా ఆనందమనే మనం కోరుతున్నాము.
0: వీ వాంట్ టు బి బ్లిస్ఫుల్.
1: నిరంతరం కూడా ఆనందం కావాలని ఆశిస్తున్నాము.
0: వీ వాంట్ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్.
1: కాబట్టి దైవం మీలో ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ఇన్ యూ.
1: దైవం ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
0: గాడ్ వాంట్స్ యూ టు బి.
1: ఈ ఆనందమే నీవై ఉంటున్నావు.
0: అండ్ యువర్ ఎంబాడీమెంట్.
1: నీవై కూడా నీవు దాన్ని గుర్తించుకోలేకపోతున్నావు.
0: యట్ యూ డు నాట్ నో దాట్.
1: కనుక నీ ఆనందాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద బ్లిస్ విత్ ఇన్.
1: ఎక్కడైనా మనం వెళితే మానవుని యొక్క స్వభావము ఆనందమయమే.
0: యు మే గో ఎనీవేర్. ద నేచర్ ఆఫ్ హ్యూమన్ హ్యూమానిటీ.
1: ఎవరినైనా చూసినప్పుడు పో, వాడు ఆనందంగా ఉంటే ఎందుకయ్యా నువ్వు ఆనందంగా ఉన్నావు, ఎందుకు ఏడ్చడం లేదని ఎవరన్నా అడుగుతారా?
0: ఇఫ్ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ ఫైండ్ దెమ్ హ్యాపీ యు డోంట్ ఆస్క్ వై యూర్ హ్యాపీ, వై డోంట్ యూ క్రై.
1: ఎవడైనా ఏడుస్తుంటే అందరు గుంపు చేరుతారు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని ప్రశ్నిస్తారు.
0: ఇఫ్ ఎనీవన్ క్రైస్ ఎవ్రీబడీ వుడ్ అసెంబుల్ గ్యాదర్ రౌండ్ హిమ్ అండ్ ఆస్క్.
1: అనగా ఏడుపు వాణి సహజం కాదు.
0: క్రయింగ్ ఈజ్ నాట్ ఎ నేచురల్ క్వాలిటీ.
1: కనుక అందరూ గుంపుగా చేరి వాణి ఏడ్చడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
0: సో ఆల్ గ్యాదర్ దేర్ అండ్ ఆస్క్ ఇన్ ద రీజన్ బిహైండ్ హిమ్.
1: ఆనందం వాణి సహజమే.
0: బ్లిస్ ఇస్ ద నేచురల్ క్వాలిటీ.
1: కాబట్టి ఆనందంగా ఉంటే ఎవరు ప్రశ్నించరు.
0: ఇవన్ ఈస్ హ్యాపీ నోబడీ విల్ క్వశ్చన్ వై యు ఆర్.
1: నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండాలి, ఇదే మన యొక్క సహజం.
0: So we should be happy continuously. That's our natural quality.
1: ఎందుకు ఇది ఆనందంగా ఉండాలి? ఆత్మస్వరూపుడు నీవై ఉన్నావు.
0: వై షుడ్ యూ హ్యాపీ? యూ ఆర్
1: బి హ్యాపీ.
0: సో బీ హ్యాపీ ఆల్వేస్.
1: ఎప్పుడు చూసినా గానీ ఆనందంగా ఉంటుండు.
0: యూ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
1: ఏ మాత్రం కూడా నీవు విచారానికి అవకాశం ఇవ్వద్దు.
0: నెవర్ బి వరీడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: విచార పడితేప్పుడు నీవు యోచించే భగవంతునికి విచారం ఉందా? లేదు. కాబట్టి నేను భగవత్ అంశము, నేను విచార పడకూడదు అని నిర్ణయం చేసుకో.
0: ఇన్ మూమెంట్స్ ఆఫ్ వరీ యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్, వరీ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్. గాడ్ విల్ నెవర్ బి వరీడ్. సో దేర్ ఫోర్ లెట్ మీ నాట్ వరీ.
1: చింత చేసే సమయంలో భగవంతునికి చింత ఉందా? లేదు.
0: When you go and get feeling sad, do you think you
1: should భగవంతుని అంశమే నేను
0: అండ్ ది స్పార్క్ ఆఫ్ గాడ్?
1: ఈ చింత ఉండకూడదు.
0: సో థాట్ యాంగ్జైటీ షుడ్ నాట్ బి.
1: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన పోలికలంతా మనం చేసుకున్నప్పుడు మనలో ఆనందం ఉట్టి పడుతుంది.
0: When you entertain such sacred thoughts, you will be blissful.
1: ఈ విధంగా సాధన చేస్తూ పోయినప్పుడే మనం సరి అయినటువంటి స్థితిని పొందుతాం. కానీ సాధన సాధన అని చెప్పిన జపమాల తిప్పుకుంటూ పోతే ప్రయోజనం లేదు.
0: వీ షుడ్ ప్రాక్టీస్ ఇన్ దిస్ డైరెక్షన్ రీచ్ ద గోల్, నాట్ మియర్లీ క్యారింగ్ ద టాలిస్మాన్ ఆర్ జపమాల. చేస్తున్నారు
1: భావాలు మార్చడం లేనట్టుగా జపం తిరుగుతుండాలి మాల, కానీ బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది.
0: బట్ వీ హ్యావ్ ఆన్ హ్యాండ్ జపమాల టాలిస్మాన్, బట్ ద మైండ్ గోస్ అరౌండ్ ద స్ట్రీట్స్.
1: ఏం ప్రయోజనం వచ్చింది?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దాట్?
1: కనుక నేను మొట్టమొదట మనసును పవిత్రమైన రీతిగా పెట్టుకో.
0: ఫస్ట్ వీ షుడ్ మేక్ అవర్ మైండ్.
1: ఏ పని చేసినా
0: వాట్ ఎవర్ మే బి డన్
1: అంతా భగవత్ కార్యంగానే భావించు.
0: ఎవ్రీథింగ్ షుడ్ బి కన్సిడర్డ్ యాస్ గాడ్స్ వర్క్.
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని విశ్వసించు.
0: ఆల్ వర్క్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్ యాస్ టు ప్లీజ్.
1: నాది నీది అనేటువంటిది లేదు ఇక్కడ.
0: నథింగ్ షుడ్ బి ఐడెంటిఫైడ్.
1: అంతా తనది.
0: ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్.
1: ఏ విధంగా హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ అన్నిటిని వదిలిపెట్టి ట్రాన్స్ఫర్ అయిపోతానని వెళ్ళిపోతుంటారు చూడు, అట్లా మనం అన్ని వదిలిపెట్టి పోవాల్సింది.
0: జస్ట్ యాస్ హెడ్ మాస్టర్ అండ్ ప్రిన్సిపల్ వుడ్ లీవ్ ద క్యాంపస్ ఆన్ ట్రాన్స్ఫర్.
1: నీవి కాదే.
0: Because they don't belong to you.
1: నిన్ను ఒక విధమైనటువంటి ఒక సాక్షిభూతిగా పెట్టాడు.
0: యూఆర్ ఓన్లీ దేర్ యాజ్ అ గార్డెన్, యాజ్ అ విట్నెస్.
1: అంతేకాని ఇవంతా నీవి కాదు.
0: దే డోంట్ బిలాంగ్.
1: నీ వచ్చే సమయంలో తీసుకురాలేదు.
0: యూ ఆర్ నాట్ బ్రాట్ దెమ్ యాజ్.
1: నీ పోయే సమయంలో తీసుకుని పోవు.
0: అండ్ యూ కెనాట్ టేక్
1: దెమ్. మధ్యలో పెట్టాడు భగవంతుడు ఇవన్నీ.
0: గాడ్ హస్ బ్రాట్ దెమ్. ఇవంతా
1: బాధ్యతని ఇచ్చాడు.
0: నీ
1: పని చేసుకోమని చెప్పాడు.
0: యూ వాంటెడ్ టు డు యువర్ డ్యూటీ.
1: సక్రమంగా చేయవలసింది.
0: అండ్ యూ హావ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ క్లియర్లీ.
1: అంతేగాని ఇది భగవంతుని యొక్క సందేశము.
0: దిస్ ఇస్ ది మెసేజ్ ఆఫ్ గాడ్.
1: ఈ సందేశాన్ని మనం శిరసా వహించి మనం పాటించాలి.
0: బట్ ఫాలో ది మెసేజ్ ఆఫ్ గాడ్ క్లియర్లీ.
1: ఆ విధమైనటువంటి భావాన్ని పొందినప్పుడే నిజమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం అనుభవించగలము.
0: When once we have that feeling, we can experience the true divinity.
1: ప్రేమస్వరూపులారా,
0: embodiments of love.
1: భగవంతుడు ప్రేమ తప్ప మరొకటి లేదు.
0: God is love.
1: భగవంతుడికి ఇచ్చేటువంటిది కూడా మరొకటి లేదు.
0: There's nothing more that God gives you.
1: కలుగని గోపికలు కూడా చెప్పారు.
0: Gopikas also said.
1: ఏ హృదయమును సగితివు ఈసెమాకు.
0: Oh God, that heart you have given us.
1: మగిడి దానిని అర్పింతు మహితమూర్తి.
0: We offer the same heart back to you, O God.
1: పరగ వేరేమి దెత్తు నీ పాద అర్చనకును.
0: What else can I bring and offer you?
1: అంజలగిటింతు అందుకోవయ్య నీవు.
0: All my namaskar salutations kindly.
1: ఏదిచ్చావో అదే నీకు ఇస్తున్నాను.
0: I give you the same thing you have given me.
1: నేను తెచ్చుకున్నది ఏమీ లేదు.
0: I have not brought anything.
1: అంత నీవిచ్చింది.
0: Everything
1: నీవిచ్చింది నీకే ఇస్తున్నాను.
0: I'm just giving you that what you have given me earlier.
1: ఈ పవిత్రమైన భావమే భగవంతునికి నిజమైనటువంటి అర్పితము.
0: That sacred thought is the true offering.
1: భగవంతునికి ఇంత పెట్టాను అంత పెట్టాను చెప్పి అనుకోకూడదు.
0: Never think that you have given so much to God.
1: ఓ నేను 500 మందికి అంత అన్నం పెట్టించాను.
0: I fed 500 people.
1: 500 మందికి చీరలు ఇచ్చాను.
0: I distributed sarees to 500
1: మందికి పంచలు ఇచ్చాను.
0: I distributed clothes to 500.
1: ఇంతంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పుకో గానీ భగవంతునికి చెప్పొద్దు.
0: All this need to be stated to the income tax officer, not to God.
1: గాడ్ చెప్పవలసింది ఏ భావంతో ఇచ్చాను అనేటువంటిది నీవు యోచించాలి.
0: యూ షుడ్ ఆల్వేస్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద థాట్ ద స్పిరిట్ బిహైండ్ దట్ ఆఫరింగ్.
1: ప్రేమ భావంతో ఇంత తులసి దళాన్ని ఇచ్చినా కూడా అదే గొప్పదిగా మారుతుంది.
0: విత్ ది ఫీలింగ్ ఆఫ్ లవ్ ఈవెన్ ఇఫ్ యూ ఆఫర్ ద లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్ ఇట్స్ ఎనఫ్.
1: ప్రేమతో ఇవ్వాలి. ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క విలువ.
0: యూ షుడ్ ఆఫర్ విత్ ఆల్ లవ్. Because it's made.
1: ప్రేమ లేకుండా ఏమి చేసినా గానీ ప్రయోజనం లేదు.
0: Without love, whatever you may do, it's all
1: useless. హృదయపూర్వకంగా నీవు అర్పితం చేయాలి.
0: You should do it wholeheartedly.
1: ఇదే నిజమైనటువంటి యొక్క భగవత్ అర్పితము.
0: This is the true offering to God.
1: ఎందుకనగా నీవు కూడా నువ్వు ప్రేమ స్వరూపుడు కావాలి.
0: You should also become the embodiment
1: of love. బ్రహ్మైవ భవతి.
0: It's all known as the Brahman.
1: ఏమి స్మరిస్తావో నీవు ఆ రూపాన్ని పొందుతావు.
0: As you think, so you become.
1: డార్విన్ అట్నే అయ్యాడు.
0: డార్విన్ బికేమ్ లైక్ దాట్.
1: ప్రహ్లాదుడు అట్నే అయ్యాడు.
0: సో ఆల్సో ప్రహ్లాద.
1: నారదుడు అట్నే అయ్యాడు.
0: సో ఆల్సో నారద.
1: వాల్మీకి ఆ విధంగానే మారాడు.
0: వాల్మీకి బికేమ్.
1: కానీ ఎందుకోసం ఆ చింతన చేసి చేసి తిరిగి తానుగానే మారిపోతుంటాడు.
0: కాన్స్టెంట్ థింకింగ్ మేడ్ దెమ్ రీచ్ దట్ హైట్.
1: మనం కూడా నిరంతరం కూడా ఏ నామం నీకు ఇష్టమో ఏ రూపం నీకు ఇష్టమో ఆ రూపనామంలో నీ యొక్క జీవితమును అంకితం గావించాలి.
0: డెడికేట్ యువర్ లైఫ్ చాంటింగ్ ద నేమ్ దట్ యు లైక్.
1: నీవు చేయవలసిన పనులన్నీ నీవు చేసుకో.
0: డూ యువర్ ఆల్
1: నీ పనులు ఏమాత్రం కూడా నీ వదలనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్
1: ఎనీథింగ్. అందువల్లే మామను స్మర యుద్ధచ యుద్ధం చేస్తూ కూడా నన్ను స్మరించమన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ సెడ్ ఈవెన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వార్ఫేర్ కృష్ణ వాంటెడ్ అర్జున టు థింక్.
1: నీవు ఆఫీస్కి వెళ్ళి నీవు ఆఫీస్ పని చేసుకో.
0: గో టు ద ఆఫీస్ అండ్ డూ
1: ఇది కూడా నువ్వు భగవత్ కార్యమే అని భావించుకో.
0: టేక్ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
1: ఇదంతా భగవంతుడు ఇచ్చినటువంటి పనులే.
0: దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ అసైన్ టు యు బై గాడ్.
1: ఏ పనులు తెచ్చుకోలేదు.
0: ఐ హావ్ నాట్ బ్రాట్ ఎనీథింగ్ ఆన్ మై ఓన్.
1: తీసుకుని పోవటం లేదు.
0: నథింగ్ ఐ యామ్ గోయింగ్ టు టేక్.
1: ఇచ్చింది నీకే.
0: ఐ జస్ట్ గివ్ యు దట్ వాట్ యు హావ్ గివెన్.
1: ఈ విధమైనటువంటి ఒక విశాల భావాన్ని మనం పెంచుకుంటూ రావాలి.
0: వి షుడ్ హావ్ దట్ బ్రాడ్ మైండెడ్నెస్ బ్రాడ్ ఫీలింగ్.
1: ఈ విశాల భావం లేకుండా ఈనాడు
0: Without that broad-mindedness,
1: సంకుచితమైన భావముల చేతనే మన జీవితాన్ని సంసారంగా మార్చుకుంటున్నాం.
0: వి కన్వర్ట్ దిస్ లైఫ్ విత్ ఆల్ నారో ఫీలింగ్స్ అండ్ నారో థాట్స్.
1: కనుకనే మనం సంకల్పాలను మనం మాత్రం కూడాను అపవిత్రంగా మార్చుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ మేక్ అవర్ థాట్స్ అన్సేఫ్.
1: సంకల్పములు ఎప్పుడు కూడా నువ్వు పవిత్రమైన సంకల్పంగా పెట్టుకోవాలి.
0: థాట్స్ షుడ్ బి ఆల్వేస్ ప్యూర్ అండ్ సీక్రెట్.
1: అప్పుడే మనం నిజమైన మానవుడు అవుతాం.
0: దెన్ ఓన్లీ యు బికమ్ ఎ ట్రూ
1: నా ఆకారం మానవత్వము. నా భావములంతా కూడా నువ్వు క్రూరత్వంగాను పశుత్వంగా ఉంటే నేను మానవుడు ఎట్లవుతాను.
0: ఇఫ్ యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ ఇన్ ఫామ్ విత్ ఆల్ ద క్రూయల్టీ అండ్ యానిమాలిటీ విదిన్ హౌ కెన్ యు బి ఎ హ్యూమన్.
1: పశువులు ఉండేటువంటి పాక లోపల పులులు పోయి ప్రవేశిస్తే ఆ పశువులు బ్రతుకుతాయా?
0: ఇఫ్ టైగర్స్ ఆర్ టు స్టెప్ ఇన్ టు ది కౌ షెడ్ డూ యూ థింక్ దట్ దే వుడ్ సర్వైవ్?
1: కరుణి నీ లోపల ఉన్నటువంటి సాత్వికమైనటువంటి యొక్క ఈ గోవుల లోపల దుర్గుణములైనటువంటి పులులు పోయి ప్రవేశిస్తే ఈ గోవులు పూర్తి మరణిస్తాయి.
0: దేర్ ఆర్ ప్రెసెంట్ ద కౌస్ ఆఫ్ పైయస్ థాట్స్ విత్ ఇన్ ది హ్యూమన్ హార్ట్. ఇఫ్ ది వికెట్ థాట్స్ ఆఫ్ ద టైగర్ స్టెప్ ఇన్ దేర్
1: నీ హృదయం లోపల ఈ దుష్టమైనటువంటి యొక్క భావాన్ని ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశింపద్దు.
0: దేర్ ఫోర్ యూ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ బ్యాడ్ థాట్స్.
1: అప్పుడే నీలో ఉన్నటువంటి సాత్వికమైనటువంటి భావాలు దినదిన అభివృద్ధి పొందుతాయి.
0: దెన్ ఓన్లీ ది నోబుల్ ఫీలింగ్స్ విల్ గ్రో డే బై డే.
1: దుష్ట గుణములు దుష్ట భావములు దుశ్చర్యలు మానవుని యందు ఏమాత్రం కూడా ప్రవేశింపకూడదు.
0: ది వికెట్ సెంటిమెంట్స్ ది వికెట్ ఫీలింగ్స్
1: వచ్చినప్పటికీ దాన్ని ముందులేనే తరిమి వేయాలి.
0: ఈవెన్ ఇఫ్ దే కమ్ జస్ట్ డ్రైవ్ దెమ్ అవుట్.
1: ఎందుకంటే మనం ఒక ఇల్లు కట్టుకున్నాం.
0: వి కన్స్ట్రక్ట్ ఎ హౌస్.
1: ఇంటికంతా ద్వారములు పెట్టుకున్నాం.
0: గాట్ ద డోర్స్ దేర్.
1: ద్వారములు ఎందుకోసం పెట్టుకున్నాం?
0: వై ద డోర్స్ సర్.
1: మనం బయటికి పోవడానికి రావడానికి మన బంధువులు వస్తే లోపల తీసుకోవడానికి విచ్చడానికి ఈ ద్వారములు పెట్టుకున్నాం.
0: ద డోర్స్ ఆర్ దేర్ సో యాస్ టు గో ఇన్ టు గెట్ ఇన్ అండ్ టు పర్మిట్ అవర్ రిలేషన్.
1: ద్వారములు ఉన్నాయని బజార్లో పోయేటువంటి గాడిదలు పందులంతా లోపలికి ప్రవేశపెడతావా?
0: ఫర్ ద సింపుల్ రీజన్ దేర్ డోర్స్ యు డోంట్ పర్మిట్ ద డాంకీస్ అండ్ ద పిగ్స్ టు గెట్ ఇన్ టు ద హౌస్.
1: లేదు, వాటిని తరం కొట్టేస్తావు.
0: యు హావ్ టు డ్రైవ్ దెమ్.
1: అదే విధంగానే ఈ లోపల మాత్రం ప్రవేశించే సమయంలో ఈ దుష్టభావం అనేటువంటి వస్తే తరం కొట్టాలి దాన్ని.
0: లైక్ వైజ్ బ్యాడ్ థాట్స్ టు గెట్ ఇన్ యువర్ హెడ్ డ్రైవ్ దమ్ అవుట్ ఇమీడియట్లీ.
1: ఈ దుష్టములు వస్తే దాన్ని బయటకు తరం కొట్టాలి.
2: ద మూమెంట్ బ్యాడ్ థాట్స్ కమ్, డ్రై దెమ్ అవుట్, పుష్ దెమ్ అవుట్.
1: మంచి భావాలు వస్తే వెల్కమ్ చేయాలి,
2: వెల్కమ్ గుడ్ థాట్.
1: అది నీ యొక్క దశేంద్రియముల యొక్క పవిత్రమైనటువంటి యొక్క కర్మలు.
2: There are the good activities to be undertaken by all the senses of the
1: body. మానవత్వంలో ఉండేటువంటి ఇంత దివ్యత్వాన్ని మనం ఏ మాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: Mighty divinity is not understood in by any one of us.
1: జీవితం బ్రతకాలి.
2: Yes, we have to live.
1: జీవితాన్ని పోషించుకోవాలి.
2: Yes.
1: కానీ మానవుడు అంటే ఏమిటి?
2: బట్ కీప్ అవర్ లైఫ్.
1: మానవ అనేటువంటి విశ్వాసం కలవాడే మానవుడు.
2: మానవ, ద వర్డ్ మీన్స్ ద వన్ విత్ ఫెయిత్.
1: ఏం విశ్వాసం కావాలి?
2: వాట్ సార్ట్ ఆఫ్ ఫెయిత్?
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
2: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: చక్కని మంచి విలువైనటువంటి ఒక సఫారీ గుడ్డ కుట్టించుకున్నావు.
2: యు హావ్ గాట్ వెరీ గుడ్ సఫారీ సూట్.
1: కానీ దీన్ని ఎంతకాలం నీవు ఒంటి పైన పెట్టుకోగలవు?
2: హౌ లాంగ్ కెన్ యూ వేర్ ఇట్?
1: తిరిగి వెళ్ళి ఒక చాకలవాణికి వేయాలి.
2: దెన్ యూ హావ్ పుట్ ఇట్ టు వాష్ రూమ్.
1: చాకలవాణికి వేస్తున్నావు,
2: యూ గివ్ ఇట్ టు హిమ్.
1: నిజంగా చాకలవాడు దీన్ని ఉతికి శుభ్రం చేసి తెస్తాడు అనేటువంటి నమ్మకమే లేకపోతే నువ్వు ఆ సఫారీ చాకలవాణికి ఇస్తావా?
2: యు నో, ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ దోబియ ద వాష్మెన్, యూ విల్ నాట్ గివ్ యువర్ డ్రెస్.
1: నీ తల పెరిగింది.
2: ఎస్, ద హెయిర్
1: కత్తిరించుకోవాలని ప్రయత్నించావు.
2: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద హెయిర్ కట్ యూ గో టు ద బార్బర్.
1: నువ్వు బార్బర్ దగ్గర పోతావు, తల ఇచ్చేసేస్తావు.
2: ఫర్ ద హెయిర్ కట్ యూ జస్ట్ బెండ్ డౌన్.
1: వాడు కత్తిరించుకుంటాడు, నీ తలపైన పెడతాడు.
2: యాజ్ హి కట్స్ ద హెయిర్,
1: నిజంగా వాడు చక్కగా మనకు పని చేస్తాడు అనేటువంటి విశ్వాసంతోనే నీ తలను వాడికి అందిస్తున్నావు.
2: యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద బార్బర్, దేర్ ఫార్ యూ బెండ్ డౌన్ బిఫోర్ హిమ్.
1: ఇంత బంగారు తీసుకుని పోతున్నావు,
2: యూ టేక్ సమ్ గోల్డ్.
1: కమిషన్ వాడి దగ్గరికి పోయి నాకు చేంజ్ చేయమని చెప్పి చెప్పావు.
2: గో టు ద గోల్డ్ స్మిత్ అండ్ ఆస్క్ హిమ్ టు మేక్ ఎ
1: చేంజ్. నీకు వాడిపై నమ్మకమే లేకపోతే నీవు ఆ గోల్డ్ వాడికి ఇస్తావా?
2: ఇఫ్ నో ఫెయిత్ వుడ్ యూ ఎవర్ గివ్ గోల్డ్ టు ద గోల్డ్.
1: మార్కెట్కి పోయి ఏదో కొనుక్కొని రావాలని పోయావు,
2: యూ గో టు ద మార్కెట్ టు బై.
1: మార్కెట్కి పోయి కొనుక్కొని తిరిగి నేను ఇంటికి వస్తానని విశ్వాసమే లేకపోతే నువ్వు ఆ యొక్క మార్కెట్ కి వస్తావా?
2: ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ దట్ యూ రిటర్న్ సేఫ్ ఆఫ్టర్ బైయింగ్ వాట్ యూ రియలీ వాంట్,
1: వీటన్నింటిపైన కూడా నమ్మకం ఉంది కానీ దైవం దగ్గరికి మాత్రం నమ్మకం లేదు.
2: యూ హావ్ ఫెయిత్ ఇన్ ఆల్ దీస్ బట్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ గాడ్.
1: దైవం కాపాడగలడు అనేటువంటి ఒక విశ్వాసమే ఉంటుంటే నీవెందుకు ఈ విధమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తావు?
2: యూ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ గాడ్ విల్ సడన్లీ ప్రొటెక్ట్ యూ.
1: ఒక మంగళవాణి నమ్ముతున్నావు, చాకలవాణి నమ్ముతున్నావు, కార్ డ్రైవర్ నమ్ముతున్నావు, అందరినీ నమ్ముతున్నావు, దైవాన్ని నమ్మటం లేదు.
2: యూ బిలీవ్ ద వాష్మెన్, యూ బిలీవ్ ఎ బార్బర్, యూ బిలీవ్ బట్ యూ డోంట్ బిలీవ్ గాడ్.
1: ఇది ఏ మానవుని యందు బలహీనత?
2: హిస్ ఎ వీక్నెస్ ఇన్ హ్యూమానిటీ.
1: దైవం ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు.
2: వేర్ ఇస్ గాడ్? హిస్ ఇన్ యూ.
1: అనగా నిన్ను నీవు నమ్మటం లేదు.
2: ఇట్ మీన్స్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్
1: యూర్సెల్ఫ్. నిన్ను నీవు నమ్మనటువంటి వాడు ఇంకెవరిని నమ్మగలడు?
2: ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ యూర్సెల్ఫ్ యూ కెనాట్ బిలీవ్ ఎనీవన్.
1: కనుక మొట్టమొదటి నిన్ను నీవు నమ్ము.
2: ఫస్ట్ హావ్ ఫెయిత్ ఇన్
1: యూర్సెల్ఫ్, ఫెయిత్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
2: Faith in yourself, faith in God. This is the secret of greatness.
1: అది నీ యొక్క నిజమైనటువంటి గొప్పతనము.
2: That's real greatness.
1: నిన్ను నీవే నమ్మనప్పుడు ఇంక ఇతరులు ఎట్లా నమ్మగలరు?
2: If you have no faith in yourself, how do you have faith in others?
1: మొట్టమొదటి నమ్మవలసింది భగవంతుని ఒక్కడే.
2: First we must have faith in God.
1: మీతంతా నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు.
2: Doesn't matter if we don't have faith in others.
1: నమ్మవలసింది ఒక్క భగవంతుణ్ణి మాత్రమే.
2: The only one whom we have to believe.
1: మందువులందరూ వాకిటి దాకని వల్లకాటికే వత్తురు.
2: Relations would come up to the main door into the to the burial ground.
1: బంధమంటి నిన్పాయని ఆపద భగవన్ నామే మేరా.
2: ఓన్లీ గాడ్స్ నేమ్ విల్ ఫాలో యూ హియర్ అండ్ హియర్.
1: ఎక్కడ పోయినప్పుడు నువ్వు వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడేది దైవం ఒక్కడే.
2: ఓన్లీ గాడ్ హూ ప్రొటెక్ట్స్ యూ బికాజ్ హిస్ ఇన్ యూ విత్ యూ అరౌండ్ యూ.
1: ఏదో బంధువులు అనుకుంటాము, కాదు బంధువులు కాదు, రాబందలు.
2: దే ఆర్ నో రిలేషన్స్ ఎట్ ఆల్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: ఉన్నంత వరకు పెరక తింటారు.
2: సో లాంగ్ యూ హావ్ గాట్ మనీ దే విల్.
1: కానీ దైవం అది కాదు, దైవం ఎప్పుడు కూడా నువ్వు వెంటనే ఉంటాడు.
2: బట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ.
1: కష్టకాలంలో ఎందుకు నువ్వు దైవమే నిన్ను సంరక్షించే?
2: ఈవెన్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ గాడ్ ప్రొటెక్ట్స్ యూ.
1: కనుక ఏ యొక్క మహనీయుల యొక్క చరిత్రలంతా కూడా నువ్వు చక్కగా విచారించి చూస్తే సర్వ కష్టములు కూడా నువ్వు భగవంతుడే సంరక్షిస్తూ వచ్చావు.
2: ద బయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్ విల్ రివీల్ ద గాడ్ విల్ ప్రొటెక్ట్.
1: ఇన్ని కష్టములకు వారు నష్టములకు గురి కావటం చేతనే వారు ఈనాడు జగత్తు లోపల గొప్ప కీర్తి మర్యాదలను అందుకోగలుగుతున్నారు.
2: దే కుడ్ బికమ్ సో గ్రేట్ బికాస్ దే కుడ్ ఫేస్ అండ్ రెసిస్ట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద డిఫికల్టీస్.
1: కానీ ఒక్కొక్క సమయం లోపల కొన్ని బాధలు కలుగుతుంటాయి.
2: ఎట్ టైమ్స్ వి డూ
1: ఆ బాధలు కలిగినప్పుడు భగవంతుని కూడా నిందిస్తుంటారు.
2: సమ్ టైమ్స్ వి బ్లేమ్ గాడ్ ఆల్సో.
1: రామదాస్ ఉండేటువంటి వాడు మీకు తెలుసును, భద్రాచలంలో.
2: యు నో రామదాస్ ఆఫ్ భద్రాచలం.
1: పరమ భక్తుడు అతను.
2: ఇస్ ఎన్ ఆర్డెంటి వాట్ ఇంటెన్.
1: కానీ అతను రాముని యొక్క దేవాలయానికి రామునికి నగలకు కూడా ఈ వచ్చినటువంటి వడ్డంతా కూడా చెల్లించాడు.
2: హీ స్పెంట్ ఆల్ ద మనీ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది టెంపుల్ అండ్ ఫర్ ది పర్చేజ్.
1: దానివల్ల తానిషా అతను జైల్లో పెట్టాడు.
2: సో తానిషా హస్ ఇంప్రిజన్డ్ హిమ్.
1: కూర్చున్నాడు, ఒంటరిగా ఉన్నాడు జైల్లో, పాపం.
2: దేర్ హీ వాస్ దేర్ ఇన్ ద జైల్ ఆల్ అలోన్.
1: ఈయన ఏం చేశాను, డబ్బునంతా నేను దుర్వినియోగం చేయలేదే.
2: వాట్ క్రైమ్ ఐ కమిటెడ్? ఐ హావ్ నాట్ వేస్టెడ్ మనీ.
1: నేనంతా రాముని మందిరాన్ని కట్టించాను.
2: ఐ కన్స్ట్రక్టెడ్ ద టెంపుల్ ఫర్ రామ.
1: సీతారామ లక్ష్మణులకంతా కూడా నగలు చేయించాను.
2: ఐ మేడ్ ఆల్ ద జ్యువెల్స్ ఫర్ సీతారామ.
1: ఎండలో ఎండి వానలో తరిచేటువంటి రాములకు నేను ఒక గుడిని కట్టించాను.
2: రామా హూ ఇస్ ఎక్స్పోజ్డ్ టు సివియర్ హీట్ అండ్ రెయిన్ ఐ కుడ్ హావ్ టెంపుల్ ఫర్ హిమ్. ఇస్ ఇట్ ఎ క్రైమ్?
1: No.
0: ఇది ఏమాత్రము
1: తప్పు కాదు.
0: It's no mistake at all.
1: నీ కోసమే చేశాను రామా.
0: It's for you only, Rama.
1: చెప్పాడు.
0: He said so.
1: సీతమ్మకు చేయిస్తి చింతల పథకము రామచంద్ర. ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు.
0: I made a necklace for Sitamma with 10,000 varahas.
1: కలికి తురాయి నీకు కులుకుగా చేయిస్తి.
0: I could make a crown తురాయి for you.
1: ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు.
0: I spent 10,000 వరహాస్ ఫర్ దాట్
1: రామచంద్ర.
0: రామచంద్ర,
1: అది కులుకుతూ తిరిగేది ఎవరబ్బ సొమ్ము?
0: You are there with all this tile and the jewels. Whose property is that?
1: కోపం వచ్చింది. ఇంత పెట్టుకుని తిరుగుతున్నావే, ఇది ఎవరబ్బ సొమ్ము అన్నాడు.
0: You are just shining with all the jewels. Whose property? Whose father's property is that?
1: తక్షణమే మనం చాలా విచారించాడు రామదాసు.
0: Immediately Ramadas felt so sad.
1: అప్పా తిట్టితనని ఆయాసపడవద్దు, ఈ దెబ్బలు కోరువాక అప్పా తిట్టితనయ్యా.
0: రామా, డోంట్ బి యాంగ్రీ బికాస్ ఐ అక్యూజ్డ్. ఐ కుడ్ నాట్ బేర్ దిస్ సఫరింగ్, దేర్ఫోర్ ఐ సెడ్ సో.
1: ఈ బాధను తాళలేక నిన్ను తిట్టాను స్వామి.
0: ఐ కుడ్ నాట్ బేర్ దిస్ సఫరింగ్, దేర్ఫోర్ ఐ అక్యూజ్డ్.
1: క్షమించమని కోరాడు.
0: ప్లీజ్ పార్డన్ మీ.
1: అట్టనే తాత్కాలికమైనటువంటి ఆవేశాలు కొన్ని వస్తుంటాయి.
0: వి డు హావ్ ఎమోషన్స్.
1: అప్పటికప్పటికి వస్తుంటాయి పోతుంటాయి, ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
0: దే కమ్ అండ్ గో లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఏది కూడా పర్మనెంట్ గా ఉండదు.
0: నథింగ్ ఇస్ పర్మనెంట్.
1: ఈ విధంగా భగవంతుని ఎంత ప్రేమ ఉంటాదో అంత ఒక్కొక్క సమయంలో ద్వేషం కూడా వస్తుంది.
0: దో వి లవ్ గాడ్ ఇంటెన్స్లీ, సమ్ టైమ్స్ వి హేట్ హిమ్ ఆల్సో.
1: జయ విజయులు నారాయణ్ వదలడానికి ఒక క్షణమైన వదలడానికి ఇష్టం లేదు.
0: జయ విజయ హూ వర్ దేర్ ఎట్ ద మెయిన్ డోర్ నెవర్
1: వాంటెడ్ టు పార్ట్ ఫ్రమ్ గాడ్. వారు రాక్షసులై పుట్టారు.
0: బికాజ్ ఆఫ్ ద కర్స్ దే హాడ్ టు టేక్ ది బర్త్ ఆఫ్ ఎ డెమన్.
1: కానీ నారాయణుని ప్రార్థించారు.
0: అదే ప్రయత్న నారాయణ.
1: నారాయణ, నిన్ను వదలి మేము ఒక క్షణమైన ఉండలేము.
0: నారాయణ, వీ కాంట్ బి అవే ఫ్రమ్ యూ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: కనుక మమ్మల్ని ఈ శాప విముక్తి చేయమన్నారు.
0: సో రిలీవ్ అస్ ఫ్రమ్ ఆల్ దిస్.
1: నాయన, మీరు నిరంతరం కూడా రాత్రి పగలు కూడా నన్ను దూషిస్తూ దూషిస్తూ దూషిస్తూ ఇదే నామస్మరణగా భావించుకోండి, తప్పక త్వరలోనే వస్తారు.
0: హి సెడ్ గో ఆన్ అక్యూజింగ్ మీ, గో ఆన్ క్రిటిసైజింగ్ మీ కంటిన్యూస్లీ, దెన్ యు విల్ బి రిలీవ్డ్ ఆఫ్ దిస్ కర్స్.
1: వాడు నిరంతరము ద్వేషిస్తూనే వచ్చారు.
0: దే వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ గాడ్.
1: పుణ్యాన ఆ దూషణలకు మీరు పోకండి.
0: బట్ డోంట్ గో అలాంగ్ దట్ డైరెక్షన్ ఎనీవే.
1: వారంత పరమ భక్తులు కనుకనే ఆ విధమైన మార్గాన్ని పొందారు.
0: సిన్స్ దే ఆర్ గ్రేట్ డివోటీస్ దే కుడ్ ప్రొసీడ్ దట్ పాత్.
1: దూషణ వల్ల భగవంతుని యొక్క సన్నిధి ఏర్పడదు.
0: This hatred will never help you.
1: భగవంతుని పొందాలనేటువంటి ఆవేశంతో ఆవేదనతో వాళ్ళు ఆ విధంగా కోరారు.
0: బికాస్ ఆఫ్ దిస్ కంటిన్యూస్ ఎర్నింగ్ అండ్ పైనింగ్ ఫర్ ద లార్డ్ దే హేటెడ్ హిమ్ కంటిన్యూస్లీ.
1: కంసుడు కూడాను నిరంతరం కూడాను కృష్ణుని దూషిస్తూ
0: వచ్చాడు. కంసా హేటెడ్ కృష్ణ.
1: కట్టకడపటికి ఏమైపోయింది?
0: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ?
1: ఆ కృష్ణుడే ఆ యొక్క ప్రాణాన్ని తీసుకున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ కృష్ణ హూ టుక్ అవుట్ హిస్ లైఫ్.
1: ఒక శిశుపాలుడు,
0: శిశుపాల
1: నిరంతరము కృష్ణుని దూషిస్తూ వచ్చాడు.
0: క్రిటిసైజ్ కృష్ణ కంటిన్యూస్లీ.
1: ఇంకా ఏమని సభలోపలు కూడా అతన్ని అనేక విధంగా విమర్శించారు.
0: ఈవెన్ పబ్లిక్ కోర్ట్ ఇన్ పబ్లిక్ హీ క్రిటిసైజ్డ్ హిమ్.
1: కట్టగడపటికీ ఈ చక్రాన్ని పంపినప్పుడు ఆ యొక్క శిశుపాలుని యొక్క రక్తము కృష్ణుని యొక్క పాదాల పైన పడింది.
0: విత్ దట్ వీలర్ చక్ర వెన్ హి వాస్ బిహెడెడ్ ద బ్లడ్ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ లార్డ్ కృష్ణ.
1: నిరంతరం కూడా ఆ కృష్ణనామాన్ని స్మరిస్తూ వచ్చింది ఈ రక్తము.
0: రీజన్ ఈస్ ద బ్లడ్ చాంటెడ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
1: ఆ రక్తం కృష్ణుడి పాదాలకి అర్పితమైపోయింది.
0: దట్ బ్లడ్ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్
1: కృష్ణ. కనుకనే మనము ఏ విధంగానైనా కానీ భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటే చాలు.
0: వాట్ ఎవర్ మే బి ద వే,
1: అయితే దూషణతో మాత్రం మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్ టు క్రిటిసైజ్.
1: ప్రేమతో పూజించండి.
0: అవుట్ ఆఫ్ లవ్,
1: దూషణతో 100 నామములు స్మరించేదానికంటే ప్రేమతో ఒక్క నామాన్ని స్మరించండి.
0: థింకింగ్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ హేట్రెడ్ 100 టైమ్స్ ఇట్స్ నాట్ యూస్ఫుల్. థింక్ ఆఫ్ గాడ్ విత్ లవ్ వన్.
1: ఇలాంటి దివ్యమైన భావాన్ని ప్రపంచానికి చాటే నిమిత్తమై భగవంతుడు అప్పుడప్పుడు అవతరిస్తుంటాడు.
0: టు టీచ్ టు ప్రొపగేట్ దిస్ డివైన్ ప్రిన్సిపల్ ద
1: సాంక్టిటీ ఆఫ్ గాడ్ ఇన్కార్నేట్ అనేటువంటి విజయాన్ని ఈ అవతారాన్ని బోధించడానికి వస్తూ ఉంటాయి.
0: గాడ్ డిసెండ్స్ ఆన్ అర్త్ టు టీచ్ ద లెసన్ దట్ వి షుడ్ అక్సెప్ట్ వాట్ ఎవర్ ఇస్ గివెన్ టు us.
1: చూడండి, పూలు సూది దారం ఉంది.
0: హియర్ వి హావ్ దిస్ ఫ్లవర్ ద థ్రెడ్ అండ్ ద నీడిల్.
1: కానీ పుష్పమాల తానగున
0: can that be a garland?
1: కూర్చేవాడు ఒక ఉండాలి కదా.
0: దట్ షుడ్ బి సమ్ గార్లెండ్ మేకర్.
1: సొమ్ములు రత్నాలు గలవు అనగా బంగారము రత్నము ఉంటుండాలి.
0: దట్ గోల్డ్ అండ్ డైమండ్ బోత్ ఆర్ ప్రెసెంట్ దేర్.
1: కానీ సొమ్ములు నిర్మాణమగున
0: బట్ కెన్ యూ హ్యావ్ జ్యూవెల్.
1: చేసేవాడు ఒక ఉండాలి కదా.
0: దట్ షుడ్ బి ఎ గోల్డ్ స్మిత్.
1: ప్రణతి నూనె వత్తి గలదు, దీపపు వెలుగు కలుగునా.
0: దేర్ ఇస్ ఎ కంటైనర్ ద ఆయిల్ అండ్ ద విక్. డు యు గెట్ ద లైట్?
1: కానీ ముట్టిచ్చేవాడు ఒక ఉండాలి కదా.
0: బట్ దేర్ షుడ్ బి వన్.
1: అదే రీతిగా ప్రపంచంలో అన్ని ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ.
1: బుద్ధి గలదు, విద్య గలదు, కానీ విద్యాధికారిత అనగున.
0: దేర్ ఇస్ ఇంటెలిజెన్స్ అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్. కెన్ యూ బి ఎడ్యుకేటెడ్?
1: కానీ బోధించేవాడు ఒక ఉండాలి కదా.
0: బట్ దేర్ షుడ్ బి టీచర్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: దైవమే ఈ విధమైనటువంటి యొక్క ఆకారం ధరించి మానవులు ఏ విధంగా దైవాన్ని పొందాలి అనేటువంటి ఒక మార్గాన్ని బోధించే నిమిత్తమే అవతారములు వస్తుంటాయి.
2: గాడ్ హెస్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ సో దట్ హ్యూమన్ కెన్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ ద డివైన్.
1: ఆ సత్యభావాన్ని మీరు గుర్తించుకుంటూ రావాలి.
2: యూ హావ్ టు నో దిస్ ట్రూత్.
1: ఎందుకు అవతారం వచ్చిందంటే
2: వై ఇన్కార్నేషన్?
1: తనకేం పని లేకుండా ఇక్కడ రాలేదు.
2: ఇట్స్ నాట్ దట్ పర్పస్ లెస్.
1: ప్రకృతిని స్వార్థకం గావించే నిమిత్తమై వచ్చింది.
2: ఇట్స్ ఓన్లీ టు మేక్ ద పర్పస్. మానవులై
1: ఉన్నారు జంతువు నాం నరధర్మ దుర్లభం. ఇంత దుర్లభమైన మానవత్వం వచ్చింది.
2: హ్యూమన్ బర్త్ ఇస్ రేర్.
1: ఈ మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై ఈ మార్గాన్ని అనుసరించమని బోధిస్తూ వచ్చింది.
2: గాడ్ టీచెస్ ద కరెక్ట్ పాత్ సో అస్ టు రియలైజ్ అండ్ రీచ్ ద గోల్.
1: కనుక కృష్ణ జన్మాష్టమి, రామ జన్మనవమి ఇలాంటివంతా కూడా అప్పుడప్పుడు ఈ యొక్క పవిత్రమైన భావాన్ని హెచ్చరించే నిమిత్తమే వస్తుంటాయి.
2: దీస్ సీక్రెట్ ఫెస్టివల్స్ లైక్ కృష్ణ జన్మాష్టమి, శ్రీరామనవమి ఆర్ మెంట్ టు రిమైండ్ అస్ అవర్ రెస్పాన్సిబిలిటీస్.
1: పశువులు ఎట్లా ఉంటాయో తెలిసిన
2: యు నో హౌ కౌస్ ఆర్.
1: పంటను చూసేసరికే ముందు దాంట్లో పడిపోతాయి.
2: దే విల్ రష్ వేర్ ఎవర్ దే ఫైండ్ ద ఫీల్డ్.
1: బాగా త్వరగా తినేసేస్తాయి.
2: దే ట్రై టు ఈట్ యాస్ ఫాస్ట్ యాస్ పాసిబుల్.
1: తిరిగి తన స్వస్థానం పోయిన తర్వాత తిరిగి వెనుకకు తెచ్చుకుని చక్కగా నమిలి నిర్భయంగా జీర్ణింప చేసుకుంటాయి.
2: కౌస్ యాస్ దే గో బ్యాక్ దే మాస్టిగేట్ వన్స్ అగైన్ అండ్ దెన్ బ్రింగ్ ఆల్ ద ఫుడ్ పార్ట్.
1: ఇలాంటి అవకాశములు చిక్కినప్పుడు ఈ పవిత్రమైన భావాలు మొట్టమొదటి మింగాలి.
2: So on these sacred occasions we have to swallow all the good things that are
1: తర్వాత మీ స్వస్థానంలో పోయి చేరిన తర్వాత వెనుకకు తీసుకుని మననం చేయాలి.
2: By time we go back to our places we should recall, remind ourselves.
1: అది ఈ యొక్క బోధనలంతా.
2: That is the teaching.
1: నాయన మీరు వింటున్నారు, విన్నటువంటి మర్చిపోకండి.
2: You have been listening but never forget what you listen.
1: మీరు తిరిగి స్వస్థానం పోయిన తర్వాత దీనిని మననం చేసుకోండి.
2: The moment you go back, recall.
1: ఈ మననం చేసుకుని దానిని ప్రాక్టికల్ లో పెట్టుకోండి, ఆచరణలో పెట్టండి.
2: And then practice.
1: ఈ ఆచరణ చాలా అత్యవసరము.
2: ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్.
1: విన్నంత మాత్రమే చాలదు.
2: ఇట్స్ నాట్ ఎనఫ్. ఇఫ్ యు లిసన్
1: తిన్నంత మాత్రమే జీర్ణం అవుతుంది.
2: అన్లెస్ యు ఈట్ యు కెనాట్ డైజెస్ట్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే.
2: సో ఎవ్రీ హ్యూమన్ ఇస్ డివైన్.
1: ఏది చేసినా దైవ కార్యమే.
2: వాట్ ఎవర్ ఇస్ డన్ దట్స్ గాడ్స్ వర్క్.
1: కనుక నిరంతరం కూడాను దైవ చింతన చేస్తూ కాలాన్ని సార్థకం చేసుకోండి.
2: వి షుడ్ సింగ్ హిస్ గ్లోరీ త్రూ అవుట్ ద డే అండ్ సాంక్టిఫై ద టైం.
1: గోవి

రణరంగమందు పరాభూత రిపుడౌచు రణరంగమందు పరాభూత రిపుడౌచు వెలుగొందు జగదేక వీరుడైన

దారిద్య దేవత దాక్షిణ్యమున పొందు దౌర్భాగ్య నిధుడగు దాసుడైన భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు, భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు, భక్తి రహితుడగు జగద్భక్త కన్నా భక్తి పరుడగు దాసుడే వంద్యుడగును.

0: even if he is a highly knowledgeable person who has mastered all the scriptures and understood every aspect of the scriptures, it could be an emperor who might command all the comforts and luxuries and enjoy all the comforts and luxuries, and it could be a great hero of the universe who might have conquered many battles and defeated greatest of the heroes. It could be a person who is suffering poverty, and at the beck and call of poverty, if only a person doesn't have devotion, any one of the persons mentioned above would be a useless person, a worthless person. But on the other hand, if a person has, even if he is a servant, if he has devotion with him, he becomes worthy of worship and adoration by the world at large.
1: Anirochaneyam bhakti. Idi varnichutaku sadhyam kanadi.
0: It is difficult to describe this.
1: Lokamunagala aneka sadhanalu endukudanu bhakti sulapamu.
0: Devotion is the easiest and the most sacred of all the sadhanas available in the world.
1: Bhaj ane dhatuvunaku ti ane pratyayam cherchina bhakti ane padam yerpadutunnadi.
0: To the root word bhaj, when you add ti, you get the word bhakti.
1: Bhakti anaga seva.
0: Bhakti means it is service.
1: Koluvu.
0: It is serving.
1: Idi bhayamato koodinatvanti sneham.
0: It is friendship associated with reverential fear.
1: Trigunatmakamainatvanti yokka tattvamunu trigunatitamainatvanti yokka shaktito ఉంచుకున్నటందు కొంతవరకును వినయ విధేయతలు కూడాను అత్యవసరం.
0: వెన్ ఎ పర్సన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు త్రీ గుణాస్ అండ్ త్రీ క్వాలిటీస్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎన్ ఎంటిటీ విచ్ ట్రాన్సెండ్స్ దీస్ త్రీ క్వాలిటీస్ దెర్ ఈజ్ నీడ్ ఫార్ దట్ కైండ్ ఆఫ్ రెవరెన్స్ అండ్ ఫియర్.
1: భజ సేవాయాం. త్రిగుణములతో మనోవాక్కాయ కర్మల చేత దివ్యత్వమును సేవించటమే భక్తి.
0: భక్తి రెఫర్స్ టు వర్షిపింగ్ విత్ ది వర్డ్ థాట్ అండ్ డీడ్ అండ్ విత్ త్రిగుణాస్. దిస్ ఈజ్ డివోషన్.
1: భక్తి అనగా పరిపూర్ణ ప్రేమ.
0: భక్తి రెఫర్స్ టు హోల్సమ్ అండ్ కంప్లీట్ లవ్.
1: భక్తి ప్రేమలు అవినాభావ సంబంధము.
0: డివోషన్ అండ్ లవ్ ఆర్ ఇన్సెపరబుల్.
1: ఇవి రెండును అన్యోన్యాశ్రయం.
0: దే ఆర్ మ్యూచువలీ డిపెండెంట్.
1: ముక్తికి సాధన భక్తి. భక్తికి రూపం ప్రేమ.
0: టు అటైన్ లిబరేషన్ ద ఇన్స్ట్రుమెంట్ ఇస్ డివోషన్ అండ్ టు డివోషన్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ లవ్.
1: అఖండమైన ప్రేమతో పరమాత్మను సేవించటమే ప్రధాన భక్తి అని నారదుల యొక్క భావం.
0: Narada's view of devotion is that worshipping the Lord ceaselessly without any discontinuity.
1: Aradhalayandunu achalayandunu prema anuvakti kaliginatvanti de bhakti ani vyasula vari bhavam.
0: Vyasa feels that devotion is having offering worship and adoration with full of love.
1: త్రికరణ శుద్ధితో సేవలు గావించి అర్పితమును గావించుకునేటువంటి యొక్క చిత్తమునకు భక్తి అని గార్గ ఋషి యొక్క అభిప్రాయం.
0: గార్గ ఋషి ఒపైన్ దట్ డివోషన్ ఇస్ ఆఫరింగ్ ఎ ప్యూర్ హార్ట్ విత్ ఎ ప్యూరిటీ ఆఫ్ ఆల్ ది త్రికరణ.
1: మనసును అదుపులో నుంచుకుని భగవంతుని వైపున బరల్చి దివ్యమైనటువంటి ఆనందమును అనుభవించటమే నిజమైన భక్తి అని యాజ్ఞవల్కుని యొక్క ప్రభావం.
0: యాజ్ఞవల్క ఒపైన్ డివోషన్ ఈజ్ ఎంజాయింగ్ సుప్రీం బ్లెస్
1: సేవలు గావించి అర్పితమును గావించుకునేటువంటి యొక్క చిత్తమునకు భక్తి అని గార్గ ఋషి యొక్క అభిప్రాయము.

0: एट लेवल का ओपाइंस डिवोशन इज एंजॉइंग सुप्रीम ब्लिस कंट्रोलिंग द माइंड एंड द सेंसेस
1: चित्तमुन आत्मवेपन मरल्ची ఏకత్వమైన ఆనందమును అనుభవించటమే భక్తి అని.
0: ఇట్ ఈస్ ఆల్సో డిస్క్రైబ్ దట్ డివోషన్ ఈజ్ టర్నింగ్ హార్ట్ చానలైజింగ్ ది ఫీలింగ్స్ ఆఫ్ హార్ట్ టువర్డ్స్ ది యూనిఫైడ్ గాడ్ విచ్ కంబైన్స్ ఇన్ హిమ్సెల్ఫ్ ఆల్ ద ఆస్పెక్ట్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క మహనీయుడు అనేక మంది అనేక విధములుగా బోధించుతూ వచ్చినప్పటికీ ఏతావాత ప్రధానమైనటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
0: వైల్ సో మెనీ గ్రేట్ సోల్స్ హ్యావ్ డిస్క్రైబ్డ్ డివోషన్ ఇన్ డిఫరెంట్ వేస్, ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ డివోషన్ ఇస్ లవ్.
1: ప్రతి మానవుని ఎందుకూడను ప్రేమ అంతో ఇంతో ప్రసరిస్తూనే ఉన్నది, ప్రవహిస్తూనే ఉన్నది.
0: ఇన్ హూమ్ సో ఎవర్ హీ బీ, ఇన్ ఎవ్రీ పర్సన్ లవ్ ఈజ్ ఫౌండ్ ఇన్ సమ్ స్మాల్ మెజర్ ఆర్ ది అదర్.
1: పరమ ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని ఉంది జీవుడు ఒక అంశముగా ఆవిర్భవిస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ హూ ఇస్ ద సుప్రీం లార్డ్.
1: మానవుడు కూడాను ప్రేమ స్వరూపుడే.
0: మ్యాన్ ఈజ్ ఆల్సో ఎసెన్షియలీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: కానీ ఈ మానవుని ప్రేమ ప్రాకృతమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడం చేత, ప్రవహించటం చేతను ఇది మాలిన్యమవుతున్నది.
0: మ్యాన్స్ లవ్ ఈజ్ బికమింగ్ పొల్యూటెడ్ బికాస్ ఇట్ ఈస్ డైవర్టెడ్ టువర్డ్స్ వరల్డ్లీ థింగ్స్.
1: ఈ మాలిన్యముతో కూడినటువంటి పరమ ప్రేమ రసమునందు భగవంతుని సుందరముఖార విందము అంత స్పష్టముగా కనిపించుటకు వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ డివైన్ లార్డ్ ఇన్ ఎ హార్ట్ విచ్ ఈస్ పొల్యూటెడ్.
1: భక్తి అనగా కేవలము భగవంతుని పూజించటము ధ్యానించటము జపించటము ధ్యానించటమని మాత్రమే మనం భావిస్తున్నాము.
0: వీఆర్ థింకింగ్ దట్ డివోషన్ రెఫర్స్ టు మెడిటేటింగ్ అపాన్ గాడ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫరింగ్ వర్షిప్ టు ద గాడ్.
1: అనిర్వచనీయమైనటువంటి ఆనందానుభూతిని అంతరాత్మ ద్వారా అన్వేషణ జరపటమే భక్తి.
0: డివోషన్ is inquiring into in horizon of heart in the form of supreme bliss.
1: ఇది జీవుడు పరమాత్మతో కూడేటువంటి యొక్క ఆధ్యాత్మిక రతియే అని కూడా మీరు చెప్పవచ్చు.
0: దిస్ మే ఆల్సో బి డిస్క్రైబ్డ్ యాజ్ ద బ్లిస్ ఎమర్జింగ్ అట్ ఎ టైమ్ వెన్ ద జీవాత్మ ద ఇండివిజువల్ సోల్ మర్జెస్ విత్ పరమాత్మ.
1: హృదయ కుహరం నుండి ఆప్తుడై ప్రార్థించినటువంటి యొక్క ప్రార్థన చిత్తము నుండి ఆవిర్భవించి ఇది ఒక అఖండమైనటువంటి ప్రవాహముగా రూపొంది ప్రేమగా మారటము, ఇది ఒక భక్తి.
0: భక్తి ఈజ్ ఎన్ ఆర్డెంట్ ప్రేయర్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద కేవ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ ఆల్ సిన్సియరిటీ అండ్ ఫ్లోయింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫ్లడెడ్ రివర్ టువర్డ్స్ ద లార్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లవ్.
1: ప్రేమ యొక్క మానసిక పరివర్తనే ప్రవృత్తియే భక్తి అని కూడా దీనికి మరొక పేరు.
0: Another way of looking at devotion is the transformation of the love which flows from heart.
1: Prema cheta premanu pondatame pradhanamaina bhakti.
0: The most important aspect of devotion is attaining love through love.
1: Ee prema bahyamainatunti yokka prakruta sambandhame kaaka paratattvamainatunti yokka ananyamainatunti yokka sadhyamainatunti yokka పరమప్రేమకు కూడా సంబంధించి ఉండాలి.
0: దిస్ లవ్ షుడ్ నాట్ బి ఓన్లీ అసోసియేటెడ్ విత్ లవ్ టువర్డ్స్ ఓన్లీ థింగ్స్ బట్ ఇట్ మస్ట్ బి బేసికలీ ఫ్లోయింగ్ టువర్డ్స్ ఎ పర్మనెంట్ ఎంటిటీ దట్ ఈస్ గాడ్.
1: ప్రార్థన అనగా కేవలము అడుక్కోవటం మాత్రం కాదు.
0: ప్రేయర్ డజంట్ మీన్ ఓన్లీ సీకింగ్ ఆర్ ఆస్కింగ్ ఫర్ థింగ్స్.
1: తన యొక్క ఆర్తిని తన యొక్క బాధను తన యొక్క కోరికను పరమాత్మతో చెప్పుకోవటమే.
0: ఇట్ రెఫర్స్ టు ఎక్స్ప్రెసింగ్ అండ్ కన్వేయింగ్ టు ద లార్డ్ హిజ్ ఓన్ ఫీలింగ్ ఆఫ్ వాంట్ హర్ట్ అండ్ వాట్ ఎవర్ డిఫికల్టీస్ దట్ హి
1: తన యొక్క గమ్యమును తన యొక్క ధన్యమును తన యొక్క పుణ్యమును పరమాత్మకు అర్పితము గావించటమే.

0: offering all the merit that he has earned and keeping himself as the goal and praying to him.
1: కనుక భక్తి అన్నటువంటిది కేవలము లౌకికమైనటువంటి యొక్క కార్యకలాపము ఎందు మాత్రమే కాక హృదయ పరివర్తన ఎందును హృదయ ప్రవృత్తి ఎందును ఇది మిళితమై ఉండాలి.
0: లవ్ షుడ్ నాట్ మెయిన్లీ బి విత్ రెఫరెన్స్ టు ద వరల్డ్లీ మ్యాటర్స్ అండ్ థింగ్స్. ఇట్ షుడ్ బేసికలీ కన్సర్న్ విత్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హార్ట్ అండ్ ఫ్లోయింగ్ ఆఫ్ లవ్ అన్సీజింగ్లీ టు ద లార్డ్.
1: భగవంతునితో ఏకత్వమును కోరేటువంటి యొక్క జీవితత్వమే భక్తి.
0: డివోషన్ is that prayer which aspires to have unity with
1: ఇది రెండు విధములుగా ఉంటున్నది.
0: దిస్ ఇస్ టూ టైప్స్.
1: విద్యల ద్వారా ఈశ్వరత్వం యొక్క వైజ్ఞానమును గుర్తించి తద్వారా తాను తరించటము.
0: వన్ ఇస్ త్రూ ఎడ్యుకేషన్ రికగ్నైజింగ్ ది నాలెడ్జ్ అబౌట్ లార్డ్ అండ్ శాంక్టిఫైయింగ్ వన్స్ లైఫ్.
1: ఇది సహజమైనటువంటి యొక్క జన్మతః ప్రారంభమై మానసిక ప్రవృత్తులను అనేక రకమైనటువంటి యొక్క ఏకత్వమును గావించి తాను తరించి ఇతరులను తరింపచేసేటువంటి యొక్క ఈశ్వర ప్రేమనే ఇది సహజ భక్తి.
0: ఎ ట్రూ అండ్ ఎ న్యాచురల్ డివోషన్ రెఫర్స్ టు ద డివోషన్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ బాడీ అండ్ దెన్ రీచింగ్ టు ద రెల్మ్ ఆఫ్ ద మైండ్ అండ్ అల్టిమేట్లీ రీచింగ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ హిస్ లార్డ్.
1: విద్య వలన వైజ్ఞానం వల్ల ఈశ్వరత్వం యొక్క శక్తిని గుర్తించినటువంటి వ్యక్తి తాను మాత్రమే తరించగలడు.
0: ద పర్సన్ హూ రికగ్నైజెస్ ది పవర్ అండ్ ద రియల్ నేచర్ ఆఫ్ ఈశ్వర అండ్ ద లార్డ్ ఓన్లీ త్రూ ఎడ్యుకేషన్ అండ్ త్రూ ద సైంటిఫిక్ ఎన్క్వైరీ వి కెన్ సేవ్ ఓన్లీ హింసెల్ఫ్.
1: సహజముతో ఏర్పడినటువంటి యొక్క భక్తి ప్రపత్తులు తాను తరించడమే కాకుండా తన యొక్క తోటి మానవులను కూడాను తరింపజేసేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కూడాను కలిగి ఉండటము ఇది రెండవ భక్తి.
0: ద సెకండ్ టైప్ ఆఫ్ డివోషన్ ఇస్ డివోషన్ అండ్ సరెండర్ విచ్ ఆర్ నేచురల్ ఫర్ ఎ పర్సన్ అండ్ విచ్ కెన్ సేవ్ నాట్ మెర్లీ హిమ్ అండ్ త్రూ హిమ్ సేవ్ అదర్స్ ఆల్సో. దిస్ ఇస్
1: తరతి సా లోకం తారయతి అనగా తాను తరించటము ఇతరులను తరింపచేయటము.
0: దట్ మీన్స్ that he should be first saved and he should become instrument for saving others.
1: Manavattamunandu anantamaina kunti yokka prema pravaham anekuntidi akandanga pravahistune unnadi.
0: In humanity and human beings, love is flowing ceaselessly, continuously in a torrential flow.
1: Ee premanu praaktamaina margamuna maralchi tadwara praaktamaina kunti vaanchaliyandu ఈ ప్రేమను అంకితం గావించి మానవుడు ఆశను ఆనందాన్ని కోల్పోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ లూజింగ్ ది జాయ్ అండ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ బై మేకింగ్ సచ్ లవ్ ఫ్లో టువర్డ్స్ వరల్డ్లీ థింగ్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమను పరతత్వం పైన మరల్చి పవిత్రమైనటువంటి యొక్క స్థానమును గమ్యమును ధన్యమును గావించుకునేటువంటి మార్గంలో దీనిని అనుభవించాలి.
0: వన్ హ్యాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఎక్స్పీరియన్స్ ది రియల్ object and the goal of life by diverting and channelizing such love towards God.
1: It divyattamainatundi aanandamu chaduvulandu ledu shastramunandu ledu.
0: This kind of supreme bliss and joy you would not be able to get in education and in scriptures.
1: Idi hrudayamunandu maatrame untunnadi.
0: This is found in the heart itself.
1: It hrudayamunariginatundi yokka divyatattavu ప్రాపంచకమైనటువంటి విషయవాసన యందు ఏమాత్రం కూడా ప్రవేశించదు.
0: దిస్ కైండ్ ఆఫ్ లవ్ విచ్ కెన్ డైరెక్ట్లీ ఫ్లో టువర్డ్స్ ద లార్డ్ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్లీ మేడ్ టు ఫ్లో ఇన్ ద ఓన్లీ ఆబ్జెక్ట్.
1: మందార పుష్పమునందు గల మకరందమును గ్రోలగని ఈ యొక్క రేతి మీద ఉమ్మత్తి పువ్వుల పైన ఉరుకులెత్తున
0: ద బీ విచ్ న్యాచురలీ టెన్స్ టు గో టు ద లోటస్ కెన్ ఇట్ గో టు ఎ టేస్ట్లెస్ యూజ్లెస్ ఫ్లవర్.
1: ఆకాశ గంగలో ఆనందముగా లోలలాడుతున్నటువంటి యొక్క హంస ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి మలినీ జలములందు ప్రవేశించిన
0: ద స్వాన్ విచ్ రెవెల్స్ ఇన్ ది డివైన్ వాటర్స్ కెన్ ఇట్ గో ఇన్ టు ది డర్టీ వాటర్స్ ఆఫ్ డర్టీ పాండ్.
1: చెలగి మధువు గ్రోలినటువంటి యొక్క మానవులకు చింతపండు రుచించున
0: A man who has enjoyed the nectar sweetness of a sweet fruit, can he like a tamarind fruit?
1: Divya bhavamula cheta, pavitramaina uhala cheta, anantamaina kunti yokka asala cheta, nimpabadina kunti yokka ee hrudayamunaku, ee prakrutamaina, anityamaina, ashashvatamaina, asatyamaina, kshanabhanguramaina kunti yokka lokamunu aashinchuna.
0: A heart which is filled with sacred thoughts, lofty ideals and imagination cannot enjoy the worldly thoughts which are dirty, narrow and meaningless.
1: Kanuka bhakti anaga kevalamu paripurnamainatuvanti yokka prema tattvame bhakti.
0: In this context one can clearly understand that devotion refers to complete love, total love.
1: Idi chittam yokka paripakame bhakti.
0: In other words, it is the maturity and fullness of heart.
1: Kai kai ga undiyanta varakunu dini yokka ruchi pulupugane untundi.
0: So long as a particular fruit is an unripe state, it will be sour only.
1: Idiye paripakva sthitiki vachetappatiki idi madhuryanga marutundi, balamuga roopandutundi.
0: Once the same thing reaches a state of ripeness, it automatically becomes sweet.
1: Ade vidhamugane manavattamu విషయ సంబంధమైనటువంటి యొక్క లోకముతో కూడి ఉండినంత వరకు కూడాను ఇది కేవలము సుఖ దుఃఖములతోనూ ఆశా నిరాశలతోనూ నిందా స్థుతులతోనూ కూడి ఉంటుంది.
0: సో లాంగ్ యాజ్ హ్యూమన్ నేచర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సెన్సరీ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఆల్ ది డ్యువాలిటీస్ లైక్ ద ప్లెజర్ అండ్ పెయిన్ అండ్ ద ప్రైజ్ అండ్ సెన్సర్ అండ్ సచ్ అదర్ డ్యువాలిటీ.
1: ఇట్టి పరిపూర్ణ తత్వమును అనుభవించినటువంటి యొక్క వ్యక్తి సృష్టి స్థితములకు పొంగడు, కుంగడు, ఆనందించడు, దుఃఖమును అనుభవించడు.
0: ఏ పర్సన్ హూ హ్యాస్ రీచ్డ్ దట్ అల్టిమేట్ స్టేట్ అండ్ ఎంజాయ్డ్ ది సుప్రీం బ్లిస్ వుడ్ నెవర్ బి సబ్జెక్టెడ్ టు ద క్రియేషన్, ది సస్టెనెన్స్ అండ్ ది డిస్ట్రక్షన్. హీ వుడ్ నెవర్ యీల్డ్ టు ఎనీథింగ్ రిలేటింగ్ టు ద వరల్డ్.
1: భక్తి అనగా మనము చేసేటువంటి గమ్యమునకు మార్గమే.
0: డివోషన్ మీన్స్ ద ఎఫర్ట్స్ మేడ్ టు రీచ్ ది గోల్.
1: వేదము కేవలం ఒక మార్గమే.
0: వేద మే బి డిస్క్రైబ్డ్ ఓన్లీ యాజ్ అ పాత్.
1: వేదాంతమే ఒక గ్రామము.
0: వేదాంత ఈజ్ ద గ్రౌండ్.
1: ఈ గ్రామం అనేటువంటి వేదాంతమును చేరేంత వరకు కూడాను వేదం అనేటువంటి యొక్క ప్రయాణమును, ఈ మార్గాన్ని మనం అనుసరించవలసిందే.
0: అంటిల్ యు రీచ్ ది గోల్ ఆఫ్ వేదాంత, యు హ్యావ్ టు ఫాలో ది పాత్ ఆఫ్ వేద.
1: వేదం అనేటువంటిది కేవలం దైవ స్వరూపమని మనం భావించరాదు.
0: వీ షుడ్ నాట్ బి అండర్ ది ఇంప్రెషన్ దట్ వేద ఈజ్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: ఇది కేవలం ఒక మార్గం మాత్రమే అని మనం భావించాలి.
0: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ ఓన్లీ యాజ్ అ పాత్, ఎ వే.
1: ఇది కేవలం ఒక గైడ్ పోస్ట్ గా మనం విశ్వసించాలి.
0: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ ఓన్లీ యాజ్ అ గైడ్ పోస్ట్.
1: దీనిని మనం చక్కగా గుర్తించి వర్తించినప్పుడే గమ్యమును ఏ విధమైనటువంటి యొక్క బాధలు లేకుండా చేరగలము.
0: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ అకార్డింగ్లీ ఇన్ ద రైట్ వే వుడ్ బి ఏబుల్ టు రీచ్ ది గోల్.
1: కనుక భక్తి తత్వం అనేటువంటిది ప్రేమమయంగా మార్చి దివ్యమైనటువంటి యొక్క స్వరూపంగా తీర్చిదిద్దేటువంటిది.
0: డివోషన్ ఈజ్ మేకింగ్ అవర్ ఓన్ ఫీలింగ్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ మేకింగ్ దెమ్ సేక్రెడ్ అండ్ ఫ్లో టువర్డ్ సేక్రెడ్నెస్.
1: ప్రేమ స్వార్థరహితమైనటువంటిది.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
1: భగవంతుని యొక్క తత్వమైనటువంటిది
0: ఇట్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
1: కేవలము ఒక శిక్ష ఎందు కూడాను రక్షణ కలిగిస్తుంది.
0: The principle of divinity will give you protection even when there is punishment.
1: Kopamunandu kudanu karunanu velvelutundi.
0: Compassion is expressed even in anger.
1: Dandanayandu kudanu dayanu prasarimpa chestundi.
0: Compassion and kindness is made to flow even when you are subjected to some punishment.
1: Kanuka dandana dandanani manamu dukkincharadu.
0: We should not feel sorry and feel sorrowful.
1: Idi dayanu pondetundi yokka margame dandana.
0: Punishment is only a method of reaching this
1: karunanu chepukune nimittame ee krodhamu.
0: Anger is also used only to acquire
1: rakshana ponde nimittame ee yokka sichchanu.
0: Punishment is only to get protection.
1: Ee vidhamainatunti yokka arthamunu gurtinchi pavitramaina bhavamuto deenini swagatam gaavinchinatunti vyaktiye nijamaina bhakti.
0: That person is a true devotee. Who recognizes this truth and welcomes all these things as such?
1: Nirantaram kudanu manamu ee prakrutamaina చింతలేంది మన జీవితం వ్యర్థం గడపరాదు, వ్యర్థం చేయరాదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ లైఫ్ కంటిన్యూస్లీ థింకింగ్ ఆఫ్ ఓన్లీ దీస్ థింగ్స్ ఆఫ్ వరల్డ్ అండ్ నేచర్.
1: ఇటు దైవత్వం పొందేటువంటి యొక్క మార్గము నవ విధములుగా బోధిస్తూ వచ్చారు.
0: దేర్ ఆర్ 9 టైప్స్ అండ్ 9 పాత్స్ ఆఫ్ రీచింగ్ డివినిటీ.
2: శ్రవణం కీర్తన విష్ణు స్మరణం పాదసేవనం అర్చన వంద.

0: These nine types of devotion are listening to the glories, singing the glory of the Lord, chanting the name and remembering the name of Vishnu, doing Pada Seva and massaging the feet of the Lord, worshipping the Lord, offering obeisance, serving the Lord, making friendship with the Lord, and offering
1: Vokkokka Margamuna Gamyamu Cheri Dhanyata Chendinatuvanti Yokka Vyaktulu Mahabhaktulu Goppa Chakravartulu.
0: There are number of devotees, the emperors who have followed each one of these paths and reached the ultimate goal.
1: Sunguna Cheta Satamunu Pundi Yedu Dinamunlo Muchyunu Anubhavinchagaladani Vartanu Andina Tarchaname.
0: The moment the king got the news that he has been cursed by Srungi and that he would die within 7 days,
1: ee kalamunu sarthakam gavinchukoni okka chanamaina nirattakam cheyaradani cheppani Parikshit Maharaju rishulanu aahvanichadu.
0: King Parikshit invited rishis in order to see that he doesn't waste even a moment of these 7 days which are available to him and to use the time to the best of.
1: Kalam vyattamu jeevitame vyattamani chintinchadu.
0: He considered waste of time is waste of his life itself.
1: Rishulanu prarthinchinadu.
0: He prayed to the rishis.
1: Ee 7 dinamulo lopala okka kshanamaina kudanu nenu vyattamu gavinchinatundi margamunu bodhinchamannadu.
0: He required prayer to them that they should teach him a method which will result in not
1: wasting. Sukha Maharshi kudanu praveshinchadu.
0: Not wasting even a moment. At that time, Sukha Maharshi also came.
1: Yavariki labhinchinatundi ee mahapraptini tanu anubhavinchinanani gurtinchi ee rishi naaku ichinatundi shapam kaadu idi mahavaraprasadamani bhavinchadu.
0: The king thought that the punishment given to him is not a punishment, it is a blessing in disguise.
1: Ee chakravarti rishini swagatam chesi, Swami, ee naadu nenu dhanyudanaitini. Ee 7 dinamulu kudanu sarthakam gavinchukuneetundi margamunu naaku upadesamani koraadu.
0: He welcomed the rishi Shuka and prayed to him, well, my life is just sanctified by today. You please teach me a method by which I do not waste even a moment during the 7 days.
1: Bhagavantuni yokka leela gunagala visheshamulanu kalyanadbhutamainatundi yokka tattvamulanu nirantaram kudanu ratrimpavalu bodhinchadaniki prayatninchadu Sukudu.
0: Shuka tried to teach day and night the life of the Lord which is full of leela.
1: Ee prema pravahamulandu manavula yokka hrudayamu kevalamu oka vidhamainatundi yokka ananda bolikalaadutu vachindi.
0: The heart of the king enjoyed this particular description which was full of flow of love as such.
1: Ee bodhani yandu cherinatundi rishulandaru kudanu vaari manasulu mattekkayi.
0: All those rishis who participated in this particular discourse, they were extremely happy and
1: tanmayattulu ayyaru.
0: They forgot themselves.
1: Unmattulu ayyaru.
0: They were mad with love.
1: Premonmattulu ayyaru.
0: They were full of love.
1: Ee yokka paristhitini gurtinchinatundi yokka chakravarti aanandamulo munigipoyadu.
0: King who recognized this particular state of affairs was submerged in bliss.
1: Ee Parikshit Maharaju క్షణమైనా కూడా నువ్వు కాలమును వ్యక్తం చేయక దైవ చింతనను శ్రవణము చేసి గానమును ఆనందంగా అనుభవించి హృదయగృహమునందు చేర్చుకున్నాడు.
0: కింగ్ పరీక్షిత్ నాట్ ఈవెన్ వేస్టింగ్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్ లిజనింగ్ టు ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్ యాజ్ ఎక్స్ప్లెయిన్ అండ్ సంగ్ బై ద రిషి హీ ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ దోస్ గ్లోరీస్.
1: కనుక శ్రవణము చేతనే దివ్యత్వాన్ని అనుభవించిన చుంటివాడు ఈ చక్రవర్తి పరీక్షిత్ మహారాజు.
0: King Parikshit is one who enjoyed divinity through listening.
1: Kirtanam cheta bhagavantuni nirantaramu kirtinchuchu bhajinchuchu smarinchuchu tarinchadaniki tagineatundi margamlo prajalaku bodhistu vachadu Sukha Maharshi.
0: Sukha Maharshi also taught the people how to reach the ultimate goal by singing the glories of the Lord.
1: ఈ విధమైనటువంటి రీతిగా తాను కీర్తనలు సలపచు జీవితమును సార్థకం గావించుకున్నటువంటి వాడే ఈ సుఖమహర్షి.
0: సుఖమహర్షి ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ సింగింగ్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్.
1: విష్ణు స్మరణం నిరంతరము కూడాను హరినామ కీర్తన యందు తన హృదయమును హరింప చేసుకున్నాడు.
0: విష్ణు స్మరణం ఇస్ ద నెక్స్ట్ వన్. ఎ పర్సన్ హూ ఫిల్ హిజ్ హార్ట్ కంటిన్యూస్లీ విత్ ది స్మరణ అండ్ ద రిమెంబరెన్స్ ఆఫ్ విష్ణు.
1: కష్టములు ఎందు, దుఃఖములు ఎందు, బాధలు ఎందు కూడాను నమో నారాయణ నిరంతరము కూడాను హరినామంను చింతిస్తూ వచ్చాడు ఈ ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద ఈజ్ వన్ హూ కంటిన్యూస్లీ బిగాన్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ నారాయణ బీట్ ద డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ ట్రయల్స్ ట్రిబులేషన్స్ అండ్ అఫ్లిక్షన్స్.
1: రాక్షసులు ఎన్ని విధములకు బాధించినప్పటికీ ఏమాత్రం కూడా దుఃఖమును కాని విచారమును కాని తన హృదయమున చోటివ్వక నిరంతరము ఆనందముతోనే తన హృదయాన్ని నింపుకున్నాడు.
0: వాట్ ఎవర్ టార్చర్ వాజ్ ఇంపోజ్డ్ అపాన్ హిమ్ బై ది డెమన్స్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ దట్ పర్టికులర్ పర్పస్ నాట్ కేరింగ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ హి ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.
2: దేహము తనది కాదు, బాడీ ఇస్ నాట్ హిజ్, ఇది కేవలము ఒక నీటి బుడగ వంటిది. దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ వాటర్ బబుల్. శరీరము ద్వారా శరీరాన్ని పొందేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటిది.
3: బాడీ ఈజ్ గివన్ ఓన్లీ టు రీచ్ ది ఇండ్వెల్ ఆఫ్ గాడ్.
2: కనుక ఈ శరీరం పైన ప్రజ్ఞ ఏమాత్రం కూడా లేక నిరంతరం కూడాను హరిచింతనే గావిస్తూ జన్మను సార్థకం గావించుకున్న చక్రవర్తి ఈ ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద వాజ్ అన్ ఎంపరర్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ నాట్ బీయింగ్ బాడీ కాన్షియస్ అట్ ఆల్, ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్.
2: పాదసేవనం.
0: నెక్స్ట్ ఈజ్ పాదసేవనం.
2: ఇది అందరికీ లభ్యమయ్యేటువంటిది కాదు.
0: దిస్ ఈజ్ నాట్ ఎ ఛాన్స్ విచ్ ఎవ్రీ వన్ కెన్.
2: లభ్యమైనప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి దృష్టితో పాదసేవలు చేస్తూ రావచ్చును.
0: ఈవెన్ ఇఫ్ వన్ గెట్స్ అన్ ఆపర్చునిటీ ఓన్లీ థింకింగ్ ఆఫ్ ది ఓన్లీ థింగ్స్ అండ్ ఇన్ ఓన్లీ వే వన్ విల్ డూయింగ్ పాదసేవ అండ్ మసాజింగ్ ది ఫీట్ ఆఫ్ ద లార్డ్.
2: కానీ ఈ సేవ యందు తన యొక్క మనస్సును అంకితము గావించి
0: మర్జింగ్ హిజ్ మైండ్ వైల్ డూయింగ్ దిస్ సేవ.
2: సమస్త సృష్టికి కూడా ఈ పాదములే ప్రమాణము ప్రధానము అనేటువంటి రీతిగా భావించి
0: థింకింగ్ దట్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ దిస్ ఫీట్ అలోన్ ఆర్ రెస్పాన్సిబుల్.
2: ఇది కేవలము బ్రహ్మ కడిగిన పాదముగా భావించి
0: థింకింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ వర్ వాష్డ్ బై బ్రహ్మ.
2: సమస్త జగత్తును కూడాను ఆక్రమించినటువంటి పాదముగా విశ్వసించి
0: బిలీవింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ హావ్ ఆక్యుపైడ్ ది ఎంటైర్ వరల్డ్ అండ్ పర్మియేటెడ్ ఎంటైర్
2: సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క చరణములే ఈ యొక్క చరణములను విశ్వసించి
0: ఫుల్లీ బిలీవింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ హావ్ ఆక్యుపైడ్ ఎవ్రీ ఇంచ్.
2: అదే సేవయే నా సాధనమని భావించినటువంటిది లక్ష్మి.
0: ఇట్ ఈస్ ఓన్లీ లక్ష్మి హూ థాట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ అండ్ ఆఫర్డ్ సేవ.
2: పాద సేవ యందు లక్ష్మి తన యొక్క జన్మను సార్థకంగా గావించుకున్నది.
0: ఇట్ ఈస్ లక్ష్మి హూ శాంక్టిఫైడ్ హర్ లైఫ్ త్రూ పాద సేవ.
2: అర్చనము. ఈ అర్చనమనగా పృథు చక్రవర్తి.
0: ది నెక్స్ట్ వన్ ఈస్ వర్షిప్. ఫర్ దిస్ పృథు చక్రవర్తి
2: కాల సర్వావస్థల యందు కూడాను హరి అర్చన తప్ప అన్ని అర్చనలు తనకేమాత్రం కూడా తెలియదు.
0: In all times and at all, in all circumstances, this king knew only one thing, and that was worship of Hari and nothing else.
2: Vishwam Vishnu Swarupam.
0: He said that the entire cosmos is the form of Vishnu.
2: Sahasra Shirsha Purushaha, Sahasra Aksha Sahasra Pad.
0: Thousands
2: Aneka Sirasulato, Aneka Netramulache, Aneka Padamulache Undinatvintivadu Atani.
0: It is the same Lord who has innumerable heads, who is seen in the form of innumerable eyes and feet.
2: Prapanchamaloni pranulanni kudunu paramatmani amsamule.
0: All the living beings in the world are different aspects of God alone.
2: Swarupamule.
0: They are all the forms of divinity.
2: Itti bhavam cheta taanu nirantaram kudunu edi chesina, edi chuchina, edi cheppina, edi talchina daiva poojamgane bhavinchadu.
0: This particular king considered whatever he did, whatever he thought, whatever he performed as an act of worship of God.
2: ఈ విధమైనటువంటి అర్చన చేత జన్మను సార్థకంగా గావించుకున్నటువంటి వాడు పృథు చక్రవర్తి.
0: పృథు చక్రవర్తి ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ త్రూ అర్చన అండ్ వర్షిప్ ఇన్ దిస్ పర్టికులర్ వే.
2: కేవలము ఒక్క వందనము చేతనే తన జన్మను సార్థకంగా గావించుకున్నటువంటి వాడు అక్రూరుడు.
0: అక్రూర ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్
3: బై వందనం ఆఫరింగ్ ఒబేసాన్స్.
2: కేవలం వందనం అనగా రెండు హస్తములు చేర్చడం మాత్రమే కాదు.
3: వందనం డజంట్ రెఫర్ టు మియర్లీ బ్రింగింగ్ దీస్ టూ ఫామ్స్ టుగెదర్.
2: ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు రెండింటి యొక్క చేరిక అయినటువంటి దశేంద్రియములు పరమాత్మనికి అర్పితం గావించటమే.
3: ఇట్ ఈస్ ఆఫరింగ్ ఫైవ్ జ్ఞానేంద్రియాస్ అండ్ ఫైవ్ కర్మేంద్రియాస్ టుగెదర్ ఆల్ దర్గన్స్.
2: దీనినే శరణాగతి అని కూడా నువ్వు విశ్వసించాడు.
3: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ హీ హాస్ కన్సిడర్డ్ దిస్ యాజ్ ఎ టైప్ ఆఫ్ సరెండర్.
2: ఎట్టిదో తన ఫలితము అట్టిది.
3: రిజల్ట్స్ డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ ఫెయిత్ దట్ యు హ్యావ్.
2: కనుక ఈ అక్రూరుడు సర్వత్రా కృష్ణ స్వరూపాన్ని దర్శించగలిగాడు.
3: హీ వాజ్ ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ విష్ణు ఎవ్రీవేర్.
2: పాదసేవనం.
3: నెక్స్ట్ ఈజ్ పాదసేవనం.
2: ఇది హనుమంతుడు.
3: దిస్ ఈజ్ హనుమాన్.
2: ఇతను నిరంతరము కూడాను వినయ విధేయతల చేత రామచింతనతో కాలమును గడుపుతూ వచ్చేటువంటి వాడు.
3: హీ వాజ్ వన్ హూ కంటిన్యూస్లీ thinking of the Lord was offering all the service to him.
2: ఇతను సామాన్యుడు కాదు.
3: He is not an ordinary person.
2: 64 విద్యలను అన్ని విధములుగా కూడాను తాను అర్థసహితంగా గ్రహించినటువంటి వాడు.
3: He was one who had mastered 64 types of skills.
2: వైద్యాచిక విద్యయందు మహాప్రవీణుడు.
3: He was an extremely accomplished scholar.
2: గజకర్ణ గోకర్ణ విద్యలను కూడాను మహాప్రవీణుడు.
3: ఇన్ గజకర్ణ అండ్ గోకర్ణ టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఆల్సో హీ వాస్.
2: కృష్ణుడు చెప్పుతున్నటువంటి యొక్క గీతను పైశాచిక భాషలో ప్రథమంగా రచించినటువంటి వాడు హనుమంతుడు.
3: ఇట్ వాజ్ హనుమాన్ హూ రోట్ ఫర్ ది ఫస్ట్ టైమ్ అండ్ ఒరిజినలీ ద గీతా విచ్ వాజ్ ఎక్స్పాండెడ్ బై భగవాన్ కృష్ణ.
2: వ్యాసుని కంటే పూర్వమే గీతను రచించినటువంటి మహనీయుడు ఈ హనుమంతుడు.
3: ఈవెన్ బిఫోర్ వ్యాస రోట్ గీత హనుమాన్ హ్యాడ్ రిటన్ ఇట్ ఇన్ పైశాచిక లాంగ్వేజ్.
2: కనుకనే ఇతనికి గొప్ప టైటిల్ గా ఇస్తూ వచ్చాడు రాముడు. శాంతుడు గుణవంతుడు హనుమంతుడు బలవంతుడు అన్నాడు.
3: దట్ ఈస్ వై రామా గేవ్ ఎ గ్రేట్ టైటిల్ టు దిస్ హనుమాన్ యాజ్ ఎ పర్సన్ ఆఫ్ పీస్ యాజ్ ఎ పర్సన్ ఆఫ్ డివోషన్ యాజ్ ఎ పర్సన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ విజ్డమ్.
2: ఏ పదార్థము ముట్టినప్పటికీ ఆ పదార్థములో రామనామం ఉన్నదా లేదా అని పరీక్షించేటువంటి వాడు.
3: హనుమాన్ వాజ్ వన్ హూడ్ ఎగ్జామిన్ వెదర్ ది రామనామ ద నేమ్ ఆఫ్ రామా ఇస్
2: ఫౌండ్. ఇవన్నీ కూడా రాళ్లతో సమానం అనుకున్నాడు.
3: హీ కన్సిడర్డ్ ఎనీ ప్రెషియస్ థింగ్ యాజ్ యూజ్లెస్ స్టోన్ ఇఫ్ ఇట్ డిడ్ నాట్ కంటైన్ ది నేమ్ ఆఫ్ రామా.
2: ఈ లంకకు వంతెన కట్టేటువంటి సమయం నందు కూడాను రాళ్లను ఎత్తి రామా అని వేసినప్పుడు అది తేలుతూ వచ్చింది.
3: While constructing a bridge across the ocean to Lanka, he took every stone, repeated the name of Rama and threw it into the ocean.
2: Itana maha gunavantudu kanukane okkokka rai paina Rama an raayaledu, okka rai paina ra, rendo rai paina ma an raastu vachadu. Ee rendu raalu visthetappudiki rendu raalu cherutu vachayi. Ee vidhanga vantana tayaraipothundi.
3: He is an extremely virtuous person and an intelligent person, therefore he wrote one letter ra on one stone, ma on another stone, and these two joined together because rama together form one name.
2: Tana dehamulandarnu undentundi roma romamu rama namamune telustu vacchetundi.
3: Each hair on his body was repeating the name of rama.
2: Manam kashtala samayamlo ye daiva chintanu manam cheyyamu.
3: When we are in difficulties we will be thinking of God.
2: Sukhala samayamnandu kuda nu daivanni marchipothuntavu.
3: At a time when we are happy we forget the name of God.
2: Sukadukka samayamulandu rendinti endukodanu samatva nivahinchinatundi maha balavantudu ee hanumantudu.
3: Hanuman was such a great soul who exercised equanimity in the times of sorrow as well as joy.
2: Ahankaram lenatundi gunavantudu.
3: He was such a virtuous person who was free from ego.
2: Ahankara mamakaramunu tejinchinatundi mahaneeyudu.
3: He was one who had given up ego sense అండ్ మైండ్లెస్ బిలాంగ్.
2: లంకలో స్వేచ్ఛా విహారం కలుపుతున్న సమయం నందు రాక్షసులు ప్రశ్నించగా ఎవరయ్యా నీవుని? దాసోహం కుశలేంద్రస్య. అట్టి ఆపత్ సమయం నందు కూడాను నేను రామచంద్రుడి దాసుడను అని వర్ణించినటువంటి వాడు.
3: వెన్ యూ డౌన్ ఇన్ లంక అండ్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్ వాస్ పుట్ టు హిమ్, హూ ఆర్ యూ? హనుమాన్ రిప్లైడ్, ఐ సెడ్ ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ రామా.
2: ఎట్టి పరిస్థితులు ఎందు కూడాను ద్వేషుల యొక్క ముందు కూడాను నేను రామదాసుడని గట్టిగా నిర్వచించేటువంటి యొక్క శక్తి.
3: In whatever circumstances be it, even when the question of hatred comes, he was always considering himself.
2: ఈ నాటి భక్తులు ఎట్ట ఉంటారు? మందిరం పోయేటప్పటికి వీభూజి పెట్టుకుంటారు, బయటికి పోయేటప్పటికి హ్యాండ్ కర్చీఫ్ తీసుకుని తుడుచుకుంటారు.
3: But today's devotees are different. When they enter the mandir shrine room, they apply vibhuti on their forehead. When they come out of shrine room, they remove it with their kerchief.
2: స్వామి చెంత ఉండినప్పుడు ఇంకే విధమైనటువంటి యొక్క సమీపంలో సంచరించే సమయంలో అన్ని విధాలు కూడా భక్తులుగానే ప్రకటిస్తారు.
3: When they are with Swami and when they are moving about in the vicinity of Swami, they will be conducting
2: విరుద్ధమైనటువంటి యొక్క ప్రదేశంలో పోయేటప్పటికి దానిని అన్ని కూడా మేము సాయి భక్తులు కాదు, పోతుంటాం వస్తుంటాం అంత మాత్రమే అని చెప్పడం. ఇటువంటి పిరికి పందలు అనేటువంటి వాళ్ళు భక్తులు ఏ రీతిగా కాగలరు?
3: But these very people, when they go to a place where it may not be appreciated, they say, we just generally go there and come back, we are not devotees of Swami. This kind of timid fellows, how can you call them devotees of God?
2: Yetti pradesham nundu poyinappudikini danini kotti chaatali alanti dheeramainatunte yokka shaktito kaligi untundali bhakti.
3: To whatever place you go, with a sense of courage, with thumping the gavel, you should be able to declare yourself as a great devotee.
2: Avunu nenu bhaktudanu.
3: Yes, I am a devotee.
2: ఈ విధమైనటువంటి యొక్క ధీరత్వంతో కూడినటువంటి వాడు హనుమంతుడు.
3: హనుమాన్ వాస్ సచ్ ఎ గ్రేట్ కరేజియస్ హీరో.
2: కనుకనే తాను సేవలను ఆచరిస్తూ తన జన్మను సార్థకంగా ఉంచుకుని చిరంజీవిగా నిలిచిపోయాడు. మైత్రి ఇతనే అర్జునుడు.
3: ఫ్రెండ్షిప్ ఫర్ దిస్ అర్జున్ ఆల్ బి టేకన్ యాజ్ అన్ ఇలస్ట్రేషన్.
2: ఎలాంటి పరిస్థితులు ఎందుకూడను కృష్ణుని ఎడబాయక తాను నిరంతరం కూడా వెంట జంటగా ఉండేటువంటి ఒక నీడల వలె జీవిస్తూ వచ్చారు.
3: అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ హి వాస్ నాట్ ప్రిపేర్డ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ కృష్ణ. ఆల్మోస్ట్ లైక్ ఎ షాడో హీ వాస్ గోయింగ్ విత్ కృష్ణ.
2: ఎన్నో బాధలను అనుభవించారు.
3: హీ హ్యాడ్ టు సఫర్ ఎ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్.
2: ఎన్నో నిందలను నిష్ఠురములు కూడా అనుభవించారు.
3: హీ హ్యాడ్ టు సఫర్ ఎ లాట్ ఆఫ్ క్రిటిసిజం.
2: కడకు తాము ఒక విధమైనటువంటి యొక్క అపకీర్తుల పాలు కూడాను అయ్యారు.
3: హీ హ్యాడ్ టు సఫర్ సార్ట్ ఆఫ్ బ్యాడ్ రెప్యుటేషన్.
2: ఎట్టి సమయమునందు కూడాను కృష్ణ కృష్ణ నీవు తప్ప అన్యము నాకు వేరు అని కేవలము ప్రార్థనతో కృష్ణుణ్ణి అన్ని విధములుగా అండచేరేటువంటి వాడు.
3: ఇన్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, హీ వాజ్ ఆల్వేస్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ కృష్ణ అండ్ యాక్సెప్టింగ్ హిస్ ఫ్రెండ్షిప్ అండ్ యాజ్ ఎ సోల్ ప్రొటెక్టర్.
2: నీవే తప్ప నీ తప్పరం వేరు, నీవు తప్ప మాకు అన్యులు లేరని ప్రార్థించేటువంటి వాడు.
3: హీ వాజ్ ఆల్వేస్ ప్రేయింగ్ దట్ వితౌట్ యూ వీ డోంట్ హ్యావ్ ఎనీవన్ టు సేవ్ అస్.
2: ఇలాంటి నీడగా మిత్రునిగా భావించి బంధువుగా విశ్వసించి అన్నింటి ఎందు కూడాను అర్జునుడు కృష్ణుని ఉపయోగ పెట్టుకున్నటువంటి వాడు.
3: అర్జున వాజ్ వన్ హూ బిలీవ్ హిమ్సెల్ఫ్ టు బి ఎ ఫ్రెండ్ ఎ రిలేటివ్ అండ్ ఎ షాడో అండ్ మేడ్ యూస్ ఆఫ్ సచ్ ఫ్రెండ్షిప్ ఆల్వేస్ ఫర్ హిజ్ ఓన్ గుడ్.
2: కనుకనే అతనికి రససారథిగా కూడా నిలిచి అనేక విధములైన విజయాలను అందిస్తూ వచ్చాడు.
3: దట్ ఈస్ వై కృష్ణ బికేమ్ చారియటియర్ టు అర్జున అండ్ గాట్ హిమ్ ఆల్ ద సక్సెస్.
2: భగవంతుణ్ణి జీవిత రథసారథిగా నిర్మించుకున్నాడు.
3: హీ వాజ్ ఏబుల్ టు టేక్ గాడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద చారియటియర్ ఆఫ్ హిజ్ లైఫ్.
2: ఇతనే పార్థసారథి అని పిలువబడుతుంది.
3: దట్ ఈస్ వై కృష్ణ వాజ్ డిస్క్రైబ్డ్ యాజ్
2: పార్థ. యొక్క జీవితములకు సారథి
3: కృష్ణ వాజ్ ఎ చారియటియర్ ఫర్ ద లైఫ్ ఆఫ్ పార్థ.
2: ఇంకా కడపటిది 9వ వాడు ఆత్మార్పణం.
3: ద 9th వన్ ఈస్ ఆఫరింగ్ వన్స్ ఆత్మ ఇట్సెల్ఫ్.
2: ఈ విధంగా ఆత్మార్పణ గావించి అడిగినటువంటి దానిని అందించి తాను జీవితమును సార్థకం గావించుకున్నటువంటి వాడు.
3: ది వన్ హూ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ అండ్ హిజ్ ఆత్మ అండ్ టోటలీ సరెండర్డ్ దట్ ఈస్
2: ఇతనే బలి చక్రవర్తి.
3: దట్ ఎంపరర్ వాజ్ ఎంపరర్ బలి.
2: ఇతను ప్రహ్లాదుని యొక్క మనుమడు.
3: హీ వాజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ప్రహ్లాద.
2: ఇతను కూడాను భగవంతుని యొక్క భక్తి ప్రపత్తులతో లీనమైనటువంటి వాడు.
3: హీ వాజ్ వన్ హూ వాజ్ ఎంగ్రాస్డ్ ఇన్ డివోషన్ అండ్ సరెండర్ టు ద
2: విశ్వజిత్ యాగమును చేసి విశ్వమునికే ఒక విజయమును సాధించినటువంటి వాడు.
3: హీ వాజ్ వన్ హూ పర్ఫార్మ్డ్ ఎ సాక్రిఫైస్ కాల్డ్ విశ్వజిత్ సాక్రిఫైస్ అండ్ హి కాంక్వర్డ్ ద ఎంటైర్ యూనివర్స్.
2: తన శిరస్సునే తనకు అర్పితం గావించి పాతాళ లోకమునకు ప్రవేశించినటువంటి వాడు.
3: హీ వాజ్ వన్ హూ ఆఫర్డ్ హిస్ హెడ్ అండ్ వెంట్ ఇన్ టు ద నెథర్ వరల్డ్.
2: ఏ విధముగానైనప్పటికీ
1: తమ యొక్క అనుగ్రహమే నాకు ప్రధానమని విశ్వసించినటువంటి వాడు.
3: హీ వాజ్ వన్ హూ ఫర్మ్లీ బిలీవ్డ్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ ఈస్ ఓన్లీ
1: గాడ్. గురువైనటువంటి శుక్రాచార్యుడు దానమునకు అడ్డు తగిలినప్పటికీ లేదు లేదు, నా దేహము నా కాయము నా కర్మము నా కర్తవ్యము సర్వం కూడా భగవత్ అర్పితమే అని భావించాడు.
3: హిస్ ప్రిసెప్టర్ శుక్రాచార్య హింసెల్ఫ్ అబ్స్ట్రక్టెడ్ హిమ్ వైల్ ఆఫరింగ్ హిజ్ ఓన్ హెడెడ్. హీ సెడ్ దట్ అండర్ ఆల్
1: ప్రాచీన కాలం నుండి కూడా నవ్విధమైనటువంటి భక్తులను అనుభవిస్తూ నవ్వు విధమైనటువంటి మార్గములను ఆదర్శంగా నిరూపించినటువంటి చక్రవర్తులు మహాభక్తులు.
3: దీస్ ఆర్ ద ఎంపరర్స్ హూ ఇన్ ది ఓల్డెన్ డేస్ ఆఫర్డ్ దెమ్సెల్వ్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ఫాలోడ్ 9 టైప్స్ ఆఫ్
1: డివోషన్. ఈ భక్తి కేవలము వ్యక్తిగతమైనటువంటిదిగా నిరూపించడానికి మంచిది కాదని విశ్వసిస్తూ వచ్చారు.
3: బట్ దే బిలీవ్డ్ దాట్ దిస్ షుడ్ నాట్ బి ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ టు ది పర్సన్ టు పర్సన్ కన్సర్న్డ్.
1: సమష్టి స్వరూపమైనటువంటి యొక్క ప్రార్థనలు అత్యవసరమని భావిస్తూ వచ్చారు.
3: దే ఆల్సో బిలీవ్ దట్ కలెక్టివ్ ప్రేయర్ అండ్ అప్రోచ్ ఇస్ ఆల్సో నీడెడ్.
1: ఎవరికి వారు ప్రార్థన చేసుకోవటము, ఎవరికి వారు భగవంతుని చింతించటము, ఇది స్వార్థపరమైనటువంటిది కూడాను తలుచుతూ వచ్చారు.
3: దే ఆల్సో బిలీవ్ దాట్ ఇండివిజువలీ ఆఫరింగ్ ప్రేయర్స్ ఈజ్ ఆల్సో ఎ టైప్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: స్వార్థం అనేటువంటిది పరార్థమును పొందలేరని కూడాను విశ్వసించారు.
3: దే ఆల్సో బిలీవ్ through selfishness one would not be able to get the transcendental principle.
1: Christians lopala kudanu Mohammedans lopala kudanu konni vidhamaitundi granthamlo undinatundi vishayalu okaru uchcharinchatamu tirigi akkada cherinatundi varandaru kudanu danini uchcharinchi follow cheyatamu ee vidhanga jarugutu vacheyatundi.
3: Even in the religions of Christianity and Islam one reads a particular prescribed book and all others repeat. This is a custom.
1: సామూహికమైనటువంటి యొక్క ప్రార్థనలు అత్యవసరమని భావించారు.
3: దే బిలీవ్ దాట్ ది కమ్యూనిటీ ప్రేయర్స్ ఆర్ ఇంపార్టెంట్.
1: లోకస్వరస్థ సుఖినో భవంతు అనేటువంటి యొక్క విశాలమైనటువంటి భావాన్ని అందుకున్నారు.
3: దే ఫర్మ్లీ బిలీవ్ దాట్ విత్ ద బ్రాడ్ మైండెడ్నెస్ దట్ ది ఎంటైర్ వరల్డ్ అండ్ యూనివర్స్ మస్ట్ బి హ్యాపీ.
1: ఈ విధమైనటువంటి మార్గమును అనుసరించినప్పుడు దేశము సుక్షేమాన్ని అనుభవిస్తుందని కూడా తలంచారు.
3: దే ఆల్సో థాట్ దాట్ వెన్ ద ఫాలో దిస్ పర్టికులర్ థాట్ the entire humanity will be happy.
1: 1469 లోపల
3: in 1469
1: సిక్కుల గురువు అయినటువంటి గురునానక్
3: who was guru of Sikhs,
1: ఈ యొక్క సామూహికమైనటువంటి భజనను ప్రారంభించాడు.
3: హీ ఆల్సో స్టార్టెడ్ ది కమ్యూనిటీ సింగింగ్.
1: ఈ భజనలకు మొట్టమొదటి పునాది గురునానక్.
3: ఫర్ ది భజన్స్ అండ్ ఫర్ దిస్ కమ్యూనిటీ సింగింగ్ ది ఒరిజినేటర్ ఈజ్ గురునానక్.
1: ఇది క్రమక్రమేణప్పుడు పెరుగుతూ వచ్చింది.
3: గ్రాడ్యువలీ దిస్ వెంట్ ఆన్ డెవలపింగ్ అండ్ ఇన్క్రీజింగ్ ఇన్ ఇట్స్ స్కోప్.
1: తదుపరి 1498 లోపల
3: లేటర్ ఆన్ ఇన్ 1498
1: త్యాగరాజు కూడాను దీనికి రాగ లయ బద్దములు కూడా కూర్చి రాగ తాళ భావములతో దాన్ని సమకూర్చుతూ వచ్చాడు.
3: త్యాగరాజా గేవ్ పర్టికులర్ టోన్ ట్యూన్ అండ్ ఆల్సో బై మేకింగ్ యూజ్ ఆఫ్ వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ హౌ టు సింగ్ హౌ టు
1: పాటు నుండి మన భారతదేశం లోపల సామూహిక భజనలు అనేటువంటిది ప్రారంభమవుతూ వచ్చాయి.
3: ఇట్ ఈస్ దెన్ ఇన్ భారత్ దిస్ కమ్యూనిటీ సింగింగ్ అండ్ భజన్ స్టార్టెడ్.
1: ఈ భజనలు అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఒక కాలహరణం గావించుకునేటువంటి ఒక కర్మలు కాదు.
3: భజన్స్ ఆర్ నాట్ సమ్ కైండ్ ఆఫ్ స్పెండింగ్ ది టైమ్.
1: అందరి మనసులు అందరి భావములు అందరి రాగములు అందరి తాళములు అందరి స్థుతులు కూడాను ఏకమైపోయి దివ్యత్వమైనటువంటి అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేటువంటిది భజన్ అని గుర్తిస్తూ వచ్చారు.
3: దే ఆల్సో రికగ్నైజ్ దట్ భజన్ ఈజ్ యూనిఫైయింగ్ ద మైండ్స్ యూనిఫైయింగ్ ద ఫీలింగ్స్ అండ్ బ్రింగింగ్ అబౌట్ యూనిటీ ఇన్ ది రాగ అండ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్
1: ఏతావాత. దీని యొక్క అంతరార్థం ఏమనగా సామూహిక భజనలు చాలా సారవంతమైనటువంటివి సమర్థమైనటువంటివి.
3: సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈస్ దట్ కమ్యూనిటీ సింగింగ్ అండ్ భజన్ ఆర్ ఫుల్లీ ఎఫికేషియస్. దే బ్రింగ్ అప్ వెరీ గుడ్ రిజల్ట్స్.
1: భక్తి యందు భజనలకు ప్రధానమైనటువంటి స్థానం అందించారు.
3: దే గేవ్ ఎన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఫర్ భజన్ ఇన్ డివోషన్.
1: ఈ భజనలు కూడా ప్రేమపూరితమైనటువంటి భజనలు కావాలి.
3: దీస్ భజన్స్ మస్ట్ బి ఫుల్ ఆఫ్ లవ్.
1: పల్లెలు ఎందు ఇది క్రమక్రమేణా మొట్టమొదట ప్రారంభించినప్పుడు త్యాగరాజు చెప్పాడు.
3: వెన్ దిస్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద బిగినింగ్ వెన్ దిస్ వాజ్ సంగ్ ఇన్
1: రంగి పుణ్యాత్ములారా
2: శ్రీరాముని భజనకు రండి ధన్యాత్ములారా, రండి మనమందరము కోదండర రాముని భజనను చేతము రండి పుణ్యాత్ములారా, శ్రీరాముని భజనకు రండి ధన్యాత్ములారా. ఈ పాటను ప్రారంభించాడు
3: త్యాగరాజ. స్టార్టెడ్ విత్ ద భజన్ విచ్ ఇన్వైటెడ్ ఆల్ ద పీపుల్, వెల్కమ్, ప్లీజ్ కమ్, ఓ పీపుల్ హు హావ్ శాంక్టిఫైడ్ యువర్ లైఫ్,
2: రండి మనమందరూ కూడి కోదండరాముని భజనలు చేద్దాం.
3: ప్లీజ్ కమ్, లెట్ అస్ జాయిన్ టుగెదర్ అండ్ డూ ద భజన ఆఫ్ కోదండరామ.
2: ఈ కోదండరాముడు దండపాణిని దూరం చేయగలడు అని భావించాడు.
3: దే ఆల్సో బిలీవ్ దట్ దిస్ కోదండరామ కెన్ మేక్ యమ గో అవే ఫ్రమ్ హిమ్.
2: కనుక దండపాణి యముడు, కోదండపాణి రాముడు.
3: యమ ఇస్ దండపాణి, రామ ఇస్ కోదండపాణి.
2: కోదండపాణి నామం దగ్గర ఉన్నప్పుడు దండపాణి సమీపించలేడన్నాడు.
3: ఇఫ్ కోదండపాణి ఇస్ నియర్ యూ, దండపాణి
2: ఇలాంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమతో దివ్యమైనటువంటి భావముతో భజనలు ప్రారంభమైంది.
3: విత్ దిస్ ఫుల్ ఫెయిత్ అండ్ విత్ దిస్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ ఐడియాస్ భజన్.
2: కానీ ఈనాడు భజనలు యందు అట్టి పవిత్రత కోల్పోయింది.
3: But in the bhajans of today, that kind of sacredness is lost.
2: Raga taalamule pradhananga chustunnaru kani bhava ragamulu emaatramu chuttam ledu.
3: They are giving all importance to the tune and tone and not to the feelings at all.
2: Padi mandiki oka impainatuvanti oka ragamulu manam prayatnam chestunnamu kani impaina bhavanni manam andinchadaniki chuttukoledu.
3: We are only giving importance to the sweetness of the tone for 10 people but not
2: ఈ భజనలో ఉండేటువంటి భావములు హృదయాన్ని కరిగించాలి, కదిలించాలి.
3: ద ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్ భజన్ షుడ్ బి ఏబుల్ టు మెల్ట్ ది హార్ట్ ఆఫ్ ది పీపుల్ అండ్ స్వీట్ ఆన్ ది హార్ట్ ఆఫ్ ది పీపుల్.
2: ఆ విధమైనటువంటి ఒక దీంతోపల ఈ భక్తి ప్రారంభమవుతూ వచ్చింది.
3: ఓన్లీ దెన్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ కెన్ ఎమర్జ్.
2: ప్రేమ స్వరూపులారా, భక్తి భక్తి అనగా కేవలము ఒక విధమైనటువంటి ఒక భగవంతుని పూజలు మాత్రమే కాదు, ప్రధానమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ అందరి ఎందు ఉండినటువంటి ప్రేమనే. ఈ ప్రేమను ఏకత్వం గావించుకునేటువంటి మార్గమే నిజమైన భక్తిగా మనం విశ్వసించాలి.
3: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. డివోషన్ డజంట్ రెఫర్ టు ఎ టైప్ ఆఫ్ వర్షిప్ అలోన్. ఇట్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్ యూనిఫైయింగ్ ద లవ్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ లార్జ్ మెజర్ ఇన్ ఎవ్రీ హార్ట్.
2: దేవుణ్ణి పూజించటము, జీవుల్ని బాధించటము భక్తి కానేరదు.
3: వర్షిపింగ్ గాడ్ అండ్ హార్మింగ్ అండ్ హర్టింగ్ ద
2: సర్వులు ఎందు ఉండినటువంటి భగవంతుని మనం ప్రార్థించాలి.
3: We have to pray to God who is resident of all heart.
2: Bhagavantudu evadu? Love is God. Live in love.
3: Who is that God? It is love.
2: Adane prema swarupudu.
3: He is the embodiment of love.
2: Prema nimittamai manam premanu abhivruddhi pachukovali.
3: We should develop love for the sake of love.
2: ఈ ప్రేమనే పరమాత్మ స్వరూపము.
3: లవ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
2: అదే భక్తికి రూపము.
3: దిస్ ఇస్ అనదర్ ఫార్మ్ ఆఫ్ డివోషన్.
2: అదే దివ్యత్వానికి ప్రతిబింబము.
3: దిస్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ డివినిటీ.
2: అదే ఆత్మానందమునకు గమ్యము.
3: దిస్ ఇస్ ది గోల్ ఆఫ్ సుప్రీం బ్లిస్.
2: కనుక ఆనందం మనయందే ఉన్నది.
3: బ్లిస్ ఈస్ హిడెన్ ఇన్ అస్.
2: మనం ఎక్కడో వెతకపోవనక్కర్లేదు.
3: వీ నీడ్ నాట్ సర్చ్ అవుట్ సైడ్ ఆఫ్ అస్.
2: సర్వత్రా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎక్కడ?
3: వెన్ గాడ్ ఈస్ ఆమ్నిప్రెసెంట్ వేర్ ఇస్ ది నీడ్ ఫర్ సర్చింగ్ ఇన్ వన్ ప్లేస్?
2: వెతకడం అనేటువంటిది వెర్రితనం.
3: Searching itself is a type of foolishness.
2: తన దృష్టిని అంతర్ముఖం గావించుకోండి.
3: Introvert your own vision.
2: బహిర్ముఖంగా పరిగెత్తేటువంటి ఒక భావములంతా కూడాను అరికట్టి భగవంతుని వైపున మరల్చండి.
3: Control your own feelings which are going outside. Introvert them and worship the Lord in
2: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థంగా భావించండి.
3: Consider every activity as an offering to God.
2: ఇది ఏ గొప్ప విద్య.
3: This is real education.
2: ఈ విశాలమైనటువంటి విద్యను మనం అభ్యసించాలి.
3: This broad type education we have to cultivate and develop.
2: ఈ అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించాలి.
3: We should enjoy the bliss which cannot be explained in this way.
2: అఖండమైనటువంటి యొక్క తేజస్సును మనం అనుభవించాలి.
3: We should enjoy the supreme light which is expansive.
2: ఇది జీవితం యొక్క ప్రధాన గమ్యము.
3: This is the ultimate goal of life.
2: ఇది నిజమైనటువంటి జీవితం యొక్క మార్గము.
3: This is the correct path which you have to take life to the goal.
2: ప్రేమ కోసమే మనం ప్రేమించుతూ రావాలి.
3: We should start loving for the sake of love.
2: ఇదే way of life.
3: This is the way of life.
2: ఈ విధమైనటువంటి యొక్క భక్తితో మనము ప్రేమను పెంచుకోవాలి. కానీ భక్తి భక్తిని పూజలు, పునస్కారములు, యాత్రలు, పాత్రలు ఈ విధమైనటువంటి కర్మలు ఆచరించినంత మాత్రమున భక్తి కానేరదు.
3: Real devotion means developing love. By merely undertaking pilgrimages and purchasing some vessels, you are not going to have devotion.

0: But do not see evil, do not talk evil, do not hear evil at any time in the world. Establish in your heart the statue of those three monkeys which give you this lesson. This is a matter of fact which I am telling you.
1: Vidyarthulara,
0: dear students,
1: Upanishad Vakyanusaramu Shariramu Rathamaniyu Indriyamulu Gurramaniyu Manasu Paggamaniyu Manam Gurtinchukunnam.
0: According to the declarations of the Upanishad, we have recognized that physical body is like chariot and senses are horses, mind is the rope.
1: Sarira indriya manasu yokka tattvamu kevalamu oka nirupayogamainatuvantivi.
0: The principle associated or the basis of the physical body, the senses and the mind is by itself useless.
1: గుర్రములు ఎంత భద్రమైనవైనప్పటికీ పగ్గములు ఎంత బిగువైనవైనప్పటికీ రథము చాలా అందచందములతో కూడినప్పటికీ సారథియే లేకుండినా ఈ రథము ఈ పగ్గములు ఈ యొక్క గుర్రములు కూడాను నిరుపయోగమే.
0: ది చారియట్ ఆఫ్ ది బాడీ మే బి ఎక్సలెంట్, ద హార్సెస్ మే బి ఇన్ ట్రిమ్ కండిషన్, and the rope may also be very strong and sturdy, but if there is no charioteer, all these are useless.
1: Kanuka jeevita yatralo buddhi atyanta pradhanamainatundi.
0: Therefore in the journey of life, intelligence is a very important instrument.
1: Nishchayatmaka buddhihi annaru, idi నిశ్చయాత్మకమైనటువంటిది.
0: దిస్ ఈస్ ద వన్ విచ్ టీచర్స్ స్టడీనెస్.
1: జీవితంలో అనేక సమస్యలు, అనేక విధమైనటువంటి చిక్కులు, అలజడలు చెలరేగుతుంటాయి.
0: వన్ ఫేసెస్ ఇన్ లైఫ్ ఏ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఏ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ఏ నంబర్ ఆఫ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్.
1: అయితే ఈ సమస్యలను పరిహారం గావించుకోవటం ప్రతి మానవునికి ప్రధాన కర్తవ్యం.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్.
1: అయితే ఈ యొక్క పరిహారమునకు ఏది ప్రధానమైన సూత్రము?
0: వాట్ ఈస్ ఇట్ దట్ కెన్ హెల్ప్ యూ టు ప్రొవైడ్ ఎ సొల్యూషన్ ఫర్ ది ప్రాబ్లమ్స్?
1: బుద్ధియే.
0: దాట్ ఈస్ ఇంటెలిజెన్స్.
1: బుద్ధి యొక్క ప్రవేశము లేక మన యొక్క సమస్యలు కానీ మన యొక్క సంబంధమైన చిక్కులు గాని తీరుటకు వీలు కాదు.
0: వితౌట్ ఇంటెలిజెన్స్ ప్లేయింగ్ ఇట్స్ ఓన్ రోల్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్.
1: సంశయాత్మ వినశ్చతి. సంశయముల యొక్క నిర్మూలం గావించినటువంటిది బుద్ధి కనుకనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు. ఇంద్రియములకు అతీతమైనటువంటిది కనుక ఇది సంశయాత్మకమైనటువంటి ఒక స్వరూపం.
0: As intelligence transcends the senses, it is that which can help in deciding and solving the problems.
1: Bhagavad Gita tana yokka pravahamulaku rendu haddulunu yerparchukunnadi.
0: There are two bands prescribed by Bhagavad Gita for its flow.
1: Ee haddule lekundina
0: life.
1: సంశయాత్మ వినశ్చతి. సంశయముల యొక్క నిర్మూలం గావించినటువంటిది బుద్ధి కనుకనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు. ఇంద్రియములకు అతీతమైనటువంటిది కనుక

0: ఇట్స్ ఫ్లో. ఈ హద్దులే లేకుండినా ఈ జీవిత ప్రవాహం అనేటువంటిది కేవలము అనేక విధములైనటువంటి యొక్క చిక్కులకు, బాధలకు, అపాయములకు గురి అవుతుంది.
1: ఇఫ్ ది ఫ్లో ఆఫ్ లైఫ్ డస్ నాట్ హ్యావ్ దీస్ టూ బండ్స్ ఆర్ టూ బ్యాంక్స్ దెన్ ఇట్ ఫేసెస్ ఇన్యూమరబుల్ డేంజర్స్ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఒకవైపున అష్టాక్షరీ మంత్రము, మరొక వైపున అష్టాక్షరీ మంత్రము, ఈ రెండు మంత్రములు అనేటువంటి గట్టు నడుమ ఈ జీవితం అనేటువంటి ప్రవాహం ప్రవహించిన సుఖశాంతి అయినటువంటి యొక్క అనుగ్రహ సాగరము చేరగలవు అని దీని యొక్క అంతరార్థము.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ దిస్ ఫ్లో దేర్ ఇస్ ఎయిట్ లెటర్డ్ మంత్ర ఆఫ్ బోత్ ద సైడ్స్ అండ్ విత్ ఇన్ దిస్ ఇఫ్ ఇట్ ది లైఫ్ ఫ్లోస్ ఇట్ కెన్ రీచ్ ది గోల్ ఆఫ్ గ్రేస్ అండ్ ఎంజాయ్ ఇట్.
0: ఒకవైపున శ్రద్ధావాన్ లభతే గానం, ఇది ఎనిమిది అక్షరముల యొక్క మంత్రం.
1: దిస్ ఎయిట్ లెటర్డ్ మంత్ర వన్ సచ్ ఈస్ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
0: మరొక వైపున సంశయాత్మ వినశ్యతే, ఇది అష్టాక్షర మంత్రం.
1: ది అదర్ సైడ్ ఈస్ సంశయాత్మ వినశ్యతే ఎయిట్ లెటర్డ్ మంత్ర.
0: ఒకవైపున శ్రద్ధ, ఒకవైపున నిస్సంశయము ఉండినప్పుడే మానవ జీవితము గమ్యమును చేరగలదు.
1: హ్యూమన్ లైఫ్ కెన్ రీచ్ ఇట్స్ గోల్ ఓన్లీ వెన్ ఆన్ వన్ సైడ్ ఇట్ హ్యాస్ శ్రద్ధ ఇంట్రెస్ట్ ఆన్ ది అదర్ సైడ్ ఫ్రీడమ్ ఫ్రమ్ డౌట్స్.
0: కనుక మానవునకు శ్రద్ధ నిస్సంశయము అత్యవసరమనేటువంటిది గీత నిర్ణయపరుస్తూ వచ్చింది.
1: గీత హ్యాస్ ఎక్స్పౌండెడ్ దట్ ఫర్ మ్యాన్స్ హ్యాపీ లైఫ్ దెర్ ఇస్ నీడ్ ఫర్ వన్ సైడ్ శ్రద్ధ అనదర్ సైడ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఆల్ డౌట్స్.
0: ఈ బుద్ధికి మరి అనేక పేర్లు కూడా ఉంటున్నవి.
1: దిస్ ఇంటెలిజెన్స్ బుద్ధి హ్యాస్ డిఫరెంట్ నేమ్స్.
0: దీనికి అంతర్వాణి అని మరొక పేరు.
1: అనదర్ నేమ్ ఫర్ దిస్ ఈజ్ ఇన్నర్ వాయిస్.
0: ఈ అంతర్వాణిని పురస్కరించుకునియే మానవుడు కొంతవరకు తమ జీవిత మార్గమును అనుసరిస్తూ ఉంటాడు.
1: మ్యాన్ ఫాలోస్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ ఫాలోయింగ్ ది డిక్టేట్స్ ఆఫ్ దిస్ ఇన్నర్ వాయిస్.
0: సమస్యలు చెలరేగినప్పుడు అంతర్వాణి యొక్క సంబంధమైన జవాబుని కోసం కాచుకొని ఉంటాడు.
1: మ్యాన్ వెయిట్స్ ఫార్ ది ఆన్సర్స్ కమింగ్ ఫ్రమ్ ది ఇన్నర్ వాయిస్ వెన్ ఎవర్ హీ ఫేసెస్ ప్రాబ్లమ్.
0: అంతర్వాణియే సంతృప్తియా లేకుండా తాను సంతృప్తిని ఏమాత్రం కూడా ప్రకటించలేడు.
1: ఇఫ్ హిజ్ ఇన్నర్ వాయిస్ డస్ నాట్ గివ్ హిమ్ సాటిస్ఫాక్షన్ నో అదర్ ఎక్స్టర్నల్ సాటిస్ఫాక్షన్ కెన్ గివ్ హిమ్ రియల్ సాటిస్ఫాక్షన్.
0: ఇది అంతర్వాణి సంతృప్తిగా ఉండినా తాను బాహ్య సంబంధమైన జగత్తునందు కూడా సంతృప్తిని ప్రకటిస్తాడు.
1: ఇఫ్ హిజ్ ఇన్నర్ వాయిస్ ఆర్ హిజ్ కాన్షియన్స్ ఈజ్ హ్యాపీ దెన్ హీ విల్ ఎక్స్ప్రెస్ ద సేమ్ హ్యాపీనెస్ ఎక్స్టర్నలీ.
0: అదే మనం నిత్య జీవితంలో ఉపయోగపెట్టుంటాం. నా కాన్షియన్స్ నాకు తృప్తిగా లేదు, నా కాన్షియన్స్ దీనిని ఒప్పుకోవటం లేదు అంటారు. అనగా ఏమి? అంతర్వాణి అనగా కాన్షియన్స్.
1: వెన్ యూ సే అంతర్వాణి ఇట్ ఈస్ కాన్షియన్స్. ఇన్ ది కామన్ పార్లెన్స్ ఆల్సో విల్ బి కమింగ్ అక్రాస్ స్టేట్మెంట్స్ మై కాన్షియన్స్ ఈజ్ నాట్ హ్యాపీ, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ మై కాన్షియన్స్ ఈజ్.
0: కనుక మొట్టమొదట ఫాలో ది మాస్టర్ అన్నాం. నీ మాస్టర్ ఎవరు? ఇదే అంతర్వాణియే, నీ కాన్షియన్సే నీ మాస్టర్.
1: ఇన్ ది స్టేట్మెంట్ ఫాలో ది మాస్టర్ హూ ఈజ్ ద మాస్టర్ రెఫర్ టు? ఇట్ ఈస్ ది కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ను అంతర్వాణిని మనం అనుసరించినప్పుడు సరి అయినటువంటి స్థాయిని మనం చేరుకోగలము.
1: ఇఫ్ యూ కెన్ ఫాలో ది కాన్షియన్స్ ప్రాపర్లీ యూ కెన్ రీచ్ ది ప్రాపర్ స్టేజ్.
0: అయితే ఈ బుద్ధికి ఇంకొక పేరు కూడా ఉంటున్నది.
1: దెర్ ఈస్ వన్ మోర్ నేమ్ ఫర్ దిస్ బుద్ధి ఇంటెలిజెన్స్.
0: దీనికి విజ్ఞానము అని కూడా చెప్పగలరు.
1: ఫర్ దిస్ విజ్ఞానము ఆర్ విజ్డమ్.
0: ఈ విజ్ఞానం అన్నటువంటిది బాహ్య సంబంధమైన విషయంలో మాత్రమే విమర్శించి విచారణ కలిపి నిర్ణయానికి తెస్తుంది.
1: దిస్ విజ్ఞానము ఆర్ ది ఎక్స్టర్నల్ విజ్డమ్ ఓన్లీ డిసైడ్స్ థింగ్స్ రిలేటింగ్ టు ఎక్స్టర్నల్ వరల్డ్.
0: అయితే బుద్ధి అంతర్ సంబంధమైన సమస్యలను తీర్చి తద్వారా ఒక నిర్ణయానికి తీసుకుని వస్తుంది.
1: ఇంటెలిజెన్స్ సాల్వ్స్ ప్రాబ్లమ్స్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అండ్ హెల్ప్స్ యూ టు కమ్ టు సర్టన్ డెసిషన్స్.
0: కనుక దీనికి సరి అయినటువంటి విజ్ఞానం అని చెప్పటము

0: సరి అయినటువంటి యొక్క పేరు కాదు.
1: దేర్ఫోర్ దిస్ వర్డ్ విజ్ఞానం ఈజ్ నాట్ అప్రోప్రియేట్ టు డిస్క్రైబ్ ఇంటెలిజెన్స్.
0: ఈ విజ్ఞానం అన్నటువంటిది బాహ్య సంబంధమైనటువంటి లౌకిక భౌతిక జగత్తునకు సంబంధించినటువంటిది.
1: దిస్ వర్డ్ విజ్ఞానం ఈజ్ అప్లికబుల్ టు ద ఫిజికల్ వరల్డ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: బుద్ధి అంతర్ సంబంధమైన సూక్ష్మ స్వరూపమైన తత్వానికి సంబంధించినటువంటిది.
1: ద ఇంటెలిజెన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఇన్నర్ వరల్డ్ విచ్ ఈస్ సట్లర్.
0: కనుక ఈ బుద్ధి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుటకు ప్రయత్నించడం అత్యవసరము.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ నెసెసరీ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ అండ్ ద నేచర్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
0: అయితే మధ్య మధ్య ఈ బుద్ధిని కూడాను అహంకారం ఆవరిస్తూ ఉంటారు.
1: సమ్ టైమ్స్ దిస్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎన్వలప్డ్ బై ఈగో.
0: శరీరమున కంటే ఇంద్రియములు సూక్ష్మమైనటువంటివి గాను
1: సెన్సెస్ ఆర్ సెటిలర్ దాన్ ద బాడీ.
0: ఈ ఇంద్రియముల కంటే మనస్సు మరింత సూక్ష్మమైనటువంటిది గాను
1: మైండ్ ఈజ్ సెటిలర్ దాన్ ద సెన్సెస్.
0: ఈ మనస్సు కంటే బుద్ధి అత్యంత సూక్ష్మమైనటువంటిది గాను
1: ఇంటెలిజెన్స్ ఈజ్ మోర్ సెటిల్ దాన్ ది మైండ్.
0: బుద్ధి కంటే ఆత్మ అనంత సూక్ష్మమైనటువంటిది గాను
1: ఆత్మ ఈజ్ ఇన్ఫినిట్లీ సెటిలర్ compared to all these things.
0: నిర్ణయించవచ్చును.
1: We can decide this very confusingly.
0: అయితే ఇట్టి సూక్ష్మమైనటువంటి బుద్ధికి అహంకారం ఆవరించినదనగా అహంకారం అనేటువంటిది బుద్ధి కంటే సూక్ష్మమైనటువంటిదిగా మనం నిరూపించాలి.
1: When you say that intelligence is enveloped by ego, ego must be subtler than intelligence.
0: ఈ అహంకారం అత్యంత సూక్ష్మమైనటువంటిది.
1: Ego is extremely subtle.
0: సర్వత్రా ప్రవేశిస్తుంది.
1: It is found everywhere.
0: సర్వ కర్మల యందు కూడాను ప్రవేశిస్తుంది.
1: It enters into every action of yours.
0: కనుకనే మానవుడు ఈ యొక్క అహంకారమును దాటి ఆత్మను చేరలేకపోతున్నాడు.
1: That is the reason why man has not been able to conquer this ego and reach ఆత్మ.
0: ఒకానొక రాజు ఒక పెద్ద సమావేశంలో గావించి అందులో గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులను పండితులను ఆహ్వానించాడు.
1: One king called a big assembly of pandits and scholars and invited all of them.
0: ee samaveshamlo ee maharaju oka prashnani vesadu.
1: This king put a question to the participants in that assembly.
0: Inta veda shastra itihasa puranamulu yokka pramanamulanu satyachya roopakanga gochirimpa chesi anubhavinchi aanandinchi jagattuku andinchinatundi o pandita varyulara.
1: Oh, great scholars who have mastered the Vedas, Shastras, Itihasas and various scriptures and who have enjoyed all these things.
0: ఈ సమావేశంలో కూడినటువంటి ఈ మహా అదృష్టవంతులలో ఎవరు మోక్షమును చేరగలరు అని ప్రశ్నించాడు.
1: The question continued, among all those people who have assembled here, who has the power to reach moksha, liberation?
0: అయితే ఈ పండితులు అనేక పాండిత్యం కలిగినటువంటి వారు అయినప్పటికీ దీనికి ధైర్యంగా సాహసంగా జవాబును చెప్పడానికి సాహసించలేదు.
1: దీస్ స్కాలర్స్ హావ్ అసెంబ్ల్డ్ హావ్ నో డౌట్ స్కాలర్షిప్ బట్ దే డిడ్ నాట్ డేర్ కమ్అట్ విత్ అన్ ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్ ఆఫ్ ది కింగ్ అబౌట్ లిబరేషన్.
0: సమావేశంలో సభ అంతా కూడా స్తంభించిపోయింది.
1: దేర్ వాస్ పర్ఫెక్ట్ సైలెన్స్ అండ్ స్టిల్నెస్.
0: శబ్దంగా ఉండినటువంటి ఆ యొక్క శబ్దములు ఒక సామాన్యమైన వ్యక్తి లేచి మహారాజా నేను పోతే పోవచ్చును అన్నాడు.
1: ఇన్ దట్ గ్రేట్ అసెంబ్లీ వేర్ దేర్ వాజ్ పర్ఫెక్ట్ సైలెన్స్ దేర్ వాజ్ వన్ లోన్ వాయిస్ ఫ్రమ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ వెల్ ఓ కింగ్ ఐ మే బి ఏబుల్ టు రీచ్.
0: పండితులకందరికీ మహా అసూయ కలిగింది. ఏ శాస్త్రము ఏ ఇతిహాసము ఏ పురాణము ఏ భగవద్గీత ఏ బ్రహ్మసూత్రము ఏమీ తెలియనటువంటి సామాన్య మానవుడు.
1: ఆల్ దీస్ స్కాలర్స్ వర్ అసెంబ్ల్డ్ వర్ జెలస్ ఆఫ్ దిస్ ఆర్డినరీ మ్యాన్ హూ డేర్ ఆన్సర్డ్ దట్ హీ వుడ్ గో టు లిబరేషన్ యాజ్ హీ హాజ్ నాట్ మాస్టర్డ్ ఆర్ స్టడీడ్ ఎనీ ఆఫ్ ది స్క్రిప్చర్స్ భగవద్గీత వేదాస్ ఉపనిషత్ బ్రహ్మసూత్ర ఆర్ ఎనీథింగ్ లైక్.
0: ఎట్టి సాధనా సంపత్తిని కూడా ఎరుగునటువంటి ఈ పామరుడు.
1: దిస్ పర్టికులర్ పర్సన్ హూ హాజ్ నాట్
0: అక్వైర్డ్ నేను పోతే పోవచ్చునని చెప్పిన ధైర్యంగా చెబుతున్నాడే, ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? దేనిని బట్టి చెబుతున్నాడు? దీని యొక్క అంతరార్థం ఏమిటి అని వారిలో వారు చాలా గుసగుసలు ప్రారంభమైనాయి.
1: హౌ డేర్ దిస్ జెంటిల్మెన్ డిక్లర్ దట్ హీ మే బి ఏబుల్ టు రీచ్ లిబరేషన్ వెన్ హీ హాజ్ నాట్ డన్ ఎనీథింగ్ లైక్ దాట్. దే బిగాన్ క్వశ్చనింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ అండ్ విస్పరింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ అబౌట్ ది ఫుల్ హార్డినెస్ ఆఫ్ దిస్ జెంటిల్మెన్.
0: మహారాజు ఆ వ్యక్తిని చెంత చేర్చి, నాయన ఏ ఆధారంను పురస్కరించుకుని నీవు నేను పోతే పోవచ్చునని పలికావు? ఇంతమంది పండితుల వర్యుల లోపల ఇది పండితులు అవమానపరిచినట్టు కాదా?
1: కింగ్ కాల్ దట్ జెంటిల్మెన్ నియర్ ఆర్ అండ్ జస్ట్ టోల్డ్ అఫెక్షనేట్లీ, వెల్ ఆన్ వాట్ బేసిస్ కెన్ యూ సే దట్ యూ క్యాన్ రీచ్ లిబరేషన్? ఈజ్ ఇట్ నాట్ పుటింగ్ ఆల్ దీస్ స్కాలర్స్ టు షేమ్?
0: మహారాజా క్షమించండి, నేను పోతే పోవచ్చు అనేటువంటి అంతరార్థంలో నేను అనేటువంటి అహం పోతే పోవచ్చును అనేటువంటి యొక్క భావమే దీని యొక్క భావం అన్నాడు.
1: హీ సెట్ వెల్ మహారాజా వెన్ ఐ సెట్ దట్ ఐ మే నేను పోతే పోవచ్చు దట్ మీన్స్ ఇఫ్ ఈ గో ఇఫ్ ఐ గో ఐ మే గో.
0: అహం అహం అహం, నేను అనేటువంటిది ఒక అహం. ఈ అహం ఆకారంతో కూడటం చేత ఇది అహంకారంగా మారిపోయింది.
1: వెన్ హీ సెడ్ దట్ ఇఫ్ ఐ గో దట్ రెఫర్ టు ది ఈగో, హీ మెంట్ దట్ ఇఫ్ ఈగో గోస్ వన్ కెన్ గో టు లిబరేషన్.
0: కనుక నీ దేహాత్మ భావం పోయినప్పుడే మోక్షమునకు అర్హుడవుతాడు అనేటువంటిదే దీని అంతరార్థం అన్నాడు.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దట్ వాస్ దట్ ఇఫ్ బాడీ కాన్షియస్నెస్ ఇస్ లాస్ట్ అండ్ ఇఫ్ ఈగో ఇస్ డిస్ట్రాయ్డ్,
0: మానవుని ఎందుకూడను ఈ దేహాత్మ భావము దేహ తాదాత్మ్యం పొందినప్పుడే ఇది అహంకారంగా రూపొందుతుంది.
1: వెన్ ఎ పర్సన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ దిస్ బాడీ దెన్ హీ డెవలప్స్ ఈగో.
0: కనుక ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను బుద్ధి కూడాను ప్రకాశించదు.
1: యాజ్ లాంగ్ యాజ్ వన్ సఫర్స్ ఫ్రమ్ ఈగో వన్స్ ఇంటెలిజెన్స్ విల్ నాట్ షైన్.
0: కనుక మొట్టమొదట బుద్ధిని ఆవరించినటువంటి అహంకారాన్ని నిర్మూలం గావించడానికి తగిన కృషి చెయ్యాలి.
1: Therefore, in the first instance, you should make efforts to destroy ego which envelops intelligence.
0: ఇది క్రమక్రమేణా బుద్ధి అనున్నటువంటిది ఆత్మకు అత్యంత సమీపంగా ఉంటుండాలి.
1: This intelligence is very closely set to Atma.
0: ఆత్మకు సమీపంగా ఉండుట చేత ఆత్మ యొక్క ప్రభావము, ఆత్మ యొక్క ప్రకాశము, ఆ యొక్క ఆత్మ యొక్క ప్రచిన్నత ఈ బుద్ధిని సరిగ్గా చేరడానికి అవకాశం ఉంటుంటుంది.
1: యాజ్ ది ప్రాక్సిమిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ టు ఆత్మ ఈజ్ వెరీ హై, ఇట్ ఈస్ లైక్లీ టు గెట్ యాజ్ ఇట్ ఈస్ వెరీ నియర్ ఇట్ ఈస్ లైక్లీ టు జస్ట్ హ్యావ్ ది ఇంపాక్ట్ అండ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆత్మ ఆన్ దట్.
0: కనుక ఆత్మశక్తి అంతైకుడు ఇంచుమించు 90 భాగములు బుద్ధిపైకి రావడానికి అవకాశం ఉంటుండాలి.
1: దేర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫార్ ది ఆత్మిక్ పవర్ 90% ఆఫ్ ఇట్ టు రీచ్ దిస్ ఇంటెలిజెన్స్.
0: ఈ తర్వాతనే దేహం మనస్సు పైన ప్రసరిస్తుంది.
1: ఆఫ్టర్ దిస్ ఇంటెలిజెన్స్ అలోన్ దిస్ ఆత్మిక్ పవర్
0: ఈ మనస్సు యొక్క ప్రభావమే ఇంద్రియముల పైన ప్రసరిస్తుంది.
1: ద పవర్ ఆఫ్ మైండ్ is set on the senses.
0: Indriyamulu yokka prabhavame deham paina.
1: The power of the senses is left on the body.
0: Buddhi shuddhamaina addam vantidi ani anukunnam.
1: We thought that intelligence is like a pure mirror.
0: Suryu yokka kiranamulu mana intilo praveshinchutaku idi chaala kashtam.
1: The rays of the sun may not straight away get into our house.
0: Atyanta chikatito koorinatvanti yokka gruhamulo ఈ సూర్యకిరణములు చేరాలనుకున్నప్పుడు మనము అద్దమును సూర్యుని వైపును త్రిప్పి దానిని ఇంటి వైపును కొంతవరకు మరల్చినప్పుడు ఆ యొక్క సూర్యుని యొక్క ప్రతిబింబము అద్దం పైన పడి అద్దం యొక్క ప్రతిబింబము గృహములో ప్రవేశిస్తుంది.
1: ఇఫ్ యు వాంట్ ద రేస్ ఆఫ్ ది సన్ టు రీచ్ యువర్ హోమ్ వేర్ దర్ ఇస్ డార్క్నెస్, యు మేక్ ది రేస్ ఆఫ్ ది సన్ రిఫ్లెక్ట్ ఆన్ ద మిరర్, టర్న్ ది మిరర్ ఇన్ సచ్ ఎ వే దట్ ది రేస్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ టు ది హౌస్ అండ్ దెన్ లైట్ ఈ షెడ్.
0: ఈ సూర్యుని యొక్క కిరణములు డైరెక్ట్ గా రూమ్ లో పడడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ది రేస్ ఆఫ్ ది సన్ డైరెక్ట్లీ ఇంటు ది హౌస్.
0: అద్దం ద్వారానే ఈ యొక్క గృహంలో ప్రవేశించాలి.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ దిస్ రేస్ గో ఇన్ టు ది హౌస్ త్రూ ఎ రిఫ్లెక్షన్ ఇన్ ద మిర్రర్.
0: అద్దము పైన పడినటువంటి యొక్క సూర్యకిరణములు క్రమక్రమేణా తమ యొక్క శక్తిని సొంత సన్నగించుకుని తదుపరి ఈ గృహంలో ఆ యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ చూపిస్తూ వస్తుంది.
1: the power of the rays coming through falling on the mirror may not be as powerful as the direct rays of the sun falling on the mirror.
0: దీనికి మరి ఒక చిన్న ఉదాహరణ.
1: Here is one more example.
0: నీరు ఊట పుట్టిన చోటు చాలా పవిత్రంగానే ఉంటుంది.
1: The origin of a river is sacred, the place. The place where the water spring is there, it is sacred, it is pure.
0: కానీ క్రమక్రమేణ ప్రవహించి జనుల యొక్క ఉపయోగ స్థాయికి వచ్చేటప్పటికి మాలిన్యాన్ని పొందుతాయి.
1: By the time this water flows from the spring to the place where the men are using, it gets polluted and it becomes dirty.
0: అదే రీతిగానే ఆత్మ యొక్క ప్రభావము సూర్యుని పైన పడి, అనగా బుద్ధి పైన పడి, బుద్ధి నుంచి మనసు పైన పడి, మనసు నుంచి ఇంద్రియములో ప్రవేశించి, ఇంద్రియముల ద్వారా శరీరం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది పరిపూర్ణ మాలిన్యాన్ని పొందుతుంది.
1: In the same way, the power of Atma, after falling it on intelligence, and then on the mind, and then on the senses, and by the time it reaches the body, they would have lost much of its power.
0: Kanuka, manamu, ee pavitramainatuvanti buddhini, parishuddhamainatuvantiga teerchididdukunnappudu, ee buddhi yokka prabhavamu, directga deham pai kuda padadaniki avakasam untundi.
1: If we can make the intelligence pure, then it is possible that the power which intelligence derives from Atma may be directly allowed to fall on the body.
0: Buddhi yokka pavitrataku, buddhi yokka nirmalatvamunaku manavudu prayatninchali.
1: Therefore, man has to make effort to keep his intelligence sacred and pure.
0: Dasyopanishattulandiyadu oka pradhanamainatuvanti upanishattu Taittiriya upanishattu.
1: Among the upanishad, తైత్రేయ ఉపనిషత్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ ఉపనిషత్తు నందు ఈ బుద్ధిని ఒక పక్షిగా వర్ణిస్తూ వచ్చింది.
1: ఇన్ దిస్ తైత్రేయ ఉపనిషత్ ఇంటెలిజెన్స్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ బర్డ్.
0: దీని యొక్క శిరస్సు శ్రద్ధ అనేటువంటిదిగా నిరూపించింది.
1: ద హెడ్ ఆఫ్ దిస్ బర్డ్ ఈజ్ శ్రద్ధ ఇంట్రెస్ట్.
0: కుడివైపున ఉన్నటువంటి పక్షము అనగా రెక్క దీనికి రుతము అని పేరు పెట్టింది.
1: The right wing has been described as rutam.
0: Yadam vaipunnatunte rekka peru satyamu ani nirupinchindi.
1: The left wing has been called satyamu truth.
0: Majjanunna dehamunaku mahattattvamu ani peru pettindi.
1: The body, the proper, is described as mahattattvamu.
0: Deeni tokaku yogamu ani namakaranam chesindi.
1: The name given to its tail is యోగం.
0: అనగా శ్రద్ధ అనేటువంటి ఒక బుద్ధి అనేటువంటి పక్షికి శ్రద్ధ శిరస్సు.
1: ఫార్ ది బర్డ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ శ్రద్ధ ఆర్ ఇంట్రెస్ట్ ఇస్ ది హెడ్.
0: కుడి ప్రక్కన రెక్క రుతము.
1: ద రైట్ వింగ్ ఈజ్ రుత.
0: ఎడమ ప్రక్కన రెక్క సత్యము.
1: ద లెఫ్ట్ వింగ్ ఈజ్ ట్రూత్.
0: దేహము మహత్తత్వము.
1: The remaining body is mahatattvam.
0: Toka yogamu.
1: The tail is yoga.
0: Kanaka buddhi anaga kevalamu okka bhagamuto koodinatvanti kaadu. Rutamu, satyamu, mahatattvamu kevalamu oka vidhamainatvanti okka yogamuto koodinatvanti.
1: Therefore, when you say intelligence, it is associated with ruta, truth, interest, mahatattva and yoga.
0: Buddhi samanyamainatvanti kaadu.
1: Therefore, intelligence is not ordinary thing.
0: ఇది ఇన్ని రకములైనటువంటి అంగములతో కూడినప్పుడే ఇది పరిపూర్ణ బుద్ధి స్వరూపాన్ని పొందుతుంది.
1: టు బి ఫుల్ ఇంటెలిజెన్స్ ఇట్ మస్ట్ హ్యావ్ ఆల్ దీస్ లింబ్స్ టుగెదర్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ఫుల్.
0: విక్రమాదిత్యుని కాలమునందు
1: డ్యూరింగ్ ది డేస్ ఆఫ్ విక్రమాదిత్య
0: ఆయన మహాపండితుల చేత ఒక సమావేశం గావించాడు.
1: హీ కాల్డ్ ఫార్ ఎ వెరీ బిగ్ మీటింగ్ అసెంబ్లీ.
0: ఇక్కడ శ్రద్ధ ప్రధానమైనటువంటిదా లేక మేధా ప్రధానమైనటువంటిదా బుద్ధి ప్రధానమైనటువంటిదా దీనిని మీరు తేల్చి చెప్పాలి అన్నాడు.
1: హి ఆస్క్డ్ ది మెంబర్స్ ఇన్ ది అసెంబ్లీ వెదర్ ఇట్ ఈస్ శ్రద్ధ ఇంట్రెస్ట్ ఆర్ మేధా ఇంటెలిజెన్స్ మేధ ఆర్ బుద్ధి విచ్ ఆఫ్ దీస్ త్రీ.
0: బుద్ధికి శిరస్థ అనేటువంటి శ్రద్ధనే లేకపోతే ఇది ఏమాత్రము ప్రయోజనం లేదు.
1: ఇంటెలిజెన్స్ వితౌట్ ద హెడ్ ఆఫ్ శ్రద్ధ ఇంట్రెస్ట్.
0: ఈ పండిత సమావేశంలో అనేక మంది అనేక విధములుగా కూడాను చెప్తూ వచ్చారు.
1: డిఫరెంట్ పీపుల్ ఇన్ ది అసెంబ్లీ గేవ్ డిఫరెంట్ ఆన్సర్స్.
0: కట్ట కడపటికి మేధాశక్తి గొప్ప అన్నారు.
1: అల్టిమేట్లీ దే సెడ్ దట్ దిస్ పవర్ ఆఫ్ మేధస్ దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్.
0: విక్రమాదిత్యుడు పండితుడి యొక్క జవాబులకు చాలా చింతించి దీనికి సరి అయినటువంటి జవాబును చెప్పలేకపోయారు కదా అని యోచించాడు.
1: కింగ్ విక్రమాదిత్య వాజ్ ఫీలింగ్ సారీ దట్ ఎ ప్రాపర్ రిప్లై హాజ్ నాట్ కమ్ ఫార్వర్డ్ ఫ్రమ్ ది పండిట్స్.
0: ఆయన చెప్పాడు,
1: హీ టోల్డ్ దెమ్,
0: ఆస్థ్య ఆస్థ స్వస్థాత్యాయ స్వాత్ మేధే నిరుపయోగ కిం ప్రయోజన అన్నాడు. అనగా ఆస్థ స్వాస్థాయ నస్వాత్ మేధయ కిం ప్రయోజన. ఓ పండితులారా, ఆస్థ అనగా కేవలం ఆసక్తి.
1: ఓ స్కాలర్స్,
0: స్వాస్థ అనగా ఒక స్థిరత్వము,
1: డిజైర్ స్టెడీనెస్.
0: ఆసక్తి స్థిరత్వము లేనటువంటి యొక్క మేధ నిరుపయోగము అన్నాడు.
1: మేధస్ విచ్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ డిజైర్ అండ్ స్టడీనెస్ ఈజ్ యూజ్లెస్.
0: అనేక మంది చాలా మేధాశక్తులుగా ఉండవచ్చును.
1: దేర్ మే బి మెనీ పీపుల్ హూ విల్ హ్యావ్ దట్ పవర్ ఆఫ్ మేధ.
0: శ్రద్ధనే లేకపోతే ఈ మేధాతో ఏమి సాధించగలరు?
1: వితౌట్ ఇంట్రెస్ట్ వాట్ ఈస్ ఇట్ దట్ దే ఆర్ గోయింగ్ టు అచీవ్ విత్ దట్ మేధాశక్తి?
0: ఈ మేధాశక్తి పైననే ఒక స్థిరత్వమే లేకపోతే ఏ కార్యం నువ్వు వాడు సాధించలేడు.
1: వితౌట్ దట్ సెన్స్ ఆఫ్ స్టడీనెస్ విత్ మియర్లీ హ్యావింగ్ ఇంటెలిజెన్స్ దే ఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్ ఎనీథింగ్ అట్ ఆల్.
0: స్థిరత స్థిరత్వము రెండు ఉండినప్పుడే ఆసక్తి బలపడుతుంది.
1: ఇంట్రెస్ట్ అండ్ స్టడీనెస్ అలోన్ విల్
0: కనుక మొట్టమొదటి ఆసక్తి.
1: ది ఫస్ట్ వన్ ఈస్ ఆసక్తి
0: స్థిరత్వము.
1: The second one is
0: ఈ రెండు కూడినటువంటిదే బుద్ధి.
1: ఇంటెలిజెన్స్ మస్ట్ బి అసోసియేటెడ్ విత్ దీస్ టూ.
0: కనుక మానవుడు తెలివితేటలు ఎందు మాత్రమే ఆధారపడి తెలివితేటల్ని నమ్ముకుని జీవించటము ఇది కేవలం వెర్రితనం.
1: Therefore, if man thinks that cleverness and intelligence alone can give him success, he is mistaken.
0: దీనిపైన అమితమైన ఆసక్తిని మనం పెంచుకోవాలి.
1: There is a need for extraordinary interest in that.
0: ఆ ఆసక్తిని స్థిరత్వంగా మనం రూపొందింప చేసుకోవాలి.
1: You have to transform that interest into steadiness.
0: అప్పుడే మానవుడు ఎట్టి ఘన కార్యం లేనప్పుడు సులభంగా సాధించగలడు.
1: Then only he can achieve anything in life.
0: కనుకనే వేదాంతము శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు.
1: దట్ ఈస్ ది రీజన్ వై వేదాంత హాస్ డిక్లేర్డ్ వన్ కెన్ గెట్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్.
0: శ్రద్ధనే లేకపోతే మనము ఎట్టి చిన్న కార్యమునందు కూడాను విజయాన్ని కాని ఆనందాన్ని కాని కార్యమును కాని సాధించలేము.
1: వితౌట్ హ్యావింగ్ శ్రద్ధ ఇంట్రెస్ట్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు గెయిన్ ఎదర్ సక్సెస్ ఆర్ జాయ్ ఇన్ లైఫ్.
0: అనుమాత్రం అగ్ని మన యొక్క చేతికి చిక్కినప్పుడు దాని శ్రద్ధనే ఉంటే అనేక రకంగా దాని ఫ్యాన్ వేసో ఇంకే విధమైనటువంటి మార్గంలోనూ దానిని గొప్పగా అభివృద్ధి గావించుకోవచ్చు.
1: ఈవెన్ యూ కెన్ గెట్ ఎ స్పార్క్ ఆఫ్ ఫైర్ ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ యూ కెన్ డెవలప్ దాట్ ఇన్ టు ఎనీ అమౌంట్.
0: లేనటువంటి వానికి తట్టడు నిప్పులు తెచ్చి పెట్టినా కూడాను అశ్రద్ధతో ఆరగొట్టుకోవచ్చు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఈవెన్ యూ గివ్ ఎనీ క్వాంటమ్ ఆఫ్ ఫైర్ he does not have shraddha, it can be extinguished.
0: Anuswarupamainatundi marri ginjani teeskuni vachi shraddato poorchi dani sareinatundi oka shraddato pochinchinappudu oka brahmandamainatundi vrutchanga roopondutundi.
1: If you can get a small tiny seed of people tree, if you can just develop into a tree, it can become a very big vast tree.
0: Kalukuni ano raniyan mahato mahiyan. అడవు నుంచి ఘనం వరకు కూడా పెంచడానికి శ్రద్ధ అత్యవసరం.
1: ఫార్ డెవలపింగ్ ఈవెన్ ది స్మాల్ అండ్ మైన్యూటెస్ట్ థింగ్స్ ఇన్ టు మౌంటనస్ బిగ్ థింగ్స్ ఇట్ ఇస్ శ్రద్ధ ఇంట్రెస్ట్ విచ్ ఇస్ ఎసెన్షియల్.
0: కానీ మానవునికి శ్రద్ధ ఉన్నది.
1: మ్యాన్ హ్యాస్ ఇంట్రెస్ట్.
0: దేనిపైన శ్రద్ధ?
1: బట్ ఆన్ వాట్ డస్ హి హావ్?
0: ఫలముపైన శ్రద్ధ ఉన్నది కానీ క్రియపైన శ్రద్ధ లేదు.
1: హి హాస్ ఇంట్రెస్ట్ ఇన్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ అండ్ నాట్ ఆన్ ది
0: స్పిరిట్ ఆఫ్ వర్క్.
1: ఆన్ నాట్ స్పిరిట్ ఆఫ్ వర్క్.
0: ఇది మానవులు ఎందు సన్నగిలింది.
1: హీ ఈజ్ not having that spirit of work in him.
0: ఈ సైన్స్ యొక్క డెవలప్ వల్ల అభివృద్ధి వల్ల
1: on account of the development of this science
0: మానవుడు సుఖమునకు మరిగి
1: man has become indolent
0: సోమరత్వాన్ని పెంచుకొని
1: has developed laziness
0: శ్రద్ధను క్రమక్రమేణా సన్నగింప చేసుకున్నాడు
1: he has lost all the interest which is inherent in him
0: సైన్స్ చెడ్డది కాదు
1: science is not
0: కానీ మన ఉపయోగం అనేటువంటి దాని వల్ల పెద్ద మార్గం పడుతుంటుంది
1: బట్ ద యూజ్ ఆఫ్ సైన్స్ ఈస్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్
0: మనం ప్రతి విషయమునందు కూడాను పవిత్రమైనటువంటి ప్రేమను చిన్నాభిన్నంగా ఎంచుకుంటున్నాం
1: వీఆర్ డిస్ట్రాయింగ్ ద లవ్ బై డిఫ్యూజింగ్ ఇట్ అండ్ డైవర్టింగ్ ఇట్ టు మెనీ డైరెక్షన్స్
0: కనుకనే ఆధ్యాత్మిక మార్గమునందు ఈ ప్రేమను అభివృద్ధిగా ఎంచుకోవాలి ఏకత్వంగా నిరూపించాలి అనేటువంటి విషయాన్ని ఈనాడు ప్రచారం అత్యవసరం
1: ఇట్ ఈస్ నెసెసరీ టు టీచ్ ప్రాపర్లీ దాట్ యూ హ్యావ్ టు ఇంటిగ్రేట్ దిస్ లవ్ అండ్ డైవర్ట్
0: సింబలంలో ఆధ్యాత్మికమునకు ఒక విజ్ఞానమునకు ఉండేటువంటి వ్యత్యాసం మనం చెప్పాలంటే ఒకే ఒక పదం
1: ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ అవుట్ ది డిఫరెన్స్ బిట్వీన్ స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ యూ కెన్ డూ ఇట్ విత్ వన్ వర్డ్
0: స్పిరిట్ ఆఫ్ లవ్ ఇదే ఆధ్యాత్మికము స్పిరిట్ ఆఫ్ లవ్ ఇదే సైన్స్
1: స్పిరిట్ ఆఫ్ లవ్ ఇస్ స్పిరిచువాలిటీ స్పిరిట్ ఆఫ్ లవ్ ఇస్ సైన్స్
0: దీనికి ఎంత వ్యత్యాసం చూడండి
1: యూ కెన్ సీ ది ఓషన్ ఆఫ్ డిఫరెన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ దీస్ టూ
0: ఉన్నది చిన్న పదమే
1: there is only a small word
0: kaani idi anantamaina arthamato koodi untundali
1: but this is pregnant with meaning
0: laukikamainatti bhoga bhagyamulanu anukoola sadupayamulanu kevalam ee vaigyanam manaku andistu untundali
1: science confers worldly comforts and worldly benefits
0: kaani manaviki kavalsinatundi antar sambandhamainatti aanandam
1: but what man really needs is inner joy
0: koredi aanandam
1: He is seeking joy.
0: ప్రయత్నించేది ఆనందం నిమిత్తము
1: బట్ హీఈస్ మేకింగ్ ఎఫర్ట్స్ ఫర్ జాయ్
0: కానీ ఆ ఆనందం వస్తువాను ఎందు ఉన్నదా
1: బట్ డస్ హీ గెట్ ఇట్ ఇన్ ది
0: విషయంలో ఉన్నదా
1: డస్ హీ గెట్ ఇట్ ఇన్ సెన్సెస్
0: నీకు ఆనందం ఇచ్చేటువంటి వస్తువులే అశాశ్వతమైనప్పుడు ఈ నిత్యానందం నీకు ఎట్లా లభ్యమవుతుంది
1: వెన్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ దెమ్సెల్వ్స్ ఆర్ ఇంపర్మనెంట్ హౌ కెన్ యూ గెట్ పర్మనెంట్ జాయ్ అవుట్ ఆఫ్ దెమ్
0: కనుక ఇచ్చే పదార్థమును అశాశ్వతమే అనుభవించేటువంటి దేహమును అశాశ్వతమే మనం నివసించే దేశము అశాశ్వతమే
1: ద సెన్స్ ఆబ్జెక్ట్స్ ద బాడీ అండ్ ద కంట్రీ వేర్ యూ లివ్ దెమ్సెల్వ్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంపర్మనెంట్
0: కనుకనే మనము శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించాలనుకుంటే మానసిక తత్వాన్ని సరైన స్థితిలో మనం ఉంచుకోవాలి
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎంజాయ్ పర్మనెంట్ జాయ్ అండ్ బ్లిస్ యూ విల్ హావ్ టు కీప్ యువర్ మైండ్ ఇన్ ఎ ప్రాపర్ స్టేట్
0: ఈనాడు వైజ్ఞానిక పరిజ్ఞానము
1: సైన్స్
0: నైతిక భౌతిక ధార్మికమైనటువంటి యొక్క అభివృద్ధులు
1: దేర్ ఆర్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇన్
0: రాజకీయ పరిణామము
1: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్
0: ఆర్థిక పరిణామము
1: ది ఎకనామిక్ రెవల్యూషన్
0: వైజ్ఞానిక పరిణామము
1: సైంటిఫిక్ రెవల్యూషన్
0: లౌకిక పరిణామకము
1: ది వరల్డ్లీ రెవల్యూషన్
0: అన్ని అభివృద్ధి అంచినాయి
1: ఆల్ రెవల్యూషన్స్ హావ్ టేకన్ ప్లేస్
0: కానీ మానసిక పరిణామం మాత్రం కలగలేదు
1: బట్ దేర్ ఇస్ నో మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్
0: ఈ మానసిక పరిణామం తర్వాత ఆధ్యాత్మిక పరిణామం కూడా అత్యవసరం
1: ఆఫ్టర్ దిస్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్సో ఈజ్ నెసెసరీ
0: అయితే ఈ మనసు ఎక్కడి నుంచి మనకు ఆవిర్భవిస్తుండాలి
1: ఫ్రమ్ వేర్ డస్ దిస్ మైండ్ టేక్ ఇట్స్ బర్త్
0: దీని యొక్క పుట్టుక స్థానం ఏమిటి
1: వాట్ ఈజ్ ఇట్స్ ఆరిజిన్
0: ఏదో మనం విచారం చేస్తూ అనేక గ్రంథములు డిక్షనరీలు ఏమేమో తీసుకున్నా కూడా అది మన తలకు అంటటం లేదు
1: ద బుక్స్ అండ్ డిక్షనరీస్ విల్ నాట్ రివీల్ దిస్ మిస్టరీ ఆర్ ది సీక్రెట్
0: సులభంగా మనం విచారణ చేస్తే నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి ఆహారం నుండే అభివృద్ధి అవుతుండాలి ఈ మనస్సు
1: ది మైండ్ ఈస్ టేకింగ్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ది ఫుడ్ దట్ యు టేక్ ఎవ్రీ డే
0: మనము తీసుకునేటువంటి యొక్క ఆహారము
1: The food that you partake,
0: జీర్ణించిన తర్వాత మలంగా స్థూల రూపంలో వెళ్లిపోతుండాలి
1: ఆఫ్టర్ ఇట్ ఈస్ డైజెస్టెడ్ ద గ్రాస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ గోస్ ఎస్ ద రిఫ్యూజ్
0: సూక్ష్మమైనటువంటి యొక్క ఈ ఆహారమే రక్తము కండలుగా మారిపోతుండాలి
1: ద సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఫుడ్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ
0: సూక్ష్మమైనటువంటి ఆహారమే మనసుగా రూపొందుతుండాలి
1: ద సటిలెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫుడ్ బికమ్స్ మైండ్
0: కనుకనే మన మనసు యొక్క ప్రభావం అంతా మనము అనుభవించేటువంటి ఆహారంపైనే ఆధారపడి ఉంటుండాలి
1: ది ఎంటైర్ మైండ్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ఫుడ్ దట్ యు పార్టీ
0: దీనికి ప్రాణం అత్యవసరము
1: దేర్ ఇస్ నీడ్ ఫర్ అండర్స్టాండింగ్ దిస్
0: ప్రాణమయమైన తర్వాతనే మనోమయం.
1: ఫర్ దిస్ లైఫ్ ప్రాణం
0: మనోమయమైన తర్వాతనే విజ్ఞానమయము.
1: ఆఫ్టర్ మైండ్ దెన్
0: విజ్ఞానమయమైన తర్వాతనే ఆనందమయం.
1: ఆఫ్టర్ దాట్ సీత్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
0: అతి స్థూలమైనటువంటి యొక్క దేహం నుండి ఈ ప్రాణమయం ప్రారంభించాలి.
1: ఫ్రమ్ ది గ్రాస్ బాడీ ద సటిల్ ప్రాణ లైఫ్ హ్యాస్ టు స్టార్ట్.
0: ఈ ప్రాణం ఎక్కడ నుంచి వస్తుండాలి?
1: ఫ్రమ్ వేర్ డు యూ గెట్?
0: ఎవరు తెచ్చి పెడుతున్నారు?
1: ఫ్రమ్ వేర్ డు యూ,
0: ఏ కనెక్షన్ తో ఇది తాకుతుండాలి?
1: హౌ ఇస్ ఇట్ కనెక్టెడ్ టు వేరియస్ థింగ్స్?
0: ఏమీ లేదు. అది కూడా మన నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి ఆహారం యొక్క సారమే.
1: దట్ ఆల్సో ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ దట్ యు పార్టేక్.
0: మనం త్రాగేటువంటి నీరు స్థూలమైనటువంటిది మూత్ర రూపంలో పోతుండాలి.
1: ది వాటర్ దట్ యు పార్టేక్, ది గ్రాస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ గోస్ యాజ్
0: యూరిన్. అతి సూక్ష్మమైనటువంటి యొక్క జలమే ప్రాణంగా మారుతుండాలి.
1: The subtle aspect of the water becomes prana or life principle.
0: అన్నము మనసు గాను నీరు ప్రాణము గాను చేరి మానవుని యందు రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే విజ్ఞానమయంగా మారుతుండాలి.
1: The food becomes mind, the water becomes life. The mind and the life principle together become the vijnanamaya or the intelligence sheath.
0: ఈ విజ్ఞానమేనగా కేవలము భౌతిక లౌకికమైనటువంటి విజ్ఞానము కాదు.
1: హియర్ ద ఇంటెలిజెన్స్ రెఫర్ టు ఇస్ నాట్ ద ఎక్స్టర్నల్ వరల్డ్,
0: ఇది బాహ్య ప్రపంచమునకు మాత్రమే, స్థూల జగత్తుకు మాత్రమే.
1: ద ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఇస్ ఓన్లీ
0: అబ్జర్వబుల్ అవస్థకు మాత్రమే,
1: ఓన్లీ ఫర్ ది వేకింగ్ స్టేట్.
0: కానీ సూక్ష్మావస్థ యందు అంతర్భావమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు ఇది ఏమాత్రం కూడాను పనికి రాదు.
1: But this is not useful for understanding the principle of atma or its functioning.
0: Aithe bahyanni aadharam chesukoni antarbhavamunu poshinchukovadaniki tagina krishi cheyali.
1: We have to make efforts to base our understanding on the external life.
0: Anni manayandu manayande untunnavu kani baita ekkadi nunchi raavatam ledhu povatam ledhu.
1: Everything exists inside of you. There is nothing which comes externally.
0: Atmaku అహంకారములకు ఉండిన వ్యత్యాసం కూడా మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ది డిఫరెన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఆత్మ అండ్ అహంకార ఈగో.
0: ఇది ఆత్మ నుండి ఆవిర్భవించింది.
1: ఇట్ ఎమనేట్స్ ఫ్రమ్ ఆత్మ.
0: ఈ ఆత్మ నుండియే తలంపు బయలుదేరింది.
1: ద థాట్ కమ్స్ ఫ్రమ్ ఆత్మ.
0: ఈ తలంపు నుండియే వాక్ వచ్చింది.
1: ఫ్రమ్ దిస్ థాట్ ద వర్డ్ హ్యాస్ కమ్.
0: ఏతా వాత వాక్, తలంపు, అహంకారము, ఈ మూడు కూడాను ఆత్మ సంబంధమైనటువంటి యొక్క కుటుంబమే.
1: ద వర్డ్, ద థాట్, దే ఆర్ బేసికలీ అండ్ ఈగో హ్యావ్ కమ్ ఫ్రమ్ ఆత్మ ఓన్లీ.
0: కనుక అహంకారం అనేటువంటిది ఆత్మకు పుత్రుడు.
1: ఈగో ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మకు తలంపు పుత్రుడు.
1: థాట్ ఈస్ ద సన్ ఆఫ్ ఈగో.
0: తలంపుకు వాక్ పుత్రుడు.
1: వరల్డ్ ఈజ్ ద సన్ ఆఫ్ థాట్.
0: కనుక ఈ వాక్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
1: దిస్
0: గ్రేట్ గ్రాండ్ సన్.
1: దిస్ వరల్డ్ ఈజ్ అ గ్రాట్ గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
0: గ్రాండ్ సన్, గ్రేట్ గ్రాండ్ సన్, సన్, ఫాదర్, ఇవంతా ఒక కుటుంబానికి చేరినటువంటి వారు కదా.
1: గ్రేట్ గ్రాండ్ సన్, గ్రాండ్ సన్, సన్ అండ్ ఫాదర్ ఆల్ బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
0: ఈ అహంకారం అనేటువంటిది కేవలం వచ్చి పోతూ ఉంటుంటాయి.
1: దిస్ ఈగో ఇస్ వన్ విచ్ అపియర్స్ అండ్ డిసపియర్స్.
0: రాకపోకలతో కూడినటువంటిది అహంకారం.
1: ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ కమింగ్ అండ్ గోయింగ్.
0: రాకపోకలు లేనటువంటిది ఆత్మతత్వం.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ నైదర్ కమ్స్ నార్ గోస్, ఇట్ స్టేస్ కంటిన్యూస్లీ.
0: కనుక ఆత్మకు అహంకారములకు ఉండేటువంటి వ్యత్యాసాన్ని గుర్తించాలంటే మనం అహంకారాన్ని ఈగో ఈగో ఈగో అంటాము. ఇది చాలా తప్పు పదం.
1: టు డిస్క్రైబ్ ది అహంకార విత్ ఈగో ఈజ్ రాంగ్.
0: అహంకారం అనగా కేవలం శరీర సంబంధించినటువంటి అహంకారం అనేటువంటిదిగా భావిస్తున్నారు. కాదు, దేహమే నేను అనేటువంటి భ్రాంతియే నిజమైన అహంకారం.
1: ది ఫీలింగ్ దాట్ యు ఆర్ ది బాడీ, దిస్ ఈజ్ రియల్ అహంకారం.
0: ధనమును పట్టి, గుణమును పట్టి, కులమును పట్టి, విద్యను పట్టి వచ్చేటువంటి అహంకారం అది అహంకారం కాదు.
1: ద ఈగో
0: కేవలం ఒట్టి భ్రమ.
1: ద ఈగో దట్ కమ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ వెల్త్, యువర్ క్వాలిటీస్, యువర్ స్కాలర్షిప్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ టైప్ ఆఫ్ డెల్యూజన్.
0: ఏ ధర్మం చూచి నీవు అహంకార పడుతున్నావా అంటారు. ఆ ధర్మం చూచి అహంకారం కాదు చాలు పడేది, భ్రమ పడుతున్నాడు.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది వెల్త్ దట్ యు హావ్ ఆర్ యు ఈగోయిస్టిక్ హూ సే,
0: నీ విద్యను చూచి నేను గొప్ప విద్యావంతుడని అనుకుంటున్నావు, ఇది కేవలం ఒకటి భ్రమగా ఉంటుండాలి.
1: కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ ఎస్ ఎ గ్రేట్ మ్యాన్ ఆన్ ది బేసిస్ ఆఫ్
0: ఎడ్యుకేషన్ అహంకారం అని చెప్పకూడదు.
1: దట్ షుడ్ నాట్ బి కాల్డ్ రియలీ అహంకారం.
0: ఒకరికి విద్య ఉండి కూడా ఈ విధమైనటువంటి భ్రమ లేకుండా ఉండొచ్చు.
1: There may be some people who may have education, but
0: there may not be ee yokka bhrama lekunda undachchu.
1: With wealth there may not be the delusion of the
0: kaani andari endu samanga ahankaram anetundi untunnadi.
1: But all people have equally this ahankara
0: anaga dehame nenu anetundi yokka idi bhavam undatam chetane adi nik ahankaram anetundi swaroopam dharinchindi.
1: The feeling that I am the body confers this అహంకార అన్యు.
0: కనుక ఈ అహంకారం అనేటువంటిది బుద్ధిని ఆవరించటం చేత అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గం పట్టిస్తుంటుంది దేహాన్ని.
1: ది ఇంటెలిజెన్స్ విల్ బి పుటింగ్ ది బాడీ ఇన్ టు రాంగ్ పాత్ బికాస్ ఇట్ ఈస్ ఎన్వలప్డ్ బై అహంకార.
0: కనుక ఈ బుద్ధి అనేటువంటి దానికి శ్రద్ధను డెవలప్ చేసుకోవాలనుకుంటే ఈ అహంకారాన్ని మొట్టమొదట మనం నిర్మూలన చేయాలి.
1: డిస్ట్రాయ్ ది అహంకార if you want to make your intelligence develop shraddha.
0: Inka rendavadi ee pachika undinatvanti deento kudu prakka rutam.
1: The right wing of this bird intelligence is rutam.
0: Rutam anaga sarva samanyanga vedantamunandu satyamu ani cheptu vacharu.
1: Usually in the common parlance while speaking about vedanta, ruta is taken as ట్రూత్, సత్యం.
0: రుజుమార్గమును చూపేటువంటిదే రుతము అని.
1: షోయింగ్ ద ప్రాపర్ అండ్ రైట్ పాత్ దట్ ఈస్ రుతం.
0: అయితే సత్యమునకు రుతమునకు వ్యత్యాసం ఉంటున్నది.
1: దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ సత్య ట్రూత్.
0: సత్యమే రుతము, రుతమే సత్యం అని చెప్పరాదు.
1: ఇట్ ఈస్ రాంగ్ టు సే సత్యం యాజ్ రుతం అండ్ రుతం యాజ్ సత్యం.
0: మాటతో చెప్పినటువంటి దాన్ని చేతితో చేయటము, చేతితో చేసినటువంటి దాన్ని మాటతో చెప్పటము, ఇది సత్యం.
1: ఇట్ ఈస్ ట్రూత్ వెన్ యూ డూ సంథింగ్ అండ్ స్పీక్ అవుట్ వాట్ యు హావ్ డన్. వెన్ యూ టెల్ సంథింగ్ అండ్ ఆల్సో డూ ద సేమ్ థింగ్.
0: అయితే వృతం అనేటువంటిది అది కాదు.
1: వృతం రెఫర్స్ టు సంథింగ్ ఎల్స్.
0: మనసులో పుట్టిన దాన్ని మాటలో చెప్పటము, మాటలో చెప్పిన దాన్ని చేతితో చేయటము, ఇది త్రిగుణాత్మకమైనటువంటి తత్వంతో కూడినటువంటిది. కనుక దీనికి వృతము అన్నారు.
1: Rutam is associated with three instruments, the thought, the word and deed.
0: Rutam anetundi manasiku sambandhamainadani, satyam anetundi laukika sambandhamainadani, deenini ninnayinchukovachchu.
1: We can just say that rutam is associated with the mind and satyam is associated with the body.
0: Aithe satyam satyam anetundi trikala bhajyam antaru.
1: That is why truth is called.
0: Kani idi trikala bhajyam kavachchu.
1: It is associated with the three times, trikala.
0: Kani triloka bhajyam rutam.
1: But rutam is associated with the three worlds.
0: Anaga manasnandu, vakunandu, kriyayandu, ekatvani pondeetvanti rutam. Kanukane rutamu aneetvanti kudanu, satyamu aneetvanti kudanu, ee rendu rekkalu cheriinatvanti ainappude mana yokka buddhi sariyainatvanti sthitiga untadi. Kanuka shraddha undinanta maatramana prayojanam ledu. ఈ శ్రద్ధకు ఈ ఋత సత్యములు కూడా ఏకం కావాలి. ఈ బుద్ధి అంటే సామాన్యమైనటువంటి బుద్ధిగా మనం భావించరాదు.
1: ది ఆర్డినరీ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ద వన్ రెఫర్ టు హియర్.
0: ఋతం సత్యముతో కూడినటువంటిదే ఈ యొక్క బుద్ధి.
1: ఇంటెలిజెన్స్ టు బి కరెక్ట్ మస్ట్ బి అసోసియేటెడ్ విత్ శ్రద్ధ, ఋతం అండ్ సత్యం.
0: అయితే దీనికి తోక వేరే ఉంటుండాలి.
1: It has also one tail.
0: ఈ తోక ఎందు కోసం?
1: Why is this tail?
0: రెక్కలను సమన్వయపరిచే నిమిత్తమై బ్యాలెన్స్ సరిగా పెట్టే కోసం ఈ తోక అత్యవసరం.
1: This tail is necessary in order to bring about balance between two wings.
0: రుత సత్యములను ఈ జగత్తునందు క్రియారూపములో ప్రసరింపచేయడానికి ఈ యొక్క యోగము అనేటువంటి తోక అవసరం.
1: The tail of yoga is necessary for making man practice rutam and satyam in daily life.
0: Laukika jagatrandu airplane manam chustuntam.
1: We will be seeing in the world the airplane.
0: దీనికి రెండు రెక్కలు ఉంటుంటాయి.
1: ఇట్ హ్యాస్ టూ వింగ్స్.
0: కానీ రెండు రెక్కలతో మాత్రమే ఈ ఏరోప్లేన్ పరిగెత్తదు.
1: బట్ ఈ ఏరోప్లేన్ విల్ నాట్ బి ఏబుల్ టు ఫ్లై.
0: ఈ రెండు రెక్కలకు సమన్వయపరిచేటువంటి తోక కూడా ఒకటి ఉండాలి.
1: ఇట్ మస్ట్ హ్యావ్ ఎ టెయిల్ విచ్ కెన్ బ్రింగ్ అబౌట్ బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ టూ వింగ్స్.
0: ఈ మూడింటి ద్వారానే మధ్యనున్నటువంటి ఒక దేహము బ్యాలెన్స్ లో ఉంటుంటాయి.
1: ద బాడీ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ విల్ ఎంజాయ్ బ్యాలెన్స్ ఓన్లీ వెన్ యూ హావ్ గాట్ ఆల్ దీస్ త్రీ.
0: ఈ ప్లేన్ లోపల కూర్చున్నప్పుడు మీరు చూచారో లేదో,
1: while sitting in the plane, I don't know whether you have seen it.
0: Oka rekka koncham kinda padutundi, oka rekka paiki pothundi.
1: While going up, one wing slightly goes upwards and another.
0: Ige samayalo mari oka rekka kindiki ostundi, oka rekka paiki pothundi.
1: While landing, one wing will be on.
0: Anaga ఇహ సంబంధమైనటువంటి జగత్తులో మనం జరిపించుకునే సమయంలో సత్యము ముందుగా వస్తుంది, వృత్తం వెనుక వస్తుంది.
1: ఇది వెన్ యూఆర్ క్యారీయింగ్ ఆన్ యువర్ వరల్డ్లీ వర్క్, సత్యం కమ్స్ ఫస్ట్ అండ్ వృత్తం కమ్స్ నెక్స్ట్.
0: ఆధ్యాత్మిక మార్గంలో మనం విచారణ సలిపేటప్పుడు వృత్తం ముందు వస్తుంది, సత్యం దాని వెంట పడుతుంది.
1: వెన్ యూఆర్ లుకింగ్ ఇన్ టు అండ్ ఎన్క్వైరింగ్ ఇన్ టు స్పిరిచువల్ వరల్డ్, వృత్తం కమ్స్ ఫస్ట్.
0: కనుక ఇదంతా కూడా ఒక బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుంటారు.
1: ఆల్ దిస్ డిపెండ్స్ అపాన్ ద బ్యాలెన్స్.
0: అన్ని రకములైనటువంటి యొక్క బ్యాలెన్స్ కూడా సరి అయినటువంటి రీతిగా ఉండినప్పుడే ఇది బుద్ధిగా రూపొందుతుంది.
1: ఇంటెలిజెన్స్ విల్ బి రియలీ ఏబుల్ టు ఫంక్షన్ యాజ్ ఇంటెలిజెన్స్ వెన్ దెర్ ఇస్ అ బ్యాలెన్స్ అండ్ ఈక్విలిబ్రియం ఇన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
0: కేవలము వృత్తము సత్యము యోగము లేకుండా పోతే ఇది కేవలము ఇది బుద్ధే కాదు.
1: You cannot call that intelligence at all if it is not associated with rhythm, satyam and yoga.
0: Ee yogam ante emiti?
1: What do you mean by yoga?
0: Emiti kriya yogama?
1: Is it kriya yoga?
0: Leka hata yogama?
1: Hata yoga?
0: Leka raja yogama?
1: Raja yoga?
0: Ye yogam idi? Ye yogamu kaadu. Yogam anaga emiti? Aasanalu veyatame yogam kaadu. Idi kevalam oka vidhamaina physical idi training, oka vidhamaina kasarat.
1: Now the yoga which is normally understood refers to physical exercise. It is not real yoga at all.
0: ఇవన్నీ కేవలం దేహాన్ని పోషించే నిమిత్తం ఏర్పడినటువంటివి.
1: All these are given to maintain the body.
0: నిజమైన యోగం ఏంటి? యోగః చిత్తవృత్తి నిరోధకః. మన ఇంద్రియమును అరికెట్టినటువంటి యోగమే నిజమైన యోగం.
1: Real yoga is one which controls the senses.
0: ఈ యోగం అనేటువంటిది తోక.
1: That is the tail.
0: ఈ యోగముతో కూడినప్పుడే బుద్ధి సరి అయిన మార్గంలో నడుస్తుంది.
1: ద ఇంటెలిజెన్స్ విల్ బి ఏబుల్ టు ఫంక్షన్ ప్రాపర్లీ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్
0: కేవలం తెలివితేటలతో మేధాశక్తితో కూడినటువంటి వాడిని వీడు చాలా బుద్ధిమంతుడప్ప అంటారు. ఇది బుద్ధిమంతుడు కాదు. ఇది
1: యూజువలీ టు డిస్క్రైబ్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ సమ్ క్లెవర్నెస్ ఇంటెలిజెన్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ మేధస్ యాజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ అట్ ఆల్.
0: ఇది తెలివివంతుడు కావచ్చు.
1: He may have,
0: అక్కడ బుద్ధిని ఉపయోగించరాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు యూజ్ ద వర్డ్ బుద్ధి ఆర్ ఇంటెలిజెన్స్ దేర్.
0: బుద్ధిని ఉపయోగించాలంటే ఎక్కడ ఉపయోగించాలి?
1: తెలివి
0: అంతర్ సంబంధమైనటువంటి యొక్క శ్రద్ధ సత్యము వృతము యోగము ఈ యొక్క మహత్తత్వము ఈ ఐదింటి యొక్క చేరిక సమయం నుండి దీనికి బుద్ధి అని ఉపయోగించవచ్చు.
1: యూ కెన్ కాల్ దట్ బుద్ధి ఆర్ ఇంటెలిజెన్స్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ శ్రద్ధ సత్యం వృతం and yogam and mahasakti.
0: ఈ యొక్క యోగము ఉండినప్పటికీ మధ్యలో దేహం ఉంటుండాలి. అది మహత్తరమైన తత్వం, మహత్తత్వము అని.
1: అండ్ దట్ బాడీ విచ్ కమ్స్ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ ఆల్ దిస్
0: మహత్ అనగా గొప్ప అని అర్థం.
1: మహత్ రెఫర్స్ టు గ్రేట్.
0: తత్వము అనగా రెండింటిని గుర్తించినటువంటిది అని.
1: తత్వము ఈజ్ మీన్స్ వన్ విచ్ అండర్స్టాండ్స్.
0: అందువల్లనే మహామంత్రములు యందు తత్ త్వం అసి అన్నారు. తత్ త్వం అసి అదే నేను అన్నాడు.
1: ఇన్ మహత్తత్వ ఇట్ ఇస్ సెడ్ తత్ త్వం అసి థౌ ఆర్ట్ దట్ ఐ యామ్.
0: అనగా ఈ సర్వశక్తితో కూడినటువంటి యొక్క దివ్యత్వమే నేను అనేటువంటి యొక్క తత్వమే మహత్తత్వం.
1: ది మహత్తత్వం రెఫర్స్ టు ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్ విత్ ది ఆల్ పవర్ఫుల్ ఆత్మ ద ప్రిన్సిపల్.
0: నేనే సత్ చిత్ ఆనందమును అనేటువంటిదే మహత్తత్వం.
1: ద రియల్ మహత్తత్వం ఈజ్ టెలింగ్ దట్ ఐఎమ్ సత్ చిత్ అండ్ ఆనంద.
0: స్వస్వరూప సందర్శన భాగ్యమే తత్వము.
1: అండ్ ఎక్స్పీరియన్సింగ్ the real form and real nature of man.
0: Tattvam.
1: Tattvam is swaswarupa sandhanam.
0: Anaga tanevaru tananu gurtinchukotame ee yokka sariyaina tattvam.
1: The real tattvam is recognizing your real self.
0: Buddhi tanevaru tanu gurtinchukogalu adhe nijamaina buddhi.
1: Real buddhi or intelligence is one which is able to understand.
0: కేవలం తెలివితేటలతో ప్రపంచాన్నంతా తెలుసుకున్నంత మాత్రమే వీడు బుద్ధిమంతుడు కాదు.
1: యూ కెనాట్ కాల్ ఎనీ పర్సన్ బుద్ధిమాన్ ఆర్ ఎన్ ఇంటెలిజెంట్ వన్ జస్ట్ బికాస్ హీ అండర్స్టాండ్స్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: తనను తాను తెలుసుకున్నటువంటి వాడే బుద్ధిమంతుడు.
1: ఓన్లీ దట్ పర్సన్ హూ నోస్ హీ రియలీ ఈజ్ ఎన్ ఇంటెలిజెంట్ వన్.
0: ఇక్కడ బుద్ధి అనేటువంటి దానిని కేవలం సామాన్యమైనటువంటి యొక్క పేరుతో సామాన్యమైనటువంటి స్థితితో మనం అనుభవించరాదు.
1: We should not think that buddhi refers to this ordinary cleverness and such other things.
0: Idi kevalamu aatmaku pratibimbam ane cheppavachu.
1: Who can say that this buddhi is a reflection of atma?
0: Idi aatma yokka reaction ane cheppavachunu.
1: You can say that this is a reaction of atma.
0: Idi aatma yokka రిఫ్లెక్షన్ అనే చెప్పవచ్చు.
1: యు కెన్ సే దట్ దిస్ ఇస్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
0: ఇది ఆత్మ యొక్క రీసౌండ్ అనే చెప్పవచ్చు.
1: యు కెన్ సే దట్ దిస్ ఇస్ రీసౌండ్ ఆఫ్ ఆత్మ.
0: కనుక రీసౌండ్ రిఫ్లెక్షన్ ఈ ఆత్మ యొక్క తత్వమే బుద్ధి యొక్క ప్రమాణం.
1: ద రియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ది రియాక్షన్ అండ్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్ ఆఫ్ ఆత్మ.
0: కనుక విద్యార్థులు ఈ విధమైనటువంటి బుద్ధి యొక్క రహస్యాన్ని చక్కగా తెలుసుకున్నప్పుడే నేను బుద్ధిమంతుడా లేక భ్రమతో కూడిన వాడా అని తనకు తానే నిర్ణయం చేసుకోవచ్చు.
1: ఓన్లీ అవుట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండర్స్టాండ్ ద రియల్ నేచర్ ఆఫ్ దిస్ ఇంటెలిజెన్స్ ఇన్ ఆల్ ఇట్స్ ఆస్పెక్ట్స్ వన్ కెన్ టెల్ వన్ సెల్ఫ్ వెదర్ హీస్ రియలీ ఇంటెలిజెంట్.
0: ఫస్ట్ ర్యాంక్ వచ్చినంత మాత్రమున లేక ఓ గ్రేడ్ వచ్చినంత మాత్రమున నేను చాలా తెలివితేట గల వాడని భావించుకోవచ్చు. తెలివితేటలు ఉండవచ్చును, అది మేధాశక్తికి సంబంధించినటువంటిది.
1: నౌ జస్ట్ బికాస్ యూ గెట్ ఫస్ట్ ర్యాంక్ ఆర్ ఓ గ్రేడ్, if you say that you are extremely intelligent, well, you have cleverness, you have that intellect.
0: Me adi medha shakti, medha dantlo puttinatundi shakti.
1: It is the power which has taken its origin.
0: Ee medha shakti e maya shakti.
1: This power of medha is itself illusion, the power of maya.
0: Ramachandrudu 14 సంవత్సరం అరణ్యవాసం చేసి స్త్రీ అయోధ్యలో ప్రవేశించిన తరువాత కైక తన దోషమును తాను గుర్తించి ఒంటరిగా ఉన్న సమయం నందు రాముని దగ్గరికి వెళ్లి, నాయన, నా వల్లనే నీకు ఇన్ని కష్టములు కలిగింది. నీవు సాక్షాత్ భగవంతుడవని తెలిసి కూడాను నా విషయవాసన చేత, నా అభిమానం చేత, నా మమకారం చేత నిన్ను ఈ విధమైనటువంటి కష్టములకు గురి చేస్తుంది. నాయన, ఈ పరిహారార్థమై నీవు ఏదైనా ఒక చక్కని ఉపదేశం చేసి నా యొక్క ఈ పాపను క్షీణింపచేయమని చెప్పిన కోరింది.
1: ఆఫ్టర్ రామ రిటర్న్ ఫ్రమ్ ఎగ్జైల్ కైకే వాజ్ హైలీ రిపెంటెంట్. షీ వెంట్ టు రామ అట్ అప్రోప్రియేట్ టైమ్ అండ్ ఆస్క్డ్ హిమ్, ఐ హావ్ సిన్డ్, ఐ హావ్ కాస్డ్ యూ అన్టోల్డ్ ట్రబుల్స్, లెట్ మీ రిపెంట్ అండ్ ఎక్స్పియేట్ ఫార్ వాట్ సిన్స్ వాట్ ఎవర్ సిన్స్ ఐ హావ్ కమిటెడ్.
0: రాములు డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా అనేక రకమైన మార్గం చూపించినాడు.
1: రామ కన్వేడ్ ది వేరియస్ మెథడ్స్.
0: ఇది అనాది కాలం నుండి అవతారముల యొక్క రహస్యమే ఇది. ఏది డైరెక్ట్ గా చెప్పటం లేదు.
1: అవతారం
0: కొన్ని మాత్రమే చెప్పవచ్చును, కానీ కొన్ని మాత్రం ఇండైరెక్ట్ గా చెప్తూ వస్తుంటారు.
1: రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ అవతార్స్ నెవర్ టెల్ ఎనీథింగ్ డైరెక్ట్లీ. Most of the things they convey indirectly only.
0: కారణం ఏమనగా మానవత్వం నుండే ఒక దివ్యత్వం ఉన్నది కనుక ఆ దివ్యత్వాన్ని మేల్కొల్పి ఆ దివ్యత్వం ద్వారానే తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: The reason is, in every human being there is divinity basically. In order that divinity manifests, this
0: కేవలం అన్ని డైరెక్ట్ గానే చెప్తూ పోతుంటే తన యొక్క దివ్యత్వాన్ని తాను ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేడు.
1: When it is told directly, one would not be able to understand.
0: తన దివ్యత్వాన్ని అర్థం చేసుకునేటువంటి స్వాతంత్రం కూడా అతనికి అందించే నిమిత్తమే ఇండైరెక్ట్ గా చెప్తుంటాడు.
1: ఇన్ ఆర్డర్ టు గివ్ దట్ కెపాసిటీ అండ్ దట్ ఫ్రీడమ్ టు అండర్స్టాండ్ హిజ్ ఓన్ రియల్ డివినిటీ, థింగ్స్ ఆర్ కన్వేడ్ ఇండైరెక్ట్లీ.
0: ఇక్కడ అమ్మ నీకు ఉపదేశం చేస్తాను. కాని సరియు నది తీరమునకు వెళ్లి స్నానము చేసి అక్కడ చుట్టూ ఏమైనా ఉంటున్నాయేమో చూచి అవి ఏమి చేస్తున్నాయో చూచుకుని రామన్నాడు.
1: మదర్, వెల్ ఐ విల్ టీచ్ యూ ద నెససరీ థింగ్స్, బట్ గో టు రివర్ సరయు, హ్యావ్ ఎ బాత్.
0: ఆమె, ఈనాడు గొప్ప ఉపదేశం అందుకోగలుగుతున్నాను నా కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి ద్వారా అని చాలా ఆనందపడి తన చెలికత్తెలతో సరియు నదికి పోయింది, స్నానం చేసింది, చుట్టూ చూచింది ఏమిటిండాయని. కానీ అక్కడ అంత గొర్రెలు ఉంటున్నాయి.
1: లుక్ టు ద సరౌండింగ్స్ అండ్ కమ్ బ్యాక్. షీ వెంట్ విత్ ది అదర్ అండ్ వెన్ షీ వెంట్ అండ్ హ్యాడ్ ద బాత్ ఇన్ సరయు రివర్, వాట్ షీ సా వాస్ గోట్స్ అండ్ షీప్.
0: చూచింది, చూచేటప్పటికి ఎక్కడ చూసినా గాని మే మే మే అని అరుస్తున్నాయి ఈ గొర్రెలు ఈ మేకలు.
1: ది షీప్ అండ్ దిస్ గోట్స్ వర్ మేకింగ్ ది సౌండ్ మే మే.
0: వచ్చింది పాపం, అమ్మా మీరు స్నానం చేశారా? చేశారు. సరియునది ఒడ్డున ఏమి జీవిస్తున్నాయి, ఏ యొక్క మృగములు ఉన్నాయి, ఏ మనుషులు ఉంటున్నారు చెప్పమన్నాడు.
1: కైకేయి రిటర్న్డ్. రామ ఆస్క్డ్, మదర్ డిడ్ యూ హ్యావ్ యువర్ బాత్? వాట్ డిడ్ యూ ఫైండ్? వాట్ ఎనిమల్స్ డిడ్ యూ ఫైండ్?
0: ఆయన, గొర్రెలు మేకలు పచ్చిగడ్డిని మేస్తున్నాయన్నాడు.
1: అండ్ షీ సెడ్, వెల్ దిస్ గోట్స్ అండ్ షీప్ వర్ గ్రేజింగ్.
0: అవి ఏ విధంగా శబ్దం చేస్తున్నాయన్నాడు.
1: వాట్ సౌండ్ వర్ దే ప్రొడ్యూసింగ్? మదర్,
0: దాని స్వభావమే కదా మే మే మే అని అరుస్తున్నాయన్నాడు.
1: ఇట్ ఇస్ దేర్ నేచర్ టు షౌట్ మే మే.
0: మే అంటే ఏమిటి అన్నాడు.
1: హీ ఆస్క్డ్, వాట్ డు యూ అండర్స్టాండ్ బై
0: మే? ఎవరు అనేటువంటిది, నేనెవరు అనేటువంటిది.
1: మే మీన్స్ హూ ఆమ్ ఐ.
0: గొర్రెలు కూడాను ఆశిస్తున్నాయి నేనెవరు నేనెవరు నేనెవరు నేనెవరు అని ప్రశ్నిస్తున్నాయి. కనుక నీవు మానవుడైపోయినట్టు నీవు నేనెవరు అనేటువంటి దాన్ని గుర్తించుకోలేకపోతే నీవు గొర్రెతో సమానమేనన్నాడు.
1: ఈవెన్ ది షీప్ గో ఆన్ ఆస్కింగ్ హూ ఆమ్ ఐ హూ ఆమ్ ఐ. ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ యాజ్ ఎ మ్యాన్, ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు నో, పుట్ ది క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్.
0: కనుక ఈనాడు నేనెవరు అనేటువంటి ప్రశ్న మాత్రం వేసుకోనకుండా నీవెవరు అతనెవరు ఇతనెవరు అని ప్రశ్న వేస్తుంటే వీరంతా గొర్రెలతో సమానమే.
1: టుడే యు డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ అస్ టు హూ యూ రియలీ ఆర్ అండ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ హూ ది అదర్ పర్సన్ ఇస్.
0: ప్రశ్న వేసుకో, హూ ఆమ్ ఐ.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ పుట్ ది క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్, హూ ఆమ్ ఐ.
0: కనుక నేను పుట్టినప్పుడు ఏ యొక్క దీనితో నీవు పుట్టావో నీవు గిట్టినంత వరకు కూడాను ఆ యొక్క దీనితోనే నీవు గిట్టరాదు.
1: With whatever you are born, you should not die with the same thing.
0: పుట్టినప్పుడు నీవు కోహం కోహం కోహం అని ఏడ్చినావు.
1: When you are born, you cried out, కోహం
0: కోహం అనగా నేనెవరు నేనెవరు.
1: Who am I? Who am I? That is the meaning of కోహం.
0: సత్య అంతవరకు నేనెవరు నేనెవరు అని సత్యేసిస్తే ఇంక పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: Even at the time of death, if you die asking the question, who am I? What is the use of life?
0: పుట్టినప్పుడు కోహం అని పుట్టావు, సత్య సమయంలో సోహం అని చావాలి, అదే సార్థకం.
1: వెన్ యు ఆర్ బోర్న్ యు సెడ్ హూ ఆమ్ ఐ, వెన్ యు ఆర్ డైయింగ్ యు షుడ్ సే ఐ ఆమ్ దట్ అండ్ డై. దట్ శాంక్టిఫైస్ యువర్ లైఫ్.
0: కనుక మానవుని యందు ఉన్నటువంటి అహంకార తత్వాన్ని మనం నిర్మూలం కావించుకోవాలంటే ఒక మార్గాన్ని మనం అనుసరించాలి.
1: ఇఫ్ యు వాంట్ టు డిస్ట్రాయ్ దిస్ అహంకార ఫర్ వాంట్ ఆఫ్ అవర్ ఈగో, యు విల్ హావ్ టు జస్ట్ ఫాలో ఎ పర్టికులర్.
0: ఇది ఒక భగవత్ యొక్క మార్గంలో తప్ప అన్య మార్గంలో మనకి ఇది ఏమాత్రం కూడా ఫలింప చేయదు.
1: ఎక్సెప్ట్ బై ఫాలోయింగ్ ది పాత్ డివైన్, దెర్ ఇస్ నో అదర్ పాత్ విచ్ కెన్ లీడ్ యు ఆన్.
0: అహంకారం కలిగినప్పుడు నీ ఒక ప్రదేశంలో కూర్చో.
1: వెన్ యు సఫర్ ఫ్రమ్ దిస్ అహంకార,
0: నీవు పరీక్ష గావించు.
1: యు గో ఆన్ అబ్జర్వింగ్ యువర్ ఓన్ బ్రెత్,
0: నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏమైనా పలుకుతున్నాయో నీ విచారణ చేయి.
1: ఎన్క్వైరింగ్ టు వాట్ యువర్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ produce the sound.

0: ఈ యొక్క శ్వాసను నువ్వు చక్కగా అనుసరించు.
1: అబ్జర్వ్ ద వర్డ్ సోహం, ఐ ఆమ్ దాట్.
0: సోహం అనగా సహ అహం, ఈ రెండింటి పదములు చేరే సోహం అయిపోయింది. సహ అహం,
1: సోహం రెఫర్స్ టు ఏ కాంబినేషన్ ఆఫ్ సహ అండ్ అహం.
0: సహ నీవు, అహం నేను.
1: సహ ఈజ్ యూ, అహం ఐ.
0: సహ బ్రహ్మ, అహం నేను.
1: సహం
0: బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావం మనలో ఆవిర్భవించుకొని ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావాన్ని నీవు అభివృద్ధి గావించుకుంటూ వస్తే ఈ అహం అనేటువంటి

0: నీకేమాత్రం కూడా బాధించదు.
1: ఇఫ్ యూ కెన్ డెవలప్ విత్ ఇన్ యూ అహం బ్రహ్మస్మి అయం బ్రహ్మ అయం బ్రహ్మ దెన్ దిస్ అహంకార విల్ నాట్ బాదర్ యు.
0: వేదాంత పరిభాష యందు హంస గాయత్రి అని చెప్తూ పోయారు. సోహం హం అనగా హంస, హంస గాయత్రి యొక్క సోహం అని.
1: దిస్ సోహం మంత్ర ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ హంస గాయత్రి ఇన్ వేదాంతిక్ పార్లన్స్.
0: విద్యార్థులారా, మన యందు అంతర్వాణి అదే కాన్షియన్స్. ఈ సోహం తత్వంతో మనకు క్షణ క్షణం కూడా బోధిస్తూనే ఉంటుండాలి.
1: ఎవ్రీ మూమెంట్ వీఆర్ గెటింగ్ లెసన్స్ ఫ్రమ్ అవర్ కాన్షియన్స్ విత్ దిస్ సోహం ప్రిన్సిపల్.
0: ఒక దినమునకు 24 గంటలు,
1: ఎ డే కన్సిస్ట్ ఆఫ్ 24 అవర్స్.
0: 24 గంటల లోపల కూడాను మనము ఈ సోహం సోహం అనేటువంటిదంతా కూడాను ఒక దినమునకు 21,600 పర్యాయం చెప్తుంటాడు. 21,600
1: we chant this soham within a day of 24 hours 21600 times.
0: 21600 times nene brahma nene brahma nene brahma ani antarvaani niku upadesham chestunte ee upadeshanni katta betti oka tattu katti petti deenini nene brahma anetundi danni marchi poi nenu ramayya nenu simayya nenu jogayya nenu ee vidhanga cheppukuntu pothunte idi emaina sariyina margama.
1: When your own conscience is repeating 21,600 times that you are a Brahman, and if you refuse to recognize that and go on with your own names as Ramayya, Krishnaya,
0: నేను రామయ్య కృష్ణయ్య అనుకుని నీవు ఎంతకాలం సాధన చేసినా కూడాను ఇది ప్రయోజనమే లేదు. నీవు రామయ్యగానే ఉంటావు, నీవు కృష్ణయ్యగానే ఉంటావు. ఈ రామయ్య కృష్ణయ్య దేహానికి పెట్టిన పేర్లు కానీ నీ పేర్లు కాదు.
1: విత్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ రామయ్య అండ్ కృష్ణయ్య యూ మే డూ దిస్ సాధన ఎనీ డ్యూరేషన్ ఆఫ్ టైమ్, ఇట్ ఈస్ యూజ్లెస్. ది నేమ్ ఈస్ గివన్ టు యువర్ బాడీ అండ్ నాట్ యువర్ సెల్ఫ్.
0: ఇది దేహానికి పెట్టిన పేరు.
1: దిస్ నేమ్ ఈస్ గివన్ టు ద బాడీ.
0: నా సోహం అనేటువంటిది పుట్టిన పేరు.
1: This soham is my name from birth.
0: Puttina peru shastham gaani pettina peru shastama.
1: The name which is born with you is permanent. No name which is given is
0: not artificial.
1: Whatever is given is artificial.
0: Puttina de real.
1: Whatever is born with you is real.
0: Adi nee satyam.
1: That is your truth.
0: Aa satyame rutamuga bhavinchukovali.
1: That truth must be considered as rutam.
0: ఈ సత్య రుతములు రెండింటిని ఏకత్వం గావించుకొని దివ్యత్వమైనటువంటి సచ్చిదానందాన్ని పొందాలి.
1: If you unite this rutam and satyam, you would be able to reach sachidananda.
0: కనుక బుద్ధి అనేటువంటిది కేవలము లోక సంబంధమైన రీతిగా మనము ఉచ్చరించేటువంటిది కానీ అనుభవించేటువంటిది కానీ దానిని ఉపయోగించేటువంటిది కానీ కాదది.
1: The real intelligence is not the one which is commonly used and commonly understood and experienced as intelligence in the worldly sense.
0: Kanuka buddhi aneetundi dani yokka rahasyanni chakkaga gurtinchukoni tadwara ee ratasarathi yokka vishayanni manamu poorthi telusukunnappude ataniki mana jeevitham aneetundi rathanni ataniki arpitam cheyataniki oka vidhamaina avakasam untundi.
1: Only when we understand the secret and the full aspects of buddhi, we will be able to hand over this chariot to the charioteer with full satisfaction.
0: Krishnudu partha sarade ainadu.
1: Krishna was partha sarade.
0: Parthudante evaru?
1: Who is partha?
0: Kevalam Arjunudu maatrame kaadu.
1: It is not Arjuna alone.
0: Prithvi putrudainatunti vaade parthudu. Kabatti meerandaru prithvi putrule. Meerandarikini partha sarade. Aa bhagavantuni saradiga meeru tisthikarinchali.
1: It is not merely Arjuna. Everyone born on earth is the son of Prithvi, and that is Partha. You have to accept the Lord as the charioteer.
0: Idi bhagavantuni yokka atma pratibimbamainatundi ganaka ee buddhi buddhini saradiga pettukoni
1: as intelligence is a reflection of God.
0: Mee pennidhi ainatundi yokka bhagavantuni sannidhini cheradaniki krushi cheyandi.
1: With itself try to reach the lotus feet of the Lord.
0: Ee annintikini prema atyavasaramu.
1: Love is essential for all these things.
0: Prema lekunda ye karyam kudano manam cheyadaniki veelu kaadu.
1: It is impossible to accomplish anything without love.
0: Kevalam tinatamu tragatam kudano prema undinappude dani tinadaniki tragadaniki konukuntam.
1: Even eating and drinking depends upon the love.
0: Kanuka aa prema swaroopude bhagavantudu.
1: God is the very embodiment
0: of bhagavantudu. Satya bhaskarude bhagavantudu.
1: He is the sadgunamulaku
0: nilayamainatundi vaade satya.
1: And he is the one who knows truth.
0: Kanuka ప్రేమ చేత మీ యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని గుర్తించడానికి బుద్ధిని ఆశ్రయించి తద్వారా మీ యొక్క మానసిక తత్వాన్ని పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దివ్యమైనటువంటి నవ్యమైనటువంటి భవ్యమైనటువంటి రూపకంగా తీర్చిదిద్దుకుంటారని నేను ఆశిస్తున్నాను.
1: త్రూ లవ్ ట్రై టు రికగ్నైజ్ యువర్ రియల్ నేచర్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ప్రాపర్ ఇంటెలిజెన్స్ అండ్ ప్యూరిఫై యువర్ మైండ్ అండ్ త్రూ దాట్ యు శాంక్టిఫై యువర్ లైఫ్.

0: as he emerges from the mother's womb, he does not bring any wealth with him. As he goes from this world, he does not take any wealth with him. He could accumulate and accumulate by the lakhs. What does he do with all the gold and the precious which he accumulates? He cannot take anything that he may bury deep within the womb of the Mother Earth. He hides. He tries to keep away from the eye of the world, little realizing that he could possibly put these to acts of dharma, to acts of mercy or compassion. In the end, what is going to happen to all that he accumulates? For all that he knows, this may be taken away by the robbers, or he may have to come up with it for something which he doesn't have any mind for.
1: Prema Swarupudaru, Udattamaina Lakshmanaku Sadhinche Nimittamai, Jeevitamainakunu Tyagam Chesetuvanti Yokka Tyagashilulu Needu Samajamunaku Atyavasaram.
0: Embodiments of love. It is of paramount necessity for the world of today that people, with a view to sacrificing, with a view to coming out with all that they have, it's absolutely essential that the world needs such people today.
1: Okka lakshyamunu sadhinchinanta matramana trupti pondetuvanti swabhavam kaadu manavuniki.
0: It is not given to man that by succeeding merely in one endeavor of his, he becomes
1: satisfied.
0: He dreams of achieving many, many more things.
1: కాని మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, పవిత్రతను గుర్తించుకొనలేక ఆశలకు గురి అవుతున్నాడు మానవుడు.
0: బట్ నాట్ రియలైజింగ్ ద ఇన్నేట్ స్పార్క్ ఆఫ్ డివినిటీ విత్ ఇన్ హిమ్ అండ్ ద ఇన్నేట్ ప్యూరిటీ, హీ బికమ్స్ ఎ విక్టిమ్ ఆఫ్ అన్డిజైరబుల్ థింగ్స్.
1: ఐకమత్యమే జీవిత సూత్రము.
0: యూనిటీ ఈజ్ ద గైడింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్.
1: సామూహిక కృషినే అభివృద్ధికి మార్గము.
0: వర్కింగ్ టుగెదర్ ఈజ్ ద కీ టు ప్రోగ్రెస్.
1: మానవులు కలిసిమెలిసి పనిచేసినప్పుడు ఎంతటి విజయాన్ని సాధించటంలో సందేహం ఉండదు.
0: ఇట్స్ ఓన్లీ వెన్ మెన్ వర్క్ టుగెదర్ దట్ దే విల్ బి ఏబుల్ టు అచీవ్ సక్సెస్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్.
1: భారతీయ ప్రజలు కలిసిమెలిసి పనిచేసినప్పుడు ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చును, ఎంతటి శాంతి భద్రతలైనా కూడా అనుభవించవచ్చు.
0: The 70 crores of people of Bharat can achieve a high degree of prosperity if only they were to work together.
1: దేశమనగా కేవలం మనతో మాట్లాడలేనటువంటి యొక్క భూమి మాత్రమే కాదు.
0: The notion of one's own country does not merely get confined to the Mother Earth.
1: Anudinamu mana kantiki kanipinchutu sajeevamainatundi oka samajame desham.
0: Every second that which strikes our sight in the form of society is what constitutes one's nation.
1: Manavudu tana manasunu, tana buddhini, tana indriyamulanu tana nimittamai ee vidhamuga upayoga pettano ade vidhamuga samajamunu kudanu ఉపయోగపెట్టడానికి మానవు సంసిద్ధుడై ఉండాలి.
0: జస్ట్ యాజ్ మ్యాన్ ట్రైస్ టు వర్క్ హిస్ మైండ్, హిస్ ఇంటెలెక్ట్ అండ్ ఆల్ హిస్ అదర్ ఫ్యాకల్టీస్ టువర్డ్స్ హిస్ ఓన్ ప్రోగ్రెస్, సో షుడ్ హీ ఆల్సో ఆస్పైర్ టు టేక్ ఇన్ టు అకౌంట్ ది అదర్స్ అరౌండ్ హిమ్.
1: వ్యక్తి యొక్క సుఖ సంతోషములన్నీ కూడాను సమాజ క్షేమంపైనే ఆధారపడి ఉంటున్నవి.
0: ది వెరీ హ్యాపీనెస్ ఆఫ్ మ్యాన్ ఇన్ ద ఎండ్ డిపెండ్స్ అపాన్ ది హ్యాపీనెస్ ఆఫ్ ద సొసైటీ.
1: మానవుడు కర్మనిష్ఠుడై, కర్మయోగుడై, కర్మశీలుడు కావాలి.
0: మ్యాన్ షుడ్ టేక్ అప్ ది పాత్ ఆఫ్ కర్మ, దట్ షుడ్ బి హిస్ గైడింగ్ స్టార్, దట్ షుడ్ బికమ్ హిస్ వెరీ లైఫ్ అండ్ దట్ షుడ్ బి హిస్ యోగా.
1: ఉపయోగించుకున్నకుండిన జడమైన యంత్రమైన కూడాను తుప్పు పడుతుంది.
0: ఎనీ ఇన్స్ట్రుమెంట్ దట్ ఇస్ నాట్ పుట్ టు యూజ్ గెట్స్ రస్టెడ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్.
1: అదే విధముగానే కర్మలాచరించినటువంటి మానవుడు తుప్పు పట్టిన యంత్రం వంటి వాడనే చెప్పవచ్చు.
0: ఇన్ ఎ సిమిలర్ వే మ్యాన్ ఇఫ్ యు వర్ నాట్ టు పుట్ హిమ్సెల్ఫ్ టు వర్క్ బికమ్స్ రస్ట్.
1: నాడి ఆడినంత మాత్రం ప్రాణం ఉన్నదని భావించరాదు.
0: జస్ట్ బికాస్ వి కెన్ ఫీల్ ద హార్ట్ బీట్ వీ షుడ్ నాట్ కంక్లూడ్ దేర్ ఇస్ లైఫ్ ఇన్ హిమ్.
1: పనులు చేసినప్పుడే ప్రాణం ఉండినట్టుగా భావించాలి.
0: ఇట్స్ ఓన్లీ వెన్ హి డస్ వర్క్ దట్ వి కంక్లూడ్ దట్ దేర్ ఇస్ లైఫ్ ఇన్ హిమ్.
1: ప్రతి మానవుడు కూడాను కర్మక్షేత్ర యాత్రికుడై ఈ యొక్క నిత్య లోకమునందు జన్మించుతూ వచ్చాడు.
0: ఎవ్రీ మ్యాన్ హి మేక్స్ ఎ లివింగ్ ఇన్ దిస్ పిల్గ్రిమ్ సిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ వర్క్.
1: కనుకనే నిరంతరము కాయము ద్వారా కాలమును పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మలు ఆచరించాలి.
0: సో దట్ హి షుడ్ ట్రై టు ప్యూరిఫై హిజ్ ఓన్ బాడీ హిజ్ ఓన్ లైఫ్ త్రూ ది మీడియం ఆఫ్ వర్క్.
1: ప్రతి మానవుడు కూడాను పృథ్వీ పుత్రుడైన పాత్రుడే.
0: ఎవ్రీ పర్సన్ ఈజ్ ద సన్ ఆఫ్ ది ఎర్త్.
1: మాతృమూర్తిని అనుసరించినప్పుడే పుత్రుడైనటువంటి యొక్క భారతీయుడు సార్థకతను అందుకుంటాడు.
0: ఇట్స్ ఓన్లీ వెన్ ఎవ్రీ ఇండివిజువల్ ఫాలోస్ ద ఎగ్జాంపుల్ సెట్ బై హిస్ మదర్ ఇన్ దిస్ కేస్ ద మదర్ ఎర్త్ దట్ హీ బికమ్స్ డిజర్వింగ్ ఆఫ్ దిస్ టెరస్ ఆఫ్ హిస్.
1: పృథ్వీ తన యొక్క రహస్యమైనటువంటి కర్మశీలతను ప్రకటిస్తూ వస్తున్నది.
0: ది ఎర్త్ ఇన్ మెనీ వేస్ షోస్ అ ట్రూ నేచర్.
1: తాను నిస్వార్థమైన త్యాగి.
0: ది ఎర్త్ ఈజ్ ఎ సెల్ఫ్లెస్ ఎంటిటీ.
1: నిర్విరామ కర్మ యోగి.
0: ఎంటిటీ ఇండల్జింగ్ ఇన్ సెల్ఫ్లెస్ సాక్రిఫైస్.
1: త్యాగి యోగి అయినటువంటి యొక్క పృథ్వీ తత్వాన్ని ప్రతి ఒక్క పుత్రుడు కూడాను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Every son, every child of this mother earth should imbue this lesson of selflessness.
1: భూమి నిర్విరామ కృషి తలుపుతు గంటకు 1000 మైళ్ళ వేగముతో తన చుట్టూ తాను తిరుగుతున్నది.
0: The earth rotates about itself, about its axis at 1000 miles an hour.
1: తన చుట్టూ తాను తిరగటం చేత తనకు వచ్చినటువంటి లాభం ఏమాత్రమూ లేదు.
0: By this process, the earth does not secure anything for herself.
1: తన ఆనంద నిమిత్తమే తాను ఆచరించటం లేదు.
0: షీ డస్ నాట్ డూ ఇట్ ఫర్ హర్ హ్యాపీనెస్ సచ్.
1: ఈ విధముగా గంటకు 1000 మైళ్ల వేగముతో తన చుట్టూ తాను తిరగటం చేత రాత్రింపగలు ఏర్పడుచున్నది.
0: బట్ బికాస్ ఆఫ్ దిస్ రొటేషన్ వీ హ్యావ్ వాట్ వీ కాల్ అ డే అండ్ నైట్.
1: ఈ రాత్రింపగల చేత మానవుడు తన సమస్యలను తాము పూర్తి చేసుకోగలుగుతున్నాడు.
0: అండ్ బికాస్ ఆఫ్ ద అకరెన్స్ ఆఫ్ డే అండ్ నైట్ man is able to work out his own schedule of activity.
1: Intiye kaaka bhoomi suryunu chuttu 66000 mailu vegamuto gantaku tirugutunnadu.
0: In addition, the earth revolves around the sun at 66000 miles an hour.
1: Ee vidhamga tirugatam cheta rutumulu yerpadutunnavi.
0: In this manner we have the occurrence of seasons.
1: Rutumulu valla varsham.
0: And through the seasons we have the rains.
1: Varshamu cheta aahara పానీయములు ఏర్పడుతున్నాయి.
0: And rains in turn give man plenty of water and food.
1: ఈ ఆహార పానీయముల చేత మానవుడు కూడాను ఇంకా పశుపక్షి మృగాదులు కూడాను తమ తమ సమస్యలను తాము తీర్చుకోగలుగుతున్నది.
0: And these rains and food help man to survive and also help the animal kingdom.
1: కనుక భూమి తాను చేయునటువంటి యొక్క సర్వ కర్మలు కూడాను త్యాగభావము చేతను యోగభావము చేతను స్వార్థరహితమైనటువంటి భావము చేతను ఆచరిస్తూ ఉంటున్నది.
0: సో వి ఫైండ్ దట్ వాట్ ఎవర్ ద ఎర్త్ డస్ సో ఇన్ ఎ సెల్ఫ్లెస్ మానర్ ఇన్ ఎ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
1: లౌకిక దృష్టితో మరొక వైపున మనము విచారం చేసినప్పుడు పర్వతములు మృణ్మయములు.
0: నౌ వెన్ వి టేక్ ఎ లుక్ ఎట్ ది ఎర్త్ అరౌండ్ us త్రూ ఎన్ ఎక్స్టర్నల్ వ్యూ వి ఫైండ్ దట్ ద మౌంటైన్స్ ఆర్ నథింగ్ బట్ రాక్.
1: భూమి మృణ్మయము.
0: The earth, likewise, is also of matter.
1: Parvatamunu silamayamu.
0: Mountains are of rock.
1: Vrutchamunu kashtamayamu.
0: If you take the trees, they are of wood.
1: Dehamu maamsamayamu.
0: If you take the body, it is full of flesh.
1: Manayokka vyavahara nimittamai, veetiki konni roopanamamulu kalipinchi, anubhavinchutunname kaani, lekapothe panchabhootamulu yokka vikaramule ivanniyu.
0: Now in order that we may try to make use of these and carry out our own life processes, we give a different name and form to each of these. But essentially, They are made up of the five elements.
1: ఇది మొట్టమొదట కర్రని.
0: Now this table here is made of wood.
1: మన ఉపయోగ నిమిత్తమై దీనిని ఒక టేబుల్ గా మనం నిర్ణయించుకుందాం.
0: In order that we may put this wood to some use, we have made it into a form of table.
1: ఇది ఒక కుర్చీని.
0: Now this is a chair.
1: కానీ మన ఉపయోగ నిమిత్తమై దానికి ఒక ఆకారం అందించాం.
0: So that it may serve our needs, we give it the form of a chair.
1: అది ఒక డోరే.
0: Then we have a door over there.
1: మన అనుకూల నిమిత్తమై దానిని ఒక తలుపుగా మనం నిర్ణయించుకుందాం.
0: Again, it helps us by our giving it the form of a door.
1: ఈ చైర్ ఆ తలుపు కూడుకూడను ఒక విధమైనటువంటి కాష్టమయమే, చెక్కని మాత్రమే.
0: The table, the chair and the door are essentially made of the same material, wood.
1: అదే విధముగానే పంచభూతముల యొక్క వికారముని మనం అనేక ఆకారములుగా నిర్మించుకొని దానికి కొన్ని నామములు అప్పగించి తద్వారా మనము అనుభవిస్తూ ఉన్నాం.
0: In the same way, the five elements when taken together in different proportions give rise to different entities as far as our views are concerned.
1: కానీ ఇది అంతర్ముఖముగా మానవుని యొక్క నిజ తత్వమును ఆధ్యాత్మిక తత్వమును ప్రకృతి ఒక మనకు అర్థం వలె నిరూపిస్తూ బోధిస్తూ వస్తున్నది.
0: This is however the external view that one takes, but deep within, if you were to look inwards into the inner significance of these, there is a tremendous lesson for us all.
1: దేహమునకు రక్తము ఎంత ప్రధానమో ఆత్మానందమునకు కూడాను విశుద్ధమైన భక్తి స్వార్థరహితమైన యొక్క కర్మలు అత్యంత అవసరం.
0: Just as blood is absolutely essential for the physical process of a body, so also for Atmananda, that is in a state of bliss, భక్తి in its purity and sacredness is absolutely
1: నమే పార్థాస్తి కర్తవ్యం శిశులోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్తయే వచకర్మణి. భగవద్గీత యందు కృష్ణుడు కూడా చెప్పాడు, ఈ సృష్టి చేయటం చేత నాకు వచ్చినటువంటి ఫలితం ఏమాత్రమూ లేదు, నేను కర్తవ్య రీతి అయినటువంటి కర్మలు కూడా ఆచరించనక్కరలేదు, కానీ జనోద్ధరణ నిమిత్తమై ధర్మోద్ధరణ నిమిత్తమై మానవులకు ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని అందించే నిమిత్తమై నేను కర్మలు ఆచరిస్తున్నానన్నాడు.
0: లార్డ్ కృష్ణ స్టేటెడ్ ఇన్ ద గీత దట్ త్రూ దిస్ క్రియేషన్ ఆఫ్ మైండ్ ఐ హావ్ నాట్ సాట్ ఎనీథింగ్ ఫర్ మైసెల్ఫ్ బై అండర్టేకింగ్ యాక్టివిటీస్ ఆఫ్ వేరియింగ్ డైమెన్షన్స్ దర్ ఇస్ నథింగ్ దట్ అక్రూస్ టు మీ బట్ ఫర్ ద సేక్ ఆఫ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ మ్యాన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద ప్రోగ్రెస్ అండ్ ఫర్దరెన్స్ ఆఫ్ ధర్మ ఐ అండర్టేక్ దీస్ యాక్టివిటీస్.
1: కనుకనే పృథ్వీ కూడాను ఇది కేవలం ప్రత్యక్ష స్వరూపమైనటువంటి భగవత్ స్వరూపమే.
0: సో ఆల్సో దిస్ ఎర్త్ ఆఫ్ ఆర్స్ ఈజ్ ఎ మానిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ.
1: ఈ యొక్క పృథ్వీ మనకు బోధించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి బోధనను నిష్కామ కర్మను నిరంతర కృషిని మనకు బోధిస్తూ వస్తున్నది.
0: సో దాట్ దిస్ మదర్ ఎర్త్ హ్యాస్ ఎ లెసన్ ఫర్ అస్ ఇన్ ఎవ్రీ లిటిల్ డీటెయిల్ ఆఫ్ ఇట్స్ ఓన్ లైఫ్ in the art of sacrifice.
1: Kani tarinchagorinatunti manavudu aneka vidhamulaitunti veshamulu veyanakkaraledu.
0: But man who seeks salvation need not put on any number of acts.
1: Nijamuga manavatvunnandunnatunti oka ahankara tattavunu nirmoolamuga avinchukunnappude prajalu kudanu atanni gaurvinchadaniki veeluga untuntadu.
0: When man eliminates the ego in him, he secures respect of all.
1: ఈనాడు ఆడంబరములకు మాత్రమే మానవుడు అభ్యసించుతున్నాడు, కానీ అతి వినయమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని తాను పాటించటం లేదు.
0: మ్యాన్ సీక్స్ టు క్లోక్ హింసెల్ఫ్ విత్ ఎన్ ఎయిర్ ఆఫ్ సూపర్ఫిషియాలిటీ, హీ డస్ నాట్ రియలీ బాదర్ టు ఫైండ్ అవుట్ హిస్ ఓన్ ట్రూ నేచర్.
1: విత్తనమును మట్టిలో పెట్టి నాటినప్పుడే వృక్షంగా అయి ఫలపుష్పాలు అందిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వి సో ద సీడ్ ఇన్ సాయిల్ that it becomes a plant and then a tree and
1: andariki kalipinchinattuga kundu paina pettinanta maatramu adi vrutcham kaadu.
0: We want to keep this seed on a piece of rock so that others may see it would not become a tree.
1: Adhe vidhamugane manamu ahankaram aneetvanti kundu paina kurchunnanta maatramu manaku gauravam kaadu.
0: In the same manner, so long as we sit on this stone or boulder of ego,
1: adi vinayamainatvanti yokka margamulo manam undinappude manavattvam abhivruddhi gaanchutundi.
0: We cannot get the respect of others. It's only when we lie deep within ourselves, it's only then that we can really come up.
1: Kalukani sarva bhutamulonu preminchitame paramaatmani yokka sevaga bhavinchali.
0: Loving, showing love to all creatures around us is the path of serving the Lord.
1: Sarva rasamula saarame కరుణారసంగా విశ్వసించాలి.
0: The essence of all the rasas is the karuna rasa, a compassion.
1: Sarva matamula yokka bodhane manasika oka sthirattamu.
0: The essence of all religions is to give equanimity of mind.
1: Sarva sadhanala yokka gamyame shanti saudhamu.
0: The goal of all sadhanas is to secure peace and bliss.
1: Sarva matamulu kudanu oka vidhamainatundi yokka divyatvamune bodhisthu vastunnadi.
0: All religions highlight the divine principle.
1: Matamulanni cheri manchini bodhinchi.
0: All the religions together talk about the good of man.
1: Telisi melugovalanu telivi toda.
0: It is only that we should understand this basic idea.
1: Matulu manchivaina matamedi cheddadi.
0: If the minds are good, what can you find wrong in the religions?
1: Kanuka matamulalo ye matram kudanu chedupu ledu. Matulalo untundadi chelupu.
0: So there is nothing wrong with the religions. If there is anything wrong, it's with the mind of man.
1: ee naadu lokamulo sankethika vijnana shastram viriviga periginadi.
0: Today we find in the world that tremendous advances have been made in various fields.
1: Ganita shastram kudanu viriviga periginadi.
0: Even the mathematical sciences have made
1: sangeetha sahitya shastramulu kudanu viriviga periginavi.
0: Fields of art, literature also have registered progress.
1: చిత్ర శిల్పి కళలు కూడా విరివిగా పెరిగినవి.
0: సో ఆల్సో పెయింటింగ్, సో ఆల్సో స్కల్ప్చర్.
1: కానీ ఇవి కాదు మానవునికి శాంతి భద్రతను అందించినవి.
0: బట్ ఇట్ ఇస్ నాట్ దీస్ విచ్ వుడ్ ఎండో మ్యాన్.
1: ఎన్ని జ్ఞానములు ఉండినప్పటికి ఆత్మ జ్ఞానమే లేకపోయినా అన్ని కూడా నిరుపయోగమే.
0: He may have access to any of these fields of endeavor, but so long as he does not know something about his own atma, he cannot get happiness.
1: మానవుడు విజ్ఞాన శాస్త్రములో చంద్రుని పైన వ్రాలుతున్నాడు, చుక్కలను లెక్కిస్తున్నాడు.
0: If you look to the fields of science and technology, we find that man has landed himself on the moon. He is able to count the stars accurately.
1: చుక్కలను లెక్కిస్తున్నాడు కానీ తనను తాను లెక్కించుకోవటం లేదు.
0: He is in a position to count the stars, but he is not in a position to delve within himself.
1: కనుకనే తాను లక్షల మైళ్ళ అంతరిక్షయానం చేసినప్పటికీ అరయించి హృదయాంతరాళానికి ప్రయేశం చేయకుండానే ఉండినా ఇవన్నీ కూడా నిరుపయోగమే.
0: He has succeeded in bridging vast expanses of space by travelling out to lakhs of miles, but he has not been able to probe even half an inch within his own heart.
1: ప్రాచీన సంస్కృతిని, సాంప్రదాయమును, సత్యతత్వాన్ని మనం కాలానుగుణ్యంగా సమన్వయము చేసి సంరక్షించుకున్నటమే నేటి పరిస్థితుల యొక్క ప్రభావములకు సరి అయినటువంటి ఔషధము.
0: What is required at the present moment is trying to bring an understanding between the ancient glory, the ancient truths and man's understanding of the world around him today.
1: Kani ee naati manavuni yokka paristhiti mitimirinatunte aashalato nindi untunnadi.
0: But today we find that man finds himself in a state where his desires are unlimited.
1: Ee yokka aashalu kuda nu kontha adupulo untundali.
0: Now he has to put a limitation on these desires.
1: శరీరం యొక్క శక్తులు ఉడిగినప్పటికీ, కన్నులు మసకలు ఏర్పడినప్పటికీ, తల నరిచినప్పటికీ, చేతికర్ర చేతికి చిక్కినప్పటికీ ఇంకను తాను ఎన్నియో అనుభవించాలని, ఈ ప్రపంచంతో ఎన్నియో జుర్రుకోవాలని కుతూహలపడుతున్నాడు మానవుడు.
0: హిస్ బాడీ మే బికమ్ ఓల్డ్, దేర్ బి రింకిల్స్ ఆల్ ఓవర్, హిస్ సైట్ గెట్స్ బ్లర్డ్, హిస్ మైండ్ గోస్ ఆరీ, హీ హాస్ ఎ స్టిక్ టు హెల్ప్ హిమ్ అండ్ సపోర్ట్ హిమ్, స్టిల్ he wants to delve into the world and secure whatever he thinks is happiness.
1: Retired ayina tarvata kudanu shesha jeevithanni samaj sevalo ankitam gaavinchukonaka inkanu dhanam sampadinchalani cheppani aneka vidhamulaitvanti udyogamulu nimittamai adhikara chuttu pradakshinalu jalputunnadu.
0: Even after retirement, instead of trying to go to the society and do what little he can, he tries to seek happiness, more happiness, more wealth and comfort and positions for himself.
1: ఇదన్నీ ఎవరి నిమిత్తం?
0: Now what for is all this?
1: చదువు చదువు చదివి సద్గుణములు లేక పరుల మోసగించు పాపియవులు.
0: We study, we acquire knowledge, but without the idea of doing good, this comes to nothingness.
1: ఇది కాదు మన చదువు, ఇది కాదు మన యొక్క విచారం, ఇది కాదు మన యొక్క సాధన. నిజముగా సమాజ సేవలో పాల్గొని సమాజ క్షేమాన్ని మనం కోరినప్పుడే మన క్షేమాన్ని సమాజం కూడా ధర్మో రక్షతే రక్షిత, ధర్మ ఏవ హతోహంతి. ధర్మాన్ని మనం రక్షించినప్పుడే ధర్మం మనల్ని రక్షిస్తుంది.
0: దిస్ ఇస్ నాట్ ద ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ వి ట్రై టు కీప్ డూయింగ్ గుడ్ ఫర్ అవర్ సెల్ఫ్. ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ ఆఫ్ అవర్స్ షుడ్ బి దట్ వి షుడ్ అండర్స్టాండ్ ద అర్జెంట్ నెసెసిటీ ఆఫ్ డూయింగ్ గుడ్ టు అదర్స్. ఇట్స్ ఓన్లీ వెన్ వి ప్రొటెక్ట్ ధర్మ ద ధర్మ ఇన్ టర్న్ వుడ్ ప్రొటెక్ట్ అస్.
1: మనం సముద్రాన్ని చూస్తున్నాము నిత్యం.
0: We see the ocean every day.
1: సముద్రం అట్టడుగున విలువైనటువంటి యొక్క ముత్యములు రత్నములు ఉంటున్నాయి.
0: Deep within the ocean we have the precious pearls and stones.
1: కాని తన యొక్క విలువైనటువంటి యొక్క ముత్యములను తన యందు ఉంచుకొని పరికరాని నత్తచిప్పలను పైకి కొడుతుండాలి.
0: But what does the ocean do? It keeps within herself the precious gems and pearls and throws up to the surface all valueless shells.
1: అదే విధముగానే మానవుడు కూడాను తన పరికరానటువంటి దుర్గుణములు దురాచారములను దుస్సత్యములను ఇవన్నీ కూడాను ప్రపంచమునకు వెదజల్లుతూ పవిత్రమైనటువంటి గుణములను తన యందు అణగదొక్కుంటున్నాడు.
0: In the same manner, what man is doing is, he is trying to throw up to the surface all that is bad and evil in him through his words and deeds. And deep within him are the precious ones, the good things.
1: కూడబెట్టటమే సహజమైనటువంటి స్వభావం కలిగినటువంటి సముద్రము నిరంతరము అట్టడుగునే పడి ఉంటుండాలి.
0: Now this water, this ocean, it is her nature that she tends to accumulate and keeps things to
1: herself. త్యాగ స్వభావం కలిగినటువంటి మేఘములు పైకి వెళ్లి గర్జిస్తున్నాయి.
0: Now we find that the ocean is always remaining at her level. But the clouds which have the spirit of sacrifice rise up and elevate themselves.
1: త్యాగము కలిగినటువంటి వ్యక్తియే ఉన్నత స్థాయికి చేరగలడు.
0: So one who has the spirit of sacrifice rises up.
1: కేవలం కూడబెట్టటమే స్వభావం కలిగినటువంటి మానవుడు నిరంతరమును అట్టడుగునే ఉండగలడు.
0: So that person, it is whose nature to accumulate, he tends to be always at a low level.
1: కనుక మానవులు ఈనాడు కేవలము తోటి మానవులందరూ కూడాను కీర్తి పదములను చూచి గౌరవిస్తున్నారు.
0: Today we find that man gets a sense of fame, a sense of authority from the others because of his external position.
1: కాని భగవంతుడు త్యాగశీలతను చూచి ఆదరిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు.
0: But God looks for those who have the spirit of sacrifice and to them he
1: ఈనాడు మన తెలివితేటలంతా కూడాను మితిమీరిగా మనం పెంచుకుంటున్నాము.
0: Today we find that this process of thinking on our part has gone beyond extreme.
1: అతి తెలివి పెరిగిపోవడం చేతనే అనుమానములు కూడాను అధికంగా పెరిగిపోతున్నాయి.
0: We claim to be clever but we are led to doubts.
1: తక్కువ తెలివి ఉండినటువంటి వ్యక్తియే ఎక్కువ విషయాన్ని విచారణ చేయగలుగుతున్నాడు.
0: A person with less of this clever feeling in him gets to know more things.
1: కనుక మనం అతి తెలివి పనికి రాదు, అతి తెలివి మతిహాని, మిత తెలివి అతిహాయి.
0: Being too clever leads only to a disturbance of mind. Less of this and more happiness is.
1: ఈనాడు తెలివితేటలను పెంచుకునే దాంట్లో మనం ప్రాకులాడుతున్నామే కానీ దానికి తగినటువంటి గుణమును మనం అభివృద్ధి గావించుకోవటం లేదు.
0: Today we are becoming rather clever, but in keeping with it we are not furthering the good qualities of ours.
1: మానవులకు ప్రధానమైనటువంటిది గుణమే.
0: What man needs for himself is character.
1: ఈనాటి మానవుని యొక్క నడతలు సక్రమమైనటువంటివిగా కనిపించటం లేదు.
0: Today man's activities are not on the right path.
1: కేవలం అన్ని ఇనుకుడు కుయుక్తులతో కూడినటువంటి నడతలుగా ఉంటున్నాయి.
0: It has become his nature to tread the crooked path.
1: స్వార్థము స్వార్థము స్వార్థము, ఈ స్వార్థం అనేటువంటి యొక్క మృగ తత్వము లోపల మునిగిపోతున్నాడు మానవుడు.
0: He is deep within, deep immersed, deeply immersed in this selfish attitude of his.
1: ఈ స్వార్థమును కోరటం చేత నీటిపైన తైలం వలె తాను ఏకాకిగా జీవించడానికి వీలు కాదు.
0: Now because of this nature of his to be selfish, he cannot really aspire to live by himself in an isolated
1: పరలో యొక్క మంచి చెడ్డలను కూడాను పరిశీలించినప్పుడే మానవత్వం దివ్యత్వాన్ని పొందుతుంది.
0: It's only when he looks around and seeks and finds the difficulties others are facing that he'll be able to realize the divinity within him.
1: ఈనాటి మానవుడు కేవలము తాను సంపాదించినటువంటి ధనమే గొప్పది అనుకుంటున్నాడు.
0: Today again we find that man feels that the wealth that he has accumulated is really something.
1: తాను అభ్యసించినటువంటి విద్యనే గొప్పది అని భావిస్తున్నాడు.
0: The education that he has got, he feels is again a great achievement.
1: తన యొక్క కీర్తినే ప్రధానమని భావిస్తున్నాడు.
0: His fame, he feels, is the thing.
1: కాదు కాదు కాదు.
0: But no.
1: ఐశ్వర్యమునకంటే విద్య కంటే కీర్తి కంటే వ్యక్తే గొప్పవాడు.
0: But well ahead and well above these ideas of wealth, education and fame is man himself. Now all that he accrues for himself is also because of himself. This fame is also because of himself. And what do we find today? He has degraded himself and he is after acquiring wealth, education and fame.
1: Kanuka, ఈనాటు మానవుడు జ్ఞానమే ప్రధానమైనటువంటిది. దీంట్లో జ్ఞానమునకే ఎక్కువ విలువ అందిస్తున్నాము.
0: Now today we find that here again we are giving more value to what a man
1: earns. జ్ఞానము విలువైనటువంటిది కాదు, గుణమే విలువైనటువంటిది.
0: Embodiments of love, it is not jnana which is important but guna, character.
1: ఈ జ్ఞానములన్నీ కూడా కేవలం బుక్ నాలెడ్జ్, గ్రంథ పరిచయం వల్ల ఏర్పడినటువంటివి.
0: It is merely our acquaintance with books that we call is jnana today.
1: ఈ యొక్క జ్ఞానము మనకి ఏ మాత్రం కూడా నిత్య జీవితంలో ఒక విధమైనటువంటి ఆధారప్రాయంగా ఉంటుండదు.
0: And this is not going to give us any comfort in our day-to-day activities.
1: బాహ్య దృష్టినే మనం లక్ష్యంగా ఉంచుకొని మనము జీవితాన్ని గడుపుతున్నాము.
0: We look around us, that is our viewpoint, and we are working out our livelihood.
1: ఒకానొక సమయం లోపల జీసస్ కూడాను చెప్పాడు.
0: That is why once upon a time Jesus had said,
1: naraka margamu chaala vishalanga untundadi annadu.
0: The path to hell, Jesus said, was very broad.
1: Swarga margamu chaala irukatanga untundadi annadu.
0: The road to heaven, he said, was extremely narrow.
1: Karanam emanaga narakamunaku prayanam ayyetundi vyaktulu lakshalaku mandi untunnaru, anduvalle pedda road kavali.
0: The reason those who are treading on the road to hell are far too many, that's why it is broad.
1: నిరంతరము కొడను త్యాగశీరుడైనటువంటి వారు నూటికి ఒక్కరే కోటికి ఒక్కరే ఉంటుంటారు.
0: And those who make it a point in their lives to do
1: ఈనాడు మన భారతదేశమునందు పవిత్రమైన త్యాగ భూమి యందు నిర్మలమైనటువంటి ఒక యోగ భూమి నందు ఈనాటి భారతీయులు స్వార్థము అహంకారం ఈ రెండింటినే రెండు చక్రములుగా ఉంచుకొని ఈ రెండింటినే రెండు రెక్కలుగా ఉంచుకొని ఆకాశములో సంచరించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: That's why that path is narrow. Today we find this ancient land of ours, Bharat, which has as its tradition a glorious past. We find that man of today has the two wheels on which he makes his livelihood.
1: ధరము చేత చెడగాటం ఆడుతున్నారు, సర్వమును కూడా హస్తగతం గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: He, man of today, we find, is after wealth and money. He plays with money.
1: కాని దీని వల్ల మానవత్వం ఏమాత్రం కూడా ప్రకటించదు.
0: But through these means, we cannot have the true nature of man.
1: ముఖ్యముగా మన యొక్క తెలివితేటలు యందు గుణములు చేర్చుకుని తద్వారా సేవకాభావమునందు సమాజంలో మనం అడుగు పెట్టాలి.
0: So, along with what we acquire, we should also try to imbue a sense of goodness in us, and together with these we should try and do good for others.
1: Kshama bhavanni manamu pechukovali.
0: For example, the spirit of forgiveness should be
1: kshamane balahinunu yokka balamu.
0: Now it is this kshama that gives a lot of strength to the weak,
1: balavantunaku aabharanam,
0: and it's an ornament to the strong ones.
1: Kevalamu siri sampadala samayamunandu tana yokka porapatunu ye maatram kudanu manavudu gurtinchadu.
0: It's when man is happy and comfortable, he really cannot understand what trouble is like.
1: Tana anni vidhamuluga sukhamuga untunnappudu tanalo anni kudano avagunamule bayalu jerutuntai.
0: When he enjoys all comfort and pleasures, all that really comes out of him is nothing but bad.
1: Kashta samayamlande sugunalanta kudano uppongutuntai.
0: It's only when he is put to a lot of trials and tribulations,
1: kanuka manaku kashtamule pradhanamainatuvanti yokka ఆదర్శ ప్రాయములు,
0: దట్ హిస్ ఇన్నేట్ గుడ్నెస్ కమ్స్ అవుట్ టు ద ఫోర్.
1: కష్టములే లేకుండినా సుఖమునకు విలువనే లేదు.
0: ఇట్స్ ఓన్లీ త్రూ దిస్ ప్రాసెస్ ఆఫ్ ట్రయల్స్ దట్ వి కెన్ సీ కంఫర్ట్.
1: కనుక మన సుఖములన్నీ కూడాను కష్టముతో చేరి ఉంటున్నాయి.
0: సో అవర్ సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఈస్ ఇంటిమేట్లీ లింక్డ్ విత్ ట్రబుల్స్.
1: కనుకనే మనము ది ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: దట్స్ వై ఇట్స్ బీన్ సెడ్ ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: మానవుడు ఈనాడు భ్రాంతిని పొంది కష్టములు ఉండకూడదు, సుఖమే కావాలి అంటున్నాడు. అసాధ్యమైన
0: మ్యాన్ ఈస్ అండర్ ఎన్ ఇల్యూజన్, సో హీ సీక్స్ కంఫర్ట్, హీ డజంట్ వాంట్ ఎనీ డిస్ట్రెస్.
1: న సుఖార్ లభ్యతే సుఖం, సుఖము ద్వారా మనకు సుఖం లేదు, కష్టము ద్వారానే సుఖం.
0: యూ కెనాట్ గెట్ కంఫర్ట్ టు కంఫర్ట్.
1: ఇది ప్రతి మానవుడు కూడా చక్కగా గుర్తించాలి.
0: Now man has to understand this.
1: 24 అవర్స్ కూడాను ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ కూడా మనకు తెలియదు.
0: If you are to sit 24 hours in an air conditioned room, you really do not understand the value of this air condition.
1: ఒక్క గంట బయట ఎండలో మనం సంచరించి వచ్చినప్పుడే ఎయిర్ కండిషన్ విలువ మనకు అర్థమవుతుంది.
0: We go out in the hot sun for 1 hour, then we come back, then we realize what this air condition is. కనుకనే
1: మనకు కష్టములను మనము అనేక విధమైన సుఖములను అందించేటువంటి యొక్క సూత్ర మార్గములు.
0: That's why all that's really bad for us, all our troubles are really those which give us happiness in the end.
1: కాని ఈనాటి మానవత్వం లోపల మనము అనేక విధములైనటువంటి లౌకిక భోగములను మాత్రమే అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాం.
0: Now today again we are given to experiencing what we call our pleasures, but the worldly ones.
1: ప్రేమ స్వరూపులార మనం పెద్ద పెద్ద భవనములు నిర్మించుకొని అన్ని విధములుగా సుఖ సంతోషములు అనుభవిస్తున్నప్పుడు నేను చక్కగా భోగాన్ని అనుభవిస్తున్నామని వెర్రవీగుతున్నాము. ఇది వెర్రితనం యొక్క లక్షణం.
0: Embodiments of love, we find that now we have built huge mansions, giving us all the pleasures and comforts, and we feel that we are really enjoying happiness. This is nothing but foolishness.
1: ఇది కేవలము నీవు భోగములను అనుభవించలేదు, భోగములే నిన్ను అనుభవిస్తున్నాయి. ఈ సత్యాన్ని గుర్తించాలి.
0: It is not as if you are experiencing comfort and happiness. In fact, it's the other way around. It is comfort which is experiencing you.
1: నిన్ను ఈ భోగములంతా అనుభవించి నీలో ఉండినటువంటి శక్తి సామర్థ్యములంతా జుర్రుకొని నీలో అహంకారము, ఒక విధమైన క్రోధము, ద్వేషము, అసూయ అనేటువంటి రోగములకు గురి చేస్తున్నాయి ఈ భోగములు.
0: Through a continuous process of experiencing you, this comfort ultimately leads you to disaster by depriving you of your innate qualities, of all the good in you and all your strength.
1: ఈనాడు ప్రపంచమును గొప్పగా అభివృద్ధి గావించాలని అనేక సదుపాయాలను ఉనర్చాలని ప్రభుత్వం కూడాను చాలా పాటు పడుతుండాలి.
0: Today the government also embarks upon various schemes and plans to bring happiness to the majority.
1: పెద్ద పెద్ద ఇండస్ట్రీలు నిర్మించడం చేత దేశం బాగుపడదు.
0: By merely putting up big industries, the country cannot progress.
1: మానవునికి అనేక సౌకర్యములు చేకూర్చడం చేత దేశం బాగుపడదు.
0: By securing plenty of comforts for man, the country cannot progress.
1: దేశం యొక్క అభివృద్ధులన్నీ కూడాను భౌతికమైనటువంటి సుఖ సంతోషములతో కట్టుబడలేదు.
0: The progress of a country do not get linked up with this material progress.
1: మానవుని నైతిక విలువను ఏనాడు పెంచుకుంటాడో ఆనాడు దేశం బాగుపడదు.
0: It is only when man furthers his own basic innate good qualities, it's only then that the nation will progress. Morality, the morality in man should come up. It's only then.
1: ఈనాడు మొరాలిటీ మాత్రం లేకుండా దేశం బాగుపడాలంటే ఎక్కడ బాగుపడదు?
0: Today without this essence of morality, how can we feel that the country will progress?
1: మనసునందు విశాల భావములు లేవు.
0: We don't have a broad vision.
1: ఇవంతా కూడాను narrow mind, సంకుచితమైన భావములుగా ఉంటున్నాయి.
0: We have a very narrow outlook.
1: Expansion love, ఈ విశాలమైన ప్రేమను మనం పెంచుకోవాలి. ఇదే లైఫ్.
0: We should try to derive this principle of
1: దృశ్యమునకు అదృశ్యమునకు మధ్య ఉన్నటువంటి యొక్క వంతనే మానవత్వం.
0: What is seen and what is not seen, the bridge between these two is man.
1: ఈ మానవత్వము కొంత అదృశ్యమునకు దృశ్యమునకు కొంత సంబంధాన్ని ఏర్పరచుకోవాలి.
0: And through this medium, we should make this bridge visible as also the two extremes.
1: మనము ప్రయత్నంగా పూర్వకంగా మనం ఇందులో ప్రవేశిస్తే ఎంతైనా మనం సాహసంతో దేశం యొక్క ఉన్నతిని సాధించగలం.
0: If we make a deliberate attempt and jump into this venture, we certainly can see to it that the country will progress.
1: మెల్లగా నడుచుటకే ప్రయత్నిస్తే చీమ కూడాను కొన్ని మైళ్ళ ప్రయాణం సరిపోతుంది.
0: And a small ant, if it wants to undertake a long journey, will certainly succeed, however slow its progress may be.
1: రెక్కలను ముడుచుకొని కూర్చుంటే గ్రద్దైనా ఒక ఇంచైనా ముందుకు పోలేదు.
0: The mighty eagle, if it were to fold its wings and sit at a place, it cannot make any progress.
1: కాని ఈనాడు మనకు రెక్కలు ఉండినప్పటికీ ముడుచుకొని కూర్చున్నాము, మనం ముందుకు ఏ రీతిగా సాగగలం?
0: Today we are endowed with wings, but we have folded them up. How can we move forward?
1: ఏ పని చేసినా నాకు ఏమి సుఖం, ఏ యొక్క చదువు చదివినా నాకు ఏం ఆదాయం, ప్రతి దాని ఎందుకు తన స్వార్థమే తన స్వార్థమే తన స్వార్థమే, ఈ విధంగా మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తే దేశమును ఏ రీతిగా మనం ఉద్ధరించగలం?
0: If I do this, what will be my share? If I do that, what will be my happiness? In this manner, we are trying to question everything in relation to ours.
1: తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు ఒక పవిత్రమైన కార్యములు కాని ఒక పరమాత్మ చింతన కాని ఏమాత్రము లేదు. నిరంతరం కూడాను ఒక విధమైన పుట్టి యొక్క లౌకిక భోగములకే బాట పడుతున్నాము.
0: Right from the moment we get up in the early hours of the morning till we go to bed at night, all the while, rather than spend even a fraction of our time in the thought of Lord or of doing good to others, we are all the while carried away by trying to see everything in relation to
1: ourselves.
0: Embodiments of love. What is inside man?
1: Mana premanu penchukovali.
0: Animal quality. We should develop love.
1: Tailamu oka vattiki jeevitanni istundi.
0: Oil gives life to a wick.
1: Kani prema manishike pranam postundi.
0: But love gives this essential quality which will make a man keep moving.
1: Daivattam paina manamu sampurnamaina vishwasamunu penchukovali.
0: We should have full faith in the Lord.
1: Ekkada daivattam paina manaku nammakam untuntado akkade prema abhivruddhi avutundi.
0: Where we have this faith, we'll have love.
1: Where there is faith, there is love. Where there is love, there is peace. Where there is peace, there is truth. Where there is truth, there is God. Manamu faith. Ee nammakam aneetundi rendu kannulu manamu porchukuntunnam.
0: Where there is faith, we have love. Where there is love, we have peace. Where there is peace, we have truth. Where we have truth, there is God.
1: Truth is God.
0: Truth is God.
1: ఒకానొక సమయంలో మహాత్మా గాంధీ గురించి చెప్పాడు. దైవం ఉన్నాడు, ఉన్నాడు, ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అంటే ట్రూత్, ట్రూత్ అనేటువంటిది కాబట్టి there is God.
0: It was Gandhiji who said that God certainly exists. Where? Truth is God and truth is everywhere, so God is everywhere.
1: కనుక సత్యమును మనం మరణింపజేయడానికి వీలు కాదే.
0: We really cannot exterminate truth.
1: ఈ నమ్మకము అనేటువంటిది కేవలం ఒక ఎక్స్పెరిమెంటల్ తో ప్రయోజనం చేయడానికి వీలు కాదు.
0: This aspect of faith is something which cannot be understood by experimentation.
1: ఈ faith అనేటువంటిది దీనికి ఒక రీజన్ సీజన్ లేదు.
0: And there's no season. There's no reason for this quality of faith.
1: కనుక ఈ సీజన్ కు రీజన్ కు అతీతమైనటువంటిది నమ్మకము. మన నమ్మకం మనది. అంతేకాని ఇంకొకరు లేదనడానికి ఏమాత్రం అధికారం లేదు.
0: Faith is beyond season and reason. Our faith is ours. Nobody has the right to question this.
1: దివ్యమైన మానవత్వాన్ని అందించినటువంటి యొక్క ఈ యొక్క స్థితి యందు మనము భగవంతునికి తగినటువంటి కృతజ్ఞత రూపకంగా ఈ కర్మాచరణలో మనము కాయాన్ని ప్రవేశపెట్టాలి.
0: And man which has been given this birth should try and spend every minute of his existence in order to show a sense of gratitude.
1: ముఖ్యంగా ఈనాడు మానవత్వమునందు కృతజ్ఞత ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: And then again we find that the man of today, there is absolutely no sense of gratitude in him.
1: ఒక డాక్టర్ ఏమైనా కూడా మెడిసిన్ ఇచ్చి మన రోగం నివారణ చేస్తే మనం అతనికి కృతజ్ఞత వందనములు అందిస్తున్నాం.
0: When a doctor cures us of our illness, we express our gratitude to him.
1: దాహం కొన్నప్పుడు ఎవరైనా ఇంత మంచినీళ్ళు ఇస్తే అయ్యో వారికి థ్యాంక్స్ అని మనం చెప్తున్నాం కృతజ్ఞత పూర్వకంగా.
0: When we are thirsty and when we find somebody who offers us a cup of water,
1: మన కష్టాల సమయంలో ఎవరైనా పట్టెడు అన్నం పెట్టి పొట్ట నింపితే వారికి కృతజ్ఞత రూపకంగా మనం అనుభవిస్తున్నాం.
0: When we are starving and if somebody comes along and offers us some food, we feel grateful to
1: him. అమృతమయమైనటువంటి యొక్క మానవత్వాన్ని అందించినటువంటి దైవత్వానికి మనం కృతజ్ఞత ఏమాత్రం చూపటం లేదు.
0: బట్ మ్యాన్ హూస్ ఎసెన్షియలీ డివైన్, హీ హాస్ నో సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ద సుప్రీం బీయింగ్.
1: సర్వత్రా దైవత్వం తప్ప అన్యత్వం లేదు.
0: ఎవ్రీవేర్ దట్ యు సీ ఈజ్ నథింగ్ బట్ డివినిటీ.
1: కానీ మానవుడు నా యొక్క ప్రయత్నం చేత దీన్ని సాధిస్తున్నానని అహంకారం చేత తాను విర్రవీగుతున్నాడు.
0: బట్ మ్యాన్ ఫీల్స్ ఈగోయిస్టిక్ అండ్ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ హీ హూస్ డూయింగ్ ఎవ్రీథింగ్ అరౌండ్ హిమ్.
1: కానీ ఇది కేవలం అజ్ఞానం యొక్క లక్షణం.
0: దిస్ ఇస్ ఎన్ ఇండికేషన్ ఆఫ్ హిస్ ఇగ్నోరెన్స్.
1: మానవుడు ఏమి చేయగలడు?
0: వాట్ ఈస్ ఇట్ దట్ మ్యాన్ కెన్ రియలీ అచీవ్?
1: కేవలం ఈ దేహం అనేటువంటిది ఒక పనిముట్టు.
0: దిస్ బాడీ ఆఫ్ హిస్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: తాను ఈ యొక్క దివ్యత్వం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ దిస్ డివైన్ స్పార్క్.
1: దిస్ ఈస్ మై బాడీ, ఐఎమ్ నాట్ బాడీ.
0: He says, this is my body, but I am not this body.
1: Kadukane, this is my body antunname kani, I am body ani evaru cheptam ledu.
0: We say, it is my body, but nobody says, I am this body.
1: Idi my kerchief. Kerchief separate ga undi, nenu separate ga undi.
0: We say, this is my kerchief, so I am separate from this kerchief.
1: Adhe vidhamga, my mind, my body, my buddhi, my chittam, my indriyam, my antakaran antunnam, but who am I?
0: In the same manner,
1: question vesukuntunnara?
0: In the same manner we say, this is my body, this is my mind, my intellect, my organs and so on. But has anybody asked this question, who's this mind?
1: కనుకని ఈ మై అనేటువంటిది సాక్షిభూతంగా ఉంటుండాలి. అదే మై ఈజ్ మాయా, మై.
0: ఇట్ ఈస్ దిస్ మై విచ్ అపియర్స్ యాజ్ ఎటర్నల్ విట్నెస్ అండ్ ఇట్ ఈస్ దిస్ మై విచ్ ఈస్ దిస్ మాయా.
1: తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండనంత వరకు నాది నావారు నేను అనేటువంటి దీనికి ఉపయోగపెడుతున్నాం, కానీ నేనెవరు అనేటువంటి సత్యాన్ని ఎవరు కూడా విచారించడం లేదు.
0: రైట్ ఫ్రమ్ ద మూమెంట్ వి గెట్ అప్ టిల్ ద మూమెంట్ వి గో టు బెడ్ వి కీప్ టాకింగ్ అబౌట్ మై అండ్ ఐ, బట్ నోబడి హస్ రియల్లీ బదర్డ్ టు ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ హూ ఇస్ మై.
1: కనుకని అన్నింటికీ ఎందుకు సాక్ష్యభూతమైనటువంటి యొక్క దివ్యతత్వమైనటువంటి ఆత్మనే నీవు.
0: సో దాట్ విట్నెస్ విచ్ ఈస్ ప్రెసెంట్ విచ్ ఈస్ ఇన్నేట్ ఇన్ ఎవ్రీథింగ్, that is this atma, that is the true entity.
1: Tamil lo meera cheppindi kadalil kulithuru muttati teeni kai neduva vidumayo karuna ye puriyavayo ani tamil. Ee kadalil kulithuru ee samudram aneetundi deen lopala enni alalo enni vidhamaina musallo enni vidhamaina mrugamulo undinappatikini neenu munigi kashtapadi ee bhagavantuni naamamu aneetundi oka ratnaanni muttyani nenu sampayinchukunnanu, deenini tirigi naa chei nunchi vadilipothe tirigi naaku labhinchu.
0: It was Meera who said it in Tamil. In this vast ocean, there are these waves, there are these whales, there are these crocodiles and any number of other things. Having dipped into this vast ocean, I have now secured the precious name of the Lord, the precious gem of this name of God. And I must try to see to it that I do not lose hold of this.
1: Eenaadu manavattu lopala కేవలం ఆధ్యాత్మికం అంటే ఏమో అదిరి పడిపోతున్నారు.
0: టుడే వి ఫైండ్ దట్ మ్యాన్ గెట్స్ ఫ్రైటెన్ బై ది వెరీ వర్డ్ స్పిరిచువాలిటీ.
1: ప్రాయమున్నప్పుడే భగవంతు కనుగొనాలి.
0: వెన్ వన్ ఈజ్ యంగ్ హీ డస్ నాట్ ట్రై టు సీక్ గాడ్.
1: కాయముడిగిన ఎంత కాంచలేవు.
0: అండ్ యాజ్ హి బికమ్స్ ఓల్డ్ ఆర్ వెన్ ఇట్ గోస్ ది బాడీ గోస్ అవే
1: ముందు ముందని ఎంచు మోసమ్ము చెందకు.
0: డోంట్ కీప్ సేయింగ్ that later on, you are only deceiving yourself.
1: Sarvula endukudunu manavattu okkatigane manaku kanipistuntundadi.
0: Man's nature is something which is present in every being.
1: Film record gramophone plate untundadi. Idi chuste okkatigane anni kanipistuntuntayi.
0: In a gramophone record, when we look at it, we find that everything seems to be together.
1: సౌండ్ బాసు నందు సవరించి చూచిన పాటలు ఎన్నో విధము పలుకుచుండు. ఈ ప్లేట్ చూస్తే అన్ని సమానంగానే ఉంటుంటాయి, కానీ సౌండ్ బాక్స్ లో సవరించి చూస్తే వేరు వేరు వేరు పాటలుగా కనిపిస్తుంటాయి.
0: When we look at this film record, the gramophone record, we feel that it is one entity. But when you use the accompanying sound box along with this, we find the different notes, the different tones and the different voices coming out into the open.
1: Kaani manavattamlo chuste sarvulu kudunu manavulu vale kanipistunnaru, kaani manavattam evari endu untundado aa practical lopalle telustundi.
0: But in the same way, when we look around, it is the same nature which prevails all around. But when you want to look into one particular individual, nobody seems to be knowing what this really is like.
1: Kondaru mahaniyuluga untuntaru, kondaru telivitetalu varaga untaru, mari kondaru murkhuluga untuntaru.
0: There are some who have evolved. There are some who are intelligent. There are some who are foolish.
1: మంచి వారికి మాటలు ఉండవు.
0: Those who are good, they are men of few words.
1: తెలివితేటల వారికి అధిక మాటలు ఉంటుంటాయి.
0: Those who are intelligent, far too many words.
1: మూర్ఖులు చూస్తే వాదిస్తుంటారు.
0: And the foolish ones go on arguing and debating.
1: కనుక వారిని క్రియారూపంలో మనం పెట్టినప్పుడే వారి యొక్క నిజతత్వం మనకు అర్థమవుతుంటుంది.
0: So it's only when we see these people in action that we'll get to know their true nature.
1: చిన్న చిన్న దానికి కూడా వాదించేటువంటి యొక్క తత్వము మూర్ఖత్వం అనే చెప్పవచ్చు, కానీ మానవత్వం కాదు.
0: That nature which goes on arguing and debating is the nature of a real.
1: మరి కొంతమంది తెలివితేటలు కలవారమని భావిస్తున్నారే, కానీ ఒట్టి మాటలతో తప్ప క్రియలతో వారు ఏమాత్రము పాల్గొనరు.
0: And the intelligent ones waste away their time in words, do nothing in action.
1: ఖాళీ పాత్ర శబ్దం ఎక్కువ ఇస్తుంది.
0: An empty vessel makes much noise.
1: కనుకనే మనం తెలివితేటలు అనుకుంటున్నామే, కానీ మనం ఎంటీ వెసల్స్.
0: We think this is our intelligence, we are clever, but it is nothing but an empty vessel.
1: నిజమైనటువంటి మానవత్వము ఒక వింటుంది, కానీ ఆ ఆనందాన్ని అనుభవిస్తుంది, అతి మాటలకు ఏమాత్రము అవకాశం ఇవ్వదు.
0: The true nature of man is that which keeps him silent, which does not give vent to words and అన్యూ థాట్స్.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి యొక్క దివ్యత్వం ఏమిటి అని విచారిస్తే పవిత్రమైనటువంటి ఆత్మతత్వమే అని అర్థమవుతుంది.
0: Now if you ask this question, what is this true nature of man, we find that it's a sacred one, it is this atmic principle.
1: కానీ మనం ప్రతి మానవుడు కూడాను నేను మానవుడును నేను అజ్ఞానమునకు ఏమాత్రం కూడా సంబంధించినటువంటి వాడు కాను అనేటువంటి యొక్క త్యాగభావాన్ని మనం అనుభవించాలి.
0: సో మ్యాన్ షుడ్ ట్రై అండ్ టు డెవలప్ దిస్ ఫీలింగ్ దట్ హీస్ మ్యాన్ ఇన్ ద వెరీ ఎసెన్స్ ఇన్ ద ట్రూ నేచర్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టెన్స్.
1: కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసః. ఈ త్యాగం వల్ల మనకి ఎంత క్షేమం ఏర్పడుతుండదో మీరు నిత్య జీవితంలో కూడా అనుభవించవచ్చు.
0: దిస్ సాక్రిఫైస్, ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్, what actually it gives us in return is something which we really see around us.
1: ఇప్పుడు మనం గాలిని తీసుకుంటున్నాం.
0: For example, we breathe in.
1: తీసుకున్న గాలిని మరొక వైపున మనం విసర్జించకపోతే మన లంగ్స్ చెడిపోతుంది.
0: The air that we breathe in, we should also breathe it out so that otherwise the lungs may go bad.
1: ఆహారం తీసుకుంటున్నాము దానిని మరొక వైపున విసర్జించకపోతే కడుపు చెడిపోతుంది.
0: We take in food, but through some other channel we'll have to put it out.
1: మన చేతిలో ఒక ప్రదేశంలో రక్తం ప్రసరిస్తుండాలి. ఆ రక్తం ప్రసరించకుండా అక్కడే నిలిచిపోతే అక్కడ ఒక గుళ్ళగా తయారైపోతుంది.
0: It is the nature of blood to circulate, but if the blood doesn't were not to circulate and were to stand still at a point, మనం
1: త్యాగం చేత ఎంత క్షేమం ఏర్పడుతుండాలి.
0: A boil develops at that particular spot. So we see the
1: గాలిని విడిచకూడదు అని దాని అట్లే కట్టి పెట్టేసిస్తే మన యొక్క ప్రాణం పోతుంది.
0: The air that I breathe in, I should not breathe it out. Hold it up and you can see the disastrous consequences.
1: కనుకొ త్యాగము లోపల ఎంతో యోగం ఉంది. యోగమే క్షేమాన్ని అందిస్తుంది.
0: So it is through this sacrifice that we have yoga.
1: అయితే మన మనస్తత్వాన్ని కేవలం లౌకికమైన మార్గంలో ప్రవేశపెట్టి అనేక జన్మలుగా ప్రవేశపెట్టడం చేత దానిని అనేక విధములుగా మనం మార్చుకోలేకపోతున్నాం.
0: Through yoga we get happiness. Over a period of lifetimes we have got used to spending everything for ourselves.
1: దీనికి అభ్యాసం అత్యవసరం.
0: Now in order that we tread this new path, a boil develops at that particular spot. So we see the
1: గాలిని విడిచకూడదు అని దాని అట్లే కట్టి పెట్టేసిస్తే మన యొక్క ప్రాణం పోతుంది.
0: The air that I breathe in, I should not breathe it out. Hold it up.

0: not used to spending everything for ourselves.
1: దీనికి అభ్యాసం అత్యవసరం.
0: Now in order that we take this new path.
1: శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్. జ్ఞానాధ్యానం విశిష్యతి. జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. అభ్యాసం చేయాలి.
0: We need this అభ్యాస or practice. Practice is essential. It's at the root of everything.
1: ఒక చేపను పట్టాలనుకుంటే మనము ఎర్రను కుట్టి దాన్ని చూపించి చేపను పడుతున్నాం.
0: If you want to catch fish, we spread a net.
1: అనేక విధములైనటువంటి ప్రాక్టీసుల చేత క్రూరమైన మృగాన్ని కూడా స్వాధీనం చేసుకుంటున్నాం.
0: We have a bait for the fish. If you want to catch wild animals, we have a bait against
1: fish. సర్పాన్ని కూడా మనము ఆ యొక్క విషదంతములు పెరికివేసి దాంతో నిర్భయంగా మనం ఆడుకుంటున్నాము.
0: A poisonous snake, we get hold of it, remove it, the poisonous fangs and play with it.
1: Snake ku manasuku rendu kudanu okke jantalaga untunnayi.
0: The snake on the one hand and the mind on the other, there is an intimacy between these two.
1: Sarpam eppudu kudanu chakkaga podu, adi vankara tinkaraga potundi.
0: It is the snake's nature to keep moving in a zigzag manner.
1: ఏది చిక్కితే దానంత కరుస్తూ వెళ్తుంది.
0: And whatever it comes across, it bites and goes.
1: అదే విధంగా మనసు కూడాను స్ట్రైట్ గా పోవటం లేదు, అది కూడా వంకర గింటికి పోతుండాలి.
0: In the same manner, mind also treads a crooked path.
1: చూచిన దానంతా ఆశిస్తుండాలి.
0: Whatever it sees, it desires for.
1: కాబట్టి సర్పగుణములు ఉంటున్నాయి మనసునందు.
0: That's why the mind has the qualities of a snake.
1: అయితే ఆ సర్పం కరిస్తే విషం తలకెక్కుతుంది.
0: If that snake were to bite, well, the poison would get into the body.
1: అయితే ఆ సర్పమునందున్నటువంటి రెండు దంతములు కూడాను పెరికి పారవేస్తే విషయం ఒక సర్పం మన స్వాధీనమైపోతుంది.
0: But if you remove those fangs, the poisonous fangs, the snake becomes your servant.
1: అదే విధంగానే మన యొక్క అభిమానం మమకారం రెండు విషదంతాలు ఉంటున్నాయి మనకు.
0: In the same manner, we have these two poisonous fangs, abhimanam, attachment, and mamakaram, desire.
1: ఈ రెండు దంతములు మనం తీసివేసేస్తే మన జీవితం మన స్వాధీనం అయిపోతుంది.
0: బై రిమూవింగ్ దీస్ టూ ఫ్యాంగ్స్ అవర్ లైఫ్ బికమ్స్ ఆర్స్.
1: మనం ఏ రీతిగా తీయటం?
0: హౌ డు వి రిమూవ్ దీస్?
1: దీని కూడా ప్రాక్టీస్ చేయాలి.
0: ఫర్ దిస్ ఆల్సో ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్.
1: ఇది ఒక పేపర్.
0: దిస్ ఇస్ ఎ పీస్ ఆఫ్ పేపర్.
1: దీన్ని బాగా చుట్టినాం.
0: వి రోల్ ఇట్ అప్.
1: ఈ చుట్టేటప్పటికి ఏమైపోతుంది? అది మడత పడిపోయింది.
0: యాజ్ వి రోల్ ఇట్ వి ఫైండ్ ఇట్ గెట్స్ ఫోల్డెడ్.
1: దీన్ని తిరిగి స్ట్రైట్ చేయాలంటే ఏమిటి? దీనికి ఆపోజిట్ గా చుట్టాలి.
0: If you want to make it straight, we must unfold it in the opposite direction.
1: అదే విధంగానే మన అనేక జన్మల నుంచి కూడాను భౌతికమైనటువంటి విషయంలో మనం చుట్టుతూ వచ్చాము ఈ మనసును.
0: In the same manner, over past lives, we have been rolling the mind in one direction.
1: దీనిని స్ట్రైట్ చేయాలంటే దీనిని ఆపోజిట్ గా ఆధ్యాత్మిక విషయంలో దీన్ని చుట్టూ రావాలి.
0: If you want to straighten the mind now, we must unroll it in the opposite direction towards God.
1: కలుగని మనం బహిర్దృష్టిని వదిలిపెట్టి అంతర్దృష్టిని అభివృద్ధి చేసుకున్నామా మనం ధన్యులమైపోతాం.
0: So putting aside the worldly view, we should try and look within ourselves.
1: మన చేతిలో ఒక టార్చ్ ఉంది.
0: We have a torch in our hands.
1: నేను ఇట్లు బయలుదేరిపోవాలి.
0: I want to go in one particular direction.
1: నేను పోయే రోడ్డుకు టార్చ్ వేస్తే నేను సులభంగా వెళ్ళొచ్చు.
0: If I flash this torch in the direction which I have to go,
1: నేను పోయేది ఒక మార్గము, వేసేది ఇంకొక మార్గము టార్చ్.
0: But I want to go in one direction. I flash the torch in the opposite direction.
1: కనుక మన లోపల దివ్య దృష్టి అనేటువంటి ఒక టార్చ్ ఉంటుండాలి.
0: In the same manner, that divya drushti, that spark of inner vision is within us. That spark.
1: దానిని మనము లోపల వైపుని వేసుకుంటే అంతర్భావం మనకు అర్థమవుతుంది.
0: If that view of ours, if that sight of ours, if you were to turn inwards,
1: అంతర్దృష్టిని తెలుసుకోవాలని ఆశించటము బహిర్వైపున మాత్రం దార్చివేయటం.
0: We want to know true nature, but we flash the torch to the external world.
1: సాధ్యమవుతుంది.
0: How is it possible?
1: ఇది సాధ్యం కాదు. మనం ఎక్కడ బయలుదేరిపోవాలనుకుంటున్నామో ఆ వైపునే మనం దృష్టిని మరల్చాలి.
0: We want to go in a particular direction, we should try to look in that direction.
1: Kana prati manavattamlo kudanu ee naadu jagattu lopala ashanti prabaladaniki moola kaaranam emiti?
0: Today we find lot of restlessness in the world. What's the cause for this?
1: Hrudayamuleni maatalu perigipothunnayi.
0: We have words and words without the heart.
1: Idi kaadu manaki ippudu athyavasaramainatundi maatalu leni hrudayam kavali.
0: What we want is a heart without words.
1: ఇదే మనం ఈనాడు కోరవలసింది.
0: దిస్ ఇస్ వాట్ వి మస్ట్ లుక్ ఫర్.
1: మాటల చేత ఏమాత్రం కూడా మనం కార్యములు సాధించలేము.
0: మియర్ వర్డ్స్ డు నాట్ గివ్ అస్ ఎనీ.
1: క్రియల చేత మనం ఎంతటి విజయాన్నైనా సాధించగలము.
0: ఇట్ ఈస్ త్రూ వర్క్ దట్ వీ కెన్ అచీవ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను క్రియలో ప్రవేశించాలి.
0: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ జంప్ ఇన్ టు
1: కర్మ మార్గంలో మనం ప్రవేశించాలి.
0: Into this field of karma.
1: సమాజ సేవను మనం చేయాలి.
0: Service of society.
1: సమాజంతోనే మన జీవితం ఆధారపడి ఉంటుండాలి.
0: It's a society.

0: మనం సొసైటీని వదిలిపెట్టి ఒక క్షణమైన ఉండడానికి వీలు కాదు.
1: వీ కెనాట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్.
0: కానీ సొసైటీ యొక్క క్షేమాన్ని మనం కోరటం లేదు.
1: బై రిమూవింగ్ అవర్సెల్ఫ్స్ ఫ్రమ్ ద సొసైటీ. బట్
0: మనం ఈనాడు చేయవచ్చు సొసైటీ సేవ. మనం ఉన్నటువంటి ధనమును కాని, ఉన్నటువంటి శక్తిని కాని, ఉన్నటువంటి బుద్ధిని కాని సమాజ సేవలో ప్రవేశపెట్టినప్పుడు మన పవిత్రమైన భారతదేశము ఇతర దేశములకు ఆదర్శవంతమైన దేవస్యంగా మనం రూపొందుతుంది.
1: వి షుడ్ సర్వ్ సొసైటీ త్రూ అవర్ మనీ, త్రూ అవర్ ఇంటెలిజెన్స్, త్రూ అవర్ వర్డ్స్, త్రూ అవర్ డీడ్స్ అండ్ బై దిస్ అవర్ కంట్రీ కెన్ అచీవ్ ఎనీ డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్.
0: ఏ కించిత్తైనా కూడా నువ్వు స్వార్థాన్ని త్యాగం చేయాలి.
1: అట్లీస్ట్ ఫర్ ఫ్రాక్షన్ ఫర్ ఎన్ అయోటా వి షుడ్ ట్రై టు
0: యాక్ట్ తోటి మానవుడి చోట ప్రియమైన మాటలైనా మనం ఆడాలి.
1: హ్యావ్ గుడ్ వర్డ్స్ ఫర్ ద అదర్స్.
0: కానీ మాటలు కూడా నువ్వు మధురంగా ఉండటం లేదు.
1: But today we find even words
0: మాటలు కూడా నువ్వు కఠినంగానే ఉంటున్నాయి.
1: Words tend to be hard and biting.
0: కారణం ఏమిటి? హృదయం కఠినమైనప్పుడు మాటలు కూడా కఠినమవుతాయి.
1: Reason, the heart itself is hard as a stone.
0: ప్రేమ స్వరూపులారా, మనం చేయవలసినటువంటి మంచి మాటలు, మంచి చూపులు, మంచి హృదయము, మంచి నడతలు ఈ విధంగా ఉంటుంటే మంచి జీవితంగా ఉంది, మంచి దేశంగా కూడా రూపొందుతుంది.
1: Embodiments of love, what we should have is good thoughts, good words, good heart, good deeds. And we can really go.
0: కనీసం మృదుమధురమైనటువంటి మాటలైనా మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should try to learn at least words which will sound sweet.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can always speak obligingly.
0: కనుక మన మానవత్వం అనేటువంటిది మనలో ఎంతనో ఉంటుండాలి, దివ్యమైనటువంటిగా ఉంటుండాలి.
1: This spark of divinity is very much latent in us.
0: క్రోధము మానవత్వం కాదు.
1: Anger is certainly not.
0: అసూయ మానవత్వం కాదు.
1: Jealousy is not.
0: అహంకారం మానవత్వం కాదు.
1: Ego is not.
0: ఇవన్నీ కూడా మృగ లక్షణాలు.
1: All these are animal qualities.
0: లక్షణాలు మనము మృగ లక్షణాలు పెట్టుకుని మానవులు అనుకుంటే ఇంకా ఈ దేశం ఎట్లా ఉద్ధరించగలం?
1: With these animal qualities deep within us, we say that we are man. How is it possible?
0: కనుక మనము మానవులు అనుకున్నప్పుడు మానవ కూడా మనల్ని పెంచుకోవాలి.
1: When we say that we are men, we should try to show that.
0: ప్రేమ, దయ, కరుణ, త్యాగము, సానుభూతి ఈ పంచ ప్రాణముల చేత మనము ఈ జగత్తును కొంతవరకు ఉద్ధరించాలి.
1: లవ్, కంపాషన్, మర్సీ, కైండ్నెస్ అండ్ సింపతి ఫర్ అదర్స్, ఇట్ ఇస్ దీస్ ఫైవ్ విచ్ ఫార్మ్ ది కార్నర్ స్టోన్.
0: ఈ విధమైనటువంటి దానిని మనం పెంచుకున్నప్పుడే కొన్ని కష్టములకు మనం గురి కావాల్సి వస్తుంది.
1: ఇట్స్ అన్అవాయిడబుల్ దట్ వీ కమ్ అక్రాస్
0: మంచి మార్గంలో మనం ప్రవేశించినప్పుడు కొన్ని దుఃఖములు కూడా మనం అనుభవించవలసి వస్తుంది.
1: That we come across troubles. Now when we want to do something
0: manchi variki anni kuda nu konni kashtamule ventaadutuntai.
1: Those who want to do good are always up against
0: viluvainatundi diamond ku chaala kotalaku vastuntaru.
1: Now if you take this diamond for example, the diamond is subjected to a lot of cutting.
0: విలువైనటువంటి బంగారును నిప్పులో వేయటము, శుద్ధితో కొట్టడము ఎన్నో విధములుగా హింస చేసినప్పుడే అది ఒక సుందరమైన నగగా తయారవుతుంది.
1: గోల్డ్ విచ్ ఇస్ ప్రెషియస్, ఇట్ ఆల్సో ఇస్ సబ్జెక్టెడ్ టు వెరీ హార్ష్ ట్రీట్మెంట్ సో దట్ ఇట్ మే బికమ్ ఎన్ ఆర్నమెంట్.
0: కనుకనే ఏకేశ్వరోపాసనే ప్రధానమంత్రి బోధించినటువంటి యొక్క మహమ్మద్ను మక్కా నుంచి తరమగొట్టి,
1: ఫర్ ఎగ్జాంపుల్ మొహమ్మద్ హూ సెడ్ దట్ వీ షుడ్ వర్షిప్ ద సుప్రీం వన్, హీ వాస్ డ్రివెన్ అవుట్ ఆఫ్ మక్కా.
0: కరుణే ప్రధానమంత్రిని కరుణామయమైనటువంటి జీసస్ ను సిలువకు ఎక్కించిరి.
1: నౌ జీసస్ హూ స్టూడ్ ఫర్ కంపాషన్ హీ వాస్ పుట్ హీ వాస్ క్రూసిఫైడ్.
0: సత్యమే నా ప్రాణం అని పలికినటువంటి హరిశ్చంద్రునికి ఆరు బిడ్డలు కూడా అమ్ముకోవలసి వచ్చాయి.
1: హరిశ్చంద్ర హూ అప్హెల్డ్ ద సాంక్టిటీ ఆఫ్ ట్రూత్ వాస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ డిస్ట్రెస్, హిస్ ఫ్యామిలీ వాస్ డ్రివెన్ అవుట్.
0: కనుకనే మంచి వారికి మొట్టమొదట కొన్ని బాధలు అంటారుతుంటాయి.
1: సో దోస్ హూ డూ గుడ్ are always up against odds.
0: కానీ మనం అది లెక్క చేయకూడదు.
1: We should not care for these.
0: ఒక ముసంబి పండు ఉంటుండాలి.
1: We have an orange.
0: ఆరెంజ్. కానీ అది లోపల స్వీట్ జ్యూస్ ఉంటుందా కానీ బయట బిటర్ స్కిన్ ఉంటుండాలి.
1: Now this orange has got a sweet juice within, but on the outside
0: దాని తీసి వేసినప్పుడే ఆ స్వీట్ జ్యూస్ మనకు లభిస్తుంది.
1: By removing the bitter skin, we can get the sweet juice.
0: కనుకనే కష్టములను, నష్టములను, దుఃఖములను, నిందలను, నిరుద్యోగంలో అన్నిటి కూడా నిరుద్యోగం చేసినప్పుడే, దాన్ని త్యజించినప్పుడే మనకి శాంతి, సంతోషము, సుఖము, ఆనందము మనకు లభిస్తుంది.
1: ఇన్ ద సేమ్ మేనర్ బై పుటింగ్ అసైడ్ ద ఆబ్స్టికల్స్ ద రిడిక్యూల్ ద అబ్యూస్ అండ్ ఆల్ సచ్ థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు డిస్హార్టన్ అస్, వీ కెన్ సెక్యూర్ ద ఇన్నేట్ హ్యాపీనెస్.
0: ప్రేమ ప్రతి మానవుని యొక్క జీవిత వృక్షం పైన కూడా నువ్వు కాసేటువంటి ఫలము.
1: ద మ్యాన్స్ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఈస్ విల్ ఆల్సో సర్టన్లీ బికమ్ ఎ ఫ్రూట్.
0: ప్రేమనే లేకపోతే ప్రపంచమే లేదు.
1: Without love, you can't have the world.
0: Karukane, love is God. Live in love.
1: That's why love is God. Live in love.
0: Ee prema ekkada manaku untuntado akkada anni vidhamaina ipinchi yokka kshama kuda manaku yerpadutuntadi.
1: Where you have this love, we have this sense of forgiveness.
0: Love lives by giving and forgiving.
1: Love lives by giving and forgiving.
0: Self lives by getting and forgetting.
1: Self lives by getting and forgetting.
0: Love is selflessness. Self is lovelessness.
1: Love is selflessness. Self is lovelessness.
0: కనుక ఈ యొక్క స్వార్థము స్వార్థమని ఉండినంత వరకు కూడాను మనకు ప్రేమ మనలో ప్రవేశించదు.
1: So long as we cling to this sense of selfishness, we cannot have love sprouting within us.
0: కనుక ఈ ప్రేమను మనం పెంచుకోవాలంటే మనం స్వార్థాన్ని త్యాగం చేయాలి.
1: If you want to secure love, then sacrifice selfishness.
0: ప్రేమ స్వరూపులారా, ఏ నాటికైనా కూడాను ఈ దేహము రాలిపోయేదే, కూలిపోయేదే, కాలిపోయేదే.
1: Embodiments of love, one day or the other, this body has to collapse and burn.
0: శత వర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమును.
1: We talk about hundreds of years, but we should not believe in that.
0: బాల్యమందో లేక ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో ఎప్పుడో వెళ్లేది ఎరుకలేదు.
1: We do not know when this body will go, either in childhood or in youth, middle age or old age.
0: కనుక ఈ యొక్క మరణం అనేటువంటిది నీ చేతిలో లేదు.
1: Death is something which is not in our hands.
0: ఏ నిమిషంలో వస్తుందో చెప్పడానికి వీలు కాదు.
1: We cannot tell at what moment it will come.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: నేను నిల్చుకున్నాను, ఫోటోగ్రాఫర్ వచ్చి అక్కడ నిల్చుకున్నాడు.
1: I am standing here and a photographer stands in front of me.
0: నేను ఎంత తిరుగుతూ ఉండినప్పటికీ ఫోటోగ్రాఫర్ రెడీ అయినప్పుడు స్టడీగా ఉంటే ఫోటో బాగా వస్తుంది.
1: I might be moving about, shuffling about, but at the moment when the photographer wants to click, if he says ready, I'll become still.
0: నేను దీనికి పూర్వమంతా బాగా స్టడీగా ఉంటుంది, వాడు రెడీ అయినప్పుడు నేను తిరిగిందంటే నా ఫోటో చెడిపోతుంది.
1: On the other hand, if I was still all the while, and just at the moment when he wants to click, if I want to shuffle about, then the photo will go bad.
0: అదే విధముగానే God ఒక ఫోటోగ్రాఫర్.
1: In the same manner, God is the photographer.
0: ఆ ఫోటోగ్రాఫర్ రెడీ అని చెప్పడు, ఎప్పుడు చెప్తాడో ఏమిటో, కనుక మనం ఎప్పుడు స్టడీగానే ఉంటుండాలి.
1: But this photographer would not caution us to be ready. We never know when he is going to click.
0: ప్రేమ స్వరూపులారా, మీరు నిజముగా నిత్య జీవితంలో సహజమైన మానవులుగా ఉంటుండి చిన్న చిన్న విషయాన్ని విచారించుకుంటే కూడా మనకి ఎంతో విలువైనటువంటి అర్థములంతా మనకు గోచరిస్తాయి.
1: Embodiments of love. Every small little act and deed of ours in our daily lives has a lot of thing to tell us. We only have to wait and pause.
0: Oka chinna ekkadaina oka pendiki manam povalane prayatnam chesam.
1: Now we want to go to attend a wedding.
0: Oka pendiki povalante edo konni guddalaina oka chinna bag lo aina petti manam ready avuthunnam.
1: When we want to go, we want to get ready for the journey and pack a few things.
0: Oka cinema povalante kudanu edo konni rakamuluga oka cheppulu veskoni oka 5 rupayalu jobulo pettukoni prayanam avuthunnam.
1: When we want to go to a cinema house, we get prepared for that by having a little money.
0: Leka sayankalam walking povalante oka walking stick aina chethilo veskoni slippers tesukoni prayanam siddham avuthunnam.
1: When we want to go for a walk, we get hold of the walking stick and put on our slippers.
0: Kani ee naadu walking ku povachchu lekapothe cancel chesukovachchu.
1: But in any of these, if at the last minute you wish to cancel this engagement, you
0: can do that. Cinema ku povachunu lekapothe repu podam ledi postpone chesukovachunu.
1: You can likewise postpone going to the cinema house to tomorrow.
0: Kani ee antya prayanamu cancel cheyadaniki veelu ledu, postpone cheyadaniki veelu ledu, kani idi tappindi kaadu, manam emi ready avutunnam.
1: But this journey, the end journey, the last lap as it's called, is something which cannot be postponed. What are we doing to get prepared for this?
0: Kanuka manamu maraname nischayamu buddhimantudaina dehamunnantalo taanu teniyavali.
1: Death is a certainty. So the one who's really intelligent gets ready for this.
0: Ee padava gattiga undinappude ee yokka jeevitham aneetvanti nadilo veskoni gattuku cheradaniki prayatninchali.
1: This body, it's only when it's secure that you must try to get it ready to go across this ocean of life.
0: Kanukane manamu ee padava chillulu padi chidilamaina tarvata manamu ee yokka nadilo prayanam cheyadaniki veelu kaadu.
1: When this boat becomes full of holes, goes bad, it's not possible for you to undertake a journey like that.
0: Dhanamu manamanna rakshinchadu.
1: Money or wealth is not going to
0: protect us. Bandhuvulu evaru mana venta raru.
1: Our relatives are not going to come with us.
0: ఏ యొక్క సిరి సంపదలు కూడా మనం కించిత్తైనా విచారించదు.
1: ఆల్ ద వెల్త్ అండ్ ఆల్ ద ఫేమ్ ఇస్ సర్టెన్
0: నిజముగా పోయేటువంటి ప్రతి మానవుడు కూడాను పచ్చడి మట్టేగిని తీసుకుని పోతుంటే భారతదేశంలో మట్టి కూడాను రేషన్ అయిపోయింది.
1: ఇఫ్ ఇట్ వర్ ఎ ఫ్యాక్ట్ దట్ ఎవ్రీ పర్సన్ హూస్ గోయింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్, ఇఫ్ యూ వర్ ఇన్ ఎ పొజిషన్ టు పిక్అప్ ఎ హ్యాండ్ఫుల్ ఆఫ్ మడ్, దెన్ ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ సిచ్యువేషన్ వేర్ ఇన్ ఎ కంట్రీ లైక్ ఇండియా దే వుడ్ హావ్ బీన్ రేషనింగ్ ఫర్ మడ్ ఆల్సో.
0: కనుక మనం ఏమాత్రం కూడా తీసుకుని పోవటం లేదు, ఉండినంత వరకు మంచి పేరును తీసుకోవాలి.
1: సో వి రియలీ కెనాట్ టేక్ ఎనీథింగ్ విత్ us. సో సో లాంగ్ as we live, we might as well get a good name.
0: ఈ యొక్క పవిత్రమైనటువంటి పేరును సంపాదించుకునే నిమిత్తమై మనం ఈ యొక్క ప్రాణాన్ని అర్పితం గావించాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు అండర్టేక్ ఎ జర్నీ అండ్ గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ ourselves, వి మస్ట్
0: అధోగతి పోవడానికి మనం ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: టు గో టు
0: ఉన్నత స్థాయికి పోవడానికి తగిన సాధన చేయాలి.
1: To go to a lower level, you really need not do anything. It's only to go to a higher level that you must prepare yourself.
0: Konda pain unnatvanti gunnunu krindiki sulabhanga nettavachu.
1: A boulder which is high up on a rock or on a steep hill can easily be pulled down.
0: Kani kinda ratini konda pain teeskopovalante shrama padavalsi vastundi.
1: But if you want to take a boulder up against the slope, a lot of effort.
0: Kanuka manam konni samalakaina nu vachi unnata sthayiki manam pain ki ekkali.
1: So by undergoing such efforts and troubles, we may try to
0: sulabhanga vastundi.
1: Bad is something which comes very easy.
0: Kani manchi perunu manam sampadinchali.
1: But we should try to get a good name.
0: Kanukani be good, do good and see good. This is the way to God.
1: Be good, do good, see good. This is the way to God.
0: ఈ విధమైనటువంటి భావాలతో మనం హృదయములో ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
1: Imbued with these qualities, we should try and further this quality of
0: భక్తి. భక్తి భక్తి అన్నంత మాత్రం కేవలము జపము చేయటం మాత్రం భక్తి కాదు, ధ్యానం చేయటం మాత్రమే భక్తి కాదు. సర్వజీవులను ప్రేమించేటువంటి యొక్క ఏకైకమైనటువంటి మార్గాన్ని అనుభవించినప్పుడే ఇది నిజమైన భక్తి.
1: By chanting the name, the word bhakti, by doing japa, by doing dhyana, all this does not constitute bhakti. It's only when we try to realize this path of love in every
0: ఇది మంచి కర్మలని చెప్పవచ్చు.
1: This is something which is good.
0: కాని దీని వల్ల మనకు వచ్చేటువంటి ఫలితం ఏమి లేదు.
1: But what is that we get out of it?
0: మంచి హృదయముతో మంచి కర్మలు ఆచరించు.
1: Through a good heart, try to do something good.
0: మనకు హృదయమే పాజిటివ్.
1: Heart is positive.
0: మన కర్మలే నెగటివ్.
1: Our work,
0: ఈ పాజిటివ్ నెగటివ్ రెండు చేరినప్పుడే ఒక విధమైనటువంటి ఫలితం.
1: Our actions are like the negative. When these two, positive and negative, come together, we have some result there.
0: కాని ఊరికి మనం పనులు చేస్తూ పోతే ప్రయోజనం లేదు, హృదయపూర్వకంగా పనిచేయాలి.
1: Merely doing something is no good. That should be accompanied by a good heart.
0: మనం పనులు చేసినంత మాత్రం అది క్వాంటిటీగా ఉంటుంటాయి.
1: We might do any number of things, but that only signifies
0: quantity. హృదయము చేరటమే క్వాలిటీ.
1: When the heart gets mixed up with it, then we have quality.
0: కనుక మనం క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు కూడా చేరినప్పుడే ఇది నిజమైన డివినిటీ అవుతుంది.
1: సో వెన్ వి సీక్ బోత్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ, వి ఆర్ రియలీ సీకింగ్ డివినిటీ.
0: కనుకని ఈ డివినిటీ అనేటువంటిది ప్రత్యేకంగా ఎక్కడో లేదు, మన వెంటనే, మన జంటనే, మన ఇంటనే, మన కంటనే కూడా ఉంటుండాలి.
1: దిస్ డివినిటీ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఏలియన్ టు
0: యు, విత్ యు, అబౌవ్ యు, బిలో యు, అరౌండ్ యు.
1: ఇట్ ఇస్ ఇన్ యు, విత్ యు, అరౌండ్ యు, బిలో యు, అబౌవ్ యు. డివినిటీ
0: కనుక దాని చుట్టూనే నీవు ఉంటున్నావు.
1: And you are around this divinity.
0: కానీ దానిని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: But you are not making an effort to recognize this.
0: మన చుట్టూ గాలి ఉంటుండాలి.
1: We have this wind around.
0: మన కంటికి కనపడుతుందా?
1: We can't see it.
0: కాదు. అదే విధంగా అతి సూక్ష్మమైనటువంటి అనుస్వరూపమైనటువంటి ఒక తత్వంలో మనకు ఆత్మస్వరూపము నిర్ణీకృతమై ఉంటుండాలి.
1: In the same manner, this ఆత్మతత్వ, the divine principle, is something which is present in an infinitesimal way.
0: వేదాంతమునందు అనోరణీయాన్ మహతో మహీయాన్ అన్నాడు.
1: That's why in the Vedanta it has been said that this divinity is something smallest of the small, biggest of the big.
0: కనుకనే వేదము కూడాను ఏది అన్నింటికన్నే ఉత్తమమైనటువంటిదో దానికంటే ఇంకా మరొకటి లేదు, అదే దైవము అన్నది.
1: That which is way beyond and ahead of everything else, and there is nothing beyond this, that is this divinity.
0: ఏది పరమాణువుగా ఉంటుందో దానికంటే మరి కింద లేనిటి లేదు, అది కూడాను దైవత్వమే.
1: And the smallest of the small, there is nothing smaller than this, that indeed is divine.
0: కవిం పురాణం అనుశాసితం తనోరణీయాంశమ స్వరజ్య దాతస్య రమాచింత రూపమాదిత్యవర్ణం తమస పరస్తార్థమే. ఇదే వేదం. ఏది దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి, ఉండినప్పటికీ మనం గోచరించటం లేదు. ఇది పరమాణు స్వరూపంలో ఉంటుండాలి.
1: The Vedas proclaim that all that is around us, present everywhere, is this divinity. And it is smaller, smaller than the smallest, bigger than the biggest.
0: పరమాణువును కేవలము ఛేదించటకు వీలు కాదు.
1: And that which is the smallest,
0: పరమాణువును ఎవరు కూడాను సృష్టించలేరు.
1: You cannot divide it further.
0: పరమాణువును ఎవరు కూడాను పోషించలేరు.
1: You cannot create it, you cannot sustain it.
0: కేవలం పరిశీలించవచ్చునే కాని పరిశోధన సాధ్యం కాదు.
1: You can possibly see it, but cannot experiment with it.
0: కనుకనే ఈ యొక్క మూలాధారమైనటువంటి యొక్క పరమాణువునందు అనేక చుట్టు పరమాణువులు కూడాను చేరి ఉంటుండాలి.
1: Now this, the smallest entity which is there, you have a large number of other similar entities.
0: ఈ మూలాధారమైన పరమాణువులు చేరినప్పుడే పరమాణువుల యొక్క సంయోగము అని కూడా పేరు వచ్చింది.
1: బట్ ఇట్స్ ఓన్లీ వెన్ దిస్ ద ప్రైమరీ క్వాంటిటీ ద ప్రైమరీ ఎంటిటీ ఇస్ ఇన్వాల్వ్డ్ దెన్ వి హావ్ సమ్
0: ఆటమ్ ఆటమ్ అని చెప్తూ వచ్చు.
1: దిస్ ఇస్ వాట్ వి కాల్ ఇస్ ద ఆటమ్.
0: ఈ ఆటమ్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
1: దిస్ ఆటమ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కానీ ఈ ఆటమ్ తోని సమ్మిళితం చేయటం చేతని సర్వ బ్రహ్మాండమైన స్వరూపంగా నిరూపిస్తుండాలి.
1: బట్ బై పుట్టింగ్ టుగెదర్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ దీస్ ఆటమ్స్ యూ హ్యావ్ ద వాస్ట్
0: సైన్స్ కు ఆధ్యాత్మికానికి సన్నిహిత సంబంధం కొంతవరకు కలిసిపోతుంటాయి.
1: నౌ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ డూ మీట్ ఎట్ సమ్ పాయింట్.
0: స్పిరిచువాలిటీ అంటే ఏమిటంటే అన్నింటి యందు ఏకత్వము లేక జీవతత్వము అన్ని ఏకంగా కలిసి ఉంటూ ఉంటాయి.
1: నౌ వాట్ ఇస్ స్పిరిచువాలిటీ? వి ఫైండ్ యూనిటీ ఇన్ ద డైవర్సిటీ. దిస్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఎక్కడ ప్రారంభమవుతుందో అక్కడే ఇది అంత్యమవుతుంది.
1: స్పిరిచువాలిటీ ఇస్ సంథింగ్ విచ్ ఎండ్స్ అట్ ద సేమ్ పాయింట్ ఫ్రమ్ వేర్ యూ హావ్ బిగన్.
0: దీనిని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతి. ఈ పూర్ణం ఎక్కడ పూర్ణం? ఇక్కడ ప్రారంభమైంది, తిరిగి వచ్చి అక్కడ చేరినప్పుడు ఇది పూర్ణం అవుతుంది.
1: స్పిరిచువాలిటీ ఇస్ లైక్ ఎ ఫుల్ సర్కిల్. యూ బిగిన్ ఎట్ వన్ పాయింట్ ఇన్ ద సర్కిల్, గో అరౌండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్, యూ కమ్ బ్యాక్ టు ద స్టార్టింగ్ పాయింట్. దేర్ ఇస్ నో బిగినింగ్, దేర్ ఇస్ నో ఎండ్.
0: కనుకనే ఫుల్ సర్కిల్ దీనినే ఒక పూర్ణం అన్నారు.
1: దిస్ ఫుల్ సర్కిల్ ఈస్ ద హోల్ ఎంటిటీ.
0: దీనికి అంత్యం అనేటువంటిది లేదు.
1: దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్.
0: ఎక్కడ ప్రారంభమైతే అక్కడికే తిరిగి వచ్చి చేరుతుంది, ఇక్కడ ప్రారంభమైతే ఇక్కడికే వచ్చి చేరిపోతుంది.
1: ఎనీ పాయింట్ దట్ యు స్టార్ట్ ఫ్రమ్ యూ కమ్ బ్యాక్ టు ఇట్ అండ్ దేర్ ఇస్ రియలీ నో ఎండ్.
0: కనుక దీని ఆధ్యాంతరహితమైనటువంటిది కాబట్టి దీని ఆధ్యాత్మికంలో దీన్ని పోల్చుకుంటూ వచ్చారు.
1: బికాస్ దేర్ ఇస్ నో బిగినింగ్, బికాస్ దేర్ ఇస్ నో ఎండ్, దిస్ హాస్ బీన్ టేకెన్ టు ద రియల్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఇది అనంతము.
1: దిస్ ఇస్ వితౌట్ ఎన్ ఎండ్.
0: ఈ యొక్క పూర్ణమునే మనము అర్థముగా తీసివేస్తే ఇది సెమీ సర్కిల్ అయిపోయింది.
1: నౌ దిస్ ఫుల్ సర్కిల్ ఇఫ్ యూ హావ్ టు కట్ ఇట్ ఇంటూ టూ యూ హావ్ ఎ సెమీ సర్కిల్.
0: ఈ సెమీ సర్కిల్ ఒక దగ్గర ప్రారంభమవుతుంది, ఒక దగ్గర వచ్చి అంత్యమవుతుంది.
1: టేక్ ఎ సెమీ సర్కిల్, స్టార్ట్ ఎట్ ద టాప్ పాయింట్ ఆఫ్ ద సెమీ సర్కిల్, యూ గో అరౌండ్ ది హాఫ్ సర్కంఫరెన్స్.
0: ఈ సెమీ సర్కిల్ సి అన్నారు.
1: నౌ దిస్ సెమీ సర్కిల్ రిసెంబుల్స్ ది ఆల్ఫాబెట్ సి.
0: ఈ సి నే సైన్స్.
1: దిస్ సి ఇస్ సైన్స్.
0: ఒక దగ్గర ప్రారంభమవుతుంది, మరొక దగ్గర వచ్చి నిలిచిపోతుంది.
1: It begins at one point and ends at another.
0: ఒక దాన్ని మనం ప్రవేశపెట్టి దానిని పరిశీలన చేస్తుంటే రేపటి దినం మరొక క్రొత్తదిగా బయలుదేరుతుంటారు.
1: So we start at one point by way of experimenting. That in turn leads to something else.
0: కనుకని సీ సైన్స్ అని ఈ యొక్క ఫుల్ సర్కిల్ అనేటువంటిదాన్ని ఆధ్యాత్మికము అని చెప్పారు.
1: So సీ has been likened to science and the full circle to spirituality.
0: ఈ సైన్స్ what is this, what is this అని చెప్తూ వచ్చారు.
1: Science keeps asking, what is this, what is this?
0: Yuka full circle no, what is that, what is that annaru.
1: The full circle of spirituality questions, what is that?
0: Adhyatmikam, what is that? Science, what is this?
1: Spirituality asks a question, what is that? Science asks a question, what is
0: what
1: this?
0: What is this ante empty? Near. Deenini this annaru.
1: Now what is this meaning? What is this? This is something which connotes that which is
0: that
1: near.
0: That means far.
1: And the word that connotes something which is far.
0: Far means beyond sense, adhyatmikam. Below sense, science.
1: Far, that is spirituality. Beyond sense, this near, below sense, that is science.
0: Below sense anetvante prakruti.
1: That which is below sense is this nature.
0: Deenine above sense anetvante paramarthikamu.
1: And that which is beyond is paramarthikam.
0: Ee rendintikini sannigita sambandhamu.
1: These two are got to some point.
0: Kalukane adi tat, idi tvammu.
1: There you have tat, that, tvam.
0: ఈ రెండింటికి అసి చేరి ఉంటుండాలి.
1: ఇన్ బిట్వీన్ యూ హ్యావ్ ద వర్డ్
0: దీన్ని తత్ త్వం అసి ఈ రెండింటిని కలపాలి మనం.
1: అండ్ వాట్ హాస్ బీన్ సెట్ ఇన్ దిస్ స్టేట్మెంట్ తత్వం అసి ఈస్ బ్రిడ్జింగ్ ద టూ.
0: కనుకనే ప్రకృతిని పరమాత్మను రెండింటిని ఏకత్వంగా ఉంటుండాలి.
1: సో నేచర్ ఆన్ ద వన్ హ్యాండ్, ద లార్డ్ ఆన్ ది అదర్, దీస్ టూ.
0: థ్రెడ్ లేని బట్ట లేదు.
1: Without a thread we don't have this piece of cloth.
0: సిల్వర్ లేని ప్లేట్ లేదు.
1: Without silver you don't have the plate.
0: ఇక బ్రహ్మ లేని ప్రకృతి లేదు.
1: Without Brahma you don't have ప్రకృతి.
0: కనుకని ఈ ప్రకృతి కూడాను బ్రహ్మతో నిండి ఉంటుండాలి.
1: సో దిస్ ప్రకృతి ఆర్ నేచర్ ఈస్ ఫుల్ ఆఫ్ దిస్.
0: దీనిని విడదీయుటకు వీడు కాదు.
1: వీ కెనాట్ సెపరేట్ ద టూ.
0: కనుక ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా కూడాను పవిత్రమైన భావంతో మనం చేసినప్పుడు ప్రకృతి నిత్య కళ్యాణ పచ్చనతో తొలతొలలాగుతూ కలకలలాడుతూ ఉంటుంటాది.
1: Now this nature of ours is full of joy and happiness, radiating peace around itself.
0: మనం నిరంతరం కూడాను ఆనందంతో ఉంటుండాలి.
1: We should aspire to be happy.
0: ఎందుకు మనం వరి చేసుకోవాలి?
1: Why should we worry?
0: ఎందుకు మనం దుఃఖపడాలి?
1: Why should we feel unhappy?
0: What is the shape of worry?
1: What is the shape of worry?
0: ఇది ఓన్లీ ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్.
1: Worry is nothing but a mentally created fear.
0: ఇది ఏమి దీనికి రూపము లేదు.
1: There is no form for
0: this. కనుకనే happiness is union with God.
1: That's why happiness is nothing but union with God.
0: కానీ కొంతమంది నిరంతరం కూడా ఆనందపడుతుంటారు.
1: There are some who are always happy.
0: కొంతమంది నిరంతరం కూడా నువ్వు క్యాస్ట్రాయిల్ ఫేస్ వేసుకుని కూర్చొని ఉంటారు.
1: There are others who always sport a castrol face.
0: ఇది మానవుని యొక్క లక్షణం కాదు. ఎప్పుడు కూడా నువ్వు కిలకిలలాడుతూ ఉంటుండాలి, కలకలలాడుతూ ఉంటుండాలి.
1: This is not man's nature. He should always be radiating happiness.
0: ఆనందము కాని.
1: He should not feel that this is trouble or distress and that is happiness.
0: కష్టము కాని, సుఖము కాని.
1: That is trouble. This is
0: happiness. Passing clouds.
1: All these are nothing but passing clouds.
0: ఒక్కటైనా పర్మనెంట్ క్లౌడ్స్ లేదు.
1: Nothing is a permanent cloud.
0: కనుక మన హృదయమే ఆకాశము.
1: Our heart is like the sky.
0: మన బుద్ధియే సూర్యుడు.
1: Our buddhi is like the sun.
0: మన మనసే చంద్రుడు.
1: Mind is like the moon.
0: మన thoughts are passing clouds.
1: Thoughts are like the passing clouds.
0: కనుకనే చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖా ఇంద్రశ్చ అగ్నిశ్చ అని వేదం బోధిస్తూ వచ్చింది.
1: That's why in the Vedas, the mind has been likened to the moon, the buddhi has been likened to the sun, and
0: thoughts
1: are like the passing clouds.
0: కనుక మనం అప్పుడప్పుడు ఈ యంగ్ ఏజ్ లో చాలా థాట్స్ వస్తుంటాయి.
1: Now in the young age, thoughts do come to us.
0: ఈ థాట్స్ వచ్చినప్పుడు ఈ బుద్ధి మనసు రెండు బ్లాక్ అయిపోతాయి.
1: And when these thoughts come, the mind and the intellect get blocked.
0: కనుకనే కొంతసేపు మన బుద్ధి పనిచేయదు, మనసు యోచించలేదు.
1: Our intellect doesn't function, the mind also goes awry.
0: ఆ సమయంలో మనం ఏమి చేయకుండా ఏదో ఒక విధమైనటువంటి బ్లైండ్ గా పోతుంటాం.
1: In such moments, we go about in a blind way.
0: కానీ అట్లా పోకూడదు. కొంతవరకు మనం ఓపిక పట్టుకోవాలి, దానిని విచారణ చేయాలి. ఆ తక్షణమే ఈ క్లౌడ్ దాటిపోతుంది.
1: We should not do this. Instead, we should pause and take stock of things and try to ask the question.
0: ప్రతి విషయాన్ని కూడా మనం విచారణ చేసి మనం పనిలో ప్రవేశపెట్టాలి.
1: We should always inquire and then only we should undertake an action.
0: థాట్స్ వచ్చిన తక్షణమే మనం క్రియలో ప్రవేశించకూడదు.
1: As thoughts come, we should not jump into action.
0: Is it good or bad?
1: We should pause and ask the question.
0: Is it right or wrong?
1: Is it right or wrong? Good or bad?
0: కనుకని మనసును ఆధారం చేసుకుని పోకూడదు, బుద్ధిని ఆధారం చేసుకోవాలి.
1: We should not let mind lead us. We should let the
0: మనసు తలచినటువంటి అంతా చేయాలని పోతుంది.
1: Mind wants to do everything that we think.
0: బుద్ధి ఇది తప్పు, ఇది చేయకూడదు అని విచారణ చేస్తుంది.
1: But our intellect keeps telling us, cautioning us, not this and that.
0: కనుకని బుద్ధి గ్రాహ్య మతి ఇంద్రియం అన్నారు. బుద్ధికి ఆత్మశక్తి చాలా వరకు ఉంటుంటది.
1: Now this intellect of ours, buddhi, has got this atma shakti.
0: ఇది ఆత్మ.
1: ఆత్మా ఇస్ అట్ ఎ సర్టన్ లెవెల్.
0: ఇది బుద్ధి.
1: బిలో దాట్ ఈస్ ద ఇంటెలెక్ట్.
0: ఇది కింద మైండ్.
1: బిలో దాట్ ఈస్ ద మైండ్.
0: ఇది సెన్స్.
1: అండ్ బిలో దాట్ ఈస్ ద సెన్స్
0: బాడీ.
1: అండ్ దెన్ వీ హ్యావ్ ద బాడీ.
0: బాడీ ఎంత అట్టడుగును ఉంటుందో చూడండి. ఆత్మ హైలో ఉంటుండాలి.
1: ఇన్ దిస్ గ్రేడేషన్ వీ ఫైండ్ దట్ ద బాడీ ఇస్ ద లోయర్ లెవెల్.
0: కనుక ఆత్మకు బుద్ధి సమీపంలో ఉంటుండాలి.
1: And buddhi is very close to the atma.
0: కనుకని ఆత్మ యొక్క ప్రకాశం బుద్ధి పైన పడుతుంటది.
1: And the radiance of the atma falls on the buddhi.
0: కనుకని సూర్యుని యొక్క కిరణములు చంద్రుని పైన పడినప్పుడు చంద్రుని యొక్క వెలుతురు భూమి పైన పడుతున్నట్టుగా ఈ యొక్క ఆత్మ యొక్క శక్తి బుద్ధి పైన పడి, బుద్ధి యొక్క శక్తి మనసు పైన పడి, మనసు యొక్క శక్తి ఇంద్రియం పైన పడి, ఇంద్రియం పైన శక్తి దేహం పైన పడేటప్పటికి చాలా లైట్ అయిపోతుంది.
1: The light from the sun falls on the moon. And the reflected light from the moon falls on the earth. In the same manner, this spark, this radiance from the intellect should fall on the mind. That in turn should...
0: కనుక మనము బుద్ధిని అనుసరించినప్పుడే మనము సరియైనటువంటి కర్మలు ఆచరించవచ్చు.
1: It's only when we follow the buddhi that we can really undertake good acts.
0: ఈ బుద్ధిని అభివృద్ధి గావించడమే విద్య అన్నారు.
1: And in order to further this buddhi, we have vidya.
0: విద్య యశకును వినయము.
1: This vidya leads to humility.
0: Vinayamunanu kalugu patrata.
1: And through humility we get deservedness.
0: Patravalana dhanamu.
1: And through this deservedness
0: dhanamu vallanu dharmambu.
1: Through wealth dharma.
0: Dani vallanu aihika amishmikambunu nandunaru.
1: And through this dharma we get happiness in this world and the world beyond.
0: Kaluka manamu ee jagattunandu maroka jagattunandu sukashantulu manam anubhavinchalakante oka vidhamaina dharma bhavamu daya bhavamu ప్రేమ భావాన్ని మనం పెంచుకోవాలి.
1: సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ హ్యాపీనెస్ అండ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ద వరల్డ్ బియాండ్, వీ షుడ్ హ్యావ్ ధర్మ, వీ షుడ్ హ్యావ్ దయా అండ్ వీ షుడ్ హ్యావ్ ప్రేమ.
0: ఈ సంస్కృతి ఒక్క భారతీయులకు తప్ప ఇతర దేశీయులకు ఇది ప్రాప్తించలేదు.
1: దిస్ రిచ్ ట్రెడిషన్ అండ్ కల్చర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ గివెన్ ఓన్లీ టు ఇండియన్స్.
0: భారతీయులు చాలా అదృష్టవంతులు.
1: The people of Bharat are very fortunate.
0: ఈ దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వము భారతీయులు అర్థం చేసుకోవడానికి తగిన అవకాశాలు ఉంటున్నాయి.
1: This, in order to understand this atmic reality, the divine principle, people of Bharat have got a lot of.
0: ఇలాంటి అవకాశం మనకు ప్రాప్తించినప్పుడు కూడాను మనం దీనిని దుర్వినియోగం చేయకూడదు.
1: And when we get such opportunities, we should not waste it.
0: ప్రేమ స్వరూపులారా, భారతదేశం యొక్క కీర్తి, సర్వవ్యాప్తి,
1: embodiments of love, the fame of Bharatiyas is something that can bar and bite.
0: Sthirakirti.
1: It is something which has been long lasting.
0: Priyamaina Matrumurti.
1: And something which has been there forever. Ilanti
0: yokka tyagamurtini manamu durvinivogam cheyakudadu.
1: And such an entity as this
0: prati okkaru kudanu Bharata putrule.
1: Everyone is the son of Bharat.
0: ee naadu kevalam swartham aneetundi daarini abhirudhi parchukoni kevalam Bharata deshanni mukkala mukkala mukkala mukkala chestunnam.
1: Because of the selfishness of ours, we are dividing the country into bits.
0: Maadi Maharashtra, దీనికి ఒక విధమైన మరాఠీ ఉంటుండాలి, మాది కర్ణాటకము, మాకు కన్నడ ఉంటుండాలి, మాది తెలుగుదేశము, మాకు తెలుగు ఉంటుండాలి. ఈ విధంగా దీన్ని ముక్కలు చేస్తే ఎవరికి నష్టము? మనకే నష్టం. ఇది కర్ణాటకము కాదు, ఆంధ్రదేశం కాదు, మహారాష్ట్ర దేశం కాదు, భారతదేశం. దేశాన్ని మనం దూరం చేస్తున్నాము, రాష్ట్రానికి మాత్రం పోషణ చేస్తున్నాము.
1: A state of balkanization is being ushered in. By every Maharashtra person feeling, this is Maharashtra, I should have Marathi. Every Kannadiga feeling, this is my state, I should have Kannada. Every Telugu person feeling, this is Andhra, this is mine, I should have Telugu. In this manner, each one is looking to his own self and thereby creating divisions in a country which is essentially one.
0: దేశము యొక్క క్షేమాన్ని మనం కోరాలి.
1: We should look for the prosperity of the nation as a whole.
0: మన భారతదేశం అంతా పెద్ద భవనము.
1: Our country is like a huge mansion.
0: House.
1: A huge house.
0: ఈ హౌస్ లోపల ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క గది.
1: ఇన్ దిస్ హౌస్ ఈచ్ స్టేట్ ఈజ్ లైక్ ఎ రూమ్.
0: కనుక ఒక రూమ్ లో వారు నిరంతరం ఒకే రూమ్ లో జీవించడానికి వీలు కాదు, మరొక రూమ్ కూడా పోవాలి.
1: ఎ పర్సన్ లివింగ్ ఇన్ ఎ పర్టికులర్ రూమ్ కెనాట్ ఫర్ ఎవర్ లివ్ ఇన్ దాట్, హీ హాస్ టు గో టు అదర్ రూమ్స్ ఆల్సో.
0: కనుకని అన్ని భాషలు నేర్చుకోవాలి, అందరితోనూ సమన్వయం ఉంటుండాలి, అన్ని యొక్క క్షేమాన్ని మనం కోరాలి.
1: సో దాట్ వి షుడ్ లెర్న్ అదర్స్ లాంగ్వేజెస్, వి షుడ్ మూవ్ విత్ అదర్స్, మిక్స్ విత్ అదర్స్. అండ్
0: ఈ విధముగా మనం ముక్కలు ముక్కలు చేయటం చేత మన దేశం పరాధీనం అయిపోవడానికి అవకాశం ఉంటుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ డివిజన్ ఫ్రమ్ విథిన్, అవర్ కంట్రీ ఇస్ బికమింగ్ డిపెండెంట్ ఆన్ అవుట్ సైడ్ ఎలిమెంట్.
0: అన్ని అంగములు చేరినప్పుడే దేశం అయిపోయింది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ ఆల్ ది పార్ట్స్ కమ్ టుగెదర్ యూ హ్యావ్ ది బాడీ.
0: ఒక్కొక్క అంగము తెక్కొట్టి పక్కకు పారవేసి చూస్తుంటే ఇంకా నిలిచిండేది ఏమిటి? అది ఏమి దేహమే లేదు.
1: యూ కట్ ఈచ్ పార్ట్ ఫ్రమ్ ది బాడీ అండ్ వేర్ ఇస్ యువర్ బాడీ.
0: కనుక దేహము, దేశము రెండు బింబ ప్రతిబింబాలు.
1: బాడీ అండ్ ద కంట్రీ ఆర్ లైక్ ది ఇమేజ్.
0: మన దేహం పైన మనం ఎంత ప్రీతిగా దీని యొక్క క్షేమాన్ని కోరుతున్నామో మన దేశ క్షేమాన్ని కూడా మనం కోరాలి.
1: వి హావ్ ఎ లాట్ ఆఫ్ లైకింగ్ ఫర్ ద బాడీ, ఇన్ ద సేమ్ మేనర్ వి షుడ్ ఆల్సో హావ్ ఎ లైకింగ్ ఫర్ ద నేషన్.
0: ఈ దేశ క్షేమం కోరడానికి ప్రేమను పెంచుకోవాలి.
1: ఫర్ దిస్ వి షుడ్ హావ్ లవ్.
0: ఈ ప్రేమను పెంచుకోవడానికి భగవత్ ప్రార్థన సరగాలి.
1: ఫర్ దిస్ వి షుడ్ వర్షిప్ ద లార్డ్.
0: కనుకని ఒకవైపున భగవత్ ప్రార్థన చేస్తూ మరొక వైపున సమాజ సేవ చేస్తూ ఉంటే ఇది రెండు విధములు కూడాను నెగిటివ్ పాజిటివ్ చేరినట్టుగా దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అందుకోగలము.
1: వర్షిపింగ్ ద లార్డ్ అండ్ డూయింగ్ సర్వీస్ టు ద సొసైటీ, దీస్ టూ షుడ్ గో టుగెదర్ ఇన్ ఆర్డర్ దట్ వి మే రియలైజ్ అవర్ ట్రూ నేచర్.
0: ప్రేమ స్వరూపులారా, ముఖ్యంగా భగవంతుడే లేకపోతే మరొకటి జగత్తులో లేదు.
1: Embodiments of love, without what we call God, we have
0: విశ్వాసం ఉండినా ఉండకపోయినా దైవత్వం అనేటువంటిదే నిజమైనటువంటి జీవిత తత్వం.
1: You may believe, you may not believe, but it is God who gives true meaning to one's life.
0: కనుకని చాలా మంది there is no God అంటుంటారు.
1: There are many who say there is no God.
0: There is no God అంటే ఈ పదములో ఉన్నటువంటి అర్థాన్ని మనం మొట్టమొదట చూడండి.
1: Now we should look closely at this sentence, there is no God.
0: There is మొట్టవస్తుంది, no God next వస్తాం.
1: In this sentence we have these two words, there is. After that come the words, no God. ఒక్కొక్క
0: పదమునందే కూడాను దాని అంతరార్థాలంతా కూడి ఉంటున్నాయి.
1: So within these words itself we have the true meaning.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఒకరికొకరు సోదర భావం చేతను, సోదరీ భావం చేతను అభివృద్ధిగా ఉంచుకొని మన భారతదేశం యొక్క కీర్తిని దైవ ప్రార్థనల చేత సుక్షేమాన్ని కలిగించినట్టుగా మీరు త్యాగ భావం చేత ప్రార్థించాలని నేను ఆశిస్తున్నాను.
1: So people of this great nation should try and worship God, try to seek the brotherhood of man and try to do good to others by a spirit of sacrifice, and I am hoping and blessing that this may be achieved.
0: ప్రతి మానవుడు కూడాను మానవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యము ఆత్మతత్వమే అని గుర్తించాలి. ద్వేషమును పెంచుకోకూడదు.
1: వి షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ వాట్ లింక్స్ వన్ మ్యాన్ టు అనదర్ ఈస్ దిస్ ఆత్మతత్వం.
0: నిజమైన ద్వేషము ఏమిటంటే మన పాపకర్మలే మనకు నిజమైన ద్వేషం.
1: దేర్ షుడ్ బి నో సెన్స్ ఆఫ్ హేట్రెడ్ బికాజ్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఎ రిజల్ట్ ఆఫ్ అవర్ సిన్స్. హేట్రెడ్
0: మనము చేసినటువంటి ప్రతి కర్మలు కూడాను మన వెంట నీడవలే వెంటాడుతూ వస్తున్నాయి.
1: వాట్ ఎవర్ వి డూ దే ఫాలో అస్. ద ఫ్రూట్స్ దే ఆర్ ఫాలోయింగ్ లైక్ షాడో. దీనిని తప్పించుటకు
0: వీలు కాదు.
1: We cannot avoid the shadow.
0: ఏ విత్తనము నాటినామో ఆ మొక్కనే తయారవుతుంది.
1: As you sow, so would you reap.
0: కనుక ఈనాడు మాత్రం నీవు తప్పించుకుని తిరగవచ్చును కానీ ఆనాడు తప్పించుకున్నట్టు వీలు కాదు.
1: Today you might try to escape, but the day will come when you cannot.
0: కనుక ఈనాటి నుంచి మనం అటువంటి చెడ్డ కార్యములో ప్రవేశించకుండా ద్వేషమును త్యజించుకొని ఒక విధమైన ప్రేమ భావము చేత దైవాత్మ భావంగా మనం విశ్వసించి సాధన సల్పాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: So at least from today, putting aside this feeling of hatred, trying to realize the innate divinity in one individual and another individual, and trying to work for the good of society through a spirit of sacrifice, I'm hoping and blessing that you may all succeed.

0: మనసునందున శాంతియు మరుగుపడెను. మానవతము గుర్తింప మరచిరంత, మానవత్వము గుర్తింప మరచిరంత, సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట. సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్, ప్లెజర్స్ అండ్ కన్వీనియన్సెస్, ద మూమెంట్ ద హ్యూమన్ వాల్యూ ఈజ్ ఫర్గాటన్, ద పీస్ ఈజ్ లాస్ట్ ఇన్ అవర్ మైండ్స్. దట్ ఈజ్ ద ట్రూత్ దట్ భగవాన్ ఎక్స్ప్రెసెస్ టు ఆల్ ఆఫ్ అస్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు ఆశించినది సుఖము కాదు.
1: What man aspires is not happiness.
0: దుఃఖము కాదు.
1: Nor misery.
0: సుఖము దుఃఖము రెండింటి యొక్క ఏకత్వంతో కూడిన నిజతత్వమునందు ఈ యొక్క దివ్యత్వాన్ని గుర్తించడమే నిజమైన మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: The main duty of mankind is to know that which transcends the pleasure and pain, the state of equanimity.
0: సుఖదుఃఖములు రెండు కూడాను సరి అయినటువంటివి కాదు.
1: The pleasure and pain, in fact, in the true sense, are not proper.
0: అవి మానవుడు అందుకో తగినటువంటివి కాదు.
1: They are not to be achieved nor expected.
0: సుఖమని ఆనందించుతూ ఉండగా దుఃఖం ప్రవేశిస్తుంది.
1: The moment one starts enjoying, there appears the sadness.
0: దుఃఖమని విచారించుచుండగా సుఖం ప్రవేశిస్తుంది.
1: As one grieves for the loss, he gets joy thereafter.
0: ప్రాచీన కాలం నుండి అనేక మంది మహర్షులు ఈ సుఖదుఃఖములు రెండింటిని కూడా త్యజించి మానవత్వంలో దివ్యత్వాన్ని అందించేటువంటిది కేవలము దుఃఖం మాత్రమే అని సత్యాన్ని గుర్తించారు.
1: The ancient seers and sages have renounced both of them, and they have recognized the divinity within man, and they have declared that it is only out of pain one will grow spiritually.
0: సుఖము కంటే దుఃఖమే మానవునికి అనేక విధమైనటువంటి యొక్క సహాయకారిగా చూస్తుంది.
1: More than happiness, it is only the period of difficulties that will contribute to one's own progress.
0: Nasukha labhyate sukham. Sukham nunchi manaku sukham praptinchadu. Dukham nundi e manaku sukham praptistundi.
1: You do not derive happiness out of happiness. You can be happy only out of the state of unhappiness.
0: Navavidhamalainatundi bhakti yandu prema tattvame pradhanamainatundi yokka సూత్రం.
1: ఇన్ ఆల్ ది 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్, ఇట్ ఈస్ ఓన్లీ ది స్ట్రింగ్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణుస్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: స్నేహం, ఆత్మనివేదనం,
1: ఫ్రెండ్షిప్ అండ్ సరెండర్.
0: కనుక మానవునకు ప్రధానమైనటువంటి ఆనందాన్ని అందించేటువంటిది దుఃఖమే.
1: Therefore, that which confers bliss ultimately is only the state of sadness or misery.
0: ప్రాచీన మహర్షులందరి కూడాను అనాది కాలం నుండి అధ్యయనం చేస్తూ ఆనందాన్ని పొందినటువంటి యొక్క తత్వము దుఃఖమే.
1: All the ancient sages who have experienced bliss have expressed clearly that it is all out of this state of misery.
0: Sukhamunu మనం ఏ విధమైనటువంటి మనస్తో స్వీకరిస్తామో అదే విధముగానే దుఃఖమును కూడాను మనము అదే మనస్తో స్వీకరించాలి.
1: జస్ట్ యాజ్ ద మైండ్ వెల్కమ్స్ హ్యాపీనెస్, ఇట్ షుడ్ ఆల్సో ఈక్వల్లీ వెల్కమ్ సాడ్నెస్.
0: బాలబాలికలు, లేత హృదయులైనటువంటి యువకులు ఈ భారతదేశమునకే కాక మిగతా దేశమునకంతా కూడాను ప్రధానమైనటువంటి యొక్క సూత్రధారులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద చిల్డ్రన్ ఆఫ్ ది టెండర్ ఏజ్ అండ్ యూత్, బి దట్ ఆఫ్ ఎనీ కంట్రీ, దే ఆర్ గోయింగ్ టు ది ఫ్యూచర్ లీడర్స్.
0: కొన్న వస్తువు కంటే కొనబోయేటువంటి ఒక ధనము చాలా విలువైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎనీథింగ్ దట్ యు బాయ్ ఈజ్ సర్టన్లీ లెస్ దాన్ ద మనీ దట్ యు హ్యావ్.
0: ధనమే ఉండినా దేన్ని కూడా మనం సాధించవచ్చును.
1: విత్ మనీ యు కెన్ హ్యావ్ ఎనీథింగ్.
0: కనుక వస్తువులు మనకు ప్రధానం కాదు.
1: ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: ధనమే ప్రధానమైనటువంటిదిగా భావించి ఈనాటి మానవుడు తన యొక్క జీవితమును వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: మ్యాన్ కన్సిడర్స్ మనీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సో హీస్ వేస్టింగ్ హిస్ లైఫ్.
0: ముఖ్యంగా మానవునికి ఉండవలసినటువంటి ధనము ప్రేమ ధనం.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ వెల్త్ షుడ్ వీ హ్యావ్, ఇట్ షుడ్ బి ది వెల్త్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ధనం ఒకటి ఉండినా అన్నింటినీ కూడా మనం ఈ జగత్తులో సాధించవచ్చు.
1: విత్ దిస్ వెల్త్ ఆఫ్ లవ్ ఎనీథింగ్ కెన్ బి అకంప్లిష్డ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ నాలుగు దినముల నుంచి మీటింగులు జరుగుతూ ఉంటున్నాయి.
1: The last couple of 4 days we have been through meetings.
0: Yuvakulu, vruddhulu, madhyavayaskulu kalisi aneka rakamainatvanti oka vishayalanu vimarsistukuntu vacharu.
1: In fact you have been deliberating on various subjects, the youngsters, the middle aged and old, all mixed and discussed in depth.
0: Kani ee vicharanalo telinatvantidi emti?
1: But what is it, the final decision out of these investigations?
0: Enni vidamulainatvanti oka gnanamunu abhyasinchinappatikini, enni reetila kudanu manavudu sadhanalu salipinappatikini, prema aneetvanti bhavamu manavuni hrudayam nandu lekundina ivanni kudunu vyarthamule.
1: One may have knowledge to a great extent, one might proceed along the spiritual path for a length of time. Without this feeling of love, everything would be in vain.
0: Kanukane ee naadu manavudu gurtinchavalsinatvanti prema tattvamu adi e nijamainatvanti yokka bhakti prabhavam.
1: Therefore what man has to recognize today is this love, which is the effect of devotion.
0: Lokamulo kanna tallidandrulu kani kattukunna bharyabhartalu kani పుట్టిన బిడ్డలు కాని అందరూ కూడాను ధనము ధనము ధనము ధనం ధనమును ఆశిస్తూ ఉన్నారే కాని దైవతత్వంతో కూడినటువంటి యొక్క నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమతత్వాన్ని ఎవరు కోరటం లేదు.
1: ద పేరెంట్స్, ద లైఫ్ పార్ట్నర్స్, ద చిల్డ్రన్, దే ఆల్ థింక్ ఆఫ్ మనీ ఓన్లీ. దే వాంట్ టు బి రిచ్ బట్ దే డు నాట్ థింక్ ఆఫ్ that pure divinity present in everyone.
0: ee dhanamto mana jeevitam anetvanti jeevisthundada?
1: Do you think that we carry on this life because of money alone?
0: Daiva prema anetvantidi dhanamto labhyam kaadu.
1: You cannot earn divine love with money.
0: Vidyato labhyam kaavu.
1: Nor through your education.
0: Manam chese sadhanato labhyam kaadu.
1: Nor by our spiritual endeavors.
0: Kevalamu ప్రేమను ప్రేమగా అర్పించినటువంటి యొక్క తత్వమునకే ఇది సరి అయినటువంటి యొక్క అర్థమిస్తుంది.
1: ద మీనింగ్ ఆఫ్ డివినిటీ కుడ్ బి అండర్స్టూడ్ ఇఫ్ దేర్ ఇస్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్.
0: కనుక మూలాధారమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించుకొనక లౌకికము భౌతికము ధార్మికము అనేటువంటి యొక్క ఈ యొక్క నిజమైనటువంటి యొక్క భావమును గుర్తించుకొనక ప్రపంచంలో అనేక రకములైనటువంటి పాటు పడుతున్నారు.
1: In this world we have been struggling because we are not aware of the primordial principle of love. We are carried away by the worldly, the ephemeral, worldly things.
0: దైవాన్ని పొందవలనంటే ఒక్క ప్రేమతత్వంతో తప్ప అన్య మార్గంలో ఎవ్వరు కూడా దైవాన్ని పొందలేరు.
1: No one can reach or attain God by any other path other than the path of love.
0: దైవం లభ్యమైనా సర్వము మనకు లభ్యమే.
1: When once you have God with you, everything will be at your doorstep.
0: దైవమే లభ్యం కాకుండా సర్వము మనకు వ్యర్థమే.
1: When you don't experience God, everything will be in vain.
0: కాని ఈ సత్యాన్ని మానవులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: But man is not making an attempt to know this truth.
0: ధనము ధనమే ప్రధానం అని చెప్పినని ధనంపైన ఆశపడి అనేక విధమైనటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు.
1: They consider money as most important. They want to be rich enough. They want MR's wealth.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమకై పాటుపడండి.
1: Let us struggle to earn this love.
0: ప్రేమను సాధించడానికి ప్రయత్నం చేయండి.
1: Let us make every attempt to achieve this love.
0: ప్రేమనే మీ యొక్క ప్రాపర్టీ అనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
1: Know the truth that love is our property.
0: దీనికంటే మించినటువంటి ఒక ప్రాపర్టీ మనకు లభ్యం కాదు.
1: There is no other property that is greater than love.
0: లభ్యమైనప్పటికీ అది ప్రయోజనం ఉండదు.
1: Even if you are to get it is useless.
0: కనుక మనం ప్రతి మానవుని యందు హృదయం నందు కూడాను ఆవిర్భవించుతున్నటువంటి ఒక ప్రేమతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
1: సో మేక్ ఎన్ అటెంప్ట్ టు సీ దట్ లవ్ అరిజినేట్స్ ఇన్ యువర్ హార్ట్.
0: ఈ ప్రేమతత్వాన్ని గుర్తించుకున్నప్పుడే నీ తత్వాన్ని నీవు గుర్తించుకున్న వాడవుతావు.
1: వెన్ వన్స్ యు నో ద స్పిరిట్ ఆఫ్ లవ్ యు విల్ బి నోయింగ్ యువర్ ట్రూ నేచర్.
0: భారతీయ వేదాంతములన్నీ కూడా నిన్ను నీవు తెలుసుకోమని చెప్పి ప్రబోధిస్తుండాయి.
1: ద ఫిలాసఫీ ఆఫ్ భారత్ wants you to know your true nature.
0: ninnu neevu telusukovatam ante nenu evarani telusukovatam.
1: When it is said know thyself, then what is to be known will be the next question.
0: Deham neevu kaadu,
1: you are not the body.
0: Ninna cheppanu,
1: Bhagwan said yesterday.
0: Ee manasu nenu kaadu,
1: I am not the mind.
0: Buddhi nenu kaadu,
1: I am not the intellect.
0: Chintakarna nenu kaadu,
1: I am not the feeling or emotion.
0: Kaani
1: but
0: ఇవన్నీ కూడా నువ్వు దేని నుండి వచ్చినటువంటివో దానిని మొట్టమొదటి మనం సాధించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఇన్వెస్టిగేట్ అండ్ ఫుల్లీ నో ద వెరీ ఆరిజిన్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఆల్ దిమ్.
0: పాలు నుండి
1: అవుట్ ఆఫ్ మిల్క్
0: పెరుగు వస్తుంది.
1: వీ గెట్ ద కర్డ్.
0: పెరుగు నుండి
1: అవుట్ ఆఫ్ ద కర్డ్
0: వెన్న వస్తుంది.
1: వీ గెట్ బటర్.
0: వెన్న నుండి
1: ఫ్రమ్ దిస్
0: నెయ్యి వస్తుంది.
1: వీ గెట్ ఘీ.
0: ఈ నెయ్యి కావాలి, వెన్న కావాలి, పెరుగు కావాలి అని ఈ పిచ్చి పిచ్చి భాంతుల లోపల మనం కాలాన్ని గడుపుకునే బదులు అన్నింటికీ మూలాధారమైనటువంటి ఒక పాలనే మనం కోరితే ఎంత అదృష్టవంతం.
1: విల్ బి వేస్టింగ్ అవర్ టైం థింకింగ్ ఆఫ్ ద ఘీ బటర్ ఇన్ ద కర్డ్ ఫర్గెటింగ్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ మిల్క్. ఇఫ్ వీ థింక్ ఆఫ్ మిల్క్ ద రెస్ట్ విల్ బి అవైలబుల్.
0: ఈ సంసారం అనేటువంటి ఒక సాగరం నందు ఈ సంసారం అనేటువంటి ఒక భావము కొయ్యగా పెట్టి దీనిని చిలగడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ సంసారం అనే దాంట్లో కేవలము ఒక విధమైనటువంటి ఒక అశాంతి అనేటువంటి ఒక స్మెల్ బయలుదేరుతుంది.
1: వెన్ వన్స్ యూ చర్న్ ది లైఫ్ దట్ ఈస్ ఎన్ ఓషన్, వాట్ ఈస్ దట్ యూ డ్రా అవుట్ ఆఫ్ ఇట్? ఇట్ ఈస్ ఓన్లీ అశాంతి, రెస్ట్లెస్.
0: వెన్న వెన్న అని మీరు అనుకుంటున్నారు.
1: యూ థింక్ ఇట్ ఇస్ బటర్.
0: కానీ వెన్న కాదు.
1: ఇట్స్ నాట్ బటర్.
0: వెన్నలో కొంత జలము చేరి ఉండటం చేత అది దుర్గంధాన్ని పొందుతుండాలి.
1: బికాస్ ఆఫ్ వాటర్ స్టిల్ ప్రెసెంట్ ఇన్ ది బటర్ ఇట్ స్మెల్స్ ఫౌల్.
0: ఆ యొక్క శేషమైనటువంటి యొక్క ఈ జలమును మనం ఆవిరిగా మార్చినప్పుడే పరిపూర్ణమైన పరిశుద్ధమైనటువంటి యొక్క వెన్న మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ వన్స్ ది రెసిడ్యువల్ వాటర్ ఇన్ ద బటర్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు వేపర్ యు గెట్ ద ప్యూర్ ఘీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు మనసు కాదు.
1: యు ఆర్ నాట్ ద మైండ్.
0: మీరు బుద్ధి కాదు.
1: యు ఆర్ నాట్ ది ఇంటెలెక్ట్.
0: మీరు ఇంద్రియం కాదు.
1: యు ఆర్ నాట్ ద సెన్సెస్.
0: మీరు అంతఃకరణ కాదు.
1: యు ఆర్ నాట్ ది ఇన్నోసెన్స్.
0: కానీ అన్నిటికీ మూలాధారమైనటువంటిది ఏదో అదే నీవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రైమార్డియల్ బేసిక్ ప్రిన్సిపల్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈజ్ యువర్ ట్రూ సెల్ఫ్.
0: అన్నిటికీ మూలాధారమైనటువంటిది పాలు.
1: ద ఫండమెంటల్ బేసిస్ హియర్ ఇస్ మిల్క్.
0: ఈ పాలను మనం సంపాదించుకుంటేమా వెన్న అందులో లభ్యమవుతుంది.
1: When once you have milk, you can
0: పెరుగు మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ హ్యావ్ కర్డ్.
0: ఘీ కూడా మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ ఆల్సో గెట్ ఘీ.
0: కనుక మనం ప్రత్యేకించినటువంటి ఒక పదార్థమును మనం ఆశించి కాలాన్ని వ్యర్థం చేయకూడదు.
1: యూ వాంట్ మిల్క్ ప్రోడక్ట్స్ అండ్ వేస్ట్ యువర్ టైం.
0: ఈనాడు సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక రకమైనటువంటి సాధనలు జరుపుతున్నారు.
1: టుడే మెనీ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ సచ్ ఆర్గనైజేషన్ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ డిఫరెంట్ స్పిరిచువల్ పాత్స్.
0: కానీ ఈ సాధనలన్నీ కూడాను సత్యమైన సాధన లేక మిథ్యమైన సాధన లేక నిత్యమైనటువంటి సాధన.
1: వన్ హ్యాస్ టు క్వశ్చన్, ఈజ్ దిస్ రైట్ఫుల్ పాత్, ఈజ్ ఇట్ ట్రూత్ఫుల్ పాత్, ఈజ్ ఇట్ ఇటర్నల్ పాత్.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది సత్యమైనటువంటి యొక్క సాధన కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ పాత్.
0: ఇది మిథ్యమైనటువంటి సాధన.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ వన్ దట్ ఈస్ ఇటర్నల్.
0: అనగా ఇది కొంతకాలం సత్యంగా మనకు గోచరిస్తుంది, కానీ తదుపరి ఈ సత్యం మరుగుపడిపోతుంది.
1: ఇట్ అపియర్స్ టు బీ ట్రూ ఎట్ వన్ టైమ్, లేటర్ ఇట్ ఈస్ లెఫ్ట్ ఫర్గాటెన్.
0: జపం చేస్తాము,
1: వీ డూ జప.
0: ఈ జపం ఎంతవరకు నీకు సాధన అవుతుంది?
1: హౌ లాంగ్ కెన్ యూ క్యారీ ఆన్ విత్ దిస్ చాంటింగ్?
0: ఇది కొంతకాలం వరకు మాత్రమే ఈ జపం సాధన అవుతుంది.
1: యూ కెన్ డూ దిట్ ఫర్ టు సమ్ ఎక్స్టెంట్.
0: తదుపరి ఈ జపాన్ని నీవు విరమిస్తావు.
1: లేటర్ యూ విల్ గివ్ అప్ దాట్ చాంటింగ్.
0: ధ్యానములో ప్రవేశిస్తావు.
1: దెన్ యూ స్టార్ట్ డూయింగ్ మెడిటేషన్.
0: ధ్యానములో ప్రవేశించినప్పుడు
1: వెన్ యూ మెడిటేట్,
0: ఆ ధ్యానం కూడా ఎంతవరకు వస్తుంది నీకు?
1: టు వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్ రీచ్?
0: ధ్యేయాన్ని పొందేంత వరకును ధ్యానం మనకు లభ్యమవుతుంది.
1: అంటిల్ యూ రీచ్ ద గోల్ యూ ఫాలో మెడిటేషన్.
0: ధ్యేయమును పొందిన తర్వాత ఈ ధ్యానం ఏమవుతుంది?
1: When once the one that you meditate upon is experienced, then what will happen to meditation?
0: తదుపరి సర్వం మిథ్యమైపోతుంది.
1: So everything will be lost.
0: కనుక చేసేటువంటి సాధనలన్నీ కూడాను
1: all the spiritual practices
0: తాత్కాలికమైనటువంటివి కానీ శాశ్వతమైనటువంటివి కాదు.
1: All spiritual practices are temporary. None of them are permanent.
0: కనుక ఈ టెంపరరీ అయినటువంటి ఒక సాధనలు చేసి
1: the temporary spiritual practices
0: టెంపరరీ ఫలితాన్ని పొంది
1: yield temporary results,
0: temporary jeevitani gadapatamu deeniki oka pedda uddesham kaadu.
1: And to lead a temporary life is nothing great about it.
0: Manamu shashvatamainatundi satyanityamainatundi pavitramainatundi nitya aanandamainu andinchetundi manam cheyali.
1: Therefore we should follow that spiritual path which is truthful, which is eternal, which is immortal, which is blissful.
0: Satatam jnanamah. సత్యం కూడాను మనం భగవత్ చింతన చేస్తూ రావాలి.
1: వీ హావ్ టు థింక్ ఆఫ్ గాడ్ ఆల్ ద టైమ్.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరి చింతనం.
1: వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్ ఆల్ ద టైమ్.
0: సర్వకాల సర్వావస్థల యందు కూడాను మనము ఈ ధ్యానమును సంపాదించాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు బీ ఇన్ మెడిటేషన్ ఇన్ ఆల్ స్టేట్స్ ఎట్ ఆల్ ఎవ్రీవేర్.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసం ఏ విధంగా సహజంగా సంచరిస్తున్నాయో
1: జస్ట్ ఎస్ breathing process takes place
0: naturally. అదే విధంగానే మన జీవితం అంతా ఇక్కడను ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంతోనే ముగించాలి.
1: In fact, it should demonstrate the correct path and we should end our lives with that.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసమే నిజమైనటువంటి ఒక సాధన.
1: This breathing process will indicate the true spiritual path.
0: ఇది ఏ భగవత్ తత్వానికి తగినటువంటి ఉపాయం.
1: And this is the true device to earn divinity.
0: సోహం సోహం సోహం ఇదియే మనం సాధించవలసినటువంటిది.
1: వాట్ వీ హ్యావ్ టు అచీవ్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ ది సోహం ప్రిన్సిపల్.
0: వచ్చింది మనం సోహం వచ్చింది.
1: ఇన్ఫాక్ట్ వీ హ్యావ్ గాట్.
0: కానీ ఈ సోహం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది మనకు?
1: దిస్ సోహం వేర్ ఫ్రమ్ వీ గాట్ ఇట్.
0: ఈ సోహం అనేటువంటిది కేవలం కోహం అనేటువంటి పదం నుంచి వచ్చింది.
1: దిస్ సోహం ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ కోహం.
0: కోహం అనగా నేనెవరు?
1: కోహం మీన్స్ హూ యామ్ ఐ.
0: అప్పుడే దీనికి ఆన్సర్ సోహం అని వచ్చింది.
1: టు దట్ యు గెట్ దిస్ ఆన్సర్ సోహం.
0: మన జీవితం
1: టు ఎర్న్ డివినిటీ.
0: సోహం సోహం సోహం ఇదియే మనం సాధించవలసినటువంటిది.
1: వాట్ యు హావ్ టు అచీవ్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్ సోహం.

0: అప్పుడే దీనికి ఆన్సర్ సోహం అని వచ్చింది.
1: దట్ యు గెట్ దిస్ ఆన్సర్ సోహం.
0: మన జీవితం లోపల ప్రతి కర్మకుడును ఒక ఆన్సర్ మనం ఎత్తుకోవాలి.
1: సో ఫర్ ఎవ్రీ యాక్టివిటీ వీ షుడ్ ఫైండ్ ఎ సూటబుల్ అప్రోప్రియేట్ ఆన్సర్.
0: ఈ యొక్క శాశ్వతమైనటువంటి సత్యాన్ని మనం గుర్తించినప్పుడే మన సాధన ఫలించుతుంది.
1: వెన్ వన్స్ వీ నో దిస్ ఎటర్నల్ ట్రూత్ అవర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ విల్ బి ఫ్రక్టిఫైడ్.
0: ఈనాడు
1: టుడే
0: నీటి బుడగ వంటి దీనిపైన నిర్మించుకుంటున్నాం మన జీవిత సౌధం.
1: టుడే వీఆర్ బిల్డింగ్ అవర్ మ్యాన్షన్స్ ఆఫ్ లైఫ్ ఆన్ వాటర్ బబుల్స్.
0: ఏ క్షణంలో మునిగిపోతుందో, ఏ క్షణంలో ఇది తరిగిపోతుందో,
1: అట్ వాట్ మూమెంట్ ఇట్ వుడ్ కొలాప్స్ వీ డు నాట్ నో.
0: కనుక మానవత్వము సత్యనిత్యమైన యొక్క దీనిపైన మనం ఆధారపడాలి, కానీ నీటి పుడుగు వంటి అస్థిరమైనటువంటి దానిపైన మనము ఆధారపడకూడదు.
1: దేర్ఫోర్ హ్యూమన్ లైఫ్ షుడ్ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ బేస్ బట్ నాట్ దాట్ విచ్ ఇస్ ఫ్లీటింగ్, దాట్ విచ్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: ఈనాటి మానవుని యొక్క జీవితం అంతా ఇక్కడ కేవలము క్షణభంగురంగా మారిపోతుండాలి.
1: ద హ్యూమన్ లైఫ్ టుడే ఇస్ జస్ట్ చేంజింగ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్.
0: దీనిని శంకర్ల వారు చెప్పారు.
1: దిస్ ఇస్ స్టేటెడ్ బై శంకర.
0: మాకురు ధన జన యవ్వన గర్వం.
1: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్
0: హరతి నిమిష కాల సర్వం.
1: బికాస్ ఆఫ్ యూత్ అండ్ వెల్త్ బికాస్ ద హోల్ టైమ్ వుడ్
0: క్షణంలో చారిపోతుండాలి.
1: It drops out in a moment.
0: క్షణంలో కదిలిపోతుండాలి.
1: And it passes off in a moment.
0: ఏది మనకు శాశ్వతంగా నిలచడం లేదు.
1: Nothing remains with us permanently.
0: ఇలాంటి శాశ్వతంగా లేనటువంటి దానిపై ఆధారం ఎందుకు చేసుకోవటం మనం?
1: In fact, why should we rely on these fleeting things?
0: శాశ్వతమైనటువంటిది మన ఆత్మనే.
1: So that which is permanent is our self, Atma.
0: ఈ ఆత్మనే బ్రహ్మ అన్నారు.
1: This self or the spirit Atma is Brahma.
0: బ్రహ్మ అనగా కేవలము ఒక విధమైనటువంటి యొక్క దివ్యత్వానికి చేరిక అయినటువంటిది.
1: బ్రహ్మ సింబలైజెస్ డివినిటీ.
0: ఈ బ్రహ్మతత్వమే కొంతవరకును బృహత్ అన్నారు.
1: దిస్ నేచర్ ఆఫ్ డివినిటీ ఈజ్ కాల్డ్ బృహత్.
0: ఈ బృహత్ నుంచి వచ్చినటువంటి యొక్క ఆత్మతత్వమే నిజమైనటువంటి అహం.
1: అండ్ ఆత్మ ఈజ్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ దిస్ బృహత్ which is called aham subsequently.
0: Aham anetvantidi kevalamu shastramainatvantidi satyamainatvantidi.
1: This aham is truth and it is permanent.
0: Atti satyanityamainatvanti oka aham tattvanni gurtinchadaniki prayatninchali.
1: We have to make effort to know this principle and the nature of aham which is truth and eternal.
0: Atma aham ee oka tattvamlo brahma moodinti oka ekatvanni mottamota gurtinchali.
1: We have to know the underlying unity in these three, Atma, Aham and Brahma.
0: ఈ మూడు కూడాను వేరు వేరు పదములే కానీ మూడింటి యొక్క అంతరార్థం ఒక్కటే.
1: These three are synonyms, but they convey the same meaning.
0: కనుకనే బ్రహ్మతత్వం అనేటువంటిది శుద్ధ సత్వం అనేటువంటిది.
1: This Brahman is pure and unsullied.
0: అది నిరంతరము మన వెంట జంట ఇంట ఉండున్నటువంటిది.
1: అండ్ దిస్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్ ఇన్ అస్ అండ్ అరౌండ్.
0: నీవు జాగ్రత్త అవస్థ ఎందుండు, లేక స్వప్నావస్థ ఎందుండు, లేక మరొక అవస్థ ఎందుండు, ఎప్పుడు ఉండినప్పటికీ నీకు అది వెంట ఉంటుండేటువంటి అది ఒక్కటే.
1: యూ మే బి ఇన్ ది వేకింగ్ స్టేట్ ఆర్ ద డ్రీమింగ్ స్టేట్ ఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎ డీప్ స్లీప్, బట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మన్ విల్ బి విత్ యూ.
0: కనుక నిరంతరము మన వెంట ఉండినటువంటిది ఆ బ్రహ్మతత్వం ఒక్కటే.
1: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మన్ విచ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ.
0: ఆ బ్రహ్మనే మానవత్వంతో కూడినటువంటి దివ్యత్వము.
1: అండ్ దట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ ఈజ్ ద డివినిటీ ప్రెసెంట్ ఇన్ హ్యుమానిటీ.
0: ఆ దివ్యత్వం అనేటువంటిది నీ యందే ఉంటున్నది.
1: ద డివినిటీ ఈజ్ విత్ ఇన్ యూ.
0: నీవే ఆ బ్రహ్మతత్వము.
1: యు ఆర్ బ్రహ్మ.
0: నీకంటే మించినటువంటిది కాదు ఇక్కడ.
1: ఇట్స్ నాట్ బియాండ్ యూ.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దైవాన్ని వెతకడానికి ప్రయత్నం చేసినప్పుడు దైవం ఎక్కడో లేడు.
1: సో వెన్ మ్యాన్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ హీ షుడ్ నో దట్ గాడ్ ఈజ్
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: అలాంటి దైవత్వాన్ని నీవెందుకు ఇంత యోచన చేయటం?
1: వై షుడ్ యూ సర్చ్ ఫర్ హిమ్ వెన్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: కానీ ఈనాటి మానవుడు భౌతికమైన వాంఛల చేత, లౌకికమైన ఇష్టముల చేత, కృత్రిమమైనటువంటి యొక్క వాంఛల చేత జీవితాన్నంతా కూడా వ్యర్థం చేస్తున్నాడు.
1: బట్ మ్యాన్ ఈజ్ వేస్టింగ్ ఈ టైమ్ బికాస్ ఆఫ్

0: desires, likes and dislikes, and thus leading an artificial life.
1: ఏ మానవుడు ఎన్ని కోరికలు కోరుతున్నాడో అవన్నీ కూడా తుచ్చమైనటువంటివి.
0: In fact, all the desires that we have are mean.
1: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, రాజకీయ అన్ని రంగముల యందు కూడాను ఉన్నటువంటిది ఒక్కటే.
0: In fact, it is one and the same in all the fields, physical, the secular and the worldly.
1: కానీ ఈనాటి మానవుని యొక్క జీవితం అంతా కూడాను స్వార్థము స్వప్రయోజనం చేత కూడి ఉంటున్నది.
0: But today man is leading his life full of selfishness and self-interest.
1: స్వార్థమే లేకపోతే స్వప్రయోజనమే జరగదు.
0: When once there is no selfishness, well, there cannot
1: be
0: self-interest. ఈ
1: స్వప్రయోజనం రెండు చేరే మానవత్వాన్ని మంట గడుపుతుంది.
0: The human life is totally ruined because of selfishness and self-interest.
1: ఈ స్వార్థమే లేకపోతే నేను ఎట్లా జీవించాలి అని ప్రశ్నిస్తారు.
0: One would put this question, without being selfish, how can I live?
1: ఈ స్వార్థం అనేటువంటి దాంతో నీవు పెట్టుకోవటం చేతనే నీ జీవితం మసిగట్టిపోతుంది.
0: Because you are selfish, you are ruining your life.
1: ఇది సరైనటువంటి మార్గం కాదు.
0: This is not proper on your part.
1: ఏదో లోకానికి మేము మేలు చేస్తున్నాము, లోకానికి సేవ చేస్తున్నాము అని భావిస్తున్నారు, భ్రమిస్తున్నారు.
0: We are deluded by the feeling that we are helping the community, we are helping the society.
1: ఇది హెల్ప్ అనేటువంటిది కాదు సొసైటీకి.
0: It is not a help.
1: Hurt, hurt, hurt.
0: It is not a help, but it is a hurt.
1: మీరు అపకారం చేస్తున్నారు.
0: You are harming, you are hurting.
1: సొసైటీ అనేటువంటి పేరు చేత నీ పవిత్రమైనటువంటి భావములంతా కూడాను మసిగలుపుతున్నారు.
0: In the name of society and the help that you have been thinking, deluding, in fact you are harming them.
1: ఎవరు సొసైటీ?
0: What is this society?
1: అందుకోసమే నిన్న చెప్పాను, ఇండివిజువల్ మొట్టమొదటి కావాలి.
0: భగవాన్ సెడ్ ది అదర్ డే, ఇండివిజువల్ ఈజ్ ఫస్ట్,
1: అసోసియేషన్ రెండోది కావాలి,
0: అసోసియేషన్ నెక్స్ట్,
1: స్పిరిచువాలిటీ మూడోది కావాలి,
0: అండ్ ది స్పిరిచువాలిటీ ఇన్ ది లాస్ట్ థర్డ్.
1: అనగా నేను చెప్పాను స్పిరిచువాలిటీ ముందు,
0: భగవాన్ సెడ్ స్పిరిచువాలిటీ ఇన్ ది బిగినింగ్,
1: అసోసియేషన్ రెండవది,
0: అసోసియేషన్ నెక్స్ట్,
1: ఇండివిజువల్ ఇంత మూడవది,
0: అండ్ ది ఇండివిజువల్ ఇన్ ది లాస్ట్.
1: ఆ ఇండివిజువల్ దే ఐ.
0: This individual is
1: association
0: I.
1: De, yeah.
0: Association A.
1: Spirituality, yes.
0: The spirituality, yes.
1: Sai.
0: The harmony of these three principles is Sai, S-A-I.
1: కనుక మానవుడు మొట్టమొదట ఈ యొక్క దివ్యత్వాన్ని మొట్టమొదట పెట్టుకోవాలి.
0: Therefore, man should keep in view divinity.
1: ఈ డివినిటీని మొదలు పెట్టుకున్నప్పుడే అసోసియేషన్ మనకు చేరిపోతుంది.
0: విత్ దిస్ డివినిటీ యూ కెన్ జాయిన్ ది అసోసియేషన్.
1: ఈ అసోసియేషన్ చేరినప్పుడే నిజమే నేనెవరు అని వాడు విచారం చేస్తూ వస్తాడు.
0: ఇన్ అసోసియేషన్ దెన్ యూ విల్ స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ యువర్ ట్రూ సెల్ఫ్.
1: కనుక అప్పుడే నేనెవరు అనేటువంటి దానికి గుర్తించాలి.
0: దెన్ యూ విల్ నో హూ యూ ఆర్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: నీవెవరో గుర్తించుకున్నప్పుడే,
0: then once you know your true nature,
1: ee samajam ante emiti ani artham avutundi.
0: You can understand what this society is.
1: Ee samajam ante artham cheskunnappude,
0: when you understand society, ee
1: samajamlo unnatundi samasti swaroopudaina daivathvanni gurtinchukovadaniki veel avutundi.
0: Then you can understand the cosmic principle of divinity.
1: Kanukani taanu modalamunchi kudanu chinna pillalaku vidyani garipinchi ప్రైమరీ స్కూల్ లోపల వాళ్ళకు తగినటువంటి ఉత్తీర్ణులు గావించి వాటి ఉత్తమమైనటువంటి భావాలు పెంచాలని.
0: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ హీ వాంటెడ్ టు స్టార్ట్ ప్రైమరీ స్కూల్స్ సో దట్ దీస్ చిల్డ్రన్ విల్ హ్యావ్ నోబుల్ ఐడియాస్.
1: కనుకనే ఈనాటి మనము ప్రైమరీ స్కూల్లో ప్రారంభించాలి.
0: వీ బిగిన్ విత్ ది ప్రైమరీ స్కూల్స్ టుడే.
1: ఏమిటి ఈ ప్రైమరీ స్కూల్?
0: వాట్ ఈస్ దిస్ ప్రైమరీ స్కూల్?
1: ఇండివిజువల్ గా పాల
0: ప్రైమరీ స్కూల్.
1: ఇండివిజువాలిటీ మనం పెంచుకోవాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ దిస్ ఇండివిజువాలిటీ.
1: మనం ఎప్పుడు ఇండివిజువాలిటీ మనం డెవలప్ చేసుకుంటామో అప్పుడే సొసైటీ అనేది పెద్దగా అవుతుంది.
0: విత్ దిస్ ఇండివిజువాలిటీ వీ కెన్ జాయిన్ దిస్ అసోసియేషన్ సొసైటీ.
1: మొట్టమొదటి నీ తత్వాన్ని నీవు పెంచుకో.
0: ఫస్ట్ నో యువర్ నేచర్.
1: నీవెవరో నీవు తెలుసుకో.
0: నో థై సెల్ఫ్.
1: అప్పుడే ఇదంతా ఏమిటి అని అర్థమవుతుంది.
0: దెన్ యూ విల్ నో ద రెస్ట్.
1: కనుక మొట్టమొదట మనము నీ తత్వాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో దీస్ ప్రిన్సిపల్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కానీ ఆధ్యాత్మికము అంత సులభంగా మీకు అర్థం కావటం లేదు.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది స్పిరిచువాలిటీ ఈజీలీ.
1: కానీ ప్రాకృతమైనటువంటి కొన్ని భౌతికమైనటువంటి యొక్క ప్రయత్నములు మనం చేసి అందులోనే శాశ్వతమైనటువంటి యొక్క సత్యనిత్యమైనటువంటి యొక్క దీనిని మనం పట్టాలి.
0: బట్ వీ హ్యావ్ టు అడాప్ట్ certain worldly paths and pursuits and make every attempt to find out that eternal truth.
1: మొట్టమొదట మనము దేహానికి ఆహారం కావాలి.
0: టు స్టార్ట్ విత్ ద బాడీ రిక్వైర్స్ ఫుడ్.
1: ఇదే ఫుడ్.
0: దిస్ ఇస్ ది ఫుడ్.
1: ఫుడ్ ఫర్ హెడ్.
0: ఫుడ్ ఫర్ హెడ్.
1: హెడ్ ఫర్ గాడ్.
0: హెడ్ ఫర్ గాడ్.
1: ఈ ఫుడ్ అనేటువంటిది మొట్టమొదటి సరైనటువంటి ఫుడ్ గా తయారు చేసుకోవాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఫుడ్.
1: దైవత్వాన్ని పొందదలిచినటువంటి వారికి మాలిన్యమైనటువంటి ఆహారములు ఏమాత్రము ముట్టకూడదు.
0: ది వన్ హూ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ ద విజన్ ఆఫ్ ద డివైన్ షుడ్ కీప్ హింసెల్ఫ్ అవే ఫ్రమ్ ది పొల్యూటెడ్
1: పవిత్రమైనటువంటివి,
0: దాట్ విచ్ ఇస్ సెక్రెట్,
1: నిర్మలమైనటువంటివి,
0: విచ్ ఆర్ ప్యూర్,
1: నిశ్చలమైనటువంటివి,
0: దాట్ విచ్ ఇస్ గుడ్,
1: పవిత్రంగా తిరిగేటువంటివి, అలాంటి దాన్ని మనం సాధించాలి.
0: సచ్ షుడ్ బి యాక్సెప్టెడ్
1: అనే సాత్విక ఆహారం.
0: దట్ ఈస్ సాత్విక ఆహార ఆర్ పయస్ ఫుడ్.
1: కూరగాయలు,
0: వెజిటబుల్స్,
1: ఇంకా కొన్ని మనం సంపాదించుకునేటువంటివి ఆకుకూరలు,
0: అండ్ ఆల్సో గ్రీన్,
1: ఇలాంటివన్నీ మనం ఈ దేహానికి కొన్ని పెంచుకోవాలి.
0: అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద బాడీ.
1: దీనికి తగినటువంటివి ఈ గుడ్లు, మాంసము, ఇట్లాంటి మలినమైనటువంటి ఏమాత్రము చేర్చకూడదు.
0: వీ షుడ్ నాట్ టేక్ ఎగ్స్, మీట్ అండ్ సో ఆన్.
1: ఈ మలినమైనటువంటి చేయటం వల్ల మన జీవితం అంతా కూడా మాలిన్యంగా మారిపోతుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ ఆల్ అవర్ లైఫ్ టర్న్స్ పొల్యూటెడ్
1: కనుక మొట్టమొదటి మలినమైన ఆహారాన్ని దూరం పెట్టండి.
0: సో వీ హ్యావ్ టు ఇమీడియట్లీ గివ్ అప్ దిస్ పొల్యూటెడ్ ఫుడ్.
1: తదుపరి మత్తు పదార్థాన్ని దూరం నెట్టండి.
0: వీ షుడ్ నాట్ గివ్ అవర్ సెల్ఫ్ టు ఇంటాక్సికెంట్స్.
1: ఆ మత్తు పదార్థం చేరటం చేతనే మానవుని యందు ఉన్నటువంటి ఇంద్రియములన్నీ కూడా స్తంభించిపోతున్నాయి.
0: బికాస్ ఆఫ్ దిస్ ఆల్కహాల్ ద సెన్సెస్ టర్న్ వీక్.
1: కనుక సాధనకు ఈ ఆల్కహాల్ మంచిది కాదు.
0: సో ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆల్కహాల్ విల్ సర్టన్లీ ఎన్ అబ్స్టకల్.
1: వాడు సహజమైనటువంటి యొక్క తన్మయత్వంతో తాను స్వాధీనమైపోవాలి, కానీ ఈ విధమైన కృత్రిమైనటువంటి యొక్క ఆహారాలతో తన్మయత్వం కాకూడదు.
0: ఈ షుడ్ రీచ్ ద స్టేట్ ఆఫ్ ఫర్గెట్ఫుల్నెస్ ఇన్ ఎ న్యాచురల్ వే, నాట్ బై కన్స్యూమింగ్ ఆల్కహాల్.
1: మత్తు అనేటువంటిది కేవలం ఆర్టిఫిషియల్ గా వస్తుంది.
0: ది సో కాల్డ్ ఇంటాక్సికేషన్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: ఉన్మత్తము అనేటువంటిది సహజంగా వస్తుంది.
0: ద స్టేట్ ఆఫ్ ఉన్మత్త ఫర్గెట్ఫుల్నెస్ ఇస్ న్యాచురల్.
1: అనగా దైవత్వాన్ని చెందేటువంటిది అంతా కూడా సహజంగా మనకు వస్తుంది.
0: దాట్ విచ్ ఇస్ డివైన్ కమ్స్ టు యూ ఇన్ ఎ న్యాచురల్ వే.
1: దీనిని నాథుడు చెప్పాడు, ఎల్లప్తెప్పుమాన్ ఇచ్చారామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి అన్నారు.
0: ది సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై నారద.
1: కనుక మనం సహజమైనటువంటి మత్తులో మనం మునగాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్ ఇన్ ఎ న్యాచురల్ వే.
1: ఈ కల్పితమైనటువంటి మత్తుకు ఏమాత్రం మనం అవకాశం ఇవ్వకూడదు.
0: వీ షుడ్ నాట్ ఫాలో దిస్ ఆర్టిఫిషియల్ పాత్.
1: ఈ యొక్క మత్తు, మాంసము ఇట్లాంటివంతా చేయటం చేతనే మానవత్వం పూర్తి రాక్షసత్వంగా మారిపోతుండాలి.
0: ఎ హ్యూమన్ హ్యాస్ బికమ్ ఎ డెమన్ బికాస్ ఆఫ్ దీస్ ఇంటాక్సికెంట్స్ అండ్ మీట్ ఈటింగ్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్.
1: తదుపరి మత్తు పదార్థాల లోపల కొంత చిల్లరవి కూడా చేరి ఉంటుంటాయి.
0: దేర్ ఇన్ అడిషన్ టు దీస్ ఇంటాక్సికెంట్స్ దేర్ అదర్ థింగ్స్ ఆల్సో.
1: ఈ ఆహారం ఎందు కూడా మత్తు పదార్థాలు చేరి ఉంటాయి.
0: దేర్ ఆర్ సర్టన్ ఇంటాక్సికెంట్స్ యాడెడ్ టు అవర్ ఫుడ్.
1: కనుక ఈ మత్తు పదార్థం ఏదైనా కూడా చేర్చకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ వన్ ఆఫ్ దీస్.
1: కొన్ని మందుల లోపల కూడా మత్తు పదార్థాలు వస్తుంటాయి.
0: ఇన్ఫాక్ట్ దే హావ్ బీన్ మిక్స్డ్ ఇన్ మెడిసిన్స్ ఆల్సో.
1: కానీ మెడిసిన్ అయినప్పటికీ దాన్ని మనం ఏమాత్రం వాడకూడదు.
0: సచ్ మెడిసిన్స్ షుడ్ నాట్ బి యూస్డ్.
1: మనం కష్టపడినా పంచినే కానీ ఆ మత్తు పదార్థాన్ని ఏమాత్రం ఉపయోగించుకోకూడదు.
0: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ వర్ టు సఫర్, బట్ వీ షుడ్ నాట్ యాక్సెప్ట్ దోస్ ఇంటాక్సికేట్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్
1: లవ్, ఎందరో ఎంతో సాధన చేస్తున్నారు.
0: All of you have been following spiritual practices.
1: చాలా మంది పాలు, పెరుగు కూడా సాత్వికమే కదా అని దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
0: And in fact many consider the milk and curd as pious and accept
1: receiving. అది కూడా సాత్వికం కానే కాదు.
0: That is also certainly not pious.
1: అందులో కూడా కొంత మత్తు పదార్థం అంతా ఉంటుంటాయి.
0: There also we find certain this intoxicating nature.
1: ఎంతైనా కూడా ఒక పరిమితంతో మనం తీసుకోవాలి.
0: And we have to take it in a limited quantity.
1: పెరుగు ఇదా అని ఇష్టమొచ్చినట్టుగా భుజించకూడదు.
0: బికాస్ ఇట్స్ కర్డ్ యూ కెనాట్ టేక్ ఇట్ అన్లిమిటెడ్ వే.
1: కనుక మితంగా ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ లిమిట్స్.
1: మనం భుజించేటువంటి ఆహారం అంతా కూడా ఒక ప్రమాణపూర్వకంగా మనం భుజించాలి.
0: ఆల్ ద ఫుడ్ దట్ వీ టేక్ షుడ్ బి అండర్ సర్టన్ లిమిటేషన్స్.
1: మనం ఆకలి అవుతున్నప్పుడు ఆకలి పూర్తి భుజించడానికి ప్రయత్నం చేయకూడదు.
0: వెన్ యూఆర్ హంగ్రీ యూ షుడ్ నాట్ ఈట్ ఇన్ ఫుల్.
1: ఇంకా కొంత భుజించవచ్చును అనేటువంటి అనుమానం ఉన్నట్టే మనం మానుకోవాలి.
0: We should get up at a stage that when it's possible to eat some more.
1: ఫుల్గా మనం భుజించేటప్పటికే తమో గుణం ప్రారంభమవుతుంది.
0: ఇఫ్ యు ఈట్ నెక్ డీప్ వి డెవలప్ దిస్ బీస్టియల్ టెంపర్మెంట్.
1: కనుక మనం తమో గుణానికి కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: సో వీ షుడ్ నాట్ రిసార్ట్ టు దిస్ యానిమాలిటీ.
1: మీరందరూ కూడా ఎంతో సాధనలు చేస్తున్నారు.
0: యు ఆర్ అడాప్టింగ్ సో మెనీ స్పిరిచువల్ మెథడ్స్.
1: కానీ ఈ సాధన లోపల తెలిసి తెలియకుండా కొన్ని కొన్ని పొరపాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి.
0: ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ దేర్ ఆర్ సర్టన్లీ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ వీ కమిట్ సర్టన్ మిస్టేక్స్.
1: ధ్యానము ధ్యానము ధ్యానం అని ధ్యానంలో కూర్చుంటున్నారు.
0: ఇన్ ది నేమ్ ఆఫ్ మెడిటేషన్ వీ సిట్.
1: కానీ ఈ మెడిటేషన్ అంటే ఏమిటది?
0: బట్ వాట్ ఈస్ మెడిటేషన్?
1: ఏమిటి ఈ మెడిటేషన్ యొక్క అర్థము?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ మెడిటేషన్?
1: ఏమి చేయటం మెడిటేషన్ అనుకుంటున్నారు?
0: వాట్ ఈస్ ది యాక్చువల్ ప్రాసెస్ టెక్నిక్?
1: కాన్సన్ట్రేషన్ అనుకుంటున్నారు మీరు.
0: వీ థింక్ ఇట్ ఈస్ కాన్సన్ట్రేషన్.
1: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మెడిటేషన్ కాదు.
0: కాన్సన్ట్రేషన్ ఈజ్ నాట్ మెడిటేషన్.
1: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది డైలీ లైఫ్ లోపల మనం జరుగుతూనే ఉంటుంది.
0: కాన్సన్ట్రేషన్ ఈజ్ నోటీస్ ఇన్ అవర్ డైలీ లైఫ్ రొటీన్.
1: ఇది కేవలం సాధన కింద చేరదు.
0: ఇట్ కెనాట్ బి ది స్పిరిచువల్ పార్ట్.
1: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది డైలీ లైఫ్ లో పార్ట్ ఆఫ్
0: దిస్ కాన్సన్ట్రేషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్.
1: కనుకనే మనము ఈ యొక్క సాధనలు అనేటువంటిది ఎంత చాలా జాగ్రత్తగా ఉపయోగపెట్టుకోవాలి.
0: వీ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్పిరిచువల్ పార్ట్.
1: మనం సాధన చేస్తున్నప్పుడు కదలకుండా కూర్చుంటాం.
0: వైల్ వీ టేక్ ఏ పాత్ వీ సిట్ స్టడీ.
1: కానీ అందరూ ఇది చాలా గొప్పది అని భావిస్తుంటారు.
0: బట్ మెనీ కన్సిడర్ ఇట్ గ్రేట్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
1: మనం కదలాలి.
0: వీ హ్యావ్ టు మూవ్.
1: మనసు కూడా చలించాలి.
0: ద మైండ్ ఆల్సో నేచురల్ మూవ్.
1: ఆ చలించేటువంటి మనసు నుంచి చలించినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందాలి.
0: అవుట్ ఆఫ్ దిస్ మైండ్ విచ్ వేవర్స్ నేచురలీ వీ షుడ్ రీచ్ ఎ స్టేట్ దట్ విచ్ ఇస్ స్టడీ.
1: కనుకనే చలించే దాని నుంచినే మనము చలించినటువంటి స్థిరత్వాన్ని పొందాలి.
0: సో స్టడీనెస్ ఈజ్ అచీవ్డ్ అవుట్ ఆఫ్ దిస్ వేవరింగ్ నేచర్.
1: అది ఏ నిజమైన ధ్యానం?
0: దట్ ఈస్ ట్రూ మెడిటేషన్.
1: ధ్యానం అంటే కన్నులు మూసుకొని కదలకుండా కూర్చోవటం కాదు.
0: మెడిటేషన్ డస్ నాట్ మీన్ సిట్టింగ్ అండ్ విత్ క్లోజ్డ్ ఐ.
1: నిత్య జీవితంలో ఒక విధమైనటువంటి పొరపాటుతో వచ్చినటువంటి అలవాటుగా ఉంటున్నాయి.
0: దీస్ ఆర్ అవర్ రెగ్యులర్ హ్యాబిట్స్ బికాస్ ఆఫ్ అవర్ డైలీ రొటీన్.
1: ఇవి కెమక్కెమైనా కూడా చేస్తూ చేస్తూ పోతే కొంతకాలం మనకు అంత వ్యర్థమైపోతుంది.
0: యాజ్ వీ రిపీట్ ది సేమ్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ వెయిన్.
1: అమిత చంచలత్వం ప్రారంభమవుతుంది.
0: అండ్ దెన్ ఇట్ స్టార్ట్స్ వేవరింగ్ మచ్ మోర్.
1: కొంతకాలం మాత్రం స్థిరంగా ఉంటుంది.
0: ఇట్ అపియర్స్ టు బి స్టడీ ఫర్ సమ్ టైమ్.
1: ఇది కాదు నిజమైనటువంటి ధ్యానము.
0: ఇట్ ఈస్ నాట్ ట్రూ మెడిటేషన్.
1: చలించేటువంటి భావాన్ని మనం పెంచుకోవాలి.
0: అండ్ వీ హ్యావ్ దీస్ ఐడియాస్ దట్ వేవర్.
1: చలించేటువంటి భావంలో మనం లీనము కావాలి.
0: అండ్ వీ షుడ్ get ourselves submerged in those thoughts.
1: Anityamainatvanti padarthamulu kaadu memu.
0: And we are not
1: nitya satyamainatvanti oka padarthamulu.
0: I am eternal
1: ani ee chalincheetvanti danto chalinchinatvanti oka aatma tattvanni manam gurtinchalani prayatninchali.
0: And therefore this atmic principle which is steady and changeless could be seen surrounded by that which is fleeting, that which is changing.
1: Ee naadu aneka mandi aneka rakamainatvanti sadhanalu chestunnaru.
0: Many people follow spiritual paths.
1: కానీ ఇవన్నీ కొద్ది కాలం మాత్రమే పని జరుగుతున్నాయి.
0: They work for some time only.
1: తదుపరి దేనికి మనం గిట్టనటువంటి వారం అయిపోతాం.
0: Later, we'll be lost without any result.
1: కనుక ఇలాంటి దీన్ని మనం అనిత్యము అశాశ్వతమైనటువంటి దాన్ని మనం పట్టకూడదు.
0: Therefore, we should never follow such paths which are temporary.
1: దైవం ఎక్కడో బయట ఉన్నదని నా హృదయంలో నిలుపుకోవటానికి ప్రయత్నం చేయకూడదు.
0: We should never think that God is outside and start installing him
1: in our heart. ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటి స్థిరం చేసుకోవాలి.
0: We should know the fundamental truth that God is in you.
1: తన యందు ఉన్నటువంటి తత్వాన్ని తానే చూడాలి.
0: In fact, one has to visualize the God within.
1: తానే చూడటం కాకుండా ఇతరులకు కూడా చూపించాలి.
0: Not only he visualizes God within, he will help others to see.
1: ఈనాడు మనం చేసేటువంటి సాధనలన్నీ కూడా కేవలము
0: all our spiritual practices today
1: drama kattulu vale ganipistuntunnayi.
0: They are like just like drama enactment.
1: Idi drama ku maatrame paniki ostayi gaani ee kattulu
0: they are just for dramatic
1: sampadaniki paniki raavu.
0: It is for dramatic purposes, not for permanent value.
1: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక తత్వం మనం ఈ భ్రాంతిని ఒక విధమైన చంపడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: Therefore, we should make every attempt to kill this illusion.
1: మనలో ఉన్నటువంటి ఒక భ్రాంతిని ఈ విషయాన్ని క్రమక్రమేణా దూరం గావించుకోవాలి.
0: వీ హ్యావ్ టు డిస్టెన్స్ అవర్ సెల్స్ ఫ్రమ్ సచ్ డిల్యూజన్.
1: దీనికి అనేక రకమైన మార్గములున్నాయి.
0: దేర్ ఆర్ మెనీ డివైసెస్.
1: ధ్యానం అనగా
0: మెడిటేషన్ మెన్
1: సంకల్ప ధ్యానము, స్థిర ధ్యానము, చిత్త ధ్యానము, కండక్టెడ్ ధ్యానము, కండిషన్ ధ్యానము, ఈ విధమైనటువంటి ధ్యానములు అనేకంగా ఉన్నాయి.
0: There are many types of meditations, that which centers around the thought, that which is conditional, that which is emotional, and so on.
1: కానీ ఈనాడు ఎమోషనల్ గా పోతుంటారు,
0: ఎమోషనల్
1: గా వస్తున్నారు.
0: We are proceeding along the emotional lines.
1: కనుక దీనికి సంబంధమైనటువంటి కాకుండా ఉండాలి.
0: We should be away from such emotional line.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీకు తెలుసో తెలియకనో, తెలిసినటువంటి దాన్ని స్థిరమైనటువంటిగా భావించుకొని మీరు సాధన జరుగుతున్నారు.
0: Knowingly or unknowingly, we have been following that which is known as true.
1: కనుక మీకు సత్యమైనటువంటి ధ్యానం కావాలంటుంటే నన్ను అడగండి, నేను చెప్తాను.
0: If you want to know the right meditation, pray to Bhagavan, ask him.
1: ఏది మనకు అక్కర్లేదు.
0: We don't need anything.
1: ఏ సాధనలు అక్కర్లేదు.
0: No spiritual practice essential.
1: చెప్పినటువంటి రీతిగా మీరు నడుచుకోండి.
0: Just conduct as per the command.
1: క్షణం లోపలే మీకు కనిపిస్తుంది.
0: In a moment you can experience.
1: ఇది సాక్షాత్కరించేటువంటిదే కానీ సాధనతో లభ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇట్ ఇస్ దాట్ విచ్ ఇస్ కన్ఫర్డ్, నాట్ అచీవ్డ్.
1: కనుక ప్రతి మనిషి కూడాను సాధనలు చేస్తున్నారు.
0: ఎవ్రీవన్ ఫాలోస్ ఎ స్పిరిచువల్ మెథడ్.
1: ఈ సాధన లోపల సరైన సాధన కాదు ఇది.
0: ది స్పిరిచువల్ పాత్స్ ఆర్ నాట్ ప్రాపర్.
1: కొన్ని ఆకారములను ప్రధానంగా తీసుకుని
0: వీ గో బై ఎ ఫార్మ్.
1: ఈ ఆకారం నుంచి తన యొక్క ఆకారంను పెంచుకుంటున్నాడు.
0: అండ్ దెన్ హీ టేక్స్ ఇట్ అప్ ద సేమ్ ఫార్మ్ ఇన్ హిస్ ఓన్ పర్సనల్ ఫార్మ్.
1: కాదు కాదు, తన ఆకారాన్ని మార్చాలి.
0: హీ షుడ్ ఫర్గెట్ హిస్ ఫార్మ్.
1: దివ్యత్వాన్ని పెంచుకోవాలి.
0: అండ్ హీ షుడ్ థింక్ ఆఫ్ ది డివినిటీ.
1: కనుకనే తన ఆకారాన్ని పెట్టుకుని ఎన్ని సాధనలు చేస్తే ఏం ప్రయోజనము?
0: వైల్ రిమైనింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎ ఫార్మ్ ఫుల్ స్టేట్, హౌ కెన్ యూ అటైన్ దట్ ఫార్మ్ లెస్?
1: నేను ఏం చేస్తాను? ధ్యానం చేస్తున్నాను.
0: I say I am meditating.
1: నీవు ధ్యానం చేసేటువంటిది నీకు ఎట్ట తెలుస్తుంటుంది?
0: How do you know that you are meditating?
1: నీవు తెలిసేటువంటి ధ్యానం అది ధ్యానం అవుతుందా?
0: If you are aware of this meditation, can you call it meditation?
1: కాదు.
0: No.
1: కనుక నీవు మర్చినటువంటిదే ధ్యానము.
0: You should forget yourself.
1: నిన్ను నీవు మర్చినటువంటిదే ధ్యానము.
0: That which makes you forget yourself.
1: నీ తత్వాన్ని నీవు మర్చినటువంటిదే ధ్యానము.
0: When you transcend yourself, that meditation.
1: నీ పవిత్రతను నీవు పెంచుకున్నటువంటిదే ధ్యానము.
0: That which increases your sanctity is meditation.
1: నీ యొక్క నిత్యత్వాన్ని నిలుపుకున్నటువంటిదే ధ్యానము.
0: That which fills you with eternity is meditation.
1: కనుకనే ఈ నిత్యత్వాన్ని నిలుపుకోకుండా అనిత్యమైనటువంటి దానిపైన ఆశలు పెట్టుకోవటం ఇది చాలా మోసంగా ఉంటుంటుంది.
0: Without the receiving this principle of eternity into us, we are just passing by that which is momentary.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమను పవిత్రంగా పెంచుకోండి.
0: లెట్ అస్ డెవలప్ దిస్ సీక్రెట్ లవ్.
1: ఏదో అనేక మంది గురువులని పెద్దలని సాధన చేసేటువంటి వారని అనుసరిస్తూ ఉంటుంటారు.
0: మెనీ ఫాలో గురుస్ అండ్ అదర్ టీచర్స్.
1: ఇది కాదు నిజమైనటువంటి గురుత్వం.
0: దాట్ ఈస్ నాట్ ట్రూ.
1: నీ హృదయంలో ఉన్నటువంటి ఒకే భావాన్ని నీవు మార్పు చెందకుండా కట్టుకోవాలి.
0: హ్యావ్ వన్ ఫీలింగ్ విచ్ షుడ్ బి చేంజ్లెస్.
1: ఏ మార్పులు కూడా మనకు సంభవించకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ చేంజ్ వాట్స్ ఎవర్.
1: ఒక్క దీనిపై నీవు మనసు నింపితే అదే శాశ్వతంగా నిలిచిపోవాలి.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ వన్, దట్ షుడ్ రిమైన్ పర్మనెంట్.
1: దీనిని ఒకనొక సమయం లోపల బుద్ధుడు ప్రవేశపెట్టాడు.
0: ది సేమ్ థింగ్ వాజ్ స్టేటెడ్ బై బుద్ధ ఎట్ వన్ టైమ్.
1: ఒకనాడు,
0: వన్ డే,
1: తనను తాను మర్చిపోయాడు.
0: హెస్ ఫర్గాటన్ హిమ్సెల్ఫ్.
1: తనను తాను మర్చిపోయి ఏకత్వంలో లీనమయ్యాడు.
0: Having lost himself, he has become one with the unity.
1: ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు.
0: He was just moving about.
1: ఈ దృశ్యాన్ని చూచాడు ఆనందుడు.
0: And this was noticed by Ananda.
1: చూచి, ఏమిటి అన్న, ఎందుకోసం ఇట్లా తిరుగుతున్నావు అన్నాడు.
0: He said, oh brother, why are you moving about like this?
1: అప్పుడు జ్ఞప్తికి వచ్చింది.
0: And then he could remind himself.
1: ఈ భౌతికమైన, ఈ అనిత్యమైన, అశాశ్వతమైనటువంటి యొక్క మానసిక తత్వంను నేను ఫాలో చేయటం వల్ల నేను మానసికంగా రూపొందిపోయాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ మూవింగ్ రెస్ట్లెస్లీ బికాస్ మై మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ దిస్ ఫ్లీటింగ్ ఎఫిమరలీ మొమెంటరీ వరల్డ్లీ.
1: మనసులో నేను ఏమాత్రం తలంచకూడదు.
0: సో ఐ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ది మైండ్.
1: ఉన్నది ఒక్కటే మనసు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ మైండ్.
1: ఎన్ని జన్మలెత్తినా గానీ మనసు ఒక్కటే.
0: వి మే హావ్ ఎనీ నంబర్ ఆఫ్ లైవ్స్ బట్ మైండ్ ఈజ్ సేమ్.
1: మనసు ఎప్పటికీ మారేటువంటిది కాదు.
0: మైండ్ విల్ నెవర్ చేంజ్.
1: అట్టి మారినటువంటి మనస్తత్వాన్ని నేను మొట్టమొదట పొందాలి.
0: సో ఐ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ద మైండ్ విచ్ ఇస్ చేంజ్లెస్.
1: చూచాడు.
0: హీ జస్ట్ వాచ్డ్.
1: ఒక్కతోనే హృదయపూర్వకంగా తలుచుకున్నాడు.
0: హీ థాట్ ఆఫ్ ఇట్ హోల్ హార్టెడ్లీ.
1: ఈ హృదయం నుంచి కూడాను మైండ్ ఆవిర్భవించింది.
0: అండ్ దేర్ హీ కుడ్ నోటీస్ మైండ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: నిర్వాణం పొందాడు.
0: అండ్ దెన్ హీ అటైన్డ్ లిబరేషన్.
1: ఈ నిర్వాణం పొందడానికి మూల కారణం
0: The reason behind this nirvana
1: మనస్సు అనేటువంటి దాన్ని తలుచుకుంటూ వచ్చాడు.
0: బికాస్ హీ హస్ బీన్ థింకింగ్ ఆఫ్ దిస్ మైండ్.
1: మనస్సునే స్మరించకూడదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ షుడ్ నాట్ బి థాట్.
1: మనసే అన్ని విధములుగా కలతలు పెట్టించేది.
0: అండ్ ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎజిటేషన్.
1: మన ఏవో మనుష్యానాం కారణం బంధమో చేహో.
0: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
1: కనుక ఈ మనసును మాత్రం తలంచకూడదు.
0: సో వన్ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఇట్.
1: మనసును మరచి
0: One should forget the mind.
1: మనసును విడిచి
0: అండ్ వన్ షుడ్ గివ్ ఇట్ అప్.
1: మాధవత్వాన్ని హృదయంలో పెట్టుకుని
0: అండ్ హీ షుడ్ థింక్ ఆఫ్ డివినిటీ.
1: దివ్యత్వంలో లీనం కావాలి.
0: అండ్ హీ షుడ్ మర్జ్ ఇన్ డివినిటీ.
1: అది నిజమైనటువంటి నిర్వాణం.
0: అండ్ దట్ ఈస్ ట్రూ స్టేట్ ఆఫ్ లిబరేషన్.
1: ఆ నిర్వాణాన్ని చూచాడు ఆనందుడు.
0: ఆనంద నోటీస్ దిస్.
1: తాను కూడా ఆ విధంగా ప్రవర్తించాడు.
0: అండ్ హీ టూ కండక్టెడ్ హింసెల్ఫ్ లైక్ దట్.
1: కొన్ని క్షణముల లోపల ఆనందుడు కూడా నిర్వాణం పొందాడు.
0: అండ్ విదిన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్ నా ది ఆనంద కుడ్ ఆల్సో
1: దేహాలు ఏమిటి ఇవన్నీ?
0: వాట్ ఈస్ దిస్ బాడీ?
1: ఈ పాంచభౌతికమైన దేహాలు.
0: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
1: ఇది కేవలం కల్పితమైనటువంటివి.
0: అండ్ దట్ జస్ట్ ఆర్టిఫిషియల్.
1: నిత్య సత్యమైనటువంటివి కాదు.
0: దే ఆర్ నాట్ ఎటర్నల్ పర్మనెంట్.
1: ఇలాంటి దాన్ని మనం అనుసరించి మనం పొందేటువంటి సత్యం ఎట్లవుతుంది?
0: వై షుడ్ వి ఫాలో దిస్ బాడీ అండ్ హౌ కెన్ వీ నో ద అల్టిమేట్ ట్రూత్?
1: దేహ భ్రాంతిని మనం మోచాలే.
0: సో వీ షుడ్ కట్ షార్ట్.
1: దేహాభిమానం త్యజించాలి.
0: వీ హ్యావ్ టు సాక్రిఫైస్ దిస్ బాడీ అటాచ్మెంట్.
1: ఆత్మాభిమానంతో లీనం కావాలి.
0: అండ్ వీ షుడ్ బి అటాచ్డ్ టు ద స్పిరిట్.
1: అది నిజమైనటువంటి ధ్యానం.
0: That is true meditation.
1: అదియే నిజమైనటువంటి యొక్క త్యాగము.
0: That is true sacrifice.
1: అదియే నిజమైనటువంటి యొక్క యోగము.
0: That is true yoga.
1: అదియే నిజమైనటువంటి యొక్క భోగము.
0: And that is real pleasure, bhoga.
1: ఆ భోగమే ఆనందము.
0: And that bhoga pleasure is ananda bliss.
1: భోగం అంటే లౌకికమైనటువంటి భోగాలు కాదు.
0: It is not worldly pleasure.
1: సర్వము అందులోనే ఇమిడి ఉంటున్నాయి.
0: Everything is contained there.
1: కనుకనే సత్యం బ్రూయాత్.
0: Speak truth.
1: ఆ సత్యంతో పల్లే ఈ ప్రియం బ్రూయాత్.
0: And speak softly in an acceptable
1: way. Nabhujat satyam apriyam.
0: Never speak untruth, that which is not acceptable.
1: Appude nee oka nirvanam neeku labhyam avutundi.
0: Then you can think of liberation.
1: Kalukane liberation kavalanukuntunnaru chaala mandi.
0: Many people want this liberation.
1: Liberation kevalamu tatkalikanga labhyam ayyatundi kaadu.
0: Liberation is not that cheap.
1: Manasunu marchipothu povali.
0: And we should forget the mind. గ్రాడ్యువల్లీ
1: ఎక్కడ చూసే కానీ మనసు లేకుండా ఉండాలి.
0: అండ్ ఇన్ఫాక్ట్ ఎవ్రీవేర్ వీ షుడ్ విత్డ్రా మైండ్.
1: నిజమైనటువంటి నిర్వాణం.
0: అండ్ దట్ ఈస్ ట్రూ స్టేట్ ఆఫ్ నిర్వాణ.
1: ఎక్కడ చూసినా నాకు మనసే కనిపిస్తుంటుంటే నీకు నిర్వాణం ఎట్టవుతుంది?
0: ఇఫ్ యూ గో బై ది వేస్ ఆఫ్ ద మైండ్ వెగరీస్ వెల్ హౌ కెన్ యూ థింక్ ఆఫ్
1: నిర్వాణ? మనసును మరిచినటువంటి మానవుడే నిర్వాణాన్ని పొందుతాడు.
0: ద వన్ హూ హాస్ విత్డ్రాన్ ద మైండ్ కెన్ రీచ్ ద స్టేట్ ఆఫ్ లిబరేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరు ముఖ్యంగా ఇంత పెద్ద సాధనకు మీరు ఎప్పుడూ ప్రయత్నం చేయలేదనుకుంటారు.
0: యూ హ్యావ్ నాట్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు అండర్టేక్ దిస్ పాత్ స్పిరిచువల్.
1: క్రమక్రమేణా దీని విషయం మనం చూసుకుందాం.
0: గ్రాడ్యువల్లీ యుల్ నోటీస్ ఇట్.
1: మొట్టమొదట దైవ చింతన ప్రేమతో ప్రారంభించండి.
0: ఫస్ట్ థింక్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ ద లవ్.
1: అప్పుడే నీకు తగినటువంటి శక్తి కలుగుతుంది.
0: దెన్ యూ విల్ రీచ్ ప్రాపర్ పొజిషన్ అండ్ స్టేట్.
1: పాండవులు కూడా మొట్టమొదట ఐ ఐ ఐ నుంచి ప్రారంభమైనారు.
0: And in fact, they started with the position of I to begin with.
1: Tarvata we nunchi vacharu.
0: And then they thought of we.
1: Tarvata all anetundi vachindi.
0: And then they could know all the rest.
1: Kada motta motti I anetundi pettukokoddu.
0: So we should not keep this
1: I ni chedinchali.
0: We have to sacrifice this I.
1: Appude nijamainatundi aanandam kalugutundi.
0: Then you will have true bliss.
1: Joy joy joy annadu ee buddhudu.
0: Buddha said of joy joy.
1: జాయ్ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది జాయ్?
1: జే ఓ వై జాయ్.
0: జే ఓ వై జాయ్.
1: జే అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ జే?
1: ఏమిటో అర్థం కాలేదు తనకు.
0: యూ కుడ్ నాట్ అండర్స్టాండ్.
1: ఓ అంటే ఏమిటో అర్థం కాలేదు.
0: నార్ ఓ.
1: వై అంటే ఏమిటో అర్థం కాలేదు.
0: నార్ వై ఐదా.
1: జే ఓ వై.
0: జే ఓ వై.
1: జే అనగా సర్వము.
0: జే దట్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: ఓ అనగా సమస్తము.
0: ఓ ఈస్ కంప్లీట్నెస్.
1: వై నిర్వాణము.
0: వై నిర్వాణ లిబరేషన్.
1: జేవో వై మూడింటి యొక్క ఏకత్వమే జాయ్ అయిపోయింది.
0: సో జాయ్ హాస్ గాట్ ఆల్ ది త్రీ కంపోనెంట్స్. జే ఓ వై.
1: కనుకనే ప్రతి అక్షరము కూడా ఎన్నో అర్థాలు ఉంటున్నాయి.
0: ఎవ్రీ లెటర్ హ్యాస్ మెనీ మీనింగ్స్.
1: కనుక ఈ అర్థాలంతా గుర్తించి వర్తించడమే నిజమైనటువంటి సాధన.
0: The true spiritual practice wants us to know the inner meaning of all this.
1: తాత్కాలికంగా కూర్చున్నప్పుడు కొంతసేపు మన స్థిరంగా ఉంటుందని దానిపైనే మీరు ప్రయాణం చేయకూడదు.
0: It might appear that mind is steady for some time, but we should not think
1: ఉంటుంది కొంత కాలం వరకు ఉంటుంది.
0: It might remain steady for some time.
1: ఆ మనసు చాలా అవస్థలకు గురి చేస్తుంది.
0: And mind will make you suffer.
1: ఒక్క చింతనను కూడా చేయనివ్వదు.
0: ఇట్ విల్ నెవర్ అలౌ యు టు గో అలాంగ్ ఇన్ వన్ డైరెక్షన్.
1: సత్యమైనటువంటి మార్గమో ఆ దాన్ని పూర్తి విమర్శిస్తుంది.
0: అండ్ ఇట్ గోస్ ఆన్ అటాకింగ్ క్రిటిసైజింగ్ ద కరెక్ట్ పాత్.
1: కనుక ఈ అనిత్యమైనటువంటి దాన్ని పొందడానికి ఈ సాధనను మనం చేయనక్కర్లేదు.
0: టు హ్యావ్ దట్ ఆర్టిఫిషియల్ మొమెంటరీ రిజల్ట్స్ వీ డోంట్ నీడ్ టు అండర్
1: ప్రేమ చేత నీవు సాధించడానికి ప్రయత్నం చేయి.
0: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఓన్లీ బై లవ్.
1: ఈ ధ్యానంలో నీ ప్రేమను పెంచుకో.
0: డెవలప్ లవ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ మెడిటేషన్.
1: అప్పుడే నిజమైనటువంటి ధ్యానం లభిస్తుంది.
0: దెన్ దట్ ఈస్ ట్రూ మెడిటేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కనుక రేపటి దినం కూడాను ముక్కోటి ఏకాశి గురు పూర్ణిమ.
0: టుమారో ఈస్ గురు పౌర్ణమి.
1: ఈ గురు పౌర్ణమి దినము దీని గురించి పూర్తి చెప్పవచ్చు.
0: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ దీస్ డీటెయిల్స్ టుమారో ద గురు పౌర్ణిమ.
1: ఈ గురు పౌర్ణిమ
0: గురు పూర్ణిమ
1: గురువే ఒక పౌర్ణిమగా వచ్చేస్తున్నాడు.
0: గురు సింబలైజెస్ ద ఫుల్ మూన్.
1: కానీ ఆ గురుత్వాన్ని మనం మర్చిపోయిన తర్వాత ఏది ఉండదు ఇంక మనకు.
0: వెన్ వన్స్ వీ ఫర్గెట్ ద నేచర్ ఆఫ్ ప్రిసెప్ట్ యూఆర్ లెఫ్ట్ విత్ నథింగ్.
1: ఆ గురుత్వాన్ని మనం పూర్తి మర్చిపోతున్నాం.
0: అండ్ వీఆర్ ఫర్గెటింగ్ ది రోల్ ఆఫ్ ఎ ప్రిసెప్ట్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: గురుత్వాన్ని హృదయం నందు ఉంచుకొని
0: కీపింగ్ ప్రిసెప్ట్
1: దివ్యత్వంగా దాన్ని మార్చుకొని
0: అండ్ జస్ట్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ది
1: పవిత్రమైన దీంట్లో మనం లీనం కావాలి.
0: అండ్ దెన్ వీ హ్యావ్ టు మెల్ట్ అండ్ మర్జ్ ఇన్ ది అల్టిమేట్ రియాలిటీ.
1: కనుక
0: సో
1: రేపటి దినము
0: టుమారో
1: మీరు ఈ గురు పౌర్ణమి యొక్క రహస్యాన్ని కొంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
0: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ ద సీక్రెట్స్ ఆఫ్ గురు పౌర్ణమి టుమారో.
2: You just heard a divine discourse delivered by Bhagavan Baba on 23rd of July 2002 in Prashanthi Nilayam during the valedictory function of the International Seva Conference. In this discourse, Bhagavan Baba dwelt upon the real purpose of human life, which is realizing our inherent divine nature.

0: Sai Ram, dear listeners, Bhagwan Baba once remarked, expansion of love is life, contraction of love is death. Only when we broaden our vision to see everything around us as manifestations of the same divine principle which we term as God, can we derive true happiness in life. In today's Divine Discourse, Baba elaborates on this point by stressing that we must always strive to expand our hearts in all our endeavors. Let us now listen to the excerpts from the Divine Discourse by Bhagwan Baba, delivered on Ladies Day in Prashantinilayam on 19th November 2005.
1: ఈనాడు ఆడవారి దినమని ఆడవారి అధిక మంది చేరి ఎంతో ఆనందాన్ని అందించు ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
2: దిస్ బీయింగ్ ద లేడీస్ డే వీ కుడ్ ఆల్వేస్ షేర్ ద జాయ్ అండ్ ద బ్లిస్ ఆఫ్ ద అకేషన్ టోటలీ అరేంజ్డ్ బై లేడీస్ దెమ్సెల్వ్స్.
1: ఇందులో ఆడ మగ అనేటువంటి భేదం లేదు.
2: హియర్ ఇన్ దిస్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్.
1: కేవలము ఉపాధిని బట్టి ఆడ మగ అని చెప్తూ వచ్చారు, కానీ అందరి ఎందు ఉన్నటువంటిది బ్రహ్మతత్వమే.
2: ఇట్స్ ఓన్లీ బేసింగ్ ఆన్ ద వెస్చర్ వన్ హ్యాస్ పుట్ ఆన్ వి డిస్టింగ్విష్ అండ్ డిఫరెన్షియేట్ మ్యాన్ అండ్ ఉమెన్. But basically, they are one and the same in spirit and the soul.
1: Sarvam kalividam brahma.
2: Everything is divine essentially.
1: Daivam kavalani andaru korutune untaru.
2: All aspire to attain divinity.
1: Aneka mandi rishudu తపస్సులు చేసి అనేక మంది యోగులు సన్యాసులు తపస్సు చేసి దైవాన్ని దర్శించగలరు.
2: Many of the sages, saints, aspirants, seekers, they have undertaken penance to visualize God.
1: కానీ దైవం ఎక్కడున్నాడు?
2: However, where is God?
1: దైవం మనుష్య రూపేణ.
2: God is in human form.
1: ఈ అవతారంలో చూసినప్పటికీ భగవంతుడు మనుష్య రూపం ధరించినప్పుడు అందరి మనుషుల్ని రక్షిస్తూ వచ్చాడు.
2: In the time of any incarnation for that matter, God takes upon himself the human body to come to the rescue and protect the entire humanity by and large.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: దైవమునకు ప్రత్యేకమైనటువంటి గుణములు ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
2: God has no specific attributes nor the form either.
1: దైవము అనంత రూపుడు.
2: God has infinite forms.
1: ఒక ఫామ్ ఒక ఇది ఉన్నది చెప్పడానికి వీలు లేదు.
2: We cannot specify a lot a specific form to the divinity.
1: కానీ ఒకనొక సమయం నందు నారదుడు వచ్చి ప్రశ్నించినప్పుడు, మీరు భూలోకమునకు వచ్చి దర్శనమిచ్చి అందరినీ భాగ్యం చేయమని.
2: At one time Narada prayed to God, O God, come down on earth, move amongst us, give us the experience of your manifestation.
1: అప్పుడు నారాయణుడు చెప్పాడు, నాయన, బ్రహ్మశక్తి ఉండినప్పటికీ ఆ యొక్క బ్రహ్మశక్తి ఏమాత్రము పనిచేయదు, దీనికి నెగిటివ్ కూడా ఉండాలి. దైవం పాజిటివ్గా ఉన్నాడు, కొంత దీనికి నెగిటివ్ కూడా చేరినప్పుడే ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే వెళ్తూ జరుగుతుంది.
2: నారాయణ రిప్లైడ్ దిస్ వే, ద బ్రహ్మశక్తి ద సుప్రీం డివైన్ పవర్ ఈజ్ పాజిటివ్. But unless it is in combination with the negative, God amidst us in a human form, cannot operate and be functional.
1: కనుక జీవులను అభివృద్ధి పరిచినప్పుడే దైవం కూడా వారిలో చేరి అందరికీ ఆనందాన్ని అందిస్తాడు.
2: Therefore, God in human form will help for the emancipation and the welfare of the entire humanity.
1: అందువలన నాదుడు ఋషులు అందరూ కూడా దైవానికి అర్పితమైపోయి నెగిటివ్ పాజిటివ్ రెండు చేరినటువంటి ఒక పవర్ఫుల్ తో దైవం దిగి వస్తారు.
2: ఇన్ రెస్పాన్స్ టు ద ప్రేయర్స్ ఆఫ్ నారద ద సీకర్స్ అండ్ ఎస్పరెంట్స్ గాడ్ హ్యాస్ కమ్ డౌన్ ఆన్ ఎర్త్ విత్ ది కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగటివ్.
1: కనుక దైవము బ్రహ్మస్వరూపమే కాదు మానవ స్వరూపం కూడా.
2: గాడ్ ఈజ్ నాట్ మియర్లీ ద డివైన్ పవర్. The divine power manifests in a human form.
1: ఎవరు ఎందు చేరినప్పటికీ అందరి ఎందు కూడా బ్రహ్మం ఉన్నాడు. అది అంతర్ముఖంగా ఉంటాడు.
2: The same divinity is present in everyone who can experience if one turns inward.
1: ఈశ్వర సర్వభూతానాం సర్వభూతముల ఎందు కూడా ఈశ్వరత్వమే ఉంటుండాలి.
2: It is the same divinity present in infinite number of beings.
1: కానీ భర్త అని భావించినప్పుడు అతను భర్తగా కనిపిస్తాడు.
2: బట్ ఇఫ్ యూ కాల్ హిమ్ ద మాస్టర్ హీ విల్ అపియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మాస్టర్.
1: కుమారుడు అన్నప్పుడు అతను కుమారుడుగా కనిపిస్తాడు.
2: ఇఫ్ యూ థింక్ దట్ ఈస్ ద సన్ యూ విల్ ఫైండ్ హిమ్ సో.
1: డాటర్ అన్నప్పుడు డాటర్ గానే కనిపిస్తాడు.
2: ఇఫ్ యూ ఫీల్ దట్ హీస్ ద డాటర్ యూ విల్ ఎక్స్పీరియన్స్ హిమ్ దట్ వే.
1: ఈనాడు మా ఇంటిలో ఒక గ్రాండ్ సన్ పుట్టాడు అంటారు.
2: వీ సే టుడే వీ హ్యావ్ ఎ గ్రాండ్ సన్ బోర్న్.
1: ఆ గ్రాండ్ సన్ కూడాను బ్రహ్మమే.
2: గ్రాండ్ సన్ ఈజ్ ఆల్సో డివైన్.
1: ఏది పుట్టినప్పటికీ జన్మించినప్పటికీ అంత బ్రహ్మం అందులో లీనమై ఉంటాడు.
2: వాట్ ఎవర్ దట్ ఈస్ క్రియేటెడ్ హూస్ ఓవర్ దట్ ఇస్ బోర్న్ యూ ఫైండ్ ది ఇన్నేట్ ఇమ్మనెంట్ డివినిటీ.
1: కనుకనే దైవము ఒక్కడిగానే రాడు. జీవునితో పాటు దైవము దైవంతో పాటు జీవుడు కూడాను ఏకమై ఉంటాడు.
2: దేర్ఫోర్ గాడ్ డజంట్ కమ్ డౌన్ ఆన్ ఎర్త్ ఆల్ అలోన్. యు ఫైండ్ ద గాడ్ మూవింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద బీయింగ్స్ ఇన్ హూమ్ ఆల్సో యు ఫైండ్ ద డివైన్.
1: దైవములకు ఒక్క స్వరూపం అనేటువంటిది లేదు.
2: దేర్ ఇస్ నో స్పెషల్ సింగిల్ ఫార్మ్ టు ద డివైన్.
1: రూపనామములు ఉన్నటువంటి ఇంతకూడా జీవులకే కానీ దేవుడికి లేదు.
2: The name and the form are limited to the human beings only and not to God.
1: ఎవరి ఎందు చూసినప్పటికీ దైవమే. మీరందరూ చూస్తున్నారంటే మీరందరూ దైవస్వరూపులే. దైవస్వరూపులు ఎప్పటి దైవాన్ని చూస్తున్నారు.
2: You think that you are all looking at God. You are seeing him. But at the same time, you are also divine. Being divine, you look at the divinity.
1: ఈ పక్షులు ఉన్నాయి, చిన్న చిన్న పక్షులు. ఈ పక్షులు ఎందుకు కూడా దైవం ఉన్నాడు.
2: యూ ఫైండ్ స్మాల్ ప్యారెట్స్ ఓవర్ హియర్, యూ ఫైండ్ గాడ్ ఇన్ దెమ్.
1: దైవం లేనటువంటి స్థానము, దైవం కానటువంటి రూపము ఎక్కడ కూడా మనకు కనిపించలేదు.
2: దేర్ ఇస్ నో ప్లేస్, దేర్ ఇస్ నో ఫార్మ్ ఇన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ విదౌట్ గాడ్.
1: కానీ మన యొక్క కోరికలు ఆ విధమైనటువంటివిగా ఉండటం చేత భగవంతుడు ఆ రూపాన్ని ధరిస్తుంటాడు.
2: God takes upon himself that form in response to our prayer and assumption.
1: మా పిల్లవాడిని గొప్పగా చదివించాలి, పరిదేశంలో పంపాలి, మన విద్యను నేర్చుకోవాలి అని అనేకంగా ఆశపడుతుంటారు తల్లిదండ్రులు.
2: Usually parents desire to have their children educated in a big way and to send them abroad and settle them.
1: ఎవరి నుండి వచ్చినప్పటికీ ఆ మాటలన్నీ కూడా భగవంతుని మాటలే.
2: వాట్ ఎవర్ దే సే, హూమ్ సో యువర్ మే స్పెల్ అవుట్, దట్స్ ఆల్ గాడ్స్ వర్డ్స్ ఓన్లీ.
1: శబ్ద బ్రహ్మమై, చరాచరమై, జ్యోతిర్మయి, వామ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి అని ఆ బిరుదులు ఉంటున్నాయి భగవంతుడికి.
2: గాడ్ హ్యాస్ ఆల్ కైండ్స్ ఆఫ్ టైటిల్స్. దట్ ఇస్ ద ఆరిజిన్ ఆఫ్ ద సౌండ్, దట్ ఇస్ ద ఆరిజిన్ ఆఫ్ మొబిలిటీ, ఆఫ్ ద లైట్, ది ఎటర్నల్ బ్లిస్ అండ్ ద మూవ్మెంట్.
1: కనుక ఎవరు మాట్లాడినప్పటికీ దైవమే మాట్లాడుతున్నాడు అని అనుకోవాలి.
2: వీ షుడ్ హ్యావ్ ది స్ట్రాంగ్ ఫీలింగ్, హూ సో ఎవర్ మే స్పీక్, is God who is speaking.
1: ఎవరేది చెప్పినా కూడా దూషణ భూషణ తిరస్కారములన్నీ కూడా మానవుని కాదు, మానవుని యొక్క నోటి నుండి వస్తున్నాయి.
2: వాట్ ఎవర్ మే బి సెడ్, ప్రైజ్ ఆర్ బ్లేమ్, దే ఆర్ జస్ట్ అటర్డ్, దే ఆర్ ఓన్లీ సెడ్ బై మ్యాన్.
1: ఎవరైనా మనం తిట్టారంటే అది కూడా దైవమే నన్ను తిట్టాడు అనుకుంటే మనకి ఏమాత్రము మనశ్చర్యం కాదు.
2: If you think that the one who accused you, who criticizes you, is only God, then you will not have any ill feelings towards him.
1: దైవము ఈ రూపంలో వచ్చి నన్ను ఈ విధంగా దూషించాడు.
2: God has come in this form and criticized me should be your feeling.
1: కనుక పోయిడను కొట్టినను తిట్టినను కూడా అంత దైవమే.
2: It may be praise or a blame, whatever may be, it's all from God only.
1: కనుక ఏది జరిగినప్పటికీ ఇది దైవమే జరిపిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం దృఢం చేసుకోవాలి హృదయంలో.
2: దేర్ మే బి నంబర్ ఆఫ్ హ్యాపెనింగ్స్ ఇన్ అవర్ లైఫ్ సో జర్న్, బట్ వీ షుడ్ కన్సిడర్ దట్ ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ టు ద విల్ ఆఫ్ గాడ్.
1: ఎదుటి వ్యక్తిని వ్యక్తిగా మనం చూడకూడదు.
2: వీ షుడ్ నాట్ కన్సిడర్ ఎనీ పర్సన్ యాజ్ అన్ ఇండివిజువల్.
1: ఎవరు మనం ఎదుటి వచ్చి మాట్లాడినప్పటికీ దైవమే ఈ రూపంలో వచ్చి మాట్లాడుతున్నాడు అనేటువంటి విశ్వాసము దృఢంగా పెట్టుకోవాలి.
2: We should have strong faith. Whosoever you come across, with whosoever you converse, is God himself.
1: అట్లు కాకుండా ఇతని పరాయవాడు అతని పరాయవాడు అని అనుకుంటే మనకు కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇలాంటివంతా కూడా బయలుదేరుతాయి, దుర్గుణం అంతా బయలుదేరుతాయి.
2: But if you identify every person just as a human being and try to converse, you will have all ill feelings and traits like anger, jealousy, temper and so on.
1: ఈ టెంపర్, జెలసి, ఈగో ఇవన్నీ రావడానికి కారణం ఏమిటి?
2: What is the reason behind the temper, jealousy and ego?
1: ఈ బయట దేశం వారంతా లేక బయట వ్యక్తులందరూ కూడా వేరు వేరు వారు అనేటువంటి భావం రావటం చేతనే ఈ విధంగా కోపములు వస్తున్నాయి.
2: Because you consider that all the people that you come across are different, they are separate, you have such feelings like temper, jealousy and ego.
1: కనుక మనం ఎవరు మాట్లాడినప్పటికీ ఎవరు ఏమన్నప్పటికీ అంత దైవం యొక్క శబ్దమే.
2: Anyone may talk to you, anyone may converse with you, the praise or blame, whatever may be, is only God's word.
1: కనుక ఆ విధమైనటువంటి ఏకత్వము భిన్నత్వము లేకుండా ఏకత్వాన్ని పంచుకున్నప్పుడే మానవుడు ధన్యుడవుతాడు.
2: Man will be redeemed if only he understands the unity in diversity.
1: ఎవరు పెద్దల దగ్గరికి వెళ్ళినప్పటికీ మాకు ఏదైనా బోధించండి అని చెప్పేటప్పటికీ నాయన నిన్ను నీవు తెలుసుకో చాలు అని చెప్తారు.
2: If you meet any noble soul, elderly person, and request him to give you a teaching, they will tell you, know thyself, know yourself first.
1: వచ్చిన వారందరినీ నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏమిటి అని ఈ విధంగా ప్రశ్నిస్తారు.
2: We go on putting questions like this. Who are you? Where do you come from?
1: Who are you? Who is he? ఇతంతా అడుగుతారు గాని who am I అనేటువంటిది ఎవరు ప్రశ్నించుకోరు.
2: We put questions like this. Who are you? Who is she? But we don't put a question to ourselves. Who am I?
1: అది ప్రశ్నించుకున్నటువంటి వారికి సరైనటువంటి అర్థం వస్తుంది.
2: If I put to myself this question, who am I? I'll get the correct answer.
1: అట్టిది భగవంతుడు బోధించినటువంటి యొక్క బోధనలు.
2: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ గాడ్.
1: ఈ దేహమును తానే ఇచ్చాడు, ఈ దేహంతో పలికించేది తానే, నడిపించేది తానే, నవ్వించేది తానే, ఏడ్పించేది తానే.
2: దిస్ బాడీ ఈస్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్. హీఈస్ ద డూయర్, హీఈస్ ద స్పీకర్. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ హిజ్ విల్.
1: కనుక ఇంత దైవం యొక్క సంకల్పమేనని మనం భావించాలి.
2: We should always feel that everything happens as per his command and will.
1: ఒకానొక సమయం లోపల ఈశ్వరమ్మ నా దగ్గరికి వచ్చి స్వామి నాకు కోరిక ఉంది అన్నది.
2: At one time, Iswarama approached Bhagavan and said, Swami, I have a small desire.
1: కానీ ఈ సమయంలో ఈశ్వరమ్మ యొక్క గుణము కూడా మనం చెప్పాలి.
2: This occasion to know the great noble qualities of Mother Iswarama.
1: సంతోషంగా ఉండేటువంటిది.
2: హి వాస్ ఆల్వేస్ హ్యాపీ, షీ వాస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
1: నవ్వుతూ నవ్వుతూ ఉండేటువంటిది.
2: హి ఆల్వేస్ హ్యాడ్ స్మైలింగ్ ఫేస్.
1: ఆమె హృదయమంతా కూడా ప్రేమతో ఉండేటువంటిది.
2: హర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: అందువల్ల స్వామి, ఈ చిన్న పల్లె లోపల జ్వరం వచ్చిందా దగ్గు వచ్చిందా అని ఎవరు పరిగణించే వారు ఉండరు.
2: ఇన్ దిస్ స్మాల్ హ్యామ్లెట్ విలేజ్ నో బడీ వుడ్ బి బాదర్డ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్.
1: అక్కడికి పోయినా కూడా సరైన మంది ఇవ్వరు.
2: అండ్ ఈవెన్ ఇఫ్ దే గో టు హెల్త్ సెంటర్ దే వోంట్ హ్యావ్ ప్రాపర్ మెడిసిన్.
1: అందువల్ల నాకు ఒక చిన్న హాస్పిటల్ పెట్టండి పాపం ఈ గ్రామంలో స్వామి అని చెప్పేటువంటి.
2: హి ప్రేయర్ టు భగవాన్, స్వామి ప్లీజ్ కన్స్ట్రక్ట్ ఎ స్మాల్ హాస్పిటల్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది విలేజర్స్.
1: ఇప్పుడు కాదమ్మా, దానికి సమయం వస్తుంది.
2: భగవాన్ సెడ్ నాట్ నౌ, దేర్ ఇస్ టైమ్ ఫర్ ఇట్.
1: దేనికైనా కూడా ఒక కాలకర్మ కర్తవ్యాలు కలిసినప్పుడే అక్కడ ఒక స్వరూపం పొందుతుంది.
2: ఎనీథింగ్ విల్ కమ్ టు రియాలిటీ బేసింగ్ ఆన్ ద టైమ్, ద కాజ్, ఎఫెక్ట్ అండ్ ద రైట్ మోమెంట్.
1: నీకు చూపుతాను లేదు, కట్టి చూపిస్తాను.
2: భగవాన్ సెడ్ ఐ విల్ కన్స్ట్రక్ట్ అండ్ లెట్ యు నో.
1: మరి రెండవ దినం ఏం చేసింది? మరి వచ్చేసేసింది.
2: ఆన్ ద ఫాలోయింగ్ డే షీ కేమ్ అగైన్.
1: స్వామి, మీరు కూడా నడిచి నడిచి బుక్ పట్టడానికి వెళుతున్నారు.
2: స్వామి, యూఆర్ వాకింగ్ ఆల్ అలాంగ్ లాంగ్ డిస్టెన్స్ టు ద బుక్కపట్నం విలేజ్.
1: చాలా మంది బీది పిల్లలంతా కూడాను ఏదో కొన్ని పుస్తకాలు మెడకు వేసుకుని వాళ్ళు కూడా పట్టణాలంతా తిరుగుతున్నారు.
2: We also find children carrying heavy load of books going all around to the vicinity to study.
1: Kanuka ee pillalandaru kuda paradeshaliki pokunda lek paravuriki pokunda ide gramamlo undetatte oka chinna school kattinchandi.
2: In order to help the children of this village so that they don't have to go to the neighboring villages, such that they could have education here, Swami, I request you to construct a small school.
1: Avutundi avutundi. ఊరుకోండు, అవుతుంది అవుతుంది. ఈ విషయంలో నిరంతరము చింత చేయకూడదు.
2: భగవాన్ సెడ్ ఇట్ విల్ హ్యాపెన్, డోంట్ వరీ ఎనీ మోర్.
1: మరి కొన్ని దినములు అయిన తర్వాత వచ్చి, స్వామి నీరు కావాలంటే ఆ చిత్రావతిలో నీరు వచ్చినప్పుడే మాకు నీరు దొరుకుతుంది, కానీ లేకపోతే త్రాగడానికి కూడా నీరు లేదే, కాబట్టి ఏదైనా ఒక బావి తవ్వించండి.
2: నెక్స్ట్ డే షీ అగైన్ కేమ్ అండ్ సెడ్, స్వామి, in order to have drinking water we have to walk all along to Chitravati river. When there is water available there, or else we are denied of even drinking water, please have a small well here for the benefit of the locals.
1: Chinna chinna pillalandaru kodanu bindalu teesukoni duttalu teesukoni Chitravati velli teesukoni vastunte naaku chaala edipostundi swami anindi.
2: Swami, watching the seeing young children going to Chitravati river, it's all small containers to fetch pot full of water, I really cry.
1: Akkadi kuda nu chelvi thuvithe gaani neer raavu.
2: Unless they go in, they cannot collect water.
1: Aa Chitravati nadi jeevanadi kaadu.
2: And Chitravati river is not full always, all throughout the year.
1: Eppudu varsham vaste vastundi, lekapothe ledhu.
2: The Chitravati river will be full of water during rainy season.
1: Kanuka idi rainy season paina aadharapadi untuntadi.
2: Therefore, the sustenance is based on the rainy season only.
1: Manavulaku neeru nirantaramu undali.
2: Man requires water continuously.
1: Dehamanta kuda neere.
2: The whole body is full of water.
1: Aa water lekapothe deham kuda endipothundi.
2: When there is no water, even the whole body gets dried up.
1: Kanuka neeru kavalaga swami, edaina oka baavi tovinchandi.
2: Swami, we need drinking water. Please arrange a well here.
1: అని ఈ విధంగా కోరికలంతా కోరుతూ వచ్చింది.
2: హీ హాస్ బీన్ రిపీటెడ్లీ రిక్వెస్టింగ్ భగవాన్ టైమ్ అండ్ అగైన్.
1: చూడు, నీ కోరిక చాలా చిన్నది, కానీ దీన్ని పెద్దదిగా చేస్తాను అన్నాను.
2: భగవాన్ సెడ్, యువర్ డిజైర్ ఈజ్ సో స్మాల్, ఐ విల్ ఆంప్లిఫై ఇట్, ఐ విల్ మ్యాగ్నిఫై ఇట్, ఇన్ ఫ్యూచర్ యూ విల్ నో.
1: ఆమె పోయే ముందుగానే,
2: బిఫోర్ షీ లెఫ్ట్ ద బాడీ,
1: చెప్పినాను ఆమెకు, ఇదిగో నీ కోరినవన్నీ నేను తెప్పిస్తాను.
2: Bhagavan said, whatever you desired will be fulfilled.
1: Kanuka neevem chinta pettukoku.
2: Do not worry any longer.
1: Gramam varandariki kudanu chadulu cheppistanu.
2: I will see that all the villagers will have proper education.
1: Me varandariki aarogyanni andistanu.
2: I will also see they will have the good health.
1: Kanuka meeru emi yojana cheyakandi.
2: Therefore, don't worry.
1: అని ఆమె విడినట్టుగానే పుట్టపర్తిలో ఒక స్కూల్ కట్టించారు.
2: యాజ్ ద ప్రామిస్ గివెన్ భగవాన్ కన్స్ట్రక్టెడ్ ఏ స్కూల్ హియర్ ఇన్ పుట్టపర్తి.
1: పుట్టపర్తి కట్టిన తర్వాత అయ్యో పాప కొంతమంది మాత్రమే పోతున్నారే అందరూ పోవటం లేదే అనింది.
2: She said, only few children attend the school. All are not attending.
1: Tarvata, nenu college kattichanu.
2: Later, Swami constructed college.
1: Swami, ippudu naaku santoshanga undi.
2: And Mother Isurama said, Swami, I am very happy.
1: Aa college university ayipoyindi.
2: Satya Sai College has become Satya Sai University later.
1: ఆసుపత్రికి చిన్నది ఒక రూమ్ కట్టించండి అని.
2: స్వామి కన్స్ట్రక్టెడ్ ఎ స్మాల్ ప్రైమరీ హెల్త్ సెంటర్, ఏ సింగిల్ రూమ్.
1: ముందు నేను ఇక్కడ కొండపైన ఒక చిన్న హాస్పిటల్ కట్టించాను.
2: ఆన్ ద మౌంటైన్ ఓవర్ దేర్ స్వామి కన్స్ట్రక్టెడ్ ఎ స్మాల్ హాస్పిటల్.
1: ఒక డాక్టర్, ఇద్దరు నర్సులు.
2: అండ్ ద హాస్పిటల్ హ్యాస్ ద సర్వీసెస్ ఆఫ్ వన్ డాక్టర్ అండ్ టూ నర్సెస్.
1: కానీ దానిలో మంచి ఇక్కడే ఉన్నటువంటి భక్తులు సీతారామయ్య.
2: బట్ దేర్ వన్ డివోటీ డాక్టర్ సీతారామయ్య.
1: ఈస్ట్ గోదావరి.
2: డాక్టర్ సీతారామయ్య హెయిల్స్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి.
1: అతను ఇక్కడ రామని చెప్పాను.
2: స్వామి వాంటెడ్ హిమ్ టు గో ఓవర్ హియర్.
1: ఆయన భక్తుడు.
2: హీఈస్ ఎన్ ఆర్డన్ డివోటీ.
1: ఆయన ఇక్కడికే వచ్చి నిలిచాడు.
2: డాక్టర్ సీతారామయ్య కేమ్ డౌన్ అండ్ సెటిల్ హియర్.
1: ఒక నర్సు ఒక డాక్టర్ తో నేను కాలం గడుపుతూ వచ్చాను.
2: ద హాస్పిటల్ was totally managed by one doctor and two nurses.
1: కట్టగలపటికి ఆమె కోరిన దాన్ని కట్టి అధికంగా చేశారు.
2: అండ్ ద వర్క్ ఇస్ మచ్ మోర్ దాన్ వాట్ షీ ఎక్స్పెక్టెడ్ అండ్ వాంటెడ్.
1: అదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని పెట్టారు.
2: ద సేమ్ సింపుల్ స్మాల్ హాస్పిటల్ దెన్ కుడ్ బికమ్ శ్రీ సత్య సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టుడే.
1: అలాంటి చిన్న చిన్నవన్నీ కూడా పెద్దగా చేసి ఆమెకు సంతృప్తి ఇచ్చాను.
2: స్మాల్ థింగ్స్ కుడ్ బికమ్ జైజెంటిక్ స్టూపెండస్ సర్వీస్ సెంటర్స్.
1: తర్వాత నేను ఒక దినము చిత్రావతికి పోయేటప్పటికి ఆడవారందరూ కూడా చెలువలు చేసుకుని చల్లుకొని చల్లుకొని చాలా కొద్దిగా నీరు తెచ్చుకుంటున్నారు.
2: వన్ డే భగవాన్ నోటీస్డ్ మెనీ ఆఫ్ ది విమెన్ వెరీ క్లోజ్ టు చిత్రావతి రివర్ collecting water there, fetching all along in small containers.
1: అది నేనే చూశాను.
2: భగవాన్ హిమ్సెల్ఫ్ నోటీస్ పర్సనలీ.
1: తర్వాత ఆమె కూడా నన్ను ప్రార్థించింది.
2: యాడింగ్ టు దిస్ మదర్ ఈశ్వరమ్మ ఆల్సో ప్రేడ్ టు హిమ్.
1: స్వామి నీటికి ఏదైనా అనుకూలం చేయండి అని.
2: షీ ప్రేడ్ స్వామి కైండ్లీ అరేంజ్ ఫర్ వాటర్ ఫెసిలిటీ.
1: అప్పుడు నేను 400 మైళ్ళ నుంచి నీరు తెప్పించాను.
2: Bhagavan arranged for the water transport far from 400 miles to this place.
1: దాని పేరు కూడా ఇక్కడ చిత్రావతి.
2: అండ్ దాట్ నేమ్ ఈజ్ ఆల్సో చిత్రావతి.
1: ఆ చిత్రావతిలోనే పైపులు వేయించి అక్కడి నుంచి పైపులు తెప్పించి పైపులు అంతా కూడా మన ఈ పుట్టపర్తి గ్రామానికి అంతా వేయించారు.
2: భగవాన్ లేడ్ పైప్స్ ఆల్ ఓవర్ so that the water is transported kindly, arranged for water facility.
1: అప్పుడు నేను 400 మైళ్ళ నుంచి నీరు తెప్పించాను.

0: Bhagavan laid pipes all over so that the water is transported all the distance.
1: Kanuka ఆమె కోరినవన్నీ ఇచ్చారు.
0: Bhagavan fulfilled all the desires of Mother Ishwarama.
1: ఆమె యొక్క స్వార్థం కోసం కాదు.
0: Mother Ishwarama has not prayed for anything for herself.
1: ఉపకారం చేసే నిమిత్తమై ఆమె ఇన్ని ప్రార్థనలు చేసింది.
0: All her desires, all her prayers are for the benefit for everybody.
1: దానిని చూసుకుని అందరూ కూడా బయలుదేరారు. ఇంకా
0: Basing on this, people started coming close to Swami.
1: ఏ కించిత్ కోరిక కోరినప్పటికీ దాని అఖండమైనటువంటి ఒక కోరికగా రూపొందింపజేస్తాడు స్వామి.
0: It has been the firm feeling of everybody. We may come to Bhagavan with a small desire, but Swami fulfills it, magnifies in the biggest way ever.
1: చిన్న పూరి గుడిసె ఉండేటువంటి ఒక దానిని పెద్ద కాలేజీగా చేశాను.
0: A small room later shaped into a very big college.
1: చిన్న బావిగా ఉండేటువంటి దాన్ని నదిగా సృష్టించాను.
0: A small well could be modified into an ever flowing incessant river.
1: తర్వాత ఈ కరెంట్.
0: Then comes current.
1: అది వచ్చేటప్పటికి చాలా కష్టమైపోయింది.
0: We had difficult times to have power supply here.
1: అక్కడ ఎక్కడ రాజకీయ వారు ఉంటారో వారికి మాత్రమే హెల్ప్ చేస్తూ వచ్చారు.
0: Only politicians could be benefited.
1: ఆ పాలిటిక్స్ వచ్చిన తర్వాతనే ఏ గ్రామం అనుకూలం కూడా చేయలేదు.
0: ఎవర్ సిన్స్ పాలిటిక్స్ స్టెప్డ్ ఇన్ నో విలేజ్ వాజ్ టోటల్లీ బెనిఫిటెడ్.
1: కనుక వారిని ఏమాత్రం కట్టుకోకూడదని నేను ప్రత్యేకంగా కరెంటును చెప్పించాను.
0: Swami was always away from politics and politicians, and he arranged for electricity.
1: Puttaparthi manchi tellanti deepamulanta ekkada chuchina unnayi ani anukuntu vacharu andaru.
0: People started noticing this change. Puttaparthi is full of lights. Puttaparthi is highly illuminated now.
1: Itti janasiri perugutu vachinayi.
0: And all the facilities went on increasing day by day.
1: కాని వారికి కూడా జెలిసి ఉండకూడదని అన్ని గ్రామాలకు నేను సప్లై చేయించాను.
0: In order to see that the neighboring villages should not feel jealous of Puttaparthi, Swami arranged for water supply and power supply to everybody.
1: వారి ఈ దుర్గుణం ఏమాత్రం ఉండకూడదు అని నేను దాన్ని తప్పించాను.
0: The villages around should not have these bad qualities like jealousy and envy.
1: కనుక ప్రతిదానికి కూడా నేను నాకు ఇష్టమైపు చేసేది కాదు, ఇతరుల ఇష్టములను పూరించుకుని నేను దాన్ని సంపూర్తి చేస్తూ వచ్చాను.
0: భగవాన్ డిడ్ ఆల్ దీస్ థింగ్స్ నాట్ దట్ హీ వాంటెడ్. భగవాన్ డిడ్ ఆల్ దిస్ ఇన్ రెస్పాన్స్ టు ద ఫెర్వెంట్ ప్రేయర్స్ అండ్ ద నీడ్స్ ఆఫ్ ది హోల్ కమ్యూనిటీ ఇన్ అండ్ అరౌండ్ అండ్ పుట్టబడి.
1: చూడండి, ఇంత పెద్ద హాల్ లోపల ఇంతమంది కూర్చున్నారంటే ఎవరు చేసింది?
0: You must have noticed one thing. You see very big, gigantic hall here. Very spacious. Who can imagine this hall? This hall is not for Bhagavan.
1: అందరికి పరోపకార పుణ్యాయ పాపాయ పరప్రేరణం. పరోపకారం అనేటువంటిది చాలా అందరికి ముఖ్యమైనటువంటిది.
0: We should help others.
1: Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: అందరికి మనం హెల్ప్ చేసుకుంటూ పోవాలి.
0: We should go on helping everybody.
1: కానీ నీ హెల్ప్ కోసం నీవు చూడకూడదు.
0: బట్ యూ షుడ్ నాట్ గో బై యువర్ ఓన్ సెల్ఫిష్నెస్ టు రిసీవ్ హెల్ప్.
1: సెల్ఫిష్ అనేటువంటిది వచ్చేసి సెల్ఫిష్. ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
0: ఇఫ్ యు ఆర్ సెల్ఫిష్ అండర్స్టాండ్, ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్. వీ షుడ్ నెవర్ బి సెల్ఫిష్.
1: కానీ ఈనాడు అంత సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ చేర్చూచే కూడా సెల్ఫిష్.
0: బట్ టుడే ఇన్ ఎవ్రీ ఏరియా వీ ఫైండ్ సెల్ఫిష్నెస్.
1: ఈ రాజకీయాలు ఎక్కడి నుంచి వచ్చాయో కానీ అవంతా ఒక దుర్గుణములుగా రూపొంది ప్రపంచం అంతా ప్రాకుతూ వచ్చింది.
0: ద పాలిటిక్స్ వాట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ దే హ్యావ్ యూ విల్ ఫైండ్ ఇట్ దేర్ ఇస్ పర్వర్షన్, దేర్ ఇస్ టోటల్ చేంజ్ ఇన్ ద లైఫ్ ప్యాటర్న్.
1: కనుక ఈ పాలిటిక్స్ లేకపోతే అందరూ సుఖిస్తారు.
0: వెన్ దెర్ ఆర్ నో పాలిటిక్స్ ఆల్ విల్ ప్రాస్పర్, ఆల్ విల్ గ్రో.
1: చిన్న చిన్న వారంతా కూడా బయలుదేరుతున్నారు ఇప్పుడు.
0: And we find youngsters also getting involved in politics. And in a person who maintains his livelihood or by selling the cigarettes, he is also a politician now.
1: ఈ విధంగా ప్రతి ఒక్కరికి పాలిటిక్స్ అంటే ఏమిటి

0: అని అర్థాన్ని గుర్తించుకొని వర్తించాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ దెన్ బిహేవ్ అకార్డింగ్లీ.
0: అది ఎవరికి గుర్తించడం లేదు.
1: నో వన్ ఈజ్ అండర్స్టాండింగ్.
0: ఇప్పుడు నేను ఫైనాన్స్ మినిస్టర్ అన్నారు.
1: నౌ యూ సే ఐఎమ్ ద ఫైనాన్స్ మినిస్టర్.
0: ఫైనాన్స్ అంటే ఏమిటి?
1: వాట్ ఈజ్ ఫైనాన్స్?
0: అది కూడా వారికి అర్థం తెలియదు.
1: ది ఫైనాన్స్ మినిస్టర్ డస్ నాట్ నో వాట్ ఫైనాన్స్ ఈజ్.
0: ఎవరికి కావాల్సిందో నా దగ్గరికి రావాలి అనేటువంటి అహంకారంతో మెలుగుతూ ఉంటారు.
1: దే హ్యావ్ ఎ ఫీలింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ షుడ్ అప్రోచ్ మీ.
0: కనుక ఏమీ తెలియనటువంటి మూర్ఖులు కూడాను పాలిటిక్స్ లో దిగుతున్నారు.
1: పీపుల్ హూ హ్యావ్ నో ఐడియా ఆఫ్ ఎనీథింగ్ దే ఆర్ ఆల్సో బికమింగ్ పాలిటీషియన్స్ టుడే.
0: ఇతరులు ఉపకారం చేసేటువంటి దానికి కూడాను దానికి అపకారంగా చేస్తున్నారు.
1: Even when you are involved in acts of service to others, they interfere. Therefore, none of you should ever join politics. You depend on your own self. Your self is the real self. Rely on yourself.
0: ఇంటింటికి తిరిగి ఏదో ఓటు కోసం వెళ్ళిపోతుంటుంటే ఇదంతా మీరు ఇంత కూడా పేరైపోతున్నారు.
1: If you go on moving door to door, soliciting votes, well, life will be in vain.
0: దైవం పైన ఆధారపడండి.
1: Depend on God.
0: దైవం పైన ఆధారపడినప్పుడు అందరి మనుషులు తానే తిప్పుతాడు.
1: When once you depend on God, God will take care of every aspect of our life.
0: కనుక God is everything.
1: God is everything.
0: కనుక God పైన ఆధారపడి ఉండండి.
1: Therefore, depend on God.
0: అప్పుడే మీరు జయాన్ని పొందుతారు.
1: Then only you will be successful and victorious.
0: నీ యొక్క దీని పేరు కూడా నీవు ఆశించకూడదు.
1: Don't think that you can manage yourself.
0: నీకు నీవు సెల్ఫ్ దీని పేరు పొందినప్పుడు హెల్ప్ చేయలేవు.
1: And in fact, if you are selfish, you cannot help anybody.
0: కనుక మీరంతా కూడా పది మందికి ఉపకారం చేయాలనే భావం మీలో రావాలి.
1: Therefore, you should have a strong feeling that you should be helpful to good people, many people around.
0: కనుక మీకు మంచి గుణం రావాలి.
1: యూ నీడ్ గుడ్ వర్చ్యూస్.
0: త్యాగమైనటువంటి వర్క్ చేయాలి.
1: యూ షుడ్ టేక్ దాట్ వర్క్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్.
0: అందుకోసమనే కర్మణ్యేవ అధికారస్య మా పరేశ్వరాచరణని గీత కూడా చెప్పింది.
1: ఇట్ ఫర్ దట్ రీజన్ గీత డిక్లేర్డ్ దట్ యూ హావ్ గాట్ త్రూ ఎవ్రీ రైట్ ఆన్ యాక్షన్ బట్ నాట్ ఆన్ ద రిజల్ట్.
0: మీరు యాక్షన్ చేయాలి.
1: యాక్ట్ ఇన్ ద రైట్ వే.
0: మీరు ఏది కావాల్సిందో కూడా మీరు స్వయంగా పోయి ప్రయత్నం చేయండి.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ టు బి అచీవ్డ్ participate, involve yourself.
0: ఇంకొకరి పైన ఆధారపడకండి.
1: Don't depend upon the third person.
0: కనుక మీ దీనిపై మీరు ఆధారపడి మీ యొక్క జీవితాన్ని మీ యొక్క కుటుంబాలను చక్కగా జీవించండి.
1: Therefore, be self-reliant, be self-dependent and maintain your own families.
0: నేను వారిని వీరిని వర్ణించడం కోసం నేను చెప్పలేదు.
1: భగవాన్ does not specifically mention anybody.
0: కనుక మీకు మీరు అభివృద్ధి కాండి.
1: భగవాన్ వాంట్స్ ఎవ్రీబడి టు గ్రో అండ్ ప్రాస్పర్.
0: నీ కుటుంబం అభివృద్ధి కావాలంటే, నీ కుటుంబం మంచి విద్యార్థి కావాలంటే మీరంతా కూడా దైవాన్ని ఆశించాలి.
1: ఇఫ్ యు వాంట్ యువర్ ఫ్యామిలీ టు డెవలప్ టు గ్రో అండ్ ప్రాస్పర్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: అన్ని కూడా ఎక్కడ చూసినా గాడే ఉన్నాడు.
1: యూ విల్ ఫైండ్ గాడ్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యు గో.
0: చుక్కలన్నీ బ్రహ్మ.
1: అండ్ స్టార్స్ ఆర్ డివైన్.
0: చూడంగా అది బ్రహ్మ.
1: If you see, it is divine.
0: Suryu Brahmane.
1: Sun is Brahma.
0: Kutta is Brahma.
1: You find God on mountain.
0: Gunta is Brahma.
1: And you also in the deep valley.
0: Kutta is ante guntu ko tovite kada kutta avutundi.
1: You cannot find the mound on one side unless there is a pit by its side.
0: Kaani ee mattanta adi guttaga maaripothundi.
1: All that the soil that you collected sand would come to a mound or bite size.
0: ఆ సాండ్ తిరిగి గుంతలో పోయండి, అది గుంతంతా కూడా మెట్ అవుతుంది.
1: యూ కెన్ ఫిల్ ఇట్ అప్ ద సేమ్ పిట్ విత్ ద సేమ్ సాండ్ బై ఇట్ సైడ్.
0: కానీ గుంతకు గుట్టకు ఏది భేదము?
1: వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద పిట్ అండ్ ద మౌంటైన్ హియర్?
0: మట్టే భేదం.
1: ఇట్ ఈస్ దిస్ సాయిల్ దట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిఫరెన్స్.
0: మరి మీ హృదయాన్నంతా కూడా దయంతో నింపుకుంటే అదే ఒక పెద్ద గుట్టగా అనిపిస్తుంది.
1: Therefore, if you fill your heart with God, it will be mountainous in its stature.
0: కాని హార్ట్ ని పెద్దగా చేసుకున్నారంటే ఏమిటంటే హార్ట్ ని ఎండాజ్ చేసుకున్నాడని కాదు.
1: When it is said you have to widen and expand your heart, it does not mean expansion or enlargement of heart.
0: కానీ అది జబ్బుగా బయలుదేరుతుంది.
1: The enlargement of heart is the disease.
0: హార్ట్ అంటే ఇది గుండె కాదు.
1: The heart does not mean the physical heart.
0: మన హృదయము.
1: It is హృదయ.
0: అందుకోసమనే భగవంతుని హృదయవాసి అని అనిపించారు.
1: That's why we say God is indweller in the heart, full of compassion.
0: అందరి యందు ఉంటున్నది.
1: And this hridaya, the spiritual heart, is present in everybody.
0: కనుక ప్రతి ఒక్కరి యందు కూడా ఉన్నటువంటి దాన్ని మనం హృదయం పెద్దది చేసుకోవాలి.
1: Therefore, that which is present in everyone, we should experience.
0: హృదయం పెద్దదిగా ఉంటుంటే మనలో పెద్ద భావాలే వస్తుంటాయి.
1: When once we have broadened our mind, you'll have broad ideas.
0: మన చిన్న హార్ట్ గా ఉంటుంటే,
1: if we are so narrow,
0: చిల్లర బుద్ధులే వస్తుంటాయి మనకు.
1: We'll have cheap qualities.
0: కనుక మనం చీప్ క్వాలిటీ కాదు.
1: We are not so cheap as we
0: దైవం మనుషు రూపేణ.
1: God is in human form.
0: కనుక మనం మంచి బలవంతమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక హృదయం కలిగినటువంటి మానవుడుగా కావాలి.
1: Therefore, we should shape ourselves as ideal human beings with broad vision and large hearts.
0: కనుక నేను భయం చేయించేది కానీ ఉపన్యాసాలు ఇచ్చేది కానీ మీ హృదయాలంతా పెరగాలని.
1: భగవాన్ వాంట్స్ అస్ టు పార్టిసిపేట్ ఇన్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ భజన్, సో దట్ విల్ హ్యావ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్.
0: తెల్లవారి నగర సంకీర్తనకు పోయినప్పుడు ఆ నగర సంకీర్తనలో హృదయం అంతా కూడా చాలా పొంగుతుంది.
1: ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ వెన్ డివోటీ స్టార్ట్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నగర సంకీర్తన, యూ విల్ బి ఫిల్డ్ విత్ బబ్లింగ్ జాయ్.
0: సంకీర్తన,
1: ఇట్ ఇస్ సంకీర్తన.
0: ఊరికే కీర్తన పాడటం కాదు,
1: నాట్ మియర్లీ సింగింగ్,
0: విశాలమైనటువంటి భావంతో కీర్తన చేయాలి.
1: యూ సింగ్ విత్ ఆల్ ద మెలడీ అండ్ బ్రాడ్ విజన్ అండ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: నీ ఒక్కడే అనుభవించుకోకుండా దీన్ని పది మందికి పంచాలి.
1: యు ఆర్ నాట్ ఓన్లీ హ్యాపీ ఫర్ యువర్ సెల్ఫ్, యు మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
0: అందరికీ ఈ యొక్క నామాన్ని వారు పంచితే అది ఎంతో హృదయం చాలా ఉప్పొంగిపోతుంది.
1: ఇఫ్ యూ సింగ్ హిస్ గ్లోరీ లౌడ్లీ, మేక్ ఎవ్రీబడి ఇన్ ద విసినిటీ లిసన్ టు దట్ సాంగ్, దే విల్ బి ఫుల్ ఆఫ్ జాయ్.
0: నేను ఏది చేసినా, ఏది చెప్పినా, ఏది చూసినా అంత హృదయం పెరగాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఎవర్ వీ డూ, వాట్ ఎవర్ వీ సింగ్, వాట్ ఎవర్ వీ సే, వీ షుడ్ సీ దట్ దే విల్ బి బ్రాడ్ మైండెడ్.
0: అప్పుడే మీరు గొప్ప హ్యూమన్ అని పిలిచవచ్చు.
1: దెన్ ఓన్లీ వీ కెన్ సే దట్ యూ బిఫిట్ ద టైటిల్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: అప్పుడే మీరు మానవత్వాన్ని సార్థకం చేసుకున్నట్టు అవుతారు.
1: దెన్ ఓన్లీ విల్ బి ఫుల్ఫిల్లింగ్ అవర్ లైవ్స్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్.
0: కనుక మీరు హృదయాన్ని అభివృద్ధిగా పెంచుకొని పెద్ద మనసుగా చేసుకుని ఆ పెద్ద మనసును ప్రజలకందరికీ పంచాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ వైడెన్ అవర్ హార్ట్స్, వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్స్ అండ్ షేర్ ఎవ్రీథింగ్ విత్ ఎవ్రీబాడీ.
0: కానీ ఇప్పుడు సెల్ఫ్ తన హృదయాన్ని తాను బాగు చేసుకోకుండా తన హృదయంలో ఎట్టి దోషంలో ఉండినప్పటికీ మర్చిపోయి తన ఆత్మే పెద్దగా ఉండాలి.
1: టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్, వీ ఫైండ్ సెల్ఫిష్ ట్రెండ్ ఎవ్రీవేర్. వన్ కాన్సన్ట్రేషన్ థింగ్స్ ఆఫ్ వన్స్ ఓన్ ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్మెంట్, నెగ్లెక్టింగ్ ఎవ్రీబడి.
0: నా కుటుంబం పెద్దగా ఉండాలి,
1: దట్ మై ఫ్యామిలీ షుడ్ బి ఐడియల్ అండ్ గ్రో.
0: నా కుటుంబమే క్షేమంగా ఉండాలి,
1: దట్ మై ఫ్యామిలీ షుడ్ బి పీస్ఫుల్ అండ్ హ్యాపీ.
0: నా ఫ్యామిలీ ఒకటి మాత్రమే మంచి వెల్తీగా ఉండాలి,
1: మై ఫ్యామిలీ అలోన్ షుడ్ బి లైట్ అండ్ షుడ్ బి ఆన్ ద టాప్.
0: ఇది చాలా చెడ్డది,
1: అండ్ దిస్ ఇస్ వెరీ బ్యాడ్ ఫీలింగ్.
0: నీ వలే ఇతరులు కూడా ప్రజలు అదే కోరుతుంటారు కదా.
1: యూ షుడ్ అండర్స్టాండ్ దట్ అదర్స్ ఆల్సో విల్ హ్యావ్ సిమిలర్ డిజైర్.
0: కనుక నీకున్నటువంటి ప్రేమనే వారికి కూడా ఉంటుంది.
1: దేర్ఫోర్ ద లవ్ దట్ యూ హ్యావ్ ఈజ్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుక లవ్ ఈజ్ కామన్, లవ్ ఈజ్ వన్,
1: లవ్ ఈజ్ వన్,
0: లివ్ ఇన్ వన్,
1: లివ్ ఇన్ వన్.
0: అట్టి ఇదే నిజమైనటువంటి యొక్క ప్రేమ.
1: దట్ ఈస్ ద ట్రూ లవ్, ద సీక్రెట్ లవ్.
0: ప్రేమ అంటే నా బిడ్డలు, నా యొక్క భర్త, నా యొక్క భార్య, నా యొక్క బంధువులు అందరూ మాత్రమే క్షేమంగా ఉండాలని ఆ నేరో మైండ్ రాకూడదు మనకు.
1: లవ్ ఈజ్ నెవర్ నేరో మైండెడ్. లవ్ ఈజ్ నెవర్ లిమిటెడ్ టు వన్స్ ఓన్ ఫ్యామిలీ, ద వైఫ్ అండ్ ద చిల్డ్రన్ అండ్ రిలేషన్స్.
0: కనుక అందరూ ఒకటిగానే ఉండాలి,
1: దట్ ఆల్ షుడ్ బి వన్.
0: అయితే అందరూ ఒకటిగా ఉండాలంటే ఎట్ట ఉండాలి?
1: హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు బి యునైటెడ్?
0: అందరూ ఎందుకూడను నా యొక్క దేవుడే ఉన్నాడు.
1: భగవాన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీబడి, ఇన్ ఎవ్రీవన్స్ హార్ట్.
0: అతను లేకుండా మీరు ఉండడానికి వీల్లేదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు లివ్ వితౌట్ హిమ్
0: అని సర్వత్రా భగవత్ చింతన గావించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ పాండర్ ఓవర్, రిఫ్లెక్ట్ అపాన్ ద డివినిటీ.
0: నాకు బాధ కలిగితే నేను ఎంత బాధపడతాను, ఇతరులు కూడా బాధ పెడితే అంత బాధపడతారు అనేటువంటి యొక్క భావము ఈక్వల్ గా ఉండాలి.
1: జస్ట్ యాజ్ ఐ ఫీల్ సో సాడ్ వెన్ ఐఎమ్ హర్ట్, ఐ షుడ్ అండర్స్టాండ్ ది అదర్స్ ఆల్సో విల్ ఫీల్ హర్ట్, ది అదర్స్ ఆల్సో విల్ ఫీల్ సాడ్.
0: దీని అన్నిటికీ ప్రేమ ఒక్కటి ప్రధానమైనటువంటి.
1: టు ఎక్స్పీరియన్స్ ఆల్ దిస్ ద లవ్ ఇస్ ద బేసిక్ థింగ్.
0: కనుక అందరూ ప్రేమను పెంచుకోండి.
1: ఆల్ ఆఫ్ యూ గ్రో లవ్ డెవలప్.
0: ఆ ప్రేమ ఏది మాత్రమే కాదు.
1: లవ్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు యూ.
0: కానీ అది సెల్ఫిష్ గా ఉండకూడదు.
1: దిస్ లవ్ షుడ్ నెవర్ బి సెల్ఫిష్.
0: బ్రాడ్ మైండ్ గా ఉండాలి.
1: అండ్ యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్.
0: కనుక నాకు వచ్చిన బాధలు ఎవరికి కలగకూడదు.
1: నో వన్ షుడ్ సఫర్ లైక్ మీ. నో వన్ షుడ్ నాట్ హ్యావ్ డిఫికల్టీస్ లైక్ మీ. దట్ షుడ్ బి అవర్ ఫీలింగ్.
0: తమ వల్ల ఇతరులతో కూడా బాధపడకూడదు.
1: Others should not feel so sad as I am feeling right now.
0: Andaru santoshanga undali, andaru abhivruddhi kavali.
1: All should be happy, all should come up in life, should be our feeling.
0: Kanuka idi ravalante premanu pechukunnappudu ee vidhamainatuvanti narrow minded raadu.
1: Therefore when once we develop foster love, we will never be narrow minded.
0: Kanuka prema mudita manase tavo.

0: Sai Ram, dear listeners, just as a sculptor is the unseen hand behind a beautiful sculpture, there is an invisible divine power that pervades everything in this world. In today's discourse, Baba talks about the five elements and explains how God is latent in each of them. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 14th of January 1999 in Prashanti Nilayam.
1: Talachinatti panulu tarumarainacho talachinatti panulu tarumarainacho తొణుకవలదు ఎవడు వెళుకవలదు చీకు చింత వీడి చిరునవ్వు చిందిన చీకు చింత వీడి చిరునవ్వు నవ్విన అతని గుండె పండినట్టి గుండె అతని గుండె పండినట్టి వాడు అతని గుండె పండినట్టి వాడు
2: ఇఫ్ ఆల్ ది రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్స్ టర్న్ నెగటివ్ వన్ నీడ్ నాట్ వేవర్ వన్ నీడ్ నాట్ బి డిప్రెస్డ్ One should give up the doubt and anxiety, and if he puts on a smile on his face with all these troubles and problems, he is a realized one in his heart, a realized soul. Embodiments of love, boys and girls, students.
1: Ekam seno sthitam jagat. ఈ ప్రపంచమంతయి కూడాను ఏక అంశం పైన ఆధారపడి ఉంటున్నది.
2: The whole universe rests on one principle.
1: సూర్యుడే లేకుండిన సూర్యకిరణములే లేనట్టు ఆధారభూతుడైనటువంటి భగవంతుడే లేకుండిన జగత్తే లేదు.
2: Just as you don't find the rays without the sun, you cannot expect the universe to sustain without the primordial basis.
1: Pushpam unnadi.
2: Here is a flower.
1: Cup unnadi.
2: Here the cup here.
1: Mic unnadi.
2: And the mic.
1: Kerchief unnadi.
2: So also a kerchief.
1: Pushpamunaku, cupunaku, micunaku, tumblers anaga handkerchief kudanu. Chivara bhagamu unnadi. ఉన్నది ఉన్నది అనేటువంటి పదము ప్రారంభమవుతుంది.
2: నో మ్యాటర్ ఎ ఫ్లవర్ బి దట్ బి ఎ కప్ ఎ మైక్ ఎ కర్చీఫ్ అట్ ద ఎండ్ వీ సే ఇట్ ఈజ్ ప్రెసెంట్ ఇట్ ఎగ్జిస్ట్ ఈజ్ ప్రెసెంట్
1: పటమున్నది మఠమున్నది ఘటమున్నది జటమున్నది కాదు ఈ పదములన్నింటికి కడపటి పదము ఉన్నది ఉన్నది ఉన్నది.
2: దేర్ ఇస్ ఎ పిక్చర్. There is a pot, there is a hill. At the end we say, it exists, it is in existence.
1: ఈ ఉన్నది అనేటువంటి ఉనికియే పరిపూర్ణమైనటువంటి యొక్క భగవత్ తత్వాన్ని నిరూపిస్తుంది.
2: This existence proves the divinity in total.
1: భగవంతుని శక్తి కాని భగవంతుని యొక్క లీలలు కాని భగవంతుని యొక్క వేగము కాని భగవంతుని యొక్క ప్రకాశం కానీ ఒక పరిమితంతో కూడినటువంటిది కాదు.
2: ద పవర్ ద మిరకల్స్ ద ఎఫల్జెన్స్ అండ్ ద బ్రిలియన్స్ అండ్ ద స్పీడ్ ఆఫ్ ద డివినిటీ ఇస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్.
1: ఈ ప్రపంచమును పోషించే నిమిత్తమై ప్రపంచాన్ని కాపాడే నిమిత్తమై ప్రపంచమును నిలబెట్టే నిమిత్తమై పంచభూతములు ఆధారమై నిలిచినవి.
2: The five elements sustain, protect, uphold the entire world.
1: అయితే ఈ పంచభూతములు యందు మొదటి భూతము భూమి.
2: Of the five elements, the first one is earth.
1: ఈ భూమి పైన అనేక పెద్ద పెద్ద పర్వతములు, నదులు, సముద్రము, కొండలు, పట్టణములు, పల్లెలు, అడవులు, అనేక భారమైనటువంటి యొక్క స్వరూపములన్నీ కూడా ఆధారపడి ఉంటుంది.
2: This earth has mighty mountains, rivers, vast oceans, city, villages and forests.
1: ఇంత భారమైనటువంటి యొక్క పదార్థములు ఈ ప్రకృతి పైన నిలచడానికి ఈ ప్రకృతి యొక్క శక్తి ఎంత గొప్పదో మీరు విచారించవచ్చు.
2: జస్ట్ ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్ ది కెపాసిటీ అండ్ ద లేటెంట్ పవర్ ఆఫ్ ద నేచర్ యాజ్ ఇట్ బేర్స్ ది హెవీ బర్డన్.
1: ఈ భూమికి అనంతమైనటువంటి శక్తులు కలవు.
2: అర్త్ హ్యాస్ గాట్ ఇన్ఫినిట్ పవర్.
1: ఈ ప్రపంచమున ఏ యొక్క విషయములను మనం గుర్తిస్తూ ఉన్నాము ఆ సమస్త శక్తులు కూడాను ఈ యొక్క భూమిని ఆధారం చేసుకుని ఉంటున్నవి.
2: ఆల్ ద పవర్స్ దట్ యు రికగ్నైజ్ ఇన్ ది వరల్డ్ ఆర్ లేటెంట్ ఇన్ దిస్ యూనివర్స్ ద అర్త్ ఇన్ పర్టికులర్.
1: ఈ భూమి తిరుగుచున్నదని వైజ్ఞానికులు నిర్ణయించారు.
2: సైంటిస్ట్ హావ్ డిసైడెడ్ దట్ అర్త్ రివాల్వ్స్.
1: నిజముగా ఈ భూమి తిరుగుచున్నది.
2: Yes, truly speaking, it revolves.
1: ఈ భూమి తిరుగుచున్నప్పుడు ఈ భూమిని ఆధారం చేసుకున్నటువంటి ఈ పర్వతములు కూడా తిరగాలి కదా.
2: Don't you think the mountains also have got to move because they are located on earth?
1: ఈ సముద్రము కూడా తిరగాలి కదా.
2: Should not the ocean also
1: ఈ అడవులు కూడా తిరగాలి.
2: So also the forest.
1: గ్రామములు తిరగాలి, పట్టణములు తిరగాలి, అన్నీ తిరగాలి.
2: Cities and the villages, they should always be on the run and the move.
1: కానీ ఇవి తిరగటం లేదు, భూమి మాత్రమే తిరుగుతున్నది.
2: దే డోంట్ మూవ్, ఇట్స్ ఓన్లీ అర్త్ దట్ రొటేట్స్.
1: అయితే ఈ అన్నింటినీ కూడా నువ్వు కాపాడుతూ, దీనిని రక్షిస్తూ, దీనిని పోషిస్తూ జగత్తును నిలబెట్టినట్టుకు ఈ భూమికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శక్తి కలగదు.
2: అర్త్ హ్యాస్ గాట్ స్పెషల్ ట్రెయిట్, స్పెషల్ కెపాసిటీ for the protection, sustenance of all those that are present on it.
1: Railu atyanta vegamato parigettu untadi.
2: The train runs very fast at a high speed.
1: Ee railu pattala paina parigettu untadi.
2: It runs on the rails.
1: Kaani ee railu tho paatu pattalu kuda nu parigettina prayanam chesetundi vaadi yokka pranamulu egati avutayi.
2: If the rails on which the train runs fast also start moving, what will happen to those that board into the train?
1: Kaadu railu tirugutunnadi kaani pattalu tirigatam ledu.
2: The train runs fast but not the rails on which it moves.
1: Dinni vicharinchi chuchina railu aadeyamu pattalu aadharam.
2: Therefore the rails are the basis, the foundation, while the train is based on that.
1: Ee mic ikkada nilchindante deeniki aadharamu టేబుల్.
2: ద మైక్ స్టాండ్స్ హియర్ ఆన్ ద టేబుల్.
1: ఈ టేబుల్ లేకుండా ఈ మైక్ నిలచడానికి వీలు కాదు.
2: విదౌట్ ద టేబుల్ ద మైక్ కాంట్ స్టాండ్ దేర్.
1: కనుక ఆధార ఆధేయముల రెండింటి యొక్క సమతత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: సో హెట్ మేక్ ఇన్ ఎఫర్ట్ టు నో ద రిలేషన్షిప్ బిట్వీన్ ద సపోర్ట్ అండ్ సపోర్టెడ్.
1: కనుక భూమి అనేక విధములతో శక్తులతో కూడిన చేతనే ఈ జగత్తును రక్షిస్తూ పోషిస్తూ ఆశీర్వదిస్తూ వచ్చున్నది.
2: బికాస్ అర్త్ హ్యాస్ గట్ సో మెనీ పవర్స్, ఇట్ ప్రొటెక్ట్స్, ఇట్ సస్టైన్స్ అండ్ బ్లెసెస్ ఆల్.
1: విద్యుత్ శక్తి ఈ యొక్క భూమి ఎందే ఉంటున్నది.
2: యు ఫైండ్ ఎలక్ట్రిసిటీ ఇన్ అర్త్.
1: ఆకర్షణ శక్తి ఈ భూమి ఎందే ఉంటున్నది.
2: సో ఆల్సో మ్యాగ్నెటిజం.
1: లేజర్ శక్తి ఈ భూమి ఎందే ఉంటున్నది.
2: ద లేజర్ పవర్ ఇస్ ఇన్ అర్త్.
1: వీడియో శక్తి ఈ భూమి ఎందే ఉంటున్నది.
2: సో ఆల్సో ద వీడియో పవర్.
1: అన్ని కూడా ఈ భూమి ఎందే ఉంటున్నవి.
2: ఆల్ పవర్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎర్త్.
1: భూమి ఎందు లేనటువంటి శక్తి మరొక చోట లేదు.
2: దేర్ ఇస్ నో పవర్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్.
1: ఈ అనంతమైన అగాధమైన శక్తి కలగటం చేతనే ఈ భూమి ఇన్ని రకములైనటువంటి యొక్క వస్తువులకు ఆధారభూతమై నిలిచినది.
2: బికాస్ ఆఫ్ దట్ ఇన్ఫినిట్ వాస్ట్ ఆఫ్ ఫాథమ్లెస్ డెప్త్స్ ప్రెసెంట్ ఇన్ ఎర్త్ ఇట్ ఇస్ ఏబుల్ టు సస్టైన్ అండ్ మెయింటైన్ ఆల్.
1: రెండవది జలం.
2: ద సెకండ్ ఇస్ వాటర్.
1: మనకు కనిపించినా కనిపించకపోయినా ఈ భూమిలో జలము లేని స్థానం మనకు చిక్కదు.
2: యు మే సీ ఆర్ నాట్ యు డోంట్ ఫైండ్ ఇన్ ఎనీ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో వాటర్.
1: జలము సర్వత్రా నిండి ఉంటున్నది.
2: వాటర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ జలమే మానవుల యొక్క జీవితాన్ని ఈ జగత్తు యొక్క అభివృద్ధిని పోషిస్తూ ఉంటున్నది.
2: ఇట్ ఇస్ ది వాటర్ దట్ సస్టైన్స్ ది లైఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
1: జలము ప్రాణాధారమైనటువంటి యొక్క పదార్థము.
2: వాటర్ మెయింటైన్స్ లైఫ్ ఇన్ జనరల్.
1: జగత్ అభివృద్ధికి మూలాధారము.
2: ఇట్స్ ది బేసిస్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది వరల్డ్.
1: ఇది జలం యొక్క స్వరూపము.
2: దిస్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్.
1: ఇంకా మూడవ భూతము.
2: ద థర్డ్ ఎలిమెంట్
1: అగ్ని.
2: ఇస్ ఫైర్.
1: అగ్ని ఎక్కడ ఉన్నది ఎక్కడ లేదని ఎవరు నిర్ణయించలేరు.
2: Nobody can decide where fire is and where it is not.
1: ప్రతి మానవుని యొక్క దేహమునందు కూడాను జఠరాగ్నిగా మండుతూ ఉంటుండాలి.
2: ఇన్ ది హ్యూమన్ బాడీ ఫైర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జఠరాగ్ని.
1: ఆ జఠరాగ్నియే లేకుండా ఈ దేహమునకు ఏమాత్రం కూడాను 98.5 ఈ హీట్ రాదు.
2: Without this latent fire in the body, you don't find normal temperature 98.4.
1: కొంకనే ప్రతి మానవుని యొక్క జఠం నందు కూడాను ఈ అగ్ని ఉండటం చేతనే దీనికి జఠరాగ్ని అని పేరు పెట్టారు.
2: As it is present in every human body, it is called జఠరాగ్ని.
1: జలమునందు కూడాను సముద్రమునందు కూడాను అగ్ని ఉంటున్నది.
2: There is fire in ocean.
1: దీనిని బడవాగ్ని అన్నారు.
2: Fire in the ocean is badabagni.
1: Oka chettu nandu kudunu agni untunnadi.
2: There is fire in a tree.
1: Galito chettu komma komma raasukunnappudu agni aavirbhavistundadi.
2: As branches rub against each other, there
1: prati rai endu kudunu agni untunnadi.
2: There is fire.
1: Rai ki rai kottukunnappudu agni aavirbhavistundi.
2: When you strike two stones, you find the fire.
1: Ee vidhanga parishodhana chestu poyina agni ani sthanam kudunu jagatlo kaanaradu.
2: Investigations will show you that there's no place where there's no fire.
1: Kanuka ee vidhanga okoka bhutamunandu kudanu ee bhagavad shaktulanu manu vicharinchu chuchinappudu sarvatra untunnatuvantivi sarvashaktimayamaintundi sarvagnamaintundi.
2: Therefore the divine power is all pervasive, all powerful.
1: Atti bhagavad bhutamulike inta shakti undinappudu భగవంతుడు ఇంకెంత శక్తివంతుడో మీరు విచారించవచ్చు.
2: యూ కెన్ ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్ వెన్ ది ఫైవ్ ఎలిమెంట్స్ క్రియేషన్ ఆర్ సో పవర్ఫుల్ ద క్రియేటర్ మస్ట్ హావ్ బీన్ మోర్ మచ్ మోర్.
1: ఇంకా ఆకాశం ఉంటున్నది.
2: దెన్ దేర్ లైస్ ది స్కై ది స్పేస్.
1: ఈ ఆకాశమునకు ఒక పరిమితమే లేదు.
2: ఇట్ హెస్ నో లిమిట్.
1: ఈ ఆకాశమునకు అన్నింటికి ఆధారమైనటువంటిదే ఆకాశము.
2: And it is the space which is the basis for all of the elements.
1: Akkadundi ye shabdam kudunu prarambham avutundi.
2: Sound comes out of the space.
1: Akkadundi ye vayu prarambham avutundi.
2: So also air.
1: Kanukane sarvadharamainatundi ee aakashamu.
2: Therefore the sky, the space is the
1: samasta bhutamulaku aadharamainatundi ee aakashamu.
2: It is an ideal for all of the elements.
1: సమస్త భూతములు కూడాను ఆవిర్భవించినటువంటిది ఆకాశం నుండి.
2: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఎలిమెంట్స్ రైజ్ అవుట్ ఆఫ్ ది స్పేస్.
1: ఈ విధమైనటువంటి విచారణ చేస్తూ పోయినప్పుడు పంచభూతములు యందు లేనటువంటి యొక్క పరమతత్వము మరి దేని యందు కానరాదు.
2: దేర్ఫోర్ ద సుప్రీం పవర్ ప్రెసెంట్ ఇన్ ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ నోవేర్ ఎల్స్.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను ఈ పంచభూతములు మహాశక్తి స్వరూపమై నిండి ఉన్నవి.
2: దేర్ఫోర్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ గ్రాండ్ మైటీ వే.
1: ఆ సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేక ఏదో ఒక విధమైనటువంటి శక్తి మనకంటే వెలుపల ఉన్నది అనేటువంటి ఒక అనుమానం చేత దాన్ని వెతుకుతూ పోతున్నాడు.
2: We are not able to understand this infinite power within every one of us and expect it outside and in search of it.
1: భూత భవిష్యత్ వర్తమానములు కూడా గుర్తించినటువంటి భగవత్ తత్వమునకు ఈ శక్తులు ఒక అణుమాత్రమైనటువంటివి.
2: For the divine who knows the past, present and future, these powers are nothing.
1: కనుక సర్వజ్ఞుడైనటువంటి ఒక భగవత్ తత్వాన్ని మొట్టమొదట అర్థం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి.
2: We should make every attempt to understand the omniscient, omnipotent nature of God.
1: జగత్తంతయకుడును ఈ పంచభూతముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే.
2: The whole world is a combination of the five elements.
1: ఈ పంచభూతములో ఏ భూతము లేకపోయినప్పటికీ నీ ప్రపంచం శూన్యమే.
2: Just you are left with emptiness if one of the elements are missing.
1: మానవునకు కనిపించినను కనిపించకపోయినప్పుడును ఈ భూతములు సర్వత్రా తన చుట్టూనే ఉంటున్నవి.
2: You may see or not, the five elements are present everywhere.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
2: A small example.
1: గాలి ఎక్కడ ఉన్నదని ప్రశ్నించినప్పుడు,
2: if you put a question, where is air?
1: సరైన జవాబు రావటం లేదు.
2: We don't get proper answer.
1: సర్వత్రా ఉంటున్నది.
2: It is everywhere.
1: నీ చుట్టూ ఉన్నదంతా కూడా నువ్వు గాలియే.
2: It's air that is around you.
1: ఆ గాలియే లేకుండా నీవే లేవు.
2: Without air, you cannot live.
1: కనుక నీ ఉండడానికి ఏ గాలి నీకు ఆధారమై ఉంటుందో ఆ గాలి నీ చుట్టూనే ఉంటున్నది.
2: The air is responsible for sustenance which is around you.
1: కానీ కంటికి కనిపించదు.
2: But you don't see.
1: చేతికి లభించదు, చిక్కదు.
2: You can't catch hold of it.
1: చేతికి చిక్కని కంటికి కనిపించినటువంటి ఒక శక్తి నీ చుట్టూ ఉంటున్నది.
2: The power which can't be caught hold with the hand, not seen with the naked eye, is around you.
1: సర్వత్రా ఉంటున్నటువంటి సత్యాన్ని మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు.
2: Man is not able to understand that divine power.
1: అంతా ఏదో తన యందే ఉంటున్నదని, తన శక్తి ద్వారా, తన విద్య ద్వారా, తన భుజబలం ద్వారా, తన బుద్ధిబలం ద్వారా సాధిస్తూ ఉంటున్నానని అహంకారములకు గురి అవుతున్నాడు మానవుడు.
2: Man is highly egoistic because he takes to credit to himself that all his achievements are because of his knowledge and the physical power.
1: కనుక పుట్టినప్పటి నుంచి కూడాను గిట్టునంత వరకు కూడాను మానవుని అడుగడుగున క్షణ క్షణమున కణ కణమును కూడాను రక్షించేటువంటిది దైవత్వమే.
2: From womb to the tomb, at every point of time, at every step, it is the divinity that safeguards
1: the life. తనను రక్షించుకునేటువంటి శక్తి ఎవరి ఎందుకుడనూ లేదు.
2: No one has got any power to protect one's own self.
1: ఒక దైవాధారమైనటువంటి ఒక శక్తి దీనికి కూడినప్పుడే తాను రక్షించుకోగలుగుతున్నాడు.
2: With God's support and power, one is able to protect one's own self.
1: దీన్ని ఫ్రీ విల్ అన్నారు.
2: This is called free will.
1: ఈ ఫ్రీ విల్ అనేటువంటిది ఒక్క దైవత్వమునందు తప్ప, ఈ పంచభూతముల యందు తప్ప మరొక దాని యందు కనిపించదు.
2: Free will is present in God and five elements only and nowhere.
1: కనుక ఈ మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఈ ఫ్రీ విల్, స్వేచ్ఛా స్వతంత్రమైనటువంటి యొక్క మానవత్వము దైవత్వమే మూలాధారమైన సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
2: The free will, which is in the form of divine principle in man, is primordial principle as the basis.
1: దైవము ఏమి చేసినా, ఏమి చూసినా, ఏమి చెప్పినా, ఏమి తలచినా అంతైకున్ను జగత్ సత్యేమ నిమిత్తమే చెప్తున్నాడు కానీ తన నిమిత్తము కాదు.
2: Whatever God thinks, says and does, it's only for the welfare of the world, not for himself.
1: దైవం అనగా స్వార్థరహితమైనటువంటి ఒక స్థితియే దైవము.
2: God is selfless.
1: ఏ కించిత్ భాగం కూడా అతనికి ఏమాత్రము స్వార్థం కనిపించదు.
2: There's no fraction of selfishness in him.
1: ఏ యొక్క పని చేసినప్పటికీ జగత్ నిమిత్తమే చేస్తుంటాడు.
2: He does everything for the progress of humanity.
1: సూర్యోదయం జరుగుతుండాలి.
2: You find sunrise.
1: సూర్యాస్తమం జరుగుతుండాలి.
2: Also sunset.
1: ఈ సూర్యునికి కలిగేటువంటి లాభం ఏమిటి?
2: What is the benefit that sun gets out of these two?
1: కాదు కాదు, సూర్యోదయం చేత పగలు ప్రారంభమవుతుండాలి.
2: With the sunrise we have daytime.
1: పగలు లోపల ప్రజలు తమ తమ పనులు తాము గావించుకోగలుగుతున్నారు.
2: During daytime we attend to our job.
1: పగలంతా ఇప్పుడు శ్రమపడి అరిచిపోయినటువంటి ఈ దేహమునకు రాత్రి సూర్యాస్తమం అనేటువంటిది విశ్రాంతిని అందిస్తుంటుండాలి.
2: The body that strains and struggles during the daytime will take rest in the night time as sun sets.
1: కనుక ఈ పనులు జరిపించడానికి, దీనికి విశ్రాంతిని అందించడానికి ఎవరు మూల కారణం?
2: Who is responsible for the maintenance of all?
1: ఈ సూర్యోదయమే సూర్యాస్తమే లేకుండా నీకేమాత్రం కూడా నువ్వు కాలం జరగదు.
2: Without sunrise and sunset, day will not pass on.
1: అదే విధంగానే ప్రతి చిన్న విషయం నందు కూడాను దైవం ఏమి సంకల్పించినా, ఏమి చేసినా అంత కూడాను ప్రజాక్షేమ నిమిత్తమే చేస్తుంటాడు.
2: If you observe and investigate that way, you will understand that every act of God is for the benefit of all.
1: ఆదాయం కాని, దైవం కలిగేటువంటి యొక్క సుఖం కాని ఏమాత్రము గుర్తించడు.
2: By these acts, God is not benefited nor personally profited.
1: ఏది చేసినప్పటికీ ప్రజల కోసమే.
2: Whatever he does, it is for humanity.
1: నరసింహమూర్తి చెప్పాడు.
2: నరసింహమూర్తి said.
1: కస్తూరి అడిగినప్పుడు, స్వామి ఈ విధంగా మీరు మిద్ది పైన పరిగెత్తిపోయి కింద పడినప్పుడు ఈ దేహం ఏ గతి అవుతుంది అన్నాడు.
2: నరసింహమూర్తి narrated when Kasturi said, Swami, when you fall down from the steps, what will
1: happen to the body? వచ్చింది ఈ దేహం.
2: For whose sake the body has come?
1: వారి కోసమే పోతుంది ఈ దేహం.
2: The body will vanish for humanity.
1: కనుకనే దేహాభిమానము లేనటువంటిదే దైవత్వము.
2: ఇట్ ఇస్ ది డివినిటీ దట్ హ్యాస్ నో బాడీ అటాచ్మెంట్.
1: దేహాభిమానంతో కూడటమే జీవత్వము.
2: ఇట్ ఈస్ ది ఇండివిజువల్ హ్యూమన్.
1: ఈ దేహాభిమానంతో కూడిన జీవతత్వానికి ఇన్ని కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు.
2: హ్యూమన్ హూ హాస్ గాట్ ది బాడీ అటాచ్మెంట్ విల్ పాస్ త్రూ ది ట్రబుల్స్.
1: దేహాభిమానము లేదు కనుకనే ఈ దైవత్వమునకు ఎట్టి బాధలు ఉండినప్పటికీ దీన్ని లక్ష్యం చేయదు.
2: Since God has no body attachment, he is not bothered
1: by anything.
2: Many things do happen to the body.
1: For whose
2: sake?
1: Deha nimittame kaadu.
2: Not for the body.
1: Lokachema nimittame jarugutu untadi.
2: It is for the welfare of the world.
1: Pillalu, vidyarthulu, vidyarthinilu, chaala manchi vaaru.
2: Boys and girls, students, they are very good.
1: Ye chinna pani chesinappudiki స్వామికి సంతోషం కలిగించాలి.
2: వాట్ ఎవర్ స్మాల్ థింగ్ దే డూ, దే వాంట్ టు ప్లీజ్ స్వామి.
1: సంతోషమునకు తృప్తి కలిగించాలి.
2: దట్ స్వామి షుడ్ బి ప్లీజ్డ్
1: అనేటువంటి పూర్ణ హృదయంతో వీరు ఈ యొక్క ఆటల పాటల యందు ప్రవేశిస్తూ ఉంటారు.
2: స్టూడెంట్స్ డూ ఎవ్రీథింగ్ దే టేక్ టు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ టు సాటిస్ఫై అండ్ ప్లీజ్ స్వామి.
1: అది నాకు బాగా తెలుసును.
2: భగవాన్ నోస్ ఇట్ వెల్.
1: అయితే
2: హౌఎవర్
1: స్వామి ప్రీతి నిమిత్తమే మేము చెయ్యాలి, స్వామి ఆనంద నిమిత్తమే మేము చేయాలి, స్వామి తృప్తి నిమిత్తమే మేము చేయాలి అని ఆశిస్తున్నారే కాని స్వామికి ఏది తృప్తి, ఏది ఆనందం అందిస్తుంది, ఏది సరైనటువంటి యొక్క సుఖాన్ని చేకూరుస్తుంది అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
2: యూ డూ ఎవ్రీథింగ్ టు ప్లీజ్ స్వామి, టు సాటిస్ఫై స్వామి, టు మేక్ హిమ్ హ్యాపీ, బట్ యూ హ్యావ్ నాట్ పుట్ ఎ క్వశ్చన్, వాట్ ఈస్ ఇట్ దట్ ప్లీజెస్ హిమ్, వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ హిమ్ హ్యాపీ.
1: మీరు సాహసం చేత అగ్నిలో దుమికితే అది స్వామికి తృప్తియా?
2: అవుట్ ఆఫ్ కరేజ్ యూ మే జంప్ ఇన్ టు ద ఫైర్, విల్ ఇట్ మేక్ స్వామి హ్యాపీ?
1: మీరు సాహసం చేత ఒక లారీ పై నుంచి క్రిందికి దుమికితే అది స్వామికి తృప్తియా?
2: యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ బ్రేవరీ యూ జంప్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద లారీ.
1: మోటార్ సైకిల్స్ వేసుకుని ఒకరిపైన ఒకరు ఎగురుతూ ఒకరిని ఒకరు జయిస్తూ ఒక 10-20 మంది పైన దాటిపోయినప్పుడు అది మీ సాహసం కానీ స్వామికి తృప్తియా?
2: ఆన్ మోటార్ సైకిల్స్ యూ డూ సో మెనీ స్టంట్స్ అండ్ ఫీట్స్ jumping over 20 people lying on the ground, will it make Swami happy?
1: Meeru sukhanga undali.
2: You should be happy.
1: Prekshakulu sukhanga undali.
2: Also the audience.
1: Andariki aanandam nandincheetundiga undali.
2: Everybody should be happy by witnessing the show.
1: Noppinchaka tanavvaka tappinchuku tirugu vaadu dhanyudu annaru.
2: So he is only one of the redeemed soul who would not hurt himself nor hurt others.
1: Meeru sukhanga undali.
2: You should be happy.
1: మీరు తగినటువంటి క్షేమంగా ఉండాలి.
2: యూ షుడ్ బి సెక్యూర్.
1: మీ నుంచి ఇతరులకు ఏ విధమైనటువంటి బాధలు కలగకుండా ఉంటుండాలి.
2: నో వన్ షుడ్ బి పుట్ టు సఫరింగ్.
1: అలాంటి దానిని నేను ఆశిస్తూ ఉంటాను.
2: దట్స్ వాట్ స్వామి వాంట్.
1: అంతేకాని మీరు గొప్పగా ప్రదర్శిస్తున్నారంటే ఈ ప్రదర్శనలు నాకు ఆనందం కాదు.
2: దిస్ ఎగ్జిబిషనిజం షో will never make Swami happy.
1: Nidarshana naaku aanandam.
2: It's only the nidarshana, the proof that is important.
1: Nee hrudayapurvakamaina premato ye chinna karyam chesina naaku aanandame.
2: Wholeheartedly full of love, whatever you may do, that will make Swami happy.
1: Naaku 6 nelala nunchi chakkaga telusunu.
2: Bhagavan knows pretty well for the last 6 months.
1: Ee pramadhi naama samvatsaram raabothundadi.
2: Pramadhi year is advancing.
1: Kanuka idi first నెల జనవరి.
2: దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ జనవరి.
1: ఈ యొక్క ప్రారంభం లోపల మీరు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంటారు.
2: ఇఫ్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ఫుల్ స్టేట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్,
1: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
2: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: ఈ నూతన సంవత్సరం లోపల మీరు సుఖశాంతులతో, ఆనంద సౌభాగ్యములతో మీరు వర్ధిల్లినప్పుడు జీవితం అంతా కూడా సుఖశాంతులతోనే ఉంటుంటుంది.
2: ఇఫ్ యూ బిగిన్ ది న్యూ ఇయర్ ఇన్ ఆల్ సేఫ్టీ, పీస్, ప్లెజర్ అండ్ బ్లెస్, దే ఆర్ అష్యూర్డ్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది ఇయర్.
1: కనుక నేను బెంగళూరు నుంచి వచ్చే సమయంలోనే వార్డన్కి చెప్పాను.
2: సో భగవాన్ వైల్ రిటర్నింగ్ ఫ్రమ్
1: కానీ ఆ కారణం వేరు కారణంగా వారు భావిస్తున్నారు. కారణాలు ఎన్నైనా ఉండవచ్చు.
2: దెర్ మే బి మెనీ రీజన్ ఫర్ స్వామీస్ డెసిషన్.
1: నేను కారణాలను లెక్క చేయను.
2: భగవాన్ ఇస్ నాట్ బదర్డ్.
1: కార్యమే నా లక్ష్యము.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ యాక్ట్ దట్స్ మోర్ ఇంపార్టెంట్.
1: స్పోర్ట్స్ తీసుకుని రావద్దు అన్నాడు.
2: హి సెడ్ వి డోంట్ హావ్ స్పోర్ట్స్ దిస్ ఇయర్.
1: ఇక్కడికి వచ్చిన తర్వాత వైస్ ఛాన్సలర్ కి చెప్పాను.
2: భగవాన్ రీచింగ్ దిస్ ప్లేస్ టోల్డ్ వైస్ ఛాన్సలర్,
1: మీకు కాలేజీకి సంబంధించినటువంటి బ్యాడ్మింటన్ ఉంటుంటుంది, టెన్నిస్ ఉంటుంటుంది, వాలీబాల్ ఉంటుంది, సుగ్రీవ్ బాల్ ఉంటుంది, ఏమేమో బాల్ అంతా ఉంటాయి, ఇవన్నీ వారు ఆడుకోని
2: లెట్ ఆల్ యువర్ బాయ్స్ ప్లే డిఫరెంట్ గేమ్స్ లైక్ వాలీబాల్, బ్యాడ్మింటన్ బాల్.
1: గేమ్స్ లో ఏమాత్రమూ ప్రవేశించను. నేనేమాత్రమూ ప్రవేశించను.
2: బట్ ఐ డోంట్ ఇంట్రో.
1: అందులో కూడా ఎవరికి ఏ విధమైనటువంటి ప్రమాదము సంభవించకుండా చూసుకోవాలి.
2: నో వన్ షుడ్ అండర్టేక్ ఎనీ డేంజరస్ రిస్క్.
1: కానీ 11వ తేదీ మాత్రము ఈ ప్రజల యొక్క ప్రదర్శన నిమిత్తమే మీరు చేసేటువంటి దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నారు.
2: బట్ యూ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఆన్ 11th of January వెన్ యూ పుట్ అప్ యువర్ ప్రోగ్రామ్.
1: కానీ పిల్లలు లేత హృదయులు పవిత్రమైన భావం చేత, దివ్యమైన ప్రేమ చేత, స్వామి పలిమినటువంటి ఒక అభిమానం చేత స్వామిని సంతోష పెట్టాలని ఇన్నిన్నో చేయాలని ప్లాన్ వేశారు.
2: స్టూడెంట్స్ ఆర్ టెండర్ హార్టెడ్, సీక్రెట్ హార్టెడ్ విత్ డివైన్ లవ్. దే వాంట్ ప్లీజ్ స్వామి, మేక్ స్వామి హ్యాపీ.
1: కానీ ముందు కొంత పెద్ద ప్రమాదం జరుగుతుండదని నాకు తెలుసు.
2: భగవాన్ నోస్ వెల్ ఎ గ్రేట్ డేంజర్ దట్ లైస్ అహెడ్.
1: కానీ చెప్పినా కూడా వారు వినేటువంటి పరిస్థితిలో లేరు.
2: బట్ దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు లిసన్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ టోల్డ్.
1: వారికి పూర్తి తెలియనప్పుడు నేను చెప్పి ప్రయోజనం ఏమిటి?
2: వెన్ దే ఆర్ ఇన్ టోటల్ ఇగ్నోరెన్స్ వాట్ ఇస్ ది ఫన్?
1: ఏదైనా అనుభవించిన తర్వాతనే వారికి అర్థమవుతుంది, కానీ చెప్తే అర్థం కాదు.
2: దే విల్ నో ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్, నాట్ మియర్లీ బై బీయింగ్ టోల్డ్.
1: అది కూడాను ఈనాడు ఈ క్షణం వరకు కూడా వారికి కూడా తెలియదు.
2: దే డోంట్ నో టిల్ దిస్ మోమెంట్.
1: స్పోర్ట్స్ అంతా చాలా దిగ్విజయంగా జరిగిపోయినాయన్నారు.
2: They said that sports ended up in a thumping grand success.
1: Santoshame digvijayam kavatame santoshamu.
2: Thumping success makes you happy.
1: Kaani pillalu baaga chesaru.
2: Students have done well.
1: Yavaravu shaktyanusara varu va anni vidhalu kodina shaktini upayogapetti andariki aanandanni andincharu.
2: Basing on their own capacities and talents, they made everybody happy.
1: Nenu compound lopala dwaramlo praveshinchanu.
2: Bhagavan stepped into the campus.
1: Praveshinchetappudiki
2: there
1: రెండు లారీలు కనిపించాయి.
2: భగవాన్ సార్ టూ లారీస్ దేర్.
1: అక్కడ కనిపించేటప్పటికి నాకు ఆ ప్రమాదం జరగబోయేటువంటి స్థితి నాకు అర్థమైంది.
2: ఇమ్మీడియట్లీ భగవాన్ కుడ్ గ్రాస్ప్ ద డేంజర్ అహెడ్.
1: ఇంకా ఆడపిల్లల బ్యాండ్ను విరమించండి అన్నాను.
2: అండ్ భగవాన్ కమాండెడ్ లేడీస్ టు స్టాప్ ద బ్యాండ్.
1: మగపిల్లలు వస్తున్నారని.
2: దెన్ బాయ్స్ వర్
1: అప్రోచింగ్. దీనికి ఎవ్వరూ కారకులు కాదు.
2: నో వన్ ఇస్ ఇండివిజువల్
1: అనుకుంటారు, కానీ వాడు వీరు వీరు అని కాదు. కానీ జరగవలసింది జరిగే తీరాలి.
2: యూ బ్లేమ్ సో అండ్ సో, నో వాట్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్ ఇస్ షుడ్ టు హ్యాపెన్.
1: రాకన్మానదు హాని వృద్ధులు మహారణ్యమునం దాగిన.
2: యూ మే బీ ఇన్ ఎ థిక్ ఫారెస్ట్, ద సఫరింగ్ ఇఫ్ యు ఆర్
1: భోగన్మాన దేహమి విధమున పోషించి రక్షించిన.
2: యూ మే ప్రొటెక్ట్ ద బాడీ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: జరగవలసింది ఎంతైనా జరుగుతుంటారు.
2: What is bound to happen is
1: ఎంతమంది చక్రవర్తులు లేరు, ఎంతమంది రాజులు లేరు, వీళ్ళందరూ తన దేహాన్ని రక్షించుకోవడానికి ఏ విధమైన ప్రయత్నం చేసినా కానీ అవి సంభవిస్తుంటాదా?
2: Have you not noticed emperors and kings who wanted to safeguard and protect their life? Are they alive today?
1: కనుక జరగవలసిన జరుగుతూనే ఉంటుంటాయి.
2: So what is should to happen will happen.
1: అయితే దానికి మనం ఉరి కాకుండా తప్పించుకోవాలి.
2: But one should find an escape out of it.
1: ఆ చూచేటప్పటికి లారీ చూచాను.
2: భగవాన్ saw the lorry there.
1: ఇదేదో స్పోర్ట్స్ కోసం తెచ్చినట్టుగా ఉంటుండాలి.
2: దే బ్రాట్ ద లారీ ఫర్ స్పోర్ట్స్ మీట్.
1: దానిపైన అంతా కట్టి పెట్టారు పెద్దగా.
2: దే హావ్ సో మెనీ స్కాఫోల్డింగ్స్ ఆన్ ది లారీ.
1: దానిపైన ఎక్కి వారు ఏదో కొన్ని కసరత్తులు చేస్తూ వచ్చారు.
2: దే వాంట్ టు క్లైంబ్ అప్ ఆన్ ద స్కాఫోల్డింగ్ ఆన్ ద లారీ.
1: ఆ సమయంలో ఒక్కటి ఊడిపోయే స్థితిలో ఉంటుండాలి.
2: అండ్ వన్ వాజ్ అబౌట్ టు ఫాల్.
1: అంత ఎత్తు నుంచి వాడు కింద పడేటప్పటికి ఇట్ట పడేటప్పటికి తల స్పైనల్ కాలం దెబ్బ తగిలిపోతుంది.
2: ఇఫ్ దాట్ బాయ్ ఇస్ టు ఫాల్ ఫ్రమ్ దాట్ టాప్, నాచురలీ హీ విల్ హావ్ హిస్ బ్యాక్ బోన్ అండ్ ది హెడ్ టోటలీ
1: బ్రోకెన్. ఒక వారమునకు ముందుగా ఒక పిల్లవాడు పడి స్పైనల్ కాలం విరిగి ఇప్పటి కూడాను బెంగళూరు మణిపాల్ హాస్పిటల్లో ఉంటున్నాడు.
2: ప్రయర్ టు దట్ వన్ బాయ్ ఫెల్ ఫ్రమ్ ద టాప్ అండ్ హ్యాడ్ హిస్ స్పైనల్ కాలం బ్రోకెన్. నౌ
1: స్పైనల్ కాలం
2: పోతే
1: ఎవరు కూడా చక్క చేయడానికి వీలు కాదు.
2: And when spinal column is fractured, none can correct it.
1: ఇలాంటి ప్రమాదం సంభవించకూడదని నేను సంకల్పించుకున్నాను.
2: భగవాన్ డిసైడెడ్ టు ప్రివెంట్ ద డేంజర్.
1: పిల్లలందరూ క్షేమంగా ఉండాలి.
2: Boys should be safe and secure.
1: పిల్లలే నా ప్రాపర్టీ అని అనేక పర్యాయం చెప్పాను.
2: భగవాన్ సెడ్ స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ.
1: త్వరగా పిల్లలు క్షేమంగా ఉంటేనే నాకు క్షేమం.
2: When boys are secure, Bhagwan.
1: పిల్లలు ఆనందంగా ఉంటేనే నాకు ఆనందము.
2: When students are happy, Bhagwan.
1: పడిపోయినటువంటి పిల్లలు తక్షణమే నేను వ్యాన్ ఇచ్చేసేసి, అంబులెన్స్ వ్యాన్ ఇచ్చేసి, 10,000 రూపాయలు ఇచ్చేసి తక్షణమే బెంగళూరు పంపించాను.
2: As the boy fell from this top, Bhagwan sent an ambulance and 10,000 rupees.
1: తల్లిదండ్రులు వచ్చారు.
2: Parents came.
1: ఆ తల్లిదండ్రులు పడిన ఆనందము ఇంత అంతని చెప్పలేము.
2: You cannot describe the happiness, the joy of the parents.
1: ఏ తల్లిదండ్రులు చేయగలరు ఇంత సహాయం?
2: Which parent can do render such help?
1: అక్కడికి పోయాడు, మా డాక్టర్ని కూడా వెంట పంపించాను.
2: భగవాన్ సెండ్ ద డాక్టర్ ఆల్సో.
1: డాక్టర్ చెప్పాడు, అతను పండుకోవడానికి కూర్చోవడానికి వీలు కాదు, స్పైనల్ కాలం ఇదైంది అన్నాడు.
2: డాక్టర్ సెడ్ ద స్పైనల్ కాలం బ్రోక్, ఇట్స్ నాట్ పాసిబుల్.
1: నేను యోచించవద్దు, నేను చెప్పినట్టుగా నువ్వు చేయి.
2: భగవాన్ సెడ్ యూ జస్ట్ యాక్ట్ అకార్డింగ్ టు మై ఇన్స్ట్రక్షన్.
1: వెళ్ళినాడు.
2: హి వెంట్.
1: వెళ్ళేటప్పటికి ఏమైపోయిందో, ఆ హాస్పిటల్ దగ్గర దిగేటప్పటికి కూర్చున్నాడు.
2: By the time he reached the hospital, he sat there.
1: Tarvata hospital poyin tarvata bed paina kuda kurchunnadu.
2: The boy could sit on bed in the hospital.
1: Ikkada nunchi ikkadiki consciousness vachindi.
2: And he could have consciousness right from the
1: thing. Akkada nunchi kindiki kuda vachesindi.
2: And he could feel the sense of touch.
1: Anni chakkaga jarugutu vachesayi.
2: And everything went on.
1: Emi pramadam ledu.
2: No danger.
1: Karanam.
2: Reason.
1: దయానుగ్రహములు దండిగా ఉండటం చేతనే ఈ విధంగా రక్షింపబడుతూ వస్తుంటారు.
2: బికాస్ ఆఫ్ బౌంటియస్ ఇన్ఫినిట్ గాడ్స్ గ్రేస్ హి వాస్ ప్రొటెక్టెడ్.
1: నేను అక్కడ నిలిపాను.
2: భగవాన్ స్టాప్ దేర్.
1: పాపం శ్రీనివాస్ కూడా చాలా ప్రేమతో భక్తితో శ్రద్ధతో చేస్తూ వచ్చాడు.
2: శ్రీనివాస్ ఆల్సో వాస్ డూయింగ్ విత్ ఆల్ సిన్సెరిటీ.
1: పిల్లల్ని పంపాలని, తిరిగి కొత్త బ్యాండ్ వాడు రావాలని, వారికి ఛాన్స్ ఇవ్వాలని నేను ఆశించాను.
2: భగవాన్ వాంటెడ్ టు ఎక్స్టెండ్ ద ఛాన్స్ టు ద నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ ద బ్యాండ్.
1: నా యొక్క సుఖము, నా యొక్క ఆనందము నేను ఎప్పుడు యోచించను.
2: భగవాన్ నెవర్ థింక్స్ ఆఫ్ హిస్ పర్సనల్
1: హ్యాపీనెస్. డిసప్పాయింట్ కాకూడదు.
2: ద బాయ్స్ షుడ్ నాట్ బి డిసప్పాయింటెడ్.
1: పిల్లలకి ఏ విధమైనటువంటి అనానుకూలములు సంభవించకూడదు.
2: స్టూడెంట్స్ షుడ్ నెవర్ ఫేస్ ఎనీ ఇన్కన్వీనియన్సెస్.
1: వాళ్ళందరూ వచ్చి సిద్ధంగా నిల్చుకున్నారు.
2: స్టూడెంట్స్ వర్ రెడీ.
1: ఆ ప్రక్కనే నేను ముందు రోజే చెప్పాను జరుగుతుంది అని.
2: భగవాన్ సెడ్ ఏ డే బిఫోర్ దట్
1: నలుగురు పిల్లల్ని లోపల పిలిచాను.
2: భగవాన్ కాల్డ్ ఫోర్ బాయ్స్ ఇన్ సైడ్.
1: బాయ్స్ మీరు నా జీప్ చుట్టూ ఉండాలి అన్నాను.
2: బాయ్స్ యు సరౌండ్ ద జీప్ వేర్ ఐ స్టాండ్.
1: ఎక్కడ కూడా మీరు కదలకూడదు అన్నాను.
2: డోంట్ మూవ్ ఎనీవేర్.
1: కానీ అక్కడ పోయి చూసేటికి ఆ పిల్లలు ఎవరు లేరు.
2: బై ఎగ్జాక్ట్ ఎట్ ద స్పాట్ నన్ ఆఫ్ ది స్టూడెంట్స్ వర్ నోటీస్డ్.
1: చెప్పారు, మాకు స్టేజ్ పైన సర్వింగ్ పని ఉంటుండాలి కదా అన్నారు.
2: దే సెడ్ వి హావ్ గాట్ సమ్ సర్వింగ్ డ్యూటీ.
1: ఈ మార్చింగ్ అంతా జరిగిన తర్వాత,
2: అట్ ది ఎండ్ ఆఫ్ ది మార్చింగ్,
1: ఫ్లాగ్ హాయిస్టింగ్ జరిగిన తర్వాత,
2: ఆఫ్టర్ ఫ్లాగ్ హాయిస్టింగ్,
1: తర్వాత నీవు స్టేజ్ పైన నీవు సర్వ్ చేయొచ్చు, కానీ అంతవరకు ఏం చేయగలరు, కాబట్టి కారు దగ్గర ఉండాలా.
2: భగవాన్ సెడ్ యూ కెన్ అటెండ్ యువర్ జాబ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్టర్ ది సెరిమోనియల్.
1: కానీ వారు కూడా ఎంతో ప్రేమతో భక్తితో ఉండినటువంటి పిల్లలు.
2: దే ఆర్ ఆల్సో ఫుల్
1: ఆఫ్ ఎవరి ఎందుకు కించిత్ దోషం లేదు.
2: నో మిస్టేక్ ఇన్ ఎనీబడి.
1: కావాలని ఎవరు కూడా చేయడానికి పూనుకోరు.
2: నో వన్ ఇస్ ప్రిపేర్డ్ టు డూ విల్.
1: స్వామి అంటే పిల్లలందరికీ ప్రాణము.
2: బాయ్స్ టేక్ భగవాన్ యాజ్ దేర్ వెరీ లైఫ్.
1: అలాంటి సమయం లోపల నేను తక్షణమే శ్రీనివాస్ స్టాప్ చేయన్నాను.
2: Bhagwan commanded Srinivas, stop the vehicle now.
1: Chesadu.
2: He did so.
1: Nen lechanu.
2: Bhagwan got up.
1: Lechi vice chancellor vachadu.
2: Vice chancellor came there.
1: Atanni pilipinchi maatadalanukune lopala taanu em ayipoyindi adantha oka maya.
2: It was all delusion, a maya.
1: Oka kaalu kindane untundadi భూమి పైన.
2: వన్ ఫుట్ వాస్ జస్ట్ ఆన్.
1: ఇంకొక కాలు ఏదో బ్రేక్ కొట్టాలనుకున్నాడో ఏమొత్తుకున్నాడో టచ్ వచ్చేసాడు.
2: వన్ వాజ్ ఆన్ ద గ్రౌండ్, అనదర్ హీ వాంటెడ్ టు అప్లై ద బ్రేక్ అండ్ ప్రెస్ ఇట్.
1: ఉన్నటువంటి వాడు ఒక్కతూరి స్పీడ్ అయిపోయినకే పడిపోయాడు.
2: బికాస్ ఆఫ్ దిస్ ఫాస్ట్ స్పీడ్ ఇమిడియట్లీ ఫెల్.
1: అందరూ ఉంటున్నారు, ఎవరికి కనిపించకుండా చేసుకున్నాను నేను.
2: Bhagwan took care that it will not go to the notice of anybody.
1: Many steps pen kurchunnaru aadavaru magavaru.
2: Because many were there on the steps there.
1: Entha mandi chuttu untunnaru.
2: Many around.
1: Yedo nenu kurchunnattuga kurchunnanu.
2: Just Swami pretended as if he was seated.
1: Appudu naa spinal column ku, naa talaku, chetiki pedda pramadam jarigindi.
2: Then the spinal column, the hand, and the hand of Bhagwan were damaged. What the boy was to face was taken over by Bhagavan.
1: Vice Chancellor chustunnadu. ఏం స్వామి లేకుండా పోతున్నాడే, ఏం చేయాలి ఏం చేయాలి అని చాలా బాధపడుతున్నాడు.
2: వైస్ ఛాన్సలర్ వాస్ దేర్ థింకింగ్ వై స్వామి సాట్ హియర్, హౌ ఇస్ దట్ హి ఇస్ నాట్ ఏబుల్ టు గెట్ అప్.
1: ఈ సమయంలో నేను ఆలస్యం చేస్తే ఆలస్యం అమృతం విషము, ఎంతమందికో ప్రమాదం జరుగుతుంది. టక్కని నేను తలుచుకున్నాను, దేహాన్ని మర్చిపోయాను, లేచాను.
2: భగవాన్ ఇమీడియట్లీ విల్డ్ ఎనీ డిలే విల్ పుట్ ఫర్దర్ డేంజర్ అండ్ హి ఇమీడియట్లీ గాట్
1: అప్. అందరికి ఆనందంతో కూడా చేతులు ఊపుతూ వచ్చాను.
2: అండ్ భగవాన్ స్టార్టెడ్ వేవింగ్ హిస్ హ్యాండ్ టు ద క్రౌడ్స్.
1: ఈ చెయ్యి కత్తితో కొట్టినట్టుగా అయిపోయింది.
2: The hand was completely damaged as if it was cut with a sword.
1: కానీ ఒక డివినిటీ యొక్క శక్తిని మీరు గుర్తించడానికి చొక్కా చినిగిన తర్వాత కదా లోపల ఏటు తగలాలి.
2: In fact, it is the shirt that should be torn out before the hand is damaged.
1: చొక్కా ఏమీ చినగలేదు.
2: Nothing happened to the shirt.
1: లోపల పెద్దగా కత్తితో కొట్టినట్టుగా అయిపోయింది.
2: But the hand inside the shirt is totally damaged.
1: తర్వాత ఇక్కడ పెద్ద ప్రమాదం జరిగింది.
2: దెన్ దేర్ ఇస్ ఎ బిగ్ డేంజర్.
1: వీళ్ళందరికీ ఎట్లా తెలుస్తుంది నేను అక్కడ నడుచుకుని పోవాలి కదా.
2: అండ్ భగవాన్ షుడ్ వాక్ ద డిస్టెన్స్.
1: అందరికీ తెలుస్తుందో ఏమిటో అని ఎవరికి తెలియకూడదని సంకల్పించుకున్నాను.
2: భగవాన్ విల్ దట్ హి షుడ్ నాట్ గో టు ద నోటీస్ ఆఫ్ ద క్రౌడ్.
1: పోయినాను,
2: హి వెంట్.
1: తిరిగి మరి రావటము పోవటము అన్ని జరిగింది. ఫ్లాగ్ హాయిస్టింగ్ కూడా జరిగింది.
2: హి వెంట్ దేర్, క్లైమ్డ్ అప్ ది స్టెప్స్ అండ్ హాయిస్టెడ్ ద ఫ్లాగ్.
1: లోపలంతా పంచంతా తడిచిపోయింది రక్తంతో.
2: అండ్ ద హోల్ ది thing, the robe was completely wet with blood.
1: కాని ఇంకా ఎట్టైన పైద మందికి తెలుస్తుందని తక్షణమే నేను అటు ఇటు విచారించినట్టుగా విచారించి బాత్రూమ్ లోకి వెళ్ళాను.
2: బట్ జస్ట్ భగవాన్ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి వాస్ టాకింగ్ టు ద డివోటీస్ ఓవర్ దేర్ అండ్ గాట్ ఇన్ టు ద బాత్రూమ్.
1: ఎన్ని టవల్స్ తో తుడిచినప్పటికీ నీ టవల్స్ చాలేదు, అంత రక్తమైపోయింది.
2: ద నంబర్ ఆఫ్ టవల్స్ వర్ నాట్ సఫిషియంట్ యాజ్ టు
1: తిరిగి ఆ టవల్స్ అంతా తిరిగి నేను బాత్రూమ్ లో వేస్తే తిరిగి ఎవరైనా చూడవచ్చును.
2: But if the towel is kept in the bathroom, somebody
1: will notice. Towel తిరిగి ఆ బాధలో కొడును సోప్ వేసి పిండి చక్కగా పిండి అన్ని ఆరగట్టేసేసి నేను వచ్చేసాను.
2: Though it was highly painful, Bhagavan washed all the towels there so that nobody would know.
1: ఎలాంటి కొడును నాకు అలసట అనేటువంటిది కానీ బాధ అనేటువంటిది కానీ నొప్పి అనేటువంటిది కానీ ఎవరికి నేను చూపను.
2: Bhagavan will never allow anybody to know his tiresomeness or pain or suffering.
1: పిల్లలు కూడా అడిగారు, ఎందుకు స్వామి నితూరు బాత్రూమ్ పోతున్నారని.
2: అండ్ స్టూడెంట్స్ ఆర్ స్వామి, హౌ డు యు నో నంబర్ ఫైవ్?
1: నా పని.
2: ఇట్స్ ఎ వై ఆర్ యు కన్సర్న్ ఇట్స్ మై జాబ్.
1: నేను తెల్లవారి సాయంకాలం తప్ప మరొకతో నేను బాత్రూమ్ వైపు నేను చూడను.
2: భగవాన్ విల్ నెవర్ గెట్ ఇన్ ద బాత్రూమ్ డ్యూరింగ్ ది ఎంటైర్ కోర్స్ ఆఫ్ ద డే.
1: ఐదు టూర్లు ఆరు టూర్లు పోతున్నారంటే బాగా తడిచిపోతుండాలి.
2: As he has gotten five times because the entire robe was wet by blood.
1: బయటికి పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుండాలి.
2: అండ్ that time is approaching that it may be noticed.
1: ఆ సమయంలో ఇద్దరు పిల్లలు వచ్చేసి స్వామి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయాలి అన్నారు.
2: At that moment two students came and said, Swami, it's time for flag hoisting.
1: బా ఒక చైర్ నుంచి దిగాను.
2: He got down from the chair.
1: చెప్పకూడదు కానీ నాకు నవ్వు వస్తుంది.
2: Swami smiles at his own divine miracle.
1: ఒక షాక్ కొట్టినట్టుగా అయిపోయింది.
2: ఇట్ వాస్ సంథింగ్ లైక్ ఎ షాక్.
1: కాలు భూమిని కరుచుకోలేదు.
2: వెల్ హీ కుడ్ నాట్ స్టాండ్.
1: నవ్వుకుంటూ చి దీనిపైన భ్రమ పెట్టుకోకూడదు అని నడుచుకుని పోయాను.
2: స్మైలింగ్లీ హీ థాట్ ఐ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ద బాడీ అండ్ స్టార్టెడ్ స్లోలీ వాకింగ్.
1: ఫ్లాగ్ హాయిస్టింగ్ చేశాను.
2: భగవాన్ హాయిస్టెడ్ ద ఫ్లాగ్.
1: తిరిగి జ్యోతిని ముట్టించాను.
2: లైటెడ్ ద ల్యాంప్.
1: వీళ్ళు వెళుతున్నారు.
2: దే వర్ గోయింగ్.
1: కానీ ఇదంతా తరిచిపోతూ వస్తుండాలి.
2: బట్ దేర్ ఇస్ బ్లీడింగ్ ఆల్ ఓవర్.
1: ఎటు కూర్చోవడానికి వీలు కానటువంటి పరిస్థితిలో ఉంటుండాలి.
2: ఇట్ వాస్ నాట్ పాసిబుల్ ఈవెన్ టు సిట్.
1: అప్పుడు నేనే దండించుకున్నాను.
2: దెన్ భగవాన్,
1: చి అందరికీ చెప్తున్నాను దేహాభిమానం ఉంటుండాలని, నేను దీనికోసం ఎందుకు పాటుపడాలి, చి దీన్ని మాత్రం యోచించకూడదు అని నేను ఆదర్శంగా నిరూపించాలి.
2: భగవాన్ హెస్ సెట్ అన్ ఐడియల్ టు హిమ్సెల్ఫ్ యాజ్ నాట్ టు హ్యావ్ బాడీ అటాచ్మెంట్.
1: ఏ బాధనైనా కూడా చక్కగా నడిచాను. అన్ని విధాల బాల వికాస్ పిల్లలంతా పూర్తి జరిగా అనగా ప్రైమరీ స్కూల్ పిల్లలు చాలా బాగా చేశారు.
2: Unmindful of the suffering, Bhagavan
1: watched. హృదయాలు అతి మధురమైనటువంటి హృదయాలు ఆనందముతో కూడిన ముఖం కిసించుకొని వచ్చి కూర్చున్నారు.
2: The children of the primary school with a nectarine, beautiful, pure, sacred hearts sat there.
1: ఫోటో తీసుకోవాలని ఆశించారు.
2: They wanted to have a photo with Bhagavan.
1: నిరాశ చేయకూడదు.
2: They shouldn't be disappointed.
1: తక్షణమే దిగాను, వాడి దగ్గరికి వెళ్ళాను.
2: Bhagavan
1: ఫోటోస్ తీసుకున్నాను.
2: Bhagavan got down and I had a photo with the children.
1: ఫోటో తీసుకున్న తర్వాత మిగతా వారితో తీసుకోకుండా పోతే ఈ పిల్లలకు ఒక విధమైనటువంటి యొక్క బాధ కలుగుతుంది.
2: If other students also don't get a chance to have a photo with him, they'll be disappointed.
1: అది సహజమే.
2: It's quite natural.
1: అది ఒక జెలసీ కాదు.
2: It's not an act of jealousy.
1: కానీ తర్వాత మరొక గుంపుతో ఫోటో తీసుకున్నాను.
2: Later Swami had another group
1: photo. ఈ విధంగా ఐదు తూర్లు తిగటం రావటం పోవటం లోపల
2: as he was getting down five times,
1: దేహాభిమానం పూర్తిపోయింది.
2: There's no body connection or attachment. There's no body connection at all.
1: తిమ్మిరెక్కినట్టుగా అయిపోయింది.
2: They shouldn't be disappointed.
1: లక్ష్యమే దిగాను, వాడి దగ్గరికి వెళ్ళాను,
2: భగవాన్
1: ఫోటోస్ తీసుకున్నాను.
2: భగవాన్ గాట్ డౌన్ అండ్ ఐ హాడ్ ఎ ఫోటో విత్ ది చిల్డ్రన్.
1: ఫోటో తీసుకున్న తర్వాత మిగతా వారితో తీసుకోకుండా పోతే ఈ పిల్లలకు ఒక విధమైనటువంటి

0: There's no body connection
1: with
0: attachment.
1: There's
0: no body connection at all.
1: Or the whole body is something insensitive.
0: And he didn't notice any part of the body
1: there.
0: Let it be there or not. I should make everybody happy. I should not tell anybody. He has decided himself. So saying,
1: then
0: the bleeding was there, little noticeable
1: outside.
0: And slowly he climbed up the steps, nearing the flag. Because no one was there behind. Nobody can notice it. Is it possible to be there unnoticeable?
1: తిరిగి వచ్చాను 5 గంటల సమయం నేను ఆ యొక్క చేరిపైన కూర్చున్నాను.
0: అండ్ భగవాన్ సెట్ దట్ 5 o'clock.
1: విద్యార్థులు కానీ పబ్లిక్ కానీ దీనికి అర్థమయ్యే కోసం నేను ఇంత చెప్తున్నాను, కానీ లేకపోతే నేను దీన్ని చెప్పను.
0: భగవాన్ ఈస్ టెలింగ్ ఆల్ దిస్ సో దట్ ద పబ్లిక్ అండ్ స్టూడెంట్స్ మైట్ నో.
1: ఇంకా ఇంకొక మానవ శరీరం ఎగిరైతే,
0: if it is supposed to be a human body,
1: ఒక్క క్షణమైనా కూడా నాకు చేరిపైన కూర్చోవడానికి వీలు కాదు.
0: ఇంపాసిబుల్ టు సిట్ ఆన్ ద చైర్ ఫర్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
1: కాలు తీసి కాలు పెట్టడానికి సాధ్యం కాదు.
0: ఇంపాసిబుల్ టు స్టెప్ ఫార్వర్డ్.
1: అంత షాక్ మాదిరి ఉంటుండాలి.
0: సంథింగ్ లైక్ ఎలక్ట్రిక్ షాక్ ఆల్ ఓవర్ ది బాడీ.
1: చీ, షాక్ ఏది కొడుతుంది? కరెంట్ కొడుతుంది. నేనే కరెంట్, నా కరెంట్ ఇంకోటి ఏం కొడుతుంది?
0: హౌ డు యూ ఫీల్ దట్ షాక్? ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద కరెంట్. వెల్, భగవాన్ ఇస్ ద కరెంట్.
1: ధైర్యంతో నిన్న ఏమాత్రం లెక్క చేయకూడదు.
0: విత్ దట్ హీస్ నాట్ బాదర్డ్ ఆఫ్ ఎనీ షాక్.
1: తిరిగి అన్ని కార్యక్రమాలు చేయించుకున్నాను.
0: అండ్ హీ అలౌడ్ ద ప్రోగ్రామ్ టు గో.
1: కార్ లో కూర్చున్నాను.
0: సాట్ ఇన్ ద కార్.
1: తిరిగి వచ్చాను.
0: అండ్ కేమ్ హియర్.
1: సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళందరూ కూడా వచ్చారు.
0: సెంట్రల్ ట్రస్ట్ మెంబర్స్ కేమ్.
1: ఎవరికి తెలియదు.
0: నో వన్ నోస్.
1: మొదలు మీరందరూ భోంచేసేయండి అన్నాను.
0: అండ్ హీ ఆస్క్డ్ దెం టు హావ్ దేర్ ఫుడ్.
1: శ్రీనివాసం మాత్రం వచ్చి, స్వామి క్షమించండి, అదైతే పొరపాటు జరిగిందో ఏమో అన్నాడు. ఇది పొరపాటే కాదు.
0: శ్రీనివాసన్ సెడ్, పార్డన్ మీ స్వామి.
1: నేను తలుచుకుంటా, పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: ఐ వై డు యూ థింక్ ఆఫ్ దిస్ పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: ఐ ఆమ్ హ్యాపీ.
0: ఐ ఆమ్ హ్యాపీ.
1: డోంట్ వరీ అబౌట్ మీ.
0: డోంట్ వరీ అబౌట్ మీ.
1: అన్నాను. కూర్చున్నారు, అందరూ భోంచేశారు.
0: అండ్ ఆల్ సాట్ దేర్, హ్యాడ్ దేర్ లంచ్.
1: భోంచేసిన తర్వాత,
0: ఆఫ్టర్ ఫుడ్,
1: క్రమక్రమేణా నేను లేచేటప్పటికి ఇక్కడ నుంచి కారుతూ వస్తుండాలి.
0: Then they noticed bleeding.
1: పిల్లలందరూ కూడా బయట తట్టి తిరిగి ఫోటోల కోసం కాచుకున్నారు.
0: స్టూడెంట్స్ వర్ వెయిటింగ్ అవుట్ సైడ్ ఫర్ ఫోటోగ్రాఫ్.
1: బ్యాండ్ పిల్లలు కాచుకున్నారు.
0: బ్యాండ్ బాయ్
1: వాళ్ళంతా కాచుకున్నారు.
0: అండ్ అదర్ ఇన్స్ట్రక్టర్స్ దేర్.
1: తిరిగి నేను బాత్రూమ్ వెళ్ళాను, తుడుచుకున్నాను.
0: భగవాన్ వెంట్ ఇన్ ది బాత్రూమ్ అండ్ వైప్డ్ అవుట్.
1: ఏమిటి అన్నాడు. హిందూల ఆశ
0: హిందూల ఆశ. వాట్ ఇస్ దట్ స్వామి?
1: ఆశ జరగవలసినవి జరుగుతుంటాయి దేహాలకు.
0: హిందూల ఆశ, వాట్స్ బౌండ్ టు హ్యాపన్ టు ద బాడీ విల్ హ్యాపన్.
1: చూడు అని ఇది నీ విప్పి కొంచెం అట్లా చూపించాను.
0: స్వామి సెడ్, నౌ యూ సీ.
1: అందరూ బాధపడ్డా. రక్తమంతా ఉంటుండాలి.
0: దే నోటిస్ బ్లడ్ ఆల్ ఓవర్.
1: చెప్పాను, మీరు ఏమాత్రం ఈ విధంగా బాధపడితే ఇంకేమాత్రం మీకు తెలపను అన్నాను.
0: ఇఫ్ యూ ఫీల్ సాడ్, ఐ డోంట్ అలవ్ యూ టు బీ హియర్. యూ షుడ్ నాట్ టెల్ ఎనీబడి.
1: ఎవరికి కూడా నువ్వు ఇక్కడికి వచ్చి తిరిగి దిగేంత వరకు ఎవరికి తెలియదు.
0: నో వన్ నోస్ అంటిల్ భగవాన్.
1: ఇదే విధంగానే
0: like this,
1: పిల్లల కోసం కానీ లేక భక్తుల కోసం కానీ వారు ప్రార్థించినటువంటి ప్రార్థనను అంగీకరించి వారి ఎన్ని రకములైనటువంటి బాధలో తీసుకుంటుంటాను.
0: లైక్ దిస్ ద సఫరింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద డివోటీస్ ఆఫ్ ఎవ్రీబడి ఇస్ టేకెన్ ఓవర్ బై భగవాన్.
1: ఇది ప్రమాది నామ సంవత్సరం రాబోతుండాలి.
0: బికాస్ ప్రమాది ఇయర్ ఇస్ అడ్వాన్సింగ్.
1: అన్ని రంగములు ఎందుకు నువ్వు ఎక్కువ ప్రమాదాలు జరగబోతున్నాయి.
0: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దేర్ ఆర్ మెనీ డేంజర్.
1: రాజకీయం ఎందే కాకుండా,
0: నాట్ ఓన్లీ పొలిటిక్స్,
1: విద్యారంగములందే కాకుండా,
0: ఎడ్యుకేషనల్,
1: ఇంకా అన్ని రంగములు ఎందుకు నువ్వు కొన్ని విధమైనటువంటి ప్రమాదాలు సంభవిస్తూ వస్తుంది.
0: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దేర్ మెనీ డేంజర్స్ అండ్ రిస్క్స్.
1: ఆ ముందు చిహ్నంగా నేను చూపిస్తూ వచ్చాను.
0: దిస్ ఇస్ అ డెమోన్స్ట్రేషన్ ఆఫ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్.
1: కనుక నా విషయం లోపల మీరు ఎవ్వరు కూడా ఏమాత్రం యోచించనక్కర్లేదు.
0: అబౌట్ భగవాన్ నో వన్ నీడ్స్ టు బాదర్.
1: నేను ఏమైనా చేయగలను, ఏమైనా అనుభవించగలను.
0: భగవాన్ కెన్ డూ ఎనీథింగ్, కెన్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: మహాభారత యుద్ధ సమయం నందు,
0: అట్ ది టైమ్ ఆఫ్ ది బ్యాటిల్ ఆఫ్ మహాభారత,
1: కృష్ణుడు ముందు కూర్చున్నాడు.
0: Krishna sat in the front.
1: Arjuna వెనక పైన పై భాగంలో కూర్చున్నాడు.
0: Arjuna was on the top behind.
1: భీష్ముడు వేస్తున్నాడు అంబులు.
0: Bhishma was shooting the arrows.
1: ప్రతి అంబు కూడాను కృష్ణుడికే తగులుతుంటారు, కానీ అర్జునుకి ఏమాత్రం తగలదు.
0: In fact, every arrow was shot at Krishna and Arjuna was not affected.
1: ఆ అర్జునుడు రథంలో కూర్చున్నప్పుడు కృష్ణుని ఎటు పోమని చెప్పాలి, ఎటు ఉండమని చెప్పాలంటే దీనికి కొన్ని విధమైనటువంటి చిహ్నములు ఉంటున్నాయి.
0: As Krishna was seated there in the chariot in which

0: direction the chariot has to go, there are certain signs to indicate.
1: ఇక్కడ రైట్ లెఫ్ట్ అని చెప్పి సిగ్నల్స్ అంతా ఉంటుంటాయి. ఆనాటి కాలంలో ఆ రథాలకు అట్లాంటి సిగ్నల్స్ లేదు.
0: Today we have signals and signs to go to the right or left. Those days that were not there.
1: అర్జును యొక్క కుడిపాదము కృష్ణుడి యొక్క ఒక కడత పైన ఒక విధమైనటువంటి బొటన వేలు ఒత్తలు.
0: And the first finger, the toe of the right
1: foot has been pressed. ఆ బొటన వేలు అంటే పెద్ద ఇనుప బూట్లు వేసుకున్నాడు.
0: And Arjuna was wearing iron shoes.
1: ఒక ఇనుప బూట్తో రైట్ తిరగాలంటే దీన్ని ఒత్తాలి.
0: So with that iron shoe of the right foot,
1: left foot అంటే ఇక్కడ ఒత్తాలి.
0: And it has to be pressed on the left side.
1: ఈ విధంగా ఒత్తి ఒత్తి ఒత్తి ఒత్తి ఒత్తి ఇక్కడ కూడా రక్తం కారుతూ వచ్చింది.
0: There Krishna also had this blood coming out of it because the constant pressure.
1: అమ్ములన్నీ కూడా కృష్ణుడికి తగిలినాయి.
0: అండ్ ఆల్ ఆరోస్ వర్ షాట్ అట్
1: కృష్ణ. ఎట్లా ఉన్నాడంటే రక్తపు ముద్ద మాదిరి ఉంటున్నాడు.
0: అండ్ ద బ్లడ్ ఆల్ ఓవర్ ద బాడీ ఆఫ్ కృష్ణ అట్ దట్ మోమెంట్.
1: కృష్ణుని చుట్టం లేదు.
0: నో వన్ వర్స్ వాచింగ్.
1: అది వారు.
0: ఇట్ వాస్ వార్ టైం.
1: అది వారి వారి డ్యూటీ.
0: ఇట్ వాస్ ద డ్యూటీ.
1: అందులో తగ్గులో కూర్చున్నాడు.
0: అండ్ హి ఆల్సో
1: కనిపించేది అర్జునుడే కానీ కృష్ణుడు కనిపించడు.
0: అండ్ ఆల్ సీ అర్జున బట్ నాట్ కృష్ణ.
1: ఎందుకోసం కృష్ణుడు ముందుగానే అర్జునుడికి అభయం ఇచ్చాడు?
0: బికాస్ కృష్ణ gave promise to Arjuna before.
1: Arjuna Dushyasana iddaru kuda chernappudu
0: and Arjuna and Duryodhana were there.
1: Dushyasana neeke em kavali?
0: He said, what do you
1: naaku rendu properties unnai.
0: I have two properties.
1: Okati sipayas unnai kavala nenu kavala.
0: You want the army or I here?
1: Dushyasana cheppadu naaku sipayalu kavali annadu.
0: And he said, I want the army.
1: అంతరు 7 లక్షల సిపాయిలు నువ్వు తీసుకుని పో.
0: Then he said, come on, take the army of 7 lakhs of soldiers with you.
1: Arjuna, నేను నీకున్నాను.
0: Arjuna, I am here for you.
1: నువ్వేం భయపడనక్కర్లేదు.
0: You don't need to fear.
1: అవన్నీ కేవలం ఒక కంపార్ట్మెంట్.
0: All 7 lakhs of army compartment.
1: కానీ ఇంజన్ నేనే.
0: I am the engine there.
1: ఇంజన్ ఉన్నప్పుడే ఈ కంపార్ట్మెంట్స్ అంతా నడుస్తాయి, కానీ ఇంజన్ లేనప్పుడు అవన్నీ నడుస్తాయా?
0: Compartments can only move if they are pulled by the engine, but not without.
1: కాబట్టి ఇంజన్ నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు తీసుకుని పోమన్నాడు.
0: So I give you the engine, you go.
1: అర్జునుడు కూడా అదే చెప్పాడు, నీ ఒక్కడుంటే నాకు చాలు స్వామి.
0: అర్జున్ ఆల్సో సెడ్ స్వామి ఇట్స్ ఎనఫ్.
1: కానీ అర్జునుకి సంభవించవలసినటువంటి అన్నీ కూడాను
0: therefore what all the danger that Arjuna was to face was taken over by Krishna.
1: ఇవి అనుభూతులు జరుగుతూనే వస్తుంటాయి.
0: In fact many such incidents took place in the past.
1: కనుక ఈనాడు జరగవలసినటువంటిది ఒక్కరు కారణం కాదు.
0: నో
1: లేక పిల్లల యొక్క దోషం కాదు.
0: నథింగ్ రాంగ్ విత్ స్టూడెంట్.
1: ఇంకే విధమైనటువంటి పైలట్ యొక్క దోషం కాదు.
0: నారద పైలట్.
1: అదంతా ఆ సమయంలో జరగవలసిన జరిగే తీరాలి.
0: ఇట్ వాస్ బౌండ్ టు హ్యాపెన్ అట్ దట్ మోమెంట్ ఆఫ్ టైమ్ యాస్ డిజైన్.
1: ఇదంతా కూడా నా యొక్క దింతే, కానీ ఎవరికి ఏ విధమైనటువంటి తప్పు లేదు.
0: ఇట్స్ ఆల్ భగవాన్స్ విల్, డివైన్ విల్, నథింగ్ ఇస్ రాంగ్ విత్ ఎనీబడి.
1: అప్పుడు అనేక రకములుగా నేను అనుకున్నా, ఇంకా పైన ఈ దేహ విషయంలో ఏమాత్రం యోచించకూడదు.
0: నో వన్ షుడ్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద బాడీ
1: అని చెప్పి,
0: సో సేయింగ్,
1: ఆనాటి నుంచి కూడాను క్రమక్రమేణా ఇది చక్కబడే రూపంలో చూసుకున్నాను.
0: అండ్ హీ సాట్ ఇట్ దట్ ఎవ్రీథింగ్ రన్స్ వెల్.
1: దిన్నం వచ్చి అడిగేటువంటి వారు
0: ఎవ్రీ డే దే యూస్ టు కమ్ ఇన్
1: స్వామి కొంచెం నెమ్మదిగా నడుస్తున్నారే ఏమిటి అని.
0: దే ఆస్క్ ఎవ్రీ డే స్వామి, ఓ హౌ ఇస్ దట్ యు
1: నేను పరిగెత్తడానికి స్థలం లేదు, లేకపోతే పరిగెత్తుతాను అని చెప్పి
0: భగవాన్ సెడ్, ఐ డోంట్ హావ్ ఎనఫ్ ఆఫ్ స్పేస్ టు రన్ ఆర్ ఎల్స్ ఐ యామ్ రెడీ టు రన్.
1: నేను వాళ్ళతో నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుతూ వస్తాను.
0: స్వామి వాస్ టాకింగ్ ఆల్ ద టైమ్ స్మైలింగ్.
1: ఈ విధంగా ఎందుకోసం మీకు ఈనాడంత ఈ చరిత్ర చెప్తూ వచ్చానంటే,
0: వై ఆల్ దిస్ ఎపిసోడ్ ఇస్ నారేటెడ్ టు యు?
1: ఎవరికైనా అభయం ఇస్తే ఆ అభయ ప్రకారం వాడు నడుచుకున్నప్పుడు నేను దేన్నైనా అది అర్పితం చేస్తాను.
0: దెన్ వన్స్ ఎ డివోటీ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ భగవాన్, భగవాన్ విల్ కమ్ టు యువర్ ప్రొటెక్షన్, కమ్ వాట్ మే.
1: మరి తక్షణమే ఇంటికి వచ్చిన తర్వాత ఈ నలుగురు పిల్లలను పిలిచాను.
0: ద మూమెంట్ హీ రిటర్న్ హీ కాల్డ్ ఆల్ 4 boys.
1: వాడు చూచారు ఇదంతాను.
0: దే నోటీస్ దిస్.
1: చాలా బాధపడ్డారు పాపం.
0: దే ఫెల్ వెరీ సాడ్.
1: బాధపడినప్పుడు నేను చెప్పాను.
0: దెన్ భగవాన్ సెడ్,
1: చెప్పిన మాట మీరు ఎందుకు వినకూడదు?
0: వై డోంట్ యు ఫాలో ద కమాండ్?
1: ఎందుకు మీరు అక్కడ లేకుండా పోయారు?
0: హౌ ఇస్ దట్ యు ఆర్ నాట్ దేర్?
1: మీరు అక్కడ ఉంటుంటే ఇది జరిగింది ఏది కాదు కదా.
0: హ్యాడ్ యూ బీన్ దేర్ దిస్
1: తప్పించుకునే మాట అంతా చెప్పాను.
0: అండ్ భగవాన్ సెడ్, ఓన్లీ ఎస్కేపింగ్ ఆన్సర్స్ లైక్ దాట్.
1: సరే, వాళ్ళు బాధపడ్డారు.
0: దే టూ ఫెల్ సాడ్.
1: ఇంకా బాధపడనక్కర్లేదు, వెళ్ళండి, జరిగేది జరిగిపోయింది అని.
0: దెన్ భగవాన్ సెడ్, డోంట్ ఫీల్ సారీ, వాట్ ఈస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్ హ్యాపెన్డ్.
1: కనుక
0: సో
1: ఈ సంవత్సరం అంతా కూడాను ముందు రాబోయేటువంటి యొక్క బాధలు అన్ని కూడాను జరిగిపోయినాయి.
0: సో ఆల్ దోస్ థింగ్స్ దట్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్ ద రెస్ట్ ఆఫ్ ది ఇయర్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెన్.
1: మీరందరూ కూడాను,
0: ఆల్ ఆఫ్ యూ,
1: సరైనటువంటి భావంతో
0: విత్ గుడ్ ఫీలింగ్
1: చెప్పిన మాటను విని
0: ఫాలో ద కమాండ్
1: మీరు చక్కగా నడుచుకొని
0: కండక్ట్
1: మీరు క్షేమంగా ఉండండి సమస్తకు మంచి పేరు తేండి
0: యూ షుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్ గెట్ ఎ గుడ్ నేమ్ టు ది
1: మీ తల్లిదండ్రులకు ఆనందాన్ని అందించండి
0: అండ్ యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ
1: ఎందుకంటే రేపటి దినము మహాపుణ్యకాలం
0: Tomorrow is a highly sacred day.
1: భీష్ముడు ఇంత యుద్ధం చేసి
0: భీష్మ ఆఫ్టర్ లాంగ్ బ్యాటిల్
1: కట్టకడపటికి ఉత్తరాయణం కోసమని కాచుకున్నటువంటి ఒక మహావ్యక్తి
0: భీష్మ ది గ్రేట్ వారియర్ వాజ్ వెయిటింగ్ ఫర్ ఉత్తరాయణ
1: 56 దినములంతా కూడాను అంపసేయపైన పరుండినాడు
0: హీ వాజ్ ఆన్ ది బెడ్ ఆఫ్ ఆరోస్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం
1: కానీ ఈ 56 దినము రేపటి దినంతో సంభవం అవుతుంది
0: 56th days tomorrow
1: అప్పుడు పాండవులందరినీ పిలిచి
0: దెన్ హీ కాల్డ్ ఆల్ పాండవ్
1: వారికి చేయవలసినటువంటి బోధనంతా చేసి
0: హీ టాట్ దెమ్ వాట్ దే ఆర్ సపోజ్ టు డూ
1: కనుక ఆ ఉత్తరాయణం కోసం ఇంత కాచుకున్నాను నాయన అని బోధించాడు
0: అండ్ హీ టోల్డ్ పాండవాస్
1: కనుక రేపటి దినము గొప్ప ఉత్తరాయణ కాలం వస్తుంది
0: టుమారో ఇస్ ద మోస్ట్ ఆస్పిషియస్ టైం
1: ఈ సంక్రమణ అనేటువంటిది మహాపవిత్రమైనటువంటి ఒక పర్వదినము
0: అండ్ ఈస్ హైలీ సీక్రెట్ డే
1: కొరకు ఇలాంటి సంక్రమణ అంటే ఏమి సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణము చేస్తాడు
0: ఇట్ ఓన్లీ మీన్స్ సన్ మూవ్స్ టువర్డ్స్ ద నార్త్ సైడ్
1: పూర్వకాలం నందు అందరూ పాటలు పాడుకునేటువంటి వాడు
0: ఇన్ ఓల్డెన్ డేస్ పీపుల్ యూస్ టు సింగ్ సాంగ్స్
1: దినకరుడు శాంతుడై తోచే
0: సన్ సీమ్స్ బి సో కూల్ అండ్ ప్లెజెంట్
1: దినములింత కురుచలయ్యను చలిగాలు చురుకు హెచ్చే
0: ద డే పీరియడ్ ఇస్ సో షార్ట్ అండ్ సివియర్ కోల్డ్ విండ్ ఎవరీ
1: పొలములన్ రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలన్నూర్చు కాపులు గొంతులెత్తి పదములను పాడతుడగిరి
0: అండ్ వి ఫైండ్ ద ప్రెజెంటరీ సింగింగ్ వెల్ సీయింగ్ ది గ్రెయిన్ ఎవ్రీవేర్ ఇన్ హిప్
1: పచ్చ పువ్వుల జనుపు చేలకు ముత్యాల సర్లు కూర్చే
0: అండ్ వి ఫైండ్ ద కార్న్ ఆల్సో లుకింగ్ లైక్ పర్ల్స్ ఆల్ అరౌండ్
1: మెరప పంటకు కుంకుమ మెరుపు దాల్చే
0: అండ్ ద చిలీస్ లుకింగ్ సో రెడ్ అండ్ బ్రైట్
1: బంతి పువ్వుల ముఖములు అన్నంత విప్పే
0: The flowers also blossoming in full.
1: మన గృహములు ధాన్య సంపదలు నిలిపే
0: అండ్ యూ ఫైండ్ ద గ్రెయిన్ ఇన్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ
1: సరసురాలైన సంక్రాంతి పండగ వచ్చే
0: అండ్ ఇట్స్ ద బ్యూటిఫుల్ ఫెస్టివల్ ఆఫ్ సంక్రాంతి దట్ ఈస్ అట్ వన్స్ ఇన్
1: సర్వ విధములైనటువంటి ధాన్యములంతా కూడా మన యొక్క ఇండ్లకు చేరుతుంటాయి
0: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ గ్రెయిన్ ఆర్ ప్రెజెంట్ ఇన్ అవర్ గ్రానరీ
1: కనుకనే ఈ సంక్రాంతి టైం లోపల రైతులు అందరూ కూడా చక్కని విశ్రాంతి తీసుకుంటుంటారు
0: During this time of Sankranti, peasants take rest.
1: ఈ విధంగా సంక్రాంతి దినంకు వచ్చే ముందుగా అనేక రకమైనటువంటి సంకటములంతా జరుగుతూ ఉంటాయి.
0: As Sankranti approaches, we do face certain risks and dangers.
1: నా పనులు ఏమి చేసినప్పటికీ
0: whatever we do,
1: ఎవరు అడ్డు చేయడానికి వీలు కాదు.
0: Nobody can prevent it.
1: జరిగిపోతూనే ఉంటుంటాయి.
0: They simply happen.
1: ఇంకా ఒక విషయం మీకు చెప్పాలి.
0: Another point need to be informed.
1: పోయిన సంక్రాంతి అయిన తర్వాత పుట్టిన పండుగ అయినప్పుడు
0: ఆఫ్టర్ లాస్ట్ బర్త్డే ఫంక్షన్
1: స్త్రీలందరూ వచ్చి చేరారు
0: ఆల్ విమెన్ గ్యాదర్డ్
1: స్వామి 19th స్త్రీల యొక్క పర్వదినములుగా మీరు నిర్ణయించినారు
0: భగవాన్ యూ డిసైడెడ్ 19th యాజ్ ద లేడీస్ డే
1: మేమంతా మీరు ఇచ్చే చీరలు కట్టుకుంటున్నాము మీరు ఇచ్చే ఆనందాన్ని అనుభవిస్తున్నాము మేము ఏమి సేవ చేయాలి ఈ 19th
0: Bhagavan, we are wearing all the sarees so beautifully gifted by you. What should we do in turn as a matter of gratitude?
1: ఏమి చేయనక్కర్లేదు.
0: You don't need to do.
1: మీరు ఆనందాన్ని అనుభవించండి అంతే చాలు.
0: You be happy, that is enough.
1: కానీ ఒకరిద్దరు మాత్రం కొంచెం హెచ్చరించారు.
0: But one or two told.
1: స్వామి చాలా మంది సేవాదళం వాళ్ళంతా వస్తున్నారు.
0: Bhagavan, many సేవాదళ members come here.
1: వాళ్ళకి ఏదో కొంతైనా కూడా మేము భోజనం అయినా కూడా సహాయం చేయడానికి మాకు ప్రాప్తించేటట్టుగా అనుగ్రహించండి అన్న
0: భగవాన్ గివ్ us this chance to serve food to the సేవాదల్ that visits ప్రశాంతి నిలయం
1: నేను చెప్పాను నేను సంకల్పించుకున్నాను ఇది
0: భగవాన్ సెడ్ ఐ విల్ ఆల్రెడీ
1: రాబోయేటువంటి నుంచి జరుగుతుంది మీరేం యోచన పెట్టుకోవద్దండి అన్న
0: ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ మెటీరియలైజ్ వెరీ సూన్ డోంట్ బాదర్ యువర్ సెల్ఫ్
1: ఈనాడు
0: టుడే
1: నేను సంకల్పించుకుని
0: భగవాన్ డిసైడెడ్
1: 360 దినములు కూడాను
0: All the 365
1: days, కాదు
0: నాట్ వన్ ఆర్ టూ
1: జీవితం అంతా కూడాను
0: త్రూ అవుట్ లైఫ్
1: ప్రతి దినం కూడాను 3000 మంది సేవాదళం వారు
0: ఎవ్రీ డే వీ హావ్ 3000 సేవాదళ మెంబర్స్ వర్కింగ్ హియర్
1: మీరందరూ కూడాను మీరు చక్కని భోజనం పెట్టాలి
0: యూ విల్ హ్యావ్ వెరీ గుడ్ ఫుడ్
1: అది సంకల్పించుకొని రేపటి నుంచి నే పుణ్యకాలం రేపటి నుంచి అన్ని షెడ్ గీట్లు అన్ని కూడా నువ్వు వేపించేశాను
0: దట్ ఇస్ భగవాన్స్ విల్
1: ఎవరికి తెలియదు
0: దట్ ఇస్ భగవాన్స్ విల్ ఫ్రమ్ టుమారో
1: సైలెంట్ వర్కర్
0: సత్య సాయి ఈజ్ ఎ సైలెంట్ వర్కర్
1: అంత గ్యాస్ అంతా తెప్పించాము.
0: ఆల్ గ్యాస్ సిలిండర్స్,
1: పెద్ద పెద్ద పాత్రలంతా తెప్పించాము.
0: బిగ్ యుటెన్సిల్స్,
1: అన్ని భోజనాలకు తగినటువంటి సామాగ్రి అంతా, తినే తట్టకు పొడించే స్పూన్లు అన్ని కూడా సిద్ధమైపోయినాయి.
0: ఆల్ ప్రొవిజన్స్, యుటెన్సిల్స్ ఆల్ ఆర్ రెడీ నౌ.
1: అన్ని బియ్యము బేడలు సర్వం కూడా ఏకమైపోయినాయి.
0: రైస్ అండ్ ద డోల్స్ ఆర్ రెడీ.
1: రేపు ఒక దినమే కాదు, రేపటి నుంచి ఇంకా జీవితం అంతా కూడాను ఈ యొక్క భోజనాలు జరుగుతూనే ఉంటుందని.
0: Not for a day or two, beginning from tomorrow, throughout life, food will be supplied free.
1: Tarvata, central trust vallu pinchanu.
0: Then Bhagavan called central trust member.
1: Ye meer chese pani emtundi?
0: What is that you are going to do?
1: Kevalam perlu pettukoni kucchunte prayojanam emti?
0: Are you there for name?
1: Meer chevasantundi kuda konni cheyali.
0: You are supposed to do certain duties.
1: Nijanga paapam sevaku vachetundi varu chaala beeda vallanta vastunnaru.
0: Many poor men,
1: మధ్యరేఖ వాళ్ళంతా వస్తున్నారు,
0: మిడిల్ క్లాస్ ఫ్యామిలీ,
1: ఉన్నత స్థాయి వాళ్ళు కూడా వస్తున్నారు,
0: అండ్ ఆల్సో ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది సొసైటీ.
1: కానీ అందరూ వస్తున్నారు,
0: మెనీ పీపుల్ కమ్.
1: కానీ భోజనం నేను ఇక్కడ ఫ్రీగా పెట్టొచ్చును, కానీ రైల్వే వాళ్ళు ఊరికి ఏడుస్తారా?
0: ఐ సర్వ్ దెం ఫుడ్, హౌ అబౌట్ ది రైల్వే ఫేర్ ఎక్స్పెన్సెస్?
1: వాళ్ళకి ఇప్పుడు డబ్బులు డబ్బులు డబ్బులు పెంచిపోయినారు,
0: అండ్ రైల్వే ఫేర్ ఇస్ ఇంక్రీజింగ్ డే బై డే.
1: పూర్వం 20 రూపాయలతో మెడ్రాస్ చేరవలసినటువంటి దానికి,
0: ఎర్లియర్ వీ కెన్ రీచ్ మెడ్రాస్,
1: ఇప్పుడు 200 అయినా కూడా చేరడానికి వీలు కాదు.
0: 200 రూపీస్ ఆర్ నాట్ ఎనఫ్ టు గో దేర్.
1: ఇంత ప్రైజెస్ అంతా పెరిగిపోయినాయి,
0: ది ప్రైజెస్ హావ్ గాన్.
1: కాబట్టి మొట్టమొదట మీరు సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు, సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు గవర్నమెంట్ నుంచి మీరు పోయి దీనికి వీళ్ళు రైల్వే కన్సెషన్ పూర్తి ఇప్పించాలి ఫ్రీ అన్నాను.
0: భగవాన్ కమాండెడ్ ద మెంబర్స్ ఆఫ్ ద సెంట్రల్ ట్రస్ట్ నెగోషియేట్ విత్ ద గవర్నమెంట్ and to see that Sevadal members will have railway concession.
1: Kani maduranga cheptanu, katinanga vestanu.
0: Bhagavan talks sweetly, but he's so harsh in treating people.
1: Cheppanu,
0: he told them firmly.
1: ఎర్రాడి వీళ్ళందరూ సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు ఉన్నారు ఢిల్లీ లోపల.
0: మెంబర్స్ ఆఫ్ సెంట్రల్ ట్రస్ట్ ఆర్ దేర్ ఇన్ ఢిల్లీ.
1: మీరు ఢిల్లీలో ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ది యూజ్ ఆఫ్ యువర్ స్టే దేర్ ఇన్ ఢిల్లీ?
1: మేము పల్లెలో ఉంటున్నాం, మీరు ఢిల్లీలో ఉన్నారు.
0: వి ఆర్ ఇన్ ఏ విలేజ్ వేర్ యాజ్ యు ఆర్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీ దేర్
1: మీరు ఈ పని చేస్తే చేయండి, లేకపోతే రిజైన్ చేసిపోండి అన్నాను.
0: డూ దిస్ వర్క్ ఆర్ రిజైన్ ఆర్ గెట్ అవుట్.
1: తీసుకున్నారు, రైల్వే వాళ్ళ దగ్గర అంతా మాట్లాడినారు, అది కూడా శాంక్షన్ అయిపోయింది.
0: దే నెగోషియేటెడ్ విత్ ద గవర్నమెంట్. Members of the Central Trust negotiated with the government and railways concessions were sanctioned.
1: Oka vidhamainatundi kathinamainatundi ga jariginappude ee manushu kuda koncham kadultadu.
0: When Bhagavan is so harsh and strict, we start acting.
1: Lekapothe manushu kuda kadaladu.
0: Not otherwise.
1: Manushi ee naadu em ayipindante kaliyuga prabhavam cheta,
0: because of effect kali
1: sovaratvanni penchukoni poyinadu.
0: Man is lazy more and more.
1: Swartham anetundi perigipoyindi.
0: Full of selfishness.
1: Ee swartham ఈ యొక్క సెల్ఫిష్ అనేది చూసుకునేటప్పటికీ సోమర్తనము అనేక కను పనుల్లో నిలిచిపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ వీఆర్ లేజీ మోర్ అండ్ మోర్ అండ్ డోంట్ డూ ఎనీ వర్క్ అట్ ఆల్.
1: నేను కఠినంగా చెప్పాను, చేస్తే చేయి, లేకపోతే రిజైన్ చేయండి.
0: భగవాన్ గేవ్ స్ట్రాంగ్ డోస్, డూ ఇట్ ఆర్ రిజైన్.
1: పోయి పూర్తి అయిపోయింది.
0: They went.
1: ఈ రైల్వే వాళ్ళు కూడా ఎంత ఆనందించారు.
0: ద రైల్వే పర్సనల్ వర్ వెరీ హ్యాపీ.
1: స్వామి, ఈ భక్తులకంతా కూడా మేము సేవ చేసేటువంటి మహాభాగ్యం మాకు లభించింది, దీనికి ఒక ధన్యవాదములు స్వామికి అన్నారు.
0: ద రైల్వే డిపార్ట్మెంట్ థ్యాంక్డ్ భగవాన్ ఫర్ ది లవ్లీ బ్యూటిఫుల్ ఛాన్స్ గివెన్ టు ది డిపార్ట్మెంట్.
1: ఈ సేవాదనం వాళ్ళందరూ కూడాను ప్రశాంతి మేము సుఖంగా వచ్చి చేరే నిమిత్తమై అక్కడ ఇక్కడ బస్సులు ఇంకొక లారీలో చాలా చిక్కినవన్నీ తీసుకుని రావటం చాలా కష్టమైపోతుంది.
0: సేవాదల్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ది శాంక్టన్ శాంక్టోరం ప్రశాంతి నిలయం, దే హ్యాడ్ టు రిలై ఆన్ సెవెరల్ మీన్స్ ఆఫ్
1: సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక నిర్ణయానికి వచ్చింది.
0: ది సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో అరైవ్డ్ ఎట్ డిసిషన్.
1: 50 కోట్లు శాంక్షన్ చేసింది.
0: ఇట్ శాంక్షన్ 50 crores.
1: కంకర లైన్లు అన్ని కూడా కలెక్ట్ చేసేశారు.
0: అండ్ దే కలెక్ట్ ఆల్ ది గ్రావెల్ అండ్ ది స్టోన్.
1: మన ఇప్పుడు ప్రశాంతి నిలయం దాటి మెయిన్ రోడ్డుకు పోయే టర్నింగ్ లోపల పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ స్టేషన్ ఒకటి నిర్ణయించేశారు.
0: We are going to have very soon a railway station there near the petrol
1: bunk. Dharmavaram, Prashantanimu, Chikpalapuram, ee rakanga anni deshalu kuda connection icchetundi rail ni prarambhisthunnaru.
0: And we'll have the railway connection connecting these three points, Chikpalapur, Dharmavaram and Puttaparthi.
1: Railway department akunta kuda monna meeting jarpukoni ఢిల్లీలో ఒక నిర్ణయానికి వచ్చారు.
0: ద రైల్వే డిపార్ట్మెంట్ హ్యాడ్ ఇట్స్ మీటింగ్ అండ్ డిసైడెడ్
1: 75th బర్త్డే టైంలో అందరూ వచ్చి ప్రశాంతి నిలయంలో దిగాలా.
0: Everybody should reach comfortably, conveniently by for Bombay
1: ekkachunu, Madras lo ekkachunu, Hyderabad lo ekkachunu, inke vidhi Delhi lo ekkadigina kani prashantane cheripovatam.
0: You may come from anywhere, no matter Hyderabad or Madras or Delhi, you can reach here.
1: Yenikosam meeku cheptunnanante,
0: why Bhagavan is telling this?
1: Avatara samayal lopala,
0: the time of incarnation.
1: ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉంది కూడా ఈ విధంగా అన్ని ఒకటి సమకూరినటువంటి తెలియదు.
0: ఇన్ నో టైమ్ యు ఫైండ్ ఆల్ థింగ్స్ జాయినింగ్ టుగెదర్.
1: ఇది చిన్న పల్లె,
0: ఇట్స్ ఎ స్మాల్ విలేజ్,
1: చిన్న వందల్లో ఉండేటువంటి ఒక పుట్టపర్తి.
0: ఇట్స్ ఎ హామ్లెట్ విత్ 100 పాపులేషన్.
1: అలాంటి చిన్న పల్లె లోపల
0: సచ్ ఎ టైనీ హామ్లెట్.
1: యూనివర్సిటీ రావటం ఏమిటి?
0: వాట్ ఇస్ ఇట్ యు హావ్ ఎ యూనివర్సిటీ?
1: రైల్వే రావటం ఏమిటి?
0: వి హావ్ గాట్ ఎన్ ఎయిర్పోర్ట్ దేర్.
1: ఈ రైల్వే స్టేషన్ రావటం ఏమిటి?
0: రైల్వే స్టేషన్,
1: పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం ఏమిటి?
0: MIT సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
1: ఇవన్నీ కూడా ఈ పల్లె యొక్క దీంట్లో ఒక్క జీవితం లోపల ఇంత చూస్తూ ఉండగానే జరిగిపోతున్నాయి.
0: In single incarnation lifetime of Bhagavan Sri Satya Sai Baba, inka we find these impossible things happening here.
1: Inka ennenno jaragabothunnayi.
0: Many more things are going to happen.
1: Meeku telusunu.
0: You know that.
1: Ee swami cheppetvanti kaadu.
0: These are not things to be said.
1: Dinadinaliki inka meeru ee naadu daggara gucchunnaru. Inka kontha kaalamunaku konni mailla nunchi choodavalsi vastundi meeru.
0: Today, at least you are near. After some time, you have to be away 100 miles
1: far off.
0: Never lose the chance having had Bhagavan. Never give up this service to Bhagavan.
1: Bhaktini ichi,
0: having comfort, devotion,
1: munchi,
0: giving power,
1: mukti chechunandi,
0: and he'll give you redemption. Itarla
1: matalu impuka nammi kompadeyakandi.
0: Never listen to the words of others and ruin
1: yourself. Nerchukondi ee buddhulanni ivu teerchukondi karmam.
0: Learn from today itself and get relief from your karmic effects.
1: Kanuka,
0: so
1: mee andari prarthanalu nenu aalakinchi,
0: Bhagavan respond to our prayers.
1: Teppinchukotam mee kosame teppinchukunnanu.
0: This has been brought for your sake.
1: Ippudu mee kosame dinantha nenu nayam cheskuntanu.
0: Bhagavan has decided to cure himself for our sake now.
1: Antha nayam ayipoyindi, em yochana pettukovaddandi.
0: Now swami is 100% perfect, hale and healthy.
1: No, perfect
0: and perfect, nothing but perfect.
1: Kanuka meerandaru kudanu cheppinattu nadichukoni,
0: follow Bhagavan's command,
1: chakkani peru pratishthalu nilpukoni,
0: get a good name,
1: manchi marks tho uttirnulaipoyi,
0: passing the examination,
1: ఇతర ప్రపంచానికంటే ఆదర్శాన్ని మీరు అందిస్తురండి.
0: Be ideals to the rest of the society.
1: నేను ఆశించేటువంటి,
0: that's what Bhagavan wants.
1: ఈ వాలంటీర్స్ కూడాను,
0: the volunteers,
1: ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేస్తున్నాము.
0: Separate arrangements were made for them.
1: ఇంకా భక్తులు కూడాను తగినటువంటి ఏర్పాటు అంతా చేయాలనుకున్నాము.
0: Arrangement for devotees also.
1: వాళ్ళకు భక్తులకు మాత్రమే వచ్చేటువంటి వారికి అందరికీ 100 sheds వేరే ప్రత్యేకంగా వేపిస్తున్నాము.
0: 100 sheds are going to be erected there to accommodate devotees.
1: అందరికీ కూడాను కొండపైన ఒక 150 acres తీసేశాము.
0: అండ్ 150 acres ఆర్ ఎక్వైర్డ్ ఫర్ అకామిడేటింగ్
1: వీళ్ళందరికీ అక్కడ కంపార్ట్మెంట్ పెట్టేసేస్తాం.
0: అండ్ దే విల్ హావ్ షెడ్స్ దేర్ అకామిడేటింగ్ ఎవ్రీబడీ.
1: ఈ 75th బర్త్డేకి,
0: ఫర్ ది 75th బర్త్డే,
1: ఎవరి చోటు ఎక్కడ చిక్కుతుందో అని వెతుకులే.
0: You have to wait and pray where we are going to be.
1: కానీ స్వామి దయ ఉండినప్పుడు ఎక్కడ ఉండే స్వామివారి మీరు అవుతారు.
0: బట్ ఇఫ్ Bhagavan's grace is there, wherever you may be, you belong to him.
1: కనుక ఎక్కడ ఇక్కడ అక్కడ చూసినా అక్కడే ఉన్నాడు, ఎక్కడ చూసినా కానీ మీ యొక్క వెంటనే ఉంటుంటాడు.
0: Here or there, anywhere, only one Sai present who will protect.
1: ఎప్పుడు మీ స్వామి మీ వెంటనే ఉంటాడు.
0: Bhagavan is always with you.
1: కనుక స్వామి దూరం అవుతాడని మీరు భ్రాంతికి ఏ మాత్రమే అవకాశం ఇవ్వద్దండి.
0: Never be deluded with the feeling that Bhagavan will distance himself.
1: దృఢం చేసుకోండి.
0: Have the strong faith.
1: స్థిరత్వాన్ని దృఢం చేసుకోండి.
0: Have steady faith, steadiness.
1: Kanuka,
0: so
1: ఇంక మున్ముందు,
0: in future,
1: మీ కార్యక్రమాలు,
0: the programs,
1: సక్రమంగా జరుపుకోవచ్చు.
0: Do it in a proper way.
1: రాబోయే సంవత్సరము,
0: the future year,
1: ఇంకా మీ స్పోర్ట్స్ లోపల మీ ఉత్తేజంగా మీరు ఆడుకోవచ్చు.
0: You can play much more than before.
1: నీకేమాత్రం కూడా నేను బ్రేక్ వేయను.
0: స్వామి విల్ నెవర్ పుట్ ఎనీ బ్రేక్ టు అవర్ ఎఫర్ట్స్.
1: అయితే కొన్ని కొన్ని విషయాల్లో మాత్రము చెప్పినట్టు మీరు వినాలి.
0: బట్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ యూ మస్ట్ ఫాలో భగవాన్.
1: అది మీ నిమిత్తమే.
0: ఇట్స్ ఫర్ యువర్ ఓన్.
1: నా కోసం కాదు.
0: ఇట్స్ ఫర్ యువర్ గుడ్, నాట్ ఫర్ స్వామి.
1: కనుక మీరందరూ క్షేమంగా ఉంటుంది.
0: లెట్ ఆల్ యూ బి హ్యాపీ.
1: దేశానికి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా తయారయ్యి.
0: బట్ యూ షుడ్ బి ఐడియల్స్ టు దిస్ కంట్రీ.
1: మంచి జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
0: అండ్ యూ షుడ్ లీడ్ గుడ్ అండ్ స్పిరిచువల్ లైఫ్.
1: ఈనాడు ఎక్కడ పోయినప్పటికీ దుఃఖము, విచారము, కష్టము, అశాంతి.
0: ఎవ్రీవేర్ వీ ఫైండ్ యాంగ్జైటీ, వరీ.
1: అన్నిటికీ పరిహారం గావించేటువంటి ఒక్కటే ఒకటి మందు, అదే ఆధ్యాత్మికం.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ సొల్యూషన్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఆల్ యాంగ్జైటీస్ అండ్ ట్రబుల్స్, దట్ ఈస్ స్పిరిచువాలిటీ.
1: ఆ స్పిరిచువాలిటీ లేకపోవడం చేతనే
0: విదౌట్ స్పిరిచువాలిటీ
1: ఈ డిప్రెషన్.
0: దేర్ ఇస్ డిప్రెషన్.
1: ప్రతి మానవుడు కూడా 90% డిప్రెషన్.
0: And every man has got 90% of depression.
1: ఈ డిప్రెషన్ పెరిగే కొలది డిసీజెస్ పెరిగిపోతున్నాయి.
0: బికాస్ ఆఫ్ ద డిప్రెషన్ ద డిసీజెస్ ఇంక్రీజ్.
1: ఈ డిసీజెస్ అంతా కూడా మన దేహం నుంచి పుట్టినవి కాదు.
0: డిసీజెస్ ఆర్ నాట్ అవుట్ ఆఫ్ ద బాడీ.
1: మనసు నుంచి పుట్టినవే.
0: దట్ ఇస్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద మైండ్.
1: మానసిక శాంతి లేకపోవడం చేతనే ఈ యొక్క డిప్రెషన్ వల్ల రోగాలు బయలుదేరుతున్నాయి.
0: బికాస్ ఆఫ్ మెంటల్ టెన్షన్ దర్ ఇస్ డిప్రెషన్ అండ్ డిసీజెస్.
1: కనుక మానసిక రోగముల నుంచి తప్పించుకొని,
0: సో వీ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ సైకలాజికల్,
1: శారీరక పుష్టిని మీరు పెంచుకుని,
0: వీ షుడ్ బి ఫిజికలీ స్ట్రాంగ్,
1: దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని విశ్వసించి,
0: అండ్ వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది డివైన్ ప్రిన్సిపల్స్,
1: ఆనందంగా జీవితం గడిపి,
0: అండ్ లీడ్ ది లైఫ్ ఇన్ ఎ
1: బ్లెస్డ్ వే. ఈ మానవుల కుటుంబం ఆనందాన్ని అందించాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ ఈనాటి ప్రసంగ దినము నేను విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us to be physically strong, grow spiritually and be blissful and make everybody around happy and blissful. So saying, Bhagwan brings his divine discourse to a close.
1: ఎలాంటి పరిస్థితుల్లో మీరు పోయినప్పటికీ ఆధ్యాత్మికం మాత్రం వెనుకంజ వేయకూడదు.
0: యు మే గో ఎనీవేర్, నెవర్ స్టెప్ బ్యాక్వర్డ్.
1: భారతదేశాన్ని సంరక్షించేటువంటిది ఒక దైవ భక్తి తప్ప మరొకటి కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ డివోషన్ దట్ ప్రొటెక్ట్స్ భారత్, నథింగ్ ఎల్స్.
1: ఈనాడు దైవ భక్తి అనేటువంటి కూలిపోవటం చేతనే మానవత్వం అనేటువంటి మరుగు పడిపోతుంది.
0: బికాస్ ద డివోషన్ గాడ్ ఈస్ హిడెన్ అండ్ గాన్.
1: ఎక్కడ పోయినప్పటికీ రాక్షసత్వము పశుత్వంగా మనకు రూపొందుతూ ఉంటుండాలి.
0: ఎవ్రీ where we find bestiality, animality.
1: కనుక ఈ పశుత్వము, రాక్షసత్వము దూరం చేయాలంటే మొట్టమొదట మానవత్వాన్ని గుర్తించండి.
0: సో ఎనిమల్ క్వాలిటీ అండ్ ద డెమోనిక్ టెంపరమెంట్ షుడ్ బి
1: మీ ఎల్లుండినటువంటి మానవత్వాన్ని మీరు గుర్తించుకోలేనటువంటి వారు ఇంకా దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించారు?
0: వెన్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు నో యువర్ ఓన్ హ్యూమన్ వాల్యూ, హౌ డు యూ నో ద డివైన్ వాల్యూ?
1: మొట్టమొదట మీ మానవత్వాన్ని గుర్తించండి.
0: ఫస్ట్ నో యువర్ హ్యూమన్ వాల్యూ.
1: దైవత్వం సాక్షాత్కరిస్తుంది.
0: దెన్ ద డివైన్ వాల్యూ మేనిఫెస్ట్.
1: కనుక
0: సో
1: మీరందరూ కూడాను,
0: ఆల్ ఆఫ్ యూ,
1: అనేక రకమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి,
0: ఫాలో డిఫరెంట్ స్పిరిచువల్ పాత్స్,
1: దేశం నలుమూలలా తిరిగి,
0: గో అరౌండ్ ద హోల్ కంట్రీ,
1: దేశానికి ఆధ్యాత్మిక తత్వాన్ని చాటి,
0: పబ్లిసైజ్ ద స్పిరిచువల్
1: ప్రిన్సిపల్స్, యొక్క క్షేమాన్ని, శాంతిని మీరు భద్రపరచాలని ఆశిస్తున్నాను.
0: అండ్ భగవాన్ వాంట్స్ యూ ఆల్ టు ప్రే ఫర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
1: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల.

0: మనిషి కాడు వాడు మహిని పుత్ర.
1: ఆల్ ది ఎనిమల్స్ హ్యావ్ ఆర్డినరీ క్లవర్నెస్. దే సీక్ అండ్ ఎంజాయ్ ఫుడ్ అండ్ కంఫర్ట్స్. ఇఫ్ మ్యాన్ ఆల్సో హ్యాస్ ఓన్లీ దట్ మచ్ ఆఫ్ క్లవర్నెస్ అండ్ సీక్స్ టు ఇండల్జ్ ఇన్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ ఆర్డినరీ కంఫర్ట్స్, హీఈస్ ఈక్వల్ టు ఎన్ ఎనిమల్. హీ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ దిస్ అర్త్.

0: தேவன் எருகலேனின் தெளிவேமி தெளிவையா ஒட்ட கூட்டி கொரக்கு கிட்டு தெளிவி.
1: That intelligence which can enable a human being to understand and comprehend God alone can be described as real intelligence. What is the use of having plenty of intelligence which is as good as useless if that cannot help you to comprehend God?
2: Prema Swarupular.
1: Embodiments of divine love.
2: Prati manavuni endanu rendu vidhamulainatuvanti swabhavamu untunnavi.
1: Every human being has two types of tendencies.
2: Okati ishtamu, rendavadi aishtamu.
1: One is seeking what is good, the other is seeking what is pleasant.
2: Okati preeti, rendavadi apreeti.
1: One is liking, the other is dislike.
2: Deenini shastramu dvandamulu ani cheptu vachindi.
1: Scriptures have explained this as duality.
2: Itti ishta aishtamulane Vedanta paribhashayandu maroka perluga uchcharistu vachindi.
1: In the language of Vedanta, this has been described in a different way.
2: Sannikarsha viprakarsha ani cheptu vachindi.
1: These likes and dislikes have been described in Vedanta language as sannikarsha and viprakarsha.
2: Sannikarsha anaga oka vastuvu dooramuga unnatundi maroka vastuvunu tana daggariki aakarshinchukovatu.
1: Sannikarsha refers to the process by which an object which has got the capacity to attract another object which is at a distance.
2: Adhe vidhamugane oka manishi maraku dooramuga unnatundi manishini tana daggariki aakarshinchukovatu.
1: In the same way, a human being also may attract another human being to himself, although the other human being is at a distance.
2: Viprakarsha anaga samipamunnatundi oka vastuvunu tana nundi dooramu cheyatame, idi viprakarsha.
1: Viprakarsha refers to the process by which the object which is very close is made to go to a distance.
2: Oka vastuvunaku samipamuga unnatundi maroka vastuvunu అతి దూరముగా ఆవించుకోవటమే విప్రకర్ష.
1: విప్రకర్ష రిఫర్స్ టు ది ప్రాసెస్ బై విచ్ వన్ ఆబ్జెక్ట్ మేక్స్ ది ఆబ్జెక్ట్ విచ్ ఇస్ క్లోజ్ టు ఇట్ గో టు ఎ లిటిల్ డిస్టెన్స్.
2: ఈ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యమును పురస్కరించుకుని మానవుడు ఈ జగత్తునందు తమ జీవితమును సాగించుకుంటూ వస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బీన్ లివింగ్ హిజ్ లైఫ్ బేస్డ్ అపాన్ దీస్ టూ లైక్స్ అండ్ డిస్లైక్స్.
2: ఈ సన్నికర్షమే పరమభక్తిగా భావిస్తూ వచ్చారు.
1: సన్నికర్ష హ్యాస్ బీన్ కన్సిడర్డ్ యాజ్ సుప్రీం డివోషన్.
2: భక్తి అనగా భజ సేవయాం అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటిది.
1: ది వర్డ్ భక్తి ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద రూట్ వర్డ్ భజ సేవయామి.
2: భజ్ అనేటువంటి ధాతువు దీనికి ప్రధానమైన మూలస్థానం.
1: The most important root word for this is bhaj.
2: Bhaj anaga koluvu ani oka artham.
1: Bhaj refers to a type of worship.
2: Bhayamato kudinatundi snehamu ani maroka artham.
1: Another meaning for that word bhaj is friendship accompanied by respect and fear.
2: Ee vidhamainatundi oka bhakti prapattulanu జగత్తుకు చాటే నిమిత్తమై కొన్ని విధములైనటువంటి ఆదర్శములను ఆధారములను కొని అప్పుడప్పుడు అవతారములు జగత్తునకు సంభవిస్తుంటాయి.
1: The incarnations and avatars descend on earth in order to declare and spread this devotion and surrender by both preaching and also by example. అండ్ ఐడియల్స్.
2: కానీ కొలువు చేయటమని కాని భయంతో కూడినటువంటి యొక్క ప్రేమతో స్నేహముతో భగవంతుని అనుభవించడం కానీ ఇవి భక్తి అని కొన్ని విధమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క ప్రవృత్తి వల్ల వీటిని భావిస్తూ వస్తున్నారు.
1: భక్తి హెస్ బీన్ కన్సిడర్డ్ యాజ్ వర్షిప్ అండ్ ఆల్సో ఫ్రెండ్షిప్ అసోసియేటెడ్ విత్ రెస్పెక్ట్ఫుల్ ఫియర్ ఇన్ ఏ వరల్డ్లీ సెన్స్ బై ది ఆర్డినరీ పీపుల్.
2: ఇది వైదిక సాంప్రదాయముగా దీనిని అనుభవిస్తూ వస్తున్నారు, ఆచరిస్తూ వస్తున్నారు.
1: దిస్ హెస్ బీన్ ప్రాక్టీస్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ఏ ట్రెడిషన్ ఆఫ్ వేద.
2: కానీ ఇది నిజమైనటువంటి భక్తికి ఏమాత్రము సంబంధము కాదు.
1: ట్రూలీ స్పీకింగ్ దిస్ ఈజ్ నాట్ రియల్ డివోషన్.
2: నిజమైన భక్తి మనం గుర్తించవలనన్నా భగవంతుని యొక్క అంశమే జీవాత్మ అనేటువంటి తత్వాన్ని గాఢముగా విశ్వసించినప్పుడే ఈ భక్తి యొక్క విషయము గుర్తించడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ కరెక్ట్లీ ద మీనింగ్ ఆఫ్ డివోషన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
2: భగవంతుడు బింబము, భక్తుడు ప్రతిబింబము.
1: గాడ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ డివోటీ ఈజ్ హిజ్ రిఫ్లెక్షన్.
2: పరమాత్మ యొక్క అంశమే జీవుడు అనేటువంటి సత్యాన్ని ప్రప్రథమంలో మనం గుర్తించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఓన్లీ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ సుప్రీం.
2: భగవంతుడు వేరు, భక్తుడు వేరు అనేటువంటి భావం ఉండినంత వరకు ఇది భక్తి అని అనిపించుకోదు.
1: సో లాంగ్ యాజ్ యూ హావ్ ది ఫీలింగ్ దట్ గాడ్ ఈజ్ డిఫరెంట్ అండ్ డివోటీ ఈజ్ డిఫరెంట్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ కెనాట్ బి రియలీ డిస్క్రైబ్డ్ యాజ్ ట్రూ డివోషన్.
2: ఇట్టి భేదము ఉండినంత వరకు కూడాను భగవంతుని ఇది తను శాశ్వతంగా కొలచలేడు.
1: సో లాంగ్ యాజ్ యూ హావ్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ యూ కెనాట్ వర్షిప్ గాడ్ ఇన్ ది ట్రూ సెన్స్.
2: అందువలననే భక్తుడు కొంతకాలము భజనలు, ధ్యానములు, జపములు, యోగములు చేసి క్రమక్రమేణ ఆ భక్తి ప్రపత్తులు సన్నగిల్లుతూ కడపటికి విశ్వాసమనే కోల్పోతూ వస్తున్నారు.
1: దట్ ఈస్ ది రీజన్ వై పీపుల్ హూ అండర్టేక్ మెడిటేషన్ భజన్స్ అండ్ యోగా యాగా ఎట్సెట్రా దే కమిట్ ది మిస్టేక్ అండ్ స్లోలీ దే వీన్ అవే అండ్ గో అవే ఫ్రమ్ దేర్ ఓన్ చోజన్ గాడ్.
2: కారణం భగవంతుడు వేరు, నేను వేరు అనేటువంటి యొక్క భేదభావమే దీనికి మూల కారణం.
1: వాట్ ఈస్ ది బేసిక్ రీజన్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్? ద రీజన్ ఈస్ దట్ వన్ హెస్ బీన్ థింకింగ్ దట్ గాడ్ ఈస్ డిఫరెంట్ అండ్ హీఈస్ డిఫరెంట్.
2: ఇట్టి భేదము ఉండినటువంటి వ్యక్తి భక్తుడు కానేరడు.
1: సో లాంగ్ యాజ్ ఎ పర్సన్ హ్యాస్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫీలింగ్ హీ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ ట్రూ డివోటీ.
2: అగ్ని నుండి వెలువడినటువంటి యొక్క ఈ విశ్వలింగములు
1: అవుట్ ఆఫ్ ఫైర్ ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఫైర్ ఇట్ సెల్ఫ్. దిస్ హ్యాస్ టు బి వెరీ క్లియర్లీ అండర్స్టూడ్.
2: అగ్నికి ఏ విధంగా దహన శక్తి, తేజస్సు ఉన్నదో ఆ శక్తులు ఈ విశ్వలింగములందుకూడా ఉన్నవి.
1: వాట్ ఎవర్ పవర్ ఫైర్ హ్యాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది పవర్ టు బర్న్ అండ్ పవర్ టు గివ్ లైట్ ది స్పార్క్స్ విచ్ ఎమనేట్ ఫ్రమ్ దట్ ఆల్సో హ్యావ్ ది సేమ్ పవర్.
2: కనుక భగవంతుని యొక్క అంశమైనటువంటి భక్తుని ఎందుకూడను భగవంతుని యొక్క స్వభావమైన సత్య చిత్ ఆనందములు కూడాను అతని ఎందు ఆవిర్భవించి ఉండాలి.
1: ఏ డివోటీ హూ ఈజ్ ఓన్లీ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ మస్ట్ ఆల్సో హ్యావ్ దోస్ ఫీచర్స్ విచ్ గాడ్ హ్యాస్ ఇన్ హిమ్ అండ్ దట్ ఈస్ సత్ చిత్ అండ్ ఆనంద.
2: భగవంతుడు ప్రేమస్వరూపుడు.
1: గాడ్ ఈస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
2: కనుక తన ప్రతిబింబమైనటువంటి యొక్క భక్తుని ఎందుకూడను ఈ ప్రేమ స్వభావమే ఉంటుండాలి.
1: ఏ డివోటీ హూ ఈజ్ ఓన్లీ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ ఆల్సో షుడ్ హ్యావ్ దిస్ పర్టికులర్ క్వాలిటీ ఇన్ హిమ్.
2: అయితే ఇట్టి ప్రతిబింబమైనటువంటి యొక్క అంశమైనటువంటి భక్తుని ఎందు ఇట్టి ప్రేమనే నిరంతరము కూడాను అనుభవిస్తూ ఉండాలి. కాని ఈ క్రోధము, ద్వేషము, అసూయ, డంబము, అహంకారము ఇలాంటి దుర్గుణములు ప్రవేశించుటకు వీలెక్కడున్నది అని మనలో సందేహం కలగవచ్చు.
1: we get a natural doubt as to if a devotee is only a reflection of God and an aspect of God, should have continuously love in him. How can he have feelings like hatred, jealousy, anger and such other demonic qualities?
2: అయితే ఈ జీవుని ఎందున్నటువంటి ప్రేమ బహిర్ముఖమైనటువంటి విషయములందు ప్రవేశించటం చేత హృదయం మాలిన్యమవుతున్నది.
1: This happens because devotee's love goes to the external objects and therefore the heart gets impure.
2: ఈ మలినమైన హృదయమునందు భగవత్ ముద్ర ఇందులో స్పష్టంగా గోచరించుటకు వీలు కాదు.
1: A heart which is impure cannot reflect the image of God in itself.
2: ఈ ప్రతిబింబమైనటువంటి యొక్క భక్తుని యొక్క ప్రేమ సర్వవ్యాపకత్వాన్ని, సర్వజ్ఞత్వాన్ని, సర్వశక్తిత్వాన్ని గుర్తించినప్పుడే ఈ యొక్క భగవత్ తత్వము తన యందు సుస్పష్టంగా గుర్తించుటకు వీలవుతుంది.
1: When a devotee makes his love become wide enough to become omniscient, omnipresent and omnipotent, then only the real reflection of God will shine in him.
2: తనయందు దైవత్వం ఉండినప్పటికీ తాను గుర్తించుకోలేనిటువంటి యొక్క అవ్యక్తుడైపోతున్నాడు.
1: Devotee although has divine aspect in him, he has been somehow reduced to a state wherein he has not been able to recognize the
2: కారణము భిన్నత్వమే దీనికి కారణం.
1: The most important reason for such a state of affairs is that he is thinking himself different from God.
2: ఫలములోని మధుర రసం తరువు తాను ఎరుగున.
1: Does the fruit know the sweetness of the juice which it contains?
2: పువ్వులోని మకరందము తీగలు అనుభవించున.
1: Do the creepers enjoy the nectar which the flowers have?
2: గ్రంథాల్లోని మధుర రసం స్పందితుడు అనుభవించున.
1: The essential inherent juicy experience available in the books, does a pandit enjoy this?
2: Nivritti sara sahityam pavitra panditunde telugunu.
1: A person who follows the path of action, how can he enjoy if the essential knowledge?
2: Pandu vrutchamunande puttedi kaani aa pandu yokka madhuryamu vrutcham e maatram eruvaledu.
1: A tree bears fruits, but the tree does not know the sweetness of the fruit.
2: పువ్వులో పవిత్రమైన మకరందం ఉన్నది, సుగంధముతో కూడినటువంటి, కానీ తీగలు తాను అనుభవించలేవు.
1: There is perfume nectar available in the flowers, but still the creeper which bears them does not enjoy.
2: అదే విధంగానే తరువ
1: in the same way, as you go on searching,
2: తరువున నలయము అనగా కర్రకు రెండు కూడిన తక్షణమే ఇందులో అగ్ని ప్రవేశిస్తుండాలి, అగ్ని ఆవిర్భవిస్తుండాలి.
1: ఇన్ ద సేమ్ వే ఆల్దో ఫైర్ ఈజ్ ఇన్హరెంట్ ఇన్ ద వుడ్ వెన్ యు రబ్ వన్ వుడ్ అగెన్స్ట్ ది అదర్
2: తరువ పుట్టు తరువున నలయము తరువ పుట్టు దధినీకృతము.
1: As you go on rubbing one piece of wood against the other, it generates fire.
2: In the taruva puttu taruvuna tattvamu tanuvuna tattvamu.
1: As you go on meditating, you will be able to just get the tattva in you.
2: Palalo venna untunnadi,
1: there is butter in milk,
2: kani ఈ పాలను మదించినప్పుడే ఈ వెన్న మనకు సాక్షాత్కరిస్తుంది.
1: యూ వుడ్ బి ఏబుల్ టు గెట్ బటర్ అవుట్ ఆఫ్ మిల్క్ ఓన్లీ వెన్ యూ చర్న్ ఇట్.
2: ఈ యొక్క పాలను మనం మదించగా అందులో ఉండినటువంటి యొక్క వెన్న మనకు కనిపించదు.
1: వితౌట్ చర్నింగ్ ద మిల్క్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఎ వ్యూ ఆఫ్ బటర్ విచ్ ఇస్ దేర్ ఆల్రెడీ ఇన్ ద మిల్క్.
2: అదే విధంగానే మానవుని యందు దివ్యత్వమైన పవిత్రము దైవత్వము ఉంటున్నది.
1: In the same way,
3: దెర్ ఈజ్ సేక్రెడ్ డివినిటీ ఇన్హెరెంట్ ఇన్ ద మ్యాన్.
2: దానిని విచారణ ద్వారా, సాధనల ద్వారా, పవిత్రమైన ప్రేమ ద్వారా దానిని మనము ఆవిర్భంప చేసుకోవాలి.
3: త్రూ ఎంక్వైరీ అండ్ సాధనాస్ అండ్ త్రూ సేక్రెడ్ లవ్స్ వీ హావ్ టు మేనిఫెస్ట్ సచ్ డివినిటీ ఇన్ మ్యాన్.
2: కనుక మనము దైవాంశము అనేటువంటి ఒక సత్యాన్ని చక్కగా గుర్తించినప్పుడే భక్తి యొక్క అంతరార్థము మనం చక్కగా గుర్తించడానికి వీలవుతుంది.
3: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ వెరీ క్లియర్లీ దట్ వీ హావ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద రియల్ సటిలిటీస్ ఆఫ్ డివోషన్.
2: అట్టి సంబంధము లేక దైవముతో మనం వేరైనటువంటి వారిగా భావించినంత కాలము ఎన్ని విధములైనటువంటి సాధనలు సల్పినప్పటికీ ఇందులో ఏమాత్రము దివ్యత్వమైనటువంటి ఆనందాన్ని మనము అనుభవించలేము.
3: ఫర్ వాట్ ఎవర్ లాంగ్ పీరియడ్ యు క్యారీ ఆన్ అండ్ హౌఎవర్ మచ్ యు జస్ట్ డూ సాధనాస్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది స్వీట్నెస్ ఆఫ్ ది డివినిటీ ఇన్ యూ సో లాంగ్ యాజ్ యు ఆర్ ఫీలింగ్ దట్ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
2: కనుక సన్నికర్షం అనేటువంటి ఈ యొక్క భక్తిని ప్రప్రథములో పెద్దలను చూచి గౌరవించటము, వారిని అన్ని విధములకు కూడా ప్రేమించటము, వారికి స్వాగతములు పలకటము, ఇలాంటి పవిత్రమైన వినయ విధేయతను మనం ప్రకటించాలి.
3: సన్నికర్ష ఇన్ ది ఫారం ఆఫ్ డివోషన్ హస్ టు ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షోయింగ్ డ్యూ రెస్పెక్ట్ టు ఎల్డర్స్, షోయింగ్ లవ్ అండ్ క్యారింగ్ అవుట్ దేర్ కమాండ్స్.
2: మనతో సమానం చూచినప్పుడు వారిని ప్రేమించాలి.
3: వెన్ వీ సీ అనదర్ ఈక్వల్ ఆఫ్ అవర్స్
2: వారితో స్నేహం గావించుకోవాలి.
3: వీ హావ్ టు మేక్ ఫ్రెండ్షిప్ అండ్ లవ్ దెమ్.
2: మనకంటే చిన్నవారిని చూచి దయతో కరుణతో వారిని అన్ని విధములుగా కూడా ఆశ్రయించాలి, ఆదరించాలి.
3: ఇఫ్ వీ కమ్ అక్రాస్ పీపుల్ పూర్ లోవర్ ఇన్ సర్టన్ టర్మ్స్ కంపేర్ టు అస్ వీ షుడ్ హ్యావ్ కంపాషన్ ఫర్ దెమ్, గివ్ దెమ్ షెల్టర్, ఎన్కరేజ్మెంట్ అండ్ హెల్ప్.
2: ఈ విధంగా వారిని ఆదరించినప్పుడే మనలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని మనం చక్కగా గుర్తించుకున్న వారమవుతాం.
3: ఓన్లీ బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ వుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ట్రూ డివినిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్.
2: ఈ విచక్షణా జ్ఞానం అనేటువంటి దాన్ని మనం పెంపొందింప చేసుకోవాలి.
3: వీ హావ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
2: అప్పుడే మన యందున్నటువంటి యొక్క దైవత్వము దివ్యత్వము మనం కొంతవరకు పోషించుకున్న వారం కాగలం.
3: దెన్ ఓన్లీ వుడ్ హావ్ డెవలప్డ్ డివినిటీ విచ్ ఇస్ ఇన్ అస్ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్.
2: మన యందు మాత్రమే కాక సర్వత్రా దైవత్వం ఉన్నదనేటువంటి సత్యాన్ని కూడా మనం గుర్తించాలి.
3: వీ హావ్ టు ఆల్సో రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ డివినిటీ ఈజ్ నాట్ మెర్లీ విత్ ఇన్ అస్, డివినిటీ ఈజ్ ఎవ్రీవేర్.
2: దైవం యొక్క సర్వజ్ఞత్వాన్ని కూడా మనం ప్రకటించాలి.
3: వీ హావ్ టు ఆల్సో డిక్లార్ బై ప్రాక్టీస్ ది ఆమ్నిషియన్స్ ఆఫ్ గాడ్.
2: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అనుభవించి ఆనందించి ప్రపంచమునకు అందించినటువంటి వారే గోప గోపాలు.
3: గోప గోపబాల ఆర్ దే బిలాంగ్ టు దట్ పర్టికులర్ కేటగిరీ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ అండ్ హూ హ్యావ్ డిక్లేర్డ్ దిస్ టు ద వరల్డ్.
2: ఈ గోపికలు గోపబాలురు భగవంతుని యొక్క దివ్యత్వాన్ని అనుభవించి ఎన్నో విధముల వారు ఆనందించి ఆ ఆనందాన్ని లోకానికి అందిస్తూ వచ్చారు.
3: గోపికాస్ అండ్ గోపబాలాస్ ఆర్ దోస్ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ గాడ్స్ డివినిటీ ఇన్ అన్ ఇమెన్స్ వే అండ్ ఎంజాయ్డ్ ది ఎక్స్టసీ ఆఫ్ హిస్ కంపెనీ.
2: వారు నిరంతరము కూడాను భక్తినే కావాలని ఆశిస్తూ వచ్చారు.
3: ఆల్ ద వైల్ దే వర్ ఆస్పైరింగ్ టు హ్యావ్ డివోషన్.
2: ముక్తి కంటే భక్తి పెద్దది అనేటువంటిది, గొప్పది అనేటువంటి దాన్ని వారు విశ్వసిస్తూ వచ్చారు.
3: దే బిలీవ్ ఫర్మ్లీ దట్ డివోషన్ ఈజ్ సుపీరియర్ ఈవెన్ టు లిబరేషన్.
2: ప్రేమ అనేటువంటిది చాలా మధురమైనటువంటిది.
3: లవ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్వీట్.
2: అది దివ్యమైనటువంటిది.
3: ఇట్ ఈజ్ సేక్రెడ్ అండ్ డివైన్.
2: అదే అమృతమయమైనటువంటిది.
3: ఇట్ ఈజ్ ఇమ్మార్టల్ అండ్ నెక్ట్రైన్.
2: అట్టి అమృతత్వాన్ని మనం ఆనందంగా అనుభవించినప్పుడే మనము అమరత్వాన్ని పొందగలమనేటువంటి విశ్వాసం వారిది.
3: దేర్ ఫెయిత్ వాజ్ దట్ ఓన్లీ వెన్ దే ఎంజాయ్ సచ్ సేక్రెడ్ లవ్ అండ్ డివైన్ లవ్ దే వుడ్ బికమ్ ఇమ్మార్టల్.
2: అట్టి ప్రేమ అట్టి మాధుర్యము ఒక భక్తి యందు మాత్రమే ఉంటుంది.
3: సచ్ లవ్ అండ్ సచ్ స్వీట్నెస్ కెన్ బి ఫౌండ్ ఓన్లీ ఇన్ డివోషన్.
2: ఇట్టి భక్తిని మనం అనుభవించుటకు ఎట్టి సాధనలు మనం చేయనక్కర్లేదు.
3: టు ఎంజాయ్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ దేర్ ఇస్ నో నీడ్ ఫార్
2: శ్రమలను మనం అనుభవించనక్కర్లేదు.
3: దేర్ ఇస్ నో నీడ్ ఫార్ అండర్ గోయింగ్ ఎనీ ట్రబుల్స్ ఐదర్.
2: కర్మ జ్ఞాన యోగాదులకు అనేక విధమైనటువంటి శ్రమలను మనం అనుభవించవలసి వస్తుంది.
3: If you want to take the paths of karma, jnana and yoga, you may have to put yourself to various struggles.
2: Loka kalyanarthamai.
3: For the welfare of the world.
2: Iha paramana nimittamai.
3: For this world and for the world.
2: Sajiva nimittamai. Swasukha nimittamai.
3: For the enjoyment of oneself.
2: Aneka vidhamunaipatti yajnayagadi krutuvulu acharinchi.
3: People perform different types of yajnas and yagas.
2: Dana dharma tapasadulu kudanu acharinchi.
3: Charity and such other aspects are taken up by people for the sake of this.
2: Daivatvanni pondutaku prayatnistu vacharu.
3: People make efforts to reach divinity.
2: Kani yajnayagadi krutuvulu acharinchatam kani dana dharmadi tapasulu acharinchatam kani idi samanya manavulaku idi sadhyamayyetundi kadu.
3: But it is not possible for ordinary people to perform yajnas, yagas and also do penance and such other great deeds.
2: Deenine karma margam annaru.
3: This has been described as karma marga, path of action.
2: Nitya nitya visha parishilana salipi.
3: Carrying out inquiry into what is permanent and what
2: sarvatra
3: is impermanent.
2: Sarvatra undinatvanti yokka daivattu okate anetundi dani gurtinchi.
3: Recognizing divinity which is everywhere, which is all around.
2: Nitya nityamulu yandu vicharana salipi.
3: Carrying on inquiry into what is permanent and what is impermanent.
2: Iti anityamainatvanti jagattunandu. అలా సంసారం నందు బంధితుడు కాకుండా తప్పించుకున్నందుకు ప్రయత్నించినటువంటి వాడే జ్ఞాని.
3: జ్ఞాని ఇస్ వన్ హూ ఆఫ్టర్ మేకింగ్ ఆల్ దీస్ ప్రాసెసెస్ విచ్ ఆర్ బీయింగ్ డిస్క్రైబ్డ్ ట్రైస్ టు ఫ్రీ హింసెల్ఫ్ ఫ్రమ్ ద వరల్డ్ విచ్ ఇస్ మండేన్ అండ్ ఫిల్స్ హింసెల్ఫ్ విత్ ది పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ డివినిటీ.
2: ఇంద్రియములను నిగ్రహించి
3: కంట్రోలింగ్ ద సెన్సెస్
2: కఠినమైనటువంటి సాధనలను కలిపి
3: క్యారింగ్ అవుట్ very rigorous spiritual exercises.
2: Ekatvanni anubhavinchi
3: enjoying oneness with the divinity.
2: Divyatvanni gurtinchatame yoga sadhana ani.
3: Recognizing divinity may be described as yoga sadhana.
2: Ee vidhamga kathinamainatundi indriya nigraham anetundi idi sulabhamainda tappinchukunnataku prayatninchinatundi vaade gnani.
3: Gnani is one who after making all these processes which have been described tries to free

0: ఈ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ యోగ సాధన.
1: ఈ విధంగా కఠినమైనటువంటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది ఇది సులభమైనటువంటి పని కాదు.
0: Such kind of sense control, which is rather difficult, it is not possible for everyone.
1: దీనిని పతంజలి యోగః చిత్తవృత్తి నిరోధకః అన్నారు.
0: పతంజలి హెస్ డిస్క్రైబ్డ్ ది సేమ్ థింగ్ యాజ్ యోగః చిత్తవృత్తి నిరోధకః.
1: క్షణమైనా మన ఇంద్రియములను మనం నిగ్రహించుకోలేనటువంటి వారము, శాశ్వతంగా మనం నిగ్రహించుకోవటము ఇది ఎంత కఠినమైనటువంటి పని.
0: We people who have not been able to control our own sense organs even for a moment, how can we have exercise control over our senses permanently for a long time?
1: It is sulabhame kaani cheyata kashtam.
0: It is easy to say but difficult to practice.
1: Kanuka ee yoga margam kaani ee karma margam kaani ee yokka gnana margam kaani samanya manavulaku idi asadhyamainatundi.
0: Be it path of action, path of yoga or path of knowledge, these are going to be very difficult for ordinary human beings.
1: Kula mata bhedamulu leka,
0: without having any distinction of
1: vayo bhedamulu leka,
0: age, sex,
1: ye vidhamainatundi nishtalu leka,
0: without having any
1: kadinamaina sadhana salapaka,
0: without performing any rigorous
1: sulabhamainatundi margamulo bhagavantuni pondutaku oka bhakti margam okkate pavitramaina margam.
0: The path of devotion is the only easy path for every human being who can take to reach the divinity.
1: Kanuka nirantaram kudanu bhagavantuni ponditu undatame amrutattamani kudanu gopikalu prapanchamunaku chaatutu vacharu.
0: Gopikas have declared to the world that thinking constantly of the Lord and loving the Lord is itself immortality.
1: Jalamu leka ye vidhamga matsyamulu jeevinchalevo.
0: Just as fish cannot live without water,
1: దైవము లేక భక్తుడు జీవించలేడు.
0: ఏ డివోటీ కెన్ నెవర్ లివ్ వితౌట్ గాడ్.
1: ఒక్క క్షణమైనప్పుడును భగవంతుని వదిలి ఉండలేడు.
0: హి కెన్ నెవర్ లివ్ గాడ్స్ కంపెనీ ఈవెన్ ఫర్ అ మోమెంట్.
1: ఇది అవినాభావ సంబంధం అనేటువంటి యొక్క సత్యాన్ని గోపికలు చాటుతూ వచ్చారు.
0: దే హావ్ డిక్లేర్డ్ దట్ దిస్ ఇస్ ది టైప్ ఆఫ్ రిలేషన్షిప్ విచ్ ఏ డివోటీ హ్యాస్ టువర్డ్స్ హిస్ చోజన్ గాడ్.
1: కనుకనే ఆనాటి నుండి గోపికలు దైవత్వం యొక్క ఏకత్వాన్ని అనుభవించే నిమిత్తమై అనేక విధములైనటువంటి శ్రమలకు ఓర్చుకున్నారు.
0: ఇన్ దోస్ డేస్ గోపికాస్ అండర్వెంట్ వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ ఇన్ ఆర్డర్ దట్ దే కెన్ ఎంజాయ్ వన్నెస్ విత్ డివినిటీ కంటిన్యూస్లీ.
1: దీనినే సాధ్యభక్తి అని కూడా చెప్తూ వచ్చారు.
0: ద సేమ్ థింగ్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ ఆల్సో యాజ్ సాధ్యభక్తి.
1: దీనినే పరమభక్తి అని కూడా అన్నారు.
0: The same thing also has been described as paramabhakti.
1: దీనిని అనన్య భక్తి అని కూడా పిలిచారు.
0: ఇట్ ఆల్సో హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అనన్య భక్తి.
1: ఎక్కడ మనకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండునో అక్కడే ప్రేమ అభివృద్ధి అవుతుంది.
0: వేర్ ఎవర్ దెర్ ఈస్ ఎ కంప్లీట్ అండ్ టోటల్ ఫెయిత్ దెర్ ఈస్ లవ్ అండ్ డివోషన్.
1: ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడే శ్రద్ధ కూడాను అభివృద్ధి పొందుతుంది.
0: వేర్ దెర్ ఈస్ లవ్ there will be natural interest.
1: ఎక్కడ శ్రద్ధ ఉండును శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అక్కడనే మనకు జ్ఞానము లభిస్తుంది.
0: Where there is శ్రద్ధ interest and faith there he gets wisdom.
1: జ్ఞానం లభించినప్పుడే సాధన సలుపుతాము.
0: When one acquires knowledge one would be able to carry on.
1: సాధన సలిపిన తర్వాతనే సాధ్యం ఏర్పడుతుంది.
0: When sadhanas or exercises, spiritual exercises are carried out, you will be able to achieve the goal.
1: Kanuka sadhya bhakti ki mooladharamu vishwasamu.
0: Therefore, for sadhya bhakti, the most important cornerstone is
1: kanuka vishwasam dwara mana premanu abhivruddhi bhavinchukovali.
0: We have to develop love through faith.
1: Kanukane mana yokka vishwasa premalu rendu leka దైవత్వాన్ని మనం ఏనాటి కూడా మనం అనుభవించలేము అందుకోలేము తెలుసుకోలేము.
0: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ లవ్ అండ్ ఫెయిత్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్ డివినిటీ ఎనీడే.
1: రాత్రింపగలు కూడాను ఏ విధమైనటువంటి యొక్క అవస్థలకైనా కూడాను వారు ఏమాత్రం వెరువక దివ్యత్వమైనటువంటి కృష్ణుణ్ణి పొందాలని గోపికలు గోపాలు పరిపరి విధములు కూడా ప్రతిపించారు.
0: గోపికాస్ అండ్ గోపాలాస్ were ready to undergo any amount of trouble and difficulties and problems night and day. They aspire to reach Krishna.
1: Madhura Mohana Murali Nadam Vinnanta Matramune varu maimarchi.
0: The moment they heard the sweet music of his flute they forgot themselves.
1: Mattulai premon mattulai

0: ఉన్మత్తులై అడవులంతా తిరిగారు.
1: దే వర్ ఇంటాక్సికేటెడ్ విత్ ద డివైన్ మ్యాగ్నెస్ అండ్ ర్యాన్ ఇన్ టు ద ఫారెస్ట్ ఇన్ సర్చ్ ఆఫ్ దేర్ చోజన్ డెయిటీ.
0: అర్ధరాత్రి సమయం నందు కూడాను తమను తాము ఆ మృడనాదమును కేవలము భ్రమతో అనుభవించటం చేతనే కృష్ణుడు వదుతున్నాడనేటువంటి యొక్క భావం వారిలో ఆవిర్భవించినప్పుడు భవనమును వదలి ఉద్యానవనములు యందు ప్రవేశిస్తూ వచ్చారు.
1: ఈవెన్ ఇన్ ద డెడ్ ఆఫ్ ద నైట్ యాజ్ ది బిగాన్ ఇమాజినింగ్ ది స్వీట్ మ్యూజిక్ ఆఫ్ ద ఫ్లూట్ ప్లేడ్ బై లార్డ్ కృష్ణ మోర్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇమాజినేషన్ దే లెఫ్ట్ దేర్ ప్యాలసెస్ ర్యాన్ ఇన్ టు ద గార్డెన్స్ ఇన్ సర్చ్ ఆఫ్ ద స్వీట్ లార్డ్.
0: అర్ధరాత్రి సమయంలో బృందావనములో కృష్ణుడు ఎక్కడ కనిపిస్తాడు?
1: ఇన్ ద డెడ్ ఆఫ్ ద నైట్ ఇన్ బృందావన్ వేర్ డు యూ గెట్ కృష్ణ?
0: వారి హృదయములందుండేటువంటి యొక్క కృష్ణుడే వారికి ప్రతిబింబించి వారికి ఈ విధమైనటువంటి మధురగానములు వినిపిస్తూ వచ్చాడు.
1: కృష్ణ హూ ఈజ్ రిసైడింగ్ ఇన్ దర్ ఓన్ హార్ట్స్ గేవ్ దెమ్ దిస్ ఎక్స్పీరియన్స్ అండ్ మేడ్ దెమ్ ఫీల్ దట్ కృష్ణ ఈజ్ కాలింగ్.

0: smiles and sweet laughter is not there. Mauli paritarpita pinchemu vaadu mee podala chaatuna ledu gadamma chappare. They began appealing whether such sweet lord is hiding himself with them.
1: ఈ విధంగా వారి యొక్క పరితాపము సర్వవ్యాపకత్వాన్ని ప్రపంచమును చాటుతూ వచ్చిందే కాని తమ యందు లేడు, ఏ పొదలు ఎందు ఉన్నాడనేటువంటి యొక్క అజ్ఞానంతో వెతకటం కాదు గోపికల యొక్క స్వభావం.
0: గోపికాస్ నేచర్ వాజ్ నాట్ యాజ్ ఇఫ్ దేవర్ ఇగ్నోరెంట్ అండ్ దే డిడ్ నాట్ నో దట్ కృష్ణ వాజ్ నాట్ హైడింగ్ హిమ్సెల్ఫ్ దేర్. ఇట్ ఓన్లీ స్ప్రెడ్స్ అండ్ డిక్లర్స్ టు ద వరల్డ్ దట్ దే బిలీవ్డ్ ఇన్ ది ఆమ్నిషియన్స్ ఆఫ్ కృష్ణ. They thought Krishna is available everywhere.
1: గోపికల యొక్క భక్తి ప్రపత్తులు ఒక్క కృష్ణునికి తప్ప అన్యులకు ఏమాత్రం కూడా తెలియదు.
0: The devotion and the type of surrender that the Gopikas had towards Krishna was known only to Krishna, to none else.
1: ఒకానొక సమయంలో నేను పండితుడనేటువంటి అహంకారం చేత ఉద్దవుడు రేపల్లెలో ప్రవేశించి గోపికలకు ఏదో ఒక యోగమును బోధిస్తానని తాను ప్రచారం చేస్తూ వచ్చాడు.
0: Once upon a time, Uddhava got the feeling that he is a great pandit and he knew many things. He went to Repalle and he wanted to preach to Gopikas Vedanta.
1: Gopikalu cheraru.
0: Gopikas assembled there.
1: Ye yogam cheptadu ma viyogamunaku ematram kudunu addu lekunda nirantaramu krishnunto samyogam ayyetundi yogam emanna telputado emani aashato parigetti vacharu.
0: They ran to him with the fond feeling that whatever he tells may not separate Krishna, the continuous feeling and mental association with Krishna.
1: Andulo oka gopika Uddhavuni prashninchindi.
0: One gopika questioned Uddhava like this.
1: Ayya mahanubhava, meeru evaru maaku avakaraledu kaani mee upadesham emito maaku samyogam kalpisthava maaku viyogam kalpinchadaniki vachava motta motta deenini telapamannindi.
0: Oh great one, we do not know who you are. We are not interested either. But we would like to know whether you have come here to separate us from Krishna or to join us with Krishna.
1: Bhagavantuni pondeetunte yogam meeku telapadaniki vachanu ani cheppadu.
0: He said that I have come to teach you as to how to go near the Lord. And how
1: ee yogamu maaku akkaraledu. Maaku ee prapanchamu bhogamu maaku akkaraledu. Krishna yokka samyogam maaku kavali anna.
0: They said, we are not interested in your yoga. We are not interested in the luxuries of the world and the comforts of the world. We are interested in having constant company of the sweet Krishna.
1: Nirantaramu Krishna yokka murali nadamu maa yokka chevulu yandu nindi untunnadi.
0: Continuously and eternally we have been listening the music of Krishna in our
1: inkoka shabdamu maa yokka karnadhu andrantram dwara cheradaniki avakasam ledu.
0: There is no room for any other sound to enter into our ears.
1: మా కన్ను నిండా ఆ సుందరమైనటువంటి కృష్ణ విగ్రహం నిండి ఉంటున్నది, తేజరిల్లుతూ ఉంటుండాలి, ప్రకాశిస్తూ ఉంటుండాలి.
0: Our eyes are full of the sweet splendorous form of Krishna.
1: కనుక ఈ కన్నులు మరొక వస్తువును చూడలేవు.
0: These eyes are not prepared to have a look at any second object.
1: నిరంతరము ఆ మృదు మధురమైనటువంటి యొక్క ఆ కృష్ణనామం మా నాలుక పైన నాట్యమాడుతూ ఉంటుండాలి.
0: Eternally the name of Krishna is doing its own dance on our tongue.
1: కనుక ఇంకొక పదం ఈ నాలుక ఉచ్చరించలేదు.
0: అవర్ టంగ్స్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు అట్టర్ ఎ వర్డ్ అదర్ దాన్ కృష్ణాస్ నేమ్.
1: మధురాతి మధురమైనటువంటి ఆ యొక్క కృష్ణ ప్రేమ మా యొక్క మనసును నిండి ఉంటుండాలి.
0: అవర్ మైండ్స్ అండ్ హార్ట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ద స్వీట్ లవ్ ఆఫ్ ద లార్డ్ కృష్ణ.
1: కనుక హృదయమంతా కూడా కృష్ణుని యొక్క మధుర నామం లోపల, మధుర ప్రేమ లోపల, మధుర కీర్తన లోపల, మధుర శ్రవణం లోపల మునిగి ఉంటున్నటువంటి ఈ గోపికలకు మరొక వేదం మాకు అక్కర్లేదని, మరొక యోగం అక్కర్లేదని.
0: Gopikas whose hearts are full of the sweet love, sweet form, sweet words, sweet music of Krishna are not prepared to listen to any other thing. We don't want any other yoga, they declared to Uddhava.
1: Ee matalu vinnanta matramne Uddhavuniki chaala aanandam kaligindi.
0: Uddhava was thrilled when he heard these words.
1: ఈ భగవత్ తత్వం అనేటువంటిది విద్యల వల్ల కాని, యోగముల వల్ల కాని, పాండిత్యం వల్ల కాని, తెలివితేటల వల్ల కాని లభించేటువంటిది కాదని తనలో తాను యోచించుకున్నాడు.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ అండ్ స్వీట్నెస్ ఆఫ్ డివినిటీ కెనాట్ బి ఒబ్టైన్డ్ బై ఎనీ పర్సన్ బై మియర్ స్టడీస్ బై మియర్ క్లవర్నెస్ అండ్ సచ్ అదర్ కైండ్ ఆఫ్ వరల్డ్లీ థింగ్స్.
1: ఇది కేవలము ఒక భగవత్ ప్రేమతోనే మాత్రమే ఇది పొందుటకు సాధ్యమవుతుందని తాను నిశ్చయించుకున్నాడు.
0: హి కేమ్ టు ది కన్క్లూజన్ దట్ ఇట్ ఇస్ పాసిబుల్ టు అబ్టైన్ దిస్ ఓన్లీ త్రూ స్వీట్ లవ్ ఫర్ లార్డ్.
1: ఈ భావం తన్లో తాను గుర్తించుకుని గోపిక యొక్క భక్తి ప్రపత్రుడు ఎంతనో వర్ణించుకున్నాడు.
0: హీ రికగ్నైజ్ దిస్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ హీ వాజ్ సో మచ్ అప్రిషియేటివ్ ఆఫ్ ది గోపికాస్ అండ్ దేర్ డివోషన్ టు కృష్ణ.
1: మరొక ప్రశ్న వేశాడు ఈ ఉద్ధవుడు.
0: స్టిల్ హీ పుట్ వన్ మోర్ క్వశ్చన్ టు దెమ్ టు ద గోపికాస్.
1: మీరు బృందావనం సంచరిస్తున్నారు, పుష్పములను ప్రశ్నిస్తున్నారు, మొక్కలను విచారిస్తున్నారు, పొదలంతా వెతుకుతున్నారు, ఏ రీతిగా మీరు ఈ కృష్ణు యొక్క సంబంధ బాంధవ్యం కలిగి ఉండాలని మీరు ఆశిస్తున్నారని ప్రశ్నించాడు.
0: హీ క్వశ్చన్ దెమ్, వెల్ యూ హావ్ బీన్ వాండరింగ్ ఇన్ బృందావన్, యూ ఆర్ గోయింగ్ టు ట్రీస్ ప్లాంట్స్ క్రీపర్స్ ఫ్లవర్స్ అండ్ ఇన్ సర్చ్ ఆఫ్ కృష్ణ, క్వశ్చనింగ్ అబౌట్ కృష్ణ ఎట్సెట్రా, వాట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ డూ యూ వాంట్ టు హ్యావ్ విత్ కృష్ణ.
1: విశ్వమే భగవత్ యొక్క స్వరూపము.
0: ది వరల్డ్ ఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కొండలు, అడవులు, వృక్షములు అన్ని ఇప్పుడు భగవంతుని యొక్క ఆకారములే.
0: ది మౌంటైన్స్, ది ట్రీస్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్,
1: ఏకోహర బహుశ్యామని భగవంతుని యొక్క సంకల్పం చేతనే సర్వస్వము కూడా ఆవిర్భవించింది.
0: ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బై ద విల్ ఆఫ్ గాడ్.
1: అటువంటి ప్రతి వస్తువునందును, ప్రతి అణువునందును నా పరమాత్మను మేము పొందాలి అనేటువంటి యొక్క ఆశను వారు వెలుబుచ్చారు గోపికలు.
0: గోపికాస్ డిక్లేర్ టు ఉద్ధవ దట్ అవర్ డిజైర్ ఈస్ టు ఫైండ్ కృష్ణ ఇన్ ఎవ్రీ ఆటమ్, ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్.
1: అలాంటి సత్వం లోపల భగవంతుని అనుభవించేటువంటి దీంట్లో ఏకత్వాన్ని పొందాలని వారు ఆశించారు.
0: దే కంటిన్యూస్లీ ఆస్పైర్ టు హ్యావ్ యూనిటీ విత్ డివినిటీ.
1: వృక్షంబువై తాను పొలుపొందుచుండిన వల్లికమై మేము అందుకొందుకున్నారు.
0: ఇఫ్ కృష్ణ వర్ టు బికమ్ ఎ ట్రీ, వీ వుడ్ లవ్ టు బికమ్ క్రీపర్స్ రౌండ్ కృష్ణ.
1: పుష్పంబు అయి తాను పొలుపొందుచుండిన తుమ్మిదనై మేము తిరుగుచుందుమున్నారు.
0: ఇఫ్ కృష్ణ వర్ టు బికమ్ ఎ ఫ్లవర్, వీ వుడ్ లవ్ టు బికమ్ బీస్.
1: మేలు పర్వతమై తాను ప్రకటించుచుండిన సెలయేరు మేము అందులో ప్రవహించుచుందుమన్నారు.
0: ఇఫ్ కృష్ణ వర్ టు బి ది మౌంటైన్, మేరు మౌంటైన్, వుడ్ లైక్ టు బి స్ట్రీమ్స్ ఫ్లోయింగ్ ఆన్ దట్ మేరు మౌంటైన్.
1: అనంత ఆకాశమే తానైనా మేము చిన్న చుక్క రూపాయి విధంలో చెరుగుచుందుమన్నారు.
0: ఇఫ్ ఇట్ టేక్స్ ది ఫారమ్ ఆఫ్ ది స్కై, వుడ్ లైక్ టు షైన్ అ స్మాల్ లిటిల్ స్టార్స్ ఇన్ ద స్కై.
1: సముద్రమే తానైనా పరచుకుని పారదం మేము సెలయేరుమై అన్నారు.
0: ఇఫ్ హీ వర్ టు బికమ్ ఓషన్, వుడ్ లైక్ టు బికమ్ స్ట్రీమ్స్ అండ్ రివర్స్ అండ్ మర్జ్ ఇన్ హిమ్.
1: ఏదో ఒక విధముగా కృష్ణంతో మేము చేరిపోవాలి.
0: ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ది అదర్ వుడ్ ఆల్వేస్ లవ్ టు బి అసోసియేటెడ్
1: కృష్ణునితో చేరి ఉండటమే మా యొక్క అమృతత్వము, కృష్ణంతో చేరి ఉండటమే మా ముక్తి తత్వము.
0: ఆల్ దట్ వి ఆస్పైర్ ఫర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అండ్ ఎవ్రీథింగ్ లిబరేషన్ ఇస్
1: మేము ఎడబాటును ఏమాత్రము ఏనాడు కూడాను ఏ క్షణం కూడాను మేము ఆశించము.
0: టు హ్యావ్ కంటిన్యూస్ కంపెనీ, వి కెనాట్ బేర్ సెపరేషన్ ఈవెన్ ఫర్ ఎ మినిట్.
1: కారణం యొక్క ప్రతిబింబలమే మేము.
0: ది రీజన్ ఇస్ వి ఆర్ ఓన్లీ ది రిఫ్లెక్షన్ ఆఫ్ కృష్ణ.
1: దీనిని పురస్కరించుకుని ఏ వేదములు తత్త్వం అసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మస్మి అనేటువంటి మహావాక్యములుగా నిరూపిస్తూ వచ్చినాయి.
0: ఆల్ ది ఫోర్ మహావాక్యాస్ డిక్లర్డ్ ఇన్ వేద, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మస్మి,
1: ఈ మహావాక్యములన్నీ కూడాను తానే ఇది, ఇదే తాను అనేటువంటి ఒక ఏకత్వాన్ని కూడా నిరూపిస్తూ వచ్చాయి.
0: ఆల్ దీస్ ఫోర్ మహావాక్యాస్ ఓన్లీ ప్రూవ్ ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ గాడ్ అండ్ డివోటీ, దట్ ఇస్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్.
1: అర్థం చేసుకోలేనిటువంటి యొక్క మానవత్వము ఈనాడు భిన్నత్వాన్ని అభివృద్ధి పరచుకొని దైవత్వాన్ని విస్మరించి జీవిత తత్వంలో అనేక రకములైనటువంటి కష్టములకు గురి అవుతున్నారు.
0: హ్యూమన్ బీయింగ్స్ టుడే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ గాడ్ అండ్ ద డివోటీ, అండ్ దేర్ ఫోర్ దే ఆర్ సఫరింగ్ ది సెపరేషన్ అండ్ ఆల్సో కమింగ్ టు దిస్ పర్టికులర్ మిజరబుల్ స్టేట్.
1: మృగములందు, పశుపక్షాదులు ఎందు కూడాను దైవత్వం అనేటువంటిది గోచరిస్తూ ఉంటుండాలి.
0: ఇన్ ది ఎనిమల్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ బర్డ్స్ యూ ఫైండ్ డివినిటీ.
1: ప్రతి అణువునందు కూడాను, ప్రతి క్రిమికీటకాదులు ఎందు కూడాను దైవత్వం ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ ఆటమ్, ఇన్ ఎవ్రీ స్మాల్ లిటిల్ వర్మ్ యూ హ్యావ్ డివినిటీ.
1: చీమయందు, బ్రహ్మనందు కూడాను ఉంటున్నదని త్యాగరాజు కూడాను వర్ణించాడు.
0: Tyagaraja also has described that God exists be it in a small ant or in a mountain.
1: Kani itti pavitramainatundi ekatvanni manam anubhavinchatam ledu.
0: But we are not experiencing this kind of sacred experience.
1: Matalato matrame varninchutunnamu kani kriyacharanalo shunyamaipothunnam.
0: We are describing only in words, but in practice we are becoming a big zero.
1: Anduvalle mana jeevitham aneetundi aneka vidhamainatundi samasyalato కూడి ఉంటున్నది.
0: దట్ ఈస్ వై అవర్ లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
1: విశ్వాసము గాఢమైనటువంటిదిగా లేదు.
0: ఫెయిత్ ఈస్ నాట్ ఫోమ్.
1: అవసరం వచ్చినప్పుడు మాత్రమే దైవత్వం మనకు కావాలి.
0: ఓన్లీ వెన్ దర్ ఇస్ ఎ నీడ్ వీ థింక్ ఆఫ్ గాడ్.
1: అవసరం తీరిన తర్వాత దైవత్వం మనకు అక్కరలేదు.
0: ది మోమెంట్ దట్ అవర్ నీడ్ ఈస్ ఓవర్ వీ ఫర్గెట్ గాడ్.
1: ఇది కేవలం ఆకలైన సమయంలో అన్నంను భుజించటం అన్నట్టుగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఆస్పైరింగ్ టు హ్యావ్ ఫుడ్ వెన్ యు ఆర్ హంగ్రీ.
1: ఈ ఆకలి తిన్నంత మాత్రమే తీరేటువంటిది కాదు.
0: ది టైప్ ఆఫ్ హంగర్ దట్ యు హావ్
1: ఇన్ యువర్ టైమ్ ఆకలి వస్తుంటుండాలి.
0: థ్రూఅవుట్ ద లైఫ్ యు షుడ్ హ్యావ్ దిస్ పర్టికులర్ హంగర్.
1: కనుక ఇదే విధంగానే పునరపి జననం పునరపి మరణం, ఈ విధంగా జనన మరణాల మధ్యలో మన జీవితమును అంకితం గావించుకున్న జనన మరణములకు అతీతమైనటువంటి యొక్క అమృతత్వాన్ని మనం పొందేది ఎప్పుడు?
0: That is why we are having this kind of birth, death and again rebirth. And if we go on following this particular path, when can we see the birthlessness?
1: Kanuka manam ee naadu gurtinchavalasinatundi vishayamu daivatvamunakunu jeevitattvamunakunu ekatvam aneetundi unnadi aneetundi satyanni gurtinchali.
0: Today we will have to recognize the truth that there is unity between the divinity and also the devotee.
1: Ee satyanni manam vishwasinchaka ఈ సత్యాన్ని ఆచరించక ఎన్ని విధములైనటువంటి సాధనలు సలిపినప్పటికీ మనము పొందవలసిన గమ్యాన్ని పొందలేము.
0: వితౌట్ హ్యావింగ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ దిస్ అండ్ వితౌట్ ప్రాక్టీసింగ్ దిస్ పర్టికులర్ థింగ్ వీ కెన్ నెవర్ అచీవ్ ది గోల్.
1: సర్వస్వము మన యందే ఉంటుండి కూడాను ఏదో పరదేశమునందు వెతకడానికి ప్రయత్నించుకోవటం ఇది అజ్ఞానం యొక్క మూల లక్షణం.
0: ఇట్ బికమ్స్ ఎన్ యాక్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆన్ అవర్ పార్ట్ ఇఫ్ వీ గో ఆన్ సర్చింగ్ డివినిటీ అవుట్ సైడ్ ఆల్దో ఇట్ ఇస్ ఎగ్జిస్టింగ్ విత్ ఇన్ అస్.
1: ఇంటి ఎందు జ్యోతి వెలుగుతుండగా పొరుగు ఇంటికి అగ్గి కరుణనే అరుగనేలా?
0: వెన్ యు ఆర్ హ్యావింగ్ లైట్ అండ్ ఫైర్ ఇన్ యువర్ ఓన్ హౌస్ వై గోయింగ్ సచ్ ఆఫ్ ఫైర్ టు ద నైబరింగ్
1: జ్యోతి? ఆ పరంజ్యోతి, ఆ అఖండ జ్యోతి, ఆ అద్వైత జ్యోతి మన ఎందే ఉంటుండగా ఏదో అల్పమైనటువంటి జ్యోతుల కోసం మనం ఆశ్రయించి అరుణ్లు దాచి మన జీవితమును అంకితం గావిస్తున్నాం. ఇదే పెద్ద అజ్ఞానం.
0: ద గ్రేట్ లైట్, స్పిరిచువల్ లైట్, the advaitic light, although it is within us, we are still searching for it outside and elsewhere. This is ignorance.
1: Kanukane daivattam aneetundi mana hrudaya sthayilo untunnadi.
0: Divinity is in our own heart.
1: Itti daivattamu oka krishna tattvamu annaru.
0: Krishna tattva is one such divinity.
1: Keshavaya maha, narayana maha, madhavaya maha, vasudhanaya maha aneetundi ee naamulu annitti endukodanu కృష్ణనామం పరిపూర్ణ అవతార తత్వము అని కూడా ఇందులో నిర్ణయం చేస్తూ వచ్చింది.
0: వెన్ యూ గో ఆన్ రిపీటింగ్ వేరియస్ నేమ్స్ కేశవాయ నమః మసూదనాయ నమః మాధవాయ నమః అండ్ ఆల్ దాట్ యూ కమ్ టు ది లాస్ట్ వన్ అండ్ దట్ ఇస్ కృష్ణతత్వం.
1: విచిష్టుడు పరిపూర్ణ స్వరూపుడు పరిపూర్ణ అవతారము అన్నింది.
0: ఇట్ ఈస్ ఫుల్ అవతార్ అండ్ ఇట్ ఈస్ ఫుల్ లెస్ ఇన్ ఇట్ సెల్ఫ్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
1: అవతారములు అన్నీ ఒక్కటే అయినప్పటికీ ఈ కృష్ణావతారం మాత్రం పరిపూర్ణ అవతారం అంటలో దీనిలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి?
0: ఆల్ ది అవతారాస్ ఇన్ ఎ వే ఆర్ ఫుల్ అవతారాస్ బట్ వాట్ ఈస్ ది రీజన్ యాజ్ టు వై కృష్ణావతార అలోన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఫుల్ అవతార్?
1: ఇది పూర్ణావతారమని, అర్ధావతారమని, కాలావతారమని అవతారాలు ఈ భేదము లేవు.
0: ఇన్ అవతార్ యు కాంట్ గెట్ ఎ ఫుల్ అవతార్, హాఫ్ అవతార్ అండ్ ఎ క్వార్టర్ అవతార్.
1: ఆ కాలానుగుణ్యంగా ఆ దేశ పాత్రను అనుసరించి ఆ పరిస్థితుల స్థితిగతులను కూడా పురస్కరించుకుని అవతారం యొక్క తత్వము కొన్నింటిని మాత్రమే ప్రచురిస్తూ వస్తుంది, ప్రకటిస్తూ వస్తుంది.
0: డిపెండింగ్ అపాన్ ద టైమ్, ద కంట్రీ, ద ప్లేస్ అండ్ ద సిచ్యుయేషన్ ది అవతార్ రివీల్స్ ఇట్ సెల్ఫ్ టు దట్ లిమిటెడ్ ఎక్స్టెంట్.
1: కనుకనే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాపూర్ణము దచ్చితే అని అన్ని పూర్ణత్వమే.
0: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్ దేర్ ఇస్ ఓన్లీ ఫుల్నెస్. దట్ ఈస్ ఫుల్, దిస్ ఇస్ ఫుల్.
1: మనము కేవలము క్వాంటిటీని చూచి మనం ఈ చిన్నది పెద్దది అని భావిస్తున్నాము.
0: వి గెట్ ఇన్ టు ది డెల్యూటెడ్ ఫీలింగ్ అండ్ సెపరేట్నెస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ క్వాంటిటీ విచ్ వి సీ.
1: ఇక్కడ క్వాలిటీ దీని యొక్క పూర్ణత్వాన్ని మనం విచారించాలి.
0: దిస్ ఫుల్నెస్ ఆర్ పూర్ణత్వ ఈజ్ బీయింగ్ రెఫర్డ్ టు ది క్వాలిటీ అండ్ నాట్ క్వాంటిటీ.
1: అదే విధంగానే దైవత్వం అనేటువంటిది అన్ని అవతారములందు కూడాను పూర్ణత్వంగానే ఉంటుంటాడు.
0: డివినిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ ఇట్స్ ఫుల్నెస్ ఇన్ ఆల్ ది అవతార్స్.
1: అయితే కొన్ని కొన్ని సందర్భములందు రూపనామములను పురస్కరించుకుని దీనికి అనేక విధమైనటువంటి అర్థములు కల్పిస్తూ వచ్చారు మహాపండితులు.
0: ది గ్రేట్ పండిట్స్ హ్యావ్ బీన్ అట్రిబ్యూటింగ్ అండ్ గివింగ్ డిఫరెంట్ మీనింగ్స్ టు డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ ది అవతార్.
1: ఇక్కడ కృష్ణ అని ఒక పదం ఉంది. కృష్ణ,
0: దేర్ ఇస్ ఎ వర్డ్ కృష్ణ.
1: క ష న,
0: క ష న ఆర్ ద లెటర్స్.
1: ఇది కృష్ణ,
0: దిస్ ఇస్ కృష్ణ.
1: కానీ ఇందులో మరికొద్ది పేర్లు కూడా ఉంటుండాలి.
0: దేర్ ఆర్ ఎ ఫ్యూ అదర్ నేమ్స్ ఆల్సో అసోసియేటెడ్ విత్ దిస్.
1: క ర ష న హ, ఇది ఐదు అక్షరములు.
0: ది సేమ్ కృష్ణ కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ ఫైవ్ లెటర్స్. క ర ష న హ,
1: ఈ ఐదు అక్షరముల లోపల కూడా అనంతమైనటువంటి ఒక దివ్యత్వం కూడి ఉంటుండాలి.
0: ఇన్ దీస్ ఫైవ్ లెటర్స్ ఇమ్మెన్స్ డివినిటీ ఈస్ అవైలబుల్.
1: క అనేటువంటిది దీని యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించాలి.
0: ఫస్ట్ లెటర్స్ రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ ది ఇన్నర్
1: అనగా కమల కాంతుడు.
0: క రెఫర్స్ టు కమలకాంత.
1: ఈ కమలకాంతుడు కాకుండా కమలేశ్వరుడు,
0: హీఈస్ ఆల్సో కమలేశ్వర.
1: కమలగర్భుడు,
0: హీఈస్ ఆల్సో కమలగర్భ.
1: అనగా సూర్యోదయమైన తక్షణమే కమలములు విచ్చుతూ ఉంటాయి.
0: యాజ్ సూన్ యాజ్ దెర్ ఇస్ సన్ రైజ్,
1: దీనివల్ల కమల బాంధవుడు అని కూడా ఉంటుండాలి.
0: ద లోటస్ బ్లాజమ్స్, దట్ ఇస్ వై హీఈస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కమల బాంధవ.
1: అనగా దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవించిన తక్షణమే హృదయం వికసిస్తుంది, హృదయ కమలం వికసిస్తుంది.
0: ద మూమెంట్ డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ అస్, అవర్ హార్ట్స్ బ్లాజమ్.
1: కనుకనే కకారం అనేటువంటిది వికసింపజేసేటువంటి యొక్క సూర్యతత్వంగా తీసుకున్నారు.
0: కా దేర్ ఫోర్ బి డిస్క్రైబ్డ్ యాజ్ దట్ కెపాసిటీ విచ్ కెన్ ఎనేబుల్
1: అనే రమింపజేసేటువంటి రామతత్వంగా తీసుకున్నారు.
0: అండ్ దిస్ ఇస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ సన్, ఆ రా ఇస్ టేకన్ యాజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ రామ విచ్ కెన్ గివ్ ఎ లాట్ ఆఫ్ జాయ్.
1: షా అనేటువంటిది సద్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి యొక్క ఈశ్వరు విష్ణుత్వంగా భావిస్తూ వచ్చారు.
0: షా హాస్ బీన్ అసోసియేటెడ్ విత్ విష్ణుత్వ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ ది సిక్స్
1: ఆస్పెక్ట్స్. అనేటువంటిది ఒక విధమైనటువంటి నరసింహావతారంగా భావిస్తూ వచ్చారు.
0: ద లెటర్ న స్టాండ్స్ ఫర్ నరసింహావతార.
1: అనగా నరసింహ, నరుడు మృగము రెండింటి యొక్క ఏకత్వంగా భావిస్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ ఎన్ అసోసియేషన్ ఆఫ్ నర అండ్ కాంబినేషన్ ఆఫ్ నర మ్యాన్ అండ్ అనిమల్.
1: ఆ అనేటువంటిది అక్షర స్వరూపుడైనటువంటి వాడు.
0: ఆ స్టాండ్స్ ఫర్ అక్షర స్వరూప,
1: నిరంతరము క్షయము లేనటువంటి వాడు.
0: ద వన్ హూ డస్ నాట్ నో వాట్ ద డిక్లైన్ ఈస్.
1: కనుక ఇలాంటి అక్షర అర్థములను మాత్రమే పురస్కరించుకుని దైవత్వం అనేటువంటిది ఈ పరిపూర్ణత్వంతో కూడినటువంటిది కృష్ణావతారం అని భావిస్తూ వచ్చారు.
0: పీపుల్ హావ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అండర్స్టూడ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ ఫైవ్ లెటర్స్ ది కృష్ణత్వ ఈజ్ ఫుల్ డివినిటీ అండ్ ఇమెన్స్ డివినిటీ.
1: మరికొంతమంది ఈ కృష్ణ అనేటువంటిది ఆనంద తత్వంగా తీసుకుంటూ వచ్చారు.
0: సమ్ అదర్ పీపుల్ took this krishnatva as
1: satchit ananda swarupudu krishnudu annaru.
0: The principle of delight, and he has been described as satchit ananda swarupa.
1: Krishna anaga nallati vaadu ani arthamu.
0: Krishna also means a dark one.
1: Ajnanamunu pariharamu gaavinchetuvanti satchit ananda swarupude krishnudu ani.
0: It also means that he is one who can destroy ignorance by his splendorous
1: kanuka
0: qualities.
1: Perlaku enni arthamulaina manam cheyavachu.
0: Therefore, names can be given different meanings.
1: పేరు పెట్టినవి గాని పుట్టినవి కాదు.
0: Name has been given. Name is born on its own.
1: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా కూడాను సర్వకాలము యందు కూడాను ఏకత్వంతో ఉండినటువంటి పూర్ణత్వమే.
0: Divinity therefore is fullness which existed all the while and right from the beginning till
1: కేవలం మానవులు వారి వారి తెలివితేటలను భక్తి ప్రపత్తులను ఆశ్రయించేసుకుని తద్వారా భగవంతుని వర్ణిస్తూ వచ్చారు.
0: However, men began describing God in the light of their own cleverness and their own capacity.
1: ఎన్ని విధముల వర్ణనలు గావించినప్పటికీ అది వారి యొక్క అభిరుచులు మాత్రమే కాని దైవం యొక్క నిజతత్వములు కాదు.
0: But whatever description has been given by man is only reflection of their own taste and temperaments.
1: సముద్రములో అనంతమైనటువంటి జలం ఉంటుండాలి.
0: ఓషన్ హ్యాస్ ఇమెన్స్ వాటర్.
1: ఎవరెవరు ఎంతెంత పాత్రను తీసుకుని పోతారో ఆ పాత్రకు మాత్రమే ఆ నీరుని తీసుకుని రాగలరు.
0: బట్ వాట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ కెన్ బి బ్రాట్ బై ఎ పర్సన్ డిపెండ్స్ అపాన్ ది వెసల్.
1: భక్తులు, పండితులు, దాసులు ఇలాంటి వారు వారి వారి భావోద్రేకముల చేత ఆ భగవంతుని యొక్క పవిత్రమైనటువంటి యొక్క గమ్యములను, కొన్ని విధమైన మర్మములను, దివ్యమైనటువంటి రమ్యములను భావించుకుంటూ వచ్చారు.
0: ఇన్ ద సేమ్ వే డివోటీస్ అండ్ ఆల్సో పండిట్స్ బిగాన్ డిస్క్రైబింగ్ గాడ్ అకార్డింగ్ టు దేర్ ఓన్ కెపాసిటీస్, దేర్ ఓన్ టెంపర్మెంట్, దేర్ ఓన్ అండర్స్టాండింగ్, దేర్ ఓన్ పవర్స్ టు కాంప్రహెండ్.
1: ఆకాశంలో ఎన్నో పక్షులు ఎగురుతూ ఉంటాయి.
0: There can be a number of birds
1: వాటి వాటి రెక్కల బలమును పురస్కరించుకుని ఆయా స్థాయికి పోయి ఎగురుతూ ఉంటాయి, తిరిగి మరి క్రిందికి వచ్చి పడుతుంటాయి.
0: Which a bird can fly depends upon the power of their own wings and their own capacity to fly and come down outwards.
1: ఈ పాండిత్యము చేతను, విద్యా చేతను దైవత్వాన్ని అనేక రకములుగా కూడా వారు వర్ణిస్తూ రావచ్చు.
0: On account of the scholarship which they have and the education which they have, they may go on describing divinity in different ways.
1: కేవలం వారి భావరాలే కాని భగవంతుని యొక్క తత్వములు నిజంగా కాదు.
0: All these descriptions are only their own feelings, their own imagination.
1: భగవంతుని వర్ణించటం ఎవరి తరమూ కాదు.
0: It is impossible to describe God.
1: మరి అదే పండితులే చెప్తున్నారు, యథోవాచి నివర్తంతే అప్రాప్య మనసాసహ, మనసును కాని వాక్కును కాని సాధ్యం కానటువంటి తత్వం నీది అని వారే తిరిగి వర్ణిస్తుంటారు.
0: దీస్ వెరీ పీపుల్ డిస్క్రైబ్ గాడ్ హూ కెనాట్ బి కాంప్రహెండెడ్ బై మైండ్ ఆర్ హూ కెనాట్ బి డిస్క్రైబ్ బై వర్డ్.
1: కనుక దైవత్వాన్ని మనము ప్రత్యేకమైన దివ్యత్వంగా భావించుకోనకుండా, మానవత్వం కూడా దైవత్వంతో వేరుగా మనము విశ్వసించక, దైవత్వం మా ఏకత్వంతో కూడినటువంటి బింబ ప్రతిబింబం సత్యాన్ని మనం గుర్తించాలి.
0: Therefore, we have the fact that divinity and deity are only one and the same. One is the object, the other is the reflection. We should not bring about an artificial distinction between God and man.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There is a small example here.
1: ఒక గింజ ఉంటుంటాది.
0: There is a seeds.
1: ఆ గింజలు రెండు బద్దలుగా ఉంటుంటాయి.
0: ఇట్ హ్యాస్ టూ పార్ట్స్.
1: రెండు బద్దలు చేరినప్పుడే ఇది మొక్కగా తయారవుతుంది.
0: వెన్ దీస్ టూ పార్ట్స్ ఆర్ ఇంటాక్ట్,
1: ఇందులో ఏ బద్ద విడివిడిగా అయినప్పటికీ ఇది మొక్కగా రాదు.
0: ఇట్ కెన్ స్ప్రౌట్ ఓన్లీ వెన్ దే ఆర్ టుగెదర్. ఇఫ్ దే ఆర్ సెపరేటెడ్ ఇట్ ఇస్ నాట్.
1: అందుకోసమే జీవాత్మ పరమాత్మ అనేటువంటి రెండు బద్దములు చేరినప్పుడే, బద్దలు చేరినప్పుడే సృష్టి అనేటువంటి వృక్షము ఏర్పడుతూ ఉంటుండాలి.
0: The tree of creation can sprout and function only when divinity and also the man come together.
1: Kanaka bhaktudu leka bhagavantudu ledu.
0: There is no God without devotee.
1: Bhagavantudu leka bhaktudu ledu.
0: There is no devotee without God.
1: Bhagavantudu ye vidhanga bhaktulnu srushtistunnado, bhaktulu kuda nu bhagavantunna vidhanga srushtinchali.
0: Just as God is creating devotees according to his own likes, devotees also can create God according to their own liking.
1: దానిని ధ్యానము అని పేరు పెట్టుకుంటూ వచ్చారు.
0: This has been described as meditation.
1: అనగా తనయందు ఆ భగవంతుని యొక్క రూపనామమును చిత్రించుకుంటూ, తనలో తాను భావించుకుంటూ అనేక విధములుగా ఆ రూపాన్ని సాక్షాత్కరింపజేసుకోవడానికి తగిన కృషి చేయటం.
0: Meditation therefore refers to the type of whatever he wants to describe and picture God in himself. In that particular form he go on picturing and creating God in his own mind.
1: Kaluka daivatvame kevalam srushtikatta ani cheppudoka veelu kaadu, daivatvanni kuda srushtimpa cheseetundi oka manavatvam pavitramainatundi.
0: Therefore it may not be correct to say God only is the creator and God creates. Even a devotee can create God within himself.
1: Anduvaranane jantunam narajanma dullabham annaru.
0: That is why such a great place is given for
1: manava janmam chala durlabhamainatundi annaru.
0: Human birth is difficult to obtain.
1: Ee padanni ekkado oka kukka vinindatta paapam.
0: It appears one dog heard this particular statement.
1: Yeviti jantunam narajanma dullabhamani, mem kuda jantulame, maakante manavudu enta goppa vaadu, etta goppa vaadu.
0: The dog began questioning. It appears man is the greatest among the animals. We are also animals. Why should man be described as a greater animal? No, certainly not.
1: Neme goppavaram annaru.
0: We are greater than man. The dogs
1: karanam emanaga pattad annam kosamani vaari kompalu kaachukuntu vaari chuttu tirukuntu vaadu kottina tikkina gaani pichina takshame tookalladinchukuntu venta pothunnam. Ee krutagnita manavulukunda.
0: Because we have a sense of gratitude. For the sake of a fistful of
2: food that is given to us, we are so loyal, we follow the master, we serve the master, and we are grateful to the master.
1: భగవంతుడు తిండి తింటున్నారు.
2: God's food is being
1: భగవంతుడు ఇచ్చిన జలమును త్రాగుతున్నారు.
2: People are drinking waters given and supplied by God.
1: భగవంతుడు ఇచ్చిన గాలిని పీల్చుతున్నారు.
2: We are breathing the air supplied by God.
1: భగవంతుని యొక్క ప్రసాదమే.
2: Everything is the gift given by God. దానిని
1: అనుభవిస్తూ భగవంతుని మర్చిపోతున్నారు క్రూరులై.
2: Men are forgetting God and becoming cruel. దాని
1: ఉపకారం చేసినటువంటి భగవంతునికి అపకారము సలపెడుతున్నారు.
2: Man has been returning ingratitude to God.
1: మాకైనా కృతజ్ఞత ఉంది. మీరు కృతజ్ఞులుగా తయారవుతున్నారు కాబట్టి మాకంటే మీరు ఎట్ల గొప్పవారు.
2: We have that sense of gratefulness and gratitude, but you are ungrateful and you have ingratitude. How can you be described as greater than we?
1: మా యజమానుడు మనల్ని అనేక విధములుగా హింసించినప్పటికీ ఆ కృతజ్ఞత చేత నా పేరు పెట్టించినమే నేను తోకల్లాడించుకుంటూ అతనికి వినయ విధేయతను నేను అందిస్తున్నాను.
2: Even when the master ill treats us, gives us some trouble, etc., the moment he calls us by the name that has been given to us, we just go very lovingly to him.
1: కాని మానవుడు మా పేరు విన్నంత మాత్రమే చీ చీ చీ అని దూరం కొడుతున్నారు.
2: But what is man doing? The moment he thinks of, he comes across the word dog, he condemns it with all meanness.
1: కనుక మానవుని చీ చీ చీ అని దూరం చేయాలి. అంతేకాని మమ్మల్ని చేయడానికి వీల్లేదు.
2: It would be appropriate to condemn the man. We don't utter lies.
1: అన్యాయము సలపటం లేదు.
2: We do not do any
1: అక్రమంలో ప్రవేశించడం లేదు.
2: We do not take the wrong
1: path. మా దురాశ అంతకంటే లేదు.
2: We do not have greed.
1: ఇలాంటి త్యాగమైనటువంటి మా జీవితానికి మమ్మల్ని చులకనగా భావించుకోవటము ఇది మానవత్వానికి ఒక తీరని లోటు అన్నారు.
2: If man considers dogs in a mean way, it is a reflection upon their own poor intelligence, because our lives are full of sacrifice, unlike the lives which are selfish of human beings.
1: చదువులు చదివి ఏమి ప్రయోజనం?
2: What is the use of having a lot of
1: ఎన్ని పదవులు ఏది ఏమి ప్రయోజనం?
2: What is the use of
1: ఎంత ఏమి ప్రయోజనము?
2: What is the use of having so
1: much? మీకు లేకుండా పోతుండాలి.
2: You do not have the gratitude which we have towards our master.
1: కనుక జంతువునాం నరజన్మ దుర్లభం అనేటువంటిది ఎందుకు? జంతువునాం సులక జన్మ దుర్లభం అను.
2: వై షుడ్ ఇట్ బీ జస్ట్ సెడ్ దట్ ఇట్స్ డిఫికల్ట్ టు ఆబ్టెయిన్ ది బర్త్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్? ఇట్ వుడ్ బి మోర్ అప్రోప్రియేట్ టు సే ఇట్ ఇస్ డిఫికల్ట్ టు ఆబ్టెయిన్ ది బర్త్ ఆఫ్ ఎ డాగ్.
1: కనుక ఈనాడు కుక్కల కంటే హీనమైపోతున్నారు మానవత్వం.
2: టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ మ్యాన్ ఈస్
1: స్వార్థం స్వార్థం స్వార్థం ఆడంబరం.
2: మ్యాన్ ఈస్ గెటింగ్ డిగ్రేడెడ్ ఇన్ టు వర్స్ దాన్ ఈవెన్ డాగ్స్. A selfishness to the core.
1: ఇలాంటి వారు భక్తులు భక్తులు అంటే ఎట్లా భక్తులు అవుతాం?
2: If you go on calling yourselves as devotees, can you really be devotees?
1: నీ స్వార్థము సప్రయోజన నిమిత్తమై నీవు ఆచరిస్తున్నావు కానీ దైవానుగ్రహం కోసమని దైవానందం నిమిత్తమై నీవు ఆచరించటం లేదు.
2: All the actions you perform are performed on account of selfishness and self interest, not to serve the God and not to earn his grace.
1: నీవు దైవము యొక్క అంశమును అనేటువంటి యొక్క తత్వాన్ని గాఢంగా విశ్వసించినప్పుడు ఈ స్వార్థము సప్రయోజనము త్యజిస్తావు.
2: ద మోమెంట్ యు రియలైజ్ దట్ యు ఆర్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ, యు విల్ బి ఏబుల్ టు ఓవర్కమ్ దిస్ కైండ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ డిజైర్స్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
1: దేహము ఒక రథము,
2: బాడీ ఈజ్ ఓన్లీ ఎ చారియట్.
1: ఆత్మ రథికుడు,
2: ఆత్మ ఈజ్ ద చారియటీ.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
2: We should experience unity between the charioteer occupying the chariot and running the
1: chariot. Manavuli yandu aneka rakamulaitundi bhedamulu undavachchu.
2: There could be a number of differences between man and man.
1: Inta srishti lopana kudanu ye yokka manavullo iddaraina kudanu samananga kanipinchetundi vaaru leru.
2: In this vast creation you can't come across two people who are
1: ekamanti yandu bhedamulu kanipistune untuntai.
2: There could be some kind of difference are there between two persons.
1: అమడ బిడ్డలైనా కూడా ఎందుకు భేదములు
2: కనిపిస్తుంటాయి. ఈ
1: భేదములు అభివృద్ధి పరిచేటువంటి వారు లోకములో కొల్లలు కలర్.
2: దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ పీపుల్ హూ కెన్ ఎక్స్ప్లోర్ దీస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్.
1: కానీ అన్నింటి ఎందు ఉన్నటువంటి ఏకత్వాన్ని చూపించేటువంటి వాడు ఒక్కడ చాలు మనకు.
2: ఇట్ వుడ్ బి సఫిషియంట్ ఈవెన్ దర్ ఇస్ వన్ హూ షోస్ ఇన్ అండర్లైన్ యూనిటీ అండ్ ఆల్ ద హ్యూమన్.
1: ఆహార నిద్ర భయ మైదనాలను ఎందు సర్వులు సమానమే.
2: In terms of food, sleep and such other mundane things,
1: janana maranamulu yendu sarvulu samaname. Kotisudu gaani kooti peda gaani,
2: be he the richest person or the poorest person, they are the same.
1: Itti samattamainatte atma tattvam nandu nijamainatte rati tattvam manamu abhirudhi pachukovali.
2: In terms of atma, we should develop equality.
1: Andari yendu unnatundi atma okkate.
2: ఆత్మ రిసైడింగ్ ఇన్ ఎవరీ హార్ట్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
3: అనేక పాత్రల లోపల చంద్రుడి యొక్క ప్రతిబింబం కనిపిస్తుంటుండాలి, కానీ అది ప్రతిబింబమే. ఈ ప్రతిబింబం ఎక్కడ పోయి చేరుతుండాలి? బింబంలోనే చేరుతుండాలి. అదే విధంగానే ఈ యొక్క దేహములన్నీ కూడా కొన్ని పాత్రల వంటివి.
2: మూన్ లైట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది వెసల్స్ ఇన్ ద సేమ్ వే గాడ్ హస్ బీన్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద హ్యూమన్ బాడీస్ విచ్ ఆర్ వెసల్స్.
3: ఈ పాత్రల యొక్క ప్రమాణములు ప్రత్యేకంగా ఉండవచ్చును.
2: దేర్ ఈస్ డిస్టింక్షన్ అండ్ సెపరేట్నెస్ ఫర్ దీస్ బాడీస్.
3: కానీ అన్నిటి ఎందుకు ప్రతిబింబించేటువంటి ఆత్మ ఒక్కటే.
2: బట్ ది రిఫ్లెక్షన్ విచ్ యు గెట్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ బాడీస్ ఇస్ ద సేమ్ అండ్ దట్ ఇస్ ఆఫ్ డివినిటీ.
3: అట్టి ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
2: వీ హావ్ టు డెవలప్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అండ్ దట్ కైండ్
3: దాన్ని మనం అభివృద్ధి పరచుకోకుండా
2: ఇఫ్ యూ డోంట్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్
3: నీ యొక్క అహంకారం చేత నీ పదవులు నీ విద్యలు నీ అధికారము ఇవే అని యోచించవలసింది.
2: ఈజ్ ఇట్ యువర్ పొజిషన్ యువర్ ఓన్ ఎడ్యుకేషన్ యువర్ ఓన్ పవర్ విచ్ యూ హావ్ టు ఇండల్జ్ ఇన్?
3: ఇవన్నీ కూడా నువ్వు తుమ్మునంతలో తొలిపోవో తొమ్మిది తరన తోలు బొమ్మ అన్నారు. ఈ తోలు బొమ్మ యొక్క తత్వాన్ని నీవు ఆధారంగా తీసుకుంటున్నావు.
2: దీస్ ఆర్ ఆల్ సచ్ ఇంపర్మనెంట్ థింగ్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఇంపర్మనెంట్ బాడీ.
3: ఇవి కదిలిపోయే మేఘం వంటివి.
2: దిస్ ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్.
3: కరిగిపోయే ఐస్ వంటిది.
2: దిస్ సంథింగ్ లైక్ ఐస్ విచ్ మెల్ట్స్ అవే.
3: ఇలాంటి యొక్క జీవితత్వాన్ని నీవు సత్యంగా భావించుకుని నిత్య సత్య నిర్మలమైనటువంటి ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నావు.
2: వై డూ యూ బేస్ ఆల్ యువర్ ఫెయిత్ అండ్ యాక్షన్స్ ఆన్ దిస్ ఇంపర్మనెంట్ బాడీ విచ్ గోస్ అవే అండ్ ఫర్గెట్ డివినిటీ విచ్ ఇస్ పర్మనెంట్?
3: ఏనాటికి నీ వెంట జంట ఇంట ఉండవు.
2: దిస్ బాడీ ఈజ్ నాట్ గోయింగ్ టు బి విత్ యూ ఫర్ ఎవర్.
3: ఎప్పటికీ ఏనాటికైనా కూడా మరువనటువంటిది విడవనటువంటిది కదలనటువంటిది తిరగనటువంటిది ఒక్కటే, అదే ఆత్మతత్వం.
2: It is the principle of Atma which will never desert you, which will always be with you, be it today or any other day, be it now or a day.
3: అలాంటి సత్యనిత్యమైనటువంటి దాన్ని మనం ఆధారంగా చేసుకుని
2: we have to base all our actions
3: అనిత్యము అసత్యమైనటువంటి జగత్ వ్యవహారములందు మిథ్యముగా భావించుకుని
2: we have to consider the worldly activities and the worldly life.
3: జీవితి యాత్రను సాగించుకోవాలి.
2: We have to carry on our life.
3: ఈ జగత్తు అనేటువంటిది శాశ్వతం కాదు.
2: World is not permanent.
3: పుట్టక పూర్వం మనకి ఈ జగత్తు లేదు.
2: బిఫోర్ వి వర్ బోర్న్ ది వరల్డ్.
3: మరణించిన తర్వాత ఈ జగత్తు లేదు.
2: వన్స్ యు డై ది వరల్డ్ డజంట్
3: ఎగ్జిస్ట్. ఈ జన్మమరణములకు మధ్యలో వచ్చి చేరినటువంటిది ఈ జగత్తు.
2: ఇన్ బిట్వీన్ బర్త్ అండ్ డెత్ యూ కమ్ అక్రాస్ దిస్ పర్టికులర్ వరల్డ్.
3: ఇంతే కాదు,
2: నాట్ మే దిస్
3: పగటి పూట చూసేటువంటి ఈ జగత్తు రాత్రిలో మనకు కనిపించదు.
2: ది వరల్డ్ విచ్ యు సీ అండ్ విట్నెస్ డ్యూరింగ్ ద డే ఇస్ నాట్ సీన్ ఇన్
3: ది నైట్. ఈ స్వప్నంలో లేనటువంటి జగత్తు పగలులో కనిపించదు.
2: ద వరల్డ్ విచ్ యు సీ ఇన్ డ్రీమ్ ఇస్ నాట్ ఫౌండ్ వెన్ యు ఆర్ అవేక్.
3: కనుక ఇవి రెండింటి ఎందు కూడా నువ్వు మిథ్యమైనటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తిస్తున్నాము.
2: ద టైప్ ఆఫ్ ట్రూత్ విచ్ ఇస్ మిథ్యా ఈజ్ ఎక్స్పీరియన్స్ బిట్వీన్ దీస్ టూ స్టేట్స్ ఆఫ్ డ్రీమ్ అండ్ వేకింగ్.
3: ఇలాంటి వచ్చి పోయేటువంటి ఒక జగత్తు నిమిత్తమై మనం అనేక విధములుగా భ్రమలను పెంచుకుని
2: ద వరల్డ్ విచ్ అపియర్స్ అండ్ డిస్అపియర్స్ ఇన్ దిస్ పర్టికులర్ వే, వై షుడ్ వీ డెవలప్ సచ్ కైండ్ ఆఫ్ డెలివిజన్ అండ్ ఇల్యూజన్స్ ఆన్ దిస్ వరల్డ్?
3: మన స్వస్వరూపమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం మర్చిపోతున్నాం.
2: వీఆర్ ఫర్గెటింగ్ అవర్ ట్రూ నేచర్ విచ్ ఇస్ ఆత్మతత్వ ఇట్సెల్ఫ్.
3: కనుక మనం స్వస్వరూప సందర్శనాన్ని మనం అనుభవించడానికి తగిన కృషి చేయాలి.
2: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు కమ్ ఇన్ ఫేస్ టు ఫేస్ విత్ అవర్ ఓన్ రియల్ నేచర్.
3: ఈ జగత్తు నందు శాశ్వతమైనటువంటి ఆనందం మనకు లభించదు.
2: ఇన్ దిస్ వరల్డ్ యూ కెన్ నెవర్ గెట్ పర్మనెంట్ బ్లిస్.
3: దీని పేరే అనిత్యం అసుఖం లోకం.
2: ది వెరీ నేమ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈస్ ది పర్మనెంట్ వరల్డ్ అండ్ టెంపరీ వరల్డ్. హ్యాపీనెస్ ఇస్ ఇంపర్మనెంట్.
3: సత్యమైనటువంటి యొక్క జగత్తునందు నిత్య సత్యమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించిన కోరటం అనేటువంటిది పెద్ద అజ్ఞానం.
2: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ది హైయెస్ట్ ఆర్డర్ టు ఎక్స్పెక్ట్ టు ఎంజాయ్ పర్మనెంట్ హ్యాపీనెస్ అండ్ జాయ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఇట్సెల్ఫ్ ఇంపర్మనెంట్.
3: మన చదువులందు
2: ఇన్ ఆల్ అవర్ ఎడ్యుకేషన్
3: మన తెలివితేటలయందు
2: ఇన్ ఆల్ అవర్
3: మన ఆచరణయందు
2: ఇన్ అవర్
3: మన అనుష్ఠానములందు
2: ఇన్ వాట్ ఎవర్
3: మన ఆలోచనయందు
2: ఇన్ ఆల్ అవర్ థాట్స్
3: మన అనుభూతి యందు
2: ఇన్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్స్.
3: ఆత్మతత్వం ఒక్కటి మాత్రమే ఉంటుండాలి.
2: ఆత్మతత్వ ఈజ్ ద ఓన్లీ థింగ్ విచ్ ఈస్ కామన్.
3: దాన్ని మాత్రం మనం ఆనందంగా ఆశ్రయించినప్పుడే ఈ సర్వస్వాన్ని కూడా మనము లోపరుచుకున్న వారం అవుతాం.
2: ఇఫ్ యూ కెన్ టేక్ షెల్టర్ అండ్ ఆత్మతత్వ ఇన్ ద రియల్ వే we'll be able to have control over all.
3: అప్పుడే మన యొక్క ఇంద్రియములను కూడా నిగ్రహించుకున్న వారం అవుతాం.
2: Then only we can have control over our senses.
3: 6 సంవత్సరముల పిల్లవాడు ప్రహ్లాదుడు.
2: ప్రహ్లాద వాజ్ ఎ 6-year-old child.
3: దైవత్వం అనేటువంటి తనలో ప్రకటించడం చేత ప్రభవించడం చేత ప్రకాశించడం చేత తండ్రికి కూడా బుద్ధులు నేర్పేటువంటి యొక్క పుత్రుడిగా తయారయ్యాడు.
2: He became a son who was able to teach proper lessons even to the father because divinity manifested in him.
3: Bodhinchadaniki vayasu pramanam kadu pradhanam kadu.
2: For teaching and for giving correct knowledge, age is not an
3: important thing.
2: Caste and community are not important.
3: Dhanamu pedda idi manaku avasaram ledu.
2: Money, wealth and position are also not important.
3: Anduvalane Valmiki evvani vamsham andali vaadu.
2: That is why it has been asked, to which particular clan or community does Valmiki belong?
3: Nandundu ye palli endu putte.
2: Where was Nanda born?
3: Dara kuchelindu dharamu kaligi unde.
2: What amount of wealth did poor
3: Gajaraju ye vidya kaligi unde?
2: What education did elephant have?
3: Vasudhu Dhruvundu enta vayasu kaligi unde?
2: What age did Dhruva have?
3: Shabari entati shakti kaligi unde?
2: What power and capacity did
3: Vidurudiki entati vidramati unde?
2: What caste which Vidura had?
3: Timmaniki entati telivi unde?
2: What intelligence did Hanuman have?
3: Idantha kodanu దైవ ప్రార్థన వలనే దైవ ప్రేమ చేతనే దీని విలువను సంపాదించుకున్నారు.
2: ఆల్ దీస్ పవర్స్ అండ్ కెపాసిటీస్ ఆర్ ఒబ్టైన్ బై ఆల్ దీస్ పర్సన్స్ హూ హవ్ బీన్ మెన్షన్డ్ ఓన్లీ బై ప్రేయర్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్.
3: కేవలము కోతి చంచలత్వానికి పుట్టిన ఇల్లు పెట్టిన పేరు.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎ మంకీ, ఇట్ ఈస్ అనదర్ నేమ్ ఫర్ ఫికల్నెస్.
3: కానీ రాముల పైన ఉన్నటువంటి విశ్వాసమే సర్వ బలమును చేకూర్చుకోగలిగింది.
2: It is the faith which that monkey had in Rama which gave such extraordinary powers and capacities for it.
3: Hanumantudu gunavantudu balavantudu ilanti vaadainappudikini tana yokka balam paina tana gunam paina tana yokka dini paina tana aashrayinchaka Ramulu paina maatrame tana yokka sarvasvanni daraboosukunnadu.
2: Hanumanta was a person with full of capacities, power, cleverness, intelligence, but still he did not base all his life on those.
3: Mahagunavantudu,
2: he took shelter under Rama.
3: Chala balavantudu,
2: he was a very virtuous person.
3: Mahashantavantudu,
2: a strong person, a peaceful
3: person. Kanukane ataniki titles inta unnai, shantudu, gunavantudu, balavantudu, hanumantudu ani.
2: That is why all these titles have been given to Hanuman as the one who had.
3: Alanti vaadu Lankalo praveshinchinappudu rakshasulanta prashnistaru, inta chinna koti inta pedda balamuto inni vidhamuleko kodunu rakshasulu jeyistunnadi neevevarayya ani prashninchaaru.
2: When such a highly accomplished Hanuman entered Lanka, rakshasas demons who were shocked at the
3: extraordinary power, balanni tane gunanni tane yokka shantini e maatramo prakatinchukoledu.
2: Who are you, they ask. He never began describing about his own capacities, prowess, powers, accomplishments, etc.
3: ఒక్కటి మాత్రమే చెప్పాడు, దాసోహం కోసలేంద్రస్య, ఆ రామచంద్రుడి యొక్క దాసుడు అన్నాడు.
2: హి డిస్క్రైబ్ హింసెల్ఫ్ యాజ్ ద సర్వెంట్ ఆఫ్ శ్రీరామ.
3: ఇప్పుడు మన వారు ఎవరైనా నీవెవరయ్యా అంటే ఓ సోన్సో సోన్సో పెద్ద ఏబిసిడి నుంచి కూడాను జడ్ వరకు డిగ్రీలు చెప్పుకుంటూ వస్తుంటాము.
2: ఇఫ్ ఎనీవన్ వర్ టు ఆస్క్ అస్ వెల్ హూ ఆర్ యూ, వీ get intoxicated in describing all the qualifications
3: of experience. Inka jenninu cheptuntaru avanni cheppukunte gaani veediki balam raadu.
2: Ex minister and ex and ex and ex, they go
3: mana balalu ivi durbalalu.
2: Do such descriptions really speak of our strength? It is only our weakness, not
3: dammidiki panikraana kantivi.
2: All the things which you had in the past are
3: padavulu poyinchavata bazaarlo petti ammina koregettunte vaaru leru.
2: Once you lose your power and position, you are treated worse than a useless thing.
3: Nee nijamaina balamu, nee nijamaina padavi aatma swarupunu sunvanta visse amrutasya putraha, nenu amrita putruni daivam yokka samsaanni ani cheppukotame nijamaina gauravam.
2: Your true power lies in your declaring that you are the aspect of divinity, you are the son of divinity.
3: ఇలాంటి యొక్క ధైర్యాన్ని సాహసాన్ని నిజతత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: We have to recognize this particular truth and we should develop this courage to declare ourselves as such.
3: ఈ విధమైనటువంటి యొక్క భక్తులు, మన కార్యానిమిత్తమై ఆచరించే భక్తులు ఏనాటికి మనకి పనికిరావు.
2: And the other types of devotees who do not recognize this particular thing can never be useful.
3: మన పని జరిగినా భగవంతునికి నమస్కారం చేస్తున్నాం. ఇప్పుడు
2: devotees today are such that
3: మన పని విఫలమైపోయినా ఆ ఫోటోని తీసి లోపల పెట్టేస్తాం.
2: ఇఫ్ వి సక్సీడ్ ఇన్ అవర్ ఎఫర్ట్స్ అండ్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ అవర్ విషస్, వీ వర్షిప్ ద గాడ్.
3: వాంఛన నిమిత్తమై భగవంతుని సంయోగ వియోగంతో అనుభవిస్తావా?
2: Can you be so mean as to establish relationship with God for the sake of fulfillment of such mean desire?
3: Brahmandamantata prabalutundari neeku aalayam unnamarcha nalaviyaguna.
2: Is it possible to fix a small limited place?
3: Koti suryula kaanti meeti kaligini neeku pramana dweepamune varu pattagalaru.
2: God who is occupying the entire universe, how can he be put
3: in a portal? Andani vaadavu nee roopakaravalni evaritaramu.
2: You can describe your formless form.
3: Sarva jeevulu yendu sancharinchini neeku sariyane peyadu saadhyamaguna.
2: Is it possible to give a name to you who is found in every human being?
3: Brahmandamantata bojjalo nunnatti neeku bachya bojjamune varu pattagalaru.
2: The one in whose stomach the entire cosmos resides, how can you
3: devalu vasudu telichunnadi nandi sai baba yelochu itaramainadi evareem erugarayya.
2: People really do not know who sai baba is. Sai baba
3: kevalam oka roopanamamune manam aadharam chesukuntu kurchunname kaani aa divyamainatti prema tattvani kaani aa satya chit aanandam yokka rahasyani kaani manam gurtinchukoka prayatninchatam ledu.
2: We are merely basing all our understanding on the name, on the basis of the name and the form. We are not able to understand the inherent divinity which is in that.
3: Krishna tattvanni kuda nu kamsu aariti gaane bhavistu vachadu.
2: Kamsa also was taking Krishna tattva in that physical form.
3: Idu chinna pillavadu.
2: He was thinking Krishna was a small boy.
3: Edo konni rakamainatuvanti oka shaktulu kaligi aayanni vidhamainatuvanti oka konni mesmerism anaga konni maayalu salputunnadu.
2: He was thinking that Krishna was having only some kind of small powers and he is using
3: the divine shakti kaane kaadan cheppu vaadinchadu.
2: He argued that it is not the power of divinity at all.
3: Inga Shishupala Dantavakraduniki cheppanakkaraledu.
2: It is not possible to describe how foolish Shishupala and Dantavakra were.
3: Dharmaraju varu paadapu pooja chesi adiniki aneka vidhamulaga okkarunu rajyamunu paripalinchadaniki Krishna agnanu konutuku prayatninchaga Shishupaludu cheptunnadu.
2: When Dharmaraja was offering worship of the feet of Lord Krishna, Shishupala began describing Krishna.
3: Nanambujeyo javarantra cheelalu kaajechinanduka pujaniku.
2: Should Krishna be worshipped for stealing the sarees of those ladies when they were taking bath?
3: Valla bhoomondato jallalaadannaku harinchinanduka ardhyamijuta.
2: Is it offering argya to you because you are just spending playful time with gopis?
3: Chalunika kattipetta panchangam inka.
2: You close all this kind of
3: vagaragura voku Sri Krishna sannitimpa.
2: Don't go on describing and praising Krishna.
3: Nooru jilkalu chetun annadu ilanti Krishnundi pogalatukottama.
2: Can you just go on praising such a Krishna? He asked.
3: Kaluku ilanti durmargam kudanu ee naadu aneka vidhanga abhrudhi avutuntadi.
2: Even today this kind of arrogance and ignorance is spreading.
3: Kevalamu dehasattvanni,
2: only the physical aspect of
3: loki sambandhamainatundi jagat tattvanni vaaru yochistu untaru.
2: Only this physical and the worldly relationship they build.
3: Antar shaktini, atma tattvanni,
2: the inner
3: ananda swaroopanni vaaru gurtinchadaniki tagina shaktivantulu kaalekapothunnaru.
2: The inner power and the power of atma and the power of delight and bliss which this particular body embodies, they have not been able to recognize.
3: Yuga yugamulu nundi kudunu konasagutu vachundadi.
2: This is the story of yuga after yuga.
3: Prati avataram nandu kudunu ilanti dvandamulu rendu kudunu chakkala vale rekkala vale bayaldeertu vastunnayi.
2: In every avatar this kind of things went on side by side.
3: కనుక కృష్ణ జన్మాష్టమి అనగా కేవలం ఒక విధమైనటువంటి జ్ఞాపకార్థమే మనం ఆచరించుకోవటమే గాని కృష్ణునికి జన్మమే లేదు.
2: వెన్ వీఆర్ సెలబ్రేటింగ్ కృష్ణ జన్మాష్టమి, ఇట్ ఈస్ ఓన్లీ టు రిమైండ్ అవర్ సెల్స్ ఆఫ్ వాట్ కృష్ణ ప్రిన్సిపల్ వాస్. ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ డస్ నాట్ హ్యావ్ ఎనీ బర్త్ అట్ ఆల్.
3: జన్మ సంస్థాపన నిమిత్తమే అవతరిస్తున్నాడని మనం భావిస్తుంటారు.
2: వీ థింక్ దట్ కృష్ణ హాస్ టేకన్ బర్త్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ధర్మ.
3: దుష్టులను శిక్షించడము, శిష్యులను రక్షించడము అని.
2: To punish the wicked and to protect the virtuous.
3: Idi kevalamu kontha mandi vishwasam maatrame idi.
2: This is only in a way faith of a few people.
3: Dharma sansthapana anetundi kuda kaadu.
2: It is not even dharma sansthapana.
3: Dharmam ante ye dharmam?
2: What is the meaning of real dharma? What type of dharma do you are?
3: Prakrutamainatundi dharma samrakshana kosam vastunnada?
2: Is it the dharma which is incidental to this world?
3: Attaiti tetayagamlo dharmam rakshinchinappudu aaprayagamlo tirigi dharmam enduku chinchipovali?
2: If that is the type of dharma which you are referring to, if dharma was already established in Treta Yuga,
3: Dwaparayugamlo tirigi dharmam rakshinchinappudu Kaliyugamlo enduku dharmam nashinchipovali?
2: How did it decline during Dwaparayuga? How did it decline again in Kaliyuga?
3: Laukika sambandhamainatundi dharmamlaku sambandhinchinatundi kaadu.
2: The dharma which people are understanding in a worldly sense is not the dharma.
3: ఇది ఊర్ధ్వ ధర్మం అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
2: దెర్ ఈస్ అనదర్ ధర్మ కాల్డ్ ఊర్ధ్వ ధర్మ,
3: అదే హృదయ ధర్మం.
2: దట్ ఈస్ ది ధర్మ ఆఫ్ ద హార్ట్.
3: అట్టి హృదయ ధర్మాన్ని మానవుడు దినదినమును క్షీణించిపోతుండాలి.
2: దిస్ కైండ్ ఆఫ్ హృదయ ధర్మ ఈస్ డిక్లైనింగ్ ఇన్ మ్యాన్ డే ఆఫ్టర్ డే.
3: అనగా ఏ రీతిగా క్షీణించిపోతుండాలి? మన దృష్టిని బహిర్దృష్టిగా ఉంచుకోవటం చేతనే.
2: హౌ ఈస్ దిస్ పర్టికులర్ ధర్మ డిక్లైనింగ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్? By externalizing our vision, this dharma is declining.
3: ఈ విషయం ఎందు మాత్రమే ప్రవేశించేటువంటి యొక్క మనస్తత్వాన్ని మనం అభివృద్ధి పరుచుకుంటున్నాము.
2: We are developing a type of mental attitude and attachment only to the external world.
3: అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరుచుకోవాలి.
2: We should develop an inner vision.
3: ఎంతకాలం మనం అభివృద్ధి పరుచుకుందామో పశ్చతీతి పశువు అని.
2: సో
3: ఈ బయట దృష్టి కలిగినటువంటి వాడు పశువు తప్ప మనిషి కాదు ఉన్నాడు.
2: So long as we develop the external vision and the outward vision, we can be compared only to animals.
3: Yavadu antardrushtini abhiruddhi parchukunnu vade manavudu.
2: Only that person who can develop the introverted vision,
3: yavaru ante varninchinappudikini tanalo unnatundi manchi chedalu tanaku maatrame gocharam avutayi.
2: Only that particular person can be called as a true human being. He only would be able to recognize
3: tanaku taanu tana yokka pravartana tana yokka nija tattvamu taanu trupti padeyatundi yokka tattvame nija dharmam.
2: The true dharma is to satisfy oneself that
3: adi self satisfaction,
2: that he is following the right path. That is self satisfaction.
3: Nenu manchiga unnanu aneetundi neevu notuto cheppavachunu kaani neevu enta manchiga unnavu neeku maatrame telusu.
2: Whether you are following the right path or not, you alone know. You may act as
3: the word of empty. Deham ka self kaadu.
2: What does this self refer to? Does it refer to the body?
3: Ade atma.
2: Self refers there to atma.
3: Deham nene nekunte yokka self povali.
2: One should give up the feeling that he is the body.
3: Atma nene nekunte yokka selfish raavali.
2: He should develop that self feeling.
3: Kalukane selflessness self is real self annaru.
2: That is why it is said selflessness self alone is real self.
3: Manamu ee deha bhrantito kaakunda aatma bhrantito manam jeevinchadaniki prayatninchali.
2: We have to constantly live with the feeling of atma, not with the feeling of body.
3: Manamu kevalam iccha aichchalapaina aadharapadi daivatvanni manamu samyoga viyogamulato anubhavistu vastunnamu.
2: Because we base all our life on the likes and dislikes, we get association and separation from God.
3: పచ్చిగడ్డి చేతితో చూపితే పశువైనా పరిగెత్తి వస్తుంది.
2: ఇఫ్ యూ వర్ టు ఆఫర్ గ్రీన్ గ్రాస్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అనిమల్ ఇట్ విల్ రన్ టు యూ.
3: తుంటకర్ర చేతిలో తీసుకుంటే పశువైనా పరిగెత్తిపోతుంది.
2: యూ విల్ టేక్ ఎ స్టిక్ ఈవెన్ అన్ అనిమల్ విల్ రన్ అవే ఫ్రమ్ యూ.
3: ఇస్తానంటే రావటము కొడతానంటే పరిగెత్తటము ఇది పశు లక్షణాలు.
2: ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ అన్ అనిమల్ to be attracted by some kind of inducement that when it is given,
3: ittina kottina tittina annintikinu nu sahinchukondeyatundi nijamainatundi oka sahana dharma.
2: The real sahana dharma is one which is prepared to accept when it is given, when it is desired.
3: Ade sahana bhavatu sahano bhavantu.
2: When it is denied and when even one is beaten, one should not run away.
3: Sahasratisha purushah sahasraksha sahasrapad.
2: One should accept God under all circumstances. That alone is sahana bhavatu.
3: Anni kannulu anni chetulu atanivi.
2: Thousands of ears, thousands of eyes, thousands of feet, all these
3: anni talane ainappudu inki em naade anetundi ekkada undi.
2: When everything belongs to him, where is the question?
3: Are purusha suktamundu sahasra chisha purushah sahasraksha sahasrapad. Anni kannulu atanivi, edi suchina atane.
2: This has been described even in Purusha Sukta as God having thousands of heads, thousands of eyes and
3: thousands of feet. Yavaro ninnu hasyam chesaranuko.
2: Suppose someone ridicules you and
3: makes fun of you. Rendo vyakti nannu hasyam chesindani nuvu bhavinchukokoodadu.
2: You should not think that someone is making fun of you.
3: Naa endunnatundi yokka ye daivathamo ade daivathame nannu hasyam chesindi anuko.
2: You should feel that divinity which is inherent in you is ridiculing you.
3: అందులో ఇందులో ఉన్నటువంటిది ఒక్కటి తన్ను తాను చేసుకున్నాడు.
2: దేర్ ఇస్ ది కామన్ డివినిటీ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ యూ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది అదర్ పర్సన్ హూ ఇస్ రిడిక్యూలింగ్.
3: నిన్నెవరైనా విమర్శించినారనుకో,
2: సపోజ్ సమ్ వన్ క్రిటిసైజెస్ యూ,
3: ఎవరిని విమర్శించుకున్నాడు? తనను తాను విమర్శించుకున్నాడు.
2: ఇట్ ఇస్ యాక్చువల్లీ క్రిటిసైజింగ్ వన్ సెల్ఫ్.
3: ఉన్నది ఒక్కటే.
2: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
3: రెండు లేవు కదా.
2: దేర్ ఆర్ నో టూ ఎంటిటీస్ అట్ ఆల్.
3: కనుక ఇలాంటి యొక్క ఆత్మభావాన్ని మనం దినదినానికి పెంచుకుంటూ పోవాలి.
2: డే ఆఫ్టర్ డే అండ్ గ్రాడ్యువల్లీ వి హావ్ టు డెవలప్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ ఆత్మభావ వినస్.
3: ఇలాంటి భావాన్ని పెంచుకున్నప్పుడు మనకు రాగద్వేషాలకు ఏమాత్రం కూడా అవకాశం లేకుండా ఉంటుంది.
2: ఇఫ్ వీ కెన్ డెవలప్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఇన్ అస్, దెన్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ లైకింగ్ అండ్ డిస్లైకింగ్ అండ్ హేట్రెడ్.
3: మన మనసులో ఉండేటువంటి యొక్క ఒక ఒక్కటే అన్నాడు వేమన.
2: వేమన హాస్ జస్ట్ సెడ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ అస్.
3: కానీ మానవుడు పిచ్చి పెట్టి తిరుగుతున్నాడు తన యొక్క దీనిని తాను తెలుసుకోవటం కోసమని.
2: ఆల్సో హాస్ సెడ్ నాట్ రియలైజింగ్ ది వన్ విచ్ ఇస్ ఇన్సైడ్ హిమ్, మ్యాన్ ఈస్ ట్రైన్ టు సర్చ్ ఫర్ ది
3: తాను విసర్జించి తాన్నే తిరిగి ప్రత్యేకంగా ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నిస్తున్నాడంటే ఇది పిచ్చి పెట్టడం కాదా?
2: ఈజ్ ఇట్ నాట్ మ్యాడ్నెస్ టు సర్చ్ ఫర్ ఎ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ వన్ సెల్ఫ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్?
3: తన చేతి ఎందుకున్నటువంటి కంటిని తాను మరచి, కడియన్నే మరచి, నా కడియం ఎక్కడో ఎక్కడో అని చెప్పి వెతుక్కోవటం ఇది కేవలం అజ్ఞానం యొక్క లక్షణం.
2: ఇట్ ఈస్ ప్రూఫ్ ఆఫ్ వన్స్ ఇగ్నోరెన్స్. ఇఫ్ వన్ గోస్ ఆన్ సర్చింగ్ ది బ్రేస్లెట్ which he is wearing on his arm.
3: నీవు దేనిని వెతుకుతున్నావో,
2: వాట్ ఎవర్ యు ఆర్ సర్చింగ్ ఫార్,
3: దేనిని ఆశిస్తున్నావో,
2: వాట్ ఎవర్ యు ఆర్ ట్రైయింగ్ టు ఆస్పైర్,
3: ఆ వహా నీవే.
2: దట్ ఈస్ యువర్ సెల్ఫ్.
3: నిన్ను నీవు మర్చిపోతున్నావు.
2: యు ఆర్ ఫర్గెటింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్.
3: కారణం,
2: వాట్ ఈస్ ద రీజన్?
3: అజ్ఞానం అనేటువంటి అంధకారమే.
2: ఇట్ ఈస్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
3: ఈ అజ్ఞానం లోపల నీవు ఒక గది లోపల చేరిపోతుంటే అంధకారం లోపల ఏమీ నీకు కనిపించదు.
2: యు ఆర్ లైక్ సమ్వన్ హూ హాస్ జస్ట్ గాన్ ఇన్ టు ఎ రూమ్ వేర్ దేర్ ఇస్ టోటల్ డార్క్నెస్. యు ఆర్ నాట్ బీయింగ్
3: ఒక రూమ్ లో నీవు ప్రవేశించి అనేక వస్తువులు నీవు చూస్తున్నప్పుడు ఒక్కటి మాత్రం నీకు కనిపించదు.
2: ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు ఎ రూమ్ అండ్ లుక్ ఫర్ ఆల్ ద అదర్ థింగ్స్, యూ కెన్ సీ ఆల్ ద థింగ్స్ ఎక్సెప్ట్ ఇన్ వన్ థింగ్.
3: అన్ని చూస్తున్నావు.
2: యు ఆర్ లుకింగ్ అట్ ఆల్ ద థింగ్స్.
3: అన్ని చూస్తున్న సమయంలో నిన్ను నీవు చూడవు.
2: వైల్ లుకింగ్ అట్ ఆల్ ద థింగ్స్ యూ డోంట్ లుక్ అట్ యువర్ సెల్ఫ్.
3: కనుక ఈ జగత్ అనేటువంటి దీంట్లో మనం ప్రవేశించి అన్నింటినీ వెతుకుతున్నాం, దానివల్ల నిన్ను నీవు వెతుక్కోకుండా పోతున్నాం.
2: వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఇస్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద వరల్డ్ అండ్ ట్రైయింగ్ టు సర్చ్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ ఫర్గెటింగ్ యువర్ సెల్ఫ్.
3: తనను తాను వెతుక్కోలేని వాడే అజ్ఞాని.
2: ఎన్ ఇగ్నోరెంట్ పర్సన్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ వన్ హూ డస్ నాట్
3: తనను తాను తెలుసుకుంటే సర్వమును తెలిసిన వాడైపోతాడు.
2: If one knows oneself well, he knows everything else.
3: అదే చిన్న పిల్లవాడైనటువంటి ఒక ప్రహ్లాదుడు తండ్రికి బోధించినటువంటిది.
2: దిస్ ఈస్ వాట్ ప్రహ్లాద టాట్ టు హిస్ ఫాదర్.
3: నాన్న, లోకములన్నీ గడియలోన జయించిన వాడవు.
2: సో డియర్ ఫాదర్, యు ఆర్ ద వన్ హూ హాస్ కాంకర్డ్ ఆల్ ద వరల్డ్స్.
3: ఇంద్రియాలోకము చిత్తమున్ గెలువ నేరం.
2: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ ద వరల్డ్ ఆఫ్ సెన్సస్.
3: ఇంద్రియాన్ని నీవు సాధించుకోలేకుండా ఎంతమంది రాజులు సాధిస్తే వచ్చిన ప్రయోజనం ఏమిటి?
2: యూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ సెన్సస్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ కాంకరింగ్ ది వరల్డ్స్ అవుట్ సైడ్ యూ?
3: కనుక నిన్ను నీవు సాధించుకున్నటువంటి వాడే రాజ్యాన్నంతా సాధించుకున్నవాడు, దేశాన్ని సాధించుకున్నవాడు, విశ్వాన్ని సాధించుకున్నవాడు అవుతావు.
2: ఇఫ్ యూ కెన్ మాస్టర్ యువర్ సెల్ఫ్ అండ్ కాంకర్ యువర్ సెల్ఫ్, యూ హావ్ కాంకర్డ్ ద వరల్డ్, కాంకర్డ్ ద ఎంటైర్ యూనివర్స్.
3: కనుక ఇట్టి నిజ తత్వాన్ని బోధించేటువంటిదే కృష్ణుని యొక్క తత్వం.
2: కృష్ణ తత్వ ఈజ్ దట్ తత్వ విచ్ టీచర్స్ ది రియాలిటీ.
3: సర్వము ఏకత్వంగా ఉంటున్నటువంటిది.
2: ఎవ్రీ
3: అలోకము చిత్తమును గెలువ నేరం.
2: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ ద వరల్డ్ ఆఫ్ సెన్సస్.
3: ఇంద్రియాన్ని నీవు సాధించుకోలేకుండా ఎంతమంది రాజులు సాధిస్తే వచ్చి

0: దట్ తత్వ విచ్ టీచర్స్ ది రియాలిటీ విచ్.
1: సర్వము ఏకత్వంగా ఉంటున్నటువంటిది.
0: ఎవ్రీథింగ్ ఈజ్
1: ఏకోవశి సర్వభూతాంతరాత్మ.
0: ఎవ్రీథింగ్ ఈజ్ యూనిటీ ఓన్లీ. అండ్ యూ కెన్ సీ
1: నేను మీలోనే ఉంటున్నాను.
0: ఐ హావ్ ఎగ్జిస్టింగ్ ఇన్ యూ.
1: అదే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమస్త.
0: దట్ ఈస్ వాట్ ఈస్ సెడ్ వెన్
1: నీ దేహాన్ని ఆశ్రయించి నీలోనే నేను వైశ్వాన రూపంలో ఉంటుంది అన్నింటినీ జరుపుతున్నానన్నాడు.
0: I have taken the form of Vaishvanara in you and I am helping you to conduct all the things in your life.
1: ఇలాంటి సత్యాన్ని మనం నిజంగా విశ్వసిస్తే దేవుడు బయట ఉన్నాడనే భావం మనలో ఎందుకు వస్తుంది?
0: If we really believe this particular principle, how can we get the feeling
1: that we
0: are chanting slokas, we are
1: memorizing slokas,
0: but we are not able to practice these slokas?
1: ఆచరణలో పెట్టుకున్నప్పుడు ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ రీడింగ్ వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రాక్టీస్?
1: ఇంట్లో అన్ని వంటలు చేసి పెట్టుకున్నాం.
0: యూ హ్యావ్ ప్రిపేర్డ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అండ్
1: దేహవాసన చేస్తున్నాము.
0: బట్ యువర్ ఫాస్టింగ్,
1: వంటలు చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ప్రిపేరింగ్?
1: వంటలు చేసినందుకు భుజించాలి.
0: ఫర్ ప్రిపేరింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెలీషియస్ ఫుడ్ యూ షుడ్
1: యూజ్. శ్లోకాలు నేర్చుకున్నందుకు నీవు ఆచరించాలి.
0: ఫర్ రీడింగ్ అండ్ మెమరైజింగ్ శ్లోకాస్ యూ షుడ్ ప్రాక్టీస్.
1: ఆచరించిన శ్లోకాలు పక్కకు పెట్టాలి.
0: After practicing you can put them aside.
1: Acharinchani shlokalu.
0: Slokas which you are not practicing you should put them aside.
1: Acharinchani shlokalu kevalam shlokanike karanam.
0: These stanzas which you are not practicing can get you only grief.
1: Manam kevalam padamulu matrame uchcharistunnamu, padarthanni matram gurtinchatam ledu.
0: We are only uttering words but we are not recognizing the real truth.
1: కనుక మొట్టమొదట పదము పదములో ఉన్నటువంటి అక్షరము అక్షరంలో ఉన్నటువంటి అర్థములు మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు నో ద వర్డ్, వీ హావ్ టు అండర్స్టాండ్ ద లెటర్, అండ్ వీ హావ్ టు అండర్స్టాండ్ వాట్ లైస్ బిహైండ్ దిస్.
1: అప్పుడే నీవు అక్షర స్వరూపుడు అవుతావు.
0: దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ అక్షర స్వరూప.
1: అక్షరాన్ని లోపల మింగటము, క్షరాన్ని మాత్రం అనుభవించటము.
0: యూ స్వాలో ది లెటర్స్ బట్ యూ డోంట్ ప్రాక్టీస్ ది ట్రూత్ విచ్ దట్ లెటర్ స్టాండ్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆడంబరాలు మనం పెంచుకుంటూ పోతున్నాము.
0: This kind of ostentatious, showy life we are
1: living. ఈ ఆడంబరం ఉండినంత వరకు కూడాను ఆత్మతత్వం అతనికి చాలా దూరంగా ఉంటుంటాడు.
0: So long as you are full of show, the ఆత్మతత్వ can never come nearer to you, closer.
1: ఇలాంటి వారు ఏనాటికైనా కోటి జన్మలు ఎత్తినప్పటికీ దీన్ని గుర్తించుకోలేరు.
0: Even if a million lives and births are taken by such people, they can never realize.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం అభివృద్ధి పరచుకొని గుర్తించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: We have to develop faith in the unity of these two aspects and live the life accordingly.
1: Appude manam nijamainatundi krishna tattvanni mana hrudayam nandu aavirbhavinchu chesukunna varam avtam.
0: Only then would we have manifested the principle of krishna in our own hearts.
2: Govinda krishna jai, gopala krishna jai.

0: ಮಮೈವಾಂಸೋ ಜೀವಲೋಕಿ ಜೀವಭೂತ ಸನಾತನ. ನೀರಂದರೂ ಪರಲು ಕಾದು ಪರಮಾತ್ಮಲೇ.
1: ಯು ಆರ್ ದ ಸ್ಪಾರ್ಕ್ ಆಫ್ ದ ಡಿವೈನ್. ಇಟ್ ಈಸ್ ದಿ ಇಂಡಿವಿಜುವಲ್ ಕಾನ್ಶಿಯಸ್ ಅಂಡ್ ಸೂಪರ್ ವಿಚ್ ಆರ್ ಎಟರ್ನಲ್. ಯು ಆರ್ ನಾಟ್ ಸಿಂಪ್ಲಿ ಹ್ಯೂಮನ್, ಯು ಆರ್ ಎಸೆನ್ಷಿಯಲಿ ಡಿವೈನ್.
0: ಖಂಡ ಖಂಡಾಂತರ ಖ್ಯಾತಿನಾರ್ಜಿಂಚಿನ ಮಹನೀಯುಳನುಗನ್ನ ಮಾತೃಭೂಮಿ.
1: ದಿಸ್ ಇಸ್ ದ ಮದರ್ ಲ್ಯಾಂಡ್ ದಟ್ ಹ್ಯಾಸ್ ಗಿವನ್ ಬರ್ತ್ ಟು ನೋಬಲ್ ಪೀಪಲ್ ಹೂ ಆರ್ ಐಡಿಯಲ್ಸ್ ಟು ಎಂಡ್ ದಿ ಹೋಲ್ ಆಫ್ ದ ವರ್ಲ್ಡ್.
0: ಅನಾಧಿಕಾರಮನ್ನು ನೋಡಿ ಅನೇಕ ಮಂದಿ ಮಹರ್ಷಿಗಳು ಭಾರತ ದೇಶವನ್ನು ರಾಮತತ್ವವನ್ನು ಪ್ರಚಾರ ಪ್ರಬೋಧನ ಚೇಸಿ ಕಾಲನ್ನು ಗಡಿಪಿ ಕೀರ್ತಿ ನಿರ್ಮಿಸಿದ್ದಾರೆ.
1: ಸಿನ್ಸ್ ಏನ್ಷಿಯಂಟ್ ಟೈಮ್ಸ್ ದ ಸೇಜಸ್ ಅಂಡ್ ದ ಸಿಯರ್ಸ್ ಹ್ಯಾವ್ ಕಂಪೋಸ್ಡ್ ಹ್ಯಾವ್ ಬಿನ್ ಶೇರಿಂಗ್ ದಿ ಸ್ಟೋರಿ ಅಂಡ್ ದ ಹಿಸ್ಟರಿ ಆಫ್ ರಾಮಾಯಣ ಅಂಡ್ ರಿಡೀಮ್ ದೇರ್ ಲೈವ್ಸ್.
0: ರಾಮಾಯಣ ಜರುಗಿ ತ್ರೇತಾಯುಗಮಲು.
1: ರಾಮಾಯಣ ಬಿಲಾಂಗ್ಸ್ ದಟ್ ಏಜ್ ತ್ರೇತಾಯು.
0: ಅನೇಕ ವೇದ ಸಂವತ್ಸರಗಳು ಕಂಡ
1: ಇಟ್ ಹ್ಯಾಪನ್ಡ್ ಥೌಸಂಡ್ಸ್ ಅಂಡ್ ಥೌಸಂಡ್ಸ್ ಆಫ್ ಇಯರ್ಸ್ ಅಗೋ.
0: ಕಾನಿ ಅಪ್ಪಟಿ ರಾಮಾಯಣಮು ಇಪ್ಪಟಿ ಕೂಡ ಏ ಪಿಲ್ಲಲು ಚೂಚಿನ ಏ ಪೆದ್ದಲು ಚೂಚಿನ ಚಿಂತಿಸುತ್ತೂ ಉಂಟಾರು ರಾಮ ರಾಮ ರಾಮ ಅನಿ. ಪ್ರತಿ ಗ್ರಾಮವನ್ನೂ ಪ್ರತಿ ಪಲ್ಲೆಯಂದು ಕೂಡ ರಾಮವಂದನ ಕಟ್ಟುಕೊನಿಗೆ ಅವರ ಆನಂದಂತೋ ಈ ರಾಮನಾಮ ಸ್ಮರಣೆ ಚೇಸ್ತುಂಟಾರು.
1: ದೋ ರಾಮಾಯಣ belong to that age thousands of years ago, yet Rama's name is sung, is heard in every hamlet, in every village, right from tiny tot to an elderly man will be repeating his matchless holy name.
0: Ye namamunu marchinappadigini Rama namamunu evvaru kodu pillavaadu modukoni peddavaadu varakudunu maruvaledu maruvaru.
1: One might even forget any other name but not the name of Rama. Maybe young or old.
0: Bichhagadu madukoni koti sirunadukonu kashtamachinappudu Rama ani aa vidhamainatundi edo oka nepamto Rama namanam tarustu untaru.
1: Right from a beggar to a millionaire, in times of difficulties they repeat Rama's name and thus think of him quite often.
0: Rama namam tarchinatundi oka bharatiyudu kani ರಾಮನಾಮನ್ನು ಸ್ಮರಿಸಿದಂತೆ ಭಾರತೀಯುಡು ಗಾನಿ ಎಕ್ಕಡ ಕೂಡ ಕನಿಪಿಸಿದು.
1: ಯು ಡು ನಾಟ್ ಕಮ್ ಅಕ್ರಾಸ್ ಎನಿ ಭಾರತೀಯ ದ ಇನ್ಹ್ಯಾಬಿಟೆಂಟ್ ಆಫ್ ದಿಸ್ ಭಾರತ್ ಹೂ ಡಸ್ ನಾಟ್ ಚಾಂಟ್ ಹಿಸ್ ನೇಮ್ ಹೂ ಡಸ್ ನಾಟ್ ರಿಪೀಟ್ ಹಿಸ್ ನೇಮ್.
0: ಅನೇಕ ಮಹರ್ಷಿಗಳು ದೀನಿ ತಪಸ್ಸು ಚೇಸಿ ಕೊನ್ನ ರಕಮೈನಟುವಂತಿ ಒಕ ದೀಕ್ಷರನ್ನು ಪೂನಿ ತದ್ವಾರ ಪ್ರಪಂಚಮನಕು ಈ ರಾಮನಾಮಾನ್ನಿ ಪ್ರಚುರಿಂಪಚೇಸಾರು.
1: The sages have undertaken penance and they have determined to publicize, to spread the name of Rama all the world over.
0: Yemuga Ramudu tana namani smarinchamani eppudu kuda cheppadu.
1: In fact, Rama never said that one should think of his name or repeat his name.
0: Mamai vamso jeevaloke jeevabhuta sanatana meerandaru kodanu na swarupule.
1: In fact, he said, declared, that you are the very personification, embodiment of his own divinity.
0: Dharmamu pratyekamainatundi oka pradeshamulo nilabettaledu.
1: Dharma cannot be held at a specific place.
0: Andariyandu unnadi dharmam okkate.
1: The same dharma is present in everyone.
0: Ee dharmamu satyamainatundi mooladharam nundi puttinatundi.
1: This dharma has taken its origin from the very foundation of satya or truth.
0: Satyam nasti paro dharma. Satyame lekapothe dharmame ledu.
1: When there is no truth or satya, there is no scope for dharma to exist.
0: Kanuka ramulu bodhinchinatvanti bodhanlo mottamota manam satyanni patinchali.
1: Therefore, the first teaching of Rama is to speak truth, observe the path of truth.
0: ఏది చెప్పుదమో దాన్ని చేయాలి.
1: What is said must be acted upon.
0: చెప్పినది ఒకటి చేయడం మరొకటి అనేప్పుడు అది అధర్మంగా మారిపోతుంది.
1: It is unrighteous when what is said is at variance with what is done.
0: కనుక చెప్పినట్టు చేయటమే నిజమైనటువంటి మానవుని యొక్క కర్తవ్యము.
1: Therefore, the human responsibility lies in acting in accordance to what he says.
0: కాని ఈ చెప్పినటువంటి యొక్క పదములు పూర్వము విచారించి చక్కగా ముందు వెనుక యోచించి ఇది సరియైనదా కాదా అనేటువంటి యొక్క సత్యాన్ని దృఢం చేసుకుని తదుపరి చెప్పాలి.
1: In fact, one has to utter or spell out, after deep thinking of its possibility, pro and cons of the statement.
0: కనుక రాముడు చెప్పినటువంటిది ఒక్కటే ఒకటి సత్యము పాటించాలి.
1: Rama's main teaching centers around this, speak truth.
0: సత్యాన్ని ఆధారం చేసుకుని ధర్మమును మనము పోషించుకోవాలి.
1: Basing on truth, one has to sustain dharma.
0: తారతీతి ధర్మ మనం ధరించినటువంటి యొక్క ఇది ధర్మమే.
1: That which is put on dharayati is dharma, acted upon is dharma.
0: Dharma అంటే ఏమిటి? దానం చేయటము, ధర్మం చేయటము, నిత్యం పెట్టడం, అన్నం పెట్టడం ఇలాంటివి కాదు ధర్మం.
1: Dharma does not mean act of charity or giving alms or serving the poor.
0: Dharma అనగా హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: Dharma should originate of one's own heart.
0: ఈ ధర్మం అనేటువంటిది హృదయం నుంచి అవతరించినటువంటి ధర్మమును మనస్ఫూర్తిగా ఎదురారా చేయాలి.
1: Therefore, the dharma that finds its origin in one's own heart must be translated into action through hands.
0: కనుకనే మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: Therefore, it is said, he is truly a noble one who observes this harmony of thought, word and deed.
0: నేను మానవుడి మానవుడు అని చెప్పుకుంటున్నావు, కానీ మానవుడు ఎప్పుడు నీ మానవుడవుతావు? మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం, అప్పుడు నీవు మహాత్ముడైపోతావు.
1: You call yourself a human being. When is it possible? When can that be a true claim? Where there is uniformity of thought, word and deed is makes you a true human.
0: మూడింటి యొక్క ఏకత్వాన్ని ధరించినటువంటి వాడు రాముడు.
1: Rama observed the unity of all the three, thought, word and deed.
0: మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం, అతనే రావణుడు.
1: Ravana, the wicked man, always exhibited the thought, word and deed which are in utter disharmony.
0: కనుక ఈ సత్య ధర్మములకు సత్యాన్ని అసత్యములకు మధ్య మధ్య ఈ విధమైనటువంటి యుద్ధములు జరుగుతుంటాయి.
1: Therefore, the satya and dharma naturally face the obstacles on their way.
0: సత్యం రాముడు.
1: Rama represents satya.
0: అసత్యములను పలికినటువంటి వాడు రావణుడు.
1: Ravana symbolizes asatya, untruth.
0: సత్యం నాస్తి పరో ధర్మ, దానికంటే మించినటువంటిది ధర్మం మరొకటి లేదు.
1: There is no other dharma beyond truth.
0: కనుక మనము సత్యాన్ని ఏ చిన్న విషయమైన సత్యం పలకాలి.
1: Therefore, in any small matter, be that so simple, yet we should adhere to truth.
0: ఏదో తప్పించుకుని పోయే నిమిత్తమై మనం అసత్యాన్ని ఆడకూడదు.
1: In order to escape, you should never utter a lie.
0: సృష్టి ఎంత కూడాను సత్యం నుండియే పుట్టినటువంటిది.
1: The entire creation has emanated out of this truth.
0: కనుక ఈ పునాది కదిలినదా సర్వము ప్రపంచమే కదిలిపోతుంది.
1: When once this foundation is shaken, the entire cosmos is shaken by and large.
0: ఈనాటి మానవులంతా కూడాను పడే అవస్థలకు పడే కష్టములకు పడే బాధలకు కారణమంతా కూడాను ఇదియే.
1: This is the reason for all the anxieties, worries and the problems that the humanity has been facing today.
0: ఈ అసత్యములు ఆడటం చేతనే మానవుడు ఇన్ని అపమార్గములను పడుతున్నాడు.
1: Because of this falsehood, man is put to humiliation.
0: ఇన్ని అన్యాయములు చేయటం చేతనే వాడు అపకీర్తిని పొందుతున్నాడు.
1: Because of injustice, he is put to disrepute.
0: కనుక మనము అసత్యం ఆడకూడదు.
1: Therefore, we should never utter a lie.
0: అలసి మాడితే మనము క్రమేణా మనము అప్రమాణం పోతాము.
1: When once we speak untruth or a lie, we lose our standard, the quality of life.
0: మనం సత్యమనే పలకాలి.
1: We should speak truth always.
0: సత్యమనేటువంటిది చాలా చిన్న పదము.
1: సత్య is a very simple small word.
0: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది.
1: Sat, which is everlasting, permanent.
0: Sat anetundi chaala shashtamainatundi.
1: Sat is existence, permanent.
0: Daniki maarpu ematramu ledu.
1: It is changeless whatsoever.
0: Atuvanti satyamunu manam maarpu chesukuntu raavatam cheta manlo kodalu maarpu kalugutu undadi.
1: Because we go on changing this changeless truth, that is the cause for changes within us.
0: Vidyarthulara,
1: students,
0: మీరు చాలా చిన్నవారు.
1: యు ఆర్ సో యంగ్.
0: ఇప్పటి నుంచి మీరు ఈ సత్యమును పాటిస్తూ వస్తే ఇప్పుడు తప్పక మీరందరూ దేశానికి ఆదర్శప్రాయులు కాగలరు.
1: యు అబ్జర్వ్ ట్రూత్ రైట్ ఫ్రమ్ దిస్ డే సో దట్ విల్ బి ఐడియల్స్ టు ది హోల్ ఆఫ్ ది కంట్రీ.
0: ఏది సత్యం?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: భగవత్ వాక్యమే సత్యం.
1: ద పాత్ ఆఫ్ గాడ్ ఈస్ ట్రూత్.
0: కనుకనే మీరు సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో మీరు పలుకుతూరు వచ్చినప్పుడు ఇది ఎంతైనా కూడాను సత్యంగా నాటుకొని పోతుంది.
1: When once you offer all your actions so as to be pleasing unto God, everything will be transformed into truth.
0: మన నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతి భావము కూడాను సత్యం యొక్క ప్రతిబింబమే.
1: All the feelings that arise within us are the reflections of that truth within.
0: కానీ నారుకుపైన వచ్చిన తర్వాత దాన్ని అసత్యంగా మనం మారుస్తుంటాం.
1: But when once the truth finds its place on the tongue, it gets changed.
0: కనుకనే టంగ్ అనేటువంటిది ఒక సెన్స్.
1: Therefore, tongue is a sense.
0: ఈ సెన్సెస్ తోనే మనం చాలా మార్పు చెందుతున్నాం.
1: We change because of these senses.
0: ఈ సెన్సెస్ అనేటువంటిది అన్ని విధాలు కూడా పాపములకు పుణ్యములకు అన్నిటికీ కారణము.
1: సెన్సెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ యాక్షన్స్, మెరిట్స్ అండ్ సిన్స్.
0: ఈ సెన్సెస్ ఎక్కడ ఉన్నది?
1: వేర్ ఆర్ ది సెన్సెస్?
0: సర్వత్రా ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: భూమాకాశమునకు నిండి ఉన్నది.
1: ఇట్ ఈస్ ఫుల్ రైట్ ఫ్రమ్ దిస్ ఎర్త్ టు ద స్పేస్.
0: ఈ పంచభూతములు తప్ప మరొక భూతం ఆరోది ఎక్కడ కూడా కనపడలేదు.
1: యు ఫైండ్ ఓన్లీ 5 ఎలిమెంట్స్, యు డు నాట్ ఫైండ్ 6th ఎలిమెంట్ ఎనీవేర్.
0: కనుకనే ఉన్నది 5.
1: ఓన్లీ 5 ఆర్ ప్రజెంట్.
0: అవే మానవుని అందు కూడాను సూక్ష్మ రూపం ధరించినవి.
1: ద 5 ఎలిమెంట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఎ సటిల్ ఫార్మ్ విత్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: ఈ హ్యూమన్ బాడీ లోపల ఉన్నటువంటి యొక్క సత్యమును మనం చక్కగా తెలుసుకుని దానిని అభివృద్ధి పరచుకుంటూ రావాలి.
1: Therefore, the truth which is present within the human body has got to be developed and fostered and practiced.
0: Satya, dharma, shanti, prema.
1: Satya, dharma, shanti, prema.
0: Ahimsa.
1: And ahimsa.
0: Satyam anetundi.
1: The truth.
0: Dwarin chuptundi. Dwarin chuptundi.
1: It shows the direction.
0: Dharmamo anetundi. Dwarin anusaristundi.
1: Dharma follows it.
0: Prema anetundi. Dwarin yoga tammandam anetundi yoga dhirni. Dwarin bhujistundi.
1: And it is prema, the love, that consumes, that experiences, that tastes this.
0: ఎప్పుడు ఆ టేస్ట్ చూసిందో అప్పుడు హింస అనేది బాగుతుంది.
1: వెన్ వన్స్ వన్ టేస్ట్ దిస్ లవ్, హీ విల్ నాట్ బి వయలెంట్ ఆర్ హింస.
0: అప్పుడు అహింస అంటారు.
1: దెన్ దట్ ఈస్ ట్రూలీ కాల్డ్ అహింస.
0: హింస అంటే ఎవరినో కొట్టడము, తిట్టడము, బాధించటము, అది కాదు హింస.
1: వయలెన్స్ డస్ నాట్ సింప్లీ మీన్ స్కోల్డింగ్ అదర్స్, హార్మింగ్ అదర్స్, హర్టింగ్ అదర్స్.
0: నీ వాకును నీవు పరిహసించటమే, నీ వాకును నీవు అనుసరించకపోవటమే దీని హింస అంటారు.
1: When you do not observe your own words, when you abuse, misuse your own words,
0: అదే హింస.
1: That is himsa or violence.
0: దానిని మీరు సరైన సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టిన దానికంటే మించినటువంటి అహింస వేరేది.
1: On the other hand, if you follow the correct path, there is no other principle beyond this.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రపంచం అనగా మన దేహమే.
1: The whole world is symbolized by our human form.
0: ఈ దేహమునందు నిండి ఉన్నదంతా కూడాను పంచప్రాణములే.
1: This body is full of 5 life breaths.
0: ఈ లైఫ్ దట్ డ్రోపనే మనము అన్ని విధమైనటువంటి పాప పుణ్యములు జరుగుతూ ఉన్నాయి.
1: ఇన్ దిస్ విత్ దీస్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఆల్ యాక్షన్ సిన్స్ అండ్ మెరిటోరియస్ యాక్షన్స్
0: కనుక ఇవన్నీ కూడా సత్యమునను బుట్టి సత్యమునను పెరిగి సత్యమునను అణిగి సత్యమణగు
1: ఆల్ హ్యావ్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ ట్రూత్ హ్యావ్ బిన్ మెయింటైన్ సస్టైన్ ఇన్ ట్రూత్ అండ్ అల్టిమేట్లీ మర్చ్ బ్యాక్ ఇన్ ట్రూత్
0: కనుక సత్యము అనగా కేవలము ఉన్నది ఉన్నట్టు చెప్పటమే సత్యము.
1: సత్య మీన్ స్పీకింగ్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ వాట్ ఈస్ దట్ ఎగ్జిస్ట్
0: దానికి నీవేమైనా కల్పితం చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ క్రియేట్ ఆర్ ఫ్యాబ్రికేట్
0: నీవు కల్పితం చేయబట్టి ఈ గుణముల చేత కల్పితం కాబట్టి నువ్వు కల్పించబడిపోతావు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ యాడ్ ఆన్ అండ్ పొల్యూట్ టు ది యాక్చువల్ హ్యాపెనింగ్ వెల్ యు ఆర్ నేచురలీ పొల్యూటెడ్ ఇన్ టర్న్
0: కనుక నీవు కల్యూషం కావటానికి మూల కారణము సత్యమును మార్చుకోవటమే.
1: You are polluted because you have changed the principle of truth.
0: కనుక నీవు పొల్యూషన్ చేయకుండా ఉండడానికి పవిత్రమైనటువంటి యొక్క సత్యాన్ని పలుకుతూ ఉంటుంటే అది మించినటువంటి యొక్క మంచి పరిశుద్ధమైనటువంటి జలము.
1: యూ షుడ్ నెవర్ పొల్యూట్ యు రిమైన్ సీక్రెట్ ప్యూర్ అండ్ క్రిస్టల్ క్లియర్
0: చెప్పినదన్నీ కూడా జరుగుతుంది.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ ఇస్ బౌండ్ టు హ్యాపన్
0: పలికినవన్నీ కూడా జరుగుతుంది.
1: ఆల్ దట్ యూ స్పీక్ అవుట్ విల్ హ్యాపన్
0: అయితే కొంతమంది యోచించవచ్చు
1: బట్ సమ్ మే ఫీల్ సో
0: స్వామి మేము సత్య మార్గంలో పోతున్నప్పటికీ మమ్ము అసత్యమైనటువంటిది చేరి మమ్మల్ని అనేక విధములుగా బాధ పెడుతుండది.
1: సమ్ కంప్లైంట్ టు స్వామి స్వామి వీఆర్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ బట్ దిస్ అన్ట్రూత్ అసత్య ఈ స్టాండింగ్ ఎస్ అన్ అబ్స్టకల్ పుటింగ్ అస్ టు సఫరింగ్
0: అసత్యం చెట్టే చేరుతుండది.
1: దిస్ అన్ట్రూత్ వేర్ ఇస్ ఇట్ కమింగ్ అండ్ జాయిన్ ఇన్ యువర్ లైఫ్
0: పవిత్రమైన గంగాజలం పోతుంటుంటే దానికి మధ్య మధ్య ఏదో వర్షం నీరంతా వచ్చి చిన్న వంకరగా వచ్చి అందులో కలిసంతా అవుతున్నాయి.
1: యాజ్ ద సీక్రెట్ గ్యాంజెస్ హాస్ బీన్ ఫ్లోయింగ్ ఇన్సెసెంట్లీ నేచురలీ సబ్ రివర్స్ అండ్ ట్రిబ్యూటరీస్ రెయిన్ వాటర్ ఆల్సో జాయిన్
0: కనుక మీ సత్యమనేటువంటి దానిపైన ఏ ఒకదాని కూడా నువ్వు ప్రవేశపెట్టకూడదు.
1: Therefore, you should not allow anyone to join this stream of love.
0: మనం అలౌ చేస్తేనే అవి చేరుతున్నాయి కానీ లేకపోతే చేరవు.
1: Because you permit and allow, they only join this stream of truth.
0: ఈ అలౌ చేయటం అనేటువంటి దానికి ఏది బలహీనత?
1: What is the weakness behind this allowing the nonsensical things to join?
0: మన సెన్సెస్.
1: Our senses are responsible.
0: కామ క్రోధ లోభ మోహ మత్సర్యము.
1: And they are the hatred, the lust and the desire, the avarice.
0: కరు ఇవన్నీ కూడా చేరి దానిని అపవిత్రం చేస్తుంటారు.
1: They are responsible for the loss of sanctity and for pollution.
0: శుద్ధమైన పరిశుద్ధమైనటువంటి యొక్క అమృత బిందువునందు ఈ యొక్క అణు చేరినప్పటికీ అది అశుద్ధమైపోతుంది.
1: Though it is nectarine, pure and immortal, because of these factors finding their place, it is finally polluted.
0: Music director.
1: Was the music director.
0: అతను రాశాడు.
1: He has composed.
0: అందరాని చందమామ అందరాని చందమామకు ఎందుకోసం మీరు ప్రార్థిస్తున్నారు?
1: You cannot catch hold of moon over there, but yet you sing his glory, you make an attempt to catch him.
0: కానీ ఆ అందరాని చందమామ ఎక్కడుంది?
1: And that moon, that beyond your capacity to hold on, is not there in the sky.
0: Tana manase tana.
1: And your mind is the moon.
0: Adhe moon.
1: And your mind is
0: the
1: moon.
0: Aa mind ku ee kama krodha lobha moha vachi ee megharanti cheyatam valla.
1: The mind is clouded. And the clouds are the desire, the hatred.
0: ఎంత పౌర్ణమిగా ఉండి ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ ఈ మూన్కు కొన్ని మేఘాలు అడ్డం వస్తే అది మరిగిపోతుంది.
1: ఇట్ మే బి ఎ ఫుల్ మూన్ డే బికాస్ ఆఫ్ దీస్ క్లౌడ్స్ ఆన్ ద వే యూ కెనాట్ ఫైండ్ ద మూన్ లైట్
0: కానీ మూన్ కనిపించలేదే అని బాధపడకూడదు.
1: యూ షుడ్ నెవర్ ఫీల్ సాడ్ ఫర్ దట్ రీజన్ దట్ యూ డోంట్ సీ మూన్
0: క్లౌడ్ కదిలిపోతానే మూన్ వచ్చి కనిపిస్తుంది.
1: ద మూమెంట్ క్లౌడ్స్ లీవ్ యూ కెన్ సీ ద మూన్ క్లియర్
0: కనుక నీ థాట్స్ అనేటువంటి దాన్ని నువ్వు కదిలించడానికి నామస్మరణ చేయి.
1: Therefore, in order to see the clouds pass off, you should chant the name of God.
0: Ah, namasmarane ee clouds nu kadilincheyatundi.
1: Namasmarana, singing his glory, will naturally blow off all the clouds on the way.
0: Nee yokka chandrudu neeku sukhanga kanipistadu.
1: You can watch your own moon very clearly.
0: కనుక ఈనాడు రామనవమి అనగా రామచంద్రుడి యొక్క వాక్యములు సత్యము ధర్మమే.
1: టుడే బీయింగ్ రామనవమి, we should understand the main teaching of Rama, which centers around these two, satya and dharma.
0: Meeru manavuluga bhavinchukodadu.
1: Never consider yourself as simple human.
0: Nenu ramude.
1: I am Rama myself.
0: అప్పుడప్పుడు మీరు చెప్తూ ఉంటారు నా ఆత్మ రాముడికే తెలుసును అని.
1: Sometimes you declare Rama within me is fully aware of what is happening.
0: కనుక మన ఆత్మ అనగానే ఆత్మనే రాముడు.
1: దిస్ ఆత్మా ద సెల్ఫ్ ఇస్ రామా.
0: ఆత్మకు రూపం లేదు.
1: ఆత్మా హ్యాస్ నో ఫార్మ్.
0: ఆత్మ ఒక రూపాన్ని ధరించి ప్రకృతికి భౌతికంగా వచ్చాడు.
1: దిస్ ఆత్మా విచ్ హ్యాస్ నో ఫార్మ్ యాక్చువల్లీ టేక్స్ అపాన్ ఇట్ సెల్ఫ్ ద వెస్టర్ ఆఫ్ ద బాడీ అండ్ టర్న్స్ ఫంక్షనల్ లేటర్.
0: కనుక నీ ధర్మమే అయినటువంటి దక్షిణుడు తాను కూడా ఒక బాహ్య స్వరూపాన్ని ధరించి వచ్చాడు.
1: Therefore, dharma has taken the form of Lakshmana and followed Rama.
0: Anaga Ramunu anusarinchutu vachadu.
1: Meaning Lakshmana always followed Rama.
0: Antakante marive okati athaniki gathi ledu.
1: In fact, he did not follow any other path other than
0: Madhya dhana dharani sarvabhara samarpitam atmanam sheshabhutam hi rakshamam saranagati annadu.
1: Lakshmana has surrendered everything, his family, the kingdom and the progeny, and also his own self under the lotus feet of Rama.
0: Okanoka samayamlo,
1: at one time
0: Ramulu ontariga undinatundi samayamlo,
1: when Rama was all alone,
0: Lakshmanudu edo prabhasvaru kosukoni raavadam kosamani konchu aranyaniki vellaadu.
1: Lakshmana was just moving around the forest to collect the needed material.
0: Oka aranyamlo cheyetappudiki naku ekkade durmargapu buddhulu puttinayi.
1: When once he was there in the thick of the forest, he had certain wicked thoughts.
0: Vachadu.
1: He returned.
0: Rama, enduku neeku ee avastham antanu?
1: He said, Rama, why should we suffer like this?
0: Amayakuraiyinatundi ee Sitakani inta baadha pettadam enduku?
1: You have put Sita to umpteen number of miserable conditions, sorrowful state.
0: Tachanamu Ayodhyaku veladam ramu.
1: He said, let us go back to Ayodhya immediately.
0: Annadu.
1: He said so.
0: సీత చాలా ఆశ్చర్యపడిపోయింది.
1: సీత వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్.
0: రాములు కూడా చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: రామా వాజ్ ఈక్వల్లీ అస్టానిష్డ్.
0: కానీ రాములకు సర్వము తెలిసిన కనుక తాను చిరునవ్వు నవ్వుతూ లక్ష్మణ ఇటు రమ్ము అన్నాడు.
1: యాజ్ రామా నోస్ ఎవ్రీథింగ్ హీ కుడ్ అండర్స్టాండ్ ది ట్రూత్ హీ కాల్డ్ లక్ష్మణ టు కమ్ క్లోజ్ టు హిమ్.
0: తన కూర్చున్నటువంటి స్థానములకు ప్రక్కన కూర్చుంటాడు.
1: హీ మేడ్ హిమ్ సిట్ వెరీ క్లోజ్ టు హిమ్.
0: అన్నా, నాకెందుకు ఈ దుర్మార్గపు భావం నాకు పుట్టినవి అని ప్రశ్నించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్వశ్చన్, బ్రదర్, వై ఐ హ్యాడ్ ఆల్ దీస్ వికెట్ థాట్స్?
0: ఏనాడు రానటువంటి యొక్క ఈ చెడ్డ భావములు నా ఎందుకు ప్రవేశించినవి?
1: నెవర్ బిఫోర్ సచ్ బ్యాడ్ థాట్స్ ఫౌండ్ ఎ ప్లేస్ ఇన్ మీ.
0: అప్పుడు చెప్పాడు నాయన, ఇది నీ దోషం కాదు.
1: అండ్ రామా సెడ్ ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్.
0: ఇది సూప్రక సంచరించినటువంటి అరణ్యము.
1: This is a place where Surpanaka moved about the thick forest.
0: Aave bhavamulanni neeku vachinayi.
1: All her thoughts have found a place in you.
0: Tell me your company, I shall tell you what you are ani.
1: Tell me your company, I shall tell you what you are.
0: Neevu elanti company tho chertavo alanti bhavamle nee endu praveshisthayi.
1: As is the company, so will be the thoughts that you will have.
0: Kalaga neevu chedda company ni cheravaddu.
1: So never be in the bad company.
0: మంచి కంపెనీతో చేరండి.
1: జాయిన్ ద గుడ్ కంపెనీ ఆల్వేస్.
0: మంచి బిడ్డలతో మీరు కలిసిమెలిసి ఉండండి.
1: యు ఆల్వేస్ మూవ్ అమంగ్ ద గుడ్ పీపుల్.
0: అప్పుడు మీలో కూడా మంచి భావాలు వస్తుంటాయి.
1: దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ థాట్స్ ఇన్ టర్న్.
0: కనుక యద్భావం తద్భవతి అని ఇందుకోసం పెట్టారు. తనలో ఉన్నటువంటి ఒక భావంలే తనకు ప్రసరింపజేస్తుంటాయి.
1: వై ఇట్ ఈస్ సెడ్ దట్ యాజ్ ఇస్ ద ఫీలింగ్ సో ఈజ్ ద ఎక్స్పీరియన్స్, సో దేర్ ఫోర్ ద ఫీలింగ్స్ థాట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: పీస్ అనేటువంటిది ప్రత్యేకంగా ఏ ప్రపంచంలో కూడా కనిపించదు.
1: పీస్ ఈజ్ నాట్ ప్రెసెంట్ అపార్ట్,
0: అంతా మన యందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ కంటైన్డ్ విత్ ఇన్ అస్.
0: కాబట్టి మనం మన దేహం అనేటువంటిది ఒక పెద్ద ప్రపంచము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ అ వాస్ట్ వరల్డ్.
0: దీంట్లోనే అన్ని రకములైనటువంటి యొక్క గుణములు కలిసిమెలిసి ఉన్నాయి.
1: Within the human body are present all kinds of attributes and qualities.
0: దీన్ని మనం మంచిగా మార్చుకోవాలంటే మనమే మార్చుకోవాలి.
1: It lies in our own hand to get them transformed.
0: భగవంతుడు దీన్ని ఎందుకు మార్చకూడదు అని మనం అనుభవచ్చు.
1: You may put a question, why not God transform?
0: పరమాత్ముడు ఎట్టి పని చేయడు.
1: God will never do anything.
0: అన్నింటికి చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు.
1: He goes on smiling, watching everybody.
0: ఇది చెడ్డదే, ఇది మంచిదే అని నీకు బోధించరు.
1: He never tell you that this is good, that is bad.
0: నీ యొక్క భావములే నీకు బోధిస్తుంటాయి.
1: Your own thoughts will tell you.
0: నీవు ఏది తిన్నావో అది నీకు త్రేపగా వస్తుంది.
1: As the food that you consume, so you belch.
0: నువ్వు మామిడి పండు తింటే దోసపండు తేపు వస్తుందా?
1: If you consume that of a mango fruit, you will not have the same belch of a cucumber.
0: కనుక నీలో ఉన్నటువంటివి నీకు వస్తుంటాయి, కాని నీలో లేనివి మాత్రం రావు.
1: So that what manifests in front of you is truly present in you.
0: కనుక ఎవరిపైన ఏ చెడ్డ భావం వచ్చినప్పటికీ అది నీలోనే కాదు, వారిలోది కాదు.
1: ఎనీ బ్యాడ్ థాట్ టువర్డ్స్ ఎనీబడి ఈజ్ ట్రూలీ ఫౌండ్ ఇన్ యూ.
0: కొంతమంది నిరంతరము ఆలోచనలో మునిగి ఉంటారు.
1: సమ్ పీపుల్ ఆర్ ఇండల్జ్డ్ ఇన్ కాన్స్టెంట్ థాట్.
0: ఆలోచనలో మునిగినటువంటి వారికి ఏమాత్రము కించిత్ అయినా కూడా ఆనందం చిక్కదు.
1: ద వన్ హూ ఈజ్ ఇన్ డీప్ థింకింగ్ త్రూ అవుట్ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: ఏదో నీ తెలితేటలు దండిగా ఉన్నావని నీవేమో డీప్ గా పోయి ఆ చదివినటువంటి వాటి విషయంలో చాలా పరిశోధన చేస్తుంటావు.
1: యూ థింక్ యూఆర్ ఇంటెలిజెంట్, యూ గోన్ ఇన్వెస్టిగేటింగ్ ఎక్స్ప్లోరింగ్ ఆల్ ద నాలెడ్జ్ దట్ యు హవ్ అక్యుములేటెడ్.
0: కానీ ఈ బుకిష్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం మానవుని ఎనర్జీగా చేస్తుంటాను. అది
1: ఆల్ ది బుకిష్ నాలెడ్జ్ విల్ టర్న్ ఇన్ టు అలర్జీ టు ఏ హ్యూమన్ బీయింగ్.
0: ఈ అలర్జీ చేసేటప్పటికి ఎనర్జీ అనేటువంటిది తగ్గిపోతుంది.
1: Because of this allergy, the energy is lost.
0: కనుక మనము ఎనర్జీ ని పెంచుకుంటున్నాము, కానీ ఈనాడు ఎనర్జీ ని పెంచుకోవటం లేదు.
1: Today we are developing this allergy and not growing energy.
0: కానీ మన ఆలోచనలన్నీ కూడా సరైనవా కాదా అనేటువంటి విచారమే చేయనక్కర్లేదు.
1: In fact, we don't need to bother about the thought process that has
0: been going. Don't think this is good or bad.
1: Don't think whether it's good or bad.
0: అన్ని గుడ్.
1: All are good.
0: Everything is good.
1: Everything is good.
0: నాకు ఏమి జరిగినా ఇవన్నీ నా మంచి కోసమే.
1: Whatever that happens, it is for my own good.
0: అన్ని ఆ విధంగా నీవు భావించుకుంటే నీకు అన్ని కూడా మంచిగా జరుగుతుంటాయి.
1: When once you feel so and consider, everything will turn good to you ultimately.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: ప్రేమ చేత,
1: out of love,
0: అందరినీ మీరు ప్రేమించండి.
1: Love everybody.
0: మీరు ఎవరిని కూడా ఏ విధంగా ద్వేషించకండి.
1: నెవర్ హేట్ ఎనీబడి.
0: ఎవరిపైన ఏ విధమైనటువంటి తప్పు అపోహలు పండకూడదు.
1: డోంట్ గో బై ఎనీ మిస్నోమర్ ఆర్ ఎనీ స్లాండర్.
0: కొంతమంది భగవంతుని పైన కూడా తప్పు అపోహలు పొందుతుంటారు.
1: సమ్ పీపుల్ డౌట్ మిస్టేక్ గాడ్ ఆల్సో.
0: అది మరింత పాపము.
1: ఇట్ ఈస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: వర్స్ట్ వర్స్ట్ వర్స్ట్
1: ఇట్ వర్స్ట్ వర్స్ట్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: కనుక మీరు ఆ విధమైనటువంటి ఆలోచనలు చోటు ఇవ్వకుండా.
1: Don't have such thoughts any longer.
0: అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు,
1: when such thoughts come,
0: this is my enemies అని దాన్ని పక్కకు నెగ్గేయండి.
1: Consider such thoughts as your enemies. Brush them aside.
0: కనుక మీరు ఎప్పుడు ప్రేమతో ఉండండి.
1: Always be with love, full of love.
0: ప్రేమనే మిమ్మల్ని రక్షిస్తుంది.
1: The love that will protect you.
0: ప్రేమనే మిమ్మల్ని పోషిస్తుంది.
1: Is the love that will take care of you.
0: ప్రేమనే మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుతుంది.
1: ఇట్ ఈస్ దిస్ లవ్ దట్ ప్రొటెక్ట్స్ యూ, సేఫ్ గార్డ్స్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: ఇందువల్ల మీరు ప్రేమ స్వరూపుడే.
1: వై? బికాజ్ యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఇలాంటి ప్రేమకు దేశంలో ఎప్పుడు కూడా ప్రవేశించడానికి వీలు లేదు.
1: ఇన్ సచ్ డివైన్ లవ్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఎనీ హేట్రెడ్.
0: నిజముగా కౌసల్య రాముని అడవికి పంపేసిన లోపల చాలా గొల్లు ఏడ్చింది.
1: When Kausalya gave permission to Rama to go to the exile, she cried at once.
0: Sumitra vachindi.
1: Sumitra came.
0: Akka, enduku yerchatam?
1: Sister, why do you cry?
0: Enduku ee yerpu kaaranam emti?
1: What is the reason for your crying?
0: Ananyani potunnadana?
1: Is it for the reason that he is going to the forest?
0: Atani nivasam aranyamu. Mana nivasam Ayodhya.
1: In fact, his place is going to the forest. We are going to be here in Ayodhya.
0: కనుక మనం అయోధ్యలో ఉన్నామనే ఆనందము, అరణ్యానికి పోతున్నారనే దుఃఖము అది మనకు ఉండకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎ థాట్ దట్ వన్ ఈస్ గోయింగ్ టు ద ఫారెస్ట్ దట్ వీఆర్ హియర్ ఇన్ ది అయోధ్య.
0: మన సమత్వంలో ఉండాలి మన జీవితము.
1: Our life should be based on equality.
0: దుఃఖములు సుఖములు వస్తుంటాయి.
1: The pain and pleasure do come.
0: ఒకటి తర్వాత ఒకటి అలలుగా వస్తుంటాయి.
1: They come in succession one after the other.
0: అవి దాటికంతా మనం ఏమాత్రం రొంగకూడదు.
1: You should not succumb to such flow.
0: దానికి మనం ఏమాత్రం పొంగకూడదు.
1: You should not be elated by pleasure.
0: ప్రపంచంలో ఇవి రెండు లేనటువంటిది ఏదైనా ఒకటైనా ఉన్నదా?
1: In this world is there any place where you do not find this these two?
0: కనుక రాముడు సర్వజ్ఞుడు.
1: Rama is all knowing.
0: సర్వశక్తిమైనడు.
1: He is all powerful.
0: అతన్ని ఏ అరణ్యం కూడాను ఏ మృగములు కూడాను ఏ రాక్షసులు కూడాను అతన్ని ఏమాత్రము బాధించలేవు.
1: No forest, no wild animal, no negative situation could ever hurt him, harm him.
0: అయ్యో సీత కూడా వెళుతున్నది, ఆమెకి ఎంత బాధను అది చాలా బాధపడింది.
1: But she was feeling so bad because Sita also was following Rama. She may be put to suffering.
0: అప్పుడు సీత చెప్పింది పోయే సమయం లోపల.
1: While leaving, Sita said,
0: అయ్యా రాముడు కూడా చెప్పాడు, సీత నీవు అరణ్యం లోపల ఈ ముందు కంపెనీ కూడాను మృగములు కూడాను తప్పించుకోలేవు, నువ్వు చాలా బాధపడతావు అన్నాడు.
1: Rama also told Sita, Sita, you are going to suffer because the forest is full of wild animals. They may attack you. The thorny bushes would be inconvenient for your living there.
0: Rama, ప్రపంచాన్నంతా కూడాను ఒక హస్తగతం వేసుకున్నటువంటి నీకు సీతను కాపాడుకోవటం చేత కాదా?
1: రామా, ఇప్పుడు హోల్ ద హోల్ వరల్డ్ ఇన్ యువర్ గ్రిప్, కాంట్ యూ టేక్ కేర్ ఆఫ్ మీ, కాంట్ యూ ప్రొటెక్ట్ మీ?
0: ఇది నమ్మను.
1: ఐఎమ్ నాట్ గోయింగ్ టు బిలీవ్.
0: నీవు సర్వజ్ఞుడవు.
1: యు నో ఎవ్రీథింగ్.
0: నీవు సర్వవ్యాపకుడవు.
1: యు ఆర్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: సర్వజీవ సర్వాంతర్యామి.
1: యు ఆర్ ది డ్వెల్లర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: కనుక నన్ను ఏది చేయలేదు.
1: Nothing can happen to me, none can harm me.
0: నీ ప్రకరణంత వరకు కూడాను నాకు ఎట్టి భయము లేదు.
1: So long you are by my side, I don't need to fear.
0: అట్లా సీత కూడా బోధన చేసింది.
1: That was the teaching of Sita.
0: రాముడు చాలా సంతోషించాడు.
1: Rama was extremely happy.
0: కానీ మరి ఒక సమయం లోపల,
1: but later at one time,
0: సీతను అపహరించాడు రాక్షసుడు.
1: Sita was abducted.
0: అపహరించినప్పుడు సీతగతి ఏమవుతుందో అని బాధపడ్డాడు.
1: While she was kidnapped, he felt so sorry what would happen to her.
0: కానీ రాముడు అప్పుడు కూడాను నవ్వుతూనే ఉన్నాడు.
1: Even at that moment, Rama was still smiling.
0: లక్ష్మణుడు చాలా ఉగ్రుడై ఉన్నాడు.
1: Lakshmana was furious, full of anger.
0: Rama, ఆజ్ఞిచ్చి ఒక నిమిషంలో వీళ్ళందరినీ భస్మం చేస్తానన్నాడు.
1: Lakshmana said, command me, Rama. I'll just burn them to ashes.
0: Lakshmana, neevu nenu cheyanakkaledu.
1: He said, Lakshmana, you and I don't need to do this.
0: Variki vare chestuntaru.
1: They will, because of their own making, they'll be put to ruin.
0: Kaduka vari yokka gunamulu varine nasimpa chestunnayi.
1: Their own qualities will smash them.
0: Sitara vadile pettaru.
1: And they dropped the Sita.
0: Sita Ramalakshmanu cherindi.
1: And Sita joined the company of Ramalakshmana.
0: Appudu Ramulu cheppadu.
1: Then Rama said,
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: ఇవన్నీ కూడాను ఎవరెవరి ప్రార్థానుసారము ఎవరెవరి గుణములుసారము, కానీ ఈ ప్రవర్తన వారిదే కానీ మనది ఏమాత్రమూ కాదు.
1: థింగ్స్ హ్యాపన్ డిపెండింగ్ అపాన్ ది అట్రిబ్యూట్స్ అండ్ ద క్వాలిటీస్ అండ్ ద కాండక్ట్ అండ్ ద బిహేవియర్. థింగ్స్ హ్యాపన్ అకార్డింగ్ టు దోస్ థింగ్స్, బట్ నథింగ్ టు డు విత్ ఎనీబడీ.
0: ఇవి నావి నావి నావి అనుకున్నంత వరకు కూడాను నీకు దుఃఖమే.
1: The sense of attachment, the claim of mine and thine are responsible for grief.
0: Naavi kaadu, naavi kaadu.
1: They are not mine any longer.
0: Yanta kudanu daiva swaroopamude.
1: They belong to God, they are divine.
0: Anta bhagavantuni priti arthanga chesetuvanti nadale.
1: All these things should be offering unto God only.
0: కనుక మనం నాది అనేటువంటి ఒక అహంకారం మనం పెట్టుకుంటున్నా మనం అన్ని విధాలు కూడాను భస్మం అవుతాం.
1: When once there is this ego of ownership, that will put you to ruin.
0: Nadi, nadi, nadi. Yeh nidi.
1: Why say it's mine, mine? What is yours actually?
0: Body na nidi.
1: Is that body?
0: Mind.
1: Or mind?
0: Or buddhi.
1: Or intellect?
0: Kani, yevi nivi kaadu.
1: They don't belong to you.
0: Na buddhi, na sittamu, ahankaramu, na manasu, na kutunavu kaadu. Iti yevi nivi kaadu.
1: In fact, you say this, my body, my mind, my intellect, my senses. None belong to you.
0: నీ బాడీ అనేటువంటిది నీకు తెలియకుండానే క్షణంలో నీకు నిన్ను వదిలిపెట్టుకుంటుంది.
1: యువర్ బాడీ, మై బాడీ, వాట్ యు సే మే బి లాస్ట్ విదిన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మోమెంట్.
0: మై మైండ్ అనేటువంటిది మైండ్ మంకీ వలె తిరుగుతూ ఉంటుంది.
1: వి సే మై మైండ్ ఇట్ గోస్ ఆన్ జంపింగ్ అరౌండ్ లైక్ మ్యాడ్ మన్కీ.
0: దీన్ని పట్టడానికి సాధ్యమవుతుందా?
1: కెన్ యూ క్యాచ్ దెమ్? ఇస్ దట్ పాసిబుల్?
0: దీన్ని వదిలిపెట్టేసి
1: దేర్ఫోర్ డ్రాప్ దెమ్.
0: నేను నేనే.
1: ఐఎమ్ ఐ.
0: నేను దానిని దీన్ని అని ఏమాత్రం పోల్చుకోకూడదు.
1: డోంట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ఎనీథింగ్. ఐఎమ్ దట్, ఐఎమ్ దిస్. నో,
0: నేను నేనే.
1: ఐఎమ్ ఐ.
0: ఐఎమ్ ఐ. ఐఎమ్ ఐ. ఇది కరెక్ట్ ఆన్సర్.
1: ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఐఎమ్ ఐ. ఐఎమ్ ఐ.
0: రాములు బోధించినటువంటిది ఇదియే.
1: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ రామ.
0: రామ ఎవరిని ఏ విధంగా కూడాను బాధించలేదు.
1: రామ హ్యాస్ నెవర్ హార్మ్డ్ ఎనీబడీ.
0: ఎవరిని ఎప్పుడు కూడాను దూషించలేదు.
1: ఈ నెవర్ అక్యూజ్డ్ ఎనీబడీ.
0: ఎవరిని ఏ విధంగా కూడాను హింసించలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ నెవర్ వయలెంట్ టువర్డ్స్ ఎనీబడీ.
0: కాబట్టి ఇతరులకు రాముడి పైన ఎందుకు ద్వేషం వస్తుంది?
1: దేర్ఫర్ హౌ డు యు ఎక్స్పెక్ట్ ది టీచింగ్ ఆఫ్ రామ?
0: రాముడు చేసినటువంటి మంచి రామునికే వస్తుంటారు. కానీ
1: ఆల్ ద గుడ్ డన్ బై రామ హాస్ కమ్ బ్యాక్ టు హిమ్ నేచురల్లీ.
0: మనం గుడ్ చేస్తే మనకు బ్యాడ్ ఎక్కడ వస్తుంది?
1: ఇఫ్ యూ డూ గుడ్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ బ్యాడ్ రిజల్ట్స్?
0: కనుక బ్యాడ్ రిజల్ట్స్ రావటం అనే వీలు లేదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ బ్యాడ్ రిజల్ట్స్.
0: మనకు కష్టములు నష్టములు దుఃఖములు రావటానికే సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ లాస్ ఆర్ డిఫీట్ ఆర్ ఎనీ సఫరింగ్.
0: మన ప్రయత్నముల యొక్క దోషములే తప్ప భగవంతుని యొక్క హింసలు కాదు.
1: In fact, the mistake lies with our efforts, sincerity, intensity of efforts.
0: కనుక మన సెన్సెస్ ను మనం కంట్రోల్ చేసుకుంటే అన్ని కూడా కంట్రోల్ అవుతుంది.
1: Therefore, when once we control our senses, everything else will be rectified.
0: అది రాముడు చెప్పినటువంటి ఒక నిజమైనటువంటి సారాంశము.
1: This is the essence in the teaching of Rama.
0: రామామృతం అనేటువంటిది ఇది.
1: And this is the teaching of Rama and his name.
0: కనుక రాముని యొక్క బోధ ఏదో కథగా మనం